0: 58th day I'm leaving this body.
1: కనుకనే నా తల్లిని తెచ్చి నా నోట్లో పోయమన్నాడు.
0: See that my mother shower water.
1: తల్లి గంగాదేవి.
0: Mother of Bhishma is Ganges, Ganga Devi.
1: ఆ తల్లిని తెచ్చి నా యొక్క నోట్లో పోయమని చెప్పాడు.
0: See that Ganga water is brought to me.
1: తక్షణమే అమ్మును చూసి భీష్ముడు ఉన్నటువంటి తలకి ప్రక్కల ఒక భూమిలో కొట్టాడు.
0: Immediately Arjuna shot an arrow towards the ground quite close.
1: భూమి నుంచి గంగ స్ప్రింగ్ గా వచ్చేసేసింది.
0: Then Ganges just came up like a fountain.
1: స్ప్రింగ్ గా వచ్చినటువంటి జలము భీష్ముడి నోట్లో పడ్డాది.
0: And the water, it was just swallowed by Bhishma there.
1: అటువంటి పుణ్యాత్ముడు భీష్ముడు.
0: Bhishma is a liberated noble soul.
1: He
0: is the one of wisdom.
1: భీష్ముడు సర్వజ్ఞాన సంపన్నుడు.
0: He is the very personification of all forms
1: of
0: knowledge.
1: సర్వవేద సంపన్నుడు.
0: He has got all affluence.
1: సమస్త సాధనలు చేసినటువంటి వాడు.
0: He did everything.
1: ఎవరికి అపకారం కోరడు.
0: He didn't harm anybody.
1: కనుకనే ఆ తల్లి యొక్క జలమును తన నోట్లో పోసిన తక్షణమే భీష్ముడు తన యొక్క కన్నును మూశాడు.
0: After drinking the water, he ended his life.
1: అదియే అర్జున్ వల్ల జరిగినటువంటి ప్రమాదము అర్జున్తో దీని సమాప్తి కూడా జరిగింది.
0: As he was put to that situation by Arjuna, the relief also was given to him by
1: Arjuna. Arjuna అనేటువంటి పదములు ఎంతో మంది పెట్టుకుంటారు.
0: Many people have this name Arjuna.
1: కాని అర్థం తెలిసి ప్రవర్తించరు.
0: But their conduct is not in accordance to the meaning of the name.
1: శ్రీశైలం లోపల కూడాను
0: అర్జున
1: మల్లికార్జున భ్రమరాంబ అని ఉంటుండాలి.
0: And we have names. భ్రమరాంబ మల్లికార్జున శ్రీశైల
1: మల్లికార్జున భ్రమరాంబ
0: మల్లికార్జున భ్రమరాంబ.
1: ఈ మల్లికార్జున అంటే ఏమిటిది?
0: హూ ఇస్ మల్లికార్జున?
1: మల్లి అనగా జాస్మిన్.
0: మల్లి ఇస్ జాస్మిన్ ఫ్లవర్.
1: అది చాలా ప్యూర్ గా ఉంటుంది, తెల్లటి పుష్పంగా ఉంటుంది.
0: ఇట్ ఇస్ ప్యూర్ వైట్ ఇన్ కలర్.
1: అందులో మధురమైనటువంటి పదార్థం ఉంటుంటుంది.
0: అండ్ ఇట్ హస్ గాట్ నెక్టర్ విద్ ఇన్.
1: కనుక మల్లికార్జున అనగానే ప్యూర్ తో కూడినటువంటి, తెలుపుతో కూడినటువంటి అర్జునుడు మల్లికార్జునుడు.
0: Mallikarjuna, meaning pure white flower with nectar.
1: Brahmaramba.
0: Brahmaramba.
1: Amba anaga talli.
0: Amba is mother.
1: Brahmana anaga tummeda.
0: Brahmara is honey bee.
1: Aa tellanu tummeda.
0: The honey bee.
1: Ee yokka brahmaramlo anaga Arjuna yokka pushpamlo cheripothundi.
0: The honey bee gets into the flower, the jasmine with the nectar.
1: Arjuna anetundi tellati pushpamlo cheri danlo unna makarandani teeni.
0: As the honeybee gets into the flower of Arjuna, it sucks the nectar
1: చేసుకుంది.
0: And then gets its life redeemed.
1: కనుకని అర్జునత్వము చాలా అన్న అనేక అర్థాలకంత కూడా మూల కారణము.
0: Arjuna has got so many interpretations and meanings.
1: కనుక అర్జునుడు చాలా గొప్పవాడు.
0: Arjuna is a great soul.
1: ఉన్నటువంటి బ్రదర్స్ లోపల అర్జునుడు మాత్రమే వర్ణించడానికి మూల కారణం ఏమిటి?
0: What is the reason that Arjuna is extolled?
1: Yavari paina kodunu nishkaranamga tane villinu prayog pettina vatti vaadu kaadu.
0: In fact, he didn't fight with anybody without any reason.
1: Edo yuddhamu cheyavalsi vachinappudu chesadu.
0: He had to fight in war times.
1: Kaani krishnudu kudanu
0: krishna
1: arjuna rayabaraniki pamputunnaru meeru nenu evarto maatadali annadu.
0: You are sending me as an emissary. Whom should I
1: call? Jarakkodudu యుద్ధం జరగకూడదు.
0: వార్ షుడ్ నాట్ హ్యాపన్.
1: కృష్ణుడు నేను కత్తి పట్టను అని పట్టాడు.
0: అండ్ దట్ వాస్ ది డిటర్మినేషన్.
1: రథాన్ని మాత్రమే రథం చేయగలరు కానీ ఎవరిపైన కూడా తన యొక్క అస్త్రం వినియోగించడు.
0: కృష్ణ డిసైడెడ్ టు బి ది చారిటర్ అండ్ నాట్ టు ఫైట్.
1: కనుకనే నీవు ఏం చేయమంటావు అర్జున అని చెప్పిన అడిగాడు.
0: అండ్ హి ఆస్క్డ్ అర్జున వాట్ షల్ ఐ డూ.
1: బావగారు మీకు సర్వము తెలిసినటువంటి సర్వజ్ఞుడు, అలాంటి మీకు నేను చెప్పనటకర్లేదు, మొట్టమొదట యుద్ధమే లేకుండా చూడండి అన్నాడు.
0: యు ఆర్ ఆమ్నిషియంట్ ఆమ్నిపోటెంట్, యు నో ఎవ్రీథింగ్, సీ దట్ ద వార్ ఇస్ ప్రివెంటెడ్.
1: యుద్ధం లేకుండా చేయమంటే ఏమని?
0: వాట్ డస్
1: ధృతరాష్ట్రంతో మాట్లాడమనే?
0: ఇస్ ఇట్ మీన్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర?
1: ధృతరాష్ట్రుడు గుడ్డివాడు.
0: ధృతరాష్ట్ర ఇస్ బ్లైండ్ కింగ్.
1: కానీ బుద్ధి లేదు.
0: బట్ హి హస్ నో ఇంటెలిజెన్స్.
1: పుత్రాభిమానం అధికంగా ఉంటుండాలి.
0: హి హస్ గాట్ అటాచ్మెంట్ టు హిస్ సన్.
1: ఈ పుత్రాభిమానంతో పుత్రులు చెప్పినట్టుగా నడుచుకుంటాడు కానీ తాను చెప్పినట్టుగా పుత్రులు ఎవరు నడుచుకోరు.
0: బికాజ్ ఆఫ్ హిస్ అటాచ్మెంట్ టు హిస్ సన్స్ హి విల్ ఫాలో దెం బట్ హి విల్ నాట్ ఫాలో హిస్ ఇంటెలిజెన్స్.
1: అలాంటి దుష్పుత్రులంతా ఉంటుండి ధృతరాష్ట్రుని యొక్క ఆజ్ఞ మనకెందుకు?
0: వై షుడ్ వి థింక్ ఆఫ్ ధృతరాష్ట్ర హు ఫాలోస్ ది డిక్టేట్స్ ఆఫ్ హిస్ సన్స్.
1: కనుకనే ధృతరాష్ట్ర యొక్క దీన్ని మనం ఏమాత్రము పాటించరాదు.
0: సో వీ డోంట్ నీడ్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర
1: అని చెప్పేటప్పటికీ సరే ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్లాడు. అన్ని విధాలా మాట్లాడిచ్చాడు కృష్ణుడు. ఈ యుద్ధమునకు సమ్మతి పడలేదు.
0: హీ డిస్కస్డ్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు వార్ బట్ హౌ However, it could not be settled.
1: ఇంకా యుద్ధం సిద్ధమని భావించుకొని వచ్చాడు.
0: The war was bound to take place.
1: అర్జున్ దగ్గరికి మొదలు వచ్చాడు.
0: And then Arjuna came.
1: అర్జున, నేను పోయినటువంటి పని ఫలించలేదు.
0: I was not fruitful in my attempt.
1: విఫలమైపోయింది.
0: I was a failure.
1: కనుక యుద్ధం సిద్ధమైనాను.
0: So be ready to fight.
1: అప్పుడు అర్జునుడు కొంచెం భయపడ్డాడు.
0: Then Arjuna was afraid of this
1: situation. అనగా ఈ యుద్ధంలో ఎన్ని అస్త్రములు ఉపయోగపెట్టవచ్చునో,
0: in this during
1: war, ఎవరికెవరికి ప్రమాదం జరుగుతుందో, ఏ నిరపరాధులను కొడతామో,
0: during war many people are going to be killed, those who are not in,
1: కృష్ణుడు చక్కని సూక్ష్మమైనటువంటి విషయం చెప్పాడు.
0: Who are not on the wrong side are going to be killed. Krishna said,
1: Arjuna, యుద్ధములకు వచ్చినటువంటి వారు యుద్ధముకు చేస్తారే కానీ యుద్ధములకు రానటువంటి వాడు ఈ యొక్క గ్రూప్ లో చేరరు.
0: Those who are ready to fight will be there on the battle front, not others.
1: కనుకనే యుద్ధములు పూర్తి ప్రాణం వదలడానికి కానీ వదం తీయడానికి కానీ వచ్చినటువంటి వారే కానీ ఈ యుద్ధం ఊరికి చూడటానికి వచ్చినటువంటి వారు కాదు.
0: ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వన్ ఈజ్ రెడీ టు గివ్ లైఫ్ ఆర్ టేక్ లైఫ్.
1: కనుక నిరపరాధులు ఎవరు కూడా ఇందులో లేరు.
0: దేర్ ఆర్ నన్ హూ ఆర్ నాట్ గిల్టీ.
1: ఇందులో అందరు కూడా అపరాధులే వస్తున్నారు.
0: ఆల్ ఆర్ గిల్టీ.
1: కనుక నీవు యుద్ధం సిద్ధమని మనం.
0: సో బీ రెడీ టు ఫైట్.
1: అప్పుడు చెప్పాడు.
0: దెన్ హి సెడ్.
1: కానీ కృష్ణ,
0: కృష్ణ,
1: వీడు ఈ విధంగా యుద్ధానికి ఒప్పుకోవటంలో చాలా అన్యాయంగా ఉంది.
0: It's gross injustice because they are accepting to fight.
1: ఈ కౌరవులు ఏ మాత్రం కూడాను సరైన స్థితిలో ఉండేటువంటి వారు కాదు.
0: Kauravas were never proper at any time.
1: కనుక దీనికి ఒప్పుకున్నారు, ఇంకా అయిపోయింది.
0: They accepted to fight.
1: అన్నగారికి వినయం చేయమన్నాడు.
0: And they prayed to their brother.
1: ధర్మజాన్ దగ్గరికి పోయాడు.
0: They went to Dharmaja.
1: ధర్మజాకు యుద్ధం అంటే అసలు గిట్టదు.
0: Dharmaja does not like any war or fight.
1: సరే అతను కూడాను ఇంకా ఒప్పుకోక తప్పదు.
0: He too had to concede.
1: నకులు సహదేవులు చాలా గుణవంతులు.
0: నకుల సహదేవ ఆర్ నోబుల్ పీపుల్.
1: చిన్నవారైనప్పటికీ వారికి ఉన్నటువంటి గుణము అర్జునికి ధర్మజుడికి కూడా లేదు.
0: దో దే ఆర్ వెరీ యంగ్ దేర్ క్వాలిటీస్ ఆర్ సో గ్రేట్ దట్ మోర్ దాన్ దట్ ధర్మజ అండ్ అర్జున.
1: ఒక్కటే వాడు కోరాడు.
0: దే వాంటెడ్ వన్.
1: కృష్ణ,
0: కృష్ణ,
1: యుద్ధము సిద్ధమనక కాలహరణ మీకేలా?
0: వీఆర్ రెడీ టు ఫైట్, వై డిలే?
1: నీవు యుద్ధము సిద్ధమని చెప్పించావు.
0: యూ సెడ్ దట్ వీ షుడ్ బి ప్రిపేర్.
1: కానీ
0: బట్
1: మా బావగారు క్షేమంగా వచ్చారు.
0: ద బ్రదర్ ఇన్ లా కృష్ణ రిటర్న్ సేఫ్.
1: ఈ యొక్క వార్తను అందించడానికి వెళ్లారు.
0: హీ సేఫ్ రిటర్న్ వాస్ కన్వేయ్డ్.
1: నాకు బావగారు క్షేమంగా రావటమే మా యొక్క ఆనందం అన్నారు.
0: ద రిటర్న్ ఆఫ్ కృష్ణ ఇన్ ఆల్ సేఫ్టీ మేడ్ us ఆల్ హ్యాపీ.
1: ఇదే మా ఆనందం అన్నాడు.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ అవర్ హ్యాపీనెస్.
1: ఇట్టి ఆనందాన్ని అనుభవించినటువంటి వాళ్ళు నకుల సహదేవులు మాత్రమే.
0: నకుల సహదేవ ఎక్స్పీరియన్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ నోటీసింగ్ ద సేఫ్ రిటర్న్.
1: కృష్ణుని యొక్క క్షేమాన్ని కోరినటువంటి వాడు నకుల సహదేవులే.
0: నకుల సహదేవ వాంటెడ్ ద సేఫ్టీ ఆఫ్ కృష్ణ.
1: అర్జునుడు కోరాడు.
0: అర్జున్ ఆల్సో డిజైర్.
1: కానీ
0: బట్
1: తన స్వార్థం కూడా ఉపయోగపెట్టుకుంటూ వచ్చాడు.
0: బట్ హీ హ్యాడ్ గాట్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: కాలకూటమున విషయం జరిగించబేలా?
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ పాయిజన్?
1: కాలకూటమున
0: ఇన్ పాయిజన్
1: విషమును జల్ల వీలా?
0: అండ్ ఈజ్ ఇట్ ప్రాపర్ టు
1: బయట దావాగ్నిలో మల్లె పూల విజదళ్ళు లీలా?
0: ఈజ్ ఇట్ పాసిబుల్ టు త్రో ఫ్లవర్స్ ఆన్ ఫైర్
1: ముష్కరుని బ్రోలా?
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈ
1: హితోక్తుని మేలా
0: విత్ ది లిసన్ టు గుడ్ వర్డ్
1: గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల?
0: Why this role of an ambassador, oh Gopala? Because people are ready to fight.
1: ఇంకా మన కొద్దు గోపాలా.
0: No more of speaking anymore.
1: అని చెప్పాడు.
0: He said so.
1: సిద్ధం అయ్యారు.
0: They are ready to fight.
1: అక్కడికి యుద్ధంలోకి వెళ్లేటప్పటికీ,
0: when they were proceeding ahead,
1: అర్జునుడికి ఒక విధమైన భయం వేసింది.
0: అర్జున was fear stricken.
1: యుద్ధము చేస్తానో చేయను అని భయం కాదు, ఈ నిరపరాధులు ఎంతమంది పోతారో ఏమో.
0: Not that he can't fight, but
1: గుణవంతులందరికీ ఇదే పెద్ద భయం.
0: It is a factor that created
1: fear because good
0: people also
1: may be చంపుతామో ఏమో.
0: Who are going to be killed, he doesn't know.
1: ఆ పుత్రులు పోగొట్టుకున్నట్టు తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
0: The parents will certainly feel miserable.
1: చిన్న పిల్లలు పుత్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
0: Many people will feel very bad about
1: బాధ అంతా కూడా వాళ్ళు అనుభవిస్తూ వస్తుంటారు.
0: They will certainly face all these difficulties in succession.
1: కనుకనే అర్జునుడు ఆ విధంగా బాధపడుతూ వచ్చాడు.
0: That was the feeling of Arjuna.
1: కృష్ణ,
0: కృష్ణ,
1: ఇంక వద్దాం,
0: ఇంటికి
1: వెళదామన్నాడు.
0: లెట్స్ గో బ్యాక్.
1: కృష్ణ, ఈ యుద్ధమును నేను భరించలేను.
0: ఐ కాంట్ బేర్ దిస్ సఫరింగ్.
1: ఇంటికి వెళదామన్నాడు.
0: లెట్స్ గో బ్యాక్.
1: కృష్ణుడి కోపం వచ్చింది.
0: కృష్ణ వాజ్ యాంగ్రీ.
1: ఊరుకో ఉన్నటువంటి నన్ను పురికొల్పి యుద్ధం యుద్ధం యుద్ధం అని యుద్ధం తీసుకుని వచ్చి ఇప్పుడు భయపడిపోతున్నావే.
0: యూ ప్రొవోక్డ్ మీ టు ఫైట్ అండ్ హావింగ్ కమ్ హియర్ యూ వాంటెడ్ మీ టు రిటర్న్.
1: ఇలాంటి భయం కోసం నీవు యుద్ధానికి ఎందుకు రావాలి?
0: వై షుడ్ యూ కమ్ హియర్ వెన్ యూ ఆర్ ఫియర్ స్ట్రికెన్ అఫ్రైడ్?
1: ఇందరి బంధుపుత్ర గురుపుత్రులు చంపి భరించుటెట్టును.
0: You say that you cannot bear the death of your near and dear.
1: Krishna, Krishna, indari bandhu mitru guruputrulu sampi bharinchutettilo.
0: How can I bear the death of the children of my gurus, of my preceptors?
1: Naa kannulu tiruguchunnavika.
0: My head is reeling.
1: Kaalamu gadupoka kadalam intiki innannadu.
0: Let us return, turn back this chariot.
1: Indi kosam vachava neevu?
0: Arjuna,
1: piriki panda. అన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్ హావ్ యు కమ్ ఫర్ దిస్ పర్పస్ వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్ యువర్
1: ఇంత మాత్రమునకై నీవెందుకు రావాలి?
0: వై షుడ్ యు కమ్ నౌ
1: అని చెప్పాడు.
0: హి సెడ్ సో.
1: అప్పుడు ఆ కృష్ణుని యొక్క బోధ క్రమక్రమేణా లోపల పోయి అది మంచి బలమును అందించింది.
0: ద టీచింగ్ ఆఫ్ కృష్ణ హస్ గాన్ ఇంటు ద హెడ్ ఆఫ్ అర్జున అండ్
1: సిద్ధమయ్యాడు యుద్ధమునకు.
0: హి వాస్ రెడీ టు ఫైట్ నౌ
1: కానీ తాను చేయలేకపోయాడు.
0: బట్ యట్ హి కుడ్ నాట్ పిక్ అప్ స్ట్రెంగ్త్.
1: అప్పుడు అర్జునికి బలం అందించాలనే ఉద్దేశంతో కృష్ణుడు దుంకాడు.
0: And Krishna jumped into the chariot too.
1: Nenu yuddham chestanu annadu.
0: I am ready to fight, he said.
1: Yuddham cheyanu ani cheppavu.
0: In the beginning you
1: made yuddham chesthe mee matra odipoyinattu avutundi Krishna. Meeru odipovachunu kaani mee matra matram odipovakoodadu.
0: Krishna, you said that you will never fight. Now you are ready to fight now. Krishna, you should never go back the promise given.
1: Nee povakoodadu. అక్కడ భీష్ముడు చూస్తున్నాడు కృష్ణుడు వచ్చేటువంటిది.
0: భీష్మ ఈజ్ వాచింగ్ ది కృష్ణ అప్రోచింగ్.
1: కుప్పించి ఎగచిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల కప్పికొలగాయి.
0: ద ఇయర్ రింగ్స్ వర్ జస్ట్ షైనింగ్ లైక్ ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్ ది స్కై.
1: ఒక ఉర్వమ్ములో ఉండే పైనున్న పచ్చని పటము జారే తాను ఎన్ని విధాలు వర్ణిస్తూ నేడు భీష్ముని చంపదు నిన్ను కాదు విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి చరలికి తనుజించు దేవుండే దిక్కు నాకు అన్నాడు.
0: God who is approaching me to kill me should only come to my rescue and relief. No one can save me.
1: Needu Bhishmani champudu.
0: I'm ready to kill Bhishma.
1: Ninnu kaatu.
0: I'll protect you, Arjuna.
1: Vidum Arjuna yanchu mad Bhishkavasti.
0: Arjuna, leave me. I'm prepared to kill Bhishma.
1: Kerala chanujanchu devunde dikku naaku annadu.
0: Therefore, God only should come to my refuge.
1: Yavaro naaku dikku kaadu. నన్ను చంపుదామని వచ్చేటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుడే నాకు దిక్కు అన్నాడు.
0: Krishna, who is prepared to kill me now, can only protect me.
1: Chuchara evaru champadaniki vachunnaro athane naaku dikku annadu.
0: The killer will be the protector.
1: Atti Bhishmudu dreshulu kudanu durmargulu kudanu tanaki priyamainatti vaadu.
0: Bhishma was very much adored by all those people, the friends and enemies.
1: Ilanti gnanamunu kurinchinatunti vaade Bhishmacharyudu.
0: Bhishmacharya is the one of wisdom.
1: Bhishmudiki poorthi gnaname.
0: Bhishma represents the totality of wisdom.
1: కనుక అట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి భీష్ముడు
0: భీష్మ ద వైజ్
1: కట్టకడకు తన అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై
0: టు ఫుల్ఫిల్ హిస్ డిజైర్
1: తల్లిని తనలో తిరిగి చేర్చుకున్నాడు.
0: అండ్ హీ డ్రాంక్ ద వాటర్ ద గిఫ్ట్ ఆఫ్ హిస్ మదర్
1: తల్లిని తనలో చేర్చుకుని శాంతి పొందాడు.
0: అండ్ దెన్ గాట్ హిమ్సెల్ఫ్ pacified, remained peaceful.
1: ప్రేమ స్వరూపులారా
0: embodiments of love.
1: ముఖ్యంగా మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను
0: the history which is sacred
1: ennio antaratmanto koodinatundi pavitratalanta unnai
0: has got so many subtle secrets behind
1: kaani pillalu evaru ye charitrana kuda chadavaru
0: but the students do not read the history
1: ee novels kathalanta chadukuntu kurchuntaru
0: but they read novels and stories
1: ee kathallo ye matram kuda meaning undadu
0: the novel stories are meaningless
1: ee kathalu chadatamanta vyathane
0: it is all vyatha the misery
1: దివ్యమైనటువంటి యొక్క మార్గదర్శకును బోధించేటువంటిదంతా కూడా చరిత్రలు.
0: ది హిస్టరీ షోస్ యూ ద డివైన్ పాత్.
1: ఏమిటి ఆ హిస్టరీ?
0: వాట్ ఇస్ ది హిస్టరీ?
1: హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
0: హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
1: కనుక దైవం యొక్క స్టోరీ అది హిస్టరీ.
0: ఇట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ గాడ్.
1: దాన్ని మనం చదవాలి.
0: వీ షుడ్ రీడ్ దాట్.
1: మిగతావన్నీ చదివి ప్రయోజనం లేదు.
0: యూస్లెస్ టు రీడ్ రిమైనింగ్.
1: కనుక నేను మహాభారతము భాగవతము రామాయణము ఇలాంటి దాంట్లో అంతా కూడా ఎంత పవిత్రమైన చరిత్రలు ఉంటున్నాయి.
0: భాగవత రామాయణ భారత ఆర్ సీక్రెట్ ఎపిక్స్.
1: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి చరిత్ర కూడినటువంటిది వినాయక చరిత్ర.
0: వినాయక చవితి హ్యాస్ గాట్ ద మెసేజ్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఎపిక్స్.
1: వినాయకుడు గొప్ప జ్ఞాని.
0: వినాయక ఇస్ వెరీ వైజ్.
1: అతనికి ఉండినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
0: నన్ కెన్ ఎక్ excel him in wisdom.
1: కనుకని సర్వ దేవతలు కూడాను వినాయకుడిని ఆరాధిస్తూ వచ్చారు.
0: సో ఆల్ దైటీస్ దేవతాస్ వర్షిప్ హిమ్.
1: అందరికి పూజనీయుడు వినాయకుడు.
0: ఆల్ వర్షిప్ వినాయక.
1: అట్టి వినాయక చతుర్దశి దినము
0: ఆన్ దిస్ డే ఆఫ్ వినాయక చతుర్దశి
1: మనం కాలంను వ్యర్థం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్
1: చాలా మంది విద్యార్థులందరూ కూడాను గ్రంథములంతా కూడాను వినాయకుడి దగ్గర పెడతారు.
0: మెనీ స్టూడెంట్స్ కీప్ దేర్ టెక్స్ట్ బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వినాయక.
1: వినాయకుడి అర్పితం చేసి వాటిని తిరిగి స్వీకరిస్తారు.
0: దే మేక్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ దెన్ పార్టే.
1: అనగా భగవంతుడు స్వీకరించినటువంటి ఒక జ్ఞానము మాకు బోధించాలి.
0: మీనింగ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ షుడ్ బి గివెన్ టు అస్.
1: అందువల్ల ఈనాడు చాలా విద్యార్థులు చాలా వినాయకుడిని పూజించడం అత్యవసరం.
0: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ ద స్టూడెంట్స్ వర్షిప్ వినాయక.
1: ఈ వినాయకుని ఎందున్నటువంటి ఒక విశిష్టత చాలా గొప్పది.
0: దిస్ ఇస్ ది గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వినాయక.
1: వినాయకుడు ఏ వాంఛను కోరడు.
0: వినాయక హ్యాస్ నో డిజైర్.
1: దేనిని ఆశించడు.
0: హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: ఆశించిన వారికంతా అనుగ్రహించేటువంటి వాడు వినాయకుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫుల్ఫిల్స్ ఆల్ యువర్ డిజైర్స్.
1: కనుకనే అనుగ్రహించేటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. కానీ
0: we have to worship God who confers grace.
1: ఆగ్రహించి దేవుణ్ణి ఆరాధించరాదు.
0: అనుగ్రహ గ్రేస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అగ్రహ ద యాంగర్.
1: కనుకనే పవిత్రమైనటువంటి ఈ వినాయక చవితి రోజు
0: ఆన్ ది సెక్రెడ్ డే ఆఫ్ వినాయక చవితి
1: అనేక మంది భారతీయులే కాదు అందరూ కూడా దీన్ని ఆరాధన చేస్తుంటారు.
0: నాట్ ఓన్లీ భారతీయస్ మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ల్యాండ్స్ వర్షిప్ హిమ్.
1: వినాయకుడు బోధించేటువంటి సర్వ జ్ఞానం కూడాను ఒక్కొక్క అక్షరం కూడాను పవిత్రమైనటువంటివి.
0: ద టీచింగ్స్ ఆఫ్ వినాయక ఎవ్రీ లెటర్ ఈజ్ సో గ్రేట్ అండ్ సీక్రెట్.
1: భజన వినాశిక శాంతి నది హరి భజన వినాశిక శాంతి నది
2: సారి భజన

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 26th discourse on Gita Bhagawan delivered on 8th September 1984. In this discourse, Bhagawan explains the relationship between Satya, truth, and Dharma, righteousness, and how these values can be practiced in society. Sai Bhagawan Vacha.
1: Dharati iti dharmaha. జగత్తును ధరించినటువంటిదే ధర్మము.
2: ధర్మ ఈజ్ దట్ విచ్ బేర్స్.
1: యథో ధర్మస్తథో జయ. ఎక్కడ ధర్మము అక్కడే విజయము.
2: వేర్ దెర్ ఈజ్ ధర్మ దెర్ ఈజ్ విక్టరీ.
1: ధర్మో రక్షతి రక్షిత. ధర్మమును రక్షింపబడినప్పుడే ధర్మము కూడాను మనల్ని రక్షిస్తుంది.
2: When dharma is protected, it will be able to protect us.
1: Dharmam chara. Dharmamuni acharinchali.
2: Practice dharma always.
1: Satyam nasti paro dharma. Itti dharmamunaku satyame aadharamainatundi.
2: For this dharma, truth is the very basis.
1: Suryani yokka రశ్మి యందు ఏడు రంగులు లీనమైనట్టుగా సమాజ శ్రేయస్కరమునకై ఏడు విధములైనటువంటి ధర్మములో నియమించవలసి వచ్చింది.
2: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ సెవెన్ టైప్స్ ఆఫ్ ధర్మ హ్యావ్ బీన్ లెయిడ్ డౌన్ జస్ట్ యాజ్ సెవెన్ కలర్స్ ఆర్ మిక్స్డ్ ఇన్ ది రేస్ ఆఫ్ ద సన్.
1: మొదటిది సత్యము.
2: The first one is truth.
1: Rendavadi seelamu.
2: The second one is character.
1: Moodavadi dharmamu.
2: The third one is dharma.
1: Nalugavadi dhamamu.
2: The fourth one is dama.
1: Aidavadi tapassu.
2: Fifth one is tapas or penance.
1: Aaravadi tyagamu.
2: The sixth one is renunciation.
1: Yedavadi ahimsa.
2: The seventh non-violence, ahimsa.
1: Ivanni kudanu samajamunu rakshinchi సామాజిక శ్రేయస్కరమునకై నియమించినటువంటివి.
2: ఆల్ దీస్ హ్యావ్ బీన్ లెయిడ్ డౌన్ ఫర్ ది ప్రొటెక్షన్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ ది సొసైటీ.
1: అగ్నికి దహన శక్తి ఏ విధముగా ధర్మము.
2: జస్ట్ యాజ్ బర్నింగ్ ఈజ్ ది ధర్మ ఆఫ్ ఫైర్.
1: మంచుగడ్డకు చల్లదనము ఏ విధంగా సహజము.
2: జస్ట్ యాజ్ కూల్నెస్ ఈజ్ నేచురల్ ఫార్ ఐస్.
1: విచ్చిన గులాబీ పుష్పమునకు సుగంధము ఏ విధముగా సహజము.
2: జస్ట్ యాజ్ ఫ్రాగ్రెన్స్ ఈజ్ నేచురల్ ఫార్ ఎ వెల్ బ్లాజమ్ ఫ్లవర్.
1: చక్కెరకు తీపి ఏ విధముగా ధర్మము.
2: జస్ట్ యాజ్ స్వీట్నెస్ ఈజ్ నేచురల్ ఫర్ షుగర్.
1: జీవునకు ఆ విధముగా సత్యశీలమైనటువంటి ధర్మమే నిజమైనటువంటి యొక్క గుణము.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ ధర్మ అసోసియేటెడ్ అండ్ బేస్డ్ ఆన్ ట్రూత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ సత్యం యొక్క స్వభావమును ప్రతి మానవుడు కూడాను గుర్తించినప్పుడే దీని యొక్క స్వరూపము నిరూపించగలను.
2: ఓన్లీ వెన్ ఎవ్రీ పర్సన్ రికగ్నైజెస్ ద నేచర్ ఆఫ్ ట్రూత్ he will be able to understand the reality.
1: ee satyamunaku seelamu pranamu.
2: For truth, character is the very life breath.
1: aadhyatmika kshetramunandu vijayanni sadhinchukorinatunti prati manavunaku seela trayamulu ati pradhanamu.
2: For every person who wants to achieve success in the field of spirituality, the three important characters are very important.
1: Modatidi pavitramu.
2: The first one is sacredness.
1: Rendavadi sahanamu.
2: The second one is sahana or patience.
1: Moodavadi pattudala.
2: The third one is firm resolution.
1: Ive seela trayamulu.
2: దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆర్ శీలాస్.
1: ఎట్టి విద్యావంతుడైనా,
2: వాట్ ఎవర్ బి ది టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ ప్రొసెసెస్,
1: ఎంతటి ధనవంతుడైనా,
2: హౌఎవర్ వెల్తీ ఏ పర్సన్,
1: ఎంతటి అధికారి అయినా,
2: వాట్ ఎవర్ పొజిషన్,
1: ఎంతటి శాస్త్రజ్ఞుడైనా,
2: వాట్ ఎవర్
1: ఎంతటి పండితుడైనా,
2: వాట్ ఎవర్ స్కాలర్ హీబీ,
1: ఎట్టి పామరుడైనా,
2: వాట్ ఎవర్ సీనర్ హీబీ,
1: ఈ శీలత్రయములు లేకుండినా వాడు కేవలము జీవితములో చచ్చికుడను బ్రతికుడను చచ్చిన వాడితో సమానమన్నాడు.
2: బట్ ఇఫ్ ఓన్లీ హీ డస్ నాట్ హ్యావ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్, ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ దట్ హీ ఈస్ డెడ్ ఆల్దో హీ ఈస్ లివింగ్.
1: ఎన్ని ఉండి కూడాను ఇవి నిరుపయోగములన్నాడు.
2: వాట్ ఎవర్ హీ ఎల్స్ హీ మే హ్యావ్ ఆల్ దట్ వుడ్ బి యూజ్లెస్, ఇట్ ఈస్ సెడ్.
1: లోకములో బాహ్యమైన సౌందర్యమును మాత్రమే గుర్తింటురు మానవులు.
2: పీపుల్ రికగ్నైజ్ ద ఎక్స్టర్నల్ బ్యూటీ ఇన్ ద వరల్డ్.
1: కానీ భగవంతుడు అంతర్ సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వముని అలంకారంగా గుర్తిస్తాడు.
2: బట్ గాడ్ రికగ్నైజెస్ ఓన్లీ ది ఇన్నర్ బ్యూటీ యాజ్ ద రియల్ బ్యూటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: నిజముగా మానవులకు శీలమే అలంకారము.
2: ట్రూలీ స్పీకింగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్, ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇట్ ఈస్ క్యారెక్టర్ విచ్ ఈస్ బ్యూటీ.
1: ఇట్టి శీలము లేనిటువంటి జీవితము శిలతో సమానము.
2: ఎ క్యారెక్టర్లెస్ పర్సన్ మే బి కంపేర్డ్ టు ఎ స్టోన్.
1: కనుక ఈ సహజ ధర్మమైనటువంటి యొక్క గుణమును మానవుడు విధిగా అనుసరించవలసి వస్తుంది, విధిగా పోషించవలసి వస్తుంది, విధిగా సాధించవలసి వస్తుంది.
2: మ్యాన్ దేర్ ఫోర్ హ్యాస్ టు ఎసెన్షియలీ ఫాలో, అచీవ్ అండ్ కాంకర్ దిస్ పర్టికులర్ థింగ్ విచ్ ఈస్ న్యాచురల్ టు హిమ్.
1: దీనికి సత్యము పునాది.
2: ఫర్ దిస్ ద వెరీ బేసిస్ ఈస్ ట్రూత్.
1: సత్యమనగా అసత్యము చెప్పకుండా ఉండటం మాత్రమే కాదు.
2: ట్రూత్ డజంట్ మీన్ నాట్ టెలింగ్ లైస్.
1: సత్యమే తన యొక్క జీవితం యొక్క ఆధారంగా తీసుకోవాలి.
2: హి హాస్ టు టేక్ ట్రూత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్ అండ్ ద బేసిస్.
1: సత్యం ముందు సర్వస్వమును కూడాను త్యాగం చేయాలి.
2: హి షుడ్ బి ప్రిపేర్డ్ టు రినౌన్స్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్యమునకు లొంగినటువంటిదే ఈ జగత్తు.
2: ద వరల్డ్ ఈజ్ ఆల్వేస్ సబ్సర్వియంట్ టు ట్రూత్.
1: సత్యమునకు భయపడియే జగత్తు నడుస్తున్నది.
2: ద వరల్డ్ కండక్ట్స్ ఇట్సెల్ఫ్ విత్ ద ఫియర్ ఆఫ్ ట్రూత్.
1: సత్యము లేని స్థానములో మానవుడు భయంతో జీవిస్తాడు.
2: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్, పర్సన్స్ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ లివింగ్ లైఫ్.
1: సత్యమే మానవునికి అభయము.
2: ట్రూత్ గివ్స్ ఫియర్లెస్నెస్ టు ఎవ్రీ మ్యాన్.
1: భయమును దూరము గావించి దివ్యత్వాన్ని పోషించేటువంటిది సత్యము.
2: ఇట్ ఈస్ ట్రూత్ విచ్ డ్రైవ్స్ అవే ఫియర్ అండ్ గివ్స్ హిమ్ ప్రొటెక్షన్.
1: జగత్తును నిలబెట్టేటువంటిదే సత్యము.
2: ఇట్ ఈస్ ట్రూత్ విచ్ గివ్స్ ప్రొటెక్షన్ టు ద వరల్డ్.
1: జగత్తును నడిపించినటువంటిదే సత్యము.
2: ఇట్ ఈస్ ది ట్రూత్ విచ్ మేక్స్ వరల్డ్ మూవ్.
1: కనుక ఇట్టి సత్యమును ప్రధానమైనటువంటి ఒక ధర్మంగా ఆచరించినప్పుడే మానవత్వం దివ్యత్వాన్ని అందుకుంటుంది.
2: సచ్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ యాజ్ ట్రూత్ ఓన్లీ వెన్ దిస్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్ బై ఇండివిజువల్స్ హీ వుడ్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ.
1: దీనికి శీలము అనేటువంటిది ఆధారమైన యొక్క జీవము.
2: క్యారెక్టర్ మే బి కంపేర్డ్ టు ఎ లైఫ్ బ్రెత్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రూత్.
1: దీనికి మంచి సంస్కారము అంటారు.
2: దిస్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఇంపార్టెంట్.
1: మంచి గుణము అంటారు.
2: ఇంపార్టెంట్ గుడ్ వర్చ్యూ.
1: మంచి నడత అంటారు.
2: గుడ్ బిహేవియర్ ఇట్ ఇస్.
1: ఈ విధమైనటువంటి మంచి నడతనే లేకుండినా మానవత్వమే రాణించదు.
2: Humanity will not shine without good behavior.
1: గుణము, సంస్కారము, నడత మానవత్వానికి శోభను అందిస్తుంది.
2: Virtue, good qualities, good behavior will lend splendor to humanity.
1: కనుకనే మానవత్వాన్ని నిలబెట్టుకుని దివ్యత్వాన్ని దర్శించుటకై మనము ఈ సత్యము, శీలము, ధర్మమును ప్రధానమైనటువంటి యొక్క మార్గములుగా తీసుకోవాలి.
2: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ హ్యూమానిటీ అండ్ డెవలప్ డివినిటీ వీ హ్యావ్ టు టేక్ యాజ్ ద బేసిస్ ట్రూత్, క్యారెక్టర్ అండ్ గుడ్ బిహేవియర్.
1: దీనికి బాల్యము నుండి మనము తగినటువంటి కృషి చేయాలి.
2: రైట్ ఫ్రమ్ ద వెరీ బాయ్హుడ్ వీ హ్యావ్ టు మేక్ ది నెససరీ ఎఫర్ట్ ఫర్ దిస్.
1: బాల్యమునందు పిల్లలు తెలిసియో తెలియకయో కొన్ని తప్పులు చేస్తారు.
2: ఇన్ బాయ్హుడ్ people are likely to commit mistakes knowingly or unknowingly.
1: కాని ఈ తప్పులు పెద్దలకు తెలిసినా దండింతురేమోని లేక శిక్షింతురేమోని భయపడి అసత్యం ఆడతారు.
2: Fearing that if these things are known to elders they might punish or they might criticize, they try to hide.
1: ఇవి క్రమక్రమేణా అసత్యము పెరిగి పెరిగి నైతికత్వమును నాశనం చేస్తుంది.
2: This way they develop untruth and telling lies and it will destroy the very basis of humanity.
1: కనుక మనము సత్యమును చెప్పుటలు ఎట్టి భయమును కూడాను మనము గురి కారాదు.
2: Therefore while telling truth we should not be afraid of anything.
1: సత్యమును చెప్పినప్పుడే మనకు ధైర్యము సాహసము ఆనందం కూడాను లభిస్తుంది.
2: Only when we tell truth we will be having that courage, that happiness and that joy.
1: సత్యమును చెప్పటం చేత మనకు రాబోయేటువంటి ఫలితం కానీ రాబోయేటువంటి ఆదాయం కానీ రాబోయేటువంటి సుఖం కానీ మనకు లభించునో లేదో అని మనం భయపడకూడదు.
2: We should not be afraid of the fact whether we are going to get joy, whether we are going to get the benefit and profit by telling truth.
1: సుఖ సంతోష సదుపాయములు లభించకపోయినప్పటికీ మనం ఏమాత్రమూ వెరచరాదు, భయపడరాదు. సత్యమును మాత్రమే మనము ఆధారంగా తీసుకోవాలి.
2: We should tell always truth, not fearing and not caring for what the consequences would be, whether it is profit or loss, whatever it is.
1: Bhavanamunaku punadi etti aadharamu.
2: Just as foundation is very important for
1: man. Bhavanamunaku vedu etti aadharamu.
2: Just as the roots are the very basis of it.
1: Jeevitaniki satyam etti aadharamu.
2: For life, truth is the basis.
1: సత్యమును మనము కొంతవరకు కదిలింపచేసినప్పుడు మన జీవితం కూడాను కొంతవరకు భద్రత లేకుండా పోతుంది.
2: If we are shaken in truth, there will not be protection and safety for our own life.
1: దీనికి ప్రత్యక్ష ప్రమాణము హరిశ్చంద్రుడే.
2: The direct proof for this is the life of హరిశ్చంద్ర.
1: ఆడిన మాట తప్పరాదని తన యొక్క జీవితంలో కట్టుకున్న భార్యనైనా కన్న కుమారునైనా కూడా త్యజించి రాజ్యప్రస్థుడై అడవి పాలైపోయి సత్యం నిమిత్తమై తపస్సులు ఆచరించాడు.
2: In order to follow truth, he gave up his wife, he gave up his son, he gave up his kingdom itself and he took it up as a penance.
1: కట్టకడపటికి ఆలుబిడ్డలను కూడాను అమ్ముకున్నాడు.
2: Ultimately, he had to sell his own wife and son.
1: కానీ కట్టవలసినటువంటి వడ్డీకి తక్కువ కావటం చేత తాను కూడాను అమ్మడబోయి తాను కాటి కాపరిగా నిలిచాడు.
2: As there was some shortage to pay the interest which he had to pay, he sold himself and he sold himself.
1: ఈ దురవస్థల సమయమందు కూడాను తాను ఏమాత్రం కూడాను అసత్యమునకు గురి కాలేదు.
2: Even in such bad circumstances, helpless conditions, he was not prepared to tell untruth.
1: కుమారుడైనటువంటి లోహితాసుడు మరణించినప్పుడు భార్య అయినటువంటి చంద్రమతి శ్మశానమునకు తీసుకుని వచ్చింది కుమారుణ్ణి.
2: When Lohitasya, the son of Harishchandra, died, his wife had to bring him to the burial ground.
1: Chandramati tana bharyayenu, Lohitasya tana kumarudani telisikudanu, tana kartavyamu, ikkade dharmamu, tana kartavyamu, sunkamu chellinchaka, dahana kriyalu cheyadaniki angikarinchaledu.
2: After knowing fully well that it was his wife Chandramati and it was his son Lohitasya, as he was duty bound,
1: నేను కాటి కాపరి యొక్క కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి అనేటువంటి యొక్క ధర్మమును మాత్రమే తను ఆధారం చేసుకున్నాడు.
2: He gave a lot of importance to the discharging of the duty as the person in charge of the burial ground.
1: ఇలాంటి కఠినమైనటువంటి సమస్యలు ఎందుకని కఠినమైన పరిస్థితులు ఎందుకు అని సత్యం ఏమాత్రమును వీడక ధర్మమును ఏమాత్రం కూడా విసర్జించక తన యొక్క జీవితానికి రెండు రెక్కలుగా రెండు నేత్రములుగా రెండు చక్రములుగా భావించి జీవించి ఆదర్శవంతమైనటువంటి దీనిని అందిస్తూ వచ్చాడు హరిశ్చంద్రుడు.
2: హరిశ్చంద్ర అండర్ ఆల్ ట్రయింగ్ సర్కమ్స్టెన్సెస్ హీ నెవర్ గేవ్ అప్ ఎయిదర్ టెలింగ్ ద ట్రూత్ ఆర్ ఫాలోయింగ్ ధర్మ. హీ కన్సిడర్ బోత్ ఆఫ్ దెమ్ యాస్ టూ ఐస్, టూ వీల్స్ ఆఫ్ ఎ చారియట్ అండ్ టూ వింగ్స్ ఆఫ్ ఎ బర్డ్ అండ్ హీ ఫాలోడ్ ఇట్.
1: లేత వయస్సు నుంచి పిల్లలకు సత్యమును పలికేటువంటి విధానమును పెద్దలు నేర్పించాలి.
2: ఎల్డర్స్ విల్ హావ్ టు టీచ్ ది యంగ్స్టర్స్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ టెలింగ్ ది నీడ్ ఫర్ టెలింగ్ ట్రూత్.
1: ఒక యజమానుడు తనకు ఏకైక పుత్రుడిగా ఉండినటువంటి వాని పుట్టిన దినం వచ్చింది.
2: వన్స్ అపాన్ ఎ టైమ్ ఏ పర్టికులర్ ఎల్డర్లీ జెంటిల్మన్ గాట్ ది బర్త్డే ఆఫ్ హిజ్ ఓన్ సన్.
1: కుమారుని పైన ఉన్నటువంటి ప్రేమ చేత తన పుట్టిన పండుగకు ఒక బంగారు కాసునిచ్చి, నాయన నీ తల్లితో చెప్పి నీకు ఉంగరం చేయించుకోమని ఒక కాసునిచ్చాడు.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ది లవ్ హీ హ్యాడ్ ఫర్ హిస్ సన్ హీ గేవ్ ఎ గోల్డెన్ పైసే కాయిన్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు గో టు హిస్ మదర్ అండ్ గెట్ ఎ రింగ్ మేడ్.
1: రెండవ దినము ఈ పిల్లవాణి యొక్క పరీక్షలు రాబోతుండటం చేత ఆ కాసును ఒక బల్ల పైన పెట్టి తాను చదువుకుంటున్నాడు.
2: The next day he had examination. He kept the golden coin on the table. He was studying.
1: తన యొక్క చింటిచ్చి చెల్లెలు ఒకటి ఉంటుండేటువంటిది.
2: హీ హ్యాడ్ ఎ యంగ్ సిస్టర్.
1: ఆ చెల్లెలు చాలా చిలిపి చేష్టలతో కూడినటువంటిది.
2: షీ వాజ్ వెరీ మిస్చ్యూస్.
1: ఆ చెల్లెలు తన గదికి ప్రవేశించి ఆ బల్లపై ఉన్నటువంటి ఈ బంగారు యొక్క ముక్కను తీసుకుంది.
2: She entered the room and took that gold coin.
1: అన్నా ఏమిటి ఇది అని అడిగింది.
2: She asked, brother, what is this?
1: ఇది బంగారు కాసు అన్నాడు.
2: He told her that this is a gold coin.
1: ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది.
2: She asked, from where did you get this?
1: ఇది చెట్టు నుంచి కాసింది అన్నాడు.
2: He said that this has been given by a tree.
1: ఇది చెట్టు ఎట్లా అవుతుంది అని అడిగింది.
2: How would this become a tree? She
1: ఈ కాసును మట్టిలో పెట్టి నీరు పోస్తే అది చెట్టు అయ్యి కాయలు కాస్తుంది, ఆ కాయల్లోంచి ఈ కాసులంతా వస్తాయి అని అబద్ధాలన్నీ వర్ణించాడు.
2: He told a number of lies by telling that if you take this as a seed and if you sow it in the put it in the mud, pour water and protect it, a tree will emanate and from that you will get the golden
1: coin. ఏమేమో ప్రశ్నలు అడుగుతుంటుంటే వెళ్ళిపో నాకు చదువుకోవటానికి టైం లేదని చెప్పి తాను చదువుకుంటూ రాసుకుంటూ కూర్చున్నాడు. ఈ సమయాన్ని పురస్కరించుకుని ఆ చిలుపు చేష్టలు కలిగినటువంటి చెల్లెలు ఆ కాసు తీసుకుని లోపల వెళ్లిపోయింది.
2: She was putting a few more questions to him. He said, I don't have time, I have to study. And taking this opportunity, she took away the gold coin and went out.
1: Tana doddilo baavi daggara chinna guntha todindi.
2: She went into the yard and dug a small pit.
1: Danilo ee kaasunu pettindi.
2: She put this gold coin into that pit.
1: Neellu posindi.
2: She poured water.
1: Endukatti chettu avutundi ani cheppadu anna.
2: Brother had told that you will get a tree out of it.
1: ఈ విధంగా ఈ బిడ్డ చేస్తున్నటువంటిది ఆ ఇంటిలో ఉన్నటువంటి పని మనిషి చూచింది.
2: The maid servant there saw this particular incident.
1: ఆ అమ్మాయి పెట్టి లోపల వెళ్లిన తర్వాత పని మనిషి దాన్ని తీసుకుంది, మట్టిని కప్పింది, కాసు తీసుకుని లోపల వెళ్లిపోయింది.
2: She was putting a few more questions to him. He said, I don't have time, I have to study. And taking this opportunity, she took away the gold coin and went out.

0: ఆ అమ్మాయి పెట్టి లోపల వెళ్లిన తర్వాత పనిమనిషి దాన్ని తీసుకుంది మట్టిని కప్పింది.
1: After this girl went inside the house, the servant maid took away the gold coin.
0: తిరిగి తల్లి వచ్చి, నాయన నీకు స్కూల్ కు టైం అయిపోయింది భోంచేసి వెళ్ళిపోమో నీకు పిలి పలిచింది.
1: After some time, mother came and asked the son to get ready to go to school.
0: తక్షణమే తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా నాన్నగారు నాకు ప్రజెంట్ చేశారు, ఈ కాసుతో నాకు ఉంగరం చేయించమని కాసును తీయడానికి వెళ్లాడు.
1: He wanted to take the gold coin and ask mother to prepare a ring out of that.
0: అక్కడ లేదు.
1: He could not get the gold coin there.
0: చెల్లెలి దగ్గరికి వెళ్ళాడు, గదరించి అడిగాడు.
1: He went to the sister and asked her whether she saw it.
0: అన్నా చెట్టు అయిపోతే ఇలాంటి కాసులు దండిగా కాస్తాయని నేను బావి దగ్గర పూడ్చిపెట్టాను అని చెప్పింది.
1: బ్రదర్, థింకింగ్ దట్ ఇఫ్ వీ కెన్ హ్యావ్ ఎ ట్రీ అవుట్ ఆఫ్ ఇట్ విల్ గెట్ ఎ నంబర్ ఆఫ్ కాయిన్స్ లైక్ దట్, ఐ వెంట్
0: అక్కడికి వెళ్లి చూసేటప్పటికి కాసు లేదు.
1: వెన్ దే వెంట్ అండ్ సా దట్ పుట్ రిపీట్ దేర్ వాస్ నో కాయిన్ దేర్.
0: చాలా బాధపడ్డాడు.
1: హీ వాస్ వెరీ మచ్ పెయిన్.
0: పుట్టినదినము నవ్వవలసినటువంటి సమయంలో ఏడ్చవలసి వచ్చింది అనుకున్నాడు.
1: On the birthday, when he should be very cheerful, he was to cry. He mentioned this to his mother.
0: ఈ బిడ్డ ఈ యొక్క కాసును తీసుకుని పోయి భూమిలో పాతడానికి కారణం ఏమిటి అని అడిగింది తల్లి.
1: Mother asked him, what is the reason for this girl taking the gold coin and putting in the pit?
0: అప్పుడు ఆ బిడ్డను అడిగినప్పుడు, అన్న ఈ విధంగా చెప్పాడు అందువల్ల నేను గూడ్చిపెట్టాను అని చెప్పింది.
1: When the girl was asked, she said, brother was explaining like this, therefore I did it.
0: నీ అసత్యం నేర్పించినందుకోసమని ఈ పుట్టినదినం ఏడ్చవలసి వచ్చింది. ఏడ్చడమే కాకుండా కాసును కూడా నువ్వు పాడు చేసుకున్నావు.
1: Mother told him that because you told a lie, the consequences instead of enjoying the birthday, you are weeping. And not merely that, you are weeping.
0: ఏత వయసు నుంచి అసత్యమాడటం అనేటువంటిది నేర్పిస్తే వాళ్ళు క్రమక్రమేణా పెద్ద పెద్ద అసత్యములాడి ఇంక ఎంత ప్రమాద స్థితికైనా తీసుకుని పడతారు.
1: ఇన్ ది టెండర్ ఏజ్ ఇట్సెల్ఫ్, ఇఫ్ దే ఆర్ టాట్ టు టెల్ లైస్, దిస్ గ్రోస్ అండ్ ఇట్ మే టేక్ ఎవరీ.
0: సత్యమును మనం ఆధారంగా తీసుకుంటే ఇంక ఎన్ని అయినా కూడా మనం సాధించడానికి వీలవుతుంది.
1: ఇఫ్ వీ కెన్ టేక్ ట్రూత్ యాజ్ ద బేసిస్, వీ కెన్ అచీవ్ మెనీ థింగ్స్.
0: ఒక జగద్గురు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ వన్ జగద్గురు.
0: ఆ జగద్గురు దగ్గరికి అందరూ వెళ్లి మంత్రోపదేశం చేయించుకోవడానికి ప్రయత్నించేవారు.
1: A number of people used to go to Jagadguru and ask him to initiate a mantra.
0: Aina nayana nee gunamulu elantivi, nee pravartana elantidi, nee nadatha elantidi ani motta mota varini prashninchi aa nadatalaku taginatunte oka upadeshanni bodhinchetunte vaadu.
1: He used to enquire of them what type of behavior you have, what type of character, what type of qualities you have, appropriate to their qualities and state of evolution, he used to give a mantra.
0: Itanu goppa mahaneeyudiga untunnadani ఒక దొంగ ఆ మహనీయుని దగ్గరికి వెళ్లి నాకు కూడా ఒక నామ ఉపదేశం చేయమన్నాడు.
1: A thief, after recognizing this man as a great man, he went and asked him to give a mantra to him also.
0: అప్పుడు నాయన నీ యొక్క గుణములు ఏమిటి, నీ నిత్య జీవితం ఏమిటి అని అడిగాడు.
1: Then the great man asked him, tell child, what are your qualities, what is your daily life?
0: అంతా ఇంటింటికి వెళ్లి దొంగతనం చేయటం నా యొక్క దుర్గుణం అన్నాడు.
1: He told that my bad quality is going from house to house in the night and thieving and stealing.
0: Ratrinta dongatanam cheyatam valla pagalantha nenu chaala restless ga untanu anaga chaala alasipoyi untanu ganaka tappa travi nenu pandukuntanu annadu.
1: He also said, as I spend the night in stealing articles, during the day I get dead drunk.
0: Kanuka tragatamu rendava durgunamu annadu.
1: He said that drinking is the second bad habit.
0: ఇంకా నన్నెవరైనా పోలీసు వారు వచ్చి పట్టుకున్నప్పుడు నేను పచ్చి అబద్ధములు ఆడటం నా మూడవ దుర్గుణము అన్నాడు.
1: He said that if police people want to catch me, I'll tell them utter lies. This is a third bad quality, he said.
0: అప్పుడు ఈ మహనీయుడు చెప్పాడు, నాయన ఈ మూడింటిలో ఏదైనా ఒక్కటి నువ్వు మాంచడానికి ప్రయత్నిస్తావా అన్నాడు.
1: Then this great man asked him, well child, can you give up one of these three bad qualities at least? Can you try?
0: యోచించాడు. దొంగతనం చేయకపోతే నా ఆలుబిడ్డలను పోషించేదెట్లా, నా కుటుంబం బ్రతికేదెట్లా, కాబట్టి దొంగతనం నేను మానను.
1: He thought for a while, if I don't steal, how can I take care of my family, my children, my wife? Therefore I cannot give this up.
0: దేహం ఆరోగ్యంగా ఉంటే కదా ఎవరికైనా పట్టుబడినా గానీ తప్పించుకోవటానికి వీలవుతుంది, కనుక ఈ ఆరోగ్యాన్ని నిద్రగా కాపాడుకోవటానికి తప్ప త్రావటము నేను వదలడానికి వీలు కాదు.

0: Only when the body is healthy and strong, I would be able to escape even when I am caught. And therefore, it is essential that...
1: Police varu eppudu nannu pattukoneedi. Naa yokka shakti samarthyamlo itto nenu tappinchukogalanu. Kanuka okka asatyam aneetundi kavalsunte maani vestanu annadu.
0: It is likely that policeman might not catch me very frequently. Therefore, I can give up telling lies.
1: Aithe neetu minchi neevu satyam cheptava ani pramanam cheyavannadu.
0: Then he asked him whether he can promise that you are going to tell truth from tomorrow onwards.
1: Tappaka nenu ee naatu nundi satyam cheptanani guruvuku promise chesadu.
0: Most certainly from today onwards I'll be telling truth, he promised.
1: Aa naatu nundi ee donga ekkadiki vellina satyam cheptam తన యొక్క అలవాటుగా చేసుకున్నాడు.
0: ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ దిస్ పర్టికులర్ థీవ్ మేడ్ ఇట్ ఎ హ్యాబిట్ టు టెల్ ట్రూత్ వేర్ ఎవర్ హి వెంట్.
1: మంచి ఎండల కాలం,
0: ఇట్ వాస్ ఎ గుడ్ సమ్మర్ డే.
1: ఆ కాలం లోపల ఫ్యాన్లు కానీ ఇంకే ఎయిర్ కండిషన్లు కానీ ఎయిర్ కూలర్స్ కానీ ఉండవు.
0: ఇన్ దోస్ డేస్ దేర్ వాస్ నో ఎయిర్ కండిషనర్, నో ఫ్యాన్, నో ఎయిర్ కూలర్.
1: కనుక ఆ గ్రామానికి రాజు వంటి వాడు శ్రీమంతుడు పైన టెరస్ పైన పండుకున్నాడు మిద్ది పైన గాలి కోసం.
0: Head of that particular village, something like a king of that particular village, he was taking rest on that terrace.
1: అతనికి ఈ ఉడుకు వల్ల నిద్ర పట్టలేదు.
0: On account of the heat and the sultry environment, he was not able to get sleep.
1: నెమ్మదిగా ఈ వర్షపు నీరు పడేటువంటి దోణులను పట్టుకొని టెరస్ కి ఎక్కాడు ఈ దొంగ.
0: This thief managed to climb that terrace.
1: వెళ్ళేటప్పటికి ఆ యొక్క శ్రీమంతుడు మేలుకున్నాడు.
0: As soon as this thief went to the terrace,
1: he vachinatundi vaadu donga ani gurtinchadu ee srimantudu.
0: The rich man could recognize that the person who came was a thief.
1: Nayana neevevaru anni adigadu ee srimantudu.
0: The rich man asked him, well, who are you?
1: Akkada satyam cheppa, nenu donganu annadu.
0: He told because he was to tell truth that I am a thief.
1: Idani em chestadu kanipettalani aa srimantudu nenu kudanu oka donga nenu annadu.
0: In order to find out what this man's plans are, that rich man also said, I am also a thief.
1: Aithe manam iddaru cheri ee srimanthuni intu lopala edaina konni viluvainatundi vastulu dongalinchalani iddaru planlu vesaru.
0: They hatched a plan in order to steal some valuable things from the house of the rich man.
1: Ee yokka srimanthudu cheppadu, chudu srimanthuni intlo manchi viluvainatundi anta untuntai, aithe manaku taalam chevulu chikkadam chaala kashtam. నీవు వాచ్ చేస్తుండు, బయట తట్టంతా నీవు కాపలాగాచి నేను లోపలికి వెళ్లి తాళం చెవులు తెస్తాను ఏదో ఒక విధంగానో అన్నాడు.
0: దిస్ రిచ్ మ్యాన్ టోల్డ్ ద థీఫ్, వెల్, దేర్ విల్ బి క్వైట్ ఎ ఫ్యూ వాల్యుయబుల్స్ ఇన్సైడ్ ది హౌస్ ఆఫ్ ఎ రిచ్ మ్యాన్, బట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది కీస్. ఐ విల్ ట్రై టు జస్ట్ గో ఇన్ అండ్ మేనేజ్ టు గెట్ ది కీస్.
1: నేను ఇంతసేపు ఇదే విచారణ చేస్తున్నాను, ఎవరైనా బయట చూచేటువంటి వారు ఒకరు ఉండాలా, అప్పుడే నేను లోపల పోవడానికి వీలవుతుంది, నాకు తగిన స్నేహితుడు చిక్కావని ఇతను లోపలికి వెళ్లాడు.
0: ద రిచ్ మ్యాన్ సెడ్, ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ హూ కెన్ కీప్ ఎ వాచ్ లైక్ దట్ అండ్ దేర్ఫోర్ నౌ ఐ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ ఫ్రెండ్ లైక్ యూ, ఐ విల్ గో ఇన్సైడ్. హి సెడ్, హి వెంట్ ఇన్సైడ్.
1: వెళ్ళాడు, కొంతసేపు అటు ఇటు ఏమో చేశాడు, తాళం చెవులు తెచ్చాడు.
0: హి ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి వాస్ డూయింగ్ సంథింగ్ హియర్ అండ్ దేర్, హి టుక్ ద కీస్ అండ్ హి కేమ్ అవుట్.
1: ఇరువురు చేరటంలో ఇతను శ్రీమంతుడు కనిపెడుతున్నాడు ఈ దొంగ యొక్క చర్యలన్నీ. నేను ఇప్పుడు కాపలా చేస్తాను, నీవు వెళ్లి ఆ శ్రీమంతుని ఇనుప పెట్టి తీసి అందులో ఏమిటంటే అవి తీసుకురామన్నాడు.
0: Then this rich man said he has been watching very carefully the activities of the thief. He told the thief, well, now I'll keep a watch, you go inside and get the valuable articles from the safe.
1: ఆ ఇనుప పెట్టెలో మూడు పెద్ద పెద్ద డైమండ్స్ ను పెట్టి వచ్చాడు ఈ శ్రీమంతుడు.
0: This rich man had kept three most valuable diamonds, big diamonds, inside the safe.
1: ఈ దొంగ వెళ్ళాడు, తలుపులు తెరిచాడు, మూడు పెద్ద పెద్ద డైమండ్స్ ని తీసుకొచ్చాడు.
0: This thief went inside, opened the safe, brought those three big diamonds.
1: ఈ మూడింటిని ఇద్దరు పంచుకోవాలి.
0: These three had to be distributed between
1: ఈ విధంగా పంచుకోవాలని ప్లాన్లు వేశారు.
0: How to distribute them between those two, they planned.
1: ఈ సత్యం అనేటువంటి దాన్ని నడుచుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఈ దొంగ కొంత ధర్మం కూడా ప్రవేశించింది.
0: As this thief followed the path of truth, a certain amount of righteousness also automatically entered into him.
1: తమ్ముడా, ఒక వజ్రం నాకు, ఒక వజ్రం నీకు, ఇంకొక వజ్రాన్ని పగలగొట్టి దీని విలువను లేకుండా చేసుకోవటం మంచిది కా, ఇది రాజుకే పెట్టేస్తాం, ఈ శ్రీమంతుడికే పెట్టేస్తామని ఆ వజ్రము తీసుకుని ఆ పెట్టెలో పెట్టి రెండు వజ్రములు మాత్రమే తీసుకొచ్చారు.
0: దిస్ థీఫ్ టోల్డ్ ద రిచ్ మ్యాన్, బ్రదర్ వన్ డైమండ్ యూ కీప్, ది అదర్ ఐ విల్ కీప్, ద థర్డ్ వన్ కెనాట్ బి బ్రోకన్ ఇన్ టు పీసెస్, ఐ కీప్ ఇట్ బ్యాక్ ఫర్ ది ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ ఇట్ సెల్ఫ్. హీ టోల్డ్ లైక్ దాట్, వెంట్ బ్యాక్, కెప్ ది డైమండ్ అండ్ రిటర్న్.
1: కావలసినవి చిక్కినవి గనుక ఇంకా వెళ్లిపోదాం, నా దారి నాది, నీ దారి నీది అని అనుకుంటూ వయసంలో ఈ శ్రీమంతుడు చెప్పాడు, తమ్ముడా నీవు ఎక్కడ ఉంటావో, మనం ఏదైనా ఇలాంటి దొంగతనాలకు పోవాలన్నప్పుడు ఒకరికొకరు మనం సహాయం చేసుకోవచ్చు, నీ అడ్రస్ ఇచ్చిపోమన్నాడు.
0: After settling this bargain, when the thief was about to go away, the rich man said, well brother, we can have this kind of partnership now and then, let me have your address.
1: అతను సత్యాన్ని చెప్పాలి, చక్కని సరైనటువంటి అడ్రస్ అంతా ఇచ్చాడు.
0: As he is bound to tell the truth, he gave the correct address.
1: రెండవ దినం ఈ శ్రీమంతుడు తిరిగి జమీందారు వేషం వేసుకున్నాడు, నా ఇనుప పెట్టి లోపల డైమండ్స్ అంతా పోయినాయి, ఎవరు తీసుకున్నారో అంతా వెతకవలసిందని పోలీస్ కంప్లైంట్ చేశాడు.
0: The next day, the morning, this gentleman, this rich man, as the Jamindar, he put on the dress and he ordered that a police complaint should be lodged about the loss of the diamond.
1: Ee palani gramamlo poi meeru chudandi annadu.
0: This gentleman said, told the police, you go to such and such a village to find
1: aa gramamlo peru pondinatundi vaadu ee donga.
0: In that particular village, this thief was a famous thief.
1: Itanni pattaru.
0: The police caught hold of him.
1: Itanni patti jamindar daggara teeskellaru.
0: They brought this thief to jamindar.
1: అక్కడ నీవు ఏ రీతిగా ఇందులో ప్రవేశించావు, నీకు ఏ విధంగా ఈ యొక్క వజ్రములు చిక్కినాయి అని ప్రశ్నించాడు జమీందార్.
0: దిస్ జమీందార్ క్వశ్చన్ ద థీఫ్, వెల్ హౌ డిడ్ యూ ఎంటర్ ద హౌస్, హౌ డిడ్ యూ గెట్ హోల్డ్ ఆఫ్ దీస్ డైమండ్స్.
1: జరిగిందంతా చెప్పాడు, నేను ఈ పైప్స్ నుంచి ఎక్కినాను, అక్కడ ఇంకొక దొంగ కాచుకొని ఉంటున్నాడు, అతను లోపల పోయి తాళం చెవులు తెచ్చాడు, తదుపరి నేను పెట్టి తీశాను, మూడు వజ్రాలు ఉంటున్నాయి, రెండు మేము తీసుకున్నాము, ఒకటి అక్కడే పెట్టేశాము అని జరిగిందంతా సత్యం చెప్పాడు.
0: హీ నరేటెడ్ మెటికులస్లీ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ హిస్ అడ్వెంచర్, క్లైంబింగ్ ది రూఫ్, గెటింగ్ ఇన్ టు పార్ట్నర్షిప్ విత్ అదర్ పర్సన్, ఎంటరింగ్ ద హౌస్, ఆల్ ద థింగ్స్ ఆర్ నరేటెడ్.
1: ఇది నిజమో కాదు అని తిరిగి తన మంత్రిని కూడా పరీక్షించాలని చెప్పింది. మంత్రి, ఇది ఒక తాళం చోటు తీసుకెళ్లి ఆ పెట్టెలో ఏమైనా వజ్రం ఏమైనా మిగిలిందేమో చూడుపోమన్నాడు.
0: దిస్ జమీందార్ కాల్డ్ ద మినిస్టర్ అండ్ జస్ట్ సెడ్, వెల్ యూ ప్లీజ్ గో అండ్ ఫైండ్ అవుట్ ఇఫ్ దేర్ ఇస్ వన్ మోర్ డైమండ్ ఓవర్ దేర్.
1: ఈ మినిస్టర్ ఏం యోచించేశాడు, దొంగ వస్తే అన్ని తీసుకుని పోయి ఉంటాడు కానీ ఒకటి పెట్టిపోయి ఉంటాడా, ఇది ఎట్లయినా కానీ ఈ జమీందారు దగా కొట్టచ్చునని ఆ ఉన్న వజ్రం తన జోబిలో వేసుకున్నాడు. దొరగారు ఏమీ లేదు, అంతా ఖాళీనే అయిపోయింది అన్నాడు.
0: This minister took the keys to the safe and he thought that can there be any thief who will keep one diamond back, and he pocketed that particular diamond and went and reported that there is no diamond at all there.
1: సత్యమును చెప్పినటువంటి యొక్క ఈ దొంగను దగ్గరకు పిలిచి, నాయన నీవు సత్యం చెప్పావు, నీవు నాకు మంత్రిగా ఉంటుండు, మంత్రి నేడు నువ్వు రాజీనామా ఇచ్చి నువ్వు బయటకు వెళ్లిపోమన్నాడు.
0: This zamindar called the thief and said, well, you have been able to tell truth to me, therefore from today onwards you are going to be my minister.
1: Satyavantude mantriga untundali.
0: Only a person who is truthful should be a minister.
1: Appude rajunu raninpa chestadu.
0: Then only a king will be able to just get a
1: yedu duradrushtavashattuga vaadu dongaga maaripoyinadu kaani vitunu satyavantudu ani adani paina sampurnamaina vishwasamto aa naatu nunchi నాయనా నీవు ఇంక దొంగ పని దొంగతనం కూడా చేయనక్కర్లేదు, నీకు సంసారం కావలసినటువంటివంతా నేనిస్తానని అనేక బోధన చేసి అప్పటి నుంచి ఆ దొంగ సరి అయినటువంటి మార్గంలో ప్రవేశించాడు.
0: దిస్ జమీందార్ టోల్ ద థీఫ్, వెల్ అన్ఫార్చునేట్లీ యూ హావ్ బికమ్ ఎ థీఫ్, యువర్ నేచర్ ఈజ్ నాట్ లైక్ దాట్.
1: సత్యాన్ని ప్రధానంగా ఆచరించినప్పుడు దొంగతనము ఈ త్రాగటము రెండు కూడాను సహజంగా మానిపోయినాయి.
0: యాజ్ దిస్ పర్సన్ ప్రాక్టీస్ టెలింగ్ ట్రూత్ ఆటోమేటికల్లీ ఇన్ ది నేచురల్ కోర్స్ హీ గేవ్ అప్ డ్రింకింగ్ అండ్ ఆల్సో థీవింగ్.
1: కనుక సత్యము అనేటువంటిది ప్రప్రథమంలో మనకు అన్ని అనేక విధములుగా బాధలు పెట్టినప్పటికీ దానిని దీక్షతో పట్టుదలతో సాధించడానికి పూనుకుంటే దీనికంటే మించినటువంటి సుఖం మనకు మరొకటి లేదు.
0: ఇన్ ది బిగినింగ్ వాట్ ఎవర్ ట్రబుల్స్ యూ మే గెట్ ఆన్ అకౌంట్ ఆఫ్ టెలింగ్ ట్రూత్, ఇఫ్ యూ కెన్ పర్స్యూ టెలింగ్ ట్రూత్, ఇన్ ది ఎండ్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఏ లాట్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఇన్ లైఫ్.
1: కనుక సత్యవంతుడు కావాలి అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు.
0: దేర్ఫోర్ కృష్ణ టాట్ అర్జున దట్ వన్ షుడ్ బికమ్ ట్రూత్ఫుల్.
1: ఈ సత్యమే జీవితానికి ప్రధానమైనటువంటి మార్గం.
0: Truth is right royal road టు ద లైఫ్.
1: ఇంకా ధర్మము, ధర్మాన్ని స్థాపించినా తిరిగి మారవచ్చును కదా.
0: ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ ధర్మ ఇట్ మైట్ అండర్గో ఏ చేంజ్.
1: ధర్మము మారదు, ధర్మ ఆచరణ మారుతుంది.
0: ధర్మ డజంట్ అండర్గో చేంజ్ బట్ ప్రాక్టీస్ ఆఫ్ ధర్మ అండర్గోస్ చేంజ్.
1: కనుక భగవంతుడైనటువంటి కృష్ణుడు ధర్మ సంస్థాపన కోసం కాదు అవతరించింది, ధర్మ ఆచరణ సంస్థాపన కోసం అవతరించాడు.
0: భగవాన్ కృష్ణ హ్యాస్ టేకన్ ఇన్కార్నేషన్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ప్రాక్టీస్ ఆఫ్ ధర్మ.
1: ధర్మము కృతయుగం నందును, త్రేతాయుగం నందును, ద్వాపయుగం నందును, కలియుగం నందును ఎప్పుడు కూడా ధర్మం ఉంటూనే ఉంటుంది.
0: ధర్మ హ్యాస్ బీన్ దేర్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ కృత ఏజ్, ద్వాపర, త్రేత ఆర్ కలి.
1: కృతయుగం లోపల కలియుగం ఉంటుండాలి.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ కృత దేర్ వాస్ కలి ఆల్సో.
1: ఈ కలియుగంలో కూడాను త్రేతాయుగం కృతయుగంలో ఉంటున్నాయి.
0: ఈవెన్ ఇన్ ది ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ కలి దేర్ ఇస్ కృత ఏజ్.
1: యుగములంటే ఒకటి ఒకటి మార్పు చెందినటువంటి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ దేర్ విల్ బి ఏ చేంజ్.
1: కృతయుగ ధ్యానం, త్రేతాయుగ యజ్ఞం, ద్వాపర యుగ అర్చనం, కలియుగం నామస్మరణ అని ఈ నాలుగు యుగములు ఎందు కూడాను నాలుగు ప్రవర్తన రూపంతో ఇది వ్యక్తం అవుతూ వచ్చింది.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ కృత మెడిటేషన్, ఇన్ ద ఏజ్ ఆఫ్ త్రేత సాక్రిఫైస్, ఇన్ ది ఏజ్ ఆఫ్ ద్వాపర.
1: కృతయుగ ధ్యానం, త్రేతాయుగ యజ్ఞం, ద్వాపర యుగ అర్చనం, కలియుగం నామస్మరణ.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ ద్వాపర అర్చనం ఆర్ వర్షిప్ అండ్ ఇన్ కలి
1: కనుక ఆయా యుగములకు ఆయా పరివర్తనలంతా కూడాను ఆయా చర్యలంతా కూడాను ధర్మాన్ని ధరిస్తూ వచ్చాయి.
0: Therefore, appropriate to that particular age, the code was prescribed.
1: ఈ కలియుగంలో ధ్యానం చేసేటువంటి వారు లేకపోలేదు.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి దేర్ ఆర్ పీపుల్ హూ టేక్
1: ఈ కలియుగంలో అర్చన చేసేటువంటి వారు లేకపోలేదు.
0: ఇన్ దిస్ ఏజ్ దేర్ ఆర్ పీపుల్ హూ టేక్ టు వర్షిప్
1: ఈ తపస్సు చేసేటువంటి వారు లేకపోలేదు.
0: పీపుల్ హూ టేక్ టు పెనాన్స్
1: లేక కృతయుగం లోపల కూడా నామస్మరణ చేసేవారు లేకపోలేదు.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ కృత ఆల్సో దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్.
1: కనుక అన్ని యుగములు ఎందు కూడాను అన్ని యుగ ధర్మములు కూడా లీనమై ఉంటున్నాయి.
0: Therefore, in all ages, all these forms of dharma do exist.
1: కనుక ఆయా యుగమునకు సంబంధించినటువంటి యొక్క చర్యలు రూపము మార్పుతూ వచ్చినాయి.
0: Therefore, depending upon the change in the age, there were different forms of dharma.
1: కానీ అంతర్వాహి అయినటువంటి ధర్మం ఒక్కటే.
0: But the inner flow of dharma is the same.
1: అది ఏనాటికి మారదు.
0: But that doesn't undergo any change.
1: ఎందుకనగా దానికి సత్యమే పునాదిగా ఉండేటువంటిది.
0: As the truth is the very basis for that, it cannot change.
1: సత్యము మారేటువంటిది కాదు.
0: Truth will never change.
1: Truth is one, not two.
0: Truth is one. There are no two things.
1: కనుక ఎప్పటికీ త్రికాలములు యందు, త్రిలోకములు యందు, త్రిగుణములు యందు కూడాను ఏకత్వంగా ఉండేటువంటిది సత్యం.
0: In all the three times, in all the three worlds, and all three circumstances and three gunas, it is
1: bhuta bhavishya bhavishyat vartamana kalamlandu kudanu ekatattanga undetundide satyam.
0: Truth is one and common whether it is in the time related
1: kanuka,
0: to future past.
1: Dharma anetundidi mareetundidi kaadu.
0: Therefore, dharma does not undergo a change.
1: Manam duty anetundidi madhya madhya maaripothu untayi.
0: Duty undergoes changes intermittently.
1: ఇప్పుడు ఉద్యోగం చేసేవాడు ఒకడున్నాడు.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ హూ ఈస్ డూయింగ్
1: నాది ఉద్యోగం పురుష లక్షణం ఇదే నా ధర్మం అంటాడు.
0: ఏ పర్సన్ హీ సేస్ దట్ డూయింగ్ డ్యూటీ ఈజ్ మై ఓన్.
1: ఎంత వరకు?
0: ఫర్ హౌ లాంగ్?
1: ఇది ఏదో రిటైర్ అయ్యేంత వరకు ఆఫీస్కి పోతుంటాడు. రిటైర్ అయిన తర్వాత తన డ్యూటీ ఏమైపోయింది?
0: అంటిల్ హీ రిటైర్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ జాబ్ హీ గోస్ టు ద ఆఫీస్.
1: అప్పుడు మరి ఇంకొక ధర్మాన్ని పోవాలి పట్టుకోవాలనే.
0: దెన్ హీ హాస్ టు అండర్గో ఏ చేంజ్ ఇన్ ది డ్యూటీ.
1: అప్పుడు ఒక రిటైర్ అయిపోయినాడు కాబట్టి ఒక బిజినెస్ ప్రారంభిస్తాడు.
0: ఆఫ్టర్ రిటైర్మెంట్ హీ స్టార్ట్స్ బిజినెస్.
1: నాది బిజినెస్ నా ధర్మము అంటాడు.
0: హీ సేస్ బిజినెస్ ఇస్ మై డ్యూటీ. దెన్
1: ఈ బిజినెస్ లోపల అన్యాయం చేయటం నా ధర్మము అంటాడు.
0: అండ్ డూయింగ్ injustice and taking to wrong passes
1: ee anyayam lopala dharmanu sampayinchatam naa yokka dharmamu antadu.
0: By wrong means to earn money is my duty, he says.
1: Udyogam cheyatama thana dharmamu, vyaparam cheyatama thana dharmamu, abaddham aadatama thana dharmamu, leka dharmanu sampayinchatama thana dharmamu.
0: Is it his duty to do the job, to do the business, to tell a lie, to earn the money?
1: Ee vidhanga oka jeevithamloni inni marpulu kaligeetundi dharmam etta avutundi?
0: When so many changes come about in duty, how can it be described as dharma?
1: కర్తవ్యములుగా మనం చెప్పవచ్చు.
0: దీస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఓన్లీ డ్యూటీస్, నాట్ ధర్మ.
1: ధర్మము అంటే దీనికి సరియైనటువంటి అర్థము ఒకటి ఉంటుండాలి.
0: దెర్ ఈస్ ఎ ప్రాపర్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ ధర్మ.
1: ఎదుటి వాణి స్వాతంత్రమునకు అడ్డు తగలకుండా నడిచేటువంటి యొక్క క్రియని ధర్మము అంటారు.
0: ఆల్ దోస్ యాక్షన్స్ విచ్ డు నాట్ కమ్ ఇన్ ద వే ఆఫ్ ది ఫ్రీడమ్ ఆఫ్ అదర్స్ దట్ మే బి డిస్క్రైబ్డ్ యాస్ ధర్మ.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక పెద్ద కర్ర పట్టుకుని నీవు మెయిన్ రోడ్ లోపల దాని ఇష్టం వచ్చినట్టు తిప్పుతూ పోతున్నావు.
0: హోల్డింగ్ ఎ లాంగ్ స్టిక్ ఇన్ ద మెయిన్ స్ట్రీట్ యు ఆర్ మూవింగ్ ఇట్ అబౌట్ అండ్ వాకింగ్.
1: ఇది పబ్లిక్ రోడ్, నా ఇష్టము నా ధర్మము అంటావు.
0: దిస్ ఇస్ పబ్లిక్ రోడ్, ఐ హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు మూవ్ ది వే దట్ ఐ వాంట్, దిస్ ఇస్ మై డ్యూటీ.
1: నీవు ఈ కర్రను తిప్పుతూ పోతుంటే అదే రోడ్డు లోపల ఎదురు వచ్చేటువంటి వ్యక్తి ఈ కర్ర నుంచి తప్పించుకునేటువంటి దానికి తాను వేరే కొన్ని ఉపాయం పనుతాడు.
0: ఇఫ్ దిస్ ఈస్ యువర్ ధర్మ, దెన్ ఏ పర్సన్ హూ ఈస్ కమింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది స్టిక్.
1: ఈ ఎదురు వచ్చేటువంటి వ్యక్తికి అపాయం కలిగించేటువంటి యొక్క ఆటలను ఆడినట్టుంటే గవర్నమెంట్ నిన్ను శిక్షిస్తుంది.
0: ఇఫ్ యూ వర్ టు ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ లైక్లీ టు పుట్ పర్సన్ కమింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్.
1: కనుక అదే రోడ్డు లోపల నడిచేటువంటి వ్యక్తులకు వారి స్వతంత్రములకు అడ్డు తగలనటువంటి యొక్క ధర్మాన్ని నువ్వు అనుసరించాలి.
0: దేర్ఫోర్ యూ హ్యావ్ టు ఫాలో దట్ ధర్మ విచ్ డస్ నాట్ కమ్ ఇన్ ద వే ఆఫ్ పీపుల్ హు ఆర్ వాకింగ్ ఇన్ ది సేమ్ రోడ్.
1: అదే విధంగా మరొక వ్యక్తికి తన యొక్క స్వతంత్రమునకు అడ్డు తగలనటువంటి కర్మలు మనం ఆచరించడమే అది నిజమైనటువంటి ధర్మం.
0: ఇన్ ది సేమ్ వే వితౌట్ కాజింగ్ ఎనీ ఇన్కన్వీనియన్స్ అండ్ ట్రబుల్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ ద అదర్స్ ఇఫ్ యు కండక్ట్ యువర్ సెల్ఫ్ దట్ ఈస్ యువర్ ధర్మ.
1: ఆ విధంగా ఒక్కొక్క వ్యక్తి మరొక వ్యక్తికి బాధను కలిగించకుండా ఉండేటువంటి ఒక ప్రయత్నంతో ఆచరించేటువంటివంత ధర్మములుగా భావిస్తే జగత్తంతా ఎట్టి ప్రమాదము లేకుండా ఎట్టి నష్టము లేకుండా ఎట్టి కష్టములకు గురి కాకుండా జీవించడానికి అవకాశం ఉంటుంటుంది.
0: ఇఫ్ ఈచ్ వన్ కన్సిడర్స్ హిస్ ధర్మ యాజ్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ వితౌట్ కాజింగ్ ఎనీ హర్ట్ టు ఎనీ అదర్ పర్సన్ దెన్ దేర్ విల్ బి ఏ లాట్ ఆఫ్ పీస్ ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ అండ్ జాయ్ ఇన్ ద వరల్డ్.
1: ఇది కేవలము ఒక జీవితంలో మానవ ఆదర్శ నిమిత్తమై ఆచరించవలసినటువంటి కర్తవ్యాలు.
0: దిస్ ఈజ్ ఇన్ ఎ వే ఎ డ్యూటీ విచ్ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఫర్ ది సేక్ ఆఫ్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఐడియల్.
1: ఇది మన నిత్య జీవితంలో గృహస్థ ధర్మంలో జరిగేటువంటి దాంట్లో మూడు పదములుగా ఉపయోగపడుతున్నాం.
0: ఇన్ ది డైలీ లైఫ్ ఇన్ ద ఫ్యామిలీ లైఫ్ వీఆర్ యూజింగ్ దిస్ యాజ్ త్రీ వర్డ్స్.
1: కర్తవ్యం ఒకటి,
0: వన్ ఈజ్ కర్తవ్యం డ్యూటీ,
1: రెండవది సంబంధం,
0: సెకండ్ ఈజ్ సంబంధం,
1: మూడవది నిర్బంధం.
0: ద థర్డ్ వన్ ఈజ్ నిర్బంధం కంపల్సరీ.
1: సంబంధం, నిర్బంధం, కర్తవ్యం.
0: సంబంధం అసోసియేషన్, నిర్బంధం కంపల్షన్, కర్తవ్యం డ్యూటీ.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: నీవు రేపటి దినం సండే,
0: టుమారో ఈజ్ సండే,
1: నీకు హాలిడేగా ఉంటుంటుంది.
0: టుమారో ఈజ్ ఎ హాలిడే ఫర్ యూ.
1: కొంతమంది మిత్రులను నీవు ఇంటికి టీ పార్టీకి పిలిచాలని ఒక సంకల్పం చేసుకుంటావు.
0: యూ వాంట్ ఇన్వైట్ సమ్ పీపుల్ ఫర్ టీ టు యువర్ హౌస్.
1: ఉండేటుండి రాత్రికి నీకు జ్వరం వచ్చింది.
0: సడన్లీ యూ డెవలప్ ఫీవర్ ఇన్ ద నైట్.
1: అప్పుడేమనుకుంటావు, నాకు జ్వరం వచ్చింది, రేపటి దినం నా మిత్రులంతా పిలిస్తే వారితో సంతోషంగా ఉండడానికి వీలుండదు అని క్యాన్సిల్ చేసుకుంటాం.
0: యూ మే థింక్ దాట్ ఇఫ్ యూ వర్ టు ఇన్వైట్ దోస్ యువర్ ఫ్రెండ్స్ ద నెక్స్ట్ డే యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ బి హ్యాపీ, యూ మే క్యాన్సిల్ దాట్.
1: ఇది నెక్స్ట్ సండే పెట్టుకుందాములే అని నీవు నీ ఇష్టంతో నువ్వు దాన్ని మార్చుకున్నావు.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ ఓన్ విష్ యు హావ్ చేంజ్డ్ టు హోల్డ్ ది సేమ్ టీ పార్టీ.
1: ఇది నీకు సంబంధం
0: నెక్స్ట్ సండే.
1: దిస్ ఈజ్ నీ చేతిలో ఉంటుండాలి.
0: దిస్ ఈజ్ యువర్ ఫ్రీడమ్.
1: దీన్ని మార్చుకోవచ్చును లేక పెంచుకోవచ్చును, క్యాన్సిల్ చేసుకోవచ్చు.
0: దిస్ యూ కెన్ చేంజ్, యూ కెన్ పోస్ట్పోన్, యూ కెన్ డూ ఎనీ వే దట్ యూ వాంట్.
1: ఇంకా నిర్బంధము అనేటువంటిది రెండవది.
0: ద సెకండ్ వన్ ఈస్ నిర్బంధం ఆర్ కంపల్షన్.
1: ఇది ఆడు సండే అయినప్పటికీ వైస్ ఛాన్సలర్ ఏదో పరీక్ష నిమిత్తమై టీచర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టేసి తక్షణం రావాలి అని చెప్పని ఖచ్చితంగా పిలిచాడు.
0: In connection with examination, the vice chancellor has commanded all the teachers to assemble in connection with some examination.
1: The examination committee kanuka oka tappadu.
0: As this is an examination committee meeting, one has to go.
1: Neeku jwaram ochinappatikini ee sadan pillo ee kodamino pechukoni neevu tirigi akkadiki vellak tappadu.
0: Even if you are suffering from fever, you take the saridon pill and you will have to attend the meeting.
1: Idi nirbandham.
0: This is compulsion.
1: దీన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి వీలు కాదు.
0: యూ హ్యావ్ నో రైట్ టు క్యాన్సిల్ దిస్.
1: ఇది నీ చేతిలో లేదు.
0: దిస్ ఇస్ నాట్ విత్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: ఇవి రెండు సమానంగా ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ దీస్ టూ.
1: ఇంకా కర్తవ్యం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ డ్యూటీ?
1: మన కుటుంబం లోపల ఉంటున్నాము.
0: వీఆర్ ఇన్ అవర్ ఓన్ హౌస్.
1: ఇంటిలో భార్యాభర్తలు ఏదో కారణంతో చిన్న జగడం వేసుకున్నారు.
0: దేర్ ఇస్ అ స్మాల్ ఫ్యామిలీ క్వారల్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: భార్యను రూములో చాలా తిట్టినాడు.
0: Inside the room, ది హస్బెండ్ అడ్మారిజ్ ద వైఫ్
1: చాలా కోపంగా ఉంటున్నాడు.
0: షీ వాస్ వెరీ యాంగ్రీ.
1: తిరిగి డ్రాయింగ్ రూమ్ వచ్చినప్పటికీ ఒక ఫ్రెండ్ వచ్చేసేసినాడు.
0: యాజ్ సూన్ యాజ్ హి ఎంటర్డ్ ద డ్రాయింగ్ రూమ్ ఎ ఫ్రెండ్ హాడ్ కమ్ బై.
1: ఆ ఫ్రెండ్ చూస్తే హలో హలో హలో హలో అని నవ్వుతూ వచ్చాడు.
0: యాజ్ సూన్ యాజ్ హి సా ది ఫ్రెండ్ హి బిగాన్ గ్రీటింగ్ హిమ్ హలో.
1: ఆ ఫ్రెండ్ ని కూర్చోమని చెప్పాడు.
0: హి ఆస్క్డ్ ది ఫ్రెండ్ టు బి సీటెడ్.
1: ఈ ఫ్రెండ్ దగ్గర చాలా నవ్వుతూ ఉన్నాడు.
0: విత్ ద ఫ్రెండ్ హి వాస్ స్మైలింగ్.
1: మరి లోపలికి పోయాడు. భార్య కాఫీ కావాలా చెయ్యి అన్నాడు.
0: దెన్ హీ ఎంటర్ ద హౌస్ అండ్ విత్ ఏ సీరియస్ టోన్ హీ కమాండెడ్
1: రెండు కప్పులు కాఫీ తయారు చెయ్యి అన్నాడు కోపంగా.
0: యాంగ్రీలీ హీ కమాండెడ్ హర్ టు ప్రిపేర్ టూ కప్స్ ఆఫ్ కాఫీ.
1: అనగా ఇద్దరు దగ్గర ఆనందంగా ఉండినట్టుగా భార్యకు తెలియకూడదు, భార్య దగ్గర కొట్లాడినట్టుగా మిత్రునికి తెలియకూడదు.
0: The someone substance of it is he has to conduct himself in such a way that friend should not know that he has quarreled with the wife, wife should not know that he is happy with the friend.
1: Idi kartavyam.
0: This is duty,
1: not duty.
0: Kartavyam. This is kartavyam.
1: Ee naadu ee kartavyam kuntu padipoyindi.
0: These days this there is a defect in implementing
1: kartavyanni manam poshinchukotame niji dharmam.
0: We have to develop this kartavyam. This is our
1: ee kartavyanni manam poshinchukunte మనం ధర్మాన్ని నడుచుకున్నట్టు వారం అవుతాం, మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకున్నట్టు వారం అవుతాం.
0: ఇఫ్ వి డెవలప్ కర్తవ్యం విచ్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్ వి విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది ఆనర్.
1: ఈనాడు అది క్షీణించిపోయింది.
0: దీస్ డేస్ దట్ ఈస్ బీయింగ్ డిస్ట్రాయ్డ్.
1: రూమ్ లో భార్యతో కోపంగా మాట్లాడేటువంటిది బయటకు మిత్రుడు చూసినప్పటికీ గెట్ అవుట్ ఓ అని వాడి పేరు కూడా కోపంగా వస్తే వాడు ఏమిట్రా ఈ మిత్రుడికి పిచ్చి పట్టింది అనుకుంటాడు వాడు.
0: The person who was very angry with the wife inside the room, if he comes out and angrily asks the friend to get out, the friend is likely to think that this fellow has gone mad.
1: Kanuka mana samsara guttunu rattu pettukokunda chuchukotame sariyainatundi kartavyam.
0: Therefore, it is an important duty to see that the secret and the confidences of the family are not thrown into the roads.
1: Ide gruhasthuniki sariyainatundi dharmam.
0: This is an important duty of a family man.
1: Anaga gaurava pratishthalu nilchukovali.
0: That means he has to
1: నీతి నిజాయితీలుగా బ్రతకాలి.
0: హాస్ టు లివ్ ఆనెస్ట్లీ.
1: మన యొక్క ఫ్యామిలీ నేమ్, మన కుటుంబం యొక్క పేరును మనం పెంచుకోవాలి.
0: వి హావ్ టు డెవలప్ అండ్ ప్రొటెక్ట్ ద గుడ్ నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: ఇది నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్షణం.
0: దిస్ ఈస్ అనదర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డ్యూటీస్ ఆఫ్ మ్యాన్.
1: గౌరవమే లేకపోతే మన జీవితంలో ఏమాత్రం కూడాను సంతోషం అనుభవించలేము.
0: ఇఫ్ వి డు నాట్ హ్యావ్ ఆనర్ ఆఫ్ ద ఫ్యామిలీ, వి వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ హ్యాపీనెస్.
1: దీనిని కొంతవరకు ధమము అన్నారు, ధమ అన్నారు.
0: దిస్ హెస్ బీన్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ధమ.
1: ఈ ధమ అనగా ఇంద్రియ నిగ్రహము అని.
0: ధమ రెఫర్స్ టు సెన్స్ కంట్రోల్.
1: ఈ ధమం అనేటువంటిది లేకపోతే ఏమవుతుంది? మొన్న చెప్పినట్టుగా ధమ.
0: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ సెన్స్ కంట్రోల్ యాజ్ వాజ్ ఎక్స్ప్లెయిన్ ది అదర్ డే, ఇట్ బికమ్స్ మద.
1: దమ అనేటువంటి ట్రిప్ చెప్పితే మదం అయిపోతుంది.
0: వెన్ దమ ఈస్ టర్న్డ్ ది అదర్ వే ఇట్ బికమ్స్ మద.
1: మదం అనగా ఏమిటి? ఒక దుర్గుణం పెంచుకోవటం.
0: మదం రెఫర్స్ టు అరోగెన్స్, ఇట్స్ ఎ బ్యాడ్ క్వాలిటీ.
1: ఈ యొక్క దమమును సంపాదించుకున్నటువంటి వానికి రెండవ పేరు ఇంకోటి ఉంటుండాలి.
0: ఎ పర్సన్ హూ హ్యాస్ అక్వైర్డ్ దిస్ పర్టికులర్ క్వాలిటీ
1: సంస్కృతిలో సాక్షర అంటారు.
0: He gets the title of Sakshara.
1: Sakshara anetundi. Ee Saksharam anetundi dani kodunu tippi manam cheyidetike Rakshasa aipothundi.
0: The same word Sakshara, if it is turned the other way, it becomes Rakshasa or demon.
1: Kanukani manamu Rakshasatvaniki pokunda damamunu anaga indriyamunu manamu adupulo pettukunnamante ide nijamainatundi dharmanni pochinchinatundi varam avutam.
0: Therefore, if you want to secure and protect dharma, we have to have sense control and would not
1: annintiki kudanu indriya nigraham atyavasaramu ani krishnuniki krishnudu arjununiki bodhinchadu.
0: For everything and all the things sense control is very important. This is what was taught by Krishna to Arjuna.
1: Arjuna, indriya nigrahamunu gavinchukoni neevu sthita prajnuduga nilchamani cheppadu.
0: Arjuna, stand as sthita prajna and have sense control.
1: Indriyulu cheppinattuga neevu nadachavadu.
0: You should not obey the commands of your senses.
1: Nee aagnalo indriyam untundali.
0: Senses must be under your control.
1: Indriyamulaku daasudu kaaradu.
0: You should not become a slave of indriyas.
1: Neeku indriyamulu daasu kavali.
0: You should make senses your own slaves.
1: Neevu gudakeshudavu.
0: యు ఆర్ గుడాకేశ
1: అనగా ఇంద్రియ నిగ్రహం చేయగలిగినటువంటి వాడు.
0: యు ఆర్ ద వన్ హూ హాస్.
1: అప్పుడే నీకు ఈ ఋషికేశుడు లభిస్తాడు.
0: ఓన్లీ బికాజ్ యు ఆర్ హావింగ్ సెన్స్ కంట్రోల్.
1: నీవు గుడాకేశుడు కాక ఋషికేశుడు నీకు లభ్యం కాదు అన్నాడు.
0: వితౌట్ యువర్ హావింగ్ సెన్స్ కంట్రోల్ యు కెనాట్ గెట్ ది మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: కనుకని ఈ సాంఖ్య యోగము లోపల ప్రధానంగా సమస్త ధర్మములు కూడా నువ్వు బోధించి అన్ని ధర్మములకు కూడాను ఇంద్రియ నిగ్రహమే మూలాధారమని కూడాను నిరూపించాడు.
0: ఇన్ దిస్ చాప్టర్ ఆఫ్ సాంఖ్య యోగ ఆల్ ద క్వాలిటీస్ హావ్ బీన్ ఎక్స్ప్లెయిన్ బట్ ఇట్ హాస్ బీన్ జస్ట్ సెడ్ దట్ సెన్స్ కంట్రోల్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్.
1: ధర్మము, న్యాయము, ధమము, తపము, త్యాగము, అహింస ఈ యొక్క ఏడు రంగులతో కూడినటువంటిది ఈ సత్యం.
0: This truth may be compared to the one which has got seven colors like the rays.
1: కనుకని మొట్టమొదటి మనము భగవద్గీత శ్లోకములో కంఠస్థం చేయటం కంటే మొట్టమొదట ఈ గుణములను మనము అభ్యాసంలో ఉంచి తద్వారా భగవత్ తత్వాన్ని గుర్తించి ఈ శ్లోకములు ఎందున్నటువంటి సారాన్ని మన ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
0: బిఫోర్ వీ మెమరైజ్ దీస్ శ్లోకమ్స్ గివెన్ ఇన్ భగవద్గీత we will have to develop good qualities, practice them and try to understand the meaning of this shloka.
1: Karuka kramakramena ee shlokamlo meeru enta siddhato nerchukovadaniki prayatnistunnaro ade vidhamgane ade siddhato ee shlokamlo endunnatundi gunamulu kudanu aacharinchadaniki anta siddhato meeru mundanje veyalani nenu aashisthunnanu.
0: Swami is wishing that those of us who have been practicing learning of these slokams with a lot of interest, we have to evince the same interest in practicing the meaning and the good qualities conveyed by these slokams.
2: That was the 26th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 8th September 1984, Bhagavan explained the relationship between Satya, truth, and Dharma, righteousness. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

అధికార జనులచే చేయించవచ్చు, తాచేయవచ్చు యజ్ఞయాగత పంబులు.

0: One may study and master various scriptures such as Vedas and also make the scholars read them and chant them. One may perform different types of sacrifices like yagnas, yagas and penance and also arrange to get these things done by people knowledgeable and accomplished. In the world, one may undertake pilgrimages and visit various pilgrim centers and also help others to do the same. One may be able to master the 8-limbed yoga, Ashtanga yoga, and also get this done by others. But it is difficult to control the sense organs, the mind, and invert the mind, introvert the mind, and make it enjoy a sense of equanimity and equal-mindedness continuously and ceaselessly.
1: Divyatma Swarupula.
0: Embodiments of Divine Atma.
1: Jnananam Jnanamuttamam. జ్ఞానములన్నింటికంటేను ఆత్మజ్ఞానము ఉత్తమమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ మోస్ట్ సేక్రెడ్.
1: ఈ ప్రపంచంలో భౌతిక జ్ఞానము, వైజ్ఞానము, సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, నృత్య జ్ఞానము, చిత్ర జ్ఞానము, శిల్పి జ్ఞానము, ఇంకా ఎన్నో భౌతిక జ్ఞానములు అనేకముగా కనిపించుచున్నది.
0: ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ అసోసియేటెడ్ విత్ ద సైన్స్, ద మ్యూజిక్, ద ఆర్కిటెక్చర్, ద స్కల్ప్చర్ అండ్ ద లైక్.
1: ప్రాకృతమైనటువంటి జ్ఞానములు ఎన్ని సంపాదించుకున్నప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది, ఆత్మజ్ఞానం అనేటువంటిది ఒక్కటి లేకుండినా ఇవన్నీ కూడాను శాంతి సుఖములను చేకూర్చలేవు.
0: వన్ మైట్ అక్వైర్ ఆల్ దీస్ సైన్సెస్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్, బట్ ఇఫ్ వన్ డజంట్ అక్వైర్ అండ్ మాస్టర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ హిస్ లైఫ్.
1: ప్రాపంచికంగా కీర్తి ప్రతిష్టలను అందుకుని ఉండవచ్చు.
0: In a worldly sense, one might have accomplished honor and name and fame.
1: Unnata padamulo nilavachu.
0: He might have also occupied very high positions in life.
1: Kani aatmanandam labhinchavalananna okka aatmagnaname avasaram.
0: But if one wants to enjoy the bliss of atma, one should have the knowledge of atma.
1: Adi lekundina నహి నహి రక్షతే దుఃఖం కరణి. ఇది ఏనాటి కూడాను మానవుని రక్షించలేదు.
0: ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, వన్ వుడ్ నెవర్ బి సేవ్.
1: ఏ జ్ఞానము అనేకత్వములోని ఏకత్వమును, మృత్యులోని అమృతత్వమును చూపించును అట్టి జ్ఞానమే ఆత్మజ్ఞానం.
0: ఆత్మజ్ఞాన ఈజ్ వన్ which shows unity in diversity and which shows immortality in the worldly knowledge.
1: Itti ekatvamunu gurtinchinatuvanti yokka vyaktiki maatrame sarvajnudani cheppavachunu.
0: That person may be described as an omniscient one who recognizes unity in diversity.
1: Ilanti sarvajnatvamunu sadhinchadaniki ఆత్మజ్ఞానం ఒక్కటియే రాజమార్గం.
0: ఇఫ్ వన్ వాంట్స్ టు అటైన్ ది ఆమ్నిషియన్స్, ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలోన్ ఇస్ ద రైట్ రాయల్ పాత్.
1: లోకములో అనేక విద్యలను అభ్యసించవచ్చును.
0: వన్ మైట్ లర్న్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్.
1: పండితుడని పేరు ప్రఖ్యాతులను పొందవచ్చును.
0: వన్ మే గెట్ ఏ నేమ్ ఆఫ్ బీయింగ్ ఏ గ్రేట్
1: గొప్ప కళాకారుడు కావచ్చును.
0: హీ మే బి ఎన్ అకాంప్లిష్డ్ ఆర్టిస్ట్.
1: కానీ ఆత్మజ్ఞానమే లేకుండినా ఇవి అన్నీ కూడా నిరుపయోగములవుతాయి.
0: బట్ ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఆల్ దీస్ థింగ్స్ వుడ్ బి యూజ్లెస్.
1: తరతి శోకమాత్మవిత్ అన్నది ఉపనిషత్తు. అనగా శోకమును నివారణ గావించేటువంటిది, నిర్మూలము గావించినటువంటిది ఒక్క ఆత్మజ్ఞానమే.
0: ఉపనిషత్ హెస్ డిక్లర్ దట్ ఈస్ ఓన్లీ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విచ్ కెన్ డిస్ట్రాయ్ సారో.
1: శోకమును నిర్వృత్తి గావించలేనటువంటి ఒక శోకములు, ఈ శ్లోకములు ఎన్ని చదివినప్పటికీ ఇవి కేవలము కాలమును వ్యర్థమును జీవితమును కూడాను నిరర్థకమును గావించును.
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ శ్లోకాస్ అండ్ స్టాంజాస్ ఆర్ మాస్టర్డ్, ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డిస్ట్రాయ్ ది సారో, దే ఆర్ ఆల్ యూస్లెస్.
1: ఈ ప్రాపంచిక విద్యలన్నీను, ఈ ప్రాపంచిక జ్ఞానం అంతా కూడాను జీవనోపాధి నిమిత్తమే ఏర్పడినటువంటివి.
0: ఆల్ ది నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటింగ్ టు ద వరల్డ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ టు ఎర్న్ వన్స్ లైవ్లీహుడ్.
1: సమస్త జ్ఞానములకును మూలాధారమై సమస్త కళలకును నిధి అయినటువంటి ఈ దైవత్వాన్ని పొందినప్పుడు సమస్త విద్యలు కూడాను తనకు కరతలామలకమవుతాయి.
0: వన్ వుడ్ బి ఏబుల్ టు రియలీ గెట్ ఎ మాస్టర్ ఓవర్ ఆల్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఓన్లీ వెన్ వన్ మాస్టర్స్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ డివినిటీ.
1: సర్వశక్తిమయుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకత్వం వహించినటువంటి దైవత్వాన్ని పొందేటువంటి ప్రయత్నమునకు మానవుడు ప్రయత్నించినప్పుడే ఇది ఆత్మజ్ఞానమునకు అతి సమీపంగా ఉంటుంది.
0: వెన్ మ్యాన్ మేక్స్ ఎన్ ఎఫర్ట్ టు రీచ్ ది ఆల్మైటీ, ది ఆమ్నిషియంట్ అండ్ ది ఆమ్నిపొటెంట్ లార్డ్, దెన్ ఓన్లీ హీ వుడ్ హావ్ మేడ్ ఎన్ ఎఫర్ట్ టు మాస్టర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
1: ఇట్టి ఆత్మజ్ఞానము కేవలము చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తులకు మాత్రమే లభ్యమవుతుంది.
0: ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వుడ్ బి ఏబుల్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
1: చిత్తశుద్ధి లభించేటువంటి మార్గం ఏమిటి?
0: వాట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ అక్వైరింగ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్?
1: పవిత్ర కర్మలను ఆచరించడం అత్యవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు పర్ఫార్మ్ సేక్రెడ్ యాక్ట్స్ అండ్ డీడ్స్.
1: యజ్ఞయాగాది క్రతువులు, దాన ధర్మాది కర్మములు, తప యొక్క శక్తులు దీనికి సరి అయినటువంటి మార్గములు.
0: ది పాత్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది హార్ట్ ఈస్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గుడ్ యాక్టివిటీ.
1: పవిత్ర హృదయములను దర్శించటము, వారి చరిత్రలను పవిత్రముగా పఠించటము ఇత్యాది యొక్క కర్మల ద్వారా కూడాను చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
0: విజిటింగ్ పీపుల్ హూ ఆర్ సేక్రెడ్ souls and serving them also helps in purification of the heart.
1: Karukune chitta shuddhiye karma annaru.
0: That is why it is
1: ee sakarma jeetanu ee pavitramaitundi karmana jeetanu chitta shuddhi maatrame yerpadutundi.
0: Performing good acts and sacred acts will help a person to purify the heart.
1: Ee chitta shuddhi dwara gnana siddhi kalugutundi.
0: Through purity of heart, one would be able to get wisdom.
1: Nanadevatu kaivalyam. Idi mochamulaku sulabha margam.
0: Acquiring wisdom is the safest path for liberation.
1: Kanuka, sakkarmala acharinchi, satyangamulo praveshinchi, sadbhavamulu cheta, sanghasevalo manam palgunali.
0: That is why one has to undertake to perform sacred acts, one has to develop company with good people and undertake service activity.
1: Aithe ee vidhamainatundi yagna yagadi karmalaku gaani pavitramainatundi pathanalaku gaani vidya avasaram kada.
0: In that case, is it not necessary to have education and knowledge if you really want to perform yagnas, yagas and penance?
1: ఎట్టి విద్యను మనము లౌకికమైనటువంటి విద్యను నేర్చకపోయినప్పటికీ,
0: ఈవెన్ ఇఫ్ వీ హావ్ నాట్ మాస్టర్డ్ ద నాలెడ్జ్ రిలేటింగ్ టు ది వరల్డ్,
1: ఈ చదువులన్నీ కూడా కేవలము మానవుని యొక్క ఏకత్వమునకు భిన్నముగా ఆవించుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించడం లోపల ఈ విద్యల యొక్క ఉపయోగము జారిపోతున్నది.
0: One has to recognize the fact that this education relating to the world will make only man feel that he is different from God.
1: కేవలము గాఢమైనటువంటి విశ్వాసము ఈ యొక్క మార్గమునకు అత్యవసరము.
0: If you want to follow the path and the correct path, firm faith is extremely essential.
1: నిన్ను నీవు నమ్ము, నమ్ము, నమ్ము. నీ భగవంతుని నీవు నమ్ము. ఇదే నిజమైనటువంటి యొక్క రాజమార్గము.
0: The right royal path is the one in which it says, trust
1: yourself. Faith in yourself.
0: Have faith
1: and faith in God. This is the secret.
0: So one has to recognize the fact that this education relating to the world will make only man feel that he is different from God.
1: కేవలము

0: Trust yourself.
1: Faith in yourself.
0: Have faith.
1: Faith and faith in God. This is the secret of greatness.
0: Faith in yourself and faith in God is the secret of greatness.
1: ఈనాటి విశ్వాసము ఏమాత్రం కూడా గాఢంగా కనిపించటం లేదు.
0: But unfortunately, you don't find that kind of faith these days.
1: స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఏర్పడేటువంటి విశ్వాసములే అధికంగా కనిపిస్తున్నావు, కానీ పరాత్మైనటువంటిది, పరమాత్మ సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసములు చాలా తక్కువగా ఉన్నది.
0: The type of faith that you get these days is only faith which will help you to accomplish selfishness and selfish interest. But faith which will help you to reach God, you do not get that kind of faith at all these days.
1: Ee vishwasamu pavitramanu kolpovatam chetane manavudu enni vidhamainatundi sadhanalu chesinappatikini, enni vidhamainatundi gnanamunu ardhinchinappatikini, idi kevalamu nirupayogamuluga roopondutu unnavi.
0: Whatever type of austerities and spiritual exercises one undertakes, if one doesn't have faith, all that would become a waste.
1: Yo mad bhaktah same priyah, yavadu naaku bhaktudiga unduno vaade naaku priyudu.
0: It is declared that the person who is my devotee alone is dear to me.
1: నీవే తప్ప నితత్పరం మెరుగ, అనన్య భక్తి అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెససరీ టు హ్యావ్ ఎక్స్క్లూజివ్ అండ్ ఆల్ ఇన్క్లూజివ్ ఫెయిత్.
1: ఈ అనన్య భక్తి అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అనన్య భక్తి?
1: ఎక్కడ పరిపూర్ణమైనటువంటి ప్రేమనో అక్కడనే శ్రద్ధ.
0: వేర్ దెర్ ఈస్ ఫుల్ ఫెయిత్ దెర్ ఈస్ శ్రద్ధ.
1: ఎక్కడ శ్రద్ధనో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అక్కడ జ్ఞానం.
0: Where there is earnestness, there you get wisdom.
1: Ekkada nijamainatundi gnanamu akkada sadhana.
0: Where there is true wisdom, there is spiritual sadhana.
1: Ekkada sadhana akkada sadhyam.
0: Where there is spiritual sadhana, you are likely to reach the goal.
1: Ee sadhyam annanu param bhakti annanu ananya bhakti annanu okkate.
0: Sadhyam, param bhakti, ananya bhakti, they all convey the same thing.
1: ఆత్మజ్ఞానమన్నను, పరమాత్మ జ్ఞానమన్నను, ఆధ్యాత్మిక జ్ఞానమన్నను పేర్లు వేరువేరు, కానీ ఇది గమ్యం ఒక్కటే.
0: వెదర్ ఇట్ ఈస్ ఆత్మజ్ఞాన, పరమాత్మ జ్ఞాన, ఆధ్యాత్మ జ్ఞాన, దేర్ గోల్ ఈస్ ద సేమ్.
1: ఇవన్నీ ఇప్పుడు పరతత్వనకు పర్యాయ పదములు.
0: దిస్ ఆర్ ఆల్ సినానమ్స్ ఫర్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపుల్.
1: కనుక ఇట్టు భక్తుడు కావాలన్నా లౌకిక విద్యలు కాని, ఇంకే విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కాని, జాతి మత కుల వర్ణ లింగ భేదములు కూడాను దీనికి ఏమాత్రం కూడాను సంబంధం లేదు.
0: ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సచ్ ఎ డివోటీ, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద వర్ల్డ్లీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ది క్యాస్ట్, ది కమ్యూనిటీ, ది నేషన్, ది రిలీజియన్, ది సెక్స్ అండ్ నథింగ్ వాట్స్ ఎవర్.

0: ధరకుచేలుండెంత ధనము కలిగియుండే, గజరాజు ఏ విద్య కలిగియుండే, వసుధ ధ్రువుండెంత వయసు కలిగియుండే, శబరి ఎంతటి శక్తి కలిగియుండే, విధురునికెంతటి వితరణమతియుండే, తిమ్మనికెంతటి తెలివియుండే, భక్తి కలిగిన వారికి వసుడయ్యా ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు, సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా, సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా.
1: టు విచ్ లీనియేజ్ డస్ వాల్మీకి బిలాంగ్? ఇన్ విచ్ పర్టికులర్ గ్రేట్ టౌన్ was Nanda born? How much of money did Kuchela have? What type of education the king elephant had? And what was the

0: range of dhruva, how much of capacity did Jabari have, how much of discrimination did Vidura have, what intelligence did Hanuman have. The only thing that is required is complete devotion. Anyone who has devotion, God reveals himself and endears him and blesses him.
1: భగవంతుని పొందుటకు ధనకనక వస్తు వాహనాదులు కాదు ఆధారము.
0: యు వాంట్ టు అటైన్ గాడ్ వెల్త్ అండ్ సచ్ అదర్ ఓన్లీ
1: పాండిత్య ప్రభావం కాదు దీనికి ఆధారము.
0: ఇట్ ఈజ్ స్కాలర్షిప్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఐదర్.
1: దీనికి కావలసినటువంటిది నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి ప్రేమనే.
0: వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఈజ్ ప్యూర్ అండ్ చేస్ట్ లవ్.
1: కానీ ఈనాడు స్వార్థము అపవిత్రము,
0: బట్ టుడే సెల్ఫిష్నెస్ అన్సేక్రెడ్నెస్.
1: మీ కుంటి యొక్క మనసుతో ఈనాడు మాధవుని చింతించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: టుడే మ్యాన్ ఈజ్ ట్రైయింగ్ టు కాంటెంప్లేట్ గాడ్ విత్ ఎ డర్టీ మైండ్.
1: ఇలాంటి మనసులకు ఏనాడు కూడాను భగవంతుడు లభ్యము కాడు.
0: గాడ్ విల్ నాట్ రివీల్ హింసెల్ఫ్ టు సచ్ ఎ పొల్యూటెడ్ మైండ్.
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. ఈ మానసికంగా వాచికంగా కాయకంగా భగవంతుని చింతించడానికి ప్రయత్నించాలి.
0: ఇఫ్ వన్ హార్మోనైజెస్ థాట్ వర్డ్ అండ్ డీడ్ అండ్ థింక్స్ ఆఫ్ ద లార్డ్ విత్ బోత్ విత్ ఆల్ ద త్రీ పుట్ టుగెదర్, దెన్ ఓన్లీ వన్ వుడ్ బి ఏబుల్ టు సీ గాడ్.
1: ఈనాడు ఆచరణ వేరు, తలంపులు మరో వేరు.
0: టుడే మ్యాన్ థింక్స్ ఇన్ వన్ వే అండ్ మ్యాన్ డీడ్స్ ఆర్ డిఫరెంట్.
1: కేవలం ఆడంబరమైనటువంటి సాధనలో ఈనాడు ఆలవాలమైపోయింది ఈ సాధన.
0: ఆల్ ది స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ హావ్ బికమ్ ఎ బిగ్ షో దీస్ డేస్.
1: అహంకార ఆడంబరములకు భగవంతుడు లభ్యం కాడు.
0: ఏ పర్సన్ హూ ఈజ్ ఈగోయిస్టిక్ అండ్ హూ ఈజ్ షోయింగ్, గాడ్ విల్ నాట్ రివీల్ హింసెల్ఫ్.
1: కనుకనే చిత్తశుద్ధి నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలు ఫలరహితమైనటువంటివిగా, మనము స్వార్థరహితమైనటువంటివిగా అహంకారరహితమైనటువంటివిగా మనం రూపొందింప చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వాట్ ఎవర్ యాక్ట్స్ ఆర్ పర్ఫార్మ్డ్, దే విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్స్, వితౌట్ సెల్ఫిష్ థాట్ అండ్ విత్ సేక్రెడ్ ఫీలింగ్స్.
1: దీపమును వెలిగించుటకు ఎవరికైనా కూడా అధికారం ఉంటుంది.
0: టు లైట్ ఎ ల్యాంప్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ రైట్.
1: పురుషుడు వెలిగించవచ్చును, స్త్రీ వెలిగించవచ్చును, బిడ్డుడు వెలిగించవచ్చును, యువకుడు వెలిగించవచ్చును.
0: బి ఇట్ ఎ మ్యాన్ ఆర్ ఎ వుమన్, ఎన్ ఓల్డ్ మ్యాన్ ఆర్ ఎ యూత్, ఎవ్రీ వన్ హ్యాస్ ఎ రైట్ టు లైట్ ద ల్యాంప్.
1: కనుక జ్ఞానజ్యోతిని వెలిగించుకున్నటకు సర్వులకు అధికారం ఉంటున్నది.
0: టు లైట్ ద ల్యాంప్ ఆఫ్ విజ్డమ్, ఎవ్రీ వన్ హ్యాస్ ఎ రైట్.
1: వారి వారి శక్తానుసారము వారి వారి సాధనను పురస్కరించుకుని వారు వారు ఈ జ్ఞానమును పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయవచ్చు.
0: ఈచ్ అకార్డింగ్ టు హిస్ కెపాసిటీ కెన్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అక్వైర్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
1: అయితే సామాన్యంగా ప్రతి మానవునికి కూడాను కొన్ని విహిత కర్మలు ఉంటున్నాయి.
0: బట్ ఫర్ ఎవ్రీ వన్ దేర్ ఆర్ సర్టన్ డ్యూటీస్ ఎంజాయిన్ ఆన్ హిమ్ బై ది స్క్రిప్చర్స్.
1: ఇందులో నైమిత్తిక కర్మ అని ఒకటి.
0: వన్ టైప్ ఆఫ్ యాక్షన్ విచ్ హాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇస్ నైమిత్తిక.
1: రెండవది కామ్య కర్మ అని ఒకటి.
0: ద సెకండ్ వన్ ఈస్ కామ్య కర్మ.
1: నిషిద్ధ కర్మ అని మూడవది.
0: ద థర్డ్ వన్ ఈస్ నిషిద్ధ కర్మ.
1: ప్రాయశ్చిత్త కర్మ అని నాలుగవది.
0: ది ఫోర్త్ వన్ ఈస్ ప్రాయశ్చిత్త కర్మ.
1: ఈ నాలుగు కూడా ప్రతి మానవుడికి తప్పనిసరిగా అనుభవించవలసి వస్తుంది, చేయవలసి వస్తుంది.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు పర్ఫార్మ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ డీడ్స్ అండ్ యాక్షన్స్.
1: నైమిత్తిక కర్మ అనగా ఏమిటంటే నిమిత్త మాత్రంగా ఏర్పడినటువంటి ఒక కర్మలకంతా నైమిత్తిక కర్మలు అంటారు.
0: నైమిత్తిక కర్మ refers to the actions which will have to be performed in the in due course of one's life.
1: ఇవి కొన్ని వ్రతములుగా ఉండవచ్చును, కొన్ని భూములుగా ఉండవచ్చును.
0: They may be some kind of vows like vratas.
1: కొన్ని కొన్ని నెలకు ఒక పర్యాయము, మూడు నెలలకు ఒక పర్యాయము, సంవత్సరములకు ఒక పర్యాయము, ఈ శ్రాద్ధములు అనేటువంటివిగా కూడా వస్తుంటాయి. ఇవి కూడా నైమిత్తిక క్రమంలో చేరినటువంటివి.
0: Performing Shraddha anniversaries also is a type of Naimittika karma, and such karma
1: madhya madhya konni grahamulu kudanu yerpadukuntadi. Ee graha shanti nimittame cheseetundi karmalu kudanu Naimittika karmale.
0: Karmas and actions which are performed for propitiating the different types of stars and planets also may be described as
1: సూర్య గ్రహణము చంద్ర గ్రహణములను కూడా ఏర్పడుతుంటాయి. అలాంటి సమయంలో మనము ఆ గ్రహములను శాంతి నిమిత్తమై చేసేటువంటి కర్మలు కూడా నైమిత్తిక కర్మలే.
0: యాక్షన్స్ పర్ఫార్మ్ ఇన్ కనెక్షన్ విత్ సోలార్ ఎక్లిప్స్ అండ్ లూనార్ ఎక్లిప్స్ ఆర్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ నైమిత్తిక కర్మ.
1: ఇది సామాన్యమైనటువంటి యొక్క మానవులు సంసార జీవితం గడిపేటువంటి మానవులు ఆచరించవలసినటువంటి నైమిత్తిక కర్మలు.
0: దీస్ ఆర్ ఆల్ యాక్షన్స్ విచ్ విల్ హ్యావ్ టు బి పర్ఫార్మ్డ్ బై ఎవ్రీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, ఎ ఫ్యామిలీ మ్యాన్.
1: ఇంకా కామ్య కర్మలు.
0: The second one is kamya karmas.
1: Anaga sakaramulaku varshamulu kurchali.
0: That means getting the rain in the proper
1: antalu pandali,
0: proper time to have good harvest.
1: Ee durbhikshamu povali
0: to see that the famine doesn't occur.
1: Subhikshamu raavali
0: to pray for having prosperity.
1: Lokamanta kudunu shantiga undali.
0: The world should enjoy peace and welfare.
1: తాను స్వర్గమును అనుభవించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ ఎంజాయ్ హిజ్ లైఫ్.
1: ఇహము నుండి సుఖము అనుభవించాలి.
0: హి షుడ్ ఎంజాయ్ దిస్ వరల్డ్.
1: అనగా ఇహ పరముల యొక్క సుఖము నిమిత్తము లోక కళ్యాణ నిమిత్తము ఆచరించేటువంటి కర్మలన్నీ కూడాను కామ్య కర్మలే.
0: కామ్య కర్మ దేర్ ఫోర్ రెఫర్ టు ఆల్ ద యాక్షన్స్ పర్ఫార్మ్డ్ ఫార్ ది వెల్ఫేర్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది నెక్స్ట్ వరల్డ్ అండ్ ఆల్సో ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హ్యూమానిటీ అట్ లార్జ్.
1: లోక సమస్త సుఖినో భవంతు. ఇది యుగ యుగముల నుండి తరతరముల నుండి కూడాను హైందవ జాతి యొక్క సాంప్రదాయంలో ప్రధానమైనటువంటిది.
0: వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్రెడిషన్స్ ఆఫ్ హిందూయిజం ఈస్ విషింగ్ వెల్ ఫార్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: ఈ విధమైనటువంటి విషయాల హృదయం చేతనే భారతీయ సంస్కృతి నాటి నుండి నేటి వరకు కూడాను ఏ విధమైనటువంటి లోటు లేకుండా జరుగుతూ వస్తుండాలి.
0: ఇండియన్ కల్చర్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఫ్లరిష్ ఫ్రమ్ ద ఏజ్ ఓల్డ్ టైమ్ రైట్ అప్ టు నౌ బికాస్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఐడియాస్ అండ్ గుడ్ ట్రెడిషన్స్.
1: లోకం అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై వరల్డ్?
1: మనమున్నటువంటి యొక్క జీవితం.
0: వరల్డ్ రెఫర్స్ టు అవర్ లైఫ్ ఆన్ ఆర్త్.
1: మన లోకం అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై యు?
1: అనుకునే దీనికి సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం అని దీనికి నాలుగు విధములైనటువంటి యొక్క తెగలు ఏర్పడుతూ వచ్చాయి.
0: దేర్ ఆర్ ఫోర్ టైప్స్, ఫోర్ స్టేజెస్: సాలోక్య, సామీప్య, సాయుధ్య, సారూప్య.
1: అయితే సాలోక్యం అనగా తాను ఏ విధమైనటువంటి యొక్క చింతనతో తాను జీవిస్తున్నాడు.
0: ఇన్ సాలోక్య వన్ హ్యాస్ టు క్వశ్చన్ హెస్ టు వాట్ టైప్ ఆఫ్ లైఫ్ హీఈస్ లివింగ్.
1: లోకమనగా కేవలం ప్రపంచంలో ఉండేటువంటి కొండలు, గుట్టలు, నదులు, ఈ యొక్క పట్టణములు ఇవన్నీ చేరినటువంటి మనవి కాదు లోకము.
0: హియర్ ద వరల్డ్ డజంట్ రెఫర్ టు ద ఫిజికల్ వరల్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద మౌంటైన్స్, ద రివర్స్ అండ్ సిటీస్ అండ్ ద టౌన్స్ ఎట్సెట్రా.
1: మనోమూలం ఇదం జగత్. మనస్లోకమే సర్వలోకములకు మూలాధారము.
0: ఇట్ రెఫర్స్ టు ద మైండ్ ఇన్ విచ్ ఆల్ ద వరల్డ్స్ ఎగ్జిస్ట్.
1: ఈ మనోలోకమును స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచుకున్నప్పుడు, నిస్వార్థంగా ఉంచుకున్నప్పుడు లోకమంతా కూడా పవిత్రంగా ఉంటుంది.
0: ఇఫ్ యూ కెన్ కీప్ యువర్ మెంటల్ వరల్డ్ ప్యూర్, సేక్రెడ్, ఫుల్ ఆఫ్ డివైన్ థాట్స్, యూల్ బి ఎంజాయింగ్ ఆల్ పీస్.
1: ఈ బయట ప్రపంచమంతా కూడా మనం పచ్చగా చూడాలనుకుంటే ప్రపంచమునకంతా కూడా పచ్చని రంగులు మనం వేయనక్కర్లేదు. మన దృష్టికి పచ్చని రంగు వేస్తుంటే జగత్తంతా పచ్చగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ ది వరల్డ్ యాజ్ గ్రీన్, you need not make the entire world green by coloring it. You have to wear the spectacles which will give the green color.
1: Karukane drishtini battiye srishti unnadi.
0: The entire creation depends upon your own vision, your own gaze.
1: Mana netramunu battiye shastram untundadi.
0: The entire scriptures depend upon your own way of looking.
1: Mana manalo undre kunte yokka manobhavamulu yokka lokanni manu nirmalanga nunchukuntaku prayatninchali.
0: Therefore we have to make an effort to have a pure world in our own minds.
1: Kalukana pavitramainatundi yokka manasto prarthana salipinappudu paramartha tattvam aneetundi anugrahinchadaniki avakasam untundi.
0: Therefore if you only you can pray the ultimate the almighty lord with a sacred mind, you would be able to just get the correct fruit.
1: Today prarthana cheyatame pradhanamainatundi yokka margam.
0: The most important thing is with a feeling you have to pray.
1: Atti prarthanaku upangamule ee yagna yagaadi kratulu.
0: If you want to pray like that, is yagna yaga or incidentally going to help
1: ee swarthamu parathamu ishamu paramu rendintiki yokka cherikaga untundadi.
0: This is a combination which fulfills your own selfish interest and also the transcendental principle.
1: Ihamuna sukhimpa hematāraka vidya, paramuna sukhimpa dhamma vidya.
0: The hematāraka vidya, the education associated with world will give you joy in this world. And brahma vidya will give
1: you... Laudike vidya lannu ikudunu, ihamunaka mātrami ānandamnu chekocchagalavu.
0: All the education, the worldly education will give you only joy in this world.
1: Brahma vidya, tanayakka, paralokamunu kudunu, ānandani andinchadaniki veeluga untundi.
0: Knowledge of Brahma will give you the real joy and real happiness.
1: Kanukane, kāmi karmalanaga, tanaku, tana lokamunaku, tana varalakudunu, sukhashantinnu chekurchetuvanti yokka margamoni.
0: Kāmya karmas, the actions of under this category refers to the actions which will give you joy to your family, to the world at large.
1: Karuka manamu nityamu aacharinchetuvanti poojalu, shodashopacharamulu, shravanam, kirtanam, vishnu smaranam, paada sevanam, vandanam, archanam, dasyam, sneham, atma nivedanam, ee margamulu anni kudanukodu, ivi kevalamu kamya vidyalu matrame, kamya karmalu matrame.
0: The 16 types of worship and the 9 types of devotion which we offer every day, all these refer to kamya karmas only.
1: Moodavadi nishiddha karma.
0: The third one is nishiddha karma.
1: Manam konni virchavalsinatundi unnai.
0: There are certain actions which will have to be given up.
1: Aharamunu patte mana yokka manas prabhavam untundali.
0: Your mind depends upon the food that you take.
1: Kanukane sattvika aharamu atyavasaramu.
0: Therefore, sattvic type of food is essential.
1: Sadhakulaku rajoguna tamoguna sambandhamainatundi aharamulu poorti nishiddhinchali anaga vadali pettali.
0: Spiritual aspirants should give up food which is associated with either rajoguna or tamoguna.
1: Madhyapanamu, mamsaharamu, ichyadi mattu padarthamulu anni kuda vadali pettali.
0: One has to give up taking alcoholic drinks, meat and mutton, etc.
1: ఎట్టి ఆహారము అట్టి తలంపులు.
0: యువర్ థాట్స్ డిపెండ్ అపాన్ ద ఫుడ్.
1: కనుకనే మనము నిషిద్ధ కర్మలు అనగా మనం త్యజించవలసినటువంటి కర్మలు ప్రత్యేకంగా కొన్ని ఉంటున్నవి.
0: నిషిద్ధ కర్మ దేర్ ఫోర్ రెఫర్స్ టు ద టైప్స్ ఆఫ్ యాక్షన్స్ విచ్ యూ హావ్ టు గివ్ అప్.
1: ఇది ఆహార విహార నిమిత్తమై మనం ఆచరించవలసినటువంటి ప్రధాన కర్తవ్యములు.
0: దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద టైప్ ఆఫ్ ఫుడ్ అండ్ ద టైప్ ఆఫ్ హ్యాబిట్ దట్ యు హావ్.
1: నేను ఎట్టి ప్రవర్తనలో నేను ఉంటున్నాను అని తనకు తాను పరీక్షించుకోవాలి.
0: వన్ హ్యాస్ టు ఎగ్జామిన్ ఫర్ వన్ సెల్ఫ్ వాట్ టైప్ ఆఫ్ బిహేవియర్ హీ హ్యాస్.
1: నేను చెప్పిన మాటకు, తలచిన తలుపుకు నా ప్రవర్తన సరిగా ఉన్నదా లేదా అని చింతించాలి.
0: ఈజ్ దేర్ సింక్రొనైజేషన్ బిట్వీన్ మై థాట్ వర్డ్ అండ్ డీడ్. వన్ హ్యాస్ టు థింక్ ఫర్ వన్ సెల్ఫ్.
1: కానీ నా తలంపు ఎవరికి తెలియదు కదా అని నీవు మాటలు ఎందు పనులు ఎందు మార్పులు సంభవింపచేసుకున్నా నీ తలంపులు లోకులు వెరుగరు కానీ లోకేష్ తెలుగు.
0: బట్ ఇఫ్ యూ థింక్ దట్ నో వన్ నోస్ యువర్ థాట్స్ అండ్ యువర్ వర్డ్స్ అండ్ డీడ్స్ ఓన్లీ ఆర్ అడ్జస్టెడ్ అదర్స్ మే నాట్ బి నోయింగ్ బట్ గాడ్ సర్టన్లీ నోస్ వాట్ యువర్ థాట్స్ ఆర్.
1: లోకుల కన్నులు కట్టగలవు కానీ చిత్తావ్రాసే చిత్రగుప్తి కన్నెట్టుల గంతులు గట్టుదురా. చిత్రంగా గుప్తమై ఉంటున్నాడు నీ చిత్తములో భగవంతుడు.
0: యు మే హైడ్ యువర్ థాట్స్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ వరల్డ్లీ పీపుల్ బట్ ద వన్ హూ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ హార్ట్ he knows everything.
1: Lokanni vanchinchavachchu.
0: You may deceive the world.
1: Lokanni marugaparchavachchu.
0: You may make the world not know what your thoughts are.
1: Lokaniki kannulu kantalu gattavachchu.
0: You may close the eyes of the world.
1: Kani bhagavantuni kannulu gantalu gattadaniki veelu kaadu.
0: But it is impossible to close the eyes of the Lord.
1: Ye naatikaina kudunu ee phalamu manaku tappinadi kaadu.
0: Someday or the other, you are bound to get the fruits of your own thoughts and
1: karma phala siddhantamunu matramu tappaka visheshinchaka veelu kaadu.
0: You must believe in the theory of karma.
1: Kanuka karma phala siddhantamunu angikarinchinatundi ee pavitramaina Bharat desham.
0: Bharatiya culture is one which believes in the action and the fruits thereof.
1: Kanukare bhagavatam nandu kudanu karmamuna puttu jantuvu కర్మమునే వృద్ధి పొంది కర్మమునే చలు. కర్మము నరునకు దైవము, కర్మము సుఖ దుఃఖములకు కారణమిల్లను.
0: ఇన్ భాగవత ఇట్ హస్ బీన్ సెడ్ దట్ మ్యాన్ ఈజ్ బోర్న్ ఇన్ యాక్షన్, మ్యాన్ డెవలప్స్ ఇన్ యాక్షన్, మ్యాన్ ఎండ్స్ హిస్ లైఫ్ ఇన్ యాక్షన్,
2: for everything, action is important. Be it for his happiness, for joy or for sorrow, it is the action which is responsible.
1: Karanam, karma. ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవుని యొక్క జీవితం.
2: ది లిమ్స్, ద యాక్షన్ అండ్ ది పర్సన్ హూ ఇస్ డూయింగ్, ఏ కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ మ్యాన్.
1: కనుక మానవుని యందు పవిత్రమైనటువంటి భావములు అభివృద్ధి పరచుకోవాలి.
2: దేర్ఫోర్ మ్యాన్ హ్యాస్ టు డెవలప్ సేక్రెడ్ థాట్స్.
1: పవిత్రమైన భావములను అభివృద్ధి పరచుకోవాలన్నా సాత్వికమైన ఆహారం అత్యవసరం.
2: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ సేక్రెడ్ థాట్స్, there is a need for taking sattvic food.
1: Idi mitam ganu hitam ganu kuda undali.
2: The sattvic food also must be in proper
1: dastika aharam ani kudanu adhikanga manu bhujincharadu.
2: Even if it is sattvic food, you should not eat in excess.
1: Kevalam jeevitam antayi kudanu loka sambandhamainatundi yokka karmalu ende manu deenini ankitam gavincharadu.
2: We should not dedicate all our action only for the sake of worldly earnings.
1: జీవితము దీర్ఘ ప్రయాణము.
2: లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ.
1: ఈ దీర్ఘ ప్రయాణంలో మనం చేరవలసినటువంటి గమ్యములకు తగినటువంటి ఒక శక్తిని మనం సంపాదించుకోవాలి.
2: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అక్వైర్ ద స్ట్రెంగ్త్ టు ట్రావెల్ ఇన్ దిస్ లాంగ్ జర్నీ ఆఫ్ లైఫ్.
1: కనుక పవిత్రమైనటువంటి ఆహారం చేతను, పవిత్రమైనటువంటి భావముల చేతను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిషిద్ధమైన అనగా త్యజించవలసినటువంటివి కొన్ని ఉంటున్నవి.
2: ఫర్ హ్యావింగ్ ది ప్రాపర్ సేక్రెడ్ ఫీలింగ్ అండ్ సేక్రెడ్ ఫుడ్ దేర్ ఆర్ సర్టన్ యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి గివెన్ అప్ బై మ్యాన్.
1: ఒక భూమిని మనము దున్ని పంట పెట్టవలనన్నా అందులో పూర్వం ఉండినటువంటి యొక్క ముండ్ల చెట్టులో లేక ఇంకే విధమైనటువంటి పనికి మాలినటువంటి యొక్క పైర్లంతా పెరిగి వేయాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు కల్టివేట్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్, it is necessary to take weeds out first.
1: దాని తదుపరి దానిని దున్ని దుక్కు చేసి మనం పెట్టవలసినటువంటి యొక్క పంటకు తగినటువంటి విత్తనములు నాటాలి.
2: After you remove the weeds, you have to plow the land and make it ready, then only you can sow the seeds.
1: అప్పుడే మనం ఆశించినటువంటి యొక్క ఫలమును, పంటను కూడా మనం అందుకోగలము.
2: Then only you will be able to reap the harvest that you have expected.
1: అదే విధంగానే మనం త్యజించవలసినటువంటి యొక్క భావములు త్యజించిన తర్వాతనే భరించవలసినటువంటి దానికి అవసరమైనటువంటి యొక్క బీజములను మనం నాటుకోవచ్చు.
2: ఓన్లీ ఆఫ్టర్ వీ హావ్ గివెన్ అప్ ద యాక్షన్స్ విచ్ యూ హావ్ టు బి గివెన్ అప్, దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ పాత్.
1: కనుకనే మన నిత్య జీవితం లోపల కూడా నిషిద్ధ కర్మలు అనేటువంటివి చాలా అవసరమైనటువంటివి.
2: It is in this context we will have to recognize that in day to day life these nishitta karmas actions will have to be given up.
1: Fourth one, idi kevalamu pariharathamai gaavinchavalsinatundi.
2: This has to be performed for reaping certain fruits.
1: Manamu telisiyo teliyako enniyo vidhamaitpetti doshamulu paapamulu chesi untam.
2: Knowingly or not knowing, we perform quite a few actions which may be sin.
1: Kalukuni viti paapa pariharathamai manam gaavinchavalsinatundi karmalu konni untunnavi.
2: In order to pay for and expiate these types of sins,
1: vitine bharatiya maharshulandaru kudanu taamu anubhavinchi aacharinchi aanandinchi lokaniki andinchipoyinatundi konni margamulu unnavi.
2: There are certain ways which have been experienced and which have by the great rishis of the olden days of Bharat, and they have shown to the world what path
1: aneka dhanamlo kudanu vaadu sadinchi shodinchi.
2: They have entered into certain spiritual exercises, they have inquired into
1: manavulaku avasaramainatundi yokka margamulu kodanu bodhinchinaru.
2: They have also taught the certain things which are useful for man.
1: Aviye pavitra kshetra darshanamulani, pavitra nadi snanamulani ee paapa pariharathamai konni neemamulu neeminchutu poyaru.
2: In order to remove the effect of the sin, you have to visit certain sacred places, pilgrim centers, and you have to take bath in certain sacred river.
1: Darshanam papanasanam, sambhashanam sankatanasanam, sparshanam karma vimochanam ane kutti moodu margamulu puraskarinchukoni
2: do get a vision of the Lord, you will be able to overcome the sins. And if you were to touch the Lord, you would be able to overcome the
1: manavuni yokka మానసిక శాంతి నిమిత్తమై, మానసిక పవిత్రత నిమిత్తమై కొన్ని విధమైనటువంటి యాత్రలు కూడా మనం చేయాలి.
2: ఫర్ ది సేక్ ఆఫ్ ద పీస్ ఆఫ్ మైండ్ అండ్ ద సేక్రెడ్నెస్ ఆఫ్ మెంటల్ యాక్టివిటీ యు హావ్ టు అండర్టేక్ పిల్గ్రిమేజ్.
1: ఈ యాత్రలు ఏ విధమైనటువంటి యొక్క భావంతో ఉండాలంటే, చిత్తశుద్ధితో, నిశ్చల భక్తితో, ఫలాపేక్ష రహితంగా యాత్రలు మనం చేయాలి.
2: When you undertake pilgrimages, you must undertake them with a pure heart, without expecting any fruits thereof, and with full of devotion.
1: కొంతమంది మొక్కులు కూడాను కొంచెం విచిత్రమైనటువంటివిగా ఉంటాయి.
2: Some people would have taken vows in a very strange way.
1: Oh, Venkatramana Swami, నా కార్యము, నా బిడ్డల పెళ్లి, నా కొడుకులు చక్కగా ఉత్తీర్ణులై చక్కగా పాస్ అయితేగిన నేను వచ్చి నా కొడుకుల చేత నీకు అతనికి తలలో ఉండేటువంటి యొక్క వెంట్రుకలు నీకు అర్పిస్తారని మొక్కుంటారు.
2: One may be that he may say, if I get all prosperity, if my son passes in the examination and if everything goes well, well, I will bring my son to you, O Venkatramana.
1: ఈనాడు కలి ప్రభావం చేత మరింత విచిత్రమైనటువంటి యొక్క చిత్రమైనటువంటి యొక్క మార్గాలు కూడా అనుసరిస్తున్నారు.
2: And offer the hair to you, they say, and on account of the effect of the Kali, perhaps
1: పేపర్లో ఉంటున్నది 10 లక్షల లాటరీ ఉంటుండాలి స్వామి, ఆ 10 లక్షలు నాకు వచ్చిందంటే నీకు ఒక 100 రూపాయలు చెల్లిస్తానంటారు.
2: Another type of vow is, స్వామి, when there is a lottery which is likely to get 10 lakhs for this first prize, if I get that particular thing, I'll offer you 100 rupees.
1: ఈ విధంగా మొక్కుల లోపల దైవాన్ని ఏ విధంగా వీళ్ళు భావిస్తున్నారు అనేటువంటిది మనం విచారించాలి.
2: When one undertakes such vow, what type of feeling do they have towards God? This has to be examined by us.
1: Nee 100 rupayalu kosam bhagavantudu akkada kaachukoni untunnada?
2: Do you think that God is waiting for your 100 rupees?
1: Sarvajnudu, sarvavyapakudu, sarvashaktimayudu yokka bhagavantudu akkada nee vicheyatundi 100 rupayalu entadi?
2: For God, who is omnipresent, omnipotent and omniscient, what is
1: tana gaurikanga konni aa yokka vivekaanni tana chintichukolekapothunnadu. Bhagavantuda, ee 10 lakhala rupayalu naaku vachetattu cheyi. అలాగే చేసేదెవరు? భగవంతుడే. తానే 10 లక్షలు తనకు అందిస్తుంటే తాను 100 రూపాయలు ఇంకా భగవంతుడికి ఏమిటి అందించటం?
2: లుక్
1: ఎంత తెలివి తక్కువ.
2: లుక్ అట్ ది ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రేయర్. హి సేస్, వెల్ ఓ గాడ్, బై యువర్ ఓన్ కెపాసిటీ యూ కెన్ జస్ట్ గెట్ మీ 10 lakhs rupees, ఐల్ గివ్ యూ 100 రూపీస్. ఫర్ గాడ్ హు హస్ గాట్ దట్ కెపాసిటీ, వేర్ ఇస్ ది నీడ్ ఫర్ దిస్ 100 రూపీస్?
1: దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావం పురస్కరించుకుని కలిలో విచిత్రమైనటువంటి యొక్క బుద్ధులు కూడా అభివృద్ధి అవుతున్నాయి.
2: In the Kali age, depending upon the circumstances of the place, the different very strange thoughts are occurring in the minds of men.
1: భగవంతునికి తుచ్చమైన బొచ్చు ఇచ్చి ఉత్తమమైనటువంటి యొక్క కోరికలు కోరడానికి ప్రయత్నిస్తున్నారు.
2: People are trying to offer the useless hair to God and aspiring to get quite a lot of prosperity.
1: ఇది కాదు నిజమైనటువంటి ప్రార్థన, ఇది కాదు నిజమైనటువంటి భక్తి.
2: This is not a proper prayer. This is not proper devotion either.
1: నీ దగ్గర విలువైనటువంటిది ఒకటి ఉన్నది.
2: There is one most valuable thing which you have with you.
1: ఆ విలువైనటువంటి హృదయాన్ని భగవంతునికి అర్పించాలి.
2: That is the valuable heart. You offer it to God.
1: దీనిని మీరా చెప్పింది. ఏ హృదయమును శక్తివో ఈస నాకు మగిడి దానిని అర్పించు మైతమూర్తి. పరగ వేరేమి చెప్తు నీ పాదార్చనకును. ఇంక నేను తెచ్చేటువంటిది ఏమీ లేదు, నీవిచ్చినటువంటిదే నీకు అర్పిస్తున్నాను. ఇది కూడా నాది కాదు. ఇదే నిజమైనటువంటి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క భక్తి.
2: మీరా హెస్ సెడ్ ద సేమ్ థింగ్. షీ సేస్ దట్, వెల్ ఓ గాడ్, వాట్ ఎవర్ హార్ట్ యూ హ్యావ్ గివన్, దట్ అలోన్ ఐ కెన్ ఆఫర్ టు యూ. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్. దిస్ ఈస్ ప్రాపర్ టైప్ ఆఫ్ డివోషన్.
1: ఇచ్చింది ఎవరు?
2: హూ హ్యాస్ గివన్ యూ?
1: నీవే.
2: ఇట్ ఈస్ యూ హూ హ్యావ్ గివన్.
1: నీది, నీకే అర్పితం చేస్తున్నాను.
2: ఐ కెన్ ఆఫర్ దట్ విచ్ యూ హ్యావ్ గివన్ టు యూ.
1: కానీ ఇంతటి వివేకం అందరికీ కలగటం లేదు.
2: But unfortunately, all people do not have this kind of wisdom.
1: Gangalo nilchukuntaru, Godavarilo nilchukuntaru, Krishnalo nilchukuntaru, Keshavaya namaha, Narayana namaha, Madhavaya namaha, Ganganeelu Gangake arpitam chestunnaru. Taane edo veedu taatam sottu dechi arpitam chesinattuga bhavistunnaru. Nenu chestunnanu aneetundi oka bhavame pedda chedda bhavam.
2: The greatest weakness is to think that you are the doer, you are doing it.
1: నీవు చేసేది ఏమీ లేదు.
2: యు ఆర్ డూయింగ్ నథింగ్.
1: నీవి కేవలము నిర్మల చిత్తుడై ఉంటే చేయవలసినంతా తానే చేస్తాడు.
2: ఇఫ్ యు హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్, ఇట్ ఇస్ హీ హూ డస్. వాట్ ఎవర్ ఇస్ టు బి డన్ విల్ బి డన్ బై హిమ్.
1: పసిబిడ్డను తల్లి తొట్టెలో పండబెడుతుంది.
2: మదర్ కీప్స్ ది ఇన్నోసెంట్ స్మాల్ చైల్డ్ ఇన్ ద క్రేడిల్.
1: కానీ అన్ని తల్లి పైన ఆధారపడినటువంటి ఈ బిడ్డకు తల్లియే క్షణక్షణములకు ఆ అవసరాన్ని బట్టి తానే బిడ్డ సేవ చేస్తూ వస్తుంటుంది.
2: ది మదర్ నోస్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్ అకార్డింగ్ టు ది నీడ్స్ ఆఫ్ ది చైల్డ్ ఎవ్రీ టైమ్ వెన్ షీ ప్లేసెస్ ఎంటైర్ ట్రస్ట్ ఇన్ మదర్.
1: అనగా శరణాగతి అయినటువంటి యొక్క సాధకులకు సర్వము కూడాను భగవంతుడే చూసుకుంటాడు.
2: For an aspirant who has surrendered himself totally, God will look after him.
1: Aithe andarikini itti pavitramainatundi unnata sthayi manaku labhinchatam ledu.
2: But all people are not able to attain this state of surrendership.
1: Idi chedakadani kudanu manam nirutsahanga nispruhaku manaku guri kaakudadu.
2: There is no need for feeling desperate with the fact that you
1: have prayatnam manam cheyali.
2: Whatever we can, we'll have to do.
1: మన ప్రయత్నమును పురస్కరించుకుని భగవంతుని అనుగ్రహం కూడా చేరుతుంటాది.
2: గాడ్స్ గ్రేస్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎఫర్ట్ పుట్ ఇన్.
1: కనుకనే మనము చేయవలసినటువంటివి సక్రమమైనటువంటి మార్గంలో సరైనటువంటి చిత్తంతో ఆచరించడానికి ప్రయత్నించడం.
2: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు డూ వాట్ ఎవర్ వీ హావ్ టు డూ ఇన్ ది ప్రాపర్ వే విత్ ఎ ప్యూర్ హార్ట్.
1: శాస్త్రములు, వేదములు, ఇతిహాసములు, పురాణములు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడాను మానవుని గమ్యము చేర్చడానికి ఒక విధమైనటువంటి ఒక సోపానములే.
2: ఆల్ ద స్క్రిప్చర్స్ వేదాస్ ఉపనిషత్స్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ ఓన్లీ లెట్ యు నో ది వే టు
1: సర్వ వేదముల సారము, సర్వ ఉపనిషత్తుల సారము,
2: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్
1: శాస్త్రముల యొక్క సారము,
2: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్స్ అండ్ స్క్రిప్చర్స్,
1: సర్వ వేదాంతముల యొక్క గమ్యము దైవం ఒక్కటే.
2: The goal of everything is only God.
1: Margamulu veru veru.
2: The ways are different.
1: Kani margamulu puraskarinchukoni bhagavantiki kuda nu verani bhavinchukotam veritanam.
2: It is foolish to think that God is different because the paths are different.
1: Kanuka manamu ee gamyanni maatrame lakshyam nundinchukoni danyulu kavadaniki tagina krishi manam cheyali.
2: Therefore we'll have to make an effort keeping the goal in view to justify and to sanctify our own lives.
1: Manam enno rakamulainte pushpamulato pooja chestunnamu.
2: We are worshiping the Lord with a different type.
1: Kontamandi gulabi pushpamle techi pooja cheyalanukuntunnamu.
2: Some people think that they'll have to worship the Lord with a rose.
1: Mari kontamandi edo oka vidhamante tamara pushpamle arpitam gavinchalani aashistuntaru.
2: Some people think that they'll have to offer lotus flower.
1: Shrungaramulu veru bangaram okkate, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే, జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కటే, జాతి నీతులు వేరు జన్మం ఒకటే, దర్శనములు వేరు దైవము ఒక్కటే, పూల జాతులు వేరు పూజలు ఒకటే.
2: ది జ్యువెలరీ మే బి డిఫరెంట్ బట్ ద గోల్డ్ ఈజ్ వన్. ది కౌస్ మే బి డిఫరెంట్ బట్ ద మిల్క్ ఈజ్ వన్. ది విజన్స్ మే బి డిఫరెంట్ బట్ ద గాడ్ ఈజ్ వన్ అండ్ అల్టిమేట్లీ ది గాడ్ అలోన్ ఈజ్ వన్.
1: కనుక నీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శింపచేసేది ఆత్మజ్ఞానం.
2: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ యూనిటీ విచ్ ఈజ్ కామన్ ఇన్ ద డైవర్స్ వరల్డ్.
1: దీనిని పురస్కరించుకునే ఈశావాస్యం ఇదం సర్వం ఈశ్వర సర్వభూతానాం.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెస్ట్ ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ ది ఎంటైర్
1: సర్వభూతాంతరాత్మ
2: ఎంటైర్ వరల్డ్ ఈజ్ saturated and permeated.
1: అందరి యొక్క దైవం ఒక్కడే అనేటువంటిది గుర్తించున్నప్పుడు ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం ఏ విధంగా ఆచరణలో పెట్టడం లేదు.
2: If you recognize that it is only the same God, the one God who is the resident of all hearts, how is it difficult to practice anything at all?
1: కేవలం ఏకత్వాన్ని మనం బోధిస్తున్నాము, ఉచ్చరిస్తున్నాము, కానీ భిన్నత్వాన్ని అనుభవిస్తున్నాము.
2: But we are only uttering the unity or the unifying principle, but we are practicing the diversity.
1: Kontamandi daivaniki droham cheyataniki prayatnam chestuntaru.
2: Some people are trying to deceive even God.
1: Kani idi varu daivaniki droham chestunnaru anukuntaru. Chala porapatu. Daivaniki evaru kudanu droham cheyaleru, tanaku taanu droham chestunnadu.
2: They think that they are deceiving God, but certainly it is impossible to deceive God. He is deceiving himself.
1: ఎట్టి కుచితమైనటువంటి భావములు కాని, ఎట్టి వంచితమైనటువంటి భావములు కాని, ఎట్టి కుయుక్తులతో కూడిన భావములు కాని, ఇది తనను తాను వంచన చేసుకోవటమే కాని దైవత్వాన్ని వంచన చేయటం ఏమాత్రం కూడా కుదరదు.
2: విత్ వాట్ ఎవర్ క్రూకెడ్ థాట్స్, విత్ వాట్ ఎవర్ డిసీట్ఫుల్ థాట్స్, one may be indulging in, this will be deceiving himself. You can never deceive God.
1: కనుక మంచి చేసినా చెడ్డ చేసినా తనకు తాను చేసుకోవటమే.
2: Be it good or bad, whatever one does, he is doing it for himself.
1: కనుక ఇట్టి సత్యాన్ని గుర్తించి మానవుడు సమస్త జీవుల యొక్క ఆనందమును సమస్త జీవుల యొక్క శాంతి సంతోషములను ఆశించడానికి తగినటువంటి కృషి చేయాలి.
2: Recognizing this particular truth, man has to shape and design his behavior and experience.
1: లోక శాంతి నిమిత్తమై యజ్ఞ యాగాదులు జరుగుతుంటాయి.
2: The yagnas and yagas are performed for the peace of the world.
1: అనగా ఏమి? దైవమును ప్రసన్నులు గావించినప్పుడు ప్రసన్నుని గావించినప్పుడు జగత్తంతా ప్రసన్నతగా ఉంటాది.
2: The whole idea behind that is, if you can please God, the entire world is pleased.
1: కనుక దైవమును ప్రసన్నుడు గావించుకునేటువంటి యొక్క మార్గమే ఈ యజ్ఞ యాగాది క్రతువులు.
2: Yagnas, yagas and such other sacrifices are only methods of pleasing God.
1: దీని యందు మరొక అంతరార్థం కూడా ఉంటున్నది.
2: There is one more inner significance in this.
1: ఈ జగత్తునకు సర్వమును అనుగ్రహించినటువంటి వాడు భగవంతుడు.
2: It is God who has given everything to this world.
1: తాను అనుగ్రహించినటువంటిది తనకు అర్పితం చేయటమే సాధకుని యొక్క కర్తవ్యం.
2: The duty of a sadhaka is only to return what God has given him.
1: ఆ అర్పితం చేయటం లోపల కేవలము తన యొక్క ఆనంద నిమిత్తమే అర్పితం చేసినట్టే గాని తాను ఇందులో పెద్ద త్యాగం చేసినట్టు కాదు.
2: When he is offering to God anything, he is offering for his own joy, but not as if he is sacrificing something.
1: లౌకిక దృష్టిలో మాత్రము మనం ఏదో భగవంతునికి అర్పితం చేసినట్టుగా మనం భావిస్తుంటాము.
2: In the worldly view, we think that we are offering something to God.
1: అప్పుడే మనకు శాంతి సంతోషం లభిస్తున్నాయని భావిస్తున్నాము.
2: We get the feeling as of joy and happiness only when we offer.
1: దీనిని పురస్కరించుకునే వేదమునందు నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. త్యాగం చేత అమృతత్వాన్ని మనకు లభిస్తుందని చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
2: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాస్ హావ్ డిక్లేర్డ్ దట్ ఓన్లీ బై రినన్సియేషన్ అండ్ త్యాగ యూ బి ఏబుల్ టు గెట్ ఇమ్మార్టాలిటీ.
1: కనుక వ్యక్తిత్వాన్ని త్యాగం చేయాలి.
2: యూ హావ్ టు సాక్రిఫైస్ యువర్ ఇండివిజువాలిటీ.
1: సమష్టిత్వాన్ని మనం అభివృద్ధి పరచాలి.
2: యూ హావ్ టు డెవలప్ కలెక్టివిటీ.
1: సమాజంలో మనం ప్రవేశించాలి.
2: యూ హావ్ టు ఎంటర్ ఇన్ టు ది సొసైటీ.
1: సమాజం యొక్క స్వరూపంలో ఉన్నటువంటి సర్వీసుని సేవించాలి.
2: యూ హావ్ టు వర్షిప్ ద లార్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది సొసైటీ.
1: ఎందుకనగా సువిశాల జ్ఞానతత్వాన్ని చూడలేనటువంటి మానవుడు, జీవిత అంతరాంతరాలలో ప్రవేశించలేనటువంటి మానవుడు విశ్వశాంతిని ఏ రీతిగా సాధించగలడు?
2: హౌ కెన్ ఎ మ్యాన్ హూ డజంట్ హ్యావ్ దట్ బ్రాడ్ మైండ్ అండ్ కెపాసిటీ టు అండర్స్టాండ్ ది సటిలిటీస్ ఆఫ్ ది నాలెడ్జ్, హౌ కెన్ హీ జస్ట్ బ్రింగ్ అబౌట్ పీస్ ఫర్ ద ఎంటైర్ యూనివర్స్?
1: విశ్వశాంతి సమాజ శాంతిపై ఆధారపడి ఉన్నది.
2: పీస్ ఆఫ్ ది వరల్డ్ డిపెండ్స్ అపాన్ పీస్ ఆఫ్ ది సొసైటీ.
1: సమాజ శాంతి వ్యక్తిపై ఆధారపడి ఉన్నది.
2: పీస్ ఆఫ్ ది సొసైటీ డిపెండ్స్ అపాన్ పీస్ ఆఫ్ ది ఇండివిజువల్.
1: వ్యక్తి శాంతిగా ఉండినప్పుడే సమాజాన్ని శాంతి రూపంలో తీర్చిదిద్దవచ్చు.
2: ఓన్లీ వెన్ ది ఇండివిజువల్ ఈజ్ ఎంజాయింగ్ పీస్ హీ కెన్ మేక్ ది
1: సమాజం. శాంతి భద్రతతో ఉండినప్పుడే దేశమంతా శాంతి భద్రతతో నిండి ఉంటుంది.
2: ఓన్లీ వెన్ ది సొసైటీ ఈజ్ పీస్ఫుల్ ద వరల్డ్ విల్ ఎంజాయ్ పీస్.
1: కనుక వ్యక్తి, సమాజము, విశ్వము ఈ మూడు కూడా త్రిమూర్తాత్మక స్వరూపాలు.
2: The individual, the society and the world are three forms of the same entity.
1: ఇవి అన్యోన్య ఆశ్రయాలు.
2: They are mutually dependent.
1: అవినాభావ సంబంధాలు.
2: There is integral relationship between them.
1: కనుక వ్యక్తి యొక్క ఆనందాన్ని మొట్టమొదట మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: Therefore, we have to develop the individual happiness.
1: ఈ ఆనందాన్ని మనం సమాజంలో నింపాలి.
2: We have to fill the society with the joy which individual gets.
1: సమాజంతో నింపినటువంటి ఆనందంతో లోకాన్నంతా కూడా మనం వ్యాపింపు చేయాలి.
2: ఆఫ్టర్ ఫిల్లింగ్ ది సొసైటీ విత్ దట్ జాయ్, వి హావ్ టు సీ దట్ ఇట్ స్ప్రెడ్స్ టు ది ఎంటైర్
1: హ్యూమానిటీ. సంతోషమును కూడా స్వార్థంగా నింపుకోకూడదు.
2: ఈవెన్ వెన్ యూ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద జాయ్, యూ షుడ్ నాట్ బి సెల్ఫిష్ జాయ్.
1: కేవలం తైలం పైన వేసినటువంటి యొక్క నీటి బొట్టు వలె కానీ లేక నీటి పైన పెట్టినటువంటి యొక్క తైల పొట్టు వలె కానీ మన జీవితం ఏకాకి జీవితంగా గడపకూడదు.
2: యూ షుడ్ నాట్ లివ్ ది లైఫ్ ఆఫ్ solitariness and selfishness like a drop of oil in water.
1: ఎవరిని ద్వేషించకూడదు.
2: You should not hate anyone.
1: ఇది ఏ భగవద్గీత యొక్క సారాంశం.
2: This is the essence of
1: అద్వేష్టా సర్వభూతానాం.
2: Don't hate any living being.
1: ఎవరిని ద్వేషించినా నిన్ను నీవు ద్వేషించుకున్నవాడే.
2: హూమ్ సో ఎవర్ యూ హేట్ యువర్ హేటింగ్ యువర్
1: నా తల్లి నా తండ్రి నా అక్క నా చెల్లెళ్ళు నా పుత్రులు నా భార్య అని ఇంత మాత్రమే కేవలము ఒక సంకుచితమైన యొక్క చిన్న కుటుంబం భావించరాదు.
2: యూ షుడ్ నాట్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నారో ఫ్యామిలీ బాండ్స్ of your father, your mother, your wife, your children, your brother.
1: మీరు విశ్వ కుటుంబంగా నీవు భావించాలి.
2: యూ హ్యావ్ మస్ట్ హ్యావ్ ది కాన్సెప్ట్ ఆఫ్
1: హృదయాన్ని విశాలంగా చేసుకోవాలి.
2: యూ షుడ్ బ్రాడన్ యువర్ హార్ట్.
1: అప్పుడే ఆ విశాల హృదయం నుండి దైవం నివసించడానికి వీలవుతుంది.
2: ఓన్లీ ఇన్ సచ్ ఎ బ్రాడ్ హార్ట్ గాడ్ డ్వెల్స్.
1: ఇలాంటి విశాల భావమును పెంచుకునే నిమిత్తమై యజ్ఞయాగాది కృతముల ద్వారా త్యాగభావమును వ్యక్తిత్వమును త్యాగము గావించుకునేటువంటి యొక్క మార్గమును బోధిస్తూ వచ్చాయి.
2: Yajnas, yagas, they teach man to develop a broad mind, give up his individual feeling and selfishness.
1: Anadi maharishulu cheppinatundi matale mantramulga maaripoyinayi.
2: Whatever words were uttered by the maharishis of those days, they have taken the shape of
1: mantramulu veru matalu veru kaadu.
2: Words and mantras are not different from each other.
1: Pavitramainatundi hrudayam nunchi aavirbhavinchinatundi prati shabdamu kudanu mantra swaroopanga roopondindi.
2: Every sound which emerges from a sacred and a pure heart is a mantra.
1: Taavu pettinatundi prati paadamu kudanu oka punya kshetranga roopondindi.
2: Wherever such a person puts his foot, it becomes a pilgrim center.
1: Chuchina chupulanni kudanu pavitramainatundi oka saundarya chupuluga maaripoyinayi.
2: Whatever looks are given, they all those looks will be sacred looks.
1: Karu sarvatra varu shivam mangalakaranga chustu vacharu.
2: Everything becomes auspicious.
1: Sarvamunu sundaranga bhavistu vacharu.
2: Everything looks beautiful.
1: Sarvamu kudanu nityanga bhavistu chucharu.
2: Everything becomes permanent.
1: Kalukane satyam shivam sundaram aneetundi swaroopanni pondinaru.
2: It is in this context satyam shivam sundaram emerge.
1: Kani mana yokka jeevitamu ee satyam shivam sundaram ఆత్మ సత్యం.
2: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ ఇంటూ సత్యం శివం సుందరం.
1: హృదయం శివం,
2: ఆత్మ ఈజ్ సత్యం,
1: మన భావం సుందరం.
2: హార్ట్ ఈజ్ శివం అండ్
1: సత్యం శివం సుందరం అంతా కూడా మన హృదయం నందే ఉంటున్నాయి.
2: దేర్ ఫోర్ సత్యం శివం సుందరం దే ఎగ్జిస్ట్ ఇన్ అవర్.
1: దీనిని యంత్రం మంత్రం తంత్రం అన్నారు.
2: The same thing has been described as yantram, mantram and tantram.
1: Mana dehame oka yantramu.
2: Our body is a
1: mana swasame oka mantramu.
2: Our
1: mana hrudayame indulo tantramu.
2: Our heart is tantram.
1: Ee swasani ye vidhanga vichchistunnamo yochinchukovachunu. So hum idi mantram kada. Mana uchchas nishwasallo kodudu mantra roopam cherindi.
2: In inhaling and exhaling, in breathing, there is this mantra associated. So hum, I am that.
1: Yedo oka guru daggariki velli varini prarthinchi varini aashrayinchi edo oka kotta mantra ni manu sweekarinchinattuga bhavistunnamu. Kaadu kaadu, nitya jeevitam lopala mana deham nundiye kudunu antarvani chana chanamulu kudunu సోహం సోహం సోహం, నీవే దైవము నీవే దైవం నీవే దైవమని ఒక్క దినమునకు 21,600 పర్యాయములు బోధిస్తుంటే దీన్ని నువ్వు లక్ష్యం చేసుకోవటం లేదు. ఏదో గురువు దగ్గరికి పోయి చేతిలో కాసులు చెవులో మంత్రము చెప్పేస్తే అది పెద్దగా నీవు భావించి దానిని ఆశ్రయిస్తూ వస్తున్నావు. ఇది చాలా పొరపాటు. ఈ ఇమిటేషన్లు మనకు ఉండకూడదు. మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనము అనుసరించాలి.
2: We feel that when we go to a guru and pay him money and get one mantra, that is a great thing. Well, this is a wrong thing. Instead of that, we in our own breathing 21,600 times a day, we repeat the real mantra, and that mantra of soham tattva, that
1: ayamadigina maruni mishambulo manase variki gurudandi. The mantra kante pedda guru lelu.
2: The moment you recognize the secret, you your mind becomes a real guru for you.
1: Kaluka samasta shastramuli endukodalu చక్కని ఒక చిటికాగా చెప్పినటువంటి యొక్క మంత్రముల లోపల దైవత్వాన్ని నీ హృదయం నందే ప్రతిష్ఠించుకోమని చెప్పింది.
2: ఆల్ ది స్క్రిప్చర్స్ హావ్ డిక్లేర్డ్ దట్ యూ షుడ్ ఎస్టాబ్లిష్ గాడ్ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
1: ఈ కర్మకాండ ఎందుకున్నటువంటి రహస్యాన్ని, తిరిగి ఈ కర్మకాండ జ్ఞాన మార్గం వరకు ఏ విధంగా ప్రయాణం అవుతుందని మనము ఈ వచ్చేటువంటి ఈ 7 దినముల్లో దీన్ని పూర్తి మనము చూడగలుగుతాము.
2: The secret of karma kanda associated with action and how this becomes gnana kanda, we will be spending time to understand these things.
1: Kalu karam lo yakam cheyaka
2: without wasting time, కాయమును నిరుపయోగపరచక వితౌట్ మిస్యూజింగ్ యువర్ బాడీ
1: కర్తవ్యాన్ని నిర్వర్తించి
2: డిశ్చార్జింగ్ వన్స్ డ్యూటీ
1: జన్మను సార్థకం చేసుకోండి
2: శాంక్టిఫై యువర్ లైఫ్

ఆత్మ తత్వమభూ అతి శుద్ధ బుద్ధికే ఆత్మ తత్వమభూ అతి శుద్ధ

0: A person without purity of heart and mien, how do you expect him to understand the nature of the spirit or atma? Impossible. It is only for the man of pious nature, pure heart can only understand the nature of atman. Never forget this good word.
1: Atma tattvam sadhinchalani aasagaligina vadu.
0: The one who aspires to know the nature of the spirit,
1: sadhinchi danini anyulaku prabodhinchalani aasagaligina manavudu.
0: The one who desires to accomplish and share with the society,
1: mottamodata chitta shuddhini gavinchukovali.
0: In the first instance should have purity of heart.
1: Chitta shuddhiye lenatunti manavudu atma tattvanni prabodhinche arhudu kadu.
0: The one without purity of heart is not eligible to propagate the atmic principle.
1: Atma tattvanni kuda nutanu telusukoledu.
0: And he cannot comprehend the nature of the soul.
1: Velugu leni gadi ende విషక్రిములైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తాయి.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ ద డార్క్ రూమ్ వేర్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద లైట్ టు ఎంటర్ యు ఫైండ్ ద జర్మ్స్ అండ్ ద స్నేక్స్ మూవ్ అరౌండ్.
1: వెలుగుతో కూడినటువంటి గదిలో ఇట్టి విషక్రిములు ప్రవేశించుటకు వీలు కాదు.
0: ఎ రూమ్ విత్ ఇనఫ్ ఆఫ్ లైట్ దేర్ విల్ గివ్ నో స్కోప్ ఫర్ ద జర్మ్స్ టు ఎంటర్.
1: హృదయమునందు పరిపూర్ణ ప్రేమ ఉంచినటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి యొక్క హృదయ ప్రేమ హృదయుడైనటువంటి వానికి కామక్రోధ లోభమోహం మాత్సర్యమైనటువంటి అహంకారమైనటువంటి విషక్రిములు అందులో ప్రవేశించుటకు వీలుండదు.
0: ద వన్ విత్ టోటల్ లవ్ ఎట్ హార్ట్ విల్ గివ్ నో స్కోప్ ఫర్ ద జర్మ్స్ ఆఫ్ లస్ట్ గ్రీడ్ అవరెస్ అండ్ యాంగర్ టు ఎంటర్.
1: ఎవని హృదయమునందు ఈ పరిశుద్ధమైన పవిత్రమైన ప్రేమ ఉండదో అట్టివాని హృదయమునందే ఈ రాగద్వేషములు ప్రవేశిస్తుంటాయి.
0: దట్ హార్ట్ బిరెఫ్ట్ ఆఫ్ ప్యూరిటీ అండ్ సీక్రెట్నెస్ విల్ బి ద సెంటర్ ఆఫ్ ఆల్ దీస్ జర్మ్స్.
1: మానవత్వము కేవలము పరిశుద్ధమైన హృదయంగా, పవిత్రమైన హృదయంగా, ప్రేమమయమైన హృదయంగా, దయాహృదయమైనటువంటి హృదయంగా అభివృద్ధి గావించుకోవాలి.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ వీ షుడ్ డెవలప్ ఆల్ ద ప్యూరిటీ అండ్ ద శాంక్టిటీ లవ్ అండ్ కంపాషన్.
1: ప్రతి మానవుని హృదయము దయాహృదయం కావాలి.
0: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీవన్ షుడ్ బి వన్
1: ప్రేమ హృదయం కావాలి.
0: ఇట్ షుడ్ బి ఫిల్డ్ విత్ లవ్.
1: సహన హృదయం కావాలి.
0: ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్
1: సానుభూతి హృదయం కావాలి.
0: వన్ ఆఫ్ సింపతి
1: సంతోష హృదయం కావాలి.
0: అండ్ ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ బ్లెస్.
1: అప్పుడే ఈ పరిశుద్ధమైనటువంటి ఆత్మతత్వము అతనికి సులభంగా అర్థమవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ దెన్ హీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద సోల్.
1: అట్టి అర్థం చేసుకున్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని అన్యులకు ప్రబోధించే అర్హుడు కూడా అవుతాడు.
0: దెన్ ఓన్లీ హీ డిజర్వ్స్ హ్యావింగ్ ఎంజాయ్డ్ ద స్పిరిట్ ఆఫ్ ఆత్మన్ హీ కెన్ ప్రాపగేట్ అండ్ షేర్ విత్ ద సొసైటీ.
1: కేవలము విద్యల వల్ల కానీ, మరి ఏ పాండిత్యం వల్ల కానీ, మరి ఏ మేధాశక్తి వల్ల కానీ లభ్యమయ్యేటువంటిది కాదు ఈ ఆత్మతత్వము.
0: ద నేచర్ ఆఫ్ ది స్పిరిట్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ బై ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ఆర్ ఇంటెలిజెన్స్.
1: చిత్తశుద్ధియే దీనికి అత్యవసరము.
0: ఇట్ ఇస్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: రామకృష్ణ పరమహంస, కబీరు, సూరదాసు ఇత్యాది వ్యక్తులందరూ కూడాను ఎట్టి విద్యను నేర్చిరి.
0: రామకృష్ణ పరమహంస, కబీర్, సూరదాస్, వాట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దే హ్యావ్ హ్యాడ్.
1: ఎంతటి మేధాశక్తి వారి యందు ఉండెను.
0: హౌ ఇంటెలిజెంట్ దే ఆర్.
1: అతను పండితుడు కారు.
0: హీఈస్ నాట్ ఎ స్కాలర్.
1: పామరులో అతి చింత అడుగునటువంటి పామరుడు ఈ రామకృష్ణ పరమహంస.
0: రామకృష్ణ పరమహంస ఈజ్ వెరీ వెరీ ఇన్నోసెంట్.
1: కానీ అట్టి పామరుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు విశాల ప్రపంచమునందు దేదీప్యమానంగా ఈనాడు వెలుగుతున్నదనగా దీనికి కారణమేమిటి? చిత్తశుద్ధియే దీనికి మూల కారణం.
0: దట్ ఇల్లిటరేట్ ఇన్నోసెంట్ Ramakrishna Paramahamsa's name has spread far and wide down this day because of the purity of heart.
1: Kanukane natapamsi natithanam nasastrana japanahi samsara sagaroktare sajjanam sevanam vina. Natapamsi natithanam. Itti chittasuddhi kaligalante tapasu cheyanakkarledu.
0: To have the purity of heart, one need not undertake penance.
1: Veda shastra itihasa puranamulu patinchanakkarledu.
0: One need not go through sacred texts.
1: Ye japamulu ye dhyanamulu cheyanakkarledu.
0: No meditation is required.
1: Kani bhagavantuni yokka premanu hrudayamunandu nirantaramu smaristunte intakante minchina phalatam marokati ledu.
0: But if he constantly contemplates, reflects upon the divine love in his heart, it is enough.
1: Itti premagala hrudayame nijamaina manava hrudayam.
0: His only heart full of love is a human heart.
1: Itti prema hrudayam manalo abhirudhi kavalananna deeniki ahara paaniyamulu atyavasaram.
0: To develop the spirit of love in our heart, it's most essential to have regulation over food and drink.
1: Meeru bhujinche aaharamu bhagavantuni yokka premanu hrudayamunandu nirantaramu smaristunte intakante minchina phalatam marokati ledu.
0: But if he constantly contemplates, reflects upon

0: food and drink.
1: మీరు భుజించే ఆహారము స్థూల రూపములో మలముగా విసర్జిస్తున్నారు.
0: The food partaken, gross part of it is excreted.
1: మధ్య రకమైనటువంటి యొక్క ఈ ఆహారము మానవుని యొక్క శరీరమునందు కండరముల వలె రక్తముల వలె రూపొందుతూ ఉంటుంది.
0: However, that which is of middle form will get into our muscle and blood.
1: అతి సూక్ష్మమైనటువంటి ఆహారమే మైండ్ గా మారుతుంది, మనస్సుగా మారుతుంది.
0: The subtlest form of a food transforms into mind.
1: కనుక మన యొక్క మంచి చెడ్డల మనస్సు యొక్క ప్రభావమునకు ఆహారమే మూల కారణం.
0: Therefore, for the good and bad of the mind,
1: ఎట్టి ఆహారము అట్టి మనస్సు.
0: As is the food, so is the mind.
1: కనుక సాత్వికమైన పవిత్రమైన హితమైన మితమైన ఆహారమును భుజించటము అత్యవసరం.
0: Therefore, it's absolutely essential to have food in a limited quantity, in an acceptable, palatable way, which is sacred
1: diet. మహర్షులు గ్రామములు విసర్జించి పల్లెలు విసర్జించి కారణములలో జీవిస్తూ కందమూలాదులు భుజించుకుంటూ తమ యొక్క జీవితమును తాను ప్రశాంతంగా గడుపుతూ వచ్చారు.
0: The ancient rishis, sages and seers have spent their time far from the madding crowd, partaking the tubers and the leaves.
1: ఆ కందమూలాదుల్లో ఉండినటువంటి ఒక సాత్వికమైనటువంటి తత్వము మీకు తెలియదు.
0: You do not understand the sattvic nature, the pious quality.
1: రామలక్ష్మణ సీతలంతా కూడాను ఆ అరణ్యములో సంచరిస్తూ ఆ అరణ్య ఫలములు వారు భుజిస్తూ ఎంతటి ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: Moving about there in the forest, Rama and Sita, they were blissful, partaking
1: ఆనందము ఆహారమునందు ఉంటున్నది.
0: Therefore, the bliss is there in food that we eat.
1: భౌతిక సుఖమునందు కాని భౌతిక పదార్థములు ఎందు కాని భౌతికమైనటువంటి విషయములు ఎందు కాని పంచపక్ష పరమాన్నములు ఎందు కాని ఈ ఆనందము చిక్కదు మనకు.
0: This sort of happiness is not there in the physical comfort and conveniences, material or the sensual pleasure.
1: దైవం యొక్క సహజ సృష్టితో కూడినటువంటి యొక్క ఈ ఆహారమునే ఫలపుష్పాలునే వారు భుజిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: The sages, they have partaken the food which is one of divine creation as it is.
1: Inka paniyam,
0: then the
1: tragu neeru,
0: water.
1: Tragu neeru kuda nu parishuddhamainatiga undali.
0: The drinking water must be pure.
1: Ee yokka tragetvanti yokka neeru sthoola roopamlo mootramga visarjistunnaru.
0: The major part of the water that we drink is excreted as urine.
1: ఈ జలములోని సూక్ష్మ స్వరూపమే ప్రాణము.
0: The subtle form of water that we drink is the life.
1: కనుక మానవుని యందు ఉన్నటువంటి ప్రాణము జలముతో ఏర్పడినటువంటిది.
0: Therefore,
1: మానవుని యందు ఉన్నటువంటి మనసు ఆహారంతో చేకూరినటువంటిది.
0: So mind is the product of the food, while life is the product of water.
1: మానవునికి మనసు ప్రాణము రెండు ప్రధానమైనటువంటివి.
0: For mankind, the mind and life are most important.
1: ప్రాణం ఉండినంత వరకు మనసు ఉండాలి, మనసు ఉండినంత వరకు ప్రాణం ఉండాలి.
0: సో లాంగ్ దేర్ ఇస్ లైఫ్, మైండ్ షుడ్ బి దేర్. సో లాంగ్ దేర్ ఇస్ మైండ్,
1: అమనస్కుడైన తర్వాత ప్రాణంతో ఏమాత్రం మనకు అవసరం లేదు.
0: ద మూమెంట్ దేర్ ఇస్ నో మైండ్, వీ డోంట్ నీడ్ ఎనీ లైఫ్ ఎనీ లాంగర్.
1: కనుక నిత్య జీవితంలో సత్యమైన మార్గాన్ని మనం అనుభవించవలనన్నా ఆహార పానీయములు అత్యవసరము, అతి ప్రధానమైనటువంటివి. అవి ఏ పరిశుద్ధమైనటువంటివి, అవి ఏ పవిత్రమైనటువంటివి.
0: Therefore, to tread along the path of truth, good food and good drink, drinking water, are absolutely essential and very important.
1: నిజముగా మానవుని యొక్క మనోశక్తి కేవలము కొన్ని భౌతికమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థముల చేత ఏర్పడుచున్నదని భ్రమిస్తున్నారు.
0: We are carried away with the feeling that the mental strength depends on the physical food.
1: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను ఎంతో ఆనందముగా తాండవమాడుతూ వచ్చేటువంటిది.
0: ఇస్ ద డివైన్ పవర్ దట్ ఇస్ ఇన్ఫినిట్.
1: హిమాచల పర్వతంపైన జీవించేటువంటి శివశక్తులు రెండు కూడాను ఈ ఆహారముల యొక్క ప్రభావం చేతనే వారు అంతటి తాండవమాడుతూ వచ్చారు.
0: శివ అండ్ శక్తి, హూ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ద డివైన్ సెలెస్టియల్ కాస్మిక్ డాన్.

0: వారు మాత్రమే తాండవ మాటం కాకుండా భక్తులు కూడా తాండవ మాడిచ్చారు.
1: దే ఆల్సో మేడ్ ద డివోటీస్ డాన్స్.
0: భక్తులు మాత్రమే కాకుండా జగత్తునే తాండవ మాడించారు.
1: ద హోల్ కాస్మాస్ డాన్స్ యాజ్ వెల్.
0: మౌళి గుల్కెడు

0: ఈ భగవత్ స్వరూపం అనేటువంటిది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా ఆనంద ఆహ్లాదమును అందుకొని అనుభవించి పరులకు అందించాలంటే ఆహార పానీయములే ప్రధానము.
1: In order to experience physically, mentally, spiritually, intellectually, the divinity is all based on the food and drink.
0: కనుక విద్యార్థులు ఈ ఆహార పానీయములందు ఏమాత్రం కూడాను అశ్రద్ధను చూపకూడదు.
1: Therefore, they should never be careless or negligent regarding the food and the drink.
0: భవిష్యత్తు అంతయి కూడాను ఆహార పానీయములందే ఆధారపడి ఉంటున్నది.
1: The entire future depends on the food and the drink.
0: మానవుని యొక్క దివ్యతత్వం అనేటువంటిది గుర్తించాలనుకుంటే ఈ ఆహార విహారములు పరిశుద్ధంగా ఉండాలి.
1: Therefore, in order to attain the divinity, we should have a regulation over food and drink.
0: ఇట్టి పరిశుద్ధమైనటువంటి దాని వల్ల పవిత్రమైనటువంటి ప్రేమ మనలో ఆవిర్భవిస్తుంది.
1: Out of this regulated food and drink, we'll have the sacred love.
0: ఈ ప్రేమకు రూపము లేదు కానీ అనుభూతిని మనకు చక్కగా అందిస్తుంది.
1: Love has no form as such. Yet it could be experienced.
0: పుష్పం యొక్క వాసనకు రూపము లేదు.
1: The fragrance of a flower has no form.
0: వాసనకు రూపము లేదు కానీ వాసన అందించేటువంటి పుష్పానికి రూపం ఉంది.
1: Though the aroma of the flower has no form, but yet the flower that gives this aroma.
0: ఈ ఆనందమునకు రూపము లేదు కానీ ఈ ఆనందాన్ని అందించేటువంటి యొక్క ప్రేమకు రూపము ఉంది.
1: The bliss has no form, but yet the one that delights this blissful love has a form.
0: మనే ఒక ముఖమునందే వర్తింప చేస్తుంది.
1: It's love that expresses
0: reflection of the inner being.
1: It's all the reflection of the inner being.
0: మానవుడు ఆనందాన్ని అనుభవించే సమయంలో తనకు తెలియకుండానే తన ఆనందాన్ని తాను పొందుతూ ఉంటాడు.
1: One enjoys and delights unknowingly.
0: దానినే చెప్పారు నిత్యానందం.
1: So it is said, the eternal
0: Parama-sukhadam,
1: supreme happiness,
0: kevalam jnanamurtim,
1: is one of wisdom.
0: Nityanandam Parama-sukhadam kevalam jnanamurtim.
1: That eternal bliss, supreme happiness.
0: ఈ మూడింటి యందు ఉండినటువంటి ఒక ఆనందము మరొక ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థములు ఎందుకు కాని, ప్రాకృతమైనటువంటి విషయములు ఎందుకు కాని, ప్రాకృతమైనటువంటి యొక్క కార్యములు ఎందుకు కాని మనకి ఏనాటికి కంటికి కనిపించదు.
1: దిస్ కైండ్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్ అండ్ సుప్రీం హ్యాపీనెస్ విచ్ ఇస్ నాన్ డ్యూల్ ఇన్ ద వన్ ఆఫ్ విజ్డమ్ ఈస్ నాట్ నోటీస్డ్ ఇన్ ద వరల్డ్లీ మ్యాటర్ ద వరల్డ్లీ యాక్షన్.
0: ఇది నివృత్తి ఎందు మాత్రమే మనకు ప్రత్యక్షమవుతుంది, ప్రవృత్తిలో మనకి ఏమాత్రము ప్రత్యక్షం కాదు.
1: దిస్ మేనిఫెస్ట్ అండ్ కమ్స్ టు అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఇన్వర్డ్
0: జాగ్రత్త అవస్థ ఎందు మనకు మనసు పరిపూర్ణంగా ఉంటుంది.
1: In the waking stage, everything is perfect.
0: మనసు ఉండినంత వరకు ప్రకృతి మనకు గోచరమవుతుంటది.
1: So long there is mind, you see the nature.
0: ప్రకృతి మనకు గోచరమయ్యేంత వరకు మనకు సుఖదుఖము తప్పింది కాదు.
1: So long the nature is apparent, you are bound by this grief.
0: కాబట్టి ఈ సుఖదుఖములకు ఏది కారణము?
1: So what is the cause behind this?
0: ఈ ప్రకృతి దృశ్యమే కారణము.
1: It is only the scenario of the nature.
0: ఈ ప్రకృతి దృశ్యములకు ఏది కారణము?
1: What is the cause for seeing?
0: జాగ్రత్త అవస్థనే మనకు కారణము.
1: It is only the waking state that is the main cause.
0: అది నిద్రావస్థయందు
1: In sleeping state,
0: manasu ledu.
1: There is no mind.
0: Prapanchamu ledu.
1: There is no world.
0: Sukhadukhamulu ledu.
1: No pain or pleasure for that matter.
0: Manasu undinappude prapanchamu. Prapancham undinappude sukhadukhamu.
1: When there is mind, there is this world. When there is world,
0: aa manasu ye vidhamga cheripovali?
1: In what direction mind be?
0: Rasovaisaha. Panakamulo chakkari ye vidhamga sarvatra vyapinchipoyindo aa vidhamga ఈ దృశ్య కల్పితమైన ఈ జగత్తునందు ఈ యొక్క ప్రేమ అంత ఆవిర్భవించింది.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద షుగర్ దట్ హెస్ బిన్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద సిరప్ ద లవ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ద యూనివర్స్.
0: ప్రేమ లేని స్థానం కానీ ఆనందం లేనటువంటి జగత్తు కానీ కంటికి కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వితౌట్ బ్లిస్ ఆర్ లవ్ ఫర్ దట్ మ్యాటర్.
0: సర్వత్రా ఉండినటువంటిది ఆనందమే.
1: It is the bliss which
0: sarvavyapakamainatundi premane.
1: It's love that is ever expansive.
0: Premaleka manavattu undaledu leka ye jeevattumu undaledu.
1: There is no living creature on earth without love.
0: Meeku pooram cheppanu.
1: Bhagavan said earlier.
0: Mahabharata yuddham jarugutundadi chaala ghoranga jarugutundadi.
1: It was the battle times of Mahabharata.
0: Deenni okatoori palikimpa cheyalani vyasudu vastunnadu.
1: In order to see this, Vyasa was coming there.
0: ఆ మార్గమధ్యం లోపల చిన్న క్రిము చాలా వేగంగా పరిగెత్తిపోతుండాలి.
1: On the way, sage Vyasa noticed a small insect running along.
0: త్రికాలజ్ఞాని అయినటువంటి వాడు కనుక వ్యాసుడు రథం నిలిపాడు.
1: As Vyasa is omniscient, he stopped his chariot.
0: దానికి ప్రజ్ఞాన శక్తిని ప్రసాదించాడు.
1: And he gifted that awareness to that insect.
0: ఏ క్రిము, ఎందుకు నీవు ఇంత వేగంగా పరిగెత్తిపోతున్నావు?
1: Sage Vyasa,
0: ఏమి నీకు ఈ ఆపత్తు సంభవిస్తుండాలి అని ప్రశ్నించాడు.
1: Sage Vyasa asked, "Oh insect, why do you run like that so fast? What is the danger that lies ahead?"
0: Oh Mahaprabhu,
1: oh Lord,
0: Mahabharata yuddham chala ghoranga jarugutundadi.
1: That now the bitter war of Mahabharata
0: konni chanalopala Arjuna yokka ratham ee margamlo vastundadi.
1: In a moment of time the chariot of Arjuna is forthcoming.
0: Atani yokka ratham yokka vegam ittidi attidini evaru cheppaleru.
1: The speed with which the chariot of Arjuna runs fast, no one can estimate.
0: Kanuka aa ratham raaka puravame naa pranaanni nenu samrakshinchukovatam kosamani nenu inta veeganga velutunnanani.
1: Before the chariot of Arjuna approaches, I want to run away from this.
0: Pranaanni rakshinchukovatam krimikeetikaadulu kuda untundadi, manavunike kaadu.
1: To save God, one's own life, is there even an insect?
0: Tama alo biddalu chudalaneetundi okka aasa krimikeetikaadulu kuda untundadi, manushulaku maatrame kaadu.
1: That desire to take care of one's own family, wife and children, is there among insects?
0: Tama kshemanga untundalaneetundi aasa krimikeetikaadulu kuda untundi kaani manavuniki maatrame kaadu.
1: That sense, that liking for happiness, praniki
0: kudanu sukhanni anubhavinchali, aanandanni anubhavinchali, పరిపూర్ణమైనటువంటి తృప్తిగా ఉండాలి అనేటువంటి ఆశ ప్రతి జీవికి కూడా ఉంటుండాలి.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు బి హ్యాపీ, బ్లిస్ఫుల్ అండ్ లివ్ ఇన్ టోటల్ సాటిస్ఫాక్షన్.
0: అది ప్రేమతత్వము.
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ సర్వ ప్రాణుల యందు ఉంటుండాలి.
1: దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
0: కనుకనే ఈ ప్రేమ ఎట్టిదిగా ఉంటుండాలంటే జగత్తును మీరు చూస్తున్నారు.
1: ఇన్ వాట్ ఫార్మ్ షుడ్ ఇట్ బి? యు సీ ద వరల్డ్.
0: ఒకడు జగత్తును చూస్తున్నాడు, ఇది జగత్తు అని నిర్ణయం చేస్తున్నాడు.
1: One watches this world and declares that it's the world.
0: ఆధ్యాత్మిక చింతనలో మునిగినటువంటి వ్యక్తి వస్తున్నాడు, పశ్చన్న పిచాన పశ్చతి మూఢో. ఓ మూర్ఖుడా, నీవు చూసేది జగత్తు కాదు, జగదీశ్వరుని చూస్తున్నావు అన్నాడు.
1: బట్ ఎ స్పిరిచువలిస్ట్ సేస్, ఓ ఫూలిష్ మ్యాన్, ఇట్ ఈస్ నాట్ ద నేచర్ దట్ యు సీ, ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ దట్ యు సీ.
0: విష్ణు కారకుడు, జగత్తు కార్యము, కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: God is the cause, this world is the effect, that is the relationship.
0: దైవము లేని జగత్తు లేదు.
1: There cannot be this world without God.
0: కనుక చూచేదంతా కూడాను దైవాన్ని.
1: So what all that you see is God himself.
0: అనగా వారి వారి మనోభావములను పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్
0: వారి వారి విశ్వాసములను పురస్కరించుకొని ఈ విధంగా ఉంటుంటాయి.
1: They declare so basing on the levels of their mental.
0: ఈనాటి విద్యా విధానమునందు ఈ విధమైన విశ్వాసం అనేటువంటిది అంత గాఢంగా లేకపోవటం చేతనే ప్రపంచము అనేక విధములైనటువంటి అశాంతికి గురి అయిపోయి అల్లకల్లోలములతో భద్రత లేక చాలా బలహీనతగా కనిపిస్తుండాలి.
1: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ దేర్ ఇస్ నో పాసిబిలిటీ టు ఇన్స్టిల్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్, దేర్ ఫోర్ వీ ఫైండ్ రెస్ట్లెస్నెస్, అజిటేషన్, ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఇన్ ద వరల్డ్.
0: ఒక పెద్ద మనిషి,
1: ఎన్ ఎల్డర్లీ పర్సన్,
0: తన కుమారుణ్ణి ఒక స్కూల్లో చేర్చాలని తీసుకుని వెళ్లాడు.
1: వాంటెడ్ టు అడ్మిట్ హిస్ సన్ ఇన్ స్కూల్.
0: ఆ హెడ్ మాస్టర్ ని చూచాడు.
1: హి సా ద హెడ్ మాస్టర్.
0: హెడ్ మాస్టర్ గారు,
1: హి సెడ్, సర్ హెడ్ మాస్టర్,
0: మా పిల్లవాడికి అన్ని తెలుసు.
1: మై సన్ నోస్ ఎవ్రీథింగ్.
0: చాలా తెలివితేటలు గలవాడు.
1: హి ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: వాడికి తెలియనివే లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ హి డజంట్ నో
0: అని చెప్పాడు.
1: హి సెడ్.
0: ఆ యొక్క హెడ్ మాస్టర్ కూడా కొంచెం తెలివితేటలు గలవాడే, తాను చెప్పాడు, అన్ని తెలిస్తే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు మీరు, ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు.
1: The headmaster also is very intelligent. If your son knows everything, why should you bring him here? Take him home.
0: Kani rendu teliyavu annadu.
1: But the father said he doesn't know two.
0: Emitadi?
1: What are they?
0: Okar cheppite viradu taanu telusukodu, ee rende mukhyattu untundayandi.
1: He lacks only two. He does not know all by himself, nor does he listen to others.
0: Meenaati prati vidyavantunu kudanu naaku anni telusu ani virraveegutunnadu.
1: Every student today prides himself that he knows everything. What is that he knows?
0: తనం తానే ఎరుగునటువంటి ఒక మూర్ఖునికి జగత్తంతా ఏ రీతిగా చెప్పగలడు?
1: A fool who does not know himself, how does he know the nature outside?
0: ఎంఏలు బిఏలు పాసై వచ్చియు పేరుగాంచిన పెద్దవారలైనా.
1: There may be reputed elders having acquired high degrees like MA and BA.
0: సంపద నుండియు సద్ధాన పరులైనా పుడమి కీర్తిని గన్న పుణ్యులైన.
1: There may be meritorious people on earth full of wealth and affluence and one of charity.
0: ఆయురారోగ్యంబు అనవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైన.
1: One may be physically strong, endowed with a long life.
0: సతతంబు జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైన.
1: They may be priests who indulge and spend the time chanting the name of God and
0: ఏనాటికి ఈ ఆధ్యాత్మిక తత్వమునకు.
1: దే ఆర్ నో మ్యాచ్ టు దిస్ స్పిరిచువాలిటీ.
0: దైవ భక్తి లేనిదే కాదు ముక్తి.
1: వితౌట్ డివోషన్ టు గాడ్ యు కెన్ నెవర్ అటైన్ లిబరేషన్.
0: ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరదు.
1: What more is to be conveyed?
0: సాధు సద్గుణ గణ్యులౌ విద్యార్థులారా విద్యార్థునారా.
1: This assembly of noble students.
0: మనం ఏమో నేర్చుకుంటున్నాం అనుకున్నాం.
1: ఏమో
0: నేర్చామనుకుంటున్నాము.
1: We think we have learned.
0: గొప్ప తెలివితేటలు కలవారనుకుంటున్నాము.
1: We think we are highly intelligent.
0: నిజంగా తెలివితేటలు కలిగినటువంటి వాడు ఆ విధంగా భావించడు.
1: Truly intelligent man will never.
0: తెలివితేటలు లేనటువంటి వాడు నేను గొప్ప మేధావిని అనుకుంటాడు.
1: It's only a dunce who thinks that he is intelligent.
0: కనుక దైవ ప్రీతి అనేటువంటి దాన్ని మనం పెంచుకున్నప్పుడే ఈ జగత్తులో మన జీవితము గొప్ప ప్రకాశంగా ప్రకాశిస్తుంటుంది.
1: When once we develop this love for God, our life will be effulgent and brilliant.
0: కనుక మానవుడు ప్రతి దీన్ని ఎందుకు ఆదర్శప్రాయుడుగా తయారు కావాలి.
1: Therefore everyone should mold himself as an ideal.
0: ముఖ్యంగా ఈ జగత్తునందు ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి.
1: Most important thing is, in this world, we should know the nature of the spirit.
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ప్రతి మానవుని యొక్క స్వరూపమే ఆత్మతత్వం.
1: In fact, every form here is really the spirit being.
0: కేవలం నీ దేహ అభిమానం చేత దాని తత్వాన్ని నీవు మర్చిపోతున్నావు.
1: Because of the attachment to the body, you have forgotten Atma.
0: ఒక్కతూరి నీ దేహ అభిమానాన్ని వదిలి ఆత్మాభిమానంలో ప్రవేశించు, ఆ ఆనందం నీకు ప్రాప్తిస్తుంది.
1: When once you give up the attachment to the body, you will delight yourself in this.
0: ప్రపంచంలో మూడు రకములైనటువంటి జీవులు ఉంటున్నాయి.
1: Then there are present three types.
0: నిరంతరము కూడాను జలములోనే సంచరించేటువంటి జీవులు కొన్ని.
1: There are some that live only in water, aquatic.
0: కానీ కొన్ని జలములకు గట్టుపైన ఉంటుంది జీవించేటువంటి మరికొన్ని.
1: While some are amphibious, they live on shore also.
0: జలములోన ఉంటాయి, గట్టుపైన ఉంటాయి, ఆ విధంగా జీవించేటువంటి కొన్ని.
1: The first category are aquatic, second category amphibious.
0: అదే విధంగా పరిపూర్ణమైనటువంటి యొక్క జీవతత్వాన్ని నిరంతరమును ఆత్మచింతనలోనే కాలమును గడిపేటువంటి యొక్క వ్యక్తులు, మహనీయులు, పుణ్యులు ఇలాంటి వారు కొంతమంది ఉంటారు.
1: However, there are certain noble souls, the great souls, who spend all the time in the investigation of the spirit or atma.
0: కాని ప్రాకృతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ
1: they also lead a worldly life.
0: ఆధ్యాత్మిక జీవితంలో కొంతవరకు ప్రవేశించి
1: they also know the spiritual
0: thing. ఇది అటు ఇటు 2 horse race మాది కొంతవరకు జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటుంటారు.
1: There are some who live the life with both the things in view.
0: Two horse race. ప్రకృతి యందు ఒక కాలు, ఆధ్యాత్మికమందు ఒక కాలు.
1: One foot on the nature, another on the divine.
0: మరి కొంతమంది ఉంటుంటారు.
1: Next category.
0: ఈ ఆధ్యాత్మికమే వారికి గిట్టదు.
1: The next category.
0: దాని వాసన కూడాను వాళ్ళకి ఏమాత్రం అనుభవించలేరు.
1: దే డోంట్ రిలిష్ ఇవన్.
0: ఎందుకంటే గాఢమైన పడిచం పట్టింది అజ్ఞానం అనే పడిచము.
1: Because they are suffering from severe cold of ignorance.
0: అలాంటి వాళ్ళకి ఈ సుగంధం అనేటువంటిది వాళ్ళకి ఏమాత్రము అనుభూతికి రాదు.
1: Therefore they don't relish any of this fragrance.
0: కనుకనే ఆస్తిక నాస్తిక యాస్తిక యాస్తిక ఈ విధమైనటువంటి తత్వం లోపల ఉంటుంటారు.
1: Therefore they are theist and atheist and mixture of both.
0: యోగి, జోగి, విరాగి, బైరాగి, తరాగి ఈ విధమైనటువంటి వారు అనేక రూపంలో జీవిస్తున్నారు.
1: We find the fluent, the renunciant, and an ascetic, and the one of pleasure. They lead such sorts of life.
0: కానీ అన్నింటికంటే కూడాను ఈ దివ్యమైనటువంటి ఒక మానవత్వం మనకు ప్రాప్తించింది.
1: We are gifted with a divine human life.
0: ఇది అందరికీ అన్ని జన్మంలోనా ప్రాప్తించేటువంటి ఇది కాదు.
1: It's not given to every
0: creature. ఎంత అదృష్టశాలులకు ఈ మానవత్వం ప్రాప్తించింది.
1: It's out of good fortune you are born.
0: కనుకనే జంతూనాం నరజన్మ దుర్లభం. జన్మించినటువంటి దాంతో మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: It's only the human life which is rarest, the one of beauty and the one of fragrance.
0: ఇట్టి మాణిక్యం వంటి ఈ మానవత్వాన్ని మసిమగులు కమ్ముకునేటువంటి మూర్ఖులు కూడా ఉంటున్నారు ఈనాడు లోకంలో. మాణిక్యం విలువ తెలిస్తే టేబుల్ పైన పెట్టేస్తాడా?
1: If you really know the value of a gem,
0: do you make use of the paperweight?
1: Therefore, he just considers rather cheap and makes use of his plate.
0: కానీ నిజంగా దాని విలువనే చేస్తే గోడ్రేజ్ లో పెట్టి లాక్ చేస్తాడు.
1: If he knows the value of the gem or the diamond, he will keep it.
0: మొట్టమొదట ఆత్మతత్వం యొక్క విలువని మనం గుర్తించాలి.
1: Therefore, we should know the value of ఆత్మ or the soul.
0: నామ నిరూపణ మూల రతనతే. రత్నం యొక్క విలువను నీవు గుర్తించాలి.
1: యూ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ద డైమండ్.
0: నామరతన ధన పయో పయోరేమైనే. నామరత్నము ఈ తులసిదాసు ఈ నామరత్నమును గొప్ప పవిత్రమైనటువంటి ఒక మణివలే భావిస్తూ వచ్చాడు.
1: సెయింట్ తులసిదాస్ కన్సిడర్డ్ ద నేమ్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ ప్రెషస్ జెమ్ మోస్ట్ వాల్యుబుల్.
0: ఇది ఎవరిచ్చారు?
1: హూ గేవ్ ఇట్?
0: ఇది కేవలము దైవానుగ్రహంతో లభ్యమైనటువంటిదే.
1: It's God's gift out of his
0: daivame ee ratnamu.
1: In fact, this precious gem is God himself.
0: Adi daivam daggara maatrame labhyam avutundi.
1: You can get it from God.
0: Mari ee market ku poyina ee shop lo poyina ee labhyam ayyetundi kaadu.
1: It's not available anywhere in any shop or the market.
0: Deeniki master God e.
1: God is the master of this diamond.
0: Kanukane paramaatmane aashrayinchinappude ee yokka ratnam manaku labhyam avutundi.
1: Then once you surrender to God, you can have
0: it. Ee ratnam etta untadi telusna?
1: You know how it looks?
0: వెయ్యి సూర్యుల యొక్క కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంటాది.
1: It shines with all the brilliance of thousand suns.
0: కానీ అది కూడా ఇంకా తక్కువే.
1: Yet it is much less.
0: ఆ యొక్క భగవత్ ప్రేమ ఎట్టుంటా తెలుసునా?
1: You know how the divine love is.
0: అమృతానికి పక్కలోపల భగవత్ ప్రేమని పెడితే అమృతము చప్పగా ఉంటుంటాదట. ఆ యొక్క ప్రేమ మరింత మధురంగా ఉంటాదట.
1: If you keep that nectar amruta by the side of the divine love, it would be insipid, tasteless.
0: కనుకనే తులసిదాస్ చెప్పాడు.
1: So తులసిదాస్
0: వచనం మధురం.
1: Is the talk is sweet.
0: నయనం మధురం.
1: The eyes.
0: హస్తం మధురం.
1: Hand.
0: హృదయం మధురం.
1: Heart.
0: శ్రవణం మధురం.
1: Ear.
0: మధురాధిపతే మధురం మధురం.
1: He is the sweetest of all the sweets.
0: నీ యొక్క శ్రవణమే ఆనంద మధురము.
1: In fact, listening to you is
0: నీ యొక్క వాక్యే మధురమైనటువంటిది.
1: Your very talk is sweet.
0: నీ యొక్క హృదయమే మధురమైనటువంటిది.
1: Your heart is also
0: నీ హస్తమే పరమ మధురమైనటువంటిది.
1: Your hand is
0: అంతా మధురమే.
1: Everything is sweet.
0: నా కసిక పర్యంతం కూడాను సంచరించేటువంటి సమస్త రక్తం కూడాను మధురమైనటువంటిది.
1: Entire blood that circulates from top to toe is sweet.
0: ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన క్షణభంగురమైనటువంటి ఈ జగత్తును ఎవరు ఆశిస్తారు?
1: Those who have got this complete faith in the divine love will never relish this ephemeral transient world which is just momentary.
0: కాని ఆ రుచి తెలియనటువంటి వాడు ఇదే ఆశిస్తాడు.
1: Those that do not know the taste of the divine love, they want this.
0: కారణమేమిటి?
1: Why?
0: జన్మ జన్మాల యొక్క కర్మల యొక్క ప్రాప్తి చేతని ఈ యొక్క జ్ఞాన హీనుడైపోయి ఉన్నాడు.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: ఈనాటి మానవుడు ధనము కోసం ప్రాకులాడేటువంటిది, ఉద్యోగం కోసం ప్రాకులాడేటువంటిది, అధికారం ప్రాకులాడేటువంటిది అధికమైపోతూ వస్తుంది. కానీ దైవం కోసం ప్రాకులాడటం ఎక్కడా కనిపించడం లేదు.
1: టుడే వి స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ మనీ ఫర్ ఎన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫర్ పొజిషన్, అండ్ వీ డోంట్ స్ట్రగుల్ హార్డ్ టు హ్యావ్

0: లేదు.
1: యు మే డిక్లేర్ విత్ ఆల్ ద ప్రైడ్ దట్ యు ఆర్ ఎఫ్లూయెంట్ అండ్ రిచ్ ఎనఫ్, బట్ దేర్ ఇస్ నో పీస్ ఆన్
0: ఎర్త్. విద్య ఉన్నదని విర్రవీగిన గానీ,
1: యు మే ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: ఉడమియంది సుమంత శాంతి లేదు.
1: దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ పీస్ ఆన్ ఎర్త్.
0: ధన ధాన్యములు కలిగి ధర్మ గుణమున్న పుడమియంది సుమంత శాంతి లేదు.
1: యు మే బి ది వన్ ఆఫ్ చారిటీ విత్ ఆల్ ద గ్రెయిన్ అండ్ ద మనీ, బట్ యట్ దేర్ ఇస్
0: శాంతి కలదు. కలదొక్క చోటు శాంతి కలదు, కలదొక్క చోటు.
1: దేర్ ఈస్ పీస్ ఓన్లీ ఎట్ వన్ ప్లేస్,
0: అది ఏ చిత్తమను మందిరము.
1: దట్ పీస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది టెంపుల్ ఆఫ్ హార్ట్.
0: ఆ మందిరంలో ఉంటుంది అది శాంతి.
1: దేర్ ఈస్ పీస్ ఇన్ ది టెంపుల్ ఆఫ్ హార్ట్.
0: అక్కడ ఏమిటి శాంతి? పీస్ పీస్ పీస్ పీస్ అంతా పీసెస్ పీసెస్. పీస్ ఈస్ హియర్.
1: We say peace, peace, but everything is pieces only. Peace is within.
0: ఈ నిజమైనటువంటి యొక్క శాంతి కోసం ప్రాకులాడేటువంటి వానికి సర్వము లభ్యమైపోతాయి.
1: In fact, if you just work for the true
0: ధనం కూడా వాడిని వెతుక్కుంటూ వస్తుంది.
1: Money also will be after you.
0: సంపదంతా వాడిని వెతుక్కుంటూ వస్తుంది.
1: The wealth and prosperity.
0: భోగ భాగ్యములన్నీ వాడిని వెతుకుతూ వస్తుంది.
1: All the pleasure.
0: అధికార కీర్తులన్నీ వాడిని వెతుకుతూ వస్తుంది.
1: Position and authority.
0: వెతకనక్కర్లేదు. కాలు కడుపు దాటనక్కర్లేదు. కాలు కడుపు దక్కర్లేదు. కైవల్యం వచ్చి ఉట్టి ఒళ్ళో పడిపోతుంది.
1: You don't need to step forward, the very heaven will fall at your feet.
0: Even heaven.
1: What is heaven?
0: Abba. Denla bed veskoni, air condition pettukoni, manchi pillolu vesku mettaga nidrapothu. Idi haayi, ide swargamu. Even ee swargamu paapa swargamu.
1: We think the heaven meant the denla bed and air conditioned room.
0: Manchi bhautika meant shariram anugrahistundi kani neevu kaadu kada.
1: This heaven is experienced by this body, but not yourself.
0: పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడచేది ఎరుకలేదు.
1: This physical body is so weak, when it drops down, you know not.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని, శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట.
1: Though they have stipulated lifespan over 100 years, you cannot have
0: Balyam
1: faith in it. Either in childhood,
0: or
1: at an age,
0: mudimiyando,
1: or old age,
0: musaliyando,
1: or advanced age,
0: urano, adavino,
1: the town or
0: farm,
1: or the midst of water. When you are going to die, you cannot say.
0: Maraname nischayamu.
1: Death is certain.
0: Dehamunnantalo tanu teliyavalayu.
1: While alive, one should know oneself. This is the thing we should know.
0: మానవత్వాన్ని మనకు ప్రసాదించాడు దైవము.
1: God has given
0: ఈ మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టతను గుర్తించాలి.
1: We should know the significance of human
0: life. జీవితమంతా గ్రంథాలు చదువుతూ పోతే ఇంకా ఆచరించేది ఎప్పుడు?
1: If we spend all the time just merely reading and reading, when do we experience?
0: ఏమి ప్రయోజనం లేదు.
1: No use at all.
0: కనుకనే
1: so
0: ఈ కాలము ఒక్క క్షణమైనా మనకు చేతిలో నిలిచేటువంటిది కాదు.
1: After all, the time would not be with
0: ఎప్పుడు ఎక్కడు ఏ క్షణమో.
1: When, where and what moment.
0: దీనిని నిశ్చయంగా ఉంచుకొని మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ పోవాలి.
1: Know that death is certain and discharge your duty in full awareness of it.
0: ఎందుకు పరులంతా మనం బెగ్ చేయాలి?
1: Why should we beg others?
0: అందరికీ అందించేటువంటి భిక్షకుడైనటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా భిక్షకులే.
1: In fact, everyone is a beggar.
0: అందరికీ ప్రసాదించేటువంటి భగవంతుడు ఒక్కడే అధికారి.
1: There's only one giver, God himself.
0: అతనొక్కడే మాస్టర్.
1: He is the only master.
0: అందువల్లనే
1: so
0: తులసిదాస్ కూడా చెప్పాడు.
1: తులసిదాస్ ఆల్సో సేడ్
0: తన ఇంటికి రాజు పంచభాప్యం అంతా కూడా పంపించినప్పుడు, దనకనక వస్తు వాహనాదులు పంపించినప్పుడు ఎవరికి ఇవ్వమని చెప్పారు? అనాథుడికి ఇవ్వమని చెప్పాడు.
1: When king has sent all those things that convenience and comforts needed to him, and king wanted those to be given to the poor law.
0: Anathudu kaadu, naaku naathudu unnadu Sri Ram Chandrudu.
1: He said, I am not anath, I am not the poor law, and I have got a master.
0: Athaniki evvaru naathudu ledu, athani gondabai ivvandi ani.
1: Rama has no master above him, you give him.
0: అనాథ నాథ నాథనికి నాథ అనాథ నాథ. ఎవరికి నాథుడు? నాథులకు నాథుడు, అనాథనాథుడు అతనే భగవంతుడు.
1: గాడ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ అండ్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్ లార్డ్.
0: రామభజన కరవు ఏం చేయాల? రామభజన కరు
1: Think the glory of Rama.
0: Chanting.
1: The reward you get by chanting, repeating his name, you don't get anywhere else.
0: Alanti Bhagavat Namani Manu Hrudayamlo Bhadrap Cheskovali.
1: Let us treasure God's name in our heart.
0: Prapanchaka sambandhamaina nee kartavyalu nivartalu nuvu nirvartinchuko.
1: Let us discharge our worldly duties and
0: responsibilities.
1: Don't give up anything.
0: Aite,
1: however,
0: nuvu manushi aneetundi bhavani matram nuvu vadalali.
1: But have the feeling that you are not merely a human.
0: Neevu manushi kaadu.
1: You are not a human.
0: Neevu todukkunna bushkoti idi dehamu.
1: After all, the body is a vesture, bushko.
0: Ilanti bushkosulu enni marchinaavo.
1: You might have changed a number of them earlier.
0: Idi kaadu. Death is the dress of the life ani.
1: Death is the dress of life.
0: Ee dehamku neevu aashapadutunnavu.
1: You just rely by the on the body.
0: Neevu dehamu kaadu.
1: You are not the body.
0: I am God. I am God. I am God. Nenu Brahma. Aham Brahmasmi. Ee yokka vishayanni స్వప్నంలో కూడా మర్చకుండా చూసుకోవాలి.
1: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ ఈవెన్ ఇన్ డ్రీమ్ దిస్ స్టేట్మెంట్ దట్ యు ఆర్ గాడ్.
0: యూ బ్రహ్మ స్వరూపులే.
1: ఆల్ ఆర్ డివైన్.
0: బ్రహ్మకు రెండో పదార్థమే లేదు.
1: నాట్ టూ ఓన్లీ
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. నాట్ టూ ఓన్లీ వన్.
1: నాట్ టూ ఓన్లీ వన్.
0: అలాంటి బ్రహ్మతత్వాన్ని మనం పొంది కూడాను ఇంత అల్పత్వాన్ని మనం అనుభవిస్తున్నామంటే నిజంగా ఇది నొసటం రాసిన వ్రాత కన్న కలద అనూరేండు చింతిల్లినను.
1: Being so mighty and powerful, being Brahman yourself, but we consider ourselves so mean and low.
0: Ye niti unnanu keenuni gunambu manaledu.
1: In spite of all acquisition of knowledge, a mean man would never give up his mean habit.
0: Chaduva tarkavadame kani purna jnanam eppudu pondaledu.
1: After all, this education will lead you to argumentation, but not the total knowledge.
0: భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన చదువు చదివి చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువవలయు.
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఎక్వైరింగ్ దిస్ ఫిజికల్ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ సెక్యులర్ నాలెడ్జ్? యూ షుడ్ స్టడీ సో యాస్ టు బి ఇమ్మోర్టల్.
0: అంధుడగువాడు ఎవ్వడి అవని ఎందు ధర్మరాజు క్వశ్చన్ వేశాడు.
1: Dharmajaya has put a question, who is the blind man on earth?
0: Evaniki yachuniki question vesadu.
1: He has put a question to
0: yaksha. Andudaguvadu evvadi avani endu.
1: On earth, who is the blind man?
0: Aa yachu cheppadu.
1: Yaksha said,
0: sadhu galgiyu chedu gunamul viduvani vadu.
1: The one, though he is
0: sadhu koni kudanu chedu gunani viduchinatvanti vadu andhudu annadu.
1: An educated man who will not give up his bad quality is the blind man.
0: ఈ విధంగా చదువు ఉండినప్పుడు దానిని సరి అయినటువంటి స్థితిలో మనం ఉపయోగించుకోవాలి.
1: ఆల్ ద నాలెడ్జ్ యూ హ్యావ్ మస్ట్ బి
0: చెడు గుణములు దూరం నెట్టివేయాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్.
0: అది ఏ త్యాగం అన్నారు.
1: దట్ ఈస్ సాక్రిఫైస్.
0: త్యాగం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ సాక్రిఫైస్?
0: ఇల్లు వాకిలి ఆలు బిడ్డలు ఆస్తి పాస్తులు అన్ని వదిలిపెట్టిపోవటం కాదు.
1: నాట్ టు రన్ అవే ఫ్రమ్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ద ప్రాపర్టీ.
0: మనసునందున్న దుర్భావము వీడి
1: గెటింగ్ రిడ్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ అవర్ మైండ్.
0: అశాంతి ప్రేమలం మరిచిపోయి
1: ఫర్గెటింగ్ ఆల్ ది ఈవిల్ ప్రొపెన్సిటీస్ అండ్ నేచర్.
0: ఇట్టి గుణములు వీడినే త్యాగమగును.
1: టు గివ్ అప్ సచ్ క్వాలిటీ ఇట్సెల్ఫ్ ఇస్ సాక్రిఫైస్.
0: నిజముగా యోగమగును.
1: దట్ ఈస్ ట్రూ యోగా ఆర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఆ యోగమే సుకర్మ కౌశలం.
1: That is real yoga which has to be done with all the skill and the talent.
0: అనుభవం మనం తెలుసుకోవాలి.
1: That we have to know.
0: మనలో ఉన్న దుర్గుణాన్ని దూరం చేయాలి.
1: We have to give up all
0: దురభ్యాసాన్ని దూరం చేయాలి.
1: Bad habits.
0: దురాలోచనలు దూరం చెప్పాలి.
1: Bad thinking.
0: అటువంటి వాడి దగ్గర భగవంతుడు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి వస్తుంటాడు.
1: And God will run after you such a man who gives up the bad quality.
0: అతి భగవంతుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిని భగవంతుడు అమితంగా ప్రేమిస్తూ వస్తాడు.
1: The one who loves God will be loved by God much more.
0: ఒకానొక సమయంలో చెప్పింది, నేను భక్తునికి రుణపడ్డాను అన్నాడు భగవంతుడు.
1: గాడ్ ఎట్ వన్ టైమ్ సెడ్ ఐఎమ్ ఇండెటెడ్ టు మై డివోటీ.
0: ఎవరితో?
1: టు హూమ్ హెస్ ఇట్
0: లోకరీతిగా అంతా పార్వతితో అన్నారు. కానీ పార్వతి అంటే ఎవరు? ప్రకృతే పార్వతి.
1: ఇన్ ద వరల్డ్ ఇట్ ఈస్ సెడ్ దట్ దిస్ అడ్రెస్ టు పార్వతి.
0: చెప్పాడు
1: పార్వతి
0: నేను భక్తునికి రుణస్థుడయ్యాను అని.
1: గాడ్ సేస్ దట్ ఈస్ ఇండెటెడ్ టు హిస్ డివోటీ.
0: ఏమిటి రుణము?
1: వాట్ ఈస్ దిస్?
0: మన దగ్గర ఏ బాకీ తీసుకున్నావు?
1: వాట్ దట్ హెస్ టేకెన్ లోన్ ఫ్రమ్ హిమ్.
0: వాడు నన్ను ప్రేమిస్తున్నాడు, అంత విలువైనటువంటిది నాకు ఇస్తున్నాడు కనుక అతనికి నేను మోక్షం అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ తో వడ్డీతో అతనికి చెల్లించాలి.
1: హియర్ ఇస్ ఎ డివోటీ హూ లవ్స్ మీ And now I should pay him back with interest by granting
0: Chala ilanti interest elantidi 18% to 14% to ee bank lo ichetvanti oka percentage kaadu idi 100% akkada vaddi tho ichchesestaru.
1: What sort of interest that God pays to every devotee, not bank rate
0: Anta
1: of interest 100%
0: untadu bhagavantudu.
1: God is so ready with grace infinite.
0: Kaani aa satyam meeku teliyadu.
1: But we don't know the truth.
0: Aa rahasyam meeku teliyadu.
1: We don't know the secret.
0: Anduvalane ee bhagavantuni prema ittidi attidani evaru vadninchagalaru.
1: Who can measure the divine love?
0: ఇట్టిది అట్టిది ఎట్టిది అంటూ మీరు ఎవరు వర్ణించగలరు? ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ డిస్క్రైబ్ గాడ్?
0: అక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువ అయి ఉన్నాడు.
1: హియర్ దేర్ అండ్ ఎవ్రీవేర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్.
0: అది అనిబిసెంట్ కూడా చెప్పింది.
1: దట్స్ వాట్ అనిబిసెంట్ సెడ్.
0: ఆమె బ్రిటిష్ లేడీ.
1: ఇట్స్ ఎ బ్రిటిషర్.
0: ఈమెరా ఇండియా లోపల ప్రతి ఒక్కడూ భగవంతుడు భగవంతుడని సత్యాన్వేషణ లోపల ప్రయాణమైపోతున్నాడు.
1: How is it in India? Everyone is in search of truth. He travels in the
0: nijamuga idi bhaktudu bhagavantuni vetukutunnada leka bhagavantudu bhaktuni vetukutunnada?
1: Is it that the devotee who is in search of God or God is in search of a devotee?
0: ఎక్కడ చూచినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
1: When God is everywhere, where do you search for him specially?
0: కాబట్టి ఎక్కడ చూచినా నిజమైన భక్తుడు కనిపించటం లేదు. కనుక నిజమైన భక్తుణ్ణి భగవంతుడే వెతుకుతూ వస్తున్నాడు.
1: So there is no true devotee in the strict sense of the term and the word.
0: Therefore God is in search of true devotee. ఈ భక్తి ప్రపత్తుని ఎంత నాటకమాడతారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఎంత నెరుస్తారు నా ముందు. పాపం బహు పనిచేసి ఫలమాపద కలిగిన రోసి కాపాడం నేనంచు కరుణాపైన లేదరోయి.
1: యు కమిట్ ఎ సిన్ అండ్ యు హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్ బట్ యు బ్లేమ్ గాడ్ వెన్ యు సఫర్.
0: పాపం బహు పనిచేసి
1: యు కమిట్ ఎ సిన్
0: ఫలమాపద కలిగిన రోసి
1: అండ్ యు జస్ట్
0: కాపాడు దేవుడు అనుచు దేవుని పైన మురుగుతుంటారు.
1: బట్ యు సే ఓ గాడ్ యు డోంట్ ప్రొటెక్ట్ మీ అండ్ యు బ్లేమ్ హిమ్ గాడ్.
0: ఏమైనా హక్కు ఉందా?
1: Is there any meaning in that?
0: ఇలాంటి వారంతా భక్తులని చెప్పడానికి వీలవుతుందా?
1: Can such a person call himself a devotee?
0: భక్తి
1: భక్తి
0: దానికి ఇంకేమాత్రం కామా లేదు. ఫుల్ స్టాప్.
1: భక్తి దేర్ ఇస్ నో కామా దేర్ ఫుల్ స్టాప్.
0: భగవంతునికి అర్పితమే భక్తి.
1: టోటల్ సరెండర్ టు గాడ్ ఇస్ డివోషన్.
0: అంతా భగవంతుండే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్.
0: రెండవది లేనే లేదు.
1: దేర్ ఇస్ నో సెకండ్.
0: రెండవది ఉంటే కదా దానికి స్థానం కావాలి.
1: ఇస్ ద వన్ వితౌట్ ద సెకండ్.
0: అదే చెప్పాను కదా రాధ కూడా అట్టే చెప్పింది. కనుక రెండో స్థానమే లేదు అక్కడ.
1: సో దేర్ ఇస్ నో సెకండ్ టు ద డివైన్.
0: కనుక భగవంతుని నిరంతరం కూడా నువ్వు స్మరించడం అంటే ఏమిటి? నేనే బ్రహ్మ నేనే బ్రహ్మ నేనే బ్రహ్మ. ఈ యొక్క యథార్థమైనటువంటి యొక్క తత్వాన్ని మీరు నిరంతరము మరవకుండా జపించాలి.
1: Chanting God's name meant the total faith that you are God, you are God.
0: I am so and so, so and so. Ni faith dehani pettina perlu cheppukuntunni tirugutunnaru chaala daga pani.
1: You introduce yourself, I am so and so, the name you are christened.
0: Nu cheppukune nenu palan Ramayya.
1: You say I am Ramayya.
0: కానీ నీ దేహం పేరు రామయ్య కానీ నీవు రామయ్య కాదే.
1: రామయ్య ఇస్ ద నేమ్ ఆఫ్ యువర్ బాడీ బట్ నాట్ యూ.
0: కానీ దేహం పేరు చెప్పుకుని నువ్వు బ్రతుకుతున్నావు.
1: బట్ యూ క్యారీ అవుట్ దేహం.
0: దేహం అనిత్యమైనటువంటిది.
1: ద బాడీ ఇస్ టెంపరరీ.
0: నీటి బుడగ వంటిది.
1: ఇట్స్ ఆల్సో జస్ట్.
0: ఎప్పుడు ఈ బుడగ చనిపోతుందో.
1: ఇట్స్ లైక్ వాటర్ బబుల్ వెన్ ఇట్ వుడ్ ఫేడ్ అవే.
0: కనుక నీవు చెప్పుకొని తిరగవలసింది ఏమిటి? నేను బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి. ఎక్కడైనా తిరుగు నీకు తప్పక జయమవుతుంది.
1: సో యూ షుడ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ యాజ్ గాడ్. యూ మే గో ఎనీవేర్.
0: దానిని నీవు విశ్వసించాలి.
1: You should have full faith in that.
0: అప్పుడే భగవంతుడు సర్వత్ర నీలో సాక్షాత్కరింపజేస్తాడు.
1: And then you will find the manifestation of the divinity all over.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: నిత్యము మీకు ఈ దేహ సంబంధమైనటువంటి ఒక విరక్తిని గురించి చెప్తుంటే కొంతవరకు మీకు చాలా బాధగా ఉండవచ్చును. కానీ ఇది ఏ సత్యం? మీ మెప్పుల కోసమే నేను ఇది రాలేదు.
1: As Bhagavan is speaking
0: satyani cheptam na kartavyam.
1: About the detachment you may feel
0: sorry. Satyani kudunu aacharinchatam mee kartavyam.
1: But Bhagavan speaks of truth and observance of the truth is our duty.
0: Ikkada naalugu rakamainatundi sadhana untundadi.
1: Here there are four spiritual paths.
0: Dasudainatundi vaadu
1: the one who is a servant of God.
0: Bhusubrata okati.
1: Subrata.
0: Bhusubrata.
1: The clean Bhusubrata.
0: Rendavadi.
1: Second.
0: Bhavasubrata.
1: And the clean thoughts.
0: Moodavadi deha subrata.
1: The cleanliness of the body.
0: Naalugavadi atma subrata.
1: The one, the purity of the spirit.
0: Eviti ee subrata.
1: What is this?
0: Bhagavantudu sarvatra untunnadu.
1: God is everywhere.
0: Aneetundi satyanni gurinchi సత్యాన్ని విశ్వసించి అన్ని ప్రదేశములు పరిశుద్ధంగా చేసుకుంటూ పోవాలి.
1: విత్ ద ఫీలింగ్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్ వీ షుడ్ కీప్
0: అందులో శారీరకంగా మీ ప్రత్యక్షంగా మీరు గోచరించేటువంటి ప్రదేశంలో మరింత శుభ్రంగా ఉంటుండాలి.
1: ఆల్ దట్ యు సీ అరౌండ్ యు షుడ్ బి క్లీన్ నీట్
0: అండ్ నైస్. ఉంటున్నాడు స్వామిని చోటంతా శుభ్రంగా ఉంటుండాలి, నిశ్శబ్దంగా ఉంటుండాలి, నిర్మలంగా ఉంటుండాలి, నిర్మోహంగా ఉంటుండాలి, నిరహంకారంగా ఉంటుండాలి. ఇది ఏ భూశుభ్రత?
1: Swami is here, so everything should be neat, everything should be pure, everything should be egoless.
0: Inka bhava subrata.
1: And the purity of thought.
0: Ee bhavam ettidiga undali.
1: What sort of feeling should you have?
0: Bhagavantudu sarvavyapakudu.
1: God is everywhere.
0: Karuna swarupudu.
1: And he knows
0: prema, prema prakashakudu.
1: And his manifestation of love.
0: Idanu kevalamu agamya gocharudu.
1: And he
0: apramanudu.
1: Beyond all measure.
0: And ee vidhamainatundi bhavamto atani nirantaramu sthintintu raavali.
1: You should always think of God beyond all measure, beyond all comparison.
0: Aa roopam neeku sakshatkaripa chestundi.
1: You may call him in any name, he will manifest in that name.
0: Inka deha subrata.
1: And the cleanliness of the body.
0: Anaga emti?
1: What does it mean?
0: Bhagavantuni dehamu sarvatra undetundi.
1: As the divine form is everywhere.
0: Atani adinatundi sevalu ataniki edi avasaramo
1: దాన్ని
0: మనం శుభ్రం చేసుకుంటూ రావాలి.
1: వాట్ ఆల్ దట్ హీ నీడ్స్ వీ షుడ్ కీప్ దట్ క్లీన్.
0: ఎక్కడ తింటాడు, ఎక్కడ పండుకుంటాడు, ఎక్కడ తింటున్నాడు, అతనికి అనుకూలమైనటువంటివన్నీ వడ్డించటము, ఇంకే విధమైన ఆహారాన్ని అందించటము, అతనికి సరైన సేవ చేయటం, ఇలాంటివంతా చేయటము, ఇది ఏ దేహ శుభ్రత అన్నారు.
1: దేర్ఫోర్ వాట్ హీ నీడ్స్, వేర్ హీ స్లీప్స్, వేర్ హీ సిట్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్.
0: ఆత్మశుభ్రత, ఆత్మశుభ్రత అంటే ఏమిటి?
1: వాట్ యు మీన్ ద ప్యూరిటీ ఆఫ్ ద సోల్?
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిస్తతి.
1: God is everywhere, the all hands are his, all heads are his, all feet are his.
0: స్థానం లేదు.
1: There's no place without him.
0: ఎవరికి సేవ చేసినా ఆత్మకే స్థానం. సేవ చేయటము.
1: Whomsoever you serve, it amounts to service to spirit.
0: ఎవరితో నీవు ఆనందాన్ని అనుభవించి అదే దైవం యొక్క ఆనందము.
1: All the bliss is God.
0: నిజమైన ఆనందం దైవంతో మాత్రమే ఉంటుంది, కానీ అన్యులతో మనకు చిక్కదు.
1: True happiness lies in the union with God.
0: అమ్మా నాన్న బిడ్డలు భార్య పిల్లలు ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటి ఆనందాలు.
1: All the body relationships, the father and the mother, that's of momentary.
0: కానీ నిత్యానందము ఒక దైవంతోనే మాత్రమే ఉంటుంది.
1: That eternal bliss you get from God.
0: అట్టి ఆనందానికి సేవ చేయాలి.
1: We should serve the embodiment of
0: bliss. ఆత్మ సేవ.
1: That is service to the spirit.
0: ఈ విధమైనటువంటి ఒక మానవత్వాన్ని నిత్య జీవితంలో ఈ క్రియలతో మనం అభివృద్ధి గావించుకుంటూ పోతే నిజముగా మనకంటే ముఖ్యమైనటువంటి, మనకంటే మించినటువంటి దైవత్వం ఇంకోటి లేనే లేదు.
1: In fact, we follow these sacred acts.
0: మీరందరూ దైవస్వరూపులే.
1: You are all divine.
0: కానీ ఆ సత్యాన్ని విశ్వసించి దైవ స్వరూపంలో దైవం యొక్క గుణములే మనం ప్రవర్తనలో ఉంచాలి, ప్రవహించప చేయాలి, మన నిత్య జీవితంలో ప్రవర్తించాలి అనేటువంటి భావాలు మనలో రావాలి.
1: With a total faith that you are God, all your actions must be godly, your thoughts must be godly, your conduct must be divine.
0: Bhajana bina sukha shanti nahi.

0: ಉಮೈವಾಂಸೋ ಜೀವಲೋಕಿ ಜೀವಭೂತ ಸನಾತನ. ಮೀರಂದರೂ ಪರಲು ಕಾದು ಪರಮಾತ್ಮಲೇ.
1: ಯು ಆರ್ ದ ಸ್ಪಾರ್ಕ್ ಆಫ್ ದ ಡಿವೈನ್. ಇಟ್ ಈಸ್ ದಿ ಇಂಡಿವಿಜುವಲ್ ಕಾನ್ಶಿಯಸ್ ಅಂಡ್ ದಿ ಸೂಪರ್ ವಿಚ್ ಆರ್ ಎಟರ್ನಲ್. ಯು ಆರ್ ನಾಟ್ ಸಿಂಪ್ಲಿ ಹ್ಯೂಮನ್, ಯು ಆರ್ ಎಸೆನ್ಷಿಯಲಿ ಡಿವೈನ್.
0: ಖಂಡ ಖಂಡಾಂತರ ಖ್ಯಾತಿನಾರ್ಜಿಂಚಿನ ಮಹನೀಯುಳನುಗನ್ನ ಮಾತೃಭೂಮಿ.
1: ದಿಸ್ ಇಸ್ ದ ಮದರ್ ಲ್ಯಾಂಡ್ ದಟ್ ಹ್ಯಾಸ್ ಗಿವನ್ ಬರ್ತ್ ಟು ನೋಬಲ್ ಪೀಪಲ್ ಹೂ ಆರ್ ಐಡಿಯಲ್ಸ್ ಟು ಎನ್ ದಿ ಹೋಲ್ ಆಫ್ ದ ವರ್ಲ್ಡ್.
0: ಅನಾಧಿಕಾರ ಮನುಡಿ ಅನೇಕ ಮಂದಿ ಮಹರ್ಷಿಗಳು ಭಾರತ ದೇಶವನ್ನು ರಾಮತತ್ವಂನು ಪ್ರಚಾರ ಪ್ರಬೋಧನ ಚೇಸಿ ಕಾಲಮನು ಗರ್ಪಿ ಕೀರ್ತಿ ನಿರ್ಮಿಸಿದ್ದಾರೆ.
1: ಸಿನ್ಸ್ ಏನ್ಷಿಯಂಟ್ ಟೈಮ್ಸ್ ದ ಸೇಜಸ್ ಅಂಡ್ ದ ಸಿಯರ್ಸ್ ಹ್ಯಾವ್ ಕಂಪೋಸ್ಡ್ ಹ್ಯಾವ್ ಬಿನ್ ಶೇರಿಂಗ್ ದ ಸ್ಟೋರಿ ಅಂಡ್ ದ ಹಿಸ್ಟರಿ ಆಫ್ ರಾಮಾಯಣ ಅಂಡ್ ರಿಡೀಮ್ ದೇರ್ ಲೈವ್ಸ್.
0: ರಾಮಾಯಣ ಜರುಗಿ ತ್ರೇತಾಯುಗಮುಲು.
1: ರಾಮಾಯಣ ಬಿಲಾಂಗ್ಸ್ ದಟ್ ಏಜ್ ತ್ರೇತಾಯು.
0: ಅನೇಕ ವೇದ ಸಂವತ್ಸರಗಳು ಕಂಡಿದೆ.
1: ಇಟ್ ಹ್ಯಾಪನ್ಡ್ ಥೌಸಂಡ್ಸ್ ಅಂಡ್ ಥೌಸಂಡ್ಸ್ ಆಫ್ ಇಯರ್ಸ್ ಅಗೋ.
0: ಕಾನಿ ಅಪ್ಪಟಿ ರಾಮಾಯಣಮು ಇಪ್ಪಟಿ ಕೂಡ ಏ ಪಿಲ್ಲಲು ಚೂಚಿನ ಏ ಪೆದ್ದಲು ಚೂಚಿನ ಚಿಂತಿಸುತ್ತೂ ಉಂಟಾರು ರಾಮ ರಾಮ ರಾಮ ಅನಿ. ಪ್ರತಿ ಗ್ರಾಮವನ್ನಂದ್ರೂ ಪ್ರತಿ ಪಲ್ಲೆಯಂದು ಕೂಡ ರಾಮವಂದ್ರನ್ನು ಕಟ್ಟುಕೊಂಡಿ ಅವರು ಆನಂದಂತೋ ಈ ರಾಮನಾಮ ಸ್ಮರಣೆ ಚೇಸ್ತುಂಟಾರು.
1: ದೋ ರಾಮಾಯಣ ಬಿಲಾಂಗ್ ಟು ದಟ್ ಏಜ್ ಥೌಸಂಡ್ಸ್ ಆಫ್ ಇಯರ್ಸ್ ಅಗೋ, ಯಟ್ ರಾಮಾಸ್ ನೇಮ್ ಇಸ್ ಸಂಗ್ ಇಸ್ ಹರ್ಡ್ ಇನ್ ಎವ್ರಿ ಹ್ಯಾಮ್ಲೆಟ್ ಇನ್ ಎವ್ರಿ ವಿಲೇಜ್. ರೈಟ್ ಫ್ರಮ್ ಟೈನಿ ಟಾಟ್ ಟು ಎಲ್ಡರ್ಲಿ ಮ್ಯಾನ್ ವಿಲ್ ಬಿ ರಿಪೀಟಿಂಗ್ ಇಸ್ ಮ್ಯಾಚ್ಲೆಸ್ ಹೋಲಿ ನೇಮ್.
0: ಈ ರಾಮನ ಮರೆಸಿನಪ್ಪಟಿಗಿನಿ ರಾಮನಾಮನ್ನು ಒಬ್ಬರು ಕೂಡ ಪಿಲ್ಲವಾಡು ಮೊದಲುಕೊಂಡು ಪೆದ್ದವಾಡಿ ವರೆಗೆ ಕೂಡ ಮರುವಲೇದು ಮರುವರು.
1: ಒನ್ ಮೈಟ್ ಈವನ್ ಫೊರ್ಗೆಟ್ ಎನಿ ಅದರ್ ನೇಮ್ ಬಟ್ ನಾಟ್ ದ ನೇಮ್ ಆಫ್ ರಾಮ. ಮೇ ಬಿ ಯಂಗ್ ಆರ್ ಓಲ್ಡ್
0: ಬಿಚ್ಚುಗಾಡು ಮೊದಲುಕೊಂಡು ಕೋಟೇಶ್ವರನಲ್ಲಿ ಕೂಡ ಕಷ್ಟಮಚ್ಚಿನಪ್ಪಟ್ಟು ರಾಮ ಅನಿ ಆ ವಿಧಮೇನ ಏದೋ ಒಂದು ನೆಪಂತೋ ರಾಮನಾಮಾನನ್ನು ಧರಿಸುತ್ತಾ ಉಂಟಾರು.
1: Right from a beggar to a millionaire, in times of difficulties, they repeat Rama's name and thus think of him quite often.
0: Rama Namam tarchinatuvanti oka bharatiyudu gani Rama Namam smarinchinatuvanti bharatiyudu gani ekkada kudanu kanipinchadu.
1: You do not come across any bharatiya, the inhabitant of this Bharat, who does not chant his name, who does not repeat his name.
0: Aneka maharishudu dilni tapasu chesi konni rakamainatundi oka dikshanu pooni tadwara prapanchamalaku ee ramanaamanni prachirimpa chesaru.
1: The sages have undertaken penance and they have determined to publicize, to spread the name of Rama all the world over.
0: Yemuga ramudu తన నామాన్ని స్మరించమని ఎప్పుడు కూడా చెప్పలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ రామ నెవర్ సెడ్ దట్ వన్ షుడ్ థింక్ ఆఫ్ హిస్ నేమ్ ఆర్ రిపీట్ హిస్ నేమ్.
0: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ కూడాను నా స్వరూపులే.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ సెడ్ డిక్లేర్డ్ దట్ యు ఆర్ ది వెరీ పర్సానిఫికేషన్ ఎంబాడిమెంట్ ఆఫ్ హిజ్ ఓన్ డివినిటీ.
0: ధర్మము ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశంలో నిలబెట్టలేదు.
1: ధర్మ కెనాట్ బి హెల్డ్ ఎట్ ఎ స్పెసిఫిక్ ప్లేస్.
0: అందరి ఎందు ఉన్నది ధర్మం ఒక్కటే.
1: ద సేమ్ ధర్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: ఈ ధర్మము సత్యమనేటువంటి మూలాధారం నుండి పుట్టినటువంటిది.
1: దిస్ ధర్మ హ్యాస్ టేకన్ ఇట్స్ ఆరిజిన్ ఫ్రమ్ ది వెరీ ఫౌండేషన్ ఆఫ్ సచ్ ఆర్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ. సత్యమే లేకపోతే ధర్మమే లేదు.
1: When there is no truth or satya, there is no scope for dharma to exist.
0: కనుక రాములు బోధించినటువంటి బోధనలో మొట్టమొదట మనం సత్యాన్ని పాటించాలి.
1: Therefore, the first teaching of Rama is to speak truth, observe the path of truth.
0: ఏది చెప్పుదమో దాన్ని చేయాలి.
1: What is said must be acted upon.
0: చెప్పినది ఒకటి చేయడం మరొకటి అనేప్పుడు అది అధర్మంగా మారిపోతుంది.
1: It is unrighteous when what is said is at variance with what is done.
0: కనుక చెప్పినట్టు చేయటమే నిజమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యము.
1: Therefore, the human responsibility lies in acting in accordance to what he says.
0: కానీ ఈ చెప్పినటువంటి యొక్క పదములు పూర్వము విచారించి చక్కగా ముందు వెనుక యోచించి ఇది సరియైనదా కాదా అనేటువంటి యొక్క సత్యాన్ని దృఢం చేసుకుని తదుపరి చెప్పాలి.
1: In fact, one has to utter or spell out, after deep thinking of its possibility, pro and cons of the statement.
0: కనుక రాముడు చెప్పినటువంటిది ఒక్కటే ఒకటి సత్యము పాటించాలి.
1: Rama's main teaching centers around this, speak truth.
0: సత్యాన్ని ఆధారం చేసుకుని ధర్మమును మనము పోషించుకోవాలి.
1: Basing on truth, one has to sustain dharma.
0: తారతీతి ధర్మ మనం ధరించినటువంటి ఒక ఇది ధర్మమే.
1: That which is put on dharayati is dharma, acted upon is dharma.
0: Dharma ante emti? Danam cheyatamu, dharmam cheyatamu, nityam pettamu, annam pettamu, ilantivi kadu dharmam.
1: Dharma does not mean act of charity or giving alms or serving the poor.
0: Dharma anaga hrudayam nundi aavirbhavinchadu.
1: Dharma should originate of one's own heart.
0: Ee dharmam anetundi హృదయం నుంచి అవతరించినటువంటి ధర్మమును మనస్ఫూర్తిగా ఎదురారా చేయాలి.
1: Therefore, the dharma that finds its origin in one's own heart must be translated into action through hands.
0: కనుకనే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: Therefore, it is said, he is truly a noble one who observes this harmony of thought, word and deed.
0: నేను మానవుడి మానవుడు అని చెప్పుకుంటున్నావు, కానీ మానవుడు ఎప్పుడు మానవుడుతావు? మనస్సేకం వచస్సేకం కర్మనేకం మహాత్మనం, అప్పుడు నీవు మహాత్ముడైపోతావు.
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, వెన్ ఇస్ ఇట్ పాసిబుల్? వెన్ కెన్ దట్ బి ఎ ట్రూ క్లెయిమ్? వేర్ దెర్ ఇస్ యూనిఫార్మిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ మేక్స్ యూ ఆ
0: మూడింటి యొక్క ఏకత్వాన్ని ధరించినటువంటి వాడు రాముడు.
1: Rama observed the unity of all the three, thought, word and deed.
0: Manas anyat, vachas anyat, karma anyat, duratmanam. Atane Ravanudu.
1: Ravana, the wicked man, always exhibited the thought, word and deed which are in utter disharmony.
0: Kanuka, ee satya dharmamunaku, satyani asatyamunaku, madhya madhya, ee vidhamaina yuddhamulu jarugutuntayi.
1: Therefore, the satya and dharma naturally face the obstacles on their way.
0: Satyam Ramalu.
1: Rama represents satya.
0: Asatyam palikinatuvadu vadu Ravanudu.
1: Ravana symbolizes asatya, untruth.
0: Satyam nasti paro dharma. Danikante minchinatuvanti dharmam marokati ledu.
1: There is no other dharma beyond truth.
0: Kanuka manamu సత్యాన్ని ఏ చిన్న విషయమైన సత్యం పలకాలి.
1: దర్ఫోర్ ఇన్ ఎనీ స్మాల్ మ్యాటర్ బీ దట్ సో సింపుల్ యట్ వీ షుడ్ అడ్హియర్ టు ట్రూత్.
0: ఏదో తప్పించుకుని పోయే నిమిత్తమై
1: దర్ఫోర్ ద సత్య అండ్ ధర్మ న్యాచురలీ ఫేస్ ద అబ్స్టికల్స్ ఆన్ దే వే.
0: సత్యం రాముడు.
1: రామ రిప్రజెంట్ సత్య.
0: అసత్యం పలికైన

0: But yet, we should adhere to truth. In order to escape, you should never utter a lie. The entire creation has emanated out of this truth. When once this foundation is shaken, the entire cosmos is shaken by and large.
1: ఈనాటి మానవులంతా కూడాను పడే అవస్థలకు పడే కష్టములకు పడే బాధలకు కారణమంతా కూడాను ఇదియే.
0: This is the reason for all the anxieties, worries and the problems that the humanity has been facing today.
1: ఈ అసత్యములు ఆడటం చేతనే మానవుడు ఇన్ని అపమార్గములను పడుతున్నాడు.
0: Because of this falsehood, man is put to humiliation.
1: ఇన్ని అన్యాయములు చేయటం చేతనే వాడు అపకీర్తిని పొందుతున్నాడు.
0: Because of injustice, he is put to disrepute.
1: కనుక మనము అసత్యం ఆడకూడదు.
0: Therefore, we should never utter a lie.
1: అసత్యం ఆడితే మనము క్రమేణా మనము అప్రమాణమైపోతాము.
0: When once we speak untruth or a lie, we lose our standard, the quality of life.
1: మనం సత్యమనే పలకాలి.
0: We should speak truth always.
1: సత్యం అనేటువంటిది చాలా చిన్న పదము.
0: సత్య ఇస్ ఎ వెరీ సింపుల్ స్మాల్ వర్డ్.
1: సత్య
0: సత్య
1: సత్ అలాగే ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది.
0: సత్ విచ్ ఇస్ ఎవర్ లాస్టింగ్ పర్మనెంట్.
1: చూసా, సత్ అనేటువంటిది చాలా శాశ్వతమైనటువంటిది.
0: సత్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ పర్మనెంట్.
1: దానికి మార్పు ఏమాత్రమూ లేదు.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్ వాట్సోఎవర్.
1: అటువంటి సత్యమును మనం మార్పు చేసుకుంటూ రావటం చేత మనలో కూడా మార్పు కలుగుతూ ఉండాలి.
0: బికాస్ వీ గో ఆన్ చేంజింగ్ దిస్ చేంజ్లెస్ ట్రూత్, దాట్ ఈస్ ద కాజ్ ఫర్ చేంజెస్ విద్ ఇన్ అస్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చాలా చిన్నవారు.
0: యూఆర్ సో యంగ్.
1: ఇప్పటి నుంచి మీరు ఈ సత్యమును పాటిస్తూ వచ్చేటప్పుడు తప్పక మీరందరూ కూడా దేశానికి ఆదర్శప్రాయులు కాగలరు.
0: యు అబ్జర్వ్ ట్రూత్ రైట్ ఫ్రమ్ దిస్ డే. So that will be ideals to the whole of the country.
1: Yedi satyam.
0: What is truth?
1: Bhagavat vakyame satyam.
0: The path of God is truth.
1: Kanukane meeru sarvam bhavat prityartham aneetvanti bhavamto meer parantur vachinappudu idi entaina kodanu satyam ga naatukoni pothundi.
0: When once you offer all your actions so as to be pleasing unto God, everything will be transformed into truth.
1: మన నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతి భావము కూడాను సత్యం యొక్క ప్రతిబింబమే.
0: ఆల్ ద ఫీలింగ్స్ దట్ అరైజ్ విత్ ఇన్ అస్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ దట్ ట్రూత్ విత్ ఇన్.
1: కానీ నాలుక పైన వచ్చిన తర్వాత దాన్ని అసత్యంగా మనం మారుస్తుంటాం.
0: బట్ వెన్ వన్స్ ద ట్రూత్ ఫైండ్స్ ఇట్స్ ప్లేస్ ఆన్ ద టంగ్, ఇట్ గెట్స్ చేంజ్డ్.
1: కనుక టంగ్ అనేటువంటిది ఒక సెన్స్.
0: దెర్ఫోర్ టంగ్ ఈజ్ ఎ సెన్స్.
1: ఈ సెన్సెస్ తోనే మనం చాలా మార్పు చెందుతున్నాం.
0: We change because of these senses.
1: ఈ సెన్సెస్ అనేటువంటిది అన్ని విధాల కూడా పాపములకు పుణ్యములకు అన్నిటికీ కారణము.
0: Senses are responsible for all actions, merits and sins.
1: ఈ సెన్సెస్ ఎక్కడ ఉన్నది?
0: Where are these senses?
1: సర్వత్రా ఉన్నది.
0: In fact, they are spread all over.
1: భూమాకాశమునకు నిండి ఉన్నది.
0: It is full right from this earth to the space.
1: ఈ పంచభూతములు తప్ప మరొక భూతం ఆరోది ఎక్కడ కూడా కనపడలేదు.
0: You find only five elements, you do not find sixth element anywhere.
1: కనుకనే ఉన్నది ఐదే.
0: Only five are present.
1: అవే మానవుని అందు కూడాను సూక్ష్మ రూపం ధరించినవి.
0: The five elements are present in a subtle form within the human body.
1: ఈ హ్యూమన్ బాడీ లోపల ఉన్నటువంటి యొక్క సత్యమును మనం చక్కగా తెలుసుకుని దానిని అభివృద్ధి పరుచుకుంటూ రావాలి.
0: Therefore, the truth which is present within the human body has got to be developed and fostered and practiced.
1: Satya, dharma, shanti, prema.
0: Satya, dharma, shanti, prema.
1: Ahimsa.
0: And ahimsa.
1: Satyam anetvantidi.
0: The truth.
1: Dwarin chuptundi. Dwarin chuptundi.
0: It shows the direction.
1: ధర్మము అనేటువంటిది దానిని అనుసరిస్తుంది.
0: ధర్మ ఫాలోస్ ఇట్.
1: ప్రేమ అనేటువంటిది దాని యొక్క సంబంధమైనటువంటి యొక్క దీనిని దాన్ని భుజిస్తుంది.
0: అండ్ ఇట్ ఈస్ ప్రేమ ద లవ్ దట్ కన్స్యూమ్స్ దట్ ఎక్స్పీరియన్సెస్ దట్ టేస్ట్ దిస్.
1: ఎప్పుడు ఆ టేస్ట్ ని చూసిందో అప్పుడు హింస అనేటువంటి

0: వాళ్తుంది. When once one tastes this love, he will not be violent or himsa.
1: అప్పుడు అహింసా అంటారు.
0: Then that is truly called ahimsa.
1: హింస అంటే ఎవరినో కొట్టడము, తిట్టడము, బాధించటము, అది కాదు హింస.
0: Violence does not simply mean scolding others, harming others, hurting others.
1: నీ వాకుని నీవు పరిహసించటమే, నీ వాకుని నీవు అనుసరించకపోవటమే దీని హింస అంటారు.
0: When you do not observe your own words, when you abuse, misuse your own words,
1: అదే హింస.
0: That is himsa or violence.
1: దాన్ని మీరు సరైన సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టిన దానికంటే మించినటువంటి అహింస వేరేది.
0: On the other hand, if you follow the correct path, there is no other principle beyond this.
1: Kanuka prema swarupulara,
0: embodiments of love.
1: Prapancham anaga mana dehame,
0: the whole world is symbolized by our human form.
1: Ee deham nandu nindi unnadantha kudanu panch pranamade.
0: This body is full of five life breaths.
1: Ee life breath lopane manamu anni vidhamainatundi papa punyamulu jarugutunnayi.
0: In this, with these five life breaths, all actions, sins and meritorious actions
1: kanuka
0: are performed.
1: Ivanni kudunu satyamunanu gutti, satyamunanu perigi, satyamunanu anigi, satyamunanu.
0: All have born out of this truth, have been maintained, sustained in truth and ultimately merged back in truth.
1: Kanuka satyamu anaga kevalamu unnadu unnattu cheppatame satyamu.
0: Satya means speaking out what is happening, what is that exists.
1: దానికి నీవేమైనా కల్పితము చేయకూడదు.
0: You should not create or fabricate.
1: నీవు కల్పితము చేయబట్టి ఈ గుణముల చేత కల్పితము కాబట్టి నువ్వు కల్పించబడుతున్నావు.
0: On the other hand, if you add on and pollute to the actual happening, well, you are naturally polluted in turn.
1: కనుక నీవు కల్పించము కావటానికి మూల కారణము సత్యమును మార్చుకోవటమే.
0: You are polluted because you have changed the principle of truth.
1: కనుక నీవు పొల్యూషన్ చేయకుండా ఉండడానికి పవిత్రమైనటువంటి యొక్క సత్యాన్ని పరుగుతూ ఉంటుంటే అది మించినటువంటి యొక్క మంచి పరిశుద్ధమైనటువంటి జలము.
0: యూ షుడ్ నెవర్ పొల్యూట్, యూ రిమైన్ సీక్రెట్ ప్యూర్ అండ్ క్రిస్టల్ క్లియర్.
1: చెప్పినదన్నీ కూడా జరుగుతుంది.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ ఇస్ బౌండ్ టు హ్యాపన్.
1: పలికినవన్నీ కూడా జరుగుతుంది.
0: ఆల్ దట్ యూ స్పీక్ అవుట్ విల్ హ్యాపన్.
1: అయితే కొంతమంది యోచించవచ్చు.
0: But some may feel so.
1: స్వామి, మేము సత్య మార్గంలో పోతున్నప్పటికీ మమ్ము అసత్యమైనటువంటిది చేరి మమ్మల్ని అనేక విధములుగా బాధ పెడుతుండది.
0: సమ్ కంప్లైంట్ టు స్వామి, స్వామి, వీఆర్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ బట్ దిస్ అన్ట్రూత్ అసత్య ఈ స్టాండింగ్ ఎస్ అన్ అబ్స్టకల్ పుటింగ్ అస్ టు సఫరింగ్.
1: అసత్యం చెట్టే చేరుతుండది.
0: దిస్ అన్ట్రూత్, వేర్ ఇస్ ఇట్ కమింగ్ అండ్ జాయినింగ్ ఇన్ యువర్ లైఫ్?
1: పవిత్రమైన గంగాజలం పోతుంటుంటే దానికి మధ్య మధ్య ఏదో వర్షం నీళ్ళంతా వచ్చి చిన్న వంకరగా వచ్చి అందులో కలిసినంత అవుతున్నాయి.
0: As the sacred Ganges has been flowing incessantly, naturally some rivers and tributaries, rain water also join.
1: కనుక మీ సత్యమైనటువంటి దానిపైన ఏ ఒక్కదాని కూడా ప్రవేశపెట్టకూడదు.
0: Therefore, you should not allow anyone to join this stream of love.
1: మనం అలౌ చేస్తేనే అవి చేరుతున్నాయి, కానీ లేకపోతే చేరవు.
0: Because you permit and allow, they only join this stream of truth.
1: ఈ అలౌ చేయటం అనేటువంటి దానికి ఏది బలహీనత?
0: What is the weakness behind this allowing the nonsensical things to join?
1: మన సెన్సెస్.
0: Our senses are responsible.
1: కామ క్రోధ లోభ మోహ మత్సర్యము.
0: And they are the hatred, the lust and the desire, the avarice.
1: కరు ఇవన్నీ కూడా చేరి దానిని అపవిత్రం చేస్తుంటారు.
0: They are responsible for the loss of sanctity and for pollution.
1: శుద్ధమైన పరిశుద్ధమైనటువంటి యొక్క అమృత బిందువునందు ఈ యొక్క అణు చేరినప్పటికీ అది అశుద్ధమైపోతుంది.
0: Though it is nectarine, pure and immortal, because of these factors finding their place, it is finally polluted.
1: Music director. అతను రాశాడు.
0: Yes, composed.
1: అందరాని చందమామ, అందరాని చందమామకు ఎందుకోసం మీరు ప్రార్థిస్తున్నారు?
0: You cannot catch hold of moon over there, but yet you sing his glory, you make an attempt to catch him.
1: కానీ ఆ అందరాని చందమామ ఎక్కడుంది?
0: And that moon, that beyond your capacity to hold on,
1: ఆకాశం నందు లేదు.
0: Is not there in the sky.
1: తన మనసే తన
0: అండ్ యువర్ మైండ్ ఇస్ ద మూన్.
1: అదే మూన్.
0: అండ్ యువర్ మైండ్ ఇస్
1: ఆ మైండ్ కు ఈ కామక్రోధ లోభమోహం ఈ మేఘాలను చేయటం వల్ల
0: ద మైండ్ ఇస్ క్లౌడెడ్ అండ్ ద క్లౌడ్స్ ఆర్ ద డిజైర్ ద హేట్రెడ్.
1: ఎంత పౌర్ణమిగా ఉండి ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ ఈ మూన్కు కొన్ని మేఘాలు అడ్డం వస్తే అది మరిగిపోతుంది.
0: ఇట్ మే బి ఎ ఫుల్ మూన్ డే, బికాస్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ ఆన్ ద వే యూ కెనాట్ ఫైండ్ ద మూన్ లైట్.
1: కానీ మూన్ కనిపించలేదే అని బాధపడకూడదు.
0: You should never feel sad for that reason that you don't see moon.
1: ఈ క్లౌడ్ కదిలిపోతానే మూన్ వచ్చి కనిపిస్తుంది.
0: The moment clouds leave, you can see the moon clearly.
1: నీ థాట్స్ అనేటువంటి దాన్ని నువ్వు కదిలించడానికి నామస్మరణ చేయి.
0: Therefore, in order to see the clouds pass off, you should chant the name of God.
1: ఆ నామస్మరణే ఈ క్లౌడ్స్ ను కదిలించేటువంటి.
0: నామస్మరణ, singing his glory, will naturally blow off all the clouds on the way.
1: నీ యొక్క చంద్రుడు నీకు సుఖంగా కనిపిస్తాడు.
0: యూ కెన్ వాచ్ యువర్ ఓన్ మూన్ వెరీ క్లియర్లీ.
1: కనుక ఈనాడు రామనవమి అనగా రామచంద్రుడి యొక్క వాక్యములు సత్యము ధర్మమే.
0: టుడే బీయింగ్ రామనవమి, వీ షుడ్ అండర్స్టాండ్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ రామ విచ్ సెంటర్స్ రౌండ్ దీస్ టూ, సత్య అండ్ ధర్మ.
1: మీరు మానవులుగా భావించకూడదు.
0: నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ సింపుల్ హ్యూమన్.
1: నేను రాముడే.
0: ఐఎమ్ రామా మై సెల్ఫ్.
1: అప్పుడప్పుడు మీరు చెప్తూ ఉంటారు నా ఆత్మ రాముడికే తెలుసును అని.
0: సమ్టైమ్స్ యూ డిక్లేర్ రామా విత్ ఇన్ మీ ఈజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్.
1: కనుక మన ఆత్మ అనగానే ఆత్మనే రాముడు.
0: దిస్ ఆత్మ ద సెల్ఫ్ ఈజ్ రామా.
1: ఆత్మ ఒక రూపం లేదు.
0: ఆత్మ హ్యాస్ నో ఫార్మ్.
1: ఆత్మ ఒక రూపాన్ని ధరించి ప్రకృతికి భౌతికంగా వచ్చాడు.
0: This Atma which has no form actually takes upon itself the vesture of the body and turns functional later.
1: కర్మనే ధర్మమే అనేటువంటి లక్షణుడు తాను కూడా ఒక బాహ్య స్వరూపాన్ని ధరించి వచ్చాడు.
0: Therefore dharma has taken the form of Lakshmana and followed Rama.
1: అనగా రాముని అనుసరించుతూ వచ్చాడు.
0: Meaning Lakshmana always followed Rama.
1: అంతకంటే మరివే అతనికి గతి లేదు.
0: In fact, he did not follow any other path other than
1: Madhya Dhanadharani Sarvabhara Samarpitam Atmanam Seshabhutamhi Rakshamam Saranagati annadu.
0: Lakshmana has surrendered everything, his family, the kingdom and the progeny and also his own self under the lotus feet of Rama.
1: Vagana oka samayamlo,
0: at one time
1: Ramana ontariga undinatvanti samayamlo,
0: when Rama was all alone,
1: లక్ష్మణుడు ఏదో ప్రపంచాలకు కోసుకుని రావడం కోసమని కొంచెం అరణ్యానికి వెళ్లాడు.
0: లక్ష్మణ వాజ్ జస్ట్ మూవింగ్ అరౌండ్ ద ఫారెస్ట్ టు కలెక్ట్ ది నీడెడ్ మెటీరియల్.
1: ఒక అరణ్యంలో చేరేటప్పటికీ మనకి ఎక్కడనే దుర్మార్గపు బుద్ధులు పుట్టినాయి.
0: వెన్ వన్స్ హీ వాజ్ దేర్ ఇన్ ద థిక్ ఆఫ్ ది ఫారెస్ట్ హీ హ్యాడ్ సర్టన్ వికెడ్ థాట్స్.
1: వచ్చాడు.
0: హీ రిటర్న్.
1: రామా ఎందుకు నీకు ఈ వస్త్రం తన్ను.
0: He said, Rama, why should we suffer like this?
1: అమాయకురాలైనటువంటి ఈ సీతకు ఇంత బాధ పెట్టడం ఎందుకు?
0: You have put Sita to umpteen number of miserable conditions, sorrowful state.
1: తక్షణము అయోధ్యకు వెళ్ళదమ్మరము.
0: He said, let us go back to Ayodhya immediately.
1: అన్నాడు.
0: He said so.
1: సీత చాలా ఆశ్చర్యపడిపోయింది.
0: Sita was very much surprised.
1: రాముడు కూడా చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: Rama was equally astonished.
1: కానీ రాముడికి సర్వము తెలుసు కనుక తాను చిరునవ్వు నవ్వుతూ లక్ష్మణ ఇటు రమ్ము అన్నాడు.
0: As Rama knows everything, he could understand the truth, he called Lakshmana to come close to him.
1: తన కూర్చున్నటువంటి స్థానమునకు ప్రక్కన కూర్చోబెట్టాడు.
0: He made him sit very close to him.
1: అన్నా నాకెందుకు ఈ దుర్మార్గపు భావం నాకు పుట్టినవి అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ క్వశ్చన్, బ్రదర్ వై ఐ హ్యాడ్ ఆల్ దీస్ వికెట్ థాట్స్.
1: ఏనాడు రానటువంటి యొక్క ఈ చెడ్డ భావములు నా ఎందుకు ప్రవేశించినవి.
0: నెవర్ బిఫోర్ సచ్ బ్యాడ్ థాట్స్ ఫౌండ్ ఎ ప్లేస్ ఇన్ మీ.
1: అప్పుడు చెప్పాడు నాయన, ఇది నీ దోషం కాదు.
0: అండ్ రామా సెడ్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్.
1: ఇది శూర్పణక సంచరించినటువంటి అరణ్యము.
0: దిస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ శూర్పణక మూవ్డ్ అబౌట్ ద థిక్ ఫారెస్ట్.
1: ఆమె భావములన్నీ నీకు వచ్చినాయి.
0: ఆల్ హర్ థాట్స్ have found a place in you.
1: Tell me your company, I shall tell you what you are, Rani.
0: Tell me your company, I shall tell you what you are.
1: నీవు ఎలాంటి కంపెనీతో చేరుతావో అలాంటి భావంలో నీ అందు ప్రవేశిస్తాయి.
0: As is the company, so will be the thoughts that you will have.
1: కనుక నీవు చెడ్డ కంపెనీని చేరవద్దు.
0: సో నెవర్ బీ ఇన్ ద బ్యాడ్ కంపెనీ.
1: మంచి కంపెనీతో చేరండి.
0: జాయిన్ ద గుడ్ కంపెనీ ఆల్వేస్.
1: మంచి బిడ్డలతో మీరు కలిసిమెలిసి ఉండండి.
0: యూ ఆల్వేస్ మూవ్ అమంగ్ ద గుడ్ పీపుల్.
1: అప్పుడు మీలో కూడా మంచి భావాలు వస్తుంటాయి.
0: దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ థాట్స్ ఇన్ టర్న్.
1: కనుక యద్భావం తద్భవతి అని ఇందుకోసం పెట్టారు. తన ఉన్నటువంటి ఒక భావం తనకు ప్రసరింపజేస్తుంటాయి.
0: వై ఇట్ ఈస్ సెడ్ దట్ యాజ్ ఇస్ ద ఫీలింగ్ సో ఈజ్ ద ఎక్స్పీరియన్స్. So therefore the feelings, thoughts are very important. Peace is not present apart. Everything is contained within us. In fact the human body itself is a vast world. Within the human body are present all kinds of attributes and qualities. It lies in our own hand to get them transformed. You may put a question, why not God transform? God will never do anything. He goes on smiling, watching everybody.
1: ఇది చెడ్డదే, ఇది మంచిదే అని నీకు బోధించరు.
0: హీ నెవర్ టెల్ యూ దట్ దిస్ ఇస్ గుడ్ దట్ ఇస్ బ్యాడ్.
1: నీ యొక్క భావమే నీకు బోధిస్తుంటాయి.
0: యువర్ ఓన్ థాట్స్ విల్ టెల్ యూ.
1: నీవు ఏది తిన్నావో అది నీకు తీపిగా వస్తుంది.
0: యాజ్ ద ఫుడ్ దట్ యూ కన్సూమ్ సో యూ బెల్జ్.
1: నువ్వు మామిడి పండు తింటే దోస పండు తేపు వస్తుందా?
0: ఇఫ్ యూ కన్సూమ్ దట్ ఆఫ్ ఎ మ్యాంగో ఫ్రూట్ యూ విల్ నాట్ హ్యావ్ ద సేమ్ బెల్జ్ ఆఫ్ ఎ కుకుంబర్.
1: కనుక నీలో ఉన్నటువంటివి నీకు వస్తుంటాయి, కానీ నీలో లేనివి మాత్రం రావు.
0: సో దట్ వాట్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఈస్ ట్రూలీ ప్రెసెంట్ ఇన్ యూ.
1: కనుక ఎవరిపైన ఏ చెడ్డ భావం వచ్చినప్పటికీ అది నీలోనే కాదు, వారిలోది కాదు.
0: ఎనీ బ్యాడ్ థాట్ టువర్డ్స్ ఎనీబడి ఈస్ ట్రూలీ ఫౌండ్ ఇన్ యూ.
1: కొంతమంది నిరంతరము ఆలోచనలో మునిగి ఉంటారు.
0: సమ్ పీపుల్ ఆర్ ఇండల్జ్డ్ ఇన్ కాన్స్టెంట్ థాట్.
1: ఆలోచనలో మునిగినటువంటి వారికి ఏమాత్రము కించిత్ అయిన కూడాను ఆనందం చిక్కదు.
0: The one who is in deep thinking throughout can never be happy.
1: ఏదో నీ తెలితేటలు దండిగా ఉన్నావని నీవేమో డీప్ గా పోయి ఆ చదివినటువంటి వాటి విషయంలో చాలా పరిశోధన చేస్తుంటావు.
0: You think you are intelligent. You go on investigating, exploring all the knowledge that you have accumulated.
1: కానీ ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం మానవుని ఎనర్జీగా చేస్తుంటాన్నది.
0: All the bookish knowledge will turn into allergy to a human being. Because of this allergy, the energy is lost. Today, we are developing this allergy and not growing energy.
1: కానీ మన ఆలోచనలన్నీ కూడా సరైనవా కాదా అనేటువంటి విచారమే చేయనక్కర్లేదు.
0: In fact, we don't need to bother about the thought process that has
1: don't
0: been going.
1: Don't think this is good or bad.
0: Don't think that's good or bad.
1: Anni gude.
0: All are good.
1: Everything is good.
0: Everything is good.
1: Naaku em jarigina ivanni naa manchi kosame.
0: Whatever that happens, it is for my own good.
1: Anni aa vidhanga neevu bhavichukunte neeku anni kodanu manchiga jarugutuntayi.
0: When once you feel so and consider, everything will turn good to you ultimately.
1: Kaluka ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ప్రేమ చేత,
0: అవుట్ ఆఫ్ లవ్,
1: అందరినీ మీరు ప్రేమించండి.
0: లవ్ ఎవ్రీబడి.
1: మీరు ఎవరిని కూడా ఏ విధంగా ద్వేషించకండి.
0: నెవర్ హేట్ ఎనీబడి.
1: ఎవరిపైన ఏ విధమైనటువంటి తప్పు ఆపోహలు పండకూడదు.
0: డోంట్ గో బై ఎనీ మిస్నోమర్ ఆర్ ఎనీ స్లాండర్.
1: కొంతమంది భగవంతుని పైన కూడా తప్పు ఆపోహలు పొందుతుంటారు.
0: సమ్ పీపుల్ డౌట్ మిస్టేక్ గాడ్ ఆల్సో.
1: అది మరింత పాపము.
0: ఇట్ ఈస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
1: Worst
0: of the sins.
1: Kanuka, meeru aa vidhamainatundi aalochanalu chote ivvakunda.
0: Don't have such thoughts any longer.
1: Alanti aalochanalu vachinappudu.
0: When such thoughts come.
1: This is my enemies. Ani dani pakkaku nekkandi.
0: Consider such thoughts as your enemies. Brush them aside.
1: Kanuka, meeru eppudu premato undandi.
0: Always be with love, full of love.
1: Premane mimmanni rakshistundi.
0: The love that will protect you.
1: Premane mimmanu poshistundi.
0: Is the love that will take care of you.
1: Premane mimmanu anni vidhala kaapaadutundi.
0: It is this love that protects you, safeguards you in every way.
1: Enduvalla meeru prema swaroopude.
0: Why? Because you are the embodiment of love.
1: Ilanti premaku deshamulu eppudu kuda nu praveshinchukovu veyaledu.
0: In such divine love, there is no place for any hatred.
1: Nijamuga Kausalya Ramuni adaviki pampesame lopala chaala gollu yerchindi.
0: When Kausalya gave permission to Rama to go to the exile, she cried at once.
1: Sumitra vachindi.
0: Sumitra came.
1: Akka, enduku yerchatam?
0: Sister, why do you cry?
1: Enduku ee yerpu kaaranam emti?
0: What is the reason for your crying?
1: Ananyani potunnadana?
0: Is it for the reason that he is going to the forest?
1: Atani nivasamu aranyamu, man nivasamu Ayodhya.
0: In fact, his place is going to the forest. We are going to be here in Ayodhya.
1: కనుక మనం అయోధ్యలో ఉన్నామనే ఆనందము అరణ్యానికి పోతున్నారని దుఃఖము అది మనకు ఉండకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎ థాట్ దట్ వన్ ఈస్ గోయింగ్ టు ద ఫారెస్ట్ దట్ వీఆర్ హియర్ ఇన్ ది అయోధ్య.
1: మన సమత్వంలో ఉండాలి మన జీవితము.
0: అవర్ లైఫ్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఈక్వల్.
1: దుఃఖములు సుఖములు వస్తుంటాయి.
0: ద పెయిన్ అండ్ ప్లెజర్ డూ కమ్.
1: ఒకటి తర్వాత ఒకటి అలలుగా వస్తుంటాయి.
0: ది కమింగ్ సక్సెషన్ వన్ ఆఫ్టర్ ది అదర్.
1: అది దాటికంతా మనం ఏమాత్రం రొంగకూడదు.
0: యూ షుడ్ నాట్ సకమ్ టు సచ్
1: ఫ్లో. మనం ఏమాత్రం పొంగకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ఇలేటెడ్ బై ప్లెజర్.
1: ప్రపంచంలో ఇవి రెండు లేనటువంటిది ఏదైనా ఒకటైనా ఉన్నదా?
0: ఇన్ దిస్ వరల్డ్ ఈస్ దేర్ ఎనీ ప్లేస్ వేర్ యూ డు నాట్ ఫైండ్ దిస్ దీస్ టూ?
1: కనుక రాముడు సర్వజ్ఞుడు.
0: Rama is all knowing.
1: Sarvasaktimayudu.
0: Is all powerful.
1: Atani ye aranyam kudanu, ye mrugamulu kudanu, ye rakshasulu kudanu, atani ye matramu badhinchalevu.
0: No forest, no wild animal, no negative situation could ever hurt him, harm him.
1: Ayyo Sita kuda velutunnadi, aamiki enta badanu, ani himsara badhapadindi.
0: But she was feeling so bad because Sita also was following Rama. She may be put to suffering.
1: అప్పుడు సీత చెప్పింది పోయే సమయం లోపల.
0: వై లీవింగ్ సీతా సైడ్.
1: అయ్యా రాముడు కూడా చెప్పాడు, సీత నీవు అరణ్యం లోపల ఈ ముందు కంపెనీ కూడాను మృగములు కూడా నువ్వు తప్పించుకోలేవు, నువ్వు చాలా బాధపడతావు అన్నాడు.
0: రామ ఆల్సో టోల్డ్ సీత, సీతా యు ఆర్ గోయింగ్ టు సఫర్ బికాస్ ద ఫారెస్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. దే మే అటాక్ యూ. ద థార్ని బుషెస్ వుడ్ బి ఇన్కన్వీనియంట్ ఫర్ యువర్ లివింగ్ దేర్.
1: రామ ప్రపంచాన్నంతా కూడాను ఒక హస్తగతం చేసుకున్నటువంటి నీకు సీతను కాపాడుకోవటం చేత కాదా?
0: రామా ఇప్పుడు హోల్డ్ ద హోల్ వరల్డ్ ఇన్ యువర్ గ్రిప్. కాంట్ యూ టేక్ కేర్ ఆఫ్ మీ? కాంట్ యూ ప్రొటెక్ట్ మీ?
1: ఇది నమ్మను.
0: ఐఎమ్ నాట్ గోయింగ్ టు బిలీవ్.
1: నీవు సర్వజ్ఞుడు.
0: యు నో ఎవ్రీథింగ్.
1: నీవు సర్వవ్యాపారు.
0: యు ఆర్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: సర్వజీవ సర్వాంతర్యామి.
0: యు ఆర్ ది డ్వెల్లర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: కనుక నన్ను ఏది చేయలేదు.
0: Nothing can happen to me, none can harm me.
1: నీవు ప్రకరణంత వరకు కూడా నాకు ఎట్టి భయము లేదు.
0: సో లాంగ్ యూఆర్ బై మై సైడ్ ఐ డోంట్ నీడ్ టు ఫియర్.
1: అట్లా సీత కూడా బోధన చేసింది.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ సీత.
1: రాముడు చాలా సంతోషించాడు.
0: రామ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: కానీ మరి ఒక సమయం లోపల
0: బట్ లేటర్ ఎట్ వన్ టైమ్
1: సీతను అపహరించాడు రాక్షసుడు.
0: Sita was abducted.
1: అపహరించినప్పుడు సీతగతి ఏమవుతుందో అని బాధపడ్డాడు.
0: While she was kidnapped, he felt so sorry what would happen to her.
1: కానీ రాముడు అప్పుడు కూడాను నవ్వుతూనే ఉన్నాడు.
0: Even at that moment, Rama was still smiling.
1: లక్ష్మణుడు చాలా ఉగ్రుడై ఉన్నాడు.
0: Lakshmana was furious, full of anger.
1: రామ ఆజ్ఞ ఇచ్చేయి, ఒక నిమిషంలో వీళ్ళందరినీ భస్మం చేస్తానన్నాడు.
0: Lakshmana said, command me, Rama. I'll just burn them to ashes.
1: Lakshmana, neevu nenu cheyanakkaledu.
0: He said, Lakshmana, you and I don't need to do this.
1: Variki vare chesukuntaru.
0: They will, because of their own making, they'll be put to ruin.
1: Kaduka vari yokka gunamulu varine nasimpa chestunnayi.
0: Their own qualities will smash them.
1: Sitara vadile pettaru.
0: And they dropped the Sita.
1: Sita Ramalakshmanu cherindi.
0: And Sita joined the company of Ramalakshmana.
1: Appudu Ramulu cheppadu.
0: Then Rama said,
1: లక్ష్మణ
0: లక్ష్మణ,
1: ఇవన్నీ కూడా ఎవరెవరి ప్రార్థానుసారము, ఎవరెవరి గుణములుసారము, కానీ ఈ ప్రవర్తన వారిదే కానీ మనది ఏమాత్రమో కాదు.
0: థింగ్స్ హ్యాపన్ డిపెండింగ్ అపాన్ ది అట్రిబ్యూట్స్ అండ్ ద క్వాలిటీస్ అండ్ ద కాండక్ట్ అండ్ ద బిహేవియర్. థింగ్స్ హ్యాపన్ అకార్డింగ్ టు దోస్ థింగ్స్ బట్ నథింగ్ టు డూ విత్ ఎనీబడీ.
1: ఇవి నావి నావి నావి అనుకున్నంత వరకు కూడాను నీకు దుఃఖమే.
0: The sense of attachment, the claim of mine and thine are responsible for grief. They are not mine any longer. They belong to God, they are divine. All these things should be offering unto God only.
1: కనుక మనం నాది అనేటువంటి ఒక అహంకారం మనం పెట్టుకుంటున్నా మనం అన్ని విధాలు కూడా భస్మం అవుతాం.
0: వెన్ వన్ దేర్ ఇస్ దిస్ ఈగో ఆఫ్ ఓనర్షిప్ దట్ విల్ పుట్ యూ టు రూయిన్.
1: నాది నాది నాది ఏది నీది?
0: వై సే ఇట్స్ మైన్ మైన్ వాట్ ఈస్ యువర్స్ యాక్చువల్లీ?
1: బాడీనా నీది?
0: ఇస్ దట్ బాడీ?
1: మైండ్
0: ఆర్ మైండ్
1: ఆర్ బుద్ధి
0: ఆర్ ఇంటెలెక్ట్?
1: కానీ ఇవేవి నీవి కాదు.
0: దే డోంట్ బిలాంగ్ టు యూ.
1: ఇది నా బుద్ధి, నా చిత్తము, అహంకారము, నా మనసు అని అనుకుంటున్నావు కానీ ఇది ఏవి నీవి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ సే దిస్ మై బాడీ, మై మైండ్, మై ఇంటెలెక్ట్, మై సెన్సెస్, నన్ బిలాంగ్ టు యూ.
1: నీ బాడీ అనేటువంటిది నీకు తెలియకుండానే క్షణంలో నీకు నిన్ను వదిలిపెట్టుకుంటుంది.
0: యువర్ బాడీ, మై బాడీ, వాట్ యు సే మే బి లాస్ట్ విద్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మోమెంట్.
1: మై మైండ్ అనేటువంటిది మైండ్ మంకీ వలె తిరుగుతూ ఉంటుంది.
0: If you say my mind, it goes on jumping around like a
1: madman.
0: Can you catch them? Is that possible? Therefore, drop them.
1: నేను నేనే.
0: I am I.
1: నేను దానిని దీన్ని అని ఏమాత్రం పోల్చుకోకూడదు.
0: Don't identify yourself with anything. I am that, I am this. No.
1: నేను నేనే.
0: I am I.
1: I am I. I am I. Is the correct answer.
0: The correct answer is I am I. I am I.
1: రాములు బోధించినటువంటిది ఇదియే.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ రామ.
1: రామ ఎవరిని ఏ విధంగా కూడాను బాధించలేదు.
0: రామ హాస్ నెవర్ హార్మ్డ్ ఎనీబడి.
1: ఎవరిని ఎప్పుడు కూడాను దూషించలేదు.
0: హి నెవర్ అక్యూజ్డ్ ఎనీబడి.
1: ఎవరిని ఏ విధంగా కూడాను హింసించలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ నెవర్ వయలెంట్ టువర్డ్స్ ఎనీబడి.
1: కాబట్టి ఇతరులకు రాములపై ఎందుకు ద్వేషం వస్తుంది?
0: దెర్ఫోర్ హౌ డు యు ఎక్స్పెక్ట్ ది టీచింగ్ ఆఫ్ రామ?
1: రాములు చేసినటువంటి మంచి రామునికే వస్తుంటారు కానీ.
0: ఆల్ ద గుడ్ డన్ బై రామ హాస్ కమ్ బ్యాక్ టు హిమ్ నేచురల్లీ.
1: మనం గుడ్ చేస్తే మనకు బ్యాడ్ ఎక్కడొస్తుంది?
0: ఇఫ్ యూ డూ గుడ్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ బ్యాడ్ రిజల్ట్స్?
1: కనుక బ్యాడ్ రిజల్ట్స్ రావటం అనేది వీల్లేదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ బ్యాడ్ రిజల్ట్.
1: మనకు కష్టములు, నష్టములు, దుఃఖములు రావటానికి సాధ్యం కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ లాస్ ఆర్ డిఫీట్ ఆర్ ఎనీ సఫరింగ్.
1: మన ప్రయత్నముల యొక్క దోషములే తప్ప భగవంతుని యొక్క హింసలు కాదు.
0: In fact, the mistake lies with our efforts, sincerity, intensity of efforts.
1: కనుక మన సెన్సెస్ ను మనం కంట్రోల్ చేసుకుంటే అన్ని కూడా కంట్రోల్ అవుతుంది.
0: Therefore, when once we control our senses, everything else will be rectified.
1: అది రాముడు చెప్పినటువంటి ఒక నిజమైనటువంటి సారాంశము.
0: This is the essence in the teaching of Rama.
1: రామామృతమైనటువంటిది ఇది.
0: And this is the teaching of Rama and his name.
1: కనుక రాముని యొక్క బోధ ఏదో కథగా మనం మార్చుకొని, కథగా మనం చెప్పుకుంటూ, కథగా మనం అభివృద్ధి పరుచుకుంటూ, మనకు మనం దుఃఖం చేసుకుంటూ పోవటం మంచిది కాదు.
0: సో రామాస్ టీచింగ్ ఈజ్ నాట్ ఎ స్టోరీ, ఈజ్ నాట్ ఎ డైలాగ్, ఇట్ ఇస్ నాట్ ఎ థాట్, ఇట్ ఇస్ నాట్ నరేషన్ నాట్ ఎ డిస్క్రిప్షన్.
1: ఇది కేవలము మన యొక్క కథనే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ స్టోరీ హ్యాపెన్స్ ఇన్ అవర్ ఓన్ ఇండివిజువల్.
1: మన భావముల యొక్క మార్పే.
0: There are all the changes of in the thought process.
1: మన భావన మార్పు చేతనే భగవంతుని పైన మనం నెపం వేస్తున్నాము.
0: The changes of our thoughts are attributed to God.
1: భగవంతుడికి ఎవరి పైన కూడా ఏ విధమైన ద్వేషం లేదు.
0: In fact, God has no hatred.
1: అందరినీ చూసి నవ్వుతూనే ఉంటాడు.
0: God goes on smiling at him.
1: భగవంతుడికి చిరునవ్వే దానికి ప్రధానమైనటువంటిది.
0: In fact, that everlasting continuous smile is a sign of God.
1: అక్కడ చిరునవ్వు ఉంటారో అక్కడ ఇక్కడ ద్వేషం కూడా రావడానికి లేదు.
0: Only the smile. There's no change, no scope for hatred.
1: కనుక నవ్వేటువంటి వారికి ఎవరు కూడా బాధ పెట్టలేరు.
0: Therefore, the one who smiles cannot be put to suffering by anybody.
1: మీరు ఎప్పుడు కూడా నవ్వు ముఖంతో ఉండండి.
0: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ స్మైలింగ్ ఫేస్ ఆల్వేస్.
1: ఎప్పుడు చూసినా ఏదో ఒక క్యాస్టాయిల్ ఫేస్ వేసుకుని ఉండకూడదు.
0: డోంట్ హ్యావ్ క్యాస్టర్ ఆయిల్ ఫేస్.
1: పరీక్షలు వచ్చినాయి, అయ్యో చాలా పరీక్షలు వచ్చినాయి అని బాధపడేది.
0: విత్ అప్రోచ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నాచురలీ యూఆర్ ఎగ్జాస్టెడ్.
1: కానీ ఎగ్జామినేషన్ వచ్చినాయి, మంచిదే మనకు.
0: ఎస్,
1: త్వరలో వచ్చినాయి, త్వరలో పాస్ అయిపోతాము.
0: ఎగ్జామ్స్ ఆర్ ఫాస్ట్ అప్రోచింగ్. You will also get through them quickly.
1: దీన్ని మంచి భావంతో మనం తీసుకోవాలి.
0: యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ద పాజిటివ్ సెన్స్.
1: అయ్యో ఇంకా ఎగ్జామినేషన్ 2 మంత్స్ లేట్ అయిపోయింటే ఇంకా చాలా బాగుండేది అని మీరు అనుకోవచ్చు.
0: యూ మే ఫీల్ దట్ ఎగ్జామినేషన్స్ బెటర్ బి డిలేడ్ ఆర్ పోస్ట్ పోన్డ్.
1: మంచిది కాదు, ఎంత త్వరగా వస్తే అంత మంచిది.
0: ఇట్స్ నాట్ గుడ్. ఇట్స్ బెటర్ ఇఫ్ ది ఎగ్జామినేషన్స్ ఆర్ అడ్వాన్స్డ్.
1: ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనం పాస్ అయిపోతాం.
0: ద మూమెంట్ ఎగ్జామినేషన్స్ ఆర్ అడ్వాన్స్డ్ యూ కెన్ గెట్ త్రూ ది ఎగ్జామినేషన్.
1: తర్వాత ముందు క్లాస్కి వెళ్తాం.
0: Then you can be promoted to higher class.
1: Kanaka manam higher class povadaniki manam thondara padali.
0: So you should always be in a hurry to go to a higher class.
1: Ee hurry nunchi vari raadu.
0: And when in this sort of hurry there will be no worry.
1: No worry.
0: No worry.
1: Vari nunchi hurry kaadu.
0: And out of this worry, well, you cannot be in a hurry.
1: Ramana mamanu మిఠాయి ఇదిగో రండి భక్తులారా, రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా, ప్రేమతో దొరుకు ఈ మిఠాయి కొని తిని అమరులై ఎడిపో. ఏదో పిచ్చి పిచ్చి మిఠాయిలంతా మీరు కలుక్కొని అన్నంత తిని కడుపులంతా చెడుకోకండి.
0: As Swami said, Ramanama Mithai, the sweets of Ramanama. Because Bhagavan said, you don't eat too many sweets and get your stomach upset.
1: అది రుచిగా కనిపిస్తుండదు కానీ చాలా పాయిజన్ వంటిది.
0: However, the sweets are so tasty, but yet they are poisonous.
1: ఇది ఎందుకంటే మహర్షులు కల్పించినటువంటి ఒక మహాత్తమైనటువంటి.
0: Whereas the sweet of Ramanama is the one made by sages, saints.
1: కనుక ఇది చెడేటువంటి పదార్థం కాదు.
0: అండ్ ఇట్ విల్ నెవర్ గెట్ స్పాయిల్డ్.
1: దీన్ని ఎప్పుడు కూడా మీరు మింగుతూ ఉంటే చాలా ఆనందాన్ని వేస్తుంది.
0: యాజ్ యూ కంటిన్యూలీ లిసన్ అండ్ చాంట్ యూ బి వెరీ వెరీ హ్యాపీ.
1: దానికోసమని నేను మొదలు చెప్పాను, చక్కెర కంటే తీపి.
0: ఇట్ ఇస్ స్వీటర్ దాన్ ద షుగర్.
1: చక్కెర కంటే తీపి,
0: పాత్రం
1: కంటే నృత్యమైన.
0: ఇట్ ఈస్ టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఆఫ్ కర్డ్.
1: ఇది ఎన్నో అవతారాలు వచ్చాయి.
0: యు ఫైండ్ సో మెనీ కైండ్స్ వెరైటీ.
1: కానీ ఏ అవతారమైనా కూడా ఇంత శాశ్వతంగా ఉందా?
0: హ్యావ్ యూ నోటీస్ ఎనీ అవతార్ విచ్ ఇస్ పర్మనెంట్?
1: లేదు.
0: నో.
1: అనాది కాలం నుంచి ఇప్పటి వరకు కూడా, ఈనాటి వరకు కూడా, ఈ నిమిషం వరకు కూడా రామనామం అనేటువంటిది అందరికీ మధురంగా ఇస్తుంది.
0: But right from those days till this moment, Ramanama, Rama's name, is permanent, eternal, echoing in the whole of the world.
1: Chinna pillal modalukoni pedda musalavaru varaku kudanu ee Ramanamam anedi cheptune untuntaru.
0: Right from children to the old aged people, they go on repeating Rama's name.
1: Ilki old aniku enga anedi em ledu.
0: It has no age bar or age limitation.
1: Idi atheetamainatvanti okka madhuram.
0: It is a transcendental.
1: కనుక ఇటు మధురమైనటువంటి యొక్క పాకాన్ని మనం పోగొట్టుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ డ్రాప్ ఆర్ గివ్ అప్ సచ్ ఎ స్వీట్ నెక్టర్ ఇన్ నేమ్ ఆఫ్ గాడ్.
1: రామ ఈ రెండు అక్షరం లోపలనే ఎంతో ఉంటుండాలి మధురం.
0: ఇన్ దీస్ 2 లెటర్స్ రామ దేర్ లాట్ ఆఫ్ స్వీట్నెస్.
1: ఈ మధురమైనటువంటి అక్షరాలను మనం ఏ విధంగా పోగొట్టుకోవటం?
0: హౌ డు ఎక్స్పెక్ట్ లూజ్ సచ్ ఎ స్వీట్ నేమ్ యాజ్ రామ?
1: ఈనాటి విద్యార్థులందరూ కూడా కేవలము రామనామం అనే దేవనామం అనే ఏదైనా చెప్పినప్పటికీ వారు చాలా కోప్పడుతుంటారు, అసహ్యపడుతుంటారు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ సీమ్ టు పే రెస్పెక్ట్, డోంట్ సీమ్ టు పే హీడ్ టు దీస్ వర్డ్స్ ఆఫ్ రామ.
1: కానీ వారి దురదృష్టమనే చెప్పవచ్చు.
0: ఇట్ ఈస్ దేర్ డెస్టినీ బ్యాడ్ లక్.
1: కనుక ఇది నిజంగా మధురమైనటువంటిది.
0: In fact, it is very sweet.
1: Anantamainatvantidi.
0: It is infinite.
1: Andamainatvantidi.
0: So beautiful.
1: Anandam nichetvantidi.
0: So delightful.
1: Kaluga ilanti madhuramainatvanti aanandanni manam chanamaina kuda nu vadalukokoddu.
0: Therefore, we should not drop it even for a moment, that blissful nectarine name of God Rama.
1: Meera ento baadhapadindi.
0: Meera felt so sad.
1: Maharaja kattichinatvanti mantamunu vadalapetti pommannadu.
0: Maharana commanded her to get out of the temple he built.
1: Avan nenu lekunda na krishnudu matrame ettu vadalu pettedi ani cheppindi.
0: She said, how can I leave my Krishna and go?
1: Krishnudu na venta vastadu.
0: And she was so confident that Krishna will follow her. She was prepared to go.
1: అని చెప్పింది. అయ్యా, నేను సముద్రంలో మునిగి నేను ఒక పెద్ద ముత్యం తెచ్చుకున్నాను, ఆ ముత్యమును నా చేతిలో నుంచి వైరబెట్టి తిరిగి సముద్రంలో పడ్డేకుండా చేయమని చెప్పింది.
0: షీ సెడ్, అవుట్ ఆఫ్ ది ఫ్యాథమ్లెస్ డెప్త్స్ ఆఫ్ దిస్ ఓషన్ ఐ హావ్ కలెక్టెడ్ మోస్ట్ ప్రెషస్ జెమ్ ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్, హౌ కెన్ ఐ డ్రాప్ ఇట్ ఆల్ ఆఫ్ ఎ సడన్.
1: దాన్ని కాపాడుకో,
0: ఐ మస్ట్ హోల్డ్ ఇట్, ప్రొటెక్ట్ ఇట్
1: అని కడలిల్ కుడుతుడు తెలితేనే అయినడు విడివాయో కరుణయే ప్రియాయో కరుణయే ప్రియవాయో కరుణయే ప్రియవాయో అనింది. ద్వారక పోయి చేరింది.
0: రిపీటింగ్ కృష్ణాశ్రయం షీ రీచ్డ్ ద్వారక.
1: ద్వారక పోయి చేరింది.
0: షీ రీచ్డ్ ద్వారక.
1: పోయింది, అక్కడ తలుపులు కూడా మూసుకున్నాయి.
0: దేర్ ఆల్సో షీ ఫౌండ్ క్లోజ్ డోర్స్.
1: ఎందుకంటే ఇక్కడ మహారాణా ఈ కృష్ణుడి యొక్క తలుపులు మూసాడు.
0: యాజ్ పర్ ద కమాండ్ ఆఫ్ మహారాణా ద డోర్స్ వర్ క్లోజ్డ్.
1: అందువల్ల అక్కడ ద్వారకలో కూడాను డోర్స్ అంతా మూసుకున్నాయి.
0: దేర్ ఇన్ ద్వారక ఆల్సో షీ నోటీస్డ్ ద క్లోజ్ డోర్స్.
1: కృష్ణ, ఇక్కడ కూడా నిన్ను చూడకూడదా అని ఒక తలతో కొట్టింది.
0: కృష్ణ, షుడ్ ఐ నాట్ సీ యూ? షీ హెడ్ హిట్ హర్ హెడ్ అగేన్స్ట్ ద డోర్.
1: తలుపులంతా పగిలిపోయినాయి.
0: అండ్ ద డోర్స్ బ్రోక్ దేర్.
1: కృష్ణుడు వచ్చి ఆమెను తీసుకున్నాడు.
0: అండ్ కృష్ణ కేమ్ అండ్ జస్ట్ బ్లెస్డ్ హర్.
1: ఆ సమయానికి తిరిగి మహారాణా కలిపి చేరాడు.
0: అట్ దట్ టైం మహారాణా రీచ్డ్ ద స్పాట్.
1: ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫార్?
1: ఆమె వెళ్ళిపోయింది.
0: షీ లెఫ్ట్ ఆల్రెడీ.
1: ఇతను నిరాశతో వెనక్కి వచ్చాడు.
0: అండ్ హీ రిటర్న్ బ్యాక్ టు హిస్ కింగ్.
1: నేను చేసిన పని అంతా ఇక్కడ చాలా చెడ్డదిగా ఉన్నది.
0: వాట్ ఆల్ ఐ హావ్ డన్ ఇస్ సో బ్యాడ్, వెరీ బ్యాడ్.
1: నేను ఎందుకు ఇంత బుద్ధి తక్కువ పని చేశాను?
0: వై వాజ్ ఐ సో ఫూలిష్
1: అని తాను పూర్తి ఫూలిష్ ఫూలిష్ ఫూలిష్ అని చచ్చిపోయాడు.
0: హీ వెంట్ ఆన్ రిపెంటింగ్ ఫర్ ఆల్ హిస్ ఫూలిష్ యాక్షన్స్ అండ్ అల్టిమేట్లీ డైడ్.
1: కనుక ఈ విధంగా ఒక్కొక్కరి ఒక్కొక్క భావము, ఒక్కొక్కరి ఒక్కొక్క తలంపు ఎంత ఉంటాదో, ఎంత లోతుగా ఉంటాదో, ఎంత గాఢంగా ఉంటాదో, ఎంత బలంగా ఉంటాదో చెప్పలేము.
0: నోబడీ కెన్ సే ది ఇంటెన్సిటీ, ద డెప్త్, ద ప్రొఫండిటీ ఆఫ్ ద థాట్ ఆఫ్ ఎనీబడీ.
1: కనుక మన హృదయాన్ని పెద్దదిగా చేసుకోవాలి.
0: సో వీ షుడ్ వైడన్ అవర్ హార్ట్స్.
1: హార్ట్ పెద్దగా పెద్దతే హార్ట్ బిగ్ అయిపోయిందని మరి డాక్టర్స్ ఆపరేషన్ అంటారు.
0: ఇట్ ఈస్ నాట్ హార్ట్ ఎన్లార్జ్మెంట్ విచ్ రిక్వైర్స్ ఆపరేషన్ సర్జరీ.
1: హార్ట్ అంటే హృదయం హార్ట్.
0: అండ్ హార్ట్ మీన్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్.
1: దాన్ని మనం పెద్దదిగా విశాలంగా చేసుకోవాలి.
0: వీ షుడ్ వైడన్ ఇట్, ఎక్స్పాండ్ ఇట్.
1: నేను ఒకటి ఉండేది, రెండు అడుగులు ఉన్నాను.
0: అండ్ యూ హియర్ టూ ఫీట్.
1: ఇంకొకరు వచ్చేస్తే మరి దాంట్లో కూర్చోవచ్చును అని దాన్ని మర్చుకో.
0: యూ కెన్ జస్ట్ అకామిడేట్ గివింగ్ స్పేస్ టు సమ్వన్ ఎల్స్ టు సిట్ బై యువర్ సైడ్.
1: ఆ విధంగా ఒకరికొకరు అందరూ మర్చుకుంటూ పోతే ఎంతమంది అయినా కూర్చోవచ్చు.
0: లైక్ దట్ ఇఫ్ యూ గో ఆన్ ప్రొవైడింగ్ స్పేస్ ఎనీ నెంబర్ కెన్ బి సీటెడ్.
1: కనుక అందరికీ అవకాశం ఇచ్చేటువంటి ఒక మార్గాన్ని మనం వెతకాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ be in search of that path which will be accommodating number of people.
1: Vidyarthulara,
0: students,
1: ee repati nunchi mee mee sthananalaku meeru vellutunnaru.
0: From tomorrow onwards you will be returning, going to your native place.
1: Kaani ikkada chadivinatundi sadhu, ikkada vinnatundi vishayalu, ikkada chinnatundi oka deenni meer maranam chesukuntu ee aayiga undandi.
0: You be happy there thinking of the education that you acquired and the holy sacred things that you have listened to and the thoughts that you have had here during a period of stay.
1: Thallidallu kudunu aananda pettandi.
0: Make your parents also happy.
1: Ivu na kumaru vachadu chaala vicharanga unnare ani vaadike emaatramu yojanaku avakasam ivvakandi.
0: Never make your parents feel sorry watching you.
1: వారిని కూడా ఆనంద పెట్టండి.
0: మేక్ దెమ్ హ్యాపీ.
1: మీరు ఆనందంగా ఉండాలంటే మీ తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటారు.
0: వెన్ యూఆర్ హ్యాపీ యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ బి హ్యాపీ.
1: కాబట్టి పేరెంట్స్ చాలా ముఖ్యము.
0: పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: కనుకనే మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర.
0: దెర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ గాడ్ బియాండ్ మదర్ అండ్ ఫాదర్.
1: కనుక మదర్ ఫాదర్ చాలా ప్రధానమైనటువంటి.
0: దెర్ఫోర్ మదర్ అండ్ ఫాదర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: వారిని మనం ఆనంద పెట్టడమే మన కర్తవ్యం.
0: ఇట్స్ అవర్ మెయిన్ డ్యూటీ టు మేక్ దెమ్ హ్యాపీ.
1: మనం ఎందుకు వారిలో పుట్టామంటే వారిని ఆనంద పెట్టడం కోసమే పుట్టాము.
0: Why have we born as a human being in the body to make them happy?
1: కాబట్టి నీకు నీవు తినేసేసి నీకు నీవు సుఖాన్ని పొంది ఆనందాన్ని అనుభవిస్తే చాలదు.
0: It's not enough if you eat for yourself and self-centered.
1: కానీ ఇది కాదు ముఖ్యము.
0: That's not important.
1: ఖానా పీనా సోనా మరణ ఇవంతా సహజమైనటువంటివి.
0: So all the eating, drinking and moving about, they are quite natural, they happen.
1: తల్లిదండ్రులను సంతోషపెట్టే కోసమని.
0: We are born to make our parents happy.
1: ఇతరులు కూడా వారి తల్లిదండ్రులు వారు ఆనంద పెట్టారు.
0: And once we make our parents happy, so also others will follow, make their parents happy in turn.
1: కనుక మనము మంచి ఐడియల్ గా తీసుకోవాలి, ఆదర్శంగా ఇచ్చుకోవాలి.
0: సో వీ షుడ్ హావ్ గుడ్ ఐడియాస్, గుడ్ ఐడియల్స్.
1: అప్పుడే మీరు ధన్యులు అవుతారు.
0: దెన్ ఓన్లీ యువర్ ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ ఫుల్ఫిల్డ్.
1: అప్పుడు మీరు సత్యసాయి కాలేజీలో చదివినందుకు సార్థకం అవుతుంది.
0: There lies the fulfillment of having been here as students of Sri Satya Sai Educational Institutions.
1: ఆ కీర్తిని మీరు సంపాదించాలని నేను ఆశిస్తున్నాను.
0: Bhagavan wants that you should have this good name of having belonged to this ideal institution.

0: సర్వదా మయోగి సమవతీతం. ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రపంచంలో కనిపించే ప్రతి మానవుని యొక్క దేహమునందు ఆత్మ ఉన్నది. ప్రతి మానవుని యందు కూడాను ఆత్మ ఉన్నది.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ ద హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ఆత్మ.
0: నీకు గోచరమయ్యేటువంటి యొక్క వ్యక్తుల యందు ఉన్నటువంటి ఆత్మనే నీ యందు కూడా ఉన్నది.
1: ఆత్మ ప్రెసెంట్ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి హూమ్ యూ కమ్ అక్రాస్ ఈజ్ వెరీలీ సేమ్ ఇన్ యూ ఆల్సో.
0: సర్వత్రా ఉన్న ఆత్మ, నీ యందున్నటువంటి ఆత్మ రెండు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వాడే నిజమైన సాధకుడు.
1: హీఈస్ ఎ ట్రూ సీకర్ ఇఫ్ యూ అండర్స్టాండ్ if he understands that universal consciousness is present in his individual also.
0: Atadu gruhasthudu kaani vanaprasthudu kaani sanyasi kaani brahmachari kaani evarenu sariye manavattamlo unnatundi yokka divyattamu okkate ani satyanni gurtinchinatundi vaade karmalu chesina cheyakapoyina నిరంతరం కూడాను దైవము అతని వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండి కాపాడుతూ ఉంటాడు.
1: లెట్ హిమ్ బి సెలబ్రేట్ హౌస్ హోల్డర్ రిక్లూజ్ ఆర్ రెనన్షియంట్ వెదర్ హి డస్ యాక్టివిటీ ఆర్ నాట్ ఇఫ్ హి అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ హిమ్ దట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ది స్పిరిచువల్ పాత్.
0: భారతదేశము పుణ్యభూమి.
1: Bharat is a meritorious land.
0: ఈ భూమి పైన వీచేటువంటి గాలి సత్యస్వరూపమైనటువంటిది.
1: The wind that blows across this land is a very personification of truth.
0: ఈ భూమి పైన చెదిరిపోయే ధూళి అంతా కూడాను ధర్మస్వరూపంతో ఉంది.
1: The dust of this holy land is all the embodiment of righteousness.
0: ఈ ప్రపంచంలో ఈ భారతదేశం నందు సంచరించేటువంటి జలమంతయు కూడాను ప్రేమస్వరూపమై ఉన్నది.
1: ద వాటర్ దట్ ఫ్లోస్ అక్రాస్ దిస్ ల్యాండ్ రిప్రజెంట్స్ సుప్రీం లవ్.
0: ఈ భూమి యందు ఉద్భవించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను క్షమాశీలుడై ఉన్నాడు.
1: ఎవ్రీ ఇండివిజువల్ పర్సానిఫైస్ ఫర్ బ్యారెన్స్ ఫర్ గివ్నెస్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులు గతులు మతులు సంస్థితులు కలిగినటువంటి దేశము మరెక్కడ కూడాను కనిపించటం లేదు.
1: దిస్ ఈస్ ద పొజిషన్, దిస్ ఈస్ ద లెవెల్, దిస్ ఈస్ ద ఆల్టిట్యూడ్, దిస్ ఈస్ ద గ్లోరీ అండ్ గ్రాండ్యూర్ ఆఫ్ దిస్ కంట్రీ విచ్ యూ డు నాట్ ఫైండ్ ఎనీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: కనుకనే ఈ దేశమునందు ప్రాచీన పురుషులందరూ కూడాను దీన్ని స్వాగతం చేశాడు.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ ది ఏన్షియంట్ సేజర్స్ అండ్ సీయర్స్ వెల్కమ్డ్ దిస్ సార్ట్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: ధర్మమే ధర్మానికి కంకణం కట్టారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హ్యావ్ గివెన్ ద ప్రైమరీ పొజిషన్ కరోనేటెడ్ ద రైచియస్నెస్.
0: నిజాయితీకి స్వాగతం చేశారు.
1: దే వెల్కమ్డ్ ఇండివిజువాలిటీ.
0: ధర్మమునకు అందలం ఎక్కించారు.
1: ద రైచియస్నెస్ వాజ్ గివెన్ హైయెస్ట్ పొజిషన్ ఆఫ్ ఎస్టీమ్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులను అనుభవించినటువంటి భారతదేశము ఈనాటి పరిస్థితిని యోచుకుంటే చాలా చిత్ర విచిత్రంగా కనిపిస్తుంది.
1: ద హైట్స్ అండ్ ఆల్టిట్యూడ్స్ దట్ భారత్ రీచ్డ్ ఇన్ దోస్ డేస్ వెన్ వీ కంపేర్ విత్ ద ప్రెసెంట్ డే ఇట్స్ రాదర్ మోస్ట్ సర్ప్రైజింగ్.
0: భారతదేశమునందు ఈ యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు వేలాది మంది ఉంటున్నారు.
1: దర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ భారత్ హూ హ్యావ్ ఫుల్లీ రికగ్నైజ్డ్ దిస్ ట్రూత్.
0: అయితే ఇట్టి నిజాయితీని గుర్తించినటువంటి వ్యక్తులలో ఎంతమంది దైవత్వాన్ని పొందారు?
1: Those who have recognized this individuality integrity, how many of them could attain divinity?
0: Sarvabhuta sthitam yemo bhajatvi kastamatyatah. ప్రతి మానవుని యందు ఉన్నటువంటి యొక్క ఆత్మ తనను తానే స్మరించుకుంటూ ఉంటుంటారు.
1: ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ థింగ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, ఆఫ్ ఇట్స్ ఓన్ సెల్ఫ్.
0: అదే విధంగానే ఇతరుల యందు ఉన్నటువంటి యొక్క ఆత్మ కూడాను ఒక్కటిగానే భావించి దాని యందు కూడాను ఇట్టి పరిస్థితిలో ఈ యొక్క పవిత్రత జరుగుతూనే ఉంటుంటారు.
1: సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: భారతదేశంలో దైవాన్ని స్మరించని నాలుక, దానివ్వని చెయ్యి ఎక్కడా కనిపించటం లేదు.
1: ఇన్ భారత్ యూ డోంట్ ఫైండ్ ఎనీవన్ హుడ్ నాట్ స్ట్రెచ్ హిస్ హ్యాండ్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ నార్ ద టంగ్ దట్ వుడ్ నాట్.
0: ప్రతి భారతీయుడు కూడా దానం చేసిన హస్తమే.
1: ఎవ్రీవన్ స్ట్రెచెస్ హిస్ హ్యాండ్స్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: ప్రతి భారతీయుని యొక్క హృదయము భగవత్ నామం చింతించినటువంటి హృదయమే.
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ భారత్ ఈజ్ ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: కనుక ఈ భారతదేశం యొక్క మహత్తరమైన చరిత్రను గుర్తించుకోలేనటువంటి వారు మూర్ఖులని చెప్పవచ్చు.
1: సో వీ కెన్ డిక్లేర్ హీస్ ఎ ఫూల్ ఇఫ్ హీ డస్ నాట్ అండర్స్టాండ్ ద మిస్టర్ అండ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ హోలీ ల్యాండ్.
0: ఒకనొక సమయం లోపల వివేకానంద అమెరికాకు వెళ్ళాడు.
1: అట్ వన్ టైమ్ వివేకానంద విజిటెడ్ అమెరికా.
0: అక్కడ వెళ్లి ఉపనిషత్తులు, భగవద్గీతలు గండిగా చదివాడు.
1: దేర్ హస్ గాన్ త్రూ సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఉపనిషత్స్ అండ్ గీత.
0: ఒక్కటి హృదయం నందు స్థిరం చేసుకున్నాడు.
1: వన్ థింగ్ గాట్ ఇంప్రింటెడ్ ఇన్ హిస్ హార్ట్.
0: సర్వత పాణిపాదం తత్సర్వచూచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. భగవంతుడు లేనటువంటి యొక్క స్థానము భారతదేశంలో లేనే లేదు.
1: దెర్ ఇస్ నో ప్లేస్ ఇన్ భారత్ వేర్ దెర్ ఇస్ నో డివినిటీ.
0: ఎక్కడ చూచినా భగవంతుని యొక్క పాదముల యొక్క శబ్దమే వినిపిస్తూ ఉంటుంది.
1: ఎవ్రీవేర్ వీ లిసన్ టు ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: ఎక్కడికి వెళ్లినా భగవంతుని యొక్క నాదమే వినిపిస్తుంటుంది.
1: We listen to the melody of the divine song.
0: ఏ హృదయంలో చూచినా కాని దాని మోదమే అనుభవిస్తుంటాడు.
1: Every heart experiences the echoes of the holy sound.
0: అలాంటి భారతదేశమును నేను తిరిగి వెళ్లి చూడాలి.
1: He wanted to come back to Bharat once again with this understanding.
0: ఇంతకు పూర్వము నేను ఈ భారతదేశం పైన కొంత అలక్ష్య భావాన్ని చూపాను.
1: In fact, he felt that he neglected the spirit of Bharat earlier.
0: ఇప్పుడు వెళ్లి ప్రతి అణువునందు కూడాను భగవత్ తత్వం కలదని చాటి చెప్పగలను. ఆ యొక్క మట్టిని కూడాను నా శిరస్సు పైన చల్లుకుంటాను.
1: This time he wanted to come back to Bharat, experience divinity in every speck of the dust of Bharat.
0: గంగా జలంలో ఉన్నటువంటి ప్రతి బింబమునందు కూడాను ప్రేమనే కదులుతూ ఉంటుండాలి.
1: And he watched love just floating over the surface of the waters of Ganges.
0: Itti bhagavatvatanto nindina munigina telina okate idi bharat desham.
1: Whether you get drown yourself in the spirit of spirituality, you will understand that Bharat is one.
0: Bharat desham nandu satya dharmamule putti nillu.
1: Bharat is the center of the twin principles of truth and righteousness.
0: Shanti ahimsale ee bharatdeshamunaku metti nillu.
1: In fact, this has been the center of glory for peace and non violence.
0: Kanukane atti bharatdesham nandu lenidi okkati kudanu ledu.
1: So that which is not present here is nowhere else.
0: Enna bharate tanna bharata anindi vedam.
1: The Veda says that which is not available
0: bharatamlo lenatvantidi ee pradeshamlo kudanu ledu.
1: That which is not present here is not available anywhere.
0: Kanuka sarvamu bharatadesham nunde untunnadi.
1: And hence everything is present in Bharat.
0: యావత్ ప్రపంచమంతా కూడాను మూటగట్టి ప్రపంచంలో భారతదేశంలో ఉంచినట్టుగా కనిపిస్తుంది.
1: ఇట్ అపియర్స్ యాజ్ దో ది ఎంటైర్ వరల్డ్ ఇస్ బండల్డ్ అండ్ ది ఎసెన్స్ ఆఫ్ ది హోల్ యూనివర్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ భారత్.
0: భారతీయులు ఇంతటి మహత్తరమైనటువంటి శక్తి సామర్థ్యములను గుర్తించుకునలేక వేరే దేశములకు వెళ్లి ఏమేమో చూచి వచ్చాము అనేటువంటి భ్రాంతితో కుమిలిపోతుంటారు.
1: Without realizing the potentiality, the capacity and the uniqueness of Bharat, some people go abroad and return saying that they visited certain of the things which are rather surprising.
0: ఎక్కడ ఆత్మగ్రహం ఉంటుందో అక్కడ ఏ మాత్రం కూడా హింసలే జరగవు.
1: Where there is self-control, there will be no violence.
0: ఇలాంటి ఆత్మనిగ్రహం కోసమని అనేక మంది తపిస్తూ వచ్చారు.
1: Many did penance to achieve this self-control.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: ఆత్మానంద నిమిత్తమై అనేక సాధనలు సలిపితూ వచ్చారు.
1: They resorted to several of the spiritual practices to experience the bliss of the self.
0: ఏమిటి ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్?
1: What are these spiritual practices?
0: సామాన్యమైనటువంటి మానవులకు ఆత్మనిగ్రహం ఉంటుందో అక్కడ ఏమాత్రం కూడా హింసలే జరగవు.
1: వేర్ దెర్ ఇస్ సెల్ఫ్ కంట్రోల్ దెర్ బి నో వైలెన్స్.
0: ఇలాంటి ఆత్మని

0: ప్రాక్టీసెస్.
1: వాట్ ఆర్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్?
0: సామాన్యమైనటువంటి మానవులకు శ్రవణం,
1: ఫర్ ఆర్డినరీ పీపుల్ లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సెల్ఫ్ సరెండర్.
0: ఇది సామాన్య మానవులకు సాధారణంగా భావించి ఈ సాధనలు సల్పుతూ వచ్చారు.
1: దీస్ ఆర్ ది 9 పాత్స్ ఆఫ్ డివోషన్ అడాప్టెడ్ ఫాలోడ్ బై సీకర్స్.
0: కానీ భారతీయ సంస్కృతి ఇవన్నీ సాధనలుగా పరిగణించలేదు.
1: బట్ ద కల్చర్ ఆఫ్ భారత్ హ్యాస్ నాట్ కన్సిడర్డ్ ఎనీ యాజ్ ద ట్రూ వన్.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వము ఒక్కటే.
1: ది ఎటర్నల్ ట్రూత్ ఈజ్ వన్.
0: ఇందు అందును ఎందు వెతికిన అందందే కానవచ్చును ఒక్క సత్యం.
1: ద సేమ్ ట్రూత్ ఈజ్ ఫౌండ్ హియర్ అండ్ దేర్ ఎనీవేర్ యు సెర్చ్ ఫర్ ఇట్.
0: సత్యరూపము,
1: ఇట్ ఈస్ ట్రూత్.
0: బ్రహ్మంబు,
1: ఇట్స్ సెల్ఫ్.
0: సత్యమయము,
1: ఇట్స్ ఎటర్నల్.
0: సత్యమే సర్వవేళలందు ప్రకాశించుచుండు.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ షైన్స్ ఆల్ ద టైమ్.
0: ఎందు వెతికిన అందే సత్యము కనిపించును.
1: యు ఫైండ్ ట్రూత్ ఎనీవేర్ యు సెర్చ్ ఫర్ ఇట్.
0: ఎందు చూసిన అందే సత్యం వినిపించును.
1: అండ్ యు ఆల్సో లిసన్ టు ట్రూత్ ఎవ్రీవేర్.
0: సత్యం సర్వవేళయందు సర్వత్రా కూడాను నిండినటువంటిది.
1: ద ట్రూత్ పర్వేడ్స్ ద హోల్ యూనివర్స్ ఎట్ ఆల్ టైమ్స్
0: అని భారతీయ సంస్కృతి పవిత్రమైనటువంటి ఒక సత్యాన్ని ఈ విధంగా గుర్తింపు చేసింది.
1: దిస్ సీక్రెట్ ట్రూత్ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ భారత్.
0: భారతీయుల యొక్క హృదయము విప్పి చూచిన చమనే వారి యొక్క హృదయం నందు కనిపిస్తుంది.
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ భారత్ ఈజ్ ఫుల్ ఆఫ్
0: అనాది కాలం నుండి భారతదేశమునకు ఎన్నియో ఇక్కట్లు కలిగినాయి, ఎన్నియో బాధలు సంభవించాయి, ఎన్నియో కష్టములు పెట్టారు.
1: భారత్ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్ అబ్స్టకల్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ ద పాస్ట్.
0: కానీ దీనిని దేని కూడాను లెక్క చేయలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ ఎమర్జ్డ్ సక్సెస్ఫుల్లీ.
0: క్షమ సత్యము,
1: ఫర్బెనెస్ ఇస్ ట్రూత్.
0: క్షమ వేదము,
1: ఇట్ ఇస్ స్క్రిప్చర్.
0: క్షమ సత్యము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వంబు, క్షమ సంతోషము, క్షమ దయ, క్షమ వేదంబు సర్వ ప్రాణులయందు.
1: ఫర్బేరెన్స్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. ఫర్బేరెన్స్ ఇస్ ట్రూత్. ఫర్బేరెన్స్ ఇస్ ద స్క్రిప్చర్. ఫర్బేరెన్స్ ఇస్ నాన్ వయలెన్స్. ఇట్ ఈస్ ద బ్లిస్ అండ్ కంపాషన్.
0: కనుకనే భారతీయుడు ఇంతకాలం జీవిస్తూ వచ్చారు.
1: దట్స్ హౌ భారతీయస్ లివ్డ్.
0: క్షమనే వారి యొక్క ప్రాణము.
1: దిస్ ఫర్గివ్నెస్ ఇస్ ద వెరీ బ్రెత్ ఆఫ్ లైఫ్.
0: క్షమనే వారి యొక్క శ్వాసము.
1: అండ్ దట్ ఇస్ వెరీ బ్రెత్.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములన్నీ కూడాను క్షమతోనే నిండి ఉంటున్నవి.
1: ది ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ ఫర్బేరెన్స్.
0: ఇలాంటి భారతదేశము ఇన్ని ఇక్కట్లకు, ఇన్ని కష్టములకు, ఇన్ని నష్టములకు, ఇన్ని దుఃఖములకు గురి అయి ఏమాత్రము లెక్క చేయకుండా స్థిరంగా నిలిచి ఉన్నదంటే దీంట్లో ఉన్నటువంటి క్షమ బలమే.
1: భారత్ కుడ్ ఎమర్జ్ సక్సెస్ఫుల్లీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆబ్స్టకల్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ లాసెస్ బికాస్ ఆఫ్ దిస్ ఫర్గివ్నెస్ ఆర్ ఫర్బేరెన్స్.
0: క్షమ కలిగినటువంటి వానికి ఏ బాధలు ఏమీ కదిలించలేవు.
1: ద వన్ విత్ స్టడీనెస్ cannot be shaken by any difficulty.
0: Aa chamale enatunti varini ee baadalu bangaram vale tipputu untai.
1: The one without this naturally becomes unsteady.
0: Chamapaina vishwasam kaliginatunti vyaktini evvareme kadinchina gaani idi kadaladu medaladu.
1: The one who relies on forbearance cannot be shaken. He will never waver.
0: Kanukane bharatiyulu hrudayamulandu nindi unnadi chamane.
1: And so it is this forgiveness which is present at the heart of every bharatiya.
0: Ee chamane inkoka roopamlo prema ani pilustu vacharu.
1: The kshama, forbearance, in another form can also be called love.
0: Ee prema ku paryaya padamu,
1: the synonym of love, prema,
0: shanti annaru.
1: Is peace, shanti.
0: Shanti anna, chama anna, prema anna, manavudanna. ఈ నాలుగింటికి ఒకే అర్థమే.
1: ఆల్ దీస్ వర్డ్స్ ద పీస్ ద ఫర్బేరెన్స్ లవ్ దే ఆర్ ఆల్ సినోనిమ్స్ కన్వేయింగ్ ది సేమ్ మీనింగ్.

0: అండ్ హ్యూమన్ మానవ కన్వే ది సేమ్ మీనింగ్.
1: కనుకనే మానవ అంటే ఉపనిషత్తులు యందు ప్రేమ అని దీనికి అర్థం.
0: ద వెరీ టర్మ్ మానవ అకార్డింగ్ టు ఉపనిషత్ మీన్స్ లవ్.
1: ఇలాంటి ప్రేమతత్వం కలిగినటువంటి వాడే భారతీయుడు.
0: యు ఆర్ ఎ ట్రూ భారతీయ ఇఫ్ యు హావ్ గాట్ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
1: అట్టి భారతీయుడి యొక్క తత్వమును ఈనాడు గుర్తించుకొనలేక ప్రాచీన భారతీయ సంస్కృతిని విస్మరించి లౌకికమైన భౌతికమైన తాత్కాలికమైనటువంటి యొక్క ఈ లౌకిక బాధలకు గురి అవుతున్నారు.
0: ది ప్రిస్టైన్ గ్లోరీ ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ టోటలీ ఫర్గాటన్ టుడే. వీ గో బై ద మోడర్న్ కన్ఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ అండ్ దేర్ ఫోర్ వీ మీట్ ప్రాబ్లమ్స్.
1: క్షమనే నీవు ఒకదోరి ప్రశ్నించు.
0: జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్.
1: ఏ క్షమ, నీ క్షమ యొక్క శక్తి ఎంతవరకు ఉన్నది?
0: We can question the forbearance within us. What is your power?
1: అని చెప్తే చెప్పడానికి సాధ్యం కాదనింది.
0: And you get the reply.
1: యతో వాచో నివర్తంతే అప్యాప్య మనసాసః.
0: There came the reply. It's beyond the comprehension.
1: వాక్కునొక్కని
0: either by word.
1: మనసునొక్కని
0: nor by the mind.
1: ఏక ఆకార చోదనతులు గాని
0: or by form.
1: అందించడానికి వీలు కాదు అని.
0: Cannot be estimated.
1: అంతటి పవిత్రమైనటువంటి సంతృప్తి భారతీయ సంస్కృతి.
0: దట్ ఈస్ ద సీక్రెట్ కల్చర్ ఆఫ్ భారత్.
1: ఈ సంస్కృతియే సర్వ దేశములకు కూడా చాటుతూ వచ్చింది.
0: ద సేమ్ కల్చర్ ద సీక్రెట్ కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ప్రొపగేటెడ్
1: అనాది కాలం నుండి సర్వ దేశములకు కూడా ఈ భారతీయ సంస్కృతి చాటటం చేతనే అన్ని దేశముల వారు కూడా లోక సమస్త సుఖినో భవంతు అని ఆనందించారు.
0: దట్ హ్యాస్ బిన్ ది క్వింటెసెన్స్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్ టు ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
1: దీనిని స్మరించినటువంటి వారు సర్వత్రా కూడా సుఖంగానే ఉంటారు.
0: దోస్ దట్ హ్యావ్ దిస్ ప్రేయర్ థింకింగ్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీబడి విల్ బి పీస్ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్.
1: కనుకనే భారతీయ సంస్కృతి యొక్క ప్రభావము
0: ది ఎఫెక్ట్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్
1: సర్వత్రా కూడా ఉండినటువంటి ఒక దైవత్వాన్ని స్మరించటమే.
0: ఈస్ టు ఫీల్ అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఎవ్రీవేర్.
1: ఇలాంటి భారతీయ సంస్కృతిని విద్యార్థులు గుర్తించుకొనలేక అనేక రకములైనటువంటి యొక్క భౌతిక భాగ్యముల కోసమై
0: ది స్టూడెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ ద కల్చర్
1: అనేక రకములుగా పాటుపడుతున్నారు.
0: ది స్ట్రగుల్ హార్డ్ ఫర్ ఫిజికల్ ప్లెజర్స్ అండ్ ప్రాస్పెరిటీ.
1: కాదు కాదు,
0: ఈ షుడ్
1: భారతీయ సంస్కృతి కొన్ని పదములకు చిన్నవిగా ముట్టింపు చేసినాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది కల్చర్ ఆఫ్ భారత్ హ్యాస్ ఇండికేటెడ్ సర్టన్ సైన్.
1: ఓ భారతీయుడా,
0: ఓ భారతీయ,
1: గాలి కంటే అతి వేగంగా పోయేటువంటిది ఏది?
0: వాట్ ఈస్ దట్ రన్స్ ఫాస్టర్ దాన్ ద విండ్?
1: కొంతమంది ఈనాడు సైంటిస్ట్ అంతా కూడా లైట్ అంటారు.
0: మోడర్న్ సైంటిస్ట్ సే
1: లైట్. ఇంకా ఏమేమో చెప్తారు.
0: దే గివ్ డిఫరెంట్ ఆన్సర్స్.
1: దీనిని భారతీయ సంస్కృతి అంగీకరించలేదు.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ డస్ నాట్ ఎండోర్స్ ఇట్.
1: అన్నింటికంటే వేగంగా పోయేటువంటిది
0: దట్ విచ్ ఇస్ ఫాస్టెస్ట్.
1: అన్నింటికంటే అతి శీఘ్రంగా చేరేటువంటిది
0: దట్ విచ్ కెన్ రీచ్ very fast.
1: మానవుని మనసే అన్నారు.
0: ఈజ్ ద హ్యూమన్ మైండ్.
1: ఇంకా ప్రపంచంలో అన్ని పదార్థముల కంటే బరువైనటువంటి పదార్థం ఏమిటి?
0: వాట్ ఈజ్ ది హెవియెస్ట్ ఇన్ దిస్ వరల్డ్?
1: నవ్వుతూ నవ్వుతూ చెప్పింది
0: ది కల్చర్ ఆఫ్ భారత్ గేవ్ ఎ స్మైలింగ్ రిప్లై.
1: కన్న తల్లియే అన్నింటికంటే బలమైనటువంటిది.
0: ఇన్ఫాక్ట్ ఫిజికల్ మదర్ ఈజ్ స్ట్రాంగెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్.
1: తల్లికి మించినటువంటి బరువు అయినటువంటి వస్తువు ఈ జగత్తులో కనరాదు.
0: దేర్ ఇస్ నో అదర్ వన్ హూ హాస్ గాట్ దట్ హెవీనెస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ ఆఫ్ మదర్.
1: తల్లి యొక్క బలమే దేశం యొక్క బలము.
0: ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మదర్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మదర్ ల్యాండ్.
1: అందుకోసమనే భారత దేశము భారత మాత అని పిలుస్తూ వచ్చారు.
0: దేర్ ఫోర్ భారత్ ఈస్ భారత మాత మదర్ ల్యాండ్.
1: మదర్ ల్యాండ్ అని పిలుస్తూ వచ్చారు కాని ఎందుకు ఫాదర్ ల్యాండ్ అని పిలిచకూడదు?
0: వీ కాల్ దిస్ కంట్రీ మదర్ ల్యాండ్, వై నాట్ ఫాదర్ ల్యాండ్?
1: లేదు, నా తల్లి ఎందు అంతటి పట్టుత్వం ఉంటుంది.
0: ది స్ట్రెంగ్త్ లైస్ విత్ ద మదర్.
1: ఇంకా రెండవది, విదేశాలకు పోయినప్పుడు నిన్ను ఆప్యాయతగా గౌరవించి పలకరించేటువంటిది ఎవరు అన్నారు?
0: వెన్ యు గో అబ్రాడ్ who is the one who will talk to you with all the affection and respect?
1: Adiye mana matrubhasha annaru.
0: That is our mother tongue.
1: Idinadu matrudesham.
0: This is my motherland.
1: Idinapiya matrubhasha.
0: దిస్ ఇస్ మై మదర్
1: ఇది నా మతవంశు
0: ఇస్ మై రిలీజియన్
1: ఎదగొట్టి నుడువనేరని
0: ఇట్ ఇస్ నాట్ ప్రౌడ్ ఆఫ్
1: బతికిన పీను కొట్టండి వస్తుంది కలడా
0: దాట్ అమౌంట్ ఈక్వల్ టు డెత్ నన్ను
1: ఎక్కడ పోయినప్పటికీ నన్ను పలకరించి నాతో ముచ్చట్లాడేటువంటిది నా యొక్క భాషనే
0: It's only my mother tongue that enables me to converse freely with anybody whom I
1: ఎక్కడికి పోయినప్పటికీ కనిపించేటువంటిది నా యొక్క తల్లియే
0: Wherever I go, I would like to meet my mother. I find my mother
1: everywhere. That
0: which is faster. All the planes are simply plane.
1: కాదు మనసే
0: ఇస్ ద మైండ్ దట్ ఫాస్టెస్ట్
1: సర్వత పాణిపాద ఆ మనసు
0: ఇస్ ద మైండ్ దట్ స్ప్రెడ్ ఎవ్రీవేర్
1: మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయో మోక్షం వరకు తీసుకెళ్తుంది ఈ మనసు
0: మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండేజ్ అండ్ ఆల్సో లిబరేషన్
1: ఇంకా దానికంటే ఇంకా ముందుకు పోయేటువంటిది ఏమిటి
0: వాట్ ఈస్ ద ట్రాన్సెండ్స్ దాట్
1: కనుక ఇంత స్పీడ్ గా పోతుంది
0: మైండ్ గోస్ సో ఫాస్ట్
1: ఇలాంటి ఉపమానాలు భారతీయ సంస్కృతి యందు అనేకంగా కనిపిస్తూ వచ్చాయి
0: సచ్ ఇల్లస్ట్రేషన్ ఎగ్జాంపుల్స్ వీ ఫైండ్ ఇన్ఫినిట్ ఇన్ ద కల్చర్ ఆఫ్ భారత్
1: ఇంతియే కాదు
0: నాట్ ఓన్లీ దిస్
1: ఇంకా విద్యార్థులు చక్కగా గుర్తించవలసినవి ఎన్నో ఉన్నాయి
0: స్టూడెంట్స్ హావ్ గాట్ టు నో మెనీ మోర్ థింగ్స్
1: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు అన్నారు
0: ఇట్ ఈస్ సెడ్ దట్ నథింగ్ మోర్
1: అదే క్షమ
0: దట్ ఫర్బేరెన్స్
1: అదే శాంతము
0: దట్ ఈస్ పీస్
1: అదే ఒక విధమైనటువంటి వేదము
0: దట్ ఈస్ స్క్రిప్చర్
1: ఈ సత్యములకు ప్రేమకు ఉండినటువంటి ఒక డిఫరెన్స్ గుర్తించడానికి ప్రయత్నించాలి
0: వి హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రూత్ అండ్ లవ్
1: ఈ ప్రేమకు దుఃఖం అనేది కనిపించదు
0: లవ్ ఇస్ బియాండ్ మిజరీ
1: ఎంతసేపు అయినప్పటికీ దీనికి నవ్విస్తూనే పోతుంది కానీ దీనికి దుఃఖం ఏమాత్రం కనిపించదు
0: లవ్ ఇస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్ నో ట్రేస్ ఆఫ్ సాడ్నెస్
1: ఒకరిని నొప్పించదు తాను నొప్పి పడదు
0: It won't hurt anybody nor get hurt in turn.
1: నొప్పించక తానో ఒక తప్పించుకు తిరుగునట్టి ధన్యుడి ప్రేమ.
0: And it's love which will never hurt nor get hurt. And thus escapes the two.
1: ఒకరిని నొప్పించదు ఈ ప్రేమ.
0: This love will not harm anybody.
1: తాను నొప్పి పడదు.
0: Nor get harmed.
1: తప్పించుకు తిరుగుతుంది.
0: And it transcends the two.
1: ఈ విధమైన యొక్క సమస్తకరమైనటువంటి శక్తి స్వరూపమే ఈ ప్రేమ.
0: This love is all powerful.
1: కనుకనే ప్రేమకు కోపం వస్తుంది అనుకుంటారు మీరు
0: సమ్టైమ్స్ వీ మే ఫీల్ లవ్ ఆల్సో క్యారీ ద ట్యాగ్
1: భగవంతుడు నాపైన కోపంగా ఉంటున్నాడు అని అనుకుంటారు
0: సమ్ పీపుల్ సే గాడ్ ఈస్ యాంగ్రీ విత్ మీ
1: భగవంతునికి కోపమే లేదు
0: దేర్ ఇస్ నో యాంగర్ ఇన్ గాడ్ అట్ ఆల్
1: కోపం అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఈనాటి వరకు
0: గాడ్ ఈస్ జస్ట్ మేకింగ్ అటెంప్ట్ టు నో వాట్ యాంగర్ ఈజ్
1: ఎక్కడ చూసినా ప్రేమ ప్రేమ ప్రేమ భగవంతునికి ద్వేషం అంటే అనుకున్నాం
0: People say God has hatred.
1: ఈ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అని అన్ని వైపులా తిరిగి చూస్తున్నాడు.
0: God is in search of this hatred where it is.
1: ఎక్కడ చూసినా కనిపించటం లేదు.
0: Nowhere it is noticed.
1: కట్టకడబటికి
0: Finally,
1: చీకట్లో ఏమైనా ఉంటుండాలో ఏమో ఈ ప్రేమ.
0: Maybe that it may be there in dark.
1: అక్కడ కూడా లైట్ వేస్తూ పోయాడు.
0: There also he moves about with his torch on.
1: అక్కడ కనిపించలేదు.
0: Is not noticed.
1: కాబట్టి ప్రేమకు స్థానం లేనటువంటి స్థానమే లేదు.
0: In fact, there's no place where there's no love.
1: దాంట్లో ద్వేషం లేదు
0: దేర్స్ నో హెట్రెడ్
1: దాంట్లో అసూయ లేదు
0: దేర్స్ నో జెలసీ
1: ఆ ప్రేమకు ప్రేమనే సాటి
0: లవ్ ఈస్ లవ్ దట్స్ ఆల్ అన్ఈక్వల్ అన్పారలల్
1: ప్రేమ హృదయమే
0: అండ్ హార్ట్ ఇస్ ద సెంటర్
1: ప్రసన్నమైనటువంటి హృదయము
0: దాట్ విచ్ ఇస్ సో సాఫ్ట్ అండ్ టెండర్
1: ప్రేమ హృదయమే
0: అండ్ లవ్ ఇస్ ద
1: పరిపూర్ణమైనటువంటి ప్రేమ
0: ఇస్ ద టోటల్ లవ్
1: ప్రేమ ప్రేమనే
0: లవ్ ఇస్ లవ్
1: అనంతమైన ప్రేమ
0: ఇట్ ఇస్ ఇన్ఫినిట్
1: అద్వితీయమైన ప్రేమ
0: నాన్ జ్యువల్
1: అమరత్వమైన ప్రేమ
0: ఇమ్మార్టల్
1: అమృతమైనటువంటి ప్రేమ అట్టి ప్రేమను
0: దట్ లవ్
1: ఎక్కడో ఉన్నది కనిపించడం లేదనుకోవటం చాలా పొరపాటు
0: ఇస్ ఎ మిస్టేక్ ఇఫ్ యు థింక్ వేర్ ఇట్ ఈస్ దట్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు నోటీస్ ఇట్
1: నీవు తన యందున్నటువంటి ప్రేమను తాను గుర్తించుకోలేక బయట తట్టు తిరుగుతూ ఉన్నావు
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో ద లవ్ విత్ ఇన్ యూ బట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ అవుట్ సైడ్
1: కనుక నీవు బయట చూస్తుంటే బయట ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది
0: అండ్ సో హౌ డు యు ఎక్స్పెక్ట్ టు ఫైండ్ ఇట్ అవుట్ సైడ్
1: ఈ టవల్ ను ఎక్కడ ఉంది అని చూస్తే టవల్ ఉన్న దగ్గర చూస్తే తెలుస్తుంది కానీ టవల్ లేని దగ్గర పోయి ఏది నా టవల్ ఏది నా టవల్ అంటే ఎక్కడ కనిపిస్తుంది
0: యూ కెన్ ఫైండ్ అవుట్ దట్ టవల్ వేర్ ఇట్ ఈస్ డ్రాప్డ్ నాట్ అవుట్ సైడ్ అదర్ స్పాట్స్
1: ఈ టవల్ అయినా ఒక చోట ఉండవచ్చును ఒక చోట లేకుండా పోవచ్చు
0: దిస్ టవల్ బి ప్రెసెంట్ అట్ వన్ ప్లేస్
1: కానీ ప్రేమ లేని చోటే లేదు
0: బట్ లవ్ ఇస్ ఎవ్రీవేర్
1: సర్వత్రా నిండినటువంటిది ప్రేమని
0: ఇట్ ఈస్ ఆల్ ఓవర్
1: అలాంటి ప్రేమతత్వానికి కోపం ఎక్కడి నుంచి వస్తుంది
0: How do you expect anger? How do you expect the place for anger there in love?
1: తన ఇష్టానికి విరుద్ధంగా చేసినప్పుడు ఒక విధమైన కోపం అని అనుకుంటారు.
0: We think when something goes wrong with our likes and preferences,
1: that there's anger.
0: Inside there's nothing, no dislikes in the divinity.
1: కాబట్టి దానికి కోపం ఎట్లా వస్తుంది?
0: How do you expect anger there?
1: రావడానికి వీలేదు.
0: No chance.
1: ఎప్పుడు చూసినా గానీ తన వెంట జంట ఇంట కంట ఉంటున్నాడు.
0: And God is present with you, in you, above you, around
1: you. Below you, around you.
0: Above you, below you, around you.
1: కనుక అట్టి ప్రేమతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించక,
0: వితౌట్ మేకింగ్ అటెంప్టింగ్ అటెంప్ట్ టు నో లవ్,
1: ప్రేమ ఎక్కడో ఉన్నది అనుకుంటే చాలా పొరపాటు.
0: ఇఫ్ యు థింక్ దట్ లవ్ ఇస్ ప్రెజెంట్ ఇట్ సమ్వేర్ ఎల్స్,
1: భారతీయ సంస్కృతి అంతా ఇకును ప్రేమమయమే.
0: ది ఎంటైర్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: దీని సంస్కృతిని ఏ విధంగా పూజించారు?
0: హౌ ఇస్ ఇట్ కన్సిడర్డ్?
1: సంస్కరింపబడటం చేతనే ఇది సంస్కృతి అయిపోయింది.
0: దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ పాలిష్డ్ ఈ సంస్కృతి కల్చర్.
1: ఇది ఒక సంస్కృతి వల్ల ఏర్పడింది.
0: This cloth is because of this processing.
1: ఇది ఎక్కడ నుంచి వచ్చింది మొదలు?
0: How did you get it?
1: ప్రత్తి నుంచి వచ్చింది.
0: It's out of cotton.
1: ప్రత్తిని దారం నుంచి తీసి,
0: and you get yarn out of it.
1: దాని విత్తనం నుంచి వేరు చేసి,
0: you separate it from the seed.
1: ఆ ప్రత్తిని వేరు చేసి,
0: and you separate the cotton.
1: ఆ ప్రత్తిని దారంగా తీసి,
0: and make threads out of it.
1: దారాన్ని తిరిగి ఒక ఏకంలో వేసి,
0: and then you just bring them together.
1: ఇది ఒక వస్త్రంగా నేయటం చేత,
0: and make it into cloth.
1: ఇది ఒక వస్త్రమైపోయింది.
0: So it is cloth now.
1: ఇన్ని సంస్కారాలు చేయటం వల్లనే ఈ వస్త్రం ఒక రూపకంగా ధరించింది.
0: Because of this processing refinement you find this cloth now.
1: ఇది ఒక వెండి తట్ట,
0: and this is a silver plate.
1: కానీ ఇది సిల్వర్ ప్లేట్ అని ఏ రీతిగా చెప్పగలవు?
0: హౌ కెన్ యూ సే సో?
1: ఇది మొట్టమొదటి ఒక వెండి.
0: ఇట్ ఈస్ సిల్వర్.
1: ఈ వెండిని ఒక కంసాలకి ఇచ్చి,
0: అండ్ ఇట్స్ గివెన్ టు గోల్డ్ స్మిత్,
1: అతను దీన్ని బాగా కరగబెట్టి,
0: అండ్ హీ విల్ మెల్ట్ ఇట్,
1: ఆ కరగబెట్టి చాలా నిప్పు వేసి,
0: అండ్ హీ విల్ బర్న్ ఇట్,
1: ఒక విధమైనటువంటి ఒక లిక్విడ్ గా చేశాడు,
0: అండ్ హీ విల్ మేక్ ఇట్ ఇంటు ఏ లిక్విడ్ ఫామ్.
1: లిక్విడ్ గా చేసి
0: ఆఫ్టర్ దట్
1: ఒక అచ్చులో పోసి,
0: అండ్ హీ పుట్ ఇట్ ఇన్ ఎ మోల్డ్,
1: తట్టగా అట్టాడు,
0: అండ్ దెన్ మేడ్ ఇంటు ఏ ప్లేట్.
1: ఇన్ని రకమైనటువంటి యొక్క అవస్థలు పెట్టిన తర్వాతే ఇది ఇప్పుడు ఉపయోగించుకునే తట్టగా రూపొందింది.
0: ఆఫ్టర్ పాసింగ్ త్రూ డిఫరెంట్ స్టెప్స్ అండ్ స్టేజెస్ యూ హ్యావ్ దిస్ ప్లేట్ దట్ యూ మేక్ యూజ్ ఆఫ్.
1: కనుక ఒక వెండి తట్టగా తయారు కావాలంటే ఎన్ని విధములు సంస్కరింప చేయాలి?
0: సో ఫర్ సిల్వర్ టు బికమ్ ఎ ప్లేట్ ఇట్ హాస్ గాట్ టు బి రిఫైన్డ్ పాలిష్డ్ ప్రాసెస్.
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: సామాన్యమైనటువంటి మానవుడు,
0: ఆర్డినరీ మ్యాన్,
1: దైవ మానవుడిగా రూపొందాలంటే
0: టు బికమ్ డివైన్
1: ఎన్ని విధాలు సంస్కరింప చేయాలి?
0: హి హస్ గాట్ టు బి రిఫైన్డ్.
1: ఆ సంస్కారంకు వీరు ఏమాత్రమో ప్రయత్నం చేయటం లేదు.
0: యు ఆర్ నాట్ మేకింగ్ ఎ అటెంప్ట్ టు పాస్ త్రూ ద ప్రాసెస్.
1: నేను మానవుడు,
0: ఐ యామ్ ఎ హ్యూమన్ బీయింగ్,
1: టక్కన నేను దైవం కావాలా అంటారు.
0: ఐ షుడ్ ఇన్స్టంటేనియస్లీ బికమ్ డివైన్
1: అవుతాడు. అయితే ఆ నమ్మకమైన నీలో ఉండాలి కదా?
0: బట్ యు హావ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ లైక్ దాట్.
1: ఆ పూర్ణమైనటువంటి నమ్మకం నీ ఎందు ఉండాలి కదా?
0: యూ షుడ్ హావ్ ద టోటల్ ఫెయిత్ ఇన్ ఇట్.
1: నమ్మకము లేక నమ్మిన వాని వలె తిరుగువాడికి ఒక్క ప్రేమ కాదు.
0: అండ్ యూ బిహేవ్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, ఇన్ ఫ్యాక్ట్ యూ డూ నాట్ హ్యావ్.
1: నమ్మినట్టుగా నటిస్తున్నాడు,
0: యూ ప్రిటెండ్ సర్,
1: కానీ నమ్మకం లేదు,
0: అండ్ యూ హ్యావ్ నో ఫెయిత్ ఇన్.
1: అలాంటి వానికి ఎట్లా కనిపిస్తుంది ఈ ప్రేమ?
0: దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు ఎక్స్పీరియన్స్ లవ్?
1: ప్రేమ రూపము,
0: ఇట్స్ లవ్ ఫార్మ్.
1: బ్రహ్మము ప్రేమమేము,
0: అండ్ గాడ్ ఇస్ లవ్.
1: ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును.
0: ఇట్స్ ఓన్లీ లవ్ టు లవ్, దట్ ఈస్ ది ప్రిన్సిపల్.
1: ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును.
0: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్, లవ్ టు లవ్.
1: ప్రేమ ప్రేమతోనే సంధించాలి.
0: అండ్ లవ్ టు లవ్ కనెక్షన్ ఓన్లీ ఇస్ పాసిబుల్.
1: కనుకనే అట్టి ప్రేమ స్వరూపమే నిజమైన సంస్కారం.
0: దట్ ది ఫార్మ్ ఆఫ్ లవ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ రిఫైన్మెంట్ కల్చర్.
1: ప్రపంచంలో,
0: in this world today,
1: దైవాన్ని గురించి,
0: about God,
1: అనేక మంది అనేక విధమైనటువంటి పరిశోధనలు చేస్తున్నారు.
0: Many people have been experimenting and investigating.
1: పరిశోధనలే కాదు,
0: not merely experimentation,
1: సందేశం కూడా కొంత జరుగుతూ ఉండాలి.
0: And we also find the message being passed on.
1: ఆ మెసేజ్ ద్వారా మిస్సేజ్ గా మారిపోతుండాలి.
0: Through that message we miss in this age.
1: ఏంటి ఈ మెసేజ్?
0: What is the message?
1: నిజంగా దైవత్వాన్ని వెతకడం అంటే దీన్ని వెతకపోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సెర్చ్ ఫర్ గాడ్.
1: ఎందు చూచిన అందందే కలడు.
0: యూ విల్ ఫైండ్ హిమ్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యూ వాంట్.
1: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు కూడా చెప్పాడు.
0: ప్రహ్లాద డిక్లేర్ దిస్ సెట్ అన్ ఎంగేజ్.
1: హిందు కలడు అందులేడని సందేహం వలదు.
0: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ ఈస్ నాట్ దేర్.
1: చక్రి సర్వోపగతుండు.
0: దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఎందెందు వెతకి చూచిన అందందే కానబడను.
0: వేర్ ఎవర్ యూ సెర్చ్ ఫర్ హిమ్ యూ విల్ ఫైండ్ హిమ్ దేర్.
1: తన మనసులో అన్ని డౌట్స్ నింపుకొని,
0: with all the doubts in his mind,
1: tadwara naaki satyanni ganipinchalante etta ganipastundi.
0: How do you expect him to find and experience truth?
1: కనుకనే సత్యరూపము బ్రహ్మము.
0: దేర్ఫోర్ గాడ్ ఇస్ ట్రూత్.
1: దీనిపైన సందేహానికి అవకాశమే ఉండదు.
0: నెవర్ డౌట్ దిస్.
1: తప్పక నీవు ఆ సత్యంతో చూడు.
0: విత్ ద ట్రూత్ యూ సీ,
1: ఎదురు తక్షణమే కనిపిస్తాడు.
0: యూ విల్ ఫైండ్ ద మేనిఫెస్టేషన్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: కనుక
0: సో
1: భారతీయ సంస్కృతి,
0: ది కల్చర్ ఆఫ్ భారత్
1: ఎంత ఉత్తమమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత దీర్ఘమైనటువంటిదో, ఎంత దివ్యమైనటువంటిదో, ఎంత భవ్యమైనటువంటిదో.
0: ఇట్ ఈస్ సో నావెల్, యూనిక్ అండ్ ఎవర్ గ్రీన్ అండ్ ఫ్రెష్.
1: విచారణ చేస్తే,
0: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఇంక్వైర్,
1: తప్పక విషయం స్వరూపకంగానే కనిపిస్తుంది.
0: యూ విల్ అండర్స్టాండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్ మేనిఫెస్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: కానీ విచారణ చేస్తున్నారు.
0: బట్ వీ డోంట్ గో దట్ ఫార్.
1: విరుద్ధమైనటువంటి విచారణ చేస్తున్నారు.
0: వీ గో ఇన్ ద రివర్స్ డైరెక్షన్.
1: దీన్ని ఒక్కొక్క సమయం లోపల,
0: దిస్ అట్ వన్ టైం,
1: అనేక మంది సైంటిస్ట్ అంతా కూడాను,
0: మెనీ సైంటిస్ట్,
1: ఈ దైవత్వాన్ని గురించి ఎన్నో పరిశోధనలు చేస్తూ వచ్చారు.
0: దే వెంట్ ఆన్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ డివినిటీ.
1: చూచి,
0: హావింగ్ ఎంక్వైర్డ్,
1: ఒకానొక సమయం లోపల,
0: ఎట్ వన్ టైం,
1: చర్చిల్ వచ్చి,
0: చర్చిల్ కేమ్,
1: చెప్పాడు.
0: హీ సెడ్,
1: ఒరే పిచ్చివాడా,
0: ఓ మ్యాడ్ క్యాన్,
1: దైవం ఎక్కడా, దైవం ఎక్కడా నీవు వెతుకుతున్నావు.
0: యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్.
1: మొట్టమొదటి నీవెవరు, నీవు ఎక్కడున్నావు నీవు తెలుసుకో.
0: ఫస్ట్ నో దై సెల్ఫ్, ఫస్ట్ నో వేర్ యుర్.
1: యు ఆర్ నాట్ కాంక్వైర్డ్ విత్ గాడ్.
0: యు కెనాట్ ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్.
1: ఎక్కడ చూసినా కానీ యు హ్యావ్ కాంక్వైర్డ్ ఇన్ గాడ్, ఇన్ సెల్ఫ్.
0: ఫస్ట్ యు కాంక్వర్ యువర్ సెల్ఫ్, దెన్ యూ విల్ బి ఏబుల్ టు విజువలైజ్ గాడ్ విత్ ఇన్.
1: నీ ఎందే ఉంటున్నాడు.
0: హీస్ ఇన్ యూ.
1: ఇది తెలుసుకోలేక,
0: వితౌట్ నోయింగ్ దిస్,
1: ఎక్కడో దైవాన్ని అంతా వెతకడానికని అమెరికాకు పోతున్నాడు, జపాన్కి పోతున్నాడు, జర్మనీకి పోతున్నాడు, ఎక్కడికెక్కడ పోతున్నాడు.
0: యు ఆర్ ఇన్ వెయిన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ప్లేసెస్ లైక్ జపాన్, అమెరికా అండ్ సో ఆన్. ఎక్కడ
1: పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: ఒక హాఫ్ ఇంచ్ కూడా లేదు, ఉదయాంతరానికి చేరు.
0: గో విత్ ఇన్ హాఫ్ ఎన్ ఇంచ్,
1: అక్కడ నీకు కనిపిస్తాడు.
0: దేర్ యు ఫైండ్ గాడ్.
1: బయట దృష్టిని పెంచుకుంటూ లోపల స్వరూపాన్ని కనిపించాలంటే ఎట్లా కనిపిస్తుంది?
0: Being totally exterior,
1: నీవు మొట్టమొదటి లోపల దృష్టిని నీ పెంచుకో.
0: గో విత్ ఇన్,
1: లోపల నీ కంటికి కనిపిస్తుంది.
0: దెన్ యుల్ సీ ద ట్రూ ఫార్మ్ దేర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమనే నీ దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: ప్రేమనే నీ యొక్క సర్వస్వము.
0: లవ్ ఇస్ యువర్ ప్రాపర్టీ.
1: ఈ ప్రేమత్వం లోపల నీవు ప్రేమ చేతనే పొందాలి.
0: అండ్ యూ కెన్ అక్వైర్ లవ్ త్రూ లవ్ ఓన్లీ.
1: కనుకనే
0: సో
1: ఆ ప్రేమను నీవు ఏ రీతిగా చూడాలంటే,
0: హౌ ఆర్ యూ టు ఎక్స్పీరియన్స్ ఇట్?

0: ప్రేమసుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే.
1: ఇన్ దిస్ బారన్ ల్యాండ్ బిరిట్ ఆఫ్ లవ్ లెట్ us sow the seeds of love విత్ ఆల్ ది ఎమోషన్ ఆఫ్ లవ్ విత్ లెట్స్ హ్యావ్ ద రెయిన్ ఆఫ్ ప్రేమ తత్వం అనేది ది రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో.
0: ఒక్క ద్వాపర యుగమునందు మాత్రమే చక్కగా అర్థమైతే వచ్చింది.
1: ది హోల్ ప్రిన్సిపల్ వాజ్ అండర్స్టూడ్ ఇన్ ద ద్వాపర ఏజ్.
0: ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపించాడు.
1: దే కుడ్ సీ కృష్ణ ఎవరి
0: వారికి ఆ కృష్ణ రూపం వారికి చాలా ఇష్టము.
1: బికాస్ దే రిలిష్ దట్ ఫార్మ్ వెరీ మచ్
0: ఎవరి రూపంను వారు ధరించి ఎవరి రూపం వారు భ్రమించి ఎవరి రూపం వారు చింతించినప్పుడు ఆ రూపం వారు సాక్షాత్కరిస్తుంది.
1: గాడ్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్ అండ్ ప్రిఫరెన్స్.
0: కానీ కృష్ణుని గుర్తించుకోలేదు.
1: But it's not possible for everybody to know Krishna.
0: Idu Yashoda kumarudu vidu.
1: They just take him as a son of Yashoda.
0: Idu pichi pichi pannalanni chestunnadu.
1: And he does all mischief.
0: Veellinti nunchi teesipothunnadu vaallintiki pedutunnadu venna. Vaallinti nunchi chestunnadu veellintiki pedutunnadu venna.
1: He goes on stealing butter and distributing.
0: Ee cheating enduku cheyali Krishnudu?
1: Why this cheating?
0: Ee cheating anukunnaru.
1: People thought it is cheating.
0: కాదు కాదు.
1: బట్ ఇస్ నాట్ సో.
0: ఇందులో ఎంతయో రహస్యం ఉంటుండది.
1: బట్ దేర్ ఇస్ సీక్రెట్ బిహైండ్ ఇట్.
0: ఏమిటిది వెన్న?
1: ఇట్ ఇస్ బట్టర్.
0: వెన్ననిగా
1: బట్టర్ మెంట్
0: పాలలో నుంచి బాగా మద్దన చేసి
1: వెన్ యూ చర్న్ మిల్క్
0: మద్దన నుంచి తిరిగి దీనికి ఒక స్వరూపాన్ని ధరించి
1: అండ్ దెన్ ఇట్ టేక్స్ ఎ ఫార్మ్
0: ఇందులో పవిత్రమైనటువంటి ఒక వెన్నగా రూపొందింపజేశారు.
1: అండ్ ఇట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బట్టర్.
0: భగవంతుణ్ణి అనేక రూపంలో ఉన్నటువంటి వాడిని ఒక ఏకరూపకంగా తీవాలంటే ఈ రకమైనటువంటి మద్దన జరగాలి.
1: దిస్ చర్నింగ్ ప్రాసెస్ ఇస్ నెసెసరీ టు ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఆ యూనిటీలోనే డివినిటీ ఉంటుండాలి.
1: దేర్ ఇన్ దట్ యూనిటీ లైస్ ద డివినిటీ.
0: చిన్న విషయం మీరు తీసుకోండి చక్కగా.
1: టేక్ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్.
0: పాలును పిండావు.
1: అండ్ యూ హావ్ డ్రాన్ మిల్క్.
0: స్టవ్ పైన పెట్టావు, కాంచుతూ ఉన్నావు.
1: యూ జస్ట్ kept it over the stove and heated.
0: కాంచుతూ ఉన్నప్పుడు
1: and when it's so
0: సన్ని పాలు పొంగినాయి.
1: As you boil it you find the milk rising up.
0: అక్కడ నీళ్లు తీసుకున్నావు, దాంతో చల్లినావు.
1: And naturally the milk level comes down.
0: ఆ యొక్క పొంగినటువంటి పాలు చల్లారిపోయింది.
1: And the boiling milk gets splashed comes down.
0: అప్పుడు
1: then
0: ఏంటి ఇది?
1: What is this?
0: పాలు నుంచి ఎందుకు ఇది పొంగిపోయినాయి?
1: How is that you find boiling my milk rising?
0: Pala, nee enduku challari naave ani adigite
1: how is it so calm now?
0: Adi cheptu undadi.
1: Then it tells now
0: inta kalamu nenu neeti tho sneham chesukunnanu.
1: So long we are in the company of water.
0: Ee agni samskaram cheta naa sneham veedipoyindi.
1: Because of boiling process we were separated.
0: Ee yokka paalu nunchi nenu veedipoyanu.
1: I'm separated from milk.
0: కనుకనే నేను ఇంకా ఏకాంతంగా నిలిచలేను.
1: ఐ డోంట్ వాంట్ టు రిమైన్ అలోన్
0: అని అడుక్కు వెళ్లిపోయాను.
1: దేర్ఫోర్ ఐ సబ్డ్యూడ్ మై సెల్ఫ్.
0: ఎంత గొప్ప చూడండి,
1: వాట్ సాక్రిఫైస్.
0: ఆ సన్నిహితమైనటువంటి స్నేహము చల్లారడానికి ఇన్ని విధములైనటువంటి ఒక ఉపాయం చెప్పారు.
1: అండ్ దట్ హ్యాస్ బీన్ ది డివైస్ గివెన్ సో హ్యాస్ టు బ్రింగ్ డౌన్ ద లెవెల్ ఆఫ్ బాయిలింగ్ మిల్క్ టు కమ్ టు నార్మల్.
0: కనుక దైవత్వము లోపల
1: ఇన్ డివినిటీ
0: ఇంతటి విషయం రహస్యాలంతా ఉన్నాయి.
1: సో మెనీ సీక్రెట్స్ ఆర్ దేర్.
0: కృష్ణుని యొక్క చర్యల లోపల కూడాను వెన్న.
1: ఇన్ యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ది బట్టర్.
0: ఎక్కడికి వెళ్లినా కూడాను దొంగతనం చేశాడనుకుంటున్నారు చాలా మంది. ఆ పదం చాలా చెడ్డది.
1: పీపుల్ సే కృష్ణ హ్యాస్ స్టోలన్ బట్టర్. ద వర్డ్ స్టీల్ ఈజ్ వెరీ బ్యాడ్.
0: దొంగతనం చేస్తే నోరం తప్పుకొని వస్తాడా?
1: అండ్ ఇఫ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ స్టీల్స్ డూ ఎక్స్పెక్ట్ కృష్ణ టు స్మియర్ బట్టర్ ఆల్ ఓవర్ ది ఫేస్?
0: లేదు. యశోదకే సందేహం కలిగింది.
1: యశోద డౌటెడ్
0: కృష్ణ.
1: కృష్ణ
0: నోరంతా వెన్న వాసన.
1: హౌ ఇస్ ఇట్ ఐ స్మెల్ బట్టర్?
0: ఊరంతా ఆగడంబు.
1: ద హోల్ నైబర్హుడ్ నోస్.
0: ఒకటే రద్దుల్.
1: అండ్ వీ ఫైండ్ కంప్లైంట్.
0: ఊరంతా లేవు బాలా.
1: యూర్ సో యంగ్ స్మాల్.
0: నీ నుంచి ఇంత అల్లరి జరుగుతుండదా?
1: వై సో మచ్ ఆఫ్ మిస్చీఫ్?
0: ఏమిటి ఇది మిచ్చి?
1: వాట్ ఇస్ ఆల్ దిస్?
0: మన ఇంటిలో వెన్న లేదా?
1: డోంట్ వీ హావ్ బట్టర్?
0: అడిగిన నేను పెట్టనా?
1: ఇఫ్ యు ఆస్క్ డోంట్ ఐ సర్వ్ యూ?
0: కానీ ఎందుకు ఇంటింటికి పోయి నువ్వు వెన్న తీసుకుంటున్నావు?
1: దెన్ వై డు యూ గో టు ద నైబర్హుడ్ అండ్ స్టీల్?
0: చెప్పాడు.
1: అండ్ హీ సెడ్
0: అమ్మా
1: మదర్
0: మన ఇంటిలో వెన్న లేదని కాదు.
1: నాట్ దట్ వీ డోంట్ హ్యావ్.
0: కానీ వెన్ననగా హృదయమే దీనికి పేరు.
1: బట్టర్ మీన్స్ ద హార్ట్.
0: అది ఇతరుల హృదయాల లోపల అది మరింత పవిత్రంగా ఉంటుంటాయి.
1: ఇన్ ది హార్ట్స్ ఇట్ ఈస్ ఫుల్.
0: ఇంటిలో ఉన్న వెన్న కొంతవరకును ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది.
1: బట్టర్ ఎట్ హోమ్ మే బి డిఫరెంట్.
0: బయట వారి వెన్న చాలా పరిశుద్ధంగా ఉంటుంది.
1: అండ్ ద బటర్ అవుట్ సైడ్ ఇస్ వెరీ ప్యూర్.
0: అంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: దానికి పవిత్రమైనటువంటి యొక్క వాసన కూడా ఉంటుంది.
1: అండ్ ఇట్స్ గాట్ వెరీ గుడ్ స్మెల్ టూ.
0: కనుక
1: సో
0: నాయన, నీవు బయట దీనికంత నీవు వెళ్ళొద్దు.
1: సో మదర్ స్టార్టెడ్ టెలింగ్, డోంట్ గో అవుట్ సైడ్.
0: నీకు కావాల్సిన వెన్న నా ఇంట్లోనే ఉండాలి, పెడతాను నేను.
1: వాట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ సర్వ్ యు అట్ హోమ్
0: అని చెప్తే అక్కర్లేదు నాకు.
1: And when Mother Sri Krishna said, I
0: don't know. నాకు గొప్ప వెన్నగా కనిపిస్తుంది.
1: In fact, I relish the butter of others.
0: దీనికి నేను దొంగతనం చేయలేదు.
1: Not that I steal.
0: వారిని ప్రత్యక్షంగా అడిగి దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్టే తీసుకుంటున్నాను.
1: In fact, I collect butter as they watch me.
0: దీనిని పురస్కరించుకుని అందరి కూడా భక్తులు కూడాను బడా చిత్త చోర బృందావన సంచార, ఓ చిత్తచోరుడా అంటారు.
1: Devotees also sing the name of God, telling that you are a big thief, you steal our heart.
0: ee vidhanga chepte krishnudu chaala aanandinchetunte vaadata.
1: When we call him a big thief, Krishna is very happy.
0: Evarinaina poi are donga ani adigithe evara nen dongana ani pottaadaku vastadu.
1: If you say anybody you are a thief, well, he'll certainly fight with you.
0: కానీ కృష్ణుణ్ణి దొంగని పిలిస్తే అతి కాదు, గట్టిగా పిలిచాలోర బృందావన సంచార.
1: యు సే ఫుల్ థ్రోటెడ్, యువర్ బిగ్ థీఫ్ ఓ కృష్ణ,
0: చోరుడు,
1: యువర్ బిగ్ థీఫ్
0: అని ఎంత పాటలుగా చేసి గానంగాను తాళంగా వేసుకుంటూ ఎంత ఆనందంగా పాడతారు.
1: ఇఫ్ యు సింగ్ లౌడ్ అండ్ అకార్డింగ్ టు ట్యూన్ ఇన్ ద బీట్, కృష్ణ విల్ బి వెరీ హ్యాపీ.
0: కనుక భగవంతునికి చోరుడు అనగా చిత్త చోరుడు.
1: మీన్ God robs, steals your heart.
0: అందరి హృదయం లోపల కూడాను ప్రకాశించేవాడు.
1: And God is present in everyone's heart.
0: ఆ హృదయంలో ఉన్నటువంటి వెన్ననే చిత్తంగా ఉంటుంటాది.
1: And that very butter is the heart.
0: కనుక అట్టి హృదయాన్ని అపహరించేటువంటి వాడు కృష్ణుడు అన్నారు.
1: It's only Krishna who steals that heart of love.
0: దైవత్వంలో ఆ పేర్లు ఎందు కూడాను ఎంతో రహస్యాలంతా ఉంటాయి.
1: There are so many secrets in these words.
0: కృష్ణీతి కృష్ణ అన్నారు.
1: కృష్ణీతి కృష్ణ.
0: కృష్ణీతి కృష్ణ అన్నాడు.
1: కృష్ణీతి కృష్ణ.
0: కృష్ణీతి కృష్ణ అన్నాడు.
1: కృష్ణీతి కృష్ణ.
0: కృష్ణీతి కృష్ణ అంటే కృషి అనగా సేద్యం చేసేటువంటి వాడు కృష్ణుడు.
1: కృషి మీన్స్ ది అగ్రికల్చరిస్ట్, ద ఫార్మర్ హూ టిల్స్ యువర్ ల్యాండ్, ప్లౌస్ యువర్ ల్యాండ్.
0: కృష్ణీతి కృష్ణ ఆనందించేటువంటి వాడు కృష్ణుడు.
1: ద వన్ హూ ఇస్ ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: కృష్ణీతి కృష్ణ దాన్ని పెట్టి సంతోషపడేటువంటి వాడు కృష్ణుడు.
1: అండ్ హీ సర్వ్స్ యూ అండ్ హీ ఫీల్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
0: కనుక ఈ పేర్లలో కూడా ఎంతో అంతరార్థాలంతా ఉన్నాయి.
1: దిస్ నామెన్క్లేచర్ ఆల్సో క్యారీస్ లాట్ ఆఫ్ మీనింగ్.
0: హృదయ భూమిని దున్ని,
1: ది ల్యాండ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ హ్యాస్ టు బి ప్లౌడ్.
0: ప్రేమ అనేటువంటి పెరుగును వేసి,
1: అండ్ దిస్ లవ్ హ్యాస్ టు బి సోన్.
0: హృదయ క్షీరం అనేటువంటి యొక్క హృదయాన్ని,
1: అండ్ ది హ్యూమన్ హార్ట్,
0: పెరుగుగా చేస్తూ వచ్చి,
1: అండ్ ఇట్ హ్యాస్ టు బి కర్డ్ల్డ్
0: అనగా పెరుగు చేయాలంటే పెరుగే వెయ్యాలి.
1: ఇన్ ఆర్డర్ టు కర్డల్ ఇట్ యూ హావ్ టు పుట్ సమ్ కర్డ్ దేర్.
0: కనుక ప్రేమ స్వరూపుని పొందాలనుకుంటే ప్రేమ చేతనే పొందాలి.
1: యూ కెన్ అటైన్ గాడ్ హూ ఇస్ లవ్ త్రూ లవ్ ఓన్లీ.
0: కనుక నేను ప్రేమ చేతనే భగవంతుడు చిక్కుతాడు.
1: యూ కెన్ అటైన్ గాడ్ ఓన్లీ త్రూ లవ్.
0: ఇటువంటి భారతీయ సంస్కృతి ఇంకా ఎంతనో రహస్యంగా ఉంటుంటుంది.
1: దేర్ సో మెనీ సీక్రెట్స్ ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కల్చర్ అండ్ పెట్టారు మన
1: సంస్కృతి. వి హావ్ గాట్ దిస్ సమ్మర్ కోర్స్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: స్పిరిచువాలిటీ అంటే గాని, కల్చర్ అంటే గాని భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: ఈ స్పిరిచువాలిటీ లోపలనే కల్చర్, అది ఒక పద్ధతి సంస్కృతి అని.
1: ఇన్ ది స్పిరిచువాలిటీ దేర్ ఇస్ కల్చర్ బిహైండ్.
0: దాన్ని సంస్కరింపజేసినటువంటి సంస్కృతి.
1: అండ్ దట్ విచ్ రిఫైన్స్ యూ.
0: బంగారం మన చేతిలో ఉంటుండాలి.
1: వెన్ యూ హావ్ గోల్డ్ ఆన్ హ్యాండ్.
0: కంసాలకి ఇచ్చేటప్పటికే
1: వెన్ యూ విన్ గోల్డ్,
0: ఒక గాజు తీయమని చెప్పి ఇచ్చావు.
1: యూ వాంట్ హిమ్ టు మేక్ బ్యాంగిల్స్.
0: దాన్ని వాడు అగ్నిలో వేసి,
1: అండ్ హిల్ పుట్ ఇట్ ఇన్
0: ఫైర్, సాగ వెరికి,
1: బర్న్
0: చిత్తుతో కొట్టి,
1: హ్యామర్
0: సాగ వెరికి,
1: అండ్ హిల్ స్ట్రెచ్ ఇట్ ఫర్
0: అనేక కటింగ్లు చేసి,
1: అండ్ హిల్ కట్స్ ఇట్ రిపీట్.
0: ఇంత చేసి కట్ కడపడికి మూడో దినమే గాజు అనేటువంటి దాన్ని స్వయంగా తీసుకుని వచ్చి,
1: ఆన్ థర్డ్ డే హి విల్ మేక్ ఎ బ్యూటిఫుల్ బ్యాంగిల్ అండ్ గివ్ ఇట్ యు.
0: ఈ బ్యాంగిల్ కావడానికి ఎంత సంస్కరింప చేయాలి?
1: హౌ మచ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇట్ హాస్ బీన్ త్రూ.
0: మన భూమిలో పండినటువంటి పంట,
1: ద హార్వెస్ట్ వీ హ్యావ్,
0: ఆ పంట ప్యాడీ పంట వచ్చింది.
1: వీ హావ్ గాట్ ప్యాడీ ఫర్ ఎగ్జాంపుల్.
0: దాన్నంతా ఇంటికి తీసుకుని వచ్చాము.
1: వీ బ్రింగ్ ఇట్ హోమ్.
0: రూమ్ లో సంచుల్లో వేశాము.
1: అండ్ యూ ఆల్ ది బ్యాగ్స్ ఆర్ కెప్ట్.
0: కానీ అట్లనే మనం తింటామా?
1: బట్ డూ యూ ఈట్ ప్యాడీ స్ట్రైట్ అవే?
0: లేదే.
1: నో.
0: దాన్ని దంచి,
1: అండ్ ఇట్ హ్యాస్ టు బి,
0: పొట్టును వేరు చేసి,
1: హస్క్ హ్యాస్ టు బి సెపరేటెడ్.
0: ఆ పేలినటువంటి బియ్యాన్ని,
1: ద రైస్,
0: నీళ్లలో పెట్టి
1: ఉడకబెట్టి
0: అన్నంగా చేసి తదుపరి దాన్ని భుజిస్తున్నాము.
1: అండ్ దట్ ఫుడ్ ఈస్ ఓన్లీ పార్టేకెన్.
0: పుట్టింది పుట్టినట్టుగానే అనుభవించడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఈట్ ప్యాడీ స్ట్రైట్ అవే.
0: సంస్కరింపబడిన తర్వాతే దాన్ని అనుభవించవచ్చు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ దెన్ ఓన్లీ యూ కెన్.
0: కొన్ని విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరు పుట్టిన తక్షణమే మీరు ఇన్ని విద్యలు నేర్చలేరు.
1: యు హావ్ నాట్ పిక్డ్ అప్ ఆల్ దిస్ నాలెడ్జ్ లెర్న్
0: క్రమక్రమేణ ఏబిసిడి అని దిద్దుకొని,
1: యు బిగిన్ విత్ ఆల్ఫబెట్స్,
0: దాని నోట్ తో పలుకొని,
1: అండ్ యూ స్టార్ట్
0: రాసుకొని,
1: రిపీటింగ్ అండ్ రైటింగ్
0: ఏబిసిడి రాసి,
1: యు రైట్ ద లెటర్
0: దాని ఒక స్పెల్లింగ్ గా కట్టి,
1: అండ్ యూ
0: ఆ స్పెల్లింగ్ తిరిగి వర్డ్స్ లో చేర్చి,
1: యూ పిక్అప్ ది స్పెల్లింగ్ అండ్ వర్డ్స్,
0: జరిగిన తర్వాతనే నీవు దాన్ని చదవగలుగుతున్నావు.
1: ఫైనల్లీ యూ విల్ బి ఏబుల్ టు రీడ్ ద హోల్ సెంటెన్స్.
0: కనుక
1: సో
0: దానికి ఈ యొక్క సంస్కృతి అంతా ఇట్లా ఉన్నాయి.
1: ఫర్ దట్ దిస్ కల్చర్ ఇస్ ఎసెన్షియల్.
0: కరిగించాలి.
1: అండ్ ఇట్ హస్ మెల్టెడ్
0: దానికి మెల్ట్ చేసి దాన్ని ఒక ప్రింట్ లో వెయ్యాలి.
1: అండ్ ఇట్ హాస్ టు ప్రాసెస్.
0: సుత్తితో కొట్టాలి.
1: ఇట్ మస్ట్ బి హ్యామర్.
0: సాగ బెరకాలి.
1: అట్మాస్ఫియర్
0: షైనింగ్ వెయ్యాలి.
1: అండ్ ఇట్ మస్ట్ బి
0: దానికి
1: పాలిష్డ్.
0: అప్పుడే దీనికి ఒక చక్కని అందం వచ్చేస్తుంది.
1: దెన్ ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: అందువల్లనే అందం రావాలంటే ఎంతో గొప్ప పని చేయాలి.
1: సో హాస్ టు బి బ్యూటిఫుల్. It has, we have to pass through different steps.
0: ఒకానొక సమయం లోపల రావణునికి కోపం వచ్చిందట.
1: At one time Ravana was very angry.
0: కోపం వచ్చి
1: in that fury
0: భరించుకోలేకపోయాడు.
1: He could not bear control.
0: ఈశ్వరుని దగ్గరికి పోయి
1: went to Ishwara.
0: Ishwara,
1: Ishwara,
0: నీకెంత భేదము, ఎంత భేదము,
1: భేదము,
0: భేదము,
1: డిఫరెన్స్, what's difference?
0: నీకు ఎంత సంకుచితమైన బుద్ధి.
1: How narrow minded you are.
0: అందము చందము ఆ లావణ్యము ఆడువారికే ఒసగి ఈ మగవారిని తుమ్మమొద్దుగా చేసిన కారణమేమి.
1: హౌ ఇస్ ఇట్ యు మేడ్ లేడీ సో బ్యూటిఫుల్ అండ్ జస్ట్ మేడ్ మ్యాన్ ఎ లాగ్ ఆఫ్ వుడ్? వై వై దిస్ డిఫరెన్స్?
0: అందము చందము ఆ లావణ్యము,
1: దట్స్ ఎ బ్యూటీ
0: ఆడవారికే ఇచ్చి,
1: ఆల్ దట్ బ్యూటీ ఇస్ గివెన్ టు విమెన్ ఓన్లీ,
0: ఈ మగవారిని
1: అండ్ యు మేడ్ మ్యాన్
0: తుమ్మమొద్దుగా చేసిన కారణమేమి.
1: లాగ్ ఆఫ్ వుడ్ నాట్ ఎట్ ఆల్ ప్రెజెంటబుల్. వై?
0: అప్పుడు నువ్వు ఆడటాయి.
1: దెన్ బ్రహ్మాస్త్రుడు
0: పిచ్చివాడా, అందం అంటే ఏమిటో నీకు తెలియకోకుండా పోవటం వల్ల ఈ విధంగా పోలికలు చేస్తున్నా నీవు.
1: దెన్ హీ సెడ్ బికాస్ యూ డోంట్ నో వాట్ బ్యూటీ ఈస్ యూఆర్ కంపేరింగ్ లైక్ దాట్.
0: తిరిగి ఈశ్వరుడు జవాబు ఇచ్చాడట.
1: దెన్ ఈశ్వర గేవ్ అనదర్.
0: ఆ మగవారి సుంపుల సొగసు ఆడవారికి ఏది?
1: దట్ కైండ్ ఆఫ్ బ్యూటీ అమంగ్ మెన్ ఈస్ నాట్.
0: ఆ మగ నెమలి పింఛము సొగసు ఆడు నెమలికి ఏది?
1: The beauty of male peacock is not noticed there among
0: women. Avotuliya moopuchandamu avulakuni edi?
1: And you also find an ox that's male that's more beautiful than the cow.
0: Adigetappudiki noru musukunnadata.
1: And then he kept his mouth shut.
0: Enta andamainatundi idi nemali.
1: How male peacock.
0: Dani yokka andamu aadunemaliki ochinda?
1: And the beauty is not noticed among the female.
0: Avotuliya goparam yokka andamu ఆవునికి వచ్చిందా?
1: ఆక్స్ దట్ హెస్ గాట్ ద బ్యూటీ మోర్ దెన్ ద కౌ.
0: కాబట్టి దేని దేనికి ఎక్కడెక్కడ అందం ఇవ్వాలో అక్కడ ఇస్తుంటాను.
1: సో గాడ్ మేక్స్ లుక్ బ్యూటిఫుల్ టు సర్టన్ కేటగిరీ.
0: అందం అనేటువంటిది నా హృదయం నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: బ్యూటీ కమ్స్ అవుట్ ఆఫ్ మై ఓన్ హార్ట్.
0: నా హృదయమే అందమైనటువంటిది.
1: మై హార్ట్ ఈస్ బ్యూటిఫుల్.
0: నేనే అందమైనటువంటి వాడను.
1: ఐఎమ్ బ్యూటిఫుల్ హ్యాండ్స్.
0: కనుక నా అందానికి తగినట్టుగా ఆనందాన్ని ఇస్తుంటాను.
1: దేర్ఫోర్ ఐ గివ్ బ్లిస్ అప్రోప్రియేట్.
0: వికారులైనటువంటి వారి కాబట్టి మీకు వికారమే అందంగా కనిపిస్తుంది.
1: యాజ్ యు ఆర్ అగ్లీ యు నోటీస్ ఓన్లీ అగ్లీనెస్ ఎవ్రీవేర్.
0: రామాయణంలో చెప్పినారు.
1: ఇన్ రామాయణ ఇట్ ఇస్ సెడ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: శూర్పణఖ,
1: శూర్పణఖ
0: అందంగా ఉన్నాను నేనని రాముల దగ్గరికి వచ్చిందట.
1: She came to Rama thinking that she is very, very beautiful, extremely
0: Rama,
1: beautiful.
0: Naya kandama ee Sitakunda.
1: Do you think Rama, the Sita is that beautiful as I am?
0: Kevalu dokkabolinatundi ee Sita.
1: Sita is so weak, that's all.
0: Nenu enta andanga unnanu chudu.
1: I am very beautiful, watch me.
0: Appudu navukunnarata Rama Lakshmanulu.
1: And Rama Lakshmana smiled.
0: Evaravar andam variki andanga kanipistundi.
1: Each one considers himself handsome.
0: కానీ అందంగా ఉన్న వాడిది వికారంగా కనిపిస్తుంది.
1: యు మే ఫీల్ హ్యాండ్సమ్ బట్ ఇట్స్ నాట్ సో టు అదర్స్
0: అని అనుకుని ఇంకా ఆమెతో తర్కం పెట్టుకుంటే మంచిది కాదని వెళ్లి రామని చెప్పారు. నీ అంతే అందమైనటువంటి వాళ్ళు మేము కాదు అనుకుని నీవు అందమైనటువంటి వాళ్ళని చేసుకోమ్మా అని పంపించారట.
1: దే ఫౌండ్ దట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ ఆర్గ్యూయింగ్ ఫర్దర్. దే సెడ్ సిన్స్ యు ఆర్ సో బ్యూటిఫుల్ అండ్ వి ఆర్ నాట్ దట్ బ్యూటిఫుల్ యాస్
0: ఈ విధంగా జగత్తులో
1: కూడా
0: అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క మాటల చేత దైవత్వాన్ని విమర్శిస్తూ ఉంటుంటారు.
1: Like these people go on criticizing, commenting.
0: Vimarsinchadam sulabham kani,
1: it's quite easy to comment. Easy to comment but difficult to inquire.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతీయ సంస్కృతి అనేటువంటిది,
1: ది కల్చర్ ఆఫ్ భారత్,
0: ఒక్కొక్క పదమునందు కూడాను ఒక్కొక్క అందము ఒక ఆనందము చెల్లరేగుతూ ఉంటుంది.
1: ఈచ్ వర్డ్ హాస్ గాట్ అందము బ్యూటీ, ఆనందము బ్లిస్.
0: ఆనందం లేని అందము, అందం లేని ఆనందము ఎక్కడ చిక్కుతుంది?
1: హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ బ్లిస్ వితౌట్ బ్యూటీ? హౌ కెన్ యూ
0: అందమే ఆనందం, ఆనందమే ఈశ్వర మకరందం.
1: బ్యూటీ ఇస్ బ్లిస్, బ్లిస్ ఇస్ బ్యూటీ.
0: అందమే ఆనందం, ఆనందం ఈశ్వర మకరందం.
1: స్వామి, దిస్ బ్యూటీ ఇస్ బ్లిస్ అండ్ దిస్ బ్లిస్ ఇస్ ది నెక్టర్ టు ఈశ్వర.
0: కనుకనే ఆ ఈశ్వర యొక్క తత్వం అనేటువంటిది ఈ విధంగా ఉంటాయి.
1: దిస్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఈశ్వర
0: అని కొన్ని రకములైనటువంటి గ్రంథములు ఉంది, మీకు చెప్తూ ఉంటుంది.
1: అండ్ దట్ హాస్ బీన్ సెడ్ ఇన్ సర్టన్ మెన్షన్ ఇన్ సర్టన్ స్క్రిప్చర్.
0: భారతీయ సంస్కృతిని మీరు చాలా శ్రద్ధాభక్తితో చదవండి.
1: రీడ్ ది గో త్రూ ది కల్చర్.
0: ఏ మతములకు భేదం లేదు దీనికి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నథింగ్ టు డు విత్
0: రిలీజియన్. అన్ని మతములు ఏకమైనటువంటిది.
1: ఆల్ రిలీజియన్స్ ఆర్ వన్.
0: అన్ని రూపములు ఏకమైనటువంటివి.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ వన్.
0: మనం నిన్న చెప్పాను, ఈ దేహానికి చచ్చిన తర్వాత ఎంతో గొప్పగా చేస్తుంటారు.
1: And people praise after the demise.
0: ఏని కోసం చేస్తున్నారంటే,
1: why?
0: మహమ్మడన్స్ అడిగితే వాళ్ళు చెప్పారు,
1: if you ask Mohammedans, they said,
0: అయ్యా
1: సార్,
0: ఈ దేహం లోపల పూర్వమంతా ఉండేటువంటి ఆత్మతత్వము చాలా అందమైనటువంటిది, విలువైనటువంటిది.
1: Earlier, the spirit of the self there in this body is highly valuable and so beautiful.
0: ఆ అందమైనటువంటి ఆత్మ జీవించినటువంటిది కనుకనే ఈ దేహానికి మేము నమస్కరిస్తున్నాం అన్నారు.
1: Since that beautiful spirit of self is over there in the body, we salute it.
0: దాని కూడా కొంతసేపు మోసి వాళ్ళు వెళ్ళిపోతుంటారు.
1: We also carry this body to certain distance.
0: అదే రీతిగా క్రిస్టియన్స్ కూడాను.
1: So also Christians.
0: ఈ యొక్క అందమైనటువంటి ఆత్మ ఈ దేహంలో పూర్వం ఉండినప్పుడు మేము లక్ష్యం చేయలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డిడ్ నాట్ కాగ్నైజ్ నోటీస్ ది సెల్ఫ్ ఇన్ ది బాడీ.
0: ఈనాడు ఈ దేహాన్ని వదిలిపెట్టిపోవటం చేత దానికి మేము గౌరవం ఇస్తున్నాం.
1: సిన్స్ ది సెల్ఫ్ హస్ లాస్ట్ దిస్ బాడీ వీ రెస్పెక్ట్ ఇట్ నౌ
0: అని దానికి గౌరవాన్ని ఇస్తూ,
1: సో దే రివియర్
0: అనేక రకములైనటువంటి యొక్క పూజలు చేస్తూ వచ్చారు.
1: దే ఆల్సో స్టార్ట్ రెస్పెక్టింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: ప్రతి మతమునందు కూడాను
1: ఇన్ ఎవ్రీ రిలీజియన్
0: ఈ దేహమునకు గౌరవించేటువంటి ఒక స్వభావం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఆల్సో this kind of ritual of respecting the body.
0: కాబట్టి మనం ఎప్పుడు కూడాను దేహానికి రెస్పెక్ట్ ఇవ్వాలి.
1: We have to respect the body.
0: దేహమనగా ఏమిటి? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
1: Body is the temple of God and God is the indweller in this body.
0: కనుక ఈ దేహము ఒక పవిత్రమైనటువంటి యొక్క మందిరము.
1: Therefore body is a sacred temple.
0: ఈ మందిరం చేత మనం ఒక మందిరంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం దర్శించాలి.
1: In this temple we should see the manifestation that the divine.
0: ఇలాంటి ప్రాచీన సంస్కృతినంతా కూడాను మీకు బోధించే నిమిత్తమై ఈ యొక్క సమ్మర్ క్లాసులన్నీ ప్రారంభించాము.
1: Summer classes are held to teach you this ancient culture.
0: ఇంతే కాకుండా,
1: not only this,
0: మన నిత్య జీవితంలో కూడాను
1: in our daily life
0: మనం దురభ్యాసమును దూరం చేసి,
1: we have to give up our bad
0: habits, సదభ్యాసమును అభివృద్ధి పరిచి,
1: cultivate good habits,
0: దీన్ని ఒక సంస్కృతిగా మార్చుతూ,
1: and then transform it,
0: ఈ సంస్కారాన్ని నీ యొక్క జీవిత పరమావధిగా విభజించుకోమన్నాను.
1: And this transformation should stay with us throughout our life.
0: కనుక సంస్కారమును పెంచుకోవటం చాలా గొప్ప.
1: To be cultured is a valuable thing.
0: చదువుకున్నంత మాత్రమే వాడు తన విద్యార్థి కాదు.
1: Mere knowledge will not make you educated.
0: సంస్కారమే లేకపోతే అది చదివే కాదు.
1: Without culture you cannot call yourself literate or educated.
0: కనుకనే చదువుకు సంస్కారం కూడా చేరాలి.
1: So culture is essential for every educated man.
0: అందుకోసమనే ప్రతి సంవత్సరం కూడాను హాలిడేస్ వచ్చినప్పుడు ఇంటికి పోయి పిచ్చి పిచ్చి ఆటలు, పిచ్చి పిచ్చి బొమ్మలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండే నిమిత్తమై ఈ సంస్కారంతో కూడినటువంటి ఒక దీనిని మీకు నిరూపించి, తద్వారా మీ మనసులు మార్చే నిమిత్తమై ఈ సంస్కారాలు పెట్టాం.
1: డ్యూరింగ్ వెకేషన్ దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ వేస్టింగ్ యువర్ టైమ్ ఇండల్జింగ్ ఇన్ వెయిన్ గాసిప్, వాచింగ్ అదర్స్ డిఫరెంట్ ఫిల్మ్స్ అండ్ సో ఆన్ ఇన్ ఆర్డర్ టు సీ ద టైమ్ ఇస్ స్పెంట్ ఇన్ ఎ యూస్ఫుల్ వే. సర్టన్ టీచింగ్స్ ఆన్ కల్చర్ ఈస్ గివెన్ టు యూ.

0: ఈ సామూహిక భజన గురునానక్ మొట్టమొదటి ప్రారంభించాడు.
1: కమ్యూనిటీ సింగింగ్ ఇస్ కమెన్స్డ్ బై గురునానక్.
0: ఈ యొక్క అనేక కంఠములు చేరి ఏకకంఠంగా భావించాలంటే ఇది సామూహిక భజన అన్నారు.
1: సింగింగ్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ ఈ సామూహిక భజన.
0: గురునానక్ చాలా భజన ఇష్టము.
1: గురునానక్ లైక్ దిస్ భజన్ వెరీ మచ్.
0: ఆయన దీనిని ప్రారంభించి దేశానికంతా అందించాడు.
1: హీ స్టార్టెడ్ ఇట్ అండ్ ప్రాపగేటెడ్ ఇట్.
0: కనుకనే అటువంటి మహనీయులంతా కూడా భారతదేశంలో అనేక రకములుగా ఉద్భవించి అనేక రకములుగా వర్ణించి అనేక రకములుగా బోధించి అనేక రకములుగా విచారం జరుపుతూ వచ్చారు.
1: ఇన్ఫాక్ట్ దిస్ హాస్ బీన్ ద బర్త్ ప్లేస్ ఫర్ మెనీ ఆఫ్ ది నోబుల్ సోల్స్ హూ ప్రాపగేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సామూహిక సంకీర్తన.
0: అందరూ చేరి ఒక్క కంఠంగా వచ్చినారంటే ఎంత ఆనందం వస్తుంది.
1: వెన్ వి ఆల్ సింగ్ టుగెదర్ హార్మోనియస్లీ ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ అని.
1: That is unity in diversity.
0: ఆ యూనిటీ డైవర్సిటీ లోపల మనం దిగాలి.
1: And we should get into that field and experience unity. And there lies the true bliss.
0: కనుక అట్టి ఆనందమైనటువంటి భజనను అందరూ ఏకంగా చేరి ఇంటిలో ఒక 10 మంది ఉంటే 10 మందితో పాటైనా ఈ భజన చేసుకుంటుంటే ఎంతనో ఆనందం కలుగుతుంది.
1: We have to experience this blissful bhajans at every home, at every residence, sing together.
2: You are listening to a summer course discourse delivered by Bhagavan on the 29th of May 2002. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: జగత్తులో భౌతికమైనటువంటి శరీరమునకు ప్రాకృతమైనటువంటి ఈ జీవితమునకు అనిత్యమైనటువంటి ఈ జీవితానికి ప్రాకృతమైనటువంటి తల్లిదండ్రులే, అనిత్యమైనటువంటి తల్లిదండ్రులే, భౌతికమైనటువంటి తల్లిదండ్రులే ప్రాప్తిస్తుంటారు.
1: ఇన్ దిస్ వరల్డ్ ద ఫిజికల్ వరల్డ్ ద మండేన్ వరల్డ్ ద టెంపరరీ అండ్ ఎఫీమరల్ వరల్డ్ వీ హ్యావ్ అవర్ పేరెంట్స్ హు ఆర్ ఆల్సో టెంపరరీ హు ఆర్ నాట్ పర్మనెంట్.
0: నివృత్తి మార్గంలో మనం విచారణ జరిపినప్పుడు నిత్య సత్యమైనటువంటి యొక్క మానవతకు ఎవరు నిజమైనటువంటి యొక్క బంధువులు అనేటువంటి దానిని ఈ శ్లోకం చక్కగా వివరిస్తుంది.
1: దిస్ శ్లోక విల్ క్లియర్లీ ఇండికేట్ ఇఫ్ వి విజువలైజ్ ఇన్ ది ఇన్వర్డ్ పాత్ అండ్ డైరెక్షన్ వి విల్ నో అవర్ ట్రూ రిలేషన్స్.
0: సత్యము మార్పు చెందినది కాదు.
1: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్.
0: త్రికాల భాజ్యమైనటువంటిది సత్యము.
1: ఇట్ రిమైన్స్ ద సేమ్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: అట్టి సత్యమే శాశ్వతమైన నిత్యమైన సత్యమైన తల్లి.
1: సచ్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ మదర్.
0: జ్ఞానం పిత. ఏమిటి ఈ జ్ఞానం?
1: వాట్ ఈస్ దిస్ విజ్డమ్?
0: భౌతిక జ్ఞానమా?
1: Is it physical?
0: లౌకిక జ్ఞానమా? లేకపోతే శాస్త్ర జ్ఞానమా?
1: Is it worldly knowledge or scientific knowledge or physical knowledge?
0: కాదు కాదు.
1: No.
0: ఇది సత్యమైనటువంటి ఒక జ్ఞానము.
1: It is the one of truth.
0: అది అద్వైత దర్శనం జ్ఞానం. ఏకత్వాన్ని ప్రబోధించేటువంటి జ్ఞానమే నిజమైనటువంటి తండ్రి.
1: The father is the wisdom here and the wisdom is non dual.
0: Dharmo bhrata. Manaku sodarulu untaru.
1: We have brothers.
0: Kaani ee sodarulu yendu enni vidhamainatvanti yokka bhinna bhavamulo untuntai.
1: Among brothers there are differences of opinions.
0: Kaani maranatvanti chelinchinatvanti ఏ విధమైనటువంటి మార్పు కలిగినటువంటి యొక్క ధర్మమే మనకు నిజమైనటువంటి సోదరుడు.
1: ది అన్వేవరింగ్ చేంజ్లెస్ పర్మనెంట్ బ్రదర్ హియర్ ఇస్ దిస్ ధర్మ ఆర్ రైచువస్నెస్.
0: అతనే దైవము.
1: దిస్ ధర్మ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఋషులందరూ కూడాను అరణ్యములో రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మస్వరూపుడు రాముడు.
1: సేజెస్ డిస్క్రైబ్ రామ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్.
0: కనుకనే ధర్మమే మనకు నిజమైనటువంటి మిత్రుడు, సోదరుడు.
1: ధర్మ ఇస్ అవర్ ట్రూ బ్రదర్.
0: దయాసఖ. దయ. దయకు మించినటువంటి దైవం వేరొకటి లేదు. దయకు మించినటువంటి ధర్మం మరొకటి లేదు. దయచేతనే ధన్యులవుతుంటారు మానవులు.
1: దేర్ ఇస్ నో ధర్మ బియాండ్ దిస్ దయ ఆర్ కంపాషన్. వీ రిడీమ్ అవర్ లైవ్స్ త్రూ దిస్ కంపాషన్.
0: అసురుడైనా భూసురుడైనా,
1: హి మే బి ది డెమన్ ఆర్
0: అఖండ తెలివి కలవాడైనా,
1: మైటీ ఇంటెలిజెంట్,
0: దయచేతనే ధన్యులు కావాలి.
1: హి ఇస్ లిబరేటెడ్ బై కంపాషన్.
0: ఆ దయ దైవం నుండి ఆవిర్భవించేటువంటిది.
1: అండ్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ కంపాషన్.
0: కనుకనే అతనే సఖ.
1: సో దిస్ కంపాషన్ ఇస్ అవర్ ఫ్రెండ్.
0: భార్యా పత్ని అనగా శాంతియే పత్ని.
1: పీస్ ఇస్ ద వైఫ్.
0: కానీ శాంతికి మించినటువంటి పత్ని మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో వైఫ్ హైయర్ దాన్ మోర్ దాన్ పీస్.
0: శాంతికి మించినటువంటి యొక్క పవిత్రత మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ సీక్రెట్ దాన్ పీస్.
0: ఈనాడు శాంతిని మనం కోల్పోవటం చేతనే అంతా ప్రపంచమంతా ఇక్కడను అశాంతితో కూలిపోతున్నది.
1: As we have lost the peace today, the whole world is full of agitations and anxieties.
0: Shantiye daivamu.
1: Peace is God.
0: Inka chama. Chamane putrudu.
1: Forbearance is the son.
0: పుత్రుడు లోకములో ఏదో ఉద్ధారము గావించేటువంటి వాడని భావిస్తుంటారు మానవులు.
1: The mankind feels that the son would help for the liberation.
0: భౌతికమైన అలౌకికమైనటువంటి పుత్రుడు కాదు ఉద్ధారం గావించినది.
1: It's not this physical mundane son that would help you.
0: ఉద్ధరించినటువంటి వాడు ఉత్తముడైనటువంటి దైవమే.
1: The one who helps for emancipation is God himself.
0: దీనిని పురస్కరించుకునే భగవద్గీత

0: Basing on this, it is said in Gita, God is mother, God is your father, God is your relation, God is your friend, He is your knowledge, He is your wealth, everything.
1: ఈ జగత్తంతయు కూడను భగవంతుని యొక్క స్వరూపమే.
0: The whole cosmos is the divine form.
1: సర్వం కల్విదం బ్రహ్మ. ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడను ఉన్నది బ్రహ్మనే.
0: The same Brahman, the principle present right from an atom and every cell.
1: కనిపించు పర్వతములు, గాలిని వీచు వృక్షములు, పారాడేటువంటి యొక్క పురుగులు, తినే తిండి, త్రాగే నీరు, పీల్చే గాలి, ఎగిరే పక్షులు, సర్వం కూడాను బ్రహ్మస్వరూపమే.
0: హై మౌంటైన్స్, ద జైజాంటిక్ ట్రీస్ అండ్ ది ఇన్సెక్ట్స్, ద ఫుడ్ దట్ వి పార్టేక్, ద వాటర్ దట్ వి డ్రింక్ అండ్ ది ఎయిర్ దట్ వి బ్రీద్ అండ్ బర్డ్స్ అండ్ బీస్ట్స్, దే ఆర్ ఆల్ ది డివైన్ ఫార్మ్స్.
1: చుక్కలన్నీ బ్రహ్మ.
0: Stars are divine.
1: Suryundu oka brahma.
0: Sun is God.
1: Chandrudannanu brahma.
0: So also the moon.
1: Jalamu brahma.
0: Water is God.
1: Swargamannanu brahma.
0: The heaven is divine.
1: Vaikunthamadi brahma.
0: The paradise.
1: Talliyu brahmaye tandri brahma.
0: Mother is God. Father is God.
1: భాగ్యం అది బ్రహ్మ.
0: ద వెల్త్.
1: వాళ్ళక్యం అది బ్రహ్మ.
0: ద లిబరేషన్.
1: జీవించుటది బ్రహ్మ. జీవి బ్రహ్మ.
0: ద వెరీ లైఫ్ అండ్ ఇండివిజువల్.
1: పుట్టించునది బ్రహ్మ.
0: ద కాజ్ ఫర్ అవర్ బర్త్.
1: పోషించునది బ్రహ్మ.
0: ద సస్టైనర్.
1: గిట్టించునది బ్రహ్మ.
0: For inhalation,
1: Gruhini Brahma,
0: the wife,
1: Kalamantayu Brahma,
0: the
1: Kayambu Brahma,
0: the body,
1: Prakrutiyantayu Brahma, Mana Prema Brahma,
0: the nature is God, the love is God,
1: Sarvamunu Brahma,
0: everything is divine,
1: Ee Sabhayu Brahma.
0: And this assembly is divine.
1: Satyamunu telpunatti ee Sai Brahma.
0: Sai who speaks truth here is Brahma.
1: Intakantanu veredi yeruga paratu.
0: What?
1: Prakruti antayu Brahma, mana prema Brahma.
0: The nature is God, the love is God.
1: Sarva

0: The members of this assembly who are pious and noble, what more is to be communicated to you?
1: Bhagavantudu, Shaktimayudu.
0: God is powerful.
1: Aa Shaktiye, Prakriti yokka Pratibimbam.
0: This power is the reflection of nature.
1: Prakriti yendunnatvanti samasta Shaktulu, Prakritilo jeevinche prati manavuni yendu kudanu untunnavi.
0: This power is latent in every human being.
1: Kanuka, భగవంతుడు, ప్రకృతి, జీవుడు, ఈ మూడు పదార్థములు కూడాను బ్రహ్మతత్వములే.
0: హెన్స్ గాడ్, నేచర్ అండ్ ఇండివిజువల్ ఆర్ డివైన్.
1: జీవుడు వేరు, దేవుడు వేరు కాదు.
0: ది ఇండివిజువల్ అండ్ గాడ్ ఆర్ నాట్ డిఫరెంట్.
1: జగత్తు వేరు, జగదీశ్వరుడు వేరు కాదు.
0: దిస్ నేచర్ అండ్ ద క్రియేటర్ ఆర్ నాట్ సెపరేట్.
1: సర్వం విష్ణుమయం జగత్.
0: ద హోల్ కాస్మోస్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ డివైన్.
1: కారణము.
0: One is the cause. God is the cause.
1: Prakriti karyamu.
0: Nature is the effect.
1: Karya karana sarupude bhagavantudu.
0: God is the combination of cause and effect.
1: Kanuka bhagavantuni anveshinchutaku manam yetti sadhanalu cheyanu akkarledu.
0: We don't need to follow any spiritual path to search for God.
1: Manushi endukudanu samasta shaktulu kudanu ividi unnavi.
0: In man, there are present so many potentialities.
1: అజ్ఞాతమైనటువంటి స్థితిలో ఇమిడి ఉంటున్నవి.
0: They are all present in a hidden way.
1: అజ్ఞాతమనగా ఏమిటి?
0: What do you mean by this?
1: తెలియనటువంటి స్థితియే.
0: That which is not known.
1: పాండవులు 11 సంవత్సరములు అరణ్యవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారని.
0: Pandavas spent 11 years in the forest. And one period.
1: అజ్ఞాతవాసం అనగా ఏమిటి? ఎవరికి నీ తెలియకుండా జీవించటమే అజ్ఞాతవాసం.
0: అజ్ఞాతవాస మీన్స్ ద లైఫ్ విచ్ ఇస్ నాట్ నోన్ ఆర్ రికగ్నైజ్డ్ బై ఎనీబడి.
1: సమస్త శక్తులు కూడాను మానవుని యందు అజ్ఞాతవాసం చేస్తున్నాయి.
0: లైక్ వైజ్ ఆల్ ద పొటెన్షియాలిటీస్ ఆర్ హిడెన్ ఇన్ మ్యాన్.
1: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకునలేక తాను అమాయకుడని, కేవలం అజ్ఞాని అని, శక్తిహీనుడని భ్రమిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్. హీ కన్సిడర్ హింసెల్ఫ్ ఇగ్నోరెంట్, ఇన్నోసెంట్ అండ్ వీక్.
1: మానవుడు మహాశక్తి సంపన్నుడు.
0: మ్యాన్ ఈస్ హైలీ పవర్ఫుల్.
1: దీనిని సైంటిస్టులు అన్ని విధాల విచారణ చెలిపి వివేకం చేత విజ్ఞానమును తెలుసుకుని అంత అణుమయం అన్నారు.
0: Scientists of repeated experiments and investigations called it essentially the knowledge and full of atom.
1: Kani Vedantulu anta brahmamayam annaru.
0: But spiritualists call it the whole thing is the embodiment of the divine.
1: Perulu matram pratyekanga unnavi kani rendinti yokka ekattvam okate.
0: The names are different but essentially convey the same.
1: Shaktiye brahma, brahmane shakti.
0: Energy is brahma, brahma is energy.
1: కనుకనే జగత్తునందు ఒక విధమైనటువంటి శక్తి సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
0: Therefore this energy is present all over this world.
1: మనము చేయునటువంటిది, చూచున్నటువంటిది సర్వం కూడాను శక్తిమయమే.
0: What we see, what we do is full of energy.
1: ఈనాడు పదార్థంగా మనం గోచరిస్తుంది.
0: Today you see the matter.
1: ఈనాడు జీవుడిగా మనం గోచరిస్తుంది.
0: We see the individual.
1: కడపటికి జీవుడు, పదార్థము, సర్వం కూడాను శక్తిమయంగా మారిపోతుంది.
0: Ultimately you will know that the matter and individual are atomic essential.
1: కానీ ఈనాటి యొక్క విజ్ఞానవంతులు కూడాను సైన్స్ అండ్ మెటీరియల్ అని పెట్టారు, మ్యాటర్ అని.
0: Scientists call it as material, matter.
1: కానీ మ్యాటర్ అనేటువంటిదే లేదు ఈ జగత్తులో.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దిస్.
1: అంతా శక్తియే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ.
1: నీకు కనిపించే సమయంలో మ్యాటర్ గా ఉండవచ్చును.
0: You find it as matter.
1: తిరిగి తదుపరి అది శక్తిలో ప్రవేశిస్తుంది.
0: Later it transforms into energy.
1: నీకు కనిపించే సమయంలో జీవుడిగా ఉండవచ్చును.
0: You may see, you may find an individual.
1: తిరిగి ఆ జీవుడు కూడాను శక్తిగా మారిపోతుంది.
0: Even this individual gets transformed into energy.
1: కనుక వివిధ రూపనామములతో ఉండినటువంటి ఈ జగత్ అంతా కూడాను శక్తిమయమే.
0: Therefore this world which is full of name and form essentially is energy only.
1: ఈ శక్తి అనగా ఏమిటి?
0: What is this energy?
1: శక్తి అనగా కేవలము కంటికి కనిపించినది కాదు.
0: యూ డోంట్ సీ విత్ ఇన్.

0: చెవులకు వినిపించినది కాదు.
1: యు కాంట్ లిసన్ విత్ ది ఇయర్.
0: మనసుకు అనిపించినది కాదు.
1: యు కాంట్ కాంప్రిహెండ్.
0: హృదయాన్ని వినిపించినది కాదు.
1: ఇట్ విల్ నాట్ డిలైట్ యువర్ హార్ట్.
0: శక్తి శక్తియే.
1: ఎనర్జీ ఇస్ ఎనర్జీ.
0: అనగా ఇదియే దైవత్వము.
1: దిస్ ఇస్ డివినిటీ.
0: ప్రతి పదార్థమునకును ఒక ఆధారం ఉంటున్నది.
1: ఎవ్రీ మ్యాటర్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఫౌండేషన్. ద బేస్.
0: మానవునియందు విద్యుత్ శక్తి ఉంటున్నది.
1: దేర్ ఇస్ ఎలక్ట్రిసిటీ ఇన్ మ్యాన్.
0: అదే విద్యుత్ శక్తి జగత్తులో ఉంటున్నది.
1: ది వెరీ సేమ్ ఎలక్ట్రిసిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్.
0: మానవుని యందు కాంతి శక్తి ఉంటున్నది.
1: దేర్ ఇస్ లైట్ ఇన్ మ్యాన్.
0: అది ఈ జగత్తునందు ఉంటున్నది.
1: సేమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఔటర్ వరల్డ్.
0: మనిషి యందు రేడియో శక్తి ఉంటున్నది.
1: దేర్ ఇస్ రేడియో పవర్ ఇన్ మ్యాన్.
0: కానీ జగత్తునందు అదే శక్తి ఉంటున్నది.
1: ది వెరీ సేమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్
0: మనిషి యందు ఎక్స్రే శక్తి ఉంటున్నది.
1: దేర్ ఇస్ ఎక్స్రే పవర్ ఇన్ మ్యాన్.
0: కానీ జగత్తునందు అదే శక్తి ఉంటున్నది.
1: వెరీ సేమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్.
0: మనిషి ఎందు కాంతి శక్తి ఉంటున్నది.
1: దిస్ పవర్ ఆఫ్ లైట్.
0: ఈ శక్తియే తిరిగి జగత్తునందు ఉంటున్నది.
1: వెరీ సేమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్.
0: అయితే ఈ శక్తులన్నిటికీ ఒకటి ఆధారం ఉండాలి.
1: However, these forms of energy must have.
0: దేనికైనా ఒకటి ఆధారం ఉంటుండాలి.
1: They must depend on something else.
0: ఈ టంబ్లర్ ఉంటున్నదంటే ఈ టేబుల్ పైన టేబుల్ ఆధారంగా ఉంటుండాలి.
1: The tumbler you find here has got the table.
0: టేబుల్ నిల్చాలంటే దీనికి భూమి ఆధారంగా ఉంటుండాలి.
1: The table is present on the floor.
0: ఇది ఒకదానికి ఒకటి ఆధారంగా ఉంటుండాలి.
1: So one is the basis for the other.
0: కనుక ఈ సమస్త శక్తులకును ఆధారభూతుడైనటువంటి వాడే దైవము.
1: The essential basis for all forms of energy is God himself.
0: దీనిని అతీత శక్తులు అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు.
1: Philosophers call it as transcendental power.
0: కానీ సైంటిస్ట్ అంతా కూడాను సూపర్ పవర్ అన్నారు దీన్ని.
1: Scientists call it as atomic power. సూపర్ పవర్.
0: కనుకనే పేర్లు మాత్రం వ్యత్యాసంగా జరుగుతూ ఉండాలి. కానీ జగత్తు యొక్క విచారణ చేసినప్పుడు సర్వము ఒకటిగానే ఉంటుండాలి.
1: సో దేర్ ఇస్ ది డిఫరెన్స్ ఇన్ నేమ్ బట్ ఆన్ ఎంక్వైరీ యు ఫైండ్ ది బేసిక్.
0: మానవుని యందు కూడాను తనకు తెలియనటువంటి శక్తులు ఎన్నియో ఉంటుంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ దర్ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ దట్ హీ ఇస్ నాట్ అవేర్ ఆఫ్.
0: దీనిని సైంటిస్ట్ అంతా కూడాను
1: దిస్ సైంటిస్ట్
0: అనేక విధములైనటువంటి పేర్లతో ఉచ్చరిస్తూ వచ్చారు.
1: కాల్ ఇట్ బై డిఫరెంట్ నేమ్.
0: సైకోట్రానిక్ శక్తి అన్నారు.
1: They call it psychotonic energy.
0: Bioplasmic శక్తి అన్నారు.
1: Biocosmic energy.
0: అయితే దీనిని అతీత శక్తి అని వేదాంతులు పిలుస్తూ వచ్చారు.
1: Philosophers call it as transcendental power.
0: దీనిని ఎట్లా మనం తెలుసుకోవాలి?
1: How to know that?
0: దీనిని మానసిక శక్తి చేతను
1: through mental power.
0: ధారణా శక్తి not mental power, will power.
1: With the will power.
0: మానసిక శక్తి చేతను
1: విత్ ది విల్ పవర్
0: ధారణాశక్తి చేతను కాన్సన్ట్రేషన్
1: విత్ కాన్సన్ట్రేషన్
0: జ్ఞాన శక్తి చేతను
1: మెడిటేషన్
0: తర్వాత సమాధి శక్తి చేతను
1: విత్ ది సోషల్ పవర్
0: నాదు
1: సోషల్ సమాజం
0: సమాధి శక్తి
1: సమాధి
0: సమాధి
1: పవర్ దట్ వన్ గెట్స్ అవుట్ ఆఫ్ దట్ సమాధి
0: సౌండ్ స్టిప్స్ ఆఫ్ మైండ్ అని Sound state of mind. దీనిని సమాధి అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సమాధి.
0: ఈ నాలుగింటి ద్వారా అంతర్గతమై ఉండినటువంటి యొక్క ఆత్మశక్తిని గుర్తించడానికి వీలవుతుంది.
1: త్రూ దీస్ ఫోర్ వన్ కెన్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ది లేటెంట్ ఆత్మ.
0: ప్రతి వ్యక్తి కూడాను ప్రతి శక్తి కూడాను ప్రతి పదార్థం కూడాను కట్టకడపటికి దైవత్వంతో ఏకమైపోతుంది.
1: ఎవ్రీ ఇండివిజువల్ every form of energy and the material ultimately gets unified with God.
0: ఇక్కడ మనం చక్కగా విచారణ చేయాలి.
1: Here we have to inquire clearly.
0: మేము దైవంతో చేరిపోవాలి అనుకుంటారు.
1: We feel that we should merge in God.
0: మేము దైవమును నిల్చాలి.
1: That we should be near God.
0: మనం మోక్షమును పొందాలి.
1: That should attain liberation.
0: మాకు లిబరేషన్ ఏంటి కావాలి.
1: We want liberation.
0: ఎట్ట కలుగుతుంది?
1: How is it possible?
0: దీనిని చక్కగా విచారణ చేయాలి.
1: We have to investigate clearly.
0: భగవంతుడు రూపరహితుడు.
1: God is formless.
0: భగవంతుడు శక్తిమయుడు.
1: God is power.
0: భగవంతుడు జ్యోతిర్మయుడు.
1: God is light.
0: దీనిని భగవంతుని అష్ట విధములుగా ప్రబంధించి వచ్చారు.
1: God is described in 8 ways.
0: శబ్ద బ్రహ్మమయి.
1: The one of sound.
0: చరాచరమయి.
1: One of movement.
0: జ్యోతిర్మయి.
1: The light.
0: వాంగ్మయి.
1: The speech.
0: నిత్యానందమయి.
1: Eternal bliss.
0: పరాపరమయి.
1: Super power.
0: మాయామయి.
1: One of illusion.
0: శ్రీమయి.
1: And the one of wealth.
0: ఇలాంటి అష్ట శక్తులతో కూడినటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా నీవు పొందడానికి వీలవుతుంది?
1: ది డివినిటీ విత్ ఆల్ దీస్ ఎయిట్ ఫ్యాకల్టీస్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు కాంప్రిహెండ్ అండర్స్టాండ్?
0: నీరు నీరుతో చేరగలదు.
1: The water can combine with water.
0: గాలి గాలితో చేరగలదు.
1: The wind would mix with the wind.
0: నిప్పు నిప్పుతో చేరగలదు.
1: The fire joins the fire.
0: మట్టి మట్టితో చేరగలదు.
1: The mud unites with mud.
0: కాబట్టి భగవంతుడు రూపరహితుడు.
1: God is formless.
0: అతన్ని మనం చేరాలనుకున్నప్పుడు మనము కూడాను రూపరహితులు కావాలి.
1: To reach God, we should also be formless.
0: అనగా రూపరహితం అంటే ఏమిటి?
1: What do you mean by formlessness?
0: దేహాభిమానమును మరవాలి.
1: It only means we have to forget this body attachment.
0: అది ఏ ధ్యానము అన్నారు?
1: That is meditation.
0: అనగా దేహాభిమానము ఏనాడు మరచిపోతుమోనో అప్పుడే రూపరహితుడైనటువంటి దైవంతో మనం ఏకం కావచ్చు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ డే వెన్ యూ గివ్ అప్ ద బాడీ అటాచ్మెంట్ యూ కెన్ సర్టన్లీ అటైన్ ది డివినిటీ.
0: ఈ విధంగా దేనితో మనం ఏకం కావాలో ఆ దాని యొక్క స్వరూపాన్ని మనం పొందాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ వీ షుడ్ అస్యూమ్ దట్ ఫామ్ అండ్
0: దేహాభిమానమును నింపుకొని దైవాభిమానంతో దైవాన్ని ప్రార్థిస్తే ఇది ఫలసిద్ధి పొందేటువంటిది కాదు.
1: With all body attachment, when you pray to God, it is impossible to attain that state.
0: Bhagavantudu rooparahitudu.
1: God is formless.
0: Alanti rooparahitunni ee roopam ye reethiga pondagaladu?
1: With this form, how do you comprehend, know the form?
0: Kanuka neevu kuda nu rooparahitudu kavali.
1: So you should also be formless.
0: Rooparahitudu kavalante dehabhimanam povali.
1: It only means you should give up this body attachment.
0: Bhagavantudu jyotirmayudu.
1: God is light.
0: Nee yokka tattvamu జీవన జ్యోతిగా వెలగాలి.
1: యువర్ లైఫ్ షుడ్ బి ది లైఫ్ ఆఫ్ లైట్.
0: నేను ఒక జీవిని.
1: ఐ యామ్ ఇండివిజువల్.
0: నా యొక్క జీవన జ్యోతి
1: దిస్ లైట్ ఆఫ్ లైట్.
0: అది పరం జ్యోతి.
1: అండ్ దట్ ఈస్
0: ఈ జీవన జ్యోతి పరం జ్యోతి నుంచే వచ్చినటువంటిది.
1: దిస్ ల్యాంప్ హియర్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ దట్ లైట్.
0: కనుక ఈ జీవన జ్యోతి తిరిగి పరం జ్యోతిలో జీవమే కావాలి.
1: దిస్ ల్యాంప్ షుడ్ బి యునైటెడ్ విత్ దట్ లైట్, కాస్మిక్ లైట్.
0: ఎప్పుడు దేహాభిమానం మరతము అప్పుడు ఈ జీవ జ్యోతి వెలుగులుతుంది.
1: ద డే యూ గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ న్యాచురల్ యూ కెన్ అటైన్ దట్ లైట్.
0: దీపావళి దినంలో మీరు చూచి ఉంటారు.
1: యు మస్ట్ హావ్ సీన్ డ్యూరింగ్ దీపావళి ఫెస్టివల్.
0: ఒక్క క్యాండిల్ ని తీసుకుని పోయి అనేక జ్యోతులంతా అంటిస్తుంది.
1: విత్ వన్ క్యాండిల్ యూ కెన్ లైట్ అప్ ఆల్ అదర్ క్యాండిల్స్.
0: కాబట్టి ఏకంగా ఉండినటువంటి ఒక క్యాండిల్ అనేటువంటిది పరం జ్యోతి.
1: దిస్ వన్ క్యాండిల్ ఈజ్ ద సూపర్ లైట్.
0: అనేక జ్యోతులను అంటించడం చేత ఆ జ్యోతులంతా కూడా జీవన జ్యోతులు.
1: ఇట్ విల్ light the other remaining lights.
0: Kanukane daivamu paranjyoti.
1: God is the super
0: paranjyoti nintine ee jeevana jyotulu anetuvanti yerpadutu vachayi.
1: It is this cosmic light that is the cause for others.
0: Kanuka manamu jeevana jyotiga manam bhavinchi jyotini manamu ekagratalo nunchukoni tadwara jnanam salipi daivatvamto leenam kavali.
1: We should consider ourselves as the light of life, concentrate on the light and merge in God.
0: ఇంకొకటి మీరు ప్రత్యేకంగా విచారణ చేసి వేరుగా భావించకుండా సక్రమమైన మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: You should also investigate clearly in the correct way and then try to know God.
0: భజన చేస్తున్నాం.
1: You do bhajans.
0: జపం చేస్తున్నారు.
1: You do japa.
0: ధ్యానం చేస్తున్నారు.
1: You meditate.
0: తపం చేస్తున్నారు.
1: You do tapas.
0: యజ్ఞం చేస్తున్నారు.
1: You perform. యాగములు
0: చేస్తున్నారు. వ్రతములు చేస్తున్నారు.
1: You perform rituals.
0: ఇవన్నీ కూడాను కేవలము ఒక ప్రాకృతమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి యొక్క ప్రవృత్తి మార్గములే కాని నివృత్తి మార్గములు కాదు.
1: ఆల్ దీస్ ఆర్ ద ఫిజికల్ యాక్టివిటీస్, ఔటర్ యాక్టివిటీస్, ద వరల్డ్లీ యాక్టివిటీస్ అలోన్.
0: ఇవి సత్కర్మలు.
1: దే ఆర్ గుడ్ యాక్షన్స్ నో డౌట్.
0: కానీ ఇవన్నీ కూడాను ఆధ్యాత్మికం మాత్రం కాదు.
1: ఆల్ దీస్ డు నాట్ అమౌంట్ టు స్పిరిచువాలిటీ.
0: ఆధ్యాత్మికమనగా ఏమిటి? ఆత్మకు ఆత్మకు సంబంధించినటువంటిది ఆధ్యాత్మికం.
1: స్పిరిచువాలిటీ మీన్స్ కనెక్షన్
0: టు
1: హార్ట్ టు హార్ట్.
0: కానీ ఇవంతా కూడాను లౌకికమైనటువంటి జగత్తునకు ఇవి సత్కర్మలుగా రూపొందుతాయి.
1: ఫర్ ద వరల్డ్ దే ఆల్ అమౌంట్ గుడ్ యాక్షన్స్.
0: అయితే ఎట్టి కర్మలకు అట్టి ఫలితం మనకు ప్రాప్తిస్తుంది.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది కాన్సిక్వెన్స్.
0: ఫలితం మాత్రం ఉండకపోదు.
1: You are bound to get results.
0: ఫలితం ఉంటుంది.
1: యూ హ్యావ్
0: దేనికి ఫలితము? సత్కర్మలకు సంబంధించిన ఫలితం మాత్రమే ఉంటుంది.
1: యూ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్స్ డిపెండింగ్ అపాన్ ద గుడ్ యాక్షన్స్ యూ డూ.
0: ఆత్మకు సంబంధించిన ఫలితములు రావు.
1: దే హావ్ నథింగ్ టు డూ విత్ ది ఆత్మ.
0: కనుకనే ఈ కర్మలన్నీ కూడా సత్కర్మలుగా మనం ఆచరించి ఈ సత్కర్మల నుంచి కూడాను దివ్యమైన ఆత్మ సంబంధమైనటువంటి దీంట్లో మనం ప్రవేశించాలి.
1: దెర్ఫోర్ బై అండర్టేకింగ్ గుడ్ యాక్టివిటీ వీ షుడ్ ఆల్సో టేక్ అప్ టు దట్ యాక్టివిటీ యాస్ టు నో
0: ఎంత కాలమైనప్పటికి ఈ సత్కర్మలలోనే ఉంటుంటే మనము పవిత్రమైన మార్గాన్ని ఎప్పుడు పొందేది?
1: సో లాంగ్ వీఆర్ రిచువలిస్టిక్ When can you tread along the sacred path?
0: ఇది సత్కర్మ అనేకుడును ద్వైతంతో కూడినటువంటిది.
1: All these rituals are dual.
0: కనుక ద్వైతం నుంచి అద్వైతంలో ప్రవేశించాలి.
1: From dualism we should reach non-dualism.
0: అద్వైతంలో కూరినప్పుడే నీవు జ్ఞానిగా మారిపోతావు.
1: You become the one of wisdom in the state of non-dualism.
0: జ్ఞానం.
1: The true wisdom is the experience of non-dualism.
0: నీ లోపల ఈ శక్తులంతా ఎట్లా ఉన్నాయని నీవు గొప్ప విచారం చేస్తే,
1: if you want to find out how this power is in you,
0: మానవుని యందు ఒక కరెంటు అనేటువంటిది అభివృద్ధి రావాలంటే ఆమ్లము తర్వాత ఈ మెటీరియల్ అనగా మెటల్ శక్తులు.
1: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ది కరెంట్ విత్ ఇన్ యూ, యూ షుడ్ నో ది యాసిడ్ కంటెంట్ అండ్ ద మెటాలిక్ పవర్ విత్ ఇన్ యూ.
0: ఇందులో నీ యొక్క దేహం లోపల కావలసినటువంటి ఖనిజములు ఉంటున్నాయి.
1: There's so many metals in your body.
0: పంచభూతములు అంతా కూడాను దేహంలో ఏర్పడేటువంటి ఖనిజములే.
1: All the five elements are present within your body, contained within the metal.
0: ఈ ఖనిజ సంపత్తి మన దేహము పూర్తి నకసిక పర్యంతము ఉంటుండాలి.
1: This metallic power is present all over the body, top to toe.
0: తరువాత ఈ యొక్క చింతపండు వల్ల,
1: because of the tamarind,
0: lime juice వల్ల,
1: the lime juice,
0: apple juice వల్ల,
1: apple juice,
0: నిమ్మ పండు వల్ల,
1: and also the lime,
0: బత్తాయి పండు వల్ల,
1: and also orange,
0: ఈ విధమైనటువంటి ఆపిల్ పండు వల్ల,
1: apple,
0: ఏర్పడేటువంటిదంతా కూడాను ఆమ్లము.
1: This is all acid.
0: ఈ యాసిడ్ అనేటువంటి దాని ఆమ్లం అనే యాసిడ్ కొంతవరకు ఇందులో ప్రవేశించి ఈ యొక్క ఖనిజ శక్తితో చేరినప్పుడు ఇక్కడ కరెంట్ ప్రారంభమవుతుంది.
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది యాసిడ్ అండ్ ది మెటల్ ఇన్సైడ్ యు ఫైండ్ ద కరెంట్ జనరేటెడ్.
0: కనుకనే నీ జీవితం అనేటువంటిది, నీ దేహం అనేటువంటిది ఒక చిన్న జనరేటర్ వంటిది.
1: లైక్ దిస్ యువర్ బాడీ ఇస్ ఎ స్మాల్ జనరేటర్.
0: జనరేటరే కాదు,
1: నాట్ ఓన్లీ దాట్,
0: నీలో ప్రవేశించినటువంటి భావములంతా కూడాను నీ నోటి ద్వారా వెలుపల పడుతున్నాయి.
1: ఆల్ ద ఫీలింగ్స్ ఇన్ సైడ్ ఆర్ ఎక్స్ప్రెస్ బై
0: మౌత్. కాబట్టి మానవుడంతా కూడాను ఒక విధమైనటువంటి రేడియో వంటి వాడే.
1: సో హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ రేడియో.
0: కనుక నీ రేడియో సోర్స్ అంతా మానవుని యందు ఉంటున్నాయి.
1: సో ఆల్ ద రేడియో సోర్స్ ఈజ్ ఇన్ యూ.
0: నీవు పూర్వం దర్శించినటువంటి ప్రతి పదార్థములు కూడాను నీవు తలుచుకుంటే చూడగలుగుతుంటున్నావు. ఇది ఏ నీలో ఉన్నటువంటి టీవీ.
1: All that you have seen earlier, you are able to imagine and picturize. This is the
0: TV in you. రేడియో జనరేటర్ ఎలక్ట్రిక్ పవర్స్ అట్రాక్షన్ శక్తి అన్ని కూడా నీలోనే ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ ది టీవీ ది రేడియో జనరేటివ్
0: అంతా కూడా జగత్ అంతా కూడాను ఇందులో ఒక అట్రాక్షన్ పవర్, ఒక విధమైనటువంటి ఒక దివ్యమైన ఆకర్షణ శక్తి.
1: దేర్ ఇస్ ప్రెసెంట్ దిస్ డివైన్ అట్రాక్షన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఈ యొక్క ఆకర్షణ శక్తి అనేటువంటిది సర్వుల్ని కూడాను అమితంగా కూడాను ఆకర్షిస్తూ ఉంటుండాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ ఈస్ ద కాజ్ ఫర్ ఎవ్రీవన్ టు బి డ్రాన్.
0: అయస్కాంతము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిజం.
0: ఏది మ్యాగ్నెటిజం అని ఎవరైనా పిల్లల్ని అడిగినప్పుడు,
1: ఇఫ్ యు ఆస్క్ బాయ్స్ వాట్ మ్యాగ్నెటిజం ఈస్,
0: ఒక ఇనుప ముక్కను తీసుకుని పోతే అది ఆకర్షిస్తుంది, అది మ్యాగ్నెట్ అంటారు.
1: దే కాల్ ఎ మ్యాగ్నెట్ దట్ అట్రాక్ట్స్ అన్ ఐరన్ ఫైల్.
0: చాలా పొరపాటు. ప్రపంచంలో ఉన్నదంతా కూడా మ్యాగ్నెటే.
1: It's a big mistake. All over the world there is a magnet.
0: Pachcha gaddini chusi pashu parigettipothundi. Kabatti ee rendittiki madhyalo unnatundi magnet.
1: Watching the green grass there, cow goes over there. It's the principle of magnetism there.
0: Biddanu chuste talli chaala sannihitanga kuda aapyayanga velutundi. Avi rendu iddariki madhyalo unnadi magnet.
1: Watching the child, the mother is drawn towards
0: the child. Talli biddalaku madhyalo unnadi magnet.
1: It's the magnet.
0: Bharya bhartalaku madhyalo unnatundi magnet. పశువులకు గడ్డికి మధ్య ఉన్నటువంటి మ్యాగ్నెట్టే. ముంగిసుకు పాముకు మధ్య ఉన్నటువంటి మ్యాగ్నెట్టే. పుష్పమునకు తుమ్మెదకు మధ్య ఉన్నటువంటి మ్యాగ్నెట్టే.
1: Therefore is the magnet present between the wife and the husband, between the mother and the child, between the cow and the grass, between
0: the snake.
1: That which attracts is a magnet.
0: కనుకని రమేతి ఇతి రామః అన్నారు. సర్వులను రమింపజేసేటువంటి వాడు రాముడు అన్నారు.
1: రామ హూ మేక్స్ ఎవ్రీవన్ హ్యాపీ అండ్ అట్రాక్ట్స్ ఎవరీవన్.
0: ఆ రాముడు ఎవరు?
1: దెన్ హూ ఇస్ దిస్ రామ?
0: దశరథ రాముడా?
1: ది సన్ ఆఫ్ దశరథ.
0: ఆత్మారాముడా?
1: అది వన్ ఆఫ్ ది ఇన్నర్ స్పిరిట్.
0: ఆత్మారాముడు.
1: రామ ఈజ్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఆత్మ అనేటువంటిది అన్నింటినీ కూడా నువ్వు ఆకర్షిస్తుంటుండాలి.
1: ఇట్ ఈస్ డివైన్ ఆత్మ దట్ అట్రాక్ట్స్ ఆల్.
0: కనుక ఈనాడు ఇంతమంది ఇక్కడ రావాలంటే ఈ యొక్క ఆకర్షణయే మీకు మూల కారణము.
1: So many have assembled here. What are the main cause? You are all attracted by this divine magnet, Bhagavan.
0: పుష్పములను పెట్టినప్పుడు అనేక తుమ్మెదలంతా వచ్చి దానిపైన వాలుతుంటాయి.
1: When you keep a flower here, so many honeybees are
0: దానిలో మధురమైన పవిత్రమైనటువంటి ఈ యొక్క జ్యూస్ ఉండటం చేతని
1: బికాస్ ఆఫ్ దిస్ నెక్టార్ కంటెయిన్డ్ విద్ ఇన్ ది హనీ బీస్ ఆర్ అట్రాక్టెడ్
0: అదే పుష్పమును ప్లాస్టిక్ పుష్పంగా పెట్టేస్తే ఒక్క తుమ్మిది కూడా అక్కడికి రాదు.
1: ఆన్ అదర్ హ్యాండ్ ఇఫ్ యు కీప్ ఎ ప్లాస్టిక్ ఫ్లవర్ దేర్ నో బీ వుడ్ కమ్
0: కనుకని ఈ మధురత్వం అనేటువంటిది ప్రేమ.
1: So this sweetness is love.
0: ఈ ప్రేమనే సర్వులను ఆకర్షిస్తూ ఉంటుంటారు.
1: It is this love that attracts all.
0: తల్లి ప్రేమ కావచ్చు, తండ్రి ప్రేమ కావచ్చు, భార్య ప్రేమ కావచ్చు, భర్త ప్రేమ కావచ్చు, బిడ్డ ప్రేమ కావచ్చు, బంధు ప్రేమ కావచ్చు, స్నేహితుల ప్రేమ కావచ్చు.
1: It may be the love of a mother, of a father, of a wife, of a child, or a friend, or a relation. ఆకర్షించేటువంటిది
0: ఒక్క ప్రేమ మాత్రమే.
1: It is the love that attracts all.
0: ఆ ప్రేమనే పవర్ఫుల్ మ్యాగ్నెట్.
1: This love is the powerful magnet.
0: ఆ యొక్క మ్యాగ్నెట్ అనేటువంటిది ప్రపంచమంతా నిండి ఉంటుండాలి.
1: దిస్ మ్యాగ్నెట్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: కనుక ప్రపంచంలో ఉండినటువంటి మ్యాగ్నెట్ మనం ప్రపంచంలో పుట్టిన వారం కలుగుని ఆ మ్యాగ్నెట్ మనుషుల్లో కూడా ప్రవేశించింది.
1: సిన్స్ వి ఆర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎ మ్యాగ్నెట్ ఈచ్ వన్ ఆఫ్ అస్ హస్ గాట్ దట్ మ్యాగ్నెటిక్ పవర్.
0: ఒక తల్లి తండ్రులకు ఒక పుత్రుడు పుట్టినప్పుడు తల్లిదండ్రుల యొక్క రూపం పుట్టిన కూడా చేరుతుంటారు.
1: A child will have both the qualities, the forms of the parents.
0: అదే విధంగానే జగత్ నుండి ఆవిర్భవించినటువంటి ఈ జీవుడు కూడాను జగత్ యొక్క స్వరూపాన్ని పొందుతుంటాడు.
1: So the individual who is born in this nature will have natural qualities.
0: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛక ప్రకృతి ఒక ప్రమాణమే.
1: Creation is the manifestation of the creator.
0: కనుకనే ప్రకృతి యందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను ఆ ఈశ్వర యొక్క భావమే రావాలి.
1: So everyone born in this world nature should have the divine quality.
0: ప్రతి మానవుడు కూడాను ఈ జగత్తులో ఆవిర్భవించడానికి మూల కారణము ఆ ఈశ్వరత్వాన్ని పొందడం కోసమని.
1: Everyone is born to attain that divinity.
0: ఆ ఈశ్వరత్వాన్ని ప్రకటించే నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు.
1: Man is born to express in the manifest and share the divinity.
0: కనుకని ఈ జగత్తునందు పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ప్రతి పదార్థం కూడాను ఒక దైవ స్వరూపమే.
1: Therefore in this world every material, every matter, every individual are essentially divine.
0: అది ఏ శక్తి?
1: That is energy.
0: ఈ శక్తిని ఒకరు పుట్టించేటువంటిది కాదు.
1: Energy cannot be generated by a person.
0: ఒకరు దీనిని నాశం చేసేటువంటిది కాదు.
1: No one can destroy.
0: కానీ ఇది అవినాశి.
1: It cannot be destroyed.
0: దైవ శక్తి అనేటువంటిది అవినాశి.
1: The divine energy cannot be destroyed.
0: అయితే ఒక శక్తి నుండి మరొక రీతిగా మార్చడానికి వీలవుతుంది.
1: However, one form of energy could be changed.
0: మ్యాగ్నెట్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ మ్యాగ్నెట్.
0: ఈ మ్యాగ్నెట్ నుంచి విద్యుత్ శక్తిని మార్చవచ్చు.
1: దిస్ మ్యాగ్నెట్ పవర్ కుడ్ బి చేంజ్ ఇంటూ
0: విద్యుత్ శక్తి నుంచి కాంతి శక్తిగా మార్చవచ్చు.
1: ఎలక్ట్రికల్ పవర్ టు లైట్ ఎనర్జీ.
0: కాంతి శక్తి నుంచి ఆటమ్ శక్తిగా మార్చవచ్చు.
1: లైట్ ఎనర్జీ టు అటామిక్ పవర్.
0: కనుక ఈ విధంగా కూడా శక్తిని అనేక రూపముగా మార్చవచ్చునే కానీ శక్తిని లేకుండా చేయడానికి వీలు కాదు.
1: Energy can neither be created nor destroyed. It can be converted from one form to another.
0: కనుకని అట్టి మార్పు చెందనటువంటిదే దైవత్వము.
1: That changeless one is divinity.
0: అట్టి దైవత్వంతో ఎన్నైనా మనం మార్చవచ్చును కానీ దైవత్వాన్ని మాత్రం నిర్మూలం గావించడానికి ఎవరికి చేత కాదు.
1: With this divinity you can change one into another, but you cannot remove it totally.
0: కనుక
1: so
0: దైవత్వం అనేటువంటిది లేని ప్రపంచం కానీ స్థానం కానీ లేదు.
1: Without divinity there is no world, there is no place
0: at all. ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను దైవత్వమే ఉంటున్నాడు.
1: In every atom, in every cell there is God.
0: కనుకనే ప్రాచీనులందరూ కూడాను
1: so ancients
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు
1: smaller than the smallest
0: మేటి వస్తువునందున మేటియగుచు
1: bigger than the biggest
0: అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి
1: the one who stands there as an eternal witness
0: atmaye anuvu anuvune abrahma magunu
1: it is this atma and that atma is divine brahma
0: kanuka atmane anuvu anuvune brahma
1: so this atma is anuvure
0: brahma anuvu atma moodu kudanu okkate paryaya padamulu maatrame daivatvaniki
1: therefore atma the atom and brahma are synonymous
0: kanukane deenni telusukovadaniki సైంటిస్ట్ అంతా కూడాను ఈ యొక్క సర్వత్రా ఉన్నటువంటి యొక్క దివ్యతత్వం ఒక్కటే అని తెలుసుకోవడానికి 1000 సంవత్సరం పట్టింది.
1: సైంటిస్ట్ హావ్ టేకెన్ అబౌట్ 1000 ఇయర్స్ టు నో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: కానీ ఈనాడు వీడు తెలుసుకున్నటువంటి చిన్న ఆవుకాయంత తెలుసుకున్నారు, గుమ్మడికాయంత అహంకార పడుతున్నారు.
1: టుడే దే హావ్ నోన్ వెరీ లిటిల్ బట్ దే హావ్ గాట్ ది ఈగో ఆఫ్ ది సైజ్ ఆఫ్ ఎ పంకిన్.
0: కానీ ఈ సత్యాన్ని కొన్ని వేల సంవత్సరములకు పూర్వము
1: దిస్ ట్రూత్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో
0: ఇప్పుడు కలియుగము
1: This is Kali Age.
0: పోయినది ద్వాపర యుగము.
1: The bygone one is Dwapara.
0: ముందు దానికి ముందు త్రేతాయుగము.
1: Prior to that Treta.
0: త్రేతాయుగానికి ముందుగా కృతయుగము. కృతయుగము లోపలనే చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ తత్వాన్ని గుర్తించాడు.
1: Even before the Krita Age, Prahlada could know this truth.
0: ఇందుకలడు

0: Prahlada said that he is here, and you cannot say that he is not there. God is everywhere. Wherever you search for him, you find him there. Prahlada said then,
1: ఎక్కడ చూసినా ఉన్నటువంటిది భగవత్ తత్వమే.
0: ఇట్స్ డివినిటీ ఆఫ్ ఎక్కడ చూసినా
1: ఉన్నటువంటిది అణుతత్వమే.
0: ఇట్ ఈస్ దిస్ అటామిక్
1: అణుతత్వమే దైవత్వము.
0: దిస్ అటామిక్ పవర్ ఇస్ డివినిటీ.
1: అణువులోన ఘనములోన ఉన్నది కూడా దైవత్వమే.
0: ఇట్స్ ఇన్ మైక్రోకాజం అండ్ మాక్రోకాజం డివినిటీ
1: ఇస్ ప్రెజెంట్. ఈ ప్రహ్లాదుడు అన్నింటినీ సాధించుకుని దేహాభిమానమును మర్చి చేస్తూనే దైవత్వములో లీనం పొందాడు.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ది ఎసెన్షియల్ యూనిటీ వన్నెస్ దట్ ప్రహ్లాద
1: దేహాభిమానమే ఉంటే పర్వతం నుంచి కింద వేసేసంలో అయ్యో పడతానేమో అని భయం ఉంటుంటుంది. అతనికి లేదు. నారాయణ నారాయణ నారాయణ ఆ నారాయణతోనే నవ్వుకుంటూ కింద పడ్డాడు.
0: హీ హ్యాడ్ నో బాడీ అటాచ్మెంట్ ఎట్ ఆల్ బికాస్ వెన్ హీ వాస్ థ్రోన్ అవుట్ ద మౌంటైన్ టాప్ హీ డిడ్ క్రై. హీ వాస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: మదగజంలో తెచ్చి త్రొక్కిస్తూ ఉంటుంటే అప్పుడు కూడా అయ్యో మదగజం త్రొక్కితే నేనేమైపోతానో అనే భయం లేదు. నారాయణ నారాయణ నవ్వుకుంటూనే ఉంటున్నాడు.
0: అండ్ మైటీ ఎలిఫెంట్స్ వర్ దేర్ అండ్ దే వర్ అలౌడ్ టు ట్రాంపుల్ ఆన్ హిస్ బాడీ. హీ వాస్ నాట్
1: ఫియర్ఫుల్. విషసర్పములను తెచ్చి కరిపించుకుంటూ వచ్చారు.
0: పాయిజనస్ స్నేక్స్ వర్ బ్రాట్ దేర్.
1: కానీ దానిని చూచిన తక్షణమే పూలమాల మాదిరి తీసుకుని నారాయణ నారాయణ అన్నాడు.
0: He accepted the poisonous serpent as a garland repeating God's name.
1: ఈ విధంగా కూడాను సర్వత్రా కూడాను దేహాభిమానమును వదలి దైవాభిమానంతోనే జీవిస్తూ వచ్చినాడు.
0: ప్రహ్లాద లివ్డ్ వితౌట్ ఎనీ బాడీ అటాచ్మెంట్.
1: అందువలనే ప్రతి అణువు కూడాను దైవమే అని.
0: దేర్ఫోర్ ఎవ్రీ ఆటమ్ ఇస్ గాడ్.
1: ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: He publicized to God, to the world.
1: ఆ గురువులంతా కూడాను,
0: all those teachers,
1: ఆ యొక్క రాక్షస తండ్రి అయినటువంటి వాడి దగ్గరికి వచ్చి హిరణ్యకశిపు దగ్గరికి,
0: దే అప్రోచ్డ్ హిరణ్యకశిపు ద ఫాదర్.
1: అయ్యా ఏమిటి ఈ బిడ్డ యొక్క మహత్యము?
0: దిస్ ఇస్ వాట్ ద మిస్టరీ బిహైండ్ దిస్ చైల్డ్.
1: కించిత్తైనా దేహాభిమానం లేదు.
0: హియాస్ నో బాడీ అటాచ్మెంట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
1: తన్ను నిశాచరు పొడువా.
0: వెన్ ఇస్ అటాక్డ్ బై ద డెమన్.
1: దైత్య కుమారుడు.
0: యువర్ సన్.
1: మాటి మాటికిం ఓ పన్నగసాయి ఓ ధనుజమంజన ఓ మహాపన్న శరణ్య అంచును తించెగాని.
0: When he was attacked by the demons, your son went on praising God.
1: తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు.
0: He had never shed a tear. He was never
1: fear stricken. భయం అనేది లేదు. కంటినీరు అనేది కార్చలేదు. ఆనందములతో తాను ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా దైవ చింతన చేస్తున్నాడు అన్నారు.
0: దిస్ బాయ్ నెవర్ క్రైడ్. హీ నెవర్ షెడ్ ఎ టియర్. హీ వెంట్ ఆన్ సింగింగ్ ద గ్లోరీ
1: ఆఫ్ గాడ్. అనగా దైవత్వాన్ని గుర్తించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను నిరంతరము ఆనందమే తప్ప విచారం అనేటువంటిది ఏమాత్రము ఉండదు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద వన్ హూ రియలైజ్ గాడ్ వుడ్ బి ఇన్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: ఎవరు విచారం చేసేది? దేహాభిమానం గలవాడే విచారం చేసేది.
0: హూ ఇస్ వరీడ్ యూజువల్లీ? ది వన్ ఆఫ్ బాడీ.
1: దేహానికి సంబంధించినటువంటి కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు తాను చింతించి తాను విచారం చేస్తుంటాడు.
0: హి బ్రూట్స్ ఓవర్ ద పాస్ట్ ద లాసెస్ అండ్ ద డిఫికల్టీస్ హీ హ్యాడ్. హీ గోస్ ఆన్ వరీయింగ్.
1: దేహము ఒక ఇన్స్ట్రుమెంట్.
0: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఇది పుట్టినది గిట్టక తప్పదు.
0: ది మూమెంట్ ఇస్ బోర్న్ ఇట్స్ బౌండ్ టు డై.
1: పుట్టుతో పాటు కూడాను గిట్టు కూడాను దీంతో చేరి వచ్చింది.
0: ద బర్త్ విల్ బి ఫాలోడ్ బై డెత్.
1: కనుక ఎందుకు మనం విచారం చేయాలి?
0: వై షుడ్ వి వరీ?
1: ఏనాటికైనా తప్పింది కాదు.
0: వి ఆర్ బౌండ్ టు డై సమ్ డే.
1: అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి నిరంతరము ఆనందము.
0: ద వన్ హూ రియలైజెస్ దిస్ ట్రూత్ విల్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ గోపికలు అనేక విధములైనటువంటి రీతిగా విచారం జరుపుతూ వచ్చారు.
0: Gopikas prayed to Krishna in different ways.
1: నిన్ను ఏ విధంగా వర్ణించాలి కృష్ణ?
0: కృష్ణ, హౌ ఆర్ వీ టు డిస్క్రైబ్ యూ?
1: నిన్ను ఏ విధంగా తెలుసుకోవాలి?
0: హౌ ఆర్ వీ టు నో యూ?
1: ఎట్టి రూపాన్ని ధ్యానించాలి?
0: వాట్ ఫార్మ్ షుడ్ వి వర్షిప్?
1: ఎట్టి నామమును స్మరించాలి?
0: వాట్ నేమ్ షుడ్ వి చాంట్?
1: మాకు తెలియటం లేదు.
0: వీ డోంట్ నో.
1: ఎందుకోసం?
0: వై?
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
0: You are smaller, subtler than an atom.
1: Ganamu kante ati gananiyudamu.
0: You are bigger, mightier than the biggest.
1: Yenubadi nalugu lakcha jeevamula anayammuna nadavayakunduvata. అణువునేను తృణకాష్టము మొదలుగా అఖండ రూపుడమై వెలయుదువట. నిను గనుగొనగల్లమా కృష్ణ, నిను గనుగొనగల్లమా.
0: You are present in all the 84 lakhs of species of the creatures. You are present from an atom to the biggest. can we know you any time? How to know you?
1: ఆ గోపికలు ఏ శాస్త్రములు చదవలేదు, ఏ వేదములు వల్లించలేదు, ఏ విధమైనటువంటి వేదాంతములు చూడలేదు, ఏ విధమైనటువంటి గురువులు లేరు, ఏ విధమైనటువంటి సైంటిస్టులు తెలపలేదు.
0: గోపికస్ డిడ్ నాట్ గో త్రూ ఎనీ సీక్రెట్ టెక్స్ట్, డిడ్ నాట్ లిసన్ టు ఎనీ వేద.
1: వారి లోపల ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి ఆ విధంగా ఆవిర్భవిస్తూ వచ్చింది.
0: ఇట్ ఇస్ ది లేటెంట్ పవర్ విదిన్ దెం దట్ హస్ బికమ్ పేటెంట్.
1: శక్తి ఎందుకును అతీతమైన శక్తులు ఉంటున్నాయి.
0: ఇన్ ఎవ్రీ పర్సన్ దర్ ఇస్ ట్రాన్సెండెంటల్ పవర్.
1: ఆ యొక్క శక్తిని సద్వినియోగపరుస్తూ వచ్చినప్పుడే ఈ శక్తి మరింత అభివృద్ధి అవుతూ వస్తుంటారు.
0: వెన్ వి మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఇట్ మల్టిప్లైస్.
1: కనుక మన యందు ఉన్నటువంటి ఒక శక్తిని సద్వినియోగపరచాలి.
0: సో వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లేటెంట్ ఎనర్జీ.
1: బావి యందు ఉన్నటువంటి నీరును తోడుతూ వచ్చినప్పుడే ఆ బావిలో మరింత కొత్త నీరు అభివృద్ధి అవుతుంది.
0: వెన్ యూ డ్రా వాటర్ అవుట్ ఆఫ్ ద వెల్ ద వాటర్ వుడ్ బి మోర్ అండ్ మోర్ దేర్.
1: మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని 10 మందికి బోధిస్తూ రాగా మన జ్ఞానం కూడా పెరిగిపోతూ వస్తుంది.
0: వెన్ వన్స్ యూ గో ఆన్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ ఇట్ ఇంక్రీజెస్.
1: మనకున్నటువంటి ధనమును దానం చేస్తూ రాగా ధనం కూడా పెరిగిపోతుంటాయి.
0: ఇఫ్ యు గో ఆన్ ఆఫరింగ్ యువర్ మనీ ఇన్ చారిటీ యూ విల్ హ్యావ్ మోర్ ఆఫ్ మనీ.
1: ఉన్న జలమంతా కూడా ప్రవహిస్తూ పోతుంటుంటే కొత్త జలం వస్తూ ఉంటుంది.
0: యాజ్ వాటర్ ఫ్లోస్ కంటిన్యూస్లీ న్యూ వాటర్
1: జలమేగం ముందుకు పోకపోతే అది నిలిచి నీళ్లలో పురుగులు పడిపోతాయి.
0: ఇది వాటర్ డజన్ ఫ్లో ఇఫ్ ఇట్ గెట్స్ స్టాగ్నేటెడ్ ఇట్ విల్
1: కనుకనే మన యందు ఉన్నటువంటి శక్తిని మనం ఆవిర్భావం చేసుకుని అందరికీ పంచిపెట్టడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ ది ఇన్నర్ ఎనర్జీ ద లేటెంట్ షుడ్ బి పేటెంట్ సో హస్ టు బి షేర్డ్ విత్ ఎవరీబడీ.
1: మనలో లేనటువంటి శక్తి జగత్తులో లేదు.
0: దేర్ ఇస్ నో ఎనర్జీ అవుట్ సైడ్.
1: జగత్తులో లేని శక్తి దైవంలో లేదు.
0: దట్ ఎనర్జీ విచ్ ఇస్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్
1: దైవ శక్తియే జగత్తులో ఉంటుంది. అది
0: ఇది కాస్మిక్ ఎనర్జీ.
1: జగత్ శక్తి మానవుని యందు కూడా ఉంటుంది.
0: ఇట్ ఇస్ ఎనర్జీ
1: ఆఫ్
0: ది నేచర్ ప్రెజెంట్ ఇన్ మ్యాన్
1: స్థితిలో ఉంటుంది.
0: బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
1: ఇది అజ్ఞాతంగా నిలిచి ఉంటుంది.
0: ఇట్ ఈస్ హిడెన్.
1: ఈ అజ్ఞాతమైనటువంటి శక్తిని మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తే ఎంతైనా మనం సాధించవచ్చును.
0: దిస్ హిడెన్ ఎనర్జీ షుడ్ బి బ్రాట్ అవుట్ విత్ ఆల్ ది ఎఫర్ట్.
1: ఏమాత్రము దీనికి సందేహం లేదు.
0: నెవర్ డౌట్ ఇట్.
1: అయితే కేవలము ప్రాచీన కాలం నుండి కూడాను మనం కొన్ని దురభ్యాసములకు గురి అయిపోతూ వచ్చాము.
0: హౌఎవర్ సిన్స్ లాంగ్ వి హావ్ బీన్ సబ్జెక్టెడ్ టు సర్టెన్
1: దేవుణ్ణి పొందాలనుకుంటే ఏం రామ్ రామ్ రామ్ రామ్ అనుకుంటే చాలే అనుకుంటాం. కాదు కాదు, ఆ రామనామంతో మనం దేవుణ్ణి పొందలేము.
0: టు అటైన్ డివినిటీ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ యు రిపీట్ గాడ్స్ నేమ్.
1: ఏదో ధ్యానం చేస్తే రామతత్వాన్ని పొందొచ్చును కదా అనుకుంటున్నాం. ఆ చేసేటువంటి ధ్యానం చేసేది, నామం సలిపేది, యజ్ఞం చేసేది, యాగం చేసేది మనసు యొక్క తృప్తి కోసమే.
0: యు మే మెడిటేట్ టు అటైన్ గాడ్ నో ఎదర్ మెడిటేషన్ ఆర్ పెనెన్స్ ఈ
1: మనసు
0: నో వన్ కెన్ గో బియాండ్ ద మైండ్.
1: ఈ మనసును అమనస్కంగా భావించుకోవాలి.
0: ద మైండ్ షుడ్ బి విత్ డ్రాన్.
1: మనసు ఉండినంత వరకు కూడాను మనకు ఈ విచారం తప్పింది కాదు.
0: సో లాంగ్ ద మైండ్ ఎగ్జిస్ట్ యూ విల్ హ్యావ్
1: వరీస్. మనసు ఉండినంత వరకు దైవత్వం మనకు ప్రాప్తించదు.
0: సో లాంగ్ యూఆర్ ఇన్ ద మెంటల్ రెల్మ్ యూ కెనాట్ రీచ్ డివైన్.
1: కనుకనే అమనస్కుడు కావాలి.
0: సో యూ హ్యావ్ టు విత్ డ్రా యువర్ మైండ్.
1: అంతాను తానాయ అంతయులో నాయ అంత తానేలైనాడు అంతా తానైనాడు.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: మాయకులో నాయ మాయకు తానాయ మాయ 25 మంత్రములాయ మాయ 25 మంత్రాము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలాయ. అంతకుడును ఒక మాయతత్వంగా కనిపిస్తుంటుంది అది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇల్యూషన్.
1: నిద్రలో నీవు ఏ విధంగా స్వప్నాలు పొందుతున్నావో
0: as you dream in sleep
1: ఆ విధంగా జాగ్రత్త లోపల నీ పదవులు నీ యొక్క పనులు అన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క స్వప్నం మాదిరి కనిపిస్తుంటాయి.
0: So also your positions and properties in the waking state.
1: ఇది డే డ్రీమ్, అది నైట్ డ్రీమ్.
0: This is the waking state is the
1: day dream. లో నైట్ డ్రీమ్ లేదు.
0: There is no night dream in the daytime.
1: Night dream lo day dream ledu.
0: And there in the night there is no day dream.
1: You day dream lo na unnav, night dream lo na unnav.
0: You exist in both the states.
1: You are omnipresent.
0: You are omnipresent.
1: అలాంటి ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ నో దిస్.
1: మరి రాత్రి నేను కలలో ఏమేమో చూచాను.
0: ఐ సా మెనీ ఇన్ మై డ్రీమ్.
1: కానీ జాగ్రత్తలు లేవి.
0: ఇన్ ది వేకింగ్ స్టేట్ ఐ డోంట్.
1: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
0: ఆల్ ద మ్యాన్షన్స్ అండ్ బిల్డింగ్స్ దట్ హావ్ బీన్ సీన్ ఇన్ ద డ్రీమ్ ఆర్ నాట్ నోటీస్ ఇన్ ద వేకింగ్.
1: ఈ డేలో అనుభవించినటువంటి కలలో చూస్తే ఎక్కడ మర్చిపోయినాము.
0: ఎక్స్పీరియన్సెస్ ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆర్ ఫర్గాటెన్ ఇన్ ద డ్రీమ్.
1: కుల్వంత్ మహల లోపల ఈ హాల్ లోపల కూర్చున్నావు.
0: వి ఆర్ ఆల్ సీటెడ్ హియర్ ఇన్ కుల్వంత్.
1: కానీ నీకు డ్రీమ్ వచ్చేస్తే నువ్వు బొంబాయిలో ఉంటున్నావు.
0: వన్స్ యూ డ్రీమ్ యూ విల్ బి దేర్ ఇన్ బాంబే.
1: కానీ దీని గతి ఏమిటి, దాని గతి ఏమిటి?
0: What will happen to this? What will happen to that?
1: బొంబాయిలో ఉన్నటువంటిది నిజమా, లేక ఈ కులవంత హాల్లో ఉండేటువంటిది నిజమా?
0: ఇస్ ఇట్ ట్రూ దట్ యు ఆర్ హియర్ ఆర్ ఇస్ ఇట్ ట్రూ దట్ యు ఆర్ ఇన్ బాంబే?
1: ఇది నిజం కాదు, అది నిజం కాదు, ఇందులోన నీవు ఉన్నావు, అందులోన నీవు ఉన్నావు.
0: నీదర్ దిస్ నార్ దట్ ఆర్ ట్రూ, బట్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ బోత్.
1: నీవు రెండు కాదు, ఒక్కటే.
0: యు ఆర్ నాట్ టూ బట్ వన్.
1: స్థితులు మాత్రం రెండు.
0: ద పొజిషన్స్ ఆర్ డిఫరెంట్ టూ.
1: కనుక ఈ రెండు స్థితుల వల్లనే మన మనసును అనేక విధముగా చిక్కుబక్కలైపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ ది టూ స్టేట్స్ వి ఆర్ కన్ఫ్యూజ్డ్.
1: కనుక మొట్టమొదటి దైవత్వాన్ని గుర్తించాలనుకున్నప్పుడు
0: టు నో గాడ్ ఫస్ట్,
1: క్రమక్రమేణ ధ్యానము చేయండి.
0: వీ హావ్ టు మెడిటేట్.
1: ఈ ధ్యానం చేతి ఏమైపోతుంది?
0: వాట్ హ్యాపన్స్?
1: ఏకాగ్రత కుదురుతుంది.
0: యూ హ్యావ్ కాన్సన్ట్రేషన్.
1: ఏకాగ్రత కుదిరినప్పుడు ఏమైపోతుంది?
0: దెన్ వన్స్ యువర్ కాన్సన్ట్రేషన్,
1: అమనస్కం అనేటువంటి మార్గానికి వస్తుంది.
0: యూ కెన్ విత్డ్రా యువర్ మైండ్.
1: అమనస్కం అనేటువంటి స్థితికి వచ్చినప్పుడే
0: వెన్ మైండ్ ఇస్
1: దేహాభిమానం పోతుంది.
0: యూ కెన్ గివ్ అప్ ద బాడీ.
1: దేహాభిమానం పోయినప్పుడే సమాధి స్థితి ప్రాప్తిస్తుంది.
0: దెన్ వన్స్ the body attachment is gone, you will experience samadhi state.
1: ee samadhi sthiti ante kevalam rendu arthamulu untunnayi. samadhi kashta nashtamulaku paapa punyamulaku rendittiki samatvanga chuchukovatam.
0: samadhi means equanimity, the same spirit in both the times. samadhi
1: buddhi samananga undali.
0: samadhi the state of equanimity.
1: dukkhamulaku krungakoodadu, సుఖమునకు పొంగకూడదు.
0: యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఆఫ్ మిజరీ నార్ ఇలేటెడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
1: దీనివల్లనే అతీత శక్తులు మన నుండి ఆవిర్భవిస్తాయి.
0: త్రూ దట్ యుల్ హ్యావ్ ట్రాన్సెండెంటల్ పవర్.
1: మానవుని యందు లేని శక్తులు మరొక చోట లేనే లేదు.
0: ద పవర్ విచ్ ఇస్ నాట్ మరొక
1: చోట
0: దేర్ ఇస్ నో ప్లేస్ అట్ ఆల్.
1: నీ యందు ఉన్నటువంటి శక్తులే మరొక చోట ఉన్నాయి.
0: దట్ ఇన్ యూ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఆల్సో.
1: ప్రపంచమంతా ఈ శక్తులతోనే నిండి ఉంటుంది.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ ఎనర్జీ.
1: ఇలాంటి శక్తుల యొక్క తత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
0: వీ హావ్ టు నో ది నేచర్ ఆఫ్ ది ఎనర్జీ ఫస్ట్.
1: ఈ ప్రాక్తిక జీవితాన్ని గడిపేంత వరకును ఏదో కొన్ని ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క సాధనలు మనం సల్పాలి.
0: హౌఎవర్ సో లాంగ్ వి ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వీ హావ్ టు డూ సర్టన్ యాక్టివిటీ విత్ అవర్ మైండ్.
1: అయితే ఒకటి, మీరు వేరుగా భావించొద్దండి.
0: డు నాట్ కన్సిడర్ ఇన్ డిఫరెంట్ వే.
1: ఈ ప్రాకృతమైనటువంటి గురువుల చేత నిత్య సత్యాన్ని మనం అనుభవించలేక చేస్తున్నారు.
0: Because of the teachers outside, we are not able to experience the reality.
1: వారు చెప్పేటువంటి బోధనల చేతనే మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వం మరింత అడుగున పడిపోతుంటుంది.
0: Their teachings has put down the divinity in humanity further.
1: కనుక గురు అనేటువంటి పదానికి మొట్టమొదట మనం అర్థం తీసుకోవాలి.
0: Let's know the meaning of this word guru.
1: గురువు అనగా బోధించినటువంటి వాడు కాదు గురువు.
0: ఇస్ నాట్ ద వన్ హూ టీచర్స్.
1: మంత్రాన్ని ఉపదేశించినటువంటి వాడు కాదు గురువు.
0: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
1: అజ్ఞానాన్ని నిర్మూలం గావించిన వాడు గురువు.
0: ద వన్ హూ రిమూవ్స్ దిస్ ఇగ్నోరెన్స్ ఇస్ గురు.
1: ఇంతేకాకుండా గుకారము గుణాతీత తత్వము.
0: గూ మీన్స్ దాట్ విచ్ ఇస్ బియాండ్ అట్రిబ్యూట్.
1: రూపారము రూపవిష్టము.
0: రూ మీన్స్ ఫార్మ్లెస్నెస్.
1: గుణము రూపము లేనటువంటి వాడు దైవం ఒక్కడే కనుకొని గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు అన్నారు.
0: ద వన్ బియాండ్ అట్రిబ్యూట్స్ అండ్ ఫార్మ్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: నిజమైన గురువు దైవం ఒక్కడే.
0: ద ట్రూ గురు ఇస్ గాడ్ ఓన్లీ.
1: వీళ్ళందరూ కూడాను
0: ఆల్ ద రెస్ట్
1: కేవలం టీచర్స్ వంటి వాళ్ళు.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ టీచర్స్.
1: ఇప్పుడు ఒక విద్యార్థికి ఒక కాలేజీలో ప్రవేశించినప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్ ఒకడు ఉంటాడు, ఫిజిక్స్ టీచర్ ఒకడు ఉంటాడు, కెమిస్ట్రీ టీచర్ ఒకడు ఉంటారు. ఇంతమందిని ఎట్ట పూజించేకవుతుంది? వీళ్ళు ఎట్ట గౌరవించేకవుతుంది? ఉండేది ఒక గురువే.
0: స్టూడెంట్ జాయిన్స్ దేర్ ఇన్ ద కాలేజ్ హస్ గాట్ మ్యాథమెటిక్స్ టీచర్, ఫిజిక్స్ టీచర్, కెమిస్ట్రీ టీచర్. హౌ కెన్ యు వర్షిప్ దెం ఆల్?
1: ఈ విధంగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క గురువుగా ఉంటాడు.
0: ఈచ్ సబ్జెక్ట్ హస్ గాట్
1: గురువులు కాదు.
0: దే ఆర్ నాట్ గురుస్.
1: వీళ్ళు టీచర్స్.
0: దే ఆర్ ఓన్లీ టీచర్స్.
1: బోధించేటువంటి వాళ్ళు.
0: దే టీచ్.
1: కానీ వీళ్ళ గురువు అంటే ఏమిటి?
0: దెన్ హూ ఇస్ గురు హియర్?
1: తన యొక్క గురువుని చూపించాలి.
0: గురు ఇస్ ద వన్ హూ షో ద గురి ఆర్ ద గోల్.
1: గురి అనగా ఆత్మతత్వాన్ని చేర్చాలి.
0: హియర్ గురి గోల్ ఇస్ ఆత్మ.
1: అదే గురి.
0: దట్ ఈస్ ది గోల్.
1: గురియే లేనప్పుడు గురువు ఏం చేయగలడు?
0: వితౌట్ దట్ గోల్ వాట్ ఈస్ దట్ గురు క్యాన్ డూ?
1: కనుకనే గురువు అనేటువంటి తత్వం ఏమిటి? నిర్మలమైనటువంటి మనస్తత్వమే గురుత్వము.
0: గురు మీన్స్ ద వన్ హూ ఇస్ పైస్ అండ్ ప్యూర్.
1: తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే నిజమైన తనకు గురువు.
0: ద వన్ హూ నోస్ హింసెల్ఫ్ ఈస్ ద ట్రూ గురు.
1: ఇది ఒక చిన్న ఉదాహరణము.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ప్రాచీన కాలములో కృతయుగమునందు కూడాను
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ కృతయ్ ఏజ్
1: శ్రీమన్నారాయణుడు వామన అవతారం తీసుకుని
0: శ్రీమన్నారాయణ హస్ కమ్ డౌన్ ద ఫార్మ్ ఆఫ్ వామన.
1: చక్రవర్తిని సరైన మార్గంలో పెట్టే నిమిత్తమై
0: టు సెట్ రైట్ ది ఎంపరర్ బలి
1: దానం అడగడానికి వెళ్ళాడు.
0: హి వెంట్ దేర్ టు రిసీవ్ ద ఆఫర్.
1: బలి చక్రవర్తికి గురువు ఎవరు? శుక్రాచార్యుడు.
0: హూ ఇస్ ది గురు ఆఫ్ ఎంపరర్?
1: ఆచార్య. శుక్ర ఆచార్య. ఆచార్య అంటే ఏమి? ఆచరించినటువంటి వాడు ఆచార్యుడు. అనేక వేల మందికి గురువైనటువంటి వాడు ఆచార్యుడు.
0: ఆచార్య మీన్స్ ద వన్ హూ ప్రాక్టీసెస్. శుక్రాచార్య హియర్.
1: కానీ అలాంటి పెద్ద గురువు కూడాను,
0: సచ్ బిగ్ గురు,
1: భరచక్రవర్తి వామనుడు నారాయణుడు అని తెలుసుకుని అతనికి సర్వమును అర్పించడానికి సిద్ధమయ్యాడు.
0: బలి, హావింగ్ రియలైజ్ ద వన్ హూ హస్ కమ్ దేర్ ఇస్ గాడ్, ఇస్తానని
1: మాట ఇచ్చాడు.
0: హి మేడ్ ఎ ప్రామిస్.
1: కానీ శుక్రాచార్యుడు వద్ది, వద్దు వద్దు, నీవు చాలా మోసపోతావు, నీ రాజ్యమంతా భ్రష్ట్ అయిపోతుంది, నువ్వు అతనికి ఏమాత్రము కూడాను మూడడుగులు దానం ఇవ్వద్దు అన్నాడు.
0: బట్ శుక్రాచార్య సెడ్, డోంట్ ఆఫర్ ఎనీథింగ్, యూ విల్ బి బిట్రేడ్, యూ విల్ బి డిసీవ్డ్.
1: దైవం కంటే గురువు ఏమిటి?
0: దెన్ హి సెడ్, హూ ఇస్ మోర్ దెన్ గాడ్?
1: ధిక్కరించి,
0: హి డిసోబేడ్ గురు.
1: పలికి బొంకుట కంటే పాడి ఉన్నే పాపమున్నే.
0: ఇఫ్ యూ గో బ్యాక్, ద ప్రామిస్ గివెన్, కెన్ దెర్ బి ఎ సిన్ మచ్ వర్స్ దెన్ దట్?
1: పలికి బొంకుట కంటే పాపమున్నే.
0: ఇఫ్ యూ అటర్ ఎ లై, కెన్ దెర్ బి ఎ వర్స్ టు ది సిన్?
1: ఏమైనా సరే గురు, ఏమైనా శపించినా పర్వాలేదు, నేను భగవంతునికి అర్పితం చేస్తున్నాను.
0: లెట్ ది గురు కర్స్ ఇన్ ఎనీ వే, బట్ ఐఎమ్ గోయింగ్ టు సరెండర్ ఆఫర్.
1: ఆనాటి గురువులు గురువులా?
0: ఆర్ దే గురుస్ బై ది నేమ్?
1: దైవానికి అర్పితం చేస్తుంటే వద్దని చెప్పేటువంటి వాడు గురువా?
0: కెన్ యూ కాల్ హిమ్ ఎ గురు ఇఫ్ హి ఆస్క్ యూ నాట్ టు ఆఫర్?
1: పాండవులు,
0: పాండవర్స్
1: ద్వాపర యుగం లోపల,
0: ఇన్ ద్వాపర ఏజ్,
1: వారికి అన్ని రకములైనటువంటి విద్యలను బోధించి,
0: హావింగ్ టాట్
1: వారికి ఏకైక గురువుగా వచ్చాడు ద్రోణాచార్యుడు.
0: ద్రోణాచార్య కేమ్ దర్ యాస్ వన్ టీచ్ గురు.
1: ఈ ద్రోణాచార్యుడు వచ్చినప్పుడు అర్జునుడికి ప్రామిస్ చేశాడు.
0: ద్రోణాచార్య మేడ్ ఎ ప్రామిస్ టు అర్జున,
1: నీకు తప్ప మరొకరికి నేను గురువుగా ఉండను అన్నాడు.
0: ఐ విల్ నాట్ బి గురు టు ఎనీవన్ ఎల్స్,
1: నా శక్తులంతా కూడా నీకే అర్పితం చేస్తారు, కానీ మరొకరికి నేను చేయను అన్నాడు.
0: ఐఎమ్ గోయింగ్ టు కన్ఫర్ ఆల్ మై పవర్ టు యూ.
1: ఆ ధైర్యం చేత అర్జునుడు విర్రవీగిపోయాడు.
0: బికాస్ ఆఫ్ ది ప్రామిస్ అర్జున వాజ్ ఎగోయిస్ట్.
1: అన్ని విద్యను నేర్పినాడు
0: ద్రోణ, టాట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ ద్రోణుడు కూడా చెప్పినట్టుగానే ఎవరికి గురువుగా పోలేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద్రోణ వాజ్ నాట్ ద గురు టు ఎనీవన్ ఎల్స్.
1: ఒకానొక సమయంలో ఏకలవ్యుడు వచ్చి,
0: అట్ వన్ టైమ్ ఏకలవ్య,
1: స్వామి నాకు విలువిచ్చి నేర్పమని ప్రార్థించాడు.
0: ఏకలవ్య ప్రే టు టీచ్ హిమ్ ఆర్చిస్ట్రీ.
1: నేను అర్జునుడికి ప్రామిస్ చేశాను.
0: ఐ ప్రామిస్ టు అర్జున,
1: అర్జునుడికి తప్ప మరొకరికి నేను గురువు కాను అన్నాడు.
0: ఐఎమ్ గురు ఓన్లీ టు అర్జున.
1: మంచిది, అంతవరకు చాలా సంతోషమే.
0: ఇట్స్ గుడ్ టు దట్ ఎక్స్టెంట్.
1: కానీ పాండవులు కౌరవులు అరణ్యవాసానికి వెళ్లారు.
0: పాండవస్ కౌరవస్ వర్ దేర్ ఇన్ ద ఫార్మ్.
1: కేవలం విహారార్థమై వెళ్లారు.
0: ఇట్స్ ఓన్లీ దేర్ ఫర్ ఫన్.
1: వారి వెంట కొన్ని కుక్కలను తీసుకెళ్లారు.
0: దే టుక్ డాగ్స్ అలాంగ్ విత్ దెం.
1: అక్కడ ఒక మృగమును చూచి కుక్క గట్టిగా అరిచింది.
0: దేర్ దే సా ఎ బీస్ట్ అండ్ ది
1: అరుపును చూచి
0: అండ్ ద డాగ్ బార్క్.
1: ఎక్కడి నుంచినో 4-5 అంబులు వచ్చాయి.
0: అండ్ వాచింగ్ దిస్ 4 ఆరోస్ వర్ నోటీస్ దేర్.
1: పడిన చోటే 5 కూడా ఒక్క తూరి పడ్డాయి.
0: ఆల్ ది ఆరోస్ వర్ షాట్ అట్ వన్ పాయింట్.
1: అర్జునుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: అర్జున వాస్ మిస్టిఫైడ్.
1: శబ్ద పేరు కనుకున్నటువంటి వాడు, ఈ శబ్దాన్ని పురస్కరించుకుని ఇన్ని అమ్ములు ఒకే స్థానంలో వేసినటువంటి ఆ యొక్క గొప్ప విద్యావంతుడు ఎవర్రా?
0: హూ ఇస్ దట్?
1: ఆ అరణ్యములు అంతా వెతుకుతూ పోయారు.
0: అర్జున స్టార్టెడ్ వండరింగ్ హూ ఇస్ దట్ ఎక్స్పర్ట్ హూ కుడ్ షూట్ లైక్ దట్ బై మీర్లీ లిసనింగ్ టు ద సౌండ్.
1: ఇది గొప్ప శక్తివంతుడిగా ఉంటున్నాడు.
0: హి మస్ట్ బీన్
1: హైలీ. ఈ శక్తి నాకు కూడాను లేదే.
0: ఐ డోంట్ హావ్ దట్ కెపాసిటీ.
1: తనకు లేక పరైన వారికి అంత శక్తి ఉండినప్పుడు ఇది అక్కడ ఒక అసూయగా వస్తుంది.
0: వెన్ అదర్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ నేచురల్లీ వన్ వుడ్ బి జెలస్.
1: అప్పుడు వెతికించేటప్పటికి
0: వెన్ హి వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్,
1: ఊరి గుడిసె లోపల
0: ఇన్ ఎ హట్
1: ఒక విధమైనటువంటి ఒక బోయవాడు,
0: దేర్ దే సా ఎ హంటర్ దేర్.
1: అతను ఒక అంబును పెట్టుకుని నిలుచుకున్నాడు.
0: హి వాస్ దేర్ విత్ ఎ బౌ అండ్ ఎన్ యారో.
1: అతన్ని చూచాడు.
0: హి సా హిమ్.
1: నీవేనా దీన్ని వదిలింది?
0: ఆర్ ద వన్ హూ షాట్ ద యారో?
1: అవును అన్నాడు.
0: సెడ్ యెస్.
1: వాళ్ళు ట్రైబల్స్.
0: దే వర్ ట్రైబల్స్.
1: నీకెవరు గురువు అన్నారు.
0: దెన్ హి ఆస్క్ హూ ఇస్ యువర్ గురు?
1: కానీ ద్రోణాచార్యుని ప్రార్థించాడు, కానీ ద్రోణుడు ఒప్పుకోకపోవటం చేతనే ద్రోణాచార్య యొక్క భావాన్ని అతనే గురువుగా భావించుకుని ఈ విలు విద్య నేర్చుకున్నాడు.
0: దో హీ ప్రేడ్ టు ద్రోణ అర్లియర్, హీ వాజ్ నాట్ ప్రిపేర్ టు రెస్పాండ్ టు హిమ్. దేర్ ఫోర్ హీ మెడిటేటెడ్ ఆన్ హిస్
1: తెలియకుండా ద్రోణాచార్యుడే నా గురువు అన్నారు.
0: అన్నోయింగ్లీ సెడ్ ద్రోణ ఇస్ మై గురు.
1: అర్జునుడు మండిపోయాడు.
0: అర్జున వాజ్ ఫ్యూరియస్.
1: నాకొక వైపున ప్రామిస్ చేసి తిరిగి ఈ యొక్క ఈ వ్యక్తికంతా కూడా ఇన్ని విద్యను నేర్పినాడు కదా అని చాలా కోపంగా ఇంటికి వెళ్లాడు.
0: Arjuna was full of anger and fury because Drona promised to him on one side and accept the place of a guru to another.
1: Drona charanu patti adigadu.
0: And then he questioned Drona.
1: Drona charanu satyame cheppadu, nenu evvariki guru kaadu.
0: Drona spoke truth. I am not guru to anyone.
1: Nenu aa ekaviki guru kaadu.
0: I am not a guru.
1: Naa daggariki vachi prarthinchadu kaani nenu angikarinchaledu annadu.
0: He prayed to me but I didn't respond.
1: Idi satyame.
0: Yes, it's truth.
1: Kaani అర్జును చాలా మండిపోతున్నాడు.
0: అర్జున వాజ్ స్టిల్ యాంగ్రీ.
1: నాకంటే గొప్పవాడు ఇంకొకడు ఉన్నాడు ఈ లోకంలో.
0: ఐ ఫైండ్ ఎ పర్సన్ గ్రేటర్ దాన్ మీ.
1: పెద్ద అసూయ
0: ఇస్ ఎ సైన్ ఆఫ్ జెలసీ.
1: కనుక అతని శక్తిని ఎట్లయినా కూడా నిర్మూలన చేయాలని ఒక దుర్గుణంతో సంకల్పించుకున్నాడు.
0: హీ వాంటెడ్ దట్ పర్సన్ షుడ్ బి పవర్లెస్.
1: కనుక నాకంటే అధికమైనటువంటి ఉండకూడదు ఈ లోకంలో, కాబట్టి దీనికి తగినటువంటి ప్రయత్నం చేయమన్నాడు ద్రోణాచార్యుడు.
0: And he wanted Drona to see that there would be no person greater than him.
1: Dronacharya vidhileka.
0: Drona necessarily.
1: Karanam emti?
0: What's the reason?
1: Ee goppatanamunu chusi longipoyadu Dronacharyudu.
0: Drona submitted himself to this greatness.
1: Ee rajuluku nenu viruddhanga pothe naa gati em avutundo ani bhayapaddadu.
0: He was afraid of the situation if he acts against
1: him. Swasthamaina buddhito taanu aneka rakamainaatundi kuyuktulu panni
0: out of utter selfishness is maneuver.
1: అడవియందు నివసించేటువంటి యొక్క ఏకలవ్యుని దగ్గరికి పోయి,
0: he went to ఏకలవ్య, who's
1: there? ఏకలవ్య నీకెవరు గురువు?
0: Yes, ఏకలవ్య, who is your guru?
1: నేనే నా గురువు అన్నారు.
0: He said, you are my guru.
1: ఇంత గౌరవంగా చెప్పినటువంటి వాడు ఇతను గురువు కాకపోయినప్పటికీ మానసికంగా విశ్వసించి నీవే మా గురువు అన్నాడు.
0: Though he was not guru physically, but he concentrated on him mentally.
1: అయితే నా గురు దక్షిణ ఏమిస్తావు అన్నాడు.
0: Then he said, what is it you are going to offer in return?
1: ఏదడిగితే అది ఇస్తాను అన్నాడు.
0: I am ready to give anything.
1: అన్నిటికీ సిద్ధమే వాడు.
0: I am ready for everything, he said.
1: ఎందుకంటే గురు విశ్వాసం అట్లా ఉంటుండాలి.
0: Because faith in guru is
1: that. విశ్వాసంగా ఉండినటువంటి వాడికి ఈ గురువు చాలా ద్రోహం చేశాడు.
0: And that here you find the disciple so much of faith, but the guru betrayed him.
1: దక్షిణ అంగుష్టం ఇచ్చిన దాన చేసి,
0: he wanted the thumb to be offered.
1: బాణ సంధాన లాగువకు భంగమయ్యే,
0: and he could not shoot any arrow later.
1: ఎరుగు విద్య కలిమికి హీనుడయ్యే,
0: and he became unfit for this archery.
1: అర్జునకు మనోరథియును పాసెనంత,
0: this made the desire of Arjuna fulfilled.
1: ఈ అర్జునుడి యొక్క మనస్సంతృప్తి పరిచే నిమిత్తమై ఏకలవ్యుని దక్షిణ అంగుష్టాన్ని దక్షిణగా కోరాడు.
0: టు ప్లీజ్ అర్జున హీ వాంటెడ్ ద థమ్ టు బి ఆఫర్డ్ టు హెమ్.
1: ఇది గురువులు చేసేటువంటి పనియా?
0: ఈజ్ ఇట్ ది యాక్ట్, ప్రాపర్ యాక్ట్ ఆఫ్ ఎ గురు?
1: కాదు కాదు.
0: నో.
1: కనుకనే ఇలాంటి ప్రాపంచిక సంబంధమైనటువంటి గురువులు స్వార్థానికి స్వప్రయోజనానికి వినియోగించుకుని నిజమైనటువంటి ఆత్మజ్ఞానానికి అత్యంత దూరం గావిస్తున్నారు.
0: The worldly gurus, because of utter selfishness, they take you far off from the wisdom of the spirit.
1: వీరందరూ వ్యావహారిక గురువులే కాని ఆత్మ సంబంధమైన గురువులు కాదు.
0: They are only worldly teachers. They are not preceptors.
1: ఎవరితోనైనా నీ విద్యను నేర్చుకో, తప్పులేదు.
0: You can learn from anyone, no mistake.
1: కాని
0: బట్
1: అర్పితము మాత్రము భగవంతునికి మాత్రమే కావాలి.
0: బట్ యు హావ్ టు సరెండర్ టు గాడ్ ఓన్లీ.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క భక్తి, అది ఏ నిజమైనటువంటి ఆధ్యాత్మికము.
0: దట్ ఈస్ ట్రూ స్పిరిచువాలిటీ.
1: ఇలాంటి నిజమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం లోపల గురుత్వం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ పొజిషన్ ఆఫ్ ఎ గురు?
1: లోకానికి ఎన్నో బోధలు చేశాడు వ్యాసుడు.
0: వ్యాస టాట్ సో మెనీ థింగ్స్ టు దిస్.
1: వ్యాసో నారాయణ హరిహి అన్నారు, అతను నారాయణ స్వరూపుడే అన్నారు.
0: పీపుల్ సెడ్ వ్యాస ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: ఇది వ్యాస పౌర్ణిమ అంటారు దీనిని.
0: టుడే ఇస్ కాల్డ్ వ్యాస పౌర్ణమి.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: అనేక వేదములుగా ఉండినటువంటి దాన్ని దీన్ని ఉచ్చరించడం చాలా కష్టమవుతుందని 4 వేదములుగా విభజించి లోకానికంతా అందించాడు.
0: దిస్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆఫ్ వేద is classified into 4 important texts and propagated to the world.
1: అలాంటి విభాగం గావించినటువంటి యొక్క వ్యాసునికి ఆనాడు హృదయం చాలా పవిత్రంగా మారిపోయింది.
0: And this kind of classification of the Vedic knowledge,
1: ఇంత ప్రపంచానికి ఈ పవిత్రమైనటువంటి వేద మాతను అందించారు కదా అని సంతృప్తి పడ్డాడు.
0: హీ వాస్ సో హ్యాపీ దట్ హీ కుడ్ షేర్ ద వేదిక్ లిటరేచర్ విత్ దిస్ వరల్డ్.
1: ఆ సంతృప్తి పడినటువంటి దినమే పూర్ణిమ.
0: దిస్ డే ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ పూర్ణిమ.
1: పూర్ణిమ అనగా ఏమి? ఫుల్ మూన్.
0: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్.
1: పూర్ణమద పూర్ణమిదం అని పూర్ణంగా ఉంటున్నాడు చంద్రుడు.
0: మూన్ ఇస్ ఫుల్, ఫుల్ మూన్ డే.
1: అయితే ఈ యొక్క మూనుకు మానవుని మనసుకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఆ వేదముల అండ్ మైండ్.
1: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. ఆ చంద్రుడు మనసు రెండు ఒక్కటే.
0: మూన్ ఇస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది మైండ్.
1: ప్రతిబింబంలే.
0: వన్ ఇస్ ద ఆబ్జెక్ట్, అదర్ ఇస్ ద రిఫ్లెక్షన్.
1: కనుక ఆ పూర్ణ దినము పూర్ణ చంద్రుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మన హృదయం కూడాను మనసు కూడాను పూర్ణంగా ఉంటుండాలి.
0: జస్ట్ ఎస్ మూన్ ఇస్ సో బ్రిలియంట్ ఆన్ ది ఫుల్ మూన్ డే, అవర్ మైండ్ ఆల్సో.
1: ఎట్టి మచ్చలు లేకుండా, ఎట్టి దోషములు లేకుండా, ఎట్టి కీడుగును లేకుండా, దురభ్యాసము లేకుండా పవిత్రమైనటువంటి ఒక స్వచ్ఛంగా ఉంటుండాలి.
0: వితౌట్ ఎనీ బ్లాట్, వితౌట్ ఎనీ మిస్టేక్, వితౌట్ ఎనీ డర్ట్, వితౌట్ ఎనీ వీక్నెస్ వీ షుడ్ బి ఫుల్ అండ్ బ్రిలియంట్.
1: కనుకనే ఆనాటి యొక్క పవిత్రమైన భావంతో భావించి వేదములు విభజించినటువంటి వాడు కనుకనే పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అని పేరు పెట్టారు.
0: విత్ దీస్ సీక్రెట్ ఫీలింగ్స్ వ్యాస క్లాసిఫైడ్ వేదిక్ లిటరేచర్. సో దిస్ డే ఇస్ కాల్డ్ వ్యాస పూర్ణిమ.
1: గురు పూర్ణిమ కాదు.
0: దిస్ ఇస్ నాట్ గురు పూర్ణిమ.
1: హృదయాన్ని ఏనాడు మనం పరిశుద్ధ భావించుకుంటామో అదే గురు పూర్ణిమ.
0: దట్ డే వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్ ఈస్ ద డే ఆఫ్ గురు పూర్ణిమ.
1: మరణ మెరిగిన మరునిమిషములో మనసే వారికి గురుడండి అన్నారు.
0: ద డే వెన్ యూ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ దిస్ వరల్డ్ యువర్ మైండ్ విల్ బి యువర్ గురు.
1: మర్మము ఏనాడు నీవు తెలుసుకుంటావో అప్పుడు తన మనసే తన గురు అవుతుంది.
0: వెన్ వన్స్ యు నో ద సీక్రెట్స్ యువర్ మైండ్ బికమ్స్ గురు.
1: మాయాకు లోనాయ మా 25 మంత్రములాయ.
0: And he has submitted the illusion, and this illusion has got 25 mantras.
1: Dinine Ramadas kuda cheppadu.
0: Same thing is stated by Ramadas.
1: Kota yedu chuttura kota lopula totara totaloniki podamante dari teliyadu ettara. Swami, manavatvaniki yedu rakamainatundi kotalu unnai, forts.
0: The human life has got ఫోర్ట్, సెవెన్ ఫోర్ట్.
1: ఏమిటది? కామం అనేటువంటిది ఒక ఫోర్ట్.
0: వన్ ఈస్
1: క్రోధం అనేటువంటిది ఒక ఫోర్ట్.
0: యాంగర్ ఇస్ వన్.
1: లోభం అనేటువంటిది ఒక ఫోర్ట్. కామ, క్రోధ, లోభ, మోహము, మాత్సర్యం, ఈ 6 కోటలు ఉంటున్నాయి.
0: అండ్ హ్యూమన్ లైఫ్ హాస్ గాట్ దిస్ ఈ 7 ఫోర్ట్.
1: ఈ అన్నిటికంటే పెద్ద కోట ఒకటి ఉండాలి, దేహాభిమానం అనే కోట.
0: There's biggest fort, one of body attachment.
1: ఈ 7 కోటలకు మధ్యలో ఉంటున్నాడు భగవంతుడు.
0: God is present at the center of, surrounded by 7 forts.
1: కోట 7 చుట్టురా కోట లోపల తోటరా.
0: There are 7 forts within
1: the garden. తోటలోనికి పోదమంటే దారి తెలియదు ఎట్టరా.
0: To get into the garden, what is the path, what is the way?
1: పాటు అయినది చెట్టురా పట్టు అయినది కొమ్మరా.
0: Here is present a strong tree and there is the branch that will be the
1: పాటు దప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా. కింద ఉన్నది చెట్టు, చేతిలో పట్టుకునేది కొమ్మ. ఈ చెట్టు విరిగిపోయి కొమ్మ విరిగిపోతే ఇంక వీనికేం గతి?
0: Here lies this tree standing on the ground and if the tree falls and if the branch leaves you, what will happen to you?
1: కనుక గురువులు అనేటువంటి వారు ఈనాడు కొమ్మలు, కొమ్మల వంటి వారు.
0: సో గురుస్ టుడే ఆర్ లైక్ బ్రాంచెస్.
1: భగవంతుడే చెట్టు వంటి వాడు.
0: గాడ్ ఈస్ ద ట్రీ.
1: చెట్టును ఆశ్రయించినటువంటి వానికి కొమ్మలు ఏమాత్రము భద్రం ఉండవు.
0: ఇఫ్ యు రిలై ఆన్ ద ట్రీ దేర్ విల్ బి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
1: ఏ విధమైన ప్రమాదం జరిగినా కూడా అతనికి బాధ కలగదు.
0: యు విల్ నెవర్ బి పుట్ టు డేంజర్, యు కెన్ బి సేఫ్.
1: కనుకనే దైవాన్ని ఆశ్రయించండి.
0: సో సరెండర్ టు గాడ్.
1: దానికోసమనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవు మహేశ్వర.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ గురు ఇస్ బ్రహ్మ,
1: దైవమే
0: విష్ణు
1: నిజమైన గురువు.
0: అండ్ గాడ్ ఈస్ ది ట్రూ గురు.
1: అందువల్లనే ఆనాటి భక్తులందరూ కూడా తస్మై నమః కర్మణే అన్నారు ఋషులు.
0: దేర్ఫోర్ ఏన్షియంట్ సేజెస్ ఆఫర్ ద సల్యూషన్. ఏ
1: కర్మలు చేసినా కానీ మీకే అర్పితమవుతుంది.
0: వాట్ ఎవర్ ఐ మే డూ, ఇట్ విల్ బి ఆఫరింగ్ టు యూ.
1: మీకే నమస్కారము అన్నారు.
0: ఐ ఆఫర్ మై రెస్పెక్ట్స్ టు యూ.
1: తస్మై నమః కర్మణే, కర్మలు చేసేకు ముందుగా మీకు ఒక నమస్కారము అన్నారు.
0: బిఫోర్ ఐ ప్రొసీడ్ I offer, I salute you.
1: ఎందుకోసం నమస్కారం చేయాలి?
0: Why should you pay your respects?
1: మా చేత మంచి కర్మలు చేయించు.
0: Make me do good actions.
1: పవిత్రమైన కర్మలు ఆచరింపచేయి.
0: Help me to do sacred activities.
1: దైవానికి ప్రీతికరమైనటువంటి కర్మలు మాత్రమే తప్ప చేయించు.
0: Let me do all that that pleases you.
1: అనేటువంటి దృష్టితో తస్మై నమః కర్మణే అన్నారు.
0: With this spirit as a motive force, one should pray.
1: ఈ విధంగా వేదములు యందు, ఉపనిషత్తులు యందు, ఇతిహాసం యందు, పురాణములు యందు ఎంతటి పవిత్రమైనటువంటి సూత్రులు ఉంటున్నాయో గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should make every effort to know the sacred teachings from our sacred texts, Veda, Itihas and Purana.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: జగత్తంతా కూడా ఏ శక్తితో నిండి ఉన్నదో ఆ శక్తి మీ యందు కూడా ఉంటుండాలి.
0: That energy present in the world is in you also.
1: దైవం మీకంటే వేరు లేదు.
0: God is not separate from you.
1: మీకంటే దైవం వేరు లేదు.
0: God is not different from you.
1: దైవం కంటే మీరు వేరు కాదు.
0: And you are not different from God.
1: కనుకనే I and you are one అని.
0: Therefore I and you are one.
1: ఈ ఏకత్వాన్ని మనం భావించుకొని దైవం నాయందే ఉంటున్నాడు.
0: Experience this nonism. God is in me, I am God. విశ్వాసాన్ని
1: బలపరుచుకుంటూ రావాలి.
0: Strengthen this faith more and more.
1: నేను పలాని సోమను సో రామయ్యను కృష్ణయ్యను గుట్టయ్యను అని అనుకుంటే అది ప్రయోజనం లేదు.
0: Don't introduce yourself as so and so.
1: నీవు రామయ్య ఎవరైనావు?
0: How could you be
1: రామయ్య? అని ఎవరు పెట్టారు నీకు పేరు?
0: Who gave this name రామయ్య?
1: మీ తల్లిదండ్రులు పెట్టారు.
0: Your parents christened you.
1: పెట్టిన పేరు గాని పుట్టిన పేరు కాదు కదా.
0: It's a name given to you. You are not born with the name.
1: కాబట్టి ఈ దేహానికి ఎవరు? తల్లిదండ్రులే దీన్ని పుట్టించిండే.
0: అండ్ ద బాడీ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్.
1: కాబట్టి దైవం పుట్టినటువంటి దీన్ని మనం భద్రమైనటువంటిగా ఉంటుంటాది.
0: దేర్ఫోర్ గాడ్స్ గిఫ్ట్ షుడ్ బి ప్రిజర్వ్డ్ అండ్ సస్టైన్డ్.
1: అందువల్లనే ఆనాడు మీరా కూడాను
0: మీరా దోస్ డే
1: మందిరం నుంచి బయట పొమ్మన్నాడు.
0: He was asked to get out of Mandir by Rana.
1: ఎందుకంటే తనకు అనేక విధములైనటువంటి అవమానం జరిగిందని.
0: Because he was
1: తన మాటను నచ్చుకోలేదని.
0: That she didn't behave as per his command.
1: కానీ కృష్ణుని వదిలిపోవడం కష్టమైపోయింది.
0: But she could not give up Krishna.
1: కొంతసేపు యోచించుకుంది.
0: She thought over for some time.
1: ఈ దేహానికి ఈ మందిరమునకు మహారాణ గొప్పవాడని చెప్పుకోవచ్చు.
0: Maharana may consider himself great.
1: ఈ మందిరము మహారాణ కట్టినటువంటిది.
0: This mandir is built by Maharana.
1: నా హృదయ మందిరము భగవంతుడే కట్టినటువంటిది.
0: But this temple of my heart is built by God.
1: కనుకనే నా యొక్క హృదయమే భగవంతుని మందిరము.
0: So my heart is the temple of
1: మందిర్ కృష్ణ అన్నది.
0: My heart is the temple of God, Krishna, she said.
1: చెల్లు

0: ఏ మనసా, నువ్వు అక్కడికి ఇక్కడికి పోవద్దు, వీరికి వీరికి నువ్వు ఏమాత్రము జంక్ వద్దు. గంగా జమునా తీర్, ఈడ పింగళ నాడులకు మధ్యలో ఉన్నటువంటిది అదే భూమధ్య స్థానము.
1: ఓ మైండ్, డోంట్ గో హిదర్ అండ్ థిదర్, డోంట్ ఆఫర్ యువర్ సెల్ఫ్ టు ఎనీవన్,
0: అక్కడ గంగా జమునా భూమధ్య స్థానంలో నీ దృష్టిని పెట్టుకో.
1: దట్ ది సెంటర్ ఆఫ్ ది ఫోర్ హెడెడ్
0: మందిర పైన, ఆ మందిర పైన నీ దృష్టి పెట్టుకోవద్దు.
1: డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ మందిర్.

0: ఓ మైండ్ యు గో టువర్డ్స్ ది షోర్స్ ఆఫ్ గంగా అండ్ జమున.
1: అక్కడ ఎవరున్నారు?
0: హూ ఇస్ దేర్?
1: మోరమకుట పీతాంబర శోభే కుండల రజత శరీర్ చల్లోరేమన్. ఎలాంటి శరీరుడు కృష్ణుడు? నాశనము లేనటువంటి శరీరము, పవిత్రమైనటువంటి శరీరము, పరిపూర్ణమైనటువంటి శరీరము, మధురమైన శరీరము, ఆనందమునిచ్చే శరీరము, అలాంటి యొక్క కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు. భూమధ్యస్థ అక్కడికి నీ వెళ్ళమన్నాడు.
0: There you find in that Bhumajja, center of the
1: Krishna. అది ఏ ప్రయాగన? ప్రయాగ అలహాబాద్ పోనక్కర్లేదు, మన ప్రయాగ ఇక్కడే ఉంటుండాలి. కనుకనే మానవుని ఎందే సర్వము ఉంటుండాలి.
0: వేర్ ఇస్ ప్రయాగ? యూ డోంట్ నీడ్ టు గో టు అలహాబాద్. యువర్ బాడీ ఇస్ ఇట్సెల్ఫ్ ది పిల్గ్రిమ్ సెంటర్.
1: కనుకనే మన సర్వస్వం కూడా మన దేహం నందే ఉంటుండాలి.
0: సో ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్ అవర్ బాడీ.
1: అలాంటి సర్వస్వాన్ని తాను పెట్టుకుని ఎక్కడో నీవు ఇంటికి పోవటం ఎందుకు?
0: దో యు ఆర్ ఫుల్, వై ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ ఎల్స్వేర్.
1: నీ ఇంటిలో పంచపక్ష ప్రమాణం ఉంటుంటే పర ఇంటికి పోయి పాసిపోయిన పప్పు ఎందుకు అడుగుతావు?
0: When you have all delicious items at home, why do you want rotten stuff outside?

0: When the lamp is burning brilliantly at your own residence, shedding light, why do you go for lamp to others' house?
1: ఎందుకు పోవాలి?
0: Why should you go?
1: నీ దగ్గరే ఉంటుంది ల్యాంప్.
0: You have the lamp with you.
1: నీ ల్యాంప్ ఇంకొకరి ఇంటికి పోయి నీ వడిని ఎందుకు అడుక్కోవటం?
0: Why should you beg for the lamp?
1: కాబట్టి ఆ జీవన జ్యోతి నీ యందే ఉంటుంది.
0: So this light of love is
1: నీ యందే ఉంటుంది.
0: నీ
1: ఆత్మ జ్యోతి నీ యందే ఉంటుంది. అద్వైత జ్యోతి నీ యందే ఉంటుంది. ఆనంద జ్యోతి నీ యందే ఉంటుంది.
0: Therefore this light of love, this light of non-dualism, this light is present in you.
1: Light of love.
0: The light of love. Light of love. Is in you.
1: Light of bliss.
0: Light of bliss is in you.
1: అన్ని తన యందే ఉంటుంది.
0: Everything is within you.
1: కనుక దేనికి మనం ఏ మాత్రమూ విలువనక్కర్లేదు.
0: You don't need to fear.
1: దైవత్వాన్ని మాత్రం విలువనక్కర్లేదు.
0: Never give up God.
1: విలువకూడదు.
0: You should not.
1: హెచ్చుగా సంపదలొచ్చిన గాని.
0: You may prosper.
1: ఏనుగు గుర్రము లెక్కిన గాని.
0: You may just ride over the horse and elephant.
1: పిచ్చోడని పేరు వచ్చిన గాని.
0: People may call you mad. పీడిత
1: ప్రజలు పిలిచిన గాని. ప్రీతిత ప్రజలు పిలిచిన గాని.
0: పీపుల్ కాల్ యూ విత్ ఆల్ గుడ్ నేమ్ అండ్ రెప్యుటేషన్.
1: దైవము మరువకురా.
0: నెవర్ ఫర్గెట్ గాడ్.
1: నరుడా.
0: ఓ మ్యాన్.
1: దీనుడి విలువకురా.
0: నెవర్ గివ్ అప్ గాడ్.
1: దైవాన్ని మరవద్దు.
0: నెవర్ ఫర్గెట్ గాడ్.
1: ఏ విధమైనటువంటి వచ్చినప్పటికీ నీ దైవాన్ని మరవద్దు.
0: లెట్ ఎనీథింగ్ కమ్, నెవర్ ఫర్గెట్ గాడ్. నెవర్ గివ్ అప్ యువర్ లార్డ్స్ నేమ్.
1: ఆ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకున్నాం. ఇంతకంటే మించినటువంటి ధ్యానం ఏమిటి?
0: దిస్ షుడ్ బి ది క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్.
1: ఏది చేస్తున్నా కూడా దైవ ధ్యానంగానే ఉంటుంటారు.
0: వాట్ ఎవర్ యు మే డు, ఇట్ అమౌంట్స్ టు మెడిటేషన్.
1: ఇంత ఉన్నటువంటి ఆనందం ఎక్కడుంది?
0: దిస్ బ్లిస్ హియర్ ఇస్ నాట్ ఫౌండ్ ఎల్సెవర్.
1: భగవంతుని హృదయంలోనే ఉన్నాడంటే ఎంత ఆనందము.
0: వెన్ వన్స్ యు సే గాడ్ ఇస్ ఇన్ మై హార్ట్, యు విల్ బి బ్లిస్.
1: భగవంతుని నివాసం ఎక్కడ?
0: వేర్ డస్ గాడ్ లివ్?
1: ఎక్కడో కాదు,
0: నాట్ ఎల్సెవర్.
1: హృదయవాసి.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్
1: హార్ట్. హృదయవాసి.
0: హి ఇస్ ఇన్ యువర్ హార్ట్.
1: హృదయవాసి.
0: హి ఇస్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుకనే నా ఎందే ఉంటున్నాడు భగవంతుడు అనుకుంటే నీవు ఏ తప్పులను చేయవు.
0: When once you feel that God is in
1: ఏ
0: you,
1: దోషములోనూ ప్రవేశించవు.
0: Any mistake or
1: ఎవరికి నీవు భయపడవు.
0: You will not be afraid of anybody.
1: Conscience చాలా గైడెన్స్ ఇస్తుంది.
0: The conscience guide you.
1: కనుక ఎవరి కోసము నీవు వెరవనక్కర్లేదు.
0: You don't need to fear anyone.
1: అందరినీ గౌరవించు.
0: Respect all.
1: అందరినీ నీకు సరైనటువంటి రీతిలో నీవు ప్రేమించు.
0: లవ్ ఆల్.
1: కానీ అందరి యందు దైవం ఉన్నాడు అని విశ్వసించు.
0: బట్ హావ్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: అంతేకాని ఎవరిని ద్వేషించద్దు.
0: డోంట్ హేట్ ఎనీబడీ.
1: అద్వైష్ట సర్వదూతానాం.
0: యు షుడ్ నాట్ హేట్ ఎనీ క్రీచర్, ఎనీవన్.
1: అయితే నీ హృదయాన్ని మాత్రం మరవద్దు.
0: బట్ నెవర్ ఫర్గెట్.
1: దైవం అక్కడే ఉన్నాడు.
0: God is there.
1: బయట లేడు.
0: నాట్ అవుట్ సైడ్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్.
1: మంచిగా మాట్లాడు.
0: స్పీక్ వెల్.
1: నీవు ఫోటోలు పెట్టుకుంటున్నావు.
0: Your photos.
1: You may worship a picture as a god.
0: You may worship a picture as a god.
1: But not God as
0: the. The conscience will guide you.
1: Kanuka, ఎవరి కోసము నువ్వు వెరవనక్కర్లేదు.
0: You don't need to fear anyone.
1: అందరిని గౌరవించు.
0: Respect all.
1: అందరిని నీకు సరైనటువంటి రీతిలో నువ్వు ప్రేమించు.
0: Love all.
1: కానీ అందరి యందు దైవం ఉన్నాడు.

0: worship a picture as a god.
1: You may worship a picture as a god.
0: But not God as a picture.
1: But not God as a picture.
0: ఆ తత్వాన్ని తీసుకోవాలి.
1: Know this quality, principle.
0: నీ పిక్చర్ నీలోనే ఉంటుండాలి.
1: The picture is in you.
0: దానిని భద్రం చేసుకో.
1: And you safeguard it.
0: ఈ విధమైనటువంటి యొక్క మాట తత్వంలో మనము ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క భావాన్ని మనం గుర్తించాలి.
1: Along this path, we should know all the sanctity behind this.
0: విజ్ఞానం ఏమని పోల్చినప్పటికీ,
1: whatever the science may tell
0: you, వేదాంతం ఏమని చెప్పినప్పటికీ,
1: philosophy may tell
0: you, కట్టకట్టుకు మనకు నిలిచినటువంటిది అణువే అణువే అణువే.
1: What that remains at the end is only అణు or atom.
0: అంతా అణుమయమే.
1: Everything is full of atoms.
0: ఒక్కొక్క పదార్థం కూడా అణువు యొక్క చేరికనే.
1: Matter is the combination of atoms.
0: ఈ టంబ్లర్ అణువే.
1: The tumbler is
0: ఈ పుష్పం అణువే.
1: Flower.
0: ఈ మైక అణువే.
1: Mic.
0: ఈ టవల్ అణువే.
1: Flower.
0: ఈ దేహం అణువే.
1: The body.
0: ఈ టేబుల్ అణువే.
1: Table.
0: అంతా అణువే.
1: Everything is full of atoms and atoms.
0: అయితే అణువుకు రూపం ఉందా అని మీరు భావించవచ్చు.
1: యు మే క్వశ్చన్ whether atom has a form.
0: ప్రతి అణువుకు కూడాను రూపం ఉంది.
1: Every atom has a form.
0: రూపము లేని అణువే లేదు.
1: There's no atom without form.
0: మీకు కనిపించటం లేదు కానీ,
1: you may not see.
0: అది పూతద్దం పెట్టుకొని చూస్తే తప్ప కనిపిస్తుంది.
1: But you can see it under a powerful lens. Lens.
0: Not lens.
1: Microscope.
0: Microscope.
1: Microscope.
0: దానిని పెట్టుకొని చూసినప్పుడే మీకు బాగా కనిపిస్తుంది.
1: Yes, with the microscope you can see it.
0: దానికి మాత్రమే సూక్ష్మమైన అనుగోచరిస్తుంది.
1: విత్ ది మైక్రోస్కోప్
0: అదే విధంగానే మీకు ఈ చర్మ చచ్చులు కనిపించడు భగవంతుడు.
1: యు కాంట్ సీ గాడ్ విత్ ది నేకెడ్ ఐ.
0: జ్ఞాన నేత్రములతో అది అతి సంబంధమైనటువంటి అతి లూపమైనటువంటి సూక్ష్మమైనటువంటి స్థితిలో పోవాలి.
1: ఇట్ ఈస్ ది ఐ ఆఫ్ విజ్డమ్ దట్ హెల్ప్స్ యూ టు నో ది సీ ది ఫార్.
0: ఈ చర్మ చచ్చులు కనిపించేదంతా కూడాను బాహ్యమైన ప్రపంచమే.
1: ద నేకెడ్ ఐ విల్ హెల్ప్ యూ టు సీ ది అవుట్ సైడ్ వరల్డ్.
0: నీకు సూక్ష్మమైనటువంటి యొక్క జ్ఞాన చచ్చువుని సాధించాలి.
1: You must have that eye of wisdom to see the subtle form.
0: అప్పుడే నిజమైనటువంటి దైవత్వం నీకు చక్కగా అర్థమవుతుంది.
1: Then you can understand the true divinity.
0: ఒరే పిచ్చివాడనైపోయాను, నేనే దైవముగా ఉంటుంటే కూడాను నేను ఎందుకు ఇన్ని పిచ్చి ఆటలు ఆడాను.
1: I am so mad. I being God, why should I act like a mad cat?
0: చాలా మందికి మీకు తెలుసును.
1: Many of you know this.
0: తాగినటువంటి వాడు ఏమేమో చేస్తుంటాడు.
1: The drunkard acts in a funny way.
0: వాడి యాక్షన్ ఏమిటి ఎట్లా చేస్తున్నాడో వానికే తెలియదు.
1: The drunkard doesn't know how he acts.
0: తరువాత
1: later
0: తమ బిడ్డలు భార్యలు కూడా నవ్వుతారు.
1: అండ్ హీల్ బి హెకిల్డ్ మేడ్ ఫన్ ఆఫ్ బై హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: తీరిన తర్వాత వీరందరూ చెప్తే నేను ఇట్లా చేశానా అని తానే అవమానపడతాడు.
1: అండ్ వెన్ వన్స్ ఈస్ అవుట్ ఆఫ్ స్పిరిట్స్ హీ ఫీల్స్ అషేమ్డ్.
0: ఈనాడు జగత్ సంబంధమైనటువంటి వాసనతో నిండినటువంటి వాడు ఈ యొక్క డ్రంక్ అనగా తాగినటువంటి వాడిగా కనిపిస్తాడు.
1: ద వన్ ఆఫ్ వరల్డ్లీ సెన్సుల్ ప్లెజర్ ఈజ్ ఎ డ్రంకర్డ్.
0: విషయ వాసనలో మునిగినటువంటి వాడు వాడికి ఏమీ తెలియదు.
1: బికాజ్ హిస్ డ్రౌన్డ్ ఇన్ సెన్సువల్ ప్లెజర్ హి డస్ నో ఎనీథింగ్.
0: వాసన నుంచి విశ్వేశ్వర తత్వాల్లో నీవు బయలుదేరితే అప్పుడు దీని యొక్క తత్వం నీకు అర్థమవుతుంది.
1: అవుట్ ఆఫ్ ది సెన్సువల్ ప్లెజర్ హి షుడ్ ట్రావెల్ టువర్డ్స్ ది డివినిటీ దెన్ హి కెన్ అండర్స్టాండ్.
0: కనుక
1: సో
0: మీరు పవిత్రమైనటువంటి భావం చేత
1: విత్ సీక్రెట్ థాట్స్
0: దైవాన్ని మీ హృదయం నుండే ఉన్నట్టుగా విశ్వసించి
1: హావ్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఇన్ యువర్ హార్ట్.
0: సర్వము నాకు గురువు భగవంతుడే.
1: గాడ్ ఈస్ మై గురు.
0: నిజమైన వారు ఈ జగత్తులో ఎవరు లేరు.
1: దేర్ ఇస్ నో అదర్ గురు.
0: అందరికీ గురువు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు టు ఎవరీవన్.
0: ఒక వ్యక్తికి ఒక గురువు అని ఈ లోకంలో ఉండవచ్చును.
1: ఈచ్ వన్ మే కాల్ ఇన్ హిస్ ఓన్ వే.
0: అందరికీ గురువు అయినటువంటి వాడు దైవం ఒక్కడే.
1: బట్ ది గురు ఆఫ్ గురుస్
0: అన్ని దేశముల వారు కూడా దైవం ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు టు ఆల్ పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్.
0: కానీ ఆ దైవాన్ని అనేక పేర్లతో పిలవచ్చును.
1: బట్ వీ మే కాల్ ఇన్ డిఫరెంట్ నేమ్స్.
0: కానీ పేర్లు వేరు రూపములు వేరు కావచ్చును.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్.
0: కానీ దైవం ఒక్కడే.
1: బట్ గాడ్ ఇస్ వన్.
0: ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్.
0: మీ మీ అభిష్టం చేత మీరు ఆ విధమైనటువంటి టేస్ట్ ని మీరు పొందుతుంటారు.
1: బేసింగ్ ఆన్ యువర్ టెంపర్మెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ యు హావ్.
0: కానీ ఎన్ని టేస్ట్లు మీరు చూసినప్పటికీ అందులో ఉన్నటువంటి మూలాధారమైన తత్వము ఒకదాన్ని గుర్తించుకుంటూ పోవాలి.
1: టేస్ట్ డిఫర్ బట్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఇస్ వన్.
0: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబి, ఖీర్ ఎన్నెన్నో పేర్లు చెప్పుకుంటారు. మరే అన్నిటి ఎందు ఉన్నటువంటిది ఏమిట్రా? షుగరు అని చాలు.
1: We mention the names of so many sweets, Mysore Pak, Gulab Jam, Gheer, but when once you understand that the sugar is one and the same,
0: sugar
1: you know the unity.
0: No Mysore Pak, no Gulab Jam.
1: Without sugar you cannot have Mysore Pak or Gulab
0: divinity.
1: Jam. And the sugar is divinity.
0: Divinity is దైవత్వం అనేటువంటిదే అన్ని దీనిలోనూ చేరి ఉంటుంటాడు.
1: The divinity is essentially one, present in all.
0: దీనిని ఉపనిషత్తులు పిష్టాదిష్ గృహ సంపత్తు అన్నాడు. పిష్టము, పిష్టం అనగా పిండి.
1: Flour.
0: ఇది ఏ విధంగా ఈ పిండిలో ఏమాత్రము రుచి లేదు.
1: ద ఫ్లోర్ ఇస్ టేస్ట్లెస్.
0: కానీ దానిని మిఠాయి చేయలేనప్పుడు, చక్కెర దాంట్లో వేసినప్పుడు ఆ పిండి తీయగా కనిపిస్తుంది.
1: వెన్ వన్స్ యూ మిక్స్ ద ఫ్లోర్ విత్ ద షుగర్ ఇట్ బికమ్స్ ఎ స్వీట్.
0: బేడల పిండి అది ఏమాత్రము రుచి లేదు.
1: అండ్ యూ ఫైండ్ ద దాల్
0: దాంట్లో చక్కెర వేసి లడ్డు చేస్తే చాలా తీయగా కనిపిస్తుంది.
1: వన్స్ యూ మిక్స్ ఇట్ విత్ ద షుగర్ యూ గెట్ ద లడ్డు.
0: కాబట్టి అన్నింటిలో

0: నా చేరినటువంటి షుగరే.
1: సో ఇన్ ఆల్ ది స్వీట్స్ ది షుగర్ ఇస్ సేమ్.
0: పిష్టంలో ఏమాత్రం రుచి లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫ్లోర్ ఇస్ టేస్ట్లెస్.
0: పిండిలో రుచి లేదు. గుణసంపర్కం చేతనే, దైవం యొక్క సంపర్కం చేతనే ఈ యొక్క పిండి కూడా రుచిగా మారిపోతుంది.
1: ఇట్ ఇస్ అసోసియేషన్ ది కంపెనీ ఆఫ్ గాడ్ దట్ మేక్స్ అవర్ లైవ్స్ నెక్టరైన్ అండ్ సో స్వీట్.
0: కనుక మీరు భగవత్ సంకల్పాన్ని ఒక సంపర్కంతో మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: లెట్ అస్ రిడీమ్ అండ్ వర్క్ ఫర్ అవర్ లైవ్స్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్.
2: భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ.

0: If all good qualities and virtues are not present, you cannot call him a true human being. It's only the character and the virtue present among the boys and girls constitute the true wealth of this country. Feel like that in your heart.
1: Vidyarthulara.
0: Students.
1: Bharatiya Samskruti Yandu. అనంత కాలము నుండి ధూపదీప నైవేద్యాదులతో దైవాన్ని ఆరాధిస్తూ ఆనందిస్తూ అర్చిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చింది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ యాజ్ పర్ ద ట్రెడిషన్ అండ్ కల్చర్ ఆఫ్ భారత్ పీపుల్ హ్యావ్ బిన్ వర్షిపింగ్ లార్డ్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ బై వేరియస్ మోడ్స్ అండ్ వేరియస్ ప్రాక్టీసెస్.
1: దురదృష్టవశాత్తు ఈనాటి బాలబాలికలు ఇట్టి సోడచోపచారములైనటువంటి యొక్క సేవలు విస్మరించి కేవలము ఒక నామమునే ఆధారం చేసుకుని తన జీవితమును ఏదో తృప్తి పొందించుకుంటున్నామని భ్రమిస్తున్నారు.
0: Unfortunately, boys and girls neglect all the rituals connected with the worship of our Lord and they get satisfied by merely chanting the name of God.
1: ఏది ముందు ఏది వెనుక అనేటువంటి విచక్షణ జ్ఞానంను కోల్పోయి ఈనాటి విద్యార్థులు తమ తమ కర్తవ్యాలను కొంత పెడమార్గమును పట్టించుకుంటున్నారు.
0: Boys and girls do not know what is to be taken up first and what is to be taken up next. Like that they forget their responsibility and duty.
1: Bharatiya sampradayam nundu bhujinchutaku puram kodanu bhagavantuniki arpitam chesi pranaaya swaha apanaaya swaha jnanaaya swaha udanaaya swaha samanaaya swaha ani aidu paryayamulu bhagavantuniki arpitam chesi ఆ అర్పితమైనటువంటి యొక్క భోజనము ప్రసాదముగా స్వీకరించేటువంటి వారు.
0: యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్ బిఫోర్ వన్ పార్టేక్స్ ఫుడ్ దే వుడ్ ఆఫర్ టు గాడ్ రిపీటింగ్ హిస్ నేమ్ 5 times.
1: దీనికి మూల కారణము సద్గుణములు సత్ప్రవర్తనలు సదాలోచనలు సచ్చింతనలు సత్క్రియలు.
0: The reason behind all this ritual and tradition is the good behavior, the good conduct, good feelings, good emotions and good actions.
1: భగవంతునికి అర్పితము గావించే సమయంలో నైవేద్యము గావించేటువంటి సమయంలో చక్కని పరిశుద్ధమైనటువంటి యొక్క ఆకులు తెచ్చి ఆకులో వండినటువంటి యొక్క మధురమైనటువంటి పదార్థమును ఉంచి భగవంతునికి అర్పితం చేసేటువంటి వారు.
0: What they used to do in those days was, they bring a broad, pure, clean leaf and serve all delicious items and offer to God. Arpitam
1: cheyutu puramu, paatra suddhi, paatra suddhi, paaka suddhi, padartha suddhi, lekapoyi undavachu.
0: Before the food is offered to God, there might not be a vessel which is clean, or there may not be things prepared in a pure way, nor the material either.
1: Kanukani ee yokka paatra suddhi paaka suddhi padartha suddhi ni manamu vicharinchatamu chaala kashtakaramainatundi vishayam.
0: It's rather very difficult to know whether the vessels used are clean or not. The process of cooking is good or

0: न गन्तव्यम् ब्रह्मकर्म समाधिना.
1: ఇది అంతైకుడును బ్రహ్మార్పణముగా భావించినప్పుడు అది ప్రసాదంగా రూపొందుతుంది.
2: When once the whole food is offered to Brahma, it becomes the sacrificial food or prasada.
1: పూర్వము అదే మధురమైనటువంటి పదార్థములతో కూడినటువంటి భోజనంగా ఉండేది.
2: Earlier, it was only delicious food.
1: భగవంతునికి అర్పితముగా ఇచ్చిన తర్వాత అది ప్రసాదంగా మారిపోతుంది.
2: When once the very same food is offered to God, it becomes prasada.
1: ఈ ప్రసాద పవిత్రమైనటువంటి ప్రసాదమును ఏ విధమైన వారు కూడాను భుజించడంలో దోషం ఉండదు.
2: There will be no mistake or defect either when once we take food as prasada.
1: అయితే ఈనాటి కాలానుగుణ్యముగా ఎట్టి ప్రసాదాన్ని ఎవరి ప్రసాదాన్ని ఎవరికి అందిస్తున్నారు?
2: As per the times, you know what sort of prasadam is offered, to whom prasadam is offered.
1: వండినటువంటి యొక్క సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తన, సచ్చింతన ఇలాంటివన్నీ కూడాను దేహము అనేటువంటి ఒక అరటి ఆకులో వడ్డిస్తున్నాం.
2: లీఫ్, ద బాడీ ఇస్ ద ప్లాంటన్ లీఫ్ over which all the food cooked is served, and the food is good behavior, good conduct, good thought and good feeling.
1: ఎవరికి మొదలు నైవేద్యం చేస్తున్నాము?
2: To whom do we offer this food?
1: దుర్గుణములు, దురాలోచనలు, దుష్సంపదలు, క్రోధము, ద్వేషము, అసూయ ఇత్యాది రాక్షసులకు అర్పితము చేసి తదుపరి ఈ రాక్షసుల ప్రసాదాన్ని భగవంతునికి అందిస్తున్నాం.
2: To whom do we offer? We offer this food to bad qualities, bad thoughts, wicked thinking, maneuvering, manipulation with all the demonic ideas.
1: Hunger,
2: ego, jealousy.
1: Ilanti rakshasulaku arpitam chesi.
2: We offer to demons.
1: Rakshasulu chakkaga bhojinchina tarvata.
2: After demons partake it well.
1: Ee prasadamu migilina prasadanni Bhagavad arpitamuga avistunnaru.
2: The remaining balance prasad is then offered to God.
1: ఇది ఈ నాటి ఆధునిక యుగము లోపల అనేక విధములైనటువంటి అశాంతులకు గురి అయి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు లోనై జీవితాన్ని గడుపుతూ ఉన్నారు.
2: This is the reason why we are in trouble and turmoil, difficulties and anxieties, the losses and so many problems, restlessness.
1: అర్పితం చేయకూడదు. దుర్గుణాలకు అర్పితం చేయకూడదు.
2: We should not offer food to bad quality.
1: దుర్గుణాన్ని దూరం తల్లి మొట్టమొదట సద్గుణానికి అర్పితం చేయాలి.
2: We have to drive out all bad qualities and offer food to good behavior.
1: దైవమా, నా హృదయ స్థాయి ఎందున్నటువంటి దైవమా, నా ప్రేమ స్వరూపమైన దైవమా, నా కరుణ స్వరూపమైనటువంటి దైవమా, నా దయామయుడైనటువంటి ఒక దైవమా, ఇదిగో నీకు నా యొక్క గుణములు అనేటువంటి యొక్క పంచపక్ష పరమాన్నములను నీకు అర్పితం చేస్తున్నాను.
2: On the other hand, we should pray like this. O God, you are the embodiment of love. You are the embodiment of kindness, mercy and compassion. Here offer the food of virtue.
1: ఈ వయస్సు చాలా మధురమైన ఫలములు వంటివి.
2: This tender age is like that of a sweet fruit.
1: ఇటువంటి మధురమైనటువంటి యొక్క మనోఫలమును, హృదయ ఫలమును భగవంతునికి అర్పితం చేయాలి.
2: ద ఫ్రూట్ ఆఫ్ యువర్ హార్ట్, ద ఫ్రూట్ ఆఫ్ యువర్ మైండ్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
1: ఎప్పుడూ అన్ని విధాలా శరీరం కూలిన తర్వాత, ఇంద్రియాలు పటత్వం తప్పిన తర్వాత, ఈ మనోభావాలు పెంచుకున్న తర్వాత, ఏ వృద్ధాప్యమునందు, ఏ రిటైర్డ్ ఏజ్ నందు భగవంతుని పూజ చేస్తామంటే ఇది సాధ్యం కాదు.
2: ఇఫ్ నాట్ ఇఫ్ యూ వాంట్ టు థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ఎన్ ఓల్డ్ ఏజ్, then lose all your control over the senses.
1: Early,
2: is impossible.
1: Drive slowly, reach safely.
2: Bhagwan says, start early, drive slowly, reach safely.
1: Ye leta vayasunde meeru bhagavat prarthananu sarein reetiga dani prarambhinchali.
2: You should start praying to God right from this tender age.
1: Sharira manasika adhyatmika shaktulu manchi patutvanga undinappude మీరు ఈ విధమైన యొక్క పవిత్రమైన కార్యంలో ప్రవేశించుకుంటున్నా ఇంక ఎప్పుడు మీరు ఈ పవిత్రమైన కార్యంలో ప్రవేశిస్తారు?
2: If you don't start praying to God, when your body is strong, when you are mentally alert and spiritually strong, when do you wish to commence it?
1: ఈ ఇంద్రియములంతా కూడాను తప్పుడు తిరిగిన తర్వాత తన పటుత్వము కూలిన తర్వాత ఏమి చేయగలరు మీరు?
2: When senses become weak, when you don't have any control, what is it that you do later?
0: పద పదమం చుకింకరులు పాశములాగెడు వేళ.
2: When the messengers of death take back your life, destroying at you
0: the rope,
2: when they drive out the life out of your body, when all relations hurry so as to the body to be taken outside because they have given up hope,
0: లబలమ ఏడ్చు వేళ.
2: When wife and children cry bitterly,
0: తరమా హరి నామము నోటను బల్క.
2: Is it possible to chant the name of God then?
1: అప్పుడు సాధ్యమవుతుందా?
2: Is it possible?
1: కాదు కాదు.
2: Impossible.
1: ఈ వయసు నుండి ఈ పటుత్వం నుండి ఈ నిద్ర శక్తి ఉండినప్పుడే దైవాన్ని మనసారా తనివి తీరా స్మరించి తరించి వరించి భ్రమించి అనుభవించటం అత్యవసరం.
2: At this age, when you are strong enough, when all senses are under your control, it is time to think of God, to love God, dedicate our life for God.
1: అట్లు లేకుండా
2: otherwise,
0: తై తై తై తై తై బొమ్మాదిని తమాష జూరల తోల్బొమ్మ.
2: Watch this puppet that dances.
0: Indriya shaktulu unnapude meeru enduku poojalu cheyakura.
2: Why don't you worship when you have, when your senses are strong?
1: Kadalalevu kana masakalu momuna pade madatalu pade narase kada musali koti ani pasivaralu ninnu musimusi navvaga kasare bomma tai tai tai tai tai bomma.
2: Is it the proper time to pray to God in your old age when you cannot move, when eyes cannot see, when there are wrinkles on your face, the old fellow, when people call you an old monkey?
1: Andamu prayamu indriya shaktiki undani nikkaku roranna.
2: Don't pride yourself because of your strength and powerful senses.
1: Mundunnadi ra tondaloni musalitanammanu musulla pandaga.
2: There lies ahead waiting in the doorstep. The old age.
1: అప్పుడు ఏమి చేయగలవు?
2: What do you do then?
1: మసలలేవు.
2: You can't move.
1: కను మసకలు.
2: Cataract.
1: మోమున పడే తల నరసి కదా.
2: Wrinkles on the face and the hair is white now.
1: ముసలికోతి అని.
2: Old monkey.
1: పసివారు నిన్ను ముసి ముసి నవ్వగా కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడదు తోయ్ బొమ్మ.
2: Youngsters, lads also make fun of you. Oh puppet, you dance, we watch you.
1: అప్పుడు నీవు చేయగలవా?
2: Can you worship them?
1: ఈ వయసు నందు దృఢమైనటువంటి శరీరము ఘనమైనటువంటి యొక్క ఇంద్రియములు పూర్ణ విశ్వాసంతో కూడినటువంటి మనసు ఇవి అన్ని కూడా నువ్వు గట్టిగా ఉండినప్పుడే దైవానికి ఈ మనోపుష్పాన్ని అర్పితం చేయాలి.
2: On the other hand, right at this time, when your physical is strong,
1: అతి మధురమైనటువంటి యొక్క నీ యొక్క హృదయ పుష్పాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
2: When your mind is full of faith, offer the flower of your
1: mind. ఇది మీరు చేయవలసినటువంటి నైవేద్యము.
2: This is the offering to be made to God.
1: కానీ ఈనాటి అతి నైవేద్యం చేయటం లేదు.
2: But we don't make such an offering today.
1: ఇంద్రియాలకంతా దీన్ని అందించి
2: we pass on to senses.
1: ఇంద్రియములంతా అనుభవించిన తర్వాత
2: after all senses enjoy,
1: ఇష్టం లేకుండా మిగిలిచిపోయినటువంటి ప్రసాదాన్ని భగవంతునికి అర్పితం చేయటం.
2: The balance left over because you don't relish is offered to God.
1: గారికి పోయిన పేద పిండి కృష్ణార్పణం అన్నారట.
2: All that floor which is blown off by the wind, we say that's offering to God.
1: ఇంద్రియములంతా అనుభవించిన తర్వాత ఇంద్రియ శక్తి అంతా కూలిపోయిన తర్వాత ఇంద్రియ శక్తి అంతా కూడా బలహీనమైన తర్వాత నీవు ఏమిస్తావు భగవంతునికి?
2: When senses lose their strength and their capacity and ability, what is that you offer to God?
1: Kanukane, ilanti indri shakti, mano shakti, buddhi shakti, jnana shakti, anni undinappude bhagavantuniki sariyainatundi sevalu cheyali.
2: You have to serve God when you are physically strong, mentally alert, when senses are so powerful, and when you have full wisdom.
1: ఇలాంటి సుసమయమునందే మనము ఈ యొక్క శక్తిని మనం కోల్పోయినా ఇంక ఏనాడు మనం భగవత్ అర్పితం అయ్యేటువంటిది.
2: అట్ దిస్ రైట్ టైమ్ ఇఫ్ యూ డోంట్ డూ దాట్ వెన్ యూ సరెండర్ టు గాడ్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మొట్టమొదట ఈ వయసుని మీరు చాలా పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి నవ్యమైనటువంటి వయసుగా మీరు భావించాలి.
2: కన్సిడర్ దిస్ ఏజ్ నోవెల్, ఎవర్ న్యూ, యునీక్, ఫ్రెష్.
1: ఇది కేవలము వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏమాత్రం కూడాను దీంట్లో ప్రవేశించదు.
2: యాజ్ ది ఏజ్ అడ్వాన్సెస్ వెన్ ఓల్డ్ ఏజ్ సెట్స్ ఇన్ యు కెనాట్ అటెంప్ట్ ఇట్.
1: కనుకనే మానవుడు అంటే ఎవరు?
2: హూ ఇస్ మానవ? హ్యూమన్.
1: మానవుడు మొట్టమొదట నాలుగు కాళ్లతో నడుస్తాడు.
2: ది హ్యూమన్ ఎట్ ద బిగినింగ్ హీ వాక్స్ ఆన్ ఫోర్ ఫీట్.
1: రెండవ తర్వాత రెండు కాళ్లతో నడుస్తాడు.
2: Later, he walks on 2 feet.
1: తరువాత మూడు కాళ్లతో నడుస్తాడు.
2: Finally, he walks with 3 feet.
1: ముందొచ్చే మూడు కాళ్ళు ముందున్నటువంటి నాలుగు కాళ్లతో కాకుండా రెండు కాళ్లతో నడిచేటప్పుడని మనము దైవాన్ని ఆరాధించాలి.
2: ఫోర్ లెగ్డ్ స్టేజ్ ఇన్ ద బిగినింగ్, త్రీ లెగ్ స్టేజ్ లేటర్, ఇన్ బిట్వీన్ 2 legged కండిషన్ గో ఫోర్.
1: ఈ నాలుగు లెగ్స్ అంటే ఏమిటి? దొగ్గాడటము, చేతులు కాళ్లతో దొగ్గాడుతూ పోతున్నాం.
2: ద ఫోర్ లెగ్డ్ కండిషన్ ఇస్ క్రాలింగ్ ఆన్ ద గ్రౌండ్.
1: రెండు శక్తులు అనగా ఈ రెండు పాదములు భూమి పైన ఉంటుంది, సర్వదేహం కూడా పైన ఉంటుండాలి.
2: బౌత్ ద ఫీట్ ఆన్ ద గ్రౌండ్ యు వాక్.
1: నీ యొక్క జీవితం యొక్క సర్వశక్తిని కూడాను రెండు పాదముల పైన ఆధారపడి ఉంటుండాలి.
2: ఆల్ యువర్ స్ట్రెంగ్త్ రెస్ట్ ఆన్
1: ది ఫీట్. ఒకటి ధర్మము, ఒకటి సత్యము.
2: వన్ లెగ్ ఇస్ ధర్మ, ది అదర్ లెగ్ ఇస్ సత్య.
1: సత్య ధర్మములు అనేటువంటి పాదముల పైన మీరు నడిచే సమయంలో పని సత్య స్వరూపుణ్ణి మీరు చింతించాలి.
2: Then once you walk on the 2 feet of truth and righteousness, you can have the vision of the Lord of truth.
1: పాదముల పైన నిలిచినప్పుడే మీరు ధర్మ స్వరూపుణ్ణి మీరు స్మరించాలి.
2: When once you walk on the feet of dharma, you can have the vision of the Lord of dharma.
1: అప్పుడు కాకుండా
2: otherwise
1: మూడవ కర్ర వస్తుంది.
2: Then comes the
1: నడచలేడు, ఈ సత్య ధర్మములు బలహీనమైపోయినాయి.
2: 3 legged condition, satya dharma has become weak now.
1: Karra chetiki vachindi.
2: Now you take the hand.
1: Aa karranu kuda nu pattukuneetvanti dhairyam ledu.
2: You are not sure to hold it.
1: Emi cheyagalavu nu?
2: What is it that you do then?
1: Kanuka manam ee vayasunu chaala divyamainatvanti vayasuga manam bhavinchali.
2: We had considered this age divine.
1: Okka kshanamaina manam vyartham cheyakoddu.
2: We should not waste a moment.
1: Time is God.
2: Time is God.
1: Waste is life waste. Don't waste time.
2: Time is God. Time waste is life waste. Don't waste time.
1: ఈనాటి బాలబాలికలు కాలమును అధికంగా వ్యర్థం చేస్తున్నారు.
2: Boys and girls today waste their time a lot.
1: కేవలం వ్యర్థమైనటువంటి మాటలతో దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
2: They waste time indulging in vain gossip.
1: ఏ మంచి మాటనైనా ఉపయోగించుకోవటం లేదు.
2: They don't make use of time at least by speaking good words.
1: ఏ మంచి యోచనలకైనా అవకాశం ఇవ్వటం లేదు.
2: They don't listen to good things whatsoever.
1: ఏమిటి వీళ్ళ పాటలు, వీళ్ళ ఆటలు, వీళ్ళివన్నీ?
2: What are their games? What are their singing and all?
1: ఈ వయసు లోపల బయట ప్రపంచంలో పోయి చూస్తే ఎంత కఠినంగా ఉంటాదో మీకు తెలియదు.
2: Outer world, you cannot imagine what is happening.
1: ఒక్క ప్రశాంత నిలయం నందే భజనలు, పూజలు, పాటలు, రామ కృష్ణ గోవింద అనేటువంటి ఒక పాటల కింద మీరు దీన్ని ఆనందంగా సద్వినియోగం చేసుకుంటున్నారు.
2: ఇట్స్ ఓన్లీ ఇన్ ప్రశాంతి నిలయం వేర్ యూ ఫైండ్ భజన్స్ అండ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఆల్ ద టైమ్.
1: బయట పోతే ఈ పాటలంటే ఏమిటో వాళ్ళకి తెలియదు.
2: ఔట్ సైడ్ దే డోంట్ నాట్ నో వాట్ దిస్ సింగ్స్ ఆర్.
1: అర్థరహితమైనటువంటి పాటలుగా పాడుతుంటారు.
2: దే సింగ్ మీనింగ్లెస్ సాంగ్స్.
1: ఏమిటి ఆ పాటలు?
2: వాట్ ఆర్ దే?
1: ఏమాత్రం అర్థం కాదు.
2: దే డోంట్ నో వాట్ దే సింగ్.
1: చల్ చల్ రే నో జవాన్, చోడ్ దే రే మేరే ఖాన్. ఏమైనా అర్థం ఉందా?
2: డస్ దిస్ సాంగ్ కన్వే ఎనీ మీనింగ్?
1: ఇంకా వేరు వేరు చోట పోతే అది తమాషా, మంచి వినడానికి ఇంపుగా ఉంటుంది. ఏమిటి ఈ గడ్డడా?
2: It's quite rhythmic to hear when they sing like that. No meaning.
1: మనకు నోరిచ్చింది దానికోసమా?
2: You know why the tongue is given?
1: నాలుగునిచ్చినది ఎందుకు తెలుసా?
2: You know why the tongue is given?
1: దైవనామమును నాట్యమాడించే కోసమని.
2: So as to sing the glory of God.
1: అలాంటి నాలుగును మనం దుర్వినియోగం చేస్తున్నాము.
2: But we misuse our tongue.
1: దీనిని చైతన్యుడు కాని ఇంకా అనేక మంది మనహా భక్తులైనటువంటి వారు కూడాను జిహ్వే రసజ్ఞే మధుర

0: యుద్ధము. ఆ యొక్క జిహ్వకు నాలుగు టైటిల్స్ ఇచ్చారు.
1: టంగ్ హ్యాస్ ఫోర్ టైటిల్స్.
0: జిహ్వే
1: ద టేస్ట్
0: రసగ్ని. ఓ రసమెరిగిన నాలుక.
1: ఓ టంగ్ యు నో ద టేస్ట్.
0: మధుర ప్రియత్వం సత్యం హితం. సత్యం పలికేటువంటి నాలుక.
1: ఓ టంగ్
0: మధురమైనటువంటి నాలుక.
1: యు టాక్
0: హితమైనటువంటి నాలుక.
1: యు స్పీక్ ఇన్ ఎ పాలటబుల్ వే.
0: ఎంత పవిత్రమైన నాలుక.
1: హౌ సేక్రెడ్ యు ఆర్.
0: ఇంత పవిత్రమైన నాలుకను ఈ అపవిత్రమైన మాటల్లో ఎందుకు ప్రవేశపెట్టారు?
1: బీయింగ్ సో సేక్రెడ్ ఓ టంగ్ వై డు యు గో అలాంగ్ ద అన్సేక్రెడ్ పాత్.
0: కనుక మనం ఈనాడు నాలుకను అపవిత్రమైనటువంటి పలుకుల్లో మనం ప్రవేశపెట్టున్నాము.
1: టుడే విత్ దిస్ టంగ్ వి అటర్ ఆల్ అన్సేక్రెడ్ వర్డ్స్.
0: కనుక ప్రతి విద్యార్థి కూడాను మాటలను అదుపులో నుంచుకోవాలి.
1: సో ఎవ్రీ స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఎ చెక్ ఆన్ హిస్ వర్డ్స్.
0: ఆనందాన్ని అందించేటువంటిది, హృదయాన్ని కరిగించేటువంటిది, మనసును మురిపించేటువంటిది, మై మరపించేటువంటి యొక్క దివ్యమైనటువంటి గానంలో మనం లగ్నం కావాలి.
1: You should make use of your tongue to sing the glory of God so as to make others blissful so that they forget themselves.
0: ఏదైనా ఒక పాట భగవంతుని పైన పాడుతుంటే తమకు తామే నాస్తికుడు కాదు, యాస్తికుడు కాదు, ఆస్తికుడు కాదు, ఆస్తిక నాస్తికుడు కాదు, ఎవడైనా సరే వారికి తెలియకనే తల ఊపుతూ ఉంటాడు.
1: When once you start singing God's hymns, whether he is a theist or atheist or theistic atheist or atheistic theist, he starts nodding his head.
0: Krishna Vakkatu Krishna. ఈ కృష్ణ అనేటప్పటికే ఏం వాళ్ళ కష్టములంతా తీరిపోయినట్టుగా కనిపిస్తుంది.
1: When once they say Krishna, they find a relief.

0: దాసిపై కృష్ణ దయలే దయీ దాసిపై. ఆ రాగ ఆ విధంగా పాడుతూ ఉంటుంటే మిగిలినటువంటి ఆ వేపల్ల స్త్రీలందరూ కూడాను మైమర్చిపోయారు, చేతుల్లో ఉన్నటువంటి కడవలంతా విడిచిపెట్టారు.
1: When Radha was singing like this, Krishna, where are you? Why don't you come here? Don't you have compassion and mercy on me? Listening to this melodious music of Radha. All Gopikas dropped their pots they were carrying.

0: Krishna, at least in dreams, let me see your physical form with these eyes. I cannot live any longer.
1: Inta aveshamato, inni vidhamainatvanti tapamato, bhagavantuni prarthistu vacharu prachina kalamunandu.
0: In ancient times, devotees prayed to God, pining for Him, yearning for Him.
1: Aa hrudayame aa krishnunni kadiristundi, karigistundi, medilistundi.
0: It is only their heart full of devotion that would melt the heart of God and make Him walk.
1: Devotion, ekkada chusina deep ocean.
0: Today, how is modern devotion? It is only deep ocean.
1: Idanta divine, divine anukuntunnaru. Kaadu, kaadu. Deep wine.
0: You think it's divine, divine. No, it is deep wine.
1: కనుక ఈ మధురమైనటువంటి యొక్క భగవత్ నామాన్ని మనం స్మరిస్తూ చింతిస్తూ భజిస్తూ కాలాన్ని సార్థకం గావించుకోవాలి.
0: We should sanctify the time, redeem our lives, singing His sweet name.
1: కనుకనే భజన అనేటువంటి దేనికోసం ఏర్పడింది?
0: Why do you sing the glory of God, భజన?
1: ఈ సామూహిక భజన అనేటువంటిది పూర్వము గురునానక్ స్టార్ట్ చేశారు.
0: This collective singing is started by Guru Nanak.
1: Anaga andari kantamulu ekam chesi okka kantamga daivanni aakarshinchatam.
0: All sing together, join in chorus, sing in perfect unison and harmony.
1: Alanti ekatvamu anekatvamlo unnatundi ekatvanni aahvaninche nimittame bhajana prarambhamayindi.
0: This invites unity from diversity.
1: ఒక్కడు కాదు భగవంతుని ఆహ్వానించటము.
0: ఇట్స్ నాట్ ద వన్ హూ ఇన్వైట్స్ గాడ్.
1: అందరూ కూడా కోరో చేసేటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుని ఆహ్వానిస్తున్నారు.
0: ఆల్ ద జాయిన్ ద కోరస్ టుగెదర్ సింగ్ హిస్ గ్లోరీ అండ్ ఇన్వైట్ గాడ్.
1: మన ప్రాచీన సంస్కృతిని కొంతవరకునైనా మన దృష్టి అందించుకొని
0: వీ షుడ్ కీప్ ది కల్చర్ ఆఫ్ భారత్ అట్లీస్ట్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఇన్ అవర్ మైండ్.
1: ప్రతి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి పవిత్రమైనటువంటి భావాలు పరమాత్మకు అర్పితమైనటువంటివిగా చేయాలి.
0: వీ హావ్ టు ఆఫర్ సీక్రెట్ ఫీలింగ్స్ ఆఫ్ అవర్ హార్ట్ టు గాడ్.
1: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమకు ప్రేమనే కావాలి.
0: దిస్ లవ్ నీడ్స్ లవ్ ఓన్లీ.
1: ప్రకాశించేటువంటి చంద్రుని చూడటానికి
0: టు సీ ది షైనింగ్ మూన్
1: టార్చ్ లైట్ నీకు అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టార్చ్ లైట్.
1: హరికేన్ లాంటర్ అంతకంటే అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు క్యారీ హరికేన్ లాంటర్.
1: పెట్రోమాక్స్ లైట్ అంతకంటే నీకు అవసరం లేదు.
0: నార్ పెట్రోమాక్స్ లైట్.
1: ప్రకాశించేటువంటి చంద్రుని యొక్క వెలుతురు ద్వారానే చంద్రుని చూడాలి.
0: యూ కెన్ సీ ద మూన్ లైట్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ద మూన్ లైట్ ఓన్లీ.
1: కనుక నీ ప్రేమ స్వరూపుని నీవు చూడాలనుకుంటే ప్రేమ ద్వారానే చూడాలి.
0: In order to experience the embodiment of love, you can experience only through love. There is no other light more powerful than love.
1: Aa light nu veliginchetunnata naluku paini.
0: That light is lit by the tongue.
1: Adhe naluku cheppindi.
0: That's what

0: పౌత్రంబులు ముని జన వన పౌత్రంబులు విష్ణుదేవు చరిత్రంబులు. ఆ భగవంతుని యొక్క చరిత్రములు ఇంత వర్ణంగా చేసుకుంటూ వచ్చింది భాగవతం. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు.
1: ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ది లార్డ్ ఆర్ మిస్టీరియస్ అండ్ సీక్రెట్ టు ఆల్ ది కాలములు
0: ఎందు కూడాను పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కాలంలో చేసినటువంటి పాపాలను కూడాను పవిత్రం చేస్తుంది.
1: సిన్స్ కమిటెడ్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఆర్ అటోన్
0: వన పౌత్రంబులు ముని జన వన పౌత్రంబులు. ఏమిటి ఈ పౌత్రుడు అనగా వీరందరికీ గ్రాండ్ సన్ వంటి వాడట ఈ నామం.
1: దిస్ గాడ్స్ నేమ్ ఇస్ ది గ్రాండ్ సన్ టు మునీస్.
0: పౌత్రుడు అంటారు,
1: మై గ్రాండ్ సన్
0: అంటారు. కనుకనే ఈ నామం అనేటువంటి ప్రతి వానికి కూడాను నిజమైనటువంటి పుత్రుడు, నిజమైనటువంటి పౌత్రుడు.
1: గాడ్స్ నేమ్ ఇస్ ఎ ట్రూ సన్ అండ్ ఎ ట్రూ గ్రాండ్ సన్.
0: మనకి ఎవరు తల్లిదండ్రులు, ఎవరు సన్నులు?
1: హూ ఆర్ అవర్ పేరెంట్స్, హూ ఆర్ అవర్ సన్స్?
0: మన ప్రేమనే మన తల్లి.
1: Love is our mother.
0: మన సత్యమే మన తండ్రి.
1: Truth is the father.
0: మన యొక్క దయనే మన సిస్టర్.
1: Compassion is the sister.
0: మన యొక్క ఆనందమే మన తమ్ముడు.
1: Bliss is our brother.
0: ఇలాంటి సోదరత్వం మనకు ఉండగా,
1: when we have that brotherhood,
0: ఈ అనవసరమైనటువంటి సోదరత్వాన్ని మనం ఎందుకు పెంచుకోవటం?
1: Why are we after this unnecessary brotherhood or fraternity?
0: ఈ ఏకత్వం లోపల ఎంతటి గొప్పతనం ఉంటుందో మీరు యోచించుకోండి.
1: How lofty, how great it is in living in unity.
0: ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, భీముడు, ఈ ఐదుగురు అన్నదమ్ములు.
1: ఫైవ్ బ్రదర్స్, ధర్మ, అర్జున, భీమ, నకుల, సహదేవ,
0: ఐదుగురు ఐకమత్యంగా ఉండినప్పుడు ఎంత విజయాన్ని సాధించారు.
1: దే వన్ ద బ్యాటిల్ బికాస్ దే లివ్ అండ్ వర్క్ ఫర్ యూనిటీ.
0: అదియే కాకుండా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాదులు, వీళ్ళు నలుగురు కూడాను ఎలాంటి పరిస్థితుల్లో కూడాను ఐకమత్యాన్ని చూపుకుంటూ వచ్చారు.
1: లైక్ వైజ్ ఫోర్ బ్రదర్స్, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న మెయింటైన్ యూనిటీ.
0: ఐకమత్యానికి విజయాన్ని వరించింది.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ది యూనిటీ దట్ విన్స్ అల్టిమేట్లీ.
0: వాలి, సుగ్రీవుడు ఇద్దరు తమ్ముడు అన్నారు.
1: వాలి, సుగ్రీవు ఆర్ బ్రదర్.
0: వీరిద్దరు లోపల ఐకమత్యం లేకపోవడం చేత ఏమైపోయింది?
1: There's no unity between them.
0: Sarva nasanam aipoyindi.
1: They lost everything there.
0: Kattagadiki valiye tana yokka dintho anta shaktivantudaina vali maraninchadu.
1: Vali being so powerful died ultimately.
0: Inka ravana kumbhakarnadulu annadammule.
1: Ravana kumbhakarnadulu brothers, no doubt.
0: Aikamatyam ledu.
1: There's no unity.
0: Vere peipoyinadu.
1: There's no unity.
0: Ee veka vere kavatam cheta aikamatyam ide lekapotam cheta rajyanne kolipoyadu.
1: Because they're separated, they lost the kingdom.
0: కనుక ఐకమత్యం చేత మనం దేనైనా మనం సాధించవచ్చు.
1: విత్ యూనిటీ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఐదు రేళ్లు ఉన్నాయి.
1: ఫైవ్ ఫింగర్స్ ఆర్ దేర్.
0: ఈ ఐదు రేళ్లు ఏకంగా పనిచేస్తే ఎంతటి పని అయినా మనం చేయవచ్చు.
1: విత్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ జాయినింగ్ యూ కెన్ వర్క్.
0: ఒక్కొక్క రేలు, ఒక్కొక్క రేలు, ఒక్కొక్క రేలు పోతే ఏ పని చేయలేదు.
1: ఆల్ ది ఫింగర్స్ ఆర్ సెపరేటెడ్, యూ కెన్ నాట్ డూ ఎనీథింగ్.
0: వీరందరూ కూడా మొట్టమొదట ఐకమత్యానికి తగినటువంటి కృషి చేయండి.
1: ఫస్ట్ you all see that you maintain unity.
0: Andaru oka sai samasthalo unnamu.
1: All belong to sai's institution.
0: Andaru sai premalo perugutunnaru.
1: We grow in sai's divine love.
0: Anni sai education me chadutunnaru.
1: We learn sai education.
0: Ikkade kaadu ekkadiki vellinappudikini ee prema tattvanni me akkada prakatinchali.
1: Not only here, wherever you may go, express this love. Ee
0: mee aacharana roopamlo me prachara prabodham cheyali.
1: You practice and then publicize, propagate. ఇక్కడ
0: నేర్చుకున్నటువంటి యొక్క బిహేవియర్, డిసిప్లిన్, మేనర్స్ ఇవంతా మీకు షాడో మాదిరి రావాలి.
1: The behavior you have cultivated, the discipline you have developed, and the manners you have learned should follow you like a shadow.
0: ఎవరికి బిహేవియర్ మంచిదిగా ఉన్నాడో వాడే బాయ్.
1: The one with behavior is the boy.
0: ఈ బిహేవియర్ లేనటువంటి వాడు ఆ బాయే కాదు.
1: When he has no behavior, he is no boy at all.
0: Manchi manners unnatundi vaade man.
1: The one with good manners is man.
0: Goppa duty chesetundi vaade devotion.
1: The one who does this duty stands for devotion.
0: Do your duty sincerely.
1: Do your duty sincerely.
0: Vaade nijamaina devotee.
1: He is a true devotee.
0: Ante kaani duty ni prakkana betti పటం లోపల పూజ చేస్తుంటే ఇది భక్తి అవుతుందా?
1: బట్ ఇఫ్ హీ బ్రషెస్ డ్యూటీ ఆన్ వన్ హ్యాండ్ అండ్ వర్షిప్స్ ది పిక్చర్, హీ ఈజ్ నో డివోటీ. డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్.
0: కనుకనే మనం సోమరిపోతుల మాదిరి తయారు కాకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి లేజీ.
0: క్లాస్ కు సంబంధించినటువంటి పాఠ్యములు చదవాలి.
1: We should study our lessons regularly.
0: మిగిలిన కాలం లోపల ఆటలు ఆడాలి.
1: Rest of the time we should play
0: games. పాడాలి.
1: We should sing songs.
0: చింతన చేయాలి.
1: Think.
0: స్మరణ చేయాలి.
1: Chant.
0: ఆనందాన్ని అనుభవించాలి.
1: And then enjoy.
0: మీరు భుజించేటువంటి ఆహారము దేహానికి ఆహారము.
1: All the food is the one that goes to the body.
0: భుజించేటువంటి భజన మనసుకు ఆహారం.
1: Bhajan is the food to your mind.
0: నీవు కేవలం బండిని మాత్రమే బాగా మంచి పెయింట్స్ గీన్స్ అంతా వేస్తున్నావు.
1: యు పెయింట్ ద కార్ట్.
0: ఏమి కార్ట్ అంతా కూడా మంచి డ్రెస్ వేస్తున్నావు, మంచి బొట్టు పెడుతున్నావు, మంచి ఇది చేస్తున్నావు, అంత డెకరేషన్ చేస్తున్నారు కార్ట్ కు.
1: ది కార్ట్ ఆఫ్ దిస్ బాడీ ఈజ్ నైస్లీ డెకరేటెడ్.
0: కానీ దీనిని నడిపేటువంటి ఒక గుర్రం ఉంటుండదు, అదే మైండ్.
1: బట్ దేర్ ఇస్ ద హార్స్ దట్ పుషెస్ ది డ్రైవర్. హార్స్ కు మైండ్
0: లేదు.
1: బట్ వీ డోంట్ ఫీడ్ ది హార్స్ ద మైండ్.
0: ఏమి డెకరేషన్ చేసి ఏం ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ ఆల్ ద డెకరేషన్?
0: ఈ డెకరేషన్ చేసిన కార్ట్ అంతా కూడా మ్యూజియం లో పెట్టచ్చు అంతే.
1: The car so nicely decorated should be placed there in the museum.
0: కాదు కాదు, మొట్టమొట్ట హార్స్ కు మంచి స్ట్రెంగ్త్ ఇవ్వాలి.
1: ఫస్ట్ సీ దట్ ద హార్స్ విల్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
0: శక్తి
1: సో మైండ్ షుడ్ బి
0: స్ట్రాంగ్. మనసుకు తగినటువంటి శక్తి ఏమిటి? సద్గుణములు, సదాలోచనలు, సత్చింతనలు, సత్ప్రవర్తనలు, ఇలాంటివి సకాలంతో కూడినటువంటి దాన్ని అందించాలి.
1: వీ హ్యావ్ టు ఫీడ్ అవర్ మైండ్ విత్ గుడ్ థాట్స్, విత్ గుడ్ ఫీలింగ్స్, విత్ గుడ్ ఎమోషన్స్, గుడ్ సెంటిమెంట్స్.
0: కానీ దురదృష్టవశాత్తు యుద్ధంలో చేరినటువంటి ఒక అర్జునుడికి నా నా నా నా నా అనేటువంటి ప్రారంభమైంది.
1: బట్ అర్జున దేర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ డెవలప్ ది ఫీలింగ్స్ ఆఫ్ మైండ్. మైండ్
0: నా అంటే ఏమి కాదు.
1: మైండ్ నా మీన్స్ నో.
0: అయ్యో కృష్ణ, వీరు నా వారు.
1: కృష్ణ దే ఆర్ మై పీపుల్.
0: వీరు నా పిన్న తండ్రులు.
1: దే ఆర్ మై.
0: వీరు నా పుత్రులు.
1: దే ఆర్ మై సన్స్.
0: అంతా నా నా నా నా నా.
1: హి వెంట్ ఆన్ టెల్లింగ్ మైండ్ మైండ్ క్లెయిమింగ్.
0: అందువల్లే అక్కడ ఆ విధమైనటువంటి యొక్క నిరుత్సాహం కలిగిపోయింది.
1: దేర్ ఫోర్ హి వాస్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్.
0: కృష్ణుడు కూడా చెప్పాడు, నీకు సిగ్గుందా లేదా?
1: కృష్ణ ఆల్సో సెడ్, ఆర్ యు నాట్ అషేమ్డ్
0: ఆఫ్ యువర్సెల్ఫ్? పూర్వం అంతా కూడా మహావీరుడిగా నీవు వచ్చావు.
1: Prior to that you came like a powerful warrior.
0: ఈ యుద్ధంలో వచ్చేటప్పటికి దీనుడైపోతున్నావు.
1: The battle field you turn a coward.
0: యుద్ధానికి ముందు పోయేదానికి రథం తీసుకుని పోయి మధ్యస్థానంలో ఉంచాడు కృష్ణుడు.
1: కృష్ణ మేడ్ ది చారియట్ స్టాండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది టూ ఫీల్డ్.
0: చేతులు జోడించాడు. కృష్ణ ఇందరి గురుపుత్రుల మిత్రుల జంపి భరించుటెట్టును నా కన్నులు తిరుగుచున్నవిక కాలము గడుపగ కదలు మింటికి.
1: జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్ అర్జున ప్రే టు కృష్ణ, కృష్ణ హౌ కెన్ ఐ బేర్ దిస్.
0: ఇందరి బంధు మిత్రు గురు పుత్రుల జంపి భరించు చెట్టులో
1: హౌ కెన్ ఐ బేర్ దిస్ సఫరింగ్ అండ్ ద సాడ్నెస్ బై కిల్లింగ్ ఆల్ ద రిలేషన్స్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్.
0: కాలము గడుపక కదలు మింటికి.
1: మై హెడ్ ఇస్ రీలింగ్. I am not able to see properly. Let us return. Turn back the chariot.
0: తిరిగి పంద.
1: You got a coward.
0: నీ ఎందుకు ముందు నన్ను రాయబారం పంపించావు?
1: Why did you send me before as your emissary?
0: రాయబారంలో ఏదో వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పని నన్ను ఎన్ని విధమైనటువంటి హింసలు పెట్టావు?
1: You sent me as an ambassador, giving me all the trouble earlier.
0: కృష్ణ దగ్గరనే చెప్పాడు.
1: He said there.
0: కురచ బుద్ధులా కౌరవుల అరమల తొలగి మన పొత్తు కొత్తురా.
1: You said earlier. Will ever those mean fellows would ever come to compromise?
0: Chalika uttara dachina dhruvamulu kaliyuna yuddhamu siddhamanaka kala hiranamikayela.
1: You said, why do you waste time? The east and the west shall never meet. Let us go, proceed, you said.
0: Ida nu cheppadam appudu.
1: Is that what you say then?
0: Agnilo malle poola vedidallu leela.
1: Just as jasmine flowers are thrown into fire.
0: Mushkaru nivrola kitoptulu meela గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల. ఎందుకు ఇంకా ఇది చేస్తున్నావు? ఈ సంధి మాటలే వద్దు, పా యుద్ధానికి సిద్ధం అన్నాడు అర్జునుడు.
1: అర్జున సెడ్, నో మోర్ ఆఫ్ కాంప్రమైజ్. వై డు వాంట్ టు టీచ్ దెమ్? వై డు వేస్ట్ యువర్ గుడ్ స్వీట్ వర్డ్స్? లెట్స్ గో.
0: చూచేటప్పటికి అభిమాన మమకారం హృదయంలో నాటుకొని పోయింది.
1: He is carried away by the feelings of attachment.
0: ఈ అభిమాన మమకారములే మానవుని అతపతనం చేస్తున్నాయి.
1: It's only the attachment and possessive instinct.
0: ఉండాలి అభిమానము.
1: Of course,
0: మమకారం కూడా ఉండాలి.
1: So,
0: కానీ పరిమితం ఉండాలి.
1: But there should be under certain limits.
0: కనుకనే మీకును పరిమితం ఉండాలి.
1: So everything should be under limits.
0: కనుక ఈ వయసు లోపల ఈ ప్రదేశంలో చేరినందుకు, ఈ పవిత్రమైనటువంటి వాతావరణంలో మీరు జీవించినందుకు సద్గుణములు సదాచారములు, సత్ప్రవర్తన, సచ్చింతన మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: హ్యావింగ్ బీన్ హియర్, హ్యావింగ్ సెక్యూర్డ్ అడ్మిషన్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్, లివింగ్ హియర్ ఇన్ ది సీక్రెట్ క్లైమేట్, డెవలప్ గుడ్ థాట్స్, సీక్రెట్ ఫీలింగ్స్,

0: O man, examine and question for yourself what kind of happiness you have achieved right from dawn to dusk, the moment you get out of your bed and retire, spending all the time in acquiring knowledge, earning degrees, forgetting God, what happiness you have got. Examine for yourself.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: మానవ జీవితము ఉత్కృష్టమైనది, సౌజన్యమైనది, సౌశీల్యమైనది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నోబ్లెస్ట్, రేరెస్ట్, హస్ గాట్ టు బి లివ్డ్.
1: ఇట్టి మానవత్వాన్ని నిత్యకృషి ద్వారా, కర్మల ద్వారా సార్థకం కావించుకోవటం మానవుని ప్రధాన కర్తవ్యం.
0: ఇట్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు వర్క్ ఫర్ హిస్ రిడెంప్షన్ అండ్ లిబరేషన్ by putting his daily effort, by just working hard through discharging his duties.
1: Janadu pottanimpukona chikkulanunduchu. Janadu pottanimpukona chikkulanunduchu.
0: After all, to fill this small belly, we face so many problems in life.
1: వేల విద్యలను పూనిక మీద నేర్చి,
0: వి అక్వైర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ వేరియస్ ఫీల్డ్స్,
1: పరిపూర్ణ సుఖంబును పొందలేక,
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద టోటల్ బ్లిస్.
1: ఈ మానవ జీవితం వ్యర్థము గావించుకుంటూ,
0: అండ్ రియలీ వి ఆర్ వేస్టింగ్ అవర్ హ్యూమన్ లైఫ్.
1: అరవింద దళాక్షుని విస్మరించి,
0: వాట్ ఇస్ దట్ వి ఈవెన్ ఫర్గెట్ గాడ్.
1: ఏ పెద్ద సుఖం బులొందితురు ప్రీతిగా యోచన చేయు మానవా.
0: మ్యాన్, ఎగ్జామిన్ ఫర్ యువర్ సెల్ఫ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యు ఎంజాయ్ ఫర్గెటింగ్ గాడ్, స్పెండింగ్ ఆల్ ద టైమ్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ జానుడు పొట్ట నింపుకోవటానికై అనేక విధములైనటువంటి సేవలు పడుతున్నాం.
0: We strain, exert ourselves, after all, to fill this small bill.
1: అనేక విధములుగా ఆర్జిస్తున్నాము.
0: We earn in every possible way.
1: కానీ దీనితో మనం తృప్తి నొందుతున్నామా?
0: Are we really satisfied by this?
1: లేదు.
0: No.
1: తృప్తి అన్నటువంటిది ఏనాటికి కూడా మనకు కలగదు.
0: There is no contentment at any point of time.
1: దీనిని పురస్కరించుకుని ఏ విజ్ఞేశుడు చెప్పాడు, నసుఖా లభ్యతే సుఖం.
0: Basing on this,
1: sukham nunchi sukham manaku kalagadu, kashtam nunchi manaku sukham dorukutundi.
0: Basing on this, it is said, you cannot derive happiness out of happiness. Happiness is the fructification of difficulties.
1: Sukhanni manam aashistunname kaani sukham dwara manaku shanti santosham labhyam kavatam ledu.
0: You want all the happiness, comforts and conveniences, but you cannot be peaceful.
1: Sukhashantulu manam anubhavinchavalanna kashtamale manaku pradhanamaina guruvudu.
0: If you want to be really blissful and peaceful, yes, obstacles are necessary.
1: Pratikinanni naalu phalamuni chute kaaka chachi chuda tanuvu kosi ichu.
0: A tree, while being alive, it bears fruits for all of us. Even after death, the tree is ready offering itself as the firewood.
1: Ee vruksham kante tyagi marekottu unnada?
0: Tree is a very symbol of sacrifice.
1: Tyagamandu vrukshambe guruvu.
0: In fact, in this field of sacrifice, a tree is the preceptor.
1: Kanuka manavattvamlo tyagam atyavasaram.
0: In this human life, sacrifice is very essential.
1: Ee naatikainanu tyagam leka bhogam kaani aanandam kaani manaku labhyam kaadu.
0: Without sacrifice, you cannot enjoy the state of bliss anytime.
1: కనుక త్యాగానికి మనము ఇప్పటి నుంచే మనం తగిన కృషి చేయాలి.
0: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్, టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ టు సాక్రిఫైస్ ఫ్రమ్ నౌ ఆన్.
1: అల్ప బుద్ధులనింత ఆదరించిన కానీ,
0: యు మే ఎక్స్టెండ్ ఆల్ ద హాస్పిటాలిటీ కైండ్నెస్ టు ఎ మీన్ మైండెడ్
1: ఫెలో, చేయు ఎట్టివానినైనా,
0: హి విల్ సర్టెన్లీ హార్మ్ యు. ద వెరీ బెనిఫాక్టర్ ఇస్ పుట్ టు హార్మ్.
1: విషము కూడిన వెర్రి, విషము కూడిన వెర్రి చెట్టులందున మానవత్వము వ్యర్థమయ్యే.
0: Because of the poison that gets into one's own psychology, the human life is wasted totally.
1: Keedu cheyunetti ganuni naina,
0: he will certainly harm anybody, the one who helped him even.
1: Kanukane manam alpulu kaakudadu.
0: We should now be mean minded.
1: Adikudu kavali.
0: We should be really noble one.
1: Alpa buddhinenta aadarinchina kaani keedu cheyunetti vaani naina.
0: A mean-minded fellow may be well-received and treated, but yet he will not give up his bad quality of harming others.
1: Kanuka manamu adhika buddhulu kavali.
0: We should be broad-minded.
1: Ee vishala prapanchamulandu manavattam anetundi chaala uttamamainatundi anetundi kirtini manam nilabettali.
0: We should uphold that pristine glory and the esteem that man is supreme in this universe.
1: Prachina rishulu కొన్ని తప్పులు చేసి దైవం ద్వారా శిక్షను అనుభవిస్తూ పశ్చాత్తాపపడి కడపటికి వారు క్షమను కోరుకున్నారు.
0: In ancient times you must have come to know the sages committed certain mistakes, but they repented and atoned their sins, corrected themselves.
1: వారు చాలా గొప్పవారు.
0: They are really great personalities.
1: అట్టి ఘనుడైనటువంటి వారిని మనం ఆచరించాలి.
0: We should follow such mighty men of eminence.
1: నేటి మానవులు బలహీనుడైనటువంటి వారు.
0: The modern man is very weak.
1: తప్పులు చేసి కూడాను దానిని సరిదిద్దుకొనుటకు ప్రయత్నిస్తురే కాని దాని దోషమును గుర్తించి వర్తించడానికి ఏమాత్రము పూనుకోరు.
0: In the modern times, people commit mistakes. They do not realize, they do not recognize and make any effort to correct and set things proper.
1: ఆనాటి పెద్దలు తప్పులను నివారణ కావించుకొని కృతజ్ఞతాపూర్వకమైనటువంటి యొక్క వందనముల చేత దైవాన్ని ప్రార్థించేటువంటి వారు.
0: In those days elders corrected their all their defects and mistakes and led a pure life, being very grateful to God.
1: పశ్చాత్తాపమునకు మూల కారణం.
0: And repentance is the root cause for the glorious life that followed.
1: దీనిని గుర్తింపచేసే నిమిత్తమై,
0: to make you recognize this,
1: వర్షమునకు ఒక పర్యాయము విఘ్నేశుని పూజ అని పెట్టారు.
0: We worship Lord Vigneshwara once in a year.
1: Vigneshwara అనగా ఏమిటి?
0: Who is Vigneshwara?
1: గణపతి అనగా ఏమిటి?
0: Who is Ganapati?
1: గణ అనేటువంటిది బుద్ధికి సంబంధించినటువంటిది.
0: The word Gana is related to the intellect.
1: Na అనేటువంటిది విజ్ఞానమునకు సంబంధించినటువంటిది.
0: Na refers to wisdom.
1: విజ్ఞాన విజ్ఞా ప్రజ్ఞానమునకు అధిపతి అయినటువంటి వాడే గణపతి.
0: గణపతి is the head of all secular, the spiritual knowledge.
1: వినాయకుడు అనగా తనకంటే నాయకుడు మరొకడు లేడు.
0: వినాయక has no master above him.
1: తనకు తానే నాయకుడు.
0: He is a master unto himself.
1: అలాంటి వినాయకుని యొక్క తత్వము ఎవ్వరి కూడాను కీటు కనిపించదు.
0: అండ్ వినాయక విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్ ఎనీవే.
1: సర్వకర్మలకును అవిఘ్నమస్తుగా ఆశీర్వదించి పోషించేటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక బ్లెస్సెస్ ఆల్ యువర్ ఎండివర్స్ ఎఫర్ట్స్ అండ్ కన్ఫర్స్ సక్సెస్.
1: చెడ్డను ఏమాత్రము చెంతకు చేర్చేటువంటి వారు కాదు.
0: హి విల్ నెవర్ అలవ్ యూ టు కంటైన్ ఎనీ బ్యాడ్ ఇన్ యూ.
1: కనుకనే అతనికి ఎలుక వాహనము అన్నారు.
0: సో హి హస్ గాట్ ద రాట్ యాజ్
1: మూషికము అనగా చీకటి.
0: రాట్ మూషిక స్టాండ్స్ ఫర్ డార్క్నెస్.
1: రాత్రులయందు చీకటి చాలా అధికం కనుకని ఎలుకలు కూడాను రాత్రియందు సంచరిస్తుంటాయి.
0: నైట్ బీయింగ్ వెరీ డార్క్ ద రాట్స్ మూవ్ అబౌట్.
1: చీకటిని దూరం చేసి ప్రకాశం ప్రకటింపజేసి జనులకు ఆనందాన్ని ఆదర్శాన్ని అందించేటువంటిది మూషికము.
0: ఇట్ ఈస్ ద రాట్ దట్ వుడ్ హెల్ప్ యూ to dispel this darkness and move in a pleasant way in the following day, the daytime.
1: Motta mota manavatvamunake matram parimitam gaakunda yavat krimakeetikaadulu kudanu jantu jalalaku kudanu daivatvam aneetundi aadarshavantam aneetundi satyanni nirupinche nimittamai vigneshuriniki yeluka vahanamu rendintini srishtincharu.
0: The divinity is not limited to mankind alone. We find the divinity being present in birds and beasts and animals. To demonstrate the latent immanent divinity, we have got Vinayaka, the rat as his chariot and the elephant being his face.
1: Vinayakuni yokka sambandham గత తెలివి.
0: And the elephant is highly intelligent.
1: Chala telivainatvantidi ee elephant.
0: Elephant is highly intelligent.
1: Chala vishwasamto koodinatvantidi.
0: It has got all faith and loyalty.
1: Pranam poyina sariye master nu maruvanatvantidi.
0: The elephant would rather give up its life.
1: Master nu maruvaka tana janmam undinanta varaku kudanu భగవంతుని యొక్క తత్వం చేత కృతజ్ఞతను పోషించేటువంటిది ఈ యొక్క గజము.
0: ఇట్ ఇస్ ది ఎలిఫెంట్ దట్ విల్ నెవర్ లీవ్ ఇట్స్ పాత్, ఇట్ లేస్ ఆల్ బై ఇట్సెల్ఫ్ అండ్ స్టాండ్స్ యాజ్ అ సింబల్ ఫర్ గ్రాటిట్యూడ్.
1: కనుకనే ఈ కృతజ్ఞతకు మూల కారణమైనటువంటిది ఈ గజము.
0: అండ్ ది ఎలిఫెంట్ స్టాండ్స్ ఫర్ దిస్ గ్రాటిట్యూడ్.
1: ఈ కృతజ్ఞత అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
0: గ్రాటిట్యూడ్ ఇస్ ఎ సీక్రెట్ క్వాలిటీ.
1: క్షమ సత్యము.
0: Forbearance is true.
1: Chama dharmamu.
0: Purity is dharma.
1: Chama vedamu.
0: It is Veda.
1: Chama ahimsa.
0: It is non-violence.
1: Chama sarvasrambhu.
0: It's everything.
1: Ee chamato koodinatvanti yokka swaroopame ee gajamu.
0: And this elephant has got all the patience for bearance.
1: Tana pranamayanam modaltundi kaani yajamaluniki ee maatramu keedu cheyadu.
0: The elephant is prepared to sacrifice its life. But you will never tolerate the master's suffering any time.
1: Manavulaku adarshavantamaina margani nirupinchetundi ee gajamu.
0: Elephant demonstrates to all of us an ideal path.
1: Ye dari kudunu lenatundi aranyamu lopala yenuku okka thuri praveshinchindatte manushulaku dari yerpadutundi.
0: When there is no path taking us to any thick forest, dense forest around, it is the elephant that treads along that path.
1: Kalukune jeevitaranyamunandu మార్గము కనిపించినటువంటి మానవులకు మార్గమును బోధించేటువంటిదే ఈ గజము.
0: Therefore in this life which is a dense thick forest, it is the elephant that should show us the correct path.
1: అట్టి తెలివితేటలైనటువంటి ఒక శిరస్సును ధరించినటువంటి వాడు వినాయకుడు.
0: Vinayaka has got this head of that of an elephant that stands for
1: intelligence. వినాయకుడుగా తెలివితేటల చేత మానవులకు ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపించేటువంటి వాడు.
0: వినాయక షోస్ ఎన్ ఐడియల్ పాత్ టు ట్రెడ్ ఫర్ ఆల్ ఆఫ్ us.
1: ఈ వినాయక చవితి దినము
0: ఆన్ దిస్ డే ఆఫ్ వినాయక చవితి
1: అనేక రకములైనటువంటి నైవేద్యములు చేస్తుంటారు వినాయకునకు.
0: వీ మేక్ సెవెరల్ ఆఫరింగ్స్ టు అవర్ గాడ్.
1: కానీ అతనికి ఉడికినది కాని వేడైనది కాని ఆయిల్ తో కూడింది కాని తాను ఏమాత్రము ఆరగించడు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ డు నాట్ ఆఫర్ ఎనీథింగ్ దట్ ఈస్ కుక్డ్ విత్ ఎనీ ఆయిల్ స్టఫ్ ఆన్ దిస్ డే.
1: ఒక విధమైన స్టీమ్ తో ఉడికినటువంటి మాత్రమే భుజిస్తాడు.
0: ఆల్ ప్రిపరేషన్స్ మేడ్ అవుట్ ఆఫ్ స్టీమ్ ఆర్ ఆఫర్డ్ టు
1: బియ్యము పిండి చేసి
0: the rice is made into flour
1: andulo noolu pindi vetti
0: and till is added to
1: ini kudumulu undraallu ani petti vinayakuniki naivedyam chestaru.
0: And offering by name udumuru and undraallu are offered to God.
1: Indulo ye matram kudunu oil kani vedi kani sokadu.
0: There is no oil content in this preparation.
1: Idi deni kosam ee vidhamainatundi margamni anusarinpa chesadu.
0: Why such an offering is made?
1: Manavuniki aarogyame maha bhagyamu.
0: In fact health is wealth to humanity.
1: ఈ స్టీమ్ తో చేసినటువంటి ఒక పదార్థములు భుజించినటువంటి వారికి పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.
0: Those that partake the preparations out of steam will be perfect.
1: కానీ మానవుడు ఈనాడు జిహ్వ చాపల్యం చేత రుచులను మరిగి అనేక రకమైనటువంటి ఒక దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాడు.
0: Man is running after the taste, all sorts of delicacies, and is after various types of food.
1: కానీ గజము ఆరోగ్యమునే మహాభాగ్యంగా తీసుకుంటుంది.
0: బట్ ఎలిఫెంట్ కన్సిడర్స్ హెల్త్ యాజ్ ది వెల్త్.
1: వినాయకుడు ఇదే మార్గాన్ని ప్రజలకు బోధిస్తూ వచ్చాడు.
0: వినాయక టీచర్స్ ద సేమ్ లెసన్.
1: ఈ వేడి చేసినటువంటి యొక్క బియ్యపిండి చేత
0: దిస్ హాట్ ప్రిపరేషన్ మేడ్ అవుట్ ఆఫ్ రైస్
1: ఈ నువ్వుల చేత
0: అండ్ ద టిల్
1: కన్నులలో ఉన్నటువంటి ఒక దోషములంతా నివారణ కలుగుతుంది.
0: యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఐ డిఫెక్ట్స్.
1: ఇందులో ఉండేటువంటి మచ్చలు కూడాను మాయమైపోతుంది.
0: యూ డోంట్ ఫైండ్ ఎనీ స్పాట్స్ దేర్.
1: క్యాట్రాక్ట్ కూడాను ఎక్కువగా రాదు.
0: యూ డోంట్ సఫర్ ఫ్రమ్ క్యాట్రాక్ట్ ఈవెన్.
1: ఇది ఆవిరి చేత ఉడికినటువంటి ఒక నువ్వులు.
0: బికాస్ ది టిల్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ది స్టీమ్.
1: దీనిలో బెల్లం కలిపి
0: జాగరీ ఇస్ మిక్స్డ్.
1: ఈ రెండింటి యొక్క సంబంధం కూడాను భుజిస్తాము చేత
0: అండ్ వెన్ వన్స్ వీ మిక్స్ ది జాగరీ అండ్ ఈట్
1: వాతపిత్త శేషాదులు ఏమాత్రం కూడాను దగ్గర రానివ్వదు.
0: యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఎనీ బైల్ ఆర్ ది విండ్ ఆర్ ఫ్లేమ్.
1: కనుక బెల్లం చేత వాతపిత్తాశుదము నివారణ గావిస్తుంది.
0: జాగరీ మెయింటైన్స్ పర్ఫెక్ట్ హెల్త్ ఫ్రీ.
1: నువ్వుల చేత కన్నుల యొక్క దోషమును నివారణ గావిస్తుంది.
0: ది టిల్ సీడ్స్ దట్ వీ మిక్స్ is the cure for all our
1: complaints.
0: The rice flour, which is cooked with
1: steam,
0: easy digestion.
1: Because of easy
0: digestion, you'll never suffer.
1: ఈ విధమైనటువంటి యొక్క వినాయకుని యందు కేవలం మనం పూజలు చేయటం మాత్రమే నేర్చుకున్నాం కానీ అందులో ఉన్నటువంటి యొక్క ఆదేశములను ఏమాత్రం మనం గుర్తించడం లేదు.
0: We have learned how to worship Vinayaka, but we don't listen to his teachings.
1: వినాయకుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్ని కూడాను ప్రజలకు ఆదర్శవంతమైనటువంటి యొక్క ఆనందాన్ని ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.
0: The teachings of Vinayaka will make every one of us ideal.
1: తెలివితేటలను పోషిస్తుంది.
0: ఇట్ సస్టైన్స్ అవర్ ఇంటెలిజెన్స్.
1: విద్యార్థులకు ఈ యొక్క వినాయక పూజ చేత మంచి తెలివిని అందిస్తుంది.
0: స్టూడెంట్స్ యాజ్ దే వర్షిప్ వినాయక దే విల్ బి వెరీ ఇంటెలిజెంట్.
1: మెమరీ పవర్ ను కూడా చేకూరుస్తుంది.
0: యుల్ ఇంక్రీజ్ యువర్ మెమరీ పవర్.
1: మన జ్ఞాపక శక్తిని కూడా కలిగిస్తుంది.
0: యుల్ సర్టన్లీ మెమరైజ్ థింగ్స్.
1: కనుకనే వినాయకుని ఈ విద్యార్థులు వినాయక చవితి రోజు అధికంగా పూజిస్తుంటారు.
0: స్టూడెంట్స్ worship, pray to God Vinayaka more on this day.
1: Intiye kaaka prati sangeetha sagrastulu kudanu motta motta prarambhinche samayalo vinayakuni yokka peru cheptaru.
0: Besides this, all musicians begin their concert by singing in praise of
1: Vinayaka. Prarthan chetane aa yokka sangeetamnu prarambhistaru.
0: The music concerts begin in praise of Vinayaka.
1: Vinayaka pooja lekunda vaaru sangeetamnu emaatram kudanu prarambhincharu.
0: No music program ever begins
1: kali kaliyuga prabhavam cheta vinayakatvanni eenaadu prakkaku nettaru.
0: Because of the effects of Kali, we have forgotten this fact.
1: Kalukuni vinashatvamnu pondutunnaru.
0: That is leading to the total ruin.
1: ఈ నాటి వినాశమునకు మూల కారణము వినాయకుని దూరం కావించడమే.
0: For the present day disaster, the root cause lies in forgetting Vinayaka.
1: ఈ నాటి మానవుడు తాత్కాలికమైనటువంటి సుఖ సంతోషమును ఆశిస్తున్నాడే కాని శాశ్వత సంతోష శాంతిని ఏమాత్రము ఆశించటం లేదు.
0: Man is after temporal, ephemeral, fleeting joy and happiness, forgetting the eternal bliss.
1: శాశ్వత సంతోష ప్రాప్తిని మనం పొందాలి.
0: In fact, we should strive for శాశ్వత
1: సుఖ శాంతిని మనం పొందాలి.
0: In fact, we should be peaceful.
1: ఈ శాశ్వత సుఖ శాంతిని కేవలము ఒక విధమైనటువంటి ఒక దైవ ప్రార్థన చేత కాని మరొక దానితో మనకు ప్రాప్తించదు.
0: యూ కెన్ ఓన్లీ బి పీస్ఫుల్, ఎంజాయ్ ద పీస్ ఓన్లీ బై ప్రేయింగ్ టు గాడ్.
1: దినదినానికి కూడాను కాలం గడిచే కొలది కూడాను మానవత్వం అనేటువంటి కీర్తి నశించిపోతుండాలి.
0: యాజ్ డేస్ పాస్ బై యూ నోటీస్ దట్ ది వెరీ హ్యూమన్ వాల్యూ, హ్యూమన్నెస్ ఈజ్ లాస్ట్.
1: మానవతా విలువలు మరుగైపోతున్నాయి.
0: హ్యూమన్ వాల్యూస్ ఆర్ గాన్.
1: మానవుడు చేయవలసినటువంటి పద్ధతులు ఏమాత్రం కూడా చేయటం లేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ హిస్ ప్రిస్క్రైబ్డ్ కోడ్ ఆఫ్ కాండక్ట్.
1: కనుకనే మానవత్వాన్ని మనం అనుసరించినప్పుడే దివ్యత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంది.
0: When once you follow the human value, you will attain divinity.
1: ఒక్కతూరి చెప్పినటువంటి మాటను లైఫ్ అంతా కూడా మనం పెట్టుకోవాలి మనసులో.
0: When one thing is said to you, you should bear your mind.
1: చిన్నది కానీ పెద్దది కానీ దానికి తగినటువంటి ఉపకారం అయినటువంటి కృతజ్ఞతను మనం నిరూపించాలి.
0: Small or big, you have to express gratitude.
1: ఆ కృతజ్ఞత లేనటువంటి మానవుడు క్రూరుడైపోతాడు.
0: Bereft of gratitude, you turn wicked.
1: Surya namaskaram nandu manam anek rakamuga perlu pedutunnam.
0: We offer our prayers to Lord Sun.
1: Arunaya namaha. Ananjyotaya namaha.
0: Lord of effulgence, brilliance.
1: Kattagalapadiki krutagnyadhaya namaha. కృతజ్ఞాయ నమ.
0: అండ్ వీ ఆల్సో సే దట్ హీ విల్ నాట్ బేర్ అన్గ్రేట్ఫుల్.
1: కానటువంటి వాడు అనగా కృతజ్ఞతను చూపనటువంటి వాడు కన్నుండి తీసుకున్నటువంటి వాడు అవుతాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ సన్ గాడ్ విత్ డ్రాస్ దట్ విజన్, ది ఐ సైట్ అవుట్ ఆఫ్ దట్ అన్గ్రేట్ఫుల్.
1: మన కన్నుల యందు ఉన్నటువంటి వెలుతురు ఆదిత్యుని వల్ల మనకు జరుగుతుండాలి.
0: ద లైట్ in our eyes is because the grace
1: ఆదిత్యుని యొక్క ప్రకాశం చేతనే మనం కన్నులు ఓపెన్ చేసినప్పుడు సర్వము మనం కాంచగలుగుతున్నాము.
0: It is because of the light of the sun god we are able to visualize.
1: ఆదిత్యుడు ప్రకాశించినప్పటికీ కన్నులు మూసుకుంటే ఏ పదార్థము మనకు కనిపించదు.
0: Though there is light outside, with your eyes closed, you cannot see anything in
1: vicinity. ఆదిత్యుని యొక్క ప్రతిబింబమే మన నేత్రముల యందు ఉంటుండాలి.
0: Therefore the vision is the reflection of sun god.
1: కనుక ఈ కృతజ్ఞత చూపినటువంటి మానవునికి
0: the man who is not grateful,
1: netramu nunchi kudunu adichudu vellipothadu.
0: Sun withdraws
1: anaga taanu andhudaipothadu.
0: Meaning he turns blind.
1: Andhakaram chetha manavudu ye maatram panulu cheyaledu.
0: Man cannot discharge his duty.
1: Goppa panditulainappatikini
0: He may be a great scholar.
1: కన్నును మూసుకుంటే ఏ చిన్న పదార్థాన్ని కూడా చూడలేడు.
0: When once he closes his eyes, he cannot see any tiny object.
1: నేత్రమే మన యొక్క జీవితానికి శాస్త్రము.
0: Therefore, netra, the eye is the శాస్త్ర, the sacred text.
1: కనుకనే మన శాస్త్రమంతా నేత్రమే.
0: The sacred book,
1: అనగా ఆదిత్యుని యొక్క ప్రకాశమే.
0: It is just the ఆదిత్యుని
1: యొక్క ప్రతిబింబమే.
0: It is the reflection of the sun god.
1: కనుకని మనం నేత్రాన్ని మనం అతి జాగ్రత్తగా చూసుకోవాలి.
0: Therefore we have to pay utmost attention to our eye.
1: ఈ ఇందులో దోషములు ఏమైనా ఏర్పడినట్టే మనం కృతజ్ఞత లేనటువంటి వారమై అయిపోతాం.
0: Eye defects certainly speak of the lack of gratitude.
1: కనుక వినాయకు యొక్క తత్వమునందు అనేక రకమైనటువంటి మానవ ఉద్ధారమునకు సంబంధించినటువంటి యొక్క మార్గం నిరూపిస్తూ వచ్చాడు.
0: వినాయక హెస్ గాట్ సో మెనీ టీచింగ్స్ దట్ వుడ్ హెల్ప్ ఫర్ ది ఎమాన్సిపేషన్ లిబరేషన్ ఆఫ్ మ్యాన్.
1: ప్రాచీన కాలం నుండి కూడాను వినాయక పూజ ప్రారంభమైంది.
0: Worship of Ganesh has been followed and adopted.
1: కానీ అనేక మంది ఏదో ఇది కొంతకాలం నుంచి ప్రారంభమైనట్టుగా భావిస్తున్నారు.
0: We consider it of recent origin.
1: నారాయణోపనిషత్తునందు మొట్టమొదట వినాయకుణ్ణి ప్రార్థిస్తూ వచ్చింది.
0: వి ఫైండ్ ద మెన్షన్ ఆఫ్
1: తత్పురుషాయ విద్మహే తన్నో దేవోపనిషత్.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ సెడ్ ఇన్ ఆల్ ప్రైజ్ ఆఫ్ సన్ గాడ్.
1: ఈ యొక్క సూర్యుణ్ణి చాలా ప్రధానంగా భావిస్తున్నారు.
0: సన్ గాడ్ ఇస్ కన్సిడర్డ్.
1: ఆ సూర్యుని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క వినాయకుణ్ణి పూజిస్తూ వచ్చారు.
0: అండ్ వి ఆల్సో వర్షిప్ లార్డ్ వినాయక ఫర్ ద
1: అనేక వేదములు ఎందు కూడాను ఋగ్వేదము యజుర్వేదం సామవేదం నందు కూడాను వినాయకుని యొక్క మంత్రములు అనేకంగా నిరూపిస్తూ వచ్చాయి.
0: ఇన్ ఆల్ ఫోర్ వేదస్ వి ఫైండ్ ద మెన్షన్ ఆఫ్ లార్డ్ వినాయక.
1: ప్రతి సంగీతవంతుడు కూడాను వినాయకుని వలె ప్రభువే నన్ను విమలాదేవి అని పిలుస్తున్నారు.
0: ఈవెన్ ఇన్ మ్యూజిక్ they pray to vinayaka to earn his grace.
1: కనుక వినాయకుని ప్రోచినట్టుగా నన్ను కూడా బ్రహ్మ అని చెప్పారు.
0: జస్ట్ as vinayaka is blessed I might
1: be blessed.
0: How is it possible?
1: ఏ విధంగా కనిపెడుతుంది?
0: How do you expect protection?
1: ఆ వినాయకుడికి తగినటువంటి గుణములు తనలో ఉన్నాయా?
0: Do you have the qualities of vinayaka in you?
1: వినాయకుడు పరిశుద్ధమైనటువంటి హృదయం కలవాడు.
0: Vinayaka is all pure.
1: సిద్ధి బుద్ధి అతని యొక్క నేత్రములు.
0: In fact his two eyes are the
1: ఈ సిద్ధి బుద్ధి నేత్రములని తన యొక్క పత్నులుగా భావించారు.
0: He considered siddhi fulfillment buddhi intellect as
1: కనుక సిద్ధి బుద్ధి నాయకుడు వినాయకుడు అన్నారు.
0: And he is the master vinayaka.
1: సిద్ధి ఉండాలంటే బుద్ధి ఉండాలి.
0: ఫర్ సిద్ధి ఫుల్ఫిల్మెంట్ యు నీడ్ ఇంటెలెక్ట్.
1: బుద్ధి ఉండాలంటే మనలో ఉన్నటువంటి కృతజ్ఞతను పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దిస్ బుద్ధి ఇంటెలెక్ట్ యు
1: కృతజ్ఞుడైనటువంటి వానికి బుద్ధి కూడా నాశనం అవుతుంది.
0: అన్ అన్గ్రేట్ఫుల్ మ్యాన్ విల్ నెవర్ బి అన్ ఇంటెలెక్చువల్.
1: ఈ బుద్ధియే నాశనమైన తర్వాత సిద్ధి మనకి ఏ రీతిగా కలుగుతుంది?
0: వెన్ వన్స్ ది ఇంటెలెక్ట్ ఈస్ గాన్ యు కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
1: సర్వసిద్ధి సప్రయామహ అన్ని కూడా ప్రసిద్ధి కావించేటువంటి వాడు వినాయకుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ వినాయక కన్ఫర్స్ సక్సెస్.
1: ఇలాంటి వినాయక తత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లార్డ్ వినాయక.
1: ఈనాడు మనం ఏ పని చేయడానికి మొదలుకున్నప్పటికీ మొట్టమొదటి వినాయకుడిని ప్రార్థించాలి.
0: టుడే యు మే స్టార్ట్ డూయింగ్ ఎనీ టాస్క్
1: ప్రవేశం కానీ విద్యా ప్రధానమును కానీ ఇంకే విధమైనటువంటి ఆశ్రమ నిర్మాణమును కానీ మొట్టమొదటి వినాయకుడిని పూజించాలి.
0: As you take up any endeavor, any task,
1: ఎవరికైనా ఏదో ఒక నాయకుడు ఉంటాడు కానీ వినాయకుడికి నాయకుడు లేడు.
0: యూ షుడ్ ప్రే టు వినాయక బికాస్ హీ హాస్ నో మాస్టర్ అబౌవ్ హిమ్.
1: ఇతనే నాయకుడు.
0: హీ ఇస్ ద లాస్ట్
1: సర్వమునకు నాయకుడు వినాయకుడు.
0: హీ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
1: తనకు నాయకుడు మరొకడు లేడు.
0: హీ హాస్ నో అదర్ లీడర్.
1: అట్టి నాయకుడు లేనటువంటి వినాయకుడిని మనం ప్రార్థించకుండా మనం ఏదో ఒక మనం అహంకారంతో మనం ప్రవర్తిస్తుంటే మనకు చాలా దోషం కలుగుతుంది.
0: వితౌట్ ప్రేయింగ్ టు ద మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ వినాయక ఇఫ్ యు యాక్ట్ ఇన్ ఎన్ ఎగోయిస్టిక్ వే.
1: అన్ని పర్వతముల కంటే మొట్టమొదట వినాయక పండుగ మొట్టమొదట ప్రారంభమవుతుంది.
0: వినాయక చవితి ఇస్ ద ఫస్ట్ ఫెస్టివల్ ఆఫ్ దిస్ ఇయర్.
1: ఈ వినాయక ప్రారంభమైన తర్వాతనే మిగిలినటువంటి పండుగలంతా వస్తాయి.
0: ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది ఫెస్టివల్స్ ఫాలో.
1: కనుక మానవుడు ఈ భారతీయుడు ప్రధానమైనటువంటి యొక్క పర్వదినములను ప్రార్థించాలంటే మొట్టమొదటి వినాయకుడితో ప్రార్థించాలి.
0: Bharatiyas on all sacred days begin their prayer by first praying to vinayaka.
1: శారీరక మానసిక ఆధ్యాత్మిక బలములకు మూడింటికి వినాయకుడే ప్రధానమైనటువంటి వాడు.
0: Vinayaka is the head of all the three levels, the physical,
1: మూడింటిని మనం కాపాడుతూ పోవాలి.
0: And we have to sustain, protect all the three areas.
1: మా కాలేజీ లోపల
0: in our college
1: MBA స్టార్ట్ చేశాము.
0: We started MBA.
1: MBA అంటే ఏమని అడిగితే పిల్లలను మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు.
0: We say MBA means master of business administration.
1: కాదు కాదు MBA.
0: No, it's MBA.
1: M మనసు.
0: M stands for
1: B బుద్ధి.
0: B
1: అనగా దేహము.
0: B the body.
1: మన యొక్క తత్వం లోపల ఏ ఆత్మ,
0: ఏ ఈజ్ ఆత్మ.
1: కనుక మనసు, బాడీ, ఆత్మ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే ఈ యొక్క ఎంబీఏ.
0: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇంటిగ్రేషన్ అండ్ ద కోఆర్డినేషన్ అమంగ్ ది త్రీ, మైండ్,
1: మనసు విచారణ చేయడానికి మనసును అందించాడు.
0: And God has gifted us the mind to act this.
1: దేహమును దానిని ప్రవర్తింపజేసేదానికి అందించాడు.
0: The body is there to execute.
1: రెండును సరిగా తమ కర్తవ్యములను చేస్తున్నారా లేదా అని వాచ్ చేయడానికి ఆత్మ ఉంటుండాలి.
0: ఏ ఆత్మ ఇస్ ద విట్నెస్ టు వాచ్ వెదర్ ద డ్యూటీస్,
1: ఆత్మ ఎప్పుడు కూడా ఉండేటువంటి ఆత్మ శాశ్వతమైనటువంటిది.
0: ఆత్మ ఇస్ పర్మనెంట్.
1: మైండ్ అదే మొట్టమొదటి చంచలమైనటువంటిది.
0: మైండ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్
1: దాని సక్రమైన మార్గంలో పెట్టి
0: మైండ్ హ్యాస్ టు బి స్టడీ,
1: సరైన స్థితిలో అనుభవించి నేను మానవుడును, మానవునికి తగినటువంటి మనసా నాది లేక మృగమునికి తగినటువంటి మనసా అని విచారణ చేసి
0: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ డూ ఐ హ్యావ్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ ద మైండ్ ఆఫ్ ఎ బీస్ట్.
1: మానవునికి సంబంధించినటువంటి మనసును అక్కడ ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ సీ దట్ వీ యాక్ట్ అకార్డింగ్ టు ద మైండ్ ఆఫ్ మ్యాన్.
1: Be the body. ఈ బాడీని ఏ విధమైన చేయాల మనసు నిర్ణయించిన దాన్ని బాడీ పనిలో ప్రవేశపెట్టాలి.
0: ద బాడీ షుడ్ ఎగ్జిక్యూట్ ఆల్ దట్ ఈస్ డిసైడెడ్ బై ద మైండ్.
1: అయితే ఇక్కడ బుద్ధికి కొంచెం విచారణ శక్తి ఉంటుండాలి.
0: అండ్ హియర్ ది ఇంటెలెక్ట్ హాస్ గాట్ ది సెన్స్ ఆఫ్ దిస్.
1: ఈ మనసు నిర్ణయం చేసినటువంటి రైట్ ఆర్ రాంగ్, నిజమా కాదా, తప్ప ఒప్ప అనేటువంటి విచారణ చేస్తుంది.
0: ద థాట్ ఆఫ్ ద మైండ్ ఈస్ వెల్ డిస్క్రిమినేటెడ్ బై ది ఇంటెలెక్ట్.
1: ఇది మంచి అయితే అప్పుడు బుద్ధి ఆత్మకు అందిస్తుంది.
0: అండ్ ఇఫ్ ఆల్ దట్ ఇస్ గుడ్ ఇస్ అకనాలజీ,
1: ఈ సక్రమమైనటువంటి కాకపోతే అది బుద్ధి వరకు ఆత్మ వరకు కూడా చేరదు.
0: బుద్ధి విల్ నెవర్ ఎండోర్స్ ఎనీ అదర్ యాక్ట్ దట్ ఈస్ రాంగ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను మనోదేహ బుద్ధుల యొక్క ఆత్మతత్వం గుర్తించాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ ద మిక్స్చర్ కాంబినేషన్ ఆఫ్
1: మొట్టమొదటి మనసును మనం పరిశుద్ధపరచాలి.
0: వీ హావ్ టు ప్యూరిఫై అండ్ శాంక్టిఫై దెమ్.
1: మనసును పరిశుద్ధపరచుకోకుండా బుద్ధి ఏమాత్రమూ అంగీకరించదు.
0: విదౌట్ ప్యూరిఫైయింగ్ ద మైండ్ ఇట్ ఈస్ నాట్ అక్సెప్టబుల్.
1: అది ఏ బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం. ఆ ఇంద్రియములకు అధిపతి అయినటువంటి మనసును ఈ బుద్ధి సాధిస్తుంది.
0: దేర్ఫోర్ ఇంటెలెక్ట్ దట్ ట్రాన్సెండ్స్ ఆల్ ద సెన్సెస్ హ్యాస్ got the deciding faculty.
1: కనుకనే ఈ సెన్సెస్ పైన మనం పోతున్నాము.
0: వీ గో అలాంగ్ ది సెన్సెస్.
1: మనసును అనుసరిస్తున్నాము.
0: వీ ఫాలో ద మైండ్.
1: మనసు మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: అండ్ ద మైండ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: ఏమి ప్రయోజనము?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: కానీ ఆ సెన్సెస్ ను కంట్రోల్ చేయటం లేదు.
0: మైండ్ ఈస్ నాట్ కంట్రోలింగ్ ద సెన్సెస్.
1: నేను చాలా సెన్సిటివ్ మైండ్ అంటారు.
0: అండ్ ఐ సే దట్ ఐ హావ్ సెన్సిటివ్ మైండ్.
1: ఏమిటి సెన్సిటివ్ మైండ్? అనిమల్ సెన్సిటివ్.
0: Yeah, that's not a sensitive mind. It's the mind of an animal.
1: Kalukane master the mind, be a master mind.
0: Therefore, master the mind, be a master mind.
1: Kalukane ee sensation manam control chesinatundi mind e nijamaina master.
0: Therefore, the mind that controls the senses is the master mind.
1: Ee manasthatvam lopala vinayakuniki pradhanamaina sthanam.
0: And to exercise control over the mind, vinayaka is important.
1: Taanu kevalamu sakshibhutudiga untadu.
0: Vinayaka remains as the witness.
1: Ee paliku kudunu jawabu cheppadu.
0: He never replies.
1: Aacharana chesi చూపిస్తుంటాడు.
0: అండ్ హీ ప్రాక్టీసెస్ అండ్ డెమోన్స్ట్రేట్స్.
1: కనుకనే వినాయక తత్వం ప్రతి యంగమునకును ప్రతి విషయమునకును ఆదర్శవంతమైనటువంటిది.
0: దేర్ఫోర్ వినాయక సెట్స్ అన్ ఐడియల్ ఫర్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ హ్యూమన్ ఎండెవర్.
1: ఆత్మతత్వమా ఇది? సాక్షిభూతం.
0: ఆత్మ ద స్పిరిట్ ఈస్ ఎన్ ఎటర్నల్.
1: అన్నిటినీ చూస్తుంది.
0: ఇట్ విట్నెసెస్, వాచెస్.
1: అన్నిటినీ విచారణ చేస్తుంది.
0: ఇట్ ఎంక్వైర్స్.
1: కానీ అందులో ప్రవేశించదు.
0: బట్ యెట్ ఇట్ వుడ్ నాట్ ఇన్వాల్వ్.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఈ రెండు పనులు వాళ్లవే.
0: బికాస్ ద రెస్ట్ ఆఫ్ ది
1: మనోదేహంలో సంబంధించినటువంటివే.
0: ఆల్ ద డీడ్స్ బిలాంగ్
1: ఆ డిపార్ట్మెంట్ లో నేను ప్రవేశించకూడదు అంటుంది.
0: దేర్ఫోర్ ద ఆత్మ ద స్పిరిట్ వుడ్ నెవర్ గెట్
1: ఇన్వాల్వ్. ఈనాడు ప్రభుత్వం అనేటువంటిది ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ అధికారులు చేరుతుంటారు.
0: అండ్ టుడే వి ఫైండ్ డిఫరెంట్ హెడ్స్ హెడింగ్ ఎవ్రీ డిపార్ట్మెంట్.
1: కానీ ప్రాచీన కాలం నుండి కూడాను ఈ మనోదేహముల యొక్క అధికారి ఆత్మ దేని ఎందుకును ప్రవేశించడు.
0: బట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద మాస్టర్ ఆత్మ ది ఎటర్నల్ విట్నెస్ వుడ్ నెవర్ గెట్.
1: మనసుకు సంబంధించినటువంటి పని మనసు చేస్తుందా లేదా?
0: ఇస్ ద మైండ్ యాక్ట్ acting according to its
1: దేహమునకు సంబంధించినటువంటి కర్మలు దేహం ఆచరిస్తుందా లేదా?
0: ఇస్ ద బాడీ యాక్టింగ్ యాజ్ పర్ ఇట్స్.
1: ఇవి రెండింటిని కూడా రెండు కనులతో చూస్తుంటాది.
0: అండ్ ఆత్మ జస్ట్ గోస్ ఆన్ ఎగ్జామినింగ్ ద బోత్.
1: కనుక ఇవి ఏది తప్పు చేసినప్పటికీ ఆ తప్పును పూర్తి క్షమింపజేస్తుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎక్స్క్యూజెస్ ఎనీ బ్లండర్
1: క్షమింపజేస్తుంది. ఈ మనో యొక్క బుద్ధులు పూర్తి సరైనటువంటి ఒక మార్గంలో పొందినప్పుడు
0: When once the mind and intellect tread along the right path,
1: హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాపం నొందినప్పుడు,
0: when once you repent wholeheartedly,
1: నేను అది తప్పు అని గుర్తించినప్పుడు,
0: when once you recognize your mistake,
1: ఆత్మ సాక్షిభూతమై ఉంటుంటాది.
0: The soul, the spirit remains in
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: వాల్మీకి వచ్చి నారదుణ్ణి ప్రార్థిస్తాడు.
0: Came and approached Narada.
1: స్వామి,
0: said Swami,
1: ఈ ప్రపంచం లోపల,
0: in this world,
1: సత్యవాక్ పరిపాలకుడైన వాడు ఉన్నాడా?
0: Is there anyone who holds on to truth?
1: నిరంతరము ఆనందమును అనుభవించేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who enjoys bliss?
1: నిరంతరము చిరునవ్వుతో చిందులు దొక్కేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who smiles continuously?
1: తప్పులు కూడాను క్షమించేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who is prepared to forgive?
1: దోషములు చేయకుండా ఉండేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who doesn't commit any mistake?
1: చేసిన చిన్న ఉపకారములకైనా కృతజ్ఞత చెప్పేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who expresses gratitude?
1: సత్య ధర్మము చేత కాలములు గడిపేటువంటి వాడు ఉన్నాడా అని ప్రశ్న వేస్తే, ఈ ప్రశ్నలంతా అప్పుడు నువ్వు 11 ప్రశ్నలు వేశాడు. అప్పుడు నారదుడు చెప్పాడు, వాల్మీకి, ఎందుకు నీవింత శ్రమ పడతావు?
0: Why do you strain
1: yourself? 11 కాదు, 11,000 గణు గుణములకంతా కూడా అధిపతి అయినటువంటి వాడు, నరరూపము ధరించినటువంటి వాడు ఈ జగత్తులోనే ఉన్నాడు.
0: In fact, the master, and who can reply all 11,000 questions even more, is present in the form of a human being.
1: మానవుడు శీలవంతుడు అంటే ఏమిటి అర్థం?
0: If you say the modern man is one of character, what does it
1: శీలములకు గుణముకు ఏమాత్రము సంబంధం లేదు.
0: And the quality,
1: శీలములకు రూపం చూపించేటువంటి వాడు ఎవడు లేడు.
0: There's no one who attaches value to the character.
1: సత్సంకల్పములు, సదాలోచన, సత్ప్రవర్తన, ఈ మూడే దీనికి ముఖ్య కారణం.
0: The three important things which are required are the good conduct, the good thought, and good feelings.
1: కనుకనే మంచి గుణములు కలిగి,
0: with all virtues,
1: మంచి ప్రవర్తన ఉంటే,
0: with good behavior,
1: వాడే సత్శీలవంతుడు అన్నాడు.
0: Naturally will be one of character.
1: మంచి గుణములు ఉంటే మంచి ప్రవర్తన చేస్తాడు.
0: If you have good qualities, your conduct will be accordingly.
1: మంచి గుణములే లేకపోతే మంచి ప్రవర్తనలో ప్రవేశించడు.
0: If you don't have noble qualities, your actions will never be
1: noble. ఇవి రెండే ఉండేటువంటి ప్రపంచంలో.
0: These two are present in this world.
1: మంచి గుణము,
0: good quality,
1: మంచి ప్రవర్తన,
0: and good conduct.
1: ఎలాంటిది? మంచి గుణము భగవత్ స్వరూపము.
0: The good qualities are the very personification of the
1: మంచి ప్రవర్తన భగవత్ స్వరూపమే.
0: The good conduct is divine.
1: అట్టి గుణమును కలిగి ప్రవర్తించేటువంటి ఒక వ్యక్తి,
0: the person has got the virtues,
1: మానవాకారంలో కలియుగంలో పుట్టాడు.
0: Is born here in this Kali age in the form of a human.
1: రాముని అనుసరించినాయన అన్నాడు.
0: So he approaches Sri Ramachandra.
1: రాముడు ఎన్నో పనులు చేశాడు.
0: Rama did many.
1: ఎన్నో కర్మలు ఆచరించాడు.
0: And he did many deeds.
1: ఎన్నో అవస్థలకు గురి అయినాడు.
0: And he suffered a lot.
1: కానీ అన్ని అయినప్పటికీ తాను జాలి తప్పనటువంటి వాడు.
0: With all that, he never left his path.
1: సత్యమును వీడనటువంటి వాడు.
0: He has never given
1: up. తాను ఏది చేసినప్పటికీ సత్యమే.
0: Whatever he does, it was supported by truth.
1: చెప్పింది సత్యం కాదు.
0: Not merely that what he said.
1: తాను చెప్పినంతా సత్యమే.
0: Whatever he said is bound to be true.
1: ఈ విధమైన మార్గాన్ని నారదుడు బోధించాడు.
0: This is the path taught by Narada.
1: కనుక ఈ సత్యమును, ఈ పవిత్రతను, ఈ యొక్క ప్రవేణమైన మార్గమును ప్రబోధించినటువంటి వాడు కేవలం ఒక నారదుడే.
0: It was Narada who taught this sacred path.
1: కాని ఈ నారదుణ్ణి అనేక మంది కలహప్రియుడని భావిస్తుంటారు.
0: We think the Narada is responsible for all the conflict and
1: fights. కలహప్రియుడు కాదు అతని.
0: He is not after conflict.
1: కఠిన హృదయుడు కాదు అతని.
0: He is not stone hearted.
1: కాంతి జ్యోతి ప్రకాశుడు.
0: And in fact, he is the beacon of light.
1: జ్ఞాన ప్రకాశుడు.
0: And is the light.
1: జ్ఞానమయుడు.
0: And is the light.
1: లోకమునకంతా జ్ఞానమును బోధించినటువంటి వాడు నారదుడే.
0: In fact, he has the shed the illumination of knowledge and the wisdom to the humanity.
1: విశ్వామిత్రుడు సంపాదించినటువంటి ఒక గాయత్రి మంత్రమును లోకమునకంతా బోధించాడు.
0: And in fact, he has taught, handed over the Gayatri mantra.
1: భూర్భువస్వః,
0: the three భూర్భువస్వః,
1: తత్ సవితుర్వరేణ్యం,
0: సవితుర్వరేణ్యం,
1: భర్గో దేవస్య ధీమహి,
0: భర్గో దేవస్య ధీమహి,
1: ధియో యోన ప్రచోదయాత్,
0: ధియో యోన ప్రచోదయాత్,
1: భూర్భువస్వః,
0: భూర్భువస్వః,
1: ఆయన ప్రపంచము లోపల,
0: ఇన్ దిస్ వరల్డ్,
1: శరీరము,
0: ద బాడీ,
1: మనసు,
0: మైండ్,
1: బుద్ధి,
0: అండ్ ది
1: ఈ మూడింటి యొక్క కర్మ చాలా ప్రధానమైనటువంటిది.
0: అండ్ ఆల్ ది త్రీ ఆర్ వెరీ,
1: భూర్ అనగా శరీరం సంబంధించినటువంటి,
0: భూర్ మీన్స్ రిలేటెడ్,
1: ఇది ఏ మెటీరియలైజేషన్,
0: దిస్ ఇస్ మెటీరియలైజేషన్,
1: ఈ మెటీరియలైజేషన్ దేహం ఒక్కటే.
0: ద మెటీరియలైజేషన్ ఇస్ ద బాడీ,
1: అంతా కూడాను అన్ని పదార్థంతో కూడినటువంటిది.
0: అండ్ ద బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్,
1: చున్నము, లెడ్ పాకు, ఇవంతా కూడినటువంటిది.
0: ఇట్ హస్ గాట్ ఆల్ ద మెటీరియల్స్ లైక్ ద లెడ్ అండ్ ద లైమ్,
1: సోపు,
0: సోప్,
1: పెన్సిల్స్ యొక్క లెడ్ అంతా కూడా దీంట్లో చేరినటువంటి,
0: ద లెడ్ ఆఫ్ ది పెన్సిల్,
1: ఇదంతా మెటీరియల్.
0: ఇట్ ఈస్ జస్ట్ మెటీరియలైజేషన్.
1: కాబట్టి దేహం అనేటువంటిది ఇది ప్రాకృతమైనటువంటి యొక్క తత్వం.
0: బాడీ ఈజ్ ఫిజికల్ వరల్డ్లీ.
1: ఇది భూ,
0: భూ
1: భువః,
0: భువః
1: అనగా దీనికి వైబ్రేషన్ అందిస్తుండాలి.
0: మీన్స్ ఇట్ పాసెస్ ఆన్ ద వైబ్రేషన్.
1: ఆ వైబ్రేషన్ లేకపోతే ఇవి ఏ పనులు చేయలేవు.
0: వితౌట్ వైబ్రేషన్ బాడీ కెనాట్ ఫంక్షన్.
1: కనుక ఈ వైబ్రేషన్ అందించేటువంటిది మనస్సు.
0: సో వైబ్రేషన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మైండ్.
1: కనుకనే మెటీరియలైజేషన్ దేహము.
0: బాడీ ఇస్ ద మెటీరియలైజేషన్.
1: వైబ్రేషన్ మైండ్.
0: మైండ్ సింబలైజెస్ వైబ్రేషన్.
1: దీనికి బుద్ధి అనేటువంటి సాక్షిభూతం ఉండాలి.
0: ఇంటెలెక్ట్
1: రేడియేషన్.
0: దాట్ ఈస్ రేడియేషన్.
1: భూర్ భువస్సువః, ఈ మూడింటి యొక్క తత్వంతో కూడినటువంటి వాడు మానవుడు.
0: భూర్ భువస్సువః, మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్,
1: వైబ్రేషన్ సర్వత్రా ఉంటుండాలి.
0: What is happening now?
1: ఎట్టి భావంలో అట్టి వైబ్రేషన్ ఉంటుంటది.
0: As is the feeling, so is the vibration.
1: మీరు నిజంగా యోచన చేసుకుంటే,
0: if you think well,
1: నిత్యము పొద్దున సాయంకాలం భజన జరుగుతున్నాయి.
0: You listen to bhajans.
1: కానీ ఈ భజన్ ఎక్కడ జరుగుతున్నాయంటే హాల్లో జరుగుతున్నాయి అంటుంటారు.
0: You think that bhajans are going on here in the bhajan hall.
1: సర్వత్రా ఉంటుంటది.
0: No, bhajans are there all over.
1: ఈ టేబుల్ పైన కూడా ఆ భజన యొక్క వైబ్రేషన్ ఉంటుంటది.
0: You find the vibrations even here.
1: నువ్వు చక్కగా చెవులు పెట్టి అక్కడ వింటే ఈ టేబుల్ కూడాను ఆ భజన పాడుతుంటది.
0: Just listen to it carefully.
1: ఈ పిల్లలంతా వైబ్రేషన్ డివైన్ వైబ్రేషన్.
0: దట్స్ ఆల్ డివైన్ వైబ్రేషన్.
1: ఈ వాల్స్ అంతా డివైన్ వైబ్రేషన్.
0: ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్.
1: ఈ మైక్ అంతా డివైన్ వైబ్రేషన్.
0: మైక్ హాస్ గాట్ విత్
1: ఇట్. దేహం అంతా డివైన్ వైబ్రేషన్.
0: అంతా
1: డివైన్ వైబ్రేషన్.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ డివైన్ వైబ్రేషన్.
1: కనుక ఆ యొక్క ప్రార్థన ఆ ప్రదేశములకు మాత్రమే అద్దు అని మనం భావించరాదు.
0: లెట్ అస్ నాట్ రెస్ట్రిక్ట్ ప్రేయర్ టు దట్ పర్టికులర్.
1: చేసిన ప్రార్థన సర్వత్రా కూడా నువ్వు చేరిపోతుండాలి.
0: అండ్ దిస్ డివైన్ వైబ్రేషన్ స్ప్రెడ్స్ సో వాస్ట్.
1: కనుక నీవు నిశ్చలమైనటువంటి భావంతో,
0: విత్ ఎ స్టడీ మైండ్,
1: నిర్మలమైన సంకల్పంతో,
0: విత్ ఎ ప్యూర్ థాట్,
1: నిస్వార్థమైన మనసు హృదయంతో,
0: ఇన్ సెల్ఫ్లెస్
1: దాన్ని ప్రకటించు. తప్పక నీకు వినిపిస్తుంది.
0: యూ కెన్ సర్టన్లీ లిసన్.
1: అట్లు విన్నటువంటి వాడే మహర్షులు.
0: అండ్ దే ఆర్ సచ్ నోబుల్.
1: సారస్వతుడు బోధించినటువంటి యొక్క
0: దట్ ఈస్ ద టీచింగ్
1: వేదమును,
0: ద వేద,
1: మీరందరు కూడా శబ్దం చేతనే వినబడ్డారు.
0: యూ లిసన్ టు ద సౌండ్స్ ఆఫ్ వేద.
1: ఆ శబ్దము వైబ్రేషన్.
0: అండ్ ద సౌండ్స్ ఆఫ్ వేద ఆర్ ద వైబ్రేషన్.
1: ఎక్కడ ఎవరు చెప్పారు దీనికి వైబ్రేషన్?
0: హూ సెడ్ ఇట్?
1: ఎవరు బోధించారు ఈ వేదాన్ని?
0: హూ టాట్ దిస్?
1: ఎవరు కటించారు ఈ వేదాన్ని? ఎవరు పఠించారు ఈ వేదాన్ని?
0: హూ హావ్ గాన్ త్రూ?
1: ఎవరు పఠించలేదు.
0: నోబడీ.
1: కనుకనే ఈ వైబ్రేషన్ సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: ద వైబ్రేషన్ ఆఫ్ వేద.
1: ఎక్కడ మనం నిర్మలమైనటువంటి హృదయంతో కూర్చో ఆ యొక్క వైబ్రేషన్ మనకు వినిపిస్తుంటారు.
0: యూ సిట్ విత్ ఆల్ ద ప్యూర్ హార్ట్. యూ విల్ సెటిల్ ఇన్.
1: అంతవరకు మీరు పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో.
1: మీరు కూర్చున్న చోటే చెవులు మూసుకోండి గట్టిగా.
0: యూ జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ అట్ ద ప్లేస్ వేర్ యు ఆర్ సిట్టింగ్.
1: లోపల నుంచి ఓం అనే శబ్దం వస్తుంది.
0: ఫ్రమ్ విదిన్ యూ లిసన్ టు దట్ ఓంకార్ సౌండ్.
1: ఆ ఓంకార నాదం ఎక్కడ నుంచి వచ్చింది? వేదం నుంచి వచ్చింది.
0: ఓంకార నాద ద సౌండ్.
1: ఓం ఇస్ ఏకాక్షరం బ్రహ్మ.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఓం ఇస్ డివైన్.
1: అది ఏ నిజమైనటువంటి వేదము.
0: That is the Veda.
1: సర్వం కూడా ఆ యొక్క ఓంకారం నుంచి వచ్చినటువంటివి.
0: ఆల్ ఆర్ ద డెరివేటివ్
1: హార్మోని వాయిస్తుంటారు. హార్మోని,
0: వి హావ్ గాట్ హార్మోనియం ఇన్ ద రీడ్స్.
1: దాని గాలి ఒక్కటే.
0: ద ఎయిర్ ఇస్
1: కానీ ఒక్కొక్క రీడ్ వచ్చినప్పుడు ఒక్కొక్క స్వరం పలుకుతుంది.
0: యాజ్ యు ప్రెస్ ఈచ్
1: సారి గామ పాదాని
0: సారీ గామా పాదాని.
1: ఈ శబ్దం ఎక్కడ నుంచి వస్తున్నాయి? కేవలం ఒకే ఎయిర్ నుంచి వచ్చినాయి.
0: అవుట్ ఆఫ్ ద సేమ్ ఎయిర్.
1: కాబట్టి ఒకే ఎయిర్ అనేటువంటిది ఓంకారము.
0: దట్ సేమ్ ఎయిర్ ఇస్ ఓంకార.
1: ఈ వివిధ శబ్దములంతా వికారములు.
0: ద సౌండ్స్ ఆర్
1: ఈ వికారములన్నీ కూడా నువ్వు ఓంకారం నుంచి వచ్చినట్టు.
0: అండ్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది సేమ్ సౌండ్.
1: కనుక ఈ వైబ్రేషన్ కంతా కూడా నువ్వు వినాయకుడే ప్రధానమైనటువంటి నాయకుడు.
0: అండ్ వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దిస్ వైబ్రేషన్.
1: కనుక ఈ వైబ్రేషన్ అనేటువంటిది వినాయకుని ద్వారా ప్రారంభమైంది.
0: ద వైబ్రేషన్ ఇస్ గిఫ్టెడ్ టు యూ బై వినాయక.
1: కనుక మనం ఎక్కడ శబ్దం విన్నప్పటికీ పవిత్రమైనటువంటి నాదము ఓంకారమే.
0: You may listen to any sound. The most sacred is Omkara.
1: మన దేహమంతా కూడా భగవత్ యొక్క స్వరంతోనే ఉంటుండది.
0: In fact, the whole body is.
1: లేక మనం దుష్టులమే అయిపోతే ఈ దుష్ట సంకల్పంలో మన వైబ్రేషన్ అయిపోతాయి.
0: It is if your body is full of wickedness, everything turns.
1: కనుకనే ఆ దుష్ట సంకల్పంతో కూడినటువంటి వాడిని దగ్గర కూడా మనం చేరకూడదు.
0: Never allow man to be near you.
1: ఎందుకంటే ఆ దుష్ట సంకల్పం యొక్క వైబ్రేషన్ మనలో కూడా ప్రవేశిస్తుంది.
0: Because the wicked vibrations will get into you.
1: కనుకనే తేజ దుద్దన సంసర్గం.
0: Therefore run away from the bad company.
1: భజ సాధు సమాగమం.
0: Join the good company.
1: గురు పుణ్య మహారాత్రం.
0: Do good deeds day and night.
1: అది ఈ మూడింటి యొక్క తత్వమును మొట్టమొట్ట గుర్తించాలి మనం.
0: We should know the inner significance of these.
1: మనం మంచివారైనప్పుడు మన దేహమంతా వైబ్రేషన్ మంచిదిగా పారుతుంది.
0: If you are good, naturally good vibration will
1: divine vibration గా రూపొందుతుంది.
0: They transform into divine vibration.
1: కానీ మన భావాలు చెడ్డవిగా ఉంటుంటే అంత చెడ్డగానే కనిపిస్తుంది.
0: If your thoughts are bad, everything looks bad.
1: ప్రతి ఒక్కటి కూడా నీవు చూసేదంతా కూడా నీలో ఉన్నటువంటి ప్రతిబింబాలే.
0: All that you see around is a reflection of the inner being.
1: నువ్వు ఎవరినో ఒకరిని చూస్తావు వీడు చెడ్డవాడు అని నువ్వు అనుకుంటావు.
0: You call one person bad.
1: కానీ అతను నిజంగా చెడ్డవాడు కాదు.
0: In fact, he's not bad.
1: నీ చెడ్డతనమే అతని ఎందు ప్రతిబింబిస్తుంటాడు.
0: The bad quality in you is a reflection.
1: నీ ప్రతిబింబమే ఆ చెడ్డతనము.
0: And it's nothing to do with the other man.
1: కానీ ఎదురు వ్యక్తిది ఏమాత్రము కాదు.
0: It's not the fault of the other man.
1: అదే రీతిగానే నీలో ఉండినటువంటి యొక్క భావములన్నీ కూడా మంచి గాని చెడ్డ గాని నీకే ప్రతిబింబిస్తుంటాయి.
0: So good or bad is a reflection of your own inner being.
1: కనుక మనం ఎక్కడో మనము చెడ్డ తెస్తున్నాము ఎక్కడో మంచిది ఉన్నది అని మనం వెతకనక్కర్లేదు.
0: నెవర్ కన్సిడర్ గుడ్ అండ్ బ్యాడ్ ఎగ్జిస్ట్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: మనలో మంచి భావములు వచ్చినప్పుడు అంతా మంచి వైబ్రేషన్ వస్తుంది.
0: వెన్ వన్స్ యు హావ్ గాట్ గుడ్ థాట్స్ ఫీలింగ్స్ విద్ ఇన్ యూ.
1: కానీ ఈనాటి విద్యార్థులకు ఈ సత్యం గుర్తించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం లేవు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ నాట్ having the capacity to
1: kevalam grantha parichayam maatrame untundadi kani
0: they know only the textbooks.
1: Hrudaya parichayam e maatramu ledu.
0: They don't have anything to do with the heart.
1: Pustakalo chustaru.
0: They go through books.
1: Dani kantastham chestaru.
0: They get them by heart.
1: Examination hall lo potaru.
0: They go to the exam.
1: Kantastham chesindanta kuda aa examination paper lo gumaristaru.
0: They just scribble something on the script.
1: Empty head tho bayitiki vachestaru
0: and return empty headed.
1: Kani examination lo em raasaru antundi bayitiki vachin tarvata vaadike teliyadu.
0: In fact the student does not know what he has written there. That what's happening.
1: ఇది నిజమైనటువంటి యొక్క భక్తి కాదు అనగా చదువు కాదు.
0: It's not true education, in fact.
1: ఇది ఆర్టిఫిషియల్ డిగ్రీ.
0: ఇట్స్ ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
1: ఇలాంటి చదువులు చదివి మన ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూస్ బై
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కూడా అమ్ము మానలేడు.
0: విత్ ఆల్ ది నాలెడ్జ్ అక్వైర్డ్ ఏ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్.
1: చదువు చదువు చదవచ్చు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: ఆల్ ది నాలెడ్జ్ యు అక్వైర్డ్ విల్ నెవర్ గివ్ యు టోటల్ విజ్డమ్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కూడా అమ్ము మానలేడు.
0: ఏ మీన్ మ్యాన్ విల్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ.
1: చదువు చదువు చదివి చావంగనేటికి చావు లేని చదువు చదువు అని.
0: ఆఫ్టర్ ఆల్ విత్ ఆల్ ఎడ్యుకేషన్ వై షుడ్ యు డై? యు షుడ్
1: చదువుతున్నాము జ్ఞానం కొట్ట నింపుకోవటం కోసం చదువుతున్నాము.
0: ఓన్లీ టు క్యారీ అవుట్ యువర్ లివింగ్.
1: ఈ జ్ఞానం కొట్ట నింపుకోవటం భగవత్ నామస్మరణ చేస్తే జ్ఞానం కొట్ట నిండదా?
0: అట్ ఆల్ బై చాంటింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ కాంట్ యు లివ్?
1: కనుకనే మనకు పొట్ట నింపుకోవడానికి చదివేటువంటి చదువులు చదువు కాదు.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ లివింగ్.
1: సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అదంతా.
0: ఆల్ ది నాలెడ్జ్ ఇస్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: అది కంటికి కనిపించేటువంటిది కాదు.
0: దట్ యు డోంట్ సీ.
1: మనసుకు అనిపించేటువంటిది కాదు.
0: అండ్ మైండ్ విల్ నాట్
1: కనుక కనిపించేటువంటిది కాదు.
0: అండ్ యు విల్ నెవర్ సీ.
1: హిస్ గైడ్స్ ను అందించేటువంటిది కాదు.
0: ఇట్ విల్ నెవర్ కన్ఫర్మ్
1: లైఫ్. దివ్యత్వాన్ని పోషించేటువంటిది కాదు.
0: అండ్ ఇట్ నెవర్ సస్టైన్ యువర్ లైఫ్.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి ఒక ఈ చదువులు అన్ని కూడా కేవలం భౌతికమైన ప్రాప్తికమైనటువంటి చదువులే.
0: ఆల్ అవర్ ఎడ్యుకేషన్ సెక్యులర్ నాలెడ్జ్, ఫిజికల్ నాలెడ్జ్, మెటీరియల్ నాలెడ్జ్.
1: ప్రాకృతమైనటువంటిది ప్రాకృతంగానే చేరిపోతుంది.
0: ది వరల్డ్లీ నాలెడ్జ్ విల్ అలౌ యూ టు మూవ్ ఇన్ ది వరల్డ్.
1: కనుక మనం హృదయానికి సంబంధించినట్లు చేయాలి.
0: బట్ యూ షుడ్ బి రిలేటెడ్
1: టు ది హార్ట్. ఇది సారస్వతుడు. సారస్వతుడు
0: దిస్ సారస్వత
1: జగత్తుకంతా బోధించాడు.
0: హ్యాస్ టాట్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: ఏ విధంగా బోధించాడు?
0: ఇన్ వాట్ వే హీ టాట్?
1: అతను అమరా నిజ్జనాదేవ త్రిదిశా విద్యాసుర సుపర్వాణ సుపనస త్రివేశాది భోకసుర ఆదితేయాది విశుతో ఆదిత్యా సువర్ప అని అన్నాడు. అమరా నిజ్జనాదేవ త్రిదిశా విభుదాసుర సుపర్వాణ సుమనస త్రివేశాది భోకస ఆదితేయ దివిషను అనగా ఆదితేయుడు అనగా సూర్య నమస్కారంతో వచ్చినటువంటి భావాలు ఇవన్నీ.
0: సారస్వత ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ద ప్రేయర్ ఆఫర్డ్ టు సన్ గాడ్.
1: ఆయన కూడాను భగవస్వరూపాన్ని నిర్మిస్తూ వచ్చాడు.
0: హీ టు నేరేటెడ్
1: ఈ ప్రపంచంలో ప్రతి మానవుడి కూడాను ఈ మోహం ఆదిస్తుండాలి.
0: హౌ ఇస్ దట్ యు ఆర్ అటాచ్డ్?
1: ఈ మోహమే మానవుని భ్రమింపచేస్తుండాలి.
0: దిస్ అటాచ్మెంట్ ఇస్ ద కాజ్ ఫర్ డిలూషన్.
1: అందుకోసం అక్కడ చెప్పాడు మదనో మన్మతో మార ప్రజ్ఞంలో మీనకేతన కందర్పో దప్పకోనంగా కామపంచ అన్నాడు. మదనో మన్మతో మార ప్రజ్ఞంలో మీనకేతన ఈ మదనుడు మానకేతుడు ఇవంతా కూడా భ్రమను కల్పించేటువంటి
0: అటాచ్మెంట్ పొజెసివ్నెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇల్యూజన్.
1: అప్పుడు వారు సరస్వతిని బోధించాడు.
0: అండ్ దెన్ హి టాక్
1: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి వతమేసుద పద్మపత్ర విశాలాక్షి పద్మకేశర వర్ణని నిత్యం పద్మ నయం పద్మ సామం పాతి సరస్వతి అన్నాడు.
0: దెన్ హి స్టార్టెడ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ సరస్వతి.
1: తర్వాత లక్ష్మిని బోధించాడు.
0: అండ్ దెన్ హి ప్రేడ్
1: ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కటి కూడాను భగవత్ యొక్క స్వరూపంతో బోధిస్తూ వచ్చాడు.
0: ఈచ్ ఆఫ్ ది ఫార్మ్స్ are essentially divine.
1: Vinayakunta vinayakuni yokka adugu jaadale.
0: And in fact they are the footsteps of vinayaka.
1: Viktamainatti kaadu vivekavantamainatti vi.
0: And they are highly discriminative.
1: Itti divyamainatti bhavyamainatti navyamainatti bhavalanu manam hrudayaniki nimpukokunda.
0: If we do not fill our hearts with the divine novel
1: chatta sankalpalu chatta vibrationlu chatta jeevithalu కడుపుకుంటూ మన జీవితాన్ని చెడుగా మార్చుకుంటున్నాం.
0: వి వేస్ట్ అవర్ లైఫ్ బై ఎంటర్టైనింగ్ బ్యాడ్ థాట్స్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ వైబ్రేషన్.
1: చేసిన తప్పును క్షమించమని కోరినటువంటి వాడు ఆనాటి మహర్షులు, ఆనాటి త్యాగులు,
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద మెన్
1: ఆఫ్ ఆనాటి యోగులు, ఆనాటి యోగులు
0: అండ్ దే ఆర్ మెన్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: కానీ తప్పును క్షమించమని కోరకుండా ఉండేటువంటి వాడు ఈనాటి రోగుడు.
0: ద వన్ హూ డస్ నాట్ ప్రే ఫర్ ద పార్డన్ ఈస్
1: ఈనాటి భోగులు. ఈ భోగులకు రోగమే తప్ప యోగము సాధించదు.
0: దోస్ పీపుల్ వాంట్ టు ఎంజాయ్ ద భోగ is bound to suffer roga.
1: దేనినైనా మన తప్పులు మనము క్షమించమని కోరు హృదయపూర్వకంగా కోరాలి.
0: Therefore we should seek pardon wholeheartedly.
1: కాని కేవలం రాతలతో బాటలతో చేస్తే కాదు. ఇది
0: ఇస్ నాట్ మియర్ రైటింగ్ ఏ లెటర్.
1: దేహంలో ఉండేటువంటి ఈ వైబ్రేషన్ అంతా కూడా ఒక్కతూరి ఏకత్వం చేయాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద వైబ్రేషన్స్ మస్ట్ బి యూనిఫైడ్.
1: అప్పుడు దాన్ని ప్రతిబింబిస్తుంది.
0: అండ్ దేర్ యు ఫైండ్
1: ద ప్రతిబింబమైనటువంటి పలుకును నీకు స్వరూపంగా నిరూపిస్తుంది.
0: అండ్ దట్ వెరీ రియాలిటీ విల్ షో యూ ద ఫామ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు లోకంలో
0: టుడే దిస్ వరల్డ్
1: జరిగేదంతా కూడాను
0: వాట్ ఆల్ దట్ హ్యాపెన్
1: వికృతమైనటువంటివి, వినాశమైనటువంటివి,
0: విపరీతమైనటువంటివి. ఇట్ ఈస్ రాదర్ ఎక్స్ట్రీమ్లీ రేర్.
1: మానవునికి సహజమైనటువంటివి కాదు.
0: ఇట్స్ నాట్ నేచురల్.
1: ఎక్కడ చూసినా చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇవే నా మనకు మానవత్వంలో భరించి.
0: ఎవ్రీవేర్ యూ ఫైండ్ అట్రాసిటీస్ వయలెన్స్.
1: మానవుడిగా జీవించి మానవత్వం ఎక్కడ పోయింది?
0: హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ వాట్ హ్యాపెన్ టు యువర్ హ్యూమన్ లైఫ్.
1: మానవత్వంలో ఉన్నటువంటి దయా దాక్షిణ్యం ఎక్కడ పోయింది?
0: వాట్ హ్యాపెన్ టు ద కంపాషన్ ద కైండ్నెస్.
1: ప్రేమ త్యాగం ఎక్కడ పోయినాయి?
0: వాట్ హ్యాపెన్ టు ద సాక్రిఫైస్ అండ్ లవ్.
1: అహింస దయలు ఎక్కడ పోయినాయి?
0: వాట్ హ్యాపెన్ టు ద కంపాషన్?
1: ఎక్కడ పోయినాయో కంటికే కనిపి
0: Well, we don't find any trace of them.
1: కేవలం ప్రకృతికంగా మనం ప్రదర్శిస్తున్నాం.
0: We find only exhibition.
1: ఈ ప్రదర్శించినటువంటివన్నీ కూడా నిరుపయోగమైనటువంటి.
0: The pomp and show are useless.
1: హృదయపూర్వకంగా నీవు తపించాలి.
0: And we have to repent wholeheartedly.
1: పరితపించాలి.
0: And we have to atone.
1: ప్రార్థించాలి.
0: And we have to pray.
1: అది నిజమైనటువంటి ఒక పరితాపము.
0: That is the true repentance.
1: ఇలాంటి పరితాపమును మాత్రము మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: And we have to repent in sincerity.
1: దైవం ఎప్పుడు కూడాను ప్రేమ స్వరూపుడే.
0: God is the personification of love.
1: ఎప్పుడు కూడా నిర్దయ అనేటువంటిది లేదు.
0: అండ్ హి నెవర్ లూజెస్ హిస్ కైండ్.
1: కానీ దయ లేనట్టుగా చూపిస్తాడు. కానీ
0: బట్ హి అపియర్స్
1: అక్కడ కూడా దయనే ఉంటుండాలి.
0: హి అపియర్స్ టు బి అన్
1: ఆ దయను అర్థం చేసుకునేటువంటి ఒక కెపాసిటీ మీకు లేదు.
0: బట్ వీ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు as to understand his kindness.
1: ఆ దయను దయతోనే మనం చూడాలి.
0: అండ్ యూ నీడ్ టు బి కైండ్ టు నో హిస్ కైండ్నెస్.
1: ప్రేమను ప్రేమతోనే చూడాలి.
0: ఇట్స్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు
1: ద్వేషమును ద్వేషంతోనే చూడాలి.
0: అండ్ ఇఫ్ యు హావ్ గాట్ దట్ అప్పుడు అది పూర్తి అర్థమవుతుంది.
1: కనుక మనం ఈ జగత్తు లోపల మానవులై పుట్టాము.
0: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్.
1: మానవునిగా మనం బ్రతకాలి.
0: యు హావ్ టు లివ్ యాజ్ ఎ హ్యూమన్.
1: మానవత్వాన్ని పంచాలి.
0: అండ్ యు షేర్ ది హ్యూమన్.
1: మానవత్వాన్ని ఆచరించాలి.
0: అండ్ యు హావ్ టు ప్రాక్టీస్.
1: మానవత్వాన్ని అనుభవించాలి.
0: అండ్ దెన్ యు హావ్ టు
1: అనుభవించినటువంటి ఆనందాన్ని 10 మందికి పంచాలి.
0: అండ్ యు హావ్ టు షేర్ ఆల్ ది బ్లెస్ విత్ ది ఫెలో మ్యాన్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు మనసు మన యందు ఉండినప్పుడే
0: వెన్ యు హావ్ ద సీక్రెట్ థాట్స్ ఇన్ యు
1: నిజమైనటువంటి మానవుడిగా ప్రయత్నించాడు.
0: నేచురల్లీ ది డివైన్ పర్సన్.
1: మానవుడు మానవుడిని పేరు పెట్టుకుంటున్నాం మనము.
0: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్.
1: కానీ మానవత్వం ఎక్కడ కించిత్తైనా కనిపించడం లేదు.
0: బట్ ఇన్ రియాలిటీ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్
1: మాటలు ఎందా అసలే లేదు.
0: ఎస్ దేర్ ఇస్ నాట్ ఈవెన్
1: ప్రవర్తన ఎందు పూర్తి పెడి మార్గమే.
0: ఇన్ ద బిహేవియర్ ఇట్ ఇస్ ఆల్వేస్ పర్వర్ట్.
1: సంకల్పంలో చూస్తామా అంటే చెడు సంకల్పం లే.
0: యు ఆర్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ థాట్స్.
1: ఇంకా ఎక్కడ నీకు మంచి భావం ఉన్నాయి?
0: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ టు బి గుడ్?
1: మంచి సంకల్పం ఎక్కడ ఉన్నాయి?
0: వేర్ ఆర్ ది గుడ్ థాట్స్?
1: దయా ప్రేమలు ఎక్కడ నీకు ఉన్నాయి?
0: వేర్ ఇస్ కంపాషన్?
1: మనం దయా ప్రేమను పంచాలి.
0: అండ్ వి హావ్ టు సస్టైన్ దిస్ క్వాలిటీస్.
1: దయలేనటువంటి హృదయము కేవలం దానవుడనే చెప్పొచ్చు.
0: అండ్ దేర్ఫోర్ ద వన్ విత్ Without daya compassion is danava the demon.
1: Kaka danavunku daya undadu.
0: And the demon danava has no daya.
1: Manavunku dayane untundedi.
0: Manava the human must have daya.
1: Daya tho entaina manam sadhinchochu.
0: With this compassion you can achieve.
1: Prema tho entaina manam pandinchukochu.
0: With love you can accomplish anything.
1: Prema rahita marubhumulalo.
0: In this barren land without love.
1: Premaankuramulu pemponda.
0: For the seeds of love to sprout.
1: Premaveshamuto.
0: With all the emotions.
1: Prema sudha varshamu varshimpaga.
0: With the downpour of rain of love.
1: Prema nadulu pravahimpaga murali ganamu seyagade.
0: For the incessant flow of the river of love.
1: Seyagade. Gopikalanta ee vidhanga paadaru.
0: Oh Krishna, sing for us. That has been the prayer of Gopika.
1: Prema rahita marubhumulalo. మాదంతా మరుభూములుగా ఉన్నాయి.
0: ఇట్స్ ఎ బారెన్ ల్యాండ్ వితౌట్ లవ్.
1: ప్రేమరహితంగా ఉంటున్నాయి.
0: ఇట్ హస్ నో లవ్.
1: ప్రేమాంకురములు పెంపొంద
0: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు జర్మనీ.
1: ప్రేమావేశముతో
0: విత్ ఆల్ ది ఎంథూజియాజమ్ ఆఫ్
1: ప్రేమ సుధా వర్షము వర్షింపగా
0: విత్ ద రెయిన్ ఆఫ్ లవ్.
1: ఆ వర్షం కూడా కూర్చాలా.
0: దట్ రెయిన్ ఇస్ నెససరీ.
1: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి
0: అండ్ రివర్ ఆఫ్ లవ్
1: గానము సేయగదే.
0: ఓ కృష్ణ సింగ్
1: గానము సేయగదే.
0: ఓ కృష్ణ సింగ్ ఫర్ అస్.
1: ఎక్కడి నుంచి చేస్తున్నాడు? వేరు మురళితో చేస్తున్నాడు అనుకుంటారు.
0: యూ థింక్ దట్ హీ
1: ఆ మురళి వేరు చెక్క బొమ్మ కాదు.
0: ఇట్స్ నాట్ మేడ్ అప్ ఆఫ్ వుడ్.
1: ఏది మురళి?
0: వాట్ ఇస్
1: లవ్? తొమ్మిది చిల్లుల తొలుతు తీయగాని ఈ తొమ్మిది చిల్లులన్నింటి దేహానికి నైన్ హోల్స్ అంతా ఉన్నాయి.
0: ద హ్యూమన్ బాడీ దట్ హెస్ నైన్ హోల్స్.
1: ఆ నైన్ హోల్స్ లోపల పవిత్రమైన స్వరాలు రావాలి.
0: అండ్ యూ షుడ్ హ్యావ్ కరెక్ట్ ట్యూన్ అవుట్ ఆఫ్ ఇట్.
1: మంచి స్వరాలు రావాలి.
0: యు షుడ్ లిసన్ టు గుడ్.
1: అపస్వరాలు రాకూడదు. అపస్వరాలు రాకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి అవుట్ ఆఫ్ ది ట్యూన్.
1: అటువంటి హృదయం అనేటువంటి మురళిని నీ చేతిలో పట్టుకొని కృష్ణ నీవు ప్రేమరహితమైనటువంటి ఒక దీన్ని పాడితే ప్రయోజనం లేదు.
0: కృష్ణ ప్లే ఆన్ హోల్డింగ్ ద ఫ్లూట్ ఆఫ్
1: ప్రేమ సహితమైనటువంటి ఒక గానం చేయి.
0: అండ్ యు సింగ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఆ విధంగా పాడే సమయం లోపల
0: యాజ్ యు సింగ్ సో
1: దాన్ని వింటూ వింటూ వింటూ వింటూ
0: లిసనింగ్ టు దట్ కంటిన్యూ
1: రాధ ఆ స్వరంలో లీనమైపోయింది.
0: రాధ మర్జ్డ్ హర్ సెల్ఫ్.
1: ఎవరి రాధ?
0: డివైన్ మెలడీ.
1: ఒక స్త్రీ కాదు,
0: నాట్ ఎ వుమన్.
1: ధర రాధ. ధరనే రాధగా మారిపోయింది.
0: ధర ఎర్త్ ఇస్ రాధ.
1: ప్రపంచమే ఒక మురళి.
0: దిస్ ధర ద వరల్డ్
1: ఆమె రాధ.
0: షీఈస్ రాధ.
1: అందుకోసమే రాధాకృష్ణ అని పేరు పెడుతూ వచ్చారు.
0: సో వి కాల్ ఇట్ రాధాకృష్ణ.
1: స్త్రీలకు మొట్టమొదట పేరు పెడతారు.
0: అండ్ ద నేమ్ ఆఫ్ ద ఉమెన్ ఇస్ మెన్షన్
1: ప్రకృతి తర్వాత పరమాత్మ.
0: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ వరల్డ్
1: రాధ తర్వాత కృష్ణ.
0: ఫస్ట్ రాధ ద వరల్డ్
1: లక్ష్మి తర్వాత నారాయణ.
0: లక్ష్మి ఫస్ట్ అండ్ నారాయణ.
1: పార్వతి తర్వాత పరమేశ్వరుడు.
0: పార్వతి ఫస్ట్ పరమేశ్వర.
1: సీత తర్వాత రాముడు.
0: సీత
1: ప్రకృతి స్వరూపమైనటువంటి స్త్రీని ముందు పెడుతూ వచ్చారు.
0: సో ద వరల్డ్ ద నేచర్ కమ్స్ ఫస్ట్.
1: కనుకనే ప్రకృతి అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం ప్రార్థించాలి.
0: ప్రకృతి ద ఫెమినిన్ కమ్స్.
1: ప్రకృతిలో మనం పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించాలి.
0: అండ్ వీ షుడ్ డూ సేక్రెడ్ డీడ్స్ ఇన్ దిస్ నేచర్.
1: అప్పుడే పరమాత్మ అనుగ్రహం కోరి పరమాత్మ ఆధీనమైపోతాడు.
0: దెన్ యూ విల్ ఎంజాయ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: పరమాత్మ చేత కానటువంటిది ఒక్కటే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ కెనాట్ డూ.
1: ఎన్ని కార్యములైనా చేయవచ్చును.
0: హీ కెన్ డూ ఎనీ టాస్క్.
1: అలాంటి దీనిని మనం ఆదించుకోకుండా ప్రకృతిమైనటువంటి ఒక దీనిని మనం నిరంతరము
0: without knowing the world,
1: చింతిస్తున్నాము.
0: its capacity we spend in this world
1: సరైనటువంటిది కాదు.
0: is not proper.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు వినాయక చవితి.
0: today is వినాయక చవితి.
1: అయితే వినాయకుని యొక్క సంబంధమును సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: the nature of వినాయక is found everywhere.
1: ఆ వినాయకుడు అనేటువంటి వాడు నాయకుడు లేనటువంటి వాడు.
0: he has no leader, boss above him.
1: కనుక అట్టి వినాయకుడు బుద్ధి శక్తులతో కూడినటువంటి వాడు.
0: వినాయక స్టాండ్స్ ఫర్ ద మైండ్ అండ్ కెపాసిటీ.
1: సిద్ధి బుద్ధి రెండు కూడా నాయకుడు అతను.
0: అండ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ సిద్ధి.
1: మన బుద్ధికి నాయకుడు అతనే.
0: అండ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్
1: మన సిద్ధికి నాయకుడు అతనే.
0: అండ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ సక్సెస్.
1: కనుక అతను నాయకుడు అన్నాడు కాబట్టి అతను పతి అన్నారు.
0: అండ్ ఈస్ ద మాస్టర్ ఈస్ ద లీడర్ పతి.
1: అట్టి లీడర్ ను మనము ప్రారంభంగా మనం తీసుకోవాలి.
0: టు ప్రే టు దట్ లార్డ్ ద మాస్టర్ ద డివైన్.
1: లీడర్ మంచివాడైనప్పుడు
0: and the leader is good
1: gamyam manchidigane cherutundi
0: and you'll certainly reach the goal.
1: kaani ee naadu leaders sarainattiga ledu.
0: today we don't have good leaders.
1: evar leader mana conscience e manaku leader.
0: who is the leader? your conscience is
1: ee conscience chaala mayamayamichindi chestunnaru.
0: and you should follow
1: your malinyamainatundi conscience ga chestunnaru.
0: you have polluted it.
1: durgandhamainto conscience ga chestunnaru.
0: it is fully foul.
1: దురభ్యాసములతో కూడిన కాన్షియస్ గా చేసుకున్నారు.
0: ఫుల్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: దుర్బుద్ధులతో కూడిన కాన్షియస్ చేసుకున్నారు.
0: ఫుల్ ఆఫ్ వికెడ్నెస్ మెనోవరింగ్.
1: దుర్వాసనతో కూర్చిన కాన్షియస్ చేసుకున్నారు.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ ట్రే.
1: కనుక ఈ వాసన ఏ మాత్రం ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ క్యారీ ఎనీ బ్యాడ్. కనుక
1: అతి వాసన చంపేటువంటి వాడే వినాయకుడు.
0: వినాయక ఎనిహిలేట్స్ ఆల్ దట్ ఇస్ బ్యాడ్.
1: అతను దాన్ని వాహనం చేసుకున్నాడు ఎలుక.
0: అండ్ ద చైల్డ్
1: ఎలుక ఎప్పుడు వాసన చూస్తూ పోతుంటది.
0: అండ్ ద ర్యాట్ స్మెల్స్ ఆల్ దట్ ఇస్
1: బ్యాడ్. కనుక ఆ స్మెల్ ను చూసేటువంటి ఒక ర్యాట్ ను వాహనంగా చేసుకున్నాడు.
0: అండ్ వినాయక హ్యాస్ దిస్
1: అనగా దాన్ని చొక్కి తన కింద పెట్టుకున్నారు.
0: మీనింగ్ హీ కుడ్ కంట్రోల్
1: సబ్డ్యూ ఇట్. వాసనలు వినాయకుడికి ఏమాత్రము లేవు.
0: అండ్ వినాయక ఇస్ నాట్ ఎఫెక్టెడ్ బై ది స్మెల్.
1: ఏ వాసన కూడా లేదు.
0: నథింగ్ వాట్ ఎవర్.
1: పవిత్ర పవిత్రమైనటువంటి భావం లేదు.
0: అండ్ హస్ ఆల్ సీక్రెట్ థాట్.
1: అట్టి పవిత్రమైన భావమును తన కాళ్ళ కింద తొక్కుకోవటం చేతనే వినాయకుడు మూషిక వాహనుడు అయిపోయినాడు.
0: యాజ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ సీక్రెట్ థాట్స్ అండ్ కుడ్ కంట్రోల్ ద రట్ విత్ ఆల్ ది
1: వాడే వినాయకుడు.
0: వినాయక ఎనిహిలేట్స్ ఆల్ దట్ ఇస్ బ్యాడ్.
1: అతను దాన్ని వాహనం చేసుకున్నాడు ఎలుక.
0: అండ్ ద చైల్డ్ ఎలుక
1: ఎప్పుడు వాసన చూస్తూ పోతుంటది.
0: అండ్ ద రట్ స్మెల్స్ ఆల్ దట్ ఇస్ ఆన్ ఇట్స్ వే.

0: As is the master of all sacred thoughts and could control the rat with all the bad thoughts, and therefore he was praised by all sages, saints and seekers.
1: కనుక ఆనాటి నుండి ఈనాటి వరకు కూడాను వినాయకుడి యొక్క పూజ కేవలము ప్రాచీనమైనటువంటిది కాని నూతనమైనటువంటిది కాదు.
0: ది వర్షిప్ ఆఫ్ వినాయక ఇస్ క్వైట్ ఏన్షియంట్, ఇట్ ఇస్ నాట్ మోడర్న్.
1: కనుక అట్టి వినాయక తత్వాన్ని మొట్టమొట్ట మనం గుర్తించుకోవాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్.
1: మన హృదయమునందే ఉంటున్నాడు బొజ్జల నాయకుడు.
0: అండ్ వినాయక ఇస్ దేర్ ఇన్ యువర్ హార్ట్.
1: అట్టి వినాయకుడిని నిరంతరము స్మరించాలి.
0: అండ్ యు హావ్ టు థింక్ ఆఫ్ హిమ్ ఎవ్రీ మోమెంట్.
1: ఆ వినాయకుడే సర్వదేవతా స్వరూపుడిగా మారిపోతాడు.
0: అండ్ ఇస్ ది ప్రిసైడింగ్ డైటీ.
1: అన్ని దేవతలు వినాయకుడినే పూజిస్తుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దేవతాస్,
1: వైష్ణవులు గాని శైవులు కాని అందరూ వినాయకుడినే పూజిస్తారు.
0: దే మే బి శైవైట్స్ ఆర్ వైష్ణవైట్స్, దే వర్షిప్ వినాయక.
1: కనుకనే సర్వదేవతా స్వరూపుడు వినాయకుడు.
0: అండ్ ఇస్ ది ప్రిసైడింగ్ డే,
1: సర్వమత స్వరూపుడు వినాయకుడు.
0: అండ్ హి సింబలైజెస్ ఆల్,
1: సర్వవర్ణ స్వరూపుడు వినాయకుడు.
0: అండ్ హి స్టాండ్స్ ఫర్ ఆల్ ఆస్పిషియస్,
1: సర్వగ్రంథ స్వరూపుడు వినాయకుడు.
0: హి స్టాండ్స్ రిప్రజెంట్స్ ఆల్ దట్ ఇస్ ఆస్పిషియస్.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించినమేట్లే మీరు ఎంతో ధన్యులవుతారు.
0: వెన్ వన్స్ యు రికగ్నైజ్ అండ్ వర్షిప్ అకార్డింగ్లీ, యు విల్ రిడీమ్ యువర్ లైఫ్.
1: ఈనాటి యువకులకు ఆదర్శాన్ని నిరూపించాలి.
0: అండ్ ది యంగ్స్టర్స్ షుడ్ కీప్ దెమ్.
1: ఈనాటి యువకులంతా కూడా కేవలం మంకీ మైండ్ తో కూడినటువంటి వాళ్ళు.
0: యంగ్స్టర్స్ టుడే హావ్ మంకీ మైండ్.
1: ఇది కేవలం మంకీ మైండ్ కూడా కాదు, దానికంటే హీనమైనటువంటి మైండ్,
0: మచ్ వర్స్ దాన్ మంకీ మైండ్.
1: ఒక నిమిషంలో చెప్పింది మరో నిమిషంలో చెప్పలేదు.
0: వాట్ ఈస్ సెడ్ ఇన్ వన్ మూమెంట్ ఈస్ ఫర్గాటెన్ నెక్స్ట్ మూమెంట్.
1: కానీ నాలుకకు ఎముక లేదు.
0: The tongue has no bone.
1: ఎట్టంటే అట్ట తిరుగుతుంది.
0: ఇట్ కెన్ మూవ్ ఇన్ ఎనీ వే.
1: ఏ విధంగా అది తిరుగుతుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు.
0: As the mouth, as tongue can twist in either way,
1: చెప్పేది ఒక్కటే. సత్యంత వరకు నాలుగు కోసుకునేంత వరకు ఉండాలి.
0: You have to hold on to the single promise that you make till the end.
1: కానీ చాలా మంది చెప్పారు.
0: But many said,
1: స్వామి
0: స్వామి
1: నాకు పండ్లు పోతున్నాయి.
0: I lose my teeth.
1: నా పండ్లు పోయిన తర్వాత ఏం ప్రయోజనము?
0: What is the use?
1: చెప్పారు.
0: భగవాన్
1: పళ్ళు పోతున్నాయి కానీ నాలుగు పోవటం లేదు కదా.
0: యూ మే లూజ్ యువర్ టీత్ బట్ ది టంగ్ ఇస్ స్టిల్ దేర్.
1: పొయ్యేటువంటి అరిచి కఠినమైనటువంటి పండు అంతా ముందు చచ్చిపోతాయి.
0: ఆల్ ది టీత్ దట్ ఆర్ సో స్ట్రాంగ్,
1: అది కఠినమైనటువంటివి,
0: దట్ సో స్ట్రాంగ్,
1: కఠినమైనటువంటి మొదలుపోతాయి.
0: ద స్ట్రాంగ్ నేచురల్లీ గో,
1: సాఫ్ట్ గా ఉన్నటువంటిది పోనే పోదది.
0: ద టంగ్ దట్ ఇస్ సాఫ్ట్ రిమైన్.
1: నీవు పోయినప్పుడు నీ వెంటనే వస్తుంది అది.
0: అండ్ ద టంగ్ ఫాలోస్ యూ.
1: కనుక నాలుగు పోయేటువంటిది కాదు.
0: టంగ్ విల్ నెవర్ గో.
1: నాలుగును భద్రంగా పెట్టుకో.
0: సో కీప్ యువర్ టంగ్ సేఫ్.
1: మంచి పనిగా చేయి.
0: మేక్ ఇట్ సాఫ్ట్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ టాక్.
1: వినయ విధేయతతో మాట్లాడు. సత్యాన్ని మాట్లాడు. ధర్మంతో ప్రవర్తించు. పలుకులు పలుకు. భగవంతుని యొక్క నామస్మరణ చేయి. పది మంది కంటే ఈ నామస్మరణ వినిపించు. ఈ విధంగా నీకు నాలుగు ఇచ్చినది ఎందుకోసమని.
0: అండ్ వై ది టంగ్ ఇస్ గివెన్.
1: నాలుగు ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: యు నో వై.
1: అన్ని తినేదందుక.
0: ఇస్ ఇట్ టు ఈట్ ఎవరీథింగ్?
1: కాదు కాదు. పాదములు ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: యు నో వై ది ఫీట్ ఆర్ గివెన్?
1: చందులు గొందులు తిరుగుటగా.
0: ఇస్ టు గో అరౌండ్ ది లేడ్స్ అండ్ బై లేడ్స్. నో.
1: ఆ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి ఆశ్రయాలంతా ఉన్నాయి.
0: ఈచ్ పార్ట్ ఆఫ్ ది లింబ్ ఆఫ్ అవర్ బాడీ హస్ గాట్ ఇట్స్ ఓన్ పర్పస్.
1: ఈనాటి వినాయక చవితి రోజు మన దేహాన్ని పవిత్రమైన దేహంగా భావించుకోవాలి.
0: లెట్స్ కన్సిడర్ అవర్ బాడీ ఇస్ సేక్రెడ్. దీంతో
1: సరైనటువంటి కర్మలు ఆచరించాలి.
0: వి షుడ్ డూ ద పర్ఫెక్ట్ డీడ్స్.
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
0: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీ.
1: ధర్మం కోసం ఈ శరీరం వచ్చింది.
0: ద బాడీ షుడ్ ఫాలో ధర్మ.
1: దీంతో అధర్మాన్ని చెప్పకూడదు.
0: యూ షుడ్ నెవర్
1: అధర్మాన్ని బోధించకూడదు.
0: యూ షుడ్ నెవర్ అట్టర్ ఫాల్స్హుడ్.
1: కనుక మన దేహాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి
0: లెట్ దిస్ బాడీ ట్రెడ్ అలాంగ్ ద రైచియస్ వే.
1: సార్థకమైనటువంటి పేరుని పొందాలని నేను ఆశిస్తున్నాను.
0: అండ్ షుడ్ లివ్ అప్ టు ఇట్స్ ఎక్స్పెక్టేషన్.
1: శాశ్వతమైన సత్కీర్తిని పొందాలని ఆశిస్తున్నాను.
0: అండ్ భగవాన్ వాంట్స్ యూ టు గెట్ ఎ పర్మనెంట్ గుడ్ నేమ్.
1: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి.

0: కావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఈస్ సహన, ద టాలరెన్స్, ఫర్ బేరెన్స్, విచ్ ఇస్ ద రియల్ బ్యూటీ.
0: పరమ పావనమైన భరతావనియందు సహనం అన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
1: ఆఫ్ ఆల్ ది రిచువల్స్ అడిహరెన్స్ టు ట్రూత్ ఈజ్ ది ట్రూ పెనెన్స్. ఇట్ ఇస్ ది హైయెస్ట్ ఆఫ్ రిచువల్.
0: మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమేది.
1: వాట్ ఈస్ ది స్వీటెస్ట్ ఫీలింగ్, ద నెక్టరైన్ సెంటిమెంట్? ఇట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ద మదర్ దట్ ఈస్ స్వీటెస్ట్.
0: ప్రాణంబు కంటెను మానంబే ఘనమను మన దేశ నీతిని మంటగల్పి.
1: ఇట్ ఈస్ ద క్యారెక్టర్, ద వర్చ్యూ, విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, గ్రేటర్ దాన్ ద వెరీ లైఫ్. అండ్ దిస్ ప్రిన్సిపల్ ఈస్ సెట్ అబ్లేజ్, పుట్ టు ఫ్లేమ్.
0: నేటికి చిరి పరదేశ నీతులసి.
1: అండ్ టుడే వీ హావ్ గాట్ ఆల్ దట్ ఈస్ ఫ్రమ్ ద ఫారెన్ ల్యాండ్, ద కోడ్.
0: విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే.
1: And we have got the modern dress and the name of freedom. That's what we got from the foreign rule.
0: Yenu gettura tanabala merugaledo.
1: Just as the elephant is not aware of its mighty strength,
0: attulainaru mana bharatiyulu nedu.
1: Bharatiyas, the inhabitants of this country, have come down to the level of an elephant that does not know its own strength.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Bharatiyulu mahabhagyavantulu.
1: Bharatiyas are affluent, vichana.
0: Bharat deshamu mahabhagya deshamu.
1: And it is a country which is exalted, very rich.
0: Idi mahapunya bhumi, tyaga bhumi, karma bhumi.
1: This is the land of merit, this is the land of spirituality, and this is the land of sacrifice.
0: ఇట్టి భారతదేశమును ఈనాడు మన భారతీయులు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Today the Bharatiyas are not able to understand the spirit and the greatness, glory of Bharat.
0: ఏనుగెట్టు తన బలం ఎరుగలేదు.
1: Just as the elephant does not know its own strength.
0: తన తోకతో కొడితే మనిషి ఒక 9 అడుగులు పోయి పడిపోతాడు.
1: Just it can brush us a throw away man to 10 feet distance by just waving its tail.
0: అలాంటి ఏనుగును ఒక మావుట మనిషి తన కిందికి లాగుతున్నాడు.
1: But the man would be able to control the elephant with the maut.
0: తన బలమును తెలియకుండా ఉండటం చేత మావుట ఆ ఏనుగును తను చెప్పినట్టు వింటుంటాడు.
1: As the elephant is not aware of its strength, it has submitted to the hands of Mahavat.
0: Adhe abhidhamgane bharatiya shakti kevalam dehanni aadharam chesukoni upadhi paina aadharam padi viru manushulanu manushulaga bhavistunnaru.
1: The strength of Bharat does not center around the physical strength only. We cannot consider them simply as humans, the mortal.
0: Dehamu panchabhautikamu.
1: Body is of senses.
0: Dehamu kuraka tappadu eppudu.
1: It is bound to fall someday or other.
0: Dehi niramayundu.
1: The indweller is permanent.
0: Dehiki chaavu puttuka moha nibandha bandhanala muddalu levu.
1: The indweller has neither beginning nor an end. It marks like the liberation or bondage.
0: Dehi niramayundu.
1: The indweller is eternal.
0: Dehi devadevudu.
1: And that very indweller is verily God himself.
0: Iti satyanni gurtinchali.
1: This truth has to be cognized.
0: Ee dehamlo undinatundi oka shakti mari deni enduku undaledu.
1: The strength, the power present in this body is not noticed anywhere else.
0: Agamya gocharudainatvanti yokka daivani kudanu patti laagi pettagalu.
1: God, who is beyond comprehension and understanding, can also be understood, can also be caught, cannot be drawn by this body.
0: Kani lokalam unnatvanti shakti maha satya shakti.
1: The latent strength represents truth.
0: Ee satya shakti ni evvaru kudanu pattaleru.
1: This truthful latent power nobody can understand.
0: Satya se satyam.
1: And truth is truth.
0: Truth nu evvaru kudanu kaanchaleru.
1: Truth cannot be visualized.
0: దీన్ని అనుభవించవలసినదే కాని అన్నిదా మనం భావించుకోకూడదు.
1: ట్రూత్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్ దట్ సాల్ బట్ నాట్ బై ఎనీ అదర్ వే.
0: సత్యం అనేటువంటిది దైవ స్వరూపమే.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: గాడ్ ఈజ్ ట్రూత్. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. గాడ్ ఈజ్ విజ్డమ్.
0: సత్యంబు నందుండి సర్వం సృష్టించి.
1: ఇట్ ఈస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ట్రూత్ క్రియేటర్ created the whole creation.
0: Satyamunandu alage satyavritti.
1: And the whole thing would merge back into the principle of truth.
0: Satyamunandu alage sarvasrushti.
1: And the whole creation merges back into the truth.
0: Endu chusina satyam be.
1: Wherever you go, you find truth.
0: Mithyam anetundi lene ledu.
1: There is nothing like mithya or falsehood.
0: Kani manavudu ee mithyamainatundi yokka dehamnu అసత్యమైనటువంటి యొక్క ప్రవృత్తిని గుర్తించుకొని దీన్నే సత్యంగా భావిస్తున్నారు.
1: బట్ మ్యాన్ ఈజ్ క్యారీడ్ అవే బై దిస్ ఇల్యూషన్ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ అండ్ అవుట్వర్డ్ లుక్.
0: కనుక మానవుడు సత్యాన్ని గుర్తించాలి.
1: సో మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ ట్రూత్.
0: సత్యాన్ని ప్రార్థించాలి.
1: అండ్ హీ షుడ్ ప్రే ట్రూత్.
0: సత్యాన్ని నిలబెట్టుకోవాలి.
1: హీ షుడ్ అప్హోల్డ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ హైయర్ దాన్ దట్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమే లేకుండా ధర్మమే లేదు.
1: నో ట్రూత్ నథింగ్ ఎగ్జిస్ట్.
0: సత్యమును పునాదిగా వేసుకుని ధర్మమునే భవనము పెరుగుతూ ఉండాలి.
1: ట్రూత్ ఇస్ ది ఫౌండేషన్. యూ కెన్ బిల్డ్ ద మ్యాన్షన్ ఆఫ్ ధర్మ ఆర్ రైచస్నెస్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ సత్యమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ ట్రూత్.
0: ఈ ఇంద్రియమును అరికట్టి
1: కంట్రోలింగ్ యువర్ సెన్సెస్
0: దేహ సంబంధమైనటువంటి భ్రాంతులు వదలి,
1: అండ్ వీ షుడ్ గివ్ అ బాడీ అటాచ్మెంట్,
0: కేవలం మనం చదివినటువంటి చదువుల యొక్క శక్తిని మనం పురస్కరించుకొని,
1: వీ జస్ట్ రిలై ఆన్ అవర్ బుక్కిష్ నాలెడ్జ్,
0: నిత్య సత్యమైనటువంటి యొక్క భావాన్ని మనం మర్చిపోతున్నాం.
1: వీఆర్ ఫర్గెటింగ్ దట్ ఎటర్నల్ ట్రూత్.
0: అది నిరంతరమైనటువంటిది.
1: అండ్ ఇట్ ఎగ్జిస్ట్
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: ఇట్ ఇస్ ఎగ్జిస్టెన్స్. ఇట్ ఇస్ ఆల్ ప్యూర్ బ్లెమిష్లెస్ ఇమ్మోర్టల్ నెక్టరైన్.
0: అట్టి సత్యమును మనం వెంటబెట్టుకుని
1: విత్ దట్ ట్రూత్ ఫాలోయింగ్ అస్ విత్ ఇన్ అస్,
0: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క కర్మలను కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను ఈ యొక్క మనసు యొక్క తత్వమును అనుసరిస్తున్నాం.
1: వి ఫాలో ద సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్, the senses of perception action, and we go by all the senses forgetting this eternal truth.
0: Manas etuvantidi tetra,
1: you know the power of the mind,
0: adi ettante ette parigettundi.
1: Mind can run
0: konni samayam randu sugandhamuto koodinatvanti oka shuman pane valutundi.
1: At times the mind falls in the flower of fragrance.
0: Maraku vaipuna baiti emaina kodu petti bandi potunte దానిపై పోయి వాడుతుంది.
1: అండ్ ద మైండ్ ఆల్సో ఫాల్స్ ఆన్ ఆల్ ద డర్టీ స్టఫ్ క్యారీడ్ బై ఎనీ క్యారియర్.
0: ఈ రెండింటి ఎందుకు నువ్వు వాలేటువంటి దాన్ని నీవు ఎట్టని నమ్ముతావు.
1: ద మైండ్ దట్ ఫాల్స్ ఆన్ ద ఫౌల్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాగ్రెంట్, హౌ కెన్ యూ బిలీవ్ ఇట్?
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: కనుక దీన్ని మనం మనసును రెండింటిని నమ్ముకుని మనం బ్రతుకుతూ ఉన్నాము.
1: వీ జస్ట్ క్యారింగ్ ఆన్ అవర్ లైఫ్ జర్నీ basing on the body and the mind.
0: Yenadu manavudu deham yokka bhrantini vadali,
1: that day man gives up his physical attachment, body attachment,
0: indriyam yokka tattvamu marchipoyi,
1: and he controls the senses,
0: atma tattvamne chintinchinappudu,
1: and when he stands at the point of the self,
0: neeve atma swaroopude aipothavu,
1: and he becomes verily the very embodiment, personification of the,
0: appudu neevu manavudu kaadu,
1: as it is you are not
0: madhavude. నీవు మాధవుడే.
1: యు ఆర్ మాధవ డివైన్.
0: కానీ మాధవుడై కూడా నీవు మానవత్వాన్ని వహిస్తున్నావు.
1: Though you are God, you have forgotten, you are behaving as a human being.
0: కానీ ఈ జగత్తులకు మానవ రూపాన్ని ధరించావు.
1: You have taken upon the vesture of a human being for the world's sake.
0: ఈ మానవ రూపము ఒక వేషము.
1: And this very human form is a dress, is a vesture.
0: ఈ వేషము ఈ ప్రపంచమునందు ఉన్నంత వరకు ఈ వేషం మాత్రమే నీవు ధరిస్తావు.
1: So long you move about in this world, this vesture, this form that you have put on,
0: now,
1: is the
0: same. The
1: moment you leave the body, you have to give up this dress, the vesture.
0: కనుక ఈ డ్రెస్ బట్టి నీవు నాటకమాడుతున్నావు.
1: You are acting basing on the dress.
0: కానీ నీవు నిజమైనటువంటి ఒక స్వరూపాన్ని నీవు గుర్తించాలి.
1: You have to recognize your true nature.
0: మానవత్వము,
1: the human life,
0: పవిత్రమైనటువంటిది,
1: is sacred,
0: దివ్యత్వమైనటువంటిది,
1: and is divine.
0: ఇటువంటి దివ్యత్వమైన పవిత్రమైనటువంటి మానవత్వాన్ని మనం ఎంత మట్టి కలుపుతున్నాము.
1: The divine sacred life is just misused.
0: కనుక దీనిని మనం సార్థకం గావించుకోవాలి.
1: We have to work for the liberation, make it purposeful.
0: నీవు చదివిన చదువు కాని,
1: all the education,
0: నీవు నేర్చిన విద్యలు కాని,
1: all the learning,
0: నీ యొక్క శక్తి సామర్థ్యములు కానీ,
1: ఆల్ యువర్ స్కిల్స్ అండ్ కెపాసిటీస్,
0: క్షణభంగురాలు,
1: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
0: ఇవన్నీ కొంత కాలం మాత్రమే కనిపించేటువంటివి.
1: దే వుడ్ లాస్ట్ ఫర్ ఎ మోమెంట్ ఓన్లీ.
0: మరి కొద్ది టైం లోపలే నశించేటువంటివి.
1: అండ్ దే ఆర్ బౌండ్ టు వానిష్ వెరీ సూన్.
0: కనుక నీవు మొట్టమొదట నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ యు హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో దట్ ఎటర్నల్ ట్రూత్.
0: నేను దేహం కాదు.
1: ఐఎమ్ నాట్ ద బాడీ.
0: ఎవరైనా వచ్చి నిన్ను ప్రశ్నిస్తారు,
1: ఎనీవన్ మే ఆస్క్ దిస్ క్వశ్చన్,
0: మీరు ఎవరండి అంటారు.
1: దెన్ ఐ ఆస్క్ యు హూ ఆర్ యు.
0: నేను ఫలాని వాడిని అని చెప్పి చెప్తావు.
1: అండ్ యు రిప్లై ఐ యామ్ సో అండ్ సో.
0: కానీ నీ దేహమును, నీ యొక్క గృహమును, నీ యొక్క వంశమును, నీ యొక్క దీనిని గుర్తించుకుని దాన్ని పేరు పెట్టి పిలుస్తున్నావు.
1: యు రెస్పాండ్ టు ద క్వశ్చన్ బేసింగ్ ఆన్ ద బాడీ and the family you belong to and the region where you stay.
0: Nee peru Ramdas.
1: Your name is Ramdas.
0: Kaani evaru pettindi peru ee peru?
1: Who gave that name to you?
0: Talidandru pettinatundi peru.
1: Parents gave that name to you.
0: Kaani Ramdas ani pilche enta varaku nee avunu avunu untavu.
1: Until you are called Ramdas, you will be saying yes, respond.
0: Nee ee Ramdas?
1: What type of Ramdas?
0: Dasarathini kumaru ainatundi Ramdas.
1: And you are Dasu, the servant of the son of King Dasharatha.
0: Ah, Dasharatha ante evaru?
1: Who is Dasharatha?
0: Dasharathudu.
1: Dasharatha.
0: Dasendriyulu yokka rathamu ee dehamu.
1: Body is a chariot of 10 senses.
0: Ee Dasendriyulu yokka rathamu yokka kumarudu.
1: And he is the very son of Dasharatha.
0: Kanuka neevu Dasharatha kumarudu ante Ayodhya vasulainatundi Dasharatha kaadu.
1: You cannot consider limit himself to Ayodhya only.
0: Dasharatha.
1: Dasharatha.
0: Dasharatha nuku muguru varyalu.
1: Dasharatha has 3 consorts. Why?
0: Kausalya.
1: Kausalya.
0: Sumitra.
1: Sumitra.
0: Kaikeyi.
1: Kaikeyi.
0: Ee muguru kudanu evaru? Ee Dasharatha dehaniki moodu gudamudu.
1: Who are they? This Dasharatha, the body with 10 senses, has 3 basic traits, qualities.
0: సత్వ రజో తమో గుణాలు.
1: There are 3 qualities, సత్వ రజస్ తమో గుణాలు, పాయస్నెస్,
0: సాత్విక గుణము, కౌసల్య.
1: కౌసల్య రిప్రజెంట్ సాత్విక పాయస్నెస్.
0: సత్వ గుణము సుమిత్ర.
1: అండ్ సుమిత్ర రిప్రజెంట్ రజసిక్ మైండ్, ఎమోషన్.
0: రజో గుణమే కైక.
1: అండ్ ద కైక రిప్రజెంట్ ద నెక్స్ట్ రజస్.
0: కనుకనే మీరు ప్రతి ఒక్క దానికి కూడా మనలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
1: Therefore, for every factor, we have to recognize the innate truth.
0: Karukane Ramulaku Vasishtudu varu chakkaga puttinatvati tedi rakshitam chuchi ataniki Ramachandra ani peru pettadu.
1: Basing on the auspicious moment of the birth of Rama, he was named so by Vasishta.
0: Mottamata Ramulaku prabhatam cheppe samayalo Ramo Dasaratha sudaya.
1: While reciting the morning prayers to Ramachandra, they say, you are the son of Dasharatha.
0: Kausalya Putra.
1: Oh, you are the son of Kausalya.
0: Kausalya Putra ani pettadu.
1: They address him this
0: way. Prati okkati kudanu mahaniyudu anadu telisi gurtinchadu.
1: This basic fact is
0: గుర్తించి వర్తించారు. ఈనాటి వారి వీరికి మూర్ఖంగా గుర్తించలేదు.
1: And they are not foolish as we find today.
0: అన్నాడు సత్యాన్ని గుర్తించి,
1: having realized the truth then,
0: సత్యాన్ని బోధించి,
1: share truth with everybody,
0: సత్యంతోనే వర్తించారు.
1: And then the whole life spent lifetime in truth.
0: కనుక సత్యమే వారి యొక్క సహజ లక్షణము.
1: Therefore truth is their natural quality.
0: అనగా సహనము ఉన్నారు.
1: And they had all this forbearance, sahana.
0: కనుక భారతీయుల యొక్క గుణములు సహజమే.
1: The qualities of Bharat are quite natural.
0: సహనమే.
1: సహనం, forbearance.
0: ఆ ఫర్బేరెన్స్, ఆ సహనం అనేటువంటి లేకపోతే మానవుడే కాదు.
1: Without forbearance, you are no human being at all.
0: కనుక తల్లినే మనము గొప్ప దేవుడిగా భావించాలి. అందుకోసమని మాతృదేవో భవ పితృదేవో భవ. ఈనాడు మదర్ని ఎవరైనా గౌరవిస్తున్నారా?
1: టుడే డు యు ఫైండ్ ఎనీబడీ రెస్పెక్టింగ్ ద మదర్?
0: ఆనాడు జనక మహారాజు యొక్క సభలకు పోతూ తీసుకుని పోతున్నాడు విశ్వామిత్రుడు.
1: దట్ డే ఇట్ వాజ్ విశ్వామిత్ర హు వాజ్ టేకింగ్ అలాంగ్ విత్ హిమ్ టు ద కోర్ట్ ఆఫ్ జనక.
0: కానీ లోపల ఉన్నటువంటి యొక్క కౌసల్యకు నమస్కరించి పాదములకు,
1: బిఫోర్ టేకింగ్ లీవ్ హి టచ్డ్ ది ఫీట్ ఆఫ్ కౌసల్య.
0: అమ్మా నేను జనక మహారాజు యాగానికి పోతున్నాను.
1: అండ్ హి సెడ్ ఐ యామ్ గోయింగ్ దేర్ ఫర్ యాగ.
0: అప్పుడు ఆమె చెప్పింది,
1: దెన్ షీ సెడ్
0: నాయన ఏ గుణము గణించి యేచించినాడు ప్రహ్లాద పాలింప పరమపురుషుడు.
1: దట్ సుప్రీం బీయింగ్ హూ కేమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ప్రహ్లాద విత్ ఆల్ ద ట్రైట్స్ అండ్ కెపాసిటీ.
0: ఏ గుణము గణించి యేచించినాడు శివకుమారుడు సాక వైకుంఠవాస.
1: దట్ గాడ్ అవర్ హెవెన్ హూ కేమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ధ్రువ.
0: ఏ గుణము గణించి యేచించినోనాడు ధ్రువకుమారుడు సాక వైకుంఠవాస.
1: దట్ వైకుంఠవాసి హూ కేమ్ డౌన్ ఫర్ ద రెస్క్యూ ఆఫ్ ధ్రువ.
0: ఆ గుణము గణించి అమరవంజుడు.
1: అండ్ దట్ విత్ సేమ్ క్వాలిటీ
0: ఆర్తజనులను పాలించు అనాథనాథుడు.
1: అండ్ హీ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్ లార్డ్
0: నీకు విజయము.
1: అండ్ హీ విల్ మేక్ యూ ద విక్టర్
0: ఆశీర్వదించింది తల్లి.
1: దట్ వాస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద మదర్.
0: జనక మహారాజు యొక్క సభ లోపల ఉత్తీర్ణుడయ్యాడు.
1: అండ్ హీ కుడ్ బి ద విక్టర్ హీ కుడ్ బి ద విన్నర్ ఇన్ ద ఓపెన్.
0: జనకుడు కర్మయోగి.
1: అండ్ జనక ఈజ్ కర్మయోగి.
0: అది మహాజ్ఞాని.
1: అండ్ హీ ఈజ్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అటువంటి మహాజ్ఞాని రాముని పాదములు పట్టాడు.
1: అండ్ దట్ జనక దో హీ ఇస్ ది వన్ ఆఫ్ విజ్డమ్ ద కర్మయోగి హీ టచ్ ది ఫీట్ ఆఫ్ రామ్.
0: నాయన నీకంటే మించిన వారు లేరు.
1: వన్ కెన్ ఎవర్ ఎక్సెల్ యూ.
0: ఇదిగో నా కుమార్తెను నీకు ఇచ్చి
1: ఐ ఆఫర్ మై డాటర్ ఇన్ మ్యారేజ్
0: వివాహం చేస్తున్నాను అన్నాడు.
1: అండ్ ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ మ్యారేజ్.
0: కానీ వివాహం అన్నంత మాత్రం ఆ పిల్లవాడు ఒప్పుకోలేదు.
1: And he did not accept by mere proposal.
0: ఈనాడు యువకులకు ఎవరికైనా వివాహం అంటే ఓ పెద్దగా పత్రికలు కొట్టించుకొని అందరికీ పంచుతారు.
1: But the modern youths, they are ecstatic. By just listening to the news of wedding, they print their cards and happily distribute.
0: లేదు లేదు నా తల్లిదండ్రుల ఆజ్ఞ మేము నలుగురు పుట్టాము.
1: Rama was not like that. We are four brothers.
0: మేము రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: కనుక మాకు నలుగురికి ఒకటేశ్వరి కావాలి. ఏది కావాల్సిందే.
1: అండ్ ఆల్ ది ఫోర్ షుడ్ బి మ్యారీడ్ ఎట్ ది టైం.
0: కనుక తక్షణమే మా తండ్రి గారికి తల్లి గారికి ఈ వార్తను తెలిపించండి అన్నారు.
1: అండ్ ది మెసేజ్ వాస్ సెంట్ టు హిస్ దేర్ పేరెంట్స్.
0: అంతవరకు కూడా సీతను చూడలేదు రాముడు.
1: టిల్ దెన్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ సీత.
0: ఈనాటి పిల్లలు అట్టు కాదు.
1: మోడర్న్ యూత్ ఆర్ నాట్ లైక్ దట్.
0: ఎంగేజ్మెంట్ అయిన తక్షణమే ముందు సినిమాలకు వెళ్తారు.
1: ద మూమెంట్ ఎంగేజ్మెంట్ ఈస్ ఓవర్ దే విల్ టేక్ అప్ టు సినిమా.
0: ఇది కేవలము మంచి బుద్ధి కాదు.
1: దిస్ ఇస్ నాట్ గుడ్ యాటిట్యూడ్.
0: తాను బయటికే రాలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ కమ్ అవుట్.
0: రాముని కూడా ఎప్పుడు చూడలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ లుక్ అట్.
0: తల్లిదండ్రులు వచ్చి దిగిన తర్వాత
1: waited for the arrival of the parents.
0: విశ్వామిత్రుడు చెప్పిన తర్వాత,
1: after getting the consent of విశ్వామిత్ర,
0: అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు.
1: Then he accepted.
0: కానీ accept చేశాడు కానీ సీతను చూడలేదు.
1: Though he gave his acceptance, he did not look at her సీత.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు వరుసగా నిలుచుకున్నారు.
1: All the four brothers, రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: వీరందరికీ మొట్టమొదట రాముడు పెద్దవాడు.
1: Rama is eldest of the four.
0: Ramana ku motta motta Sita garland veyyale.
1: And Sita was to garland Rama in the first instance.
0: తర్వాతనే లక్ష్మణుడికి భరతుడికి శత్రుఘ్నకి వేయాలి.
1: Thereafter, లక్ష్మణ భరత శత్రుఘ్నా గార్లండ్.
0: ఆమె గార్లండ్ పట్టుకొని నిల్చుకొని ఉంది.
1: And she was holding the garland.
0: కానీ రాముడు ఆమె వైపును చూడలేదు.
1: Rama yet did not look at her.
0: ఎందుకంటే ఆమె నా భార్య కాదు.
1: She is not my wife as of now.
0: ఆమె పరస్త్రీ.
1: She is another lady.
0: నేను ఎట్లా చూసేది?
1: హౌ కెన్ ఐ లుక్ అట్ హర్?
0: ఇది మహాపాపము.
1: ఇది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: మన స్త్రీని చూడటమే మహాపాపము.
1: టు లుక్ అట్ అనదర్ లేడీ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: అప్పుడు ఇంతసేపు కాచుకుంది పాపం.
1: అండ్ షీ వెయిటెడ్ అండ్ వెయిటెడ్.
0: కానీ రాముడు వంగలేదు.
1: బట్ రామ డిడ్ నాట్ బెన్.
0: రాముడు వంగలేదు, సీత గార్లెండ్ వేయలేదు.
1: రామ డిడ్ నాట్ బెన్ వంగలేదు. అండ్ సీత డిడ్ నాట్ గార్లెండ్ హిమ్ వేయలేదు.
0: అంతవరకు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నిలుచుకొని ఉన్నారు.
1: లక్ష్మణ భరత శత్రుఘ్న వారు వెయిటింగ్.
0: అప్పుడు లక్ష్మణ్ వైపును చూచాడు రాముడు.
1: రామ లుక్డ్ అట్ లక్ష్మణ్.
0: ఏమిప్పుడు నేను చేసేది?
1: వాట్ ఈస్ టు బి డన్ నౌ?
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు యుక్తి.
1: దెన్ లక్ష్మణ్ హాస్ ఎ నెక్ ఎ డివైస్.
0: నీవు మొట్టమొదట తల్లికి నమస్కారం చేయి.
1: యు ఫస్ట్ సల్యూట్ టచ్ ది ఫీట్ ఆఫ్ యువర్ మదర్.
0: అప్పుడు రాముడు లేచి తల్లికి నమస్కారం చేశాడు.
1: And Rama approached his mother, bent, and touched the feet of his mother.
0: ఆ తల్లికి నమస్కారం చేసేటప్పుడు వంగినాడు.
1: And while touching the feet of his mother,
0: అప్పుడు సీత కూడా పోయి వేసింది.
1: Immediately Sita garlanded him.
0: చూచారా ఎంతటి పవిత్రమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: What highest level of chastity.
0: ఎంత నిత్య సత్యమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: That was the level of order of the behavior in those days.
0: ఈ విధంగా త్రేతాయుగము ద్వాపర యుగములు చాలా గొప్పగా విరుదుగా జరుగుతూ పోతూ వచ్చింది.
1: దోస్ టూ ఏజెస్ త్రేత అండ్ ద్వాపర దే వర్ ది ఏజెస్ ఆఫ్ లైట్. దే వర్ ఏజెస్ ఆఫ్ చాస్టిటీ అండ్ క్యారెక్టర్.
0: ఈనాటి బాల బాలకులు గార్లాండ్ వేసినా వేయకపోయినా
1: టుడే బాయ్స్ అండ్ గర్ల్స్ వెదర్ దే గార్లాండ్ ఆర్ నాట్
0: తానే గుణమై వేస్తాడు.
1: హీ హింసెల్ఫ్ విల్ గో ఫార్వర్డ్ అండ్ గార్లాండ్.
0: అట్లది కాదేది.
1: దట్స్ నాట్ ప్రాపర్.
0: కనుకనే రాముడు వేసిన తర్వాత
1: only after Rama is garlanded,
0: అప్పుడు లక్ష్మణుడికి ఆమె వచ్చి వేసింది.
1: And then Lakshmana was garlanded later.
0: కనుకనే ప్రతి ఒక్కటి ఇందు కూడా నువ్వు పెద్దలను అనుసరిస్తూ పెద్దలను పూజిస్తూ పెద్దల ఆజ్ఞలు నడుచుకోవాలి.
1: Therefore in every aspect one has to pay heed to the words of the elders and act accordingly.
0: పెద్దలు చెప్పిన మాటలు
1: all the teachings of elders
0: శుద్ధముగా విని
1: you have to hear, listen to them wholeheartedly.
0: అశ్రద్ధ లేక
1: without any negligence
0: ప్రేమతో పూజించినప్పుడే
1: and when we worship them with love
0: నీ జీవితము శాంతి చెందుతుంది.
1: Then only you will have a peaceful life.
0: కనుక ఆనాడు రామాయణంలో ఇంత గొప్ప విచిత్రమైనటువంటి చరిత్ర జరుగుతూ వచ్చింది.
1: That is the history. That is the sanctity of those days.
0: తర్వాత వీరు అడవికి పోయారు.
1: Later they went into exile.
0: దశరథుని ఆజ్ఞ ప్రకారము
1: యాజ్ పర్ ది కమాండ్ ఆఫ్ దశరథ
0: కైకకు ఇచ్చినటువంటి మాట ప్రకారము
1: ఇన్ అకార్డింగ్ టు ద ప్రామిస్ గివెన్ టు కైక
0: రామ నీవు అరణ్యమునకు వెళ్ళు.
1: రామ హ్యాడ్ టు గో టు ద ఫారెస్ట్.
0: ఎన్ని దినములు? 14 వర్షములు.
1: హౌ లాంగ్? 14 ఇయర్స్.
0: అది మందర యొక్క మాట.
1: దాట్ ఈస్ ది టీచింగ్. దాట్ ఈస్ వాట్ టు
0: ఎంత పెద్ద రాణి అయినప్పటికీ మందర సర్వెంట్ మాట వినింది.
1: కైక హ్యాడ్ టు పే హీడ్ టు ది వర్డ్స్ ఆఫ్ ద సర్వెంట్ మెన్.
0: కనుకని సర్వెంట్ మాట వినకూడదు.
1: Therefore no should, no one should
0: ఓనర్ మాట వినాలి.
1: వన్ షుడ్ హియర్ ది ఓనర్ ఓన్లీ.
0: అప్పుడు ఆమె చాలా దుఃఖపడింది.
1: అండ్ షీ ఫెల్ట్ మిజరబుల్.
0: భర్త నేను కూడా నీ వెంట వస్తాను.
1: ఐ టు విల్ ఫాలో యు.
0: నాకు పతియే దైవము.
1: మై హస్బెండ్ ఇస్ మై గాడ్.
0: నాకు సర్వము నాకు పతియే.
1: And my whole life centers around the husband.
0: కనుక పతి ఉన్న చోటనే సతి ఉండాలి.
1: Where pati the husband is there, sati the wife has to stay.
0: పతిచేత ఇద్దరు కూడాను ప్రయాణమైనప్పుడు దగ్గర ఉన్నటువంటి సోదరుడు లక్ష్మణుడు అన్న నేను నీ తమ్ముడు.
1: When both of them Rama and Sita were proceeding ahead,
0: వీరు ఎట్ట వచ్చారు? వీరు ఎట్ట వచ్చారు?
1: And he followed them.
0: సుమిత్రకు పుట్టినటువంటి వారు భరతశత్రుఘ్నుడు.
1: And they were born to Sumitra.
0: సుమిత్ర గొప్ప గుణవంతురాలు.
1: సుమిత్ర ఈజ్ ఎ నోబుల్ లేడీ.
0: సుమిత్ర చాలా సుమిత్ర మంచి మిత్రుడైనటువంటి.
1: సుమిత్ర ఎ గుడ్ ఫ్రెండ్.
0: నా కుమారు నాకు ఇద్దరు పుట్టారు.
1: ఐ హావ్ టూ సన్స్.
0: ఒక కుమారుడు రాముని సేవ, రెండవ కుమారుడు లక్ష్మణ సేవ.
1: వన్ విల్ సర్వ్ రామ, అదర్ విల్ సర్వ్ భరత.
0: ఎట్టైనా మా కుమారుడికి రాజ్యం రాదు.
1: ఇన్ ఎనీవే మై సన్ ఇస్ నాట్ గోయింగ్ టు ద రూలర్.
0: కాబట్టి రాములైతే రామునికి సేవ చేస్తాడు.
1: అండ్ ద వన్ హూ సర్వ్స్ రామ నేచురల్లీ నోస్ దట్ రామ విల్ బి ద రూలర్.
0: లేక లక్ష్మణుడైతే లక్ష్మణుడికి సేవ చేస్తాడు.
1: అండ్ అదర్వైజ్ హీ హాస్ టు సర్వ్ లక్ష్మణ్.
0: లక్ష్మణుడికి సేవ చేస్తూ వచ్చాడు శత్రుఘ్నుడు. రామునికి సేవ చేస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
1: అండ్ లక్ష్మణ సర్వ్డ్ రామచంద్ర.
0: లక్ష్మణి యొక్క గుణము చాలా చిరమైనటువంటి.
1: అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ్ ఈస్ వెరీ నోబుల్.
0: వారి ఇరువురు కూడాను అరణ్యంలో వెళ్లారు.
1: బోత్ ఆఫ్ దెమ్ వర్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ద ఫారెస్ట్.
0: అన్ని కష్టములు పడ్డారు.
1: దే ఫేస్డ్ ఆల్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నోన్ టు ఎవ్రీబడీ.
0: కానీ కొంతసేపు
1: సమ్టైమ్స్
0: రామసీత ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉండగా లక్ష్మణుడు ఆ స్పాట్ వదిలిపెట్టి
1: when rama and sita were conversing lakshmana left that spot
0: as part vadapetti kuchu duram bayaldeyadu
1: he was walking to a long distance leaving their company
0: appudu lakshmanuku oka vidhamainatundi chedu buddhi puttindi
1: and it was at that time when lakshmana developed bad thoughts
0: anna enduku balaki kashtamalanta kuda undali
1: the brother why should we have all these difficulties
0: manam ayodhyaku veldam
1: why should we go to the forest why
0: sukhamga jeevisthamu
1: and let's go back and be happy
0: ee sita ku enduku indhi baada
1: why should sita suffer
0: ee rakshasara madhyalo manam sita nu kaapaadukolemu
1: is not possible to protect her in the midst of the demons around
0: cheppetappudiki ramuniki tochindi
1: rama could understand
0: idi stala mahatyam ayina
1: it is the effect of the place where they were
0: aa lakshmanu teesukoni poi
1: and he took lakshmana along with him
0: lakshmana ఇది నీ గుణం కాదు.
1: ఇస్ నాట్ యువర్ క్వాలిటీ.
0: ఈ స్థల మహత్యము.
1: ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ప్లేస్ వేర్
0: ఈ స్థలంలో రాక్షసులంతరూ సంచరిస్తున్నారు.
1: ఈ ప్లేస్ వేర్ డెమన్స్ మూవ్డ్ అరౌండ్.
0: ఈ రాక్షసులు సంచరించినటువంటి స్థలం కనుకనే రాక్షస గుణము నీలో వచ్చినాయి.
1: బికాస్ ద డెమన్స్ వర్ దేర్ ఇన్ ది విసినిటీ యు డెవలప్ దిస్ డెమోనిక్ క్వాలిటీ.
0: కనుక మనం స్థలం కూడా గుర్తించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు అండర్స్టాండ్ ద ప్లేస్ వేర్ వి లివ్.
0: దేశకాల పరిస్థితి ప్రభావము చేత స్థలం కూడా మనం గుర్తించాలి.
1: Basing on the time and the space, we have to understand clearly where we stay.
0: అప్పుడు రాక్షసులు మారినాడు.
1: Then they could transform themselves.
0: మనం తిరిగి అయోధ్యకు పోనక్కర్లేదు.
1: Let's not go back to Ayodhya.
0: నీవు ఇచ్చిన మాట ప్రకారం 14 సంవత్సరములు కూడా అరణ్యంలోనే జీవించాలి.
1: I'll fulfill the promise. I'll abide by the promise given. I'll stay in the forest for 14 years.
0: ఆ విధంగా ఒకరి మాటను ఒకరు స్థల మహత్యమును గుణ మహత్యమును గుర్తించుకుని వర్తించుకుంటూ వచ్చారు.
1: That's why each one supported the other in full understanding of the effect of the place, in full awareness of the qualities they uphold.
0: The Ramayanamlo unnatuvanti oka nijamainatuvanti character mari ee deeni endu kuda ledhu.
1: The character as embodied, as represented in Ramayana is not noticed anywhere.
0: Ramayanam ante edo aashyanga chusukuntaru kani
1: we consider Ramayana
0: Bharatiya oka art Ramayanam.
1: Ramayana represents the very heart of Bharat.
0: అతి భారతీయుల యొక్క పాత్రను మనం గుర్తించుకోలేకుండా పోవటము ఇది ఏ పెద్ద కష్టములకు మూల కారణం.
1: For all the difficulties we are facing today, the main cause lies here that we have not understood.
0: ఎక్కడ ఉండినను బాధలు తప్పినవి కాదు.
1: You cannot escape difficulties wherever you go.
0: అడవులు ఎందున్నా.
1: You may be in the forest.
0: ఆకాశమున ఉన్నా.
1: You may be in space.
0: పట్టణమున ఉన్నా.
1: You may be in the city.
0: పల్లెనున్నా.
1: Or a village.
0: గుట్ట మీద ఉన్నా.
1: Or a mountain top.
0: నట్టేటబడి ఉన్నా.
1: Or in a deep sea.
0: దిక్కు లేని వారి దేవుడు.
1: Only God who will come to your rescue. Nobody else.
0: కనుక ఇట్టి భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వారికి ఈ సత్యం అర్థమవుతుంది.
1: Those who understand the nature of God would experience this truth.
0: ఈనాటి యువకులందరూ కూడా
1: all youngsters today
0: ఈనాటి ఈ గుణములు మాత్రమే పెంచుకోవాలి.
1: They should develop such great quality.
0: మీరందరూ కూడా భగవంతుని బిడ్డలే.
1: You are the children of God.
0: తానే చెప్పాడు మమమేమంసో జీవలోకే జీవభూత సనాతనః.
1: God himself said that you are his part and the individual and the cosmic entity are one and the same.
0: కనుక భగవంతుని గుణములను అనుసరించి భగవంతుని వలే మనం జీవించాలి.
1: Therefore we should develop divine qualities and follow the path given to man by God.
0: మనము భగవంతుని యొక్క అంశము.
1: We are the spark of the divine.
0: ఆ విధంగా మీరు భావించినప్పుడే మీరు బాగుపడతారు.
1: And once we understand this divinity, basically,
0: నేను పలాని వారి కుమారుణ్ణి, పలాని వారి సోదరుని అని చెప్పుకుంటే పలాని వారే అయిపోతారు.
1: If we go on calling yourself that you are the son of so and so, that you are brother of so and so, friend of so and so, you will remain so and so only.
0: అంత so and so.
1: So and so, that's all.
0: కనుక నీవు భగవంతుని అంశం నువ్వు అని గుర్తించాలి.
1: Understand fully well that you are this part of the divine.
0: అప్పుడే నీ ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
1: Then only you can understand in depth your own true nature.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ మంచి పిల్లలే.
1: You are all good children.
0: అంత బంగారు పిల్లలే.
1: You are really good.
0: కానీ కొంత వాతావరణం దీన్ని పాడు చేస్తుంది.
1: The environment spoils you at times.
0: కొంత ఆహారం కూడా దీన్ని స్పాయిల్ చేస్తుంది.
1: And adding to this, the food habits also responsible.
0: నువ్వు ఫ్రెండ్స్ తో చేరినప్పుడు ఫ్రెండ్స్ మంచి వారికి అయితే నీకు మంచి మాట చెప్తారు.
1: When you join the company of your friends, if the friends are good, then talk all good things.
0: ఫ్రెండ్స్ ఏమైనా సరైనటువంటి వారు కాకపోతే,
1: ఫ్రెండ్స్ ఆర్ నాట్ గుడ్,
0: నీకు బ్యాడ్ టాక్ చెప్తారు.
1: And naturally they share with you their bad.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: నీవు ఎలాంటి వారి స్నేహితుడు నీవు చెప్తే నీవు ఎలాంటి వాడు నేను చెప్పగలను.
1: If you just mention your friend, your character can be decided.
0: కనుక మీరందరూ కూడా మంచి ఫ్రెండ్స్ చేరాలి.
1: So therefore you should join the good company always.
0: ఈ గుడ్ కంపెనీ చేరి,
1: in the good company,
0: అదే సత్సంగత్వ నిస్సంగత్వం, నిస్సంగత్వ నిర్మోహత్వం, నిర్మోహత్వ నిశ్చేతత్వం, నిశ్చేతత్వ జీవన్ముక్తి.
1: And therefore when you join the good company, you'll develop the sense of detachment, you'll be free from illusion, and you'll attain liberation at the end.
0: ఈ నూసెన్స్ పోయి నీవు ఈ జీవితాన్ని న్యూసెన్స్ గా చేసుకోవద్దు.
1: డోంట్ రన్ ఆఫ్టర్ న్యూసెన్స్ అండ్ మేక్ యువర్ లైఫ్ ఎ న్యూసెన్స్.
0: గుడ్ కంపెనీ చేరి,
1: జాయిన్ ద గుడ్ కంపెనీ,
0: గుడ్ నేమ్ తీసుకో.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: బీ గుడ్,
1: బీ గుడ్,
0: డూ గుడ్,
1: డూ గుడ్,
0: సీ గుడ్.
1: భగవాన్ సేస్ బీ గుడ్, డూ గుడ్, సీ గుడ్.
0: దిస్ ఈస్ ది వే టు గాడ్.
1: దిస్ ఈస్ ద వే టు గాడ్.
0: ఈ విధంగా ఉండినప్పుడే నిజమైన దివ్యత్వం అర్థమవుతుంది.
1: When you lead your life accordingly, you can experience divinity in letter and spirit.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: నాలుగు దినముల నుంచి మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. మీరు అనవచ్చు, కానీ నా మనసు అప్పదే.
1: భగవాన్ ఫీల్స్ దట్ హీస్ గివింగ్ యూ ట్రబుల్, బట్ బాయ్స్ ఆల్ ఆఫ్ దెమ్ సే యునానిమస్లీ నో స్వామి, బట్ బాబా సేస్ దట్ హీ నోస్.
0: ఇది మీకు సహజము.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ యూ టు బాబా.
0: ఇది నాకు సహజము.
1: అండ్ దిస్ feeling of Bhagwan is natural to you.
0: Kanuka munmundu inka deeni vishayamulu entaina manam telustundam.
1: In future Bhagwan will tell you many more things.
0: Rama jeevitame mee yokka jeevitam.
1: The life of Rama should be your life.
0: Evaraina adiginappudu meeku devudu ekkada unnadu, naa aatmalo unnadu anta.
1: When you ask you where is your God, you can say that he is myself, inner self.
0: Kanuka ee aatmane neevu.
1: The very self.
0: ఆత్మకంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing beyond the self or atma.
0: దాన్ని కాన్షియస్నెస్ అంటారు.
1: That self is consciousness.
0: ఈ కాన్షియస్నెస్ ప్యూర్ గా ఉండినంత వరకు కూడా మీరు ఎప్పుడు కూడా మానవులే.
1: So long the consciousness is pure, you continue to be a human being.
0: నీవు ఆ కాన్షియస్నెస్ ను పవిత్రం చేసుకో.
1: Make your consciousness pure and safe.
0: ఏదైనా వాడినటువంటి యొక్క ఈ పిచ్చి పిచ్చి పిచ్చి భావాలంతా కూడా దూరం చేసుకోండి.
1: Give up, dispel all bad thoughts.
0: వచ్చినప్పుడు మీరు ఏమాత్రము దాన్ని చింతించకండి.
1: Don't think again and again if any bad thoughts come.
0: వస్తుంటాయి ఇవన్నీ. కంటితో చూచి, చెవులతో విని, మాటలతో మాట్లాడి, అన్ని రకాలుగా ఉండినప్పుడు ఈ చెడ్డ భావాలు వస్తుంటాయి.
1: Naturally the bad thoughts get in as we speak, as we listen to, as we see.
0: మనకు ఎనిమీస్ ఉన్నారు.
1: Have enemies.
0: ఐదు ఉన్నారు.
1: We have five enemies.
0: కామ క్రోధ లోభ మోహ మదవత్సరం.
1: And these enemies saw the anger, the lust, the greed, avarice, hatred.
0: ఈ ఐదు మంది మిమ్మల్ని బ్యాడ్ పాత్ లో తీసుకుపోతుంటారు.
1: All these five enemies will pull you towards the wrong path.
0: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
1: On the other hand, there are other five human values.
0: ఈ ఐదు కూడా చాలా గుడ్ ఫ్రెండ్స్.
1: And these five human values are your good friends.
0: ఆ గుడ్ ఫ్రెండ్స్ ని మీ ఫ్రెండ్షిప్ చేసుకోండి.
1: Develop friendship with these five human values.
0: A good person will friendship iskunte.
1: And you have friendship with these
0: boys,
1: values.
0: Good boys.
1: He will be good boys.
0: లేకపోతే బ్యాడ్ బాయ్స్.
1: అదర్వైజ్ యు ఆర్ బ్యాడ్ బాయ్స్.
0: బ్యాడ్ అనేటువంటి తెచ్చుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: గుడ్ నేమ్ తెచ్చుకోండి.
1: యు షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: పవిత్రమైన పేరు తెచ్చుకోండి.
1: యు షుడ్ గెట్ ఎ సేక్రెడ్ నేమ్.
0: కన్న తల్లిదండ్రులు కూడా పవిత్రమైన పేరు ఇవ్వండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ పేరెంట్స్ ఆల్సో.
0: తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుని ఉంటారు మీ పైన.
1: ద పేరెంట్స్ హావ్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్.
0: వారి కూడా సంతోష పెట్టండి.
1: మేక్ దెమ్ హ్యాపీ.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
0: కనుక మీరు తల్లిదండ్రుల మాటలను మీరు ఏమాత్రం ఉల్లంఘించుకోకుండా వారి ఆజ్ఞను తిరసావరించండి.
1: నెవర్ డిసోబే యువర్ పేరెంట్స్. ఫాలో దెమ్, మేక్ దెమ్ హ్యాపీ, ప్లీజ్ దెమ్.
0: అప్పుడే మీరు ధన్యులు అవుతారు, పుణ్యులు అవుతారు.
1: దెన్ ఓన్లీ యు విల్ ఎర్న్ ద మెరిట్. Your lives are redeemed.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 14th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba said that only when we consider ourselves as a part of the divine can we become good. He urged us to always follow the voice of God, namely the conscience within us. Thank you and Sai Ram.

భక్తి లేనిచో, భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తి రహితుడగు జగద్భక్త కన్నా. భక్తి రహితుడగు జగద్భక్త కన్నా భక్త పరుడగు

0: ఉన్నమాట తెలుపుచున్నమాట.
1: సాయి'స్ వర్డ్ ఈజ్ ది బండిల్ ఆఫ్ ఆల్ ప్రాస్పెరిటీ అండ్ ఆల్ బ్లిస్. సాయి'స్ విజన్ ఈజ్ ఎ డివైన్ విజన్ విచ్ విల్ ఎలివేట్ యూ. సాయి'స్ హ్యాండ్ gives you mother's love and gives you the happiness which you get in mother's love. This is what I tell you as the truth that exists.
0: Karpurembu telupu, karpurembu telupu, kamadhenu telupu.
1: సాయి'స్ వర్డ్ ఈజ్ ది బండిల్ ఆఫ్ ఆల్ ప్రాస్పెరిటీ అండ్ ఆల్ బ్లిస్. సాయి'స్ విజన్

కర్పూరంబు తెలుపు కామధేనువు తెలుపు చుక్క తెలుపు హంస రెక్క తెలుపు కర్పూరంబు తెలుపు కామధేనువు తెలుపు చుక్క తెలుపు హంస రెక్క తెలుపు అందమైన సాయి మందహాసము తెలుపు అందమైన

0: camphor is white, the desire-giving cow, Kamadhenu, is white, the star is white, the wing of the swan is white, the smile of the beautiful Sai is white. This is the truth which I am telling you. The path of Sai is the path of truth.
1: Prema Swarupulara. Pushti, Maryada, Pravahamu, Ani, Jeevulu Moodu Vidhamulainatuvanti Varunnaru.
0: The jivas are of three kinds. Sushti, Maryada, Pravaha.
1: Pushti jivulanaga, Tamu yetti purushartham cheyakapoyinappatikini, Satkarmalatonu, Sadacharam vallanu, Satpravartana chetanu, Bhagavat anugrahamunaku patrulai, Bhagavat premaku guriyai, Divyamainatuvanti anandamunu anubhavistuntaru.
0: The first category of people, Pushti, although they do not perform any of the prescribed purusharthas, yet by good work, by good conduct and by doing good deeds, they earn God's grace and God's love.
1: Intiye kaadu. Ishvara premaku kudanu samipulavutuntaru.
0: Not only this, they become close to Ishvara's prema or love.
1: దైవము వట్టి వారిని ప్రేమిస్తూ ఉంటాడు.
0: గాడ్ లవ్స్ సచ్ పీపుల్.
1: ఈ ప్రేమకు మూల కారణము ప్రేమనే కారణము.
0: ఫర్ దిస్ గాడ్స్ లవ్, లవ్ ఈజ్ రెస్పాన్సిబుల్.
1: ప్రేమను ప్రేమ ద్వారానే అందుకోవాల్సి వస్తుంది.
0: వీ హ్యావ్ టు గెట్ లవ్ త్రూ లవ్.
1: ఈనాటి మానవులు యందు ప్రేమ పదార్థముల నిమిత్తమే ప్రాకులాడుతుంటాది.
0: ఇన్ మ్యాన్ ఆఫ్ టుడే హిస్ లవ్ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ మెటీరియల్స్.
1: కానీ పుష్టి అయినటువంటి జీవుల యొక్క ప్రేమ పరార్థ నిమిత్తమై ప్రాకులాడుతుంటాది.
0: బట్ ది లవ్ ఇన్ ఎ పర్సన్ హూ ఇస్ కేటగరైజ్డ్ యాస్ పుష్టి, హీ విల్ బి ఆఫ్టర్ డివైన్ అండ్ స్పిరిచువల్.
1: వారి హృదయమందు, వారి చర్యలయందు, వారి మాటలయందు, వారి చూపులయందు కూడా ప్రేమమయమైనటువంటి యొక్క లీనమైనటువంటి యొక్క దైవత్వం ఇమిడి ఉంటుంటాది.
0: ఇన్ ది హార్ట్స్ ఆఫ్ సచ్ పీపుల్, ఇన్ ది కాండక్ట్ ఆఫ్ సచ్ పీపుల్, ఇన్ ది విజన్ ఆఫ్ సచ్ పీపుల్ ఆల్వేస్ లవ్ ఆఫ్ గాడ్ ఇస్ సీన్.
1: తెగకు సంబంధించినటువంటి వారే గోపికలు.
0: ది గోపికాస్ బిలాంగ్ టు దట్ కేటగిరీ.
1: అట్టి వారిని యాస్తికులు అని కూడా చెప్పబడుతూ వచ్చింది.
0: సచ్ పీపుల్ హ్యావ్ ఆల్సో బీన్ కాల్డ్ యాస్తికాస్.
1: వారు అనేక పర్యాయములను కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చేటువంటి వారు.
0: Many times they used to pray to Lord Krishna.

0: was what they were praying to the Lord.
1: కనుకని పుష్టి జీవుల యొక్క తత్వము ప్రేమమయమైనటువంటి జీవితము.
0: This is the reason why the aspect of people who are called the pushti people, that
1: అట్టి వారు జగత్తునకు సర్వసామాన్యమైనటువంటి వ్యక్తులుగా గోచరిస్తుంటారు.
0: Such people appear to the world as if they are quite ordinary people.
1: వారి యందు భక్తి ప్రపత్తులు ఏమాత్రం కూడాను ప్రకటిస్తూ ఉంటుండవు.
0: Devotion and their desire, attachment does not appear in any manner.
1: జన్మాంతర సుకృతం చే ఏర్పడేటువంటి యొక్క పవిత్రమైన ప్రాప్తి.
0: This is some sacred quality which comes because of the good they have done in their earlier life.
1: అట్టి వారిని సమీపించి భగవంతుడు అనేక విధములైనటువంటి యొక్క సుఖశాంతులను అనుగ్రహించి వారిని దరిచేర్చుకుంటుంటాడు.
0: God comes close to such people, gives them prosperity and bliss and gets them near him.
1: Inka mariyada jeevulu ani rendav varu.
0: The second category have been called mariyada.
1: Varu bhagavantuni aaradhana salputu veda adhyayanamulu cheyutu shastra padanalu salputu aneka vidhamulaitanti purushartamulu varu chestu untaru.
0: While praying to God and while studying the Vedas and the Shastras, they will be performing the various prescribed purushartas.
1: వీరు భగవంతుని ప్రేమించేటువంటి వారు.
0: దీస్ ఆర్ పీపుల్ హూ లవ్ గాడ్.
1: కానీ పుష్టి జీవులు భగవంతుని చేత ప్రేమింపబడేటువంటి వారు.
0: ది డిఫరెన్స్ ఈస్ దోస్ బిలాంగింగ్ టు ది ఫస్ట్ కేటగిరీ పుష్టి ఆర్ బీయింగ్ లవ్డ్ బై గాడ్.
1: ప్రేమింపబడినటువంటి వారికి ప్రేమించేటువంటి వారికి అమిత వ్యత్యాసం ఉంటుంది.
0: దేర్ ఇస్ అ గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్ హూ ఆర్ లవ్డ్ బై గాడ్ అండ్ పీపుల్ హూ లవ్.
1: మన యందు ప్రేమ ఉండినప్పటికీ భగవత్ ప్రేమ లేకుండినా మన ప్రేమ నిరుపయోగం అవుతుంది.
0: Although there is love in us towards God, if God has no love to us, our love will become useless.
1: మనం ఇటువైపున త్రిప్పి నంబర్ త్రిప్పి టెలిఫోన్ చేసినప్పటికీ రెండో వాడు దానిని ఎత్తుకుంటే మనం ఎన్ని పర్యాయం చేసి కూడాను ప్రయోజనం ఉండదు.
0: On one side, although we dial the telephone, if the man at the receiving end does not lift the telephone, there is no purpose in your dialing.
1: అదే విధముగానే నీ ప్రేమను మాత్రమే నీవు చూచుకొని నీ ప్రేమను మాత్రమే నీవు కొలతబద్దలుగా వేసుకుని నీ ప్రేమ యొక్క తత్వమును మాత్రమే నీవు విచారించుకుంటూ పోతే ఎట్టి ప్రేమకు భగవంతుడు పాత్రుడవుతాడు, ఎట్టి ప్రేమకు భగవంతుడు సన్నిహితుడవుతాడు అనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు గుర్తించుకోవాలి.
0: In the same manner, if always you look at your love and make a yardstick of your own love and do not recognize what kind of love will be recognized and rewarded by God, that will not give you the benefits of your love.
1: నీవు చేసేటువంటి పూజలకు భగవంతుడు ప్రేమించడు.
0: గాడ్ విల్ నాట్ లవ్ యూ బికాస్ ఆఫ్ ది పూజ.
1: నీవు చేయు ధ్యానములకు భగవంతుడు సన్నిహితుడు కాడు.
0: గాడ్ విల్ నాట్ బి క్లోజ్ టు యూ ఫర్ యువర్ ధ్యాన.
1: నీ హృదయం యొక్క పరివర్తన ఎందే భగవంతుని యొక్క సన్నిహితుని చేసుకోవటానికి వీలవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ టు గెట్ గాడ్ క్లోజ్ టు యూ బై ది ట్రాన్స్ఫర్మేషన్ విచ్ యూ బ్రింగ్ అబౌట్ ఇన్ యువర్ మైండ్.
1: ఈ శ్రవణ మనన నిత్యధ్యాసములు అన్ని కూడాను భౌతికమైనటువంటి యొక్క తృప్తి నిమిత్తం ఏర్పడినటువంటివి.
0: ఆల్ ది శ్రవణ మనన నిధిధ్యాసన లిసనింగ్ టు గుడ్ థింగ్స్ ఆర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ వరల్డ్లీ ఎలివేషన్.
1: హృదయ పరిశుద్ధమే భగవంతుని యొక్క ప్రీతికరమైనటువంటి పదార్థము.
0: క్లీన్ హార్ట్ ఇస్ ది ఓన్లీ థింగ్ విచ్ విల్ బి లవ్డ్ బై గాడ్.
1: దయగల హృదయమే దైవ మందిరము.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ ది హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: కనుకని సద్భావములు సద్గుణములు సదాచారములు మానవుని యందు ఏనాడు అభివృద్ధి అవునో ఆనాడే దైవము సన్నిహితుడవుతుంటాడు.
0: A compassionate heart is the temple of God. So in man, only when good conduct and compassion and belief and faith in God prosper, then...
1: Kanuka, enta vedadhyayanam chesinappatikini, enni shastramulu pathinchinappatikini, enta vidyavantudainappatikini, hudaya parishuddham lekundina, anni kudanu kevalamu oka kutrimamainatundi oka jeevitanga roopandimpa chestundi.
0: However much you may study the Vedas and the Shastras, and whatever education you may have, if there is no purity of heart, all this learning will appear to be artificial.
1: Kanukani, chittasya shuddhiye karmaha ani shastram bodhinchindi.
0: The Shastras have taught us that the cleansing of your own heart is the real work.
1: Chitta shuddhi annintikini atyavasaramu.
0: Cleansing of one's chitta is necessary for all other
1: chitta
0: things.
1: Chitta shuddhi leni shiva pooja yetiki. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల పాకశుద్ధి లేని బాండమేల.
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ మేకింగ్ శివ పూజ ఇఫ్ యువర్ చిత్త ఇస్ నాట్ క్లీన్? వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ప్రాక్టీసింగ్ ఎనీథింగ్ ఇఫ్ దేర్ ఇస్ నో ప్యూరిటీ ఇన్ యువర్ హార్ట్?
1: ఈ విధముగా హృదయ పాత్రను మనము పరిశుద్ధము గావించుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి కర్మలను మనము చేపట్టాలి.
0: In this manner, in order to cleanse the vessel of your heart, you will have to undertake good work and good conduct.
1: గంటలు గంటలు జపములు చేస్తుంటాం మనం.
0: We perform japa for hours and hours.
1: దినములు దినములు ధ్యానము సల్పుతుంటాము.
0: We perform jhana day after day.
1: కానీ ఎవరిని ధ్యానం చేస్తున్నాడో అతనికే తెలియదు.
0: But he does not know whom he is meditating as
1: ఏ నామమును జపిస్తున్నాడో అతనికే అర్థం కాదు.
0: He does not know what name of the Lord he is in japa.
1: దైవం అంటే ఏమిటి అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి జప ధ్యానములు ఏమాత్రము అవసరం లేదు.
0: For one who has recognized the nature of God as truth, there is no need for japa or jhana.
1: నిజముగా దైవము తన యొక్క స్వరూపమై ఉంటున్నది.
0: Truly, God is in his own form.
1: తన యొక్క నిజ సత్వమే దైవత్వము.
0: His own true aspect is divinity.
1: కనుకనే వ్యక్తిత్వం యొక్క స్వభావమును గుర్తించడానికి ప్రయత్నించేటువంటి సాధనలే ఈ జప తపాది యోగ నిష్ఠలన్నీ.
0: In other words, the recognition of the natural state of the individual himself, that is the basis of the japa and jhana.
1: Swabhavam.
0: Swabhava, which means the natural.
1: అనగా ఏంటి? మానవుని యొక్క స్వభావం అని మనం అర్థం తీసుకుంటుంటాం. మానవుడు ఏదో కొన్ని లౌకికమైనటువంటి యొక్క చింతలు యందు మునిగి లౌకికమైన చర్యలు యందు పాల్గొని తన యొక్క నిత్య జీవితమునకు సంబంధించినటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఉండటమే మానవుని యొక్క సహజం అనుకుంటున్నాం. అదే స్వభావం అనుకుంటున్నాం.
0: We generally think that the word swabhava means the natural state of man and man's daily routine and man's involvement in the world, because that is common, we think that is swabhava.
1: Kingdom of heaven lo kuda meeru chusi untaru.
0: You might have seen it in the kingdom of heaven as well.
1: Oka fisherman నిరంతరము అరుస్తూ ఉండేటువంటి వాడు పీటర్ అనేటువంటి వాడు.
0: వన్ ఫిషర్మెన్ బై నేమ్ పీటర్ వాజ్ ఆల్వేస్ స్పీకింగ్. వాడి
1: సోదరుడు చెప్తుంటాడు వాని స్వభావం అది అంటుంటున్నాడు.
0: హిస్ బ్రదర్ సెడ్ దట్ ఈస్ హిస్ నేచర్.
1: కానీ అరచటం మానవుని యొక్క స్వభావమా? కాదు కాదు.
0: బట్ టు క్రై లౌడ్లీ ఎవ్రీ టైమ్, ఇస్ దట్ మ్యాన్స్ నేచర్?
1: నిత్య జీవితంలో అభివృద్ధి గావించుకున్నటువంటి స్వభావం అయి ఉండొచ్చు, కానీ తన స్వభావం కాదది.
0: To shout every time may be his nature, which has promoted in his daily life.
1: ఒక పిల్లవాడు ఏడుస్తుంటాడు.
0: A child will be crying.
1: ఏడ్చడం వాని స్వభావం అంటుంటాం మనం.
0: We think that crying is the nature of a child.
1: కానీ ఏడ్చడం మానవుని యొక్క స్వభావం కాదు, అస్వభావం.
0: But crying cannot be the nature of man. It is really contrary.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: మనం బజారులో ఎక్కడైనా నడుస్తూ వెళుతుంటే దారిలో ఎవరో గట్టిగా ఏడుస్తూ ఉంటారు.
0: When we walk in the bazaar, we find some person crying loudly.
1: వాని దుఃఖమును చూచి అటు ఇటు పోయేటువంటి వారందరూ కూడాను ఆ దుఃఖమునకు కారణం ఏమిటో అని ప్రతి ఒక్కరు కూడాను ప్రశ్నిస్తుంటారు.
0: Looking at this crying man, everyone who meets him will ask him, what is the reason for your crying?
1: ఈ ప్రశ్నలకు కారణం ఏమిటి?
0: What is the reason for this question?
1: మానవుడు ఏడ్చడం అనేటువంటిది స్వభావం కాదు.
0: Man crying is not natural to him.
1: అలాంటి స్వభావం కానటువంటి అస్వభావాన్ని ఎందుకు ఇతను పొందాడు అనేటువంటి కారణం చేత ప్రతి ఒక్క వ్యక్తి కూడా నువ్వు ప్రశ్నిస్తుంటాడు.
0: The basis for this question is, why is this unnatural state of crying is at possession of this man? So everyone asks a question.
1: అదే మార్గమునందు ఒక వ్యక్తి ఆనందంతో ఉప్పొంగి తాను ఉల్లాసంతో ఊగుతుంటాడు.
0: In the same path, another individual will be happy and will be exuberant.
1: కానీ అట్టివారిని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చడం లేదని ప్రశ్నించరు.
0: Looking at such person, nobody will ask the question, why are you not crying? To be happy is nature.
1: అదే విధముగానే మానవునికి పుష్టి అనగా దైవ ప్రేమకు పాత్రులయ్యేటువంటి యొక్క ప్రవర్తన యందు మానవత్వం అంకితం చేయటము మానవ స్వభావం.
0: In the same manner, pushti to a man by which he earns the grace of God, this is the nature of man.
1: Anaga idi atma trupti nimittamai jarigeetvanti aneetvanti yokka margam nandu English nandu kodanu consciousness follow cheyamantunnaru.
0: This means nature of man is to follow his consciousness, to do something which will give his self satisfaction.
1: Kanukani nee consciousness ni follow cheyatam aneetvantidi nee atma tattvanni ni anusarincheetvantidi nee sahajam kaani బహిర్ముఖమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క గౌరవ మర్యాదలను అనుసరించడం అనేటువంటిది నీ సహజం కాదు.
0: Thus, to follow your consciousness and to do what your atma dictates is your nature, but to do follow the external appearance is not your nature.
1: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మన ఆత్మ తృప్తి నిమిత్తమే జరుగుతున్నదా లేదా అనేటువంటి విచారణ జరపాలి.
0: So whatever work we do, we have to ask the question, is this work satisfying our atma?
1: నేను ఈ పని చేస్తే నాకు తృప్తియా లేక జగత్తునికి తృప్తియా అని విచారించాలి.
0: వీ మస్ట్ మేక్ ది డిస్క్రిమినేషన్, ఇఫ్ ఐ డూ దిస్ వర్క్ విల్ ఇట్ గివ్ మీ సాటిస్ఫాక్షన్ ఆర్ టు ది వరల్డ్.
1: జగత్తు మెచ్చని లేక దూషించని విమర్శించని నీవు దానిని లెక్క చేయనక్కర్లేదు. అతృప్తికై నీవు పాటుపడటానికి ప్రయత్నించాలి.
0: యూ డూ నాట్ హ్యావ్ టు కేర్ ఫర్ ది ఫ్యాక్ట్ వెదర్ ది వరల్డ్ అప్రూవ్స్ ఇట్ ఆర్ డిస్అప్రూవ్స్ ఇట్, బట్ యూ హ్యావ్ టు కేర్ ఫర్ వెదర్
1: ఈ లోక సంబంధమైనటువంటి దూషణ భూషణ తిరస్కారములు అన్ని కూడా నువ్వు కేవలము కదిలిపోయే మేఘంలో వంటివి.
0: All the blame and praise which comes for this world are like passing clouds.
1: మనం చేసినటువంటి ప్రతి పనికి కూడాను కొంతమంది మంచి అంటే మరి కొంతమంది చెడ్డ అంటుంటారు.
0: For every work that we do, some people say it is good, others say it is bad.
1: ఈ మంచి చెడ్డల మాటల యొక్క మ్యాజిక్లే కానీ మనసు యొక్క తత్వం కాదు.
0: దీస్ వర్డ్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ఓన్లీ మ్యాజికల్ వర్డ్స్, బట్ దే ఆర్ నాట్ ది ట్రూ స్పిరిట్.
1: కనుక రెండింటిని నీవు లెక్క చేయకుండా నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు అనుసరించాలి.
0: విదౌట్ కేరింగ్ ఫర్ బోత్ యూ మస్ట్ ఫాలో ది కాన్షియస్నెస్ అండ్ యువర్ ఆత్మ.
1: ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించినటువంటి వ్యక్తి పుష్టి జీవులు అని పిలువబడుతూ వస్తుంది.
0: ఇండివిజువల్స్ హూ ఫాలో సచ్ ఎ పాత్ ఆర్ కాల్డ్ పుష్టి జీవాస్.
1: ఇంకా మూడవదైనటువంటి ప్రవాహ జీవులు.
0: ది థర్డ్ కేటగిరీ మే బి కాల్డ్ ది ప్రవాహ జీవ.
1: ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యాపారములందు మునిగి సంసార సాగరం నందు మునిగి తేలుచు దారి గానక కట్టగడపటికి ఇది ఎన్ని రకములైనటువంటి యొక్క సుడిగుండములలోకి తీసుకుని పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ దైవ చింతనారహితులైనటువంటి వారు నిరంతరం కూడాను పునరపి జననం పునరపి మరణం ఇదే ప్రవాహమైనటువంటి యొక్క జీవులు.
0: దీస్ పీపుల్ గెట్ ఫుల్లీ ఇన్వాల్వ్ ఇన్ వరల్డ్లీ బిజినెస్ అండ్ దే గెట్ ఇమర్స్డ్ ఇన్ ఫ్యామిలీ మ్యాటర్స్ అండ్ దే ఆర్ డ్రాన్ ఇన్ టు ది స్ప్రింగ్ ఆఫ్ లైఫ్ అండ్ టు ది వరల్డ్ విండ్ ఆఫ్ లైఫ్ అండ్ దే హ్యావ్ నో థాట్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ అండ్ దే విల్ బి బోర్న్ డై రీబోర్న్ అండ్ డై అగైన్.
1: ప్రవాహం అనగా ఏమిటి? కొంత జలం పోతుంటే మరి కొంత జలం రావటం. నిరంతరము కూడాను ఆ నిలిచినటువంటి జలం అక్కడ ఉండటం వీలు కాదు. ఎప్పుడు కూడాను ప్రవహిస్తూనే ఉంటుంటుంది. ఒక్క స్థానంలో ఉండటకు వీలు కాదు.
0: ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ప్రవాహ స్ట్రీమ్ మీన్స్ వాటర్ ఇస్ ఫ్లోయింగ్ ఆల్ ది టైమ్. దేర్ ఇస్ నో స్టేషనరీ వాటర్ ఫ్లో.
1: ఏనాడు అంత్యము?
0: వేర్ ఇస్ గోయింగ్ టు ఎండ్?
1: ఎక్కడ దీని గమ్యము?
0: వాట్ ఈస్ ది డెస్టినేషన్ ఆఫ్
1: ఈ ప్రవాహం? ఎందుకు?
0: వాట్ ఈస్ ది స్ట్రీమ్ ఇంటెండెడ్ ఫర్?
1: మానవ జీవితం అనేటువంటిది పుట్టినది చచ్చుట కోసము, చచ్చున్నది పుట్టట కోసము అన్నంత మాత్రమున ఇంకా చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి ఈ మానవత్వము ఇంకా దేనిని సాధించగలదు?
0: ఇఫ్ మ్యాన్స్ లైఫ్ ఇస్ సచ్ దట్ ఇఫ్ టు డై టు బి బోర్న్ అగైన్ అండ్ ఇఫ్ యు ఆర్ బోర్న్ టు డై అగైన్ దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ మ్యాన్స్ లైఫ్ కెన్ అచీవ్?
1: ప్రేమ స్వరూపులారా, పుట్టినది ఎందుకోసం అంటే తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై పుట్టినాము.
0: ప్రేమ స్వరూప
1: ఇది సత్యాన్ని గుర్తించాలి.
0: ప్రేమ స్వరూప వీ హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ వీ ఆర్ బోర్న్ సో దట్ వీ మే నాట్ బి బోర్న్ అగైన్.
1: తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై మనం తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి?
0: ఇఫ్ వీ ఆర్ టు మేక్ ది అటెంప్ట్ డ్యూరింగ్ అవర్ లైఫ్ నాట్ టు బి రీబోర్న్ అగైన్ వాట్ ఈస్ ఇట్ దట్ వీ హావ్ టు డూ?
1: ఏదైనా ఒక మొక్కలు పుట్టాలంటే దీనికి విత్తనాలు ఉంటుండాలి.
0: ఇఫ్ ఎనీ ప్లాంట్ హ్యాస్ టు స్ప్రౌట్ దేర్ హ్యాస్ టు బి ఎ సీడ్.
1: అదే విధముగానే మనలో ఏదైనా కొన్ని సంకల్పములు అనేటువంటిది ఉండినప్పుడే ఈ సంకల్పం విత్తనం ద్వారా తిరిగి తిరిగి పునర్జన్మం అనేటువంటి మొక్కగా తయారవుతుంది.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ ఇన్ us దేర్ ఆర్ సీడ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిజైర్స్ దిస్ సీడ్ విల్ అగైన్ గివ్ బర్త్ టు అనదర్ లైఫ్.
1: కనుకనే ఇది సంకల్పరహితం చేసుకునేటువంటి నిమిత్తమై మన జీవితంలో క్రమక్రమేణా ఆశలను తగ్గించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి.
0: So that if in our life we have to be bereft of sankalpas, gradually we must diminish the desires.
1: ఈ ఆశను ఏ రీతిగా మనం తగ్గించుకోవాలి?
0: ఇన్ వాట్ మేనర్ కెన్ వి రిమూవ్ అవర్ డిజైర్స్?
1: దీనికి ఆధారం ఏమిటి?
0: వాట్స్ ది బేసిస్ ఫర్?
1: ఆశ నిరాశ మధ్యలో మానవత్వం ఎంత కృంగి కృషించి కుళ్ళిపోతున్నదో చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ హౌ వన్స్ లైఫ్ ఇస్ కంప్రెస్డ్ బిట్వీన్ ఎ డిజైర్ అండ్ ల్యాక్ ఆఫ్ డిజైర్.
1: దైవమునకు మూడు శక్తులు ఉంటున్నాయి. అనంత శక్తులు ఉండినప్పటికీ మనం లౌకికంగా యోచించుకోవటానికి, ఆధ్యాత్మికంగా విచారించడానికి, ఆస్తికంగా సాధనలు సలపడానికి మూడు రకములైనటువంటి శక్తులు మనకు కనిపిస్తుంటాయి.
0: ఆల్దో గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ వెరైటీ ఆఫ్ పవర్స్, యట్ ఫర్ ది పర్పసెస్ ఆఫ్ అవర్ డిస్క్రిప్షన్ అండ్ ఫర్ అవర్ స్పిరిచువల్ పాత్ దేర్ ఆర్ త్రీ కేటగిరీస్ ఆఫ్ పవర్స్ టు గాడ్.
1: మొదటిది పరాశక్తి.
0: ది ఫస్ట్ వన్ కెన్ బి కాల్డ్ పరాశక్తి.
1: రెండవది అపరాశక్తి.
0: ది సెకండ్ వన్ కెన్ బి కాల్డ్ అపరాశక్తి.
1: మూడవది అవిద్యాశక్తి.
0: ది థర్డ్ వన్ ఇస్ అవిద్యాశక్తి.
1: పరాశక్తి అనగా విష్ణు శక్తి అని అర్థం.
0: పరాశక్తి ఈజ్ శక్తి రిలేటింగ్ టు ది విశ్వ ఆర్ ది వరల్డ్.
1: విష్ణు,
0: విష్ణు శక్తి.
1: విష్ణు అనగా ఏమి? సర్వవ్యాపకత్వమైనటువంటి శక్తి, పరాశక్తి.
0: The word Vishnu can be explained by saying it is present everywhere.
1: కాని పరాశక్తి అంటే ఏమిటో అనేటువంటి అర్థాన్ని గుర్తించుకోలేక ఏ కాళినో ఏ అమ్మనో ఏ లలితనో పెట్టుకుని పరాశక్తి పరాశక్తి అని ప్రార్థిస్తుంటున్నాము. ఈ ఆకారములు కాదు పరాశక్తి. నిరాకార సంబంధమైనటువంటి యొక్క సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క శక్తియే పరాశక్తి.
0: Not understanding the full meaning of this parashakti, the omnipresent shakti, we have some form of a goddess and we pray, calling it parashakti.
1: Inka aparashakti anaga chetrajnuni yandu nivasinchetuvanti yokka chaitanya shakti ni aparashakti.
0: Aparashakti can be described by saying that is the shakti which resides, the living force which resides in the kshetra.
1: Anaga aparashakti anaga పరాశక్తి వలె సర్వవ్యాపకం కాకుండా క్షేత్రమనేటువంటి యొక్క దేహమునందు నకసిక పర్యంత్రం మాత్రము సర్వత్రా సంచరించేటువంటి యొక్క వ్యష్టి స్వరూపమైనటువంటి శక్తిని అపరాశక్తి.
0: అన్లైక్ పరాశక్తి విచ్ హ్యాస్ టు బి రిగార్డెడ్ అస్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ బీయింగ్ ఆమ్నిప్రెజెంట్, అపరాశక్తి ఈజ్ వన్ విచ్ ఇస్ కన్ఫైన్డ్ టు ఎన్ ఇండివిజువల్ ది లివింగ్ ఫోర్స్ ఇన్ ది క్షేత్ర ఆర్ ది హ్యూమన్ బాడీ.
1: పరాశక్తి అనగా సమస్తి శక్తి పరాశక్తి.
0: Parashakti is the totality of power.
1: Aparashakti anaga vyasti shakti aparashakti.
0: Aparashakti is the individualized shakti.
1: Kaduka aparashakti aneetundi danini ye vidhanga manam pilustuntunnam antante idi kevalamu aatma shakti leka jeeva shakti ani pilustunnam.
0: Aparashakti has also been called by us as confined to a jeeva, jeeva shakti or the aatma shakti.
1: Inka avidya shakti.
0: The third one is avidya shakti.
1: Avidya shakti anaga కేవలము ఈ మానవత్వం అనేటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పరిచారములు ఎందు పరిసరములు ఎందు కొన్ని పనుల ఎందు తన యొక్క వ్యష్టి ఆశలను పురస్కరించుకుని వాంఛతో అనగా మాయా సంబంధమైనటువంటి యొక్క వాంఛలతో కూడినటువంటిది.
0: అవిద్యాశక్తి ఇస్ రిలేటెడ్ టు ఇల్యూషన్ ఆర్ మాయా బై విచ్ మ్యాన్ గెట్స్ ది స్ట్రెంగ్త్ టు ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు హ్యూమన్ లైఫ్.
1: అనగా దీనిని మనం ఏ రీతిగా మనం పోల్చుకోవచ్చు అంటే అహం దేహాస్మి అనిత్యమై కర్మాచరణ యందు కర్తవ్యాన్ని కాలమునందు అంకితం గావించుకునేటువంటి ఈ క్రియాశక్తియే ఈ యొక్క అవిద్యాశక్తి.
0: ది కెపాసిటీ ఆర్ ది శక్తి టు డూ వర్క్ ఇన్ ది బిలీఫ్ ఇన్ ది ఇల్యూషన్ దట్ యు ఆర్ ది హ్యూమన్ బాడీ అండ్ దట్ ది హ్యూమన్ బాడీ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు సర్వ్. దిస్ ఈస్ అవిద్యాశక్తి.
1: అపరాశక్తి అనేటువంటిది అహం జీవాస్మి అనేటువంటి చేరినటువంటిది.
0: అపరాశక్తి కమ్స్ ఫ్రమ్ యువర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ జీవ అండ్ నాట్ ది బాడీ.
1: పరాశక్తి అనేటువంటిది అహం బ్రహ్మాస్మి అనేటువంటి తత్వం చెందినటువంటి.
0: పరాశక్తి రిలేట్స్ టు ది ఆస్పెక్ట్ వేర్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ బ్రహ్మన్.
1: అహం దేహాస్మి అనేటువంటిది ఒకటి, అహం జీవాస్మి అనేటువంటిది ఒకటి, అహం బ్రహ్మాస్మి అనేటువంటిది మరొకటి.
0: దీస్ త్రీ శక్తిస్ కెన్ బి కేటగరైజ్డ్ యాజ్ అహం దేహాస్మి, అహం జీవాస్మి, అహం బ్రహ్మాస్మి, ది బాడీ అండ్ ది మైండ్ అండ్ ది బ్రహ్మన్.
1: కనుక నీటి బుడగ వంటి ఈ దేహ నిమిత్తమై ఆచరించి ఈ లౌకిక జీవితములందు సుఖ సంతోషములు భోగ భాగ్యములను అనుభవించాలని ఆశించి చేసేటువంటి కర్మల యొక్క పరిణామమే ఈ యొక్క అవిద్యాశక్తి యొక్క పరిణామం.
0: ఆల్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ ఫీలింగ్ హూ యూఆర్ ఎ వాటర్ బబుల్ దట్ యూ ఆర్ ది బాడీ అండ్ దట్ ది బాడీ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ది కంఫర్ట్స్ దట్ యూ గివ్ టు యువర్ బాడీ ఇన్ దట్ ఇల్యూషన్ కమ్స్ ఫ్రమ్ ది అవిద్యాశక్తి.
1: కనుకనే పరాశక్తిని జ్ఞానశక్తి అని చూచాము.
0: పరాశక్తి హ్యాస్ ఆల్సో బిన్ కాల్డ్ ది జ్ఞానశక్తి.
1: అపరాశక్తిని బలశక్తి అన్నారు.
0: అపరాశక్తి ఇస్ బలశక్తి.
1: ఇంకా అవిద్యాశక్తిని క్రియాశక్తి అన్నారు.
0: అవిద్యాశక్తి కెన్ బి కాల్డ్ క్రియాశక్తి.
1: జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటికి కర్తలు ఎవరు?
0: దీస్ త్రీ కేటగిరీస్ జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి. Who is the subject for all these three?
1: జ్ఞానం ఉండినప్పుడే బలము ఏర్పడుతుంది.
0: When there is jnana or wisdom, you can get physical strength.
1: బలము ఉండినప్పుడే క్రియను ఆచరిస్తాం.
0: When there is physical strength or bala, you can do a work.
1: కనుక ఈ మూడింటికి ఏది ప్రధానమైనటువంటిది? జ్ఞానమే ప్రధానం.
0: In all these three, what is the very base? And that is jnana.
1: ఇట్టి జ్ఞానమును మనం అనుభవించినప్పుడు, పొందినప్పుడు, లేక ప్రాప్తించినప్పుడు నానా దేవతు కైవల్యం. అదే మన యొక్క జీవితం యొక్క పరమాశయము, అదే పరమావధి, అదే మన ధ్యేయము.
0: When you reach this stage of wisdom or jnana, then we can say you have reached the destination of your life. That is the end to which you have to go.
1: కనుకని దైవత్వం అనేటువంటి యొక్క జ్ఞానము కానీ లేక జీవతత్వం అనేటువంటి యొక్క బలము కానీ క్రియాశక్తి యొక్క తత్వమైన అవిద్యా చేష్టలు కానీ అన్ని మానవుని యందు త్రిపుటి స్వరూపాన్ని ధరించి ఉంటుంది.
0: Whether it is the strength which comes from wisdom and divinity, or whether it is the strength comes to you as an individual, jiva, bala or physical strength, or the desire to do work with your body, all these three are in a human being together.
1: Triguna swarupudu, trigunatmakamainatvanti tattvamu, trikalatitamainatvanti yokka daivattvamu. Ee moodintikini moola sthanamu manavuni yokka dehame.
0: That is why this triplet of aspects of atma and body and mind have all been called the basis is the human being.
1: Devudanaga veru deshamandunu ledu, devudanaga tanadu deshamandi.
0: God does not exist as a separate entity outside you. God exists in you, in your body.
1: పాపమనగ వేరు పరదేశమున్ లేదు, తాను చేయు పనుల తగిలియుండు.
0: Sin is not something which is outside you in the rest of the world. Sin is closely connected with the work that you do.
1: పుణ్యము కాని పాపము కాని మన యొక్క భావ కర్మల ద్వారానే ఏర్పడుతున్నది కానీ ప్రత్యేకించి ఒక దైవానుగ్రహం చేతనో దైవ ఆగ్రహం చేతనో ఏర్పడినటువంటివి కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం. నిత్య అనిత్య విషయ పరిశీలనే జ్ఞానము.
0: The ability to discriminate between permanent and impermanent.
1: ఏది నిత్యము ఏది అసత్యము అనేటువంటి యొక్క దీనిని నిర్ణయించేటువంటి వారెవరు?
0: What is permanent, what is impermanent? Who is it that has to decide?
1: నీ యొక్క అంతర్భావమే దీనికి ప్రధానమైన సాక్ష్యము.
0: Your internal consciousness is the main witness for this.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There is a small example.
1: మనసు యొక్క వేగము మహా తీవ్రంగా ప్రయాణం చేస్తుంటాడు.
0: Mind is able to travel with a very large speed.
1: ఇది ప్రదేశము చెంతకు పోతున్నదా లేక ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుందా అనేటువంటి విషయాలను చేయాలి.
0: We can ask the question, when the mind travels, is the mind going to the place where it goes or is the mind bringing that destination to itself?
1: నిజముగా విచారణ చేస్తే మనసు ఆ ప్రదేశము దగ్గరికి పోవటం లేదు, ఆ ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుండాలి.
0: If you look at this carefully and in depth, the mind is not going to that place. The mind is making that place come to it.
1: Manamu manasu prayanam chestundadeni bhavistunnamu. Idi chala porapatu.
0: We think that the mind is traveling, but this is wrong.
1: Meeru Bengaluru lo car lo bayaladeri prayanamai vastunnaru.
0: You start in a car in Bangalore and you make the journey.
1: Gokulam daggariki vacheteppatiki putra puttapatti daggariki vachindi anukuntunnamu.
0: When you near Gokulam, you tell yourself, Puttaparthi has come very close to you.
1: Puttaparthi nee daggariki raaledu, neeve Puttaparthi daggariki vachavu.
0: Puttaparthi has not come close to you. You have come close to Puttaparthi.
1: Prayanam chesindetvantidi kevalamu oka jadamainatvanti yokka vastuvule prayanam chestu vastunnayi kaani manasu chaala vegamto potundadani anukuntunnam. Ee yokka bhavanni manam kontha varaku maarpu chesukovali.
0: What is traveling and moving here are the lifeless items, but we think that the mind is traveling.
1: పదార్థముల పైన ఉండినటువంటి వాంఛల చేత నిరంతరము పదార్థాన్ని మనం సమీపానికి తెప్పించుకుంటున్నాం.
0: Because of our desire for various material things, at all times we are bringing those
1: పదార్థముల యొక్క వాంఛనే మనం కొంతవరకు అరికట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ పదార్థములు ఈ మనసును సమీపించవు.
0: If we can control to some extent our desire for materials, those matter will not come to our mind.
1: దీనిని ఆధారం చేసుకునే వేదాంతము మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నాడు. మనసే ఈ బంధమునకు మనసే ఈ మోక్షమునకు మూల కారణం అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ది వేదాంత హస్ సెడ్ దట్ యువర్ మైండ్ అలోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బాండేజ్.
1: ఈ మనస్సు నిరంతరం కూడా నువ్వు మనస్సు అనగా ఏమిటి?
0: This mind which we talk of, what is it?
1: Mananamu chesetuntide manasu.
0: That which thinks is the mind.
1: Sankalpa vikalpaatmakam manaha annadi shastram.
0: The mind has been defined as the conglomeration of desires and sankalpa.
1: Ee sankalpa vikalpalu deni valla kalugutundadi?
0: How, what gives rise to these sankalpas?
1: Ye padartham painanu, ye vishayam painanu, ye vyakti painanu manaku amitamainatvanti yokka vaanchalu undatam chetane ఆ వాంఛనను ఒక స్వరూపకంగా నిరూపిస్తూ ఈ మనస్సు సమీపిస్తూ ఉంటున్నాయి.
0: ఇట్ ఈస్ అవర్ ఇంటెన్స్ లైక్ అండ్ అటాచ్మెంట్ టు ఐదర్ సమ్ పర్సన్ ఆర్ టు సమ్ మ్యాటర్ దట్ దిస్ మైండ్ గివ్స్ ఇట్ అ ఫార్మ్ అండ్ అపియర్స్ టు బ్రింగ్ గో క్లోజ్ టు ఇట్.
1: కనుకని మనస్సును ఇట్టి పదార్థములపైనను విషయములపైనను వ్యక్తులపైనను పోనివ్వకుండా చేసే నిమిత్తమై ధ్యానము అనేటువంటి ఒక దైవం వైపు మరల్చే నిమిత్తము ఈ విధమైనటువంటి యొక్క మార్గమును ఏర్పరుస్తూ వచ్చారు.
0: In order that your mind does not get attached to an individual or to a material thing, jhana or God has been given to you as a sadhana to turn your mind.
1: ఈ ధ్యాన మార్గమును బోధించేటువంటి వారు అనేకంగా ఈనాడు తయారవుతూ వస్తున్నారు.
0: Those who teach this path of jhana or meditation, there are many today in the world.
1: కానీ ఆ ధ్యానమును నేర్పించేటువంటి వారు కానీ ధ్యానమును ప్రబోధించేటువంటి వారు కానీ ధ్యానమును ప్రదర్శించేటువంటి వారు కానీ ఎలాంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉంటుండాలి?
0: But these people who either teach jhana or practice jhana or demonstrate jhana, what kind of strength should they have?
1: Nimita vidhi enu okate untundadi.
0: There is what is called a regulation which has been established.
1: Apara vidhi enu rendu untundadi.
0: The second regulation is apara vidhi.
1: Paripurna vidhi enu moodu okuntundadi.
0: The third state is paripurna vidhi.
1: Ee apara vidhi aneetundi emiti?
0: What is the meaning of the apara vidhi?
1: ఈ అపార విధిని ప్రబోధించేటువంటి వారు మహా ఉత్తములుగా ఉంటుండాలి.
0: Those who teach this method of apara vidhi must be very good people.
1: ఏది ప్రధానమైనటువంటి విషయమో, ఎట్టి కర్మలు మానవుడు ఆచరించాలో, దానిని తప్ప అన్య మార్గంలో ఆ వ్యక్తిని ప్రవేశింప చేయకూడదు.
0: Those the individual should not be allowed to enter any other path except the most important one and except that is most suitable for that purpose.
1: జీవితం యొక్క పరమ రహస్యాన్ని గుర్తించి అందులో అనుభవించి ఆనందించి అన్యులకు బోధించేటువంటి వ్యక్తులుగా ఉంటుండాలి.
0: These individuals must be such that they have complete recognition of the secret of life and that they have understood it and lived in that.
1: ఇది పవిత్రమైనటువంటి యొక్క శాస్త్ర బోధగా ఉంటుండాలి.
0: దిస్ ఇస్ ద సీక్రెట్ టీచింగ్ ఆఫ్ ది శాస్త్రస్.
1: అనగా మానవుడు చేయవలసినటువంటి విధులు ఏమిటి?
0: విచ్ మీన్స్ వాట్ ఈస్ ది టైప్ ఆఫ్ లైఫ్ విచ్ మ్యాన్ హ్యాస్ టు లీవ్.
1: విసర్జించవలసినటువంటి విధులు ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ హ్యాస్ టు గివ్ అప్.
1: ఈ రెండింటినీ కూడాను కొంత విమర్శించి విసర్జించవలసినటువంటి విషయములను విసర్జింపజేసి పొందవలసినటువంటి ప్రాప్తిని అందింపజేసేటువంటి దీనినే నియమ విధి అని చెప్తూ వచ్చారు.
0: To some extent, discuss these things and recognize what is it that man has to give up and what is it that man has to accept and to prescribe them, this is called the niyama vidhi.
1: Paripurna vidhi anaga okka pani cheppite aa paniki aneka rakamulainatundi panulu kuda nu cheyavalasi untuntadi.
0: Paripurna vidhi may be explained by saying, if you are given a task, the fulfillment of that task will require doing many other ancillary things as well.
1: Oka chinna udaharanam,
0: a small example.
1: భోజనం తయారైంది అంటే ఏమి దీని అర్థం?
0: ఇఫ్ ఇట్ ఇస్ సెడ్ దట్ యువర్ మీల్ ఈస్ రెడీ, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్?
1: అనగా కాలహరణము చేయక కాళ్ళు చేతులు కడుక్కొని వంట రూమ్ లో వచ్చి కూర్చోమని దీని యొక్క అర్థం.
0: ది మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ విదౌట్ వేస్టింగ్ టైమ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ టేకింగ్ ది ఫుడ్, వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ కమ్ టు ది డైనింగ్ రూమ్.
1: ఇంతే కాకుండా మనం ఇంకా కొన్ని రకమైనటువంటి ఉదాహరణలు ఎన్నో తీసుకోవచ్చు.
0: Not only this, we can give several examples to explain.
1: ఈనాడు ఒక టీ పార్టీ పెట్టాలని సంకల్పించుకున్నాం.
0: Today we want to arrange a tea party.
1: కానీ టీ పార్టీ అనుకున్నంత మాత్రం చేత టీ పార్టీ జరగదు. దీనికి అనేక సామగ్రిని ప్రోగు చేసుకోవాలి.
0: Just by wanting to organize a tea party, you cannot have it.
1: ఈ ప్రోగు చేసుకున్నటువంటి సామగ్రితో అనేక రకమైనటువంటి క్రియాకలాపాలు సర్పోవాలి.
0: You have to collect so many ancillaries which are required for the tea party.
1: ఇవన్ని చేసిన తర్వాత కప్పు సాసరు టేబుల్ అన్ని స్పూన్లు అన్ని తయారు చేసుకోవాలి.
0: After collecting all these ingredients, you have to prepare your table, your cups, your saucers.
1: ఈ రకమైనటువంటి యొక్క అనేక కర్మలతో కూడినటువంటిదే ఈ లక్ష్యమైనటువంటి ఒక కర్మ.
0: This final objective of a tea party is something which is a conglomeration of all these ancillary tasks.
1: అన్నము తినాలనుకున్న తక్షణమే ఆహారము మన టేబుల్ పైకి రాదు.
0: If you want to take your meal, immediately food is not going to come to your table.
1: దీనికి అనేక కర్మలు ఆచరిస్తూ అనేక పదార్థములు ప్రోగు చేసుకుని మనము దానిని ఏ రీతిగా పరిపక్వానికి తెప్పించుకోవాలనేటువంటి క్రియను ఆచరించి ఈ విధమైనటువంటి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ బలశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే పూర్ణ నియమము అని చెప్పుకుంటూ వచ్చారు.
0: Many things have to be collected, they have all to be put together, cooked and prepared, and all the necessary work has to be done before you can have your meal. In this manner, the kriya shakti and the jnana shakti, all that has to be put together. This is the final name for the shakti which we are describing.
1: ee aaharamu chesetvantidi kriya shakti.
0: The work that you do in preparing the food can be called kriya shakti.
1: ee cheyabadinchetvanti yokka deha shakti, idi bala shakti.
0: The ability to do all that work by your body can be called the balasakti.
1: ఏ విధంగా కాఫీ చేయాలి అనేటువంటి విచారణ చేసేటువంటిది జ్ఞానశక్తి.
0: In what manner can we achieve this destination is called జ్ఞానశక్తి.
1: కరకు జ్ఞానశక్తి బలశక్తి క్రియాశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వమే పూర్ణ విధి అని.
0: The combination of జ్ఞానశక్తి క్రియాశక్తి and బలశక్తి will be described as పూర్ణ విధి.
1: ఈ పూర్ణ విధి యందు పూర్ణుడై ఉండాలి.
0: In this Purna Vidhi, one has to have no defect. One has to be totally
1: efficient. Purna Vidham, Purnat Purna Mudachyate annadu.
0: This has been described by saying, Purna Madam, Purna Midam. That is complete and total. This is complete
1: Purnam
0: and total.
1: Purna Madam, Purna Madam, Migilinadi Purname, Tisinadi Purname.
0: From an infinite totality, if you remove another infinite totality,
1: what remains?
0: Many times I have given you an example for this.
1: Manam oka kottuku poyi, ఒక మనము బెల్లం తీసుకున్నాము.
0: వి గో టు ఎ షాప్ అండ్ వి టేక్ ఎ మౌండ్ ఆఫ్ జాగరీ.
1: ఈ మనువు బెల్లము ఇంత పెద్ద ముద్దగా ఉంటుండాలి.
0: దిస్ మౌండ్ ఆఫ్ జాగరీ ఈజ్ ఎ హ్యూజ్ బ్లాక్.
1: ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాము, అందులో ఏదో చిన్న కొంచెం ముక్క తీసేసాము, కాఫీలో వేసాము, కాఫీ చేసుకున్నాము.
0: వి టేక్ దిస్ మౌండ్ ఆఫ్ జాగరీ హోమ్ అండ్ టేక్ ఎ స్మాల్ బిట్ అవుట్ ఆఫ్ ఇట్ పుట్ ఇట్ ఇన్ కాఫీ.
1: అయితే ఇంత ముద్ద నుంచి అంత ముక్క తీసినంత మాత్రం ఈ టీపు తగ్గిపోలేదు.
0: Because we have taken a small bit from this total rock,
1: mudda yokka pramanam taggindi kaani deeni yokka madhuryam yokka ruchi yokka balam emaatramu taggaledu.
0: The quantity of jaggery has come down, but the quality of sweetness has not been decreased.
1: Ee mukkalo ye vidhamainatundi teepu unnado aa muddalo kudano adhe teepu untundi.
0: The same sweetness that is present in this bit of jaggery is also present in the big rock.
1: Ee mudda mukkalo ye teepu untundado kaafilo kudano adhe teepu untundi.
0: The same sweetness which is present in the big rock and the small bit is present in the coffee.
1: Ee gunam aneetundi teepu yokka gunamu sarvatra purnangane untundadi.
0: This quality of sweetness is totality in the beginning and totality in the end also.
1: దీనిని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్చతి.
0: దిస్ ఈస్ వాట్ ఇస్ మెంట్
1: అది పూర్ణమే ఇది పూర్ణమే అది పూర్ణమే.
0: దట్ ఈస్ టోటల్ అండ్ ఇన్ఫినిట్. దిస్ ఈస్ టోటల్ అండ్ ఇన్ఫినిట్. అండ్
1: ఈ పూర్ణత్వం ఎక్కడ ఉంచి వస్తుందంటే క్వాలిటీలో ఉంటుంటది కానీ క్వాంటిటీలో కాదు.
0: దిస్ టోటాలిటీ వేర్ డస్ ఇట్ ఎగ్జిస్ట్? ఇట్ ఈస్ ఇన్ క్వాలిటీ అండ్ నాట్ ఇన్ క్వాంటిటీ.
1: కనుక మానవుని యొక్క క్వాలిటీ ఏమిటి? పూర్ణం మత పూర్ణమిదం వాటం అది ఇది రెండు కూడా పూర్ణమి.
0: వాట్ ఈస్ మ్యాన్స్ క్వాలిటీ? దాట్ ఈస్ ఇన్ఫినిట్. దిస్ ఈస్ ఇన్ఫినిట్. బోత్ ఆర్ ఇన్ఫినిట్.
1: కనుక పరిపూర్ణుడు కావాలి అనేటువంటి యొక్క ప్రబోధన సలిపేటువంటి గురువులే పరిపూర్ణ విధులు అనుకుంటూ వచ్చాం.
0: సో వెన్ వి సే దట్ మ్యాన్ హ్యాస్ టు బికమ్ ఎ టోటల్ పర్సనాలిటీ, వి మీన్ దట్ ది గురు ఈస్ ది ఓన్లీ టోటల్ పర్సనాలిటీ.
1: మానవుని యొక్క పరిపూర్ణత్వం ఎప్పుడు?
0: When does man become total?
1: మరణించిన తర్వాత పరిపూర్ణుడవుతామా? కాదు కాదు.
0: We do not become total after death.
1: జీవితమునందే పరిపూర్ణుడు కావాలి.
0: One has to attain this totality only during
1: సజీవులయందే పరిపూర్ణం నీ పెట్టాలి.
0: One should exhibit this
1: గుర్తించాలి.
0: Totality. One should recognize this in living people.
1: పరిపూర్ణతను మనం వరించాలి.
0: We should accept totality.
1: పరిపూర్ణతను మనం భ్రమించాలి.
0: We should also think of it.
1: పరిపూర్ణములో నివసించాలి.
0: We should live in that.
1: పరిపూర్ణులు కావాలి.
0: We must become total.
1: పరిపూర్ణ ప్రేమ యందే పరిపూర్ణత్వం ఉంటుండాలి.
0: It is only in the totality of love.
1: ప్రేమ ఎక్కడ ఉండునో అక్కడ ద్వేషం ఉండుటకు వీలు కాదు.
0: Where there is love, there cannot be hatred.
1: కనుకని ప్రేమను మనం పెంచుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి యొక్క ఈ పారమార్థిక మార్గం నందు మనం ప్రవేశించాలని సత్యాన్ని గుర్తించాలి.
0: ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ దిస్ టోటల్ లవ్ వీ హావ్ టు ఎంటర్ దిస్ పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: ఈనాటి సాధకుని యొక్క పరిపూర్ణత్వం కానీ ప్రసన్నత్వం కానీ ప్రేమలు కానీ ఎంతవరకు ఉంటుంటాయంటే ధ్యాన రూమ్ లో కూర్చున్నంత వరకు ఫోటో కోసం పెట్టినట్టుగా నగుముఖము పెట్టుకుని ఉంటుంటాము. కేవలం ఈ ప్రదర్శనల కోసం వచ్చేటువంటి యొక్క ఇది కాదు, మనం ప్రసన్నతలు కాదు. ఒక జానము రూమ్ లో ఉండినంత వరకే మనం ప్రసన్నులు కాదు. జపములు చేసినంత వరకే మనం ప్రసన్నులు కాదు. సర్వదా సర్వకాలేశో సర్వత్రా ప్రసన్నత. ఎక్కడ చూసినా కూడా నువ్వు ప్రసన్నులై ఉంటుండాలి. జానం చేసే సమయంలో చక్కగా ప్రసన్నులుగా ఉంటుండి బయటికి వచ్చి నౌకరుల పైన భార్య పైన ఇంకోరు పైన ఇంకోరు పైన కోపం చేస్తుంటుంటే నీ ధ్యానం ఎంతవరకు? మార్నింగు పొద్దున్నే లేచిన తక్షణమే యోగము, మధ్యాహ్నము సంపూర్ణంగా భోగము, రాత్రికి రోగము. మూడు కాలములు యందు మూడు రూపాన్ని ధరిస్తే మనకి ఇంక త్యాగం ఎట్టవుతుంది? మూడు కాలములు యందు కూడాను త్యాగి కావాలి, మూడు కాలములు యందు కూడాను యోగి కావాలి. ఓ
0: The kind of total love that we see today is seen only in dhyana. When a man sits in dhyana, he smiles as if he is posing for a photograph. As soon as he comes out of the dhyana, he becomes very angry, either with the servants or with his wife, and all his smile has disappeared altogether. The kind of dhyana and the smile which we should have should be at all times and under all circumstances, one should smile, one should show love and not give place to hatred at all.
1: దివ్యాత్మ స్వరూపులారా, ఈనాడు ఆస్తికత్వం అంతా కూడాను వ్యాపార రంగంగా కూడాను కొంతవరకు తేలిపోతుంటున్నాడు.
0: దివ్యాత్మ స్వరూప టుడే ది ఫెయిత్ అండ్ బిలీఫ్ హావ్ ఆల్సో బికమ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ బిజినెస్.
1: దైవత్వం అనేటువంటి దాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా ప్రార్థనలు సలుపుతున్నారు.
0: Without recognizing God and divinity in any manner, they are performing prayer.
1: తాను దైవము స్థాయికి చేరాలి కాని దైవాన్ని తన స్థాయికి తిప్పించుకోకూడదు.
0: Man should reach the heights of God, but God should not be pulled down to the level of man.
1: ఏ పవిత్ర క్షేత్రమును దర్శించినప్పటికీ అక్కడ ఏదో తన యొక్క వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఉంటాడు.
0: Whatever pilgrim center one may go to, there also the pilgrim is only entering some kind of business.
1: ఈ వ్యాపారం ఎటువంటిది?
0: What kind of business is
1: this? ఇవి నిజంగా సహజంగా ప్రతి మానవుడు కూడాను గుర్తించవలసినటువంటి విషయం.
0: These are things which every human being should recognize.
1: తిరుపతికి పోతుంటాం.
0: We go to Tirupati.
1: Rameswaram potuntam.
0: We go to Rameswaram.
1: Badriki potuntam.
0: Go to Badri.
1: Amarnathiki potuntam.
0: We go to
1: Kedarnathiki potuntam. Potuntam potuntam dabbunu kharchu pettukoni ee kharchaina dabbanta kuda nu tirigi bhagavantun daggu nunchi teppinchukotaani prayatnam chestuntam.
0: We go to Kedarnath, Badrinath. We spend a lot of money and go on traveling, and we make every attempt to recover all the money we have spent on
1: traveling. Hey Srinivasa, నాకు ఈ కష్టాలు తీరి లాటరీలో టికెట్ ఫస్ట్ క్లాస్ నాకు వచ్చి అనేక విధమైనటువంటి వస్తుందంటే నేను తిరిగి వచ్చే వారమే నీకు వచ్చి నా తల వెంట్రుకలు అందిస్తాను అంటుంటాడు. ఉచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతుంటారు ఈనాడు.
0: We pray to the Lord, oh Srinivasa, I will get back the money I have spent. If in the next week, in the lottery, I will gain a substantial amount of money, I will return to you and I will give my hair as an offering.
1: Nijamuga daivatvanne gina gurtinchinatundi vaadaithe ilanti korakalu kodataniki poonukuntada?
0: Offering such mean hair, we want to get back wealth from God. Truly, if one understands God, will he make such mean desires?
1: Nijamuga itti vaaru daivaniki kuda nu daga chestunnaru.
0: Such people truly are deceiving the God.
1: దైవము నీ వెంట్రుకలు కోరుతున్నాడా, లేక నీ ముడుపులను ఆశిస్తున్నాడా, లేక నీ ఆస్తిపాస్తులను ఆశిస్తున్నాడా? లేదు లేదు.
0: Is God wanting to get your hair? Is God wanting to get your offering? Is God wanting to get your wealth? No.
1: దైవము నిరంతరము కూడాను నిర్మలమైన నిశ్చలమైన నీ ప్రేమను ఆశిస్తున్నాడు.
0: God has always been wanting always to get your unwavering and pure love.
1: అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి దైవమును ఈ విధమైనటువంటి వ్యాపారంలో దించి తాను కూడాను తన పెడమార్గమును పట్టి తన యొక్క గమ్యం ఏమిటో మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు.
0: బై డ్రాగింగ్ గాడ్ హూ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఇన్ టు సచ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ హీ ఈజ్ ఆల్సో ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్ అండ్ టేకింగ్ ది రాంగ్ పాత్.
1: అనేక మంది 199 ఈ కోవకే చెంది ఉంటున్నారు.
0: 99 out of 100 పీపుల్ బిలాంగ్ టు దిస్ కేటగిరీ.
1: ఏదో ఒక ఫలమును ఆశించే భగవంతుని ప్రార్థిస్తున్నారు.
0: They pray to God only because they want to get some benefit.
1: ఈ ఫలమును ఆశించి వస్తువులను ఆశించి ఫలం క్రియా ఫలమును కోరి ప్రార్థన చేసేటువంటి వారు భగవద్ భక్తులు అవుతారా?
0: Desiring material benefit and praying to God, will they be devotees of God?
1: ఇది వస్తు భక్తులుగా ఉంటున్నారు.
0: They will only be devotees of the material.
1: పదార్థములకు భక్తులుగా మారిపోతున్నారు.
0: They become devotees of matter.
1: నిజమైనటువంటి భక్తులు భగవంతుణ్ణి మాత్రమే కోరాలి.
0: True devotees will want to get only God.
1: నీవే తప్ప ఇతప్పరం వెరుగ మన్నింపందగు దీనిని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించి భద్రాత్మక అని ఆనాడు కరిరాజు కూడాను కోరాడు.
0: That day the king of the elephants said, I know no other path except the divine path. Come and save me. I have no other path.
1: ఎప్పుడు ఈ ప్రార్థన చేశాడు? తన భుజబలం ఉండినంత వరకు కూడాను కోరాడారు కరిమకరి.
0: When did he offer this prayer? So long as he had his own physical strength, he went on struggling with the crocodile.
1: Kriya shakti tho poradadu, deha balamuto poradadu. Ee rendu balamulu poyyetappudiki gnana balamu praveshinchindi.
0: When the kriya shakti and the bala, physical strength has all disappeared and vanished, then wisdom dawned on that elephant.
1: Aanade ee gajaraju దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడా దర్శిస్తూ వచ్చాడు.
0: దట్ డే ది ఎలిఫెంట్ కింగ్ హ్యాడ్ ది విజన్ ఆఫ్ డివినిటీ.
1: కనుక మనము చేసేదన్ని పూజలు, అన్ని వ్రతములు, అన్ని ధ్యానములు దైవాన్ని పొందే నిమిత్తమై ఉంటుండాలి, కానీ పదార్థాలు పొందేటువంటి నిమిత్తమై ఉంటుండకూడదు.
0: ఆల్ ది పూజాస్ అండ్ ఆల్ ది ధ్యాన విచ్ వి హావ్ వి షుడ్ ప్రే టు రీచ్ గాడ్ బట్ నాట్ టు గెట్ మెటీరియల్ బెనిఫిట్.
1: కనుకనే ప్రహ్లాద వికుడును అదే చెప్పాడు, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదము చెప్పేటి గురుడు గురుడు, తండ్రి హరి చేయరుమనేడి తండ్రి తండ్రి అన్నాడు.
0: That is why Prahlada has also said, what describes God is the real description, and the father who tells you to reach God is the real father, the guru who teaches you wisdom is the real guru.
1: Kanukani manamu bhakti bhakti ani bhajanalu chestunnamu, dhyanamulu chestunnamu, japamalalu tripputunnamu, yogamulo kucchuntunnamu, ivanni kudunu kevalamu tananu ponde nimittamai chesetunte yokka prakriyalu anetunte satyanni manamu drudamga visvasinchali.
0: In the name of devotion, we participate in bhajans, we participate in japa, we participate in yaga. We should clearly and strongly understand that these are only ways and paths to reach God. And
1: bhava, raga, taalamulu sammilitamai povali daivattamulo.
0: In divinity, bhava, raga, taala, that is the thought, the tune and the timing, they should all coincide.
1: దీనిని త్రిమూర్తి స్వరూపమని కూడా నిరూపించారు.
0: This has also been described as the form of the త్రిమూర్తి.
1: త్రిమూర్తి అనగా ఏమిటి? మూడు తలలు ఉన్నటువంటి వాడు గాని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మనం భావిస్తున్నాం కాదు. విష్ణు అనగా సర్వవ్యాపకత్వం అనేటువంటి జ్ఞానశక్తి.
0: We think by the word త్రిమూర్తి that there is some form which has got three heads. That is not so. This consists of the omnipresence.
1: భావములు సృష్టించేటువంటి ఒక క్రియాశక్తియే బ్రహ్మ.
0: The క్రియాశక్తి which creates the thought, that is బ్రహ్మ.
1: సంపూర్ణమైనటువంటి దేహబలం అందించేటువంటి ఒక ఈశ్వరత్వమే బలశక్తి.
0: దట్ విచ్ గివ్స్ యు ది టోటల్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
1: కనుకనే జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తిని మూడింటిని ఏకం చేసి నీవు ప్రార్థనలు సల్పాలి.
0: దట్ ఈస్ వై యువర్ ప్రేయర్స్ అండ్ యువర్ ధ్యాన షుడ్ కన్సిస్ట్ ఆఫ్ హార్మోనైజింగ్ యువర్ త్రీ ఆస్పెక్ట్స్, ది జ్ఞానశక్తి, ది క్రియాశక్తి అండ్ ది బలశక్తి.
1: దీనిని త్రిపుటి, త్రిగుణం, త్రిదళాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం అన్నారు. ఈ త్రిదళం అనేటువంటి ఒక బిల్వం ఉంటుంటుంది, మూడు ఆకులుగా ఉంటుంటుంది, కానీ తొటము ఒక్కటే.
0: ది హార్మోనైజింగ్ ఆఫ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, జ్ఞానశక్తి, ది బలశక్తి అండ్ క్రియాశక్తి, దిస్ ఈస్ రిప్రజెంటెడ్ సింబాలికలీ బై ది త్రిదళ. త్రిదళ హ్యావింగ్ వన్ కామన్ స్టెమ్, ఆల్ ది త్రీ షుడ్ బి హార్మోనైజ్డ్ ఇన్ టు వన్.
1: మనము బిల్వపత్రి వేస్తున్నామే కానీ బిల్వపత్రిగా మనం తయారు కావటం లేదు.
0: We are only using this tridala, the bilvapatri, in our puja, but we are not transforming.
1: Trishulani chustunnam gaani trishulam yokka tattvanni artham chesukovatam ledhu.
0: We are seeing the trident, the trishula, but we do not understand its significance.
1: Anaga gnana shakti, bala shakti, kriya shakti moodinti endukodunu okkate aadharamainatundi stambham untundali.
0: The meaning of this is that in the gnana, bala and kriya shakti we should have the same origin and stem.
1: Kanukani ఆధారము, ఆధేయము ఈ రెండింటి యొక్క తత్వాన్ని గుర్తించుకుంటుంటే మన యొక్క ధ్యేయమును మనం చెందగలటానికి ఏమాత్రము కూడా సందేహం ఉండదు.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ది కంటెంట్ అండ్ ది కంటైనర్ దట్ ఈస్ ది బేస్ యాజ్ వెల్ యాజ్ ది కంటెంట్స్ దేర్ విల్ బి నో డిఫికల్టీ వాట్స్ ఎవర్ ఫర్ అస్ టు రీచింగ్ ది గోల్.
1: ఇక్కడ ఆధారం ఏమిటి, ఆధేయం ఏమిటి?
0: What is the content here and what is the container?
1: ఆధారమే లేకపోతే ఆధేయముల యొక్క మార్పే మనకు సంభవించదు.
0: Without the basis cannot change.
1: ఈ వెండినే లేకపోతే ఈ టంబ్లరే రూపం ధరించడానికి వీలు కాదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో బేస్ ఆఫ్ దిస్ సిల్వర్ వీ కెనాట్ గెట్ దిస్ ఫార్మ్ ఆఫ్ ఎ టంబ్లర్.
1: ఈ వెండిని అనేక రకమైనటువంటి ఒక రూపనామములుగా తీర్చిదిద్దుకోవచ్చు.
0: దిస్ సిల్వర్ కెన్ బి మేడ్ ఇన్ టు డిఫరెంట్ ఫార్మ్స్.
1: కానీ ఆధారమైనటువంటి యొక్క వెండి మాత్రం ఏనాటికి మార్పు చెందదు.
0: దిస్ సిల్వర్ విచ్ ఇస్ ది బేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ కెనాట్ చేంజ్.
1: దీనిని ఉపాదాన కారణము అన్నారు వస్తువులను.
0: This has also been represented by saying
1: nimitta karanam annaru daivatvanni.
0: The divinity has been described as the
1: nimitta karaname lekapothe upadhana karanam e matram kudanu manaku labhinchadu.
0: If there is no basis of divinity, it is not possible for us to get this base for
1: kadukane ee anninti yokka ekatvanni manamu anubhavinche nimittamai ee pavitramainatundi margaanni avalambinchi chitta shuddhini kaliginchukotaniki prayatninchali.
0: For us to experience the oneness of all these things, we shall have to take this sacred path by which we can cleanse our chitta.
1: Krishna Iyer cheppadu, cost of humanity, there is only one religion, religion of love. There is only one language, language of the heart. There is only one God, is omnipresent.
0: Krishna has said that there is only one religion, that is the religion of love. There is only one caste, that is the caste of humanity. And there is only one God, that is the
1: omnipotent. ఈస్ట్ నుంచి వచ్చారు, వెస్ట్ నుంచి వచ్చారు, నార్త్ నుంచి వచ్చారు, సౌత్ నుంచి వచ్చారు, ఇతర దేశం నుంచి కూడా వచ్చేసారు. కానీ మార్గములు ఎన్నెన్నో దాటుకుని వచ్చారు. చేరటం మాత్రము పూర్ణచంద్ర హాల్ లో అందరూ ఒక్కటిగా చేరారు.
0: We must recognize that these are all the paths to reach the same destination. For instance, people have come from east, from west, from north, from south. They have taken different paths. Although the paths are different, they have all reached the same destination, Purnachandra Auditorium.
1: ఇది నిజమైనటువంటి ఆధ్యాత్మికానికి సరియైనటువంటి మూల సూత్రం.
0: This is the real basis for the spirit of ఆధ్యాత్మ.
1: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే, వస్త్రభేదము వేరు, వస్తు ఒకటే.
0: The religions are all different, but the path is the same to the destination. The cloths are different, but the base of the clothing is the same.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే, పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
0: The ornaments are different in form, but the gold that makes the ornaments is the same. The cattle may have different colors, but the milk that comes from the cattle is all the same.
1: Jeevajantulu veru jeevundu okkade, jati neetulu veru janmam okkate.
0: The jeevas are different, but the content of the jeevas is the same. The sect and the creed may be different, but the human being is the same.
1: Darshanamulu veru daivambu okkade, pujajatulu veru poojalu okkate.
0: The visions of divinity may be different, but God is one and the same. The flowers with which you worship God are different, but the worship is the same.
1: Teliyalekanu manavu telividappi bratuku kosamu bahu bada badulairi.
0: Man
1: బ్రతుకు కోసమని ఇన్ని రకములైనటువంటి మార్పులు, ఇన్ని రకములైనటువంటి కూర్పులు, ఇన్ని రకమైనటువంటి యొక్క అసాధనలు కూడా అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: Man without understanding this fundamental truth is having so many difficulties, accepting so many paths and troubles in his life.
1: Bratuku kosam, deni kosam bratuku?
0: This is for living. What for is the life?
1: Chirakalamu untundalani bratuku kosama?
0: Do we want to live long?
1: Aashinchavalsinatundi dirgha jeevitam kaadu, divya jeevitanni aashinchali.
0: What we have to desire is not long life but divine life.
1: పొందవలసినటువంటిది ఆత్మానందాన్ని పొందాలి, కానీ విషయానందములు కాదు.
0: వాట్ వి వాంట్ ఈస్ ది బ్లిస్ ఆఫ్ ఆత్మ బట్ నాట్ మెటీరియల్ హ్యాపీనెస్.
1: వస్తువును భుజం పైన పెట్టుకున్నా బుద్ధి భగవంతుని పైన పెట్టాలి.
0: ఈవెన్ ఇఫ్ వి హ్యావ్ ది మ్యాటర్ ఆన్ అవర్ షోల్డర్స్, అవర్ థాట్ మస్ట్ బి ఆన్ గాడ్.
1: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, పవిత్రతను, జ్ఞానతత్వాన్ని అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: దిస్ డివినిటీ అండ్ దిస్ సేక్రెడ్నెస్ అండ్ విజ్డమ్ వీ షుడ్ ట్రై అండ్ అండర్స్టాండ్.
1: ప్రేమ స్వరూపులారా, అందరి యందు ఇలాంటి వాంఛ, ఇలాంటి ఆశయము అనంతంగా ఉంటున్నది. అయినప్పటికీ వారికి సరైనటువంటి మార్గమును, సరైనటువంటి యొక్క విషయమును తెలిపేటువంటి వారు అరుదు కావటం చేతనే ఈ మార్గానికి భిన్నంగా నడుస్తూ వస్తున్నారు.
0: ప్రేమ స్వరూప, సచ్ థాట్స్ అండ్ సచ్ డిజైర్స్ ఆర్ ప్రెసెంట్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ వన్, బట్ బికాస్ దేర్ ఆర్ నాట్ పీపుల్ ఎనఫ్ హూ కెన్ టెల్ దెమ్ వాట్ ఈస్ ది రైట్ పాత్ ఫర్ ఫ్రక్టిఫైయింగ్ దీస్ థాట్స్, దే ఆర్ టేకింగ్ ది రాంగ్ పాత్.
1: కనుక పుష్టి వ్యక్తి అనేటువంటి యొక్క దైవత్వము సర్వత్రా ఉంటున్నది అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించండి.
0: We should recognize the truth that divinity, which is the objective of these pushti class of people, are, is present, is omnipresent.
1: కేవలము ఒక మర్యాద శక్తి అనేటువంటి యొక్క ఈ దేహము ఈ స్టేజ్కి వచ్చినప్పుడు పూర్ణచంద హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంటుంటాయి.
0: జస్ట్ వెన్ వాట్ మే బి డిస్క్రైబ్డ్ ఎస్ ది మర్యాద శక్తి దిస్ బాడీ కమ్స్ ఇన్ టు ది ఆడిటోరియం, దెన్ ది పూర్ణచంద్ర హాల్ బికమ్స్ వెరీ క్వైట్.
1: ఈ యొక్క మర్యాద శక్తి అనేటువంటిది మందిరంలో ఉంటున్నప్పుడు ఈ పూర్ణచంద హాల్ అలజడగా ఉంటుంటాయి.
0: But when this body, the Maryada Shakti, is in the Mandir, then the Purnachandra Hall is quite noisy.
1: ఈ రెండు భేదములు ఉండినంతా వరకు కూడాను జ్ఞాన సిద్ధి మనకు లభించదు.
0: So long as we confine ourselves to these two stages, we will not become wise.
1: అడవుల యందున్న, ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటబడియున్న, ఎక్కడుండినప్పటికీ ఈ యొక్క పుష్టి శక్తి అనేటువంటిది ఉన్నదేని సత్యాన్ని గుర్తించి మన యొక్క డిసిప్లైన్ క్రమశిక్షణను నడుచుకుంటూ రావాలి.
0: వెదర్ యు ఆర్ ఇన్ ది స్కై ఆర్ ఇన్ ది వాటర్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఇన్ ఎ టౌన్ ఎనీవేర్ యు మే బి రికగ్నైజింగ్ దట్ దేర్ ఈస్ దిస్ పుష్టి శక్తి ది ఆమ్నిప్రెసెంట్ డివినిటీ వీ షుడ్ కండక్ట్ అవర్ లైఫ్.
1: తిరుపతికి పోయి ఏ రీతిగా బొచ్చునిచ్చి ఉచ్చ కోరికలు కోరుతుంటామో ఆ విధంగా ఉండినట్టుగానే ఉంటుంటుంది. ఇక్కడ కూడా స్వామికి దగా చేసినట్టుగా ఉంటుంది. స్వామి ముందు ఒక నటన, స్వామి వెనుక మరొక నటన, ఇది దగా కాదా?
0: లైక్ గోయింగ్ టు తిరుపతి అండ్ ఆఫరింగ్ వన్స్ హెయిర్ హియర్ ఆల్సో ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ స్వామి దే డిసీవ్ స్వామి టు బీ ఇన్ వన్ వే ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ స్వామి అండ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ టోటలీ డిఫరెంట్ మేనర్ ఇన్ హిస్ అబ్సెన్స్ ఈస్ దిస్ నాట్ డిసీట్?
1: కనుక ఇట్టు చిన్న చిన్న విషయంలో ఎందుకు కూడాను మనం అతి జాగ్రత్త వహించాలి, సర్వత్రా ఉంటుండాలి. ఎందుకంటే దైవత్వము నిశ్శబ్దములోని శబ్దమే దైవత్వం.
0: ఈవెన్ ఇన్ సచ్ స్మాల్ మ్యాటర్స్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ కాషియస్. ది రీజన్ ఈస్ ఇన్ సైలెన్స్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ వాయిస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ సైలెన్స్.
1: బాహ్య శబ్దమును ఏనాడు మనం స్తంభిస్తామో అప్పుడే దైవత్వం అనేటువంటి యొక్క గింకార ఓంకారముల యొక్క శబ్దమును మనం శ్రవణం చేస్తాము.
0: The moment we give place to listening to outside sounds then and close them off then only you can hear God.
1: ఏదైనా ఒక శబ్దంగ ఉంటుంటే మన దగ్గర వచ్చి మాట్లాడేటువంటి వారి యొక్క పలుకు కూడా మనకు వినిపించదు.
0: ఇఫ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ నాయిస్ ఇన్ ది ఎయిర్ ఈవెన్ ఇఫ్ వన్ కమ్స్ క్లోజ్ టు యు అండ్ స్పీక్స్
1: కానీ దైవత్వం ఎలాంటి వాడు అణోరణీయాన్ మహతో మహీయాన్ అణుతత్వంలో కూడా ఉంటున్నాడు. కనుక మనము అణుతత్వాన్ని మొట్టమొదట అభివృద్ధి గావించుకున్నప్పుడే ఘనత్వం అనేటువంటి దాన్ని మనము అనుభవించడానికి వీలవుతుంది.
0: God's aspect is such that he is present as a small tiny thing in small things and as an infinite thing in big things. So when we accustom ourselves to listening to small things we can then only experience the infinite.
1: కనుక నీ భగవంతుడు నీ చుట్టూ కూడా ఉంటున్నాడు.
0: God is present all around you.
1: అతని యొక్క నడకలు కూడాను నీకు వినిపించాలి.
0: He is moving his footsteps.
1: ఆ నడకలు నీకు వినిపించాలంటే బాహ్య శబ్దాన్ని సంభిప్పు తీసుకోవాలి.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 24th of November 1980.

0: There cannot be any happiness and security. Listen to this word, the son of Bharat.
1: Vidyarthulare.
0: Students.
1: Prema anu padamu. Teliyani manavudu ledu.
0: There is no human who doesn't know this word, love.
1: Vishyamantayu ee premalo imidi unnadi.
0: The entire universe is contained in this love.
1: Premaku premaye saati.
0: Love is equal to love only.
1: Deenini varninchutaku bhasha ledu.
0: No language can describe it in full.
1: Okavela prayatninchinanu padamulu chikkavu.
0: Even if one makes an attempt to describe, he would not find vocabulary.
1: Yathovacho nivartante apraapya manasasah. Manasunaku kani vaakkunaku kani atitamainatundi ee prema.
0: Therefore love is beyond the comprehension of the mind and the description by word.
1: Anirvachaneyam prema annadu Naradudu.
0: Narada said, love is indefinable.
1: Itti vachanamunaku bhavamunaku talampunaku atitamainatundi prema tattvanni saamanyamaina manavudu prakrutamaina jeevitamulo భౌతికమైన జగత్తునందు ఏ రీతిగా పొందగలడు, ఏ రీతిగా దీనిని అర్థం చేసుకోగలడు?
0: దిస్ లవ్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ ద మైండ్ అండ్ ద వర్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ ఎ కామన్ మ్యాన్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెస్ దిస్ లవ్?
1: ఈ ప్రేమ దివ్యమైన దైవత్వం నందు మాత్రమే ఇది ప్రకటించుతుంది.
0: దిస్ లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ manifest in the divine.
1: Idi kevalamu oka dikshuchika yantram vantadi.
0: It is like a compass.
1: Ee dikshuchika yantramu ekkada pettinappatikini idi uttaram vaipune tirugutu untadi.
0: The compass, wherever you may keep it, is it always directs itself towards
1: adhe vidhamugane nitya satyamainatundi prema tattvamu nirantaramu daivam vaipune prayanam salputu untadi.
0: Therefore the eternal truthful love is always directed towards God.
1: Intiye kaadu,
0: not only this,
1: algebra number vantidi.
0: It is like an algebra number.
1: Idi ye vidhamuga varninchinappatikini enni sankhyalu pettinappatikini itu vaipuna atu vaipuna samangane untuntadi.
0: You may put any number on either side, but it remains same.
1: Tailamu deepamunu veligistundi.
0: It is the oil that lights the lamp.
1: Prema jeevitanni veligistundi.
0: It is love that lights the life.
1: Itti prema tattvanni manavudu gurtinchavalanna chaala kashtam.
0: It is very difficult for a human being to realize this love.
1: Ee naadu bhautika jagattunandu prakrutamainatundi jeevitamulo anubhavinchetundi prema kevalamu premaga bhavistunnaru manavulu.
0: Human beings consider this love which he enjoys and experiences in the physical transient world as true love.
1: Idi prema kaadu,
0: is not love at all.
1: Idi prema ani anipinchukodu.
0: You cannot call it love.
1: Talli dandrula prema gaani, talli biddala prema gaani, leka bharya bhartala prema gaani, ivanni kudunu kevalamu anuragamunu sambandhinchinave gaani aatma sambandhamaina prema tattvamu kaadu.
0: The love between the mother and father, mother and the child, the husband and the wife, that's only attachment. You cannot call it love.
1: Idi moham ani kudanu cheppavachchu.
0: You can also call it attachment, moha.
1: Idi dehamunaku sambandhinchine maatrame kaani aatmaku sambandhinchindi kaadu.
0: The attachment relates to the body and but not to the spirit.
1: Dehamunu premistunnaru,
0: we love the body.
1: Adhikarinni premistunnaru,
0: we love the one in authority.
1: Antastulanu premistunnaru,
0: we love status.
1: Kaani ivanni enta varaku,
0: how long they last.
1: Deham undinanta varaku premistaru,
0: we love so long this body exists.
1: Adhikaram undinanta varaku premistaru,
0: we love so long we are in position.
1: Manavattvam aneetundi jeevitham undinanta varaku premistaru,
0: so long this human life is sustained.
1: Ivi moodu kudanu anithyamu ashashtamu.
0: All the three are temporary.
1: Kanuka ee prema kudanu anithyamainatundi.
0: Therefore this sort of physical love is temporary.
1: Kanukane idi ittivantunni prema kaadu.
0: యు కెనాట్ కాల్ ఇట్ యాజ్ ట్రూ లవ్.
1: ఇట్టి ప్రేమను మనము ప్రేమగా భావించి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
0: వి టేక్ దిస్ యాజ్ ట్రూ లవ్ అండ్ వేస్ట్ అవర్ టైమ్ అండ్ లైఫ్.
1: ప్రేమ నిజముగా పవిత్రమైనటువంటిది, ఇది స్వార్థరహితమైనటువంటిది, అహంకార రహితమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది.
0: దిస్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్, ఇట్ ఈస్ ఈగోలెస్, ఇట్ ఈస్ బ్లిస్ఫుల్.
1: ఇట్టి ఆనందమయమైనటువంటి, స్వార్థరహితమైనటువంటి, అహంకార రహితమైనటువంటి, దివ్యమైన భవ్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోవాలంటే ప్రేమ ద్వారానే తెలుసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు నో దిస్ బ్లిస్ఫుల్ సెల్ఫ్లెస్ ఈగోలెస్ డివైన్ లవ్, యు కెన్ ఓన్లీ నో ఇట్ త్రూ లవ్ ఓన్లీ.
1: కాన ప్రేమ అనగా కేవలం భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యం గురించి ఉచ్చరించేటువంటిది, స్మరించేటువంటిది, తలంచేటువంటిది, ఇవన్నీ ఇప్పుడు ప్రేమకు సంబంధించినవి కావు.
0: సో వాట్ ఆల్ వీ ఇంటరాక్ట్ అట్ ది ఫిజికల్ లెవెల్ ఈజ్ నాట్ లవ్ ఎట్ ఆల్, విచ్ ఇస్ జస్ట్ ట్రాన్సెంట్ అండ్ ఫిజికల్ అండ్ వరల్డ్లీ.
1: ఇవి మధ్యలో వచ్చి మధ్యలో పోతుంటాయి.
0: దే హావ్ కమ్ ఇన్ బిట్వీన్ అండ్ పాస్ ఆఫ్.
1: నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
0: దిస్ ఎటర్నల్ లవ్ ఒరిజినేట్స్ ఫ్రమ్ హార్ట్.
1: ఇది ఆవిర్భవించేటువంటిది కూడా కాదు, సర్వత్రా ఉన్నటువంటిది, వ్యాపించినటువంటిది.
0: ఇట్స్ నాట్ దట్ ఇట్స్ బోర్న్ దేర్, ఇట్ ఇస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: కానీ ఇట్టి వ్యాపకమైనటువంటి ప్రేమతత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించడం లేదు?
0: Why the human is not able to know this love which is pervasive everywhere?
1: ఈ నాటి మానవుని యొక్క హృదయము కేవలము మరుభూమిగా మారిపోతుండాలి.
0: The heart of human has become barren. Barren land.
1: అంతే కాకుండా ఈ మానవుని యొక్క హృదయము ఈనాడు కేవలము కల్మషమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: The heart of the human is polluted.
1: మాలిన్యమైనటువంటిదిగా కనిపిస్తుండాలి.
0: ఇట్ ఈస్ డర్టీ.
1: కారణమేమిటి?
0: వై
1: ఈ అనిత్యమైన ప్రాకృతమైనటువంటి భావములను హృదయం నుండి నింపుకున్నారు.
0: హీ హాస్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ వరల్డ్లీ థాట్స్.
1: ఇంకా పవిత్రమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ఇందులో ప్రవేశించటకు ఎట్టి అవకాశము లేదు.
0: దేర్ ఇస్ నో స్పేస్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద సీక్రెట్ పర్మనెంట్ లవ్ టు ఎంటర్.
1: కనుకనే మొట్టమొదట ఈ ప్రాకృతమైనటువంటి, అనిత్యమైనటువంటి ఈ అనురాగం అనేటువంటి ప్రేమను మనం అత్యంత దూరం గావించినప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ మనలో ప్రవేశిస్తుంది. ఈ ప్రవేశించినటువంటి ప్రేమ ఆవిర్భవిస్తుంది, ఆవిర్భవించినటువంటి ప్రేమ విశాలత పొందుతుంది.
0: ద మూమెంట్ వీ కీప్ దిస్ వరల్డ్లీ ఫిజికల్ లవ్ ఎట్ డిస్టెన్స్, దిస్ అటాచ్మెంట్ ఎట్ డిస్టెన్స్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ దిస్ ట్రూ లవ్ ఒరిజినేటింగ్ విచ్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: కనుక మానవుడు ఈనాడు గుర్తించవలసింది ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ ద హ్యూమన్ బీయింగ్ షుడ్ నో నౌ?
1: ఈనాటి మానవుని యొక్క ప్రేమ నిరంతరము మారుతూనే ఉంటుంది.
0: ద హ్యూమన్ లవ్ టుడే చేంజెస్ ఎవ్రీ టైమ్.
1: పుట్టినప్పుడు తల్లి ఒడిలో కూర్చొని తల్లి ఒడియే తన యొక్క స్వర్గంగా భావిస్తుంది.
0: ఆఫ్టర్ బర్త్ ద చైల్డ్ కన్సిడర్స్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్ యాజ్ ద వెరీ హెవెన్.
1: కానీ పెరుగుతూ పెరుగుతూ కొంతవరకును ప్రాపంచిక సంబంధమైనటువంటి విద్యల్లో ప్రవేశిస్తుంది.
0: లేటర్ ద చైల్డ్ ఏజెస్ అండ్ స్టార్ట్ స్టడీయింగ్.
1: అప్పుడు తల్లి ఒడిని మర్చిపోతున్నాడు, ఈ విద్యా విధానమే ప్రధానమని భావించి దానిని ప్రేమిస్తున్నాడు.
0: అండ్ ద చైల్డ్ ఫర్గెట్స్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్ అండ్ థింక్స్ ఆఫ్ హిస్ స్టడీస్ అండ్ ద స్కూల్ లేటర్.
1: ఈ విద్యా విధానమునందు అనేక విధమైనటువంటి ఉడిదుడుకులకు తట్టుకుని నెట్టుకుని ముందుకు కొనసాగుతూ వస్తుంటాడు.
0: This grown up person studies in an institution and faces all challenges in the educational front.
1: తదుపరి ఈ విద్యను విస్మరిస్తాడు.
0: Later he forgets all the
1: గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు.
0: Later he becomes a householder.
1: అప్పుడు గృహస్థాశ్రమమే నిత్య సత్యమైనదిగా భావించి దానిని లక్ష్యమునందుంచుకుంటాడు.
0: He considers his family as permanent and forgets everything rest.
1: క్రమక్రమేణా ఇది పెరుగు కొలది ఒకరిద్దరు బిడ్డలైన తరువాత ఈ సంసారమును విసిగించుకుంటాడు.
0: ఆఫ్టర్ వన్ ఆర్ టూ చిల్డ్రన్ హీల్ బి డిస్గస్టెడ్ విత్ హిస్ ఫ్యామిలీ.
1: తదుపరి ధనార్జన నిమిత్తమై జగత్తునందు అనేక విధమైన సంచారము సలుపుతాడు.
0: లేటర్ హీ మూవ్స్ అబౌట్ టు ఎర్న్ మనీ.
1: ధనమే ప్రధానమని, ధనమే లక్ష్యమని, ధనమే జీవితమని విశ్వసించి ఈ యొక్క సంసారమును కూడాను త్యజిస్తుంటాడు.
0: He gives top priority to money. He forgets his own family because money is aim, money is his goal.
1: కడపటికి ఈ ధనార్జన మార్గమునందు అనేక విధమైన నష్టములు కష్టములు దుఃఖములు సంభవించడం చేత దీనిని విసిగించుకుని అప్పుడు భగవంతుడు కావాలని ప్రాధేయపడుతుంటాడు.
0: As he is in this path of earning money, he faces all problems, the losses and the difficulties and troubles. Therefore, he will be ultimately vexed and disgusted.
1: ఈ విధముగా ఒకదాని సంయోగము మరొక దాని వియోగము, ఒకదాని వియోగము మరొక దాని సంయోగము, ఈ విధముగా మారుతూ ఉన్నటువంటిది ఇది సత్యనిత్యమైనటువంటి ప్రేమని ఏ రీతిగా చెప్పవచ్చు.
0: Therefore, all that what happens is the union and separation alternating with each other. How do you call it love?
1: కనుక ఇట్టి ప్రేమ సత్య ప్రేమ కాదు.
0: This love is not true.
1: ఇది ఆత్మ ప్రేమ కాదు.
0: It is not the love of the spirit.
1: ఇది అనంతమైన ప్రేమ కాదు.
0: It's not infinite love.
1: ఈ ప్రేమ మారినటువంటిది.
0: This love is one that changes.
1: దైవ ప్రేమ నిరంతరం కూడాను చలించనటువంటిది.
0: The divine love is changeless.
1: కానీ ప్రాకృతమైన ప్రేమ భ్రమించేటువంటిది.
0: The worldly love deludes you.
1: ఈ భ్రమ ఉండినంత వరకును బ్రహ్మతత్వం తనకు అర్థం కాదు.
0: So long this delusion is there, you cannot know Brahman, the divine.
1: కనుక మన హృదయమును సరైన స్థితిలో ఉంచుకున్నప్పుడే ఈ సత్యనిత్యమైనటువంటి ప్రేమను మనం సందర్శించవచ్చు.
0: Therefore, if we keep our heart in proper position, we'll know this love which is eternal and truth.
1: Yat drushyam tannasyam. Chuchana dandai kudanu ukanoka samayam nandu idi adrushyamai pothundi.
0: All that you see is bound to vanish at one time or other.
1: Ee adrushyamayetvanti yokka satyamainatundi kaadu.
0: All that disappears is not truth.
1: Kanuka adrushyamu kaanatvantadi antarbhavamlo undinatvantadi అంతర్భావమును అభివృద్ధి పరచునటువంటిది పరిశుద్ధ పరచునటువంటిది ఇది ఏ నిత్య సత్యమైనటువంటి ప్రేమ.
0: దేర్ఫోర్ దట్ విచ్ డస్ నాట్ డిసపియర్, దట్ విచ్ ఫాస్టర్స్ ది ఇన్నర్ ఫీలింగ్ అండ్ సెంటిమెంట్స్ ఈజ్ ట్రూ లవ్.
1: అయితే ఈ ప్రేమ ఇచ్చుకునేటువంటి స్వభావమే కానీ పుచ్చుకునే స్వభావం లేదు.
0: లవ్ ఓన్లీ గివ్స్ అండ్ గివ్స్, ఇట్ విల్ నెవర్ రిసీవ్.
1: నిరంతరం కూడా ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వస్తుంటారు.
0: లవ్ కంటిన్యూస్లీ gives and gives.
1: ఈనాడు లోకంలో ఇచ్చుకునేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
0: ఇన్ దిస్ వరల్డ్ డు యూ ఫైండ్ ఎనీబడీ హూ గివ్స్?
1: తనకు జన్మించినటువంటి కుమారులు కూడా తన ఆస్తిని ఇచ్చుకోవాలంటే కూడా వెనుకంజ వేస్తుంటాడు తండ్రి.
0: ఫాదర్ థింక్స్ ట్వైస్ బిఫోర్ గివింగ్ హిజ్ ప్రాపర్టీ టు హిజ్ ఓన్ సన్.
1: కనుక తండ్రియే కుమారులకు ఆస్తిని ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నప్పుడు ఇంక మిగిలినటువంటి ప్రజలు ఇచ్చుకునేదానికి ఎట్లా సిద్ధమవుతారు?
0: When father is not prepared to partake, he is not prepared to give his own share of the property to the son, how would he expect others to give property?
1: It
0: is only God who gives and gives, no one else.
1: కనుక దైవత్వంతో కూడినటువంటిది ఈ ప్రేమ తత్వము.
0: Therefore, this love is divine.
1: ఈ ప్రేమ అనేటువంటిది నిత్యము కూడాను ప్రతి ఒక్క హృదయమునందు కూడాను నకసిక పర్యంతం కూడాను నది వలె సంచరిస్తూ ఉంటాది.
0: This love is present in the heart and just flows from there, from top to toe, continuously.
1: ప్రతి కణం నుంచి ప్రతి అణువు వరకు కూడాను ఇది ప్రేమ అనుభూతియే ఉంటుంటుంది.
0: This love is experienced by every cell in our body and all over the body.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి మానవుని యొక్క హృదయము నిరంతరం కూడాను కల్మషమై ఉండటం చేత ఆ హృదయంలో ప్రవేశించడానికి వీలు కానటువంటిదిగా ఉంటుంది.
0: As the heart of the modern man is highly polluted and dirty, there's no sacred love there.
1: నిరంతరం కొడను బాహ్యమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి కోరికలు ఎందే తాను నిమగ్నుడై ఉంటున్నాడు.
0: He spends all his time in this desire which is worldly, ephemeral and physical.
1: కనుకనే ఈ ప్రేమతత్వం అనేటువంటి దాన్ని హృదయంలో మనము సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: Therefore, we should direct our love along the proper path in our heart.
1: ఈ ప్రేమరహితమైనటువంటి యొక్క హృదయాన్ని చూచినప్పుడు జగత్తు కూడాను ఇతనికి చెంత చేర్చదు.
0: The world also will not accept you if you have no love in your heart.
1: ప్రేమరహితమైనటువంటి యొక్క ఈ హృదయము కేవలము ప్రాణము లేని జీవితమే.
0: A heart without love is a dead body.
1: జీవితమునకు ప్రేమనే ప్రాణము.
0: For this life, love is the actual
1: దైవము.
0: Love is God.
1: కనుక ఇట్టి దైవ స్వరూపమైనటువంటి ప్రేమ తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించాలి.
0: Therefore, this love which is divine must be known by every human being.
1: విన్నటువంటివి కన్నటువంటివి కూడాను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
0: We should see all those things that we see and listen to get into our hearts.
1: ఒక గురువు శిష్యులను చెంత చేర్చి, నాయన మీ అందరికి కూడాను ఒక మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తున్నాను.
0: A preceptor gathered all his disciples and said, I am going to give you a very sweet thing to you.
1: దీనిని ఏ చీమలో, ఏ ఈగలో, ఏ దోమలో, ఏ విధమైన పిల్లో లేక ఎలుకలో దీనిని ప్రవేశించకుండా, దీనిని తినకుండా చూసుకోండి అన్నాడు.
0: See that these sweets are not eaten by ants, mosquitoes, cats and rats.
1: అప్పుడు అనేక మంది విద్యార్థులు దీనిని అనేకమైన మార్గం లోపల దీన్ని భద్రం చేసుకుంటూ వచ్చారు.
0: All of the students were keeping vigilant, keeping a watch around these sweets.
1: కానీ ఒక్క డిసైపుల్ మాత్రము, విద్యార్థి మాత్రము దీన్ని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణించుకున్న దాని వల్ల పుష్టిని పెంచుకున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు.
0: బట్ వన్ స్టూడెంట్ ఏట్ దీ స్వీట్స్ అండ్ గాట్ దెమ్ డైజెస్టెడ్ అండ్ హీ కుడ్ బి స్ట్రాంగ్ అండ్ రిమైన్ దేర్ విత్ ఆల్ ద కరేజ్.
1: అనగా ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
1: ఏదో బాహ్యమైనటువంటి ప్రపంచమునందు భగవద్భావములు, భగవత్ ఉపదేశములు భద్రం చేసుకోవటం కాదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు కీప్ ఆల్ ద డివైన్ టీచింగ్స్ సేఫ్ అండ్ సెక్యూర్.
1: మధురాతి మధురమైనటువంటి యొక్క భగవద్భావములను తన హృదయంలో ప్రవేశింపజేసుకోవాలి.
0: స్వీటెస్ట్ ఫీలింగ్స్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ కెప్ట్ సేఫ్ అండ్ సెక్యూర్.
1: ఈ హృదయమునందు సరైనటువంటి అనుభూతి అనేటువంటి జీర్ణ శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: వి షుడ్ హ్యావ్ దట్ డైజెషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
1: ఆ జీర్ణించుకున్న తర్వాత ఈ యొక్క శరీరములకు తగిన పుష్టి, సంతుష్టి ఏర్పడుతుంది.
0: ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ డైజెషన్ అవర్ బాడీ విల్ బి స్ట్రాంగ్ ఇనఫ్.
1: అదే విధంగానే మనం విన్న విషయములను, చదివిన విషయములను, గుర్తించినటువంటి విషయములను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
0: లైక్ దట్ ఆల్ దట్ వీ హర్డ్, ఆల్ దట్ వీ రీడ్,
1: ఈ హృదయంలో ప్రవేశించినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టి దీనిని జీర్ణించుకోవాలి.
0: లేటర్ వి షుడ్ ట్రాన్స్లేట్ దెమ్ ఇంటూ యాక్షన్ అండ్ డైజెస్ట్ దెమ్.
1: అప్పుడే మనకు ప్రేమ తృప్తి అనేటువంటిది లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ లవ్.
1: కేవలం విన్నంత మాత్రమున దీనికి ఉపయోగం లేదు.
0: It's useless by merely listening.
1: లేక తిన్నంత మాత్రమున దీని ప్రయోజనమేమీ లేదు.
0: It is useless by merely eating.
1: జీర్ణించుకోవాలి.
0: You have to get them digested.
1: అనగా నిత్యానుభూతిలో దీనిని ప్రవేశపెట్టాలి.
0: You should experience in your daily life.
1: అప్పుడే ఇది జీర్ణించుకున్న తర్వాత దీని శక్తి మనకు ఆవిర్భవిస్తుంది.
0: When once all these things are digested, then you will find the strength.
1: కనుక నిరంతరం కూడాను గోపికలు అన్నాడు ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు.
0: This was the prayer of Gopikas in those times.
1: Pray.

0: వీరసుతుడ వినుడు భారతీయ వీరసుతుడా వినుడు భారతీయ వీరసుతుడా
1: హ్యాపీనెస్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ టోటల్ లవ్ ద ట్రూత్ సాక్రిఫైస్ పీస్ అండ్ ఫర్బేరెన్స్ వి అక్వైర్ దెమ్ బికాస్ ఆఫ్ ది టోటల్ లవ్ విదౌట్ లవ్

దేశముతో ప్రేమ సుధావర్షము వర్షింపగా ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే.

0: In this barren land where there's no love,
1: ప్రేమాంకురములు పెంపొంద,
0: in order to germinate the seeds of love,
1: ప్రేమావేశముతో,
0: with all the emotion of love,
1: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే కృష్ణ గానము చేయగదే.
0: For the rivers of love to flow continuously, Krishna, sing and sing for us.
1: కానీ ఈనాటి మానవుని యొక్క హృదయములు మరుభూములుగా తయారైపోతున్నాయి.
0: But human heart today is a barren land.
1: ఇసుకలో వర్షధలదారలింకిపోవు.
0: It's only on sand the water just sings.
1: మధురమై నిల్చు రేగని మసకలోన.
0: Whereas in a fertile land, the same rainwater becomes sweet.
1: Isukalo varsha jaladara linkipovu.
0: Whereas in a
1: sand, water is absorbed. Regadi masakalona.
0: In a fertile land,
1: praptanusaramuga alaru bhakti atte praptanusaramai alaru bhakti.
0: The rain is absorbed in the sand, whereas the same rainwater becomes sweet in a fertile land. Like that, devotion shines depending upon our deservedness.
1: ఈ ఆధ్యాత్మిక మార్గం కానీ లేక మరే విధమైనటువంటి లౌకిక మార్గం కానీ వైజ్ఞానిక మార్గం కానీ హృదయం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఇవన్నీ కూడాను ప్రతిబింబంగా ప్రతిబింబిస్తుంటాయి.
0: Spiritual matter or worldly or scientific or technological, unless heart is pure, all the rest will be futile.
1: కనుక సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై ఏర్పడినటువంటివే కాని కేవలము ప్రాపంచ రీతి లోపల వీటితో ఆటలాడుకునేటువంటి ఒక స్వభావం కాదు.
0: All spiritual paths are prescribed to purify our heart is not merely a matter of gain.
1: ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో ఎవ్రీ పర్సన్ to determine to recognize the nature of this love.
1: Idi nature kaadu, deeniki atheetamainatundi ee prema.
0: This love is transcendental.
1: Kanuka prema nature lo ledu, nature e prema lo untundali.
0: Love is not there in the nature is present in love.
1: Kanuka vishwame ee prema yandu imidi untunnadi.
0: Therefore universe is present in love.
1: ఈ విశ్వంలో ప్రేమ ఇమిడి ఉండేటువంటిది కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ కెనాట్ బి కంటైన్డ్ విత్ ఇన్ దిస్.
1: ఈ వస్త్రం నా చేతిలో ఉంటుంది అనగా ఏమిటి? నా చెయ్యి పెద్దది, వస్త్రం చిన్నది.
0: యు ఫైండ్ దిస్ క్లాత్ వెల్ బికాస్ మై హ్యాండ్ ఇస్ బిగర్ దాన్ ద క్లాత్ ఐ హోల్డ్ హియర్.
1: అదే రీతిగా ఈ విశ్వంలో ఇమిడి ఉంటున్నది ఈ ప్రేమ అంటే అప్పుడు విశ్వం పెద్దది, ప్రేమ చిన్నది.
0: లైక్ వైజ్ ఇఫ్ యు సే దట్ దేర్ ఇస్ లవ్ ఇన్ దిస్ యూనివర్స్ ఇట్ మీన్స్ యూనివర్స్ ఇస్ బిగర్ దాన్ దిస్ లవ్.
1: కనుక ఈ విశ్వమే ఈ ప్రేమలో ఇమిడి ఉంటున్నదనగా ఈ ప్రేమనే పెద్దది, విశ్వం చాలా చిన్నది.
0: Likewise, universe is present in love. It means love is bigger than this nature.
1: కనుక ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా కూడాను ప్రేమ ఆధీనమైనదే కాని ప్రేమ ఈ యొక్క జగత్తునకు ఆధీనమైనది కాదు.
0: Therefore, all this apparent transient universe is present in love, and love doesn't submit itself to this universe.
1: లేక కాలానుభిన్నమైనటువంటి యొక్క కర్మకర్తములు కానీ ఈ యొక్క ప్రేమలోనే ఇమిడి ఉంటున్నవి.
0: క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎనిహిలేషన్, ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ లవ్ ఓన్లీ.
1: ఇవన్నీ కూడా ప్రాకృతమైనటువంటివి మాత్రమే.
0: ఆల్ అదర్స్ ఆర్ ఫిజికల్ వరల్డ్లీ.
1: ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది?
0: హౌ లాంగ్ ద బాడీ లాస్ట్?
1: ఇవన్నీ అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి.
0: ఆల్ దీస్ ఆర్ జస్ట్ టెంపరీ.
1: ఈ అనిత్య అశాశ్వతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన ప్రేమ అది కూడా అనిత్యము, అశాశ్వతంగానే ఉంటుంటది.
0: దిస్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ టెంపరీ లవ్ ఆల్సో డజంట్ లాస్ట్ లాంగ్.
1: కనుక హృదయతత్వము, ఆత్మ ప్రభావము, బ్రహ్మతత్వము ఇత్యాదివన్నీ కూడాను నిత్య సత్యమైనటువంటివిగా ఉంటుంటాడు.
0: వెరస్ ద నేచర్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ఎటర్నల్ ట్రూత్.
1: ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: ద మెయిన్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ టు రికగ్నైజ్ దిస్ ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ లవ్.
1: ఈనాటి దృశ్యము, ఈనాటి ప్రపంచము తీనేరి రోగముతో బాధించుచున్నటువంటి యొక్క రోగి వలె కనిపిస్తుంటుండాలి.
0: ద అపేరెంట్ వరల్డ్ వాట్ యు సీ నౌ is full of all diseases, like a sick person, a patient.
1: ఈ ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ అశాంతి అశాంతి అశాంతి.
0: You may go anywhere, you find agitation and restlessness.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ కేవలము ఒక విధమైన ద్రోహము, అన్యాయము, అక్రమము, అనాచారము.
0: Wherever you go, you find betrayal, deceit. You find cheating.
1: ఇవన్నీ కూడాను ప్రేమకు విరుద్ధమైనటువంటి ఒక చర్యలే.
0: They are all the actions just opposite to love.
1: కనుక ప్రేమనే సత్యనిత్యమైనటువంటిది, సర్వ వ్యాపకమైనటువంటిది, సమస్తమును ఆనందపరిచేటువంటిది.
0: So it's only love which is all pervasive and which will make everybody happy.
1: కనుక మనకు నిత్యానందం కలగాలనుకుంటే ఈ ప్రేమ చేతనే మనకు నిత్యానందం కలగాలి.
0: In order to attain this eternal bliss, it is possible only through love.
1: ఇది శారీర మానసిక ఆధ్యాత్మిక తత్వం నందు కూడాను ఏకీభావంతో జీవించుతుండేటువంటిది ఈ ప్రేమ తత్వము.
0: The love remains there when there is unity in this Trinity, the body, mind and the spirit.
1: కేవలము దేహంతో కూడినంత వరకు ఉంటుంటుంది ఈ ప్రాపంచిక సంబంధమైన ప్రేమ.
0: The worldly love lasts so long there is this body.
1: మనసుతో కూడినటువంటిది ఉంటుంటుంది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love relates to the mind.
1: కొంతవరకు బుద్ధితో చేరినటువంటిదిగా ఉంటుంటుంది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love to some extent goes with the
1: శారీరక మానసిక బుద్ధికి అతీతమైనటువంటి ఒక తత్వము ఆత్మ ప్రేమ.
0: But that which is beyond the body, mind, intellect is the love of the spirit. What do you mean by ఆత్మ?
1: ఈ ఆత్మ అనే దానికి రూపం లేదు కానీ దీనికి ఆనందం అనేటువంటిది దీనికి ప్రతిఫలంగా కనిపిస్తుంది.
0: ఆత్మ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
1: పరిశుద్ధమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద ప్యూర్ లవ్ ఈజ్ ఆత్మ.
1: పవిత్రమైన ప్రేమనే ఆత్మ.
0: సీక్రెట్ లవ్ ఈజ్ ఆత్మ.
1: నిస్వార్థమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: సెల్ఫ్లెస్ లవ్ ఈజ్ ఆత్మ.
1: నిరహంకారమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ఈగోలెస్ లవ్.
1: నిర్గుణమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద లవ్ విచ్
1: నిరంజనమైనటువంటి ప్రేమనే ఆత్మ. నిరాకారమైనటువంటిది ఆత్మ.
0: ఫార్మ్లెస్ లవ్ ఈజ్ ఆత్మ.
1: అయితే ఈ ప్రేమకు అనేక అనుభూతులు మాత్రం ఉంటుంటాయి.
0: హౌఎవర్ దిస్ లవ్ హ్యాస్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్.
1: చక్కెర ఉంది.
0: హియర్ ఇస్ షుగర్.
1: చక్కెరకి ఏమి రూపం అని చెప్తే ఒక ఇసుక వలె తెల్లగా ఉంటుందని చెప్పవచ్చు.
0: ఇఫ్ యూ ఆస్క్ ఫర్ ద ఫార్మ్ ఆఫ్ ద షుగర్ యూ విల్ సే ఇట్ ఈస్ లైక్ శాండ్ విచ్ ఇస్ వైట్ ఇన్ కలర్.
1: కానీ దాని మాధుర్యానికి రూపం ఏమిటని ప్రశ్నించినప్పుడు దీనికి ఎవ్వరూ చెప్పలేరు జవాబు.
0: బట్ వీ ఆస్క్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్ నో వన్ కెన్ సే.
1: కేవలము ఇది స్వీట్ అని చెప్పవచ్చునే కానీ ఎంతవరకునైనా దీర్ఘం ఇవ్వచ్చును తీపు అని, కానీ దీనికి రూపం చెప్పేటువంటిది వీలు కాదు.
0: హౌఎవర్ ఇఫ్ యూ ఆస్క్ వాట్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్ యూ విల్ సే ఇట్ ఇస్ స్వీట్ అండ్ యూ కెన్ సే స్వీట్ బట్ యూ కెనాట్ సే ద ఫార్మ్.
1: కనుక మధురమైనటువంటి దానికి అనుభూతియే దీనికి కానీ దీనికి ఒక స్వరూప స్వభావాన్ని నిర్ణయించడానికి వీలు కాదు.
0: Therefore, the sweetness comes to our experience, not to expression.
1: Kanuka, ee prema tattvanni aneka vidhamulaga kudanu ee lokamulo manam anubhavistune untunnamu.
0: We experience this love in a varied form in this life, in this world.
1: Anityamainatundi premalo kudanu satyamaina prema kudanu imidi untundali.
0: However, in this temporary love there is a permanent love.
1: Kani anityamainatundi agocharam avutundi.
0: However, that which is truth is non apparent.
1: నిత్యమైనటువంటిది అంతర్భూతం అవుతుంది.
0: And that which is eternal is inner current.
1: ఈ ప్రేమ యొక్క తత్వాన్ని అనేక విధములుగా మనం విచారించుకోవాల్సి వస్తుంది.
0: We have to investigate the love in full.
1: అనగా అంతరాత్మకు సంబంధించినటువంటి ప్రేమనే ఆత్మ ప్రేమ.
0: Therefore, the love which relates to the spirit is ఆత్మ ప్రేమ.
1: ఈ లౌకికమైనటువంటి ప్రేమ శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఈ లోకముతో సంబంధించినట్టుగా ఉంటుంటాయి.
0: Whereas the worldly love relates to our body, the mind and intellect.
1: ఈ ప్రాకృతమైనటువంటి ప్రేమను నిరంతరం కూడా మనకు సంయోగ వియోగం చేత దుఃఖమును, అశాంతిని, కష్టములను అందిస్తూ ఉంటాయి.
0: The worldly love, because of union and separation, will put you to suffering, will put you to sadness.
1: భగవంతుని ప్రేమ అయినప్పటికీ ఇది భగవంతుని వియోగం చేత కొంచెం దుఃఖాన్ని కూడా కలిగింప చేస్తుంది.
0: ఇట్ మే బి ది డివైన్ లవ్ బట్ యెట్ బికాస్ ఆఫ్ సెపరేషన్ యూ విల్ బి ఫీలింగ్ సాడ్.
1: కానీ నిజమైనటువంటి ఆత్మ ప్రేమ ఇందులో కూడా ఏమాత్రం వియోగం నందు కూడా దుఃఖం ఏర్పడదు.
0: బట్ ద లవ్ ఆఫ్ ది స్పిరిట్ విల్ బి హ్యాపీ ఈవెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ సెపరేషన్.
1: దీనికి నాలుగు విధమైనటువంటి స్థానములు ఉంటుండవి.
0: ఇట్ హెస్ ఫోర్ లెవెల్స్.
1: అయితే ఇందులో ప్రధానమైనటువంటి మూడే.
0: However, most important are three.
1: ఒకటి స్వార్థ ప్రేమ.
0: One is selfish love.
1: రెండవది సమంజస ప్రేమ.
0: The second is సమంజస ప్రేమ.
1: మూడవది పరార్థ ప్రేమ.
0: Third one పరార్థ ప్రేమ.
1: నాలుగవది యథార్థ ప్రేమ.
0: Fourth one యథార్థ ప్రేమ.
1: అనగా ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది ఎలాంటిదంటే ఒక రూములో వచ్చినటువంటి లైట్ వంటిది.
0: స్వార్థ ప్రేమ, సెల్ఫిష్ లవ్ ఈజ్ లైక్ లైట్ ఇన్ ఎ రూమ్.
1: ఆ రూమ్ మాత్రమే ఈ యొక్క లైట్ యొక్క ప్రకాశం అందిస్తుంటుంది.
0: ద లైట్ ఈజ్ లిమిటెడ్ కన్ఫైన్ టు దట్ రూమ్ ఓన్లీ.
1: కానీ ఈ జ్యోతి యొక్క ప్రకాశము బహిర్ముఖంలో మనకు కనిపించదు.
0: బట్ యు డోంట్ ఫైండ్ ది లైట్ ఆఫ్ ది రూమ్.
1: ఇది కేవలం రూముకు మాత్రమే పరిమితమై ఉంటుంటుంది.
0: ఇట్ ఇస్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దట్ రూమ్.
1: రెండవది
0: సమంజస ప్రేమ. సెకండ్, సమంజస ప్రేమ.
1: ఇది ఏ మూన్ లైట్.
0: సమంజస ప్రేమ ఇస్ మూన్ లైట్.
1: అనగా బయట లోపల కూడా ఈ యొక్క వెలుతురు ఉంటుంటుంది, అయితే అంత ప్రకాశవంతంగా ఉంటుండదు, కొంచెం డిమ్గా ఉంటుంది.
0: ది సమంజస ప్రేమ మూన్ లైట్ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ బట్ ఇట్ ఈస్ రాదర్ డిమ్ బట్ నాట్ పవర్ఫుల్.
1: కానీ సన్ లైట్ ఇది స్వార్థరహిత ప్రేమ, పరార్థ ప్రేమ.
0: థర్డ్ వన్ పరార్థ ప్రేమ ఇస్ సన్ లైట్.
1: ఇది లోపల వెలుపల ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్
1: సైడ్. అయితే ఇది శాశ్వతం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్.
1: కానీ సూర్యుడు కనిపించకుండా పోయినంత మాత్రం సూర్యుడు అస్తమించినాడని అనుకుంటాం మనము.
0: యాజ్ యూ డోంట్ సీ ద సన్ యూ ఫీల్ దట్ సన్ హెస్ సెట్.
1: కానీ సూర్యుడు అస్తమించడం లేదు.
0: సన్ డజంట్ సెట్.
1: సూర్యుడు ఉదయించడం లేదు.
0: నార్ డస్ హీ రైజ్.
1: అదే విధంగానే ధర్మజ్ఞాని అనేటువంటి సమయం లోపల ధర్మము నశించిందని చెప్పుకోవటము చాలా పొరపాటు.
0: వెన్ దేర్ ఇస్ ఆబ్సెన్స్ ఆఫ్ రైచియస్నెస్ యూ కెనాట్ సే ఇట్ హెస్ డికేడ్ ఆర్ డీజనరేటెడ్
1: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత. గ్లానిర్భవతు అనగా ఏమిటి? కనిపించకుండా పోయింది.
0: గ్లానిర్భవతు మీన్స్ ది రైచియస్నెస్ ఇస్ నాన్ అపేరెంట్.
1: కనిపించకుండా పోయింది మాత్రమే కానీ ఇది లేకుండా పోలేదు.
0: యూ డోంట్ సీ ఇట్ బట్ డజన్ మీన్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్.
1: సూర్యుడు అస్తమించినాడని మనం భావిస్తున్నాము.
0: యూ థింక్ దట్ సన్ హెస్ సెట్.
1: కానీ భూగోళం యొక్క అడుగు భాగమున పోవటం చేత ఇది అస్తమించినట్టుగా విశ్వసిస్తున్నాము.
0: బికాస్ ద సన్ హెస్ గాన్ ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ ప్లానెట్ యూ ఫీల్ ద సన్ హెస్ సెట్.
1: సూర్యుడు అస్తమించలేదు.
0: సన్ డజంట్ సెట్.
1: సూర్యుడు లేకుండా పోలేదు.
0: నాట్ దట్ దేర్ ఇస్ నో సన్.
1: అదేవిధంగానే ధర్మం కూడాను తమ దృష్టికి అగోచరమైపోవటం చేత ఇది నశించినట్టుగా భావిస్తున్నారు.
0: లైక్ దిస్ సేమ్ వే బికాస్ యూ డోంట్ సీ దిస్ ధర్మ యూ సే దట్ ఇట్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
1: అదే విధంగానే ఈ సూర్యుని యొక్క ప్రకాశం కూడాను కొంతకాలం మనకు ఉంటుంటుంది లోపల వెలుపల.
0: లైక్ దిస్ ద సన్ లైట్ ఈస్ దేర్ ఫర్ సమ్ టైమ్ ఇన్ సైడ్ అవుట్ సైడ్.
1: కానీ ఇది కూడా శాశ్వతం కాదు.
0: ఈవెన్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఇది పరార్థ ప్రేమ.
0: దిస్ ఇస్ పరార్థ ప్రేమ.
1: ఇంకా ఆత్మ ప్రేమ, అది యథార్థ ప్రేమ.
0: ద ఫోర్త్ వన్ ఆత్మ ప్రేమ, ద లవ్ ఆఫ్ ది స్పిరిట్.
1: అనగా లోపల వెలుపల కూడాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థల ఎందు కూడాను ఇది గోచరమవుతుంటుంది.
0: The love of the spirit is present inside and outside. It shines brilliantly all the time, day and night.
1: దీనిని వేదమునందు అంతర్బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థితః. అంతర్బహిష్ లోపల వెలుపల సర్వత్రా కూడాను ఇది ప్రకాశాన్ని అందించేటువంటిది.
0: The love of the spirit gives you the light both inside and outside.
1: ఇలాంటి ఆత్మప్రేమకు నాశము లేదు.
0: This love of the spirit, it doesn't die.
1: దీనికి తరగటము పెరగటం కూడాను లేదు.
0: ఇట్ నెదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్.
1: దీనికి రాకపోకలు లేనటువంటి ఒక శాశ్వత స్థితి.
0: ఇట్ ఈస్ ద స్టేట్ ఏ పర్మనెంట్ స్టేట్ విచ్ నెదర్ కమ్స్ నార్ గోస్.
1: అట్టి ప్రేమకై మనం ప్రాకులాడాలి. అట్టి ప్రేమ మన యందే ఉంటున్నది.
0: వీ హావ్ టు స్ట్రగుల్ ఫర్ సచ్ లవ్ విచ్ ఈస్ ప్రెసెంట్ లేటెంట్ ఇన్ us.
1: ఎక్కడి నుంచినో మనం కొననక్కర్లేదు, తెచ్చుకోనక్కర్లేదు, ఎక్కడి నుంచినో గిఫ్ట్ తీసుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ నార్ బాయ్ నార్ రిసీవ్ బై వే ఆఫ్ గిఫ్ట్.
1: ఎప్పుడు అక్కడనే ఉంటుండాలి.
0: It stays there all the time.
1: అది సర్వత పాణిపాదం తస్ సర్వతో శిరోముఖం. సర్వత్రా ఉండేటువంటిదే ఇది.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని, మాధుర్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం సరైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు నిరంతరం కూడా శాంతి శాంతి శాంతి.
0: Therefore, if we make use of this love in a perfect order, in the way we are expected to, you find the peace at all levels.
1: కేవలం ఈ ప్రేమ చేతనే మనకు శాంతి లభ్యమవుతుంది.
0: You can remain in the state of peace because of love only.
1: భగవత్ ప్రార్థన లోపల శాంతకారం భుజగశయనం పద్మనాభం సురేశం శాంతకారం భుజగశయనం. ఏమిటి దీని అంతరార్థం?
0: ఇన్ అవర్ ప్రేయర్స్ వీ సే శాంతాకారం భుజగశయనం. వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్?
1: 1000 పడుగులు కలిగినటువంటి పాము పైన పవడించి కూడాను శాంతాకారం.
0: లార్డ్ రిక్లైన్స్ ఆన్ ది సర్పెంట్ విత్ 1000 హుడ్స్ బట్ యెట్ హీ రిమైన్స్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: అనగా ఈ వేల కొలది శిరస్సులు కలిగినటువంటి ఒక దీనిపైన పవడించి కూడాను శాంతంగా ఉంటున్నాడు.
0: Though he is reclining on the serpent with 1,000 hoods, he always remains in
1: ఎందువల్ల శాంతిగా ఉంటున్నాడు?
0: Why? What are the
1: reasons? దాని తన క్రింద వేసుకున్నాడు అందువల్ల శాంతిగా ఉంటున్నాడు.
0: Because the serpent is present under him, therefore he remains in peace.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విషయవాసనలన్నింటి సర్పాలను తలపైన పెట్టుకున్నారు అందువల్ల నిరంతరము భయమే.
0: Because man has kept this sensual indulgence and involvement on his head, therefore he is restless, agitated.
1: విషయవాసనలన్నింటి యొక్క ఈ డిజైర్స్ ను మనం అణగదొక్కాలి.
0: Therefore, we should put the sensual desire under control and
1: check. Adiye Bhagavantudu Shantakaram Bhujagasayanam Bhujagasayanamu Ayukudanu Narayanudu Shantanga Untunnadu.
0: Lord Narayana, though he reclines from the serpent, he maintains his peace. Where is Narayana?
1: Sarvula Hrudayamu Narayana Yokka Sthanamē.
0: Narayana resides in the altar of the heart of everybody.
1: Hrudayam anetuvanti korikalaku ye matramu avakasam untam ledu.
0: So the heart should not entertain any desire.
1: ఈ కోరికలకు అవకాశం ఇచ్చేటువంటిది ఏమిటి?
0: What is that you scope for the desire? It's on the mind.
1: ఇది అన్ని విధమైనటువంటి యొక్క ఈ యొక్క తుంటరి పనులు చేస్తుండేటువంటి.
0: Is the mind behind all this mischief?
1: కనుక ఈ మనస్సును మొట్టమొదట మరల్చాలి హృదయం వైపున.
0: Therefore you have to direct the mind towards
1: God. అది మరల్చాలి ప్రేమ చేతనే.
0: You can direct it through love only.
1: ఇంకొక మార్గంలో ఇది మరల్చదు.
0: It's not possible to die.
1: అన్నింటినీ అణగదొక్కుతుంది ఈ మనస్సు.
0: You can only control it only with the love.
1: కనుకనే మనస్సు అనేటువంటి సర్వత్రా వ్యాపించినటువంటిదిగా ఉంటుండాలి.
0: మైండ్ ఇస్ ఎక్స్పాన్సివ్, ఇట్ సో వాస్ట్.
1: కనుకనే వేదం మనోమూలం మిదం జగత్, జగత్ అంతా మనస్సుమయంగా ఉంటుండాలి.
0: The whole universe is because of the mind only.
1: ప్రేమ కూడాను ఈ యొక్క దీనికి లోబడి ఉండేటువంటిది కాదు. మనస్సు జగత్తుకు లోబడినటువంటిది, కానీ జగత్తే ప్రేమకు లోబడినటువంటిది.
0: In fact, the whole universe is under the control of the mind, while the mind is under the control of God.
1: కనుకనే మాస్టర్ ను మనం సరైన ఆధారంగా తీసుకున్నప్పుడు ఈ చిల్లర దేవతలంతా కూడా మనలో ప్రవేశిస్తాయి.
0: When once we go by this master command, the rest will follow you automatically.
1: సుగ్రీవుడు వారితో యుద్ధం చేయతలంచి అనేక రకములైనటువంటి యొక్క మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటూ వచ్చాడు.
0: Sugriva decided to fight with Vali and devised all sorts of warfare and plan.
1: Itani chuttu undinatunte vaadu Hanumantudu.
0: Hanuman is present there.
1: Hanumantudu kudanu samanyudu kaadu.
0: Hanuman is not ordinary.
1: Aneka rakamlainatunte yukti prayuktulanta kudanu pravesh pettadu.
0: He has got all the expertise.
1: Vicharana salipadu. Experimental chesadu. Experience nu pondadu.
0: Hanuman experimented, has got enough of experience.
1: Kaani Valini champalante, వారితో విజయాన్ని సాధించాలంటే వారి కంటే ఎక్కువ బలవంతుడైనటువంటి వాడి స్నేహాన్ని నేను పొందాలి.
0: ఇన్ ఆర్డర్ టు కాంకర్, ఇన్ ఆర్డర్ టు కిల్ వాలే, ఐ షుడ్ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ ఇస్ మైటీ స్ట్రాంగర్ దాన్.
1: అప్పుడే నేను వారిని జయించడానికి వీలవుతుంది. కానీ వారి కంటే శక్తి తక్కువగా ఉండేటువంటి వాడితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే ప్రయోజనం ఏమిటి?
0: దెన్ ఓన్లీ వాలీ కెన్ బి డిఫీటెడ్. ఇఫ్ ఐఎమ్ టు హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ ఇస్ ఆఫ్ లోయర్ స్ట్రెంగ్త్ దాన్ వాలే, ఇట్ ఈస్ యూస్లెస్.
1: కనుకనే రాముని కూడాను పరీక్షించాడు హనుమంతుడు.
0: సో రామా ఆల్సో ఎగ్జామిన్డ్ హనుమాన్.
1: ఏ వాలి ఏ విధమైనటువంటి బలాన్ని ప్రవేశపెట్టి ఏ విధమైనటువంటి శక్తిని నిరూపించాడో ఆ యొక్క శక్తిని కూడాను రాముడు నిరూపించమని కోరాడు.
0: ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ వాలి ఆర్ టు బి సీన్ ఇన్ హనుమాన్.
1: అంతకంటే అధికంగా నిరూపించాడు రాముడు.
0: అండ్ హనుమాన్ హాస్ ప్రూవ్డ్ హీ ఎక్సెల్డ్ వాలి ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: అప్పుడే రాముడి యొక్క స్నేహాన్ని కోరి తనకంటే వారికంటే అధికమైన శక్తి గల వాడు కనుక ఇతని స్నేహం చేసినప్పుడే నేను వారితో విజయాన్ని సాధించవచ్చునని దృఢ నమ్మకాన్ని పొందుకున్నాడు.
0: Then he could have a strong faith. As he is more powerful than Vali, he wanted him as his friend.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: వాలి సంధ్యావందనం ఆర్చుకుంటే సమయం లోపల,
0: వాలి వాస్ ఆఫరింగ్ హిస్ ప్రేయర్ డ్యూరింగ్ ట్వైలైట్.
1: ఆ సమయంలో రావణాసురుడు వచ్చాడు.
0: రావణాసుడు కేమ్.
1: నా సంధ్యావందనం ఏమైనా విమిగ్నం కలుగుతుందో ఏమో అని, విఘ్నం కలుగుతుందో ఏమో అని వచ్చిన రావణ్ణి ఒక చేతిలో అదుముకున్నాడు.
0: బికాస్ హీ డజంట్ వాంట్ ఎనీవన్ టు కమ్ ఇన్ బిట్వీన్ యాజ్ హీ ఇస్ ఇన్ ప్రేయర్, హీ కెప్ట్ రావణ ఇన్ హిస్ ఆర్మ్స్.
1: రావణాసురుణ్ణి కేవలం ఒక్క చేతిలో అదుము పట్టినటువంటి వాడు ఒక్క వాలి మాత్రమే తప్ప ఎవరు కూడా ఈ శక్తి సామర్థ్యం లేరు.
0: It's only Vali who is so powerful, who could have Ravana in one arm.
1: Ramula pai unnatundi prema chetane Vibhishanudu kudanu aneka rakamlainatundi okka deenini ochukoni sahinchukoni bharinchukoni sadinchukuntu vachadu.
0: Vibhishana could bear all the suffering because of his intense love and devotion for Rama.
1: దైవం పైన కలిగినటువంటి ప్రేమ తత్వం యొక్క బలమే ఇదంతా కూడా మూల కారణం.
0: All this strength is due to his love for God.
1: మూడవ దినము,
0: థర్డ్ డే,
1: ఈ లంకలో ఉండినటువంటి మహావీరులైనటువంటి వారిని అందరినీ వధించాడు రామలక్ష్మణులు.
0: రామలక్ష్మణ killed all warriors.
1: అంగదుడు, వీళ్ళందరూ కూడాను అనేక రకములుగా పోరాడినారు.
0: అంగద అండ్ అదర్స్ ఫాట్.
1: కుంభకర్ణుడు,
0: కుంభకర్ణ,
1: ఇంకా రావణుని కుమారుడు, వీళ్ళందరూ చంపిన తర్వాత ఇంకా రావణుడు అక్కడ మిగిలాడు.
0: All of them died, only Ravana remained.
1: ఆ సమయం లోపల ఒక మహాబలశాలి ఇందులో ప్రవేశించాడు.
0: At that time every strong man came there.
1: చెప్తున్నాడు విభీషణుడు, రామా ఇతన్ని మాత్రం నీవు అణగదొక్కుతావంటే నీ జగత్తంతా కూడా నీవు సాధించిన వాడవుతావు, లంకలంతా పూర్తి నీ హస్తగతం గావించుకున్న వాడవుతావు అన్నారు.
0: విభీషణ స్టార్టెడ్ టెల్లింగ్ రామా, ఇఫ్ యూ కిల్ దిస్ మైటీ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్,
1: ఇతని రావణుడు కంటే మహాశక్తి సంపన్నుడు,
0: ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ రావణ,
1: అతనికంటే పెద్దవాడు,
0: ఈజ్ ఎల్డర్ దెన్ రావణ.
1: ఎవరని అతని పైన అనేక విధములుగా పోరాడినాడు రావణుడు.
0: అండ్ రామా ఫాట్ విత్ హిమ్.
1: కానీ ఎంతసేపు పోరాడినప్పటికీ అతని యొక్క దీనిని విజయాన్ని సాధించలేకపోయాడు.
0: హౌఎవర్ హీ కుడ్ నాట్ విన్ ఓవర్ హిమ్ అల్టిమేట్లీ.
1: కడపటికి రాములే అలసిపోయాడు.
0: రామా వాజ్ టైర్డ్.
1: అప్పుడు వెనుక ఉంటుండి విభీషణుడు, రామా ఇది సమయానికి అవసరం కాదు, ఇది సరైనటువంటి అవసరము, నీవేమాత్రము విశ్రాంతి తీసుకోకూడదు, అతనిపైన యుద్దంను పోరాడమని చెప్పాడు.
0: విభీషణ స్టాండింగ్ బిహైండ్ సైడ్, రామా డోంట్ టేక్ రెస్ట్, డోంట్ గెయిన్ టైమ్ ఎనీ లాంగర్, కిల్ హిమ్ నౌ.
1: కొన్ని నిమిషములేమైనా ఆలస్యం చేస్తేవా అతని ఇంకా నీకు దక్కడు.
0: If you wait for a few minutes,
1: నీకు విజయం కూడా చేకూరదు.
0: And you'll never win.
1: నేను ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నానన్నాడు.
0: This I am telling out of love.
1: అప్పుడు ఈ విభీషణుని యొక్క ప్రోద్బలం చేత రాములు ఆ వ్యక్తిని సంహరించాడు.
0: బికాస్ ఆఫ్ ఆల్ ది ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది వర్డ్స్ ఆఫ్ విభీషణ, రామా కిల్ దట్ మ్యాన్.
1: క్షణం లోపల ఆ వ్యక్తి మహాబలవంతుడైనటువంటి ఆ వ్యక్తి నేల కూలాడు.
0: స్ట్రాంగ్ పవర్ఫుల్ మ్యాన్ అల్టిమేట్లీ డైడ్.
1: నేల కూలేటప్పటికీ మరణించినాడు ఇంకా ఆ వ్యక్తి అని చెప్పేటప్పటికీ విభీషణుడు కూడా కూలిపోయాడు.
0: The moment that powerful man fell down, Vibhishana also fell at the same time.
1: Tarvata Ramachintan chesadu.
0: Then he thought of Rama.
1: Tadupari lechi,
0: he got up.
1: Swami, idi naa balaheenata.
0: He said, Swami, this is my weakness.
1: Ilanti balaheenata naaku praveshinchakoodadu.
0: Such weakness should not be there in me.
1: Nee premanu naa hrudayam nundi nimpukunnatvanti nenu ee balaheenataku meeku avakasam ivvatama.
0: When your love is there full in my heart, why should I be weak?
1: Manchide kaani నీవు ఈ పడిపోవటానికి కారణం ఏమిటి?
0: ఓకే దెన్ వై డిడ్ యు ఫాల్ ఆన్ ద గ్రౌండ్ లైక్ దాట్?
1: స్వామి ఇది దేహానుబంధం చేత, కొంత అనురాగ బాధంతో చేతనే ఈ విధమైనటువంటి యొక్క స్పృహ తప్పిపోయింది అన్నాడు.
0: స్వామి ఐ ఫెల్ డౌన్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్. అండ్
1: అనురాగం యొక్క సంబంధమే
0: ఇస్ ఓన్లీ బాడీ అటాచ్మెంట్.
1: ఎందువల్లనగా ఆ బలవంతుడైనటువంటి వ్యక్తి నా కుమారుడు.
0: బికాస్ దట్ పవర్ఫుల్ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్,
1: ఈజ్
0: సన్ ఆఫ్ విభీషణ.
1: భగవంతుని విజయాన్ని సాధించవాలని చెప్పని తన కొడుకైనా సరియే దానిని మరణించేయమని చెప్పి కోరాడు.
0: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ది గాడ్స్ లవ్ విభీషణ వాస్ ప్రిపేర్డ్ ఈవెన్ ఫర్ ద డెత్ ఆఫ్ హిజ్ ఓన్ సన్.
1: విభీషణ ఎందుకు ఈ విధంగా చేశావు?
0: విభీషణ వై డిడ్ యు డు లైక్?
1: పొరపాటు కాదా?
0: ఇస్ నాట్ ఎ మిస్టేక్?
1: నీ మొదలే నాకు చెప్పకూడదా నా కుమారుడని?
0: వై డిడ్ నాట్ టెల్ ఇన్ ద బిగినింగ్ దట్ హిజ్ యువర్ సన్?
1: చెప్పాడు.
0: దెన్ హి సెడ్,
1: స్వామి ఎలాంటి విషయం నందైనా కూడా నువ్వు మనకు ఎదురుగా తిరిగి మనతో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాడు ఎవడైనా సరే సంబంధ బాంధవ్యాన్ని ఏమాత్రం కూడా పెట్టుకోకూడదు.
0: స్వామి ఇన్ వార్ ఫీల్డ్ లెట్ హిమ్ బి ఎనీవన్, వి షుడ్ నాట్ గో బై అవర్ రిలేషన్షిప్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ వార్.
1: వీరందరూ కూడా బంధుత్వానికి ఏమాత్రం ఈ యుద్ధంలో ప్రవేశం ఇవ్వకూడదు.
0: దేర్ ఇస్ నో కన్సిడరేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ బ్లడ్ రిలేషన్షిప్.

0: ఇవన్నీ యుద్ధంలో మనం పాటిస్తామా? ఈ బంధుత్వాన్ని మనం విశ్వసిస్తామా? విరుద్ధంగా వచ్చి మనతో యుద్ధం చేసేటప్పుడు వాడు మనకు విరోధే కాని బంధువు కాదు.
1: హి మే బి యువర్ రిలేషన్ వెన్ వన్స్ దేర్ యాజ్ అన్ అపోనెంట్ హిస్ యువర్ ఎనిమీ.
0: తండ్రి అయినా తల్లి అయినా బంధువులైనా మిత్రులైనా శత్రువులు ఎవరైనా సరే మనతో పోరాడుతున్నప్పుడు అందులో భగవంతునితో పోరాడేవలు ఈ బాంధవ్యం ఏమే మాత్రం ఉండకూడదు.
1: లెట్ హిమ్ బి మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్ ఆర్ సన్ ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ టైమ్స్
0: నేను నీకు శరణాగతుడైనటువంటి వాడను.
1: ఐ హావ్ సరెండర్డ్ టు యూ.
0: నేను నీ దాసుడను.
1: ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: కనుక నీ విజయాన్ని నేను కోరాలి కానీ ఎంత సంబంధ బాంధవ్యమైనటువంటి ఇవన్నీ నీటి బుడగల వంటివి.
1: I want you to win. All the body relationship is like a water bubble.
0: Avanni kudunu chanam lopala kuri poyedi kali poyedi rali poyetunti.
1: All those things are sure to pass off like
0: nitya satyamanti yokka tattvam nee yokka bhavame.
1: The eternal truth is your own divine feeling.
0: Ee prema tattvam inta battiga ramaku vijayaniki sadhinchadaniki tagina krushi chesindi.
1: It is only the spirit and the strength of love that brought victory to Rama.
0: Kanuka prema anetundi bhagavantuni paina vidadeyyaleinatundi oka bandham ga untundali.
1: This love should be a permanent attachment towards God.
0: Loka sambandhamainatundi bandhamulanta kudunu edo oka rakamainatundi reetiga viluva undavachunu kani bandha vimochana jarugutundi.
1: Worldly attachments are sure to leave you at one time or other.
0: Tamogudu sambandhamainatundi bandhana inapa sankellu.
1: On the other hand, that which is of dullness, tamo guna, is like
0: rajoguna sambandhamainatundi yokka traallu copper sankellu.
1: And those of rajoguna, the emotion, is like a copper chain.
0: Kani sattvikamainatundi yokka gunamu sambandhamainatundi idi bangaru sankellu.
1: That of the pious quality sattvic is a gold chain.
0: Kani inumaina ragaina bangaraina bandhana bandane kada.
1: Be that be copper or iron or gold, after all it is a chain.
0: Ee inumuku కాపర్కు బంగారుకు విలువలు ఉంటాయి కానీ బందరుకు మాత్రం విలువ లేదు. ఒకే బంధనే కానీ నాకు ఆ బంధన కూడా అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు బి చైన్డ్.
0: ఆ సాత్విక బంధన కూడా నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు బి బౌండెడ్ బై ది సాత్విక చైన్. సత్యమైనటువంటి యొక్క
0: రామ ప్రేమ తత్వం ఒక్కటి నాకు చాలు అన్నాడు.
1: ఐ వాంట్ ద ప్యూర్ అన్సలీడ్ పైయస్ లవ్ ఫర్ రామ.
0: కనుక ఆ ప్రేమ నిమిత్తమై ఇలాంటిది ప్రేమ అనేటువంటి ప్రపంచానికి దాటే నిమిత్తమై విభీషణుడు అనేక రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేశాడు, ప్రబోధనలు చేశాడు, ప్రచారం సల్పాడు.
1: To propagate and to share and to teach the power of this divine love, Vibhishana worked in that particular direction.
0: Kanukane Vibhishana antadu satyakamainatundi mitrudu.
1: Vibhishana is a pious friend.
0: Ramuniki satyak mitrudu.
1: Is a pious friend to Rama.
0: Inta kaalam undinappudiki Lakshmanudu kuda satyak mitrudu kaadu, satyak sodarudu maatrame.
1: Lakshmana is not a pious friend, he is a pious brother.
0: Sugrivudu kudanu rajoguna mitrude.
1: Sugriva is one of emotion.
0: Jambavantudu kudanu tamoguna mitrude.
1: Jambavan is one of tamoguna.
0: Kaani satyika mitrudu rakshasudainappudikini satyikanga daivaniki atitam gaavinchukunnatundi vaadu Vibhishanudu okkade.
1: Vibhishana though a demon, but he remained as a pious friend of Rama.
0: Adi kudanu shuddha sattvamainatundi yokka bhavamu.
1: That is pure and unsullied.
0: Aa shuddha sattvamunandi ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ ప్యూర్ అన్సలీడ్ పైస్ క్వాలిటీ ద లవ్ షైన్స్.
0: దీని యొక్క కొలతలు విలతలు కూడాను ఎవ్వరు కూడా ఏ విధంగా వర్ణించడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్
0: భాషనే లేదు.
1: ఇట్ హెస్ నో లాంగ్వేజ్ టు స్పీక్.
0: అందువల్లనే వేదం అంతా కూడాను ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా.
1: Therefore Veda declared that mind would return because it cannot comprehend.
0: నవస పృష్టి నపాతాళే నభూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసి ప్రేమ ఇది స్మృతి అన్నింది. స్మృతి శృతి ఏ విధంగా చెప్పింది? నా ప్రేమ నవస పుష్టి. నా ప్రేమ అనేటువంటిది కేవలం ఆకాశం నుంచి ఉట్టిపడలేదు.
1: It is the declaration of Shruti and Smriti that says that love has not come from the sky.
0: లేదు, భూమి నుండి పుట్టి రాలేదు.
1: It is not born out of earth.
0: ఇది పుట్టినది కాదు, మిట్టినది కాదు.
1: ఇట్స్ నైదర్ బోర్న్ నర్ డైస్.
0: ఇది సర్వవ్యాపకమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అజ్ఞాన హృదయ గ్రంథే నాసి. ఈ ప్రాకృతమైనటువంటి భావము ఏనాడు మనం దూరం గావించమో అప్పుడు ఈ ప్రేమ ప్రకాశిస్తుంది.
1: ద మూమెంట్ యూ గివ్ అప్ ది వరల్డ్లీ ఫీలింగ్ దెన్ దిస్ లవ్ షైన్స్.
0: కనుక దీనికి ఈ విధమైనటువంటి యొక్క ప్రకాశాన్ని వేదం ప్రకటిస్తూ వచ్చింది.
1: This sort of light of love is expressed, taught by Veda.
0: Hrudaya grandhe nase iti srutihi. Sruti anaga Vedam.
1: Sruti is Vedam.
0: Ide Vedam cheppinatundi okka ghanamainatundi okka varnana.
1: This is the teaching and the description by Veda.
0: Inka evaru kudunu ee premanu varninchadaniki veelu kaadu.
1: It's not possible for anybody to describe.
0: Enta varninchinappudiki Naradudu kudunu chaala దీన్ని వర్ణించలేకపోయాడు.
1: నారద ఆల్సో కుడ్ నాట్ నారేట్ ఇన్ ఫుల్.
0: ఎంతో గొప్ప గొప్ప పదములంతా తెచ్చి ఉపయోగపెట్టాడు.
1: He used bombastic words.
0: Labdapumam, Icharamo Bhavati, Tapto Bhavati, Matto Bhavati, Atma Ramo Bhavati. Ee vidhanga aneka rakamulaga cheptu vachadu. Kaani okati ee premaku samanam lekapoyindi.
1: He used all bombastic words. Not even one word would ever equal to love.
0: Prema oka ratnam vantidi annadu.
1: So love is a diamond.
0: ఈ రత్నమునకు ఇంత విలువ అని ఎవరు చెప్పలేరు.
1: No one can estimate its value.
0: కనుకనే తులసిదాసు కూడాను నామరతన ధనపయు పయోరేమైని రామరతనం అనగా రామ అనేటువంటి ఒక నామం అనేటువంటి పెద్ద రత్నం అన్నాడు.
1: The name of Rama is a diamond.
0: ఇక్కడ ప్రేమ అనేటువంటిది గొప్ప విలువైనటువంటి రత్నం అన్నాడు.
1: Love is a highly valuable diamond.
0: ఇది ఎక్కడ చిక్కుతుంది?
1: Where do you get it?
0: ఏ మార్కెట్ లో చిక్కుతుంది?
1: Which market?
0: కేవలం సామాన్యమైనటువంటి రత్నాలే మార్కెట్ లోపల బట్ట బయలు పెట్టరు.
1: యూ డోంట్ ఫైండ్ జస్ట్ డైమండ్స్
0: అన్ని ఫిష్ మార్కెట్ లోపలే.
1: దోస్ విచ్ ఆర్ సోల్డ్ అవుట్
0: సైడ్ మార్కెట్ లోపల చాలా గోడ్రేజ్ లో పెట్టి దీనిని ఎవరు కొనగలుగుతారో వారిని మాత్రమే ప్రవేశపెట్టి చాలా గుప్తంగా వాడికి చూపుతారు.
1: Diamonds are kept in a safe custody. They will be shown to the one who is prepared to buy, who can afford.
0: కాని ఈ ప్రేమ రత్నం అనేటువంటి దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు?
1: This diamond of love, where is it sold?
0: ఇది వ్యాపారానికి సంబంధించినటువంటిది కాదు.
1: It's not limited to business transaction.
0: కనుకని ప్రేమా అనేటువంటి బజారులో ప్రేమా అనే అంగడి లోపల
1: అండ్ ద షాప్ ఆఫ్
0: ప్రేమ స్వరూపుడైన భగవంతుడే ఈ ప్రేమను ఇస్తున్నాడు.
1: God, who is the embodiment of love, will give you this love, the precious diamond.
0: అతను ఒక్కడు తప్ప ఇంకెవరు దీనికి మాస్టర్ లేడు.
1: God is only the master of this love, no one else.
0: అతని దగ్గర మాత్రమే దీన్ని పొందడానికి వీలవుతుంది.
1: You can only get from him alone.
0: కనుక ఇలాంటి విలువైనటువంటి రత్నం ఈ ప్రేమ.
1: Love is such a valuable diamond.
0: ప్రపంచంలో ఉండేటువంటి రత్నాలకంత విలువ కట్టొచ్చు.
1: You can estimate the price of all the worldly diamonds.
0: ప్రేమ రత్నానికి మాత్రం ఎవరు కూడా విలువ చెప్పలేరు కట్టలేరు.
1: But no one can ever estimate the price and the value of the diamond of love.
0: ఇంతటి ఘనమైన ఇంతటి విలువైన ఇంతటి పవిత్రమైన ఇంతటి నిత్యమైన ఇంత సత్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని ఎంత వర్ణించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: It's not possible to describe love in full, which is mighty, the sacred, eternal truth.
0: కనుక ప్రేమను మీరు అలక్ష్యంగా భావించి ప్రేమను ఏదో ఒక సామాన్యమైనటువంటిగా మీరు విశ్వసించి ఇటువంటి పవిత్రమైన ప్రేమను మీరు కోల్పోకండి.
1: Don't consider love cheap. Never neglect it. Never lose it. Never drop it.
0: ఇది తిరిగి చిక్కేటువంటిది కాదు.
1: You cannot get it back.
0: చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
1: Have Sai, having got him one.
0: పోయిన చిక్కని పట్టీసుని ఈ పాదసేవయండి.
1: When once you lose this opportunity of serving the Lord, you will not get
0: it.
1: It's only devotion that gives you power.
0: ఇతరుల మాటలు ఇంపుకు నమ్మి కొంపదీయకండి.
1: Don't be carried away by hearsay what others tell you.
0: రండి రండి రండి ఈ ప్రేమను కొనుగొండి.
1: Come along and experience and bask in this love.
0: ప్రేమముదిత మనసే కో

ദൈവാദീനം ജഗത്സർവം ദൈവാദീനം ജഗത്സർവം. സത്യാദീനം ദേവതോ

0: ఈ విశ్వమంతయు కూడాను దైవాధీనమై ఉంటున్నది.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: అట్టి దైవము సత్యాధీనుడై ఉంటాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము ఉత్తముని యొక్క ఆధీనమై ఉంటుంది.
1: ది ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ఆఫ్టర్ ఎ నోబుల్ మ్యాన్.
0: అట్టి ఉత్తముడే దైవ స్వరూపుడు.
1: సచ్ ఎ నోబుల్ మ్యాన్ ఈజ్ ది వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ డివినిటీ.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివినిటీ.
0: ఒకే వ్యక్తి జాగ్రత్త అవస్థ యందు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతుంటాడు.
1: ఎ పర్సన్ పాసెస్ త్రూ డిఫరెంట్ ఫేజెస్ అండ్ స్టేజెస్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: అదే వ్యక్తి స్వప్నమునందు తనం తానే కల్పించుకుంటాడు.
1: ద వెరీ సేమ్ పర్సన్ క్రియేట్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద
0: భావాలను కూడా కల్పించుకుంటాడు.
1: He also creates his own imagination feeling.
0: సుఖ దుఃఖములను కూడాను కల్పించుకుంటాడు.
1: He just creates all his associates there.
0: అన్నింటి యందు కూడాను సుఖ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాడు.
1: He also passes through the pain and pleasure in the dreaming state.
0: నిద్రావస్థ యందు సర్వమును మరచి పరిపూర్ణమైనటువంటి ఒక చైతన్యం నందు తల్లీనమై ఉంటాడు.
1: While in the deep sleep, he forgets himself and lies in the state of consciousness.
0: ఒకే వ్యక్తి జాగ్రత్త స్వప్న సుషుప్తుల యందు వివిధమైనటువంటి అవస్థలకు గురి అవుతూ వివిధమైనటువంటి యొక్క కర్మలకు తాను కట్టుబడి ఉంటుంటాడు.
1: The same person is bound by different actions in all the three states of consciousness, the waking, the dreaming, and the deep sleep.
0: కాని నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఎవ్వరు కూడాను కదిలించలేరు.
1: బట్ ద ట్రూ ఎటర్నల్ ప్రిన్సిపల్, ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ అన్చేంజబుల్.
0: ఒక కాగితం నందు చిత్రింపబడినటువంటి యొక్క పూలమాలను ఎటువంటి పెనుకాడి అయినా కూడాను కదిలించలేదు.
1: ఎ పేపర్ on which a garland is imprinted cannot be separated by any whirlwind.
0: కాగితమును కదిలించును కాని కాగితమునందు చిత్రింపబడినటువంటి ఒక పూలమాలను ఎటువంటి పెనుగాలి కూడాను కదిలించలేదు.
1: The paper with the picture of the garland might flutter, might move, but the garland printed over there is unshakable.
0: బయట వాతావరణము భక్తుని యొక్క సంకల్పములను కేవలము అనేక విధములుగా మార్పు చెంది ఉంచవచ్చు.
1: ది ఔటర్ అట్మాస్ఫియర్ అండ్ ది థాట్స్ ఆఫ్ ది డివోటీ మైట్ చేంజ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: కానీ హృదయంలో నాటుకొని పోయినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎట్టి పరిస్థితులు కూడాను దానిని చెలించలేవు.
1: బట్ ది డివినిటీ దట్ గాట్ ఇట్సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఆన్ అవర్ హార్ట్ ఈజ్ అన్చేంజబుల్, అన్షేకబుల్.
0: కనుకనే సాధకుడు చలించని మనసును, భ్రమించని దృష్టిని కలిగి ఉండాలి.
1: And hence an aspirant is supposed to have an unwavering mind and a steady and steadiness.
0: మానవుని యొక్క శరీరము ఒక ఎదురు కర్ర వంటిది.
1: Human body is like a bamboo. Human body is like a bamboo.
0: ఈ ఎదురు కర్రకు అనేక గెనుపులు ఉంటుంటాయి.
1: This bamboo has got bends at different places.
0: ఆ గెనుపులే కామక్రోధ లోప మొహమ్మద మాత్సల్యం అనేటువంటి యొక్క భావములు.
1: ది బెండ్స్ ఆఫ్ ద బ్యాంబూ స్టిక్ రిప్రజెంట్ ది సిక్స్ వీక్నెసెస్ ఆఫ్ మ్యాన్ కైండ్, ది యాంగర్, ది లస్ట్, ది ఎన్వీ, అవరిస్.
0: మానవుని యొక్క దేహము, మానవు యొక్క జీవితము ఒక కేవలము తుంగభద్ర అని పిలుస్తూ వచ్చారు.
1: ది హ్యూమన్ బాడీ అండ్ ది హ్యూమన్ లైఫ్ ఆర్ కంపేర్డ్ అండ్ కాల్డ్ తుంగభద్ర.
0: తుంగభద్రకును మానవుని యొక్క శరీరమునకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ తుంగభద్ర అండ్ ది హ్యూమన్ బాడీ?
0: భద్రము అనగా కళ్యాణము.
1: భద్ర మీన్స్
0: మంగళకరము.
1: భద్ర మీన్స్ దట్ విచ్ ఇస్ ఆస్పిషియస్.
0: తుంగ అనగా అమితమైన, అమితమైన.
1: తుంగ మీన్స్ ఇన్ఫినిట్.
0: తుంగభద్ర అనగా అమితమైనటువంటి ఆనందమును, అమితమైన కళ్యాణమును, అమితమైన మంగళమును చేకూర్చేటువంటిదే ఈ మానవ శరీరము.
1: Tungabhadra means the human body that is gifted with infinite bliss.
0: Atti divyamaina, atti bhavyamaina, atti pavitramainatundi ee manava dehamunu manam ye vidhamainatundi margamulo vinivogistunnamo evariki vaari yochinchukovachchu.
1: Each one has to question for one's own self in what way we are making use of this divine, ever fresh, novel, unique human body. This auspicious human body,
0: pavitramainatundi ee dehamunu,
1: the body that is sacred,
0: kalyanakaramainatundi ee dehamunu,
1: body that is auspicious,
0: etuvanti tuchyamainatundi margamulo manamu vinivogapadutunnamo evariki vaari yochinchali.
1: Each one has to question one's own self in what a mean way we are utilizing it.
0: Deeniki tungabhadra ani enta chakkaga gnanam chesi అనేక విషయములు విచారణ చేసి పరిశోధన చేసి పరిశీలన చేసి నారదుడే దీనికి ఈ పేరు నియమించాడు.
1: ఇట్ వాజ్ నారద హూ గేవ్ దిస్ టైటిల్ తుంగభద్ర టు ద హ్యూమన్ బాడీ ఆఫ్టర్ థరో ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ.
0: నారదుడు అనగా కేవలము కలహప్రియుడని భావిస్తుంటారు లోకులు.
1: వి థింక్ నారద స్టాండ్స్ ఫార్ ఆల్ కైండ్స్ ఆఫ్ రైవల్రీ అండ్ కాన్ఫ్లిక్ట్.
0: కాదు కాదు,
1: నో,
0: ఇది కేవలము లోకుల భ్రాంతి.
1: It is only our illusion, imagination.
0: Samasta dukkhamulaku pariharam gaavinchetundi gnanamu andinchetundi mahaniyude narudu.
1: Narada is the one who has given solution to this limitless misery.
0: Nana bhaskarude narudu.
1: Narada is the one who holds no secret.
0: Kanuka atti trikala bhajyudainatundi oka narudu.
1: Narada
0: krishnapriyamku aadarshamainatundi nayakudu narudu. దీనికి ఒక నూతనమైనటువంటి పేరును కల్పించాడు.
1: నారద హ్యాస్ గివెన్ దిస్ న్యూ నేమ్ హూ నోస్ ఆల్ ది స్టేట్స్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ సో క్లోజ్ టు విష్ణు.
0: అది తుంగ భద్ర అని.
1: ద నేమ్ దట్ నారద హ్యాస్ గివెన్ ఇస్ తుంగభద్ర.
0: తుంగభద్ర అనగా సమస్త కళ్యాణములను చేకూర్చేటువంటి యొక్క అమితమైనటువంటి ఆనందమును అందించేటువంటి యొక్క స్వరూపమే కళ్యాణం.
1: Tungabhadra means all that which confers infinite bliss, all that gives that limitless auspiciousness.
0: Itti pavitramainatundi yokka naamamunu sakramaina margamlo viniyoginchi sariyainatundi yokka arthamunu gurtinchi deenini aanandinchadaniki tagina krushi cheyali.
1: We have to make every effort to know the sanctity behind this name, make proper use of it in full realization and understanding of its meaning.
0: Manavattvam anaga kevalamu laukikamaina bhaukikamaina prakrutamaina arthamulu maatrame manam teesukonakoodadu.
1: In the human life we should not go by the physical, ephemeral, worldly interpretation.
0: Aneka vidhamainatundi arthamulu prabodhistu prachina maharshulu తమ అనుభూతుల్లో దర్శించినటువంటి యొక్క రూపాలను ఈ యొక్క మానవత్వానికి నామములుగా నియమించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ బీన్ గివెన్ సో మెనీ టైటిల్స్, సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్ బై ది ఏన్షియన్స్ బేసింగ్ ఆన్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇన్ ఫుల్ రియలైజేషన్ ఆఫ్ ఇట్ ది ఇన్నర్ మీనింగ్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి నామములను సమాజములకు సరైనటువంటి రీతిగా మనము వినియోగించుకోలేకపోవటం చేతనే అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము.
1: యాజ్ వీ డోంట్ లివ్ అప్ టు ఇట్స్ ట్రూ మీనింగ్ వీ ఫేస్ సో మెనీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ వే.
0: ఈనాటి మానవుడు సమాజం యొక్క స్థితిని ఎవ్వడు కూడా గమనించడం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్లైట్ ఆఫ్ ద సొసైటీ.
0: వ్యక్తిగతమైన కుటుంబ సంబంధమైనటువంటి యొక్క స్థితిగతులను మాత్రమే విచారం చేస్తున్నాడు.
1: హీ హాస్ లిమిటెడ్ హిమ్సెల్ఫ్ టు హిస్ ఓన్ సెల్ఫ్ అండ్ ద ఫ్యామిలీ.
0: సమాజం యొక్క దృష్టిని మనము అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇలాంటి ఉత్తమమైనటువంటి పేర్లంతా కూడా మనకు ఆవిర్భవిస్తాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ హెస్ గాట్ కన్సర్న్ ఫర్ ద కమ్యూనిటీ ఆర్ ద సొసైటీ హీ విల్ నో ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జీవితం చాలా విలువైనటువంటిదని మీకు తెలుసు.
1: యు నో దట్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: మానవత్వం అనేటువంటిది అత్యంత ఉత్తమమైనటువంటిది అని తెలుసు.
1: యూ ఆల్సో నో దట్ హ్యూమన్ లైఫ్ ఈజ్ నో బ్లెస్డ్ ఆఫ్ ఆల్.
0: జంతువునాం నరజన్మ దుర్లభము, ఈ నరజన్మంలో వచ్చినటువంటి యొక్క దృష్టిని మనం చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
1: యూ హావ్ టు నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రీచర్స్. నర
0: ఈ నర అనే రెండు పదములు ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి.
1: యూ హావ్ టు నో ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ విత్ టూ లెటర్ నర.
0: నా అనగా కాదు,
1: నా మీన్స్ నో,
0: రా అనగా మృత్యువు,
1: రా మీన్స్ డెత్.
0: నాశనం కానటువంటి ఒక తత్వమునకే నర అని పేరు.
1: నర మీన్స్ ది ఇంపెరిషబుల్, ద డెత్ లెస్.
0: నరుడనగా నాశనం కానటువంటి వాడు,
1: మీనింగ్ హీస్ డెత్ లెస్, ఇమ్మోర్టల్.
0: నర, నారద, నారాయణ, ఈ మూడు పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించుకుంటే మూడు చేరి ఒక్కటిగానే అవుతుంది.
1: ఇఫ్ యూ టేక్ దీస్ త్రీ వర్డ్స్ నర, నారద, నారాయణ, ఆల్ రిఫ్లెక్ట్ ది సేమ్ మీనింగ్.
0: నరునకు నారాయణ చూపినటువంటి వాడే నారదుడు.
1: నారద ఇస్ ద వన్ హూ షోస్ నారాయణ టు నర, ద హ్యూమన్.
0: కనుక ఇట్టి నరతత్వమునకు ఎంతటి ఉత్తమమైనటువంటి అర్థములో ఉంటున్నవి.
1: వాట్ ఏ లాఫ్టీ మీనింగ్ దట్ దిస్ వర్డ్ నర క్యారీస్.
0: ఇలాంటి నర మానవత్వాన్ని మనం ఎంత దుర్వినియోగపరుచుకుంటున్నామో మనం విచారించాలి.
1: We must know first of all in what way, how we have been misusing such valuable human life.
0: నరుని కంటే దైవం వేరొకడు కాదు.
1: God is not separate from man.
0: దైవము తనకంటే భిన్నంగా లేడు.
1: God is not separate from him.
0: తనకంగా భిన్నం లేనటువంటి వాడు కనుకనే భగవంతుని మనం పూజించనక్కర్లేదని విచారణ చేస్తూ వచ్చాడు నారదుడు.
1: Narada went on telling that as God is not different from you, you don't have to worship him.
0: ఎల్లబ్ధపుమాన్ ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి అని వల్లిస్తూ వచ్చాడు నారదుడు.
1: నారద వెంట్ ఆన్ డిస్క్రైబింగ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ గాడ్.
0: ఆత్మారాముడే నరుడు.
1: ది ఇన్నర్ సెల్ఫ్ ఈస్ నారాయణ.
0: నరుడే నారాయణుడు.
1: ది ఇండివిజువల్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్.
0: నరుడు నారాయణుడు చుట్టమే నిజమైనటువంటి మంచితనము.
1: Goodness lies in noticing Narayana, the divinity in
0: Narayana.
1: And in fact, if he finds the human aspect in the divinity, that amounts to greatness. We want to be great. In fact, good people are really noble when compared to great. Therefore, a good one watches the divinity in a human being.
0: కానీ నారాయణ ఎందు కూడాను నరుని చూస్తూ వస్తుంటాడు చెడ్డవాడు.
1: వేర్ ఇస్ ద బ్యాడ్ మ్యాన్ వాచెస్ ద హ్యూమన్ ఎలిమెంట్ ఈవెన్ ఇన్ ద డివైన్.
0: అతనే రావణుడు.
1: అండ్ హీ ఈస్ ద రావణ హింసెల్ఫ్.
0: రావణుడు నారాయణ ఎందు నరుని చూస్తూ వచ్చాడు.
1: రావణ వెంట్ ఆన్ వాచింగ్ ద హ్యూమన్ ఇన్ గాడ్.
0: కానీ నారదుడు నరుని ఎందు నారాయణ చూస్తూ వచ్చాడు.
1: బట్ నారద హ్యాస్ సీన్ నారాయణ గాడ్ ఇన్ నర, ద హ్యూమన్.
0: కనుక ప్రతి వ్యక్తిత్వం నందు కూడాను దివ్యమైనటువంటి శక్తిత్వం కూడాను ఇమిడి ఉంటుందని.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఇస్ డివినిటీ లేటెంట్.
0: ప్రతి విషయాన్ని కూడాను విద్యార్థులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ సటిల్ మ్యాటర్ హ్యాస్ గాట్ టు బి క్లోజ్లీ అబ్జర్వ్డ్ బై స్టూడెంట్స్.
0: మనము అనేక చరిత్రలు చదువుతున్నాము.
1: వీ గో త్రూ ది హిస్టరీస్.
0: ఒక రామాయణం నందు తీసుకో.
1: లెట్ అస్ టేక్ రామాయణ.
0: ఐకమత్యం చేత ఎన్ని రకములైనటువంటి ఆనందాన్ని మనం పొందవచ్చును.
1: వాట్ కైండ్ ఆఫ్ బ్లిస్ వీ కెన్ హ్యావ్ అవుట్ ఆఫ్ యూనిటీ.
0: ఏకత్వం చేత అనేక విధమైనటువంటి సుఖములు మనం పొందవచ్చు.
1: అవుట్ ఆఫ్ యూనిటీ కెన్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
0: భిన్నత్వం చేత మనం పొందవలసినటువంటి ఆనందాన్ని కూడాను అత్యంత దూరం అయిపోతున్నాం.
1: అవుట్ ఆఫ్ డిస్యూనిటీ ఆర్ డైవర్సిటీ యు ఆర్ డిస్టెన్స్డ్ ఫ్రమ్ హ్యాపీనెస్.
0: రాముడు, లక్ష్మణుడు, భర్తుడు, శత్రుకుడు, ఈ నలుగురు అన్నదమ్ములు కూడాను ఐకమత్యంగా ఉండటం చేతనే వారి యొక్క కీర్తి జగత్ వ్యాప్తి అయిపోయింది.
1: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, ఆల్ ద ఫోర్ బ్రదర్స్ దే లివ్డ్ ఇన్ కంప్లీట్ యూనిటీ, దేర్ ఫోర్ దే ఆర్ హైలీ రెప్యూటెడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: అదే వాలి, సుగ్రీవులు ఇరువురు కూడాను అన్నదమ్ములే. కానీ భిన్నత్వం వారిలో ఉండటం వల్ల ఎన్ని విధములైనటువంటి కష్టములు గురి అయ్యారు.
1: ఇన్ ద సేమ్ టెక్స్ట్ యూ కమ్ అక్రాస్ టూ బ్రదర్స్ Vali and Sugriva, where there is no unity between them, and what a suffering they had.
0: Pandavulu 5 mandi.
1: పాండవాస్ ఆర్ ఫైవ్.
0: ఐదు మంది కూడా ధర్మదుని ఆజ్ఞను శిరసావహించి నడుచుకోవటం చేత వారు ఎంతటి ఘనతను పొందారు.
1: ఆల్ ద ఫైవ్ పాండవర్స్ ఫాలో ది ఎల్డెస్ట్ ధర్మజ అండ్ దేర్ ఫోర్ ద హెడ్ ఆల్ ద మెజెస్టీ ఆల్ ద రెప్యుటేషన్.
0: ద్వాపర యుగంలో అనుభవించినటువంటి పాండవుల యొక్క తత్వము కలియుగం నందు కూడా ఆదర్శంగా నిలిచిపోయినది.
1: దట్ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ దేర్ ఇన్ ద ద్వాపర ఏజ్ స్టిల్ రిమైన్స్ ఎస్ ఎ స్టాండర్డ్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి.
0: కానీ రావణ విభీషణాదులు భిన్నత్వంతో ఉండటం చేతనే వారి యొక్క అనేకమైనటువంటి బదలకు గురి అయిపోయారు.
1: రావణ విభీషణ డిఫర్డ్ ఇన్ దేర్ ఐడియాలజీస్ దేర్ ఫోర్ దే పాస్ త్రూ సఫరింగ్.
0: భిన్నత్వం చేత ద్వేషం చేత ఐకమత్యం కోల్పోవటం చేత ఎన్నో దుఃఖములకు గురి అవుతున్నాం.
1: బికాస్ ఆఫ్ దిస్ డైవర్సిఫైడ్ ఒపీనియన్స్ వెల్ దే హ్యాడ్ టు సఫర్ ఎ లాట్ అండ్ డిస్టెన్స్.
0: ఐకమత్యాన్ని అభివృద్ధి గావించుకోవడం చేత సర్వ సుఖములు కూడా పొందగలుగుతున్నారు.
1: వెన్ వన్స్ యూనిటీ ఇస్ ఫాస్టర్డ్ యూ విల్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జాయ్.
0: ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రలే దేశమునకు అనేక విధమైనటువంటి యొక్క ఆదర్శాలు అందిస్తూ వచ్చాయి.
1: ద హిస్టరీ ఆఫ్ దీస్ నోబుల్ సోల్స్ సెట్ ఎన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: అదే రావణుడు కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై రావణ.
0: ఓ లోక ప్రజలారా,
1: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్,
0: నేను కేవలము కామక్రోధాన్ని సాధించుకునలేక కన్న కుమారుని కూడా నాశనం చేసుకున్నాను.
1: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ నో బికాస్ ఐ హావ్ బికమ్ ఏ విక్టిమ్ టు ద యాంగర్ అండ్ డిజైర్ ఐ లాస్ట్ మై ప్రోజెని ఇంక్లూడింగ్ మై సన్.
0: దేశ అసూయను నేను సాధించుకునలేక బంధుమిత్రులను కూడా నాశనం చేసుకున్నాను.
1: ఐ కుడ్ నాట్ కాంకర్ హేట్రెడ్ అండ్ ఎన్వీ అండ్ సో ఐ లాస్ట్ మై రిలేషన్స్.
0: లోకం యొక్క సత్యాన్ని గుర్తించుకునలేక నా యొక్క రాజ్యమే భస్మం చేసుకున్నాను.
1: ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ట్రూత్ అండ్ దేర్ఫోర్ ఐ లాస్ట్ మై కింగ్డమ్.
0: మీరు ఈ విధంగా చేసుకోకండి అని హెచ్చరిస్తూ పోయాడు రావణుడు.
1: అండ్ హీ కాషన్డ్ ది ఎంటైర్ పీపుల్ డోంట్ ఫాలో దిస్ వే బీ కేర్ఫుల్.
0: కనుక మహనీయులైనటువంటి వారందరూ కూడా ఎంత శక్తిపరులుగానూ ఉన్నారు, వారందరూ కూడాను ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తిస్తూ వచ్చారు.
1: ఆల్ నోబుల్ పీపుల్ ఆఫ్ దోస్ డేస్ రియలైజ్ ది పవర్ ఆఫ్ ద ట్రూత్ అండ్ కండక్టెడ్ దెమ్సెల్వ్స్ అకార్డింగ్లీ.
0: రావణుడు ఎంత శక్తిపరుడు.
1: రావణ ఇస్ రియల్లీ మైటీ.
0: మహా తపస్సంపన్నుడు.
1: ద వన్ ఆఫ్ పెనన్స్.
0: అన్ని విధమైనటువంటి శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తిని కూడాను కలిగినటువంటి వ్యక్తి.
1: He has got all kinds of capacities, the physical, mental and intellectual.
0: కానీ ఇండి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for all the faculties?
0: కేవలము రాగద్వేషాలను మాత్రం సాధించుకోలేకపోయాడు.
1: He could not win over the attachment and hatred.
0: కనుకనే ఇన్ని విధమైనటువంటి రోగములకు గురి అవుతూ వచ్చాడు.
1: Therefore he had to suffer in every possible way.
0: ప్రేమ తత్వం అతని ఎందు ఏమాత్రం కూడా కనిపించలేదు.
1: There is no trace of principle of love in him.
0: కానీ ఆ ప్రేమనేమనేను హృదయం నందు ప్రతిష్ట గావించుకున్నా ఎట్టి పరిస్థితి ఎందుకు కూడా మనం విజయాన్ని సాధించగలం.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దిస్ లవ్ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ హార్ట్ యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే.
0: అమృతస్య పుత్ర అన్నారు మానవుణ్ణి.
1: మ్యాన్వంత్
0: విశ్వే అమృతస్య పుత్ర.
1: మ్యాన్ ఈజ్ కాల్డ్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: అమృతపుత్రుడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ ఇమ్మోర్టల్.
0: కానీ ఈ నిజమైన తత్వాన్ని గుర్తించుకునలేక అమృతపుత్రుడుగా మారిపోతున్నాడు.
1: హీఈస్ ఇమ్మోర్టల్ అమృత బట్ హీ హాస్ బికమ్ ద వన్ ఆఫ్ ఫాల్స్హుడ్ అమృత.
0: కనుక మనం అమృతపుత్రులు కాకూడదు, అమృతపుత్రులే కావాలి.
1: వీ షుడ్ నాట్ బి సన్స్ ఆఫ్ ఫాల్స్హుడ్ అమృత బట్ వీఆర్ ద సన్స్ ఆఫ్ అమృత
0: కాకూడదు, దైవములే కావాలి.
1: అండ్ వీ షుడ్ బికమ్ వెరీ గాడ్ హిమ్సెల్ఫ్.
0: ప్రేమాంశం కాదు మనలో ఉండవలసింది, ప్రేమనే మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ నాట్ బి సింప్లీ లవింగ్, వీ షుడ్ డెవలప్ లవ్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మనం అనుభవించినప్పుడే పరమాత్మ తత్వాన్ని సులభంగా మనం గ్రహించవచ్చు.
1: వెన్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఇన్ ద డెప్త్ ఆఫ్ లవ్ యూ కెన్ అండర్స్టాండ్ గాడ్ ఇన్ ఫుల్.
0: పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు?
1: వేర్ ఇస్ గాడ్?
0: తనకంటే వేరుగా ఉన్నాడనే భావం ఉండినంత వరకు పరమాత్ముడు అత్యంత దూరంగా ఉంటాడు.
1: If you consider God separate from you, he is at a distance.
0: పరమాత్ముడు సన్నిహిత సంబంధుడు. అతని స్నేహమే నా యొక్క నిజమైన స్నేహము అని ఇద్దరి యొక్క ఏకత్వాన్ని గుర్తించినప్పుడు నీకు నీవు ఎంత దగ్గరో పరమాత్మ కూడా అంత దగ్గర అవుతుంటాడు.
1: Then once you consider God is so intimate, there is no other friend other than God, he is as close as yourself unto
0: ye devalayamulando ye kshetramulando ఏ పుణ్య తీర్థములు ఎంతో ఉంటున్నాడని భావించుకోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు కన్సిడర్ ద గాడ్ ఈస్ దేర్ ఇన్ ఎ టెంపుల్ ఆర్ ఇన్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
0: లోకంలో ఉన్నటువంటి బాబర్లకు ఇలాంటి పరిస్థితిని కొంతవరకు బోధించి తర్వాత తనయందున్నటువంటి దివ్యత్వాన్ని హెచ్చరించడం కోసమని ఇలాంటి పవిత్రమైన మార్గాలను నిరూపిస్తూ వచ్చారు మహనీయులు.
1: Noble souls have explained these sacred principles. Having experienced it, they propagated these principles. In the beginning, we have to learn the alphabets.
0: A, B, C, D, ane aksharalu nerchukunnappude.
1: When once we pick up learning alphabets, A, B, C,
0: taravata G, O, D, God ane padanni manam nerchukovachunu.
1: Then we can learn the word G, O, D, God.
0: Ee padanni manam nerchukunnappude.
1: When once we know words,
0: sentences manam chadavavachunu.
1: We can also read sentences.
0: Chadivetunte shaktini sadinchinappude pustakalanta mana hastam ayipothayi.
1: When once you can read sentences, you can go through the whole book.
0: Kanukane prachina kalam nundi paamarulaina manavulaku భగవంతుని యొక్క దేవాలయమని భగవంతుని యొక్క తీర్థయాత్ర అని ఇలాంటివన్నీ కొన్ని కొన్ని అక్షర స్వీకారం చేస్తూ వచ్చారు.
1: అండ్ హెన్స్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ లెర్నింగ్ టు బిగిన్ విత్ ఆల్ఫబెట్స్ ది ఏన్షియన్స్ హావ్ ఇంట్రడ్యూస్డ్ ది డివినిటీ టు ఇన్నోసెంట్ పీపుల్.
0: అవతార పురుషులు కూడాను దూగారటం అనేటువంటిది నేర్చుకుంటూ వచ్చారు.
1: Therefore, the ancient people said that God is present in the temple in pilgrim center, something like a child starts walking.
0: పామరు యొక్క మనసుకు పవిత్రమైనటువంటి యొక్క భావాలు చేర్చడం కోసమని ఇటువంటి యొక్క అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: లైక్ దిస్ ది సీక్రెట్ ఐడియాస్ ఆర్ ఇన్కల్కేటెడ్ ఎంటర్టైన్డ్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఎ బిగినర్.
0: భగవంతుని యొక్క తత్వమునకు ఎట్టి అభ్యంతరములు ఉండవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ద డివైన్ నాలెడ్జ్ దేర్ ఆర్ ఆబ్స్టకల్స్.
0: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములకు ఎట్టి ఆటంకములు కూడా అడ్డు రావు.
1: బట్ ది కెపాసిటీస్ అండ్ ద అబిలిటీస్ ఆఫ్ గాడ్ దేర్ ఆర్ నథింగ్ దట్ కమ్ ఇన్ హిస్ వే.
0: కనుక ప్రతి మానవత్వమునందు కూడాను ఈ విధమైన చిన్న చిన్న విషయం ఎందే దైవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ సర్టన్ సటిల్ మ్యాటర్స్ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్.
0: మన సాయినాథ్ చెప్పాడు, స్వామి యొక్క చిన్న చిన్న విషయాలు కూడాను ఎంతనో అంతరార్థాలుగా కలిసి ఉంటాయి.
1: సాయినాథ్ మెన్షన్ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ వాట్ ఎవర్ సింపుల్ థింగ్స్ దట్ భగవాన్ మెన్షన్స్ టు అస్.
0: వీరు కొన్ని విధమైన అనుభూతులు ఎందుకు కూడాను వీరు కొంతవరకు సానుభూతులైనవారు.
1: You should have to experience in your own life.
0: నేను ఉన్నటువంటి యొక్క అనగా ఈ దేహం నివసించేటువంటి యొక్క పూర్ణచంద్ర ఆడిటోరియం లోపల,
1: ద పూర్ణచంద్ర ఆడిటోరియం వేర్ భగవాన్ రిసైడ్స్,
0: వీరందరూ అక్కడే ఉండేటువంటి వారు.
1: దీస్ బాయ్స్ స్టే దేర్.
0: సాయినాథ్,
1: సాయినాథ్,
0: దిలీప్,
1: దిలీప్,
0: సత్యజిత్,
1: సత్యజిత్,
0: అంత పాట్లే,
1: పాట్లే,
0: తర్వాత శ్రీనివాసు,
1: వీరందరూ
0: కూడా అక్కడ నా ద్వారం ముందుగా పండుకునేటువంటి వారు.
1: దీస్ బాయ్స్ స్లీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డోర్.
0: నేను ఏ చిన్న విషయం చేసినప్పటికీ వాడు చక్కగా గుర్తించుకుంటూ వచ్చేటువంటి వారు.
1: దే విల్ నోటీస్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సటిల్ థింగ్ దట్ హ్యాపెన్స్ దేర్.
0: కానీ కొన్ని కొన్ని సమయంలో నాకు మరణించినటువంటి వారు కూడా నన్ను దర్శించడానికి వస్తుంటారు.
1: At times it so happens, even the dead ones also come to have Bhagavan darshan.
0: కేవలం జీవితంతో ఉండినటువంటి వారు మాత్రమే కాదు.
1: Not only those who are alive in this body.
0: ప్రాణమును వదిలినటువంటి ఒక 50-60 సంవత్సరముల వారు కూడాను నన్ను చూడటానికని వస్తుంటారు.
1: Those that left their bodies 50 to 60 years back also come to visit him.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: పగలు కూడా వస్తుంటారు కానీ వీరు చూచినటువంటి రాత్రి మాత్రమే.
1: They come in the daytime also, but these boys have noticed in the night time.
0: ఒకనాడు నేను తిరిగి భజన చేసుకుని తెల్లవారుతానే 10 గంటలకు తిరిగి వచ్చాను పూర్ణచంద్ర ఆడిటోరియంకు.
1: After bhajan, Bhagwan just retired at 10 o'clock.
0: Sare nenu bayiki poyanu.
1: Bhagwan went up.
0: Bayiki poyetappudiki akkada kurchundi ee shariramunaku talli aina Eeswaramma.
1: The mother of Bhagwan, Eeswaramma, was noticed to have been sitting there in that room.
0: Em cheptaru enduku ee vidhanga vastunnavu?
1: Bhagwan asked, why do you come like this?
0: Itharu chusti emana bhavistaru? Voddu voddu annanu.
1: What would others think of you? Don't come like this, Bhagwan said.
0: స్వామి, ఇది మాతృహృదయము, మీకేమి తెలుసు?
1: అండ్ మదర్ సైడ్, ఐఎమ్ ద మదర్, వాట్ డు యు నో ద మదర్ ఫీలింగ్.
0: నీవు మాతృభావంతో ఉంటున్నప్పుడు నీకు తెలుస్తుంది నేను మాతృభావంతో ఉన్నాను.
1: యు హావ్ గాట్ దట్ మదర్లీ ఫీలింగ్.
0: మీరు దైవభావంతో ఉన్నారు.
1: యు హావ్ ద డివైన్ ఫీలింగ్.
0: దైవభావానికి మాతృభావం అర్థం కాదు, మాతృభావానికి దైవభావం అర్థం కాదు.
1: ద ఫీలింగ్ ఆఫ్ ద మదర్ ఈస్ నాట్ అండర్స్టూడ్ ద డివైన్ అండ్ ద డివైన్ ఫీలింగ్ ఈస్ నాట్ అండర్స్టూడ్ ద మదర్.
0: మిమ్మల్ని చూచి
1: I want to
0: ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పుకోవాలని వచ్చాను.
1: ఐ హావ్ కమ్ టు సీ యూ అండ్ ఐ వాంట్ టు టెల్ యూ స్మాల్ థింగ్.
0: ఏమిటి చెప్పు, నేను బిరియని పోవాలన్నాను.
1: భగవాన్ సార్, టెల్ మీ ఇమీడియట్లీ, ఐ మస్ట్ గో.
0: స్వామి, ఎప్పుడు తొందరపడితే ఎట్లా, కొంచెం శాంతంగా మాట్లాడండి.
1: భగవాన్, ఇఫ్ యూ ఆర్ ఆల్వేస్ హరీ అండ్ హరీ లైక్ దిస్, వాట్ ఐ మై టు డూ? be peaceful, wait for some time.
0: ఈ నాడు లోక పరిస్థితి సరైన స్థితిలో లేదు.
1: The present position of the world is not proper.
0: ప్రపంచమంతైకును ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క దురవస్థలతో దుర్గుణంతో దురాలోచనతో ఉంటున్నారు.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మెనోవరింగ్ మ్యానిపులేషన్.
0: అందరూ ప్రేమతో వస్తున్నారని మీరు భావిస్తున్నారు.
1: యూ కన్సిడర్ దట్ ఆల్ దోస్ దట్ కమ్ ఫ్రమ్ ద లవ్
0: సహజమే.
1: ఇట్స్ నేచురల్ టు యూ టు హావ్ దట్ ఫీలింగ్.
0: అది సహజం కాదు.
1: బట్ టు మీ ఇట్స్ నాట్ నేచురల్.
0: ప్రతి ఒక్కరు కూడా నువ్వు జనంలో వచ్చినప్పుడు ఇంత హ్యాండ్ కర్చీఫ్ అందిస్తుంటారు మీకు.
1: Bhagavan, as you pass by in that during darshan lines, everybody will pass on the kerchief to you.
0: Kani adi chuchinappudanta naaku chaala bhayam estundi.
1: Whenever I watch that, I am frightened.
0: Kanuka neti nunchi evaru meeku poorna vishwasanga untaro, evaru meeku poorna sanithuluga untaro, vaarichina kerchief ni maatrame teeskondi, inge evaru ichina kerchief teeskokandi.
1: From this day onwards, take kerchief from that person who is intimate to you, in whom you have confidence.
0: తర్వాత నేను అడిగాను, ఎందుకోసం ఆ విధంగా చెప్తున్నావు అన్నాడు.
1: భగవాన్ సెడ్, వై డు యూ స్పీక్ లైక్ దట్?
0: మీకు లోకమంతా సమానమే.
1: భగవాన్, ఆల్ ఆర్ ఈక్వల్ టు యూ.
0: అందరూ మీకు బిడ్డలే.
1: ఆల్ ఆర్ యువర్ చిల్డ్రన్.
0: కానీ అందరూ నీకు సమానులు అయినప్పటికీ కొంత కొంతమంది హృదయాలు కొంత పాషాణంగా ఉంటుంటాయి.
1: దో ఆల్ ఆర్ ఈక్వల్ టు యూ, దేర్ ఆర్ సమ్ విత్ స్టోన్ హార్ట్స్.
0: ఆ కర్చీపు లోపల కొంచెం పాషాణం పెట్టి మీకు అది చిందిస్తుంటారు.
1: They may pass on the kerchief to you with a little stone.
0: మీరు మూతి తుడుచుకున్నప్పుడు మీ నాలుక తెరుతుంది.
1: As you wipe your lips, well, it will get hurt.
0: ప్రమాదం అవుతుంది. కనుక ఇలాంటివి మీరు ముట్టకండి అని.
1: Don't touch such kerchiefs.
0: సరే, నీ తృప్తి కోసం నేను ముట్టనులే అని చెప్పాను.
1: To satisfy you, I don't take kerchiefs.
0: మరి కొన్ని దినములు అయిన తర్వాత రాత్రి.
1: After days, it was night time.
0: నేను పండుకున్నాను ఇటు.
1: Bhagavan was resting.
0: ముగ్గురు పిల్లలు అంతా అటు పండుకున్నారు.
1: The three boys were lying other side.
0: పిల్లలు ఇటు అటు పండుకున్నారు.
1: Two on this side and two on the other side.
0: సాయినాథ్, సత్యజిత్, శ్రీనివాసు వీళ్ళందరికీ ఉన్న మంచం చుట్టూ ఉన్నారు.
1: సాయినాథ్, సత్యజిత్, శ్రీనివాస్ were all around Bhagavan's cot.
0: ఒక గంట అయింది రాత్రి.
1: It was 1 o'clock midnight.
0: నేను ఆ నిన్నదని లోపల లోపల బాత్రూమ్ లోకి వెళ్ళాను.
1: Noticing her, Bhagavan has gone into the bathroom.
0: బాత్రూమ్ లోకి పోయేటప్పటికి మాట్లాడుతుంది అది గట్టిగా.
1: And then Bhagavan heard her talking loudly.
0: నేను చెప్పాను, ఊరు మూసుకో, మెత్తగా మాట్లాడు, పిల్లలు నిద్రపోతున్నారు, వాళ్ళు లేస్తారు, నీ విషయం తెలుస్తుంది వారికి, ఆ విధంగా మాట్లాడద్దు అన్నాను.
1: భగవాన్ టోల్డ్ హర్, డోంట్ టాక్ లౌడ్లీ, ది బాయ్స్ విల్ గెట్ అప్, దే ఆర్ స్లీపింగ్ నౌ.
0: భయం నాకెందుకు? మీరంటే నాకు భయం, కానీ ఇంకెవరన్నా నాకు భయం లేదు.
1: అండ్ షీ సెడ్, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ది బాయ్స్, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ యూ ఓన్లీ, లెట్ మీ టెల్ యూ.
0: నేను ఎవరికి భయపడను.
1: I'm not afraid of anybody.
0: నేను ఏ తప్పు చేయలేదు.
1: I have not committed any mistake.
0: తప్పు వారికి భయం ఉంటుంది, కానీ తప్పు చేయని నాకెందుకు భయం?
1: Those who have committed some mistake, they will feel afraid of this
0: situation. నేను వస్తున్నానే కాని మరొక భావం కాదు.
1: I have come here because of my attachment towards my son, so I am here.
0: పోయి వచ్చినావు ఏం కారణం అన్నాను.
1: Already you have come, what is the reason?
0: స్వామి, నిన్నటి దినం పండుగ.
1: Yesterday was festival.
0: కానీ మీరు కొత్త పంచి కట్టుకున్నారు.
1: You have got a new dhoti.
0: దీన్ని చాలా పెద్ద కనపడుతుందని అందరినీ బెల్ట్లు అడుక్కుంటూ వచ్చావు.
1: And as it looks quite big, you wanted a belt.
0: పిల్లలందరినీ అడిగాను, మీ దగ్గర ఏమైనా బెల్ట్ ఉందా, బెల్ట్ ఉందా, బెల్ట్ ఉందా అని.
1: భగవాన్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఎవ్రీబడి, డూ యూ హ్యావ్ ఎ బెల్ట్, డూ యూ హ్యావ్ ఎ బెల్ట్.
0: వాడు ఇచ్చే బెల్ట్ కంత ఏదో ఏమో కప్పు ఏమో అంటారు, అది ఒక బంగారం మాదిరి, వెండి మాదిరి కనపడుతుంటారు.
1: Their belts have got some cups at the center that look like silver gold.
0: వేసుకోవటం నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజన్ లైక్ దాట్.
0: ఏదో బిరించి చూస్తారు, ఓ స్వామి బంగారు బెల్ట్ వేసుకున్నాడు అని అనేక లోపల కాకులు ఇన్ని రకములైన కథలు పుట్టించుకుంటారు.
1: ద వరల్డ్ ఇస్ ఆఫ్టర్ ఆల్ లైక్ వరల్డ్ ఆఫ్ క్రోస్, దే మైట్ నాట్ ఇస్ బంగారు.
0: నేను ముట్టను.
1: భగవాన్ డజంట్ లైక్ ఎనీథింగ్, ఇట్ డజంట్ టచ్ గోల్డ్.
0: కనుక స్వామి, వారిని వీరిని అడిగేది ఎందుకు?
1: భగవాన్, వై షుడ్ యూ ఆస్క్ ఫర్ బెల్ట్?
0: ఇదిగో నేను ప్రాణం ఇచ్చే ముందుగా నేను పిలిచాను మిమ్మల్ని.
1: ఐ కాల్డ్ ఫర్ యు.
0: స్వామి, స్వామి అని ఇక్కడే బృందావనంలోనే పిలిచింది.
1: ఇన్ బృందావన్, వై లీవింగ్ హర్ బాడీ, షీ కాల్డ్ ఫర్ భగవాన్ స్వామి స్వామి.
0: ఆమెకు ప్రీతి అని ఒక పెద్ద చైన్ తీసి ఆమె మెడలో వేశాను.
1: యాజ్ షీ లవ్స్, భగవాన్ మెటీరియలైజ్ ఎ బిగ్ చైన్ ఫర్ హర్.
0: తిరిగి ఈ కళేబరాన్ని పంపించే సమయం లోపల రామబ్రహ్మం చెప్పాను.
1: యాజ్ ద బాడీ వాజ్ టేకెన్ టు పుట్టబర్తి, హి టోల్డ్ రామబ్రహ్మ
0: ఇష్టము,
1: షీ లైక్స్ ద చైన్.
0: కానీ తిరిగి ఆమెను బూట్ చేసే సమయంలో కూడాను ఈ చైన్ మాత్రం తీయకండి, ఆమెతోనే ఉండని అన్నాను.
1: లెట్ హర్ బి బరీడ్ విత్ ద చైన్ బికాస్ షీ లైక్స్ ద చైన్ వెరీ మచ్.
0: అప్పుడు ఆమె మెడలోనే ఉండేది.
1: The chain was with her.
0: అప్పుడు తెచ్చి ఆ చైన్ ఇచ్చింది.
1: She brought that chain and passed on to Swami.
0: అందరూ చూచారు, సాయినాథ్ కూడా చూచారు.
1: All these boys saw the chain.
0: దీన్ని వేసుకోండి స్వామి, నాకు తృప్తిగా ఉంటుంది అని.
1: నౌ వీ హ్యావ్ దట్ చైన్, ఐ విల్ బి సాటిస్ఫైడ్.
0: సరే, నీకు తృప్తిగా ఉంటుంది, ఇంక నిన్ను పంపించే నిమిత్తమే దాన్ని తీసుకున్నాను.
1: ఓన్లీ టు సెండ్ హర్ బ్యాక్ భగవాన్ కలెక్టర్ దట్ చైన్.
0: ఈ మాటలంతా వింటున్నారు, వీళ్ళు పన్నుకున్న వారు లేచినారు, తలుపు దగ్గరికి వచ్చి నిలుచుకున్నారు.
1: ద బాయ్స్ హూ ఆర్ స్లీపింగ్ గాట్ అప్ అండ్ వెయిటింగ్ అట్ ద డోర్.
0: నేను తిరిగి లేచి చూసేటప్పటికి వీరందరూ కూడా నమస్కారం చేస్తూ కూర్చున్నారు.
1: By the time Bhagavan turned back, they were doing namaskar.
0: Em enduku meeru vacharu mimmalni pilavaledu nenu annanu.
1: Bhagavan sir, I have not asked you to come, why are you here?
0: Swami pilavanakkaledu matalu maatladutunte evarra ee cheekati lopala ee room lo ikkochi maatladetunte vaallu evarani chaala baadha padipoyinaam.
1: The swami, you don't have to call us, we are hearing the conversation.
0: Chepanu ee me ee shareeramulaku talli meeru evaru choodaledu.
1: Bhagavan said, she is the mother of this body. You have not seen her.
0: 20-22 samvatsaram pillalu varu veeru.
1: They are just boys of the age group 20 to 25.
0: Body vadali pette 30 samvatsaram paina ayipoyindi.
1: She left her body 30 years back
0: ani cheppi appudu ee chain veediki choopinchanu.
1: Then Bhagavan has shown this chain to these boys.
0: Ee vidhanga prati chinna tattvamunu kudanu veellu akkada gurtinchadaniki chaala jagrataga untaru.
1: They are highly careful and watchful to know every simple thing.
0: Kaani manchi pillalu.
1: They are very good boys.
0: అలాంటి పిల్లల్ని నేను అక్కడ పెట్టుకుంటున్నాను.
1: ఓన్లీ సచ్ బాయ్స్ ఆర్ అలౌడ్ టు స్టే.
0: ఒక దినము
1: వన్ డే
0: సిమ్లా దగ్గర ఒక హార్ట్ అటాక్ వచ్చింది.
1: వన్ లేడీ సఫర్డ్ ఫ్రమ్ హార్ట్ అటాక్ దేర్ ఇన్ సిమ్లా.
0: ఇద్దరు పిల్లలు ఉన్నారు.
1: షీ హాస్ టూ సన్.
0: భర్త లేడు.
1: షీ లాస్ట్ హర్ హస్బెండ్.
0: ఆ హార్ట్ అటాక్ చెప్పిన చాలా బాధపడుతుండదు ఆ చిన్న పిల్లల్ని చూసుకొని.
1: Watching the two boys around, she was feeling very sad because of heart attack.
0: 2 గంటలకు నేను దేహాన్ని వదిలాను.
1: And Bhagavan left this body at 2 o'clock.
0: Vastu vastu vastu dehani vadatappike kinda padipoyanu.
1: And he left the body, he fell down.
0: Ee dehamlo evitramu pranam ledu.
1: And there was no life in this body.
0: Padetappike kinda marble vanni vesaru.
1: And it was just there.
0: Tala padindi. Pillalandaru vachesaru pattukunnaru. Chaala lepinaru. Ememo chesaru. Em maatladichina nenu kadaledu medaledu.
1: As he left his body without any life over there, all boys held this body, but there was no movement in the body.
0: Ememo deputayindemo tala ettadaniki poi prayatnam chesaru. Evariki cheta kaledu.
1: They wanted to lift the head, none could lift the head.
0: Ee naati pillalu inta balamainatti pillalu naa chinna talanu kuda ettalekapoyaru.
1: Boys of today so young could not lift that small head of Bhagavan.
0: తర్వాత టవల్స్ అంతా తీసుకుని వచ్చారు. ఎక్కడైనా దెబ్బ తగిలిందేమో, రక్తం కారుతుందో ఏమో అని ఎక్కడే కానీ ఏమి కనిపించలేదు.
1: బాయ్స్ బ్రాట్ టవల్స్, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్లీడింగ్ దే వాంట్ టు వైప్ అవుట్.
0: నా బెడ్రూమ్ లో ఎప్పుడు కూడా నేను లైట్లు వేసుకుంటాను.
1: భగవాన్ విల్ కీప్ ది లైట్ స్విచ్ ఆన్.
0: ఎప్పుడు కూడా పెట్టను.
1: ఇట్ వాస్ నెవర్ డార్క్, ఇట్ ఇస్ నెవర్ డార్క్. వైట్
0: బాత్రూమ్ లో లైట్ ఉండాలా, బెడ్రూమ్ లో లైట్ ఉండాలా, వరండాలో లైట్ ఉండాలా, చీకటిలో పడుకోవడం నాకు ఇష్టం లేదు. చీకటి రాక్షసుని ఆశిస్తాను.
1: Bhagavan does not like any darkness because it symbolizes the demonic quality.
0: ఎప్పుడు కూడా లైట్ ని ఆశిస్తారు. తమసోమా జ్యోతిర్గమయ, తమస్సు కలిగినటువంటి వాడే ఈ జ్యోతిని అడుగుతుంటారు.
1: Therefore the one should travel from darkness to the light. No one should let it start.
0: సద్గమయ, సద్బుద్ధి కలిగినటువంటి వారికి ఎప్పుడు కూడా ప్రకాశంగానే ఉంటుంటాడు.
1: The one with good mind, good intellect will always be in the light.
0: ఈ విధంగా చాలా కొన్ని కొన్ని పరిస్థితులు పిల్లలందరికీ చాలా చాలా అనుభవించారు.
1: Boys had many experiences.
0: ఎప్పుడు కూడా కాలేజీ కి పోయినప్పుడు అక్కడ ఒక క్షణం కూడా వేస్ట్ చేయరు.
1: దే డోంట్ వేస్ట్ ఈవెన్
0: బెల్ తక్షణమే పరిగెత్తిస్తుంటారు.
1: ద మూమెంట్ బెల్ ఇస్ గివెన్ దే రన్ బ్యాక్ టు మందిర్.
0: ఇంకా నలుగురు పిల్లలంతా కూడా హాస్పిటల్లో ఉంటున్నారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో.
1: దీస్ బాయ్స్ ఆర్ వర్కింగ్ దేర్ ఇన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
0: టైం ప్రకారం వచ్చేసిస్తుంటారు, ఎక్కడే గానీ ఒక నిమిషం కూడా వేస్ట్ చేయరు.
1: దే డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్, దే బీ దేర్ అట్ ద డాట్ ఆఫ్ టైం.
0: ఒక్కొక్కసారి ఫంక్షన్స్ టైం లోపల స్వామి త్వరగా పోయి పండుకుంటాడు ఏమో అని వాళ్ళు భోజనం కూడా చేయకుండా వస్తుంటారు పాపం.
1: అట్ ఫెస్టివల్ టైం స్వామి మే రిటైర్ ఎర్లీ, దేర్ ఫోర్ దే రిటర్న్ వితౌట్ టేకింగ్ దేర్ ఫుడ్.
0: మీ భోజనం ఏమైపోయింది అంటే చేశాం స్వామి అంటారు.
1: వెన్ స్వామి ఆస్క్ వాట్ అబౌట్ యువర్ ఫుడ్, దే సెడ్ వి హాడ్ అవర్ ఫుడ్.
0: చెప్పద్దు, అబద్దాలు చెప్పద్దు అని అంటే పర్వాలేదు నాకు ఆకలి కాలేదు స్వామి అంటారు.
1: డోంట్ స్పీక్ లైక్ దే సేడ్ స్వామి వి వర్ నాట్ హంగ్రీ.
0: ఇచ్చేది తినిపించేసేది.
1: దెన్ స్వామి విల్ మేక్ దెం ఈట్.
0: మంచి పిల్లలుగా ఉంటుంటారు.
1: They are such good boys.
0: ఆ పిల్లల యొక్క మంచితనంలో బయట చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ టు పబ్లిసైజ్ దేర్ గుడ్నెస్.
0: అందులో ఈ సాయినాథుడు కూడా ఒక్కడు.
1: అమాంగ్ దెమ్ సాయినాథ్ ఈజ్ వన్.
0: ఈ సాయినాథుడు ఎప్పుడు పాదాల దగ్గర పండుకుంటాడు కింద.
1: సాయినాథ్ ఆల్వేస్ స్లీప్స్ అట్ ద ఫీట్ ఆఫ్ భగవాన్.
0: శబ్దమైతే చాలు, ఎప్పుడు తక్షణం తలుపు తెరుస్తాడు.
1: ఎనీ లిటిల్ సౌండ్ హీ ఓపెన్స్ ద డోర్.
0: దాని కీస్ అంతా తన దగ్గరనే పెట్టుకుంటాడు.
1: ద కీస్ ఆర్ విత్ హిమ్ ఓన్లీ.
0: ఎందుకంటే ఒకటూరే తెలిసింది, కీస్ వేశాడు, లిఫ్ట్ ఎత్తినారు, అంతా అయిపోయింది, కానీ ఈ మెట్టు వచ్చింది తెలిసింది.
1: Well, he has locked it. The keys are with him. And how could he hear the conversation?
0: Lift bigame saru.
1: He locked it.
0: Lift tappa inkokaru margamlo em raavadaniki veelledu.
1: Nobody can enter.
0: Alanti paristhithulu eemi etta vachindi.
1: How could she climb up? How could she get into?
0: Illandaru konchi bayapadtu undangane Satyajit konchi dhairyam chesi swami ame evaru evaru evaru evarani antaru.
1: In the meantime Satyajit picked up little courage and asked, who is she?
0: Nenu nee kavalante gaani inka evartona prayam ledhu. నువ్వేం అడగద్దు ఇవన్నీ అన్నాను.
1: డోంట్ ఆస్క్ సచ్ క్వశ్చన్స్, యు కన్సర్న్ మై సెల్ఫ్ ఓన్లీ.
0: ఇచ్చినది ఏమిటి ఆయమా అనేది.
1: హీ ఆస్క్ వాట్ ఇస్ ద షీ హస్ గివెన్.
0: వారి చేతికి ఇచ్చాను.
1: అండ్ హీ గేవ్ ద చైన్ టు హిమ్.
0: అప్పుడు దాన్ని చూచారు.
1: అండ్ హీ సా ద చైన్.
0: ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు.
1: ద చైన్ ఇస్ స్టిల్ విత్
0: హిమ్. ఈ విధంగా కూడా నువ్వు కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ అంటే ఎలాంటివి దైవ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఎవరికి చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్ ద డివైన్ ఎక్స్పీరియన్స్.
0: మనుషుల కంటే వేరుగా లేడు.
1: God is not separate from you.
0: Cheppadu I and you are one an cheppanani.
1: He said I and you are one.
0: One an cheppadam kuda baagundadu.
1: One is not also not.
0: Neevu nenu veru ledu kaadu.
1: You
0: okkate.
1: You doesn't exist at all.
0: Nenu nene neevu.
1: You and I and you.
0: Prati prani endukunu manavattamlo opana daivattam aneetundi roopanni manu telusukovali.
1: In every living creature, more in mankind, the divinity has been experienced.
0: So jeevo deva sanatana dehame devalayamu jeevude devudu.
1: Body is the temple of God, the indweller is God himself.
0: Vishnu ante shankachakra kada dari antunnaru.
1: You think that Vishnu meant the one who carries the wheel and counts and lotus flower?
0: Alankaro Vishnu priyaha antaru.
1: And we think that Vishnu religious all decorated jewels.
0: Jaladharo Ishwara priyaha antaru.
1: And we think that Ishwara is after water abhisheka.
0: Inka brahmano bhojana priyaha antaru.
1: Brahmana is after food.
0: Kanaka Vishnu anetuntu vaadu shankachakra dari antaru.
1: Vishnu carries with him
0: shankachakra manaka emi. శంఖమనగా శబ్దము.
1: The conch శంఖ stands for
0: sound. చక్రమనగా కాలము.
1: The wheel of time.
0: ఈ యొక్క కాలము శబ్దము రెండు కూడా భగవంతుని స్వాధీనంలోనే ఉన్నాయి.
1: The time and sound are under the control of God.
0: కనుక దేహం అనేటువంటిది ఈ శంఖ చక్ర గదాదారి కాదు.
1: So the body doesn't mean merely conch and the wheel.
0: బలము కాలము రెండు కూడా భగవంతుని యొక్క చేతిలోనే ఉంటాయి.
1: One is the energy, other is the time or under the control of God.
0: కాబట్టి దైవం ప్రత్యేకంగా ఉన్నాడని అనేక ఆకారములుగా మనం విశ్వసించి దానికి అనేక విధమైన శోకులు మనం చేయకూడదు.
1: We should not give a specific form to God and attach with so many decorations.
0: నేను ఒకానొక సమయంలో 30 సంవత్సరం కిందట
1: 30 years back భగవాన్
0: దుర్గల రామకృష్ణరావు నన్ను బలవంతం చేసి తిరుపతికి తీసుకెళ్లాడు.
1: బూర్గుల్ రామకృష్ణరావు ద దెన్ గవర్నర్ ఫోర్స్డ్ భగవాన్ టు గో టు తిరుపతి.
0: అక్కడ వాళ్ళ పురోహితులందరూ కూడా చాలా గౌరవంగా తీసుకుని లోపలికి గర్భగుడి లోపలికి తీసుకెళ్లి చాలా వెంకటరమణ స్వామికి అభిషేకం చేస్తూ వచ్చారు.
1: ఆల్ ప్రీస్ట్ ఓవర్ దేర్ హెస్ టేకెన్ భగవాన్ టు ద శాంక్టమ్ శాంక్టోరం విత్ ఆల్ టెంపుల్ ఆనర్స్.
0: అప్పుడు అన్నారావు దీనికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నాడు.
1: అన్నారావు వాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ టిటిడి.
0: అన్నారావుని పిలిచి చెప్పాను. అన్నారావు, ఏమిటి ఇంత సుందరమైనటువంటి విగ్రహానికి ఈ అలంకారంతో చేసి వికారం చేసి పెడుతున్నారు, ఎందుకు ఈ సొమ్ములంతా పెట్టాలి?
1: భగవాన్ ఆస్క్ అన్నారావు ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ది బ్యూటిఫుల్ ఐడల్ ఇస్ దేర్, వై సో మెనీ జ్యువెల్స్?
0: అవన్నీ తీసి పెట్టినప్పుడు వెంకటేశ్వరుడు ఎంతో అందంగా కనిపిస్తాడు.
1: వెన్ ఆల్ ది జ్యువెల్స్ ఆర్ రిమూవ్డ్ యు కెన్ సీ లార్డ్ వెంకటేశ్వర ఇన్ ఆల్ హిస్ మైట్ అండ్ గ్రాండియర్.
0: అక్కడ చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: అండ్ యు విల్ సీ ఆల్ ది గ్రాండియర్ ఓవర్ దేర్.
0: ఈ శంఖ చక్రాలు పెట్టే కోసమని మైనం అద్ది ఈ చక్రాన్ని కనిపించటము, ఈ శంఖం కనిపించడం, ఎందుకు ఈ వికారంతో చేస్తున్నారు?
1: యూ కలెక్ట్ ఆల్ ద జ్యువెల్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ వ్యాక్స్, యూ అటాచ్ టు ది ఐడల్.
0: అటువంటి భగవంతుడికి నిరాకారం ఎందుకు చేస్తున్నారు, వికారం ఎందుకు కల్పిస్తున్నారు?
1: హియర్ యూ హావ్ గాట్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐడల్ ఆకార, బట్ యూ మేక్ ఇట్ వికార హారిబుల్.
0: ఇవి మీరు చేయకూడదు అన్నాను.
1: యూ షుడ్ నాట్ డూ దాట్.
0: అప్పుడు బూర్గుల రామకృష్ణరావు చెప్పాడు, స్వామి లోకులు కాకులు వాళ్ళు వాళ్ళ ప్రీతిని పురస్కరించుకుని భగవంతునికి అలంకారం చేస్తుంటారు.
1: పీపుల్ దే హావ్ గాట్ దేర్ ఓన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, దే డెకరేట్ యాజ్ దేర్ లైక్స్.
0: అంతేకాని నాకు ఇష్టం లేదు అన్నాడు ఆయన.
1: ఐ టు డోంట్ లైక్ దాట్.
0: మీరు చెప్పండి కొంతవరకు. దీనివల్ల చాలా బాధ కూడా కలుగుతుంది, భయం కూడా కలుగుతుంది, ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఏమిటో భగవంతుని భగవంతునిగా ఏడ్చిపెట్టండి.
1: Actually, it is painful and we are also afraid of the situation. Let us leave the idol as idol. God as God.
0: కనుక అని చెప్తే ఆయన విన్నాడు గాని పాపం ఏమి చేయలేకపోయాడు.
1: బట్ హీ కుడ్ నాట్ హెల్ప్ ది సిచ్యువేషన్.
0: ఈ విధంగా భగవంతునికి అలంకారం చేస్తూ కూర్చోవటము, దాన్ని ఏ విధమైన అందంగా చూసుకు, ఇవి కాదు మనలో ఉంది దాని అందము.
1: యు డెకరేట్ గాడ్ విత్ ఆల్ ద జ్యువెల్స్ బట్ ద రియల్ జ్యువెల్
0: అందమే ఆనందం, ఆనందం జీవిత మకరందం అన్నారు.
1: అందం బ్యూటీ ఈజ్ ఆనందం ద బ్లిస్, ఆనందం ద బ్లిస్ ఈజ్ మకరందం ద నెక్టర్.
0: కనుక భగవంతుడికి ఎట్టి అలంకారములు చేయకూడదు.
1: యూ డోంట్ హ్యావ్ టు డెకరేట్ గాడ్.
0: అయితే ప్రపంచంలో పుట్టినందుకు దీనికి తగినటువంటి గౌరవంగా మర్యాదగా మనం బ్రతుకుతూ రావాలి, ఆదర్శాన్ని నిరూపించాలి.
1: హౌఎవర్ డ్యూ రెస్పెక్ట్ అండ్ కర్టెసీ హ్యావ్ టు బి ఎక్స్టెండెడ్ టు సెట్ అన్ ఐడియా.
0: స్వామి ఎందుకు ఇంత పెద్ద పెద్ద గౌను వేసుకుంటాడు?
1: వై స్వామి పుట్స్ ఆన్ సచ్ ఎ లాంగ్ గౌన్?
0: అలంకారం కోసం కాదు.
1: ఇట్స్ నాట్ ఎనీ డెకరేషన్.
0: నా దేహం ఎవరికి కనిపించకూడదు అని ఆనందం.
1: భగవాన్ డజంట్ వాంట్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ టు బి సీన్ బై యు.
0: పాదాలు కూడా ఎవరికైనా కనిపిస్తాయేమని చాలా ఎత్తు చేసుకుని నడుస్తూ ఉంటాను.
1: హీ డజంట్ వాంట్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ టు బి నోటీస్డ్ బై యు.
0: అనగా మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని ఈ యొక్క దేహరీతిగా కూడా గౌరవ మర్యాదలు అందించాలని.
1: దేర్ఫోర్ ఇన్ ద బాడీ ది డివినిటీ హస్ గాట్ టు బి రెస్పెక్టెడ్, హైలీ రెస్పెక్టెడ్.
0: తుంగభద్ర అని దీనికి పేరు పెట్టారు.
1: ద నేమ్ తుంగభద్ర ఇస్ గివెన్ టు ది బాడీ.
0: ఇంత మంగళకరమైన దేహాన్ని అమంగళంగా ఎందుకు చూపించాలి?
1: సచ్ అన్ ఆస్పీషియస్ బాడీ షుడ్ నెవర్ బి కన్సిడర్డ్ ఇన్ ఆస్పీషియస్. నో,
0: మీ చేతులు కాళ్ళు కనిపించక తప్పదు.
1: ద హ్యాండ్స్ ద లెగ్స్.
0: ముఖం కూడా చూడక తప్పదు.
1: ద ఫేస్ విల్ బి సీన్.
0: కానీ అప్పుడప్పుడు నా ముఖం కూడా కొంతవరకు వెంటుకలు మూసుకొని చాలా ఇదిగా ఉంటాను, అది కూడా నాకు ఇష్టం లేదు.
1: At times he covers with the hair but he doesn't like it anyway.
0: నేను ఏం చేస్తూ, ఈ తేజస్సు ఇది పుట్టినటువంటిది కానీ పెట్టినటువంటిది కాదు.
1: The effulgence is there right from his birth, is not anything attained later.
0: దానికి కూడా ఒక విధమైన దివ్యత్వానికి ఒక తేజస్సు వెంట వాడుతుంటాయి.
1: There is effulgence that follows the divinity.
0: కనుక నేను చేసే చిన్న చిన్న పని కూడాను ఒక అంతరార్థం లేకుండా ఉంటుండదు.
1: వాట్ ఎవర్ మైన్యూట్ సింపుల్ టాస్క్ దట్ భగవాన్ అండర్ టేక్స్ హ్యాస్ గాట్ సిగ్నిఫికెన్స్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఆకలి లేనప్పుడు అన్నాన్ని ఎవడు తినడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూఆర్ నాట్ హంగ్రీ నో వన్ వుడ్ ఈట్.
0: దప్పి అయినప్పుడే నీరు తాగుతాడు.
1: ఇఫ్ యూఆర్ థర్స్టీ యూ డ్రింక్ వాటర్.
0: దుఃఖం వచ్చినప్పుడే ఏడుస్తాడు.
1: అండ్ యూ క్రై వెన్ యూఆర్ మిజరబుల్.
0: ఆనందం వచ్చినప్పుడే నవ్వుతాడు.
1: అండ్ యూ స్మైల్ వెన్ యూఆర్ జాయ్.
0: కారణం లేని కార్యములు కాదు ఇవన్నీ.
1: బట్ ఎవ్రీథింగ్ హెస్ గాట్ ఎ రీజన్ బిహైండ్.
0: దానికి కూడా ఒక కారణం ఉండాలి. నిరూపించే నిమిత్తమే నేను దేహాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను.
1: టు ఎక్స్ప్లెయిన్ దిస్ కాస్ బిహైండ్ ఇట్ ద బాడీ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్.
0: ప్యూరిటీ, పేషెన్స్, పర్సివేరెన్స్, ఈ పిపిపి, ఈ మూడు కూడా చాలా ప్రధానమైనటువంటివి.
1: త్రీ పీస్, ప్యూరిటీ, పేషెన్స్, పర్సివరెన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: నేను ఎప్పుడు కూడా ప్యూరిటీ,
1: ప్యూరిటీ భగవాన్
0: పని చేసినా కానీ నా కోసం కాదు.
1: Purity is for you.
0: Nalo unnatvanti oka purity ee lokamlo ekkada kuda nu ledani cheppochu.
1: The purity present in Bhagavan is not noticed anywhere in the world.
0: Anta purity na hrudayam.
1: That is Himalayan purity in him.
0: Chinchittu kuda nu akkada ee matram kuda nu malinyam cheyadaniki avakasam ledu.
1: There cannot be any simple trace of dirt being there.
0: Ah, purity vallane ఇన్ని విధమైనటువంటి జగత్తునంతా లాగుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద ప్యూరిటీ ఇన్ భగవాన్ డ్రాస్ ది అటెన్షన్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇన్విటేషన్ ఇవ్వటం లేదు, ఎవరికి జాబులు కూడా రాయను.
1: నో ఇన్విటేషన్ ఇస్ ఎక్స్టెండెడ్. నో డెకరేషన్.
0: అంత పవిత్రమైనటువంటిది
1: బాడీ, సో ప్యూర్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహం లోపల ఎవరు కూడా దోషం చూపడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ పాయింట్ అవుట్ ఎ డిఫెక్ట్ ఆర్ మిస్టేక్ ఇన్ దిస్ బాడీ.
0: నా యొక్క పేషెన్స్, శాంతం ఎట్లా ఉందంటే
1: పేషెన్స్ ఆఫ్ భగవాన్.
0: పర్వతాలు కదిలినా కానీ నా హృదయం కదలదు.
1: మౌంటైన్స్ మైట్ మూవ్ బట్ హీ డస్ నాట్ మూవ్.
0: నా హృదయం అంత శాంతంగా ఉంటాయి.
1: భగవాన్ ఆల్వేస్ రిమైన్స్.
0: అయితే అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటుంటాను.
1: బట్ సమ్ టైమ్స్
0: చెప్పానుగా, కొంతమందిని సరిచేసే నిమిత్తమై ఆ పదమును ఉపయోగపెడుతుంటాను.
1: టు రెక్టిఫై అండ్ కరెక్ట్ హీ యూజెస్ హార్ష్ వర్డ్స్.
0: లేకపోతే ఈ పిల్లలు వినేవారు కాదు.
1: ఆర్ ఆర్ దే వుడ్ నాట్ పే హీ టు హిస్ వర్డ్స్.
0: నాయన బంగారు కూర్చోమా కూర్చోమా అంటే ఎవరు వినరు.
1: You be seated, you don't hear them.
0: Hey, kuchu ante kurchuntaru.
1: Sit down, then they will
0: appu shabdanni marchali.
1: Then the tone has
0: shabda marpu chedani bhakta rakshana kuda jarugutu untadi.
1: By changing the tone devotee can be saved.
0: Okaru oka samayam lopala,
1: at one time
0: పాండవులు అరణ్యవాసంలో ఉండినప్పుడు
1: పాండవస్ వర్ ఇన్
0: ఎక్సైల్. సంవత్సరం లోపల రోమఋషి వనం దగ్గరికి వెళ్లారు.
1: పాండవస్ when they were in the period of exile in the 13th year they went to Romarishi.
0: అంతా తర్వాత తిరిగి జయించి వచ్చారు.
1: And they returned.
0: యుద్ధం ప్రారంభమైంది.
1: And battle started.
0: ఈ ప్రారంభమైనటువంటి యుద్ధ సమయం లోపల,
1: at the time of the commencement of war,
0: ఒక విధమైన ప్రతిజ్ఞ పట్టాడు.
1: దే హావ్ టేకెన్ ఎ వో.
0: ఎవరు?
1: హూ?
0: గురు. గురువైనటువంటి వాడే.
1: ద వెరీ ప్రిసెప్టర్.
0: నేను ప్రమాణం ఇవ్వాలి.
1: వెల్ ఐ హావ్ టు కీప్ అప్ హిస్ వర్డ్.
0: తప్పించడానికి వీలు కాదన్నాడు.
1: యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ హిస్.
0: మీరు ఏమైనా చేయవచ్చును, కాబట్టి మీరు తప్ప మాకు అన్యులు లేరని ప్రార్థించింది.
1: ద్రౌపది ప్రేడ్ యూ మే డూ ఎనీథింగ్ బట్ యు ఆర్ ఓన్లీ అవర్ రిఫ్యూజ్.
0: తర్వాత
1: లేటర్
0: ఈ యొక్క భీష్ముడు ద్రోణాచార్యుని యొక్క కుమారుడు,
1: ద సన్ ఆఫ్ ద్రోణాచార్య,
0: అతను తమ పిల్లలను చంపాలని వచ్చాడు.
1: అశ్వత్థామ కేమ్ దేర్ టు కిల్ దేర్ చిల్డ్రన్.
0: అశ్వత్థామ ప్రతిజ్ఞ పట్టాడు.
1: అశ్వత్థామ హస్ టేకెన్ ఎ ఓత్.
0: పాండవులు ఎక్కడా కనిపించలేదు.
1: పాండవస్ వర్ నాట్ నోటీస్డ్.
0: అప్పుడు కృష్ణుడు రక్షించాలి కదా.
1: కృష్ణ హ్యాడ్ టు రెస్క్యూ.
0: ఎన్నో నాటకాలు ఆడాల.
1: హీ హాస్ టు యాక్ట్ ఇన్ డిఫరెంట్ వే.
0: భగవంతుని యొక్క చిత్రములంతా విచిత్రమైనటువంటివి.
1: ఆల్ యాక్షన్స్ ఆఫ్ గాడ్ ఆర్
0: మిస్టానికుడు. ఒక యాక్ట్ చేయాలి.
1: హీ హాస్ టు యాక్ట్ ఇన్ ఎవ్రీ వే.
0: దానికుడు ఒక్కొక్క సీన్ మార్చాలి.
1: సీన్ హాస్ టు
0: ప్రతి దానికుడు ఒక డ్రామాగా నిరూపించాలి.
1: అండ్ ఎవ్రీ డ్రామా హాస్ టు బి ఎనాక్టెడ్.
0: పరిగెత్తిపోయాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ రాన్.
0: ఎవరి దగ్గరికి?
1: వేర్?
0: ధృతరాష్ట్ర ఒక దుర్వాసు దగ్గరికి పోయాడు.
1: అండ్ హాస్ గాన్ క్లోజ్ టు దుర్వాస.
0: దుర్వాసు దగ్గరికి పోయేటప్పటికి దుర్వాస చాలా నమస్కరించి చాలా గౌరవంగా చూచాడు.
1: దుర్వాస రిసీవ్డ్ కృష్ణ ఇన్ ఆల్ రెస్పెక్ట్.
0: స్వామి, ఎందుకోసం వచ్చారు మా ఆశ్రమానికి?
1: స్వామి, వాట్ బ్రాట్ యూ హియర్?
0: మాకు ఒక చిన్న పని ఉంటుండాలి.
1: ఐ గాట్ ఎ సింపుల్ టాస్క్.
0: అది నీతో చేయించాలని వచ్చానన్నాడు.
1: ఐ వాంట్ టు గెట్ ఇట్ డన్ బై యూ.
0: తమ ఆజ్ఞకు నేను బద్దుండైనా తప్పక ఏమి చెప్పినా చేస్తానన్నాడు.
1: ఐఎమ్ బౌండ్ డ్యూటీ బౌండ్ టు యువర్ కమాండ్. ఐ సర్టన్లీ డూ వాట్ ఎవర్ యూ సే.
0: ఈనాటి రాత్రి పాండవులు నీవు కాపాడాలి.
1: దిస్ నైట్ యూ హ్యావ్ టు రెస్క్యూ అండ్ సేవ్ పాండవాస్.
0: తమను కాపాడేవారు కానీ నేనేమిటి కాపాడటాం అన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ హూ కెన్ ప్రొటెక్ట్ దెమ్. వాట్ ఈస్ ఇట్? ఐ ప్రొటెక్ట్ దెమ్.
0: కానీ నాది వేరే.
1: నీ
0: ద్వారా జరిపించేది ఇంకోటి వేరే.
1: ఐఎమ్ సెపరేట్ డిఫరెంట్ బట్ దిస్ హాస్ టు బి డన్ త్రూ యూ.
0: నా రక్షణలు ఎన్ని రకములుగానో ఉంటుంటాయి.
1: హౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ డు నాట్ నో.
0: కనుక ఒక పని చేయాలన్నాడు.
1: యు హావ్ టు డూ వన్ థింగ్.
0: ఏం చేయమని చెప్పారు?
1: వాట్ ఈస్ టు బి డన్?
0: కింద ఒక గుంత తవ్వు.
1: అండ్ లెట్ దేర్ బి
0: ఆ గుంత వేయి. పాండవులు కూర్చోబెట్టు.
1: లెట్ పాండవాస్ బి సీటెడ్ దేర్.
0: దానిపైన పలక వేయి.
1: లెట్ దేర్ బి ప్లాంక్ ఓవర్ దట్.
0: ఆ పలక పైన నీ కుర్చీ వేసుకో.
1: యూ హ్యావ్ యువర్ చైర్.
0: ఆ కుర్చీ పైన కూర్చో.
1: యూ సిట్ ఆన్ దట్.
0: వస్తారు ఎవరైనా. దుర్యోధన దుశ్శాసనాథులు ఎవరైనా వస్తారు.
1: ది అదర్ ఎనిమీస్ మే కమ్.
0: లేక ద్రోణాచార్యుని కుమారుడే వస్తాడు.
1: అశ్వత్థామ మే ఆల్సో కమ్.
0: వచ్చినాక అడుగుతాడు, స్వామి మీరు త్రికాల జ్ఞానులు కదా, పాండవులు ఎక్కడున్నారని అడుగుతాడు.
1: దే మే ఆస్క్ స్వామి యూ నో ఆల్ ది పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వేర్ ఆర్ పాండవ.
0: దుర్వాసు చెప్పు. స్వామి నేను అబద్ధమాడను అన్నాడు.
1: దుర్వాస సైడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు అటర్ ఎ లై.
0: సన్యాసి నిన్ను అబద్ధమాడమని నేను చెప్తున్నానా?
1: అరే ఓ సెలబ్రిటీ, ఐ వాంట్ యూ టు అటర్ లైస్.
0: అబద్ధమాడమని నేను కూడా చెప్పను.
1: ఐ టు డోంట్ సే దాట్.
0: సత్యాన్న పర్వదన్న సత్యమే నా యొక్క ప్రథము.
1: ఇన్ఫాక్ట్
0: సత్యమే చెప్పు.
1: టెల్ ట్రూత్.
0: కానీ శబ్దాన్ని మార్చు అన్నాడు.
1: బట్ చేంజ్ యువర్ టోన్ వాయిస్.
0: అశ్వత్థామ వచ్చి, స్వామి పాండవులు ఎక్కడున్నారని చాలా వినయంగా అడిగాడు.
1: అశ్వత్థామ కేమ్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ అండ్
0: పాండవ కింద ఉన్నారు అన్నాడు గట్టిగా.
1: హి సెడ్ పాండవస్ దేర్ బినీత్ మీ.
0: శబ్దమును మార్చాడు.
1: హి చేంజ్ ద టోన్.
0: శబ్దమును మార్చేటప్పటికే
1: అండ్ వన్స్ వాయిస్ ఇస్ చేంజ్
0: అశ్వత్థామ పరిగెత్తిపోయాడు.
1: అశ్వత్థామ ర్యాన్ అవే అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్.
0: కాబట్టి అతను పోవటం వల్ల పాండవుల యొక్క ప్రేమ ఒక ప్రాణం రక్షించేది కదా.
1: బికాస్ దట్స్ వే పాండవస్ వర్
0: సేవ్. నేను కొన్ని శబ్దాలు మార్చవలసి వస్తుంటాది.
1: గాడ్ ఆల్సో చేంజెస్ వాయిస్.
0: ఆ శబ్దాలు మార్చినట్టు చేత కొన్ని కార్యం సక్రమంగా జరిగిపోతుంటాయి.
1: సర్టన్ టాస్క్ ఆర్ అకంప్లిష్డ్ బై దిస్.
0: అన్ని అవతారములు ఎందుకు శబ్దాలు మార్చడం అనేది సహజంగా జరుగుతూనే వచ్చాయి.
1: ఇన్ ఆల్ ఇన్కార్నేషన్స్ దిస్ హాస్ బీన్ గోయింగ్ ఆన్.
0: కైక ఇంటి నుంచి వచ్చాడు రాముడు.
1: అండ్ రామ వాజ్ రిటర్నింగ్ ఫ్రమ్ కైక.
0: నవ్వుతూ నవ్వుతూనే వచ్చాడు.
1: ఇన్ హీ కేమ్ స్మైలింగ్ ఆల్ ది వే.
0: సీతాదేవి సింహాసనం కోసం అలంకారంగా చేసుకుంటుంది.
1: అండ్ సీతా వాజ్ రెడీ విత్ ఆల్ ద డెకరేషన్ ఫర్ కరోనేషన్.
0: సీత, నా మాట విను.
1: లిసన్ టు మీ.
0: నేను ఇప్పుడు ఇక్కడ ఉండడానికి వీలు లేదు.
1: ఐ కెనాట్ బి హియర్.
0: తండ్రి ఆజ్ఞ, నేను అరణ్యానికి పోవాలి.
1: ఇస్ ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్ ఐ షుడ్ గో టు ద ఫారెస్ట్.
0: ఏమిటి అరణ్యం?
1: వాట్ ఫారెస్ట్?
0: నేను కూడా వస్తానండి.
1: ఐ విల్ ఆల్సో ఫాలో యూ.
0: నీవు రావడానికి వీలు కాదు.
1: నో, యూ కెనాట్.
0: ఆ రాక్షసులు ఆ యొక్క క్రూర మృగములతో నేను సంరక్షించుకోలేను అన్నాడు. చెప్పేటప్పటికి
1: యూ కెనాట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్.
0: ఇంత లోకాన్ని రక్షించేటువంటి వాడు ఒక స్త్రీని మీరు రక్షించుకోలేరా?
1: ఓ రామ, యూ ప్రొటెక్ట్ ది హోల్ వరల్డ్, కాంట్ యూ ప్రొటెక్ట్ మీ ఏ ఉమెన్?
0: ఇది మీ యొక్క బుటక మాటలు కానీ నీవు రక్షించుకోగలవు.
1: ఇస్ ఆల్ యువర్ నాక్, డోంట్ స్పీక్ లైక్ దట్.
0: నేను వస్తానని.
1: ఐ విల్ సర్టన్లీ ఫాలో యూ, షీ సెడ్.
0: కానీ గట్టిగా చెప్తూ వచ్చాడు.
1: But Rama went on vehemently telling.
0: Tarvata inga katinanga palakatu vachadu.
1: And then he has to use harsh words.
0: నీవు రావటం చేత నాకు కష్టం కలుగుతుంది అన్నాడు.
1: ఇఫ్ యూ ఫాలో మీ ఐ విల్ ఫీల్ వెరీ బ్యాడ్.
0: నిన్ను సంరక్షించుకోవటమే నాకు పెద్ద బాధ్యత అవుతుంది.
1: అండ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ.
0: తండ్రి ఆజ్ఞని నేను ఏ రీతిగా ఇది నడుచుకోవాలి?
1: హౌ కెన్ ఐ ఫుల్ఫిల్ ది కమాండ్ ఆఫ్ మై ఫాదర్?
0: నీవు రాకూడదు అన్నాడు.
1: బెటర్ యూ డోంట్ కమ్.
0: సరే అయితే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు?
1: అండ్ దెన్ షీ ఆస్క్డ్ వేర్ ఆర్ యూ గోయింగ్.
0: తల్లి దగ్గర పోయి నమస్కారం చేయాలని అన్నాడు.
1: అండ్ హీ సెడ్ యూ గో అండ్ డూ నమస్కారం.
0: రాముతో పాటు కౌసల్య మందిరానికి కూడా వచ్చింది సీత.
1: అండ్ సీత ఫాలోడ్ రామా టు ది రెసిడెన్స్ ఆఫ్ కౌసల్య మదర్.
0: అప్పుడు కౌసల్య చాలా బాధపడుతూ, నాయన కొన్ని నిమిషాల లోపల నీవు చక్రవర్తి అవుతావని ఆశించాను, కానీ ఈ విధంగా జరిగింది. చాలా బాధపడుతూ
1: మదర్ కౌసల్య వాస్ ఫీలింగ్ సో సాడ్ టెల్లింగ్ దట్ ఓ మై డియర్ సన్ ఐ యామ్ థింకింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు బి కారునేటెడ్ బట్ యు ఆర్ లీవింగ్
0: చరమైన ఈ యొక్క అయోధ్యలో ఉండలేను.
1: And I cannot be here even if I
0: నేను కూడా అరణ్యానికి వస్తానని.
1: And I will also follow you to the forest.
0: అప్పుడు తల్లికి కొన్ని నీతి వాక్యాలు చెప్తూ వచ్చాడు.
1: And then Rama started teaching to his
0: అమ్మా తండ్రి వృద్ధుడైనాడు.
1: Father is aged.
0: కేవలం అతని యొక్క అస్తవ్యస్తం చేత మాటలు లేనిపోనివన్నీ మాట్లాడాడు.
1: And he is not speaking as he should.
0: సతికి పతియే దైవము.
1: అండ్ హస్బెండ్ ఇస్ గాడ్. అతని
0: సేవ చేయాలి.
1: యు హావ్ టు సర్వ్.
0: ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికి నీవు నన్ను వదిలి అతన్ని వదిలి రాకూడదు.
1: యూ షుడ్ నాట్ లీవ్ యువర్ హస్బెండ్ లైక్ దట్ అండ్ ఫాలో.
0: అతని సేవనే నీకు ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి బాధపడుతూ.
1: మదర్ కౌసల్య వాస్ ఫీలింగ్ సో సాడ్ టెల్లింగ్ దట్ ఓ మై డియర్ సన్ ఐ యామ్ థింకింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు బి కారునేటెడ్ బట్ యు ఆర్ లీవింగ్
0: చరమైన ఈ యొక్క అయోధ్యలో ఉండలేను.
1: అండ్ ఐ కెనాట్ బి హియర్ ఈవెన్ ఇఫ్ ఐ
0: నేను కూడా అరణ్యానికి వస్తాను.

0: your husband like that and follow.
1: అతని సేవనే నీకు ప్రధానమైనటువంటి ముఖ్యమైన కర్మ.
0: మెయిన్ యాక్షన్ యువర్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఇన్ యువర్ సర్వింగ్ యువర్ హస్బెండ్.
1: అది సీత వినింది.
0: సీత హర్డ్ ఆల్ దిస్.
1: సీత చాలా తెలివైనటువంటి.
0: సీత ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత
0: ఆఫ్టర్ రిటర్నింగ్ హోమ్
1: నేను కూడా వస్తున్నానని
0: హి సెడ్ ఐ యామ్ ఆల్సో కమింగ్.
1: రావడానికి వీలు లేదన్నారు.
0: రామ సెడ్ నాట్ పాసిబుల్.
1: తల్లికి మాత్రము పతియే దైవం అని చెప్పావు, నాకు మాత్రం పతి దైవం కాదా?
0: యు టోల్డ్ యువర్ మదర్ దట్ సర్వింగ్ హస్బెండ్ ఇస్ ఇంపార్టెంట్
1: రామచంద్రుడు
0: అండ్ యువర్ మూవ్.
1: నేను శీతలమైన వెన్నెలను
0: అండ్ ఐఎమ్ ద మూన్ లైట్.
1: వెన్నెల చంద్రుడి నుంచినే ఆవిర్భవిస్తుంది.
0: అండ్ మూన్ లైట్ కమ్స్ టు మూన్.
1: చంద్రుడు ఒక చోట, వెన్నెలు ఒక చోట ఉండడానికి వీలు.
0: యూ కెనాట్ హ్యావ్ మూన్ ఎట్ వన్ ప్లేస్, మూన్ లైట్
1: విరుద్ధమైనటువంటి ప్రవర్తన చేస్తున్నారే.
0: అండ్ యూఆర్ జస్ట్ యాక్టింగ్ ఇన్ డిఫరెంట్.
1: చంద్రుడు ఎక్కడో, వెన్నెలు అక్కడే.
0: సో మూన్ లైట్ షుడ్ బి దేర్ వేర్ దేర్ ఇస్.
1: రాముడు అరణ్యం లోపల, సీత అయోధ్య లోపల ఉండడానికి వీలు కాదు.
0: రామ కెనాట్ బీన్ ద ఫారెస్ట్ అండ్ సీత కెనాట్ బీన్
1: అయోధ్య. గట్టికి చెప్పింది. చాలా రాముడు కూడా తగ్గిపోయాడు.
0: రామ ఆల్సో వాస్ పాసిఫైడ్ బై దెన్.
1: ప్రతి అవతారం నందు కూడా ఇలాంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాలు వచ్చినప్పుడు కొన్ని విధమైనటువంటి యొక్క శాంతిని వహించవలసి వస్తుంది.
0: సచ్ ఇన్సిడెంట్స్ డూ హ్యాపెన్ అట్ ద టైమ్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్.
1: కనుకనే ఆమెను అరణ్యానికి తీసుకెళ్లాడు.
0: అండ్ దేర్ఫోర్ హి టుక్ హర్.
1: ఈ విధంగా మనం అసత్యం ఆడకూడదు.
0: వి షుడ్ నాట్ అటర్ లైస్.
1: కానీ శబ్దమును మాత్రం మార్చి,
0: బట్ యూ కెన్ చేంజ్ యువర్ టోన్.
1: ఒకరి క్షేమం కోసమని, కళ్యాణం కోసమని, లోకోద్ధారం కోసమని ఎంతైనా మనం పని చేయవచ్చు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్, హౌఎవర్ యూ కెన్ చేంజ్ యువర్
1: లోక హితే రతః. ఇది చాలా ప్రధానమైనటువంటిది.
0: విషింగ్ ది గుడ్ ఆఫ్ ఎవ్రీబడి ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: సర్వే సమంతా గుణై, మంచి గుణమును కలిగి ఉంటుండాలి.
0: వన్ షుడ్ హావ్ ఆల్ వర్చ్యూస్.
1: సర్వే జ్ఞానైక సంపన్న, మనం జ్ఞానంతో కూడినటువంటి వారిగా ఉండాలి.
0: వీ షుడ్ హ్యావ్ విజ్డమ్.
1: అది ఏ ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్.
0: దీస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ దీస్ త్రీ వర్డ్స్.
1: సాయికి మించిన వారు లోకంలో ఎక్కడా లేరు.
0: ఇన్ దీస్ త్రీ సాయి ఇస్ ద ఓన్లీ వన్ యూ డోంట్ ఫైండ్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక ఈ మూడింటి యందు కొన్ని క్షేమం కోసమని, కొన్ని ఆనందం కోసమని, కొన్ని అనుకూలం కోసమని, వారి మనస్తృప్తి కోసమని ఈ విధంగా నేను చేస్తూ వస్తుంటాను. ఏమి చేసినా, ఏమి పలికినా, ఏమి చెప్పినా నా కోసం కాదు.
0: Whatever Bhagavan does, it is for the advancement
1: and progress of mankind. There is no trace of self-interest.
0: In Bhagavan, from top to toe, believe it or not, there is no selfishness
1: at all.
0: There is nothing whatsoever in
1: him. Everything
0: is for you.
1: Everything
0: for you.
1: ఏది నేను ఆనందించినా మీకు ఆనందం కోసమని.
0: ఇట్స్ ఓన్లీ టు కన్ఫర్ బ్లిస్ టు యూ.
1: కనుకొనే ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్,
1: దైవతత్వాన్ని గుర్తించుకోవడం ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎవ్రీబడి టు నో లవ్.
1: దైవత్వమును ఎవరు అర్థం చేసుకోలేరు.
0: నోబడి కెన్ అండర్స్టాండ్ గాడ్.
1: కొన్ని నిమిషం లోపల చాలా అర్థం చేసుకున్నట్టుగా నటిస్తారు, మరి నిమిషం లోపల మర్చిపోతుంటారు.
0: యు ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యు హావ్ అండర్స్టూడ్ అండ్ యు ఫర్గెట్ లేటర్.
1: అనేక జన్మల నుంచి వారి వెంట జంట ఇంట వచ్చినటువంటి యొక్క ప్రాక్టీస్ లవన్నీ.
0: ఇట్ ఇస్ ఆల్ ఆఫ్ ద ప్రాక్టీస్, ద యాటిట్యూడ్ దట్ యు హావ్ హాడ్ ఓవర్ ప్రీవియస్ లైఫ్.
1: ఎల్లా సంస్కారములు ఆ విధంగా వస్తుంటాయి.
0: ఆల్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ప్రీవియస్ లైఫ్.
1: అంతేకాకుండా ప్రకృతి యొక్క ప్రజెంట్ కూడా ఉంటుండాలి.
0: అండ్ దేర్ఫోర్ ద పాస్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ప్రెసెంట్.
1: సన్నిహిత సంబంధ బాంధవ్యం కూడా ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఇన్ ద పాస్ట్.
1: ఈ స్నేహ సంబంధం కూడా ఉంటుండాలి.
0: అండ్ దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
1: సంపర్క దోషాలు కూడా ఉంటుంటాయి.
0: దేర్ ఇస్ మిస్టేక్ ఇన్ ద కంపెనీ.
1: కాబట్టి అంత త్వరగా మానడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ ఇస్ నాట్ పాసిబుల్.
1: క్రమక్రమేణా కూడాను
0: స్లోలీ
1: స్టార్ట్ ఎర్లీ.
0: ఈ
1: వయసు లోపల మీరు ప్రాక్టీస్ కు చాలా ప్రారంభించండి.
0: దిస్ ఇస్ ద రైట్ టైం టు స్టార్ట్ ప్రాక్టీస్ వెల్.
1: శాంతాన్ని మీరు పోషించుకోండి.
0: అండ్ హ్యావ్ ద
1: పవిత్రతను కించిత్తు కూడా మీరు ఏమాత్రం మాలిన్యం కాకుండా చూసుకోండి.
0: డోంట్ చేంజ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
1: ఇవి రెండు మీరు గట్టిగా ఉంటుంటే ఇంకా పర్సివరెన్స్ ఏమైనా కలుగుతుంది.
0: అండ్ వెన్ వన్స్ యూ హ్యావ్ దీస్ పర్సివరెన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
1: కనుక మీకు ఎప్పుడు కూడా నేను అడ్రస్ చేస్తుంటాను, ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అని.
0: Bhagavan always addresses the gathering.
1: Na endunnatha premane kalaku nenu palike palukulu kudanu premave.
0: Therefore there's all love in Bhagavan. Whatever he says,
1: andaru kudanu prema swarupuluga kavali.
0: And hence you should be personification of love.
1: Elanti paristhithile enna kudanu premaku e matram kudanu lotu kaliginchukunda chuchukovali.
0: There should never be shortage or dearth of love. Aa vidhanga meeru
1: jeevinchu randi, meeku edi kavalsina nenu isthanu.
0: If you lead your life full of love, Bhagavan will grant you whatever you want.
1: Kaluka meere bhavi bharato dharakulu,
0: you are going to emancipate from

0: విద్యార్థి విద్యార్థినిలే మన భారతదేశానికి లీడర్స్ ప్రీడర్స్.
1: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ద ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ భారత్.
0: దుర్భావంను కట్టిపెట్టండి.
1: Sacrifice bad feeling.
0: సద్భావంను పెంచుకోండి.
1: Develop good ideas.
0: సదుద్దేశంతో జీవించండి.
1: Have good aims.
0: పవిత్రమైన దృష్టిని తీసుకోండి.
1: And have sacred vision.
0: దృష్టి దోషం కానీ వాగ్దోషం కానీ లేకుండా చూసుకోండి.
1: Don't have any kind of mistaken bad looks or bad words.
0: ఈ విధమైన మంచి నడతలతో మీరు ఉండినప్పుడు మీ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందిస్తారు.
1: When you lead life like that, your parents will be happy.
0: కనుక వారిని కూడా సంతోష పెట్టండి.
1: Make your parents happy.
0: మాతృదేవో భవ పితృదేవో భవ.
1: Mother is God, father is God.
0: ఈ దేహానికి ఏ తల్లిదండ్రులు ఎంత ప్రీతిగా చూసుకున్నారో అట్లనే మీ దేహానికి కూడా మీ తల్లిదండ్రులు అంత ప్రీతిగా చూసుకుంటుంటారు.
1: Just as this body has taken care of his parents, you also should take care of your parents.
0: కనుక వారిని కూడా మీరు ప్రేమించి ఆదరించి ఆశ్రయించి వారి ఆనంద పెట్టండి.
1: You also be with your parents, make them happy, serve them.

0: మంచి పని చేసి కీడును గంచలేదు.
1: హావింగ్ డన్ బ్యాడ్ యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్, హావింగ్ డన్ గుడ్ యు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ టర్న్.
0: నిమ్మమును నాటి సూత ఫలంబుగనునా.
1: Having sown the lime, do you expect the neem out of it?
2: Mangoes
1: out of it.
0: Sootamunu naati nimma phalambuganu.
1: Sowing the mango seeds, do you expect the lime fruits out of it?
0: Vidyarthulara.
1: Students.
0: Manamu bhoomiyo ye vittanam naatutamo adi mokkaga manasi అదే వృక్షంగా మారి అట్టి ఫలమునే మనకు అందిస్తుంది.
1: As you sow, so you reap, as it is said. Depending on the seed that you sow, you get the same plant.
0: ఇది ప్రకృతి యొక్క ప్రభావం.
1: This is the quality of nature.
0: సృష్టి యొక్క రహస్యం.
1: This is the secret of nature.
0: ఇది ఎవరు కాదన్నను అవునన్నను ఈ సత్యం మారదు.
1: Whether one denies or endorses, this truth doesn't change.
0: కనుకని మానవుడు చేసే ప్రతి కర్మలకును ఫలితం అనేది ఉన్నది.
1: ఎవ్రీ హ్యూమన్ యాక్షన్ ఇస్ బౌండ్ టు హ్యావ్ ఎ కాన్సిక్వెన్స్.
0: ఎట్టి కర్మనో అట్టి ఫలితం.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రిజల్ట్.
0: ఎట్టి విత్తనమో అట్టి మొక్క.
1: యాజ్ ఇస్ ది సీడ్ సో ఇస్ ద ప్లాంట్.
0: విత్తనం ఒకటైతే మొక్క మరొకటి మొలవదు.
1: ఇఫ్ యు సో వన్ సీడ్ యు డోంట్ ఎక్స్పెక్ట్ ఎ డిఫరెంట్ ప్లాంట్.
0: కనుకని మానవుడు ఎట్టి కర్మలు ఆచరించినో అట్టి ఫలమును అందుకోగలుగుతున్నాడు.
1: మ్యాన్ రీప్స్ ద రియాక్షన్ ద రిజల్ట్ బేసింగ్ ఆన్ హిస్ యాక్షన్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మంచి పని చేసి మంచి ఫలమును పొందుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ టు డూ గుడ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ గుడ్ రిజల్ట్.
0: కానీ ఈనాటి మానవుడు పుణ్యస్య ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవః నభాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యత్నత. పుణ్యఫలము కావాలని అమితంగా ఆశిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ టుడే డిజైర్స్ టు హ్యావ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ హిస్ గుడ్ యాక్షన్స్.
0: కానీ పుణ్యకర్మలు ఆచరించడానికి ముందంజ వేయటం లేదు.
1: బట్ హి డజంట్ ప్రొసీడ్ స్టెప్ ఫార్వర్డ్ టు అండర్టేక్ గుడ్ యాక్టివిటీ.
0: పాప ఫలమును విస్మరిస్తున్నాడు.
1: హి ఫర్గెట్స్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్.
0: కానీ పాపములు చేయుటకు ముందంజ వేస్తున్నాడు.
1: బట్ హి స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్ఫుల్ యాక్ట్స్.
0: ఇది ఏ మానవుని యందున్నటువంటి అజ్ఞానం.
1: దిస్ ఇస్ ది ఇగ్నోరెన్స్ ఇన్ మ్యాన్ కైండ్.
0: కానీ ఇది కేవలము ఒక మానవ ప్రభావమే కాదు, ప్రకృతి యొక్క ప్రభావం కూడాను ఇందులో పాల్గొని తద్వారా మానవుని అనేక విధములైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటుందని.
1: సో ఇట్స్ నాట్ మియర్లీ హ్యూమన్ టెండెన్సీ. But it's also the quality of the nature that guides him.
0: ఈ అనుభవించేటువంటి బాధలను కష్టములను దుఃఖములను సహించుకోలేక ఓ భగవంతుడా ఎందుకు నన్నిట్ట పరిశీలిస్తున్నావు పరిశోధిస్తున్నావు పరీక్షిస్తున్నావు అని భగవంతుని మొరపెట్టుకుంటారు.
1: They cry in helplessness, Oh God, why do you put me to suffering, anxiety and worry? Why do you test me like this?
0: భగవంతుడు సుఖమును కాని దుఃఖమును కాని అందించటం లేదు.
1: గాడ్ డజంట్ గివ్ అస్ ఐదర్ ప్లెజర్ ఆర్ పెయిన్.
0: నీవు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు నీ కర్మల యొక్క ఫలితమే కాని భగవంతుని యొక్క ప్రసాదములు కాదు.
1: ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ దట్ యు గో త్రూ ప్లెజర్ ఆర్ పెయిన్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: భగవంతుడు సాక్షిభూతుడు.
1: గాడ్ ఈజ్ ఎ విట్నెస్.
0: భగవంతుడు కేవలం ఒక పోస్ట్ మ్యాన్ వంటి వాడు.
1: గాడ్ ఈజ్ ఎ పోస్ట్ మ్యాన్.
0: నీకు ఏ కవర్ వస్తే ఆ కవర్ నీకు అందిస్తున్నాడు.
1: He will be giving you the cover that you are to
0: ye card vaste aa card neeku andistunnadu.
1: He gives you the card addressed to you.
0: Ee money card vacheste aa yokka dinini money card kinda manasiga neeku andistunnadu.
1: He will also hand over the money that is meant for you.
0: Aa cover nu chinchi andulo unnatundi vaartala valla sukha dukkhalu pondeetundi neeve kaani postman card.
1: As you tear the cover and go through the contents, they refer to you, they relate to you. Nothing to do with the postman.
0: అదే విధంగానే నీవు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క కర్మఫలములు నీవు అనుభవిస్తున్నావే కానీ భగవంతుడు అనుభవించేపి చేసేది భగవంతుడు అందించేటువంటివి కాదు.
1: is only that you experience the results of your actions. They are not given by God anyway.
0: అయితే,
1: however,
0: ఇక్కడ ఒక స్పెషల్ గ్రేస్ అనేటువంటిది ఉంది.
1: Here there is a special grace.
0: నీవు హృదయపూర్వకంగా పవిత్రమైన భావముతో నిర్మలమైనటువంటి హృదయంతో నిస్వార్థమైనటువంటి క్రియలతో నీవు భగవంతుని స్మరించినప్పుడు భగవంతుడు ప్రత్యేకంగా ఇందులో పాల్గొని నీకు తగినటువంటి సహాయం చేస్తుంటాడు.
1: However, if you pray with a pure heart, sacred feelings, and offer prayers selflessly, there God confers a special grace.
0: అయితే మానవుని యొక్క సుఖదుఖములకు కూడాను కొంత మూలాధారం ఉండాలి.
1: However, for the pleasure or pain, there must be some basis.
0: No, fundamentally.
1: There's something fundamental behind.
0: ఏ జన్మములో కాని ఏ పరిస్థితులు ఎందు కాని భక్తులు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల ఫలములు దృష్టి అందుంచుకొని భగవంతుడు దానికి తగినటువంటి ఫలమును ప్రసాదిస్తూ ఉంటాడు.
1: Either this life or in the previous life, basing on our action, God gives us the consequences or the results.
0: కొన్ని నిమిషములకు ముందుగా 12th క్లాస్ బాయ్స్ కూడా చెప్పారు.
1: Few minutes earlier, 12th class boys said.
0: ద్రౌపదిని దుర్యోధనుడు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలను గురి చేసి నిండు సభలో అవమానించడానికి పూనుకున్నాడు.
1: దుర్యోధన determined to humiliate ద్రౌపది in an open court.
0: అప్పుడు ఈ ద్రౌపదికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి?
1: What kind of help is to be extended to ద్రౌపది?

0: సుధన ప్రార్థన చేస్తుంది. కేశవా, మాధవా, నారాయణ అని ప్రార్థన చేస్తుందాడు.
1: ద్రౌపది ప్రేస్ దిస్ వే, కేశవ, మాధవ, నారాయణ.
0: ఈ కేశవుడు ఎవరు?
1: హూ ఇస్ కేశవ?
0: కేశవ,
1: కేశవ
0: కా ప్లస్ ఆ ఈశా ప్లస్ ఈశా ఈజ్ కేశవ.
1: కా ప్లస్ ఆ ప్లస్ ఈశా ఈజ్ కేశ.
0: కా బ్రహ్మ,
1: కా ఈజ్ బ్రహ్మ.
0: ఆ విష్ణు,
1: ఆ ఈజ్ విష్ణు.
0: ఈశా మహేశ్వరుడు,
1: ఈశా ఇస్ మహేశ్వర.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులను ఎవరు తనయందు ఉంచుకున్నారో అతనే కేశవుడు.
1: ద వన్ విత్ దిస్ ట్రినిటీ, బ్రహ్మ విష్ణు మహేశ్వర
0: అనగా త్రిమూర్తి స్వరూపుడైనటువంటి యొక్క హే కేశవ.
1: ఓ గాడ్, యు ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ ట్రినిటీ.
0: దీనిని పరాశరుడు కూడా దీనిని మరొక రీతిలో వర్ణిస్తూ వచ్చాడు.
1: పరాశర ఆల్సో స్టేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: ఎవరు కేశవ? కే కా ప్లస్ ఈశా ప్లస్ వా కేశవ.
1: పరాశర సెడ్ దిస్ వే, కా ప్లస్ ఈశా ప్లస్ వా.
0: కే అనగా ఉంగరములు చుట్టుకున్నటువంటి దట్టమైన నల్లని ముంగురులతో కూడినటువంటి వాడు కేశవుడు అన్నారు.
1: కేశవ ఇస్ ద వన్ విత్ ద డార్క్ ఫోర్ లాక్స్ ద హెయిర్ హాలో ఆఫ్ హెయిర్.
0: ఇతను ఎవరు?
1: హూ ఇస్ హీ
0: అన్నాడు.
1: హూ ఇస్ హీ?
0: ఇతని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అన్నారు.
1: ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర.
0: ఉంగరములు చుట్టుకున్న నల్లని ముంగురములతో కూడినటువంటి వాడు కేశవుడు అన్నాడు.
1: కేశవ హాస్ కర్లింగ్ హెయిర్ డార్క్.
0: కనుకనే ఈమె కేశవ మాధవ అని ప్రార్థించింది.
1: దోషి ప్రే సేమ్ కేశవ మాధవ.
0: కృష్ణుడు విన్నాడు.
1: కృష్ణ హర్డ్ హర్ ప్రేయర్.
0: ఈ ప్రార్థనను నేను ఏ రీతిగా నేను దీన్ని ఫాలో చేయాలి, అనుసరించాలి?
1: కృష్ణ థాట్ సో హౌ ఆమ్ ఐ టు రెస్పాండ్ టు హర్ ప్రేయర్.
0: ఈ ప్రార్థనకు సంబంధించినటువంటి యొక్క క్రియలు ఏమైనా పూర్వం ఈ యొక్క ద్రౌపది చేసి ఉందా?
1: హ్యాస్ షీ డన్ ఎనీథింగ్ బిఫోర్
0: అని ఆ ద్రౌపది యొక్క హిస్టరీ అంతా కూడాను వెనుకకు తిరిగి చూచాడు.
1: హీ స్టార్టెడ్ రిఫరింగ్ టు ది ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ద్రౌపది.
0: ఒకనొక సమయంలో సంక్రాంతి దినం,
1: ఇట్ వాజ్ సంక్రాంతి డే.
0: ఆనాడు అందరు కూడాను చెరుకులు నములుతూ ఉంటారు.
1: దే ఆల్ కన్స్యూమ్ ది షుగర్ కేన్.
0: ఇందులో
1: చూ ఇట్.
0: ఆనాడు సాయంకాలము కృష్ణుడితో కూడి అనేక విధములైనటువంటి రీతిగా ఆనందానుభవతులు పొందుతున్నారు గోపికలు, సత్యభామ, రుక్మిణి, జాంబవతి, ఈ యొక్క ద్రౌపది కూడా.
1: దట్ ఈవినింగ్ దే వర్ ఆల్ స్పెండింగ్ ఎన్ ఎంజాయబుల్ టైమ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ. దోస్ ఆర్ ప్రెసెంట్ ఓవర్ దేర్ ఆర్ గోపికాస్, రుక్మిణి, సత్యభామ, జాంబవతి అండ్ సో ఆన్.
0: కానీ వీరినందరినీ కూడాను పరీక్ష చేయ తలంచి కృష్ణుడు కావాలనే ఆ చెరకును తీస్తూ వేరుని కోసుకుంటాడు.
1: ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దెమ్, కృష్ణ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హిస్ ఫింగర్ ఈస్ కట్.
0: భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులను టెస్ట్ చేయటం అనేటువంటిది, అనగా పరీక్షించటము, చాలా అతనికి స్వభావము.
1: ఇట్స్ నేచర్ ఫర్ గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
0: కానీ ఈ టెస్ట్ అనేటువంటిది భగవంతునికి ఒక పెద్ద టెస్ట్.
1: బట్ ది టెస్ట్ ఈజ్ ఎ టెస్ట్ టు గాడ్.
0: ఈ టెస్ట్ లోపల సరైనటువంటి ఉత్తీర్ణుడైనటువంటి వారిని తాను అనుగ్రహించుకుంటుంటాడు.
1: ఇఫ్ ఎ డివోటీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ టెస్ట్, హిల్ బి ది రిసిపియెంట్ ఆఫ్ హిస్ గ్రేస్.
0: చిన్న క్లాసు లోపల, ప్రైమరీ స్కూల్ లోపల, ఫస్ట్ స్టాండర్డ్ పోతే కూడాను టెస్ట్ పెడతారు.
1: ఇఫ్ యూ ఆర్ టు బి అడ్మిటెడ్ టు ఫస్ట్ స్టాండర్డ్ యూ విల్ బి పుట్ టు టెస్ట్.
0: అనగా దీనికి అర్హుడా కాదా అనేటువంటి విషయాన్ని విచారించడమే.
1: దే విల్ ఫైండ్ అవుట్ వెదర్ యూ డిజర్వ్ ద అడ్మిషన్ ఆర్ నాట్.
0: ఇది భగవంతుడు కేవలం ద్వేషంతో కానీ లేక విరోధంతో కానీ ఇంకే విధమైన అనిష్టంతో కానీ చేసేటువంటి టెస్ట్ కాదు.
1: ఇట్స్ నాట్ ద టెస్ట్ దట్స్ కండక్టెడ్ బై గాడ్ ఆర్ ఎనిమిటీ ఆర్
0: హేట్. భగవంతుడు అమిత ప్రేమ చేతను, దయానుగ్రహం చేతను, కరుణ చేతను వారిని అనుగ్రహించకవరి వారికి టెస్ట్ ఇస్తుంటాడు.
1: అవుట్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ అండ్ మెర్సీ కంపాషన్ గాడ్ టెస్ట్ హిస్ డివోటీ టు కన్ఫర్ గ్రేస్.
0: తక్షణమే రక్తం కనిపించింది, సత్యభామ చూచింది, రుక్మిణి చూచింది, మా జామవతి చూచింది, ద్రౌపది చూచింది.
1: యాజ్ బ్లడ్ వాజ్ బ్లీడింగ్ ఇట్ వాజ్ నోటీస్డ్ బై రుక్మిణి, సత్యభామ, జాంబవతి.
0: వీరందరూ చాలా డియర్ అండ్ నియర్ గా ఉండేటువంటి వారు కనుక ఈ యొక్క దృశ్యాన్ని వారు చూడగలిగారు.
1: యాజ్ దే వర్ సో డియర్ అండ్ నియర్ దే కుడ్ వాచ్ ద హోల్ సీన్.
0: దాసీలంతా చాలా దూరంగా ఉంటుండినారు.
1: ఆల్ సెవెన్ మెయిడ్స్ ఆర్ ఎట్ ఎ డిస్టెన్స్.
0: సత్యభామ చూచింది, దాసీని పిలిచింది, లోపలికి వెళ్లి బట్ట తీసుకుని రా చుట్టడానికి అనింది.
1: సత్యభామ ఆస్క్డ్ ద సర్వెంట్ మెయిడ్ టు బ్రింగ్ ఎ క్లాత్ సో యాస్ టు పుట్ యాస్ ఎ బ్యాండేజ్.
0: రుక్మిణి స్వయంగానే పరిగెత్తింది లోపల.
1: రుక్మిణి రన్ ద డిస్టెన్స్ హర్సెల్ఫ్.
0: ద్రౌపది చూచింది.
1: ద్రౌపది సా,
0: తన కట్టుకున్నటువంటి ఒక కొంగుని చించింది, తక్షణమే చుట్టి వేసింది.
1: షీ టోర్ హర్ ఓన్ సారీ టువర్డ్స్ ద ఎండ్ అండ్ మేడ్ ఇట్ ఇంటు ఏ బ్యాండేజ్.
0: ఏ విరేలుకు దక్షిణాంగుష్ఠానికి అనగా కుడి చేతి యొక్క వేలుకు తెగింది.
1: ఇట్ ఈస్ ద థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్.
0: దీనికి చుట్టినది ఈ యొక్క ద్రౌపది.
1: అండ్ ద్రౌపది మేడ్ ఇట్ ఇంటు ఏ బ్యాండేజ్.
0: ఇది చూచిన తక్షణమే సత్యభామ రుక్మిణి ఒకరికొకరు ముఖం చూసుకున్నారు.
1: వాచింగ్ ది హోల్ సీన్ సత్యభామ
0: ద్రౌపది యొక్క జాగ్రత్త మనకు లేకపోయింది కదా.
1: We don't have that much of caution and care.
0: ద్రౌపది యొక్క ప్రేమ మనలో లేకపోయింది కదా.
1: We don't have that much of love.
0: కేవలం శరీరాన్ని మాత్రమే కోరుతున్నాము.
1: We just desire the body.
0: అతని యొక్క పరిస్థితి ప్రభావాలను మనం ఏమాత్రము ఆశించటం లేదు.
1: But we don't consider the position right now.
0: ఇది ద్రౌపది యొక్క భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము.
1: This is the devotion and sincerity of Draupadi.
0: చాలా సిగ్గుపడ్డారు.
1: They felt very sorry, ashamed among themselves.
0: ఈ లెసన్ చూచాడు కృష్ణుడు.
1: Krishna saw this in the report.
0: ఆనాడు ద్రౌపది ఈ విధంగా తనకు సేవ చేసింది కనుక దీనికి నేను ప్రతిఫలంగా ఈమెకు దీన్ని అందించాలి అనుకున్నాడు.
1: As Krishna has gone through the previous history of Draupadi, he thought that it is most befitting to come her to rescue.
0: ఈ ప్రాప్తమైన జగత్తునందు ఏ వస్తువును మనం పొందాలనుకున్నప్పటికీ ఒక వస్తువును మనం అందించి ఇంకొక వస్తువును మనం అందుకోవాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ డైలీ రొటీన్ యూ నో అన్లెస్ యూ గివ్ సంథింగ్ యూ డోంట్ రిసీవ్ అనదర్.
0: షాప్ కైనా పోయి ఒక హ్యాండ్కర్ చీప్ కావాలంటే 10 రూపాయలు అతనికి అందించినప్పుడే ఒక హ్యాండ్కర్ చీప్ మనకు అందిస్తాడు షాప్ కీపర్.
1: వెన్ యూ వాంట్ హ్యాండ్కర్ చీప్ యూ మస్ట్ పే 10 రూపీస్.
0: అదే పద్ధతి భక్తులకి భగవంతుడికి కూడా మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యాలు.
1: There are certain interrelationships between devotee and God.
0: నీవు ఇంత కించిత్తైన కూడాను భగవంతునికి అర్పితం చేసినప్పుడే అనంతమైనటువంటి ఫలితాన్ని భగవంతుడు నీకు అర్పిస్తుంటాడు.
1: If you offer a fraction, a segment or a fragment, God will grant infinite.
0: ఇదే కుచేలుడు కూడాను పిటిక అటుకులు అందించడం చేతనే బహుళ భాగ్యాన్ని కూడాను అందించాడు కుచేలునకు.
1: Kuchela also offered a handful beaten rice and he received God's grace in abundance.
0: సత్యభామ కృష్ణుని అమ్ముకునేటువంటి పరిస్థితి యందు రుక్మిణి కూడా పోయి ఒక తడుసీ దళం తీసుకుని వచ్చింది.
1: వెన్ సత్యభామ హ్యాస్ పుట్ కృష్ణ ఆన్ సేల్ రుక్మిణి బ్రాట్ తులసీ లీఫ్.
0: దానిని ప్రార్థిస్తూ

0: ఏమిటి ఈ పత్రం?
1: వాట్ ఈస్ దిస్ లీఫ్?
0: త్రిగుణములతో కూడినటువంటి పత్రం, మారేడు పత్రం ఈ దీహము.
1: ద బాడీ హాస్ గాట్ ది త్రీ అట్రిబ్యూట్స్, దట్స్ ది లీఫ్.
0: త్రిగుణములతో కూడినటువంటి సత్వరజోతము, తమో గుణములతో కూడినటువంటి దేహమే ఒక పత్రము.
1: బాడీ ఈస్ ది లీఫ్ విత్ ది త్రీ అట్రిబ్యూట్స్, ద ఫైర్స్, ఎమోషన్ అండ్
0: లవ్. పుష్పము, హృదయ పుష్పము.
1: ద ఫ్లవర్ ఆఫ్ యువర్ హార్ట్,
0: నిర్మలమైనటువంటి హృదయ పుష్పము.
1: దట్స్ ప్యూర్ హార్ట్,
0: పవిత్రమైనటువంటి సుగంధముతో కూడినటువంటి హృదయ పుష్పము.
1: ద సీక్రెట్ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ ఆఫ్ హార్ట్,
0: ఫలము, మానసిక ఫలము.
1: ఇట్ ఈస్ ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
0: ఈ యొక్క మానసిక ఫలమునందు మాధుర్యమైనటువంటి రసం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ స్వీట్ జ్యూస్ విత్ ఇన్ ద ఫ్రూట్.
0: కానీ ఈ యొక్క జ్యూస్ యొక్క తత్వం మనసు ఎరుగదు.
1: బట్ ద మైండ్ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ద జ్యూస్.
0: ఫలములోని రసము గంధం అనేటువంటిది చెట్టు ఎరుగదు.
1: ద టేస్ట్ ఆఫ్ ది జ్యూస్ కంటైన్ విత్ ఇన్ ద ఫ్రూట్ ఈస్ నాట్ నోన్ టు ద ట్రీ.
0: పూలోని మకరందము తీగలు అనుభవించవు.
1: ద నెక్టార్ ప్రెసెంట్ ఇన్ ద ఫ్లవర్ ఈస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ బై ది క్రీపర్.
0: పవిత్రమైన గంధములోని మధుర రసము ఈ ప్రాకృతమైనటువంటి మనుషులు అనుభవించలేరు.
1: ఆల్ ది సీక్రెట్ థింగ్స్ మెన్షన్డ్ ఇన్ సీక్రెట్ టెక్స్ట్ ఈస్ నాట్ నోన్ టు ద వరల్డ్లీ పీపుల్.
0: కనుకనే రుక్మిణి కూడాను ఆ పత్రాన్ని అర్పితం చేసింది.
1: రుక్మిణి ఆఫర్డ్ దిస్ లీఫ్.
0: ఇంత తులసీదళాన్ని అర్పితం చేయటం చేతనే బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుడు ఒక్క తూరి తూగగలిగాడు.
1: బికాస్ షీ కుడ్ ఆఫర్ దట్ స్మాల్ తులసీ లీఫ్.
0: ఎట్టి అపేక్షలు లేకుండా నిరపేక్ష భావం చేతనే రుక్మిణి కృష్ణుని తూచుతూ వచ్చింది.
1: రుక్మిణి కుడ్ డూ లైక్ దట్ విత్ ఆల్ డివోషన్ దట్ ఇస్.
0: అదే విధంగానే ద్రౌపది ఎట్టి అపేక్ష లేకుండా నిరపేక్షత కృష్ణుడికి ఈ విధమైనటువంటి యొక్క త్యాగం చేసింది.
1: ద్రౌపది సాక్రిఫైస్డ్ విత్ ఆల్ హర్ సెల్ఫ్లెస్నెస్ స్పిరిట్.
0: కేశవ మాధవ దేవ మధుసూదన ప్రార్థన చేసింది కళ్ళు మూసుకుంది.
1: ద్రౌపది ప్రేడ్ అండ్ షీ క్లోజ్డ్ హర్ ఐస్.
0: గొప్ప బలవంతుడైనటువంటి పతులు దగ్గరనే ఉంటున్నారు.
1: దేర్ హస్బెండ్స్ వర్ వెరీ
0: స్ట్రాంగ్. ఆ వీరులు సూరులు ప్రజ్ఞానుడైనటువంటి యొక్క పతులు దగ్గరనే ఉంటున్నారు.
1: There are husbands who are close by, the men of valor.
0: ఎవ్వరూ ఈ యొక్క ప్రభావాన్ని, ఈ పరిస్థితిని అడ్డుకోలేకపోయారు.
1: Nobody could prevent the situation.
0: ఒక్క కృష్ణుడు తప్ప మరొకడు నాకు దిక్కు లేడు అని ప్రార్థించింది.
1: She prayed that there is only Krishna who would come to her rescue, none else.
0: ఈ తాను చేసినటువంటి యొక్క పూర్వము యొక్క త్యాగమునకు తన వేలును చుట్టాడు.
1: Because of the sacrifice she did earlier and here is Krishna.
0: ఆ వేలుకు కట్టినటువంటి చిన్న పీస్ ఆఫ్ క్లాత్.
1: It's a small piece of cloth which is a bandage
0: around her finger.
1: That has turned into infinite number of sarees.
0: కనుకనే ఇంతైనా మనం భగవంతునికి చేసినప్పుడే అంతైనా భగవంతునితో అందుకోవడానికి వీలవుతుంది.
1: If we do little, God will give you infinite.
0: కనుకనే కర్మ ఫలం అనేటువంటిది మనకు తప్పినది కాదు.
1: The fruits of action, you cannot escape, run away from them.
0: Aithe, daivanugraham cheta, elanti karma phalamaina kodanu tappinchukovachu.
1: However, out of God's grace, it's quite possible to be away from the consequences of one's own action.
0: Daiva shasanamlo matramu tappinchukunataku veelu kadani matrame undi.
1: But as per God's command, it is written clearly, it is inescapable.
0: Yetti karmano antiphalatam nivu anubhavinchali.
1: As is action, you are bound to face the consequence, the result.
0: Karma daatavasama. నరుడా కర్మ దాట వశమా, కర్మ దాట వశమా, నరుడా కర్మ దాట వశమా.
1: ఓ మ్యాన్, ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు రన్ అవే ఫ్రమ్ ద డెస్టినీ?
0: ఘన పాఠంబులు చదివిన గాని, కులదేవతలను కొలసిన గాని, కారడవులకే పోయిన గాని, కఠిన తపస్సులే చేసిన గాని, కర్మ దాట వశమా, నరుడా కర్మ దాట వశమా.
1: యు మే గో త్రూ మైటీ సీక్రెట్ టెక్స్ట్, యు మే ఆఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రేయర్స్ టు ద డైటీస్, బట్ యు మే బి ఇన్ థిక్ ఫారెస్ట్, బట్ యు కెనాట్ రన్ అవే ఫ్రమ్ యువర్ డెస్టినీ.

0: With all the physical strength and intelligence.
1: Bujabalambu.
0: Physical strength.
1: Manchi buddhi balambundi.
0: With all the intelligence.
1: Dharma balamule kadinudaye.
0: Without the strength of this righteousness and God.
1: Karmudantati vaadu. Kadapatikemaye.
0: What happened to such a mighty Karna at the end?
1: Karnudantati vaadu. Kadapatikemaye.
0: What happened to
1: Karna? Maruvabokuditti manchi maata. Maruvabokudu itti manchi maata.
0: Never forget this good word.
1: Bujabalamundi.
0: Yes, physical strength.
1: Buddhi balamundi.
0: His intelligence.
1: Atrasastra balamanta kuda untundadi karnuniku.
0: Karna has got all the power of
1: Kani
0: the archery.
1: Kani daiva balamu ledu.
0: But he has no strength of God.
1: Karanam emiti?
0: Why?
1: Dussangamu cheta durbhavamunu penchukoni dushta chetishtayamulo okkadiga maaripoyadu Karnudu.
0: Karna happened to be one among the four wicked people because he was in the bad
1: Duryodhana, Dushyasana, Shakunitho chudatam chetane, kootam chetane ఈ యొక్క కర్ణుడు కూడాను నాలుగో వాడిగా దుష్టుడిగా మారిపోయాడు.
0: కర్ణ వాజ్ ద ఫోర్త్ అమంగ్ ద ఫోర్ వికెట్ పీపుల్. దుర్యోధన, దుశ్శాసన అండ్ శకుని.
1: కనుకనే మనము చెడ్డ సంఘంలో మనం పాల్గొనకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ బి ఇన్ ద బ్యాడ్ కంపెనీ.
1: చెడ్డ సంఘంతో మనం చేరినప్పుడు చెడ్డ భావములే మనలో ఆవిర్భవిస్తాయి.
0: ఇఫ్ యు ఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ యు విల్ ఎంటర్టైన్
1: చెడ్డ భావములు ఆవిర్భవించినప్పుడు చెడ్డ పనుల్లో మనం ప్రవేశిస్తాము.
0: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ థాట్స్ యు విల్ ఎంటర్ ఇంటూ బ్యాడ్ యాక్షన్.
1: కనుకనే కంపెనీ మనకు చాలా ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ కంపెనీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యు వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ.
1: నీ కంపెనీ ఎలాంటిదో నీవు చెప్పు, నీవెలాంటి వాడో నేను చెప్పగలను.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు ఆర్.
1: నిజంగా చూస్తే కర్ణుడు చాలా ధర్మపరుడు.
0: Actually, Karna is one of charity.
1: ఈ కర్ణుని యొక్క స్వభావం మరింత కొంతవరకు మీరు విచారించాలి.
0: You should also know the temperament of Karna.
1: కర్ణుడు యుద్ధ భూమిలో కూలిపోయాడు.
0: There in the battlefield he fell down.
1: కానీ కర్ణుని యొక్క ప్రభావ ప్రసక్తులంతా కూడాను అర్జునికి బోధించాలని కృష్ణుడు సంకల్పించుకున్నాడు.
0: Krishna determined to prove, to show to Arjuna the power and the valor.
1: కారణం ఏంటంటే అర్జునుడు చాలా అహంకారంగా ఉంటున్నాడు.
0: Arjuna was highly egoistic.
1: నాకంటే గొప్ప శస్త్ర విద్యలు నేర్చినటువంటి వాడు మరొకడు ఈ జగత్తులో లేడనుకున్నారు.
0: He was feeling there none else in this world other than him.
1: కృష్ణుడు నా ప్రియ మిత్రుడు.
0: Krishna is my close friend.
1: నా భావమరిది.
0: He is my brother-in-law.
1: నా ఆజ్ఞను ఉల్లంఘించేటువంటి వాడు కాదు.
0: He will never disobey me.
1: కనుక నా యొక్క ఇష్టం నెరవేర్చేటువంటి వాడు కృష్ణుడు.
0: Krishna will certainly fulfill my desire.
1: గర్వమును పెంచుకున్నాడు.
0: So he is feeling very proud.
1: ఆ గర్వమును తీయని మార్గములో అణగదొక్కి నిమిత్తమై కృష్ణుడు అర్జునుడు వెంట పెట్టుకున్నాడు.
0: ఇన్ ఏ సాఫ్ట్ అండ్ స్వీట్ వే హీ వాంటెడ్ టు పుట్ డౌన్ ద ప్రైడ్ ఆఫ్ అర్జున.
1: తక్షణమే కృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషము ధరించాడు.
0: కృష్ణ కేమ్ ఇన్ ద టైర్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్.
1: కర్ణుడు క్రింద పడి చాలా అవస్థలకు గురి అయిపోయాడు.
0: కర్ణ ఫెల్ డౌన్, హీ వాస్ సఫరింగ్.
1: దగ్గరికి వెళ్లి
0: హీ వెంట్ క్లోజ్ టు
1: కర్ణ.
0: కర్ణ,
1: నీవు మహాదాన కర్ణుడవు.
0: యు ఆర్ ద వన్ ఆఫ్ చారిటీ.
1: కానీ నా ఇంటిలో ఒక కార్యం సంకల్పించుకున్నాను.
0: I have got one task.
1: ఈ పరిస్థితిలో నిన్ను అడగటం కూడా న్యాయం కాదు.
0: I'm not justified to ask.
1: కానీ నిన్ను ఒక ధర్మాన్ని కోరి నేను వచ్చాను.
0: But I wanted something from you.
1: అప్పుడు కూడా నువ్వు క్రిందపడినటువంటి కర్ణుడు ఏమి కావాలనో కోరుకోమన్నాడు.
0: Even at that state, he still asks, "What is that you want?"
1: నాకు కించిత్ బంగారు కావాలి అన్న.
0: He wanted some gold.
1: బ్రాహ్మణ.
0: బ్రాహ్మణ.
1: నా ఇంటికి వెళ్లి నా భార్యను నేను చెప్పినట్టుగా చెప్పు. నా భార్య ఇస్తుంది ధర్మము.
0: You go home and tell my wife and she will give you gold you want.
1: నేను ఈ వ్యాపార నిమిత్తమే రాలేదు.
0: I have not come for business.
1: డైరెక్ట్ గా నిన్ను అడిగే నిమిత్తమే నేను వచ్చాను.
0: I have come here to ask you directly.
1: నీవు డైరెక్ట్ గా నీవు ఇస్తే ఇవ్వు, అంతేకాని నా భార్యను, నా అత్తను, నా మామను అనమని ఈ విధమైన యొక్క వ్యాపారంలో నన్ను ప్రవేశపెట్టవద్దు అన్నాడు.
0: If you won't give me directly, I don't want to meet your father-in-law, mother-in-law, wife or anybody.
1: కన్నులు మూసుకున్నాడు కర్ణుడు.
0: కర్ణా క్లోజ్డ్
1: యోచించాడు. యుద్ధ భూమిలో తన దగ్గర బంగారు ఎక్కడుంది?
0: There in the battlefield, how do you expect him to have gold?
1: Rendu pandaku bangaru cover vesukunnadu.
0: He has got through the teeth with gold plate.
1: Puro kalamlo idi kontha varaku andarki sahajame.
0: It is a tradition in those
1: dental days. Dental surgeons lekapoyinappudu edina konni randralu padinappudu bangaru rekha cheta aa yokka pallunu moosi vesukuntaru.
0: Since there were no dentists then, when they have dental problems, they have gold plate to some of their teeth.
1: Kanuka అప్పుడు చెప్పాడు కర్ణుడు.
0: కర్ణ సేడ్,
1: బ్రాహ్మణ ఈ రెండు పండ్లు తీసుకుని పో అన్నాడు.
0: హీ సేడ్, బ్రాహ్మణ టేక్ దీస్ టూ థింగ్స్.
1: ఏమిటి ఇది?
0: వాట్స్ దిస్?
1: నీ పండు నేను తీవాలంటే ఇది సాధ్యమయ్యేటువంటిదా?
0: ఈజ్ ఇట్ పాసిబుల్?
1: నిన్ను హింసించి కదా నేను ఈ పండ్లు తీసుకోవాలి.
0: ఐ షుడ్ హర్ట్యూ
1: దానం ఎట్లా అవుతుంది?
0: హౌ కెన్ యూ కాల్ ఇట్ ఛారిటీ?
1: కనుక ఇది దానం కాదు.
0: ఇట్స్ నో ఛారిటీ.
1: నేను నీ పండ్లు నేను ముట్టను అన్నాడు.
0: ఐ డోంట్ టచ్ యువర్ టీత్ ఎనీవే.
1: అయితే రెండు రాళ్ళు అయినా తీసుకుని రామన్నాడు కర్ణుడు.
0: కర్ణ సెడ్ ఎట్లీస్ట్ పికప్ టూ స్టోన్.
1: రెండు రాళ్ళు తీసుకుని వచ్చి దాన్ని కొట్టి ఉన్నాడు. ఆ రెండు పండ్లు తీసి ఇచ్చాడు.
0: విత్ దీస్ టూ స్టోన్స్ హిట్ అగైన్స్ట్ హిస్ టీత్.
1: ఈ యొక్క సువర్ణాన్ని నేను ఎత్తి ముట్టేది. నేను బ్రాహ్మణుడు అని.
0: I am a Brahmin. How can I touch this gold?
1: ఇంకా పరీక్షలు చేస్తూ చేస్తూ పోతూ. నీవు క్షత్రియుడవు.
0: యు ఆర్ క్షత్రియ.
1: నీ ఎంగిలి నేను ఏ విధంగా ముట్టాలి?
0: How am I to touch all this which belongs to you?
1: ఇది నా ఆచారమునకు విరుద్ధం అన్నాడు.
0: It's quite against my culture.
1: తక్షణమే అమ్మును తీసుకున్నాడు.
0: He picked up the arrow.
1: భూమిలో వేసూటిగా వేశాడు.
0: He shot into the earth straight.
1: ఆ గంగ పైకి ఉబికి వచ్చింది. పైకి
0: Ganges originated from there.
1: తక్షణమే ఆ పండును ఆ యొక్క గంగతో కడిగాడు. అప్పుడు కుడి చేతితో ఇచ్చాడు.
0: He cleaned both the teeth there in the spring of Ganges and handed over to Krishna.
1: Krishna Arjun vaipu chustunnadu.
0: And Krishna was looking at Arjuna.
1: Arjuna stirasthunnadu.
0: Arjuna bent his head.
1: Ee vidhamainatundi tyagamu, ee vidhamainatundi yokka daiva bhakti, ee vidhamainatundi guru yokka swabhavamu nenu ekkadannu chudaledu.
0: This sort of sacrifice, this sort of devotion I have not seen anywhere.
1: Itti bhakti prapattulu anetundi naalo ye moolanu kanipinchavu.
0: This sort of devotion and steadfastness
1: Krishna
0: are not present in me.
1: Nannu chaminchu annadu.
0: Krishna, pardon me, he said.
1: Appudu cheppadu Krishnudu.
0: Then Krishna said,
1: ee Karnudu evaro telusuna?
0: You know who is Karna?
1: Mee peddanna.
0: He is your eldest brother.
1: Dharmaraj kante mundu vaadu ee Karnudu.
0: And Karna is elder to Dharmaja.
1: Chaala baadha paddadu.
0: He felt so sad.
1: Ee maata mundugane nee enduku cheppaledu?
0: Why didn't you tell me before?
1: నా సొంతం అన్న అయిపోయి కూడాను అతన్ని అనేక విధములుగా నేను బాధించాను.
0: ఈజ్ మై ఓన్ బ్రదర్ బట్ ఐ హ్యాడ్ టు హర్ట్ హిమ్ హార్మ్.
1: కనుక నీ ధర్మజుడు అని గొప్ప పేరు మాత్రమే కాదు, అతనికంటే గొప్ప ధర్మజుడు ఈ కర్ణుడు.
0: ఇన్ఫాక్ట్ కర్ణ ఇస్ గ్రేటర్ దెన్ ధర్మజ.
1: ఈ విధంగా భగవంతునికి ఏదైనా సరే ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటుండేటువంటి యొక్క పరిస్థితి ఆనాటి యొక్క ధర్మము.
0: ఇన్ దోస్ డేస్ పీపుల్ ఫాలోడ్ దిస్ ధర్మ దట్ దే వర్ ప్రిపేర్డ్ టు ఆఫర్ ఎనీథింగ్ టు గాడ్.
1: కనుక ప్రతి కర్మ కూడాను ఒక విధమైనటువంటి యొక్క ఫలితం అనేటువంటిది భాగంగా నుంచి ఉంటాయి.
0: Therefore every action carries with it.
1: ప్రతి కర్మ కూడాను ఒక విత్తనమే.
0: Every action is a seed.
1: ప్రతి విత్తనము కూడాను ఒక చెట్టే. కనుక మనము కర్మలు అనేటువంటిది పవిత్రమైన కర్మలు ఆచరించడానికి పూనుకోవాలి.
0: So we should undertake sacred actions.
1: ఈ కర్మలు ఎట్టివో ఫలితములు ఎట్టివిగా ఉంటుంటాయి.
0: As is the action, so is the consequence.
1: కానీ చేసే సమయంలో మాత్రం ఆనందంగా చేస్తుంటాము కర్మలు.
0: We do it with all the joy.
1: కానీ అనుభవించేటప్పుడు కంటిదారంతో అనుభవిస్తాం.
0: బట్ వెన్ వి సఫర్ వి షెడ్ టియర్స్.
1: కనుక నేను మొదలే మనం గుర్తించి
0: వి షుడ్ నో బిఫోర్
1: ఏ కర్మలు మంచివి ఏవి చెడ్డవి అనేటువంటిది నిర్ణయం చేసుకుని తదుపరి ఈ మంచి కర్మల్లో మనం ప్రవేశించాలి.
0: ప్రయర్ టు దాట్ వి హావ్ టు డిసైడ్ వాట్ ఆర్ గుడ్ యాక్షన్స్ వాట్ ఆర్ బ్యాడ్ యాక్షన్స్ అండ్ దెన్ రిసార్ట్ టు యాక్ట్.
1: ఈనాటి ప్రకృతి యొక్క ప్రభావము
0: ఎఫెక్ట్స్ ఆఫ్ నేచర్ టుడే
1: ముందు వెనుకలు యోచించకుండా కర్మలు ఆచరిస్తాం.
0: They don't think of pro and cons and they
1: ముందు వెనుకలు విచారించకుండా మాటలు చెప్తాము.
0: They don't inquire this.
1: ముందు వెనుకలు యోచించకోకుండా కూడా కర్మలు ఆచరిస్తాము.
0: Without any thought, prior thought, they start acting.
1: ఆ ఫలితం వచ్చినప్పుడు మనం కుంగిపోతుంటాము.
0: When the time comes and when they have to suffer, they'll be frustrated.
1: ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను సహజమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క చర్యలే.
0: Everything is natural action.
1: వర్షం కురిచింది.
0: It rains.
1: ఒకరి కోసం కురిచిందా?
0: Is it for anybody?
1: కాదు.
0: No.
1: ప్రకృతి ఎందున్నటువంటి ప్రతి మానవుని కోసము వర్షం కురిచింది.
0: There is rain for everybody on earth.
1: అందరికీ చల్లదనాన్ని అందిస్తుంది.
0: It gives you all the comfort.
1: అందరికీ దాహాన్ని తీరుస్తుంది.
0: It quenches the thirst uniformly.
1: మలయ మారుతము వీచుతుంది.
0: You find the wind blowing.
1: ఇది ఒక్క మానవుని కోసం కాదు.
0: It's not merely
1: అన్ని ప్రాణుల కోసము ఈ గాలి చాలా ప్రాణం అందిస్తుంది.
0: This wind gives life to all the living creatures.
1: కనుక నీ పంచభూతములు కూడాను ప్రాకృతమైన జీవులను రక్షించే కోసమే వచ్చినటువంటివి.
0: సో ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ ద లివింగ్ క్రీచర్స్.
1: కనుక ఏ ఒక్కరి కోసమో ఏ ఒక్క వ్యక్తి కోసమో వచ్చినటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ మెంట్ ఫర్ స్పెసిఫిక్.
1: అదేవిధంగా దైవం కూడాను
0: ఆల్సో గాడ్
1: ఒక్క జాతి కోసము ఒక్క దేశం కోసము ఒక్క వ్యక్తి కోసం వచ్చినటువంటిది కాదు.
0: గాడ్ హెస్ నాట్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ నాట్ ఫర్ ఎనీ సింగిల్ పర్సన్ నాట్ ఫర్ ఎనీ సింగిల్ నేషన్.
1: తాను అవతరించి విశ్వమును ఉద్ధరించే కోసమని వచ్చింటాడు.
0: హెస్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఫర్ ది
1: మ్యాన్సిపేషన్. కనుక ఎవరు ఎట్టి కర్మలు ఆచరిస్తారో అట్టి కర్మకు తగినటువంటి ఫలితాన్ని అందిస్తూ ఉంటాడు.
0: సో గాడ్ విల్ సీ టు ఇట్ దట్ యు కెనాట్ రన్ అవే ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: కనుక మనము కర్మను ఆచరించడానికి పూర్వము కొంతకాలం తీసుకుని విచారించి మంచి కర్మలు చేయాలి.
0: So before we start doing, we should take time and
1: ఈ కర్మల వల్ల ఎవరికి ని ఏ విధమైనటువంటి ఒక కష్టము నష్టము కలగకుండా చూసుకోవాలి.
0: By this action you should see that you should not put to anybody to any inconvenience.
1: అది జగత్తునందు అసాధ్యము.
0: However, in this world it is impossible.
1: మానవత్వం అనేటువంటి ఉపాధి యొక్క అభిమానాన్ని పుచ్చుకొని తదుపరి మనం ఈ ఇట్టి కర్మలు ఆచరించాలంటే ఇది ఏ మాటకి సాధ్యం కాదు.
0: With the body feeling and body attachment, you cannot do like that.
1: దేహాభిమానమును మర్చినటువంటి వ్యక్తి మాత్రమే ఇట్టి కార్యము చేయగలడు.
0: The one without any body feeling can only act that way.
1: ఈ దుఃఖం అనేటువంటిది ప్రకృతిని పట్టే మనకు దుఃఖం ప్రాప్తిస్తుండాలి.
0: The misery is out of nature alone.
1: ఈ ప్రకృతి అనేటువంటిది ఎట్లా మన దృష్టిని పట్టే ప్రకృతి వస్తుంటాది.
0: దిస్ నేచర్ ప్రకృతి ఇస్ బేస్డ్ ఆన్ అవర్ దృష్టి. దేహాభిమానం
1: ఉండినంత వరకు ప్రకృతి అనేటువంటిది ఉంటుంటాది.
0: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ ఫీలింగ్ దేర్ ఇస్ నేచర్.
1: ప్రకృతి భావం ఉండినంత వరకు దుఃఖం అనేటువంటిది మనం వెంటాడుతుంటాం.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఓన్లీ ఫీలింగ్ యూ విల్ హావ్ మిజరీ.
1: ఎప్పుడు దేహాభిమానం పోతుందో
0: ద మూమెంట్ బాడీ ఫీలింగ్
1: గోస్ ప్రకృతి కూడాను పోతుంది.
0: ద నేచర్ ఆల్సో విల్
1: వానిష్. ప్రకృతి పోతుందో అప్పుడు మన దుఃఖం కూడాను ఉండదు.
0: The moment nature vanishes, disappears, there will be no misery. When?
1: జాగ్రత్త అవస్థలో దేహాభిమానం ఉంది, ప్రకృతి కనిపిస్తుండాలి, సుఖ సంతోషములు మనం అనుభవిస్తున్నాము.
0: ఇన్ ది వేకింగ్ స్టేట్ యూ హావ్ గాట్ ద బాడీ అటాచ్మెంట్, యూ ఫైండ్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
1: సుషుప్తి గాఢ నిద్ర యందు మన దేహమే మనకు లేదు.
0: ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ యూ డోంట్ ఫైండ్ యువర్ బాడీ.
1: మన దేహమే మనకు లేనప్పుడు ప్రకృతి కూడా మనకు కనిపించదు.
0: వెన్ దేర్ ఇస్ నో బాడీ కాన్షియస్నెస్ దేర్ ఇస్ నో నేచర్.
1: ఈ ప్రకృతి లేనప్పుడు మనకు దుఃఖమే లేదు.
0: When there is no nature, there is no misery either.
1: కనుక ఒక్క నిద్రావస్థ యందే మనకి సుఖ దుఃఖములు ఎట్టి అనేటువంటిది గుర్తించడానికి వీలవుతుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ది డీప్ స్లీప్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ యుర్ బియాండ్ ప్లెజర్.
1: అదే విధంగానే దైవ చింతన చేత దేహాభిమానం మనం క్రమక్రమే తగ్గించుకుంటూ రావాలి.
0: బై కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ గాడ్ యూ హావ్ టు రిడ్యూస్ బాడీ ఫీలింగ్.
1: ప్రాకృతమైనటువంటి భావములు కూడా క్రమక్రమేణా తరిగిపోతాయి.
0: ద వరల్డ్ ఐడియాస్ ఆల్సో వుడ్ డిక్రీజ్.
1: ఈ ప్రాకృతమైనటువంటి భావములు ఎప్పుడు మనకు అటాచ్మెంట్ లేకుండా తగ్గిపోతుందో అప్పుడే మన దుఃఖం కూడా నివారణ అవుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఆర్ నో వరల్డ్లీ ఫీలింగ్స్, వెన్ వన్స్ దేర్ ఇస్ నో అటాచ్మెంట్ టు ద బాడీ,
1: ఈ దుఃఖము సుఖము అనేటువంటివి కేవలం మనం పిలిస్తే వచ్చేటువంటివి కాదు.
0: Pain and pleasure, you cannot invite them.
1: Kananambuna regina karuchichu.
0: It is something like a bonfire.
1: Yemulanu vaanchi maamilla vidachanuna.
0: It will burn everything, it will not leave mangoes there.
1: Annitini kalchivestu.
0: It will burn everything around in the forest.
1: Kanuka manamu yenadu ee dehaabhimanam anetundi danni manamu kontha varaku tagginchukuntamo appudu sugamu dukkamu rendu kuda undavu.
0: That day when you decrease this body feeling, there will be no misery, pleasure or pain either.
1: Kanuka kalalo chuchina medalu middalu kannulu vippina levu kada.
0: All those mansions that you see in the dream, you don't find them in the waking state.
1: Anduvalle upanishattulanta kudanu uttishtata jagrata praapya varanya bodhata annadi.
0: So Upanishad said,
1: oh manavuda, ee ajnanam ane nidra nunchi melko.
0: Upanishad says, oh man, get up from the sleep and slumber.
1: జ్ఞానం అనేటువంటి యొక్క పగల లోపల నీవు జ్ఞానంగా నిల్చుకో.
0: మూవ్ అబౌట్ ఇన్ ద బ్రాడ్ డే లైట్ ఆఫ్ విజ్డమ్.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించు.
0: నో యువర్ ట్రూత్.
1: కేవలం నీవే సత్య స్వరూపుడై ఉండి కూడాను ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక తిరిగి సత్యం ఎక్కడో ఉంటున్నదని దాన్ని అన్వేషణలో నువ్వు ప్రారంభిస్తున్నావు.
0: బీయింగ్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ ద ట్రూత్, స్టిల్ యూ మూవ్ అబౌట్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్.
1: ఇది ఎక్కడనో బయట లేదు.
0: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది ఎక్స్టీరియర్.
1: సచ్చిత్ ఆనందం అనేటువంటిది నీవే.
0: That Satchidananda is yourself verily.
1: Oka prime minister untadu.
0: There is a prime minister.
1: Oka president untadu.
0: President.
1: Oka king untadu.
0: A king.
1: Kani nidravastha lopala nenu king, nenu prime minister, nenu president anetundi bhavalu emi undavu.
0: While they are in deep sleep, they will not have feelings that I am the president, the prime minister and king and so on.
1: Kani melukunna tarvata nenu prime minister, nenu president, nenu king ani cheppagalugutunnadu.
0: The moment they wake up, they will understand.
1: Adhe vidhangane ee ajnanam anetundi prakrutamaina bhavam anetundi nidralo undinatundi vaaniki nenu satchit ananda swaroopudanu anetundidi teliyakunda untadu.
0: So long we are in this ignorance of sleep and slumber, we will not understand that we are the embodiments of bliss.
1: Kanukane neevu melkunnu,
0: wake up,
1: jagratha,
0: wake up,
1: jnana margamlo neevu melko, అప్పుడు నీవు నీవే సత్యత్ ఆనంద స్వరూపుడవు అనేటువంటి సత్యం నీకు గుర్తించడానికి వీలవుతుంది.
0: వేకప్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్, దెన్ యూ విల్ నో యువర్ సెల్ఫ్.
1: నిద్రలో ఉండినంత వరకు నీవెవరో నీకే తెలియదు.
0: సో లాంగ్ యువర్ ఫాస్ట్ స్లీప్ యూ డోంట్ నో యువర్ సెల్ఫ్.
1: మేలుకున్న తర్వాతనే నీ పొజిషన్లు, నీ యొక్క పేరు, నీ ఊరు, నీ యొక్క రూపము అన్ని గుర్తించడానికి వీలవుతుంది.
0: ద మూమెంట్ యూ వేకప్ యూ విల్ నో యువర్ ఫామ్, ద ప్లేస్ యూ బిలాంగ్ టు అండ్ యువర్ నేమ్.
1: కనుక ఈనాడు మనం ఎక్కడ ఉంటున్నాము?
0: వేర్ ఆర్ వి?
1: ప్రాకృతమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: వీఆర్ ఇన్ ది స్లీప్ of this world.
1: భౌతికమైనటువంటి యొక్క నిద్రలో ఉంటున్నాము.
0: ఇట్ ఇస్ ద వరల్డ్లీ స్లీప్.
1: లౌకికమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: ఇట్ ఇస్ ద ఫిజికల్ స్లీప్.
1: అజ్ఞానమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: ద స్లీప్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: కనుకనే మన సచ్చిత్ ఆనందమైనటువంటి స్వరూపాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
0: సో ఫర్ దట్ రీజన్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్.
1: జాగ్రత్త ప్రాప్యవరాన్నే బోధత. లెమ్ము లెమ్ము లెమ్ము. ఈ నిద్ర నుంచి లే.
0: అరైజ్ అండ్ అవేక్ అవుట్ ఆఫ్ ది స్లీప్ అండ్ స్లంబర్.
1: నిద్రలో నీకు ఒక పాము గర్చింది.
0: యు ఆర్ బిటెన్ బై ఎ స్నేక్ ఇన్ స్లీప్.
1: కానీ నిద్రలో గర్చినటువంటి పాము కోసం అరుస్తున్నావు.
0: యు షౌట్ దేర్.
1: కానీ నిద్రలో గర్చినటువంటి పాముకు ప్రత్యక్షంగా పోయి మందు వేస్తే నివారణ అవుతుందా?
0: బికాస్ యు ఆర్ బిటెన్ బై ఎ స్నేక్ ఇన్ డీప్ స్లీప్ యూ డోంట్ పుట్ మెడిసిన్ ఇన్ ద వేకింగ్ స్టేట్. నిద్ర నుంచి
1: లేపితిమా, పాము గర్చినటువంటి బాధ తగ్గిపోతుంది.
0: If you wake him up, he will not suffer
1: ఈ
0: the pain.
1: నిద్రలో ఉండినంత వరకు కూడా నువ్వు ఈ పాము భయం అనేటువంటిది నిన్ను బాధిస్తుంటారు.
0: So long he is in sleep, he is bound to suffer the
1: నిద్ర
0: pain.
1: నిద్ర లేపితినా ఈ పాము ఉండదు, నీకు ఆ భయం ఉండదు, కరిచినటువంటి ఒక గుర్తులు ఉండవు.
0: The moment you wake him up, there will be no trace of any pain or that of the
1: అనగా
0: biting of the snake.
1: ఈనాటి యొక్క జీవితం మనం ఎంత ఉండాలంటే అజ్ఞానమనే నిద్రలో ఉంటున్నాము.
0: In the modern life, we are sleeping.
1: దేహాభిమానమనేటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: We are in the sleep of body.
1: లోకాభిమానమనే నిద్రలో ఉంటున్నాము.
0: The sleep of worldly attachment.
1: అనిత్యం అసుఖం లోకం.
0: This world is ephemeral and it's
1: ఇది ఒక నిద్ర వంటిది.
0: It's a sleep.
1: ఈ నిద్రలో మనం అనేక విధమైన బాధలను అనుభవిస్తున్నాము.
0: We suffer a lot in this sleep.
1: దీనికి ఔషధం ఏమిటి?
0: What's the medicine?
1: దీనికి అనుగ్రహం ఏమిటి?
0: What's grace?
1: దీనికి పరిహారం ఏమిటి?
0: What's solution?
1: ఈ అజ్ఞానం అనే నిద్ర నుంచి లేవటమే దీనికి పరిహారం.
0: If you wake up from the sleep of ignorance, the problem is solved.
1: అనగా ఇవన్నీ కూడా మనకు దేహాభిమానంతో కలిసి వస్తున్నాయి.
0: All these come follow because we have body
1: attachment. కనుకనే క్రమక్రమేణ మనం దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ రావాలి.
0: Gradually we have to reduce this body feeling.
1: అప్పుడే మనకు ఆనందం పెరుగుతూ వస్తుంది.
0: Then the bliss will improve.
1: ఎంత అభిమానాన్ని మనం తగ్గించుకుంటామో అంత ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటారు.
0: The more bliss you will have if you reduce the body attachment.
1: కనుక ఆనందాన్ని అనుభవించగలిగేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క అభిమానం అనేటువంటి దాన్ని తగ్గించుకుంటూ రావాలి.
0: ఎవ్రీవన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ ది స్టేట్ ఆఫ్ బ్లెస్,
1: ఈ అభిమానానికి తోడుగా అహంకారం ఒకటి ప్రారంభమవుతుంది.
0: బికాస్ ద బాడీ అటాచ్మెంట్ దేర్ ఇస్ ఈగో.
1: పదముల చేతను లేక ధనము చేతను లేక భుజ బలము చేతను జన బలము చేతను ఏదో ఒక విధంగా అహంకారం మనలో ఆవిర్భవిస్తుంటారు.
0: వన్ ఈజ్ ఈగోయిస్టిక్ బికాస్ పొజిషన్ ది అసోసియేషన్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ సో ఆన్.
1: మనం ఎంత పెరుగుతూ పోయే కొలది అంత మనకు అహంకారము అభిమానం తరుగుతూ రావాలి.
0: ద మోర్ అండ్ మోర్ యూ కమ్ అప్ ఇన్ లైఫ్ యూ షుడ్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ ఈగో.
1: మేఘముల లోపల నీరు నిండినప్పుడు
0: ది క్లౌడ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: ఆ మేఘములు భారమై కిందికి దిగుతాయి.
0: దే డిసెండ్ దే కమ్ డౌన్ బికాస్ ఆఫ్ ది హెవీనెస్.
1: ఒక చెట్టు లోపల అమితంగా కాయలు కాచినప్పుడు కొమ్మలంతా వంగిపోతాయి.
0: వెన్ ట్రీ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్ ద బ్రాంచెస్ బెండ్.
1: అయితే ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: దేనిపైన ఆధారపడి ఉంటున్నాడు?
0: What is it on which he relies?
1: ఇది చక్కగా విచారించి చూస్తే
0: if you inquire clearly,
1: చిన్న పక్షి లేత కొమ్మ పైన చెట్టు కొమ్మ పైన వాలి ఉంటుండాలి.
0: A small bird is resting on a tender branch.
1: ఆ కొమ్మ అటు ఇటు ఆడితే ఆ పక్షి ఏమాత్రమో భయపడదు.
0: As this branch tosses on either way, the bird is not fear stricken.
1: కారణం ఏమిటి?
0: Why?
1: నాకు రెక్కలపైన, నేను రెక్కలను ఆశ్రయించాను.
0: The bird knows that it depends
1: కొమ్మ
0: on wings.
1: ఊగిని రాలని కూలని నా రెక్కలు మాత్రం భద్రంగా ఉంటున్నాయి అని రెక్కల విశ్వాసం చేతనే ఆ కొమ్మ పైన అంత ధైర్యంగా కూర్చోగలుగుతున్నాడు.
0: బ్రాంచ్ మే బెండ్ ఆర్ ఈవెన్ మే ఫాల్ బట్ ద బర్డ్ రిలైస్ ఆన్ ద వింగ్.
1: కానీ ఈనాడు ఆ పక్షికి ఉండినటువంటి విశ్వాసం కూడా మానిషికి లేదు.
0: సో మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ దట్
1: ఈ సంసారం అనేటువంటి వృక్షం పైన ఏ కించిత్ బాధలో కష్టంలో కలిగినప్పటికీ తాను భయపడిపోతున్నాడు.
0: మ్యాన్ ఈస్ ఫియర్ స్ట్రికెన్ బికాస్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ స్లైటెస్ట్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్ హీస్ వెరీ.
1: కారణం ఏమిటి? ఆత్మవిశ్వాసం కూలిపోవటమే.
0: వాట్ ద రీజన్ హీ లాస్ట్ సెల్ఫ్?
1: ఆత్మవిశ్వాసం, తనపైన తనకు విశ్వాసం లేకపోవటమే.
0: హీ హాస్ నో కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ ఓన్ సెల్ఫ్.
1: పక్షికైనా తన రెక్కలపైన తాను విశ్వాసిస్తుండాలి, కానీ మనిషికి తన ఆత్మవిశ్వాసం లేకుండా పోతుండాలి.
0: బర్డ్ అట్లీస్ట్ హెస్ గాట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్స్ ఓన్
1: వింగ్స్. కష్టములకైనా కూడా కుంగిపోతున్నాడు మానవుడు.
0: ఫర్ ది స్లైటెస్ట్ ప్రాబ్లమ్
1: బాధలకైనా కూడా లొంగిపోతున్నాడు మానవుడు.
0: స్లైట్ సఫరింగ్ మ్యాన్ ఇస్ ఫ్రస్ట్రేటెడ్.
1: దేనిని కూడా నువ్వు భరించుకోలేకపోతున్నాడు, సహించుకోలేకపోతున్నాడు.
0: హీ కుడ్ నాట్ బేర్ ఎనీ స్మాలెస్ట్ సఫరింగ్.
1: కనుకనే పక్షులు మృగములు కూడా సహజమైనటువంటి జీవితాన్ని అనుభవించటం చేతనే అవి ధైర్యంగా సాహసంగా తనకు అన్ని విధాల కార్యాలు సాధిస్తూ పోతున్నాయి.
0: As birds and animals lead their life in a natural way,
1: ఈనాటి మానవుడు తన బుద్ధిబలం పైన, భుజబలం పైన, ధనబలం పైన తాను ఆధారపడి ఉంటున్నాడు. ఆత్మబలం ఆశ్రయించుకోలేదు.
0: మ్యాన్ టుడే డిపెండ్స్ ఆన్ హిస్ ఇంటెలిజెన్స్. the physical strength and money, but not confidence in his own self.
1: ఆత్మవిశ్వాసం ఒక్కటి ఉంటుంటే సర్వమును సాధించవచ్చును.
0: When once he has got self confidence, he can achieve anything.
1: ఈ ధనబలం ఉంటుంటారు.
0: You have money.
1: కానీ ఎంతవరకు ఇది పాసింగ్ క్లౌడ్స్ వస్తుంది పోతుంది.
0: Money is like a passing cloud, comes and passes off.
1: కానీ జనబలము.
0: And the people
1: are ఎంతవరకు ఉంటుంటారు?
0: How long they'll be there?
1: నీవేదైనా ఒక పెద్ద అధికారంతో ఒక సిరి సంపదతో తొలుతొక్కుతున్నంత వరకు బంధువులంతా నీ వెంట ఉంటారు.
0: So long you are in position and with wealth, people will surround you.
1: తదుపరి
0: later
1: ఇంకా ఈ జగత్తు అనేటువంటి మనం ఎట్లా గౌరవిస్తుంది?
0: When do you receive
1: ఆత్మబలం ఒక్కటి ఉంటే సర్వబలములు కూడా నువ్వు చేకూరుతుంది.
0: When you have got the strength of the spirit, you will have everything else.
1: కనుక ఈనాడు ఆత్మబలం చేత దైవ బలం చేత జీవించడానికి మనం పూనుకోవాలి.
0: Therefore, we should try to lead our lives with the strength of Atma and the strength of the
1: divine. ఆత్మను విశ్వసించి కర్మలోపల మంచి కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: In full faith, in the spirit, we should resort to good activity.
1: కనుకనే కర్మలు ఎట్టివో ఫలితం అట్టిది.
0: As is the action, so is the result.
1: తిండి ఎట్టిదో త్రేపు అట్టిది.
0: As is the food, so is
1: the bed. తిండి ఎట్టిదో రొట్టె అట్టిది.
0: As the flour, so is the barn.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను సత్కర్మల్లో ప్రవేశించాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ రిజార్ట్ టు గుడ్ యాక్షన్.
1: సదానందాన్ని అనుభవించాలి.
0: వన్ షుడ్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లెస్.
1: సత్లోకంలో చేరిపోవాలి.
0: అండ్ షుడ్ రీచ్ ది గుడ్ వరల్డ్.
1: ఇది ఏ మానవుని యొక్క ప్రధాన గమ్యం.
0: దిస్ ది చీఫ్ గోల్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
1: ఇది ప్రధానమైన మానవుని యొక్క లక్ష్యము.
0: దిస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: కేవలం చెడ్డ చేసి మంచిని రావాలని చెప్పి కోరుకుంటే ఇది రావడానికి వీలు కాదు.
0: హావింగ్ డన్ బ్యాడ్, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్ అవుట్ ఆఫ్ ఇట్ లేటర్.
1: కనుక మంచిని చేయండి.
0: డూ గుడ్.
1: దైవత్వానికి అత్యంత సమీపంగా మనం పోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి వెరీ వెరీ క్లోజ్ అండ్ ఇంటిమేట్.
1: ఒక్కొక్క అడుగు సన్నిహితంగా ఉంటుండాలి.
0: ఎవ్రీ స్టెప్ షుడ్ లీడ్ యూ టువర్డ్స్ ద ప్రాక్సిమిటీ.
1: కనుకనే మనం వేసే ప్రతి అడుగు కూడాను దైవానికి సమీపంగా పోవాలి.
0: ఎవ్రీ స్టెప్ షుడ్ టేక్ యూ నియర్ గాడ్.
1: అప్పుడే మనం విజయాన్ని సాధించగలము.
0: దెన్ యూ విల్ బి ట్రయంఫెంట్.

నిద్దుర నుండి లేచి మరి నిద్రపోయడు దాది. నిద్దుర నుండి లేచి మరి నిద్రపోయడు దాది.

0: పొట్టకు హద్దును పద్దులేక వ్యయమంతగా చేయుచు జీవితంబు. మీరిద్దుల ధరబోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో. అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో. ప్రీతిగా యోచన చేయు మానవ, ప్రీతిగా యోచన చేయు మానవ, మానవ.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్, గో బ్యాక్ టు బెడ్. యూ స్పెండ్ ఆల్ యువర్ లైఫ్ టైమ్ జస్ట్ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్, జస్ట్ టు ఫిల్ యువర్ స్టమక్. ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ దట్ యు ఎక్వైర్ ఈజ్ ఓన్లీ ఫర్ అవర్ లివింగ్. We have forgotten God. With all this, what kind of happiness, pleasure, what is it you have derived? Inquire within yourself, O man.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Kooti poyada madru, koti sirnu varaku, pottan nimpu kotamu, idu sadhyamainatuvantidi.
1: Right from a pauper to a millionaire, it's quite natural to eat, partake food.
0: కానీ మానవ జాతిలో ఈ యొక్క ఆహార నిమిత్తమై కాలమును అధికంగా కూడాను వినియోగిస్తున్నారు. కానీ ఆ కాలములో ఒక్క క్షణకాలమైనా కూడాను దైవచింతనకు వినియోగించటము సాధ్యం కాలేదా?
1: ఇస్ ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు స్పెండ్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ ఇన్ కాంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ ఆల్ ది లైఫ్ టైమ్ just to carry on our living?
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Ee Srikakulam jilla ne kaakunda ilanti jillalu inka mana bharat deshamlo enniyo unnadi. Andaru kudanu vaari vaari dokkala kosamani rekkala aadinchukuntu entayo karmala aacharistunnaru.
1: It's not only this district Srikakulam. There are many other districts where people struggle, strain a lot to carry on their livelihood.
0: Kani ye koddi mandiyo maatramo ee bhagavantudu ichinatuvanti kaalamu lopala daivaniki viniyoginchi kaalamunu sadviniyoga pachukuneetuvanti vaaru kudanu lekapoledu bharat deshamunandu.
1: In Bharat, no doubt, there are few people who spend their time in their own way in pursuit of the divine, contemplating on him and being the recipients of his grace.
0: Kani inni semana padinappadigani varu e maatramaina sukhamunu gaani shantini gaani anubhavistunnara ante ledu.
1: With all the strain and the struggle that we undergo in our daily life to carry on our living, are we be really happy? Are we happy? No.
0: Are you comfort?
1: Comforts, are you comfortable with all these? We are not.
0: Aithe daiva chintana chesetunte manavulaku ee koddi paataina kudanu manashanti sharirika sukhamu kontha varaku kalugutune unnadi.
1: However, those people that think of God, spend time in the divine, they do have peace and comfort in their life.
0: Itti anukoolamunaku ఎంతమందో ఆశ్రయిస్తూ అనేక బాధలకు గురి అయిపోయి కష్టములు అనుభవిస్తున్నారు.
1: పీపుల్ సఫర్ బికాస్ దే ఆర్ ఆఫ్టర్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: శారీరక సుఖము, మానసిక శాంతి ఈనాటి వరకు ఎవరి కూడాను పూర్తి అనుభవించడానికి వీలు కాలేదు.
1: టిల్ దిస్ డే నో వన్ ఎంజాయ్స్ the physical pleasure and the mental peace.
0: Shariram chustama ante kevalam oka vidhamainatvanti ambula padilambu.
1: The body is just combination of bones.
0: Neeti pudaka vantidi shariramu.
1: body is like a water bubble.
0: మనసు చూస్తామా అంటే పిచ్చికోతి వంటిది.
1: Mind is a mad monkey.
0: ఎప్పుడు కూడా నువ్వు చంచలత్వంతోనే ఉంటుంటాది.
1: ఇట్స్ ఆల్వేస్ వేవరింగ్ ఇన్ ఇట్స్ నేచర్.
0: ఇట్టి చంచలమైనటువంటి మనసునకు, ఇట్టి అమ్ములపది అయినటువంటి దేహమునకు సుఖం ఇచ్చేటువంటి వారు చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ విల్ హ్యావ్ ఆల్ ద ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్.
0: ఉండినంత వరకు కూడాను ఎవరికి నీ శ్రమ కలిగించుకోకుండా తమ దేహాన్ని తాము నిలబెట్టుకోవడానికి చూసుకోవటం చాలా మానవుని కర్తవ్యమే.
1: ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ హిస్ ఓన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్.
0: కానీ జీవితం అంతా కూడాను ఈ రెండింటికి వినియోగించుకునేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. కానీ ఈ రెండింటిని పక్కన పెట్టి కొన్ని మానసిక శాంతి, శారీరక సంబంధమైనటువంటి ఆరోగ్యమును కనిపెట్టుకునేటువంటి వారు చాలా అరుదు.
1: పీపుల్ ఆల్వేస్ స్పెండ్ దర్ టైమ్ ఫర్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్ బట్ దే డు నాట్ థింక్ ఆఫ్ ద ఫిజికల్ హ్యాపీనెస్ అండ్ ద మెంటల్ పీస్.
0: మానవత్వము దివ్యత్వము కోసం అనుభవించడానికి ఉద్భవించినటువంటిదే కానీ మానవుడు కేవలము తన యొక్క సుఖమును మాత్రము కోరే నిమిత్తం కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు అటైన్ ద డివినిటీ, నాట్ టు సింప్లీ స్పెండ్ ఫర్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: మానవత్వంలో ఈ దివ్యత్వమైనటువంటి దేహము చాలా అద్భుతమైనటువంటిది.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ సో వండర్ఫుల్ యాజ్ ఇట్ హాస్ డివైన్ విదిన్.
0: ఇట్టి అద్భుతమైనటువంటి దేహంతో తాము చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు ఎన్నియో ఉన్నవి, అవి చేయటం మానివేస్తున్నారు.
1: వీ హావ్ డిస్కంటిన్యూడ్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్, ఫర్గెటింగ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ద డివైన్ ఎగ్జిస్ట్ విదిన్ ద బాడీ.
0: కానీ మానవుడు ఈ దేహం ఇచ్చినటువంటిది ఏదో శరీర పోషణ నిమిత్తము అని మాత్రం భావించకూడదు.
1: మ్యాన్ షుడ్ నెవర్ థింక్ దట్ ద బాడీ ఈజ్ జస్ట్ గివెన్ టు యూ ఫర్ ఇట్స్ మెయింటెనెన్స్ అలోన్.
0: కానీ ఇంకా నువ్వు ఎన్నో ఉన్నవి, మానసికంగా, శారీరకంగా, ఇంద్రియాల రీతిగా అన్ని కూడా నువ్వు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించే నిమిత్తము ఎన్నో కర్మలు ఆచరించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు అండర్టేక్ so many of the actions and the activities to enjoy pleasure at the physical level, at the level of the senses, at the level of the mind.
0: kani nijamga vicharinchi dani yochinchi chuchinappudu ee pavitramaina manava janma denikosam vachinadi.
1: If you just investigate, think over, just put a question to yourself, what for is this human life?
0: kani nijamga ee jeevamu జీవితమును సార్థకం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు వర్క్ ఫర్ రిడెంప్షన్.
0: మరణపు కొంప,
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డర్ట్.
0: రోగముల మ్రగ్గడు సేవక గంప,
1: ఫుల్ ఆఫ్ ఎఫ్లిక్షన్స్.
0: దారి సంచలనం దుంపు పొందు దుంప,
1: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: ఇలాంటి దుంపల వంటి ఈ యొక్క దేహం నిమిత్తమై మనం రాలేదు.
1: వీ హావ్ నాట్ కమ్ హియర్ టు జస్ట్ పాస్ త్రూ దిస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: దీని ద్వారా మనం అతీతమైనటువంటి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునే నిమిత్తము మనం వచ్చాము అనేటువంటి సత్యాన్ని అంతర్భావము బోధిస్తూ ఉంటుండాలి.
1: We have to recognize the basic truth and the inner significance of life, which lies in the transcendental principle of attaining the divinity while in this lifetime.
0: ఆ దివ్యత్వాన్ని మనం అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: Human life is really redeemed if only we experience, when only we enjoy the divinity.
0: అట్టి జీవిత సార్థక నిమిత్తమై ఈ దేహమును వినియోగించుకునేటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: There are lots of people who work for their own liberation and redemption.
0: కానీ అట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువ.
1: However, this basic truth is recognized by very few people.
0: మనం ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ మానసిక సంబంధమైనటువంటి ఒక శాంతికి మనం పూర్తి కొంతవరకు ఉదూహం కావాలి.
1: వాట్ ఎవర్ యాక్షన్ వీ మే అండర్టేక్, హౌ మెనీ నంబర్ వీ మే డిశ్చార్జ్, బట్ వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద పీస్.
0: ఈ మానసిక శాంతి లేనటువంటి వాడు ఎన్ని చేసినప్పటికీ అన్ని కూడాను అశాంతినే అందిస్తుంది. కానీ శాంతి అనేది కించిత్తైన కూడా మనకు కలిగింపదు.
1: వెన్ దేర్ ఇస్ నో పీస్, however well, however more of actions that you do, they all lead to restlessness only.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: ఈ శ్రీకాకుళం నుంచి ఎన్నో అవస్థలకు గురి అయిపోయి అనేక ఆర్థిక బంధనలకు కూడాను చాలా గురి అయిపోయి కష్టాలు నష్టాలు అనుభవించుకుంటూ కూడాను ఇక్కడికి చేరటం చాలా అదృష్టము.
1: ఇట్ ఈస్ ది గుడ్ లక్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హూ కుడ్ రీచ్ దిస్ ప్లేస్ పాసింగ్ త్రూ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ద డిఫికల్టీస్ ఫేసింగ్ ద లాసెస్ ఈవెన్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్.
0: కానీ ఇట్టి ఆనందమును పొందే నిమిత్తమై మీరు ఇక్కడికి వచ్చారనే సత్యాన్ని స్వామి మరచిపోలేదు.
1: భగవాన్ నోస్ ప్రెటీ వెల్ దట్ యు ఆర్ హియర్ టు ఎర్న్ టు అబ్టైన్ ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్.
0: నిన్న రాత్రి వరకు కూడాను కట్టకడపడికి మేము ఇక్కడ ఉండి కూడాను స్వామి ఒక్క పలుకైనా మాకు పలకరించలేదే అని చాలా మంది బాధపడుతూ వచ్చారు.
1: Many of you were feeling sad that Bhagavan did not look at you, did not talk to you, though you have been here for the last couple of days.
0: ఆ ప్రార్థన పురస్కరించుకొని ఏ ఈనాడు తెల్లవారేటప్పటికి మీతో మాట్లాడటానికి నేను సంసిద్ధమయ్యాను.
1: Bhagavan responded to your prayers. In response to your prayers, Bhagavan decided to address you this morning.
0: ఈ మాటలు మాట్లాడినంత మాత్రమున మీకు తృప్తి కాదు, కానీ మీ మనోభిష్టమును నెరవేర్చడానికి ఎన్ని అయినా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
1: Mere words would not satisfy you, but Bhagavan is always ready to fulfill your desires.
0: కానీ చాలా మంది నీరు లేక అవస్థపడుతూ వచ్చారు.
1: There are many people from places where there is shortage of water.
0: తిండి లేక చాలా అల్లాడుతూ వచ్చారు.
1: There are people without food.
0: కానీ ఇవి రెండు కూడాను ప్రతి మానవునికి అవసరమైనటువంటివి.
1: These two are essential for every man.
0: కనుక మీరు ఈ రెండింటిని మీరు ఏమాత్రం యోచన చేయనక్కర్లేదు.
1: Don't be worried of these two, the water and food.
0: దైవము అంత కఠినుడు కాదు.
1: God is not stone hearted, rough.
0: మృదుమధురమైనటువంటి మనసు కలగలవాడు దైవము.
1: God has got soft, tender, delicate sense.
0: మీరు ఎంత బాధపడుతున్నారో అంత నూరింతలు బాధపడతాడు స్వామి.
1: భగవాన్ ఫీల్స్ 100 times more for you than your own suffering.
0: కనుక మీరేమాత్రమో బాధపడనక్కర్లేదు.
1: Don't be worried, don't feel sad.
0: ఈ బాధలన్నీ కూడాను మా మంచి కోసమే వచ్చాయి అని సద్భావం కలిగి ఉంటుండాలి.
1: Entertain the feeling that all these difficulties are for your own good.
0: ఈ విధంగా మీరు బాధించుకొని పోతుంటే తప్పక మీ కష్టములన్నీ కూడాను గొప్ప పర్వతం వాదే వచ్చినటువంటి బాధలు కూడాను మంచు మాదిరి మాయమైపోతాయి.
1: If you have this sacred feeling, even the difficulties of the size of a mountain will certainly vanish and disappear just like mist.
0: కనుక మీరు ఈ కష్టములకై మీరు బాధపడకండి.
1: Don't feel sad because of your problems.
0: ఈ ప్రాకృతమైనటువంటి కష్టములు వస్తూనే ఉంటుంటాయి.
1: Worldly difficulties do appear.
0: మీకు మాత్రమే కాదు కోటీశ్వరులు కూడా వస్తుంటాయి.
1: Not only you, even a millionaire will have problems.
0: కానీ వారు దానిని కనిపించకుండా చేసుకోవడానికి ఎన్నో యుక్తులు ఉంటాయి.
1: However, they have so many dimensions to hide their own suffering.
0: కానీ మీరు దానిని కప్పిపుచ్చుకోవడానికి సాధ్యం కానటువంటి బలహీనుడు కనుక వీరిని బాధలు పడుతున్నారు.
1: Since we cannot cover up our own problems, we just expose and suffer.
0: తప్పక మీ ఈ బాధలు ఏమాత్రం కూడాను అధిక కాలంలో కొనుక్కుండా చాలా శీఘ్ర కాలంలో కొన్ని నివారణ అయ్యేటట్టుగా స్వామి ఆశీర్వదిస్తాడు.
1: భగవాన్ ఈస్ బ్లెస్సింగ్ యూ ఆల్ దట్ యుల్ బి అవుట్ ఆఫ్ డిఫికల్టీస్ వెరీ సూన్.
0: మీ గ్రామ పెద్దలు మీ యొక్క అనుకూలవంతులైనటువంటి వారిని దగ్గర దీనికి వచ్చి విచారించి చూసినప్పటికీ ఆ కొండల మధ్య లోపల ఆ గుండ్ల మధ్య లోపల కావలసినంత నీరు కూడాను మీకు లభించేటట్టుగా చేస్తాను.
1: కన్సల్ట్ ది ఎల్డర్స్ ఆఫ్ యువర్ విలేజెస్ దోస్ దట్ ఆర్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ యూ. భగవాన్ విల్ సీ టు ఇట్ దేర్ విల్ బి ప్లెంటీ ఆఫ్ వాటర్ దేర్ ఇన్ దిస్ మౌంటైనస్ ఏరియా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్.
0: కాన మీరు ఈ కష్టములకు చిన్న చిన్న కష్టములకు ఏమాత్రం లొంగకండి, మీరేమాత్రం బాధపడకండి.
1: Don't submit yourselves to these small problems, simple problems. Don't feel sad.
0: ఇవన్నీ కూడాను దేహం ధరించిన ప్రతి వ్యక్తి కూడాను లభిస్తూనే ఉంటుంటాయి.
1: Having put on the vesture of the human body, one has to pass through these difficulties.
0: కానీ దేహములకు ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మనస్సునకు మాత్రము శాంతి కలిగేటువంటి మార్గాన్ని మీరు వెతకాలి.
1: బాడీ మే సఫర్ బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ బట్ సీ దట్ యువర్ మైండ్ ఈజ్ ఆల్వేస్ రెస్ట్ ఇన్ పీస్.
0: మనసే ఆధారము ప్రతి మానవులకు.
1: ఇన్ ఫ్యాక్ట్ మైండ్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: మనసుకు సంబంధమైనటువంటి శాంతి లేనప్పుడు శారీరక సుఖములు ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ నిరుపయోగములుగా ఉంటాయి.
1: విదౌట్ మెంటల్ పీస్ all physical comforts and conveniences are useless.
0: ee manasika shanti oka daiva chintanate tappa maroka margamlo manaku nivarana kaadu.
1: There is no other path to enjoy mental peace other than singing the glory of God.
0: కనుకనే ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మానసిక శాంతిని మీరు నిలబెట్టుకునే నిమిత్తమై నిరంతరం కూడా భగవత్ నామస్మరణ చేయండి.
1: యు మే హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ బట్ థింక్ ఆఫ్ గాడ్ కంటెంప్లేట్ ఆన్ గాడ్ దెన్ యుల్ బి ఫ్రీ ఫ్రమ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్.
0: ఇంతకాలము మీరు పడిన బాధలకు ఈ యొక్క నామచింతనే మీకు సంపూర్ణమైనటువంటి శాంతిని అందిస్తూ వచ్చింది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ సఫరింగ్ you are enjoying mental peace till this day. It is because of your own devotion to God.
0: దైవము దీనుల దగ్గరనే ఉంటుంటాడు.
1: God always in the company of forlorn.
0: బాధలు పడేటువంటి వారి చెంతనే ఉంటాడు.
1: God is always with suffering.
0: కనుకనే దైవము ఎక్కడో దూరంగా లేడు.
1: God is not at a distance.
0: మీ హృదయాల్లోనే మీ ప్రక్కనే మీ యొక్క దీని యందే చేరి ఉంటున్నాడు.
1: God is in you, with you, above you, below you, around you.
0: కనుక మీరు దైవాన్ని దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకండి.
1: నెవర్ బీ అవే ఫ్రమ్ గాడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: దైవము తప్ప ఇంకే బంధువులు కూడాను ఏ మిత్రులు కూడాను మనకు దగ్గర ఉండేటువంటి వారు లేరు.
1: నో బడీ విల్ స్టాండ్ బై యూ ఫ్రెండ్స్ ఆర్ రిలేషన్స్ ఓన్లీ గాడ్ ఓన్లీ బీ విత్ యూ.
0: ఎలాంటి పరిస్థితులు ఎంతైనా కూడాను దైవమే మీకు రక్షించటము.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఇట్ ఇస్ ఓన్లీ గాడ్ హూ విల్ ప్రొటెక్ట్ యూ.
0: కనుక ఇట్టి దైవత్వాన్ని మాత్రం మర్చకుండా
1: వీ షుడ్ నాట్ ఫర్గెట్ గాడ్.
0: భారతీయులు ఇన్ని విధములైనటువంటి శ్రమను పడినప్పటికీ దైవచింతన వదలకుండా ఉండటం చేతనే భారతదేశము అన్ని దేశాల కంటే కూడా ఈ దేశము ఎంతనో సౌభాగ్యంగా ఉంటున్నది.
1: భారతీయ దో దే సఫర్ దో దే హ్యావ్ సో మెనీ డిఫికల్టీస్ యట్ దే డోంట్ ఫర్గెట్ గాడ్. They sing in praise of him. Therefore, this country is this much prosperous because of constant thought of God.
0: Enni deshamulo enniyo sukhamulu anubhavistunnaru.
1: Many countries enjoy so many forms of convenience.
0: Kaani manasika shantini matram vaaru pondadaniki veel lekunda undi.
1: But they do not have mental peace.
0: ఆ యొక్క మానసిక శాంతి ఒక భారతీయుని యొక్క భాగ్యమే తప్ప ఇతరులకు ఇట్టి భాగ్యం లభించటం లేదు.
1: Mental peace is the property of Bharatiyas. Which is not present anywhere.
0: భారతీయులకు భాగ్యమే ఈ గొప్ప మానసిక శాంతికి మూల కారణము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ భారతీయస్ టు హ్యావ్ దిస్ మెంటల్ పీస్.
0: భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను ఎన్నో విధములుగా భారతీయులను కాపాడుతూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ప్రొటెక్షన్ దట్ వీ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ ఓవర్ ఏజెస్.
0: కనుక మన భారతీయ సంస్కృతి దాని ఎన్ని విధములుగాను వర్ణించినప్పటికీ తరగనటువంటి యొక్క వర్ణన.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ బియాండ్ ఆల్ నరేషన్ డిస్క్రిప్షన్ అండ్ కాంప్రిహెన్షన్.
0: మానసిక శాంతి నైతిక బలవం ఇవం కూడాను మానసిక శాంతి లభిస్తూ వస్తుండది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది మొరాలిటీ దట్ గివ్స్ అస్ ది మెంటల్ పీస్.
0: కనుక మీరు నామస్మరణ మాత్రమే నిరంతరము చేస్తూ రండి.
1: కంటిన్యూ నామస్మరణ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ కంటిన్యూ డూయింగ్ దాట్.
0: నిన్న గ్రామంలంతా చుట్టుకొని వచ్చి మన ప్రశాంతనిలో పాదం పెట్టినప్పటికే ఎంతో మనసుకు శాంతి కలిగింది.
1: యు వెంట్ రౌండ్ ద హోల్ విలేజ్ ద మూమెంట్ యూ స్టెప్డ్ ఇన్ టు ప్రశాంతనిలయం యు ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ బ్లిస్ అబైడింగ్.
0: కనుక మానసిక శాంతి ఒక దైవచింతన చేతనే లభిస్తుంది కానీ ఇక దేని వల్లనూ మనకు లభించదు.
1: ద మెంటల్ పీస్ కెన్ బి ఎంజాయ్డ్ అండ్ అక్వైర్డ్ ఓన్లీ బై కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్.
0: కాన దైవచింతన మాత్రం మీరు చేస్తూ దైవాన్ని మరవకుండా మీరు అన్ని విధాలుగా కాలమును సార్థకం చేసుకోండి.
1: మేక్ యువర్ టైమ్ సీక్రెట్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్.
0: కాన మానవులకు ప్రధానమైనటువంటి లక్ష్యము దైవ చింతనే.
1: ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ is only God and constant thought of Him.
0: మిగిలిన ఎన్ని సుఖములు ఉండినప్పటికీ అవన్నీ వ్యర్థమైనటువంటివి.
1: All the pleasures, comforts and conveniences, they are useless.
0: కానీ కొంతమంది ఓర్వలేనటువంటి వారు దైవచింతంతో మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి, మనం నడవంచి పనిచేయాలి కాబట్టి వీరందరూ కూడాను ఈ దైవచింతను మానేసి మన కష్టమైన జీవితానికి అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయండి అని బోధిస్తూ ఉంటారు.
1: ది పర్వర్టెడ్ మైండ్స్, ద నారో మైండ్స్ మే టెల్ యూ టు గివ్ అప్ నామస్మరణ. Why can't you work, bend down, work for your own plenty and prosperity, that they may say like that.
0: అవన్నీ అసూయాపరులకు బోధించేటువంటి బాధలే.
1: That's all the teaching of jealous people.
0: కనుకనే మీరు అట్టి వారితో మీరు ఏమాత్రం ఏకీభవించగా నిరంతరం కూడా దైవ చింతన మాత్రం మరవకుండా చూసుకోండి.
1: Never agree with those jealous people. Go by your own conviction and think of God constantly.
0: మీకు తెలియకపోవచ్చును ప్రపంచంలో అన్ని గ్రామములు యందు అన్ని దేశములు యందు ఎన్నో అవస్థలు పడుతున్నారు.
1: You may not be knowing, many people are suffering in all villages, towns.
0: శారీర మానసికంగా కూడాను బాధలన్నీ కూడాను అనుభవిస్తూనే ఉన్నారు.
1: They have been suffering from physical ailments and mental agitations.
0: కానీ ఇట్టి మానసిక అశాంతిని పోగొట్టుకునేటువంటి బాధ ఒక్క భారతీయుడు ఎందు మాత్రమే కనిపిస్తూ ఉండాలి.
1: ఓన్లీ భారతీయ నోస్ ద ప్రొసీజర్ హౌ టు బి బ్లిస్ఫుల్ ఎట్ ద మెంటల్ లెవెల్ బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ మెంటల్ డిస్టర్బెన్స్.
0: ఇన్ని బాధలు సంభవించినప్పటికీ ఒక భారతీయుడు మాత్రమే మనసును కట్టుకుని దానివల్ల తప్పక ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: All the suffering will not stand in front of their endeavor and pursuit to enjoy the mental peace.
0: మానసిక సుఖం కంటే మిగిలినటువంటి సుఖములు ఏమాత్రము భద్రమైనవి కాదు.
1: There is no other greater comfort beyond the mental peace.
0: కనుక మానసిక శాంతి ఒక దైవచింతనతోనే లభిస్తుంది కాని ఇది ఏ బజార్లో కూడా లభ్యమయ్యేటువంటిది కాదు.
1: వన్ కెన్ బి మెంటలీ పీస్ఫుల్ బై థింకింగ్ ఆఫ్ గాడ్, ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ బజార్ ఆర్ స్ట్రీట్స్ ఆర్ మార్కెట్.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ మానసిక చింత దైవత్వంతోనే అణిగిపోతుంది కాని ఇంకేదేంటో అణగదని అన్ని దేశముల వారు కూడాను దీన్ని బోధిస్తూ ఉన్నారు.
1: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఆల్ ద వరల్డ్ ఓవర్ హ్యావ్ రికగ్నైజ్డ్ ద ఫ్యాక్ట్ that we can be blissful by thinking of God only.
0: Kalaga manasika santoshamu manasika shanti oka daiva chintana chede manaku labhistundi gaani anya chintana chede manaku em maatramu labhinchadu.
1: Therefore we can be mentally peaceful and we can be mentally happy by thinking of God only, but by no other way.
0: Puttuta oka chinta,
1: birth is a problem.
0: Bhoomi nundi chinta,
1: life on earth.
0: Samsaram oka chinta,
1: family life.
0: చావు చింత,
1: డెత్.
0: బాల్యమంతరి చింత,
1: బాయ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత,
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత,
1: లివింగ్.
0: చెరుపు చింత,
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత,
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత,
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత,
1: హ్యాపీనెస్.
0: వింత చింత,
1: అండ్ మిస్టరీ.
0: సర్వచింతల బాపడి సర్వేశ భక్తి కోరికడైన మన ప్రజలారా.
1: ఆల్ దీస్ వరీస్ ఆర్ సాల్వ్డ్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఓ పీపుల్, నో దిస్.
0: ఇది మనకు సర్వచింతలు కూడా బాపేటువంటి ఒక సరైనటువంటి మార్గం.
1: దిస్ ఈస్ ది ఓన్లీ ప్రాపర్ రాయల్ పాత్ టు బి ఫ్రీ ఫ్రమ్ వరీస్ అండ్ యాంగ్జైటీ.
0: ఇది దివ్యమైన భవ్యమైనటువంటి ఒక మార్గమును మనం వదులుకొని అన్యమైనటువంటి మార్గంలో ప్రవేశించి అశాంతిని తెచ్చుకోకండి.
1: నెవర్ బి రెస్ట్లెస్ లీవింగ్ ది సేక్రెడ్ నోబుల్ నావెల్ ఫ్రెష్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ డివినిటీ.
0: కనుక కర్మలన్నీ కూడాను మన యొక్క ఆనందమును అందించే నిమిత్తమే ఏర్పడినవి కానీ కర్మను మనం బాధ పెట్టే నిమిత్తం ఏర్పడినటువంటివి కాదు.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ మెంట్ టు మేక్ యూ హ్యాపీ, నాట్ టు మేక్ యూ సఫర్.
0: ఎన్ని కర్మలు చేసినప్పటికీ మానసిక శాంత ఆ కర్మల ద్వారానే మనకు లభ్యమవుతుంది కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: వీ క్యాన్ బి మెంటలీ పీస్ఫుల్ బై అండర్టేకింగ్ డిఫరెంట్ యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్.
0: కర్మే ఫలం, దాని యొక్క ఫలమే మనకు నిజమైనటువంటి శాంతి.
1: Therefore, the fruit of action is peace.
0: Kanuka idi oka daiva chintana vallane galabistundi kanuka kashtamlo vachinanta varaku manaki kashtamlanta sukham nandinche nimittamai vachinavi ane bhavinchukovali.
1: The mental peace can be obtained by thinking of God only. We should always entertain the thought that these difficulties have come in our way of life to make us happy later.
0: Prati manavudu kudanu kashtamlo vachedi sukham kosam ane.
1: Difficulties come to confer happiness at the end.
0: కానీ ఆ కష్ట సమయంలో మనకు సుఖం అనేటువంటిది తెలియదు.
1: However, we will not be noticing the happiness during the time of suffering.
0: కానీ కాలం గడిచిన కొలది ఈ కష్టంలో మనకు ఎంత సుఖాన్ని అందిస్తుంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది.
1: As times pass by, we will be surprised to note how difficulties have ended up in giving us joy.
0: కనుక కష్టములన్నీ కూడాను మనకు సుఖం కోసమే వస్తున్నాయి.
1: So difficulties do come only for our own
0: కష్టములన్నీ చింత.
1: All the rest are worries.
0: అనుభవించుట ఒక చింత.
1: Experience.
0: ఆనందం అనేటువంటిది కూడా చింతనే.
1: In fact, the kind of happiness, pleasure we think is also worry.
0: ఈ కష్టముల వల్లనే మనకు ఆనందం లభ్యమవుతుంది.
1: It's only the difficulties that confer joy.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుని యందు తరగనటువంటి ఆస్తి, పెరగనటువంటి ఆస్తి ఒక ప్రేమని ఒక్కటే.
1: There lies in every man infinite joy, infinite love.
0: ఆ ప్రేమ మాత్రమే మనకు తరగనటువంటి ఆస్తి.
1: It is this love that is infinite. There will never be shortage.
0: ఎక్కడైనా కొండలో కూర్చొని దండిగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటుంటే వినేటువంటి వారికి కూడాను మానసిక శాంతి కలుగుతూ ఉంటుంది.
1: If you just go and sit there on the top of the mountain and start singing, those that listen to you will also be peaceful.
0: చంటి పిల్లలు కాని లేక ఇంకే మనుషులైనటువంటి యొక్క మృగములు కాని పాటలు పాడుతూ ఉంటుంటే ఎంతో హాయిని అనిపిస్తుంటాయి.
1: Children, the animals also respond, enjoy blissfully in response to the music.
0: కనుకొని పాటలు భగవంతుని యొక్క నామాన్ని మీరు స్మరిస్తూ ఉంటుంటే ఎంత కఠినమైన హృదయమైన కరిగి ప్రవహిస్తుంది.
1: The moment you start singing the glory of God, Namasmarana, even a stone-hearted man, his heart will start melting.
0: ఈ విధంగా అనుభవించినటువంటి వారిని ఎంతమందినో భారతీయ చరిత్రలు ఎందు చదువుతున్నాం, చూస్తున్నాము.
1: The history of Bharat is a revelation of such multitudes of people who have experienced such bliss.
0: కనుక మనకు కష్టములు వచ్చేదంతా కూడా ఎంత కష్టములు పడ్డామో అన్ని సుఖములు కూడా మనకు లభిస్తాయి.
1: We may pass through difficulties, but yet you will have very good time ahead of you.
0: ఎక్కడైనా ఒక మట్టిలో గుంత తీస్తూ పోతున్నామంటే,
1: if you dig a pit anywhere at some spot,
0: ఆ మట్టి అంతా ప్రక్కన గుట్ట మాదిరి ఏర్పడుతుంది.
1: All that, the dirt, the soil that you just take it out and keep it,
0: ప్రక్కనే పెద్ద గుంత కూడా ఉంటుంటారు.
1: Deeper the pit here and the top bigger the hole over there.
0: ఇంత పెద్ద గుంత ఉంటుండాది అని భయపడనక్కర్లేదు.
1: Don't be afraid of the pit there.
0: ఆ గుంత మట్టే గుట్ట మట్టి, గుట్ట మట్టే గుంత మట్టి.
1: Just the soil out of this pit and the heap by its side are of the same quality.
0: కనుక మీరు ఎన్ని కష్టాలు పడినారో అంత గుంతకు దాని ప్రక్కలో గుట్ట వలె మంచి సుఖములు కూడా ఉంటుంటాయి.
1: Therefore, just by this side of the pit, you find the heap of soil there.
0: ఆ యొక్క దీనిని ఆ గుంతలో పడివేస్తే మనకు సుఖంగా సమానమైనటువంటి స్థితి ఏర్పడుతుంది.
1: You can cover the pit and bring it to equal level.
0: అదే ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది.
1: That's what we have to know today.
0: నాకు ఈ కష్టమైనటువంటి గుంతలో నేను పడ్డాను.
1: Because of difficulties,
0: ఏ విధంగా నేను భూర్చటము?
1: How can I cover it up?
0: ఏ విధంగా నేను భరించటము?
1: How can I bear?
0: బాధపడనక్కర్లేదు.
1: Don't feel sad.
0: ఆ ప్రక్కన ఉన్నటువంటి గుట్ట మట్టే గుంతలో పోస్తే గుంత కూడా బూడుతుంది.
1: And the soil just by its side of the pit can be used to cover this pit, the difficulty.
0: ఆ యుక్తిని మీరు భక్తి ద్వారా అనుభవించాలి.
1: This you can experience through devotion.
0: కనుకనే ప్రక్కనే గుట్ట కూడా ఉంటుండదు కనుక ఈ గుట్ట మట్టే గుంత మట్టే అని మీరు తెలుసుకుని ఆ గుంతను గుర్చడానికి ఆ కష్టములు నివారణ గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to see that we will be free from this pit of difficulties by covering up with the soil by its side, by repeating God's name.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరెంత ప్రేమతో మీరు ఇక్కడికి శ్రమ పడి వచ్చారో,
1: you have come here with lot of love for Bhagavan.
0: Ade prema chetane meerandaru kodanu swasthanam pichche sukhanga cherandi.
1: Bhagavan wishes that you should go back, return with equal bliss and joy.
0: Akkade poi cherin tarvata ee aanandanni meeru anubhavistuntunte aa padinaatundi gunta yokka bhootyu poorthi chesukovachunu.
1: The moment you recall and recollect the bliss that you experienced here back home, you will naturally forget.
0: Kashta sukhamulu rendunu kalisi undu.
1: The difficulty, the happiness, the pleasure and the pain go together.
0: దీని విడిది ఎవ్వరి వశమకారు.
1: It is impossible for anybody to separate them.
0: కనుక కష్టం భరించలేని సుఖం బట్టందరూ.
1: The fructification, fulfillment of pain lies in pleasure.
0: కనుక కష్టసుఖములు మనకు వచ్చిండేటువంటిదంతా సమత్వం ఏర్పరిచే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ డూ కమ్ ఇన్ అవర్ లైఫ్ టు డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ, ఈక్వల్ మైండెడ్నెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: మీరు తరగనేటువంటి యొక్క ఆస్తి ఒక ప్రేమ.
1: యు హావ్ గాట్ దిస్ బౌండ్లెస్ లవ్ విత్ ఇన్.
0: ఆ ప్రేమనే భగవంతుని యొక్క ప్రాపర్టీ.
1: యువర్ లవ్ ఇస్ ది ప్రాపర్టీ ఆఫ్ భగవాన్.
0: కనుకనే మీరు ఆ ప్రేమను పెంచుకోండి.
1: See that you grow in love.
0: కనుకనే భగవంతుని యొక్క ప్రేమ దీనికి చోటు నీడై మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతుంది.
1: ఇట్స్ ద డివైన్ లవ్ దట్ విల్ ప్రొటెక్ట్ అస్. ఇట్ ఇస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ అవర్ యాంకర్ అండ్ సపోర్ట్.
0: మన ఆస్తి పాస్తులంతా ధనధాన్యముల చేత ఏర్పడినవన్నీ మీరు భావించకండి.
1: Do not think that the bliss that you get out of the pleasures and comforts of life.
0: మన నిజమైనటువంటి ధనము ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
1: Our true wealth is only love.
0: ప్రేమ కరిగేటువంటిది కాదు.
1: And this wealth of love will never diminish.
0: కానీ తరిగేటువంటిది కాదు.
1: It will never run short.
0: ఎప్పుడు కూడాను పెరుగుతూనే పోతుంటది.
1: It goes on increasing ever and ever.
0: ప్రేమ తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులు దీని సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చును.
1: Those that have realized the significance and the nature of love will know that.
0: నిన్న దినం మీరు బజార్ తిరిగి మీరు చెప్తున్నటువంటి మాటల చేతను ఎంతనో హృదయము ఉప్పొంగిపోతుంది.
1: You went around all the streets there in Puttaparthi spreading joy to everybody. That must have given you bliss.
0: Kanuka మీరు ఈ నామస్మరణ చేసుకుంటూ ఎలాంటి సమయంలో దుఃఖం ఏర్పడితే చక్కగా మీరు గొంతెత్తి నామస్మరణ చేయండి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ పెయిన్ సింగ్ లౌడ్లీ ఫుల్ థ్రోటెడ్.
0: ఈ ప్రేమతో మనం పాడుతుంటే ఎవరైనా ఆశ్రయం చేస్తారేమని దానిని భయపడకండి.
1: నెవర్ థింక్ దట్ అదర్స్ ఆర్ గోయింగ్ టు మేక్ ఫన్ ఆఫ్ యూ.
0: ఎవరేమనుకున్నా కూడా మనం భయాన్ని దూరం పెట్టేసేసి ధైర్యంగా నామస్మరణ చేయాలి.
1: లెట్ ఎనీవన్ థింక్ యాజ్ ఎ విష్ but have the conviction that you believe in God, sing his glory.
0: అప్పుడే మీకు తగినటువంటి దైవశక్తి మీలో లభిస్తుంది.
1: Then you will have all the divine power.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ ఇక్కడ చేరటం,
1: all of you assembled here,
0: ఎంతో ఆనందం.
1: All of you assembled here and made Bhagavan very very happy.
0: మీకందరికి ఆనందము సౌఖ్యము సంతోషము శాంతి అన్ని కూడా లభించాలని నేను ఎప్పుడు కూడా ఆశిస్తూనే ఉంటాను.
1: భగవాన్ ఆల్వేస్ విషెస్ అండ్ బ్లెసెస్ యూ దట్ యూ షుడ్ హ్యావ్ దట్ ఎటర్నల్ బ్లెస్, ఎటర్నల్ పీస్, ఎటర్నల్ హ్యాపీనెస్.
0: ఈనాడు మీరు 5,000 మంది ఇక్కడ చేరారని అనుకుంటున్నారు.
1: యు ఆర్ హ్యాపీ బికాస్ ఆఫ్ నంబర్ 5,000 హియర్.
0: ఈ 5,000 మంది కూడా ఈనాడు స్వామి ప్రసాదము క్యాంటీన్ లో అందరూ సుఖంగా మీరు భోంచేసేయండి.
1: Bhagavan wants you to have Bhagavan's prasadam there in the canteen today.
0: Idiyemi gane achayanga mari poi
1: this prasadam you are going to have here will be infinite.
0: Ee kashtamulu nashtamulu annitinchi chayamanta kudanu nivaran avutundi.
1: And it is going to make you free from all your problems, worries and anxieties.
0: Anni kudanu ikkada aanandangane free gane labhinchetuvantivi.
1: Everything is available free here, totally free.
0: ఎక్కడ గాని భగవంతుడు ఒక కాసునకై లొంగి తాను పేరును చెడగొట్టుకోవడు.
1: God never expects money. He will never make his name spoiled that way.
0: కనుకనే ఎక్కడ డబ్బు చేరుతుందో అక్కడంతా కూడా మరణం ఏర్పడుతుంది.
1: Where there is money, there will be disrepute.
0: కనుక స్వామి యొక్క ఆస్తి ఎంత ప్రేమమే.
1: Bhagavan's property is love, love.
0: ఈ ప్రేమ చేతనే మీరు ప్రాణం నిలుపుకోండి.
1: మేక్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఒక్క ప్రేమ మీకు వెంటనే ఉంటుండంటే సమస్త కర్మలు కూడా నివారణ అయిపోతాయి.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ ఆల్ యువర్ యాక్షన్స్ విల్ బి ఫుల్ఫిల్డ్ సక్సెస్ఫుల్.
0: కనుక ఈనాడు అందరూ కూడా పోయి ఫ్రీగా క్యాంటీన్ లో భోజనం చేసి తదుపరి ఆనందంగా మీరందరూ బయలుదేరి వెళ్ళండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టోటల్లీ ఫ్రీ అండ్ ఎంజాయ్ హిస్ బ్లెస్సింగ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇక్కడ వచ్చినందుకు మీ హృదయాల్లో ప్రేమను పూర్తి నింపుకోండి.
1: హ్యావింగ్ బీన్ హియర్ ఫిల్ యువర్ హార్ట్స్ టోటల్లీ విత్ లవ్.
0: పూర్వము ఇక్కడికి వచ్చేటప్పుడంతా కూడాను ఒక సింగర్ ఉండేటువంటి వాడు.
1: Earlier there was one singer.
0: ఇక్కడికి వచ్చేటువంటి వాడు.
1: He used to visit this place frequently.
0: ఆయన ఎప్పుడు చూసినా కూడా బజార్లో పోతున్నప్పుడు కూడా పాటలు పాడుకుంటూ పోయేటువంటి వాడు.
1: Goes on singing all the time, all over, wherever he moves about.
0: కనుక ఈ పాటల వల్ల ఎందరి హృదయాలను ఉప్పింపచేస్తుంది.
1: దిస్ మ్యూజిక్ రెండర్డ్ బై దెమ్ మేడ్ ఎవ్రీబడి బ్లిస్ఫుల్.
0: చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరిని మురళి మురళి మురళి అని పాడేవాడు.
1: రాజేశ్వర రావు యూజ్ టు సింగ్ హియర్, ఓ కృష్ణ సింగ్ ద మెలడీ, సింగ్ త్రూ విత్ యువర్ ఫ్లూట్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ యమునా, ఓ గాడ్ సింగ్ ఫర్ అస్.
0: కనుక అతని యొక్క భావము అతనికే తెలుసు కానీ అన్యులకు తెలియదు.
1: ద ఫీలింగ్స్ ఆర్ బెస్ట్ నోన్ టు హిమ్సెల్ఫ్.
0: కనుక అలాంటి పవిత్రమైన హృదయం ఎక్కడ ఉండినప్పటికీ అది సార్థకమే గావిస్తుంది.
1: Wherever they are liberated.
0: దాన్ని అమ్ముకొని తినేటువంటి వారికి ఎప్పటికైనా ఆనందమే కలగదు.
1: Those that make business of the music can never be blissful and happy.
0: కాని వారు ఎప్పుడు కూడా ఈ బిజినెస్ కు దిగేటువంటి వారు కాదు. వారి హృదయం ఆనందంగా ఉప్పొంగే నిమిత్తమై వారు పాడేటువంటి వారు.
1: The joy that has spilled out of their hearts have appeared manifested in the form of music.
0: వారు ఉండినా పోయినప్పటికీ వారి కీర్తి శాశ్వతంగా నిలుస్తుంటది.
1: They may not be in our midst today, but they have earned the reputation that would stand lifetime for ages to come.
0: ఇప్పుడు చూడండి, భగవత్ నామస్మరణ చేసేటువంటి వారు ఎప్పటి కూడా సార్థకంగానే వాళ్ళు పోయినప్పటికీ అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
1: Those that have sung the glory of God, they may not be in our midst, but they are remembered forever and ever.
0: శాశ్వతంగా నిలిచేటువంటి ఆస్తి భగవత్ నామస్మరణే.
1: Therefore that would remain with us permanently, eternally, is only God's
0: name. ఒంతు ఉండినా లేకపోయినా, మీకు స్వరం ఉండినా రాకపోయినా, మీరు ఏదో హృదయంలోనైనా కూడాను ఆ భగవత్ నామస్మరణ చేస్తూ రండి.
1: వీ మే నాట్ బి ఏబుల్ టు సింగ్ లౌడ్లీ, వీ మే నాట్ హ్యావ్ సఫిషియెంట్ ఎనర్జీ టు డూ సో, బట్ వీ కెన్ సింగ్.
0: అదే మీకు గొప్ప పుణ్యంగా కట్టగలట్టుకుని వచ్చేసేసి మీకు సహాయం చేస్తుంది.
1: రెప్యుటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ విల్ ఎర్న్ గాడ్స్ మెరిట్, ద పుణ్య, లాట్స్ ఆఫ్ ఇట్.
0: నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా అన్నింటి ఎందుకు కూడాను అది మిమ్మల్ని ఎంతో తోడునీడిగా ఉంటుంది.
1: గాడ్స్ నేమ్ విల్ బి ఏ సపోర్ట్ ఎట్ ఆల్ లెవెల్స్, ఫిజికల్, ఎథికల్, మోరల్, వరల్డ్లీ, ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: కనుక కేవలం భక్తిని మాత్రమే పోషించడం కాదు, అది యుక్తిని, రక్తిని, అనురక్తిని, భక్తిని, విరక్తిని కూడాను పోషిస్తుంది.
1: ఇస్ నాట్ మియర్లీ భక్తి ది డివోషన్, it also finds us fulfillment, rakti. It also gives us a kind of attachment, the anurakti. It also develops detachment, virakti.
0: Kanuka ee oka daiva vidhana meeku anni vidhala toduga untuntadi.
1: God will support you in every way.
0: Edaina inta pichidani bujinchukunnetappudu danni bujinch bhagavata namaskaram chesi mringandi.
1: Before you start eating things, think of God and pray to him.
0: దాన్ని ఆ భగవత్ నామస్మరణ చేస్తూ భుజించే ఆ నామస్మరణ వల్లనే మీకు హృదయంలో చేరిపోతుంది.
1: ఇన్ఫాక్ట్ ద హోల్ ఫుడ్ విల్ గెట్ ఇన్ టు యూ, ది ఎసెన్స్ విల్ గో ఆల్ ఓవర్ ద బాడీ యాజ్ యూ సింగ్ హిస్ గ్లోరీ.
0: కనుకనే పూర్వీకులంతా బ్రహ్మార్పణం, బ్రహ్మహావిత్, బ్రహ్మాగ్ను, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అని బ్రహ్మార్పణం అనే పెట్టు వాడు మింగుతుండేటువంటి వారు.
1: దేర్ఫోర్ ది ఏన్షియన్స్ స్టార్ట్ టేకింగ్ ఫుడ్ by just offering to God, brahmarpanam, offering to God and then start.
0: కాని వాళ్ళకి తెలుసో తెలియకనో బ్రహ్మార్పణం అని మింగినప్పుడు కూడా లోపల నుంచి జవాబు వచ్చేటువంటిది.
1: Whether they know or not, as they offer to God, there is an answer from within.
0: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త పచాన్నం చతుర్విధం.
1: The answer comes, I am there in you in the form of Vaishvanara. I am the one who mastigate, I am the one who assimilate, I am the one who digest, I am the one who supplies the essence to the body.
0: Kanuka lopa nunchi manaku supply vastuntundi, adhe ee sound reflection reaction.
1: So the answer Vaishvanara we get from within is reaction, reflection and resound.
0: Kanuka manamu కోరినటువంటిదంతా కూడాను వినపడకపోయినప్పటికీ ఆ నామం అనేటువంటిది మీకు చెవులకు తప్పక దిమ్మిడి కట్టుతుంటుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ మే నాట్ సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, ఇట్ మే నాట్ బి హర్డ్ బై ఎనీబడి, బట్ యూ కెన్ థింక్ ఆఫ్ హిమ్ విద్ ఇన్ సైలెంట్లీ.
0: భజన బినా సుఖ శాంతి నహి.

हरि भजन बिना सुख शांति नहीं है। हरि भजन

0: Sai Ram, dear listeners, less luggage, more comfort, makes travel a pleasure, is a saying that Baba often quoted. To exemplify this, he himself led a simple life. Bhagwan Baba, in today's discourse, emphasizes the truth of this saying. According to him, we must not excessively trouble ourselves about too many things. According to him, we can live a peaceful life only by reducing our mental burden. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba, delivered on the 12th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam.
1: దేహము పంచభౌతికము. దేహము పంచభౌతికము. దేహం కూరక తప్పదెప్పుడు. దేహి నిరామయుండు. కణుదింపక దేహికి సావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
2: బాడీ హ్యాస్ ద సెన్సెస్ బట్ ద ఇండ్వెలర్ ఇస్ పర్మనెంట్ ఇన్ ఇటర్నల్. The body is bound to fall one day or other. But actually speaking, the reality, the indweller, has neither beginning nor an end, neither the bondage nor liberation. That indweller verily is God Himself.
1: ఇది కేవలము ఒక బీరువు వంటిది ఈ దేహము. అలాగే గాడ్ రేజ్ వంటిది.
2: Body is like an iron safe గాడ్ రేజ్.
1: కానీ దీనిని దేని నిమిత్తమే తీసుకున్నాము?
2: Why have we taken for ourselves this vesture of the body?
1: విలువైనటువంటి ఈ పెట్టెకులు, విలువైనటువంటి నగలను ఉంచి భద్రం గావించుకోవటం కోసం.
2: This iron safe is meant to keep in treasure the most valuable jewels inside. So is the case with this body, the iron safe.
1: ఇందులో చాలా విలువైనటువంటి యొక్క వస్తువులు ఉన్నవి.
2: దిస్ బాడీ ది ఐరన్ సేఫ్ హస్ గాట్ విత్ ఇన్ మెనీ వాల్యుబుల్స్.
1: సత్యము ప్రధానమైనటువంటి ఒక నగ.
2: వెరీ ఇంపార్టెంట్ జ్యువెల్ ఇస్ త్రూ ఫర్ అవర్ సెల్వ్స్ దిస్ వెస్చర్ ద బాడీ.
1: విలువైనటువంటి ఈ పెట్టెకులు, విలువైనటువంటి నగలను ఉంచి భద్రం గావించుకోవటం కోసం.

0: సత్యము ప్రధానమైనటువంటి ఒక నగ.
1: వెరీ ఇంపార్టెంట్ జ్యువెల్ ఇస్ ట్రూత్.
0: సత్యంబునప్పుడు సత్యంబుగానించు. సత్యమే విలువైనటువంటి గొప్ప నగ.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ ఇస్ ఆల్ పర్వేడింగ్, ఇట్స్ మోస్ట్ వాల్యుబుల్ జ్యువెల్.
0: ధర్మము రెండవది, చాలా ఆ డైమండ్స్ అంతా పుతికించినటువంటి బంగారం వంటిది.
1: ద నెక్స్ట్ వాల్యుబుల్ వన్ ఇస్ ధర్మ, ద రైచియస్నెస్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ద డైమండ్స్ దట్ ఆర్ పుట్ టుగెదర్.
0: సత్యము పంచభౌతికము కాదు.
1: దిస్ ట్రూత్ ఈస్ నాట్ ద వన్ దట్ హెస్ టేకెన్ అపాన్ ద వెస్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ సెన్సెస్.
0: సత్యము ధర్మము,
1: ద ట్రూత్ అండ్ ధర్మ, రైచియస్నెస్,
0: శాంతి, ప్రేమ,
1: పీస్ అండ్ లవ్.
0: శాంతి మానవునకు అత్యవసరము.
1: పీస్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ మ్యాన్.
0: ఏ మానవుడు చూసినా, ఏ కోటీశ్వరుని అడిగినా, స్వామి సర్వము మాకున్నది కానీ శాంతి లేదు.
1: యు మే కమ్ అక్రాస్ ఎనీబడీ, ఈవెన్ ఎ మిలియనేర్, హీ కమ్స్ టు భగవాన్ అండ్ సే, స్వామి ఐ హావ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ బట్ ఐ హావ్ నో పీస్.
0: ఈ పీస్ లేకుండా మనకు శాంతి కలగదు.
1: వితౌట్ దిస్ పీస్ యూ కెన్ నాట్ బి కంఫర్టబుల్ ఇన్ లైఫ్.
0: కనుక సత్యం ప్రారంభమేమో, ధర్మం రెండవది, మూడవది శాంతి.
1: దెర్ఫోర్ ద ఫస్ట్ వన్ ఇస్ ట్రూత్, ద నెక్స్ట్ వన్ ఇస్ ధర్మ ఆర్ రైచియస్నెస్, అండ్ ద థర్డ్ వన్ ఇస్ శాంతి, పీస్.
0: నాలుగవది మనకు తగినటువంటి సుఖము.
1: And that what you enjoy within yourself, the divinity, is the fourth one.
0: అప్పుడు మానవుడు సర్వసంగ పరిత్యాగి కాగలడు.
1: Then only a man can be truly a renunciant.
0: త్యాగి అనగా ఏమిటి?
1: Who is the one of sacrifice? త్యాగి.
0: వాంఛల యొక్క ఫలమును విడుటే శాంతి.
1: True peace lies in giving up the results, the sequence of all the desire.
0: కనుక డిజైర్ కలిగినటువంటి వాడు నిజమైనటువంటి శాంతి కాదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ డిజైర్, యు కెనాట్ ఎంజాయ్ ట్రూ పీస్.
0: అతనికి అన్ని ఆశలు కూడా ఉంటుంటాయి.
1: హీ హాస్ సో మెనీ అంబిషన్స్.
0: ఆశలు ఉండినప్పటికీ ఆశల ఫలను వదలటమే నిజమైన త్యాగం.
1: ద ట్రూ సాక్రిఫైస్ మీన్స్ గివింగ్ అప్ ఓవర్ అంబిషియస్ నేచర్.
0: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా, చదువులన్నీ చదివి ఫలముచున్నా.
1: యు మే బి హై ఎడ్యుకేటెడ్, ద రిజల్ట్ ఇస్ జస్ట్ ఎ జీరో ఇఫ్ యు డు నాట్ హావ్ ట్రూత్, ధర్మ, పీస్ అండ్ లవ్.
0: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా, విద్యను నేర్చిన విలువ సున్నా.
1: In fact, the education, the learning loses its value if you do not have these values, satya, truth, dharma, shanti and prema.
0: Satya, dharma, shanti, prema nu lekunna, bahula satkarya labhambu sunna.
1: One may undertake any number of good deeds and activities in the community. There is no merit at all if you do not have these values, truth, righteousness, peace and love.
0: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా, పదవులనేది ఫలము సున్నా.
1: వాట్ ఫర్? యు ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్, దేర్ నో రిజల్ట్ రివార్డ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ దీస్ వాల్యూస్, ట్రూత్, రైచియస్నెస్, పీస్.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా, ఫలములు నేడిన ఫలము సున్నా.
1: We may occupy any position of authority and position. It is of no use at all without these values.
0: Satya dharma prema shantulu jivyanni jeevitamunaku punadulappa.
1: These are the four values that form the very foundation of human life.
0: Kanuka manavu manavudu ee bangarainatunte oka satyamu dharmamu శాంతి ప్రేమ అనే

0: నగలను మనము లోపల ఉంచుకున్నాము.
1: We have treasured within ourselves all these ornaments of gold, truth, righteousness, peace and love.
0: మనము గాడ్రేజ్ని తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే దానికి విలువే మాత్రమే లేదు.
1: If we keep the guardrails with those jewels inside, there is no value to the iron itself at all.
0: ఇందులో ఏమైనా విలువైనటువంటివి నగల పెట్టినప్పుడే దీనికి ఒక పూజించుడు.
1: The iron safe has value when it has the jewels inside.
0: కనుక ఆ జ్యువెల్స్ లోపల ఉండినప్పుడే దీనికి విలువ.
1: So long there are jewels, the iron safe is valuable.
0: అవి లేకుండా ఇది కేవలము వాటర్ బబుల్.
1: Without the valuable, within it is just a water bubble.
0: ఇది కేవలం ఖాళీ పెట్టే.
1: It is just an empty box.
0: ఇది ఎక్కడ వేసినా కూడా ఎవరు దీన్ని ఆశించరు.
1: Even if you throw it off, nobody would expect it nor receive it.
0: కనుక ఇందులో ఉండినటువంటి యొక్క నగలను మనం కాపాడుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఇన్ సేఫ్ గార్డింగ్ ద ప్రెషస్ వాల్యుబుల్ జ్యూవెల్స్ ఇన్ సైడ్ ది ఐరన్ సేఫ్.
0: సత్యము,
1: ద ట్రూత్.
0: ఈ సత్యము అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: సత్యం.
1: సత్యం.
0: అది సత్యం.
1: దట్ ఈస్ సత్యం.
0: ఈ సత్యం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఇది మారినటువంటిది కాదు. ఎప్పుడు కూడాను శాశ్వతంగా ఉంటుంటుంది.
1: Truth does not change. It is constant in all the periods of time.
0: కనుక సత్యం అనేటువంటి యొక్క ఇది ఎప్పటికీ ఎవరికి వదలదు.
1: In fact, you cannot be free from truth wherever you are.
0: ప్రతి మానవునికి సత్యం తెలుసు.
1: Everyone knows what truth is.
0: తెలిసి కూడాను తాను దాన్ని వదులుతున్నాడు.
1: Knowing fully well what truth is, he has distanced himself.
0: తాను తప్పించుకునే నిమిత్తమై అసత్యం నాడుతున్నాడు.
1: In order to escape from the reality, he utters lies.
0: ధర్మము.
1: Then dharma.
0: ఇది దానికి పునాది అయినటువంటిది. సత్యం నాస్తి పరో ధర్మ.
1: This dharma is very foundation. There cannot be greater truth than this dharma, adherence to righteousness.
0: ఎంతటి పెద్ద భవనం కట్టినప్పటికీ దానికి పునాది ఉండాలి.
1: You may have multi-storied mansion, but it requires foundation.
0: ఈ ఫౌండేషన్ లేకపోతే ఈ గోడలు ఏమాత్రము నిలవదు.
1: The walls of the building, however fallacious it is, they would not last long when there is no foundation.
0: కనుక ధర్మము దీనికి తగినటువంటిది.
1: Therefore, dharma is the most appropriate truth.
0: రెండు రకములైనటువంటి ధర్మములు ఉంటున్నవి లోకంలో.
1: In this world, there are two forms of righteousness.
0: లౌకిక ధర్మము, ఆధ్యాత్మిక ధర్మము.
1: One is worldly aspect, the other one is spiritual aspect of dharma.
0: ఇది భౌతికమైనటువంటి యొక్క జీవితంతో ఈ ధర్మాన్ని మనం అనుభవిస్తున్నాము.
1: From the worldly sense, we follow dharma in this world.
0: ఇది నిరంతరము కదిలేటువంటిది.
1: This goes on changing, moving.
0: కాని ఆధ్యాత్మిక సత్యము ఎప్పటికీ కదిలేటువంటిది కాదు.
1: But the spiritual truth does not move, does not change.
0: పునాది ఏమైనా కదిలినా గోడలు కూలిపోతాయి.
1: When the foundation is shaken, naturally the walls collapse.
0: కనుక ఇది ధర్మం అనేటువంటిది మన జీవితం అంతా కూడాను నడుచుకోవాల్సినటువంటిది.
1: Therefore, dharma is the path set before us to follow.
0: శాంతి.
1: Then peace, shanti.
0: శాంతి అనేటువంటిది కేవలము ఆ ఇంటిలో ఉన్నటువంటి యొక్క వెలుగును అభివృద్ధి పరిచేటువంటిది.
1: ఇట్ ఈస్ ది పీస్ దట్ ఇంక్రీజెస్ ద లైట్ ఇన్ ద ఫ్యామిలీ.
0: లోపల ఆ ప్రకాశమే లేకుండా.
1: When there is no light inside,
0: తాను చీకటిలో జీవితాన్ని గడిపేటువంటి.
1: It amounts to life spent in darkness.
0: ఈ చీకటి లోపల మనం ఎట్టి ప్రమాదములకైన గురి కావచ్చు.
1: You may have to face any risk or danger if you remain in darkness.
0: కనుక ఈ ప్రేమ అనేటువంటిది చాలా ప్రకాశవంతమైనటువంటిది.
1: This love is highly brilliant, effulgent.
0: తల్లి పుట్టిన తక్షణమే కుమారుని ప్రేమిస్తుంది.
1: Mother starts loving soon after the child is born.
0: కుమారుడు కూడాను తల్లిని ప్రేమిస్తుంటాడు.
1: And the child starts loving the mother.
0: తల్లి బిడ్డకు ఉంటున్నటువంటి సంబంధము ఎవ్వరకు వర్ణించలేరు.
1: Nobody can describe in depth or profundity the relationship that lies between the child and the mother.
0: ఒకరికొకరు రంగూన్లో వార్ జరిగింది.
1: At one time there was Rangoon war.
0: ఈ రంగూన్ వార్ లోపల తప్పించుకుని తల్లి కుమారుడు ఇద్దరు కూడా బయటపడ్డారు.
1: The mother and the child could escape from the effects of the war there in Rangoon.
0: కాని చేరి ఒక పల్లెను చేరారు.
1: They reached a village.
0: విలేజ్ చేరి ఏదో తల్లి అటు ఇటు చేరి కొంచెం బిచ్చమెత్తేది కుమారుడికి పెట్టేది.
1: The mother went round the village begging and she fed her child.
0: కాని కుమారుడు భోంచేసేది ఆ యొక్క నిద్రపోయేవాడు.
1: The son used to partake the food brought by mother and goes to sleep.
0: కొన్ని దినములు చూస్తాడు తల్లి చాలా బక్కబడిపోయింది.
1: The son could notice the mother becoming weak and weaker day by day.
0: చూచాడు అమ్మా ఎందుకు నీవు ఈ విధంగా భోజనం లేదా చాలా నీవు బడబడిపోయావు అని చెప్పాడు.
1: The son asked the mother, Mother, why are you not eating? Why is that you are so weak now?
0: నాయన నాకు ఎక్కువ బిచ్చం చిక్కటం లేదు తక్కువ చిక్కుతుంది దీన్ని నీకు పెట్టి నేను పస్తుంటున్నాను అని.
1: The mother said, as I go home for begging, I am not going to get enough of alms around. Therefore, I could not eat and I have to feed you.
0: అప్పటి నుంచి కుమారుడు బయలుదేరాడు.
1: Right from that day, it was the turn of the son.
0: అమ్మా నీవు ఇంట్లో ఉండు.
1: He asked the mother to stay there.
0: నేనే బిచ్చమెత్తుతాను.
1: I will go and beg.
0: నేను బిచ్చమెత్తి నీకు అందిస్తాను అన్నాడు.
1: He said, I will go and beg and feed you, bring food for you.
0: కొన్ని దినాలు బిచ్చమెత్తాడు.
1: And he begged for a couple of days.
0: తల్లిని పోషించాడు.
1: And he could help his mother.
0: కొన్ని దినములు అయిన తర్వాత పిల్లవాడు చాలా చిన్నవైపోయినాడు.
1: In the process, the boy was so thin and weak.
0: ఒక ఇంటికి వెళ్లి పవతి బిచ్చాన్ దేహి అన్నాడు.
1: The boy went to the doorstep of the householder and begged for food. Bhavati bichhan dehi.
0: వరండా లోపల ఆ ఇంటి యజమానుడు ఈజ్ చైర్ లో కూర్చొని పేపర్ చదువుతున్నాడు.
1: The householder, the master of the house, was comfortably seated on an easy chair and he was going through the newspaper.
0: Bichhan dehi annadu.
1: The boy said, Bichhan dehi, I want food.
0: Naaku chaala aakaliga unnadi.
1: The boy said, I am very hungry.
0: Naaku kunta bichhame ambikandi annadu.
1: He said, please serve me at least little food.
0: Cheppadu, mari nayana nee chinna vaadu kada nee bhojanam lekunda etta nee nilustunnavu nee bonchi cheyala annadu.
1: The master asked, you are so young, why don't you work and feed yourself?
0: Kutso, nenu intilo velli bichham teeskoni vastanu.
1: And then somehow later, he asked him to be seated, went inside to fetch food.
0: Oh, tattalo konchu annam pettukoni konchu sambar vesukoni techi aa pillavaniki ichadu.
1: And he brought in a plate the food and also sambar and other items to eat and gave it to him.
0: Aa pillavadu chuchadu.
1: The boy saw that.
0: నాకొద్దు.
1: I don't want.
0: ఇది మొట్టమొదటి అమ్మకు కావాలి.
1: First my mother needs this food.
0: నేను ఏమైనా పోని.
1: Let anything happen to me.
0: నేను ఏమైనా కాని.
1: Let anything happen to me.
0: ఈ ఫుడ్ మొట్టమొదటి తల్లికి ఇవ్వాలి.
1: This food must reach my mother first.
0: అంటే ఏమిట్రా చెప్తున్నాడు అని చెవు దగ్గర పెట్టి విన్నాడు.
1: The householder went close to him and he was trying to listen. Very carefully by being near him.
0: Modalu ammaku modalu ammaku.
1: The boy went on repeating, the food first meant for mother, first for mother.
0: Chuchadu annadu kinda paddadu.
1: So seeing the boy fell down.
0: Padi pranam ichadu.
1: And he breathed his last, he died.
0: Bhojanam pettetappudiki aame kuda pranam ichindi.
1: After listening to the words of the boy that the food is meant for the mother in the first instance, when the food is brought to the mother, well, she also breathed her last.
0: Kada talli prema bidda paina bidda prema talli paina anyonyamainatundi reetiga abhivruddhi kavali.
1: Therefore the intimate love should go on increasing between the mother and the child.
0: Ee naadu talli ante prema kumarudiki ledu.
1: But today the son doesn't love his mother.
0: Kumarudu ante talliki prema ledu.
1: So also mother has no love for her son.
0: Ippudanta swartham.
1: And today selfishness, selfishness.
0: Kargi ee premane lekundina praname undadu.
1: When there is no love, there is no life.
0: Kargi ee premane pranam.
1: Bhagavan says love is life.
0: Kalini preminchali.
1: One has to necessarily love one's own mother.
0: తల్లి బిడ్డలు ప్రేమించాలి.
1: ఆల్సో మదర్ షుడ్ లవ్ ద సన్.
0: తల్లి బిడ్డలకు అన్యోన్య ప్రేమ ఉండాలి.
1: దేర్ షుడ్ బి ఇంటిమేట్ లవ్ బిట్వీన్ ద బోత్.
0: అది లేకుండా ప్రాణమే లేదు, జీవితమే కాదు.
1: రెఫ్ట్ ఆఫ్ లవ్ ఇస్ నో లైఫ్ ఎట్ ఆల్.
0: కోతి కూడాను ఎక్కడైనా వెళుతుంటే తన బిడ్డను కడుపు కరిపించుకుని పోతుంటాను.
1: ఈవెన్ ద మంకీ మూవ్స్ అబౌట్ ఇట్ క్యారీస్ ఇట్స్ ఆఫ్ స్ప్రింగ్ క్లోజ్లీ స్టక్ టు ఇట్స్ బాడీ.
0: కనుక ప్రేమ చాలా అవసరము.
1: Therefore, love is most essential.
0: అట్టి ప్రేమ ఈ ఇనుప పెట్టెలో ఉంటున్నది.
1: That sort of love is treasured in this iron safe.
0: ఇట్టి ప్రేమ ఉండినప్పుడే శాంతి మనకు లభిస్తుంది.
1: Where there is love, there is peace.
0: A peace అనేటువంటిది ఎట్టది? Pieces కాదు.
1: What do you mean by peace? Peace is not anything, pieces.
0: Peace అనగా తృప్తిగా ఉండాలి.
1: Peace is satisfaction, contentment.
0: ఆ పీస్ ఉండినప్పుడే,
1: when there is peace,
0: అహింస,
1: there arises అహింస, నాన్ వైలెన్స్.
0: ఈ అహింస నిమిత్తమై భార్యా బిడ్డలు కూడా వదిలి సన్యాసం తీసుకున్నాడు బుద్ధుడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వైలెన్స్ అహింస, బుద్ధ హ్యాస్ గివెన్ అప్ ఆల్ ద ఫ్యామిలీ అండ్ ది కింగ్డమ్ అండ్ ద ప్రాపర్టీ అరౌండ్ అండ్ లెఫ్ట్.
0: అహింస పరమో ధర్మ.
1: And of all these dharmas, ahimsa is most supreme.
0: Karuka ahimsa ni manam penchali.
1: Therefore we have to develop ahimsa non-violence.
0: Karuka satyamu, dharmamu, shanti, prema, ahimsa. Ee pancha pranamulu kuda nu manavunika panchendriyamullone untundi.
1: Therefore the five life breaths, the truth, righteousness, peace, love, non-violence are present within.
0: ఈ ఐదు మానవుని ఎందు ఉండినప్పుడే తాను మానవుడు.
1: ఆ
0: ఐదుని రచించుకునే నిమిత్తమై మనం ఇన్ని రకములైనటువంటి కర్మలు ఆచరిస్తున్నాము.
1: వి అండర్టేక్ సో మెనీ యాక్టివిటీస్.
0: కర్మలు ఆచరించడం దేని నిమిత్తమై?
1: వై డూ యాక్ట్?
0: తన కోసం కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
0: తన యొక్క గుణముల కోసం.
1: You take to so many activities to sustain.
0: ఐదు ప్రాణములు ఉండినప్పుడే వీడు పంచ ప్రాణం.
1: The five life breaths.
0: ఎందుకు ఆరో ప్రాణం మనకు కనిపించదు?
1: There is no sixth life breath.
0: ఐదే ఉండేది.
1: There are five life breaths.
0: ఈ ఐదుని రక్షించుకునే నిమిత్తమై యజ్ఞ యాగాది క్రతువులు జపజపాలు అన్ని కూడా మనం ఆచరిస్తున్నాము.
1: In order to protect, sustain and maintain the five life breaths, we perform so many spiritual rites. యజ్ఞ యాగ జప అండ్ తప.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు ఏ మానవుని యందు ఉంటునో వాడే ధన్యుడు, వాడే పుణ్యుడు.
1: ద పర్సన్ హూ హ్యాస్ గాట్ దీస్ ఫీలింగ్స్ హిస్ లైఫ్ ఈజ్ రిడీమ్డ్, హిస్ లైఫ్ ఈజ్ లిబరేటెడ్.
0: ఈ ఐదుంటులు ఏ ఒకటి లేకపోయినా కూడా తన జీవితము వ్యర్థమే.
1: వన్ ఆఫ్ ద మిస్సింగ్ అవుట్ ఆఫ్ ది ఫైవ్ విల్ రూయిన్ హిస్ లైఫ్ ఈజ్ ఇన్ వెయిన్.
0: మొట్టమొదటి మానవుడు సత్యంతో బ్రతకాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ మస్ట్ లీడ్ హిస్ లైఫ్ ఇన్ ట్రూత్.
0: ఈ సత్యంతో బ్రతికి ధర్మంతో పెరగాలి.
1: అండ్ హి హస్ టు గ్రో అలాంగ్ ద పాత్ ఆఫ్ ధర్మ.
0: చూడు, సత్యం ఎలాంటిది?
1: సత్య వాట్ ఈస్ ఇట్?
0: పునాది వంటిది.
1: ఇట్ ఇస్ ద ఫౌండేషన్.
0: ధర్మము వాల్ వంటిది.
1: ధర్మ ఇస్ ద వాల్.
0: పునాది లేకపోతే వాల్ ఉండదు.
1: వితౌట్ ఫౌండేషన్ వాల్ కెనాట్ బి ఎరెక్టెడ్.
0: తర్వాత ప్రేమ.
1: దెన్ లవ్.
0: ఈ ప్రేమ కేవలం ఒక రూఫ్ వంటిది.
1: లవ్ ఈస్ ద రూఫ్.
0: కానీ శాంతి అనేటువంటిది ఆ రూఫ్ కింద ఉండేటువంటి జీవితం.
1: లైఫ్ ఇస్ పీస్ శాంతి ద డ్వెల్లింగ్ ద లైఫ్ ఇన్ ద రూఫ్.
0: ఆ రూఫ్ లేకపోతే మానవుడు నివాసం చేయలేడు.
1: వితౌట్ రూఫ్ అబౌవ్ వీ కెనాట్ లివ్.
0: ఈనాడు సత్యధర్మ శాంతి ప్రేమలు పూర్తి కూడా నశించిపోయినాయి.
1: టుడే ద ట్రూత్ పీస్ రైటస్నెస్ లవ్ ఆర్ టోటలీ గాన్.
0: ఎంత ధనవంతునికైనా కూడా కేవలము త్యాగం అనేది పుట్టడం లేదు.
1: How rich he is, there is no trace of
0: vaadu jeevitham kevalam roopuleni inti untidi.
1: That is all like a house without the roof.
0: Roopuleni illu untidi.
1: It is a residence without the roof.
0: Vaadu nirantaramu tarchavalsindi.
1: And he has to drench himself continuously.
0: Nirantaramu endavalsindi.
1: And he has to be exposed to the drawings.
0: Kanuka motta mota manamu roof nu chuchukovali.
1: Therefore we must lay the roof to begin with.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ కూడా సత్యధర్మ శాంతి ప్రేమలను మనం పెంచుకోవాలి.
1: ఆల్ ఆఫ్ యూ షుడ్ ఫాస్టర్ డెవలప్ దీస్ హ్యూమన్ వాల్యూస్, ద ట్రూత్, రైటస్నెస్, పీస్ అండ్ లవ్.
0: ఈ మూడు లేకపోయినప్పుడు మానవత్వం వ్యర్థమైపోతుంది.
1: The human life is a waste if we do not have these values.
0: ఈనాడు ఎక్కడికి పోయినప్పుడు ధనము ధనము ధనము.
1: Today, wherever we go, it is only that dhana, money that matters.
0: దూసలు పోసే ముస్లింమ కూడాను ధనం ఆశిస్తుంది.
1: Even aged woman, old lady, she too wants money.
0: ఇలాంటి ఆశలు పెరిగిపోయినవి.
1: There are more and more of desires today.
0: ఇది కలియుగం కాదు.
1: This is not Kali age.
0: ఇది కలహయుగము.
1: This is age of Kalaha, the conflict.
0: ఈ కలహయుగము లోపల ధనం చేతనే కలహము.
1: In this Kalaha age, the age of conflict, it is the money that counts.
0: ఈ ధనం వల్లనే మనకు కలహములు కలుగుతున్నాయి.
1: It is the money that is responsible for conflict.
0: కనుక మొట్టమొదట మన దేహం ప్రధానంగా తీసుకుంటున్నాం.
1: We go by the body considering.
0: దేహమును ఒక పెట్టెవలే చూసుకోవాలి మనం.
1: We have to consider this body as an iron safe box.
0: దానిలో ఉన్నటువంటి విలువైనటువంటి గుణములను మనం పెంచుకోవాలి.
1: We have to develop the treasures, the valuables inside.
0: అవి లేకుండా ఉండినప్పుడు ఈ పెట్టి ఏమి పనికిరాదు.
1: Without these valuables, the iron safe is useless.
0: కనుక ఈ విధంగా జీవితాన్ని మనము ఒక విలువైనటువంటి రీతిగా తీసుకోవాలి.
1: We have to consider our life highly valuable.
0: మానవ జీవితం చాలా విలువైనటువంటిది.
1: Human life is highly valuable.
0: ఈ వాల్యూలెస్ గా ఉన్నటువంటి ఒక జీవితం తీసుకుని ఏం ప్రయోజనం?
1: What for if our life is valueless?
0: పశుపక్షి మృగాదులకు కూడాను ప్రేమ ఉన్నది.
1: Animals, beasts and birds also have love in them.
0: కానీ ఈ విధమైనటువంటి ఒక ఆశలు లేవు.
1: But they don't have any ambition or desire.
0: ఆకలి ఆయన ఏదో ఇంత భోంచేస్తుంది అనుకుంటుంది.
1: If they are hungry, they would feed and just take rest.
0: కానీ మానవుడు అటు కాదు.
1: Man is not like that.
0: అన్ని కావాలి వానికి.
1: He wants everything on earth.
0: ఐదు బిల్డింగ్లు ఉండినప్పటికీ నాకు ఇంకా పది బిల్డింగ్లు కావాలి.
1: Even if he owns five buildings, he wants five more.
0: ఇంకా ఎందుకు తనకు?
1: Why does he need them?
0: ఒక ఇంట్లో తన జీవితం జరుగుతా చాలా.
1: One residence is enough for him to live in.
0: కానీ ఇంకా ఐదింటి కావాలి.
1: బట్ హీ వాంట్ ఫైవ్ రెసిడెన్స్.
0: ఈ ఆశలు పెరగటం చేతనే మోసం జరుగుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్ వీఆర్ చీటెడ్.
0: టూ మచ్ డిజైర్స్. ఈ డిజైర్స్ అనేటువంటి తగ్గించాలి.
1: యూ హ్యావ్ టు రిడ్యూస్ అవర్ డిజైర్స్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
0: మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: మేము ఎన్నో చేస్తున్నాం.
1: వీ ఆర్ డూయింగ్ మెనీ థింగ్స్.
0: కానీ దేనికి కూడా మేము ఆశించడం లేదు.
1: బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్. వీ డోంట్ ఆస్క్ ఎనీబడి.
0: నాకు ఒక ఇల్లు కూడా లేదు.
1: స్వామి హ్యాస్ నాట్ ఈవెన్ సింగిల్ రెసిడెన్స్.
0: నేను ఎక్కడ పోయినా ఏదో భక్తులు ఇచ్చినటువంటి అంటూ నివసిస్తాను అని వెళ్లిపోతుంటాను.
1: భగవాన్ స్టేస్ అట్ ద రెసిడెన్సెస్ ఆఫ్ ది డివోటీస్.
0: కనుక డిజైర్స్ అనేటువంటిది ఏమాత్రం ఉండకూడదు.
1: సో యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిజైర్.
0: ఈ డిజైర్స్ కొంతవరకు తగ్గించుకోవాలి.
1: యూ హావ్ టు కంట్రోల్ యువర్ డిజైర్స్.
0: మానవులైనటువంటి మీరందరూ కూడాను డిజైర్స్ తగ్గించుకొని
1: బీయింగ్ హ్యూమన్ బీయింగ్స్ రిడ్యూస్ కట్ షార్ట్ యువర్ డిజైర్స్.
0: కంట్రోల్ ఆఫ్ డిజైర్స్. ఈ డిజైర్స్ తగ్గించుకున్నప్పుడు మీరు ఎంతైనా శాంతిని పొందుతారు.
1: వెన్ వన్స్ యూ కంట్రోల్ యువర్ డిజైర్స్ యూ కెన్ లివ్ ఇన్ పీస్.
0: దైవం యొక్క ప్రేమను మాత్రం తగ్గించుకోకూడదు.
1: బట్ దేర్ షుడ్ నెవర్ బి డిక్రీజ్ ఇన్ యువర్ లవ్ టువర్డ్స్ గాడ్.
0: దైవ ప్రేమను మాత్రం పెంచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ ద డివైన్ లవ్ ఫర్ గాడ్.
0: ఆ ప్రేమను పెంచుకున్నప్పుడే అన్ని మనకు ప్రసిద్ధమైపోతాయి.
1: When once you have got love attachment for God, all rest of the things will be satisfied.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee naadu aneka mandi peddaranta chudu maatadaru.
1: Today you have listened to all elders.
0: Vinnavanni kuda kevalamu acharanalo pettaru.
1: All that you heard must be put into practice.
0: Kaani satya dharma shanti premalu nitutivi shashvatanga enchukovali.
1: And you should see that these values are permanently installed. The truth, righteousness, peace and love.
0: ఈ పీస్ అండ్ లవ్ రెండు ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ దీస్ టూ, పీస్ అండ్ లవ్.
0: ఏ పిల్లవాడిని పోయి అడిగినప్పటికీ ఏం నీకు కావాలయ్యా, నేను గొప్ప పాస్ అయినాను.
1: యూ ఆస్క్ ఎనీ బాయ్ వాట్ ఈస్ దట్ యూ వాంట్.
0: చూడండి ఈ ముందు లైన్ లో కూర్చున్నటువంటి పిల్లలందరూ కూడా పిహెచ్డి చేశారు.
1: All the students seated in the first line, they are all PhD boys.
0: ఇక్కడ ఉన్న పిల్లవాడు ఎంఏ, ఇక్కడ ఉన్న పిల్లవాడు ఎంఎస్సీ, ఇంకొక పిల్లవాడు ఎంబీఏ. అందరు గొప్ప పోస్ట్ గ్రాడ్యుయేట్స్.
1: The boys here, one is an MA, other one MSc, అదర్ ఎంబీఏ దే ఆర్ హైలీ క్వాలిఫైడ్
0: ఒక్కరే కూడా ఇంటి ఆశ లేదు.
1: దే డోంట్ వాంట్ టు గో హోమ్, దే హావ్ నో అటాచ్మెంట్.
0: ఎక్కడ పోయినప్పటికీ వందలు వందలు వేరు వేరు రూపాయలు ఇస్తారు.
1: దే మే గో ఎనీవేర్, దే వుడ్ రిసీవ్ వెరీ హై సాలరీస్, థౌజండ్స్ అండ్ థౌజండ్స్.
0: ఎంబీఏ పిల్లలు పోతే
1: ఎంబీఏ బాయ్
0: 1 lakh 2 lakhs ఇస్తున్నారు. దానికి
1: హీ డ్రాస్ ద సాలరీ 1 lakh 2 lakhs పర్ మంత్.
0: కానీ మాకొద్దు.
1: హిస్ బాయ్ సే వీ డోంట్ వాంట్.
0: ధనం ఏం చేస్తుంది మాకు? ధనం ఏమైనా ఆనందిస్తుందా?
1: వెల్, విల్ ద మనీ గివ్ అస్ హ్యాపీనెస్? దట్స్ హౌ దే ఫీల్.
0: కాదు, నాకు వర్క్ కావాలి.
1: ద బాయ్స్ వాంట్ వర్క్, వర్క్ అలోన్.
0: వర్క్ ఈజ్ వర్షిప్.
1: వర్క్ ఈజ్ వర్షిప్.
0: డ్యూటీ ఈజ్ గాడ్.
1: డ్యూటీ ఈజ్ గాడ్.
0: కాబట్టి మాకు ఆ డ్యూటీ కావాలి.
1: దే వాంట్ డ్యూటీ అలోన్.
0: ఆ విధంగా పిల్లల్లో మంచి భద్రతమైనటువంటి ఒక నమ్మకాలు కదలాలి.
1: ద బాయ్స్ షుడ్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్, బాయ్స్ ఎవ్రీవేర్.
0: కానీ ఈనాడు లోకములు ఎక్కడ చూసే కూడా డిజైర్స్ డిజైర్స్ డిజైర్స్ పెరుగుతూ వస్తున్నాయి.
1: టుడే దిస్ మోడర్న్ వరల్డ్ వీ ఫైండ్ డిజైర్స్ ఎవర్ ఆన్ ద రైజ్.
0: ఏమి ఈ డిజైర్స్ ఏం చేస్తున్నాయి?
1: వాట్ ఇస్ దట్ ద డిజైర్ ఇస్ డూయింగ్?
0: కట్టగా పెట్టి డిజైర్స్ ముంచుతూ ఉన్నాయి.
1: అల్టిమేట్లీ దే రూయిన్ యువర్ లైఫ్.
0: నీ జీవితం అన్ని ముంచిపోయేస్తున్నాయి.
1: అండ్ యువర్ లైఫ్ ఇస్ డ్రౌన్డ్ గాన్.
0: ఆశలు తగ్గించుకుంటూ రావాలి.
1: సో యూ షుడ్ కంట్రోల్ యువర్ డిజైర్స్.
0: కంట్రోల్ యువర్ డిజైర్స్.
1: Control your desire.
0: Less luggage, more comfort.
1: Less luggage and more comfort.
0: Make travel a pleasure.
1: Make the travel a pleasure.
0: అప్పుడే మనం సుఖంగా నడుచుకోగలం.
1: Then only you can be comfortable.
0: భారం నెత్తిపైన పెట్టుకుని ఎంతకాలం నువ్వు నడుచుకోగలవు?
1: With heavy luggage on the head, how long can you walk?
0: నీవు ఇప్పుడు ఒక ఒంటరిగా ఉన్నావు.
1: You are only one, all alone now.
0: ఎంత హాయిగానే ఉండవచ్చు.
1: How happy you are.
0: నువ్వు పెళ్లి చేసుకున్నావు.
1: యు గెట్ మ్యారీడ్.
0: భార్య వచ్చింది.
1: యు హావ్ ఎ వైఫ్ నౌ.
0: నాలుగు కాళ్ళు అయినాయి.
1: ఓ, యు హావ్ 4 feet నౌ.
0: కొంచెం ఎక్కడైనా బయటికి పోవాలంటే నువ్వు ఇంటి దగ్గర ఎవరు ఉండాలి అని ఒక వరి వస్తుంది.
1: ఇఫ్ యు వాంట్ టు గో అవుట్ సైడ్, యు హావ్ సో మచ్ ఆఫ్ వరీ బికాజ్ ఆఫ్ ఎ పర్సన్ ఎట్ హోమ్.
0: ఇంకా ఒక సంవత్సరం అయితే కుమారుడు పుడతాడు.
1: ఆఫ్టర్ ఎన్ ఇయర్ యు విల్ హావ్ ఎ సన్.
0: వాడు 6 కాళ్ళు.
1: నౌ యు హావ్ 6 feet.
0: ఫీట్స్ ఎక్కువయ్యే కొద్దీ కూడా మన నడక తగ్గిపోతుంది.
1: యాజ్ యూ హావ్ మోర్ అండ్ మోర్ ద నెంబర్ ఆఫ్ ఫీట్, యూ విల్ స్లో డౌన్ ద పేస్ ఆఫ్ యువర్ వాక్.
0: కనుక నీ ప్రయాణము పూర్తి కుంటు పడుతుంది.
1: యువర్ జర్నీ ఈజ్ డెడ్ స్లో నౌ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ప్రేమను ఉంచుకోండి.
1: ప్రెజర్ దిస్ లవ్.
0: సర్వును ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: కానీ బాధ్యత మాత్రం వేసుకోకూడదు.
1: బట్ డోంట్ టేక్ అప్ ది రెస్పాన్సిబిలిటీ హెవీలీ ఆన్ యు.
0: రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే చాలా కష్టమైపోతుంది.
1: When you have too many responsibilities, there will be great difficulty.
0: Difficulty. ఈ భాగం మా టీచర్ కూడా తెలుసు.
1: Our teachers know pretty well what the difficulties are.
0: కనుక మనము భారం తగ్గించుకుని
1: therefore we should lessen our burden.
0: హాయిగా మనం జీవించవచ్చు.
1: And lead a very happy, comfortable life.
0: ఏ మాత్రము దుఃఖము కష్టము ఉండదు.
1: There will be no trace of misery or difficulty.
0: ఇట్టి బోధించే నిమిత్తమై దక్షిణామూర్తి కూడాను త్యాగంను బోధించాడు.
1: Only to teach the lesson of sacrifice, to lessen the burden, it was the message of Dakshinamurti.
0: దక్షిణామూర్తి కేవలం ఒక్కటే ఒకటి.
1: దక్షిణామూర్తి stands for only
0: one. మౌన వ్యాఖ్యానం.
1: It is an eloquence in silence.
0: Silent గా ఉంటున్నాడు.
1: He remains silent.
0: అన్ని నవ్వుతూ చేస్తూ వచ్చాడు.
1: He did it smilingly.
0: ఈ నవ్వుతూ నవ్వుతూ చేయడానికి కారణమేమిటి? బాధ్యత లేకుండా పోవటమే.
1: He could be smiling all the while because he has no personal responsibility.
0: కనుక ఒక తల్లి కుమారుడు ఉండినప్పుడే ఎంతో బాధ కలిగింది.
1: You have heard that a son and a mother had to face so many problems.
0: కట్టగడపడి బిచ్చు పెట్టారు.
1: They had to beg at the end.
0: ఇక్కడ రంగూన్ నుంచి వచ్చారు పాపం.
1: They have come all along from Rangoon.
0: కానీ వచ్చి మెడ్రాస్ స్టేషన్ చేరారు.
1: But they reached Madras station.
0: అక్కడ నుంచి ప్రారంభమైపోయింది కష్టము.
1: Then started all the problems.
0: ఇంటింటికి తల్లి బిచ్చబెత్తడం.
1: Mother had to go around house to house.
0: చిక్కింది కొంచెం తీసుకుని రావటము, కుమారుడికి పెట్టడము.
1: And had to bring home some food and feed the son.
0: తాన పస్తు ఉండటము.
1: And she had to fast.
0: తర్వాత ఈ చిహ్నం చూసి కుమారుడికి జాలి కలిగింది.
1: And the son could not bear this scene, mother fasting.
0: ఇట్టి ఓల్డ్ మదర్ ను బాధ పెట్టడమా?
1: వై షుడ్ ఐ మేక్ మై ఓల్డ్ మదర్ సఫర్?
0: నేను చిన్నవాడిని,
1: ఐఎమ్ యంగ్,
0: నేను కష్టపడాలి, అమ్మకు సుఖ పెట్టాలి,
1: ఐ షుడ్ వర్క్ హార్డ్ అండ్ మేక్ మై మదర్
0: అని తాను బిచ్చమెత్తాడు, తల్లికి పెట్టూ వచ్చాడు.
1: దెన్ హీ స్టార్టెడ్ బెగింగ్ అండ్ హీ స్టార్టెడ్ సర్వింగ్ ఫుడ్.
0: కట్టగడబడికి తల్లి బిడ్డ ఇద్దరు కూడాను ప్రేమ చేతనే మరణించారు.
1: అండ్ దెన్ వాట్ హ్యాపెండ్, మదర్ అండ్ సన్ డైడ్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ ఈచ్ అదర్.
0: కనుక మనం చచ్చినా మంచిదే కాని మనం ప్రేమను మాత్రం వదలకూడదు.
1: వీ మే ఈవెన్ డై బట్ వీ షుడ్ నాట్ గివ్ అప్ లవ్, సేస్ భగవాన్.
0: ఏ నాటికైనా కూడాను చావు తప్పింది కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్ డెత్ వన్ డే ఆర్ అదర్.
0: ఈనాడు మనం పోషించుకున్న రేపటి దేమిటి ఈ దేహం వదలక తప్పదు.
1: వీ మే మెయింటైన్ టుడే బట్ యూ హావ్ టు బౌండ్ టు గివ్ అప్ ది బాడీ టుమారో.
0: కనుక మనము చచ్చినా కూడా మంచిదే కాని మంచి పేరుని తెచ్చుకోవాలి.
1: Doesn't matter even if we were to die, but we should get a good name.
0: Good name e nijamainatuvanti oka pranam.
1: Getting a good name is the real life spent.
0: Vaallu chachina kuda nu aa peru matram nilustundi.
1: Even if we not present any longer, the good name that here would remain.
0: Kaduve peru matram pechukondi.
1: Therefore get a good name.
0: Samajamalo manchi peru techukovali.
1: Get a good name in society.
0: Samajamalo goppa peru techukovatam గొప్ప కాదు.
1: ఇట్స్ నథింగ్ బీయింగ్ గ్రేట్ ఇన్ ద సొసైటీ.
0: ఈజ్ కోటీశ్వరుడు,
1: ఈజ్ ఎ మిలియనేర్.
0: కోటీశ్వరుడు అయినప్పటికీ కూడు గుడ్డే కాని మెరుగు బంగారం మింగపోడు.
1: హీ మే బి ఎ మిలియనేర్ ఆఫ్టర్ ఆల్ హీ ఈట్స్ నార్మల్ యావరేజ్ ఫుడ్ ఆఫ్ రైస్ నాట్ గోల్డ్.
0: కానీ ఫుడ్ ను మాత్రమే భుజించాలి.
1: హీ పార్టేక్స్ ఓన్లీ ఫుడ్.
0: కనుక మనం ఉన్నంత వరకు సుఖపడాలి.
1: So long we are alive, we should be happy.
0: దేహాన్ని సుఖపెట్టాలి.
1: And we should make everybody happy.
0: మన సంబంధాన్ని పెంచుకోవాలి.
1: And we should have association with the society.
0: అందరిని ఎందుకు ప్రేమ చూపాలి.
1: We should express love towards everybody.
0: కేవలం సెల్ఫిష్ నా పిల్లలు మాత్రమే నేను ప్రేమిస్తాను అని అని మాత్రం ఉండకూడదు.
1: You should not limit your love to your family members, to your children alone.
0: అది సెల్ఫిష్.
1: You should be selfless, but you are selfish now.
0: Selfish, selfish ఎలాంటిది?
1: Selfish, what is it?
0: Fish is better than selfish.
1: Bhagavan says fish is better than selfish.
0: కనుక చేపనే చాలా మంచిది.
1: Fish is better.
0: ఎందుకంటే అందరినీ పెంచుకోవటము చాలా బాధ్యత అవుతుంది.
1: In fact, to summon everyone all around is heavy responsibility.
0: ఇది సంచరించుంటుంది జలం లోపల ఫిష్.
1: The fish moves about in waters.
0: Anandanga sancharistuntadi.
1: As it moves blissfully.
0: Etti bhajyata kudanu pechukodu.
1: It has no extra burden.
0: Ekkuva bharam teesukodu.
1: It doesn't take extra load.
0: Kaani ee naati manavudu.
1: But man today.
0: Chachi anta varaku kudanu bharam teesukuntadu.
1: His death is prepared to accept heavy load of responsibility.
0: Aa loyal valni chaala tam lo ayipothunnadu.
1: Because of heavy load, he becomes so low in life.
0: కనుక బాధ్యతను మనం తగ్గించుకొని,
1: therefore we have to reduce the burden of
0: దైవ చింతన పెంచుకొని,
1: develop love more and more.
0: మనం పెంచుకోవాల్సింది దైవ చింతనే.
1: What we have to develop today is the constant thinking of God.
0: పరమాత్మని యొక్క ప్రేమను పెంచుకున్నప్పుడే,
1: when we develop love for God,
0: ప్రకృతి యొక్క ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: You can experience the beauty and the joy of nature around.
0: కనుక నా డ్యూటీ ఇస్ గాడ్.
1: But duty is God.
0: Work is worship.
1: Work is worship.
0: ఈ రెండింటిని మీరు దగ్గర పెట్టుకుని,
1: keeping you these two principles,
0: ఎక్కువ బాధ్యతను పెంచుకోకుండా,
1: without extra burdens and responsibilities,
0: అందరినీ చూసుకునేవాడు భగవంతుడే.
1: In fact, God shoulders all the responsibilities of everybody.
0: కాదు, అన్నిటినీ చూసుకోవడానికి దైవం ఉండగా మనం ఎందుకు ఇంత బాధకు?
1: When God is there to take care of us, why should we worry?
0: మనం అనుకుంటాం కానీ వరి పడుతుంటాం.
1: వీ నో దట్ థియరిటికలీ బట్ వీ వరి.
0: కానీ అట్ట ఉండకూడదు.
1: షుడ్ నాట్ మిస్
0: మనము అన్ని భగవంతునికి అర్పితం చేసుకున్నప్పుడు మనం ఫ్రీగా ఉండాలి.
1: దెన్ వన్స్ వీ ఆఫర్ టు గాడ్ వీ షుడ్ బి ఫ్రీ దెన్.
0: అప్పుడే నీవు శాంతిని పొందుతావు.
1: దెన్ ఓన్లీ యూ రిటైన్ పీస్.
0: ఎన్ని యజ్ఞములు యాగములు చేసినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యజ్ఞ యాగాస్ యాజ్ మెనీ నంబర్ యాజ్ యు కెన్,
0: కతువులు ఎన్ని ఆచరించినప్పటికీ,
1: you may practice any number of rites.
0: దానిలో ఉన్నటువంటి ఒక ఇన్నర్ మీనింగ్ దాన్ని మాత్రం మనం తీసుకోవాలి.
1: You should accept, you should receive, convince yourself the inner meaning of every spiritual rite.
0: దైవాన్ని మనం మరవకూడదు.
1: You should never forget God.
0: సర్వము మరచవచ్చును కానీ దైవాన్ని మరచకూడదు.
1: You may forget anything in this world, Never forget God, says Bhagavan.
0: కనుక భగవంతుని మాత్రం నిరంతరము మనసులో పెట్టుకోవాలి.
1: Keep in your mind continuously the thought of God.
0: ఇదే నేను ఈనాడు బోధించేటువంటి ఒక బోధ.
1: To remember God throughout our life is the message of Bhagavan today.

0: Man has to forget himself totally and dedicate himself in the service of the society. He should give up all narrow-mindedness and offer himself totally in the service of the society and the nation. Otherwise, what is the use of being born as a human being on this earth? What greater message of Guru can I give you than this truth?
1: Prema Swarupulara,
0: embodiments of divine love.
1: Manavatvamu kevalam oka swarthamunakai niyaminchinatvantidiga bhavinchi sada satyanityamainatvanti yokka aapatattvanni vismaristu untunnadi inadu.
0: Today humanity is mistaking that life has been given in order to live totally for selfishness and thus giving up the noble quality of human being of service to others.
1: Manava jeevitamulo abhivyaktam kavasinatvantidi ishvara bhavame.
0: What has to express itself in human life is divine nature of human beings.
1: Srishti anaga ishvarechaka prakatane.
0: Creation is only an expression of the will of God.
1: Kanukane deeniki prakruti ani peru pettaru.
0: That is why it has been given the name prakruti.
1: Ee prakruti nundi aavirbhavinchinatundi prati prani yendu kudanu ishvara swabhavame undali undi teerali.
0: Every being which has come from this nature and this creation should essentially possess that divine quality and divine nature.
1: Itti prakruta ishvara tattvanni prakatimpacheyi nimittamai murti bhavinchinatunti vade manavudu.
0: Man is the very embodiment of this kind of idea manifesting itself as an expression of the divine nature and divine humanity.
1: Prakruti chaitanyamu vyarthamainatundi kaadu.
0: Nature consciousness as found in nature is not without purpose.
1: Ahankara paramainappudu vikrutiyu atma paramainappudu sukrutiyunu pondutunnadi.
0: When consciousness is associated with ego, it becomes crooked. When it is associated with atma, it becomes divine.
1: Aite inadu ee prakruti yokka chaitanyanni ఎవరికి మనం అర్పితం గావించాలి?
0: ఇన్ దట్ కేస్ టు హోమ్ షుడ్ వి డెడికేట్ దిస్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ గివన్ బై నేచర్?
1: స్వార్థమునకు కాదు, స్వప్రయోజనమునకు కాదు, ఈశ్వరార్పితమే గావించాలి.
0: సర్టన్లీ ఫర్ నాట్ సెల్ఫిష్నెస్ అండ్ ఫర్ సెల్ఫ్ సీకింగ్, ఇట్ ఈస్ ఫార్ డెడికేటింగ్ ఇట్ సెల్ఫ్ టు డివినిటీ అండ్ ఈశ్వర.
1: కానీ ఈనాడు అహంకారపరమైనటువంటి యొక్క ఆశలను అభివృద్ధి గావించుకోవటం చేతనే మానవత్వం అనేటువంటిది నశించి దానవత్వము పశుత్వంగా మారి దివ్యత్వాన్ని మరిపించి దైవత్వానికి దూరమై దానవత్వంలో జీవిస్తూ ఉంటున్నాం.
0: యాజ్ మ్యాన్ హాస్ డెవలప్డ్ సెల్ఫిష్ డిజైర్స్ ఇన్ ఎక్సెస్ అండ్ బియాండ్ ఎనీ లిమిట్, హీ హాస్ లాస్ట్ హిస్ హ్యూమన్ నేచర్, హిస్ డివైన్ నేచర్ and becoming an animal, a brute and a demon.
1: Kanukane manavudu veyu prati adugu kudanu dharmamu tappuchunnadi.
0: That is the very reason why at every step man is going on the unrighteous path.
1: Prati aasayendu kudanu kevalamu oka bhavishyattainatundi yokka abhivruddhi margaanni visvarinchipothunnadi.
0: Every desire is devoid of the future welfare and future progress.
1: Prati asa durasaga marutunnadi.
0: Every desire is becoming greed.
1: Manava abhyuday bhavalu adugandi povutunnavi.
0: Ideas which will bring about human welfare are totally absent.
1: మానవుని కన్నులయందు ప్రేమ నశించినది.
0: లవ్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ప్రెసెన్స్ ఇన్ ద విజన్ ఆఫ్ మ్యాన్.
1: మానవుని మాటలయందు సత్యము సంకుచితమైపోయినది.
0: ట్రూత్ ఈజ్ టోటలీ డిసపేరింగ్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ మ్యాన్.
1: ఆధ్యాత్మికమా కేవలం ఆడంబరంగా రూపొందుతుంది.
0: స్పిరిచువాలిటీ ఇస్ బికమింగ్ ఎ మియర్ పాంపస్ షో.
1: కామక్రోధాది గుణములు కేవలము అదుపు తప్పి స్వేచ్ఛగా విహరించుచున్నవి.
0: ఈవిల్ క్వాలిటీస్ లైక్ యాంగర్ డిజైర్ ఎక్సెసివ్ డిజైర్
1: మానవుని యందు చైతన్యము చల్లబడినది.
0: కాన్షియస్నెస్ ఈజ్ రీచింగ్ ఎ లో లెవెల్ ఇన్ ద మ్యాన్.
1: మానవునికి మానవునికి మధ్యనున్న సంబంధ బాంధవ్యం అనేటువంటిది కృత్రిమ రూపాన్ని ధరించినటువంటిది.
0: ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ మస్ట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఈజ్ బికమింగ్ హైలీ ఆర్టిఫిషియల్.
1: నిజము చెప్పవాలంటే మానవత్వమే శూన్యమైపోయింది.
0: ఇఫ్ ట్రూత్ హ్యాస్ టు బి స్పోకన్ వన్ హ్యాస్ టు సే దట్ హ్యూమానిటీ హ్యాస్ డిసపియర్డ్.
1: ఇట్టి తరుణమునందు ఇట్టి పరిస్థితులయందు మానవుడు దేనిని సాధించాలి?
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వాట్ ఈస్ ఇట్ దట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్?
1: మానవుడు శాంతిని ఆనందమును సుఖమును అనుభవించాలంటే దేనిని మనం పొందాలి?
0: ఇఫ్ మ్యాన్ హ్యాస్ టు ఎంజాయ్ పీస్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ వాట్ ఈస్ ఇట్ దట్ హీ షుడ్ అక్వైర్?
1: ఇది ఈనాడు అత్యవసరమైనటువంటి జవాబు.
0: దిస్ ఈస్ వాట్ హ్యాస్ టు బి లుక్డ్ ఇన్ టు బై వే ఆఫ్ అన్ ఆన్సర్.
1: మనం ఈనాడు సాధించవలసినటువంటిది దైవ ప్రీతి.
0: టుడే వాట్ వీ హ్యావ్ టు అక్వైర్ అండ్ అచీవ్ ఈజ్ లవ్ ఫర్ గాడ్.
1: దైవము అవతరించడము కష్టములను దుఃఖములను బాధలను నివారించి దుర్మార్గులను హతం చేసి సన్మార్గులను రక్షించే నిమిత్తమని అనేక పురాణములు అనేక మంది పెద్దలు బోధిస్తూ వచ్చారు.
0: ఏ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ అండ్ గ్రేట్ పీపుల్ హ్యావ్ డిక్లర్డ్ దట్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ఆల్ ఈవిల్ క్వాలిటీస్ అండ్ కన్ఫర్ ప్రాస్పరిటీ అండ్ హ్యాపీనెస్ ఆన్ మ్యాన్ అండ్ సేవ్ ధర్మ.
1: ఇది సరికాదు.
0: దిస్ ఈజ్ నాట్ కరెక్ట్.
1: ఈ యొక్క భావము దీనికి విరుద్ధంగా ఉండేటువంటిది.
0: యాక్చువల్లీ దిస్ ఈజ్ కాంట్రరీ టు ది ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్.
1: భగవంతుడు అవతరించడము ప్రేమను బోధించే నిమిత్తమై.
0: గాడ్ డిసెండ్స్ ఇన్ ఆర్డర్ టు ప్రీచ్ అండ్ ప్రాపగేట్
1: ప్రేమను నేర్పే నిమిత్తమై.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ పీపుల్ లెర్న్ హౌ టు లవ్
1: ప్రేమనగా ఏమిటి అని ప్రజలకు బోధించే నిమిత్తమై.
0: ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ టు పీపుల్ వాట్ లవ్ ట్రూలీ మీన్.
1: కనుకనే అట్టి ప్రేమను మనం పొందినప్పుడే మనకు దుఃఖములు దూరం అవుతాయి.
0: ఓన్లీ వెన్ వీ కెన్ అక్వైర్ సచ్ లవ్ ఆల్ అవర్ సారోస్ విల్ డిసపియర్.
1: పాపములు అంతర్ధానమైపోతాయి.
0: ఆల్ ద సిన్స్ విల్ ఆల్సో డిసపియర్.
1: భీతి అనేటువంటిది కానీ మన చింతకు చేరదు.
0: ఫియర్ వ్యానిషస్ అండ్ విల్ బికమ్ ఫార్ అవే.
1: కనుకనే మొట్టమొదట మనము నేర్చవలసినటువంటిది నేర్వలనటువంటిది దైవ ప్రీతి.
0: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు కల్టివేట్ లవ్ ఆఫ్ గాడ్.
1: ఎక్కడ దైవ ప్రీతి కలదో అక్కడనే పాప భీతి సహజంగా షాడో వలె నీడవలే వెంటాడుతుంది.
0: వేర్ దెర్ ఈజ్ లవ్ ఆఫ్ గాడ్ ఫియర్ ఆఫ్ సిన్ విల్ ఆటోమేటికలీ ఫాలో ఇట్ లైక్ ఇట్స్ షాడో.
1: ఈ రెండింటి యొక్క ఐక్యత చేతనే సమాజములో ఒక నీతి ఏర్పడుతుంది.
0: వెన్ యూ హ్యావ్ బోత్ దీస్ థింగ్స్ అకాంప్లిష్డ్ దెన్ దెర్ ఈజ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈ ముమ్మూర్తులను మనం పోషించడమే మానవుని ప్రధానమైన కర్తవ్యము.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు ఫాస్టర్ ఆల్ దీస్ త్రీ.
1: అదియే దైవ ప్రీతి పాప భీతి సమాజ నీతి.
0: లవ్ ఆఫ్ గాడ్ ఫియర్ ఆఫ్ సిన్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: అయితే వీటిని పొందాలంటే వీటికి తగిన సాధన ఏమిటి మార్గం ఏమిటి?
0: ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ దెమ్ వాట్ ఈస్ ది పాత్ వాట్ ఈస్ ది వే హౌ టు గెట్ ఇట్?
1: సాధన అని చెప్తూ వచ్చారు.
0: దే మెన్షన్ దట్ ఇట్ ఈస్ సాధన.
1: సాధన అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై సాధన?
1: మన లక్ష్యమును సన్నిహితం గావించుకోవటమే సాధన.
0: సాధన రెఫర్స్ టు మేకింగ్ అవర్ గోల్ క్లోజర్ ఆఫ్ అవర్ అకాంప్లిష్మెంట్.
1: మనం ఒక వస్తువును ఆశించినప్పుడు ఆశించిన వస్తువును సన్నిహితం గావించుకోవాలి అంటే దానికి కొన్ని రకమైనటువంటి క్రియలు ఆచరించాలి.
0: ఇఫ్ వీ డిజైర్ టు గెట్ ఎన్ ఆబ్జెక్ట్ వీ హావ్ టు టేక్ నెససరీ స్టెప్స్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ఇట్.
1: మనము ప్రేమించినటువంటి వస్తువు యొక్క విశిష్టతను కూడాను మనం గుర్తించి దానిపైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: వి షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద యునిక్ ఫీచర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విచ్ వి లవ్ అండ్ ట్రై టు గెట్.
1: ప్రేమనే లేకుండా విశ్వాసం దానిపైన కుదరదు.
0: ఇఫ్ యు డు నాట్ హ్యావ్ లవ్ యూ కెన్ నెవర్ హ్యావ్ ఫెయిత్ ఆన్ దట్.
1: ప్రేమ విశ్వాసములు రెండింటి యొక్క చేరికనే ఇందులో ఒక విధమైనటువంటి యొక్క భక్తిగా ఏర్పడుతుంది.
0: ఏ కాంబినేషన్ ఆఫ్ లవ్ అండ్ ఫెయిత్ విల్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ అస్ డివోషన్.
1: తద్వారా దానిని పొందే నిమిత్తమై క్రియల్లో మనం ప్రవేశిస్తాం.
0: త్రూ డివోషన్ వీ కెన్ టేక్ స్టెప్స్ టు రీచ్ ఇట్.
1: కనుకనే ప్రేమనే భక్తి.
0: లవ్ ఈజ్ డివోషన్.
1: దీని యొక్క విశిష్టతపై ఉన్నటువంటి యొక్క విశ్వాసమే జ్ఞానము.
0: ది ఫెయిత్ విత్ విచ్ వీ అప్రోచ్ దిస్ దాట్ ఈస్ జ్ఞాన విజ్డమ్.
1: ఈ రెండింటిని అనుభవించే నిమిత్తమే ఆచరించేటువంటి క్రియలే కర్మలు.
0: ది యాక్షన్స్ విచ్ ఆర్ అండర్టేకన్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దీస్ థింగ్స్
1: జ్ఞాన కర్మల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క సాధనే ఈ యొక్క ఉపాసన అని చెప్తూ వచ్చారు.
0: రియల్ వర్షిప్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ డివోషన్, యాక్షన్ అండ్ విజ్డమ్.
1: ఈనాడు మానవుడు ద్వైతమును అభివృద్ధి గావించుకుంటూ పోతున్నాడు.
0: Today man is developing duality.
1: Dvaitam enaatikaina kodanu mana dukkhanni dooram cheyaledu.
0: Duality can never free you from sorrow and misery.
1: Dukkhamunu marinta abhirudhi gaavinchutundi.
0: It can only develop sorrows and misery.
1: Aanandamunu atyanta dooram chestundi.
0: It make you far distant from bliss and joy.
1: Kanuka ee naadu advaitamu aneetundi yokka ekatvanni manam vahinchadaniki tagina krushi cheyali.
0: Therefore, we should make efforts in order to reach that state of Advaita.
1: ఏకత్వం ఒక్కటే, అది ఏ ప్రేమ.
0: That unity, unifying factor,
1: ఈ ప్రేమకు ఫలితము కాని, ఈ ప్రేమకు మార్గము కాని, ఈ యొక్క ప్రేమకు సాధన కాని ప్రేమనే.
0: The path, the means, the instrument to reach this love is love alone.
1: మన ప్రేమను ఎంత పెంచుకుంటూ మనం పోదుమో మన యొక్క ఆనందము అంత పెరుగుతూ పోతుంది.
0: యాజ్ వి గో ఆన్ డెవలపింగ్ లవ్ మోర్ అండ్ మోర్ అవర్ జాయ్ అవర్ డిలైట్ గోస్ ఆన్.
1: ఈనాటి మన ప్రేమను సంకుచితం గావించుకుంటున్నాం.
0: టుడే వి ఆర్ కన్వర్టింగ్ అవర్ లవ్
1: నేను నా వారు అనేటువంటి దానిపైనే దీనిని హద్దుగా ఏర్పరచుకుంటున్నాము.
0: వి ఆర్ సెట్టింగ్ లిమిట్స్ టు అవర్ లవ్ ఓన్లీ టు మై సెల్ఫ్ అండ్
1: ఈ పరిమితిని దాటి అనేకత్వమైనటువంటి యొక్క మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించి అందరినీ ప్రేమించాలి.
0: యు గో బియాండ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ టేక్ గో రైట్ అప్ టు ద ఎండ్ ఆఫ్ హ్యుమానిటీ. లవ్ ఎవ్రీ వన్ యాజ్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ గాడ్.
1: అందరి యందు అంతో ఇంతో ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే.
0: ఇట్ ఈస్ ఓన్లీ లవ్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ స్మాల్
1: పరిషత్తులు అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు.
0: The same thing has been expressed as in the smallest it remains as the smallest and in the biggest it remains the
1: mainatti anuuna sukshmaguchu meti vastuvu nanduna meti yaguchu antatanu sarva

0: In order to make this immortal divinity clearer to people who are having a natural limitation, certain qualities have been described.
1: Abhiye sattva rajo tamo gunamulu.
0: And those three qualities are sattva, rajas and tamas.
1: Ee gunamulanu prakriti yandu vyapimpa cheyalanna deeniki konni upadhulu athyavasaramu.
0: If you want that these three qualities should manifest themselves in nature, there is need for some physical bodies.
1: Form.
0: Some form.
1: Ayaka upadhule Brahma, Vishnu, Maheshwarulu anekunti peruto prakatanam chestu vachindi.
0: Those very forms are Brahma, Vishnu and Maheshwara.
1: Brahma, Vishnu, Maheshwarulu kevalam dehadarulu kaadu.
0: Brahma, Vishnu, Maheshwaras do not have such physical bodies as such.
1: Idi kevalamu gunopadhi swarupulu.
0: They are only the embodiment of attributes.
1: Ituvanti gunamulu yokka akaramunu dharinchinatuvanti yokka divya swarupamule ee yokka brahma tattvamu, ishwarattvamu, vishnutvamu.
0: This brahma tattva, vishnutva and ishwarattva are only the forms which have qualities as their very basis and content.
1: Kanuka ee brahma tattvam anaga edo oka vidhamainatuvanti yokka chaturmukhudaga undi jagattunanta srishtistunnadu aneetuvanti puranamulu manaku pedamarkumu chuptu vachindi.
0: Scriptures which declare that Brahma has four faces and a specific form and undertakes creation is not a real correct description.
1: Kaadu kaadu. ఈ ముమ్మూర్తులు కూడా మన యొక్క గుణస్వరూపులే.
0: ఆల్ దీస్ త్రీ ఫార్మ్స్ ఆర్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ ది క్వాలిటీస్ విచ్ వీ ఎంబాడీ.
1: ప్రాకృతమైనటువంటి యొక్క శక్తులు ఐదు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ ఫైవ్ పవర్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎలిమెంట్స్.
1: భూమి,
0: వన్ ఇస్
1: జలము, అగ్ని, వాయువు, ఆకాశము.
0: అర్త్, వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ స్కై.
1: అయితే దీనిని సృష్టి క్రమలుగా భావించడానికి పూనుకున్నప్పుడు దీనికి విరుద్ధమైనటువంటి పదములుగా ఏర్పడుతుంది. ఆకాశము, గాలి, అగ్ని, వాయువు, భూమి అని విరుద్ధంగా తిరుగుతుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్, ది ప్రాసెస్ ఇస్ రివర్స్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ స్కై, గోస్ టు ఫైర్, దెన్ ఎయిర్, దెన్ వాటర్ అండ్ దెన్ అర్త్.
1: ఈ సృష్టి క్రమం గురించి ఒక విధంగాను, కేవలం అనుభవం యొక్క క్రమాన్ని గురించి మరొక విధంగాను ప్రకృతి మనకు నిరూపిస్తూ వస్తున్నది.
0: నేచర్ కెన్ బి అండర్స్టూడ్ ఇన్ టూ డిఫరెంట్ వేస్. వన్ బేస్డ్ అపాన్ ది ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్, ది సెకండ్ బేస్డ్ అపాన్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
1: అదే విధంగానే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనేటువంటి యొక్క అనుభూతికి ఉండినటువంటి ఈ ఉపాధులను ఈ సృష్టి క్రమముగా మనం మార్చినప్పుడు ఈశ్వర, విష్ణు, బ్రహ్మగా మారిపోతుంది.
0: If you apply the same principle, the process for Brahma, Vishnu, Maheshwara, it is for the creation. But if it is on the base of experience, it will be Ishwara, Vishnu and Brahma.
1: Ikkada Ishwarattvam anaga emiti?
0: What do you mean by the principle of Ishwara?
1: Ishwara sarvabhutanam uddesho arjuna tishtati annindi Gita. Anaga ఈశ్వరుడు అనగా హృదయుడు అని, హృదయేశుడు అని పేరు.
0: దట్ మీన్స్ గీత హాస్ డిక్లర్డ్ దట్ ఈశ్వర రిసైడ్స్ ఇన్ ఎవ్రీవన్స్ హార్ట్.
1: సర్వుల హృదయంలో కూడా ప్రకాశింపచేసేటువంటి వాడు.
0: హీఈస్ ద వన్ హూ మేక్స్ ఎవ్రీ హార్ట్ షైన్.
1: కనుక అందరి హృదయమునందు కూడాను ఈశ్వరత్వం అనేటువంటి యొక్క దివ్య శక్తి ఉంటున్నది.
0: ద పవర్ ఆఫ్ అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర ఈజ్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఈ హృదయమనే స్థుతులంతా కూడాను ఆత్మ అని పిలుస్తూ వచ్చింది.
0: అనదర్ నేమ్ గివన్ ఫర్ దిస్ ఈశ్వర ఈజ్ ఆత్మ.
1: ఈ హృదయం నుంచినే తలంపు అనగా మనస్సు అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
0: ఫ్రమ్ దిస్ హార్ట్ హ్యాస్ కమ్ ద మైండ్.
1: ఈ మైండే విష్ణు తత్వము అని.
0: This mind may be compared to Vishnu Tattva.
1: Vishnu anaga sarvavyapakudu ani dini yokka arthamu.
0: Vishnu refers to an all-pervasive entity.
1: Kanuka manasu kudanu manomoolam midam jagat. Jagat anta vyapinchinatuvanti manasse.
0: Mind is all-pervasive. It can be found everywhere in the world.
1: Kanuka ee manasunike vishnutvamu anetu.

0: పేరు.
1: దట్ ఈస్ వై మైండ్ హెస్ బీన్ గివన్ ద నేమ్ ఆఫ్ విష్ణు.
0: ఈ విష్ణువు నాభి నుండి ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మ అని ప్రజల యొక్క విశ్వాసం.
1: పీపుల్ బిలీవ్ దట్ బ్రహ్మ హ్యాస్ టేకన్ హిస్ బర్త్ ఫ్రమ్ ద నేవల్ ఆఫ్ విష్ణు.
0: అనగా ఈ మనసు నుండి ఆవిర్భవించినటువంటిదే వాక్కు. వాక్కే బ్రహ్మస్వరూపం.
1: దిస్ వర్డ్ హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ద మైండ్ అండ్ దట్ ఈస్ ఈక్వలెంట్ టు బ్రహ్మతత్వ.
0: కనుకనే బ్రహ్మకు శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి అని వాక్కునకు బ్రహ్మతత్వంగా పోల్చుకుంటూ వచ్చారు.
1: This Brahma Tattva has been described as the very embodiment of the sound, and sound in all its forms, in all its manifestations, in all its descriptions.
0: Kanuka Ishwara Vishnu Brahma anaga emti? Hrudayame Ishwarudu, manase Vishnuvu, vakke Brahma.
1: What do you mean by Ishwara Vishnu and Brahma? Ishwara is heart, Brahma is mind, and విష్ణు ఈజ్ మైండ్ అండ్ బ్రహ్మ ఈజ్ వర్డ్ వాక్.
0: ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
1: ఇఫ్ యూ బ్రింగ్ ఆల్ దీస్ టుగెదర్ అండ్ కంబైన్ దెమ్, దట్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ బ్రహ్మతత్వ.
0: కనుకనే ఈ బ్రహ్మనే మనకు గురువు, ఈ యొక్క విష్ణువే మనకు గురువు, ఈశ్వరుడే మనకు గురువు అనేటువంటి యొక్క తత్వం లోపల దీన్ని ఏకత్వంగా భావిస్తూ వచ్చింది.
1: When you say that Brahma is the preceptor guru, Vishnu is guru, Ishwara is guru, this is how you have to understand in this perspective.
0: Itti pavitramaina arthamunu koodinatvanti yokka oka shlokamunaku edo gurutvaniki oka alpatvanga mana bhavinchi deenni anekatvanga mana vibhajinchi nanatvanni swikarinchi yadarthanni vismaristu vastunnam.
1: This shloka or this stanza which has got such a glorious meaning and understanding and correct interpretation of Brahmatva, Vishnutattva and Ishwaratva have been wrongly interpreted to give a narrow meaning as if they are three persons.
0: Guru.

0: దీని అంతరార్థం ఏమిటి? గురుర్బ్రహ్మ సృష్టికర్త కాదు. వాక్కే మనకు నిజమైనటువంటి గురువు. గురుర్విష్ణు మనస్సు, సర్వవ్యాపకమైనటువంటి మనస్సు, సర్వత్రా తిరిగేటువంటి మనస్సు, సర్వభూతములు యందు కూడా ఉండినటువంటి మనస్సు, సర్వక్షేత్రములు యందు కూడాను ప్రతిష్ఠ అయినటువంటి మనస్సు, అదే విష్ణుత్వము.
1: వాట్ డు యు మీన్ బై దిస్ శ్లోక గురుర్బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర? ఇట్ ఓన్లీ మీన్స్ దట్ ద వర్డ్ ఈజ్ బ్రహ్మ అండ్ దట్ మస్ట్ బి టేకన్ యాజ్ గురు. The mind
0: గురుదేవో మహేశ్వర అదే హృదయస్థానము.
1: Mind also which is all pervasive must be taken as guru and as an aspect of Vishnu.
0: Guru sakshat parabrahma tasmai shri gurave namaha. ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వమే ఆత్మతత్వము, అదే మనకు గురువు అని చెప్పారు.
1: హార్ట్ మస్ట్ బి టేకన్ యాజ్ గురు యాజ్ ఈశ్వర అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈ పరబ్రహ్మ స్వరూప విచ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర, ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ వరల్డ్ మైండ్ అండ్ హార్ట్, దట్ అలోన్ ఈజ్ డివినిటీ అండ్ ట్రూ డివినిటీ.
0: కనుకనే ఆ గురుత్వం అనగా దీని అర్థమేమిటి? అంధకారమును నిర్మూలము గావించేటువంటి ఒక తత్వమే గురుత్వం.
1: వాట్ డు యూ మీన్ బై ది ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ గురు అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిస్పెలింగ్ డార్క్నెస్?
0: ఈ మూడు గుణములు ఉండినంత వరకు అంధకారం తప్పినది కాదు. ఇది మాయకు లోబడినటువంటిది.
1: దిస్ ట్రాన్సెండ్స్ ఆల్ ఇల్యూజన్.
0: ఇది యోగ నిద్రలో చిశక్తిని సంపాదించి కేవలము శుద్ధాత్మగా రూపొందుతూ వస్తుంటారు.
1: దిస్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యోగిక్ స్లీప్, ఎంజాయింగ్ బ్లిస్ ఆల్ ద వైల్.
0: కనుకనే శుద్ధ సత్వం అనేటువంటిది ఈశ్వరత్వము.
1: ప్యూర్ సత్వ ఈజ్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర, ఈశ్వరత్వ ఇట్సెల్ఫ్.
0: ఇదే మానవుని యొక్క ప్రతి హృదయమును కూడాను వికసింపచేస్తూ ప్రకాశింపచేస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ ఈశ్వరత్వ విచ్ మేక్స్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ బ్లాజమ్ షైన్.
0: సత్వగుణము, సత్వగుణముకు తెలుపు రంగు.
1: ఫర్ సత్వగుణ వైట్ కలర్ ఈజ్ అసోసియేటెడ్.
0: ఇంకా రజోగుణము, రజోగుణం అనగా ఏమి? రాగముల చేత, విరాగముల చేత విజృంభించేటువంటిది.
1: రజోగుణ ఈజ్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైర్స్, కాన్సిక్వెంట్లీ ఎక్సైట్మెంట్.
0: దీన్ని కేవలము ఒక రజోగుణము బ్రహ్మ అని చెప్తూ వచ్చారు, అది సరికాదు. రజోగుణము విష్ణువే.
1: రజోగుణ ఈజ్ ట్రూలీ విష్ణు అండ్ నాట్ బ్రహ్మ యాజ్ కామన్లీ మిస్.
0: శంఖ చక్ర గదా పద్మములతో కూడి
1: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ది కాంచ్ అండ్ ది డిస్క్ అండ్ ది మేస్.
0: కనుక విష్ణుత్వం అనగా కేవలము అలంకార స్వరూపము.
1: విష్ణుత్వ రెఫర్స్ టు ద వన్ విచ్ ఈస్ ఫాండ్ ఆఫ్.
0: అందుకోసమనే విష్ణుకు విశ్వంభరుడు అని పేరు వచ్చింది.
1: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై విష్ణు హాస్ బీన్ గివెన్ ద నేమ్ విశ్వంభర.
0: విశ్వంభర అనగా విశ్వమును కాపాడేటువంటి వాడు అని.
1: విశ్వంభర ఈజ్ వన్
0: విశ్వమును పాలించేటువంటి వాడు అని.
1: హూ ప్రొటెక్ట్స్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ ది యూనివర్స్.
0: రాజ్యమును పాలించేవారు ఎవరు? రాజే.
1: హూ ఈజ్ ద వన్ హూ రూల్స్? ఈజ్ ద రూలర్ ఇట్ సెల్ఫ్.
0: కనుక పాలించేటువంటి వాడు రాజు గనక రజోగుణంతో కూడినటువంటి వాడు విష్ణువు.
1: యాజ్ ది రూలర్ ఈజ్ హ్యావింగ్ ద క్వాలిటీస్ ఆఫ్ రూలర్షిప్ హీఈస్ అసోసియేటెడ్ విత్ విష్ణు.
0: కనుకనే విష్ణువు రజోగుణం అంటే ఎరుపు అని.
1: విష్ణు ఈజ్ అసోసియేటెడ్ విత్ రజోగుణ అండ్ రెడ్ కలర్.
0: ఇంకా శివుడు అనగా బ్రహ్మ. ఈ బ్రహ్మ కేవలము ఒక రజోగుణం అన్నారు. కాదు కాదు, తమో గుణమే.
1: బ్రహ్మ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ తమో గుణ.
0: తమో గుణం అనగా ఏమిటి? కేవలము మూర్ఖత్వంతో కూడినటువంటిది.
1: తమో గుణ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫూలిష్నెస్.
0: ఇంతే కాదు, కేవలము ఒక అంధకారంతో కూడినటువంటిది.
1: నాట్ మెయిన్లీ దాట్, ఇట్ ఈస్ ఆల్సో ఫుల్ ఆఫ్ డార్క్నెస్.
0: ఇది మమకార అభిమానములతో కూడినటువంటిది.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఐ అండ్ మైండ్.
0: మమకార అభిమానములు ఉండినప్పుడే సృష్టి జరుగుతూ ఉంటుంది.
1: క్రియేషన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ వెన్ దేర్ ఆర్ దోస్ ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్
0: మమకార అభిమానములు లేనటువంటి చోట క్రియేషన్ అనగా సృష్టియే జరగదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో ఐ అండ్ మైండ్ క్రియేషన్ డస్ నాట్ టేక్ ప్లేస్.
0: మమకార అభిమానములే తమో గుణం యొక్క లక్షణాలు.
1: ఇట్ ఈస్ దిస్ ఐ అండ్ మైండ్ విచ్ ఆర్ ది క్వాలిటీస్.
0: ఈ తమో గుణములకు నలుపు రంగు.
1: ఫర్ దిస్ తమో గుణ ఇట్ ఈస్ ది బ్లాక్ కలర్.
0: తెలుపు, ఎరుపు, నలుపు ఈ మూడు రంగులే ప్రధానమైనటువంటి రంగులు.
1: ఇట్ ఈస్ దిస్ వైట్ కలర్, బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్.
0: అన్ని రంగులు కూడా ఈ మూడు రంగుల్లో ఏకమైనటువంటివి.
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ కలర్స్ ఎవ్రీ అదర్ కలర్ కెన్ బి బ్రాట్ అబౌట్.
0: అదే విధంగానే లోకము లోపల సత్వగుణం కలిగినటువంటి వారు, రజోగుణం కలిగినటువంటి వారు, తమో గుణం కలిగినటువంటి వారు, ఈ మూడు గుణములు కలిగినటువంటి వారు మూడు విధములైనటువంటి వర్ణములతో సృష్టింపబడుతూ వచ్చింది.
1: ఇన్ ది వరల్డ్ అండ్ క్రియేషన్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ క్రియేటెడ్ విత్ సత్వగుణ యాజ్ ప్రైమరీ వన్.
0: మిగిలిన అన్ని రంగులు కూడా ఈ యొక్క మూడు రంగుల్లోనే చేరి ఉంటుంటాయి.
1: ఆల్ ది అదర్స్ కలర్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దీస్ త్రీ కలర్స్.
0: అయితే ఈ వర్ణములను, ఈ విధమైనటువంటి పరిస్థితులను ఏకత్వం గావించడానికి ఒక్కటే ఒకటి మార్గము.
1: దేర్ ఈస్ ఓన్లీ వన్ వే ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ యూనిటీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ డైవర్సిటీ విత్ రెఫరెన్స్ టు ది.
0: దీనికి విచారణ చేస్తూ ఋషులు కొన్ని మార్గములు కూడాను వారు ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎన్క్వైరీ అండ్ ఎక్స్పీరియన్స్ రిషీస్ హావ్ ఎక్స్పౌండెడ్ డిఫరెంట్ పాత్స్ టు అచీవ్ యూనిటీ.
0: ఐదు మార్గములు.
1: దేర్ ఆర్ ఫైవ్ పాత్స్.
0: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి, ఏకస్వరూపిణి. సత్యవతి,
1: సత్యవతి,
0: అంగవతి, అన్యవతి, నిదానవతి.
1: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి.
0: ఈ సత్యవతి అనేటువంటి ఒక సాధన,
1: సత్యవతి ఈజ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ సాధన.
0: ఏమిటి ఈ సాధన?
1: వాట్ ఈస్ దిస్ సాధన?
0: పాలలో వెన్న ఏ విధంగా ప్రతి చుక్క ఎందుకు నువ్వు లీనమై ఉంటున్నదో ఆ విధముగా సర్వత్ర సర్వ ప్రజలందు సర్వ పదార్థములు ఎందు కూడాను దైవత్వం అనేటువంటిది సూక్ష్మ రూపంతో ఉన్నది అనేటువంటి సత్యత్వాన్ని నిరూపణ చేసేటువంటిది.
1: దిస్ పాత్ షోస్ టు ప్రూవ్ జస్ట్ యాజ్ బట్టర్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవరీ డ్రాప్ ఆఫ్ మిల్క్ సట్లీ, సో ఆల్సో దిస్ బ్రహ్మత్వ అండ్ ఈశ్వరత్వ ది డివినిటీ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ అండ్ ఇన్ ఎంటైర్ క్రియేషన్ ఆల్.
0: కనుక భగవంతుడు అనగా సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, సర్వజ్ఞుడు అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపించేటువంటిది సత్యవతి సాధన మార్గము.
1: సత్యవతి సాధన దిస్ పాత్ షోస్ దాట్ డివినిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ హార్ట్, డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్, డివినిటీ ఈజ్ ద వన్ విచ్ బ్రింగ్స్ అబౌట్ యూనిటీ అమంగ్ ఆల్ పీపుల్.
0: కనుక భగవంతుడు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం నందున్నాడని కానీ, ఒక వ్యక్తి ఎందున్నాడని కాని, ఒక జీవుని ఎందున్నాడని కాని భేదమును పాటించరాదు. సర్వత్రా ఉంటున్నాడు.
1: వీ షుడ్ నాట్ ప్రాక్టీస్ ఎనీ డిఫరెన్సెస్ బిట్వీన్ పర్సన్ అండ్ పర్సన్ బికాస్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్ అండ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: కనుక సర్వజీవులు ఎందు ఉండినటువంటిది పరమాత్ముడే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే ఈ సత్యవతి సాధన యొక్క సరి అయినటువంటి అంతరార్థము.
1: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ కరెక్ట్ మీనింగ్ ఆఫ్ సత్యవతి పాత్ is to recognize the basic truth, God is resident of every heart and conduct oneself in tune with this conviction and this faith.
0: Inka angavati sadhana.
1: Next one is angavati sadhana.
0: Anaga panchabhutamulu untunnavi, aakashamu, vayuvu, agni, jalamu, prakruti. Anaga prithvi. Ee aidinti endu kudanu దైవము ఒకే రకమైన ఒక్కొక్క రూపమును ధరించి ఒక్కొక్క అంశంతో ఉంటున్నాడు.
1: దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్. ఇట్ ఈస్ ది ఈథర్ స్కై, ద ఎయిర్, ది ఫైర్, ది వాటర్ అండ్ ది ఎర్త్. ఇన్ ఆల్ దీస్ గాడ్స్ ఆస్పెక్ట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఆకాశము అనేటువంటి యొక్క ఈ ప్రకృతి యొక్క శక్తి యందు ఓంకారము అనేటువంటి శబ్దస్వరూపుడై ఉంటున్నాడు.
1: ఇన్ స్కై it is in the form of sound of onkara god is residing.
0: Shabdamunaku aadharamu, shabdamunaku nilayamu aakashame.
1: The basis and the foundation for the sound is aakasha. The
0: sanuka pranava swaroopam anetundi aakasham nundi aavirbhavichinatundi.
1: This sound of pranava has emanated from sky.
0: Vayuvu indulopala jeevashakti imidi untunnadi.
1: Then next is air. There is the power of life in this.
0: Ade oxygen, hydrogen ani cheppincharu. Ee oxygen anetundi ee gaari yokka swabhavam yokka chishaktiye.
1: The oxygen which is a life giving power, it is the
0: gaari lo bhagavantudu kevalamu prana swaroopuduga untunnadu.
1: In air, God is living as a form of
0: nitya jeevitamlo prati vyakti kudanu gurtinchetundi. ఎవరైనా కొంచెం స్పృహ తప్పి పడినప్పుడు కొంచెం దూరం పోమండి గాలి విసురుతావు. ఈ గాలి వల్ల ఆ ప్రాణశక్తి అందులోపల ఉద్భవిస్తుందని వీరి యొక్క అనుభూతి.
1: ఇట్ ఈస్ కామన్ ఎక్స్పీరియన్స్ దట్ వెన్ ఎవర్ ఎనీ పర్సన్ ఈస్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు బ్రీత్, హీ విల్ బి మేడ్ టు లై డౌన్ అండ్ it will be fan in order to provide some air so that he will breathe.
0: గాలిలో భగవంతుడు ప్రాణశక్తిగా ఉంటున్నాడు.
1: ఇన్ ఎయిర్ గాడ్ ఈజ్ లివింగ్ యాజ్ ద పవర్ ఆఫ్ లైఫ్ ఇట్సెల్ఫ్.
0: అగ్నిలో హెచ్చరిక శక్తిగా ఉంటున్నాడు.
1: ఇన్ ఫైర్ గాడ్ లివ్స్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ అవేకనింగ్.
0: ఇందులో ఏది కొంచెం అగ్ని ఉండినప్పటికీ మనం చాలా జాగ్రత్తగా ఉంటాము.
1: Whenever you come across fire, even if it is a little in it, you are
0: ఏదైనా చేపట్టిన తక్షణమే మనకు జాగ్రత్త బయలుదేరుతుంది.
1: యూ గెట్ అవే అండ్ గెట్ alive the moment you come in touch with the fire.
0: Jagrat swaruplo untunnadu.
1: In the form of fire, God is in the form of awareness.
0: Jalamunu prajna shaktiga untunnadu.
1: In water, God lives in the form of prajna.
0: Adi prajnanam brahma annaru.
1: దట్ ఈస్ ది వెరీ మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞ అనేటువంటిది జలం ద్వారానే మనకు ఆవిర్భవిస్తూ ఉంటుండాలి.
1: వీ గెట్ దిస్ ప్రజ్ఞ త్రూ వాటర్.
0: ఏదైనా కొంచెం ఉష్ణోగ్రత పడినటువంటి వారికి జలము త్రాపుతారు, జలం తలపైన వేస్తారు. ఇది కొంచెం కొంతవరకు ప్రజ్ఞాశక్తిని తెప్పిస్తుంది.
1: ఇఫ్ ఎ పర్సన్ సూన్స్ బికమ్స్ అన్కాన్షియస్, వాటర్ ఇస్ పుట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ఆర్డర్ దాట్ హీ వే గెట్ బ్యాక్ హిస్ కాన్షియస్నెస్.
0: ఇంకా ఐదవది ప్రకృతి. ఈ ప్రకృతి యందు చైతన్య శక్తి ఉంటుండాలి.
1: ద ఫిఫ్త్ వన్ ఈస్ ప్రకృతి ఆర్ నేచర్. There is consciousness in the form of consciousness.
0: ఈ ప్రజ్ఞాన శక్తి,
1: ప్రజ్ఞాన, ది పవర్ ఆఫ్ ప్రజ్ఞాన,
0: ఈ జాగ్రత్త శక్తి,
1: ద పవర్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ జాగ్రత్త,
0: చేతనా శక్తి,
1: ద పవర్ ఆఫ్ చేతన,
0: శబ్దశక్తి,
1: ద పవర్ ఆఫ్ సౌండ్,
0: జీవశక్తి,
1: ద పవర్ ఆఫ్ లైఫ్.
0: ఈ ఐదు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
1: In all these five elements, these powers are the very aspects of God.
0: Kanuka ee panchabhootamule paramatma swaroopam ani vishwasinchi aaradhinchetunti vaalle,
1: it is those people who trust that these five elements are the very embodiment of God. They are described as sadhakas following angavati path.
0: Anyavati moodavadi.
1: The third one is anyavati path.
0: కొన్ని గుర్తులను కొన్ని చిహ్నములను ఆధారం చేసుకుని భగవంతుని ఆరాధించేటువంటి వారు.
1: పీపుల్ హూ ఫాలో ది సన్యవతి పాత్ టేక్ ఎ ఫ్యూ హింట్స్ గివన్ అండ్ ఫాలో దట్ పర్టికులర్ పాత్.
0: ఈశ్వరుడనగా కేవలము త్రిశూలధారి, డమరకము, త్రినేత్రము అనేటువంటి కొన్ని గుర్తులు తీసుకుని ఇది శివుని యొక్క స్వరూపము అని భావిస్తుంటారు. రాములనగా కోదండమును ధరించినటువంటి వాడు అని ఒక గుర్తు పెట్టుకుంటారు.
1: వెన్ యూ థింక్ ఆఫ్ రామ యు ఆర్ ఇన్వేరియబుల్లీ అసోసియేటెడ్
0: విత్ ద బో. కేవలము మురళిని ధరించినటువంటి వాడు, నెమిలి పించమును ధరించినటువంటి వాడు అంటారు.
1: టు థింక్ ఆఫ్ కృష్ణ ఇస్ ఇన్వేరియబుల్లీ అసోసియేటెడ్ విత్ ది ఫ్లూట్ అండ్ ద హీ వేర్స్ ది ఫెదర్.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క చిహ్నంగా భావించుకునేటువంటి అన్యవతి.
1: అన్యవతి పాత్ ఈజ్ వన్ విచ్ ఐడెంటిఫైస్ గాడ్ విత్ సమ్ స్పెషల్ ఫీచర్స్, ఫిజికల్ ఫీచర్స్ అండ్ వర్షిప్స్.
0: ఇంకా నిదానవతి, దీన్ని ఈనాడు లోకంలో సామాన్యంగా ప్రతి మానవుడు కూడాను సాధనలో పాల్గొంటుంటాడు.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ నిదానవతి, విచ్ ఈజ్ జనరలీ ఫాలోడ్ ఈవెన్ టుడే బై మోస్ట్ ఆఫ్ ది పీపుల్.
0: అది

0: ఈ నవవిధ మార్గములే నిదానవతి యొక్క సాధనలని భావిస్తూ వచ్చారు.
1: దిస్ నిదానవతి పాత్ ఈజ్ బేస్డ్ అపాన్ దిస్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్ స్టార్టింగ్ ఫ్రమ్ శ్రవణం, లిజనింగ్, కీర్తనం, డిస్క్రిప్షన్, స్మరణం, రిమెంబరింగ్ గాడ్ అండ్ పాదసేవనం, సర్వింగ్ గాడ్, వందనం, ఆఫరింగ్ వర్షిప్.
0: స్వరూపాత్మక గానము ఇది ఐదవది.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ స్వరూపాత్మక జ్ఞానం.
0: దీనిని భగవద్గీత యందు సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం అనగా ప్రతి అంగము కూడాను ప్రతి వ్యక్తి కూడాను ఈశ్వర స్వరూపమే, దివ్యమైనటువంటి యొక్క భగవత్ స్వరూపమే, ఇది ఏకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వం అని నిరూపిస్తూ వచ్చింది.
1: భగవద్గీత హాజ్ ఎక్స్పౌండెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టికులర్ పాత్ విచ్ సేస్ దాట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎవ్రీ లింబ్ ఈజ్ ఎ లింబ్ ఆఫ్ గాడ్ అండ్ వర్షిపింగ్ గాడ్ ఇన్ సో మెనీ ఫార్మ్స్.
0: సర్వత పాణిపాదం, అన్ని పాదములు అతనివే, అన్ని హస్తములు అతనివే, అన్ని శిరస్సులు అతనివే, అన్ని నేత్రములు అతనివే.
1: Under this one considers all feet as his, all hands are his, all eyes as his and all heads as his, everything
0: anaga yetavata manavudi yokka swaroopam lanta daivatmika swaroopamule.
1: The sum and substance of this is that every human being must be considered as the very embodiment of God.
0: Kanuka eko vashi sarvabhutaantaraatma andarukunu daiva swaroopule.
1: All are the very embodiment of God, divinity.
0: దైవము నుండి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క మానవత్వము దైవత్వంగానే మనం విశ్వసించడానికి తగిన కృషి చెయ్యాలి.
1: We should recognize the fact that all humanity has emanated from divinity only and therefore recognize every human being as divine. దైవ
0: స్వరూపులార ముఖ్యంగా మానవుని యందుండేటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేనిటువంటి మూర్ఖుడు మానవత్వం ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: Embodiments of divine love. People who cannot, fools who cannot recognize even humanity in human beings, how
0: ఎందుకంటే ఒక మానవత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: In the very first instance, we must make an effort to recognize the humanity in
0: అప్పుడు దివ్యత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది.
1: Then only we will be able to understand divinity in us.
0: ఇది నిజమైనటువంటి విద్య.
1: This is true education.
0: విద్య అనగా కేవలము దయామయునిగా తీర్చిదిద్దేటువంటిదే విద్య.
1: ఎడ్యుకేషన్ ఇస్ వన్ విచ్ కెన్ మేక్ ఎవ్రీ పర్సన్ కంపాషనేట్ అండ్ కైండ్.
0: మనము ప్రార్థన ప్రార్థన ప్రార్థన అంటున్నాం. ప్రార్థన అనగా ఏమిటి? యాచించటం కాదు.
1: ప్రార్థన వి సే అండ్ వి గో ఆన్ రిపీటింగ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఆస్పైరింగ్ అండ్ బెగింగ్.
0: ఆత్మానందమునకు చిహ్నము
1: ప్రార్థన ఆర్ ప్రేయర్ ఈజ్ వన్
0: దివ్యత్వాన్ని మేలుకొల్పటము.
1: It is a symbol of experiencing
0: anandamuni prasarinchatam cheyatam.
1: It is experiencing the infinity
0: anandamulo munagatam.
1: It is getting drenched and drowned in the divine delight.
0: Kevalam prarthana prarthana ani cheppani hrudayam leni prarthana prayojanam ledu.
1: It is no use praying without a heart.
0: Matal leni hrudayanaina bhagavantudu angikaristadu. హృదయం లేని మాటలను ప్రార్థనలు అంగీకరించడు.
1: గాడ్ ఈస్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ ఎ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ వర్డ్స్ అండ్ హి కెన్ నెవర్ యాక్సెప్ట్ వర్డ్స్ వితౌట్ హార్ట్.
0: హృదయేశా అన్నాడు.
1: దట్ ఈస్ వై
0: హృదయేశుని యొక్క ఈ తత్వాన్ని మనం విస్మరించినప్పుడు విశ్వసించినప్పుడే ఈ యొక్క దివ్యత్వం అనేది మనము కొంతవరకు వ్యాపింప చేయగలుగుతాం.
1: ఓన్లీ వెన్ వీ హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ ద ఇండ్వెలర్ ఆఫ్ ఎవ్రీ వన్స్ హార్ట్ వుడ్ బి ఏబుల్ టు కండక్ట్ అవర్ సెల్ఫ్.
0: ఎవరిని దూషించినా భగవంతుని దూషించినట్టే.
1: హూమ్ సో ఎవర్ యూ క్రిటిసైజ్ యువర్ క్రిటిసైజ్.
0: ఎవరిని ప్రేమించినా భగవంతుని ప్రేమించినట్టే.
1: హూమ్ సో ఎవర్ యూ హావ్ లవ్డ్ యువర్ లవ్డ్ గాడ్.
0: కనుకనే ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ దేర్ ఫోర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ యూ.
0: ఈ అసూయ అనేటువంటి యొక్క దానవత్వమైన గుణాన్ని మనం ఏమాత్రము ప్రవేశింప చేసుకోరాదు.
1: యూ షుడ్ నెవర్ అలౌ దిస్ డెమోనిక్ జెలసీ టు ఎంటర్.
0: అసూయ చేరినటువంటి యొక్క మానవుని యొక్క హృదయము వికాసాన్ని విజ్ఞానాన్ని నశింపచేస్తుంది.
1: మ్యాన్స్ హార్ట్ విచ్ గివ్స్ రూమ్ ఫర్ జెలసీ విల్ మేక్ హిమ్ గివ్ అప్ ఆల్ విజ్డమ్ అండ్ టేక్ టు ద రాంగ్ పాత్.
0: కానీ రెండవది మరొకటి ఉంటుండాలి.
1: దెర్ ఇస్ వన్ మోర్ థింగ్.
0: ఈ రోగమునకు ఏ ఔషధం కూడా పనిచేయలేదు.
1: ఫర్ దిస్ డిసీజ్ నో మెడిసిన్ కెన్.
0: ఏ వైద్యుడు కూడా దీన్ని నయం చేయలేడు.
1: నో డాక్టర్ కెన్ క్యూర్.
0: ఏ యొక్క వైద్యానికి కూడా లొంగనటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: ఇట్ కెన్ నెవర్ బి క్యూర్డ్ బై ఎనీ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్.
0: అది అహంకారము.
1: అండ్ దట్ ఈస్ ఈగోటిజం.
0: అసూయ అహంకారము మానవుని యందు ఉండినంత వరకు కూడాను ఆత్మ జ్ఞానం అనేటువంటిది కాని విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానం అనేటువంటిది కాని వికసించడానికి అవకాశమే లేవు.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ ఈగో అండ్ జెలసీ ఇన్ హిమ్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు అలౌ ద డివినిటీ టు బ్లాజమ్ ఇన్ ఎనీవే.
0: ఈ రెండు భూతములు చేరటం చేతనే మానవత్వాన్ని వాడు విశ్వసించలేకపోతున్నాడు.
1: వన్స్ దీస్ టూ టేక్ పొసెషన్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ మ్యాన్,
0: మానవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: హీ కెన్ నెవర్ రికగ్నైజ్ హ్యూమానిటీ ఇన్ హిమ్.
0: కనుక మన దేహం అనేటువంటిది ఒక దేవాలయమే.
1: వి షుడ్ కన్సిడర్ అవర్ బాడీ యాజ్ అ టెంపుల్.
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి దేవాలయంలో, హృదయం అనేటువంటి ఒక స్థానము లోపల ఈ యొక్క దివ్యత్వం అనేటువంటి ఈశత్వం అనేటువంటిది ఉంటుండాలి.
1: ఇన్ దిస్ టెంపుల్ ఆఫ్ బాడీ, ఇన్ ది హార్ట్ దేర్ రిసైడ్స్ డివినిటీ.
0: ఈ త్రిగుణ స్వరూపులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇందులో నివాసంగా ఉంటున్నారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ రిసైడ్ ఇన్ దిస్ హార్ట్.
0: కేవలము బ్రహ్మ ఒక చోటు, వైకుంఠము విష్ణు ఒక చోట్ల వైకుంఠంలో ఉన్నాడు, స్వర్గములో ఉన్నాడు, కైలాసంలో ఉంటున్నాడు ఈశ్వరుడు, ఈ విధంగా భ్రామించుకోవటం కేవలం అజ్ఞానం యొక్క లక్షణాలు.
1: ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు థింక్ దట్ బ్రహ్మ ఈస్ రిసైడింగ్ ఇన్ వన్ లోక. బ్రహ్మ
0: వారు కూడా ఒక్కొక్క కాలం నీళ్ళంతా కట్టుకుని ఒక దగ్గర ఉంటున్నారంటే వారికి మానవులకి ఇంకా భేదమే ఉంటుండాలి.
1: ఇఫ్ దీస్ పీపుల్ ఆర్ ఆల్సో హ్యావింగ్ దేర్ ఓన్ ప్యాలసెస్ టు డ్వెల్, వాట్ ఇస్ ది డిఫరెన్స్?
0: నాది కైలాసము, నీది స్వర్గము, నీది వైకుంఠం అని వారిలో కూడా ఈ భేదం ఉంటుంటే ఇంకా మానవుల కంటే హెచ్చైనటువంటి వారు ఎట్లవుతారు?
1: ఇఫ్ దేర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర ఇన్ టర్మ్స్ ఆఫ్ ది డ్వెల్లింగ్ ప్లేస్ ఇట్ సెల్ఫ్, ఇన్ వాట్ వే కెన్ దే బి డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్?
0: మనోపాధి స్వరూపులైపోయి ప్రతి మానవుని ఎందుకు ముమ్మూర్తులుగా రూపొందుతూ వస్తున్నారు.
1: ఆల్ దీస్ త్రీ గాడ్స్ ఆర్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సత్వరజోతమో క్వాలిటీస్.
0: కనుక ఈ దేహం అనేటువంటి దేవాలయము ఒక్క చోటు కట్టినటువంటిది కాదు, మూవింగ్ టెంపుల్. ఎక్కడికి వెళ్ళినా అక్కడికంతా కూడా ఉంటుండాలి ఈ టెంపుల్.
1: దిస్ టెంపుల్ ఆఫ్ ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ ఎ స్టాటిక్ వన్, ఇట్ ఈస్ ఎ మూవింగ్ టెంపుల్.
0: కనుకనే భగవంతుడు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ షుడ్ రికగ్నైజ్ దట్ గాడ్ ఆల్వేస్ ఈజ్ విత్ అస్ బికాస్ హీస్ ఇన్ సైడ్ అస్.
0: మనమే దైవ స్వరూపము,
1: వీఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: అంతవరకు మనం పోయినప్పుడే ఈ యొక్క యథార్థమైన పూర్ణత్వాన్ని మనం పొందగలము.
1: ఓన్లీ వెన్ వీ గో దస్ ఫార్ వీ కెన్ రికగ్నైజ్ ది ఫుల్ డివినిటీ ఇన్ అస్ అండ్ దెన్ ఎంజాయ్ దట్ బ్లిస్ ఆఫ్ డివినిటీ ఇన్ అవర్ లైఫ్.
0: ఆ పూర్ణత్వాన్ని కూడా మనం గుర్తించగలము.
1: వీ కెన్ ఆల్సో రికగ్నైజ్ ఫుల్నెస్ ఇన్ అస్.
0: అంతవరకు పోలేకుండా కేవలం ఉండినటువంటి స్థానంలోనే ఉంటుండి చిట్టి బాబు చెప్పినట్టుగా ఎప్పుడు చూసినా డౌటింగ్ థామస్ అన్నింటి ఎందు డౌట్స్. ఈ డౌట్స్ ఉండినంత వరకు కూడా వానికి ఏమాత్రము శాంతి సుఖములు లభించవు.
1: Without making such progress, if we remain where we are and entertaining doubts endlessly, as Mr. Chitti Babu has just said, well, how can we make any progress at all? We remain doubting thamas.
0: Daivamu maname. మనమే దైవము అనేటువంటి ఒక సత్యాన్ని మనం విశ్వసించి ప్రతి కర్మలు ఎందుకు మనం ఏకత్వాన్ని భావించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ వీఆర్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ వీ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ఎవ్రీ యాక్షన్ వీ హావ్ టు ప్రూవ్ దట్ కైండ్ ఆఫ్
0: దివ్యాత్మ స్వరూపులారా. ముఖ్యము మనం అనేక విధమైనటువంటి యొక్క సాధనలు చేస్తున్నాము, ఇంకా పైన ఈ సాధనతో కాదు మనం ఆచరణలో పెట్టాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ we have been doing different types of sadhana for a long time.
0: Yedi cheptunnamo, yedi talastunnamo, yedi manam chestunnamo, ee moodinti yokka ekatvanni manam nirupinchali.
1: Enough of all sadhanas, who should practice now? Who should prove the unity of thought, word and deed in our own action?
0: The proper study of mankind is man. Adi appudu nee manavudiga roopanduthavu.
1: Then only you can really become a proper man, and it is in this context it is said.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే గనుక కాకపోతే మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం, నీవు దురాత్ముడిగా మారిపోతావు.
1: If you cannot unify your word, thought and deed and make them go in three different directions, you are a duratma and not a mahatma.
0: అందుకోసమే heart, head, hand, ఇది 3HV. ఈ మూడింటి ఎందుకు కూడా మనము సరైనటువంటి ఆచరణలో నిరూపించాలి, ఆదర్శంగా మనం నిరూపించాలి.
1: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు అవర్ హార్ట్, అవర్ హెడ్ అండ్ అవర్ హ్యాండ్ we should prove ourselves as a model, as an ideal.
0: కల్పన ఈనాడు ఆధ్యాత్మికమంతా కూడాను కేవలం ఆడంబరంగా రూపొందుతూ ఉంటుండాలి.
1: Today all our spirituality is becoming only a big show.
0: కావలసిన ఉపన్యాసాలు చెప్తున్నాము.
1: We are delivering very big speeches.
0: కావలసిన సేవలు చేస్తున్నాము.
1: We are also undertaking
0: భజనలు కలుపుతున్నాము.
1: We are also doing bhajan.
0: ఇంకా అనేక విధమైన సాధనలు చేస్తున్నాము.
1: And many more things.
0: ఎన్ని చేసి ప్రయోజనం ఏంటి? మూడింటి యొక్క ఏకత్వం కాక.
1: Without bringing about unity between thought, word and deed, what is the use of doing any number of things in any way?
0: ఈ సత్తరజోతో తమో గుణముల యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: We should experience the unity of సత్వ రజ అండ్ తమో గుణ.
0: మనకు ఆనందము.
1: Then only we are full of
0: ఆత్మ సందర్శనం.
1: Then only we can get the vision of ఆత్మ.
0: ఆత్మకు ప్రత్యేకంగా ఒక చోటుకు మనం పోనక్కర్లేదు.
1: ఆత్మ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఎ డిఫరెంట్
0: ప్లేస్. ఈ ఆత్మ ఒక చోటు నుండి ఒక చోటుకు కదిలేటువంటిది కాదు.
1: ఆత్మ ఇస్ నాట్ వన్ విచ్ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్.
0: దైవం ఎక్కడి నుంచినో ఎక్కడికో వచ్చి దర్శనమిస్తాడని భావించరాదు.
1: We should not consider God comes from one place to another place.
0: సర్వత్రా ఉండేటువంటి వాడికి ప్రయాణం చేయవలసిన అవసరం ఏముంటుండాలి?
1: When God is a all pervasive, where is the need for him to travel?
0: రాకపోకలు లేనటువంటి యొక్క శక్తి దైవత్వం.
1: Divine power is one which does not have comings and goings.
0: కనుకనే మనం ఆచరించినప్పుడు ఈ ఆనందానికి మనం అర్హులమవుతాం.
1: When we practice things properly, we become entitled for experiencing the bliss.
0: ఐక్యమత్యం కావాలి.
1: There is need for unity.
0: ఏకత్వంలో మన ఆనందం ఇవి ఉంటుండాలి.
1: The entire bliss lies in unity.

సర్పంబునను బట్టి చంపుచుండుటలేద జగతియందు ఐకమత్యమే.

0: చీమలు చేరి సర్పంబును బట్టి చంపుచుండుటలేద జగతియందు. ఐకమత్యం, అందరూ ఒక్కటిగా చేరిందంటే ఎంత సుఖం, నా వెనుక ఇంకా 10 మంది ఉన్నారు అనేటువంటి ధైర్యము, ఆనందము, ఉత్సాహము, ప్రోత్సాహాన్ని కూడా నువ్వు చేకూరుస్తుంది.
1: యూనిటీ ఈజ్ జాయ్, డిలైట్ అండ్ హ్యాపీనెస్. యూనిటీ బ్రింగ్స్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ఆల్ పీపుల్. విత్ యూనిటీ ఎనీ స్టూపెండస్ టాస్క్ అండ్ హిమాలయన్ హర్క్యూలియన్ టాస్క్ బి అకాంప్లిష్డ్.
0: అందరూ ఐకమత్యంగా పనిచేస్తే ఎంతటి కార్యాన్ని మనం సాధించవచ్చు.
1: యాంట్స్, ఈవెన్ స్మాల్ యాంట్స్ కెన్ బైండ్ ఎ వెరీ బిగ్ స్నేక్ ఆన్ అకౌంట్ ఆఫ్ యూనిటీ.
0: చిన్న చిన్న చీమలన్నీ చేరి పెద్ద సర్పాన్ని కూడా చంపేస్తుండేది మనం చూస్తున్నాం.
1: వీ కెన్ సీ ఈవెన్ స్మాల్ యాంట్స్ బై కమింగ్ టుగెదర్ కెన్ కిల్ ఈవెన్ ఎ బిగ్ స్నేక్.
0: కనుక మానవత్వం అనేటువంటిది ఐకమత్యంగా ఉంటుంటే మనం సాధించలేనటువంటిది ఏమిటి ఈ జగత్తులో?
1: If there is unity among humanity, is there any work which cannot be accomplished at all?
0: ఐకమత్యం ఎప్పుడు మనకు లభిస్తుంది?
1: When can we get that unity?
0: మన హృదయాలు పవిత్రము గావించుకున్నప్పుడే ఈ ఐకమత్యం అనేటువంటిది మనకు లభిస్తుంది.
1: Only when we purify our hearts, we can achieve that kind of unity.
0: ఈ హృదయాలు పవిత్రమైనప్పుడే దివ్యత్వం అనే దాన్ని మనం అందులో ప్రతిబింబింప చేసుకుంటాం.
1: ఓన్లీ వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్స్ ది డివినిటీ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ హార్ట్.
0: కనుక యూనిటీ, యూనిటీ నుండి ప్యూరిటీ, ప్యూరిటీ నుండి డివినిటీ, ఈ మూడింటి ఎందుకు మనం అనుభూతి కావాలి. కానీ ఈనాడు యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు, ఓన్లీ కమ్యూనిటీ. దీన్ని బట్టుకొని అల్లాడుతున్నాము, వీడు నావాడు, వాడు నా. ఇదే మనం సాధించవలసినటువంటి ఈ తుచ్చమైనటువంటి యొక్క ఈ తుచ్చభావాన్ని దూరం చేసి యూనిటీ. మనమందరూ ఒక దైవం బిడ్డలము. మన అందరి ఎందు ఉన్నటువంటి దైవం ఒక్కడే. ఏ జాతి, మతము, కులము, భేదము, వర్ణములు అనేటువంటి దాన్ని దూరము నెట్టి అందరూ ఒక అన్నతమ్ముల వలె, ఒక ఆత్మస్వరూపుల వలె మెలిగినప్పుడే ఇదే మానవత్వము, ఆనాడే దేశము నిత్య కళ్యాణంగా రూపొందుతుంది.
1: యూనిటీ లీడ్స్ టు ప్యూరిటీ, ప్యూరిటీ లీడ్స్ టు డివినిటీ. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ ఓన్లీ గెట్ డివైడెడ్ అండ్ బేస్ ఆల్ అవర్ థింగ్స్ ఆన్ కమ్యూనిటీ అండ్ డిఫరెన్సెస్, హౌ కెన్ యూ హ్యావ్ ప్రాస్పరిటీ ఆర్ జాయ్? ఓన్లీ వెన్ యూ హ్యావ్ దిస్ యూనిటీ, ప్యూరిటీ అండ్ డివినిటీ, ద ఎంటైర్ నేషన్ వుడ్ బి హ్యాపీ, ప్రాస్పరస్, అండ్ ఎవ్రీ వన్ వుడ్ హ్యావ్ వెల్ఫేర్ అండ్
0: కమ్యూనిటీ. ఈ సంకుచితమైనటువంటి భావాలను మనం నెట్టివేయాలి.
1: గివ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ నేరో మైండెడ్నెస్ అండ్ నేరో క్వాలిటీ.
0: అందరినీ ప్రేమిస్తూ ప్రేమిస్తూ పోవాలి.
1: డెవలప్ that kind of love towards all people.
0: Ante emi edo vikaramainatundi premallo poi mari pramadalu techukokoodadu.
1: It is not that kind of
0: anaga dvesham lekunda chusukovali. Adveshta sarvabhutanam,
1: there should not be any enmity.
0: Ee vidhamainatundi yokka prema tattvanni manam penchukovali.
1: We should develop this kind of love free from enmity and wickedness.
0: Appude మన యొక్క జీవితము, మన యొక్క దైవత్వము, దివ్యత్వము ఏకత్వంగా మారిపోయి ఆనందాన్ని అభివృద్ధి చేకూరుస్తుంది.
1: దెన్ ఓన్లీ అవర్ లైవ్స్ బికమ్ శాంక్టిఫైడ్ డివైన్ అండ్ వీ ఎంజాయ్ యూనిటీ అండ్ బ్లిస్.
0: ప్రేమస్వరూపులారా, ఏదో గురు పౌర్ణమి గురు పౌర్ణమి అనుకుని, ఏదో బాహ్యమైనటువంటి గురువులంతా చేర్చుకొని, ఏదో కొన్ని పూజలు పునస్కారములని ఈ యొక్క అల్పమైనటువంటి కార్యాల్లో మన జీవితాన్ని మరింత బంధించుకోనాలి.
1: Embodiments of divine love. In the name of Guru Purnima, we should not get bound by wrongly understanding Guru Purnima and Guru as a small
0: guru okkade, daivam okkade guru.
1: There is only one guru and
0: aa guru evaru, adi neeve.
1: Who is that guru? It is yourself.
0: Aa gurutvam anekunte daivatvam neelone untundi, neevu ekkado baita prapanchamlo vetakadaniki prayatnistunnavu.
1: That guru in the form of divinity is residing in you, but you are searching for the guru in the outside world.
0: Kanuka Brahma Vishnu Maheshwara swarupulu nee yokka gunamule.
1: The Brahma Vishnu Maheshwara are the qualities which are embedded in you.
0: Kanuka ninnu atam chesedi kani poshinchedi kani rakshinchedi mana gunamule.
1: It is these qualities itself which can destroy you or which can lift you up into an elevated.
0: Mana pravartanu sakramainatundi margamlo pettukunnappudu adhe manaku rakshistundi, adhe vishnutvanga maaripothundi.
1: If your behavior and conduct is okay, it becomes vishnutva and gives you protection.
0: Papamanaga veru paradesemum ledu taanu cheyu panula tagiliyundu.
1: Sin does not exist in a separate land by itself. Sin is associated with a type of action
0: that we perform.
1: God does not dwell in a different country or a nation. God is associated with the type of action that you undertake.
0: పాపము దేవుడు అనేటువంటిది కాదు, ప్రత్యేకంగా ఎక్కడో లేదు. మనం చేసేటువంటి పనులు ఏంది, మన సంకల్పములు ఏంది, అవి ఆయా స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నాయి.
1: Sin or divinity are associated with the type of action that you perform. Good action is associated with divinity, bad with sin.
0: అలాంటి తత్వాన్ని మనం గొప్పగా విశ్వసించాలి.
1: We should believe this in fullness.
0: నా మంచికి నా చెడ్డకి నా ప్రవర్తనే కారణము.
1: For my good or bad, it is my conduct which is responsible.
0: నా అతపతనమునకు కాని నా అభివృద్ధికి కాని నా గుణములే కారణము.
1: For my destruction or for my good, it is only my behavior which is responsible.
0: కనుక మన గుణములను సక్రమమైన మార్గములో ప్రవేశపెట్టుకోవాలి అనేటువంటి ఒక సమాధానం నీకు నీవే చెప్పుకోవాలి.
1: You have to satisfy yourself and correct yourself that you should always follow good qualities so that your life will be happy.
0: కనుక మన కష్టాలను దూరం చేసుకోవటానికి కాని సుఖాన్ని సమీపించుకోవటానికి కాని మన ప్రవర్తన సక్రమమైనట్టుగా ఉంటుండాలి.
1: If you want to free yourself from misery and sorrow and have a happy life, it is your conduct and behavior must be good.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiment
0: సర్వమతములు సారము,
1: the essence of all
0: సర్వమార్గముల యొక్క గమ్యము,
1: the goal of all religion
0: సర్వోపదేశముల యొక్క తత్వము,
1: the essence of all the message
0: ప్రేమ ఒక్కటి,
1: love ఒక్కటి. It is love and love alone.
0: ఆ ప్రేమ తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి గావించుకోవాలి.
1: Today we have to develop that love in us.
0: మనము ఇతరుల యొక్క 100 దోషములు వెతికేటటువంటి దానికంటే తన యందు ఉన్నటువంటి ఒక్క దోషాన్ని తాను వెతుక్కుంటే ధన్యుడవుతాడు.
1: Instead of searching 100 faults in others, it is better that we locate and identify one fault in ourselves and correct it.
0: కానీ అలాంటి పవిత్రమైన ప్రవేశంలో వాడు ఏమాత్రము చేయటం లేదు. ఇతరుల దోషములు ఎంచటమే తనకు ప్రధానమైన కర్తవ్యంగా విశ్వసిస్తున్నాడు.
1: బట్ వీఆర్ నాట్ అండర్టేకింగ్ సచ్ గుడ్ యాక్టివిటీ అండ్ గుడ్ పాత్. వీఆర్ ఇండల్జింగ్ అవర్ సెల్స్ ఓన్లీ ఇన్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ అదర్స్.
0: నీ దోషాన్ని నీవు తెలుసుకో.
1: రికగ్నైజ్ యువర్ ఓన్ వీక్నెస్ అసెంట్.
0: దాన్ని తీసివేయి.
1: రిమూవ్
0: అయిన భావాన్ని ఉంచుకో.
1: డెవలప్ గుడ్ క్వాలిటీస్ అండ్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ యూ.
0: అది ప్రేమ ద్వారానే ప్రాప్తిస్తుంది కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: యూ కెన్ గెట్ దోస్ గుడ్ క్వాలిటీస్ ఓన్లీ త్రూ లవ్ అండ్ త్రూ నో అదర్ పాత్.
0: దివ్యాత్మ స్వరూపులారా, ఎలాంటి కష్ట సమయం నందు కాని, ఎలాంటి బాధలు ఎందుకు కాని, ఎలాంటి పరిస్థితులు ఎందుకు కాని, దైవాన్ని మాత్రం వదలరాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
0: దైవం ఒక్కడే.
1: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్, ట్రబుల్స్, ట్రిబులేషన్స్ ఎట్సెట్రా, డూ నాట్ గివ్ అప్ గాడ్. డూ నాట్ ఫర్గెట్ అబౌట్ గాడ్. God is alone.
0: సంపదలొచ్చినగాని హెచ్చుగా సంపదలొచ్చినగాని ఏనుగు గుర్రములెక్కినగాని పిచ్చోడని పేరొచ్చినగాని ప్రియముతో పెద్దలు పొగిడినగాని దేవుని మరువకురా ఉన్నది దైవమే ఒక్కడురా. దేవుని మరువకురా ఉన్నది దైవమే ఒక్కడురా.
1: Whatever prosperity and wealth you may get, you may have all the comforts and all the luxuries available to you. You may become mad and lose all sense, but under all circumstances, never give up God. There is only one God.
0: దోషించినగాని,
1: the wicked people may criticize you.
0: దుష్ట జనులు దోషించినగాని, దోషరహితుడై ఉండిన గాని, కష్టములెన్నో వచ్చిన గాని, కాయము వ్యాధుల చిక్కిన గాని, దైవము వదలకురా ఉన్నది దైవము ఒక్కడురా.
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్ యూ మే గెట్, వాట్ ఎవర్ డిసీజెస్ యూ మే గెట్, యూ మే బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. డూ నాట్ ఫర్గెట్ గాడ్. There is only one God.
0: యోగాభ్యాసము చేసిన గాని భాగవతాదుల చూచిన గాని, యోగాభ్యాసము చేసిన గాని భాగవతాదుల చూచిన గాని, పండితుడని బిరుదొచ్చిన గాని, పాపిష్టోడని అన్నను గాని, దేవుని వదలకురా ఉన్నది దైవము ఒక్కడురా.
1: You may undertake practice of yoga. You may go and visit Bhagavatas and great ones. And you may be praised by everyone and you may be condemned by everyone. But under all circumstances, do not give up God. There is only one God.
0: నిందకు లోబడి నిలచినగాని, నిండు చదువులే చదివిన గాని, నిండు కుండవయ్యుండుమురా, నీవు ఎండని కుండగా నుండకురా, దైవము ఒక్కడెరా, ఉన్నది దైవము ఒక్కడురా.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యు మే గెట్, వాట్ ఎవర్ స్కాలర్షిప్ యు మే గెట్, డూ నాట్ బికమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. బీ ఆల్వేస్ హంబుల్ అండ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ నెవర్ గివ్ అప్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఇలాంటి దైవతత్వాన్ని మాత్రమే ఏనాటికి మరవకూడదు.
1: నెవర్ ఫర్గెట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: ఉన్నది ఒకే దైవం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: రికగ్నైజ్ ది ట్రూత్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
0: నా లోపల, నా వెలుపల, నా సర్వత్రా ఉండేటువంటిది దైవమే దైవమే దైవమే అనే సత్యాన్ని గుర్తించాలి.
1: ఇన్సైడ్ ఆఫ్ మీ అండ్ అవుట్ సైడ్, everywhere there is only divinity and nothing
0: else. కేవలం నీ దేహతత్వాన్ని మాత్రమే గుర్తించుకుని ఇదే నేను మానవుడు అని చెప్పని ఆలోచన చేయకూడదు.
1: You should not consider that God dwells only in you and be proud of yourself.
0: అనేక జనులు తనను తాను నరుడనియే తలచినారు.
1: A number of people think that they are only human beings.
0: ఏ జరిగిన నరజన్మము సార్థకమో తెలియలేదు.
1: But they do not know by knowing which their life becomes sanctified.
0: Narajanmamunandu putti
1: they are born as human beings.
0: Narajanmamunandu perigi
1: they are growing as human beings.
0: Narasingamulaina varu toli sangate marichinaru.
1: People who have become lions but they have forgotten their original home.
0: Naravatame edamulu benchi asulattam sikarinchi samaralanu swagatinchi shanti sabalu jaruputaru.
1: They are developing all sorts of differences between people and misunderstanding. Wars are also developed.
0: Tana korakai pratiku vaadu manushudu ettavuda, tana kosam tana pratikeetvinti vaadu manavudu avutada.
1: If a person lives for himself, how can you call him a man at all?
0: Kanuka జగత్తు కోసం మనం బ్రతకాలి.
1: వీ షుడ్ లివ్ ఫర్ ది సేక్ ఆఫ్
0: జగత్తు. లేకపోతే మనం ఎక్కడ ఉంటున్నాం?
1: ఇఫ్ దేర్ ఇస్ నో వరల్డ్ వీ డోంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్.
0: కనుక జగత్తులో మనము ఒక్కరనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వీ ఆర్ ఓన్లీ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద వరల్డ్.
0: సమాజం బాగుంటేనే నేను బాగు.
1: వెన్ సొసైటీ ఈజ్ ఓకే,
0: సమాజం ఏమైనా అయిపోయి నేను బాగుండాలంటే నీ బాగు ఎక్కడి నుంచి వస్తుంది?
1: వెన్ ది సొసైటీ ఇట్సెల్ఫ్ గెట్స్ డిస్ట్రాయ్డ్ హౌ కెన్ ఐ ఎగ్జిస్ట్.
0: కనుక మనము ఏకత్వంగా జీవించటం అనేటువంటిది ఒక సంకుచితమైనటువంటి జీవితమే.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లివ్ సచ్ అ సాలిటరీ లైఫ్. యు కెనాట్ లివ్ లైక్ దట్.
0: అనేకత్వమైనటువంటి ఒక తత్వాన్ని భోజించాలి.
1: వి వుడ్ ఆల్సో రికగ్నైజ్ ద
0: అదియే దైవము దైవము దైవము అనేటువంటి ఒక పదానికి మనం అర్థం కుదుకుంటే సమష్టి స్వరూపమే దైవము అనింది.
1: వెన్ యూ రికగ్నైజ్ the correct meaning of divinity, then you understand the inner significance of society as God.
0: దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తంతా కూడాను,
1: the entire created world,
0: సత్శక్తిలో చిత్శక్తిలో ఏకమైపోవటం చేతనే దైవత్వంగా మారిపోతుంది.
1: ఇట్ ఈస్ ఇమ్మర్స్డ్ ఇన్ ది కాన్షియస్నెస్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ డివినిటీ.
0: కనిపించేటువంటి జగత్తే మ్యాటరు. ఆ చిత్శక్తి ఒక బీయింగ్, అనగా మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ ఈక్వల్ గాడ్ అన్నారు.
1: ది వరల్డ్ విచ్ ఈస్ విజిబుల్, ది విజిబుల్ వరల్డ్ ఈజ్ మ్యాటర్, ద ఇన్విజిబుల్ గాడ్ ఇట్ ఈస్ డివినిటీ. వెన్ యూ బ్రింగ్ దిస్,
0: అప్పుడే దైవత్వం. దైవత్వం అనగానే సమిష్టి స్వరూపము దైవత్వం.
1: వెన్ యూ బ్రింగ్ దిస్ మ్యాటర్ అండ్ ఎనర్జీ టుగెదర్ దెన్ దే విల్ బికమ్ డివినిటీ.
0: కనుక దైవము ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రపంచమంతా ప్రేమమయమే.
1: The entire world is full of love.
0: మన దృష్టి అంతా ప్రేమమయమే.
1: We should make our entire vision
0: వ్యక్తిగతమైన భేదముల చేత ఒక విరోధం భావిస్తున్నామే కానీ మన దృష్టిలో ఉన్నదంతా ప్రేమని.
1: On account of individual differences there is misunderstanding. Otherwise our vision.
0: ఏ విధంగా మన కన్నులకు వేరు వేరే కలర్ గ్లాసెస్ వేసుకుంటే వేరు వేరే రీతిగా కనిపించినట్టుగా, కోపం వచ్చినప్పుడు ఒక రీతిగా, ద్వేషం వచ్చినప్పుడు మరొక రీతిగా, ప్రేమ వచ్చినప్పుడు ఒక రీతిగా, ఇవి గ్లాసెస్ మాదిరి మారుతున్నాయి.
1: The type of the color of the glass decides the color of this sight that you get. Similarly, when you are very angry, everything becomes red.
0: Nijanga drushti undane aa drushte prema.
1: Whatever sight you have, the sight itself is love.
0: Kanuka prema drushtini manam penchukovali.
1: Should develop a vision of love.
0: Mana jeevitamu premamayanga marukunnappudu jagattanta brahmamayanga marutundi.
1: Transform your life into life of love, then the entire creation will become full of Brahma.
2: Prema mudita manasikaho.

0: ద్రౌపది రాజపుత్రిని పెండాడాలని అనేక మంది యువకులు, ఎన్ని రాజులు, రాజకుమారులు, మహారాజులు, చాలా మంది వేరొకరిది అక్కడికి యత్నించారు.
1: టు మ్యారీ ద డాటర్ ఆఫ్ ద్రౌపద, మెనీ ఆఫ్ ద కింగ్స్ అండ్ ఎంపరర్స్ అండ్ సో మెనీ వారియర్స్ అటెండెడ్ దట్ స్వయంవర.
0: ఈ స్వయంవరంలో మేము చేయించగలము అనేటువంటి ధైర్యం కలిగినటువంటి భక్తులందరూ కూడా లేచారు, మాట్లాడారు, అనేక ప్రయత్నం చేశారు.
1: ఇన్ ది స్వయంవర, దోస్ పీపుల్ ఆర్ క్వైట్ కాన్ఫిడెంట్ ఆఫ్ దేర్ విన్ గాట్ అప్ అండ్ మేడ్ ఎవ్రీ సీరియస్ అటెంప్ట్.
0: కానీ ఈ స్వయంవరం అనేటువంటిది జనక మహారాజు ఏ విధంగా ఈ విల్లును, అనగా ధనుస్సును ఎత్తగలిగినటువంటి వాడెవరో చెప్పండి అన్నట్టుగా, ఈ ద్రౌపదరాజు కూడాను మత్స్యంత్రమును కొట్టిన వారు వారికి నా బిడ్డనిచ్చి పెండి చేస్తానని ప్రమాణం చేశాడు.
1: జస్ట్ యాజ్ జనక మేడ్ ఎ స్టిప్యులేషన్ దట్ వన్ వుడ్ గెట్ మ్యారీడ్ టు హిస్ డాటర్ ఇఫ్ ఓన్లీ వన్ వుడ్ బి ఏబుల్ టు బెండ్ దట్ శివధనుస్సు, సిమిలర్ ఇస్ ద వౌ టేకెన్ బై ద్రుపద దట్ ద వన్ హూ వుడ్ జస్ట్ బ్రేక్ త్రూ ద మత్స్యంత్ర వుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు హిస్ డాటర్.
0: కానీ బలవంతుడైనా సూర్యుడైనా మా యువకులు అందరూ కూడా ముందుకు వచ్చి దాన్ని అనేక రకములుగా ప్రయత్నం చేశారు.
1: పీపుల్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, వాలర్, కరేజ్, యంగ్స్టర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ స్వయంవర.
0: క్రింద నీరు ఉండి పై భాగంలో మత్స్యములు, అనగా చేపని పెట్టి క్రింద నుంచి నీటిలో చుచ్చుకుంటూ పైకి ఉన్నటువంటి ఒక మత్స్యమును కొట్టాలి.
1: మత్స్యయంత్ర మీన్స్ దేర్ ఇస్ పూల్ ఆఫ్ వాటర్ బిలో అండ్ ద ఫిష్ అబౌవ్, వన్ షుడ్ బి వాచింగ్ ద ఇమేజ్ ద ఫిష్ ఇన్ వాటర్ అండ్ షూట్ ఇట్ అప్వర్డ్.
0: ఇది సామాన్యులకు తగినటువంటి ఒక ఇది కాదు.
1: దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అన్ ఆర్డినరీ వన్.
0: కానీ ఇది చాలా సులభమని భావిస్తారు, కానీ ఇది సులభం కాదు.
1: పీపుల్ మైట్ ఫీల్ దట్ ఇట్ సో సింపుల్ అండ్ ఈజీ, బట్ ఇట్స్ నాట్ సో.
0: కడపటికి సభ అంతా కూడాను స్తంభించిపోయినది.
1: ద హోల్ కాంగ్రిగేషన్ కేమ్ టు స్టాండ్ స్టిల్.
0: కానీ అందులో మారువేషమును ధరించి వచ్చినటువంటి ఒక పాండవులు కూడా ఉన్నారు.
1: బట్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ ఆర్ ప్రెసెంట్ పాండవస్ ఆల్సో ఇన్కాగ్నిటో ఇన్ డిస్గైజ్.
0: వీరి వైపున కృష్ణుని దృష్టి మరల్చాడు.
1: అండ్ కృష్ణ స్టార్ట్ స్టేరింగ్ ఎట్ దీస్ పీపుల్.
0: చూచి ఓ చిరునవ్వు నవ్వాడు.
1: అండ్ హీ స్మైల్డ్ ఎట్ దెమ్.
0: వారిలో వారు గుసగుసలాడుకుంటూ కడపటికి అర్జునుని లేపాడు.
1: యాజ్ దే వర్ విస్పరింగ్ టాకింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ ఇట్ వాజ్ అర్జున హూ గాట్ అప్.
0: అర్జున ఆయన కూడా చిరునవ్వుతో నవ్వుకుంటూ అడుగులు వేస్తూ చక్కగా ఆ స్తంభం దగ్గర వచ్చాడు.
1: అర్జున స్మైలింగ్ ఆల్ అలాంగ్ స్లోలీ జెంట్లీ మార్చ్డ్ అహెడ్ అండ్ కేమ్ క్లోజ్ టు దట్ మత్స్యయంత్ర.
0: అర్జున అనగా చాలా శాంతము గలవాడు.
1: అర్జున మీన్స్ ద వన్ హూ ఇస్ హైలీ,
0: చాలా దయగలవాడు.
1: ద వన్ హూ ఇస్ కంపాషనేట్.
0: అర్జునుడు అనగా చాలా నెమ్మదస్తుడు.
1: అర్జున ఈజ్ వన్ హూ ఇస్ వెరీ కామ్ అండ్ క్వైట్.
0: నెమ్మదిగా వచ్చి ధనుస్సును చేపట్టి చిరం వైపు చూస్తూ ఒక్కతూరి ఆ యొక్క ధనుస్సును వదిలాడు.
1: కామ్ అండ్ క్వైట్ పీస్ఫుల్లీ హీ మార్చ్ టువర్డ్స్ మత్స్యయంత్ర వాచింగ్ ద ఫిష్ ఇన్ వాటర్ హీ షాట్ ది ఆరో ఎట్ వన్స్ అండ్ కుడ్ హిట్ ఇట్.
0: ఒక్కతూరి ఈ అంబును కొట్టిన తక్షణమే ఆ మత్స్యము చెదిరిపోయింది.
1: ద మూమెంట్ ది ఆరో ఇస్ షాట్ ఎట్ దట్ ఫిష్ ఇట్ జస్ట్ ఫెల్.
0: అప్పుడు ఈ ప్రజల యొక్క ఆనందం చెప్పరానిదైంది.
1: పీపుల్ వర్ హైలీ ఎక్స్టాటిక్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్స్.
0: అందరూ కూడా అర్జున్ చూసి చాలా ఆనందించారు.
1: పీపుల్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ డిలైటెడ్ వాచింగ్ అర్జున.
0: కానీ ధృతరాజు తన పుత్రికను తన దగ్గర పెట్టుకుని తక్షణమే ఆమెకు ఒక మాల ఇచ్చి ఈ మాలను ఆ అర్జునుకు వేయమని చెప్పింది.
1: కింగ్ ద్రుపద గేవ్ గార్లెండ్ టు హిస్ డాటర్ అండ్ వాంటెడ్ హర్ టు గార్లెండ్
0: వారి వసతి ఎక్కడ
1: వేర్ వర్ దే స్టేయింగ్
0: పేద బ్రాహ్మణి ఇంటి లోపల వారు నివసిస్తూ వచ్చారు
1: దే వర్ స్టేయింగ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ ఎ పూర్ బ్రాహ్మణ్
0: వారి ఇంటి దగ్గరికి వెళ్లేటప్పటికి తల్లి కుంతీదేవి తలుపు వేసుకుని ఉంది
1: బై ది టైమ్ దే వెంట్ దే సా కుంతి ఇన్సైడ్ విత్
0: డోర్
1: బోల్టెడ్
0: కుమారుడు చెప్పారు అమ్మా మేము ఒక గొప్ప విలువైనటువంటి ఫలము సాధించుకుని వచ్చాము అన్నారు
1: ది సన్స్ సెడ్ మదర్ వి బ్రాట్ ఎ హైలీ వాల్యుబుల్ ఫ్రూట్ విత్ అస్
0: నాయన అంత గొప్ప విలువైనటువంటి అంత గొప్ప మధురమైనటువంటి ఒక ఫలమును మీరు ఐదుగురు సమానంగా పంచుకోండి అని చెప్పింది
1: ద మదర్ సెడ్ సచ్ ఎ వాల్యుబుల్ స్వీట్ ఫ్రూట్ బెటర్ బి షేర్డ్ బై ఆల్ ఆఫ్ యూ
0: తల్లి మాటలు మీరినటువంటి వారు ఆ బిడ్డలు
1: ద చిల్డ్రన్ వుడ్ సర్టన్లీ ఫాలో ద కమాండ్ ఆఫ్ ద మదర్
0: తల్లి ఆజ్ఞ శిరసా వహించినటువంటి వారు
1: దే ఫాలో స్ట్రిక్ట్లీ
0: అప్పుడు లోపలికి వెళ్లి తల్లికి నమస్కరించి తల్లి మీ ఆజ్ఞను శిరసా వహించినాము అని ఐదుగురు నమస్కారం చేశారు
1: దే వెంట్ ఇన్సైడ్ అండ్ డిడ్ నమస్కార్ టు హర్ గివింగ్ హర్ ఎ ప్రామిస్ దే వుడ్ సర్టన్లీ అబైడ్ బై హర్ కమాండ్
0: కనుక ఆనాటి నుంచి కూడాను పాంచాలి అని పేరు పెట్టారు
1: సిన్స్ దట్ టైమ్ షీఈస్ కాల్డ్ పాంచాలి
0: అనగా ఐదు మందికి భార్య అని దీని అర్థం
1: ద మీనింగ్ ఈజ్ షీ ఇస్ ద వైఫ్ ఆఫ్ ఫైవ్
0: ఇది ఏ విధంగా ప్రపంచం అంగీకరిస్తుంది
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద వరల్డ్ టు యాక్సెప్ట్ దిస్
0: కానీ ప్రపంచం అంగీకరించినను అంగీకరించకపోయినను తల్లి ఆజ్ఞను శిరసా వహించటము బిడ్డల యొక్క కర్తవ్యము
1: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది చిల్డ్రన్ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ ద మదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ క్రెడిబిలిటీ యాక్సెప్టెన్స్ ఇన్ ది సైట్ ఆఫ్ అదర్స్
0: ఆనాటి నుంచి ఆ గ్రామం వదిలిపెట్టి తిరిగి తమ యొక్క స్వగ్రామములకు వెళ్లి పరిపాలన జరుపుతూ వచ్చారు పంచ పాండవులు
1: ద ఫైవ్ పాండవర్స్ లెఫ్ట్ దట్ విలేజ్ స్టార్టెడ్ మూవింగ్ టు అనదర్ ప్లేస్ అండ్ స్టార్టెడ్ రూలింగ్ ది ఏరియా
0: కానీ ఈమె యొక్క ప్రవర్తనను ఈమె యొక్క గుణగణములను చక్కగా గుర్తించినటువంటి ఒక పాండవులు ధర్మజుడు వచ్చి నీవు మా సొత్తువు కాదు నీవు ప్రపంచమనకే ఒక విధమైనటువంటి శక్తివి నీవు శక్తి స్వరూపిణివి కనుక నీవు ఈ ప్రకృతిని పరిపాలించమని చెప్పి ఆజ్ఞాపించాడు
1: ధర్మజ వాచింగ్ ద చెస్ట్ ఆ ద్రౌపది హర్ బిహేవియర్ అండ్ కాండక్ట్ హి సెడ్ యు ఆర్ నాట్ ద సోల్ ప్రాపర్టీ ఆఫ్ అస్ ఇన్ ఫ్యాక్ట్ యు కెన్ గివ్ ద పవర్ ఆల్ యూ హ్యావ్ టు ది ఎంటైర్ వరల్డ్ సో సెడ్ ధర్మజ
0: నీలో ఉన్నటువంటి పంచభూతములు కాని పంచగుణములు కాని పంచేంద్రియములు కాని చక్కగా నీవు అరికట్టిన దానవు
1: యు హ్యావ్ టోటల్ కంట్రోల్ ఓవర్ ది ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ద ఫైవ్ సెన్సెస్
0: ఇలాంటి వారే ప్రపంచం యొక్క స్థితిగతులను గుర్తించి వర్తించడానికి వీలవుతుంది
1: ఓన్లీ సచ్ పీపుల్ కుడ్ స్ట్రిక్ట్లీ కాంప్రిహెండ్ ది డివినిటీ ఇన్ ది యూనివర్స్ అండ్ కండక్ట్ దెమ్సెల్వ్స్
0: అప్పుడు ఈమె ప్రపంచంలో బయలుదేరింది
1: దెన్ షీ స్టార్టెడ్ మూవింగ్ అబౌట్
0: వాడా తిరిగి వీడు తిరిగి గ్రామము సంచరించి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని ప్రతి ఒక్క వ్యక్తిని కూడాను పరిశీలన చేస్తూ వచ్చాడు
1: షీ వెంట్ అరౌండ్ ఆల్ ద స్ట్రీట్స్ అండ్ విలేజెస్ ఫైండింగ్ అవుట్ ద గుడ్ పీపుల్ అండ్ ద బ్యాడ్ పీపుల్ దేర్ టెంపర్మెంట్ బిహేవియర్
0: ఈ విధంగా పరిశీలిస్తూ వచ్చారా కొంత మంచి కొంత చెడ్డ రెండు కూడా ప్రపంచంలో ఉన్నటువంటివి
1: ఆన్ స్క్రూటినీ షీ కుడ్ అండర్స్టాండ్ దిస్ గుడ్ అండ్ బ్యాడ్ యాజ్ వెల్ మిక్స్డ్ ఇన్ సొసైటీ
0: నైట్ అండ్ డే అన్నట్టుగా దీపములు ఉండినట్టుగా చీకటి వచ్చినట్టుగా ఈ మంచి చెడ్డలు రెండు కూడా ఈమెకు కంటికి కనిపిస్తూ వచ్చాయి
1: షీ కుడ్ ఆల్సో విజువలైజ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ సొసైటీ జస్ట్ యాజ్ యూ ఫైండ్ బ్రాడ్ డే లైట్ అండ్ పిచ్ డార్క్నెస్ ఇన్ నైట్
0: కానీ చెడ్డగా ఉండేటువంటి వారికి సద్బోధలు చేస్తూ మంచిగా ఉన్నటువంటి వారికి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తూ వీరిని కాపాడుతూ వచ్చింది
1: షీ హాజ్ బీన్ సేఫ్ గార్డింగ్ ఎంకరేజింగ్ గివింగ్ ఆల్ సపోర్ట్ టు గుడ్ పీపుల్ సో దట్ దే కుడ్ బి బెటర్ వైల్ అట్ ద సేమ్ టైమ్ టీచింగ్ లెసన్ టు ద వికెట్ అండ్ బ్యాడ్ పీపుల్
0: కర్మను మానకండి
1: నెవర్ గివ్ అప్ యువర్ డ్యూటీస్ కర్మాస్
0: కామం అనగా మొట్టమొదటిది
1: ద ఫస్ట్ డిజైర్ కామా ఇస్ ద ఫస్ట్ వన్
0: కామ అనగా ఇష్టము
1: Kama means likes.
0: కానీ ఈ ప్రపంచంలో ఈనాడు లౌకికంగా కామము అంటుంటే వేరు వేరు అర్థంగా తీసుకుంటున్నారు.
1: But in the world today, we go by a different meaning for this word, kama.
0: కానీ వేదాంతం కింద ఇది కోరిక అని అర్థం.
1: But in Vedantic parlance, it is desire.
0: Desire. ఈ డిజైర్ ను కొంతవరకు అరికెత్తాలి అని.
1: Therefore, we should exercise ceiling on desires.
0: ఏది మంచిది, ఏది చెడ్డది.
1: What is good, what is bad.
0: ఈ రెండు విధములను మంచి చెడ్డలను విమర్శించి చక్కగా మంచిని మాత్రమే తీసుకోవటం, చెడ్డను మాత్రం వదలటం, ఇది సరైనటువంటి సత్యము అన్నారు.
1: Therefore, the truth lies in discriminating between that which is good, which is bad, rejecting bad and accepting that which is good.
0: తన కర్తవ్యాన్ని, తన సహజ ధర్మాన్ని తాను నడుచుకోవాలి, కానీ తన కర్తవ్యాన్ని విసర్జించి ధర్మమును ఏమాత్రమును నడుచుకొనక దానిని ఉల్లంఘించి తన ఇష్ట ప్రకారం నడుచుకోవటము, ఇది సరి అయినటువంటి కోరిక కాదు.
1: ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ డిజైర్ టు గివ్ అప్ వన్స్ ఓన్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అడాప్ట్ అదర్స్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అదర్స్ డ్యూటీస్.
0: కనుక నీకు బిడ్డలు కలగని, భార్య ఉండని, కానీ బాధ్యత తప్పినది కాదు.
1: Yes, you may have your family, let wife be there, but you cannot be totally free from your duty.
0: కానీ ఈ కోరికను సక్రమమైనటువంటి సత్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: But let the desire proceed in a truthful way.
0: ఈ విధంగా ప్రజల లోపల చక్కని మార్గమును ప్రబోధించి చక్కని మార్గంలో సరి అయినటువంటి సత్యమును బోధిస్తూ వచ్చింది.
1: Therefore, like this righteous path is clearly indicated and the truth is taught.
0: కనుకనే స్త్రీలందరూ కూడా గొప్ప ఆదర్శాన్ని అందుకున్నారు.
1: దట్స్ రీజన్ వై విమెన్ హ్యావ్ బికమ్ హై ఐడియల్స్.
0: పురుషులు చెప్పినట్టుగా దాన్ని నడుచుకోలేదు.
1: షీ హాజ్ నాట్ కండక్టెడ్ అకార్డింగ్ టు ద డిక్టేట్స్ ఆఫ్ మెన్.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను.
1: యూ డూ యువర్ డ్యూటీ, ఐ విల్ అటెండ్ టు మై డ్యూటీస్.
0: కానీ నా యొక్క కర్తవ్యంలో నీవు ప్రవేశించకూడదు, నీ కర్తవ్యంలో నేను ప్రవేశించను.
1: డూ నాట్ ఇంటర్ఫేర్ as I discharge my duties, I too will not interfere.
0: ఈ విధంగా ఒకరికొకరు భర్తకు భార్యకు కూడా బోధించుకుని వారు సక్రమమైన మార్గం నడుచుకుంటూ వచ్చారు.
1: That was the teaching between the couple, the husband and the wife, and they could carry on their life sojourn in a perfect way.
0: అది ఏ సత్యబోధాని.
1: That is a teaching lesson of truth.
0: ఈ ట్రూత్ ను తను నడుచుకున్నప్పుడు ఆ ట్రూతే ధర్మం పుట్టిస్తుంది.
1: When once we follow truthfully, that gives rise to this righteousness or dharma.
0: Satyam nasti paro dharma.
1: There is no other dharma beyond truth.
0: Satyamu vadalinatundi dharmam ekkada kanipinchadu.
1: There cannot be dharma bereft satya, truth.
0: Aithe bhagavantudu ekkada unnadu?
1: Where is God?
0: Sarvata paripadam tasarvato chishirobukam sarvata stutimalloki sarvama vrittisthitini. Bhagavantudu ekkada chusina gaani ఆకాశం మొదలుకొని భూమి వరకు కూడాను నిండి ఉండేటువంటి భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, రైట్ ఫ్రమ్ ద స్పేస్ డౌన్ టు ఎర్త్. ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఎవ్రీవేర్ ఈజ్.
0: కానీ భౌతికమైనటువంటి ప్రజలు, భౌతికమైన జీవులు ఏవి కనిపెట్టలేవు.
1: బట్ హవెవర్ ద వరల్డ్లీ ఫిజికల్ పీపుల్ కెనాట్ కాంప్రిహెండ్ నాట్ డిస్కవర్.
0: చీమ మొదలుకొని పెద్ద వరకు కూడా, పాము మొదలుకొని తేలు వరకును, సింహం మొదలుకొని పులి వరకు కూడాను, ఉన్నదంతా కూడాను కేవలము నిర్గుణ స్వరూపమైనటువంటి భగవంతుడే.
1: Therefore, the cosmic divinity, that which is present right from an ant to an elephant and also in a lion, which is attributeless, formless, divine divinity.
0: ఇసుక మొదలుకొని చీమ వరకు కూడాను భగవంతుడే.
1: Right from sand to the ant, you find
0: తాను చేసేదంతా కూడాను ధర్మమైనటువంటిది, సత్యమైనటువంటివి చేస్తున్నాయి.
1: Therefore, whatever one does should be truthful and righteous.
0: తమ కర్తవ్యాన్ని తాను ఏమాత్రం కూడా విడవలేదు.
1: She has not given up her duty any time.
0: చీమ తనకు కావలసిన ఆహారం ఎక్కడో అక్కడికి మాత్రమే వెళుతుంది, తన ముక్కుకు తగినంత ఆహారం తీసుకుని వస్తుంది, తన స్వస్థానంలో పెట్టుకుని తాను భుజిస్తుంది.
1: Ant would be able to know the whereabouts of the food available and carries it to the particular place with the help of the nose.
0: ఇంకొకరి వస్తువును అపహరించదు.
1: It ant will never attempt to steal.
0: ఇంకొకరికి అపకారం చేయదు.
1: It will never harm anyone.
0: కనుక ఈ చీమ మొదలుకొని బ్రహ్మం వరకు కూడాను ఒకే సత్యాన్ని కర్తవ్యాన్ని అనుసరిస్తూ వచ్చారు.
1: Therefore, right from this ant to Brahman, the same truth, the same path of dharma are adhered.
0: రెండవది క్రోధము.
1: The next one is krodha, anger.
0: ఈ క్రోధము మానవునికి ఉండవలసినది.
1: This anger is however necessary for man.
0: కానీ తనకు విరుద్ధమైనటువంటి యొక్క మార్గమును తాను అనుసరిస్తూ వచ్చాడు.
1: But he is following a path which is quite contradictory to his nature.
0: అనవసరంగా అందరిపైన పడి క్రోధం చూపకూడదు.
1: We should not express our anger on unnecessary matters.
0: దేనిని మనం క్రోధించాలో దాన్ని మాత్రమే క్రోధం చేసుకోవాలి.
1: So we should be angry towards that deserves our anger.
0: యాంగర్ అనేటువంటిది చాలా చెడ్డది.
1: Anger is very bad.
0: తనకలిమి భంగపుచ్చును.
1: And you will be losing your wealth.
0: తనకును గల గౌరవము దగ్ధము చేయు.
1: You will be just burning a flame your respect.
0: తనవారులకైన చేయును.
1: And you will be away from your near and dear.
0: జనులకు కోపము వలన సర్వము చెడుము.
1: And people will ruin everything because of this anger.
0: కోపము కలిగిన వారికి
1: those with anger
0: ఏ పనియు ఫలింపకుండు
1: will never be successful in any task. They will have problems, obstacles.
0: ఈ రెండు విధాల కూడా పాపం చాలా క్రోధం అనేక రకములైనటువంటి ఒక చెడుగును పెంచుతుంది.
1: Therefore in both the ways you will ruin yourself because of this anger.
0: కనుక రెండవది కోపం. ఈ రెండింటి కూడాను ఆమె సవరిస్తూ ప్రజల లోపల చక్కగా వివరంగా బోధిస్తూ వచ్చింది.
1: She could correct both these features and propagate, publicize in the community.
0: బిడ్డలను ప్రేమిస్తూ వచ్చింది.
1: She started loving children.
0: బిడ్డలపై ప్రేమ ఉండాలి కానీ క్రోధం ఉండకూడదు.
1: You should love children. You should not be angry towards
0: them. నీ విరోధిపైన క్రోధం ఉండొచ్చు కానీ బిడ్డలపై ప్రేమ ఉండాలి.
1: You should naturally love your children. You may have some anger towards your enemy.
0: కనుక నీకు కోపం కూడాను ఎక్కడ వినియోగించాలో, ఏ స్థానంలో వినియోగించాలో, ఏ విధంగా వినియోగించాలో దాని మార్గం కూడాను చక్కగా ప్రబోధించింది.
1: She has clearly explained what anger is, in what way it should be shown, in what direction it should flow.
0: మూడవది ద్వేషము.
1: The third one, ద్వేషం, హేట్రెడ్.
0: క్రోధ ద్వేషము.
1: ద్వేష, హేట్రెడ్.
0: ద్వేషము ఎవరిని ద్వేషించాలి?
1: Whom should you hate?
0: నీకు అయిష్టమైన వాడిని ద్వేషించడమా?
1: Do you hate the one whom you dislike?
0: లేక నీకు అపకారం చేసినటువంటి వాడిని ద్వేషించడమా?
1: Are you going to hate a person who harmed
0: you? లేక నీకు విరోధి అయినటువంటి వాడిని ద్వేషించడమా?
1: Are you going to hate your enemy?
0: కాదు కాదు కాదు.
1: No.
0: ఈ ఎవరిని ద్వేషించాలంటే తన గుణములను, తన సత్యము, ధర్మము, శాంతము, దీన్ని కాపాడేటువంటి వారిని ప్రేమించాలి. దీనికి విరోధించేటువంటి వారిని ద్వేషించాలి.
1: Whom should you hate? You should hate those who interfere as you proceed along the path of satya and dharma. And you should like those that support, that encourage you along these two paths.
0: Satya dharmamunu nevu dveshinchinatante nevu manavude kaadu.
1: If you hate satya and dharma, you are no human being.
0: కనుకని పశువచ్చుకుడు కాదు మొదలుకొని అన్ని కూడాను ఈ దేశాన్ని చక్కగా అర్థం చేసుకుని వర్తిస్తూ వచ్చింది.
1: బర్డ్స్, బీస్ అండ్ అనిమల్స్ అండర్స్టాండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ అండ్ దే కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎ నేచురల్ వే.
0: అహింస.
1: దెన్ కమ్స్ అహింస, నాన్ వైలెన్స్.
0: ఎవరిని హింసించకూడదు.
1: యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి.
0: మాటతో కానీ,
1: ఎదర్ బై వర్డ్,
0: పనితో కానీ,
1: ఆర్ డీడ్,
0: దేహంతో కానీ,
1: ఆర్ ఫిజికల్,
0: ఇంకే విధమైన థాట్స్తో కానీ,
1: ఆర్ బై థాట్,
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: యూ షుడ్ నాట్ హేట్ ఎనీబడి.
0: ఎవరికి మనం అపకారం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి.
0: కనుక ఈ మూడింటి ద్వారా దీన్ని ఐదుని సాధిస్తూ వచ్చింది ఆమె.
1: బికాస్ ఆఫ్ దీస్ ప్రిన్సిపల్స్ షీ కుడ్ అచీవ్, అకంప్లిష్ ఆల్ దట్ షీ కుడ్.
0: కనుకనే ఈమె ప్రపంచం యొక్క స్థితిగతులను ఆలోచించి సరియైన మార్గం నిరూపించినటువంటిది దమయంతి.
1: It was Damayanti who could understand the whims and the ways of the world and should explain clearly.
0: ఈ దమయంతి సత్యమును అనుసరించినటువంటిది.
1: Damayanti followed the path of truth.
0: సత్యమును అనుసరించటం చేతనే దమయంతి అనేటువంటి ఒక పేరు ఆమెకు కలిగింది.
1: Because she followed the path of truth, she got the true name.
0: దమమును సాధించినటువంటి దాయి.
1: And she could achieve control, dama.
0: ఈ కంట్రోల్ చేయటం వల్లే మానవుడు ఎంతైనా అభివృద్ధికి రాగలడు.
1: By exercising this dhamma control, you can be exalted, reach heights.
0: చీమలు కూడాను ఈ యొక్క దమయమును ఆశ్రయించు.
1: and you find this dhamma control is noticed among ants.
0: Chakkaga vicharinchi chudandi chimalu potu untayi oka line ga.
1: Watch ants moving in a particular line.
0: Oka line lopra potundi chimanu inkoka line nunchi vastunnattu chimaru palakurinchi daniki muddu petti inji vellipothuntadu.
1: As you find these ants moving in one direction, one line, those that go forward will be greeting, those would be coming backward and then just talk.
0: Kalaku meer chimalu chakkaga chudandi.
1: Watch ants clearly.
0: Dantlo kodadu dhamma ento untundadi.
1: There lies this dhamma, the control.
0: Chimalo brahmalo shivakeshavadulo vartinchetundi vaadu bhagavantudu.
1: God is present in this ant and brahma, in Shiva and Keshava as well.
0: కనుక దమం అనేటువంటిది సాధించాలంటే ఇంద్రియాలను మనం నిగ్రహించాలి.
1: దేర్ఫోర్ దమ మీనింగ్ ఎక్సర్సైజింగ్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
0: మన ఇంద్రియాలు ఇష్టమొచ్చినట్టుగా తిరుగుతూ ఉంటాయి.
1: ది సెన్సెస్ ఆర్ వే వర్డ్.
0: భగవంతుడు ఇచ్చింది ఏది చెవులు ఎందుకోసం?
1: వై గాడ్ హెస్ గిఫ్టెడ్ యూ ఇయర్స్?
0: మాట్లాడేటువంటి వారి మాటలంతా వినటమా?
1: Is it to listen to all gossip?
0: చెడ్డ మాటలు ఏమీ వినకూడదు.
1: You should never listen to bad words.
0: కాని మంచి మాటలు మాత్రమే విను.
1: You should certainly pay attention to good words.
0: నాలుక ఇచ్చింది ఎందుకోసము? నాలుక.
1: Why the tongue is gifted to you?
0: ముద్దలు నందించుకునే కోసమా?
1: Is it only to swallow morsels of food?
0: కాదు కాదు.
1: No.
0: నాకు అందించింది రుచి చూడటం కోసమని.
1: The tongue is given to taste.
0: రుచి చూచి మంచి రుచి అయిపోతే తాను లోపలికి పంపుతుంది.
1: అండ్ దట్ విచ్ ఇస్ గుడ్ అండ్ ప్యాలెటబుల్ ఈజ్ అలౌడ్ టు గో ఇన్.
0: చెడ్డ రుచి అయిపోతే బయట తుమ్మేస్తుంది.
1: అండ్ ఇఫ్ డజన్ టేస్ట్ గుడ్ ఇట్ ఈస్ జస్ట్ సెంట్ అవుట్.
0: అదే విధంగానే మంచిని ఇచ్చినది భగవంతుడు నీ యొక్క ఉత్తమ జన్మమును రక్షించుకోవటం కోసమని.
1: దేర్ఫోర్ గాడ్ హ్యాస్ గివెన్ ఆల్ దీస్ సో దట్ వీ కెన్ మెయింటైన్ దిస్ నోబుల్ రేర్ బర్త్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక భగవంతుడు ఏది ఇచ్చినప్పటికీ మాకు కష్టం ఇచ్చుతున్నాడు, సుఖమిస్తున్నాడు భగవంతుడు అంటే భగవంతుడు ఏది ఇవ్వటం లేదు.
1: వి థింక్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ బ్యాడ్ టైమ్స్, గాడ్ హ్యాస్ గివెన్ అస్ గుడ్ టైమ్స్. ఇస్ నాట్ సో. గాడ్ డజన్ గివ్ ఎనీథింగ్ ఇన్ రియల్.
0: ఎవరెవరికి అర్పించినటువంటి ఒక వారి ఉద్యోగాన్ని వారు నడుచుకుంటున్నారు, కానీ భగవంతుడు ఎందులో ప్రవేశించదు.
1: ఈచ్ వన్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్ టు ద జాబ్ గివెన్ టు హిమ్, బట్ గాడ్ డస్ నాట్ ఇంటర్ఫియర్.
0: కనుక భగవంతుడు సాక్షిభూతుడు.
1: God is an eternal witness.
0: తాను దుఃఖానికి పాల్గొనడు, సుఖానికి పాల్గొనడు.
1: And he doesn't resort to any grief nor confer pleasure.
0: సుఖ దుఃఖములు రెండు కూడాను మానవుడు చేసేటువంటి కర్తవ్య కర్మంలో వచ్చిన దోషములే.
1: The pain and pleasure are the results of the consequences of actions.
0: మానవుడు ఏదైనా మంచి మాట మాట్లాడుతుంటే ఏం ఫ్రెండ్ హౌ ఆర్ యూ అని అడిగితే వాడు కూడా ఏం ఫ్రెండ్ హౌ ఆర్ యూ అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ టాక్స్ సో నైస్లీ అండ్ సేస్ ఓ ఫ్రెండ్ హౌ ఆర్ యూ, యూ విల్ గెట్ ద సేమ్ రెస్పాన్స్.
0: కానీ ఏమిరా ఎట్టున్నావురా అంటే నువ్వు కూడా ఏమిరా అంటున్నావు అని వీడు కూడా అడుగుతాడు.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ టాక్ కన్వర్సింగ్ ఇన్ అన్ ఆరగెంట్ వే, యూ విల్ గెట్ ఆరగెంట్ రిప్లై.
0: కనుక మాటకు మాట, చూపుకు చూపు.
1: దేర్ఫోర్ the word, the response and the look will be based on the way you express.
0: కనుక మనం ఏ విధమైన రియాక్షన్ చేస్తామో దానికి రియాక్షన్ వస్తుంటుంటాడు.
1: As is the action, so is the reaction.
0: ఆ రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ ఈ మూడు కూడా మానవుడి యందు కేవలం తాను తాను కల్పించుకోవటమే కానీ భగవంతుడు ప్రసాదించినటువంటిది కాదు.
1: The reaction, reflection, resound are the results of one's own actions. They are not given by God.
0: నీవు అద్దం ముందు పోయి ఏ విధంగా యాక్ట్ చేస్తావో ఆ విధంగానే అది కనిపిస్తుంది.
1: జస్ట్ యాజ్ యు యాక్ట్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ యు ఫైండ్ ద రిఫ్లెక్షన్.
0: నీవు సవరిలో పోయి నీవు ఏ పలుకులు పలుకుతావో ఆ పలుకులే నీకు రీసౌండ్గా వస్తుంటుంది.
1: దెర్ఫోర్ వాట్ ఎవర్ యూ స్పీక్ ఇన్ ద కాంగ్రిగేషన్ విల్ కమ్ బ్యాక్ టు యూ బై ఎవ్రీ సౌండ్.
0: రిఫ్లెక్షన్ అనేటువంటిది నీ మనసు ఏ విధమైన తలంపులు తలుస్తుందో అదే విధమైనటువంటి తలంపులే బయట నీకు వస్తుంటుంది.
1: ద రిఫ్లెక్షన్ మీన్స్ ద థాట్స్ దట్ యు హ్యావ్ విత్ ఇన్ will express out in a similar way.
0: కనుక ప్రతి మానవుడు కూడాను గుర్తించవలసినటువంటిది మనం చేసేటువంటి పనుల లోపల ఉన్నటువంటి తప్పప్పుడు మాత్రమే మనం గుర్తించాలి.
1: Therefore what one has to do is to find out good and bad in all of the actions that one undertakes.
0: మనసుకు ఇది చెడ్డది అని తెలిసినప్పుడు దానిని పట్టద్దు.
1: When one's mind decides it's bad, give it up immediately.
0: అప్పుడు ఆ విధమైన నడక నడిచినప్పుడే మీరంతా కూడా ముక్తులైనారు.
1: When once you proceed in a determined way, you will be successful.
0: దీంట్లో భక్తులుగా కావటము ఈ విధమైనటువంటి యాక్షన్ వల్లనే.
1: అండ్ యూ కెన్ బి ఎ డివోటీ బై సచ్ యాక్షన్స్.
0: కనుక మన మాటలు కాని, మన నడతలు కాని, మన యొక్క పనులు కాని, మనం చేసుకున్నటువంటివి మంచి చెడ్డలే ఫలితములే కాని మరొకటి కాదు. ఎవరు చేసిన కర్మ వారంపక ఏరికైనా తప్పునన్నా.
1: One has to face one's own fate or destiny. None can escape from it.
0: ఏనాడు ఏ రీతి ఎవరు చెప్పగలరు అనుభవించుక సిద్ధమన్నా.
1: What is going to happen in future, what lies ahead in times, no one can decide. One should be prepared.
0: రాములంతటి వాడు రమణ సీతని బాసి పామునిని వలె ఇచ్చెనన్నా.
1: Have you not noticed Rama, who was just crying because of separation from Sita?
0: అనగా ఏంటి, సీత నా భార్య అనేటువంటి మమకారం చేతనే తాను ఏడ్చుకుంటూ వచ్చాడు.
1: Rama cried because of his attachment towards Sita being the consort.
0: తాను తన భార్య అనేటువంటి తాను ఎత్తగా చెప్పగలడు?
1: ఓకే, హీ సేడ్ దట్ షీ ఇస్ హిస్ వైఫ్.
0: వివాహం ఆడిన తక్షణమే ఆమె భార్య అయిపోయిందా?
1: ద మూమెంట్ షీ హీ గాట్ మ్యారీడ్ టు హర్ కెన్ యూ సే దట్ షీ ఇస్ హిస్ వైఫ్?
0: కాదు కాదు.
1: నో,
0: అర్ధ భాగమును అనుభవించినప్పుడు, అర్ధ భాగమును తాను సాధించినప్పుడు ఆమె తన భార్య అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ హీ విన్స్ ఓవర్ హాఫ్ ఆఫ్ హిస్ బాడీ దెన్ హీ కెన్ క్లెయిమ్ దట్ షీ ఇస్ హిస్.
0: అందుకోసమని అనేక మంది ప్రపంచం లోపల కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చారు. 5 మంది భర్తను పెట్టుకుని ఏ విధంగా పతివ్రత అని చెప్పగలరు అని చెప్పి ప్రశ్నిస్తూ వచ్చారు.
1: సో మెనీ పీపుల్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్, హౌ కెన్ షీ బి వన్ ఆఫ్ చేస్తుడే బీయింగ్ ద వైఫ్ ఆఫ్ 5 హస్బెండ్స్.
0: కృష్ణుడు చెప్పాడు,
1: కృష్ణ సార్,
0: పతుల పలుమాటలకు ఎదురు చెప్పంగా పోకూడదు.
1: షీ విల్ నెవర్ అపోజ్ వాట్ ఎవర్ హస్బెండ్స్ సే.
0: వారి సేవలు చేయగా తీరదు.
1: She will never say that she has no time to serve them.
0: తనకు నున్న దానికి తృప్తి కలుగుతుంది.
1: She gets satisfied with her lot.
0: ద్రౌపదికి సాటియే పతివ్రత లేదు.
1: There is no other woman equal to ద్రౌపది in
0: destiny. రుక్మిణి గాని, సత్యభామ గాని, సీత గాని, రుక్మిణి గాని ఎవరైనా సరియే ఈ మూడింటి ఎందు దాటినప్పుడు వాడు కాదు.
1: Therefore none of them may be that Rukmini or Satyabhama. It is Draupadi who has these 3 qualities.
0: తనకి ఎంత ఉన్నదో దాంతోనే తృప్తి పడుతూ వచ్చేది.
1: And she got herself satisfied with the lot she has.
0: 100 rupayalu jeetam ostunte 200 rupayalu cheela naaku kavalani akkoradu.
1: When the salary is 100 rupees, she would not ask for a saree worth about 300 rupees.
0: Ani viluvaku taginatvanti yokka garini ivvalsindi.
1: Therefore the expenditure should be based on the income.
0: Kanuka pati yokka vishayanni gurtinchi vattinchatame nijamainatvanti pativrata.
1: Therefore a pativrata, a woman of chastity, should know the difficulties and problems of the husband and manage.
0: Sati yokka gunamunu thanu gurtinchatamu sariyainatvanti paddhatini thanu gurtinchali.
1: And therefore the qualities of Sati the wife have got to be noticed very clearly.
0: Appudu ikkani kuda gunavantudu kavalaru.
1: And then both of them could be virtuous and noble.
0: Kanuka manchi cheddalanta kudanu mana yokka maarpullo unnadu kani mari dento dentona ledu.
1: Therefore good and bad are based on our own feelings within and the changes thereafter.
0: Manchi cheddalu rendu nunu kalisi undu.
1: The good and bad are mixed.
0: Deeni vididiye evvari vasham kaadu.
1: It is impossible for anyone to separate them.
0: Chedda atyekam ga endu cheyalabodu.
1: There is nothing like bad apart or separate.
0: Manchi vachinayani cheddadu thana paati thaneku kallipovu.
1: The moment good dawns, the bad disappears, vanishes.
0: కనుక మనం చెడ్డను వేరే పెరిగిపారవలసిన అవసరం లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు ప్లక్ అవుట్ ద బ్యాడ్ సెపరేట్లీ.
0: నువ్వు బ్యాడ్ ను మర్చిపోతే మంచి నీకు అభివృద్ధి అవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఫర్గెట్ ఆల్ ద బ్యాడ్ దేర్ ఒరిజినేట్స్ గుడ్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: మీకందరికీ ముఖ్యంగా ఇవే చెప్పవలసింది.
1: దిస్ ఈస్ ద టీచింగ్ దట్ భగవాన్ గివ్స్ యూ ఆల్ దిస్ డే.
0: ఏదో న్యూ ఇయర్ అని, ఇది కొత్త సంవత్సరం అని
1: calling this a new year,
0: idi chaala nootanamainatvanti gunamunu andistundani,
1: that it is going to give us something special,
0: bhavinchaladu.
1: You should never feel so.
0: Mana gunamule manaku pramistuntai.
1: All our qualities, virtues will come.
0: Mana pravartanle manaku pramistuntai.
1: It's only our conduct that gives results.
0: Mana yokka yochande manaku resound ga vastuntai.
1: Therefore our own thoughts will come back to us as a resound.
0: Oka pasuvulu kavari kapari
1: and we are find
0: pasuvulu tolukoni ఒక మూడు కొండల మధ్య లోపల పోయి చేరాడు.
1: హి వాస్ రేరింగ్ ద కౌస్ అండ్ హి హస్ గాటన్ ఇంటూ ఎట్ ద సెంట్రల్ ప్లేస్ సరౌండ్ బై మౌంటైన్స్.
0: పచ్చని గడ్డి కనిపిస్తుంది.
1: అండ్ దేర్ హి కుడ్ హియర్ ద సౌండ్.
0: అక్కడ పోయి కూర్చున్నాడు.
1: హి సాట్ దేర్.
0: పాట పాడుకుంటూ కూర్చున్నాడు.
1: అండ్ హి వెంట్ ఆన్ సింగింగ్.
0: పాట ఏ విధమైన పాట?
1: వాట్ కైండ్ ఆఫ్ సాంగ్ ఇట్ ఇస్?
0: ఏదో ఒక దైవం పై పాడుతూ వచ్చాడు.
1: హి వాస్ సింగింగ్ ద హిమ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్.
0: కానీ ఒక రీ సౌండ్ అదే పాట తిరిగి పాడుతూ వచ్చింది.
1: బట్ హీ కుడ్ లిసన్ టు ద సౌండ్ ద సేమ్ సాంగ్.
0: అబ్బాయి కోపం వచ్చింది.
1: ద బాయ్ వాస్ వెరీ యాంగ్రీ.
0: నేను పాడిన పాటనే ఇంకొకరు పాడతారా? మరి పాడేక హక్కు లేదు అని చెప్పి ఇంటికి పోయాడు కోపంగా.
1: హీ వాస్ వెరీ మచ్ డిస్టర్బ్డ్ బికాస్ హీ ఫైండ్ సమ్వన్ ఎల్ సింగింగ్ ద సేమ్ సాంగ్ యాజ్ హీ హస్ బీన్ డూయింగ్ నౌ. హీ వాస్ సో అప్సెట్ అండ్ వెంట్ హోమ్.
0: ఆనాడు భోజనమే చేయలేదు.
1: That day he didn't have his food.
0: తల్లి ప్రశ్నించింది, ఎందుకు రా నాయన ఈ విధంగా ఉన్నావు?
1: Mother asked, why boy, why are you like this?
0: అమ్మా, ఈనాడు నాకు ఎవరో ఒకడు నాకు చాలా ఆపోజిట్ గా వచ్చి నాకు విరుద్ధంగా నేను చెప్పిన పాటనే పాడుతూ వచ్చాడు, నేను చెప్పిన రీతిగానే నడుచుకుంటూ వచ్చాడు, అతన్ని శిక్షించాలి అని నాకు కోపంగా చెప్పాడు.
1: The boy said, mother, today what happened was I faced an enemy who was simply repeating what all I have been saying, who has been singing the same song that I have been singing.
0: Nayana, adi inkoka vyakti kaadu, ee sound ee niku reflection vachesindi.
1: The mother said, there is no other person there, it is only your re-sound.
0: Nee soundee.
1: It is your own sound.
0: Kaabat nee soundee niku viruddhanga vachindi gaani, baita vaari evvaru kuda niku viruddhanga leru.
1: It is only your sound that has come back in the form of re-sound, not from anyone else.
0: Prati vyakti kudanu ఇతరులను ద్వేషించినప్పుడు, ఇతరులను ప్రేమించినప్పుడు, ఇతరులను అనేక రకంగా తూలనాడినప్పుడు అవి నీకు తిరిగి ప్రతిబింబంగా వస్తున్నాయి. కానీ పరులు కాదు.
1: Therefore, whomsoever accuse, criticize or blame, they will all come back to you as a sound. It's not by anybody else.
0: మన ప్రపంచంలో అంతా కూడా అంతే.
1: Whole thing happens in the entire world.
0: మనం చేసినవే మనం అందుకుంటున్నాం, కానీ చెయ్యని అందుకోవడానికి వీలు లేదు.
1: వి గెట్ ది రిజల్ట్స్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్, నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్.
0: ఇది భగవంతు యొక్క నియమం.
1: దిస్ ఈస్ ద డివైన్ లా.
0: ఇది కేవలం ప్రేమ కలిగినటువంటి వారికి దీన్ని ప్రేమ కింద మార్చుకుంటారు.
1: బట్ దోస్ ఫుల్ ఆఫ్ లవ్ కెన్ విజువలైజ్ దిస్ వే ద పాత్ ఆఫ్ లవ్.
0: విరోధం కలిగినటువంటి వారికి దీనికి విరోధంగానే విశ్వసిస్తారు.
1: బట్ దోస్ హు ఆర్ ఎనిమికల్ ఇన్ దర్ యాటిట్యూడ్ దే ఫైండ్ అన్ ఎనిమీ.
0: ఈ ప్రేమ విరోధము రెండు కూడాను ఒక్కటే గాని రెండు కాదు.
1: దేర్ఫోర్ ద లవ్ అండ్ ఎనిమిటీ ఆర్ వన్ అండ్ ద సేమ్, నాట్ డిఫరెంట్.
0: మంచి చెడ్డలు రెండును కలిసి ఉండు.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ మిక్స్డ్.
0: దీని విడది ఎవరి వశము కాదు.
1: ఇట్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు సపరేట్ దెమ్.
0: చెడ్డ ప్రత్యేకముగా ఎందుకు చూడబోము.
1: దేర్ నథింగ్ లైక్ బ్యాడ్ బీయింగ్ అపార్ట్ సపరేట్.
0: మనకు ప్రత్యేకంగా మనం చెడ్డని చూడటం లేదు.
1: యూ కెనాట్ ఫైండ్ ద బ్యాడ్ సపరేట్ లా.
0: మీలో ఉన్నటువంటి ఒక భావమే నీకు ఆ విధంగా రిఫ్లెక్షన్ చేస్తున్నాయి.
1: యువర్ ఓన్ ఫీలింగ్స్ కమ్ బ్యాక్ టు యువర్ రిఫ్లెక్షన్.
0: నీ బిడ్డను చూచి నాకు నా బిడ్డ అని ఆనందంగా ఎత్తుకున్నప్పుడు అది బిడ్డ ప్రేమనే వస్తుంది.
1: వెన్ వన్స్ యూ హగ్ యువర్ చైల్డ్ అండ్ లిఫ్ట్ దట్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ లవ్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
0: అదే బిడ్డ పెద్దగా అయినప్పుడు ఈమె నా భార్యలాగా ఉండాలా అనుకున్నప్పుడు అది భార్య భావమే వస్తుంది.
1: Similarly, will be the attachment towards one's own wife, and she will have that kind of feeling.
0: ఇవి రెండు కూడాను మానవుని యొక్క గుణము నుంచి అభివృద్ధి అయ్యేటువంటివి, కానీ ప్రత్యేకంగా భగవంతుడు అందించేటువంటివి కాదు.
1: These are the qualities innate in man. They are not given by God.
0: భగవంతుడు నిర్గుణుడు, నిరంజనుడు, నిరాతనుడు.
1: God is eternal witness. He is blemishless, attributeless.
0: అతనిలో ఎట్టి చలనము లేదు.
1: There is nothing, no mobility or motion.
0: ఎట్టి భావ మార్పులు లేదు.
1: And there is no change in idea.
0: కానీ ఇవన్నీ కూడా మన యొక్క భావములే, మన యొక్క చేంజ్లే.
1: ఇట్స్ ఓన్లీ అవర్ పర్వర్టెడ్ నోషన్స్, డైవర్టెడ్ ఐడియాస్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: ప్రతి ఒక్కటి కూడా మీలో ఉన్నటువంటి భావములే మీకు రిఫ్లెక్షన్, రియాక్షన్, ఈ సౌండ్ గా వస్తున్నాయి.
1: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ యూ విల్ కమ్ బ్యాక్ టు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్.
0: ఎవరో ఒక అమ్మ చూచి నన్ను నవ్వింది అని అన్నారు.
1: యూ వాచ్ సంబడీ అండ్ సే దట్ హీఈస్ లాఫింగ్ ఎట్ మీ.
0: ఆమె దేనికోసం నవ్విందో నీకెట్ తెలుసు?
1: వాట్ మేడ్ హర్ లాఫ్, హౌ డు యూ నో?
0: కానీ నీవు నిన్ను చూసి నవ్వింది అని నువ్వు భావిస్తున్నావు.
1: బట్ యూ థింక్ దట్ షీ హాజ్ లాఫ్డ్ ఎట్ యూ.
0: ఇదే ఒకనాడు కింగ్ కాంగ్ ఒకనాడు తెల్లవారు లేస్తానే ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చాడు రోడ్లో.
1: King Kong was moving about on the road doing exercise.
0: ఒక ఆమె పల్లె నుంచి పెరుగు పాలు తీసుకుని పట్టణానికి అమ్మడానికి వస్తుండాలి.
1: And he could find a vendor moving about in the street selling that milk and curd.
0: అప్పుడు ఈయన చూసి నన్ను చూసి ఈమె నవ్వుతుండాలి అని భ్రమించి ఉంటాడు.
1: And King Kong thought that this vendor is laughing at him.
0: నీవు నన్ను చూసి నవ్వుతున్నావా? నా బలం నీకు తెలుసునా?
1: Are you laughing at me? Are you aware of my physical strength?
0: Ayya, nee balamunu nenu gurinchi cheppaledu. Nee oka roopamunu chusi nenu cheppaledu. Naaku edo navvu vachindi nenu chesukunnanu.
1: She said, I have not laughed at you not for all the physical strength that you have and the power you have.
0: Neevu unnadi chaala balamuga unnavu.
1: You are so strong.
0: Speed ga vellaatvanti kaaru kuda nu oka chetito aapagalugutunnavu.
1: You can also hold, bring to a total halt, even a running car at a high speed.
0: అలాంటి వాడిని చూసి నేను నవ్వటంలో నాకే సిగ్గుగా ఉంటుండాలి.
1: In fact, I feel humiliated if I laugh at such a person.
0: Excuse me, నన్ను క్షమించండి అని కోరుకుంటుంది.
1: And she said, pardon me, and she left there.
0: కనుక ఒకరిని చూసి ఒకరు అవ్వుకోవటం వారిలో ఉన్నటువంటి భావములు వారు గుర్తించుకోక ఈ విధంగా ప్రవర్తిస్తుంటారు.
1: So our notions like that are based upon our own feeling within.
0: కనుక పిల్లలారా, మీ అందరి యొక్క భావములు కూడా మంచివే, కానీ కొన్ని కొన్ని దృశ్యములు చూచి, కొన్ని కొన్ని వాక్యములు విని, కొన్ని కొన్ని ఆటలు చూచి మీలో ఒక విధమైనటువంటి యొక్క విరక్తి భావము ప్రేమ అన్ని కలుగుతూ ఉంటాయి.
1: Therefore, no doubt you have all good thoughts, but at times, basing on the scenes around and situations, certain events, you will have this kind of frustration and depression.
0: నిజంగా చూస్తే ఈ ప్రపంచంలో మనిషి స్వరూపమే లేదు.
1: In fact, in this world, there is no true human form.
0: No మనిషి స్వరూపం. మనిషి స్వరూపమే లేదు.
1: There is no true human form.
0: Human formే కాదు, ఏ ఫామ్ కూడా లేదు.
1: There is no form in reality.
0: ఆ ఫామ్ను చూసి మనం పేరు పెట్టుకుంటున్నామే కానీ ఆ విధానికి ఒక ఫారం లేదు.
1: And in fact, there is no form in the true sense. We only give a name.
0: కనుక మన భ్రమనే మనకు భ్రమిస్తుండాలి.
1: It is only our illusion that makes us feel delusory.
0: ఇది కేవలం ఒక ముఠాలు యొక్క లక్షణం.
1: This is the quality of a foolish person.
0: మనసుకు మనం సాక్షి.
1: And you are the witness to the mind.
0: మనసుకు మనం సాక్షి.
1: And you are the witness to your mind.
0: దేహకు గుణము సాక్షి.
1: And it is the virtue which is witness to the qualities.
0: మనసుకు మనం సాక్షి, దేహకు గుణము సాక్షి.
1: And it is the virtue which is the witness to the body.
0: ముఠాలకు మూర్ఖం సాక్షి. ముఠాలకు మూర్ఖం సాక్షి.
1: And for all these gangsters, the foolishness is the witness.
0: కాబట్టి ఇవంతా మీ ఫూలిష్నెస్ తప్ప వేరేది కాదు.
1: It's all amounts to foolishness.
0: మీరు గొప్ప విద్యావంతులము, మేము గొప్ప తెలివితేటలు గల వారము అని అనుకుంటున్నారు, కానీ మీ తత్వాన్ని మీరు గుర్తించుకోలేకపోయినప్పుడు మీరు ఎట్లా తెలివితేటలు గల వారు అవుతారు?
1: యూ థింక్ యూఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్సో ఇంటలెక్చువల్స్. ఇఫ్ యూ డోంట్ నో యువర్ ట్రూ నేచర్, హౌ కెన్ యూ బి ఎడ్యుకేటెడ్ అండ్ ఎ ట్రూ ఇంటలెక్చువల్?
0: నీ సత్యాన్ని నీవు గుర్తించినటువంటి వాడు అప్పుడే వాడు నిజంగా ఎడ్యుకేషన్.
1: ఇఫ్ యూ నో యువర్ ట్రూత్, యువర్ ట్రూ నేచర్, then only you can call yourself educated.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించినటువంటి వాడు ఇతర సత్యాన్ని ఏ విధంగా గుర్తించగలవు?
1: ఇఫ్ యూ డోంట్ నో యువర్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్, హౌ డు యూ నో ట్రూత్ ఆఫ్ అదర్స్?
0: కనుక మొట్టమొదట మన దోషాన్ని మనం గుర్తించాలి.
1: ఫస్ట్ లెట్ అస్ నో అవర్ ఓన్ మిస్టేక్స్ విత్ ఇన్ అస్.
0: మన దోషాన్ని మనం గుర్తించి దాన్ని వర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడే వాడే ముముచ్చుడు.
1: When once you identify your mistakes, correct them, you will be mumukshu, the liberated.
0: Kanuka manam motta motta manu devuni prarthinche danikante, devuni poojinche tundi danikante, motta motta mana yokka manasunu arigattukovadaniki prayatnam cheyali.
1: Therefore, instead of praying, instead of worshipping, we should first of all have a total control over our mind.
0: Manase ee yokka jagattukante kodanu moola kaaranamu.
1: If the mind which is responsible for the
0: whole of the world,
1: mind is responsible for bondage and liberation.
0: కనుక ఈ బంధమోక్షమునకు మనసే కారణం.
1: Therefore, for bondage and liberation, Mind is the cause.
0: మనసు నీవు అడిగట్టడానికి ప్రయత్నం చెయ్యి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు కంట్రోల్ యువర్ మైండ్.
0: తప్పక నీవు గొప్పవాడు కావగలవు.
1: యు ఆర్ బౌండ్ టు బి గ్రేట్ అండ్ నోబుల్.
0: నీవు ఐడియల్ మ్యాన్ కావగలవు.
1: యు క్యాన్ బి ఎన్ ఐడియల్ మ్యాన్.
0: కనుక ఐడియల్ మ్యాన్ కావాలనుకుంటే నీవు మొట్టమొదట నీ మనసు నీవు గుర్తించుకోవాలి.
1: ఇఫ్ యు వాంట్ టు బి ఎన్ ఐడియల్ మ్యాన్, ఫస్ట్ నో ద నేచర్ ఆఫ్ యువర్ మైండ్.
0: తెలుసో తెలియకనో పొరపాటుతో కొంచెం తప్పులు చేస్తాం.
1: యు మస్ట్ హావ్ కమిటెడ్ సమ్ మిస్టేక్స్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
0: తప్పు తెలిసిన తర్వాత దానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం.
1: When once you repent, you'll be atoning your sins.
0: ఆ పశ్చాత్తాపడకుండ ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎన్ని విధమైన యజ్ఞం చేసినా ఇవి ప్రయోజనం లేదు.
1: Without proper repentance, all the spiritual deeds or certain rituals that you observe, they would be in vain.
0: మొట్టమొదటి నీ యొక్క తప్పును నీవు గుర్తించాలి.
1: First, find out your own mistake.
0: ఆ గుర్తించి ఆ తప్పును మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: And having found out the mistake, correct it, rectify.
0: అది నీకు సరైనటువంటి చక్రమైన రాజమార్గము.
1: That is true royal path.
0: ఇలాంటి రాయల్ పాత్ మీకు ఉండగా,
1: then once you have this royal path,
0: మనుష్యానాం నరజన్మ దుర్లభం అన్నాడు.
1: And it is said that human life is rarest.
0: మనిషి జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
1: It is not so easy to be born as a human being.
0: మనిషి మనిషి కాదు.
1: In fact, he is no true human in real.
0: దైవం మనిషి రూపేణ.
1: God is in a human form.
0: దైవము ఈ మనిషి రూపంలో వచ్చాడు.
1: God comes down in a human form.
0: నేను ఏ చెడ్డ చేసినా గాని నేను దైవంని కాదు.
1: Therefore, whatever you may do, you are divine.
0: ఏ చెడ్డ తలచినా కూడాను నేను దైవంని కాదు.
1: When once you entertain bad, you cease to be divine.
0: కనుకనే నీవు మొట్టమొదటి నీవు మంచివారు కా.
1: First, be good.
0: Be good, do good and see good.
1: So be good, do good and see good is the message of Bhagavan.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుక మొట్టమొదటి మన దాన్ని మనం గుర్తించాలి.
1: Therefore, first we have to recognize our own self.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: విద్యార్థులు,
1: students,
0: చాలా గుణవంతులే.
1: They are virtuous.
0: కానీ చాలా కొన్ని గుణహీనులే.
1: There are, at times, they may be losing those virtues.
0: అర్జునుడు అనేక రకములైనటువంటి యొక్క యుద్ధములు చేశాడు.
1: అర్జున ఫాట్ ఆన్ సెవెరల్ ఒకేషన్స్.
0: అనేక రకములైనటువంటి శౌర్యాన్ని చూపించాడు.
1: He could also demonstrate the world what chivalry is.
0: కాండవనాన్ని దహించాడు.
1: And he could also get aflame the whole కాండవనా.
0: కానీ ఇంత చేసినటువంటి అర్జునుడు,
1: that Arjuna the mighty,
0: చిన్న విషయంలో లోబడిపోయాడు.
1: In a small matter, he has lost himself control.
0: నా దేహాన్ని బంధించావు కానీ నన్ను నీవు బంధించలేవు అన్నాడు.
1: You have arrested my body, but not the reality.
0: నా మనసును నీవు బంధించినప్పుడే అప్పుడు నీవు విజయాన్ని పొందినవాడు అవుతావు.
1: In fact, you will be victor if only arrest my mind and not the body.
0: సాధ్యం కాదని ప్రమేణ ఒకవైపున, అర్జునుడు ఒకవైపున కృష్ణుని ప్రార్థించారు.
1: At that moment, as they found it impossible further, Pramila on one side, Arjuna on the other side, started praying to Krishna.
0: Iddariki madhyalo Krishnudu pratyakshamayyadu.
1: And Krishna stood in between the two.
0: Arjuna,
1: Arjuna,
0: ime samanyaralu kaadu.
1: You are not ordinary one.
0: Pramila maha balavanturalu.
1: Pramila is highly powerful.
0: Maha gunavanturalu.
1: She is highly virtuous.
0: Sariyainatvanti yokku gunamu aame yandey untundi.
1: She has got the perfect nobility.
0: Kaduku aame nivu pendalu.
1: And you marry her.
0: అని ఇరువురు చేతులు పట్టి,
1: and he brought both the hands together.
0: చేర్చాడు కృష్ణుడు.
1: And then he joined the hands of the both.
0: అప్పటి నుంచి,
1: since then,
0: అర్జునుడు ప్రమీల,
1: Arjuna and Pramila,
0: భార్యాభర్తలుగా నడుచుకుంటూ వచ్చారు.
1: The husband and wife, right from that time.
0: అదే విధంగా ఇరువురు భగవద్భక్తులుగా ఉండాలి.
1: Both of them can be devotees.
0: ఇరువురు వేరువేరు అభిరుచులుగా ఉంటుంటే ఏమాత్రం కూడా సౌఖ్యత కలగదక్కడ.
1: If there are different temperaments in opposite directions, it is not possible for harmony.
0: ఎన్ని ప్రయత్నము చేసినప్పటికీ ఆయన చెప్పినట్టుగా శరీరాన్ని బంధించవచ్చును కానీ మనసును బంధించలేరు.
1: You may resort to any number of efforts. You may just imprison the body, but not the mind.
0: కనుక నీవు మొట్టమొదట మనసును బంధించు.
1: Therefore, first,
0: ప్రపంచమే యొక్క హస్తగతమైపోతుంది.
1: Then everything will be in your hands.
0: కనుక ప్రపంచాన్ని బంధించడానికి ప్రయత్నం చేస్తే ఎంత సైన్యమును, ఎంత సిపాయిలను, ఎన్ని తుపాకులను, ఇన్ని బాంబులను పెట్టినప్పటికీ జగత్తుని భస్మం చేస్తుంది కానీ తన మనసును భస్మం చేయలేదు.
1: After all your weapons may be able to burn down the whole of the world, బట్ నాట్ ద మైండ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మొట్టమొట్ట మీ మనసును మీ స్వాధీనంలో పెట్టుకోండి.
1: ఫస్ట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్.
0: కేవలం ఒక భగవంతునికి మాత్రమే అర్పితం చేయండి.
1: అండ్ ఆఫర్ యువర్ మైండ్ టు గాడ్ ఓన్లీ.
0: అన్ని తానే చేయగలడు.
1: గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ.
0: ఏదైనా చేయగలడు.
1: హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుక
1: దేర్ఫోర్
0: మీరు భగవద్భక్తితో
1: ఆల్ ద డివోషన్
0: సర్వత్రా ఉన్నది భగవంతుడే అని
1: విత్ ద ఫీలింగ్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్
0: ఎందుకంటే అందులోనే సందేహం వరదు.
1: Never doubt that God is here and doesn't exist over there. God is present everywhere. Wherever you search, you will find him there.
0: కనుక మీరు దైవ భక్తిని కలిగి కర్తవ్య కర్మలు ఆచరించుకుంటూ మీ విద్యను మీరు బోధించుకుంటూ మీ విద్యను మీరు ఆచరించుకుంటూ చక్కగా మంచి పేరుని పొందండి.
1: Therefore, with all the devotion, discharge your duty, earn all this knowledge and education, practice what you have learned. And get a good name.
0: మీరు చదువుకూడదు అని నేను చెప్పడం లేదు.
1: భగవాన్ ఎవర్ సెడ్ డోంట్ స్టడీ.
0: చదవచ్చుండే.
1: యూ షుడ్.
0: కానీ అది లౌకికమైన ధర్మాన్ని బోధిస్తుంది.
1: దట్స్ ఆల్ అమౌంట్ టు సెక్యులర్ నాలెడ్జ్.
0: ఆధ్యాత్మికము అలౌకికమైన బోధింది.
1: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ట్రాన్సెండెంటల్.
0: కానీ హృదయాన్ని సక్రమంగా నింపడానికి తగిన ప్రయత్నము ఈ హృదయ పరిశీలన చాలా అవసరము.
1: దేర్ఫోర్ ప్రాపర్ ఎంక్వైరీ ఆఫ్ ద మైండ్ స్టడీనెస్ are absolutely essential.
0: Kaluka vidyarthulara,
1: students,
0: meeri naadu poorthi samacharam poorthi chesukoni indaku velutunnaru.
1: You have completed one academic year, you will be going for vacation.
0: Kaani repati nunchi paper chusukuntu vastunnaru.
1: But tomorrow onwards you will be going through the papers.
0: Na number vastunda leda, na number vastunda leda, na number vastunda leda, deeni paindi meeru concentrate chestunnaru.
1: And you will certainly watching reading all the numbers in order to find out whether your number is there in results or not.
0: Kaani number chusukuntu poyetundi variki sari number raalu.
1: If you go on wanting to find your own number, you will never find it.
0: Number ni chudakabedu.
1: It's not the number that should mindful.
0: Ee oka hrudayanni vicharinchi.
1: So inquire within yourself.
0: Ee sariga raasana leda.
1: Have you written well or not?
0: Ee sariga raasunte tappaga nenu pass avutanu.
1: If I have written very well, I am bound to pass.
0: నేను సరిగా రాయకపోయినప్పటికీ పేపర్లో నా పేరు నా నంబర్ వచ్చేస్తే నేను ఆనందించకూడదు.
1: If you have not written well, even if you find your number there on the results sheet, you should not be delighted.
0: కనుక మీరు నంబర్ పైన మీరు ఆశ పెట్టుకోకండి.
1: Therefore, do not think of the number alone.
0: మంచి నంబర్ నంబర్ వన్ మ్యాన్ కావాలి.
1: It's not the number, you should be number one man in this world.
0: మన డాన్స్ పిల్లలు రామయ్య వంటి కొడుకు కావాలని సీతమ్మ వంటి బిడ్డ కావాలని ఎందుకు పాడారు. సీతమ్మ వంటి బిడ్డ కావాలని.
1: వన్ షుడ్ హ్యావ్ ఎ డాటర్ లైక్ సీత.
0: నిజమే, బిడ్డ వస్తుంది.
1: ఎస్, యూ మే హ్యావ్ ఇట్.
0: రామయ్య వంటి కొడుకు కలుగుతాడు.
1: యూ విల్ ఆల్సో హ్యావ్ సన్ లైక్ రామ.
0: కానీ ఇక్కడ మధ్య లోపల రావణుడు సుప్రక బయలుదేరితే ఇద్దరికి చాలా ద్వేషం అయిపోతుంది.
1: బట్ వెన్ వన్స్ యూ ఫైండ్ రావణ అండ్ సూర్పణక సచ్ పీపుల్ అరౌండ్, వాట్ ఈజ్ ఇట్ టు గెట్ ఎక్సెప్టింగ్ రైవల్.
0: సీతమ్మ బిడ్డ కావాలని అంటే సీతమ్మ వంటి గుణం ఉండాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ డాటర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సీత, యూ షుడ్ హ్యావ్ దోస్ క్వాలిటీస్.
0: రామయ్య వంటి కొడుకు కావాలంటే రామయ్య వంటి ధర్మం తనలో ఉండాలి.
1: ఇఫ్ యూ వాంట్ ఎ సన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రామ, యూ షుడ్ హ్యావ్ ధర్మ ఇన్ యూ.
0: కానీ రావణుడి వంటి ఒక బుద్ధి ఉంటుండి రాక్షసి సూర్పణక వంటి కోడలు వచ్చేసేస్తే మధ్యలో ఇంట్లో ఏ విధంగా ఉంటారు.
1: బట్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్ ద డెమోనిక్ ద క్రూయల్ క్వాలిటీస్ ఆఫ్ రావణ అండ్ ఆల్సో సూర్పణక, హౌ డు ఎక్స్పెక్ట్ రామ అండ్ సీత.
0: కనుక మనం ఎట్టి రూపం రావాలంటున్నాము అట్టి గుణం మనలో రావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ క్వాలిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్ టైప్ యూ వాంట్.
0: ఈ విధంగా ఉండినప్పుడే సరైనటువంటి ఒక సహనము శాంత అన్ని కలుగుతాయి.
1: దెన్ ఓన్లీ దేర్ విల్ బి హార్మనీ, టాలరెన్స్ అండ్ పీస్.
0: పీస్
1: పీస్
0: పీస్ ఎట్లా వస్తుంది మనకు?
1: వెన్ డు యూ గెట్ పీస్?
0: గుణమును అరికట్టినప్పుడే పీస్ మనకు వస్తుంది.
1: వెన్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్ దెన్ యూ కెన్ బి పీస్ఫుల్.
0: గుణమును అరికట్టుకోకుండా పీస్ కావాలనుకుంటే పీస్ రాదు, పీసెస్ అవుతుంది.
1: ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ యూ కెనాట్ గెట్ పీస్, యూ గెట్ ఓన్లీ పీసెస్.
0: కనుక మీరు పీస్ కావాలనుకున్నప్పుడు మనం శాంతంగా ఉండాలి.
1: సో యూ షుడ్ రిమైన్ పీస్ఫుల్.
0: ఎవరేమన్నను, ఎవరేమి చిట్టినను, ఎవరేమి కొట్టినను కూడా శాంతంగా ఉంటుంది.
1: లెట్ ఎనీబడీ సే ఎనీథింగ్, లెట్ దెమ్ మ్యాన్ హ్యాండిల్ యూ, లెట్ దెమ్ అక్యూజ్ యూ, బట్ యూ రిమైన్ ఇన్ పీస్.
0: ఎవరైనా నన్ను తిట్టినప్పుడు, నన్ను ఎక్కడ తిట్టాడు, తిట్టినది వాడు కానీ నేను వేరే ఉన్నాను కాబట్టి ఆ తిట్టు నాకు సంబంధం లేదు.
1: ఇఫ్ ఎనీవన్ స్కోల్డెడ్ యూ, జస్ట్ థింక్ ఇట్ ఇస్ ఓన్లీ ద టంగ్ దట్ సెడ్ ఇట్, దే డోంట్ రిలేట్ టు యూ.
0: నేను సపరేట్, తిట్టు సపరేట్.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ యూ, యూఆర్ సపరేట్ ఫ్రమ్ మీ.
0: నీవే నీవి ఆ తిట్టును నీవు కనెక్షన్ చేసుకుంటే నీకు వచ్చి అందుతుంది.
1: ఆన్ అదర్ హ్యాండ్ ఇఫ్ యూ గో ఆన్ రిసీవింగ్ ఆల్ ద చార్జెస్ అక్యుజేషన్స్, నేచురల్లీ యూ లూస్ ద బ్యాలెన్స్.
0: ఒకడు వచ్చి నిన్ను కొడతాడు,
1: వన్ కమ్స్ అండ్ బీట్స్ యూ.
0: ఆ దేహం వచ్చి ఈ దేహాన్ని కొట్టింది.
1: That body has beaten this body.
0: దేహాన్ని కొట్టింది కానీ నన్ను కొట్టలేదు.
1: He has beaten my body but not
0: నన్ను కొట్టేకి ఎవరు తరము కాదు.
1: None can ever assault me.
0: ఆ విధమైన ధైర్యంతో ఉంటే మనం ఎవరు కొట్టినా ఎవరు తిట్టినా మనం ఏమాత్రం కూడా వారిపైన ద్వేషం కానీ కష్టం కానీ కలగదు.
1: If you have got this deep conviction within you, you will not be affected by any kind of scolding, accusation.
0: కనుక మనం అన్నింటికీ సరైనటువంటి దృఢంగా ఉంటుండాల.
1: దేర్ఫోర్ వి షుడ్ హావ్ ఫర్మ్ కన్విక్షన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: భక్తురాలైనటువంటి యొక్క ఈమె చాలా ప్రయత్నపూర్వకంగా సాధించింది.
1: బీయింగ్ ఏ గ్రేట్ డివోటీ, షీ కుడ్ పుట్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్ అండ్ అచీవ్.
0: కృష్ణ, అందరూ ఎందరో ఎన్నో విధానాలు నిన్ను దూషిస్తున్నారు, విమర్శిస్తున్నారు, కానీ నేను నిరంతరము నిన్ను పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఆనందిస్తున్నాను.
1: కృష్ణ, మెనీ పీపుల్ ప్రైజ్ యూ, మెనీ పీపుల్ క్రిటిసైజ్ యూ, బ్లేమ్ యూ, బట్ ఐ వర్షిప్ యూ ఆల్ త్రూ, ఐ సింగ్ యువర్ గ్లోరీ డే అండ్ నైట్.
0: కానా నన్ను నీవెందుకు రక్షించవు?
1: వై డోంట్ యూ ప్రొటెక్ట్ మీ మై లార్డ్?
0: ఎందుకు నన్ను దయచూపు?
1: వై డోంట్ యూ షవర్ యువర్ కంపాషన్?
0: కనుక నాపై దయచూపు అని చెప్పింది.
1: దేర్ఫోర్ షీ ప్రేడ్ దట్ కృష్ణ షుడ్ బి కంపాషనేట్ టువర్డ్స్ హర్.
0: ఆ యొక్క కంపాషన్ ఒక్కటి ఉంటుంటే నాకు ఎవరేమనుకున్నా నాకు తప్పులేదు.
1: విత్ యువర్ కంపాషన్ ఐ విల్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఇస్ సెడ్ అగెన్స్ట్ మీ.
0: ద్రౌపది ఇన్ని విధములైనటువంటి యొక్క బాధలను అనుభవిస్తూ ఎంతో నిబ్బరంగా, నిదానంగా, శాంతముగా కృష్ణుడిని ఆరాధిస్తూ వచ్చింది.
1: ద్రౌపది ఫేస్ ఆల్ ఆబ్స్టకల్స్, ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్, బట్ షీ కుడ్ బి టాలరెంట్. షీ కుడ్ ఫేస్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ బికాస్ ఆఫ్ ఫర్బేరెన్స్ అండ్ పేషెన్స్.
0: త్యాగరాజ చెప్పాడు,
1: త్యాగరాజ సెడ్,
0: రామా
1: రామా,
0: నేను నిన్ను ఎన్ని విధములుగా కూడా ప్రార్థించినప్పటికీ నీకు నా పైన దయ రాదు.
1: I have been praying to you, my Lord, in different ways, but you have not been compassionate to me.
0: ఎందుకోసం నీకు దయ రాదు?
1: Why should it happen?
0: నేను ఏమి అర్పితం చేయలేదు.
1: What is that I have not done?
0: నా సర్వస్వము నీకు అర్పితం చేశాను.
1: I have surrendered everything.
0: మదీయ ధనధానాది సర్వభార సమర్పితము ఆత్మానం శేషపుతంబి రక్షమాం శరణాగతి అన్నాడు.
1: I have surrendered all my belongings, all the near and dear, and the self. You should only come to my rescue and protect me.
0: కానీ అక్కడ మురికి ప్రొటెక్ట్ చేయమంచితే చాలదు, ఆ హృదయాన్ని ఇవ్వాలి.
1: Though it is said verbally, he is yet to offer his heart.
0: చాలా మందికి పిల్లలకు కొన్ని డౌట్స్ ఉన్నాయి.
1: Many students have many doubts.
0: మనిషికి రూపం ఉంటుండాలి, నామం ఉంటుండాలి.
1: Man has a name and form.
0: కాని ఆత్మకు రూపం లేదు, ఒక విధమైనటువంటి నామం లేదు.
1: ఆత్మ హ్యాస్ నో
0: స్వభావ సమర్పితము ఆత్మానం శేషభూతంబి రక్షమాం శరణాగతి అన్నాడు.
1: I have surrendered all my belongings, all the near and dear, and the self. You should only come to my rescue and protect me.

0: ఆత్మకు రూపం లేదు, ఒక విధమైనటువంటి నామం లేదు.
1: ఆత్మ హ్యాస్ నో స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫామ్.
0: ఆత్మ రూపం లేనటువంటిది, ఆత్మకు నామం లేనటువంటిది.
1: ఆత్మ ఈజ్ ఫామ్లెస్, హ్యాస్ నో డెఫినెట్ నేమ్.
0: అయితే ఎందుకోసం దీన్ని నిర్మించాడు?
1: Then why should it exist?
0: ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రూపము ఒక్కొక్క నామము ఇష్టంగా ఉంటుంటారు.
1: Each person has a different name and form.
0: అనేక రూపములుగా ఉండినప్పుడు ఎవరు కూడా విశ్వసించరు.
1: When the forms are many, variety, nobody will be able to understand.
0: కానీ ఆత్మ అంటే అందరూ విశ్వసిస్తారు.
1: But in respect of Atma, everybody will develop faith.
0: నా ఆత్మనే నాకు సాక్షి.
1: Myself, Atma is the witness.
0: Atma ane daniki roopam ledu, tappaga danni visvasistaru.
1: Though it has no form, everyone has got faith in it.
0: Daniki common name Atma ani. Oka Rama ante, oka Krishna ante, ee vidhanga aneka roopamulaku aneka naamamulu untuntayi.
1: There are so many names like Rama, Krishna.
0: Kaani ikkada roopame ledu.
1: But Atma has no form.
0: Naamame ledu.
1: It has no definite name.
0: కనుక ఆత్మ అనేటువంటిది ఒక రూపనామము లేనటువంటి ఒక దైవత్వం.
1: ఇట్ ఈస్ నేమ్లెస్ ఫామ్లెస్ డివినిటీ.
0: కనుక ఈ డివినిటీని మనం చక్కగా ఆరాధన చేసుకుంటే మనం దివ్యత్వం అనేటువంటిది తప్పక మనకు లభిస్తుంది.
1: దెర్ఫోర్ వెన్ వి వర్షిప్ దిస్ డివినిటీ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫామ్లెస్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: ప్రేమముదిత మనసు Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram

0: Words are sweet, but the mind is bitter. It's not proper. It's not good for anybody. It's a spot. It's a blot in our lives. A spotless life is the only one that will be reputed, that will be taken on this earth. Listen to this word, the son of Bharat.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: ఈనాటి ప్రపంచమునందు మనసునందు ఒకటి మాటియందు మరొకటి ఉండుట చేతనే ఈ ప్రపంచములో ఎందు చూచినా అశాంతి భయము ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులతో మానవుడు జీవిస్తున్నాడు.
0: మ్యాన్ టుడే ఇస్ లీడింగ్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ టెన్షన్ and restlessness, because in the world around we find there's no unity between what he says and what he thinks.
1: Prati manavudu shanti kavalani aashisthunnadu, shanti nimittamai tama kalamunu tama kayamunu tama karmanu kudanu viniyoga parustunnadu.
0: Every man wants peace. He spends his time and his activity to remain in peace.
1: Aithe ee shanti ante emito, idi ekkada unnado, dinni ponde vidhanam emiti aneetuvanti vishayam maatramu evvaru kudanu vicharinchatam ledu.
0: But nobody thinks of this peace, where it is, how to get it, and what peace is actually.
1: Shanti aneetuvantidi prakrutamainatuvanti shantiya leka antar shantiya అనేటువంటి క్వశ్చన్ మొట్టమొదట వేసుకోవాలి.
0: We have put ourselves a question, what do we mean by peace? Is it worldly outer peace or the peace within?
1: ఈ ప్రాకృతమైనటువంటి శాంతి అయితే అప్పటికప్పటికి వస్తుంది, తిరిగి అప్పటికప్పటికే పోతుంది.
0: If it is worldly peace, you will get it for a moment and it would vanish thereafter.
1: దీనిని శాంతి అని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: Man deludes that this is the true peace.
1: శాంతి అంటే ఏమిటో, దాని యొక్క ఆకారం ఏమిటో, దాని యొక్క మాధుర్యం ఏమిటో, దాని యొక్క శక్తి సామర్థ్యం ఏమిటో మానవుడు ఎవ్వడు కూడా సరిగా అర్థం చేసుకోవటం లేదు.
0: నో మ్యాన్ అండర్స్టాండ్స్ ద నేచర్ ఆఫ్ పీస్, ఇట్స్ పవర్ అండ్ ఇట్స్ స్వీట్నెస్.
1: రాగద్వేషరహితమైనటువంటి స్థితియే నిజమైన శాంతి.
0: Peace is that which is beyond attachment and hatred.
1: ఈ రాగద్వేషముతో కూడినటువంటి శాంతి కేవలము తాత్కాలికమైనటువంటి శాంతి.
0: Peace one gets out of these two, the attachment and hatred, is temporary.
1: ప్రశాంతి. ప్రశాంతి అంటే దీని యొక్క అర్థం ఏమిటి?
0: What's the meaning of this word, ప్రశాంతి?
1: ప్రా అనగా వికసించటము.
0: Pra means blossoming.
1: Shanti anaga kevalamu ragadvesha rahitamainatundi.
0: Peace is that which neither has attachment nor
1: hatred. Prashanti anaga ragadvesha rahitamainatundi oka sthitini prakatimpa cheyatame prashanti. Prakatimpa cheyatame prashanti.
0: Prashanti is the state of expression which is beyond attachment and hatred.
1: Kani ilanti shanti lokamulo ఎవరైనా అనుభవిస్తున్నారా అనేటువంటి విషయాన్ని విచారిస్తే సాధ్యమైనంత వరకు కూడాను సామాన్య మానవులు యందు ఇట్టి రాగరహితమైనటువంటి దేశరహితమైనటువంటి ఒక స్థితిని అనుభవించటం చాలా దుర్లభం.
0: ఇఫ్ వీ ఎంక్వైర్ ఆర్ దేర్ ఎనీవన్ హూ ఎక్స్పీరియన్స్ సచ్ పీస్, నో. ఇన్ ద ఆర్డినరీ స్టేట్ నో వన్ ఎక్స్పీరియన్సెస్ దిస్ పీస్ విచ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ హేట్.
1: ఈ శాంతి అనేటువంటిది బయట నుండి ప్రవేశించేటువంటిది కాదు.
0: Peace is not that which is present outside and goes
1: into. Idi antarbhutamainatundi oka shakti.
0: It is an innate power.
1: Dinini ye reethiga manam pondali?
0: How to acquire it?
1: Shantini shanti chetane pondali.
0: You can get peace out of peace only.
1: Kaalalo viriginatundi mullunu mullu dwaraane danni manam teeyali.
0: Thorn that has gone into your leg can be taken out with the help of another thorn.
1: Adhe vidhamgane vajramunu vajramutone koyyali.
0: Diamond cuts a diamond.
1: Karmanu karma chetane manam nivarana gavinchukovali.
0: Action gives you relief
1: అట్టనే శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: పీస్ కుడ్ బి అక్వైర్డ్ త్రూ పీస్ ఓన్లీ.
1: ఈనాడు లోకములో ఎంతమందియో ఎన్నో విధములైనటువంటి సదుపాయములు సౌకర్యములు అన్నీ కలిగినప్పటికీ వారికి శాంతి అనేటువంటిది లేక నిమిష నిమిషం కూడాను భయభ్రాంతులకు గురి అవుతున్నారు. దీనికి కారణమేమిటి?
0: దేర్ ఆర్ మెనీ విత్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ బట్ దే ఆర్ ఫియర్ స్ట్రికెన్ దే హావ్ నో పీస్ వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్
1: ఈ బయట సౌకర్యములు శాంతిని చేకూరుస్తున్నావా?
0: డూ దీస్ కంఫర్ట్స్ గివ్ యూ పీస్?
1: బయట సదుపాయములు ఈ మానవునికి ఏమైనా శాంతిని అందిస్తున్నావా?
0: డూ దీస్ కన్వీనియన్సెస్ ఎవర్ గివ్ యూ పీస్?
1: ప్రాకృతమైనటువంటి ధనకరక వస్తు ఆహ్నాదులు మానవునికి శాంతిని అందిస్తున్నావా?
0: The worldly money, the wealth and convenient comforts, do they give you peace?
1: అట్లయితే ఇతను ఎందుకు అశాంతిలో మునిగాలి?
0: If it is so, why has he drowned himself in restlessness?
1: కారణం తన మనస్సులో ఒక విధమైనటువంటి ఒక దుష్ట సంకల్పమును ప్రవేశించడం చేతనే సర్వ సౌకర్యములు సర్వ సదుపాయములు ఉండి కూడాను మానవుడు శాంతిని పొందలేకపోతున్నాడు.
0: Because of bad thoughts in his mind, in spite of all comforts and conveniences, he is not able to acquire peace.
1: Oka intilo paavu praveshinchite aa intilo manam jeevinchatame chaala kashtanga untundi.
0: When once a snake enters into your house, it is very difficult to continue to stay there.
1: Inaadu raaga dveshamle anetunte okka vishapurugulu mana hrudayamlo praveshinchinappudu mana hrudayamlo ee reethiga shanti labhyam avutundi.
0: When there are poisonous germs like attachment, hatred that have gone into our body, how do you lead a life of security and peace?
1: కనుకన మనసునందు ఈ రాగద్వేషములు ఉండినంత వరకు కూడాను మానవునికి శాశ్వత శాంతి లభ్యం కాదు.
0: So long there are these two, attachment and hatred, you can never be peaceful.
1: ధనవంతులకు ఎంతమంది ఉంటున్నారు?
0: There are many rich people.
1: బలవంతులు ఎంతమంది ఉంటున్నారు?
0: There are many physically strong.
1: అధికారులు అనేక మంది ఉంటున్నారు.
0: దర్ మెని మెన్ ఆఫ్ అథారిటీ.
1: అయితే ఇన్ని ఉండి కూడాను వారికి శాంతి లభ్యం కాకపోవటానికి కారణమేమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ దట్ దే డోంట్ హ్యావ్ పీస్? వాట్స్ ద రీజన్ బిహైండ్ దిస్?
1: ఈ బాహ్య సంబంధమైనటువంటి యొక్క అధికారములు పదవులు అర్హతలు శక్తులు సామర్థ్యములు ఉంటున్నవే కాని అంతర్భావం లోపల మాత్రము ఈ గుణములను అరికట్టుకునేటువంటి శక్తి సామర్థ్యములు లోపించటం చేత మానవుడు అశాంతిని పొందుతున్నాడు.
0: Externally, he has positions, the wealth, authority, capacities and abilities. But he has no peace within because he is not able to exercise control over himself.
1: కనుక మానవుడు మొట్టమొదట తన మనసు లోపల దుర్భావములను దుర్గుణములను దురాచారములను చేర్చకుండా చూసుకోవాలి.
0: So man should see that there will be no bad thoughts or bad feelings in his mind.
1: తన హృదయ అంతరాంతరార్థమునందు ఈ శాంతి అనేటువంటిది శాశ్వతంగా ప్రవహిస్తూనే ఉంటుంది.
0: దేర్ ఈస్ ఎన్ ఇన్నర్ ఫ్లో ఆఫ్ పీస్ కంటిన్యూస్లీ పర్మనెంట్లీ విత్ ఇన్ అస్.
1: ఈ భూమి యందు అంతర్భాగం నందు సర్వత్రా జలం సంచరిస్తూనే ఉంటున్నది.
0: దేర్ ఈస్ వాటర్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ దిస్ ఎర్త్.
1: అయితే ఆ జలము మనకు లభ్యం కావాలంటే మనం ఏమి చేయాలి?
0: వాట్ షుడ్ వీ డూ టు ఎక్స్ట్రాక్ట్ టు బ్రింగ్ అవుట్ దిస్ వాటర్?
1: ఆ జలమునకు మనకు మధ్యనున్నటువంటి యొక్క మట్టి పెళ్లను మనం తీసివేయాలి.
0: We have to remove all the mud that stands between us and the water in depth.
1: ఆ మట్టిని మనం తీసివేసినప్పుడే అడుగునున్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
0: When once you remove all this mud, you can get draw water.
1: కనుక శాంతి అనేటువంటి దానికి వ్యక్తి అనేటువంటి దానికి మధ్య లోపల రాగద్వేషములు అనేటువంటి మట్టి కుండలు చాలా చేరిపోయినాయి.
0: Therefore, between the peace and the individual, there is lot of mud which is hatred and attachment.
1: ee matti pellalanta manam teesi veyali.
0: We have to remove all this mud.
1: appude ee shanti anetundi manaku praptistundi.
0: Then only you can acquire this peace.
1: aithe kontha mandi edo konni karyamulu chesthe shanti labhyam avutundi, leka konni poojalu chesthe shanti labhyam avutundi, leka konni yagamulu chesthe loka kalyanam kudurutundi ani aneka bhavunto vicharistuntaru.
0: However, some feel that by undertaking certain rituals like worship and yagas that they can acquire peace.
1: Loka shanti nimittamai aneka mandi yagna yagadi kratulu acharistuntaru.
0: You know, many perform yagnas and yagas for world peace.
1: Aithe ivi cheyakoodadani kaadu, cheyatam manchide.
0: Not that you shouldn't do it, it's good that you do it.
1: Kaani ee kratulu valla loka shanti manaku ye maatram kodunu cheyakoodadu.
0: But these rituals will never give you world peace by and large.
1: లోపల శాంతిని అభివృద్ధి పరచుకున్నప్పుడే లోక శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: Then once you develop the inner peace, there will be world peace outside.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక శాంతి అనేటువంటిది మనం ప్రపంచానికి చాటాలనుకున్నప్పుడు, ప్రపంచానికి పంచాలనుకున్నప్పుడు ఇది ఒక వ్యక్తితో సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇన్ ఆర్డర్ టు షేర్ దిస్ పీస్ విత్ ది ఎంటైర్ వరల్డ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ వన్ ఇండివిజువల్.
1: నీవు శాంతిగా ఉండినప్పుడే నీ గృహంలో శాంతిని ఏర్పరచుకోవచ్చును.
0: ఇఫ్ యు ఆర్ పీస్ఫుల్ దేర్ విల్ బి పీస్ అట్ హోమ్.
1: నీకే శాంతి లేనప్పుడు నీ ఇంటిలో శాంతిని ఏ విధంగా నీవు అభివృద్ధిగా ఉంచగలవు?
0: వెన్ యూ హ్యావ్ నో పీస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ హౌ డు ఎక్స్పెక్ట్ ద ఫ్యామిలీ టు లివ్ ఇన్ పీస్?
1: కనుక ఒకరి వల్ల ఒకరికి శాంతి అశాంతి లభ్యమవుతుందని కోటం వెరితనం.
0: ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు కన్సిడర్ దట్ యుల్ బి ఇన్ పీస్ విత్ హెల్ప్ ఆఫ్ సమ్ వన్.
1: ఎవరి ఆకలికి వారే తినాలి, అప్పుడు వారి ఆకలి తీరుతుంది.
0: ఈచ్ వన్ హ్యాస్ టు ఈట్ టు సాషియేట్ వన్స్ ఓన్ హంగర్.
1: ఎవరి రోగమునకు వారే ఔషధం సేవించాలి, అప్పుడే వారి రోగం నివారణ అవుతుంది.
0: ఈచ్ వన్ హ్యాస్ టు టేక్ ద మెడిసిన్ ఫర్ వన్స్ ఓన్ డిసీజ్.
1: అదే విధంగానే ప్రతి వ్యక్తి కూడాను ఎవరికి వారు తమ శాంతి కోసమై అనేక విధమైనటువంటి యొక్క దుర్గుణాలు దూరం చేయడానికి ప్రయత్నించాలి.
0: లైక్ వైజ్ టు రిసీవ్ దిస్ పీస్ వన్ హ్యాస్ టు గివ్ అప్ షెడ్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్.
1: ఇది తల్లిదండ్రుల యొక్క ఆస్తి వల్లే ఒకరికొకరు పంచుకోవడానికి వీలు కానటువంటిది.
0: It's not like a legal heir to inherit the property from the parents.
1: కనుక ఈ శాంతి అనేటువంటిది ఒక్కటే, అది విశ్వమునకంతా ఒకే శాంతి.
0: పీస్ ఇస్ వన్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్.
1: దీన్ని ముక్కలు చేయడానికి కూడా వీలు కాదు.
0: యూ కెన్
1: కర్ణకు పంచడానికి సాధ్యం కాదు.
0: యూ కెనాట్ కట్ ఇన్ టు పీసెస్ నార్ కెన్ యూ డిస్ట్రిబ్యూట్.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
1: కానీ దానిని మనము అనుభవించడానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని చేకూర్చుకోవాలి.
0: బట్ వీ హ్యావ్ టు ఎక్విప్ అవర్ సెల్వ్స్ టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్.
1: కనుక శాంతి అనేటువంటిది కేవలము మన యొక్క దుర్గుణముల చేతను, దురాలోచనల చేతను, మనసునందు అనేక విధమైనటువంటి యొక్క మాలిన్యము చేకూరటం చేత అందులో కలతలు ఏర్పడుతున్నాయి.
0: పీస్ ఈస్ మిస్సింగ్ బికాస్ ఆఫ్ ద మెంటల్ పొల్యూషన్ డ్యూ టు బ్యాడ్ క్వాలిటీస్ బ్యాడ్ థాట్స్.
1: మనసులో కలతలు ఉండినంత వరకు మనిషికి నిద్ర కూడాను రాదు.
0: సో లాంగ్ మైండ్ ఈస్ ఎజిటేటెడ్ యూ కెనాట్ స్లీప్.
1: కనుక నిద్రనే రానటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి శాంతిని ఏ రీతిగా అనుభవించగలడు?
0: ద వన్ హూ కెనాట్ స్లీప్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు లివ్ ఇన్ పీస్.
1: కాన శాంతి అనేటువంటిదే దైవ స్వరూపము.
0: సో పీస్ ఈస్ గాడ్.
1: అట్టి దైవ స్వరూపం అనేటువంటి దాన్ని మనం అనుభవించాలంటే నీ చిత్తం శుద్ధి చేయించుకోవాలి.
0: టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్ యూ షుడ్ ప్యూరిఫై యువర్ హార్ట్.
1: మొట్టమొదట పరిశుద్ధం గావించుకోవాలి.
0: మేక్ ఇట్ ప్యూర్.
1: పరిశుద్ధం అనగా ఏమిటి? ఈ దుర్గుణములను ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.
0: ప్యూరిఫికేషన్ మెంట్
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా ఈ యొక్క దుర్గుణములను ఎదుర్కొనేటువంటి యొక్క శక్తిని మనము సంపాదించాలి.
0: Under any circumstances, you should be able to resist and give up these bad qualities.
1: నష్టమో, కష్టమో, దుఃఖమో, విచారమో, ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా దీనిని మనం లోపల ప్రవేశింపకుండా చేయకుండా చూసుకోవడానికి తగినటువంటి యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: Be that be the loss or suffering, anxiety or a problem, see that these will not enter into your mind.
1: ఈ శక్తి ఏమిటి?
0: What is this power?
1: అది ఏ ప్రేమ?
0: That is love.
1: ఈ ప్రేమ శక్తిని మనం సంపాదించుకుంటామంటే ఇందులో ఏమాత్రం కూడాను దురాలోచనలు ప్రవేశించడానికి వీలు కాదు.
0: When once you have this power of love, the bad feelings, ill feelings cannot find a place in you.
1: ఒక గదిలో అంధకారంగా చాలా అనేక పరిస్థితులైనటువంటి యొక్క సమస్తలైనటువంటి యొక్క వస్తువులు చేరిపోవటం చేత అందులో విషపురుగులు చేరడానికి అవకాశం ఉంటుంటాయి.
0: In a room which is completely, absolutely dark, there are many other articles. There is every scope for the poisonous worms and the germs to enter.
1: పదార్థములు అనగా వస్తువులు ఆ రూమ్ నిండుకు చీకటి ఉండినప్పుడే ఈ విషపురుగులు అందులో ప్రవేశిస్తాయి.
0: There are so many articles in that room which is closed and dark. So you find so many poisonous things.
1: ప్రకాశంగా ఉంటే ఏ పురుగులు కూడా అందులో ప్రవేశించడానికి వీలు కాదు.
0: When the room is completely clean, neat and tidy with enough of light, poisonous germs cannot enter.
1: కనుకనే మన హృదయం అనేటువంటి గదియందు ప్రేమ అనేటువంటి ప్రకాశం ఉంటుండాలి.
0: Therefore, in the room of our heart,
1: ఈ డిజైర్స్ అనేటువంటి పదార్థములు ఎక్కువగా అందులో చేర్చుకోకుండా ఉండాలి.
0: There should be the light of love. There should not be articles.
1: కనుకనే less luggage, more comfort. ఈ లగేజ్ అనేటువంటిది ఎక్కువగా చేర్చుకోకూడదు. అవే డిజైర్స్.
0: సో యూ షుడ్ నాట్ హ్యావ్ మోర్ ఆఫ్ లగేజ్ ద డిజైర్స్.
1: అందులో ఈ ప్రేమ ప్రకాశం ఉండాలి.
0: బికాస్ యూ షుడ్ హ్యావ్ ద లైట్ ఆఫ్ లవ్.
1: అప్పుడే ఇందులో ఏ విధమైనటువంటి యొక్క దుర్గుణములు ప్రవేశించడానికి వీలు ఉండదు.
0: దెన్ ఓన్లీ దీస్ వికెట్ క్వాలిటీస్ కెనాట్ ఎంటర్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: శాంతి అనేటువంటిది కేవలము రెండు అక్షరముల పదముగా కనిపిస్తుండదు, కానీ ఇది మహా విశాలమైనటువంటి యొక్క స్వరూపము.
0: దో పీస్ అపియర్స్ టు బి ఏ టూ లెటర్డ్ వన్ బట్ ఇట్ సో వాస్ట్.
1: మనము భజనలు జరిగిన తర్వాత, ఇంకే విధమైన ప్రార్థనలు జరిగిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాలు చెప్తున్నాం.
0: ఆఫ్టర్ భజన్, ఆఫ్టర్ ప్రేయర్ వీ రిపీట్ దిస్ వర్డ్ పీస్ థ్రైస్.
1: ఎందువల్ల మూడు పర్యాయం చెప్పాలి?
0: వై షుడ్ వి సే త్రీ టైమ్స్?
1: ఎందుకు నాలుగు తూలు చెప్పకూడదు?
0: వై నాట్ ఫోర్?
1: లేక ఎందుకు రెండు తూలు చెప్పకూడదు?
0: వై నాట్ ట్వైస్?
1: మూడు పర్యాయంలో ఎందుకు ఈ పద్ధతి పెట్టుకోవటం?
0: వై షుడ్ వి సే థ్రైస్?
1: అనగా ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికమని మూడు పదార్థములు ఉంటున్నాయి మనలో.
0: దేర్ ఆర్ త్రీ లెవెల్స్, ఆది భౌతిక, దైవిక, ఆధ్యాత్మిక.
1: శారీరకము, మానసికము, ఆత్మతత్వము, ఈ మూడింటి యొక్క తత్వానికి శాంతి కావాలి.
0: పీస్ ఈస్ రిక్వైర్డ్ ఎట్ త్రీ డిఫరెంట్ లెవెల్స్, ద బాడీ, ద మైండ్ అండ్ ద స్పిరిట్.
1: దేహములకు శాంతి మాత్రం ఉండినంత మాత్రమున అది మనసుకు శాంతి కలుగుతుంది.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ దేర్ ఇస్ పీస్ ఎట్ ద బాడీ లెవెల్, ద మైండ్ నీడ్స్ పీస్.
1: మనస్సు శాంతితో ఉండినంత మాత్రమున దేహం అశాంతిలో ఉంటే అది కూడా శాంతి చేకూరదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ మైండ్ ఇస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ పీస్, ద బాడీ ఆల్సో నీడ్స్ పీస్.
1: కనుకనే ఈ మూడు మార్గములు ఎందు కూడాను నాకు శాంతిని అనుగ్రహించమని కోరటమే ఈ ప్రార్థన యొక్క అంతరార్థం.
0: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఈస్ టు ప్రే టు లార్డ్ టు గివ్ అస్ పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్.
1: కనుక శాంతి అనేటువంటి దాన్ని మనం శాంతితోనే సంపాదించాలి.
0: సో యూ కెన్ గెట్ పీస్.
1: నీకు శాంతి లేనప్పుడు ఒక ప్రదేశంలో కూర్చొని అనేక పర్యాములు శాంతి శాంతి శాంతి శాంతి శాంతిని అనేక పర్యాములు అదొక నామంగా నీవు ఉచ్చరించు, తప్పక కొంతసేపటికి నీకు శాంతి లభిస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ నో పీస్ రిపీట్ దిస్ వర్డ్ శాంతి శాంతి అగైన్ టైమ్ అండ్ అగైన్ యూ విల్ సెటిల్ ఏ క్వైట్.
1: అదే విధంగా నేను అనేక పర్యాయం చెప్పాను. ఏదైనా దుర్భావం నీలో ప్రవేశించేటప్పటికి ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్ అని చింతించుకునేటప్పటికి ఈ అనిమల్ థాట్స్ పోతుంది, మ్యాన్ థాట్స్ ఆవిర్భవిస్తుంది.
0: Bhagavan told us many times, when there are any bad thoughts that come to our mind, we should immediately say to ourselves many times, I am not an animal, I am man.
1: Manaku kopam vachesestundi.
0: So we are angry.
1: Ee kopam vachinappudu I am not dog, I am man, I am not dog, I am man, I am not dog, I am man anukunte ee dog parigetti pothundi. Idi dog quality, manushin quality kaadu.
0: Anger is the quality of dog. When you are angry, feel like this, I am not dog, I am man.
1: Like aneka chanchalattum topala konni rara anetvanti thoughts anta lopala praveshistuntayi.
0: Because of the wavering mind, so many thoughts come which should not come.
1: Appudu oka place lo kurcho,
0: sit at one place.
1: I am not monkey, I am man, I am not monkey, I am man, I am not monkey, I am man anetvanti ee reetiga talchuko appudu ee animal qualities anta dooram avutundi.
0: Think within yourself repeatedly, I am not monkey, I am man, I am not monkey, I am man.
1: కనుకనే ఇవన్నీ కూడా మృగ లక్షణాలుగా తోస్తుండాలి.
0: దీస్ ఆర్ ఆల్ అనిమల్ క్వాలిటీస్.
1: మనుష్య లక్షణం ఏమిటంటే శాంతి, దయ, ప్రేమ, సహనము, సానుభూతి.
0: ద హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్, కంపాషన్, ఫర్బేరెన్స్, లవ్.
1: ఇలాంటి మనుష్య యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
0: వీ హావ్ టు డెవలప్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్.
1: ఎప్పుడు మనుష్యత్వ తత్వాన్ని మనం అభివృద్ధి చేసుకుంటామో ఈ అనిమల్ తత్వం అంతా కూడా అణిగిపోతుంది.
0: వెన్ వన్స్ we develop the human quality, the animal qualities will be kept under check.
1: Anni manayende untunnavu kani bayata nunchi praveshinchatam ledhu.
0: All qualities are within us, none come from outside.
1: Edo kontha mandi anukuntuntaru sanga dosham cheta konni praptistuntayani.
0: Something because of the defect in the company
1: kani aa sangamunukunu tana taarchukunu konni sambandham baddamni untinappude aa vidhanga praveshistuntayi.
0: In fact there is a relationship between his thoughts and the company he is in.
1: కనుక బయటలో ఎంత మంచి పవిత్రమైనటువంటి భావాలు లేవు,
0: దర్ సో మెనీ సీక్రెట్ థాట్స్ అవుట్ సైడ్,
1: దాంతో అంతా నీ మనసు ఎందుకు చేరటం లేదు?
0: వై నాట్ యువర్ మైండ్ గెట్ ఇన్ టు దట్?
1: అనగా దానికి నీ మనసులో ఉన్నటువంటి భావనకు సంబంధం లేకుండా ఉంటుండాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ది ఫీలింగ్ ఆఫ్ యువర్ థాట్ ఈజ్ నాట్ ఇన్ ట్యూన్ టు ది సీక్రెట్ కంపెనీ.
1: కనుక నీ ప్రాచీన కాలం నుండి కూడా సత్సంగం చాలా అత్యవసరం అన్నారు.
0: దేర్ఫోర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ గుడ్ కంపెనీస్ ప్రిస్క్రైబ్.
1: సత్సంగంతో చేరినప్పుడు తన యందు ఉన్నటువంటి సద్భావం కూడాను బయట ఉన్నటువంటి సద్భావం ప్రవేశింపజేసుకుంటుంది.
0: When you are in good company, naturally good thoughts will come out of you and join that good company.
1: Kana manalopala nirantaram kudanu pavitramaina bhavanni abhivruddhi parchukovali.
0: Therefore, we have to develop the sacred feelings and thoughts continuously.
1: Ee pavitramaina bhavamlante emti? Kevalam daiva naamamule.
0: The sacred thoughts are the Lord's name.
1: Ye naamaina parvaledu.
0: It could be any name.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏక ప్రభువుకు అనేక నామం.
0: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
1: కనుక ఏ నామంతో నీవు ఉచ్చరించినప్పటికీ ఆ దైవ నామంతో నీ హృదయాన్ని నింపుకోవాలి.
0: యు ప్రే ఇన్ ఎనీ నేమ్ బట్ ఫిల్ హిస్ నేమ్.
1: ఆ హృదయంలో ఈ దైవనామం ప్రవేశించినట్టే మరొక భావాలు ఇందులో ప్రవేశించడానికి వీలుండదు.
0: When once the heart is full of God's name, well, there's no other thing like that.
1: ఒకే హార్ట్ ఒకే చైర్.
0: It's only one heart, single chair.
1: అక్కడ నీవు దైవ ప్రేమను నీవు ప్రవేశపెట్టి ఉంటే మరొక దుర్గుణం అనేటువంటిది ప్రవేశించడానికి వీలు కాదు.
0: When once this chair is occupied by the divine love, there's no place for bad qualities.
1: కాన మీరు నిరంతరం కూడాను ఈ వయసు లోపల అనేక రకమైనటువంటి భావాలు వస్తూ ఉంటాయి.
0: At this age, many thoughts do come.
1: ఇవన్నీ కూడా కేవలం సంగదోషంతో వచ్చేటువంటివి కాదు.
0: They are not merely the result of the
1: ఆహార విహారాలతో కూడా వస్తుంటాయి.
0: They are also due to food and habits.
1: కొంత మూర్ఖత్వంతో కూడా ప్రవేశిస్తుంటాయి.
0: The foolishness also may be the cause.
1: ఎలాంటి ఫూలిష్నెస్?
0: What sort of foolishness?
1: తనకు తెలియదు, తెలిసినటువంటి వారు చెప్తే వినరు. ఇవి రెండే పెద్ద ఫూలిష్నెస్.
0: The foolishness of two, he doesn't know himself and he doesn't hear when others tell him.
1: తానైనా తెలుసుకోవాలి, నీకు తెలిసిన వారు చెప్పినప్పుడైనా విని దాన్ని ఆచరించుకోవాలి.
0: హీ షుడ్ నో హింసెల్ఫ్ ఫస్ట్ ఆర్ ఎల్స్ హీ షుడ్ లిజన్ టు అదర్స్.
1: ఇవి రెండులో ఒక్కటి కూడా లేకపోతే ఇంకంతకంటే అజ్ఞాని మరొకటే ఉన్నారు.
0: వెన్ దీస్ టూ ఆర్ మిస్సింగ్, వన్ ఆఫ్ ది టూ మిస్సింగ్, దేర్ కెనాట్ బి గ్రేటర్ ఫూల్.
1: కనుక నీకు తెలియని ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయి.
0: If you don't know anything, make every attempt to know.
1: నీకు తెలిసినటువంటి మహనీయులు ఎవరైనా వస్తే వారి దగ్గర దాన్ని తెలుసుకోవడానికి పూనుకో.
0: Approach noble souls and try to learn from them.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ అనగా అభ్యాసములు, కొన్ని సదాభ్యాసములు అభివృద్ధి చేర్చుకున్నప్పుడే ఈ యొక్క మనసుకు శాంతి లభిస్తుంది.
0: లైక్ దిస్ వెన్ వీ డెవలప్ గుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ ప్రాక్టీసెస్.
1: ఇది లభించడం కాదు, కేవలం మన అనుభూతికి వస్తుంది.
0: ఇట్స్ నాట్ మీ ఎక్విజిషన్, యూ విల్ ఎక్స్పీరియన్స్.
1: ఇప్పుడు భూమి క్రిందంత నీరు ఉంటుండాలి, నీవు పోసి పెట్టావా? లేదు, సహజంగానే ఉంటుండాలి.
0: There is water in the depths of this soil. You have not put it there.
1: అది ఉన్నటువంటి మట్టిని తీసివేసినప్పుడు అవి మన చేతికి చిక్కుతుండాయి.
0: You have just removed the mud over that water.
1: అదే విధంగానే శాంతి నీ హృదయస్థాయి.
0: So peace is present in our heart.
1: దీనికి మధ్య చేరినటువంటి యొక్క రాగద్వేషములైన దాన్ని మనం తీసివేసినప్పుడు ఆ జలం మనకు ప్రాప్తిస్తుంది.
0: When once we remove the mud of attachment, hatred, you can draw the water of love from the depth.
1: ఈ నాడు లోకములోపల ఇన్ని విధమైనటువంటి అశాంతి భయముకు కారణము ఇవే మూల కారణం.
0: దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎడ్యుటేషన్ రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్.
1: ఏ మానవుడు కూడా శాంతి కాలేడు.
0: నో మ్యాన్ ఈజ్ ఇన్ పీస్.
1: కారణం ఏమిటి?
0: వై
1: అనగా తనలో ఉన్నటువంటి ఈ దోషం వల్లనే కానీ మరొకటి ప్రపంచం నుంచి ఆవేశించినటువంటి కావు.
0: ఇట్స్ వన్ సోన్ మిస్టేక్, వన్ సోన్ డిఫెక్ట్, నథింగ్ ఎల్స్.
1: తనలో కొంచెం అశాంతిగా ఉన్నప్పుడు దానికి నేనే మూల కారణము.
0: When I am restless, I am
1: నాలో ప్రవేశించినటువంటి ఒక దుర్భావమే దీనికి కారణము.
0: మై బ్యాడ్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ భావం ఏమిటో దాన్ని వెతికి దాన్ని దూరం పారవేయాలి.
0: లెట్ మీ ఇన్వెస్టిగేట్, ఎంక్వైర్ దీస్ బ్యాడ్ థాట్స్.
1: అప్పుడు తప్పక నీకు ఆ శాంతి ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ విల్ రిమైన్ ఇన్ పీస్.
1: కనుక శాంతి అనేటువంటిది మహనీయుల యొక్క కిరీటం వంటివి.
0: పీస్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ నోబుల్ సోల్.
1: ఈ శాంతి అనేటువంటిది స్వార్థపరం చూస్తే పరిగెత్తిపోతుంది.
0: Peace will run away looking at the selfish man.
1: రాగద్వేషంతో ఉండినటువంటి మానవుని చూస్తే అసలు దగ్గరికే చేరదు.
0: Peace will not be anywhere near a person who is full of
1: attachment. మానవుని చూస్తే మనం ఎంత పరిగెత్తిపోతామో అట్టనే ఈ రాగద్వేషం ఉన్నటువంటి వాడిని చూస్తే ఈ శాంతి పరిగెత్తిపోతుంది.
0: Just as we run away from a snake, peace also will run away from a person with attachment and hatred.
1: కనుక ఎక్కడ పవిత్రమైనటువంటి ప్రేమ తత్వము నిండి ఉంటాదో అక్కడ మాత్రమే ఈ ప్రేమ తనపాటికి తాను ఆవిర్భవిస్తుంది.
0: Where there is sacred love, naturally the peace would approach very close.
1: కనుక శాంతి అనేటువంటిది ప్రతి మానవునికి కూడా ఉండినటువంటి ఒక అంతర్ ఆస్తియే.
0: Therefore, peace is our natural inner property.
1: కనుక అలాంటి ప్రాపర్టీ మనం పెట్టుకుని కూడాను ఎందుకు మనం బయట తట్టి తిరగటం?
0: Having that property within, why should we search for it outside?
1: ఇంటిలోనే జ్యోతి వెలుగుచుండగా పొరుగు ఇంటికి అగ్ని కరువు నెలలేదా?
0: When you have lamp at home, why do you go for light outside?
1: మన ఇంటిలో ఉన్నటువంటి అగ్ని మనం అభివృద్ధి చేసుకుందాం.
0: See that you lamp, see that you'll have light at home.
1: అది అగ్ని అనేటువంటిది తెలియకపోవటం చేతనే పొరుగు ఇంటికి అగ్గిపోతున్నావు.
0: Because you don't know what you have at home, you go to others.
1: ఎవ్వరి దగ్గరికి నీ ఫోన్ అక్కర్లేదు.
0: You don't need to go to anyone.
1: నీ శాంతి నీలోనే ఉంటుంది.
0: Peace is within you.
1: ఆ మనసును పరిశుద్ధం చేసేటువంటి యొక్క ప్రవర్తనలో నీవు ప్రవేశిస్తుంటే తప్పక శాంతి నీ సొత్తే.
0: When once you conduct yourself as to purify your mind, naturally you'll get peace.
1: కనుకని నవవిధ మార్గములంతా కూడాను ఈ శాంతిని ప్రవేశింపచేయటానికి తగినటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రత లేదు.
0: ఆల్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ విల్ హెల్ప్ అస్ టు ప్యూరిఫై అవర్ మైండ్ అండ్ అక్వైర్ పీస్.
1: ఏది చేసినప్పటికీ మనసును పరిశుద్ధం చేయటమే.
0: యు మే డూ ఎనీథింగ్, ఇట్ ఓన్లీ ప్యూరిఫైస్ అవర్ మైండ్.
1: అప్పుడే ఇందులో శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యు రిమైన్ ఇన్ పీస్.
1: నీవు భజన చేయి,
0: యు డూ భజన,
1: లేక జపం చేయి, లేక ధ్యానం చేయి, ఇంకే చింతన చేయి, ఇంకే విధంగా సత్సంగంలో ప్రవేశించు. ఇవన్నీ కూడా ఈ మనసు లోపల కొంతవరకు ఉన్నటువంటి దుర్భావం కొంత దూరం చేస్తుంది.
0: యు మే డూ భజన్, యు మే మెడిటేట్, ఆర్ యు మే జాయిన్ ఎ గుడ్ కంపెనీ, దట్ ఓన్లీ క్లెన్సెస్ యువర్ మైండ్.
1: అయితే ఇలాంటి పరిస్థితుల వల్ల కలిగేటువంటి శాంతి తాత్కాలికమైన శాంతి.
0: However, the peace you get by this way is temporary.
1: ఇది శాశ్వతమైన శాంతి కాదు.
0: It's not a permanent peace.
1: శాశ్వతమైన శాంతి రావాలనుకున్నప్పుడు నేను మానవుడను దైవత్వానికి నేను పోవాలి, పశుత్వం నుంచి మానవత్వంలో ప్రవేశించాను, మానవత్వం నుంచి దైవత్వానికి పోవాలి అనేటువంటి ఉన్నత స్థాయిలో నీవు ప్రవేశించాలి. నో ఏమ్ ఈజ్ క్రైమ్.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దట్ పర్మనెంట్ పీస్ వీ షుడ్ హ్యావ్ వెరీ హై ఎయిమ్. లో ఎయిమ్ ఈజ్ క్రైమ్. I am not an animal. I have come out of animal. I am human now. I should reach divinity.
1: కర్మని జీవితమంతా కూడాను ద్వైతంతోనే ద్వైతంతోనే మనం జీవితం గడుపుతుంటుంటే ఇంక ఏనాడు విశిష్ట అద్వైతానికి పోయేది, ఇంకెప్పుడు అద్వైతాన్ని పొందేది.
0: So long you spend all your lifetime in this dualism. When do you reach that qualified non-dualism? Ultimately reach the state of non-dualism.
1: మీరు విద్యార్థులు,
0: you are students.
1: ఇందులో మీరు ప్రవేశించారు ఫస్ట్ స్టాండర్డ్ లో.
0: You are joined here in the first
1: standard. ఎప్పుడు చూసినా ఫస్ట్ స్టాండర్డ్ లోనే ఉండడానికి మీరు ఇష్టపడతారా?
0: Do you like to remain in first standard throughout your life?
1: No. Next year second standard పోవాలి.
0: Next year you should be promoted to the second standard.
1: తర్వాత నెక్స్ట్ ఇయర్ కంటే కూడాను థర్డ్ స్టాండర్డ్ పోవాలి.
0: Thereafter third standard.
1: ఇంకా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దాన్ని దాటుతూ పోవాలి.
0: Year after year you should be promoted.
1: అది సరైన పద్ధతి.
0: That is the procedure.
1: అది సరైన విద్యా అభివృద్ధికి మూల కారణము.
0: That is the true progress in the field of education.
1: కనుక ఆధ్యాత్మిక విద్య ఎందుకు కూడాను ఇది మనం ద్వైతంలో ఉన్నాము. నేను నీవు అనేటువంటి ద్వైతంలోనే ఉన్నాము.
0: So also the same principle in respect of spirituality also. We are in dualism, I and you feeling.
1: కానీ ఈ ద్వైతం నుంచి విశిష్ట అద్వైతమునికి ప్రవేశించాలి. అయ్యా నేను నీవు దేహం రీతిలో భిన్నంగా ఉంటామే కానీ ఇద్దరు ఎందుకు ఒకే ఆత్మ ఉన్నది అనేటువంటి అలాంటి సమీపానికి నీవు ప్రయత్నం చేయాలి.
0: Later we should investigate and inquire and go to the next state of qualified non-dualism. Know that you and I are one with the same spirit.
1: దేహాలు భిన్నంగా ఉంటుంటాయి.
0: Bodies are different.
1: కానీ రెండింటి యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒకటే.
0: But the principle of ఆత్మ is one and the same in both of us.
1: కనుక దేహభ్రాంతిని మాత్రం దూరం చేసుకుని మనం ఉంటేమంటే తప్పక ఇద్దరు ఒకటే అయిపోతాం.
0: Let us not be carried away by the delusion of this body identification.
1: విశిష్ట అద్వైతంలో ప్రవేశించాలి.
0: This is qualified non-dualism.
1: ఉపాధిని త్యాగం చేసినప్పుడే విశిష్టమైనటువంటి మనకు బయలుదేరుతుంది.
0: When once you give up this body feeling, then you will reach the higher level.
1: తదుపరి అద్వైతం.
0: Later non-dualism.
1: అనగా ఏమిటి?
0: What does it mean?
1: ఎన్ని దేహం ఉండినప్పటికీ ఇవన్నీ ఎన్నో బల్బులంతా ఉంటున్నాయి.
0: You find so many bulbs around.
1: ఇన్ని బల్బ్స్ ఉండినప్పటికీ కరెంట్ ఒక్కటే.
0: But current is one.
1: కనుక ఇలాంటి అద్వైతంలో మనం ప్రవేశించాలి.
0: We should step into that non-dualism.
1: కనుక మీరు జీవితాన్ని క్రమక్రమేణ జీవితం అంతా కూడా ద్వైతము ద్వైతం ద్వైతంలోనే కాలం వ్యర్థం చేయకూడదు.
0: We should not waste our time, our life.
1: ఈ వాంఛన అనేటువంటిది కొంతకాలం వరకు దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: You have to develop at some stage or other.
1: ఈ వాంఛన దేనికోసం? నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే కోసం.
0: You may have certain desires to discharge your responsibility.
1: నీవు కుటుంబీకునిగా ఉంటున్నావు. అలాంటి సమయం లోపల నీ కుటుంబ బాధ్యతను నీవు నెరవేర్చుకోవాలి. నీ విద్యార్థిగా ఉంటున్నప్పుడు నీవు చక్కగా చదవాలి, సరైన పాఠములు పోవాలి, సరైన క్లాసుల్లో అటెండ్ కావాలి, టీచర్స్ చెప్పినట్టు వినాలి. ఇవన్నీ నీ కర్తవ్యాలు.
0: యాజ్ ఎ స్టూడెంట్ యూ హ్యావ్ సర్టన్ రెస్పాన్సిబిలిటీస్. యూ హ్యావ్ టు స్టడీ వెల్, యూ హ్యావ్ టు లిసన్ అండ్ యూ హ్యావ్ టు అటెండ్ క్లాసెస్ రెగ్యులర్లీ అండ్ యూ షుడ్ స్టడీ.
1: ఈ విధమైనటువంటి ప్రొసీజింగ్ చక్కగా జరిగినప్పుడే నీవు క్లాస్ లో ఉత్తీర్ణుడు అవుతావు.
0: వెన్ దిస్ ప్రొసీజర్ ఇస్ ప్రాపర్లీ ఫాలోడ్ యూ విల్ సర్టన్లీ పాస్.
1: అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గం నందు కూడా ఈ విధమైనటువంటి ప్రొసీజింగ్ కావాలి.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ ఆల్సో దేర్ ఇస్ ఎ ప్రొసీజర్.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నారు.
0: ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ది ట్రూ నాలెడ్జ్.
1: ఈ లౌకికమైనటువంటి యొక్క నాలెడ్జీలంతా కూడా చదువులంతా కూడా చిన్న చిన్న రివర్స్ వంటివి.
0: ద వరల్డ్లీ నాలెడ్జ్ ఈజ్ లైక్ ఎ రివర్.
1: కానీ కట్టగలిపటికి నదీనాం సాగరం గతి, సాగరం లోపలిపోయి ఇవన్నీ చేరిపోవలసిందే.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
1: నీవు సంగీతము, సాహిత్యము, శాస్త్రీయము, చిత్ర, శిల్పి ఇలాంటి యొక్క కళలన్నీ కూడా నీవు నేర్చుకున్నావు. ఇన్ని చేరినప్పటికీ కట్టగలిపటికి దైవ ప్రేమ అనేటువంటి అనుగ్రహ సాగరంలో చేరిపోవలసింది.
0: యు మే బి ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫైన్ ఆర్ట్స్ లైక్ మ్యూజిక్ లిటరేచర్ స్కల్ప్చర్ all of them have to ultimately merge in that ocean of divine grace.
1: నీ ఫిజిక్స్ తీసుకున్నావు, కెమిస్ట్రీ తీసుకున్నావు, బాటనీ తీసుకున్నావు, మ్యాథమెటిక్స్ తీసుకున్నావు, తర్వాత ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నావు. ఇన్ని తీసుకున్నప్పటికీ ఇవన్నింటినీ చింతించేది ఒకే బ్రెయినే.
0: You have taken so many optional subjects like physics, chemistry, botany and English language. Same mind grasps all these subjects.
1: ఏం చదువుతున్నాయ నీ సబ్జెక్ట్ ఏంటి PCM అంటారు.
0: What is your subject? You say PCM.
1: Physics, chemistry, mathematics.
0: PCM, physics, chemistry, mathematics.
1: ఈ మూడు చేరిన తర్వాతనే నీకు ఒక బిఏనో బీఎస్సీనో అనేటువంటి డిగ్రీ వస్తుంది.
0: ఆల్ ది త్రీ విల్ మేక్ యూ ఎలిజిబుల్ టు రిసీవ్ ఎ డిగ్రీ బీఎస్సీ.
1: అదే విధంగానే దివ్యమైనటువంటి భావంలో ఎన్ని ఉంచుకున్నప్పటికీ ప్రేమ అనేటువంటి డిగ్రీని మాత్రం మనం పొందాలి.
0: You may have divine thoughts, but you should get the degree of love.
1: ఏ మార్గంలో అయినా నీ వెళ్ళు.
0: You may proceed in any path.
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం.

0: సరెండర్.
1: ఇవన్నీ కూడా నువ్వు దేంట్లోనే నీవు ఇష్టపడవు. ఏ ఒక్కదాన్నైనా అనుభవించు, లేక నీకు చేతనైతే అన్నింటినీ అనుభవించు.
0: యు మే లైక్ ఎ సింగిల్ పాత్ అండ్ యు మే ప్రొసీడ్ ఆర్ యు మే ఫాలో ఆల్ పాత్స్.
1: అప్పుడే నీకు తగినటువంటి ఒక శాంతి చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ యుల్ గెట్ దట్ పీస్.
1: నివ్యమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
0: డెవలప్ లవ్.
1: ఈ ప్రేమను పెంచుకుంటే ఈ బాహ్యమైనటువంటి ప్రాకృతమైనటువంటి భౌతికమైనటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి యొక్క అశాంతిని ఎంతైనా మనం దూరం చేసుకోవచ్చు.
0: వెన్ వన్స్ యు హావ్ లవ్ యు కెన్ బి ఫార్ ఆఫ్ ఫ్రమ్ వరల్డ్లీ ఎడ్యుకేషన్.
1: ఈ భౌతికమైనటువంటి భావములన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్, రావటం పోవటం రావటం పోవటమే.
0: ఆల్ వరల్డ్లీ థాట్స్ దే కమ్ అండ్ గో. అండ్
1: కానీ అంతర్భావమైనటువంటి శాంతి రాకపోకలు లేనటువంటి ఒక స్థిరమైనటువంటి శాంతి.
0: But the inner peace neither comes nor goes, it's permanent.
1: అట్టి స్థిరత్వాన్ని శాంతి అంటారు.
0: That stable permanent one is peace.
1: కదిలిపోయేటువంటి దాన్ని శాంతి అనడానికి వీలు కాదు.
0: That which passes off you cannot call it peace.
1: కనుకనే పర్మనెంట్ దే శాంతి అనడానికి.
0: So peace is permanent.
1: Truth is permanent.
0: Truth is permanent.
1: అదే విధంగానే దైవం అనేటువంటి దాన్ని పొందాలనుకుంటే ఈ పర్మనెంట్ దాన్ని మనం అనుసరించుతూ పోవాలి.
0: In order to have God, you should proceed along this permanent line of thought and
1: action.
0: If we don't follow the permanent path, where will you reach? We can't decide. So we should follow that eternal truth. Then only you will reach that state of eternal bliss and truth. Students.
1: కేవలము సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది పరుకులు మాత్రమే కాకుండా మన యొక్క హృదయమునందు ఉన్నటువంటి దానిని మేల్కొల్పుతూ రావాలి.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు జస్ట్ రిపీట్ లైక్ ఎ ప్యారెట్ దీస్ వర్డ్స్ ట్రూత్ రైచియస్నెస్ పీస్ అండ్ లవ్.
1: దాన్ని ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్యవరాన్ని లేపాలి మనలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క సత్యాన్ని ధర్మాన్ని శాంతిని.
0: వీ షుడ్ అవేకన్ దీస్ హ్యూమన్ వాల్యూస్. అరైజ్, అవేక్, స్టాప్ నాట్.
1: కానీ అవి నిద్రిస్తున్నాయి.
0: They are there, but yet they are sleeping.
1: కారణం ఏమిటి?
0: Why?
1: దాంతో మనం ఏమి ఉపయోగం పెట్టుకోవటం లేదు.
0: Because we are not making use of these latent values.
1: భ్రాంతులన్నిటివి అన్ని ఉపయోగపడుతున్నాయి.
0: We are carried away by the outer illusion.
1: కాబట్టి దానికి ఏం పని లేదు.
0: So we don't make use of the inner quality.
1: చేత నిద్రిస్తుండాలి అశాంతి.
0: As we don't make use of the innate quality.
1: దానికి పని పెట్టు. తప్పక ఈ భౌతికమైనటువంటివన్నీ నిద్రిస్తాయి. అది మేలుకుంటుంది.
0: Give it. Awaken it and then only the externals would sleep.
1: ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది కేవలం ఎలాంటిదంటే టైగర్ వంటిది.
0: స్పిరిచువల్ పవర్ ఇస్ లైక్ ఎ టైగర్.
1: ఈ టైగర్ నడుస్తూ ఉంటుంటుంది, వెనక్కి తిరిగి చూడదు.
0: ద టైగర్ వాక్స్ ఇట్ నెవర్ లుక్స్ బిహైండ్.
1: మంచి జెంటల్ గా నడుస్తుంటుంది.
0: ఇట్ వాక్స్ ఇన్ ఎ జెంటల్ మెజెస్టిక్.
1: దానికి అదురు బెదురు అనేటువంటిదే లేదు.
0: ఇట్ హెస్ నో ఫియర్ వాట్స్ ఎవర్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: సత్యం పైన ఆధారపడిపోతుండాలి.
0: బికాస్ ఇట్ రిలైస్ ఆన్ ఇట్స్ ట్రూత్.
1: అందువల్లనే అది సింహం వంటిది.
0: ఇట్స్ లైక్ ఎ లయన్.
1: మృగరాజు
0: ఇట్ ద కింగ్.
1: ఈ దుర్మార్గము, దుష్టము, దుర్గుణము అనేటువంటి దానికంతా అది కింగ్ వంటిది.
0: ఇట్ ఇస్ ద కింగ్ ఫర్ ఆల్ ద వైల్డ్ యానిమల్స్.
1: దానికి ఏమాత్రం ఇది బెదిరిపోదు, అదిరిపోదు.
0: ఇట్ హెస్ నో ఫియర్ వాట్స్ ఎవర్.
1: కానీ లౌకిక వాంఛలు అనేటువంటిది గొర్రె వంటిది.
0: ద వరల్డ్లీ డిజైర్స్ ఆర్ లైక్ షీప్.
1: ఈ షీప్ ఏంటి, ఒక్క అడుగు పెట్టినా మరి ఏంటి చూస్తే, మరి ఒక్క అడుగు పెట్టినా అంత భయము అదురుతోనే పోతుంటాయి.
0: షీప్ ఇస్ కంప్లీట్లీ ఫియర్ స్ట్రికెన్. ఇట్ లుక్స్ ఆన్ బోత్ సైడ్స్.
1: అంతేకాకుండా బ్లైండ్ గా దేన్ని ఒకదాన్ని అనుసరిస్తూ పోతుంటాయి.
0: షీప్ ఆర్ నోన్ ఫర్ బ్లైండ్ ఫాలోయింగ్.
1: ముందు పోయేటువంటి బావిలో పడితే ఇది కూడా పోయి బావిలో పడిపోతుంది.
0: If the sheep in the front falls into the well, the others also would automatically fall.
1: కనుక మనము సింహజీవులుగా మనం తయారు కావాలి.
0: We should be like a lion.
1: మనం గొర్రె జీవులుగా తయారు కాకుండా.
0: Not the life of a sheep.
1: మనం అంత ఏమాత్రము భయానికి అవకాశం ఇవ్వకూడదు.
0: We should not give scope for any fear.
1: అదురు బెదురు లేనటువంటి యొక్క ధీరత్వాన్ని మనం సాధించాలి.
0: We should not have any fear or hesitation.
1: ధీరత్వమే దైవత్వము అనేటువంటిది.
0: That is only the lion in our life.
1: కనుక అట్టి దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయండి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: యు హావ్ ద డివిజన్.
1: దోషం ఏమైనా ఉంటే కదా భయం వస్తుంది మనకు.
0: దేర్ ఇస్ ఫియర్.
1: ఎక్కడ ధర్మమో అక్కడ గుణం.
0: వేర్ దేర్ ఇస్ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్. వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ నో ఫియర్.
1: ఎక్కడ ధర్మమో అక్కడ గుణము.
0: వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ క్వాలిటీ వర్చ్యూ.
1: ఎక్కడ గుణమో అక్కడ ఒక విధమైనటువంటి డిసిప్లిన్ వస్తుంది.
0: వేర్ దేర్ ఆర్ వర్చ్యూస్ దేర్ ఇస్ డిసిప్లిన్.
1: ఎక్కడ డిసిప్లిన్ అక్కడ శాంతి మనకు లభిస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ డిసిప్లిన్ దేర్ ఇస్
1: ఎక్కడ భయమో అక్కడ శాంతి చిక్కదు మనకు.
0: వేర్ దేర్ ఇస్ ఫియర్ దేర్ ఇస్
1: ఎక్కడ గుణం లేకుండా ఉంటుందో అక్కడ మనకు శాంతి చిక్కదు.
0: వేర్ దేర్ నో వర్చ్యూస్ దేర్ ఇస్ నో పీస్.
1: శాంతికంతా మూల కారణం గుణములే.
0: దేర్ ఫోర్ ఫర్ పీస్ ద వర్చ్యూ ఇస్ ది కాజ్.
1: కనుక ఈ వర్చ్యూ ఈ గుణం మనం పోషించుకోవాలి.
0: Therefore we should develop these
1: virtues. గుణవంతుడు కావాలి.
0: We should be one of character.
1: అందువల్లనే హనుమంతుని ఏ రీతిగా వర్ణించింది?
0: You know what Hanuman is.
1: శాంతుడు, గుణవంతుడు, హనుమంతుడు, బలవంతుడు అన్నారు.
0: Therefore Hanuman is one of peace, the one of physical strength, the one of conduct and character.
1: గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడికి ఏది ఆధారము?
0: What is the cause for Hanuman?
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: ఒకానొక సమయం లోపల
0: at one time
1: అగస్త్యుని తల్లి,
0: the mother of Agastya,
1: శ్రీరాముని తల్లి,
0: and mother of
1: హనుమంతుని తల్లి,
0: and mother of Hanuman,
1: ఈ ముగ్గురు కూడాను మహిళా విభాగంలో ప్రవేశించారట.
0: All the three ladies met like mahila vibhag.
1: Andulo urukundakunda ee hanumantun thalli leka agastun thalli modulu pettindi.
0: Mother of sage Agastya started conversation.
1: Amma naa koduke evaro telusna?
0: You know my son,
1: samudranantha kodunu okka thuri upasam chesadu.
0: He could swallow the whole ocean just in one sip.
1: కనుక నా కొడుకు అలాంటి వాడు అని చెప్పింది.
0: దట్ ఇస్ ద స్టాండర్డ్ ఆఫ్ మై సన్.
1: అంతలో ఊరుకుండకుండా ఈ హనుమంతుని తల్లి లేచింది. అమ్మా, నీ కొడుకు కేవలం హనుమంతు ఒక సముద్రాన్ని తాగా, నా కుమారుడు ఒక్క నిమిషంలో దాన్ని జంప్ చేసిపోయాడు సముద్రాన్ని.
0: ది అదర్ లేడీ మదర్ ఆఫ్ హనుమాన్ డిడ్ నాట్ కీప్ క్వైట్. షీ సెడ్, ఆఫ్టర్ ఆల్ యువర్ సన్ హాస్ స్వాలోడ్ వాటర్, మై సన్ కుడ్
1: ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి చూచి కౌసల్యమ్మ చేరిందట. అమ్మా, మీ కుమారుడు దాటడానికి నా కుమారుని పేరే దీనికి మూల కారణం అనింది.
0: ద థర్డ్ లేడీ కౌసల్య, మదర్ ఆఫ్ శ్రీరామ సైడ్, యువర్ సన్ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ బికాస్ హీ చాంటెడ్ ద నేమ్ ఆఫ్ మై సన్.
1: మై సన్, నా కుమారుని యొక్క పేరును తలుచుకోవడం వల్ల నీ కుమారుడు ఎగిరిపోయాడు అని.
0: బికాస్ హీ రిపీటెడ్ ది నేమ్ ఆఫ్ మై సన్, యువర్ సన్ కుడ్ జంప్.
1: కనుక ఈ ముగ్గురు చేరినప్పుడు చూస్తే కట్టగడపడికి ఎవరు పెద్దవారంటే దైవమే పెద్దవాడు. రాముని యొక్క శక్తి చేతనే అగస్త్యుడు సముద్రాన్ని మింగాడు. కేవలం హనుమంతుడు సముద్రాన్ని దాటాడు.
0: అల్టిమేట్లీ ఇట్ ఈస్ డిసైడెడ్ దట్ అగస్త్య కుడ్ స్వాలో ద హోల్ ఓషన్ బికాస్ ఆఫ్ ద డివినిటీ, హనుమాన్ కుడ్ జంప్ ఓవర్ ద ఓషన్ బికాస్ ఆఫ్ రామాస్ నేమ్.
1: కనుక మొట్టమొదటి భగవత్ నామము దానికంటే శక్తివంతమైనటువంటిది మరొకటి లేదు.
0: గాడ్స్ నేమ్ ఇస్ మైటీయెస్ట్, మోస్ట్ పవర్ఫుల్.

0: sweeter than the sugar, tastier than the curd, sweeter than the nectar. So sweet is the name of the Lord. So it's absolutely necessary to chant the name of Rama every day. Embodiments of love.
1: విశ్వమునకు రాముడే మిత్రుడు.
0: Rama is a friend of this universe.
1: ఈ విశ్వమునకు అతనే హితుడు.
0: He is the well-wisher of this universe.
1: అతనే యతుడు. యతుడు.
0: He is the ideal saint in this cosmos.
1: ఇట్టి ఆదర్శమూర్తి అయినటువంటి రామచంద్రుని యొక్క తత్వాన్ని గుర్తించుకోవటం అంత సులభం కాదు.
0: ఇట్స్ నాట్ సో ఈజీ టు నో ద నేచర్ ఆఫ్ రామ.
1: సముద్రం యొక్క అలలను లెక్కించటమైన కూడాను సులభమే కాని రాముని యొక్క గుణగణములను వర్ణించడానికి సాధ్యం కాదు.
0: ఇట్స్ క్వైట్ పాసిబుల్ ఈవెన్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ వేవ్స్ దట్ ఎమినేట్ అవుట్ ఆఫ్ ది ఓషన్, బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ టు నో ది డివినిటీ ఆఫ్ రామ.
1: అందరి యందు ఉన్నటువంటిది రామచంద్రుడే.
0: ఇట్స్ ఓన్లీ లార్డ్ రామ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: విశ్వమే ఒక గృహము.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎ హోమ్.
1: యావత్ మానవ జాతియే ఒక కులం.
0: ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ ఇస్ ఎ కమ్యూనిటీ.
1: ఇట్టి సంబంధ బాంధవ్యంను గుర్తించినటువంటి వ్యక్తి మాత్రమే రామతత్వాన్ని గుర్తించగలడు.
0: ద వన్ హూ నోస్ ది ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ది కమ్యూనిటీ అండ్ ద కాస్మోస్ would be able to know the divinity of Rama.
1: Andari padamulu krinda unnadi oke bhoomi.
0: It's the same earth under our feet.
1: Andari talala paina unnatvantidi oke aakashame.
0: It's the same sky above our heads.
1: Andaru peelchunadi oke gaali.
0: It's the same air that we
1: andaru traagunadi oke neere.
0: The same water that we drink.
1: Itti ekatattvanni gurtinchinatvanti vyaktulu maatrame rama tattvanni telusukunnataku prayatnistaru.
0: Those that know this principle of unity or oneness would be able to comprehend the divinity of Rama.
1: Vedamulu rendu vidhamulaina dharmamulu bodhinchinavi.
0: Vedas advocate two types of dharmas or principles.
1: Okati pravrutti aniyu, rendavadi nivrutti aniyu.
0: One is outward, the another is inward.
1: Pravrutti laukikamu.
0: Outward is the worldly.
1: ప్రాకృతమైనటువంటి జీవితమునకు సరిపోవునటువంటి గుణములను చేకూర్చున్నది.
0: ఇట్ క్యారీస్ విత్ ఇట్ ఆల్ ది ట్రెయిట్స్ అండ్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ ది వరల్డ్ వి లివ్ ఇన్.
1: కానీ నివృత్తి ఆత్మజ్ఞానము బోధించినటువంటిది.
0: బట్ ది ఇన్వర్డ్ ట్రెండ్ స్పీక్స్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్.
1: ఈ ప్రవృత్తికి నివృత్తికి ఉండేటువంటి భేదములు గుర్తించినటువంటి వాడే దీశాలి.
0: ఈస్ ది వన్ ఆఫ్ కరేజ్ ఇన్ ది వాలర్. Two types of dharmas or principles.
1: Okati pravrutti aniyu, rendavadi nivrutti aniyu.
0: One is outward, the another is inward.
1: Pravrutti

0: గుర్తించినటువంటి వాడే ధీశాలి.
1: ఈజ్ ది వన్ ఆఫ్ కరేజ్ ఇన్ ద వేల హూ నోస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద అవుట్వర్డ్ అండ్ ది ఇన్వర్డ్ ట్రెండ్.
0: ఏ పనినైనను ఎలా చెయ్యాలి అనేటువంటిది ఒక ప్రవృత్తి.
1: The outward philosophy wants us to know the procedural aspects of doing any activity.
0: ఎట్టి స్థితిలో చేయాలి అనేటువంటిదే నివృత్తి.
1: Inward trend nivruti wants us in what position that we should do it.
0: మానవునికి ఆకలి వేసిన తక్షణమే భుజించి ఆకలిని తీర్చుకోమని చెప్పడం ప్రవృత్తి.
1: The outward trend of philosophy wants us to eat food when we are hungry.
0: కాని ఎట్టి ఆహారమును భుజించాలి, ఏ విధంగా భుజించాలి, ఇది ఏ విధమైనటువంటి ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటిది భుజించాలి అని సరి అయినటువంటి మార్గాన్ని బోధించేటువంటిది నివృత్తి.
1: ది ఇన్వర్ట్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ వాంట్స్ అస్ టు నో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇస్ టు బి పార్టేకెన్ ఇన్ వాట్ వే ఇట్ ఈస్ టు బి టేకెన్ అండ్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ వుడ్ కంట్రిబ్యూట్ టు అవర్ హెల్త్.
0: కనుక ప్రవృత్తి నివృత్తుల యొక్క ధర్మములు ఈ బాహ్యము అంతరాత్మకము సంబంధమైనటువంటిది.
1: Therefore, the external and the internal as well relate to the spirit and the self.
0: కంటికి కనిపించినది, చెవులకు వినిపించినది, మనసుకు అనిపించినది,
1: all that we see with the naked eye, listen with our ears and think with our mind,
0: హృదయాన్ని కరిగించినది,
1: that which melts, moves our heart,
0: జీవితాన్ని పండించినది,
1: that fructifies our life,
0: ఇదియే నివృత్తి యొక్క మార్గము.
1: Are the features of the inward trend of philosophy.
0: Manasunu chalimpajesi,
1: wavering nature of the mind,
0: buddhini bhramimpajesi,
1: the intellect is deluded,
0: nivritti margamunandu praveshinchakunda cheyatamu ee yokka pravrutti yokka dharmamu.
1: That which comes as a stumble block which would not allow us to enter into the inward trend is a feature of the external trend.
0: Atyanta dooramunandu cherchunade ee pravrutti.
1: It is this pravrutti or external path that keeps us off from God.
0: Itti Ramachandra tattvanni gurtinchadaniki pavitramainatvanti hrudaya dharmanni manu gurtinchali.
1: To know the nature of Ramachandra, one should know the nature of one's own heart, the spirit and the self.
0: Jeevitamu oka vidhamainatvanti oka garshana.
1: Life is a matter of conflict.
0: Jeevitamu oka vidhamainatvanti sangharshana.
1: Life is a matter of controversy.
0: Kani yetti sangharshanalu lenetunti oka sthanamu adiye Ayodhya.
1: Ayodhya is the center where there is no conflict or infighting.
0: Yesti virodhi kudanu praveshinchinatunti oka pradeshame Ayodhya.
1: Ayodhya is a place where there is no separation or vyoga.
0: Atti Ayodhyane manavuni oka hrudayamu.
1: Human heart symbolizes this Ayodhya.
0: ఎట్టి ద్వేషములు, ఎట్టి కళంకములు, ఎట్టి విధమైనటువంటి యొక్క రూపములను ధరించేటువంటిదంతా ఈ మానసిక తత్వమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద మైండ్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ దిస్ హేట్రెడ్ అండ్ సో మెనీ
0: అనేక ఘర్షణలతో విరోధం చేసుకుని ఆ వారితో సంయోగ వియోగములు జరిపేటువంటిదే ఈ యొక్క ప్రవృత్తి లక్షణము.
1: ప్రవృత్తి ఆర్ అవుట్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ is mainly responsible for all the controversy, the conflict.
0: కనుకనే మానవుడు ఈనాడు అశాంతికి గురి అయి,
1: therefore man is restless today,
0: శాంతికి దూరం అవుతున్నాడు,
1: and is far off from peace.
0: కారణం,
1: why?
0: ప్రవృత్తి మార్గంను అనుసరించడం చేతనే,
1: as he follows the external trend,
0: ఈ విధమైనటువంటి సంయోగ వియోగములకు గురి అయి,
1: he is put to union and separation,
0: సర్వకాలములు ఎందుకును అశాంతిని పొందుతున్నాడు,
1: and suffers from restlessness at all periods of time.
0: ఇట్టి అశాంతిని పొంది,
1: having been restless,
0: జీవితమును వ్యర్థం కావించుకున్నటువంటి వాడే రావణుడు.
1: రావణ wasted his life.
0: అతను నిరంతరం కూడాను ప్రవృత్తి మార్గం అనుసరిస్తూ వచ్చాడు.
1: రావణ ఆల్వేస్ ఫాలోడ్ ది ఎక్స్టర్నల్ అవుట్వర్డ్ ట్రెండ్.
0: తన కోరికలను తాను చంపుకోలేక కొడుకును చంపుకున్నాడు.
1: He could not control his desire and that ultimately led to the death.
0: Tama vanchanu tanu champukoleka tama vamshanne champukunnadu.
1: As he could not control his own weakness, he was responsible for the ruin of the entire clan.
0: Tana ragamunu tanu champukoleka rajyanne bhasam chesukunnadu.
1: As he could not control raga attachment, he had to sacrifice his rajya, the kingdom.
0: Kattakadapatiki ravanudu bodhinchinatvanti idiye lokaniki.
1: This is the teaching.

0: of Ravana at the end.
1: Loka prajalara.
0: People of this world.
1: Navale ragamunu jayinchukoleka.
0: Without controlling this attachment.
1: Navalane vanchalanu arikattukoleka.
0: Like me without controlling the desire.
1: Navalane korikalanu arikattukoleka.
0: Like me without any check or ceiling on desire.
1: Sarvanasanu guri kakandi.
0: Don't suffer.
1: ఇంతే కాదు కడపటికి నేను కూడాను లేకపోతున్నాను.
0: అల్టిమేట్లీ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు బి లాస్ట్.
1: నిలిచేది ఏమిటి ఈ జగత్తులో?
0: వాట్ ఈస్ దట్ స్టాండింగ్
1: ఆ కీర్తి మాత్రమే నిలచగలుగుతుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది బ్యాడ్ నేమ్ దట్ రిమైన్స్.
1: సత్కీర్తి అనేటువంటిది రామునికి చెందుతుంది.
0: ద గుడ్ నేమ్ గోస్ టు రామ.
1: కనుకనే సత్కీర్తిని సాధించండి.
0: Therefore, earn repute.
1: అపకీర్తికి ఏమాత్రం కూడాను అడుగునివ్వండి.
0: నెవర్ పుట్ టు డిస్రెప్యూట్
1: అని రావణుడు బోధించాడు జగత్తుకు.
0: That was the teaching of Ravana to this world.
1: Papalaku papalanu karigichi,
0: all the sins have got to be atoned.
1: Shapalanu nasinchi,
0: and all the curses have to be freed.
1: Manavatvanni abhrutti parichetvantide Rama tattvamu.
0: And it's Rama's nature that helps sustains the human quality.
1: Itti avashyamantamainatvanti Rama tattvaniki taginatvanti oka avakasamunu manamu chekuchukovali.
0: To attain this Rama's best ideal human quality, we should know its nature in true ways.
1: Ramudu kevalam samanya manavudu vale tirugutu vachadu.
0: Rama conducted himself like an ordinary human being.
1: Adarsha margamanu andistu vachadu.
0: He has shown ideal path.
1: Kani andaru kudanu samanya manavudu ani bhavincharu.
0: But everybody thought that he is an ordinary one.
1: Kani samanya manavulu ramulu vale jeevinchaledi.
0: But an ordinary man never led the life of Rama.
1: Samanya manavulu vale jeevinchi,
0: leading the life of an ordinary one.
1: Salokya tattvanni pondinatvanti vaadu Ramudu.
0: It was Rama who attained the heights in life.
1: Kanuka aadarshavantamainatvanti okka aadhyatmika tattvanni nirupinchinatvanti vaadu Ramudu.
0: Rama has demonstrated ideal spiritual values to the community.
1: Kanukane ee naadu Ramayanamu atyavasaramu lokaniki.
0: Therefore, the world needs Ramayana today.
1: కారణం ఏమనగా?
0: Why?
1: తండ్రి మాట బిడ్డలు వినటం లేదు.
0: Today, children don't pay heed to the words of their parents.
1: బిడ్డలకు సరైన ఆదర్శములు చూపించటం లేదు తండ్రులు.
0: The father also doesn't set an ideal to his son.
1: గురువులు శిష్యులకు సరైనటువంటి యొక్క మార్గాన్ని బోధించటం లేదు.
0: Teachers don't show the right path to their students.
1: శిష్యులు తగినటువంటి గురువుకు తగిన గౌరవాన్ని అందించడం లేదు.
0: The students also do not show the respect and esteem towards the teachers.
1: ఈనాటి వ్యాపారస్తులు,
0: businessmen today,
1: అధికారులు,
0: men of authority,
1: పాలకులు,
0: administrators,
1: పాలితులు అందరూ కూడా కలుషితమై ఉంటున్నారు.
0: The administrators and the people as well are highly polluted.
1: కలహములలో మునిగి ఉన్నారు.
0: They are full of infighting.
1: ఇది కలుషితమైనటువంటి కలహములకు మార్గమునేటువంటిది ఈ యొక్క లోక సంబంధము.
0: This is the worldly trend, worldly nature that leads everybody in conflict.
1: Rama tattvanni marcharu.
0: People have forgotten the nature of
1: Rama tattvanni melkolparu.
0: They have forgotten the nature of Rama.
1: Jeeva tattvanni nasimpa chesaru.
0: And they have forgotten the innate
1: nature. Daivatvanni marchipoyaru.
0: They have forgotten the divine quality.
1: Kanukane inni kashtamulaku guri avutunnaru manavulu.
0: Therefore, human beings are put to suffering a lot.
1: Daivam kudanu daivam manusha rupena.
0: God assumes human form.
1: Kani manusha avakaram vachina kudanu.
0: Though he is in human form,
1: భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థిస్తున్నారు ఈనాటి మానవులు?
0: What kind of prayer we offer to God today?
1: తమ అభిష్టములు నెరవేరాలి.
0: Their desires must be fulfilled.
1: తమ శరీరములకు సుఖం అందించాలి.
0: The body should enjoy comfort.
1: తమ మనసులకు శాంతిని చేకూర్చాలి.
0: And the mind should enjoy peace continuously.
1: ఈ విధంగా కోరటమే సహజము.
0: Such a desire is quite natural.
1: కాని
0: బట్
1: ఈ సహజములో కూడాను అసహజం ఇమిడి ఉంటుండాలి.
0: ఈవెన్ ది నేచురల్ క్వాలిటీ డిజైర్ హెస్ బికమ్ ఆర్టిఫిషియల్.
1: రాతి నాగలను పోయి ప్రార్థిస్తున్నారు.
0: పీపుల్ ఆఫర్ ప్రేయర్స్ టు నాగేంద్ర ఇన్ స్టోన్ ఫార్మ్.
1: ఓ నాగేంద్ర నాకు ప్రత్యక్షమయ్యి
0: యు మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: నా కష్టములు తీర్చమని ప్రార్థిస్తారు.
0: గివ్ మీ రిలీఫ్ ఫ్రమ్ ఆల్ ది సఫరింగ్.
1: కానీ ఆ నాగలే
0: But the very snake.
1: ప్రత్యక్ష సజీవమైనటువంటి ఒక నాగలుగా వచ్చినప్పుడు
0: ఇఫ్ ఇట్ అపియర్స్ ఇన్ ఫ్రంట్ అలైవ్
1: ఆ ప్రతిష్ఠింపజేసినటువంటి రాయితోనే ఆ నాగలను చంపుతారు.
0: దే టేక్ ది వెరీ స్టోన్ అండ్ ట్రై టు కిల్ దట్ స్నేక్.
1: కళ్ళనాగర కండరే కండై చిక్కరీటుని కళ్ళనాగర అనగా రాతి నాగరను చూస్తే కండ చక్కెర నైవేద్యంగా పెడతారు.
0: దేర్ ఫోర్ వీ వర్షిప్ ది స్నేక్ in the form of a stone and give every offering.
1: నిజమైన నాగలే వచ్చినప్పుడు,
0: but if there is true snake alive,
1: దానికి తిండి పెట్టడమే కాదు ప్రాణమును కూడా తీస్తారు.
0: We don't offer anything. We would rather kill it.
1: ఈనాడు దైవత్వం కూడాను ఇదే పరిస్థితిలో ఉంటుండాలి.
0: This is the situation of divinity.
1: దైవం అనగా ఏ రీతిగా ఉండాలి?
0: In what way should be God?
1: ఎవరు నిర్ణయించగలరు?
0: Who can decide?
1: ఎవరు కూడా నిర్ణయించలేరు.
0: None can estimate.
1: దైవం ఏ రీతిగా ఉండాలని దైవమే నిర్ణయించలేదు, కానీ ఇంకొకరు నిర్ణయించడానికి అధికారం లేదు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ డిసైడ్ అండ్ ఎస్టిమేట్, నో వన్ కెన్ డిసైడ్.
1: అది ఏ త్యాగరాజు కూడా చెప్పారు.
0: దట్స్ వాట్ త్యాగరాజ్ సెడ్.
1: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా?
0: త్యాగరాజ సెడ్, హౌ కెన్ ఐ డిసైడ్ గాడ్ ఇన్ వాట్ ఫామ్?
1: నిన్ను ఎవరని నిర్ణయించేదిరా?
0: హౌ ఆమ్ ఐ టు ఎస్టిమేట్? హౌ ఆమ్ ఐ టు డిసైడ్?
1: శివమంత్రమునకు రాజీవము.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ది వెరీ లైఫ్.
1: శివమంత్రమునకు మా జీవము.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ది వెరీ సెన్స్ ఆఫ్
1: మాధవ మంత్రమునకు రాజీవము.
0: And it is this letter Ra is the center.
1: ఈ వివరము తెలిసిన గనుడికి నొక్కేదా అన్నాడు.
0: In fact, I offer my salutations to the one who knows this.
1: పంచాక్షరములైనటువంటి నమశివాయ అనేటువంటి ఒక నామము లోపల మకారం ప్రాణం.
0: ఈ నమశివాయ మహామంత్ర, మా ఇస్ ద మెయిన్ లెటర్.
1: వైష్ణవ నామం అయినటువంటి ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాచరంలో రకారం ప్రాణం.
0: అండ్ ఇన్ వైష్ణవ నామ ఇట్ ఇస్ రకార రా.
1: నారాయణాయ రకారం పోయిందంటే నాయనాయ అనే చచ్చినటువంటి వాటితో సమానము.
0: వితౌట్ దిస్ లెటర్ రా ఇట్ హాస్ నో మీనింగ్. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇట్ మీన్స్ డెడ్ బాడీ.
1: వచ్చినప్పుడే అది ప్రాణంతో ఉండేటువంటి ఒక సహజం.
0: ద మంత్ర హాస్ గాట్ ద లైఫ్ విత్ దిస్ లెటర్ నారాయణాయ.
1: కనుకని ఇందులో వైష్ణవ నామములో రా ప్రాణము.
0: Therefore, in Vaishnava school, Ra is the life.
1: Namasivaya ani panchasham lopala.
0: In this Namasivaya, the five-lettered mantra.
1: Makarame pranamu.
0: Makara is the life.
1: Makaram lekapote.
0: Without this ma.
1: Nasivaya. Chivudu kaanetuvanti deni.
0: It amounts to denial of Shiva, Nasivaya.
1: Kalukule akkada makaram unde teerali.
0: Therefore, the letter ma.
1: Ee rendu yokka cherikane Rama anetuvanti naamamu.
0: The combination of these two letters Ra and Ma constitute Rama.
1: కనుక ఇది ప్రాణస్వరూపమైనటువంటిది రామనామము.
0: Rama is the very life.
1: Ra, A, Ma. ఈ మూడింటి యొక్క అక్షరముల యొక్క చేరికని.
0: Is a combination of three letters Ra, A, Ma.
1: Ra, అగ్ని బీజము.
0: Ra represents fire.
1: A, సూర్య బీజము.
0: A represents sun.
1: Ma, చంద్ర బీజము.
0: Ma represents moon.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే రామనామము.
0: The unity of these three is Rama.
1: అగ్ని బీజం వల్ల ఉన్నటువంటి పాపములంతా కూడా భస్మం కావిస్తుంది.
0: ఇట్ ద ఫైర్ దట్ వుడ్ బర్న్ ఆల్ అవర్ సిన్స్ టు యాషెస్.
1: సూర్య బీజం అనేటువంటిది మన అజ్ఞానం అనేటువంటి అంధకారము దూరం కావిస్తుంది.
0: ఇట్ ద సన్ దట్ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: మకారం అనేటువంటి యొక్క చంద్రబీజము మన తాపమును చల్లార్చి హాయిని చేకూరుస్తుంది.
0: ఇట్స్ మా దట్ రిప్రజెంట్స్ ద మూన్ ప్యాసిఫైస్ ఆల్ అవర్ ఎమోషన్స్.
1: పాపమును
0: ద సిన్,
1: దుర్మార్గమును
0: ద వికెడ్నెస్,
1: తాపమును
0: ఎమోషన్
1: చల్లార్చేటువంటి ఒక శక్తి కలిగినటువంటిది రామనామము.
0: విల్ ఆల్ బి పాసిఫైడ్ బై ద సీక్రెట్ నేమ్ ఆఫ్ రామ.
1: ఇట్టి పవిత్రమైనటువంటి నామతత్వాన్ని ఏ విధంగా రూపంగా బోధించేటువంటిది.
0: సచ్ ఎ సీక్రెట్ నేమ్, హౌ ఈజ్ ఇట్ టు బి టాట్ టు ద పీపుల్?
1: మానవాకారం చేతనే ఈ జగత్తునందు అవతరించి మానవులకు సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారు.
0: రామ హ్యాస్ టేకెన్ హ్యూమన్ ఫామ్ అండ్ హెస్ డిమాన్స్ట్రేటెడ్ ద ఎంటైర్ హ్యూమన్ రేస్ హౌ ఐడియల్ మ్యాన్ షుడ్ బి.
1: తన మాట, తన చేతలు, మూడింటి యొక్క ఏకత్వమే రామనామం.
0: రామనామ, ద నేమ్ ఆఫ్ రామ స్పీక్స్ ఆఫ్ ద హార్మోనీ ఆఫ్ థాట్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ఈ మానవాతారం ఏ విధంగా వచ్చింది?
0: హౌ డు యూ గెట్ దిస్ హ్యూమన్ ఫామ్?
1: తన థాట్స్, తన వర్డ్స్, తన యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వం చూపించాడు.
0: హియర్ వీ ఫైండ్ ద యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: కనుక రామతత్వం అనగా అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యంతో కూడినటువంటిది.
0: Therefore, the Rama's name is all-powerful.
1: Ramayanam ante kevalam parayanam ka jarpetundi kaadu.
0: The sacred text Ramayana is not meant for
1: Rama
0: reading.
1: Ramayanam Ramayanam.
0: Rama ayanam Ramayanam.
1: Anaga Rama tattvam anetundi sarvatra prayanam cheyipetundi.
0: It only means the nature of Rama percolates.
1: Sarvatra undinatundide Rama tattvam.
0: It is present in every living creature.
1: Sarvavyapakamainatundide Rama tattvam.
0: Rama's nature is all pervasive.
1: Sarvajeeva antaratmane Rama tattvam.
0: It is the spirit in the essence of every creature.
1: Andukosame prachina kalam nandu na aatma ramunike telusu antaru.
0: Therefore, since ancient times, Rama is referred to the inner self.
1: Aatmake Rama ani peru.
0: ఇట్ ఇస్ ద సెల్ఫ్ దట్స్ కాల్డ్ రామ.
1: రమింపజేసేటువంటిది కనుకనే రామ అని పేరు.
0: రామ ఇస్ ద వన్ దట్ అట్రాక్ట్స్.
1: ఇటువంటి రమింపజేసేటువంటి యొక్క దివ్య తత్వానికి ఎట్టి రూపాన్ని నిర్ణయించగలరు?
0: ద వన్ దట్ అట్రాక్ట్స్ ఇన్ డిలైట్స్, హౌ డు యూ ఎస్టిమేట్ గివ్ ఎ ఫార్మ్ టు దాట్?
1: కనుక రామాయణం అనేటువంటి చరిత్ర యందు,
0: సో ఇన్ దిస్ హిస్టరీ ఆఫ్ రామాయణ,
1: ఒక విశిష్టమైనటువంటి యొక్క దివ్యత్వం చేకూరి ఉంటుంది.
0: దేర్ ఇస్ ఎ స్పెషల్ సిగ్నిఫికెన్స్ దట్ స్పీక్స్ ఆఫ్ డివినిటీ.
1: ఆ విశిష్టత ఏమిటి?
0: వాట్ ఈస్ దాట్?
1: అనగా
0: మీనింగ్
1: మానవుడు మానవుడిగా జీవించాలి.
0: హ్యూమన్ బీయింగ్ మస్ట్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడు దైవత్వంతో ఏకం కావాలి.
0: మ్యాన్ మస్ట్ మర్జ్ ఇన్ గాడ్.
1: మానవుని యందు ఉన్నటువంటి యొక్క త్రిగుణముని యొక్క తత్వాన్ని ఏకత్వం చేయాలి.
0: ఆల్ ది త్రీ అట్రిబ్యూట్స్ మస్ట్ బి యూనిఫైడ్.
1: ప్రతి మానవుని యందు కూడాను
0: ఇన్ ఎవ్రీ మ్యాన్
1: మానవత్వము,
0: ది హ్యూమన్ క్వాలిటీ
1: దానవత్వము,
0: డెమోనిక్ నేచర్
1: దైవత్వము,
0: అండ్ ది డివినిటీ,
1: మూడు కూడా ఏకమై ఉంటుండాలి.
0: ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
1: కానీ ఈనాటి మానవుడు,
0: బట్ మ్యాన్ టుడే,
1: దైవత్వాన్ని మానవత్వాన్ని కూడా మర్చి కేవలం దానవత్వాన్ని మాత్రమే వహిస్తున్నాడు.
0: హీ హాస్ ఫర్గాటన్ ది డివినిటీ అండ్ ది హ్యూమన్ క్వాలిటీ అండ్ లీడ్స్ ఎ డెమోనిక్ లైఫ్.
1: కనుక మానవుడు దైవత్వానికి నిరూపించాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ స్పీక్ ఆఫ్ డివినిటీ విద్ ఇన్.
1: కానీ దీనత్వాన్ని లేక రాక్షసత్వాన్ని మనం నిరూపించకూడదు.
0: ఇట్స్ నాట్ ది డెమోనిక్ నేచర్ ఆర్ ది వికెట్ క్వాలిటీ దట్ హాస్ గాట్ టు బి షోన్.
1: కనుకనే రాముడు ఆదర్శప్రాయుడై,
0: సో రామ వాస్ ఎన్ ఐడియల్ వన్,
1: పితృవాక్య పరిపాలన నిమిత్తమై,
0: ఫాలోయింగ్ ది కమాండ్ ఆఫ్ ఫాదర్,
1: అరణ్యమునకు వెళ్లి,
0: హాస్ గాన్ టు ది ఎగ్జైల్,
1: అనేక విధమైనటువంటి కష్టములకు గురి అయ్యాడు,
0: అండ్ పాస్డ్ త్రూ సఫరింగ్.
1: అయితే
0: హౌఎవర్
1: ఇది ఒక బలవంతంతో పోయాడా లేక అసంతృప్తితో పోయాడా లేక ఒక విధమైనటువంటి తండ్రి ఆజ్ఞాని ఒక దీంతో దీక్షతో వెళ్ళాడా?
0: హాస్ గాన్ టు ది ఎగ్జైల్ అవుట్ ఆఫ్ ఫోర్స్ ఆర్ డిస్సాటిస్ఫాక్షన్ ఆర్ ఇన్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్?
1: కాదు కాదు.
0: నౌ
1: పట్టాభిషేకములకు ఎట్టి ఆనందంతో వచ్చి ఎట్టి విధమైనటువంటి ఒక సంతోషంతో ముందు వేశాడో అదే అడుగుతోనే అదే సంతోషంతోనే అరణ్యానికి కూడాను తాను వెళ్ళాడు.
0: ద కైండ్ ఆఫ్ జుబిలేషన్ ఇన్ ద బ్లిస్ హి హాడ్ హాడ్ at the time of announcement of coronation was there, even at the time of announcement of
1: samatvani nirupinchinatvanti vaadu ramudu.
0: Rama has demonstrated this principle of equanimity.
1: Sugadukhe samikrutva labhum labhi jayaji.
0: He has shown this principle of equanimity.
1: Manava jeevitam lopala sukadukkumulu oka vidhame sahajanga untai.
0: In human life pain and pleasure are natural.
1: Kaani sukhanni aashinchatamu దుఃఖాన్ని విసర్జించడము ఇది మనలో ఉన్నటువంటి సగుణం కాదు.
0: వీ కెనాట్ బి ఆఫ్టర్ ప్లెజర్ కంటిన్యూస్లీ అండ్ ట్రై టు అవాయిడ్
1: పెయిన్. ఏ హృదయంతో నీవు స్వాగతం చేస్తున్నావో దుఃఖమును కూడా ఆ విధమైనటువంటి భావంతోనే నీవు స్వాగతం చేయాలి.
0: జస్ట్ యాజ్ యూ వెల్కమ్ ప్లెజర్ యూ షుడ్ బి ప్రిపేర్ టు వెల్కమ్ ఈవెన్ ద పెయిన్.
1: దుఃఖమే లేకపోతే సుఖమునకు విలువే లేదు.
0: విదౌట్ పెయిన్ ద ప్లెజర్ హ్యాస్ నో వాల్యూ.
1: దీనిని నసుఖ లభ్యతే సుఖం అన్నారు.
0: You don't get pleasure out of pleasure.
1: Sukham nunchi sukham manaku chikkadu.
0: You don't get joy out of joy.
1: Dukham nunchi manaku sukham chikkutundi.
0: You get pleasure out of pain only.
1: Cheekatalo nunchi cheekati velthu raadu.
0: You don't get light out of mere darkness.
1: Velthu vachinappude cheekati dooram avutundi.
0: When there is light, the darkness is dispelled.
1: Cheekati undinappude velthuku prakasham istundi.
0: The light value is known when there is
1: darkness. Cheekati lekapothe velthuku ye maatramu prakasham ledhu.
0: Without darkness, the light has no value.
1: Dukkame lekapothe sukamunuku ye maatramu viluva ledhu.
0: Without pain, pleasure has no value.
1: Kanukune mana sukham aneetundi dukkam dwara manaku labhincheetundide kaani సుఖము నుంచి సుఖము లభించదు.
0: దేర్ఫోర్ యూ గెట్ ది హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ మిజరీ ఆర్ సాడ్నెస్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి ఆదర్శాన్ని జగత్తుకు చాటి నిరూపించాడు.
0: సచ్ ఎ సీక్రెట్ ఐడియల్ వాజ్ షోన్ టు ద వరల్డ్ బై రామ.
1: ప్రతి ఒక్కటి కూడా తాను ఆదర్శంగా నిరూపించాడు.
0: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ హి వాజ్ ఎన్ ఐడియల్.
1: వ్యక్తి ధర్మము,
0: ఇండివిజువల్ ధర్మము,
1: కుటుంబ ధర్మము,
0: ఫ్యామిలీ,
1: సమాజ ధర్మము,
0: ద కమ్యూనిటీ,
1: ఈ మూడింటి ధర్మములు కూడాను తాను అనుభవించి నిరూపింపజేశాడు.
0: అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ది కమ్యూనిటీ లెవెల్ హీ హాస్ డెమోన్స్ట్రేటెడ్ ది ఐడియల్స్ టు ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ.
1: కనుకనే వ్యక్తిగతమైనటువంటి యొక్క ధర్మాన్ని మనం మొట్టమొదటి సాధించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ అచీవ్ దిస్ ఎట్ ది ఇండివిజువల్ లెవెల్ ఆఫ్ డిసిప్లిన్.
1: నేను వ్యక్తిగా ఉంటున్నాను.
0: ఐ ఆమ్ ఎన్ ఇండివిజువల్.
1: వ్యక్తి అనగా ఏమిటి?
0: హూ ఇస్ ఎన్ ఇండివిజువల్?
1: అవ్యక్తమై,
0: దట్ విచ్ ఇస్ హిడెన్,
1: గూఢంగా ఉండేటువంటి యొక్క
0: దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్
1: సీక్రెట్. దివ్యత్వాన్ని ఎవరు వ్యక్తీకరింపజేస్తారో అతను మాత్రమే వ్యక్తి.
0: వ్యక్తి ఇస్ అన్ ఇండివిజువల్. హూ విల్ బ్రింగ్ అవుట్ దట్ అవ్యక్త, ద హిడెన్ ప్రిన్సిపల్.
1: ఆకారము ధరించినటువంటి వాడు వ్యక్తి కాదు.
0: ఎవ్రీ పర్సన్ విత్ ఎ ఫార్మ్ కెనాట్ బి అన్ ఇండివిజువల్ ఆర్ వ్యక్తి.
1: అవ్యక్తమై,
0: అవ్యక్త,
1: హిడెన్ గా ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు నిరూపిస్తారో వారు మాత్రమే వ్యక్తి అన్నారు.
0: ద వన్ హూ ప్రూవ్స్ అండ్ మేనిఫెస్ట్ ది హిడెన్ లేటెంట్ డివినిటీ ఈజ్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్.
1: కనుకనే రాములు వ్యక్తిగా ఉంటుంది,
0: రామ బీయింగ్ అన్ ఇండివిజువల్,
1: తన యందున్నటువంటి దివ్య శక్తిని నిరూపించి,
0: యస్ ప్రూవ్ దట్ ఇన్నేట్ పవర్,
1: ఆ పవిత్రమైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించాడు.
0: అండ్ యస్ ప్రూవ్ టు ద వరల్డ్
1: ఆదర్శంగా ఆచరించాడు.
0: యస్ ప్రాక్టీస్ ది ప్రిన్సిపల్స్.
1: కనుక రామతత్వం అనేటువంటిది చెప్పారు. పర్వతములు నదులు ఉండినంత వరకు కూడాను రామాయణం నిలిచి ఉంటుంది అని బ్రహ్మవాక్కు.
0: ఇట్ వాజ్ బ్రహ్మ హూ సెడ్ దట్ రామనామ విల్ రిమైన్ దేర్ సో లాంగ్ యు హావ్ యు ఫైండ్ ద మౌంటైన్స్ అండ్ ద రివర్స్.
1: కాబట్టి రామాయణం అనేటువంటిది పర్వతములకు నదులకు సంబంధించినటువంటిదే ఇది.
0: డస్ ఇట్ మీన్ రామాయణ ఇస్ రిలేటెడ్ టు మౌంటైన్స్ అండ్ రివర్స్?
1: కాదు కాదు.
0: నో,
1: బ్రహ్మ యొక్క భావం ఆ విధంగా లేదు.
0: దట్స్ నాట్ ది ఐడియా ఆఫ్ బ్రహ్మ.
1: పర్వతములు అనగా పురుషులు.
0: మౌంటైన్, పర్వత ఇస్ హ్యూమన్ బీయింగ్.
1: నదులు అనగా స్త్రీలు.
0: రివర్ రిప్రజెంట్స్
1: స్త్రీ పురుషులు. ఉండినంత వరకు కూడా ఈ జగత్తులో రామాయణం నిలిచి ఉంటుంది.
0: మౌంటైన్ ఇస్ ద మ్యాన్, రివర్ ఇస్ ద ఉమెన్. సో లాంగ్ ద హ్యూమన్ సొసైటీ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ యూ ఫైండ్ రామాయణ దేర్.
1: కనుకనే స్త్రీ పురుషులు లేకుండా ఈ జగత్తు ఉండడానికి వీలు కాదు.
0: వితౌట్ మెన్ అండ్ విమెన్ ద వరల్డ్ కెనాట్ కంటిన్యూ.
1: కనుకనే రామాయణం లేకుండా ఉండడానికి సాధ్యం కాదు.
0: సో ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు లివ్ వితౌట్ రామాయణ.
1: ఇలాంటి శాశ్వతమైన, సత్యమైన, నిత్యమైనటువంటి యొక్క రామతత్వాన్ని గ్రహించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం సంపాదించుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఆల్ ద కెపాసిటీ టు నో దిస్ ఎటర్నల్ ట్రూత్, ద ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
1: కనుక ఇందులో ఉన్నటువంటి రహస్యాలు ఎన్ని ఉండినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ నంబర్ ఆఫ్ సీక్రెట్స్,
1: భారతీయులే ఈ రహస్యాన్ని గుర్తించుకోలేక,
0: ద భారతీయస్ ఆర్ నాట్ ఏబుల్ టు నో,
1: భౌతికమైన, అలౌకికమైన, ప్రాకృతమైనటువంటి ధర్మం చేత,
0: దే ఆర్ క్యారీడ్ అవే బై ద ఫ్లీటింగ్ మండేన్ వరల్డ్లీ ప్లెజర్స్.
1: ఏదో తమ కాలం తాము వ్యర్థం చేసుకుంటున్నారు.
0: అండ్ దే వేస్ట్ దేర్ టైమ్.
1: ఈనాడు రామాయణము,
0: టుడే వి థింక్ ఆఫ్ రామాయణ,
1: రాముల పుట్టిన దినము,
0: బర్త్డే ఆఫ్ రామ
1: అనుకుంటూ ఏం చేస్తున్నాము?
0: వాట్ డు వి డు?
1: ఆనాడు ప్రత్యేకమైన ఒక పూజ,
0: వి హావ్ స్పెషల్ వర్షిప్.
1: ఆనాడు బొట్టు పెట్టుకోవటము,
0: అండ్ విల్ హ్యావ్ ది డాటర్ ఆన్ ద ఫోర్హెడ్.
1: ప్రత్యేకమైన పూజ చేయడానికి జన్మదినములు రావాలనా?
0: ఇన్ ఆర్డర్ టు ఫాలో ద రిచువల్ ఆఫ్ వర్షిప్ షుడ్ వి వెయిట్ ఫర్ ద బర్త్డే ఆఫ్ రామ?
1: కాదు కాదు.
0: నో,
1: ఏ వయసు అయినప్పటికీ నిత్యము సర్వదా సర్వకాలేషు సర్వత్రా రామచింతనం.
0: ఎట్ ఎనీ ఏజ్ ఫర్ దట్ మ్యాటర్ వి షుడ్ చాంట్ ద నేమ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
1: వాల్మీకి రామాయణం రాశాడు.
0: వాల్మీకి కంపోజ్డ్ రామాయణ.
1: రాసిన తర్వాత శిష్యులందరినీ చేర్చుకున్నాడు.
0: హ్యావింగ్ డన్ దాట్ హి ఆస్క్డ్ ది డిసైపుల్స్ టు గెదర్,
1: ఈ దివ్యమైన, ఈ భవ్యమైన, ఈ పవిత్రమైనటువంటి యొక్క రామకథను వీధి వీధికి, ఇంటి ఇంటికి కూడాను, ఇంచి ఇంచికి కూడాను చాటేటువంటి వారెవరు అని విచారిస్తూ వచ్చాడు.
0: హి వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ఎవ్రీబడీ, హూ ఈస్ దేర్ టు ప్రాపగేట్ దిస్ డివైన్, దిస్ ఎవర్ న్యూ ఫ్రెష్ రామాయణ, ద ప్రిన్సిపల్ ఆఫ్ రామాయణ ఎవ్రీవేర్.
1: ఋషులందరూ కూడా నిరాశకు గురి అయ్యారు.
0: ఆల్ ది సీయర్స్ అండ్ సెయింట్స్ వర్ ఫ్రస్ట్రేటెడ్.
1: గురూజీ,
0: గురూజీ,
1: మా వయసు పండినది,
0: వీఆర్ ఓల్డ్ ఎనఫ్,
1: మా యొక్క ఆయు ప్రమాణం నిండినది,
0: అండ్ వీ మే లీవ్ ఎనీ టైమ్.
1: మేము వీధి వీధికి తిరిగి రామకథను బోధించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు శారీరకంగా లేవు.
0: వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ టు గో రౌండ్ ఎవ్రీ
1: అని చెప్పేటప్పటికీ నిరాశకు గురి అయ్యారు.
0: దెన్ ఈవెన్ వాల్మీకి వాజ్ ఆల్సో ఫ్రస్ట్రేటెడ్.
1: ఈ సంభాషణ సరిపుతున్నప్పుడు వీళ్ళు వచ్చారు, లవకుశులు.
0: యాజ్ ద కాన్వర్సేషన్ వాజ్ టేకింగ్ ప్లేస్ లవ అండ్ కుశ కేమ్ దేర్.
1: గురూజీ,
0: గురూజీ,
1: ఇంతసేపు మీరు ఋషులతో సంభాషించుతున్నటువంటి విషయము మేము విన్నాము.
0: వీ హర్డ్. వాట్ ఆల్ యూ హ్యావ్ బీన్ కన్వర్సింగ్ విత్ యువర్.
1: ఈ కార్యాన్ని పరిపూర్ణం గావించడానికి మాకు ఇవ్వండి అన్నారు.
0: గివ్ ద ఇంట్రెస్ట్ ద జాబ్ టు అస్ టు ప్రాపగేట్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
1: రాజపుత్రులు, ఋషి శిష్యులు,
0: ఇలాంటి
1: వారు తంబుర చేతబట్టి,
0: దే ఆర్ దేర్ విత్ ఆల్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్
1: పెట్టి,
0: అండ్ విత్ ఆల్ ది
1: చిత్తికలు చేపట్టి,
0: with all the sandals,
1: వీధి వీధికి పాడుతు వెళ్ళారు.
0: And they started singing around every street.
1: ఈ విధంగా ఈనాడు చేయగలరా?
0: Will anybody be able to do that today?
1: ఏదైనా భజనకి పోయి నోరెత్తి ఒక పాట పాడినారంటే, ఓహో ఈయన భజన కూడా పాడుతున్నాడా అని గేల్చేస్తారని హాస్యం.
0: If anyone starts singing, we are afraid that people will make fun of us.
1: ఇంకేదైనా కొంచెం విభూతిగా పెట్టుకుంటే, ఓహో ఈయన సాయిబాబా భక్తుడా అంటారేమో అని భయము.
0: We are also afraid of the public because people may think that we are devotees of Sai Baba if we have got that vibhuti on the forehead. If we also start singing, people may mistake that we are not devotees. In fact, we are ruining our lives, killing people because of such kinds of false attachment. That day when you give up this sacrifice, this attachment, then there will be prosperity in society. We have to sacrifice this ego and attachment. So long there are these two twins, ego and attachment, we can think of God. Why should we bother about this? Are we not doing so many things that we are not supposed to? You are not afraid then. To sing the glory of God. To participate in bhajan. To teach divinity to others. Why should you be afraid of anybody?
1: మంచికి భయపడనక్కర్లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ బి ఫియర్ స్ట్రికెన్ ఇఫ్ యూ ఆర్ టు కమిట్ ఎ మిస్టేక్.
1: కనుకని ఈనాటి లోకము ఈ విధమైన దురవస్థలకు గురి అయిపోయింది.
0: దిస్ ఇస్ ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ద వరల్డ్ టుడే.
1: పాపభీతి లేని పామరత్వము బట్టి
0: దేర్ ఇస్ అన్ అటర్ ఇన్నోసెన్స్ బికాస్ దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్. దైవ ప్రీతి
1: లేని దాని బట్టి
0: దేర్ ఇస్ నో లవ్ ఫర్ గాడ్.
1: మానవత్వం అనగే మానవులందున
0: అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ గాన్.
1: ఇది ఏ దౌర్భాగ్యమునకు మూల కారణము.
0: దిస్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రెసెంట్ సాడ్ సిచ్యువేషన్.
1: పాప భీతి లేదు.
0: There is no fear of sin.
1: దైవ ప్రీతి లేదు.
0: There is no love of God.
1: ఇంకా ఎట్ట మనలో ఈ త్యాగం వస్తుంది?
0: Then how do you expect to have sacrifice?
1: మనలో త్యాగం రావాలి.
0: There should be sacrifice.
1: త్యాగమే మన నిజమైనటువంటి భోగము.
0: It is a sacrifice that
1: ఈ భోగమే మనకు నిజమైనటువంటి రోగములు.
0: And really the pleasure bhoga is the roga disease.
1: కానీ ఈనాటి మానవులంతా రోగమునకనే గురి అవుతున్నారు కానీ త్యాగమునకు గురి కావటం లేదు.
0: In fact we suffer from roga the diseases but we are not prepared for tyaga.
1: ఎవరేమైనా అనుకోని నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. ఇట్టి అమృతత్వాన్ని బోధించాలంటే ఈ విధమైనటువంటి త్యాగానికి మనం సిద్ధం కావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ది సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
1: ఒక చెరుకైనా కూడా మనం కష్టపడి నమిలిన తర్వాతనే కదా ఆ తీయని రసం మనలో ప్రవేశిస్తుంది.
0: యూ హావ్ గాట్ టు చూస్ ది షుగర్ కేన్ టు ఎంజాయ్ ద స్వీట్ జ్యూస్ దేర్ఇన్.
1: కనుక మనం కష్టం పడినప్పుడే అందులో సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
0: సో అన్లెస్ వీ వర్క్ హార్డ్ వీ కాంట్ బి హ్యాపీ.
1: తరువాన్
0: రిపీట్ ఎంక్వైరీ
1: తన్మయం పొందు.
0: యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
1: మనము ఒక విధమైనటువంటి కర్రను రాపిడి చేసినప్పుడు
0: ఇఫ్ యూ రబ్ టూ స్టిక్స్
1: ప్రవేశిస్తుంది.
0: ద ఫైర్ ఒరిజినేట్స్ దేర్
1: చిలకంగా చిలకంగా.
0: ఇఫ్ యూ చర్న్ రిపీట్
1: అందులో నుంచి వెన్న బయలుదేరుతుంది.
0: యూ ఫైండ్ ద బటర్.
1: అదే విధంగానే స్మరించంగా స్మరించంగా దివ్యత్వంలో ఆవిర్భవిస్తుంది.
0: బై రిపీటెడ్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ చాంటింగ్ యూ విల్ ఫైండ్ ద డివినిటీ.
1: స్మరించకుండా దివ్యత్వంలో ఆవిర్భవించడానికి అవకాశమే లేదు.
0: వితౌట్ థింకింగ్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నో వే టు నో ద డివినిటీ.
1: తరువా మనము తరువున అనలము.
0: దేర్ఫోర్ బై కాన్స్టెంట్లీ రబ్బింగ్ ది టూ స్టిక్స్ అగెన్స్ట్ ఈచ్ అదర్ యూ ఫైండ్ ద ఫైర్ దేర్.
1: ఈ విధంగా రెండు చేరికినప్పుడే అగ్ని ప్రవేశిస్తుంది.
0: There you get the fire because of the truth.
1: అగ్నియ సాక్షాత్ జ్ఞానము.
0: That fire of wisdom.
1: దీన్ని రామాయణం నందు జ్ఞానాగ్ని అని బోధించాడు.
0: Ramayana speaks of this fire of wisdom.
1: ఈ అగ్ని అనేటువంటిది ఎవరి యందు ఆవిర్భవించునో.
0: That fire of wisdom.
1: వాని యందు పాపములు ఏమాత్రం కూడాను ఉండవు.
0: Will never entertain any sin there.
1: కొండల వంటి పాపమును కూడాను అణుమాత్రమైన నిప్పు కూడాను భస్మం చేస్తుంది.
0: Even mountainous sins are brought down to ashes by the fire.
1: కనుక ఏ నామము తలచినప్పటికీ
0: వాటెవర్ నేమ్ యూ మ్యాటర్
1: హృదయపూర్వకంగా తలచినప్పుడు
0: చాంట్ హోల్ హార్టెడ్లీ
1: దాని యొక్క ఫలితం మనకు లభిస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ద రివార్డ్.
1: కానీ ఈనాటి మనం నామం తలుస్తున్నామే కానీ హృదయపూర్వకంగా లేదు.
0: టుడే వీ సింగ్ బట్ వీ డోంట్ చాంట్ హోల్ హార్టెడ్లీ.
1: ఏదో ఒక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క దీంతో మనం స్మరిస్తున్నాము.
0: వీ డూ ఇట్ ఇన్ ఎ రొటీన్ వే మెకానికల్ వే.
1: ఇది సరైనటువంటి ఫలితానికి అవకాశం అందించదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ అండ్ యూ డోంట్ గెట్
1: ఫలితం కూడా ఉండదు.
0: యూ డోంట్ ఫైండ్ ఎనీ రిజల్ట్.
1: దీనికోసం సేవపడాలి.
0: దెన్ వై షుడ్ యూ
1: ఎక్సర్ట్ చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి.
0: వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఫార్ ఆల్ దిస్ వర్షిప్.
1: ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా.
0: వితౌట్ ఎనీ ప్యూరిటీ ఆఫ్ ద సెల్ఫ్ వై రిచువల్స్.
1: పాకశుద్ధి లేని పానకమేలా.
0: విత్ ప్యూరిటీ ఆఫ్ ద వెజిటబుల్స్
1: ఒక చిత్తశుద్ధితో చేయాలి.
0: ఎవ్రీథింగ్ వీ హావ్ టు డూ విత్ ద ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్.
1: చిత్తశుద్ధి లేకుండా చేసినప్పుడు ఏమాత్రం కూడా ఫలితం మనకు ఉండదు.
0: వితౌట్ దిస్ ప్యూరిటీ యుల్ నెవర్ హ్యావ్ ఎనీ పాజిటివ్ రిజల్ట్స్.
1: కనుక రామాయణం నందు
0: ఇన్ రామాయణ
1: అనేక విధమైనటువంటి యొక్క ఆదర్శాలంతా నిరూపిస్తూ వచ్చింది.
0: వేరియస్ ఐడియల్స్ ఆర్ డెమోన్స్ట్రేటెడ్.
1: నేను మొన్న మెడ్రాస్ కు వెళ్ళినప్పుడు
0: భగవాన్ మెడ్రాస్
1: హెచ్చరించి చెప్పాను.
0: భగవాన్ సెడ్ దిస్
1: ఒకనొక సమయ లోపల
0: అట్ వన్ టైమ్
1: ముగ్గురు తల్లులు ఏకమైనారట.
0: త్రీ మదర్స్ మెట్ అట్ వన్స్.
1: రాముల తల్లి ఒక ఆమె,
0: one is the mother of Rama,
1: Hanumantun thalli okame,
0: other is the Avastun
1: thalli okame,
0: and the mother is of the
1: same. Moolada varu chesina sugunakara patta pagulu chukkalu raalunnannata.
0: When the three ladies meet, you can understand what kind of havoc there could be.
1: Veeru cheyinatunte varu ooruku undakudada.
0: These three didn't remain silent.
1: Amma neevevaru ani Kausalya adigindata Hanumantuni thallini.
0: Kausalya, the mother of Rama, asked the mother of Hanuman, who are you?
1: Amma meeku teliyada,
0: don't you know me?
1: యావత్ ప్రపంచమునకే తెలిసినటువంటి కుమారుడు హనుమంతుడు.
0: హనుమాన్ ఈజ్ నోన్ టు ది హోల్ వరల్డ్.
1: హనుమంత్ నామం చెప్పిన దగ్గరంతా రాముడు ఉంటుంటాడు.
0: వేర్ ఎవర్ ద నేమ్ ఆఫ్ హనుమాన్ ఇస్
1: రామనామం చెప్పిన దగ్గరంతా హనుమంతుడు ఉంటాడు.
0: వేర్ ఎవర్ రామాస్ నేమ్ ఇస్
1: రామ హనుమంతుడు అన్యోన్య అనురాగము.
0: రామ అండ్ హనుమాన్
1: అవినాభావ సంబంధము,
0: దట్స్ ఇంటర్ రిలేషన్,
1: ఏకాత్మ తత్వము.
0: ఇట్స్ ఓన్లీ వన్ యూ.
1: అటువంటి హనుమంతుని యొక్క తల్లిని నేను.
0: ఐఎమ్ ద మదర్ ఆఫ్ హనుమాన్.
1: ఓహో, అతనే ఈ లంకనంతా కూడాను చేరడానికి పెద్ద సముద్రాన్ని కూడా దాటిపోయాడు అన్నది.
0: ఈజ్ దట్ సో హీ వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రాసింగ్ దట్ మైటీ ఓషన్ ఇన్ సర్చ్ ఆఫ్ మదర్.
1: వినేటప్పటికి అగస్త్యుని తల్లి, ఓహో నీ కుమారుడు చేసినటువంటి పని గొప్పదేమి కాదు.
0: దెన్ ద మదర్ ఆఫ్ ది సేజ్ అగస్త్య సెడ్, ది డీడ్స్ ఆఫ్ యువర్ సన్ ఆర్ నాట్ దట్ గ్రేట్.
1: సముద్రాన్ని దాటినాడు నీ కుమారుడు.
0: యువర్ సన్ క్రాస్ ది ఓషన్.
1: నా కుమారుడు సముద్రాన్ని మింగివేశాడు.
0: My son could swallow the whole ocean.
1: అలాంటి అగస్త్యుని తల్లిని నేను అన్నా.
0: I am the mother of that sage Agastya.
1: ఇద్దరు చేరి కౌసల్యను ప్రశ్నించారట, మీరెవరమ్మా అని.
0: Both of them questioned Kausalya, the mother of Rama.
1: ఏ హనుమంతుడు లంకను దాటాడు, ఏ అగస్త్యుడు ఈ నీరునంతా కూడా మింగాడు, ఆ యొక్క శక్తికి రాములైనటువంటి ఒక కుమారునికి తల్లిని అన్నాడు.
0: And she said, listen to me, the strength that Agastya could have has to make him swallow the ocean, the strength of Hanuman that made him cross this ocean is the strength of Rama and the mother of Rama.
1: ముగ్గురు సంభాషణ జరిగే సమయం లోపల రాముని ప్రవేశించాడట.
0: At the end of the conversation, there stepped in Ramachandra.
1: ఏమిటమ్మా ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు నా విషయము అన్నాడు.
0: What is it you are speaking about me in such a high way?
1: అమాయకుని వలే ప్రశ్నించాడు వాడను.
0: He asked them innocently.
1: తాను దైవస్వరూపుడు అయినప్పటికీ,
0: though he is God,
1: సాక్షాత్ నారాయణుడు అయినప్పటికీ,
0: though he is the manifestation of God,
1: అమాయకు నరుడు వలే తాను ప్రవర్తిస్తూ వచ్చాడు.
0: He behaved like an ordinary man.
1: అమ్మా హనుమంతుడు తన భక్తి ప్రపత్తుల చేతనే లంకను దాటాడు.
0: హనుమాన్ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ బికాస్ ఆఫ్ హిస్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్
1: అగస్త్యుడు తన భక్తి శ్రద్ధలతోనే తన జలమునంతా మింగాడు.
0: అగస్త్య కుడ్ స్వాలో ద ఓషన్ బికాస్ ఆఫ్ హిస్ డివోషన్.
1: నేను కాదు.
0: ఐ డిడ్ డూ దాట్.
1: నేను గొప్పవాడు కాదు.
0: ఐఎమ్ నాట్ గ్రేట్.
1: నేను సామాన్యమైన మానవుడు.
0: ఐఎమ్ అన్ ఆర్డినరీ మ్యాన్.
1: నా ఈ దేహమునకు పెట్టినటువంటి నామే సర్వశక్తి స్వరూపము అన్నాడు.
0: ఇట్ ఈస్ ద నేమ్ దట్ దిస్ బాడీ బేర్స్ ఈస్ హైయెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్.
1: నేను కేవలము నిమిత్త మాత్రుణ్ణి.
0: ఐఎమ్ ఓన్లీ ప్లీ హియర్.
1: ఆ నా నామే సర్వమును కూడాను సమకూర్చిపజేస్తుండాలి.
0: ఇట్ ఇస్ మై నేమ్ దట్ అకంప్లిషెస్
1: సర్వశక్తి కూడాను ఈ నామం నందే ఉంటుండాలి.
0: ఆల్ మైటీ పవర్స్ ఆర్ లేటెంట్ ఇన్ ది నేమ్.
1: ఈ నామం యొక్క మహత్తరం శక్తి చేతనే ఈ దేహం కూడాను కదిలిపోతుండాలి.
0: ఇట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ దిస్ నేమ్ దట్ మేక్స్ దిస్ బాడీ మూవ్ అబౌట్.
1: కనుక నిన్ను నిమిత్త మాత్రంగా తీసుకోండి అన్నాడు.
0: సో టేక్ మీ జస్ట్ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ విధంగా చెప్పి రాముని వెళ్లిన తక్షణమే,
0: హావింగ్ సెడ్ రామా రిటర్న్,
1: కౌసల్య చెప్తుండాలి.
0: కౌసల్య స్టార్టెడ్ టెల్లింగ్,
1: అమ్మా నా కుమారుడు అమాయకుడు వలే మాట్లాడుతున్నాడు.
0: లుక్ హియర్, మై సన్ ఈజ్ స్పీకింగ్ లైక్ అన్ ఇన్నోసెంట్.
1: అతనికి తెలియనటువంటి జ్ఞానము,
0: ద విజ్డమ్ హీ హాస్,
1: అతను చేయనటువంటి పని,
0: ద వర్క్ దట్ హీ డస్,
1: సర్వం కూడాను అతని యందే ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఈజ్ విదిన్ హిమ్ లేటెంట్.
1: ఇలా చెప్పినటువంటి ఒక తల్లి,
0: ద మదర్ హూ సెట్ సౌ లైక్ దాట్,
1: తిరిగి కైక ఆజ్ఞ వల్ల
0: బికాస్ ఆఫ్ ద కమాండ్
1: అరణ్యానికి పోవలసి వచ్చింది.
0: రామ హ్యాడ్ టు గో టు ద ఫారెస్ట్.
1: అరణ్యానికి పోవలసి వచ్చినప్పుడు
0: when he was to go,
1: కౌసల్య దగ్గరికి వచ్చాడు.
0: He came to Kausalya.
1: ఎప్పుడు వచ్చాడు?
0: When did he come?
1: సీత దగ్గరికి వెళ్లి
0: He went to Sita first.
1: తన పట్టాభిషేకమునకు ధరించినటువంటి ఒక త్యజించి
0: he just changed his dress of the prince to be coronated and his second dress of an ordinary one.
1: వచ్చాడు.
0: And he came to Mother Kausalya.
1: తల్లి ఎంతో ఆనందంతో
0: the mother was happy
1: ఎదురు చూస్తూ ఉండినది.
0: She was waiting for him.
1: అప్పుడు తల్లికి చెప్పాడు.
0: Then he told his mother.
1: అమ్మా నీకు ఆనందమైన ఒక వార్తను చెప్పడానికి వచ్చాను అన్నాడు.
0: Mother, I have come to you to make a very pleasant news announcement.
1: అయోధ్యకు కాదు నేను కింగ్ రాజును.
0: I am not the king of this Ayodhya.
1: అరణ్యానికి నేను కింగ్ రాజును.
0: I am the king of that forest now.
1: ఈ నిమిషమే అరణ్యానికి నేను రాజుగా తయారవుతున్నాను.
0: Therefore, I am ready now to be the king of that forest.
1: ఆమెకి ఏమీ అర్థం కాలేదు.
0: She couldn't understand anything.
1: ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడని వివరంగా అనుకుంటే వెంటనే వచ్చాడు లక్ష్మణుడు.
0: She wanted to know all the details. In the meantime, Lakshmana came there.
1: వ్యక్తిని నీడ అనుసరించినట్టుగా
0: just as the shadow follows the person,
1: రామును లక్ష్మణుడు ఎప్పుడు కూడా నీడ వలె అనుసరిస్తుంటాడు.
0: లక్ష్మణ ఫాలోస్ రామ లైక్ హిస్ షాడో.
1: అదే విధంగానే భరతుణ్ణి శత్రుఘ్నుడు నీడ వలె అనుసరిస్తుంటాడు.
0: సిమిలర్లీ శత్రుఘ్న ఫాలోస్ భరత లైక్ హిస్ షాడో.
1: ఈ శత్రుఘ్నుడు లక్ష్మణుడు ఒక తల్లి బిడ్డలు.
0: శత్రుఘ్న లక్ష్మణ ఆర్ ద సన్స్ ఆఫ్ ది సేమ్ మదర్.
1: ఒకడు రామునకు శిష్యుడయ్యాడు.
0: One followed Rama.
1: ఒకరు భరతునకు శిష్యుడయ్యారు.
0: One followed Bharata.
1: ఈ ఇరువురు కూడాను ఎంత వినయ విధేయతతో ఉండేటువంటి వారు.
0: Both of them, they have got utmost humility and obedience.
1: చిత్తశుద్ధి కలగారు.
0: They have got all the purity of their heart.
1: మానసిక పవిత్రం కలవారు.
0: And they have got all sacred hearts.
1: అలాంటి లక్ష్మణుడు వచ్చి
0: such a Lakshmana came.
1: చాలా ఉద్రేకుడైపోయాడు.
0: He was very much agitated and furious.
1: నీ శాంతం ఉండవలసిందే.
0: Yes, you need to be peaceful.
1: కాని ఇలాంటి విషయంలో కాదు.
0: But not in this matter.
1: లోకమంతా నిన్ను ఆశిస్తుండాలి.
0: In fact, the world is waiting for
1: you. ఒక వ్యక్తి నిమిత్తమే నీవు ఇంత వెనుకకు పోతున్నావు.
0: Should you go back because of one person?
1: నేను ఒప్పుకోను.
0: I am not ready.
1: ఇక్కడ ఉంటుండు. ఒక నిమిషం లోపల ఆ కైకను దశరథుని హతమార్చి నేను వచ్చి పట్టాభిషేకం చేస్తానన్నాడు.
0: You just wait for a moment. I am going to kill Dasharatha and Kaika right now.
1: అనేటప్పటికి లక్ష్మణుడు రాముని చెప్తున్నాడు.
0: దెన్ రామ స్టార్టెడ్ సేయింగ్
1: లక్ష్మణ
0: లక్ష్మణ
1: ఉద్రేకం మంచిది కాదు.
0: డోంట్ బి అజిటేటెడ్
1: శాంతించు శాంతించు.
0: బీ పీస్ఫుల్.
1: ఈ శాంతమే మనకు రక్ష.
0: ఇట్ ఇస్ ద పీస్ దట్ ప్రొటెక్ట్స్.
1: శాంతమే మనకు ఉచ్చ.
0: ఇట్ ఇస్ ద పీస్ దట్
1: శాంతమే మనకు శోభ.
0: ఇట్ ఇస్ ద పీస్ దట్
1: శాంతమే మనకు కిరీటము.
0: ఇట్ ఇస్ ద పీస్ ఇస్ ద క్రౌన్.
1: కనుక శాంతం అనేటువంటి కిరీటాన్ని ధరించాలి అన్నాడు.
0: హ్యావ్ ద క్రౌన్ ఆఫ్ పీస్.
1: క్షమ సత్యము
0: and this peace for parents and this for parents
1: chama vedamu
0: it is veda
1: chama ahimsa
0: it's non violence
1: chama yagnam bau
0: it is a sacred ritual
1: chama santoshamu sarvamu
0: it's patience that confers happiness
1: chama ye sarva lokamulandun
0: and this forgiveness which is the whole
1: అన్ని లోకములు ఎందుకు క్షమనే ఉంటుండేది.
0: Which is the whole thing in this life.
1: క్షమనే మనం వహించవలసింది.
0: And this
1: క్షమనే మనం వరించవలసింది.
0: And this patience we should have.
1: కనుకనే యోగులు యొక్క శిరస్సుకు ధరించినటువంటి కిరీటము క్షమనే.
0: And therefore it is this crown of patience that should be present today.
1: కనుక నీవు శాంతిని పొందు.
0: So be peaceful.
1: అని చెప్పేది తర్వాత లక్ష్మణుడు అంతా కౌసల్యకు చెప్పాడు జరిగిందంతా.
0: And then Lakshmana narrated the whole episode to Kausalya.
1: అప్పుడు కౌసల్య కూలి పడిపోయింది పాపం.
0: And then Kausalya fell down.
1: రామా
0: రామా
1: నిన్ను వదలి నేను క్షణమైనా ఉండలేను.
0: I cannot live for a moment without
1: నీవు తండ్రి ఆజ్ఞని శిరసావహించినావు.
0: You have followed the command of
1: father. కాదని చెప్పను.
0: I don't deny that.
1: కానీ
0: but
1: నన్ను కూడా నువ్వు నీ వెంట తీసుకెళ్ళవని.
0: Take me also along with you.
1: అప్పుడు చెప్పాడు రాముడు.
0: Then Rama said.
1: సతికి పతియే దైవము.
0: And in fact the husband is God to the wife.
1: కనుక నీ పతిని వదలి నీవు ఏమాత్రం కూడా రావడానికి వీల్లేదు.
0: So you should not be away from your husband.
1: పతి అయిన నీ సర్వస్వము.
0: And the husband is your life.
1: అతను జీవితంలో ఉండినంత వరకు కూడా అతన్ని వదలడానికి వీల్లేదు.
0: So long he is alive you cannot get away from him.
1: అతన్ని సేవించి
0: you have to serve him.
1: నా వియోగం చేత దుఃఖంలో మునిగిపోతున్నాడు.
0: In fact he suffers because of the separation.
1: నీ ఉండి అతనికి తగినటువంటి శాంతి బోధిస్తుండమన్నారు.
0: You remain at home and make him happy and peaceful.
1: వెంట వచ్చింది సీత కూడాను.
0: దెన్ కేమ్ సీత.
1: చెప్పింది ఆమె సామాన్యురాలు కాదు.
0: షీఈ్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
1: జనక మహారాజు పుత్రిక.
0: షీఈ్ ద డాటర్ ఆఫ్ ఎంపరర్ జనక.
1: వైదేహి ఆమె దేహభ్రాంతియే లేదు.
0: షీ హాస్ నో బాడీ అటాచ్మెంట్ వైదేహి.
1: కనుకనే ఆమెకు వైదేహి అని పేరు పెట్టారు.
0: యాజ్ షీ హాస్ నో బాడీ అటాచ్మెంట్ షీఈ్ కాల్డ్ వైదేహి.
1: పక్కున నవ్వింది సీత.
0: అండ్ సీత లాఫ్డ్.
1: రామ
0: రామ
1: నాకొక బోధ నీ తల్లికి ఒక బోధన.
0: You have one kind of teaching to me, different teaching
1: to
0: your
1: mother. వస్తానంటే రావడానికి వీలు కాదని చెప్పి నాకు చెప్పావు.
0: When I wanted to follow you, you said no.
1: వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉంటున్నారు, వారిని సేవించి నీవు జీవించమన్నారు.
0: And in fact, you wanted me to serve your old parents.
1: నీ తల్లి దగ్గరికి వచ్చేటప్పటికే పతియే దైవం అంటున్నావు.
0: But in respect to your mother, you say that
1: నాకు
0: husband is God. But he is not the same to me.
1: ఇది ఒకరికి ఒక స్త్రీకి ఒక ధర్మము, ఒక స్త్రీకి మరొక ధర్మమా? నేను అంగీకరించనండి.
0: Can there be one code of conduct for one woman and different another?
1: ఇంతే కాకుండా,
0: నాట్ ఓన్లీ దిస్,
1: రామచంద్రుడు,
0: రామచంద్ర,
1: నీవు చంద్రుడు,
0: యువర్ ద మూన్,
1: నేను శీతలంతో ఉండేటువంటి వెన్నెల,
0: అండ్ ఐఎమ్ ద మూన్ లైట్.
1: చంద్రుడు అరణ్యములో, శీతలము అయోధ్యలో ఉండడానికి వీలవుతుందా?
0: Can moon be there in the forest and the moonlight in Ayodhya?
1: Chandrudu ekkado ni dan chaladanam kuda akade undali.
0: Wherever there is moonlight, that's so cool and comforting.
1: Moonu moonlight rendu kuda ekanga untundali.
0: So moon and moonlight are together.
1: Kanaku nannu kuda teeskeldam cheppindi.
0: Therefore she wanted
1: ee vidhamaitundi oka yuktulu pektulato ramulu kramakramena kudanu tallulu yokka samadhanamunu bari yokka samadhanamunu sarvam kudanu సరే సర్చ్ చేసుకుని పోతూ వచ్చాడు.
0: రామ కుడ్ గివ్ కరెక్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్స్ టు ద మదర్ అండ్ ద వైఫ్.
1: ఇన్ని రకమైనటువంటి యుక్తులు కూడా పొందవలసి వస్తుంది.
0: అండ్ వీ మే హావ్ టు ఫాలో సమ్ నాక్.
1: యుక్తి అనగా ఏమిటి? దీనికి ఒక యోగము అని పేరు.
0: దిస్ కైండ్ ఆఫ్ నాక్ టు గెట్ ఓవర్ ద సిచ్యువేషన్ ఈజ్ యోగా.
1: పరులను మోసగించేటువంటిది కాదు ఇది.
0: ఇట్స్ నాట్ చీటింగ్ ఎనీవే.
1: ఆదర్శంగా నిరూపించేటువంటిది ఇది.
0: ఇట్ ఓన్లీ స్పీక్స్ ఆఫ్ ఐడియలిజం.
1: ఇది యోగంగా మారిపోయింది.
0: దేర్ ఫోర్ ఇట్ ఈస్ స్పిరిచువల్.
1: యోగ చిత్తవృత్తి నిరోధక. వారికి ఉన్నటువంటి దుఃఖములు నివారణ గావించే నిమిత్తమై ఇది ఒక యోగంగా మారిపోయింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ మేక్స్ యూ ఫ్రీ ఫ్రమ్ ద గ్రీఫ్.
1: ఈ విధంగా తల్లులను సమాధానం చేసి,
0: యూ పాసిఫైడ్ ద మదర్స్,
1: కుటుంబ గౌరవాన్ని నిలబెట్టి,
0: యూ అప్హెల్డ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: అరణ్యానికి వెళ్ళాడు.
0: హీ వెంట్ టు ద ఫారెస్ట్.
1: ఈ అరణ్య సమయమునందు కూడాను,
0: దేర్ ఇన్ ద ఫారెస్ట్,
1: అనేక విధమైనటువంటి ఒక రాక్షస కృత్యములను చూచి,
0: హి సా ఆల్ వేరియస్ డెమోనిక్ డీడ్స్ దేర్.
1: ఈ పరిపాలన నిమిత్తమే నా తండ్రి అరణ్యానికి నన్ను అధికారిగా చేశాడు.
0: పర్హాప్స్ మై ఫాదర్ మేడ్ మీ ద కింగ్ ద రూలర్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్.
1: రాజ్యంలో కూడా యతుల యొక్క సంబంధమైనటువంటి సాధనలకు అడ్డు తగులుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ డెమన్స్ ఆర్ ఆబ్స్ట్రక్టింగ్ ది వేస్ ఆఫ్ ది సేజెస్ అండ్ దేర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
1: కనుక యతుల యొక్క సాధనకు ఏమాత్రం అడ్డు తగలకుండా ఈ రాక్షసులను సంహరించాలి.
0: దేర్ఫోర్ ఐ షుడ్ సీ ద సేజెస్ అండ్ సీయర్స్ విల్ కంటిన్యూ దేర్ యోగిక్ ప్రాక్టీసెస్ బై కిల్లింగ్ డెమన్.
1: ఈ రాక్షసులను సంహరించాలనే సమయంలో ఒక దోషం అడ్డం వస్తుంది.
0: టు కిల్ దిస్ డెమన్స్ దేర్ లైస్ వన్ ప్రాబ్లమ్.
1: స్త్రీలైనటువంటి రాక్షసులను కూడా సంహరించవచ్చునా?
0: దేర్ ఆర్ సమ్ డెమన్స్ హూ ఆర్ విమెన్ దేర్ అమంగ్ దెమ్. హీ థాట్
1: పూర్వము
0: అర్లియర్
1: విశ్వామిత్రుని యొక్క యజ్ఞ సంరక్షణ నిమిత్తమే అక్కడ వెళ్ళినప్పుడు,
0: టు సేవ్ గాడ్ ది స్పిరిచువల్ రిచువల్ ఆఫ్ విశ్వామిత్ర,
1: తాటకిని సంహరించాలనుకున్నప్పుడు,
0: వెన్ హీ డిసైడెడ్ టు కిల్ తాటకి,
1: తాను యోచించాడు.
0: హీ థాట్ పాండురు గురూజీ,
1: ఈ స్త్రీ అయినటువంటి తాటకిని చంపవచ్చునా?
0: కెన్ ఐ కిల్ దిస్ డెమన్ హూ ఇస్ ఎ ఉమన్ నౌ?
1: చంపవచ్చును అన్నాడు.
0: ఎస్ యు కెన్.
1: సాధనలకు, తపస్సులకు, ఋషులకు ఆనంద భంగం గావించేటువంటి ఒక రాక్షసులైన స్త్రీలు కూడా సంపరించవచ్చు అన్నాడు.
0: లెట్ ద డెమన్ బి ఎ ఉమన్ ఇఫ్ షీ రియలీ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది సెయింట్ సీయర్స్ అండ్ ఎస్పిరెంట్స్ వెల్ షీ డిజర్వ్స్ టు బి కిల్డ్. ఏమీ
1: తెలియనట్టుగా రాముడు అడుగుతున్నాడు, స్వామి గురూజీ ఎవరైనా ఈ విధంగా సంహరించినటువంటి వారు ఉన్నారా రాజుల్లో అన్నాడు.
0: ఇన్ ఇన్నోసెంట్ వే రామ ఆస్ ఈజ్ దేర్ ఎనీ వన్ ఈజ్ దేర్ ఎ ప్రిసిడెన్స్.
1: పిచ్చివాడా,
0: ఓ మ్యాన్ కైండ్.
1: ప్రహ్లాదుని మనమడైనటువంటి ఒక విరోచనుడు,
0: విరోచనాది
1: ప్రహ్లాదుని మనమడు,
0: గ్రాండ్సన్ ఆఫ్ ప్రహ్లాద,
1: విరోచనుడు,
0: విరోచనుడు
1: ఒక చాలా ఒక ముద్దుల బిడ్డ ఉంటున్నది.
0: ఈజ్ రియల్ ది పెట్ సన్.
1: ఆమె స్త్రీని,
0: అండ్ షీస్ ఎ ఉమన్.
1: ఆమె పేరే మంధర.
0: నేమ్ ఇస్ మంధర.
1: ఆ మందర అనేక రకములైనటువంటి యొక్క ఋషులను హింసించి,
0: ఇన్ ఫ్యాక్ట్ మందర హాస్
1: తన వాంఛనిమిత్తమై
0: ఇతరుల
1: యొక్క ఋషులంతా కూడా సంహరించి,
0: టు సాటిస్ఫై హర్ ఓన్ సెల్ఫ్ షీ కిల్డ్
1: అనేక పాపములకు గురి అయిపోతూ వచ్చింది.
0: అండ్ షీ కమిటెడ్ మెనీ సిన్స్.
1: ఆ సమయం లోపల,
0: అట్ దట్ టైమ్,
1: రాజే అతన్ని ఆమెను చంపించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద కింగ్ కిల్డ్ హర్.
1: కానీ అది దోషం లేదు,
0: ఇట్స్ నో మిస్టేక్.
1: ఎవరైనా సరియే,
0: లెట్ హిమ్ ఎనీ వన్,
1: దైవత్వానికి అడ్డు తగిలినప్పుడు వారిని ఎవరు ఏ విధంగా చేసినా తప్పులేదు.
0: ఇఫ్ ఎనీ వన్ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ గాడ్, ఎస్ యూ కెన్ ఫినిష్ హిమ్.
1: మీరా సమయం నందు కూడా ఇలాంటి ధర్మం ఒకటి అడ్డ వచ్చింది.
0: దిస్ ఈస్ ది సేమ్ థింగ్ దట్ హెడ్ కమ్ ఇన్ ది వే ఆఫ్ లైఫ్ ఆఫ్ మీరా.
1: మహారాణా నా మందిరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోమన్నాడు.
0: మహారాణా వాంటెడ్ హర్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్యాలెస్.
1: ఒక్క క్షణము మాత్రం బాధ వేసింది.
0: షీ ఫెల్ట్ వెరీ సాడ్ ఫర్ ఎ మినిట్.
1: ఎట్ట వెళ్ళేది నా కృష్ణుడిని వదిలి ఏ విధంగా వెళ్ళాలి?
0: హౌ కెన్ ఐ లీవ్ మై కృష్ణ?
1: అని అక్కడ కూర్చొని ఒక జాబు రాసింది తులసిదాస్.
0: There she sat and wrote a letter to Tulsidas.
1: అతను చిత్రకూట పర్వత పైన ఉన్నాడు తులసిదాస్.
0: He was the Tulsidas was there on the mountain top Chitrakuta.
1: ఒక మనిషిని ఇచ్చి పంపించింది.
0: He sent a message through a messenger.
1: అప్పుడు అతని మనిషి ఆ విధంగా జవాబు తీసుకుని వచ్చాడు.
0: And Tulsidas sent a message.
1: అమ్మా మీరా,
0: ఓ మీరా,
1: నేను భర్తను వదిలిపెట్టి ఏ విధంగా వెళ్ళాలి అని రాశావు. ఇది ధర్మమా కాదా మీరు నిర్ణయించాలని రాశావు.
0: You have put a question, am I justified to leave my husband and be after God?
1: ఉన్నదంతా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
0: In fact, these are only principles. Mother is God, father is God, teacher is God, guest is God.
1: కానీ నిజంగా దైవ స్వరూపులే.
0: In fact, all are essentially divine.
1: దైవానికి అడ్డు తిరిగినప్పుడు మదర్ అయినా సరే, ఫాదర్ అయినా సరే, గురువు అయినా సరే, ఎవరైనా సరే త్యజించవచ్చును.
0: But anyone obstructs, comes in the way of God, let him be mother or father or a teacher.
1: దైవమైనటువంటి శ్రీరామచంద్రుడిని అరణ్యానికి పంపించి,
0: in fact Rama is sent to
1: నా ఆరాధన సోదరుడైనటువంటి రామును అరణ్యపాలు చేసి,
0: my ideal brother is sent to the forest,
1: నాకు పట్టాభిషేకం చేయడానికి ఈమె వచ్చింది.
0: And my mother is here to coronate me as the king.
1: ఇలాంటి తల్లి యొక్క ముఖమే నేను చూడను అని భరతుడు తల్లిని విస్మరించాడు.
0: భరత never wanted to see the face of his mother because she committed that mistake.
1: Tallito dvesham gavinchukunnadu.
0: In fact, he had utter hatred.
1: Tallini vadaltanu gaani ramunu nenu vadalanu annadu.
0: I am ready to sacrifice my mother and not Ramachandra.
1: Kanuka tallini kudunu vadilinattu vaadu Bharatudu.
0: So Bharata left mother.
1: Inga Prahladu elanti vaada?
0: Prahlada, what sort of person he is?
1: Tandi chana chanamulu kudunu aneka himsalu petti aa harinamaanni maanavan cheptu vachadu.
0: Father has put him to suffering every moment and wanted him to give up the God's name.
1: Nanna ninnaina vadaltanu gaani harinamaanni
0: Father, I am prepared to run away from you, but I will
1: not go far.
0: In fact, you are Haridveshi, you hate God. I am Haripriya, I
1: love God. కూడా హరిపైనే ఉంటుండాలి.
0: In fact, I love God.
1: అని చెప్పి తండ్రి మాటలంతా ధిక్కరించి హరిని స్మరిస్తూ వచ్చాడు.
0: So saying, he disobeyed his father and sang the glory of God.
1: దేశము.
0: And here,
1: గురుద్వేషం ఎక్కడ వచ్చింది తెలుసునా?
0: And where do we find this hatred towards
1: teacher? వచ్చి బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి దానం అడిగినప్పుడు
0: వామన కేమ్ అండ్ వాంటెడ్ ద ఆఫరింగ్ ఫ్రమ్ ఎంపరర్ బలి. హి ప్రామిస్డ్ దట్ హి వుడ్.
1: కానీ దివ్యశక్తితో చూచినటువంటి యొక్క,
0: బికాజ్ ఆఫ్ ఫార్ సైట్ అండ్ విజన్,
1: తన గురువు అయినటువంటి వాడు,
0: ద ప్రిసెప్టర్,
1: కానీ దీనికి అంగీకరించలేదు.
0: డిడ్ నాట్ ఎండోర్స్ దిస్ ఐడియా.
1: అప్పుడు నాయన బలి చక్రవర్తి
0: దెన్ హి సెడ్ ఎంపరర్ బలి,
1: యు షుడ్ నాట్. సామాన్యమైన బ్రాహ్మణుడు కాదు.
0: ద వన్ హూ ఇస్ హియర్ ఇస్ నాట్ ఆర్డినరీ బ్రాహ్మణ్.
1: ఇతను కేవలం సాక్షాత్ భగవంతుడే వచ్చాడు.
0: ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
1: ఇంకా ఆనందం గురుజీ.
0: ఇస్ ఐ ఎమ్ మోర్ హ్యాపీ.
1: గురుజీనే వచ్చి, అనగా భగవంతుడే వచ్చి తన చేయి చాపి నాకు ఇమ్మని చెప్పి కోరినప్పుడు తన చేయి కింద నా చేయి పైన, ఇది కావటం ఎంత అదృష్టం నాది.
0: గాడ్ హింసెల్ఫ్ హెస్ కమ్ టు మీ, హీ హెస్ హెల్డ్ అండ్ స్ట్రెచ్డ్ ఫోర్త్ హిస్ హ్యాండ్. మై హ్యాండ్ ఈజ్ అప్పర్ అండ్ గాడ్స్ హ్యాండ్ ఈజ్ లోయర్ నౌ.
1: కనుక గురువు అయినటువంటి కృపాచార్యం యొక్క దీన్ని కూడా ఆజ్ఞను మీరాడు బలి చక్రవర్తి.
0: అండ్ దేర్ ఫోర్ ఎంపరర్ బలి డిసోబేడ్ హిస్ ప్రిసెప్టర్ శుక్రాచార్య.
1: పలికి బొంకుట కంటే పాపమున్నా అన్నాడు బలి చక్రవర్తి.
0: కెన్ దేర్ బి ఎనీ అదర్ సిన్ మచ్ వర్స్ దాన్ గోయింగ్ బ్యాక్ ద ప్రామిస్.
1: ఎవరి కోసము? భగవంతుడి కోసం నేను అర్పితం చేస్తున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ప్రిపేర్ టు మేక్ ఆఫరింగ్ టు గాడ్.
1: ఇంకా ప్రహ్లాదుడేమి? భగవంతుడిని నేను ఆశిస్తున్నాను.
0: ప్రహ్లాద వాంట్స్ గాడ్ ఆల్వేస్.
1: భరతుడేమి చెప్పాడు? భగవంతుడైన రాముడిని నేను ఆశిస్తున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ భరత ఆల్సో డిజైర్డ్ గాడ్.
1: భగవంతుని విషయం లోపల ఏ తప్పును కూడా కనిపెట్టడానికి వీల్లేదు.
0: దేర్ ఫోర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ దేర్ కెనాట్ బి ఎనీ మిస్టేక్ ఆర్ డిఫెక్ట్.
1: సర్వసంగ పరిత్యాగి అయినటువంటి వాడే నిజమైన భక్తుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎ టోటల్ రినన్షియంట్ ఈస్ ఎ టోటల్
1: డివోటీ. తల్లి తండ్రి పితృలను ఈ విధమైనటువంటి భేదములకు అవకాశం ఇవ్వకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్ ఆర్ అటాచ్మెంట్
1: ఫర్ ద మదర్ ఫాదర్ విషయం లోపల.
0: ఇన్ వరల్డ్లీ మ్యాటర్స్,
1: ఈ దివ్యమైనటువంటి యొక్క మార్గం లేకుండా లౌకికమైనటువంటి జీవితంలో,
0: ఇన్ దిస్ వరల్డ్లీ లైఫ్,
1: ఇవన్నీ మనం ప్రమాణాలు తీసుకోవాలి.
0: వీ షుడ్ టేక్ దీస్ థింగ్స్ ఎస్ స్టాండర్డ్.
1: కానీ దైవంలో మనం ప్రవేశించే సమయంలో ఏది కూడా మనకు అక్కర్లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ దీస్ థింగ్స్ డోంట్ మ్యాటర్.
1: అన్నిటికంటే గొప్పవాడు దైవమే.
0: గాడ్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: దైవమును మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో వన్ గ్రేటర్ దెన్ గాడ్.
1: దానికోసం సర్వము మనం అర్పితం చేయవచ్చు.
0: సో వీ షుడ్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్.
1: ఆ జాబును రాసి తిరిగి పంపించాడు.
0: That was the message written by
1: Tulsidas.
0: Then she said,
1: Ganga Jamuna Teer Chalo Reman. Hey Manasa, ink vellu bail deru.
0: Then said, oh mind, get up, go now.
1: Veldu daam ekkada poyindi? Dwaraka velli poyindi papa.
0: She went to Dwaraka.
1: కనుకనే గొప్ప కీర్తిని సాధించింది.
0: షీ వాజ్ హైలీ రెప్యూటెడ్
1: ఆమె ఏ ప్రపంచ వాంఛలు లేవు.
0: షీ హాడ్ నో వరల్డ్లీ డిజైర్
1: ఏ ప్రాకృతమైన ఇష్టములు లేవు.
0: షీ హాస్ నో లైక్స్ వాట్స్ ఎవర్
1: ఇలాంటి పవిత్రమైనటువంటి జీవులకు దోషాలు ఎక్కడ అంటుతాయి.
0: సో సీక్రెట్ లైఫ్ విల్
1: దోషం దగ్గర కూడా రాదు.
0: విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫెక్ట్స్ ఆర్ మిస్టేక్స్
1: అలాంటి పవిత్రమైనటువంటి హృదయాలకు.
0: సో సీక్రెట్ హార్ట్స్
1: భర్తను వదిలిపెట్టి ఉండటం అంటే అది సాధ్యమవుతుందా?
0: Well, is it possible to be away from the company
1: of husband?
0: Therefore, Sita also followed her husband.
1: ఈ యొక్క రాముడు కూడాను ఈ యొక్క సీతని దాచిన్నం లేకుండా రాక్షసులు కూడా చంపాడు.
0: రామ కిల్డ్ దట్ తాతకి ద డెమన్ దో ఎ వుమన్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఆ బలచక్రవర్తి
0: ది ఎంపరర్ బలి
1: కుమారుడైనటువంటి వాడు
0: ది సన్
1: తన యొక్క కుమారునికు బిడ్డలు కూడా ఉంటున్నారు.
0: As his grandsons also.
1: ఎవరు?
0: Who are they?
1: ఈ యొక్క మందర.
0: మందర.
1: మొట్టమొదట ఈ యొక్క బలిచక్రవర్తిని చూసినప్పుడు
0: and she saw the emperor
1: Bali. ఎంతో ఆనందం వేసి బలిచక్రవర్తికి చిన్న వామనుడై నడిచి వస్తున్నాడు శ్రీమన్ నారాయణుడు.
0: In fact, Lord Narayana was coming there like a boy.
1: ఆ చిన్నవాడిగా వచ్చినప్పుడు అయ్యో నాకు ఇలాంటి కొడుకుంటే ఎంత బాగుండు అని ఆశించింది.
0: She thought that she should have a son of the type of Vamana.
1: ఇలాంటి వాడు నాకు పుత్రుడిగా పుట్టాలని ఆశించింది.
0: She thought that she should have a son of the type of Vamana.
1: కానీ
0: బట్
1: తన తాతపైన తలపెట్టి తలపైన కాళ్లు పెట్టి పాతాళ లోకానికి నెట్టే సమయం లోపల చీ చీ చీ ఇలాంటి వాడిని చంపాలి అని చెప్పాని.
0: బట్ when Emperor Bali was slain and then put down to Patala, that underworld, and then she had a developed hatred.
1: తిరిగి ద్వాపర యుగం లోపల
0: లేటర్ ఇన్ ద్వాపర ఏజ్
1: సుర్పణకగా వచ్చి
0: షి కేమ్ ఎ సుర్పణక
1: అతన్ని తల్లిగా భావించుకోవాలని కొడుకుగా భావించి
0: అండ్
1: అతనికి పాలు ఇచ్చి అతన్ని తిరిగి చంపి అతని చేత చంపబడిపోయింది.
0: అండ్ షి ఫెడ్ హిమ్ అండ్ గేవ్ ద మిల్క్ అండ్ షి వాస్ షి అల్టిమేట్లీ డైడ్ ఇన్ హిస్ హ్యాండ్స్.
1: పవిత్రమైనటువంటిగా ఉన్న అపవిత్రమైనటువంటిగా ఉన్న దాని ఫలితం ఏమో మనకు ఫలిస్తుంటుంది.
0: సో దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది అన్సేక్రెడ్ ఫీలింగ్స్.
1: ప్రతి మానవుడు కూడా తమ సంకల్పాన్ని పవిత్రమైన సంకల్పాలుగా పెట్టుకోవాలి.
0: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ సేక్రెడ్ థాట్స్
1: దైవ భావములుగా అభివృద్ధి గావించు.
0: వన్ షుడ్ డెవలప్ డివైన్ ఫీలింగ్.
1: ఇది చెడ్డది ఇది మంచిదని ఏమాత్రం కూడా డిస్క్రిమినేషన్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్.
1: దైవం యొక్క ఆకారమే,
0: ఆల్ ఆర్ ఎసెన్షియల్ డివైన్.
1: దైవం యొక్క ప్రేమతత్వమే,
0: ఎవ్రీథింగ్ రిప్రజెంట్స్ డివైన్.
1: దైవం యొక్క ఆజ్ఞలే,
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ కమాండ్.
1: సమర్థంగా భావించి
0: that we have to follow
1: రామతత్వాన్ని మనం విశ్వసించి
0: అండ్ విత్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామాస్
1: రామ మార్గాన్ని అనుసరించినప్పుడు
0: వీ షుడ్ ఫాలో రామాస్ పాత్.
1: మీరు రమించినటువంటి యొక్క దైవత్వంగా రూపొందుతారు.
0: అండ్ నేచురల్లీ యూ బికమ్ గాడ్.
1: నీవు దైవత్వాన్ని పొందుతావు.
0: అండ్ యూ అటైన్
1: బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
0: ఇఫ్ యూ నో బ్రహ్మన్ యూ బికమ్ బ్రహ్మ.
1: ఏ దైవాన్ని నీవు స్మరిస్తుంటావో ఆ దైవంగానే నువ్వు రూపొందుతావు.
0: యాజ్ యూ థింక్ ఆఫ్ గాడ్ యూ బికమ్ అల్టిమేట్లీ గాడ్ హింసెల్ఫ్.
1: కనుక రామతత్వం అనేటువంటిది చెప్పాను కదా, సముద్రం యొక్క అలలైనా ఎంచుకోవడానికి సాధ్యం కాదు, కానీ సాధ్యమవుతుంది, కానీ రాముని యొక్క లీలను ఎంచడానికి వీలు కాదు.
0: ఇట్ మే బి పాసిబుల్ ఈవెన్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ ది వేవ్స్ దట్ కమ్ టు ద ఓషన్ బట్ నాట్ టు ఎస్టిమేట్ ది రామాస్ డివినిటీ.
1: యొక్క శక్తులు ఉంటున్నాయి.
0: ఇట్ ఇస్ ఇన్ఫినిట్ మిస్టరీ, డివైన్ మిస్టరీ.
1: అనంతమైన యొక్క లీలలు ఉంటున్నాయి.
0: ఇట్స్ ఇన్ఫినిట్ మిరకల్స్.
1: ఈ దైవం దగ్గర లేనటువంటి ఇంకెక్కడా లేవు.
0: ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ గాడ్.
1: దైవం అనేటువంటిది మనిషి రూపంలోనే రావాలి.
0: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఎందుకోసం? మనుషులకే బోధించాలి.
0: వై? బికాస్ హ్యూమన్ సొసైటీ
1: కాలానుగుణ్యంగా ప్రవర్తిస్తున్నాయి.
0: బర్డ్స్ అండ్ బీస్ యాక్ట్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ నేచర్.
1: తమ ప్రాకృతమైనటువంటి ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి.
0: దే ఫాలో ద లా ఆఫ్ నేచర్.
1: కానీ మనుషుడే ప్రకృతి యొక్క సంబంధమైనటువంటి ధర్మానికి విరుద్ధంగా అనుసరిస్తున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ మ్యాన్ హూ యాక్ట్స్ అగెన్స్ట్ హిస్ ఇన్నేట్ నేచర్.
1: కనుకనే సృష్టికి సంబంధించినటువంటి సహజంగా నడిచేటువంటి వాళ్లకు దైవం కూడా క్షమిస్తుంటాడు.
0: Therefore, those that act according to the law of nature, God permits them, he forgives them.
1: కనుక పశుపక్షి మృగాదులను శిక్షించడానికి రాలేదు భగవంతుడు.
0: గాడ్ హాస్ నాట్ కమ్ డౌన్ టు పనిష్ బర్డ్స్.
1: పశువులు కూడా తమ సీజన్ తమ రీజన్ చక్కగా పాటిస్తూ ఉన్నాయి.
0: అనిమల్స్ ఆల్సో ఫాలో దేర్ రీజన్ అండ్ సీజన్.
1: కానీ మానవుడు దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ యాక్ట్స్ అగెన్స్ట్ దిస్ ఫిలాసఫీ.
1: ఈ విరుద్ధంగా ప్రవర్తించేటువంటి వాడిని శిక్షించడానికే వచ్చేది భగవంతుడు.
0: సో గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ టు పనిష్ ద హ్యూమన్ బీయింగ్ హూ యాక్ట్స్ అగెన్స్ట్ ద లా ఆఫ్ నేచర్. ఇస్ నాట్
1: సక్రమమైన మార్గాన్ని బోధించడమే.
0: టు సెట్ రైట్ అండ్ టు టీచ్ ఇన్ ఎ ప్రాపర్ పాత్.
1: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడమే.
0: అండ్ టు టీచ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: నవ్యమైన జీవితాన్ని పోషించడమే.
0: ఎ నోవెల్ లైఫ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుడు
0: గాడ్
1: కేవలం లోకోద్ధార నిమిత్తమై వచ్చేటువంటి వాడే కానీ
0: God has come down for the emancipation of
1: human society. తాను వచ్చేటువంటి వాడు కాదు.
0: He has not come for on his own. తనకి కావాలి ఏమీ కానక్కర్లేదు. In fact, he doesn't need any.
1: తన హస్తమునందే ఉంటుండాలి.
0: Everything is in his hand.
1: సర్వులకు ఈ మంచి మార్గాన్ని బోధించి
0: He teaches good path to everybody.
1: నా మీరందరూ కూడాను దైవం నుంచి వచ్చినటువంటి వారే.
0: You are all out of the divine.
1: దైవంతోనే లీనం కండి.
0: And you merge in God.
1: ఈ లీనం కావడానికి ఒక ప్రేమ తత్వమే ప్రధానమైనటువంటిది.
0: This merger in God is possible.
1: ఈ ప్రేమ సాధించవచ్చును.
0: With this you can do anything.
1: దేన్నైనా సాధించవచ్చును.
0: You can achieve anything.
1: పర్వతాలు కూడాను ఒక మంచు వలె మాయం చేయవచ్చును.
0: Even mountains also melt like ice.
1: కనుక ఒకనొక సమయం లోపల
0: అట్ వన్ టైమ్
1: సీత అశోకవనంలో ఉంటుండాలి.
0: సీత వాజ్ దేర్ ఇన్ దట్ ఫారెస్ట్ అశోక.
1: అశోకవనంలో ఉండినప్పుడు రావణుడు
0: ఇన్ అశోకవన
1: ఉండి దగ్గర మాయకారిని పిలిపించి
0: అండ్ హీ రావణ సమన్డ్ హిస్ అసోసియేట్
1: మరి ఈ సీత నా చేతికి చిక్కటం లేదు.
0: ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ సీత.
1: నీవు రాముడు తల వంటి దాన్ని ఒకదాన్ని కొట్టి దాన్ని సీతకి పోయి చూపించమని చెప్పాడు.
0: అండ్ హీ రావణ వాంటెడ్ హిస్ అసోసియేట్ టు షో ది హెడ్ ఆఫ్ రామ.
1: ఈ యొక్క మాయకారి రాముని యొక్క తలను తీసుకున్నట్టు పోయి అక్కడ చూపించాడు సీతకు.
0: అండ్ దీస్ పీపుల్ డిడ్ సో యాక్టెడ్ అకార్డింగ్ టు హిస్ ఇన్స్ట్రక్షన్.
1: చాలా భయపడిపోయింది.
0: సీత వాస్ ఫియర్ స్ట్రికెన్.
1: తక్షణమే ప్రక్కన ఉన్నటువంటి యొక్క శరమ విభీషణ భార్య
0: ఇమీడియట్లీ శరమ ద వైఫ్ ఆఫ్ విభీషణ
1: ఆమె చెప్పింది సీతమ్మారు మీరు భయపడనక్కర్లేదు.
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్
1: ఇదంతా రాక్షస మాయలు.
0: దీస్ ఆర్ ఆల్ ది నాక్స్ ఆఫ్ డెమన్.
1: ఏమాత్రం కూడా శ్రీరాముని జయించడానికి ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ బాడీ టు కాంకర్ రామ.
1: శ్రీరాముని తలగొట్టడానికి ఈ జగత్తులో ఎవరికి అధికారం లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ నో వన్ కెన్ విన్ ఓవర్ హిమ్.
1: శ్రీమన్నారాయణ మూర్తి శ్రీరాముడు.
0: రామ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: నీవు కూడా శ్రీ లక్ష్మీ స్వరూపుడైపోయి నీవు రామశక్తిని గుర్తించలేకపోతున్నావు.
0: అండ్ సీత ఆర్ యు నాట్ ఏబుల్ టు నో ది కెపాసిటీ ఆఫ్ రామ
1: అని చెప్పి ముట్టింది తాను.
0: అండ్ షీ టచ్డ్
1: ఆ శిరస్సు మాయమైపోయింది.
0: అండ్ దట్ హెడ్ డిసపియర్డ్.
1: అప్పుడు తెలుసుకుంది సీత.
0: దెన్
1: సీత కూడా తెలుసును కానీ ఆమెకు కూడాను ఈ యొక్క సామాన్యమైనటువంటి జీవితంలో జీవించడానికి ఆశపడి ఆ విధంగా నటిస్తూ వచ్చింది.
0: నో సీత నోస్ ఫుల్లీ వెల్ షీ లెట్ షీ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ షీ ఇస్ ఎన్ ఆర్డినరీ వన్.
1: కనుక రాక్షసులు ఎన్ని మాయలైనా పొందుతారు.
0: సో డెమన్స్ విల్ ఫాలో ఎనీ కైండ్ ఆఫ్ నాక్స్ ఆఫ్ దేర్ ఓన్.
1: మనం ఏమాత్రం లొంగకూడదు.
0: వన్ షుడ్ నాట్ సబ్మిట్.
1: దైవం మాయనే ఎప్పుడు శాశ్వతమైనటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ విల్ దిస్ పర్మనెంట్.
1: అది నిత్యము సత్యమైనటువంటిది.
0: దట్ ఇస్ ఎటర్నల్ ట్రూత్.
1: అలాంటి సత్యమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా మనం భయపడనక్కర్లేదు.
0: వి డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ ఎటర్నల్ ట్రూత్.
1: దైవం మానవ మానవావతారంతో వచ్చి
0: God comes down in human
1: form. మానవులంతా కూడా ఉద్ధరించి
0: and he emancipates human race.
1: జగత్తంతా వ్యాప్తి గావించి
0: and he will see that there will be expansion of
1: love. దైవమయంగా మారుస్తూ వస్తున్నాడు.
0: And he will make it the whole world
1: full of love. మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది.
0: This is the message that we should know today.
1: శ్రీరామనవమిని ఈ ఒక్క దినం మాత్రమే మనం పూజించి
0: in the name of శ్రీరామనవమి we worship only this day.
1: ఈ ఒక్క దినమే మనం పాయసం పరమానం తినేసుకుంటే ప్రయోజనం లేదు.
0: It's absolutely useless if we partake
1: in pudding. భగవంతుడి యొక్క అవతారమే.
0: In fact, everyone is divine.
1: ఎందుకంటే ఈ జగత్తులో చలచలము పుడుతూనే ఉన్నారు మానవులు.
0: In fact, we find the human being born
1: everywhere.
0: Everyone is essentially divine.
1: సర్వత పాడిపాదం.
0: We find his feet in
1: hand. సర్వత స్థితిమల్లోకి సర్వమావృతిష్టతి అని.
0: God is present all over. God is everywhere.
1: కనుక పుట్టే వారంతా కూడా భగవత్ స్వరూపులే.
0: సో ఆల్ ఆర్ డివైన్.
1: ఎందుకంటే ఈశ్వర సర్వభూతాన అందరి యందు ఉండేటువంటి భగవంతుడే.
0: బికాజ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
1: కనుక
0: సో
1: మనము క్షణక్షణము కూడాను భగవంతుడి యొక్క చింతన చేస్తూ రావాలి.
0: సో ఎవ్రీ మూమెంట్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్.
1: ఈ విధంగా స్మరణ చేసినప్పుడే
0: యాజ్ వి చాంట్ హిస్ గ్లోరీ
1: ఈ దివ్యత్వం అనేది మనకు సాక్షాత్కరిస్తుంది.
0: ద డివినిటీ విల్ మానిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: us. మనకు నిర్మోహం అయిపోతుంది.
0: అండ్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ అటాచ్మెంట్.
1: దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: అండ్ యు విల్ అటైన్ డివినిటీ.
1: ఈ అనుగ్రహంలో లీనమైపోతావు.
0: అండ్ నేచురల్లీ యు విల్ ఎర్న్ హిస్ గ్రేస్.
1: కాబట్టి మానవుడు వచ్చినటువంటిది అనుగ్రహంలో లీనం కావడం కోసం వచ్చాడు కానీ
0: సో మ్యాన్ హాస్ కమ్ డౌన్ మ్యాన్ ఇస్ బోర్న్ టు ద రిసిపియెంట్ ఆఫ్ గ్రేస్.
1: యొక్క విషయాలంతా అనుభవించే కోసం కాదు.
0: నాట్ టు మియర్లీ ఎక్స్పీరియన్స్ వరల్డ్లీ ప్లెజర్.
1: కనుక ఎవరెవరి కర్మధర్మాన్ని వారు ఆచరిస్తూ రావాలి.
0: సో ఎవ్రీ మన్ మస్ట్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ.
1: ధర్మో రక్షతే రక్షితః.
0: ఇఫ్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ
1: ధర్మ ఏవ హతో హంతి.
0: వి డోంట్ ఫాలో యు విల్ బి కిల్డ్.
1: కనుక ధర్మాన్ని మనం రక్షించాలి.
0: సో వీ షుడ్ అప్హోల్డ్
1: ధర్మాన్ని. మానవ ధర్మాన్ని రక్షించాలి.
0: వీ షుడ్ ఫాలో ద ధర్మ ద కోడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడు కాదు నీవు మాధవుడివే.
0: యు ఆర్ నాట్ హ్యూమన్ యు ఆర్ డివైన్.
1: కనుక నీ మాధవత్వాన్ని నీవు పెంచుకో.
0: సో డెవలప్ హ్యూమన్ క్వాలిటీ ఫస్ట్.
1: దైవత్వం అనేటువంటి దాన్ని అభివృద్ధి గావించుకో.
0: అండ్ దెన్ Devil of foster divine divinity.
1: Prema swarupulara.
0: Embodiments of divinity.
1: Ee rama tattvam anetundi danni enni vidhala varninchinappudiki ni sadhyam kaadu.
0: It's not possible to describe in full the nature of rama.
1: Enni tarataraval nunchinu ee rama naamam vastune untunnayi.
0: In fact the rama's name has been handed over to us.
1: Enno lakshalame ee samvatsaram nunchi ee manavattvam vachindi.
0: Lakhs and lakhs of years pass by.
1: ఎన్నో లక్షల సంవత్సరం కిందటనే ఉద్భవించినటువంటి ఈ మానవత్వము ఈనాటి కూడాను మానవత్వం ఏమిటో తెలుసుకోలేకుండా పోతున్నారు.
0: Though human society has passed through lakhs and lakhs of years ever since it existed, it has not known human life. మానవత్వాన్ని
1: గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: A human being is just human in form.
1: ఈ మానవత్వాన్ని గుర్తించినప్పుడు మానవుడిగా పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: If you don't follow the human nature, how can you be a human being?
1: ఇక మానవత్వం అనేటువంటిది ఏమిటి?
0: What is human quality?
1: అది ప్రేమతత్వం.
0: The human nature is love.
1: ఈ ప్రేమ 10 మందికి మనం పంచాలి.
0: We should share this human love.
1: మనం ప్రేమతోనే మనం జీవించాలి.
0: We should lead our life in
1: ప్రేమతోనే మన దేహాన్ని వదిలిపెట్టాలి.
0: And we should live this life
1: with love.
0: Not crying.
1: ఆనంద భాషణంతో వదలాలి.
0: We should shed the tears of joy as we leave this world.
1: ప్రధానమైనటువంటి ఒక ఆశయము.
0: This is the main ideal.
1: కనుక
0: సో
1: ఈనాడు పవిత్రమైనటువంటి దినము.
0: Today is sacred day.
1: ఈ దినమును నిరంతరం కూడా స్మరించుకుంటూ
0: వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ హోలీ డే
1: మన జన్మ సార్థకం చేసుకోవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to redeem our lives thinking of God every moment every day and concludes his divine discourse.
1: ప్రేమ ముదిత మనసే క

0: Perseverance is truth. It is dharma. It is yoga. It is non-violence. It gives us all happiness. It is everything in this world.
1: Vidyarthulara.
0: Students.
1: Manavudu sadhinchavalasinatundi prapranamulo pradhanamainatundi kshama.
0: What man has to achieve, accomplish, first and foremost is this perseverance.
1: ఈ పవిత్రమైన క్షమను గ్రంథముల చేత తెలుసుకునేటువంటిది కాదు.
0: You cannot know by going through the sacred text.
1: అధ్యాపకుల చేత బోధింపబడేటువంటిది కాదు.
0: Is not the one to be taught by a teacher.
1: మిత్రుల చేత అందుకోబడినటువంటిది కాదు.
0: Nor can it be received from friends.
1: లేక మార్కెట్లో మనకు కొనేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి పర్చేస్డ్ ఫ్రమ్ ద మార్కెట్.
1: లేక కంపెనీలకే మనం ఏమైనా సప్లై చేసేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి సప్లైడ్ బై ఎనీ కంపెనీ.
1: నిత్య జీవితంలో సత్యమైన మార్గంలో ప్రవేశించి దీనిని అభ్యాసరీతిగా పొందవలసినదే కానీ మరొక మార్గంలో ఇది లభ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ by cultivating it in our daily truthful life and practice.
1: Nitya jeevitamulo satya margamunu anusarinchi dharma margamu cheta pondavalasinatundide ee kshama.
0: This has got to be obtained by treading along the path of righteousness and truth.
1: Ee kshama manavuniki oka bhadramaina kavacham.
0: This perseverance is an armor to mankind.
1: ఎన్ని కష్టములు ఎందుని, ఎన్ని బాధములు సంభవించినప్పటికీ, ఎన్ని దుఃఖములు ప్రాప్తించినప్పటికీ మనము దీనికి లొంగక పొంగక కృంగక ఈ క్షమ అనే కవచమును ధరించి తద్వారా మనము తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.
0: With this forbearance we should be able to resist all the problems, the misery and the difficulties in this world and should never be frustrated.
1: ఈ క్షమ యొక్క శక్తి మరొక దీనికి లేదు.
0: The power of the perseverance is supreme.
1: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క విలువ.
0: It is the chief value, human value.
1: ఈ మానవతా విలువ అయినటువంటి క్షమను ఈనాడు మానవుడు విస్మరించి కేవలము ప్రాకృతమైన లౌకికమైనటువంటి యొక్క వృత్తులే పాల్గొని తమ యొక్క మానవతా విలువను తాము కోల్పోతున్నాడు.
0: He has forgotten the chief value, the human value, and is carried away by this temporal world and lost his very human quality.
1: Kanuka manam enni badhalu ochinappatikini enni kashtamulu pramtaptamainappatikini enni dukkhamulu manam ventaadinappatikini dinni manamu chamacheta sadhinchadaniki prayatninchali.
0: In spite of all the difficulties and problems and the misery that come in our way, with all this patience we should be able to bear.
1: Kani మానవుడు ఈనాడు నిత్య జీవితంలో అనుభవించేటువంటి యొక్క కష్టసుఖములకు తాను కృంగిపోయి లొంగిపోయి ఈ క్షమను కూడాను కోల్పోతున్నాడు.
0: Man is losing his this forbearance because he is victimized to all the problems in life.
1: జీవితము చాలా విలువైనటువంటిది.
0: Life is highly valuable.
1: జీవితము చాలా దీర్ఘమైనటువంటిది.
0: It's a long journey.
1: జీవితము చాలా జీవించవలసినటువంటిది.
0: ఇట్ హ్యాస్ టు బి లివ్డ్.
1: జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
0: లైఫ్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి జీవితంలో దివ్యమైనటువంటి మార్గం అవలంబించడానికి క్షమ ఎంతైనా కూడా మనకు అవసరము.
0: పేషెన్స్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
1: కొన్ని కష్టములు ఎందే ఈ క్షమ మనకు అభివృద్ధిగా చేస్తుంది.
0: In fact, we develop in certain periods of difficulties.
1: కష్టములు లేకుండా క్షమను పెంచుకోవడానికి వీలు కాదు.
0: Without difficulties, we cannot develop this forbearance.
1: కనుకని, the pleasure is an interval between two pains.
0: So, pleasure is an interval between two pains.
1: కష్టములు మనకు మానవుని యొక్క విలువను గుర్తింపజేసేటువంటివి.
0: It's only the difficulties that will make you realize the value of human life.
1: మానవుని యొక్క మానవత్వాన్ని ప్రకటింపజేసేటువంటివి.
0: The problems will express the manifest the human life and quality.
1: పంచ పాండవులు కష్టముల యందు మాత్రమే తమ యొక్క క్షమను తాము కాపాడుకోగలిగారు.
0: The five Pandavas could safeguard their values because of this patience.
1: Kanuka kashtamulu manaku oka sukamnu andinchetundi sopanamule.
0: And they are the steps that would confer happiness.
1: Aithe ee chamanu kudanu samayaspurtiga manam upayoginchukovali.
0: However, we have to make use of this patience appropriately.
1: Ye samayam nandu evariki ye vidhamga ee oka chamanu manam upayoginchali అనేటువంటి విధి విధానాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize where, how, to whom it has got to be used.
1: మహమ్మద్ గోరి పృథ్వీరాజు పైన 17 పర్యాయములు దండెత్తి వచ్చాడు.
0: గోరి ట్రై టు ఇన్వేడ్ అండ్ అటాక్ పృథ్వీరాజ్ 17 టైమ్స్.
1: కానీ ఈ 17 పర్యాయములు కూడాను ఈ గోరి అపజయాన్ని పొందాడు.
0: బట్ గోరి వాస్ డిఫీటెడ్ ఆల్ ది 17 టైమ్స్.
1: కానీ విశాల హృదయుడు పవిత్ర భావము కలిగినటువంటి వాడు ఈ పృథ్వీరాజు.
0: పృథ్వీరాజ్ ఇస్ బ్రాడ్ మైండెడ్ అండ్ హస్ సీక్రెట్ థాట్స్.
1: క్షమ అతని యొక్క స్వభావము.
0: ద పేషెన్స్ ఇస్ హిస్ క్వాలిటీ నేచర్.
1: ఈ 17 పర్యాయములను కూడా తన చేత చిక్కబడినప్పటికీ క్షమించి అతన్ని వదిలిపెట్టు వచ్చాడు.
0: దో గోరీ వాస్ కాట్ క్యాప్టివేటెడ్ ఆల్ ద 17 టైమ్స్ హి పార్డన్ హిమ్ అండ్ లెట్ హిమ్ గో.
1: కానీ గోరి దీనికి తగినటువంటి ఒక కృతజ్ఞతను వెలుబుచ్చక కృతజ్ఞుడుగా మారిపోయాడు.
0: బట్ గౌరీ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ గ్రాటిట్యూడ్ హీ బికేమ్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
1: మానవునకు ఈ కృతజ్ఞత అనేటువంటిదే తెలియదు.
0: ద మ్యాన్ డజంట్ నో వాట్ గ్రాటిట్యూడ్.
1: స్వార్థము స్వప్రయోజనంలో మునగటం చేతనే మానవత్వం ఇన్ని విధమైనటువంటి చిక్కులకు ఉరిగి అవలసి వచ్చింది.
0: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దిస్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఈ స్వార్థమునకు ఒక పరిమితం ఉండాలి.
0: ఈవెన్ సెల్ఫిష్నెస్ షుడ్ బి అండర్
1: స్వప్రయోజనమునకు ఒక పరిమితం ఉండాలి.
0: ఈవెన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్స్.
1: కానీ ఈ గోరీకి ఈ విధమైనటువంటి ఒక చమను గుర్తించుకోలేకపోయాడు.
0: బట్ గోరీ డిడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫర్బేరెన్స్.
1: జయచంద్రుని యొక్క సహవాసం చేత జయచంద్రుడు
0: బికాస్ ఆఫ్ హిస్ ఫ్రెండ్షిప్ విత్ జయచంద్ర
1: తిరిగి ఈ పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చి పృథ్వీరాజును ఓడించాడు.
0: Ultimately, he was successful in defeating Prithviraj.
1: Kani 17 paryayamulu chaminchinatundi Prithviraj paina krutagnata chupaka Prithviraj yokka kannulanu teeyinchadu.
0: He didn't show any kind of gratitude to Prithviraj, who had let him go for 17 times earlier, but he blinded him, removed his eyes.
1: Chusara ee chama elanti krurula daggara kudanu manam kontha varakunu parimitham pettukovali.
0: And this patience, perseverance should be there.
1: Chama manchide
0: is good.
1: Kani mitimiri nadichetvanti okka vyaktulu daggara ee chama ye maatram kodanu upakaram cheyadu.
0: But those people who do not understand these principles, it won't help you, fetch you.
1: Sakala vidyalu nerchi sabha jayinchagavachu.
0: With all forms of knowledge you can be successful in a court of scholars.
1: Purnudai ranamandu poravachu.
0: You can participate, fight with all the valor and courage in the battlefield.
1: Raja rajai putti rajyamelagavachu.
0: You can also rule this kingdom as a king.
1: Kema godanamulliyavachu.
0: You can also offer golden cows in charity.
1: ఎన్ని చేసినప్పటికీ ఈ మానవత్వం అనేటువంటి దానిని లక్ష్యమని దుంచుకుని ప్రవర్తించాలి.
0: Whatever one may do, but one has to keep in view the human qualities.

0: நிச்சல சமான சித்துடை நிலுவலேறு.
1: வித் ஆல் தி அக்காம்ப்ளிஷ்மெண்ட்ஸ் வாட் இஸ் குவைட் பாசிபிள் வித் டோட்டல் கண்ட்ரோல் ஓவர் இஸ் பாடி தி சென்சஸ் அண்ட் தி மைண்ட் ஹி கேனாட் ரிமைன் இன்வர்ட்
0: இக்வானிமிட்டி. இந்திரிய நிகிரகம் அத்தியாவசியம்.
1: தி சென்ஸ் கண்ட்ரோல் இஸ் அப்சல்யூட்லி நெசசரி.
0: దైవార్పితమైనటువంటి భావము చేత ఈ క్షమను మనం అభివృద్ధి గావించుకోవచ్చు.
1: విత్ ద ఫీలింగ్ ఆఫ్ టోటల్ సరెండర్ వన్ కెన్ ఇంప్రూవ్ దిస్ పేషెన్స్.
0: దైవార్పిత భావము లేకుండా, దైవానుగ్రహము లేకుండా, దైవ ప్రీతి లేకుండా ఈ యొక్క క్షమాగుణమును మనం అభివృద్ధి పరచుకోలేము.
1: యు కెన్ నెవర్ కల్టివేట్, యు కెన్ నెవర్ డెవలప్ దిస్ ఫర్బేరెన్స్ విదౌట్ గాడ్స్ గ్రేస్ అన్లెస్ యు ఆఫర్ యువర్సెల్ఫ్.
0: క్షమ ధర్మము,
1: ఇట్ ఇస్ ట్రూ.
0: క్షమనే దైవము.
1: This forbearance is God.
0: Truth is God.
1: Truth is God.
0: Love is God.
1: Love is God.
0: ఈ ప్రేమ తత్వాన్ని మనం పొందినప్పుడు ఈ సత్యము అనేటువంటి ఒక క్షమ మన స్వాధీనమైపోతుంది.
1: When once we have this principle of love, it's quite possible to recognize this truthful forbearance.
0: సక్కుబాయి,
1: సక్కుబాయి
0: పండరీపురం పోగోరి.
1: She wanted to go to పండరీపురం.
0: రాత్రింపగలు కూడాను రంగా రంగా అని విచారిస్తూ తన లక్ష్యమును, తన దీక్షను రంగనిపై నుంచి అనేక కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
1: సక్కుబాయి ఆన్ హర్ పిల్గ్రిమేజ్ టు పండరీపూర్ షి వెంట్ ఆన్ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ రంగ కీపింగ్ ఇన్ వ్యూ హర్ ఎయిమ్.
0: తెల్లవారింటి మొదలు రాత్రి పరుండునంత వరకును అత్త భర్తలతో అనేక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ వచ్చింది.
1: షీ సఫర్డ్ ఎ లాట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది father-in-law and the husband.
0: No, husband and
1: husband and mother-in-law. And mother-in-law.
0: Kani ee chamane anaku anta balamunu andistu vachindi.
1: It's only the patience that gave her all the strength.
0: Chama sarvasambhu sarvalokamunandun.
1: In this entire creation.
0: Ee sakkubai ki aa chama guname inta శాంతి ఓర్పును కలిగింపజేసింది.
1: ఇట్ ఇస్ పర్సెవరెన్స్ దట్ కుడ్ హెల్ప్ హర్ టు మెయింటైన్ పీస్ ఆల్ ద టైమ్.
0: ఈమెను హింసింపజేయాలని అనేక విధమైనటువంటి ఒక కఠినమైనటువంటి పనులు కూడా ఆమెకు అందిస్తూ వచ్చాడు.
1: షీ వాస్ గివెన్ హార్డ్ టాస్క్స్ టు అటెండ్ టు అండ్ షీ వాస్ ఆల్సో పుట్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ హార్డ్.
0: ఏది చేసినా దైవార్పిత భావంతో చేస్తూ వచ్చింది.
1: బట్ షీ డిడ్ ఇన్ ఫుల్ ఫెయిత్ టు గాడ్.
0: సర్వం కూడా భగవత్ ప్రీత్యార్థంగా భావిస్తూ వచ్చింది.
1: ఎవ్రీథింగ్ షీ డిడ్ టు ప్లీజ్ గాడ్.

0: Am I your servant or not? Is it proper on your part to neglect me like this? How long?
1: నిజముగానే నేను నీ దాసురాలనైతే నాకు ఎందుకు ఈ బాధ?
0: Truly speaking, if I am your servant, why should I suffer?
1: నాలో ఏదో దోషం ఉన్నది.
0: There must be some mistake.
1: నాలో ఏదో అపచారం ఉన్నది.
0: There must be some sin with me.
1: కనుక నేను ఇంత ఆలస్యం చేస్తున్నావు.
0: Therefore you are delaying.
1: నా దోషమైనను తెలిపి నాకు దోష నిర్మూలన చేయి.
0: Let me know my mistake and see that I'll get out of it.
1: తక్షణమే పండురంగడు ప్రత్యక్షమయ్యాడు.
0: పాండురంగ appeared in front.
1: ఆ పాండురంగడి ఈ యొక్క సక్కువ బాయిలో చేరాడు.
0: అండ్ హీ జస్ట్ హస్ గాన్ ఇంటూ సక్కువ బాయి.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్
1: అంతా కూడాను జగత్ అంతా కూడాను బ్రహ్మమయంగా మారింది.
0: హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్.
1: అందరూ బ్రహ్మస్వరూపులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ డివైన్.
1: అందరూ దైవాకారులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
1: దైవ రూపములైనటువంటి ఒక రూపము, దైవం నామములైనటువంటి నామము ఈ జగత్తులో కానరాదు.
0: దేర్ ఇస్ నో ఫార్మ్, దేర్ ఇస్ నో నేమ్ విదౌట్ ది డివినిటీ.
1: సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్. సహస్ర రూపములు ఉంటున్నాయి.
0: హెస్ గాట్ థౌజండ్స్ ఆఫ్ ఫార్మ్స్.
1: కనుకనే తాను ఈ సక్కుబాయిలో ప్రవేశించి సక్కుబాయిని పండరిపురంలోకి పంపి తాను ఇంటిలో కాపురం చేస్తూ వచ్చాడు సక్కుబాయి వలె.
0: Yes, sent Sakubai to Pandharpur. And Lord himself stayed back at home in the form of Sakubai and did all
1: work. God
0: is everywhere. Never doubt that he is here and he is not there.
1: Sarva chakropagatandu endendu vetaki chuchina andande kaladu.
0: God is everywhere. Wherever you search, you will find him there.
1: Kani nee hrudayam parishuddham kavali kani daiva darshanam anta kashtam kaadu.
0: But your heart has got to be pure.
1: Daiva darshanam anta sulabhamainatundi.
0: The vision divine is so simple and easy.
1: Kani nee hrudaya malinyam chetane aa daivanni nee pondalekapothunnavu.
0: Because of dirt and filth in your heart, you are not able to see him.
1: Prakashanga prakashistunnatundi suryuni chudalante nee kannulu nerchali.
0: In order to see the shining sun, you should open your eyes.
1: సూర్యుడు ప్రకాశిస్తున్నప్పటికి నీ కన్నులు మూసుకుంటే సూర్యుడు ఏ రీతిగా కనపడగలడు?
0: When sun is shining, when you close your eyes, you can't see him.
1: కనుకనే మన హృదయ నేత్రం అనేటువంటిది పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: Therefore,
1: పవిత్రంగా ఉంటుండాలి.
0: Therefore, eye of our heart should be sacred and pure.
1: అప్పుడే దైవత్వం అనేటువంటిది ఎక్కడ చూసినా సాక్షాత్కరిస్తుంది.
0: Then you have the vision of the Lord, manifestation everywhere.
1: తర్వాత పాణిపాదం తత్సర్వతో చీసిరోముఖం. ఎక్కడ చూసినా కూడా నువ్వు పాణిపాదంతో ఉంటున్నాడు.
0: His feet are spread everywhere. His hands are spread everywhere.
1: కానీ మానవుని యొక్క మనస్సు దట్టమైనటువంటి మాలిన్యంతో కప్పబడి ఉంటుండాలి.
0: But human mind is covered by dirt and the filth.
1: ప్రాకృతమైనటువంటి చింతలతో కూడి ఉంటుండాలి.
0: It is full of worldly thoughts.
1: భౌతికమైన వాంఛలతో చేరి ఉంటుండాలి.
0: It's full of temporal desires.
1: అస్థిరము అశాశ్వతమైనటువంటి వాంఛలతో కూడి ఉంటుండాలి.
0: It's full of ephemeral transient desires.
1: కనుకనే సత్య నిత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని దర్శించాలంటే హృదయం పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి.
0: Therefore, to know that eternal truth, the divinity, the heart must be pure.
1: అద్దము మంచిదే.
0: The mirror is good.
1: కానీ ఈ అద్దము లోపల నీ ప్రతిబింబం కనిపించదు.
0: You don't see your reflection there.
1: కారణమేమిటి?
0: What's the reason?
1: ఆ అద్దమునకు వేరొక వైపు వెనుక భాగంలో రసాయనం పూసినప్పుడే పాదరసము అప్పుడే నీ ప్రతిబింబం కనిపిస్తుంది.
0: You should apply mercury on the reverse side of this glass, then you can see your reflection.
1: ఈ వెనుక వైపున ఈ పాదరసమే కనే లేకుండా పోతే నీ ప్రతిబింబం నీ కనిపించదు.
0: వితౌట్ దిస్ కెమికల్ స్మేరింగ్ ఆన్ ద రివర్ సైడ్ యూ కెనాట్ సీ యువర్ రిఫ్లెక్షన్ దేర్.
1: పాదరసమే ప్రేమ.
0: దట్ మెర్క్యూరీ ఇస్ లవ్.
1: మన హృదయమనే అద్దమునకు ఒకవైపున ప్రేమ అనేటువంటి పాదరసం పూసినప్పుడే రెండవ వైపున సాక్షాత్కారము సెల్ఫ్ రియలైజేషన్ తక్షణమే మనకు లభ్యమవుతుంది.
0: సో వెన్ వన్స్ యూ అప్లై స్మియర్ దిస్ మెర్క్యూరీ దెన్ యూ విల్ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ దేర్.
1: మానవుడు ఈ ప్రేమరసమును పూయటం లేదు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ అప్లైంగ్
1: ద్వేషము అసూయ డంబము ఆడంబరము అహంకారము ఇత్యాది దుర్గుణముల చేత నిండి ఉంటుండాలి ఈ హృదయం.
0: హ్యూమన్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఈగో ద ప్రైడ్ ద జెలసీ పాంప్ అండ్ అగ్రాండైజ్మెంట్.
1: దైవానుగ్రహం ఎంత కలిగినప్పటికీ దానిని అర్థం చేసుకుని లేక పదార్థముల చేత మిస్అండర్స్టాండింగ్ వల్ల మానవత్వం పూర్తి కోల్పోతున్నాడు.
0: దో దేర్ ఇస్ లాట్ ఆఫ్ డివైన్ గ్రేస్, because of his own misunderstanding he ruins himself.
1: తన భావమే తనకు ఆ విధంగా ప్రతిబింబిస్తుండాలి.
0: His own feelings come as a reflection.
1: అంతే గాని దైవమునందు ఎట్టి మార్పులు కూడా ఉండవు.
0: In God there is no change.
1: దైవం ఎప్పుడు కూడా నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: God is eternal, pure and unsullied and crystal clear, eternal.
1: కానీ మన భావములే ఆ విధంగా భ్రాంతి పడిపోతుండాలి.
0: ఓన్లీ అవర్ ఓన్ ఫీలింగ్స్ డిల్యూడ్ us.
1: కనుకనే మన భావము కొద్ది కూడాను భగవంతుని మనము విస్మరిస్తున్నాము.
0: ఇట్స్ ఓన్లీ అవర్ ఫీలింగ్ దట్ మేక్స్ us forget God.
1: గజరాజు ప్రార్థించాడు.
0: The king, that emperor elephant prayed.
1: కాని నారాయణుడు రక్షించే నిమిత్తమై పోతున్నాడు.
0: God was ready to rescue him.
1: కాని లక్ష్మి కూడాను భయమేసింది.
0: లక్ష్మి కాన్సర్ట్ వాజ్ అఫ్రైడ్.
1: అడిగెదనని కడివడి జను అడిగిన తన మగడు నుడుగ నడె నడడుగు వెడ వెడ చిడి ముడి తడబడ నడుగిడ నడుగిడదు జలిమి నడుగిడ నెడలను అడిగదనని కడివడి జను అడిగదనని కడివడి జను.
0: He is going fast to find out the reason.
1: అడిగిన తన మగడు నుడుగ నడె నడడుగు.
0: Even if she asked, whether her husband would tell the reason behind or not.
1: Veda veda chidi mudi tadabada nadugida nadugida dujedemi nadugida nadalan munduku poledu venukoku raledu.
0: She could not step forward nor could she retreat.
1: Aa daivattam yokka prabhavamu tana yokka deeni paina kodunu prabharinchindi.
0: The effects of the divinity had completely affected all of her body.
1: Adangi ainappatikini ఆ విధమైనటువంటి దివ్యత్వం చేత తనకు ఒక భ్రాంతి కలుగుతూ వచ్చింది.
0: బీయింగ్ వైఫ్ షీ వాస్ డెల్యూడ్.
1: అడిగి చేయకూడదని చెప్పుతాడో చెప్పడో.
0: ఈవెన్ ఇఫ్ షీ వర్ టు ఆస్క్ వెదర్ హీ వుడ్ రెస్పాండ్ ఆర్ నాట్.
1: ఈ సందేహము కలుగుతూ వచ్చింది.
0: దిస్ వాస్ ది డౌట్.
1: ఈ సందేహం ఎప్పుడు కలుగుతుంది?
0: వెన్ యూ గెట్ ది డౌట్.
1: దోషం ఉండినప్పుడే కలుగుతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ విల్ బి ఎ డౌట్.
1: దోషం ఏ దోషము?
0: వాట్ మిస్టేక్?
1: నా దగ్గర ఉండినటువంటి యొక్క విష్ణువు నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాడే అనేటువంటి అహంకారమే ఇక్కడ మూల కారణము.
0: ద డిఫెక్ట్ ఆఫ్ ఈగో. విష్ణు ఇస్ సో క్లోజ్ టు మీ, హిస్ జస్ట్ గోయింగ్
1: అహంకారము
0: వితౌట్ టెలింగ్ ఎనీ రీజన్.
1: చెడ్డది
0: ఈగో ఇస్ వెరీ బ్యాడ్.
1: ఈ అహంకారమే మానవునికి అధపతనము గావిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ఈగో దట్ రూయిన్స్ యూ.
1: ఈ అహంకారం అనేటువంటి దాన్ని అణగదొక్కితే దివ్యత్వం అనేటువంటి ప్రేమతత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: వెన్ వన్స్ యూ సబ్డ్యూ దిస్ ఈగో కనుకనే
1: ఈ అహంకారము ఆడంబరము అసూయ ఇత్యాది దుర్గుణములు లేకుండా పోవాలంటే క్షమ మనకు సత్యం, క్షమ మనకు ధర్మం, క్షమ మనకు యోగము, క్షమ మనకు వేదము, క్షమ మనకు సర్వస్వము.
0: సో ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ ది బ్యాడ్ క్వాలిటీస్ లైక్ ఈగో అగ్రాండైజ్మెంట్ జెలసీ వీ హ్యావ్ టు డెవలప్ దిస్ పర్సెవరెన్స్ విచ్ ఇస్ రైట్‌షియస్నెస్ విచ్ ఇస్ ట్రూత్.
1: తపస్సు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ పెనెన్స్.
1: నీవు పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: ఏ విధమైన సాధనలు చేయనక్కర్లేదు.
0: నో స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: నిర్మలమైనటువంటి ప్రేమ నీ హృదయాద్భాతం నుంచి ఆవిర్భవించాలి.
0: దేర్ షుడ్ బి ప్యూర్ లవ్ దట్ షుడ్ బి ఇన్ యువర్ హార్ట్.
1: ప్రేమలు కేవలం పలుకులలో మాత్రమే ఉచ్చరిస్తున్నాం కానీ హృదయం నుండి ఆవిర్భవించడం లేదు.
0: టుడే లవ్ ఇస్ జస్ట్ లిమిటెడ్ అండ్ డాన్సింగ్ ఆన్ ద లిప్స్ బట్ నాట్ డజంట్ కమ్ అవుట్ ద హార్ట్.
1: ప్రేమించినట్టుగా నటిస్తున్నారే కానీ ప్రేమ యొక్క స్వరూపాన్ని మీరు గుర్తించడం లేదు.
0: వి జస్ట్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వి హావ్ లవ్ బట్ ఇట్స్ నాట్ ట్రూ.
1: ప్రేమకు భయము లేదు.
0: లవ్ ఇస్ ఫియర్.
1: ప్రేమకు క్రోధము లేదు.
0: లవ్ హాస్ నో యాంగర్.
1: ద్వేషము లేదు.
0: లవ్ హాస్ నో హేట్రెడ్.
1: ప్రేమ ఎప్పుడు పరిపూర్ణమైనటువంటి నిర్మలంగా ఉంటుంది.
0: లవ్ ఇస్ ఆల్వేస్ ప్యూర్.
1: భగవంతుని పైన కూడాను అనేక విధమైనటువంటి యొక్క డౌట్స్ అంతా కూడా ప్రారంభమవుతుంటాయి.
0: వీ ఆల్సో డౌట్ గాడ్ మెనీ.
1: ఇది ప్రేమ లేనటువంటి సమయం నందే ఈ డౌట్స్ రావటం.
0: సచ్ డౌట్స్ కమ్ వెన్
1: ప్రేమనే ఉంటే డౌట్స్ లేదు.
0: వెన్ దర్ ఇస్ ట్రూ లవ్ దర్ కెనాట్ బి డౌట్స్.
1: కనుకనే తమ సర్వస్వాన్ని కూడా భగవంతునికి అనిపిస్తుంటారు.
0: దేర్ ఫార్ వీ ట్రిబ్యూట్ మెనీ ఆఫ్ ది థింగ్.
1: భక్తుల పరాధీనుడై ఉంటాడు భగవంతుడు.
0: గాడ్ సబ్మిట్స్ టు హిస్ డివోటీస్.
1: భక్తునికి మరొక పనే లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ జాబ్.
1: దైవం యొక్క తత్వమే భక్తునికి, భక్తుని యొక్క చింతనే భగవంతునకు.
0: The devotee thinks of God and God thinks of his devotee.
1: Kova guru yohi hitopadeshta. దాసులకు హితమును బోధించడమే గురువు యొక్క లక్షణము.
0: ఇట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ ట్రూ ప్రిసెప్టర్ టు టీచ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద డివోటీ.
1: శిష్యస్తు కోయో గురు భక్తి ఏవా.
0: ఎ డివోటీ షుడ్ హ్యావ్ డివోషన్. ఎ డిసైపుల్ షుడ్ హ్యావ్ డివోషన్ టు
1: ఆజ్ఞను పరిపాలించడమే భక్తుని యొక్క సరైన లక్ష్యము.
0: టు ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ.
1: ఈ రెండింటినీ విస్మరించి
0: ఫర్గెటింగ్ దీస్ టూ
1: తనకు అవసరం లేనటువంటి దానిని అనుసరిస్తూ ఉంటున్నాడు ఈనాటి మానవుడు.
0: మ్యాన్ టుడే ఇస్ ఫాలోయింగ్ అన్నెసెసరీ పాత్.
1: ఇది సరైనటువంటి కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: సమ ఎలాంటిది?
0: వాట్ సార్ట్ ఆఫ్ క్వాలిటీ ఇస్ దిస్ పర్సెవరెన్స్?
1: ద్రౌపది తన యొక్క ఐదు పుత్రులు కూడాను చీకటి గదిలో ఉండినటువంటి వారికి, నిద్రించేటువంటి వారిని అశ్వత్థామ గొంతులు కోసి వచ్చాడు.
0: అశ్వత్థామ కిల్డ్ ఆల్ ది ఫైవ్ సన్స్ ఆఫ్ ద్రౌపది ఇన్ ద డార్క్ రూమ్.
1: ఏ మాత్రము తెలియనటువంటి బిడ్డలు.
0: They are quite innocent.
1: కసిగందలైనటువంటి బిడ్డలకు గొంతులు కోసేవారు.
0: They are tiny tots.
1: కట్టగడపటికి అర్జునుడు ఆ అశ్వత్థామను పట్టుకుని వచ్చాడు.
0: అర్జున డ్రాగ్డ్ అశ్వత్థామ,
1: ద్రౌపది దగ్గరికి తెచ్చి ఇచ్చాడు.
0: జస్ట్ బ్రాట్ అశ్వత్థామ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద్రౌపది.
1: క్షమ ఎంత గొప్పదో మీరు చక్కగా విచారించండి.
0: జస్ట్ థింక్ హర్ ఫర్బేరెన్స్ హౌ గ్రేట్ ఇట్ ఈస్.
1: పరగన్ మీ మా మగవారలందరును బాణ ప్రయోగోపసంహరణ ధ్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
0: ఆల్ ది ఫైవ్ హ్యావ్ లెర్న్ దిస్ ఆర్చరీ ఫ్రమ్ ద్రోణాచార్య ద ప్రిసెప్టర్.
1: పుత్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశము కరుణా సంఘము లేక శిష్య సుతులను ఖండింపగం పాడియా. ప్రార్థిస్తుండది.
0: She was praying to Sudama, being the son.
1: You want to cut down the gold and go and
0: marry? Are you justified in killing these children like that? Is it justice on your part?
1: Yuddhamunanduleru.
0: They are not in the battlefield.
1: Astramulan chepattaledu.
0: They don't have any weapon on hand.

0: When they're fast asleep, without any compassion in your heart, is it proper on your part to kill the children of your
1: disciples?
0: When Draupadi was pardoning with all her patience and perseverance,
1: Bhima
0: was angry with her. She's not angry and she doesn't use harsh words. Further, she is fool because she wanted him to let him go.
1: He
0: is a Brahmin, why should we let him
1: go? Vinini miralu champareni. నా పిడికిటి పోటు నంసిరం భిన్నము చేసెద చూడుడిందరు.
0: He should be killed. As you all watch, with all the fist I will kill him, behead him right now.
1: పోయి కాళ్ళు పట్టుకుంది ద్రౌపది.
0: ద్రౌపది caught hold of his feet.
1: వెరచినవాణి.
0: The one who is fear stricken.
1: వెరచినవాణి. ధైన్యమున వేదురు రొందిన వాణి.
0: The one who lost all the courage.
1: నిద్రమై మరచిన వాణి.
0: The one who is fast asleep.
1: సౌఖ్యముగా మద్యము తాగిన వాణి.
0: The one who is intoxicated.
1: బగుడై పరచిన వాణి. సాధు జడ భావము వాణిని కావు మంచువా చరచిన వాణి.
0: The one who is just shouting for protection.
1: కామినుల చంపుట ధర్మము కాదు.
0: Women, it's not proper to kill them. It's not justice.
1: ఇది న్యాయం కాదు.
0: It's not justice.
1: నా బిడ్డలు గతించినని నేను ఎంత బాధపడుతున్నాను. ఈ అశ్వత్థామని వధించినట్టే ఈ అశ్వత్థామ తల్లి కూడా అంత బాధపడుతుంది కదా.
0: ఐఎమ్ సఫరింగ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ మై చిల్డ్రన్ ఆర్ కిల్డ్ హియర్, సో ఆల్సో వుడ్ బి ద మదర్ ఆఫ్ అశ్వత్థామ.
1: నా బిడ్డలు ఎట్టైనా చచ్చారు, నా దుఃఖం ఎట్టైనా తప్పినది కాదు.
0: ఎనీ హౌ కెన్ గెట్ అవే, కెనాట్ గెట్ అవే ఫ్రమ్ దిస్ మిజరీ ఆర్ సఫరింగ్.
1: ఇతని చంపి ఇతని తల్లికి ఎందుకు దుఃఖాన్ని మనం అందించాలి?
0: బై కిల్లింగ్ అశ్వత్థామ వై షుడ్ యు పుట్ హిస్ మదర్ టు సఫరింగ్.
1: ఇది సరి అయిన క్షమ.
0: This is the proper forbearance.
1: మన బాధలు ఎట్ట ఉంటాయో ఎదుటివాని బాధలు కూడా అట్టే ఉంటాయనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: You should consider others' difficulties as your own. Your difficulties are as big.
1: నా బిడ్డల వియోగం చేసి నేను ఎంత బాధపడుతున్నాను. ఆ అశ్వత్థామ తల్లి కూడా ఆ యొక్క పుత్రుని యొక్క వియోగం చేసి బాధపడుతుంది.
0: బికాస్ ఐ ఫీల్ సో సాడ్ బికాస్ ద డెత్ ఆఫ్ మై ఓన్ చిల్డ్రన్, సో ఆల్సో వుడ్ బి ద మదర్ ఆఫ్ అశ్వత్థామ.
1: కనుక అశ్వత్థామను చంపకండి.
0: Therefore don't kill Ashwatthama.
1: ఇంత ప్రాధేయపడింది భీమార్జునులు పాదములు పట్టుకొని.
0: అండ్ షీ ప్రేడ్ టు భీమా అండ్ అర్జున.
1: ఏ తల్లైనా ఈ కాలంలో అంత క్షమను అంత ఓర్పును కాపాడుకుంటుందా?
0: విల్ ఎనీ మదర్ దిస్ డే మెయింటైన్ దట్ ఫర్బేరెన్స్ అండ్ పేషెన్స్?
1: అది ఏ ద్రౌపది.
0: దట్ ఈస్ ద్రౌపది.
1: అగ్ని స్వరూపంలో ఉండినటువంటి ద్రౌపది.
0: ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ఫైర్.
1: అది ఐదు సెన్సెస్ కూడా కంట్రోల్ చేసినటువంటిది ద్రౌపది.
0: షీ హాడ్ ఫుల్ కంట్రోల్ ఆన్ ది ఫైవ్ సెన్సెస్.
1: అలాంటి సతీమణులు భారతదేశమునందు అనేక మంది ఉద్భవించడం చేతని ఈ భారతదేశం యొక్క సంస్కృతిని అనేక విధములుగా కూడా ప్రకటిస్తూ వచ్చింది అనాది కాలం నుండి.
0: బికాస్ ఆఫ్ సచ్ విమెన్ ఇన్ దిస్ కంట్రీ భారత్, ద కల్చర్ హాస్ కమ్ టు బి నోన్ ఎవ్రీవేర్.
1: భారతదేశం యొక్క సంస్కృతిని ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు.
0: నో వన్ ఈజ్ ఏబుల్ టు ఫుల్లీ కాంప్రిహెండ్ ది కల్చర్.
1: అర్థం చేసుకోలేకపోతున్నారు.
0: ఈవెన్ భారతీయస్ డు నాట్ నో దాట్.
1: కనుకని భారతీయ సంస్కృతిని విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
1: ఎలాంటి కష్ట సమయం ఓపికను పూని శాంతితో మన జీవితాన్ని గడపడానికి పూనుకోవాలి.
0: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ డిఫికల్టీస్ యూ షుడ్ ఆల్వేస్ మెయింటైన్ పేషెన్స్ అండ్ పీస్.
1: కనుక అనాది కాలం నుండి భారతదేశంలో క్షమ అనేటువంటిది ప్రతి భారతీయుల యొక్క గుండెగా నిలిచి ఉంటుండాలి.
0: Therefore, since ancient times, the forbearance remained at the heart of Bharatiya.
1: Kanukane shanti aneetundi maharishulu yokka saujanyamainatundi yokka saundaryam.
0: It is only peace that adds to the grandeur and beauty of the sages.
1: Aneka samvatsaramlo tapas chesinatundi yokka maharishulu kodanu taamu bhrashtulaipoyaru.
0: Because that quality is gone, many of the sages saints, they were ruined.
1: Rajadi rajulu kodanu ee chama lekapovatam chetani tama rajyallu kolipothu vacharu.
0: Kings also have lost their kingdom because they were in need of this particular patience.
1: Ee chama kolipovatam chetani panditulu kodanu patramaipothu vacharu.
0: As the perseverance is gone, even scholars are also gone.
1: Kanukane chama aneetundide sarva rakshalaga manam bhavinchali.
0: Therefore we consider this forbearance that gives protection.
1: Adi goppa kavachamu manaku.
0: It is an armor.
1: అట్టి భద్రమైన కౌచాన్ని మనము విస్మరించి
0: వి ఫర్గెట్ దట్ ప్రొటెక్టివ్ ఆర్మర్.
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క లౌకిక సుఖాలను మనం ధరించుకొని,
0: బట్ వీ గో బై దిస్
1: దీనిని భరించలేక
0: ఎఫీమరల్ ప్లెజర్
1: అనేక బాధలకు గురి అవుతున్నాం.
0: వీ సఫర్ ఫర్దర్ మోర్ యాజ్ వీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: క్షమ చాలా ప్రధానమైనటువంటి కూడాము.
0: పేరెంట్స్ ఇస్ వెరీ,
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా ఓపికను మీరు పట్టండి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ తొందరపాటు
1: పడకండి.
0: నెవర్ బీన్ ఏ హరీ.
1: వేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బీన్ ఏ హరీ.
0: Haste makes waste, waste makes worry. Do not be in a hurry.
1: So do not be in a hurry. మీరు తొందర పాటు పడకండి.
0: సో డు నాట్ బీన్ ఏ హరీ.
1: కొంత శాంతంగా మీరు భరించండి.
0: Be patient for some time.
1: ఈ శాంతంతో ఎంతైనా మనం సాధించవచ్చు.
0: With this peace you can achieve anything.

0: Let him be one of composure, or a philosopher, or a spiritualist. Without peace, he cannot find happiness. Without peace, there is no happiness at all.
1: ఈ శాంతాన్ని మనం వహించాలి.
0: So we should be peaceful.
1: ఆ శాంతమే మనకు రక్ష.
0: It is the peace that gives protection.
1: కనుక తొందరపాటు పడకూడదు.
0: Don't be in a hurry.
1: అందులో విద్యార్థుల్లో ఉన్నటువంటి యొక్క ఈ ఉడుకు రక్తము అనేక విధములుగా కూడా ప్రవహిస్తుంటారు.
0: The hot blooded students should be watchful of this.
1: కనుక విద్యార్థులకు ఈ క్షమ అత్యవసరం.
0: This patience is most essential for students.
1: Aneka parichalu endukani mari vidhamainatundi oka deeni endukani edukkovadaniki vachinappudu entaina mana opikanu bharinchali.
0: In times of all tests and challenges we should maintain patience.
1: Itharulu enni durbhashalu adinappudiki mana opikiga dani teeskovali.
0: Others might accuse you, but be patient.
1: Edo vaaru annarani kani manam tondarapaadutho manamu okatannante మన విలువైనటువంటి క్షమను మనం వ్యక్తం చేసుకునే వారం అవుతాం.
0: ఫర్ ద సింపుల్ రీజన్ అదర్స్ క్రిటిసైజ్ యూ అండ్ యూ ట్రై టు గివ్ దెమ్ బ్యాక్.
1: వారి మాటలు అల్పంగా ఉండవచ్చును, వారి మాటలు అల్పమైనటువంటివిగా ఉండొచ్చును, విలువలేనటువంటివిగా ఉండొచ్చును.
0: దే మే మేక్ యూజ్ ఆఫ్ సర్టన్ వాల్యూలెస్ వర్డ్స్, మీన్ వర్డ్స్.
1: కానీ మన క్షమ చాలా విలువైనటువంటిది.
0: ద పేషెన్స్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: కాబట్టి అట్టి మసిబగులకు ఈ మాణిక్యాన్ని మనం దారబోయకూడదు.
0: దేర్ఫోర్ నెవర్ లూజ్ దిస్ డైమండ్ క్వాలిటీ. Or just for a coal.
1: Samane oka manikyamu.
0: And his patience is a diamond.
1: Karuka parulu enni vidhamulaitivini nindaalapulu chesinappudiki ee maatram kodadu manam jankakodadu.
0: Others may blame you, but never shake.
1: Appude manam ee opikanu manam sadinchali.
0: Then be patient then.
1: Ee naadu ee opika lekapovatam chethane.
0: Because that patience is gone today.
1: Jeevitame vyaktham gaavinchukuntunnam.
0: The whole life is wasted.
1: Kala kshanamulaku kodanu kopam vastuntundadi.
0: Every moment we are angry.
1: Ee kopam maha paapamu.
0: And it's the worst of the sins.
1: Kaari kontamandi భగవత్ ప్రార్థన చేస్తూ కూడాను పక్కన ఉన్నటువంటి వారిపైన కోపం చేత అనేక విధమైనటువంటి శబ్దములు కూడాను మారుస్తుంటాం మనము.
0: దో వీఆర్ ఇన్ ప్రేయర్ బట్ వీ యూజ్ వెరీ హార్ష్ వర్డ్స్ ఇన్ లౌడ్ వాయిస్.
1: భజన్ లోపల ప్రక్కన ఇంకొక ఆయన కూర్చుంది అనుకోండి.
0: సపోజ్ దట్ ఎ పర్సన్ బై యువర్ సైడ్ ఇన్ భజన్.
1: ఆమె కొంత స్థలం ఇవ్వడం లేదు.
0: And you don't use it. She is not giving the place.
1: కానీ చాలా కష్టంగా భరించుకుంటుంది. అక్కడ భరించుకోవాలి మరి.
0: బట్ యూ హావ్ టు బి పేషెంట్ ఇన్ అకామిడేటింగ్ యువర్ సెల్ఫ్.
1: కానీ ప్రక్క వ్యక్తి పైన కోపం వచ్చి
0: But because of anger,
1: bhajan anta aina tarvata
0: at the end of the bhajan
1: shanti cheppesu shanti shanti sat ee kopaanni ee shanti lo pravesha pettunnaru.
0: As we finally utter these words shanti peace, they say it very harshly.
1: Bhaktulu emi shantini sadinchagalaru?
0: What is that peace you can achieve such a devotee?
1: Ee oka naaku pariksha,
0: is a test
1: ani entaru shanti shanti shanti. Aa shanti kuda shantanga cheppali.
0: You should tell this word peacefully.
1: కానీ ఈ శాంతి కూడా ఇప్పుడు రౌద్రంగా బయలుదేరుతుండాలి.
0: బట్ వీ సే దిస్ పీస్ ఇన్ ఎన్ ఎజిటేటెడ్ వే.
1: అది భక్తి రహితమైనటువంటి యొక్క ఆటలు.
0: దాట్స్ ఆల్ ది ప్లే ఆఫ్ పర్సన్ విదౌట్ డివోషన్.
1: నిజంగా ఆ భక్తి ఏ ఉంటుంటే ఎలాంటి పరిస్థితులు ఏంది అనుకున్నాను సహన భావాన్ని మనం వాహించేటువంటి వారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ట్రూ డివోషన్ యూ విల్ మెయింటైన్ ద టాలరెన్స్ ఆల్ ద టైం.
1: చిన్న చిన్న విషయాలు కూడా మనం కోపాన్ని తెప్పించుకుంటున్నాం.
0: ఈవెన్ స్మాల్ మ్యాటర్స్ వేర్ యాంగ్రీ.
1: ద్వేషాన్ని పెంచుకుంటున్నాము.
0: వి డెవలప్
1: కలహాలు ఆడుతున్నాము.
0: వి ఫైట్ విత్
1: కల్లోలము చేస్తున్నాము.
0: వి జస్ట్
1: సమాజంలో ఎక్కడైన అశాంతిని మనం ప్రసరింపజేస్తున్నాం.
0: అండ్ వి క్రియేట్ రెస్ట్లెస్నెస్ ఇన్ సొసైటీ.
1: కాదు కాదు.
0: నో.
1: నీవు శాంతిగా ఉండు.
0: యూ బీన్ పీస్.
1: నీ కుటుంబాన్ని శాంతిగా పెంచుకో.
0: లెట్ ది ఫ్యామిలీ
1: సమాజానికి శాంతిని అందించు.
0: అండ్ సీ దట్ సొసైటీ మెయింటైన్స్ పీస్.
1: అది నీ కర్తవ్యము.
0: That's your duty.
1: అట్టు లేకుండా నీవు శాంతి లేక సమాజానికి కూడా అశాంతి ఇవ్వటము ఇది మహాపాపం.
0: On the other hand, you don't have peace and see that there's no peace in society. It's the worst of the sins.
1: కనుక మనము ఈ క్షమాగుణమును అత్యవసరంగా ఇది ప్రధానమైనటువంటి ప్రాణంగా భావించి దీనిని మనము అభివృద్ధి గావించుకోవాలి.
0: Therefore, we have to develop this perseverance as the main chief quality, as the very life itself, and develop it.
1: वाहे गुरु वाहे गुरु वाहे गुरु जी बोलो
2: वाहे गुरु जी
1: बोलो वाहे गुरु वाहे

0: కలయుగం ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎవరి హృదయము దయతో నిండి ఉండును,
1: ద వన్ విత్ కంపాషనేట్ హార్ట్,
0: ఎవరి వాక్యము సత్యంతో కూడి ఉండును,
1: ద వన్ హూ స్పీక్స్ ట్రూత్,
0: ఎవరి చేతులు పరోపకార సంబంధమైనటువంటి యొక్క కార్యమునందు పాల్గొను,
1: ద పర్సన్ హూ రెండర్స్ సర్వీస్,
0: అట్టివారు ఏ విధమైనటువంటి యొక్క కలి ప్రభావం కూడాను వారిని తాకకుండా సంరక్షిస్తూ వస్తుంది.
1: సచ్ పీపుల్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ది కలి ఏజ్.
0: ఈనాటి కలి ప్రభావం అనేటువంటిది ఇట్టివారు అట్టివారని ఎవరి చేతులు పరోపకార సంబంధమైనటువంటి యొక్క కార్యమునందు పాల్గొను,
1: ద పర్సన్ హూ రెండర్స్ సర్వీస్,

0: భావమనేటువంటిది ఇట్టివారు అట్టివారు అని తారతమ్యము లేకుండా సర్వలను కూడా బాధిస్తూ వస్తుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ ఎఫెక్టెడ్ బై ది కలి ఏజ్ అండ్ పీపుల్ హ్యావ్ బీన్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దాట్.
0: రావణుడు కొన్ని నిమిషములకు మరణిస్తాడనేటువంటి విషయం తెలుసుకుని అనేక మంది సత్పురుషులు, యోగులు, పండితులు రాముని చుట్టూ చేరారు.
1: హ్యావింగ్ కమింగ్ టు నో ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ మెనీ నోబుల్ పీపుల్ సేజెస్ గ్యాదర్ రౌండ్ హిమ్.
0: రావణేశ్వర, మీరు ఎన్నో కార్యములు ఆచరించారు, ఎన్నో సత్కార్యములు సల్పారు, ఎన్ని విధమైనటువంటి యొక్క దుర్మార్గంలో మీరు పోనుకున్నారు, కానీ ఇన్నింటి యందు మీరు సాధించినటువంటి యొక్క ఘనకార్యం ఏమిటి, దాన్ని మేము తెలుసుకోవాలని మేము అడుగుతున్నామని ప్రార్థించారు.
1: దే ఆల్ హావ్ పుట్ ఇన్ ఎ క్వశ్చన్, యూ హ్యావ్ అకంప్లిష్డ్ మెనీ, యూ హ్యావ్ కిల్డ్ మెనీ పీపుల్, యూ హ్యావ్ అచీవ్డ్ ఎ లాట్ ఇన్ లైఫ్, బట్ వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ యూ వుడ్ లైక్ టు కన్వే టు అస్, ఓ రావణ? దే సెడ్,
0: నాయన, మంచి కార్యము చేయాలని సంకల్పించినటువంటి వారు, పవిత్రమైనటువంటి పరమాత్మ సేవలు సల్పాలని ఆశించినటువంటి వారు, పుణ్యకార్యములందు ప్రవేశించాలని సంకల్పించుకున్నటువంటి వారు, కాలహరణం చేయకండి.
1: దోస్ హూ వాంట్ టు డూ గుడ్, దోస్ హూ వాంట్ టు ఎక్స్టెండ్ ది సీక్రెట్ సర్వీస్, దోస్ హూ వాంట్ టు డూ మెరిటోరియస్ డీడ్స్ షుడ్ నెవర్ డూ థింగ్స్ రాదర్ డిలే.
0: అట్టి సత్సంకల్పములు, సత్ప్రభావములు, సచ్చింతనలు మీ హృదయమునందు ఆవిర్భవించినటువంటి తక్షణమే మీరు ఆ కార్యమును చేయుటకు ప్రయత్నించండి.
1: ద మూమెంట్ దట్ గుడ్ థాట్ గెట్స్ ఇన్ టు యూ, ద గుడ్ ఫీలింగ్ గెట్స్ ఇన్ టు యూ, డిటర్మిన్ టు డూ దట్ ఇమ్మీడియట్లీ.
0: ఎవరికి మీరు భయపడనక్కర్లేదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ.
0: ఆ కాలం ఆలస్యం చేయటం మంచిది కాదు.
1: డోంట్ డిలే, డోంట్ వెయిట్.
0: పవిత్రమైన కార్యములందు మీరు యొక్క కాలమును సద్వినియోగం చేసుకోండి.
1: Make proper use of time in rendering sacred service.
0: నేను ఒకానొక సమయం లోపల సంకల్పించుకున్నాను.
1: I wanted to do something in the past.
0: భూలోకము నుండి స్వర్గలోకమునకు నిచ్చెన వేయాలని సంకల్పించుకున్నాను.
1: I wanted to lay a ladder connecting the planet Earth to that of heaven.
0: లంకకు చుట్టూ ఉన్నటువంటి ఈ సముద్రమును తీయన్నీరుగా మార్చి సర్వలకు నువ్వు అందించాలని ఆశించాను.
1: ఐ వాంటెడ్ టు కన్వర్ట్ సెలైన్ సాల్టిష్ సీ వాటర్ స్వీట్ ఇన్ టు స్వీట్ డ్రింకింగ్ వాటర్.
0: ఇంకా నరకమునందు బాధపడేటువంటి ఒక ప్రతి ప్రాణికి కూడాను తగిన సుఖాన్ని, సౌకర్యాల్ని కలిగించాలని నేను సంకల్పించుకున్నాను.
1: ఐ ఆల్సో డిటర్మిన్ టు సీ దట్ దోస్ హూ ఆర్ దేర్ ఇన్ నరక హెల్ వుడ్ బి కంఫర్టబుల్ బై ప్రొవైడింగ్ ఆల్ కన్వీనియన్సెస్.
0: కానీ అట్టి సంకల్పములు, అట్టి పవిత్రమైన కర్మలు నేటి వరకు కూడా నేను చేయుటకు పూనుకోలేదు.
1: ఐ డిడ్ంట్ అండర్టేక్ ది టాస్క్ టిల్ దిస్ డేట్.
0: కనుక మీరైనను ఈ సద్భావములు, సత్ప్రవర్తనలు, సచ్చింతనలు మీ హృదయంలో సంకల్పించుకున్న తక్షణమే చేయుటకు ప్రయత్నించండి.
1: దేర్ఫోర్ అట్లీస్ట్ యూ టేక్ టు యాక్షన్ ఇమ్మీడియట్లీ ద మూమెంట్ గుడ్ థాట్ గెట్స్ ఇన్ టు యూ.
0: ఇది నేను గుర్తించినటువంటి సత్యవాక్కు.
1: దిస్ ఇస్ వన్ ట్రూత్ దట్ ఐ హావ్ రియలైజ్డ్.
0: లోకములో మనం ఎన్నియో సంకల్పించుకుంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ వాంట్ టు డూ మెనీ.
0: కానీ సంకల్పించుకున్న కార్యములన్నీ కూడా మనము క్రియారూపంలో మనం ఉంచటం లేదు.
1: బట్ వీ కుడ్ నాట్ ట్రాన్స్లేట్ ఆల్ అవర్ థాట్స్ ఇన్ టు యాక్షన్.
0: రేపు రేపు రేపు అని కాలహరణము గావిస్తూ కూడాను మన జీవితం వ్యర్థం చేసుకుంటున్నాం.
1: వీ గో ఆన్ పోస్ట్పోనింగ్ థింగ్స్ టు ది నెక్స్ట్ డే, ద ఫాలోయింగ్ డే, అండ్ వేస్ట్ అవర్ లైవ్స్.
0: సత్ప్రవర్తనలకు ముందుండే వెయ్యాలి.
1: వీ షుడ్ స్టెప్ ఫార్వర్డ్, బి రెడీ టు డూ ఎనీ గుడ్ యాక్టివిటీ.
0: సదాచారములకు ముందుగా ప్రవేశించాలి.
1: We should be prepared to do good act, good service, good practice immediately.
0: సచ్చింతనలు కార్యాచరణలో పెట్టాలి.
1: All good thoughts should

0: ట్రాన్స్లేట్ ఇన్ యాక్షన్.
1: ఇది మానవులు చేయవలసినటువంటి యొక్క ప్రధానమైనటువంటి కర్మలు.
0: దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ దట్ హ్యుమానిటీ మస్ట్ డూ.
1: కనుక రావణుడు ఎన్నో కార్యములు చేశాడు.
0: రావణ డిడ్ మెనీ థింగ్స్.
1: కానీ ఆ కార్యములు ఎందు సత్సంకల్పం ఏమాత్రం కూడా ప్రవేశపెట్టలేదు.
0: దే వర్ నాట్ ప్రాంప్టెడ్ బై గుడ్ థాట్స్.
1: దుర్మార్గములు, దుష్టతనములు, దురుపయోగమయ్యేటువంటి యొక్క కార్యములు ఎందు ప్రవేశిస్తూ వచ్చాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిస్ థాట్స్ వర్ ప్రాంప్టెడ్ బై ది వికెడ్ ఫీలింగ్స్, ది అల్టీరియర్ మోటివ్స్.
1: కనుక తన జీవితంలో ఎంత గొప్ప పేరును పొందాడో, ఎన్ని విధమైనటువంటి యొక్క సత్కార్యములు చేయాలని ఆశించాడో, దానన్నింటినీ కూడా విరుద్ధంగా జీవిస్తూ వచ్చాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ వాంటెడ్ టు లివ్ గెటింగ్ ఏ గుడ్ నేమ్, హీ వాంటెడ్ టు ఫుల్ఫిల్ మెనీ ఆఫ్ ద టాస్క్, బట్ హీ కుడ్ నాట్.
1: రావణుడు సీతాపహరణం జరిగిన తర్వాత లక్ష్మణుడు, రాములు సీతాన్వేషణకై సర్వారణ్యములు కూడాను సంచరిస్తూ వచ్చారు.
0: ఆఫ్టర్ ది అబ్డక్షన్ ఆఫ్ సీత బై రావణ, లక్ష్మణ్ అండ్ రామ వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ హర్ ఆల్ అరౌండ్.
1: కానీ ఒకనొక ప్రదేశమునకు వెళ్లేటప్పటికీ
0: వెన్ దే వెంట్ వన్
1: ఒక విచిత్రమైన వ్యక్తి కనిపించాడు.
0: దే మెట్ ఎ పెక్యూలియర్ పర్సన్.
1: ఆ వ్యక్తికి శిరస్సు లేదు.
0: పర్సన్ హ్యాస్ నో హెడ్
1: తన ముఖమంతా కూడాను కడుపు పైనే ఉంటుండది.
0: ద హెడ్ ఈజ్ రైట్ అబౌవ్ ద స్టమక్.
1: ఆ వికారమును చూచి వీడు రాక్షసుడని చెప్పకనే చెప్పారు.
0: సీయింగ్ ది అగ్లీ ఫేస్ దట్ దే కుడ్ డిసైడ్ దట్ ద పర్సన్ ఈజ్ ఎ డెమన్.
1: కడుపు నుండి పెద్ద నాలుక వస్తుండది.
0: అండ్ ఎ టంగ్ వాజ్ స్ట్రెచ్డ్ ఫోర్త్ రైట్ ఫ్రమ్ ద స్టమక్.
1: ఈ విధమైన వికార చర్యలు చేస్తున్నటువంటి వ్యక్తిని దగ్గరికి వెళ్లి
0: they went close to this ugly creature.
1: meer evaru endukosam ee vidhanga jeevisthunnaru meeku medane ledi ani prashninchadu lakshmanudu.
0: lakshmana went close to him and said, who are you, why are you like this, you don't seem to have any neck at all.
1: ayya na charitra chaala vichitramainatundi.
0: my life is very peculiar, he said.
1: naa peru kabandudu.
0: my name is kabandha.
1: nenu naa hastamulu chustama ante 10 miles ఉంటుంది ఒక్కొక్క హస్తము.
0: మై హ్యాండ్స్ ఆర్ సో లాంగ్ దట్ దే కుడ్ బి స్ట్రెచ్డ్ ఎక్స్టెండెడ్ టు 10 miles.
1: 10 miles దూరం నందు ఉన్నటువంటి యొక్క మృగాలను కూడా నేను తీసుకుని దగ్గరికి తెచ్చుకుని నేను భుజిస్తూ వచ్చాను.
0: ఐ కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఆల్ ది యానిమల్స్ అరౌండ్ ద రేంజ్ ఆఫ్ 10 miles ఫ్రమ్ దిస్ పాయింట్.
1: నేను నడవనక్కర్లేదు.
0: ఐ డోంట్ నీడ్ టు వాక్.
1: నా పొట్టలు ఎక్కడుండినా కానీ నేను నింపుకుంటున్నాను.
0: ఐ కెన్ ఫిల్ మై బెల్లీ వేర్ ఎవర్ ఐ యామ్.
1: కనుక నా చరిత్రం మీరు విచిత్రంగా చూస్తారు.
0: Therefore, I appear to be
1: అసలు మీరెవరు? ఈ భయంకరమైన అరణ్యంలోకి ఎందుకు ప్రవేశించారు?
0: Then who are you? Why are you here? They asked.
1: మీరు చూస్తే సుకుమార కుమారులుగా కనిపిస్తున్నారు.
0: And Kabandha said, you seem to be so young and tender.
1: మీ దగ్గర అంబులంతా ఉన్నాయి.
0: You have arrows.
1: మీరు చాలా సుందర కుమారులుగా కనిపిస్తున్నారు.
0: You are very handsome.
1: రాజకుమారులుగా కనిపిస్తున్నారు.
0: You are princes.
1: మీ రాజ్యం ఏమిటి? ఎందు నిమిత్తమే మీరు ఇందులో ప్రవేశించారు అని ప్రశ్నిస్తూ వచ్చాడు.
0: వాట్ యువర్ కింగ్డమ్, వాట్ ఫార్ ఆర్ యూ హియర్.
1: సత్యం అనేటువంటిది రాముని యొక్క ప్రధానమైనటువంటి వలుకు.
0: ట్రూత్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
1: ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడా సత్యం తప్ప అన్యం పలకడు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హి విల్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
1: సత్యవాక్ పరిపాలకుడు రాముడు.
0: రామ ఆల్వేస్ స్పీక్స్ ట్రూత్.
1: అయ్యా, మేము తండ్రి మాటను ధిక్కరించక అరణ్యమునకు వచ్చి చేరాం.
0: దే సెడ్ వి ఆర్ హియర్ ఇన్ స్ట్రిక్ట్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్
1: పితృ వాక్య పరిపాలనలో మేము అరణ్యంలో కాలం గడుపుతున్నాము.
0: వి హావ్ బీన్ స్పెండింగ్ అవర్ లైఫ్ టైమ్ యాజ్ పర్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
1: కానీ మేము పత్ని వియోగం చేత బాధపడుతూ ఉన్నాం. ఇప్పుడు
0: ఐఎమ్ సఫరింగ్ బికాస్ ద సెపరేషన్ ఫ్రమ్ మై వైఫ్.
1: ఆమెను ఎవరో అపహరించారు.
0: సమ్ పర్సన్ హాస్ కిడ్నాప్డ్ హర్.
1: ఆమె ఎక్కడ ఉన్నదో ఏమో అనేటువంటి విషయంతో మేము వెతుకుతూ తిరుగుతున్నాం.
0: వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ హర్. వేర్ అబౌట్స్ వీ డు నాట్ నో టిల్ నౌ.
1: ఆమె ఎక్కడ ఉన్నదో, ఏ పరిస్థితిలో ఉన్నదో, చచ్చినదా బ్రతికినదా, మాకు ఈ సత్యాన్ని గురించి మీరు వెల్లడి చేయాలి అన్నారు.
0: ప్లీజ్ లెట్ us నో వేర్ షీ ఈజ్, హర్ కండిషన్, వెదర్ షీఈస్ అలైవ్ ఆర్ డెడ్.
1: అయ్యా, నాకు మొదలు నన్ను భస్మం చేయండి.
0: హి సెడ్ ఫస్ట్ ఫినిష్ మీ ఆఫ్,
1: నేను భస్మం అయిన తర్వాత మీకు ఈ వివరాలంతా చెప్తాను అన్నాడు.
0: ద మూమెంట్ ఐఎమ్ బ్రాట్ డౌన్ టు యాషెస్ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు టెల్ యు.
1: భస్మం చేసిన తర్వాత వీడు ఇంకెక్కడ ఉంటాడు, వీడు పలికేది ఏమిటి, ఉన్నప్పుడే గొంతు లేదు, ఇంకా చచ్చిన తర్వాత గొంతు ఎక్కడి నుంచి వస్తుంది వీడికి.
0: దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అట్ దిస్ పాయింట్ బికాస్ హౌ ఇస్ దట్ హిస్ గోయింగ్ టు రెస్పాండ్ టు అవర్ క్వశ్చన్ లేటర్ ఆఫ్టర్ హిస్ డెత్. హౌ కెన్ హి స్పీక్ టు అస్?
1: ఇది శాపం యొక్క ప్రభావములు,
0: దిస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద కర్స్.
1: కానీ ఏదైతే ఏమి తనకు చెప్పినట్లుగా చేస్తామని లక్షణుడు అతన్ని మరణం చేశాడు.
0: బి దట్ యాజ్ ఇట్ మే దే డిసైడెడ్ అండ్ లక్ష్మణ కిల్డ్ హిమ్.
1: కాల్చి వేశారు.
0: అండ్ హి వాస్ బర్న్డ్.
1: కాల్చి వేసిన తర్వాత
0: ఆఫ్టర్ దట్
1: ఒక సుందర స్వరూపాన్ని ధరించి
0: హి హాస్ అస్యూమ్డ్ ఎ బ్యూటిఫుల్ ఫామ్.
1: అతను వచ్చి చెప్తున్నాడు,
0: దట్ పర్సన్ స్టార్టెడ్ కమింగ్,
1: అయ్యా నేను అనేక రకములైనటువంటి పాపముల చేత కొన్ని శాపములకు గురి అయిపోయి నేను ఈ స్వరూపాన్ని పొందాను.
0: Because of sins I committed, because of the curses I have taken this form.
1: ఎవరిని దేహాన్ని భస్మం గావింతురో వారిలే భగవత్ స్వరూపులు.
0: The one who burns my body is verily divine.
1: వారు అనేక రకములైనటువంటి ఒక లోకనాటకము నిమిత్తమై అనేక హింసలు పడుతూ ఉన్నారు.
0: In fact, they have been suffering because of the world, because of the times.
1: వారికి ఎట్టి బాధలు లేవు.
0: In fact, they have no suffering.
1: ఎట్టి కష్టములు రావు.
0: They will not face any difficulties.
1: కాని ఒక లీలా నాటకం గాదు నిరూపణ చేస్తున్నారు.
0: It was all their action drama.
1: కాని ఇతనే భగవత్ స్వరూపుడు.
0: And he is God.
1: ఇతని పేరు శ్రీరామచంద్రుడు.
0: His name is Sri Ramachandra.
1: అతని సోదరుడే లక్ష్మణుడు.
0: And his brother is Lakshmana.
1: వీరు భగవత్ స్వరూపులైపోయి కూడాను ఈ రకమైనటువంటి బాధలకు గురి అవుతున్నారు.
0: Though you are his divine, yet you seem to suffer.
1: అని చెప్పాడు.
0: He said so.
1: చెప్పి, రామా మీ యొక్క సీత లంకలో ఉన్నది.
0: He said, Rama, your Sita is there in Lanka.
1: ఆమెను పొందేటువంటి విధానం కూడాను అనేక రకమైనటువంటి సూక్ష్మ మార్గంలో నేను చెప్తున్నాను.
0: I'm going to tell you certain plans, certain devices to have
1: ఆమె
0: her back.
1: ఎవరు కూడా ముట్టడుకుంటూ వీళ్ళు కాదు.
0: It's impossible for anybody to touch
1: her.
0: She is one of chested character.
1: ఆమెను ముట్టిరా ఎవరైనా భస్మం అవుతారు.
0: If anyone attempts to touch her, would be burned down to ashes.
1: ఇదంతా కూడా మీరు ముగ్గురు చేరి జగన్నాటక సూత్రధారులుగా నిలిచి అనేక రకమైనటువంటి పాత్రలంతా ప్రబోధించి మీరు ఈ నాటకం నాడుతున్నారు.
0: You have been acting for the benefit of the humanity in the world. You have been pretending.
1: త్వరలోపలే మీరు సీతను కలిసి
0: You meet Sita.
1: త్రీ అయోధ్యను చేరుతారని చెప్పనని నేను అనుకుంటున్నాను.
0: I know full well that we'll be back to Ayodhya with Sita.
1: నా వాక్కు ఎప్పుడు కూడా నువ్వు సత్యమే.
0: Whatever I say is bound to happen.
1: త్వరలో మీరు సుఖాన్ని శాంతిని అనుభవించరు కాక.
0: Very soon you are going to have the days of good times.
1: ఆ దేహంతో అంతర్ధానం అయిపోయాడు.
0: So saying he disappeared there.
1: దీనికి ముందు
0: prior to this
1: సూర్యుని కుమారుడైనటువంటి యొక్క
0: the son of sun
1: సుగ్రీవుడు
0: సుగ్రీవా
1: సుగ్రీవుడు సూర్యుని కుమారుడు.
0: సుగ్రీవా ఇస్ ది సన్ ఆఫ్ సన్.
1: ఈ ఇరువురి లోపల కూడా వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా సోదరులే.
0: వాలి సుగ్రీవా ఆర్ బ్రదర్స్.
1: రాజ్యభ్రష్టుని చేసి
0: And he is removed out of his position.
1: అనేక రకమైనటువంటి కష్టములకు గురి చేశాడు వాలి.
0: And Vali made Sugriva suffer.
1: వాలి మహావీరుడు సూర్యుడు.
0: వాలి ఈజ్ వాలియంట్ అండ్ కరేజియస్.
1: సుగ్రీవుడు కూడా అట్టివాడే.
0: సో ఆల్సో సుగ్రీవ.
1: కానీ
0: బట్
1: అతన్ని అనేక రకములుగా హింసించి తన కిష్కిందా పట్టణం నుంచి దూరం తరిమాడు.
0: వాలి మేడ్ సుగ్రీవ సఫా అండ్ హీ వాస్ డ్రివెన్ అవుట్ ఆఫ్ ది కింగ్డమ్.
1: అప్పుడు
0: దెన్
1: ఈ రాములకు చెప్పాడు.
0: దెన్ హీ టోల్డ్ రామ్
1: కబంధుడు తన పూర్తి శరీరాన్ని త్యజించేటప్పుడు
0: బిఫోర్ గివింగ్ అప్ ద బాడీ కబంధ సార్
1: మీరు సుగ్రీవునితో స్నేహం చేసుకోండి.
0: బెటర్ యూ బీ ఎ ఫ్రెండ్ టు సుగ్రీవ.
1: ఒక్క మాట చెప్పాడు, కన్ను మూశాడు.
0: హీ సెడ్ అండ్ బ్రీత్ హిస్ లాస్ట్.
1: ఈ సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడు, ఏం కథ అని విచారిస్తూ తిరిగారు.
0: దే వెంట్ ఆన్ ఇంక్వైరింగ్ వేర్ సుగ్రీవ వాజ్.
1: అన్ని విధాల కూడా వీరికి తెలిసినప్పటికీ
0: దో దే నో ఎవ్రీథింగ్
1: ఒక లీలా నాటకంగా ఆడుతూ వస్తున్నారు.
0: దే వర్ జస్ట్ యాక్టింగ్.
1: కానీ సుగ్రీవుని కలిచారు.
0: దే మెట్ సుగ్రీవ.
1: ఆ సుగ్రీవుని ద్వారా సీత వార్తను తెలుసుకున్నారు.
0: త్రూ హిమ్ దే కుడ్ నో ది న్యూస్ ఆఫ్ సీత.
1: వీరి సైన్యమంతా కూడాను
0: All their army
1: లంకకు సమీపానికి చేర్చారు.
0: రీచ్డ్ వెరీ క్లోజ్ టు లంక.
1: అక్కడ నుంచి
0: from there.
1: దాని లంకలో ప్రవేశించాలి.
0: They were to go proceed.
1: ఒక పెద్ద సముద్రం ఉంటుండాలి అడ్డు.
0: And this mighty ocean in between.
1: ఈ సముద్రాన్ని దాటేటువంటి వారెవరు?
0: Who is prepared to cross this ocean?
1: కానీ అందరూ నేను దాటలేను, నేను దాటలేనని పనికి పరారు, తిండికి తయారు అన్నట్టుగా ఈ సైన్యం అందరు కూడాను మేము చేయలేము ఈ పని అన్నారు.
0: All the members of the army, they said, we dare not cross this ocean. It's not possible to us. They said, they are ready to eat, but not to
1: Hanuman
0: do
1: that.
0: Hanuman is capable of doing this task.
1: And
0: he accepted.
1: Ramadhan sirsa vahinchi, ye karyamunikaina nenu siddhamen annadu.
0: I follow the command of Rama, whatever it might be.
1: దీనికి పూర్వము ఈ వాలి సుగ్రీవులకు జరిగినటువంటి ఒక సంవాదం లోపల
0: ఇన్ ది కన్వర్సేషన్ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ వాలి
1: ఎవరికి అంత సులభమైనటువంటి అర్థం కాదు.
0: ఇట్స్ నాట్ నోన్ టు మెనీ.
1: వాలి చాలా దుర్మార్గుడు.
0: ఇట్స్ వెరీ బ్యాడ్ పర్సన్.
1: మహావీరుడు.
0: యట్ హిస్ కరేజియస్.
1: కానీ రాముని యొక్క స్నేహితుడు కూడా.
0: బట్ ఈస్ క్లోజ్ టు రామ్.
1: ఇలాంటి వాడై కూడాను ఆ చెడ్డ కాలం వచ్చేటప్పటికీ బుద్ధులు బెండుబారిపోతాయి.
0: బట్ ఇన్ బ్యాడ్ టైమ్స్ దే విల్ హావ్ పర్వర్టెడ్ మైండ్స్.
1: ఈ రామాన్వేషణ లోపల అనేక రకములైనటువంటి బాధలు కూడా సంభవించినాయి.
0: అండ్ ఇన్ యాజ్ దే వర్ ఇన్ సచ్ దే హ్యాడ్ సో మెనీ ట్రబుల్స్.
1: రాముడు ఎక్కడొస్తున్నాడు, లక్ష్మణుడు ఎక్కడొస్తున్నాడు అని వీరి అన్వేషణ లోపలనే కాలమంతా వ్యర్థం చేస్తూ వచ్చారు.
0: దే హావ్ బీన్ వేస్టింగ్ టైమ్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్.
1: దుందుబుడు అనేటువంటి రాక్షసుని
0: Dundubhi, a demon,
1: వాడితో యుద్ధం చేసి
0: ఫాట్ విత్ దెమ్.
1: వాడి శరీరాన్ని విసిరి పారవేశాడు వాలి.
0: వాలి హ్యాస్ థ్రోన్ అవుట్ ద బాడీ ఆఫ్ దుందుభి.
1: ఆ శరీరం పోయి మతంగి పర్వతం పైన పడింది.
0: ద బాడీ ఫెల్ ఆన్ ద మౌంటైన్ టాప్ మతంగి.
1: ఆ మతంగి పర్వతం పైన ఒక ఋషి తపస్సు చేస్తూ ఉన్నాడు.
0: వన్ సెయింట్ వాజ్ ఇన్ పెనెన్స్ ఆన్ ద మౌంటైన్ టాప్ మతంగి.
1: అతని పైన ఇతని రక్తం అంతా పలు చిల్లింది.
0: ఆల్ ది blood spilled all over his body.
1: పవిత్రమైన తపస్సు ఆచరించేటువంటి నా శరీరం పైన ఈ అపవిత్రమైనటువంటి రక్తంను ఎవరు చల్లారు అని తాను కన్నులు మూసుకుని శపించాడు.
0: So very much worried, where from this blood has come, why is that, is it on my body?
1: ఈ శరీరం ఇక్కడ చేర్చినటువంటి వాడు ఎవడైనా సరే ఈ కొండకి ఎక్కితే తల పగిలి చచ్చిపోతాడు అన్నాడు.
0: And he gave a curse that whosoever that gets on to the top of this matangi will die having his head broken.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి సుగ్రీవుడు
0: పర్వతంలోపై
1: చేరాడు.
0: He reached that place.
1: అతనితో పాటు హనుమంతుడు కూడా ఉన్నాడు.
0: హనుమాన్ ఆల్సో వాస్ దేర్.
1: కనుక రాజులు పరివారములు అందరూ కూడా అక్కడే చేరారు.
0: ఆల్ దేర్ అసోసియేట్స్ ది బెటాలియన్స్ ఆఫ్ ఆర్మీ వర్ దేర్.
1: ఇతన్ని పోయి చంపడానికి అనేక రకమైన ప్రయత్నం చేశాడు వాలి.
0: వాలి మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు కిల్ హిమ్.
1: కానీ సాధ్యం కాలేదు.
0: బట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
1: తాను పోలేడు.
0: హీ కుడ్ నాట్ గో హింసెల్ఫ్.
1: ఇలాంటి పరిస్థితుల లోపల
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్
1: వాళ్ళని జయించాలి అని పట్టుబట్టాడు సుగ్రీవుడు.
0: సుగ్రీవ వాంటెడ్ టు కాంకర్ విన్ ఓవర్ ద వాలి.
1: పర్వతం పై నుంచి చూచేటప్పటికి ఇద్దరు యువకులు చాలా సుందరమైనటువంటి వారు తేజస్సుతో బయలుదేరి నడుచుకుని వస్తున్నారు.
0: ఫ్రమ్ ద మౌంటైన్ టాప్ సుగ్రీవ కుడ్ సీ టూ యంగ్స్టర్స్ coming over there who are very handsome.
1: Rajaputrulu.
0: They are princes.
1: Rajakumarulu madre untunnare.
0: They are of royal family.
1: Idi shikaratame emaina vachara.
0: Are they simply moving about
1: ani
0: here?
1: Ani anekarakamuliga kudanu vicharana chestu vachar.
0: He was also thinking in that direction.
1: Kani vayuputrudaina hanumantudu naadu kada.
0: But Hanuman is there.
1: Chalamu lopale tana roopani maarchukoni
0: he changed his form in a moment.
1: క్రిందికి దిగాడు.
0: హీ గాట్ డౌన్.
1: దిగి వీరిని చక్కని విషయంలో మాట్లాడిచ్చాడు.
0: అండ్ హీ స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ దెమ్.
1: హనుమంతుని యొక్క వాక్యములు, హనుమంతుని యొక్క సంభాషణలు చాలా మృదుమధురమైనటువంటి.
0: ద కన్వర్సేషన్ ఆఫ్ హనుమాన్ ఇస్ ఫుల్ ఆఫ్ గుడ్ వర్డ్స్,
1: మృదువుగా ఉండేటువంటివి, మధురంగా ఉండేటువంటివి,
0: సో స్వీట్.
1: ఆ విధంగా పలుకుల చేత రాములు గుర్తించాడు.
0: రామ కుడ్ నో హూ హీ వాజ్.
1: ఎవరో ఇతను శుద్ధ బ్రాహ్మణుడిగా కనిపిస్తున్నాడు.
0: హీ థాట్ దట్ హి వాస్ ఎ హోలీ బ్రాహ్మన్.
1: నాయన మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
0: హీ సెడ్ వేర్ డు యు కమ్ ఫ్రమ్.
1: ఇప్పుడు చెప్పాడు నేను సుగ్రీవుని యొక్క మంత్రిని అన్నాడు.
0: హీ సెడ్ ఐ యామ్ ద మినిస్టర్ ఆఫ్ సుగ్రీవ.
1: సారీ ఆ బింబిసారుడు చెప్పినట్టుగా సుగ్రీవుని దగ్గరికి వచ్చాం మేము.
0: సో యాజ్ పర్ ద వర్డ్స్ ఆఫ్ కబంధ రామ కుడ్ నో దట్ హి వాస్ దేర్ ఆన్ ద స్పాట్.
1: కనుక అతన్ని తన భుజముల పైన కూర్చోబెట్టుకున్నారు రామలక్ష్మణులు.
0: And Hanuman made Rama Lakshmana sit on his shoulder and they could reach mountain.
1: ఈ సందర్భం లోపల
0: ఇన్ దిస్ మూమెంట్
1: హనుమంతుడికి రాములకి జరిగినటువంటి సంభాషణ చాలా మృదుమధురమైనటువంటిగా జరిగింది.
0: ది కన్వర్సేషన్ విత్ హనుమాన్ అండ్ రామ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్.
1: అంతా సంస్కృతంలోనే జరుగుతూ వచ్చాడు.
0: హోల్ థింగ్ వెంట్ ఆన్ ఇన్ సంస్కృత్ లాంగ్వేజ్.
1: ఈ సుగ్రీవుని యొక్క పరిస్థితి అంతా కూడా చెప్తూ వచ్చాడు.
0: అండ్ ద ప్లైట్ ఆఫ్ సుగ్రీవ వాస్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్డ్.
1: అప్పుడు సుగ్రీవునిలో ఎట్టి దోషము లేదని తెలుసుకున్నాడు.
0: అండ్ రామ కుడ్ నో దేర్ నథింగ్ రాంగ్ విత్ సుగ్రీవ.
1: ఇది కేవలము
0: ఇట్ వాస్ మేర్
1: వాలి చేసినటువంటి ఒక కుట్ర.
0: ఇట్ వాస్ ఆల్ ద ప్లాన్ డివైస్ ఆఫ్ వాలి.
1: వాలి నిష్కారణంగా సుగ్రీవుని పైన అనేక రకమైనటువంటి నిందలు మోపి
0: వాలి బ్లేమ్డ్ సుగ్రీవ ఫర్ నో రీజన్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ హిస్.
1: తానే రాజ్యం ఏలానని దుస్సంకల్పం చేత నిలిచినాడు అనేటువంటి ఒక దీంతో సుగ్రీవుణ్ణి బయట తెరమగొట్టాడు.
0: అండ్ హీ థాట్ దట్ సుగ్రీవ వాంటెడ్ టు బి ద కింగ్. విత్ దట్ ఐడియా హీ హస్ డ్రివెన్ హిమ్ అవుట్ ఆఫ్ ద కింగ్డమ్.
1: సరే, వెళ్ళిన తర్వాత
0: హావింగ్ గాన్ దేర్
1: ఇతనితో స్నేహం చేయాలి.
0: హీ వాంటెడ్ టు బి హిస్ ఫ్రెండ్.
1: స్నేహం చేయాలంటే
0: టు బి ఎ ఫ్రెండ్
1: నాకంటే వీడు గొప్పవాడా కాదా అనేటువంటి దీన్ని చూడాలి.
0: వన్ మస్ట్ ఇంక్వైర్ వెదర్ ఇస్ మోర్ దెన్ యూ ఆర్ నాట్.
1: నేను ఎవరితో యుద్దం చేయాలనుకుంటున్నానో వారికంటే గొప్పవారితో నేను స్నేహం చేసినప్పుడే నా పని పూర్తి సక్రమంగా జరుగుతుంది. వారికంటే తక్కువ వారితో నేను స్నేహం చేస్తే నేనే ఓడిపోతాను అని సంకల్పించుకున్నాడు సుగ్రీవుడు.
0: సుగ్రీవ కుడ్ నో దట్ ఇఫ్ హీ వర్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ అ పర్సన్ హీ షుడ్ బి సర్టన్లీ స్ట్రాంగర్ దాన్ హిస్ ఎనిమీ, దెన్ ఓన్లీ హీ కెన్ కాంక్వర్ హిమ్, నాట్ అదర్వైజ్. రామా,
1: నా అన్నగారు చాలా గొప్పవారు.
0: మై బ్రదర్ ఇస్ వెరీ స్ట్రాంగ్.
1: గొప్ప బలవంతుడు.
0: ఇస్ వెరీ స్ట్రాంగ్.
1: గుణవంతుడు కూడాను.
0: ఇస్ ఆల్సో వర్చువస్.
1: అతనితో మీరు పోరాడంటే శక్తి మీలో ఉన్నదా లేదా గుర్తించాలి అన్నాడు.
0: ఐ వాంట్ టు నో వెదర్ యు ఆర్ పవర్ఫుల్ టు ఫైట్ విత్ హిమ్ ఆర్ నాట్.
1: ఏమైనా గుర్తించుకోమని చెప్పాడు.
0: యు మే టెస్ట్ us in any way, he said.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: నా అన్నగారు 5 తాటి చెట్లు వరుసగా ఉండేటువంటి దాన్ని అమ్ముతో విడిచాడు.
0: ఎట్ వన్ టైం మై బ్రదర్ షాట్ ఎన్ ఆరో టువర్డ్స్ ఎ ప్లేస్ వేర్ 5 ట్రీస్ వర్ స్టాండింగ్ వన్ బై ఈచ్.
1: 5 తాటి చెట్లు లోపల కూడా అమ్ము దూరి ఆరో దానికి వెళ్లిపోయింది.
0: ది ఆరో కుడ్ పియర్స్ త్రూ ఆల్ ది 5 పామ్ ట్రీస్.
1: తాటి చెట్టు అంటే చాలా బంకతో చేరినటువంటిది.
0: దట్ పామ్ ట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ ద స్టికీ సబ్స్టెన్స్.
1: దానిలో అమ్ములు విడిచడం ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు షూట్ ఎన్ ఆరో అగేన్స్ట్ దాట్.
1: ఇది రాముడు చేయగలడా?
0: వెదర్ రామ కుడ్ డూ ఇట్ ఆర్ నాట్
1: అని మెత్తగా తాటి చెట్టు ఉన్న దగ్గరికి తీసుకుని పోయాడు.
0: అండ్ హీ టుక్ హిమ్ క్లోజ్ టు దట్ పామ్ ట్రీస్.
1: ఇది 4 చెట్లను మీరు కొట్టండి చూద్దామన్నారు.
0: అండ్ హీ సెడ్ బెటర్ యూ షూట్ అట్ దోస్ 4 పామ్ ట్రీస్.
1: రాముడు ఎప్పుడు కూడా చిరునవ్వుతూనే ఉంటుంటాడు.
0: రామ ఆల్వేస్ వాస్ స్మైలింగ్.
1: బాధపడినటువంటి సమయమే కనిపించలేదు.
0: హీ నెవర్ సఫర్డ్, హాడ్ నో ట్రేస్ ఆఫ్ ఇట్.
1: మెల్లగా తీశాడు.
0: అండ్ హీ పిక్డ్ అప్ ది ఆరో.
1: అమ్ములు పుదించాడు.
0: అండ్ హీ జస్ట్ షాట్.
1: విడిచాడు.
0: హీ షాట్ ఇట్ రిలీజ్.
1: 4 చెట్లు దాటి ఇంకా 4 చెట్లు దాటి ఇంకా 4 చెట్లు దాటి బయటపోయి అంత శక్తితో పోయింది ఈ అంబు.
0: దిస్ ఆరో పియర్స్ ది 4 ట్రీస్ ఫర్దర్ 4 మోర్ అండ్ దెన్ డ్రాప్ దేర్ బియాండ్.
1: ఇతనే తగినటువంటి వాడు.
0: హీస్ ద రైట్ మ్యాన్.
1: ఇతని స్నేహం చేత నాకు కార్యం సాధించవచ్చునన్నాడు.
0: బై డెవలపింగ్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్ ఐ విల్ బి ఏబుల్ టు fulfill my task, he thought.
1: తదుపరి వెళ్లి
0: ఈవెన్ దే
1: ఈ సంప్రతింపులంతా జరుగుకొని
0: హీ మేడ్ ఆల్ కన్సల్టేషన్.
1: ఏ విధంగా వారిని మనం హతమార్చాలి?
0: హౌ టు కిల్ వాలి, ఇన్ వాట్ వే?
1: ఈ ప్లాన్లంతా వేసుకుని
0: ఆల్ ద ప్లాన్ వాజ్ రెడీ.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: సుగ్రీవుణ్ణి రేపటిది నువ్వు సిద్ధంగా వెళ్ళు అన్నాడు.
0: హీ వాంటెడ్ సుగ్రీవ టు బి రెడీ ఆన్ ద ఫాలోయింగ్ డే.
1: కిష్కింధా పట్టణంలో 10 మైళ్ళ దూరం నుంచి పోయి నీవు ఒక పెద్ద కేక వేయి అన్నాడు.
0: బెటర్ యు బి అవే ఫ్రమ్ కిష్కింధా బై అబౌట్ 10 మైల్స్ అండ్ షౌట్ లౌడ్లీ.
1: ఒక్కతూరి కేక వేశాడు సుగ్రీవుడు.
0: సుగ్రీవ షౌటెడ్.
1: వాలి బయటికి పరిగెత్తిస్తున్నాడు.
0: వాలి స్టార్టెడ్ రన్నింగ్.
1: తారా గొప్ప గుణవంతురాలు.
0: తారా ఇస్ ఎ నోబుల్ లేడీ.
1: వాలి యొక్క భార్య.
0: షీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ వాలి.
1: ఆమె రెండు చేతులు పట్టుకుంది.
0: షీ కాట్ హోల్డ్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్.
1: మీరు ఇప్పుడు పోవటం మంచిది కాదు.
0: హీ సెడ్ ప్లీజ్ డు నాట్ గో.
1: కారణం ఏమనగా
0: ద రీజన్ ఇస్
1: అతనికి ఏదో గొప్ప బలం వచ్చింది.
0: దేర్ లైఫ్ సమ్ ప్రాబ్లమ్ దేర్.
1: ఎవరో రాజకుమారులు వారికి స్నేహంగా ఏర్పడ్డారట.
0: అండ్ హీ సో స్ట్రాంగ్ బికాస్ హిస్ ఫ్రెండ్షిప్ విత్ ప్రిన్సెస్.
1: ఈ సమయ సందర్భానుసారం పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ద పొజిషన్ అండ్
1: ముందు వెనుక యోచన చేయకుండా మీరు తొందరపడకూడదు అన్నారు.
0: డోంట్ గో, డోంట్ ప్రొసీడ్ వితౌట్ థింకింగ్ ప్రో అండ్ కాన్.
1: తమరు చేయంగా వలయ కార్యమును గురించి
0: ద టాస్క్ దట్ ఇస్ టు బి డన్
1: మంచి చెట్టును చక్కగా బొందుపరచి
0: వన్ హెస్ టు అండర్స్టాండ్ ప్రో అండ్ కాన్.
1: చేయు చెప్పులు కాబట్టి చింతలేక
0: వితౌట్ థింకింగ్ ఎనీథింగ్
1: వేగిరించిన చూనది విషయం యగును అని.
0: అండ్ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ హెస్ట్ దెన్ యూ విల్ ఫెయిల్. దిస్
1: జాగ్రత్తగా మీరు మెలగండి.
0: దేర్ఫోర్ బి కేర్ఫుల్
1: అని చెప్పి వెనుక తీసుకుని పోయింది.
0: So saying, Tara made Wali to go back.
1: Tara ka chala gunamulu kaligina untedi.
0: Tara is virtuous one.
1: మంచి శక్తి సామర్థ్యం కలిగినటువంటిది.
0: షీఈస్ వెరీ పవర్ఫుల్.
1: విచారణ శక్తి చాలా గొప్పది.
0: షీ హస్ గాట్ ఎ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: తెలివితేటలు గొప్పవి.
0: షీఈస్ హైలీ ఇంటెలిజెంట్.
1: ఆమె చెప్పినవన్నీ కూడా సత్యములే.
0: వాట్ ఎవర్ షీ సేస్ ఇస్ ట్రూత్.
1: ఇవన్నీ కూడా పతివ్రత ధర్మం యొక్క ప్రభావంలే.
0: దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పతివ్రత ఏ చేస్ట్ ఉమెన్.
1: తర్వాత రెండవ దినము
0: ఇన్ ది సెకండ్ డే
1: తిరిగి వెళ్లి మరి కేక వేయమన్నాడు రాముడు.
0: అగైన్ సుగ్రీవ వెంట్ ఆన్ షౌటింగ్.
1: కేక వేశాడు.
0: And he shouted, loud cry.
1: Kani, Vali vinaledu Tara matalu.
0: And this time, Vali did not listen to the words of Tara.
1: Eppudu Kishkindalo praveshinchakoddu.
0: He should not get into Kishkindalo.
1: Ramulu praveshinchakoddu.
0: Rama should not get into.
1: Kaaranam enti 14 samvatsaramlo aranyavasame kani pattana vasam cheyakoddu ani తండ్రికి మాట ఇచ్చాడు.
0: రామ ఇస్ నాట్ సపోజ్ టు బి దేర్ ఇన్ కిష్కింద బికాస్ హీ మేడ్ ద ప్రామిస్ దట్ యూ వుడ్ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ ద ఫారెస్ట్.
1: రామను పోకుండా ఇతని సుగ్రీవుని పంపడానికి వీలు లేదు.
0: అండ్ వితౌట్ రామా గోయింగ్ ఓవర్ దేర్ సుగ్రీవ కెనాట్ రీచ్.
1: కనుక పట్టణములకు బయటనే వీరి యుద్ధం జరగాలి.
0: సో ది వార్ షుడ్ టేక్ ప్లేస్ అవుట్ సైడ్ ద సిటీ లిమిట్స్.
1: కనుకనే పర్వతములకు క్రిందనే ఉండి
0: సో రైట్ దేర్
1: కేక వేయించాడు.
0: అండ్ హీ మేడ్ సుగ్రీవ
1: వాలి పరిగెత్తి వచ్చాడు.
0: అండ్ వెన్ హీ షౌటెడ్ వాలి కేమ్
1: రెస్పాండింగ్. యుద్ధం జరిగింది.
0: అండ్ దే స్టార్టెడ్ ఫైటింగ్.
1: శరీరం అంతా కూడా రక్తమయంగా మారిపోయింది.
0: అండ్ దేర్ బాడీస్ వర్ ఫుల్ ఆఫ్ బ్లడ్.
1: కానీ రాముడు నేను నిన్ను రక్షిస్తానని చెప్పిన మాట ఇచ్చాడు.
0: బట్ రామా మేడ్ ఎ ప్రామిస్ దట్ యుల్ ప్రొటెక్ట్ హిమ్.
1: ఇరువురు ఒకే రూపాన్ని ధరించడం చేత
0: సిన్స్ బోత్ ఆఫ్ దెమ్ లుక్
1: ఎవరు వాలి ఎవరు సుగ్రీవులు అని ఈ యుద్ధం లోపల గుర్తించడానికి వీలు కాకపోయింది.
0: వాలి సుగ్రీవ లుక్ ఎగ్జాక్ట్లీ అలైక్. ఇట్ ఇస్ డిఫికల్ట్ టు డిసైడ్ హూ వాలి అండ్ హూ సుగ్రీవ ఇస్.
1: కానీ బాధలు భరించుకోలేక సుగ్రీవుడు వెనుక పరిగెత్తి వచ్చాడు.
0: సుగ్రీవ కెనాట్ కుడ్ నాట్ బేర్ ఎనీ సఫరింగ్ అండ్ హీ స్టార్టెడ్ రిట్రీటింగ్.
1: అతని వెంట వచ్చి రాములు
0: దెన్
1: రామ ఓదార్చి
0: అండ్ హీ కన్సోల్డ్
1: చల్లని మాటలు చెప్పి
0: హీ స్పోక్ టు హిమ్
1: మెల్లని మాటలు చేత
0: ఇన్ స్వీట్ వర్డ్స్
1: అతనిని తగినటువంటి ఒక ధైర్యం సాహసాన్ని కల్పింపు చేశాడు.
0: హీ గేవ్ హిమ్ ఆల్ ద కరేజ్ నీడెడ్ అట్ దట్ అవర్.
1: రెండవ దినము
0: నెక్స్ట్
1: సిద్ధంగా ఉండు అన్నాడు.
0: నెక్స్ట్ డే బీ రెడీ.
1: నాయన మీరిద్దరు కూడా అమ్మడబిడ్డలు.
0: Both of you
1: ఇద్దరు రూపంలో ఒకే రీతిగా ఉన్నాయి.
0: Both of you look alike.
1: ఇద్దరి కండరంలో ఒకే రీతిగా ఉన్నాయి.
0: The muscles also look similar.
1: కనుక గుర్తించడానికి
0: to recognize
1: లక్ష్మణ ఒక అరణ్యంలో ఉన్నటువంటి కొన్ని పూలంతా కోసి నేను ఒక మాల మాదిరి చెయ్యి అన్నాడు.
0: He wanted Lakshmana to make a garland of flowers.
1: ఆ మాల తీసుకుని సుగ్రీవుని మెడలో వేయించారు.
0: And they made Sugriva wear that garland.
1: ఆ మాలను తీసుకుని వెళ్లి ద్వేసుకుని వెళ్లి యుద్ధంలో ప్రవేశించాడు.
0: అండ్ సుగ్రీవ వాజ్ ఫైటింగ్ విత్ ద గార్లండ్.
1: జరుగుతూ ఉంటుండాది.
0: ద ఫైటింగ్ వాజ్ గోయింగ్ ఆన్.
1: కానీ రాములు ఈ బాణను గుర్తించి తక్షణమే వాలిపైన బాణం విడిచాడు.
0: రామ కుడ్ ఐడెంటిఫై ద వాలి అండ్ షాట్ ది ఎరో అట్ హిమ్.
1: తక్షణమే వాలి కింద పడిపోయాడు.
0: వాలి ఫెల్ డౌన్ ఇమ్మీడియట్లీ.
1: కింద పడి ప్రాణంతో ఉన్నాడు.
0: బట్ యెట్ సమ్ లైఫ్ వాజ్ దేర్.
1: ఇంకా ప్రాణం పోలేదు.
0: హీ డిడ్ంట్ డై.
1: ఆ సమయాన్ని పురస్కరించుకుని రాములు దగ్గరికి వెళ్లి
0: రామ వెంట్ క్లోజ్ టు హిమ్.
1: వాలి
0: వాలి
1: నీవు చేసినటువంటి పాపము తమ్ముడికి చాలా ప్రమాదకరమైనటువంటిది.
0: యు హావ్ కమిటెడ్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
1: తమ్ముడి భార్య తల్లితో సమానము.
0: ద వైఫ్ ఆఫ్ యువర్ బ్రదర్ ఈజ్ ఈక్వల్ టు యువర్ మదర్.
1: అలాంటి సుగ్రీవుని భార్యను నీవు తీసుకుని సుగ్రీవుణ్ణి పరదేశములకంతా పంపించి అనగా తన పట్టణం లేకుండా చేసినావు.
0: యు హావ్ కిడ్నాప్డ్ హర్. You have driven out your own brother out of the kingdom.
1: Inka konni karanalu Sugriva cheyaleinattuvanni chesinattuga neevu nirupischavu.
0: And you also thought that Sugriva did so many things which he did not do.
1: Asatya vakyamulu naaku ishtam ledu.
0: I don't like falsehood, lies.
1: Kanuka nenu ninnu hatamarchalani cheppina sankalpinchukoni nee tammuniki nenu varam icchanu.
0: So I determined to kill you. That's way how I promised your brother.
1: Appudu cheppadu.
0: Then he said
1: vali తెలివితేటలు గలవాడని చెప్పారు కదా. కనుక రామ నీవు గొప్పవాడే, కానీ నీవు వచ్చి మీరు ఎందుకోసం ఈ అరణ్యానికి వచ్చారు?
0: వాలి ఈజ్ హైలీ ఇంటెలిజెంట్. హీ స్టార్టెడ్ స్పీకింగ్
1: అంత విచారించుకుని
0: రామ ఈజ్ యువర్ సో గ్రేట్
1: పరిపాలన కోసం వచ్చానని చెప్పాడు.
0: అండ్ రామ రిప్లైడ్ దట్ హీస్ హియర్ ఇన్ ఒబీడియన్స్ టు ది కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
1: కానీ యుద్ధం లోపల ఇతరులను చంపటం అనేటువంటిది చాలా అన్యాయము.
0: అండ్ ఇట్స్ గ్రాస్ ఇంజస్టిస్.
1: నీకు సంబంధం లేనటువంటి పని.
0: దిస్ మ్యాటర్ హ్యాస్ నో రిలేషన్.
1: మేము ఇరువురు సోదరులము.
0: వీఆర్ బ్రదర్స్ హియర్.
1: ఇది రాజ్యకాంక్ష చేత మాకు ఇద్దరికి జరిగినటువంటి ఒక ప్రమాదమే.
0: దిస్ ఇస్ ఎ మ్యాటర్ బిట్వీన్ అస్ రిలేటింగ్ టు ద కింగ్డమ్.
1: నీవు నన్ను కొట్టడం న్యాయం కాదన్నాడు.
0: యు ఇట్స్ నాట్ జస్టిఫైబుల్ ఇన్ ఎనీ వే.
1: అప్పుడు వాలి చెప్పాడు.
0: అండ్ దెన్ హీ సెడ్
1: నాయన వాలి
0: వాలి
1: నీవు చెప్పింది న్యాయమే.
0: వాట్ యు సే ఇస్ కరెక్ట్.
1: కానీ
0: బట్
1: నేను మృగములను చంపాలనుకుంటుంటే ఏ విధంగా చంపాలి?
0: ఇఫ్ ఐ హావ్ టు కిల్ ఎన్ యానిమల్ ఇన్ వాట్ వే షుడ్ ఐ కిల్?
1: చెట్టు చాటు నుంచి చంపాలి.
0: ఐ కెన్ కిల్ స్టాండింగ్ బిహైండ్ ఎ ట్రీ.
1: మృగమును కొట్టేటువంటి వారు మృగములకు ఎదురుగా పోయి చంపరు.
0: నో హంటర్ వుడ్ అటాక్ ఎన్ యానిమల్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్.
1: కాబట్టి నీవు మృగము.
0: యువర్ ఎన్ యానిమల్.
1: నిన్ను చెట్టు చాటు నుంచి నేను చంపాలి.
0: సో యూ హావ్ గాట్ టు బి కిల్డ్ లైక్ దట్.
1: సరే మంచిది, చెట్టు చాటు నుంచి నేను చంపావు.
0: యెస్ యూ హావ్ కిల్డ్ మీ స్టాండింగ్ బిహైండ్ ద ట్రీ.
1: కానీ
0: బట్
1: నీవు ఎదురుగా వచ్చేసి నాకు ముఖము చూపించి నిన్ను చంపుతున్నానని చెప్తే ఎంత బాగుండేది.
0: ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ ఫేర్ ఆన్ యువర్ పార్ట్ హ్యాడ్ యూ టోల్డ్ మీ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ టెలింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు కిల్ మీ.
1: వాలి
0: వాలి
1: నీకున్నటువంటి శక్తి నాకు చక్కగా తెలుసు.
0: ఐ నో యువర్ పవర్.
1: ఏ వ్యక్తి నీకు ఎదురుగా వచ్చి యుద్ధం చేయనో వారి శక్తిలో అర్ధ భాగం నీకు చేరిపోతుంది.
0: And you have got this boon granted to you long back. The one who fights standing in front of you, you will receive half of his strength. Therefore, I am not supposed to fight. And he taught him in every possible way. And he said, whatever he did was
1: right.
0: And you have committed sin. Therefore, you deserve this punishment, having committed the sin.
1: రాములు చాలా వాదన చేస్తూ వచ్చారు.
0: దేర్ ఇస్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ వాలి అండ్ రామ.
1: కానీ ఏ వాదనలో కూడాను వాలి జయించలేదు.
0: అండ్ వాలి కుడ్ నాట్ విన్ ఓవర్ రామ.
1: కట్టగడపటికి ఇంకా ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు రాములు దగ్గర పిలిచి నా ప్రాణం ఏమో పోతుంది, అది
0: ఐఎమ్ గోయింగ్ టు డై.
1: కానీ మీరు నా కుమారుడికి యువరాజుగా చెయ్యాలి అని మాట తీసుకున్నాడు.
0: ఐ వాంట్ యూ టు మేక్ ఎ ప్రామిస్ దట్ యు ఆర్ గోయింగ్ టు కరోనేట్ మై సన్.
1: ఇస్తానని చెప్పాడు.
0: అండ్ రామ మేడ్ ఎ ప్రామిస్.
1: కట్టగడపటికి వాలి అంత్యక్రియలంతా జరిగిన తర్వాత
0: అండ్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ వాలి
1: సుగ్రీవుని మహారాజు గాను
0: అండ్ సుగ్రీవ వాస్ మేడ్
1: వాలి కుమారుని యువరాజు గాను చేసి
0: అండ్ ది సన్ ఆఫ్ వాలి వాస్ డిక్లేర్డ్ ద ప్రిన్స్
1: నిర్మించారు.
0: అండ్ థింగ్స్ హావ్ బీన్ డన్ యాస్ పర్ ద ప్రామిస్.
1: ఇక్కడ రామాయణం లోపల ముగ్గురు రాజుల యొక్క యుద్ధములు జరుగుతూ వచ్చాయి.
0: ఇన్ రామాయణ యు ఫైండ్ ద వార్ టేకింగ్ ప్లేస్.
1: ఒకటి వాలి సుగ్రీవుల యొక్క యుద్ధము.
0: వన్ ఇస్ వార్ బిట్వీన్ వాలి సుగ్రీవు.
1: ఒకటి రావణ విభీషణుల యొక్క యుద్ధము.
0: అండ్ వన్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రావణ అండ్
1: అయోధ్యలోని.
0: అండ్ దెన్ థర్డ్ వన్ దెన్
1: రాములు భరతునికి యుద్ధము.
0: అండ్ ది కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ రామాయణ భరత.
1: ఈ మూడు యుద్ధముల లోపల కూడాను రెండు యుద్ధములు సక్రమమైనటువంటివిగానే ఉన్నాయి.
0: అండ్ టూ ఆర్ ప్రాపర్.
1: రావణు యొక్క సోదరుడు విభీషణుడు.
0: విభీషణ ఇస్ బ్రదర్ ఆఫ్ రావణ.
1: రాముని పోయి ప్రార్థించి
0: అండ్ హి ప్రేడ్ టు రామ.
1: రాముని ఒక దాసుడైపోయి
0: అండ్ హి సబ్మిటెడ్ టు రామ.
1: తన అన్నను చంపించాడు.
0: అండ్ హి మేడ్ రామ కిల్ రామ.
1: చంపించి తాను రాజుగా మారాడు.
0: అండ్ హి బికేమ్ ఎ కింగ్ లేటర్.
1: ఇది చాలా అన్యాయమే.
0: దిస్ ఇస్ గ్రాస్ ఇన్జస్టిస్.
1: కానీ సుగ్రీవుడు కూడాను.
0: బట్ సుగ్రీవ
1: తాను రాముని యొక్క సహాయాన్ని కోరి
0: హీ హ్యాడ్ ద సపోర్ట్ ఆఫ్ రామ.
1: వాలిని చంపించి
0: అండ్ హీ మేడ్ రామ కిల్
1: మారాడు.
0: అండ్ హీ బికేమ్ కింగ్.
1: కానీ రాముని యొక్క యుద్ధం లోపల రామ భరతుని యొక్క యుద్ధం లోపల ఎవరికి ఏమాత్రము లేదు.
0: బట్ హియర్ ఇన్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ భరత
1: ఎవరు రాజు కావాలి అనేటువంటి నిర్ణయం కూడా లేదు.
0: అండ్ నో వన్ కుడ్ డిసైడ్ హూ షుడ్ బి ద కింగ్.
1: నలుగురు చేరేసేసి రాములే రాజు కావాలని యుద్ధం చేస్తూ వచ్చారు.
0: ఆల్ ద బ్రదర్స్ ఫాట్ దట్ రామ షుడ్ బి ద కింగ్.
1: రాముని ప్రార్థిస్తూ వచ్చారు.
0: దే వెంట్ ఆన్ ప్రేయింగ్ టు రామ.
1: నీకు జ్యేష్ఠ పుత్రుడు నీవే.
0: యు ఆర్ ది ఎల్డెస్ట్.
1: నీవు తప్ప అర్జునులు ఇక్కడ రాజు కావడానికి వీల్లేదు.
0: నో వన్ హ్యాస్ గాట్ ఎనీ అథారిటీ.
1: అన్నా మమ్మల్ని క్షమించమని చెప్పని భరతుడు శత్రుఘ్నుడు అందరూ కూడా వచ్చి లక్ష్మణుడు వచ్చి ప్రార్థన చేశారు.
0: అండ్ ఆల్ ద బ్రదర్స్ కేమ్ టు రామ అండ్ ప్రేడ్.
1: కాబట్టి ఈ మూడు యుద్ధముల లోపల కూడా ధర్మయుద్ధం అనేటువంటిది రాములు భరతుడిది.
0: సో ద ధర్మ ప్రిన్సిపల్ వాజ్ వెరీ మచ్ నోటీస్ బిట్వీన్ దీస్ టూ. రామ
1: తండ్రి ఆజ్ఞ నేను శిరసావహించాను.
0: ఐ ఫాలో మై ఫాదర్.
1: నేను అయోధ్యలో కాలు పెట్టను.
0: ఐఎమ్ నాట్ గోయింగ్ టు
1: రాములు వాదించటము.
0: Rama went on arguing, I am not going to return to Ayodhya.
1: నీవు అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం కట్టుకునేంత వరకును నేను అరణ్యంలోనే ఉంటాను, కానీ అయోధ్యలో ఉండను, కాబట్టి నన్ను క్షమించమని భరతుని యొక్క వాద్యము.
0: భరత ఆల్సో డిసైడెడ్ నాట్ టు గో టు అయోధ్య టిల్ రామా కమ్స్ ఓవర్ దేర్. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ.
1: కనుకొని ఈ రెండింటి ఎందుకు చాలా సమన్వయమైన యుద్ధం జరుగుతూ వచ్చింది.
0: హియర్ యు ఫైండ్ పర్ఫెక్షన్ హియర్.
1: కడపటికి
0: అల్టిమేట్లీ
1: రాములే అంగీకరించి
0: రామ యాక్సెప్ట్
1: పితృవాక్య పరిపాలన నలుగురికి కూడా సరైనటువంటి ధర్మమే.
0: అండ్ ద సేమ్ కోడ్ హ్యాస్ గాట్ టు బి ఫాలోడ్ బై ఆల్ ఆఫ్ అస్.
1: మనమందరూ సోదరులమే.
2: వి ఆర్ బ్రదర్స్.
1: మనమందరూ ఒక్కటియే.
2: వి ఆర్ వన్.
1: ఈ రాజ్యం నీది నాది అనేటువంటిది లేదు.
2: వి కెనాట్ క్లెయిమ్ దిస్ కింగ్డమ్ టు అవర్సెల్వ్స్.
1: భరతుడు మాత్రమే రాజ్యం ఏలాలి.
2: సో భరత ఇస్ ద ప్రాపర్ పర్సన్ టు టేక్
1: అప్ ద రైన్. ఇది తండ్రి యొక్క ఆజ్ఞ.
2: దట్ ఇస్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
1: అని ఈ రాజ్యం లోపల యుద్ధం లేకుండా
2: Without any war there.
1: సమరసం తో కూడిపోయారు.
2: There is absolute perfect understanding there.
1: ఈ విధమైనటువంటి యొక్క తరగాదాల లోపల అనేక రకములైనటువంటివి కలతలు జరుగుతూ వచ్చాయి.
2: There are certain infightings, conflicts over there.
1: రాములు సత్యవాక్ పరిపాలకుడు.
2: Rama is one of truth.
1: సత్యము తప్ప అన్యం ఎరుగడు.
2: He doesn't know anything else other than truth.
1: సత్యం నాస్తి పరో ధర్మ.
2: There is no other dharma beyond truth.
1: కనుకనే సత్యమే నన్ను జయింపజేస్తుంది.
2: సో ఇస్ దట్ ట్రూత్ విల్
1: ధర్మమే నాకు విజయాన్ని అందిస్తుంది.
2: ధర్మ విల్ బ్రింగ్ విక్టరీ
1: అని నిరంతరం కూడాను తాను సత్య ధర్మంపైనే సాధిస్తూ వచ్చాడు.
2: దేర్ఫోర్ విత్ సత్య ధర్మ ట్విన్ ప్రిన్సిపల్స్ హి వన్.
1: కడపటికి రావణ దగ్గర కూడాను యుద్ధం జరిగింది.
2: అండ్ దేర్ ఇస్ వార్ అట్ ది ఎండ్.
1: రావణ్ హతమార్చేకు ముందుగా
2: అండ్ ప్రయర్ టు కిల్లింగ్ రావణ
1: అతన్ని ఎంతనో వర్ణించాడు.
2: హీ జస్ట్ డిస్క్రైబ్డ్ హిమ్.
1: రావణుడు చాలా గుణవంతుడు.
2: Ravana is
1: virtuous. ఈ ఏదో శాప విమోచనం చేతనే
2: because the curse given to him.
1: తనకి ఈ దుర్బుద్ధులు పుట్టాయి కానీ
2: he had bad ideas because of the curse.
1: ఇది కేవలం తన దోషం కాదు.
2: In fact, it's not his mistake.
1: దేవతల యొక్క దోషమే.
2: And it is all the mistake of the time.
1: జయవిజయ ఇచ్చినటువంటి యొక్క పాపమే.
2: It is the curse given to Jayavijaya.
1: కాబట్టి ఈ యొక్క రావణుడి యందు ఏమాత్రము దోషము లేదని
2: నథింగ్ రాంగ్ విత్ రావణ.
1: రావణుని కూడా క్షమించాడు రాములు.
2: అండ్ రామ పార్డన్డ్ రావణ.
1: కానీ సీతను తీసుకుని పోయే సమయం లోపల
2: వైల్ టేకింగ్ సీత
1: లోకులో కాకులు
2: పీపుల్ థింక్ యాజ్ దే
1: ఎన్ని విధమైనటువంటి ధర్మాన్ని ఆచరించినప్పటికీ
2: ఇన్ స్పైట్ ఆఫ్ అడ్హెరెన్స్ టు ధర్మ
1: ఎవరు కూడా నమ్మరు.
2: పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్.
1: 10 నెలలు లంకలో ఉన్నటువంటి సీత ఎట్లా మంచిది అవుతుందని లోకులు అనేక రకంగా ఆడుతుంటారు.
2: హౌ కెన్ సీత బి గుడ్ నోబుల్ అండ్ పర్ఫెక్ట్ హ్యావింగ్ స్టేడ్ ఫర్ 10 మంత్స్ ఇన్ లంక.
1: ఎంత పవిత్రంగా తన జీవితాన్ని గడుపుతూ వచ్చిందో అంత అపవిత్రంగా కూడాను తిద్దుకోగలరు రోగులోకులు.
2: ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ వెంట్ ఆన్ స్పీకింగ్ బ్యాడ్ దో షీ స్పెంట్ పర్ఫెక్ట్ లైఫ్ దేర్.
1: కనుకనే లోకానికి సంతోషం పెట్టే నిమిత్తమై
2: టు డెమాన్స్ట్రేట్ టు ప్రూవ్ టు ద వరల్డ్
1: అగ్నిలో ప్రవేశపెట్టి
2: షీ పాస్ త్రూ ద టెస్ట్ ఆఫ్ ఫైర్
1: తాను తీసుకున్నాడు.
2: అండ్ దెన్ రిసీవ్ హర్
1: అనగా అగ్నిదేవుడు కూడా చెప్పాడు
2: ఫైర్ గాడ్ డిక్లేర్ షీ ఇస్ ఫాల్స్.
1: పరీక్ష చేయడానికి ఏమాత్రం అధికారం లేదు.
2: యూ కెనాట్ టెస్ట్ హర్. ఇంత
1: సాధ్యమని ఈ రకంగా నీవు చేసినప్పుడు లోకుల్ని ఏ రీతిగా నీవు కాపాడగలవు?
2: ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు పుట్ హర్ టు దిస్ టెస్ట్ ఆఫ్ ఫైర్
1: చాలా వాదించాడు.
2: ద ఫైర్ గాడ్ ఆల్సో ఆర్గ్యూడ్ వెహిమెంట్లీ.
1: కరెక్ట్ కదపటికి అయోధ్యకు వచ్చి చేరారు.
2: ఫైనల్లీ దే రీచ్ అయోధ్య.
1: చేరినప్పుడు
2: హావింగ్ రీచ్ దేర్
1: ఇన్ని రకములైనటువంటి యొక్క మాటలు ఆడుతూ వచ్చారు.
2: దే వెంట్ ఆన్ కన్వర్సింగ్ లేట్.
1: ఆనందించేవారు ఒకవైపున,
2: వీ హ్యావ్ పీపుల్ ఆన్ వన్ హ్యాండ్
1: క్రోధం చేత దుర్మార్గంగా మాట్లాడే వాళ్ళు మరొక వైపున,
2: దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ ఇన్ ఎ వికెడ్ వే.
1: భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా దేహమునకే కానీ ఆత్మకు కాదని తాను నిర్ణయించాడు.
2: హీ న్యూ ప్రెటీ వెల్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్.
1: కనుక
2: సో
1: ప్రతి విషయం నందు కూడాను రామాయణంలో అడుగడుగునకును సత్యమే తప్ప అన్య మార్గములు ఏమాత్రము బయలుదేరలేదు.
2: ఇన్ రామాయణ అట్ ఎవ్రీ స్టెప్ వి నోటీస్ ది ఎవిడెన్స్ ది ఫ్యాక్ట్.
1: ఇంకా మున్ముందు వాలి సుగ్రీవుల యొక్క తత్వం కూడాను మీరు గుర్తించాలి.
2: ఇన్ ఫ్యూచర్ యూ షుడ్ నో ది రిలేషన్షిప్.
1: ఇందులో చాలా మంది లోకులు కొన్ని అపహాస్యంగా కూడా మాట్లాడుతుంటారు.
2: పీపుల్ ఆల్సో టాక్ ఇన్ ఎ ఫనీ వే.
1: తన స్వార్థ నిమిత్తమై సుగ్రీవునితో స్నేహం చేసుకుని నిష్కారణంగా వాలిని చంపాడు రాములు అని అనేటువంటి వాడు కూడా ఎంతో మంది ఉన్నారు.
2: దేర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ సే దట్ రామా కిల్డ్ వాలి ఫర్ నథింగ్.
1: నిష్కారణంగా ఎప్పుడు ప్రవేశించేవాడు కాదు రాములు.
2: రామా ఇస్ నాట్ ఆఫ్ దట్ సార్ట్ యాక్చువల్లీ.
1: కారణం లేకుండా కార్యం చేసేటువంటి వాడు కాదు.
2: రామా విల్ నాట్ డూ ఎనీథింగ్ వితౌట్ ఎ ప్రాపర్ కాజ్.
1: కనుక రామాయణం లోపల ఏ మూల చూచినా, ఏ పక్తి చూచినా, ఏ అక్షరం చూచినా కూడా సత్యస్వరూపంలే కానీ అధర్మం అనేటువంటిది అసత్యమైనటువంటిది కానరాదు.
2: ఎవ్రీ లెటర్ ఇన్ రామాయణ, ఎవ్రీ ఈవెంట్ ఇన్ రామాయణ, ఎవ్రీ ఎపిసోడ్ ఇన్ రామాయణ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
1: కనుక అగ్నిదేవుడు తాను సాక్షాత్తు హోమం నుంచి పుట్టినటువంటి వాడు.
2: ద ఫైర్ గాడ్ ఈజ్ ద విట్నెస్ దేర్.
1: శ్రీమన్ నారాయణుడు ఈ అవతారం ఎత్తివెట్టాడు.
2: అండ్ నారాయణ హాస్ కమ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: లోకంలో ఇన్ని విధమైనటువంటి నాటకం ఆడాలి కనుక దానికి తగినటువంటి యొక్క యాక్ట్ అంతా చేస్తూ వచ్చాడు.
2: అండ్ నారాయణ గాడ్ ఎనాక్టెడ్ దిస్ వే.
1: రామాయణమే ఒక నాటకము.
2: It's all the drama of
1: Ravana. Ravana is a sutradhari.
2: And Rama is director.
1: Ravana sutradhari kada patradhari kudanu.
2: Rama is the director and actor as well.
1: Andro ee prajalandaru kudanu andro veshamulu vaalde.
2: And all people are actors.
1: Inni veshamulu lopala kudanu act chesinattuga Ramanu kuda tana acting kuda tana chakra chesadu.
2: Rama also acted as per his role.
1: కనుక ఏ దోషం కూడా ఎవరు పట్టడానికి వీల్లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మిస్టేక్ విత్ ఎనీవన్.
1: రామాయణము
2: రామాయణం
1: కొన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ
2: థౌసండ్ ఇయర్స్ పాస్
1: ఎప్పటికప్పటికే అది నూతనమైనటువంటి రామాయణంగా రూపొందుతూ వచ్చింది.
2: రామాయణ ఈజ్ ఎవర్ న్యూ ఎవర్ ఫ్రెష్.
1: ఇలాంటి నూతనమైనటువంటి రామాయణం లోపల
2: దట్ ఎవర్ న్యూ రామాయణ
1: ఎవరు దోషం నిరూపించేటువంటి వారు
2: నన్ కెన్ పాయింట్ అవుట్ ఎనీ మిస్టేక్.
1: ఎవరికి చేత కాదు.
2: నన్ కెన్ అటెంప్ట్
1: ఇది కల్పితమైనటువంటి దీంట్లో ఎవరైనా రాస్తూ లోపల కొన్ని పంక్తులు తప్పు అయినొచ్చు కానీ రామాయణ వాల్మీకి రామాయణము సాక్షాత్ రామాయణమే.
2: ఆఫ్టర్ ఆల్ సమ్ పీపుల్ మైట్ ఇంటర్ప్రెట్ ఇన్ దేర్ ఓన్ స్టైల్ బట్ నథింగ్ రాంగ్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ వాల్మీకి.
1: కనుక రామాయణం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొంత యోచన చేసి కాలం తీసుకుని చక్కగా విచారణ సరిపి సత్యాన్ని మనం ఎన్నుకోవాలి.
2: సో ఇన్ రిలేషన్ టు రామాయణ వీ షుడ్ థింక్ డీప్ ఎనఫ్ టేక్ సమ్ టైమ్ మేక్ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ లెర్న్.
1: పూర్వము కళ్యాణ సమయం లోపల కూడాను
2: అట్ ది టైమ్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్
1: మిథిలాపురి లోపల కళ్యాణం జరుగుతూ ఉండాలి.
2: ది హోలీ వెడ్డింగ్ టుక్ ప్లేస్ ఇన్ మిథిల.
1: ఏమీ తెలియని అమాయకులు కూడాను రాములు వర్ణిస్తూ వచ్చారు.
2: మెనీ ఇన్నోసెంట్ పీపుల్ స్టార్టెడ్ నరేటింగ్ డిస్క్రైబింగ్ రామ.
1: ఇటువంటి వారు రాములు.
2: వాట్ టైప్ ఆఫ్ పర్సన్ హి ఇస్?
1: పరిశుద్ధమైనటువంటి హృదయం కలవాడు.
2: ఇస్ ప్యూర్ హార్టెడ్.
1: పవిత్రమైనటువంటి భావములు కలవాడు.
2: హి హస్ సీక్రెట్ ఫీలింగ్స్.
1: తన చేష్టలు కాని తన కర్మలు కాని అన్ని పవిత్రమైనటువంటివి.
2: ఆల్ హిస్ యాక్షన్స్ ఆర్ పర్ఫెక్ట్.
1: కనుకని అటువంటి పవిత్రమైనటువంటి రామ కళ్యాణం మనం అందరూ చూస్తాం. రండి.
2: Let's go and watch this holy wedding was the feeling among the people.
1: Rare chudaga podamu ramula pendi rare chudaga podamu.
2: Let's all go together to see that holy wedding there.
1: Rare chudaga podam ramanulandaru koodi urubhadra gotra adi suni pendi rare chudaga podamu ramula pendi rare chudaga podamu.
2: Let's all ladies go together to see that royal wedding of Ramachandra. Let's go together.
1: స్త్రీలు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు ముత్యపు తోరణాలు మూలల కిక్కిటీలు వజ్రాల రుగులు తాపిన నీలాలు నీలాలు వెయ్యార్లు నూరార్లు రారే చూడకపోదాము రాముల పెండి రారే చూడకపోదాము. స్త్రీలకెక్కువ భూషణాలు.
2: Ladies had jewels, ornaments,
1: darbarlu,
2: and if in the royal palace,
1: Sitaku Ramudu,
2: and Rama and
1: Sutramu Gattu Tadu,
2: and it's the time of the wedding,
1: Iddari Nokkayidu,
2: and a good match,
1: Jodiga Gurchinaru,
2: their perfect match,
1: Sitaku Taguvadu Sri Ramudu, Rare Chudaga Podamu,
2: and we find a good match, and Sita and Rama, they are perfect to each other.
1: Inchi Magal Kada Nunchi, Chigunatala Vanchi, వశిష్ఠ రప్పించి ఖడ్గములు తెప్పించి దూలాలపై గుప్పించి గుప్పించి ఇప్పించి మెప్పించి రప్పించుట రారే చూడకపోదాము. ఈ విధంగా వీళ్ళు వస్తుంటుంటే మగవారు వేరే ఒకవైపు నుంచి వస్తున్నారు.
2: Men also start coming in another direction.
1: Chutamura randi.
2: Let's go and
1: Kausalya
2: see the
1: tanayuni kalyana. Chutamura randi.
2: Let us see the wedding of the son of Kausalya.
1: చూచువారులకు చాలా పుణ్యమట.
2: దోస్ హూ వాచ్ దట్ హూ విట్నెస్ ఇట్ దే విల్ ఎర్న్ మెరిట్.
1: భక్తావేశుల ముక్తి దానమగు కళ్యాణం చూతమురారండి.
2: As devotees, as we go, we'll have liberation. Let us see that holy wedding.
1: అంబారిపై అలగు తేజమట.
2: And he has got, he's just coming on the top, sitting over there on the
1: lintel. దగదగ మెరిచేటి రామచంద్రుడట.
2: రామ ఇస్ షైనింగ్ బ్రిలియంట్లీ.
1: రామ అంకమున రమణి సీతయట.
2: అండ్ యు ఫైండ్ సీతా బై హిస్ సైడ్.
1: సీతారాముల సోదర సేవట.
2: అండ్ యు ఫైండ్ ది బ్రదర్ సన్
1: నౌన మన క్షేమం అడుగునట కళ్యాణం చూతమురారండి. కౌసల్య తనయుని కళ్యాణం చూతమురారండి.
2: లెట్స్ ఆల్ గో టుగెదర్ టు సీ ది హోలీ వెడ్డింగ్ ఆఫ్ ది సన్ ఆఫ్ కౌసల్య.
1: ఈ విధంగా కూడాను స్త్రీలు పురుషులు కూడాను అతని యొక్క గుడగడములంతా కూడాను వర్ణించుకుంటూ కూడాను అంతకంటే మించినటువంటి వాడు ఈ జగత్తులో లేడు, ఇతనే రామచంద్రుడు, ఇతనే సాక్షాత్ పరమాత్ముడు అని అయోధ్య వాసులే కాకుండా ఈ జనకపురి వాసులు కూడాను వర్ణిస్తూ వచ్చారు.
2: మెన్ అండ్ విమెన్ వెంట్ అండ్ అటెండెడ్ వాచ్ దట్ blissful scene of the holy wedding over there. They all have decided there cannot be any other higher, better scene than this holy wedding.
1: Kanuka ramula vishayam anetundi evaru sandehinchanakkarlen.
2: So no one should doubt anything in
1: ramakaryamulo ramulu yokka gunagadamulnu nammi jeevinchinatundi vaadu ee naati kudanu dooram poledu.
2: The one who has got full faith in Rama will never be betrayed.
1: రామును నమ్మినటువంటి వాడు ఏనాటికి చెడడు.
2: ద వన్ హూ హాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామా విల్ నెవర్ గెట్ హిస్ లైఫ్ స్పాయిల్డ్.
1: చెడకు నమ్మిన వారు ఉన్నారు కానీ చెడును నమ్మినటువంటి వారు ఈ లోకాన లేరు లేరు లేరు.
2: ద వన్ విత్ ఫుల్ ఫెయిత్ నెవర్ గాట్ హిస్ లైఫ్ స్పాయిల్డ్. దేర్ ఆర్ మెనీ స్పాయిల్డ్ కెరియర్స్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్.
1: కనుక భగవంతుని యొక్క విషయం లోపల అనేక కథలు రాసినట్టుగా ఇది ఒక కథగా ఉంటుంది అనుకుని మీరు భావించవచ్చును.
2: యూ మే కన్సిడర్ దిస్ ఇస్ ఆల్సో అనదర్ స్టోరీ along with many rest.
1: Story kavachunu,
2: maybe story
1: kaani eva story history.
2: What story?
1: His story, his story, history.
2: What story? History. His story, history.
1: Kanukane itti pavitramainatundi oka tattvanni evvaru kuda sandeeginchanakkaledu.
2: No one need to doubt the sanctity behind this.
1: Kanuka munmundu ee ramayanam lopala chaala ati sukshmamainatundi vishayala lopala కొన్ని రహస్యాలు కూడా ఉంటున్నాయి.
2: దర్ ఆర్ మెనీ సటిల్ పాయింట్స్ సీక్రెట్స్.
1: మీకు పూర్వం కూడా చెప్పాను,
2: భగవాన్ సెట్ ఎర్లియర్
1: సీతారాముల యొక్క తత్వము ఎంత పవిత్రమైనటువంటిది అని.
2: ద సీతారామ నేచర్ ఇస్ డివైన్.
1: రాముల యొక్క సోదరుల యొక్క ఇది సంబంధం కూడాను ఎంత రహస్యమైనటువంటిది.
2: అండ్ ద సీక్రెట్ రిలేషన్షిప్ ఆఫ్ ఎఫెక్షన్ దట్ ఎగ్జిస్టెడ్ అమంగ్ ద బ్రదర్స్ is not fully known.
1: Sumitra Kaikeyi yokka sambandham entati pavitramainatundi.
2: The kind of sisterly affection between Sumitra and Kaikeyi is also not known.
1: Ee Kaikeyi pratyekamainatundi ayem kaadu.
2: Kaikeyi is not separate.
1: Ramuluku anni vidyalu nerpinatundi Kaikeyi.
2: In fact Kaikeyi taught the expert kumarudu
1: Bharatuni kante kunanu Ramunni sannihitanga teeskoni anni vidyalu nerpinatundi Kaikeyi.
2: In fact Kaikeyi loved Rama much more than her own son Bharata.
1: Edo konni samaya sandarbhalanu puraskarinchukoni Kaikeyi paina leni poyi nindalu vachinayi kaani
2: Kaikeyi was blamed because of certain circumstances.
1: Kaikeyi doshiye kaadu.
2: Kaikeyi has not done any mistake.
1: Devaleelalopala inni recommendment yokka idi charitra vidhanga kattukoni vastuntayi.
2: It's all God's play, divine master plan.
1: కనుక రామాయణం యొక్క తత్వాన్ని ఇంకా మనకు పద్దినాలు అంతా ఉంటుండాలి. ఈ పద్దినాల లోపల ఇంకా గుప్తమైనటువంటివి, చాలా గోప్యమైనటువంటివి, చాలా రహస్యమైనటువంటివి, ఎవరికి తెలియనటువంటి కూడాను ముందు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.
2: We have got still many more days to come and Bhagavan is going to tell many many things that are not known to us, many secrets of Ramayana, the subtle points of Ramayana in the days ahead of us.
1: ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి,
3: ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి.
1: నాటిని బలు ప్రీతిని శరణాతిగను చేసిన సీతాదినాథుడైన శ్రీరామచంద్ర నామమెందమంచి
3: తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి.
1: శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు,
3: దాసుడు బలవంతుడు గుణవంతుడు హనుమంతుడు,
1: సంతోషం చేసిన

వచ్చిన పెద్దవారులైన సంపదలుండి సద్దాన పరుడైనా పుడమి కీర్తిని గన్న పుణ్యులైనా ఆయురారోగ్యంబు అనవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైన ఎంత చదువు చదువు ఏ నీతి ఉన్నను

చదువులెన్ని ఉన్నా ఫలము సున్నా. విద్యార్థులారా, విద్యార్థినీయులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, ఎంత చదువు చదువు ఏ నీతి ఉన్నాను

0: విద్యా బోధకులారా, విద్యాభిమానులారా, చదువుల వల్ల మానవుడు ఉన్నత స్థానానికి పొందలేడు.
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, పేరెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచర్స్, అడ్మినిస్ట్రేటర్స్, mere acquisition of education knowledge, man can never become great.
0: Vidyarthulara, daivanugraham leka manava prayatnamlo enni chesinappudiki avanni kulanu nirathakamle aipothunnayi.
1: Without God's grace, the human effort would be in vain, total vain.
0: Inadu ప్రపంచంలో చదువులు చదివినటువంటి వారు ఎందరో ఉన్నారు, కానీ వారు ఏమైనా దేశమునకు ఉపయోగకరంగా జీవిస్తున్నారా? లేదు.
1: There are many educated people in the world today. Are they contributing for the welfare of their country? No.
0: చదువుకున్న వారి కంటే చదువు లేనటువంటి వారే చాలా ఉత్తముడిగా కనిపిస్తున్నారు.
1: ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మచ్ బెటర్ దాన్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెలుగడు మందమతుడు.
1: విత్ ఆల్ ఎడ్యుకేషన్, విత్ ఆల్ ఎక్స్పర్టీస్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, హీ డజంట్ నో హిస్ ట్రూ నేచర్, హిస్ ట్రూ ఐడెంటిటీ.
0: తెలివితేటలు ఉండినప్పటికీ, చదివి చదువునప్పటికీ మానవుని అంటున్నటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క గుణమే సన్నగిల్లిన సర్వము కూడాను వ్యర్థమైపోతుంటాయి.
1: విత్ ఆల్ ది ఇంటెలిజెన్స్, ఇంటెలెక్ట్ అండ్ ఎడ్యుకేషన్, వితౌట్ హ్యూమన్ వాల్యూ ఎవ్రీథింగ్ అక్వైర్డ్ ఈజ్ యూస్లెస్.
0: ఈ మానవతా విలువలే లేకుండా మనిషి మనిషే కాడు.
1: Without human values, you cannot call yourself a human being by any standard.
0: ఎన్ని డిగ్రీలు పొందినప్పటికీ మానవుని అందున్నటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క గుణము కోల్పోయినా ఇవన్నీ కూడాను వ్యర్థములే అయిపోతున్నాయి.
1: You may have any number of degrees. If you do not have human values, all would be a mere waste.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లా,
0: ఈనాడు మన విద్యార్థులను చక్కగా విచారించి చూచిన ఎట్టివానికైనా కూడాను తిరిగి రాకపోదు.
1: ఇఫ్ యూ వాచ్ అవర్ స్టూడెంట్స్ క్లియర్లీ, యూ విల్ అండర్స్టాండ్ ద రియల్ కంటెంట్, ద డెప్త్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ మన పిల్లలు చదవటమే కాదు, చదివిన దానిని తిరిగి జగత్తుకు ఉపయోగపెడుతున్నారు.
1: Our students not merely acquire knowledge, they also share their knowledge with others in society.
0: ఈ తెలివితేటలు లేకుండా ఎన్ని ఉండినప్పటికీ ఇది వ్యర్థమే అయిపోతున్నది.
1: Without this sharing, however intelligent you are, it is useless.
0: మన పిల్లలు చాలా గుణవంతులు.
1: Our students are highly virtuous.
0: Satsira sampannulu.
1: One of character.
0: Ee character anetuvanti danni varu aadharam chesukoni jeevithinnu gaduputhunnaru.
1: They carry on their life sojourn on the foundation of character.
0: Jagattulo etti goppa varaina kudanu vachi mana pillala daggara enni yogidam anetuvanti okka vishayalu telusukogalugutunnaru.
1: Today men of eminence come to our students and they could learn many things from them.
0: Itti pillalu nedu vidyarthuluga vachi chernapudikini inkoka 5 samvatsaram lopala tirigi vare ee college ki teachers ga maaripothunnaru.
1: There are students today, after 5 years of stay and study here, they are going to be teachers here in the same institution.
0: Ee college nandu oka chadinatvanti vidyarthule ee college yende teachers ga వస్తున్నారు.
1: The former students of this college are serving today as teachers.

0: ఇది చూస్తే నాకెంతో ఆనందం వేస్తుంది.
1: భగవాన్ ఇస్ వెరీ హ్యాపీ నోటీసింగ్ దిస్ ఇంపార్టెంట్ ఫీచర్.
0: మా కాలేజీకి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఒక అధ్యాపకులు చిక్కటం లేదే అని విచారిస్తుంటాము.
1: Sometimes we feel so sad that we are not able to get right people, good teachers for institutions.
0: కాని కొన్ని దినముల్లోపనే మా పిల్లలే ఈ టీచర్స్ గా బయలుదేరి మా కంటెదుటి నుంచి వారికి అందరికి టీచ్ చేస్తున్నారు.
1: We also find our own students who are serving here as teachers and stand as examples.
0: ఈ పాస్ అయినటువంటి పిల్లలు ఉన్నత విద్య కోసమైపోయి అనేక రకములుగా ప్రయత్నం చేస్తుంటారు.
1: Those that passed out of the portals of the institution, they want to pursue their education.
0: కాని మా పిల్లలు వారు చదివిన చదువుతో తృప్తి పొందుతూ ఆ చదువును చదివిన అందరికీ సద్వినియోగం చేస్తూ ఉన్నారు.
1: But our students, they are happy with the degrees and knowledge they have acquired here. And they start sharing
0: ఇట్టి గుణవంతులు ఇట్టి సత్శీల సంపన్నులు తయారు కావటము చదువుల వల్ల కాదు.
1: This character, nobility, are not merely due to education, study alone.
0: చదువు అంటే కేవలము గ్రంథాల్లోంచి వచ్చినటువంటి ఒక విషయములు కాదు.
1: Education is not merely textual information.
0: ఈ చదువులన్నీ కూడాను వారి హృదయం నుంచినే ఉప్పొంగి వస్తున్నవి.
1: All the knowledge acquired just spills out of their own hearts.
0: ఈ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులను తిరిగి పోల్చి చూచినా వీటికి తగినటువంటి వారు ఎక్కడ కూడాను కనిపించటం లేదు.
1: The students here, they are second to none, incomparable with anybody outside.
0: కనుక మా పిల్లలే లోకమునకంతా కూడాను అధ్యాపకులుగా కూడాను తయారైపోయి వారి వల్ల జగత్ అంతైకుడును సత్శీల సంపన్నులైనటువంటి గుణవంతులుగా మారుస్తున్నారు.
1: యూ విల్ ఫైండ్ అవర్ స్టూడెంట్స్ సర్వింగ్ యాజ్ టీచర్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అండ్ హెల్ప్ ద సొసైటీ ఇన్ మోల్డింగ్ ఐడియల్ సిటిజన్స్, మెన్ ఆఫ్ క్యారెక్టర్.
0: కనుక మా పిల్లల లోపల ఉన్నటువంటి ఒక చదువులన్నింటిపైన కూడాను క్యారెక్టర్ చాలా ఉత్తమమైనటువంటి చదువు.
1: The character is the prime objective of education here in our institution.
0: అట్టి ఎడ్యుకేషన్ ఉండినటువంటి వాడు జగత్తునే ఏలగలడు.
1: The man of such education, the one of character, will be able to control everybody in this world.
0: అది లేకుండా ఎన్ని చదువులు చదివినప్పటికీ కేవలం వాడు నిష్ప్రయోజనకుడే.
1: Without this character, whatever he studies, whatever acquires, that's all useless.
0: బలవంతులు గుణవంతులు శక్తివంతులు తేజవంతులు ఈ అయినటువంటి యొక్క ఈ పిల్లల్ని చూస్తుంటే ఎంతో ఆనందం వేస్తుంది.
1: ఇఫ్ యు సీ దీస్ బాయ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, కరేజ్, ఇంటెలిజెన్స్, ఇంటెలెక్ట్, యు ఆర్ బౌండ్ టు బి వెరీ హ్యాపీ.
0: ఇంతే కాదు, మా పిల్లలు ఏదో ఒక ఎంబీఏని చదువుతున్నారనుకుంటే ఆ ఎంబీఏ ఉండి ఉన్నటువంటి యొక్క గుణములు అన్ని కూడాను వారి అందే ఆవిర్భవిస్తున్నాయి.
1: ఆల్ ది క్వాలిటీస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్, you find them in our boys.
0: Intiye kaakunda uttamainaatunte yokka bhashalu kuda neechukuntunnaru.
1: In addition to this, they have got very good language at their command.
0: Kerala nunchi vachinaatunte pillalu vaala bhasha ainaatunte yokka teerini kuda marchipoyi kaani ikkadiki vachinaatunte yokka deento anni rakamainaatunte bhashalu kuda neechukoni.
1: Those from Kerala, having come here, they begin to learn all other languages.
0: Aravamu, Malayalam, Hindi, English, Telugu, ilanti vidyalanni kudanu goppaga nechukoni maa pillalu ee desham pevara pillalu ani kudanu sandeham kaligetattiga jarugutundadi.
1: The boys learn many languages, the Tamil, Malayalam, Hindi, Telugu, what not. It is very difficult to identify to which place they belong to.
0: ఇట్టి భాషను నేర్చుకునేటువంటి పిల్లలకు ఆత్మభాష ఏమంత గొప్పది కాదు.
1: అండ్ ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ దెమ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద సెల్.
0: సంస్కృతంలో కూడాను సంభాషణ జరుపుతున్నారు.
1: దే ఆల్సో కన్వర్స్ ఇన్ సంస్కృత్.
0: ఈ భాష అందరికీ తెలిస్తే కూడాను చాలా కష్టమైపోతుంది.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇఫ్ ఇట్స్ నోన్ టు ఎవ్రీబాడీ.
0: మా పిల్లలు సంస్కృతంలోనే సర్వ జవాబులు కూడా ఇస్తూ ఈ యొక్క ఉపన్యాసములు కూడా చేస్తూ వారి యొక్క జీవితానికి సంస్కృతమయంగా జరుగుతున్నారు.
1: Our students know how to respond in Sanskrit, give talks in Sanskrit. That's their standard.
0: కనుక పిల్లలుంటే వాళ్ళ సంస్కారం అంటే ఏమిటంటే సంస్కృతం తెలుసుకోవటం కాదు.
1: సంస్కార ద కల్చర్ ఈజ్ నాట్ మియర్ లర్నింగ్ సంస్కృతం ఆర్ సంస్కృత్.
0: ఈ సంస్కృతం తెలిసినటువంటి వాడు సర్వసన్న సంపన్నుడిగా మారి,
1: ఇన్ ఫ్యాక్ట్ బై లర్నింగ్ సంస్కృత్ యు ఆర్ గోయింగ్ టు బి ఆల్ పవర్ఫుల్,
0: అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు.
1: అండ్ యుల్ బి ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడీ.
0: నేనే చూసినటువంటి పిల్లలను, నాయనా నీవెక్కడి నుంచి వచ్చావు అని అడిగితే, స్వామి నేను పుట్టబత్తు నుంచినే వచ్చాను అంటారు.
1: ఇఫ్ భగవాన్ ఆస్క్స్ వేర్ డు యూ కమ్ ఫ్రమ్, ద బాయ్ రిప్లై స్వామి ఐఎమ్ ఫ్రమ్ పుట్టపర్తి.
0: ఆ పిల్లవాడు సంస్కృతాన్ని మాట్లాడుతున్నాడు.
1: దట్ బాయ్ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ సంస్కృత్.
0: ఇంకా అనేక విధమైనటువంటి భాషలు నేర్చుకున్నాడు.
1: హీ నోస్ మెనీ లాంగ్వేజెస్.
0: ఈ పుట్టపత్రిలో చదివినటువంటి పిల్లలు అమెరికా, జపాన్, జర్మనీ, ఇటలీ అన్ని వైపులు కూడా ప్రచారం చేస్తున్నారు.
1: స్టూడెంట్స్ ఆఫ్ అవర్ కాలేజ్ ఆర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇన్ వేరియస్ కంట్రీస్.
0: ఈ విధమైనటువంటి పిల్లలు చిక్కటమే చాలా అరుదు.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ.
0: కానీ మా కళాశాలకు అటువంటి చక్కని పిల్లలు చేరిపోతున్నారు.
1: అవర్ కాలేజ్ హ్యాస్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ టైప్.
0: వారిని చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది.
1: యుల్ బి వెరీ హ్యాపీ యాజ్ యూ సీ దెమ్.
0: కనుక ఇట్టి పిల్లలు మనకు చాలా అవసరము.
1: సచ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఈజ్ అబ్సొల్యూట్లీ ఎసెన్షియల్.
0: కేవలము ఇక్కడ చదివిన చదువులే కాకుండా బయటికి కూడా పోయి అందరికి కూడా విద్యావంతుడిగా మార్చాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ యాజ్ యూ లీవ్ ది పోర్టల్స్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ స్టడీ యూ షుడ్ మేక్ ఎవ్రీబడి ఎడ్యుకేటెడ్ అండ్ బ్రింగ్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ప్రెసిడెంట్ గాని, చీఫ్ మినిస్టర్ కాని, ప్రైమ్ మినిస్టర్ కాని అందరూ వచ్చి మా పిల్లల్ని ఎంతో వర్ణిస్తుంటారు.
1: మెనీ మెనీ హై డిగ్నిటరీస్, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, గవర్నర్స్, చీఫ్ మినిస్టర్స్, యాజ్ దే కమ్ టు భగవాన్ దే గోన్ ప్రైజింగ్ అవర్ బాయ్స్.
0: మా యొక్క కళాశాల లోపల ఒక కాసైనా ఖర్చు లేకుండా విద్య కల్పుతున్నారు.
1: ఇన్ఫాక్ట్ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ అవర్ కాలేజెస్.
0: ఏ యొక్క దీని ఎందుకు ఒక నయా పైసా కూడాను మా యొక్క ప్రశాంతం ముట్టడం లేదు.
1: వీ డోంట్ టచ్ ఈవెన్ సింగిల్ నయా పైసా టువర్డ్స్ ఎనీ ఎక్స్పెండిచర్.
0: వాళ్లే దీనికి ఇంకా ఖర్చు పెట్టుకుని ఇంకా ఎంతమందికి చదివించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: ఇన్ అడిషన్ టు దాట్ ఈవెన్ స్కాలర్షిప్స్ ఆల్సో ఆర్ అవార్డెడ్ టు డిజర్వింగ్ స్టూడెంట్స్.
0: ఇట్టి పిల్లలు చిక్కటము లోకంలో చాలా అరుదు.
1: It's rather rare to find students of this quality elsewhere.
0: Kanukane swami yokka property anta edi entante vidyarthule na yokka property.
1: So if you put a question, what is swami's property? Students are his property.
0: Varu lekapothe nen emi cheyaledu.
1: Without them swami will not be able to function.
0: Kevalamu స్వామిని చూసుకోవటం కానీ, విద్యా సంస్థలు చూసుకోవటం కానీ, ఇంకా మిగిలినటువంటి సంస్థల లోపల తగినటువంటి అభివృద్ధులు కానీ అంతా కూడాను పిల్లలే చేస్తున్నారు.
1: దీ స్టూడెంట్స్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అలైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ హియర్.
0: భారతీయ సంస్కృతి ఎంత కూడా సంస్కృతంలోనే ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ భారత్ రెస్ట్ ఆన్ ద కల్చర్ సంస్కృత.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుడునంత వరకు కూడాను ఇక్కడ సంస్కృత పాఠమే జరుగుతుంటాయి.
1: రైట్ ద డే బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ రెసిటేషన్ ఇన్ సంస్కృత్.
0: ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు చాలా తపస్సులు చేసినప్పుడు లభించరు.
1: యూ కెనాట్ గెట్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ దో యూ అండర్ టేక్ పెనెన్స్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్.
0: కనుక ఈ విద్యార్థులే అన్ని విధములకు కూడాను అభివృద్ధికి తెప్పించగలరు.
1: The students can certainly bring about change, transformation in society.
0: ee vidyarthulku raani bhashalu gaani telinatvanti yokka vishayamulu gaani e maatramu levu.
1: There is nothing that our students do not know. There is no language which is not known to them.
0: Itti pillalnu tayar cheyatam lopra స్వామి అంత ఎంతనో శ్రమ పడుతున్నాడని మీరు భావించవచ్చును. నాకు ఎట్టి శ్రమను కూడా లేదు.
1: యు మే ఫీల్ దట్ స్వామి ఈజ్ ట్రైనింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ. నో స్ట్రెయిన్ వాట్స్ ఎవర్ టు భగవాన్.
0: కనుక నాకు పిల్లలంతో నాకు చాలా సహాయంగా ఉంటున్నారు.
1: ఇన్ఫాక్ట్ స్టూడెంట్స్ హెల్ప్ భగవాన్.
0: ఈ పిల్లలు నా యొక్క థాట్స్ అంతా కూడా డెవలప్ చేసి ప్రపంచములకు ఎంతయో ఆయన కల్పిస్తున్నారు.
1: ఇన్ఫాక్ట్ దీస్ స్టూడెంట్స్ ప్రాపగేట్ షేర్ ద థాట్స్ ఆఫ్ భగవాన్ విత్ ఎంటైర్ కమ్యూనిటీ.
0: ఈ పిల్లల వల్ల ఇంకా ఎన్నో కాలేజీలు కట్టవలసినటువంటి ఒక అవసరం ఏర్పడుతుండాలి.
1: ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ నీడ్ టు హ్యావ్ ఫ్యూ మోర్ కాలేజెస్.
0: కనుక పిల్లల చేతనే మనం చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడాను లేవు.
1: ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ డూ విత్ స్టూడెంట్స్.
0: వారికి అన్న తల్లిదండ్రులు కూడాను వారికి పిల్లల విషయం తెలియదు.
1: ఇన్ఫాక్ట్ దేర్ ఓన్ పేరెంట్స్ డు నాట్ నో ది క్వాలిటీ ఆఫ్ దేర్ ఓన్ చిల్డ్రన్.
0: ఎట్టి అభ్యాసం లేని కూడా సదభ్యాసములు సద్గుణములు సచ్చింతనలు ఈ పిల్లలు ఎందుకు అంత తాండవమాడుతున్నాయి.
1: We find the good thoughts, good feelings, good sentiments, good behavior, good habits among our students.
0: తల్లిదండ్రులకు సేవ చేయటంలో కూడాను మొట్టమొదటి వారిగా నిలుస్తున్నారు.
1: They are first and foremost in serving their parents.
0: తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా బంధుమిత్రులను కూడాను దగ్గర చేరుస్తున్నారు.
1: They also take care of their friends, the dear and the near.
0: వారి దగ్గర డబ్బు ఆశ అనేటువంటి ఎక్కడే గాని కనిపించడం లేదు.
1: They don't have any desire for money.
0: వారికి కావలసింది స్వామి యొక్క ఆజ్ఞలు శిరసావహించి దీన్ని అభివృద్దిగా చేయించడమే వారి యొక్క లక్ష్యంగా తీసుకుంటున్నారు.
1: Their chief aim is to execute in toto Bhagavan's command.
0: కనుక నాకు అంతకంటే గొప్ప పిల్లలు నాకు చిక్కనక్కరలేదు.
1: Bhagavan doesn't want any other people beyond this.
0: ఈ పిల్లల వల్లనే ఇంకా ఎన్నో విద్యా సంస్థలు అభివృద్ది చేయవచ్చును.
1: Many more education institutions can be started basing on this type of students.
0: కాని వీరికి ఎట్లు లభిస్తుండది?
1: But how could they become like this?
0: కుక్కరో కోయని కోడి కూయగనే చక్కగా నిద్రమంచవనుండిదేమో.
1: The moment you listen to the sounds of the birds, you get up from bed.
0: వాడు ఎప్పుడు తెస్తున్నారంటే ఏ తెల్లవారుజామకారణో ఏ తెల్లవారు 8 గంటలకో కాదు మా పిల్లలు లేయటం.
1: It's not that the students get up from bed rather late.
0: కుక్కరో కోయని కోడి కుయ్యగనే చక్కగా నిద్ర మంచమనుండేము.
1: యు గెట్ అప్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ లిసనింగ్ టు ద హమ్మింగ్ సౌండ్స్ ఆఫ్ ద బర్డ్.
0: పరుదోముకొని దేహ బాధ తీర్చుకొని
1: యు బ్రష్ యువర్ టీత్
0: జలక మాడి ధరించి చల్లి భుజించు.
1: యు హ్యావ్ యువర్ బాత్ అండ్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్.
0: ఈ టిఫిన్ గిఫిన్ అనేటువంటివి ఇవి ఏనాడు కూడా మా పిల్లలకు అంగీకరించరు.
1: And this modern tiffin is not acceptable to our
0: students. Idli, dosa, sambar, vadapappu, moorkudambu ilanti anta kuda maa pillalki ee maatram ishtam ledu.
1: Our students do not like the modern breakfast, modern tiffin.
0: Ratri migilinatundi annamu praddunne majjigalo kalupukoni inta uppu vesukoni chakkaga bhujistunnaru.
1: They partake the rice which is left over last night.
0: Chaladi bhujinchu
1: and mix it with
0: curd. Hitamaina vastuvulu entayu namali మితముగా చింతుడు మేలవును మాకు.
1: దే మాస్టిగేట్ అండ్ ఈట్ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్.
0: బాగా నమిలి దాన్ని జీర్ణించుకునేటువంటి శక్తిని కూడా సంపాదించుకుంటున్నారు.
1: దే డూ హ్యావ్ ద డైజెస్టివ్ కెపాసిటీ.
0: హితమైన వస్తువులు ఎంత నమలి మితముగా చింతుడు మేలవును మాకు.
1: ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు ఈట్ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ దట్ విచ్ ఇస్ ప్యాలెటబుల్ అండ్ అక్సెప్టబుల్.
0: పిల్లలు ఈ విధమైనటువంటి ఆహారంలో అంత మార్పు రావటము ఈ కాలములకు తగినటువంటి పిల్లలకు ఇది అసాధ్యము.
1: దిస్ కైండ్ ఆఫ్ డైటరీ హ్యాబిట్స్ యూ డు నాట్ ఫైండ్ అమంగ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఎల్స్వేర్.
0: బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అడకవగల బాలుడు అనిపించుకుందరు.
1: దే గో టు ద స్కూల్ and listen to all lessons in all obedience and hear a good name.
0: Saddaga paatamul nerchi anakugala baaludu anipinchukondru.
1: They listen to all lessons in all sincerity and they have all humility.
0: Emalo eppudu tirugunga boru.
1: They don't go anywhere.
0: Murige kuntala chetta pogulu anenti.
1: And they don't have any dirty clothes.
0: Darinundi neeku daarakeedagunu.
1: And they don't keep anything that is unwanted.
0: Parugudu erugudi bantulaatagunu. పరుగుడి చెడుగుడి బంతులాటయ్యను.
1: దే ఆల్సో పార్టిసిపేట్ ఇన్ గేమ్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్.
0: వాళ్ళంతా స్పోర్ట్స్ అంటే ఏమిటి? పరిగెత్తటము,
1: రన్నింగ్,
0: ఈ రన్నింగ్ రేస్ చాలా బాగా చేస్తుంటారు.
1: రన్నింగ్ రేస్ దే డూ ఇట్ వెరీ వెల్.
0: మిగతాదంతా ఈ బ్యాడ్మింటన్ అని ఇంకోటి అని టెన్నిస్ బాల్ అని ఇంకొక బాల్ ఇంకొక బాల్ ఇంకొక బాల్ వాలీబాల్ సుగ్రీవు బాల్ ఏ బాల్ ఈ బాల్ అంతా కూడా వారు నేర్చుకుని ఏమాత్రమూ శ్రమ పడటం లేదు.
1: దే డోంట్ లైక్ గేమ్స్ లైక్ వాలీబాల్ అండ్ సుగ్రీవా బాల్ లైక్ దాట్ బట్ దే ఫాలో ది ట్రెడిషనల్.
0: ఇలాంటి స్పోర్ట్స్లో పడేటువంటి యొక్క దీంట్లో పిల్లలు ఏమాత్రమూ ప్రవేశించరు.
1: They don't get into such games.
0: వాళ్ళ ఆరోగ్యమంతా కూడా వారే చూసుకుంటుంటారు.
1: దే టేక్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ హెల్త్.
0: ఏ పిల్లవాడిని కూడా పట్టి చూడండి, గట్టిగా మంచిగా ఉంటుంటారు కానీ ఏమాత్రము మెత్తగా జబ్బులతో చేరినటువంటి వాళ్ళుగా ఉండరు.
1: ఎవ్రీ స్టూడెంట్ హియర్ ఈజ్ ఫిజికల్లీ స్ట్రాంగ్, నో వన్ ఈజ్ వీక్.
0: అటువంటి పిల్లలను తమను తాము పోషించుకోవటం కాకుండా దేశాన్ని కూడా సంరక్షించుకుంటూ వస్తున్నారు.
1: దే నాట్ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్, దే టేక్ కేర్ ఆఫ్ ద కంట్రీ యాజ్ వెల్.
0: ఈ విధమైనటువంటి పిల్లలను పొందటము ఎంత అదృష్టమో ఈ కళాశాలకు.
1: దిస్ కాలేజ్ ఇస్ లక్కీ ఎనఫ్ టు హావ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ టైప్.
0: ఇలాంటి కళాశాలలు ఇంకొక 5 ఏర్పడితే ఎంతైనా కానీ చాలా ఆనందించవచ్చు.
1: If 5 such colleges are to be established, they will be the source of joy and happiness.
0: దీన్ని బట్టి ఇతర కాలేజీల వారు కూడా ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటున్నారు.
1: Other colleges can certainly emulate their example.
0: కేరళకు పోతే అక్కడ కేరళలో ఒక మలయాళం ఎంత నేర్చుకోవాలి అది లేదు. కేరళ వారంతా కూడా ఈ యొక్క భాషని నేర్చుకుని ఈ యొక్క పద్ధతిని అనుసరిస్తూ వస్తున్నారు.
1: The Keralites also have picked up the local language and following the native culture.
0: కనుక ఇట్లాంటి విద్యార్థులు ఉండటం చాలా అదృష్టమే భారతదేశంకు.
1: In fact, the country is very lucky to have students of this quality.
0: భారతదేశం అంటే పవిత్రమైనటువంటి ఒక భారతదేశము.
1: Bharat is a sacred land.
0: భారతీయునిగా వజ్రం వంటి వాడు.
1: Bharatiyas are diamonds. Diamonds.
0: అలాంటి విద్యార్థులను ఎట్టి డైమండ్ తెచ్చి పుట్టినను దానికి వారికి చిక్కరు.
1: యూ డోంట్ గెట్ సచ్ వాల్యుబుల్ డైమండ్స్ ఎనీవేర్.
0: పెద్దలను చూస్తే వినయము,
1: దే ఆర్ వెరీ హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎల్డర్స్.
0: బంధువులు చూస్తే గౌరవ మర్యాదలు,
1: దే ఎక్స్టెండ్ ఆల్ రెస్పెక్ట్ అండ్ కర్టసీ.
0: ఈ విధమైన యొక్క సంభాషణలు,
1: దిస్ కైండ్ ఆఫ్ స్వీట్ కాన్వర్సేషన్.
0: ఆ ఇంటికి వచ్చినటువంటి వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపడుతుంటారు.
1: అండ్ ఆల్ ది విజిటర్స్ దట్ విజిట్ దెమ్ ఎట్ their residences are surprised at this.
0: ఇలాంటి కొత్త కొత్త భావం అంతా నేర్చుకుని పిల్లలు ఎంతో ఆదర్శప్రాయులుగా నిలుస్తూ ఉన్నారు.
1: They pick up all that is novel and new, which is most important, essential for life, and stand as example.
0: మా పిల్లలు మేము పొగుడుకోవటం గొప్పతనం కాదు.
1: It's nothing particular great in praising our own students.
0: వచ్చి ఆ కాలేజీని చూచిపోయిన వారందరూ కూడా ఆ పిల్లల్ని చూసి వర్ణిస్తుంటే నాకు ఎంతో ఆనందం ఇస్తుంటుంది.
1: All those dignitaries, big people that visit institutions and report to Swami, how happy they are with the academics, with the performance of the students. Swami is mighty happy.
0: Idi jabbu kaadu, rogam kaadu, ematramu kaadu.
1: This is not any sickness or a complaint or affliction.
0: Oka pillavaadu thoranam kadutunnadu okadiki.
1: One student was just tying up a bunting or thoranam.
0: నేను లోపల నుంచి తలుపు తెచ్చుకుని వచ్చాను.
1: భగవాన్ ఓపెన్ ద డోర్ ఫ్రమ్ ఇన్సైడ్.
0: నన్ను చూసేటప్పటికి అదేదో భయం ఏర్పడిపోయింది.
1: అండ్ ద బాయ్ వాజ్ వెరీ మచ్ అఫ్రైడ్ వాచింగ్ స్వామి దేర్ అట్ ద డోర్.
0: అక్కడి నుంచి వణికి కింద పడ్డాడు.
1: అండ్ హీ లిటరలీ షుక్ అండ్ ఫెల్ డౌన్.
0: అది ఇనపచ్చి ఇది ఇస్తుంది.
1: అండ్ ఇట్స్ అన్ ఐరన్ చైర్.
0: ఐరన్ చైర్.
1: ఐరన్ చైర్.
0: ఐరన్ చైర్. ఆ పిల్లవాడు ఇద్దరు కూడా నా పైన పడ్డారు.
1: ది ఐరన్ చైర్ అండ్ ద బాయ్ బోత్ ఫెల్ ఆన్ భగవాన్.
0: ఆ పడేటప్పటికి ఇక్కడ ఎముకలు ఇరిగినాయి.
1: అండ్ దాట్ ఇస్ ద కాజ్ ఫర్ హిప్ బోన్ ఫ్రాక్చర్.
0: దీనికి ఏదో వేయాలని డాక్టర్స్ అంతా వచ్చి అన్ని విధాలు చూచారు.
1: డాక్టర్స్ ఎగ్జామిన్ టు డూ సంథింగ్ ఫర్ దిస్.
0: ఈ ఎముక వంటి ఎముకలు ఇంకోటి ఎక్కడా చిక్కటం లేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ హిప్ బోన్ ఈజ్ సో సెన్సిటివ్.
0: కానీ కాలం కలపటం చాలా కష్టం అనుకుని
1: they could understand it's difficult to continue.
0: Chala baadha padutunnaru.
1: They were feeling sad.
0: Nen cheptanu evvaru emi na kosam baadha padalakkaledu. Maa pillale naaku doctors, maa pillale naaku anni vidhala thodu vidhiga untuntaru ani nen ento vaathi chepparu.
1: Bhagavan told all those doctors, don't feel sad, anything bad about me. I have my boys to help me. I have my boys to take care of me. That's what Bhagavan said.
0: Doctors, nurses, computers, anta vare naaku maaripoyayi.
1: So boys are the doctors, boys are the compounders, boys are the nurses assisting Swami.
0: Vaari valane nenu inta varaku tirigalutunnanu.
1: That made Bhagavan move like this, as we find him today.
0: Andukosame maa pillalu cheptuntaru Swami meerunduga maakem bhayamu.
1: That's why boys say, Swami, when you are with us, we don't need to be afraid of anybody. Bhagavan, you don't need to feel sad about
0: it.
1: We want to serve you and carry our life
0: there.
1: There are hundreds of boys here who refuse to go, who refuse to accept employment jobs elsewhere. They want to stay here and serve Bhagavan. In fact, that amounts to a self-help also. If Bhagavan tells you clearly what the job undertaken by boys, you have not been positioned to believe. That is unbelievable job they do.
0: ఎవరో ఒకరు వచ్చి మా పిల్లవాడిని తీసుకుని పోతామని ఇద్దరు పిల్లలను తీసుకుని పోయారు.
1: Someone came, they wanted two boys from our college and they took these two boys with them.
0: తీసుకుని పోయి అక్కడ పోయి వాళ్లకు నెలకు 50,000 60,000 ఆ విధంగా ఇస్తూ వచ్చారు.
1: And they started paying these boys at the rate of 50,000 rupees, 60,000 rupees salary per month.
0: ఈ దుడ్డు మాకు అక్కర్లేదని చెప్పని వారి దుడ్డు వారికి ఇచ్చేసేసారు.
1: దే సెడ్ వీ డోంట్ వాంట్ దిస్ మనీ, దే రిటర్న్.
0: అక్కడ సంపాదించినంతా కూడాను పేద పిల్లలకంతా పంచారు.
1: ఆల్ ద మనీ దే ఎర్న్ డిస్ట్రిబ్యూటెడ్ టు పూర్ పీపుల్ దేర్.
0: కట్టగడపటికి వారు అక్కడ రిజైన్ చేసి తిరిగి నా దగ్గరికి వచ్చి చేరిపోయారు.
1: దే రిజైన్ దేర్ జాబ్స్ అవుట్ సైడ్ అండ్ కేమ్ డౌన్ టు ప్రశాంతాలయం టు సర్వ్ భగవాన్.
0: పెద్ద వర్క్ షాప్ మాదిరి చేస్తున్నారు.
1: And they're just working as if though they're in a big workshop.
0: అన్ని రకములైనటువంటి యొక్క instruments కూడాను అక్కడనే పుట్టిస్తున్నారు.
1: In fact, they have got all needed skills.
0: అన్ని పరికరములంతా కూడాను వారే సృష్టించి.
1: They know how to handle instruments.
0: మా హాస్పిటల్స్ అంతా కూడాను వారే అభివృద్ధి చేస్తున్నారు.
1: And they handle all the instruments there in the hospital and help in running the hospital.
0: కొనుక్కోని అక్కర్లేదు.
1: In fact, we don't need to depend on anybody.
0: మా పిల్లలే తయారు చేస్తున్నారు.
1: The students can maintain the whole hospital.
0: ఈ విధమైనటువంటి పిల్లల యొక్క తత్వము ఎవరేమో అర్థం చేసుకుంటారు.
1: Who can understand the true nature, the quality of our students?
0: ఇది ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
1: No one can comprehend.
0: అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడాను చాలా గొప్ప గుణవంతులైపోయి త్యాగశీలులైపోయి జీవితాన్ని గడుపుతున్నారు.
1: All students are students of sacrifice. They are spending time happily with whatever salary they get.
0: ఇప్పుడు నాలుగు నెలల నుంచి నా విషయమంతా కూడా నేను నచ్చలేను కదా అనగా నాకు నొప్పి ఏమి లేదు. ఏమాత్రమూ వైద్యం నాకు అక్కర్లేదు.
1: Swami has no pain. He doesn't require, need any treatment.
0: నా యొక్క ఇదంతా కూడా పిల్లలే చూసుకుంటున్నారు.
1: And boys have been attending on Swami.
0: ఏ చిన్నదాని కూడా నేను యోచించనక్కర్లేదు.
1: Swami need not think of any small issue, anything whatsoever.
0: ఇలాంటి పిల్లలే చాలా మంది చేరిపోయినారు.
1: There's many such students.
0: అలాంటి పిల్లల చేత నేను నా జీవితమును చక్కగా ఆనందంగా గడుపుతున్నాను.
1: భగవాన్ ఈజ్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ సచ్ స్టూడెంట్స్.
0: నాకు ఎట్టి ఖర్చు కానీ ఎట్టి బాధలు కానీ ఎట్టి తొందరలు కానీ నాకు ఎవరు ఏమాత్రం ఇవ్వటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో వరీ, నో యాంగ్జైటీ, నో హై ఎక్స్పెండిచర్, నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ విధమైనటువంటి పిల్లలు సోదరుల కంటే అధికంగా కూడాను చూసుకుంటూ వస్తుంటారు.
1: దీస్ బ్రదర్స్ మింగ్లింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ లైక్ బ్రదర్స్ మోర్ దాన్ దేర్ ఓన్.
0: స్వామి లేచేటప్పటికి అప్పుడే ముందు వచ్చి ఉంటారు.
1: దే ఆర్ రెడీ టు రిపోర్ట్ టు స్వామి బై టైమ్ భగవాన్ గెట్స్.
0: ఏం చేయలేపొద్దు.
1: వాట్ ఈస్ టు బి డన్ దిస్ మార్నింగ్.
0: స్వామిని అడుక్కొని ముందు చేయవలసినటువంటి పనులకంతా పై పునాదులు వేస్తుంటారు.
1: దే టేక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ భగవాన్ అండ్ ఎగ్జిక్యూట్ దెమ్.
0: ఇలాంటి పిల్లలు ఇప్పుడు ప్రశాంతి నిలయం లోపల నా చుట్టూ 200 మంది ఉన్నారు.
1: దేర్ ఆర్ 200 స్టూడెంట్స్ అరౌండ్ భగవాన్ హియర్ ఇన్ ప్రశాంతి నిలయం.
0: ఆ 200 మంది కూడాను సోంబేర్లు మాది కూర్చోవటం లేదు.
1: దీస్ 200 బాయ్స్ ఆర్ నాట్ లేజీ ఫెలోస్.
0: అంత వారి పనులు వారే చేసుకుంటూ ఉంటారు.
1: దే డూ దేర్ ఓన్ వర్క్.
0: ఎంత పని చేస్తున్నారంటే దాన్ని లెక్క పెట్టడానికి వీల్లేదు.
1: యూ కెనాట్ మెజర్, యూ కెనాట్ కౌంట్
0: అనేటువంటి చెప్పనక్కర్లేదు.
1: యూ కెనాట్ సే దిస్ వే ఆర్ దట్ వే.
0: అన్ని పనులు చేస్తూనే ఉంటారు.
1: They attend to all jobs.
0: Kanuka ilanti pillal cheta desam padindattante entaina baagupadutundi.
1: If we have boys of this type, the whole country will advance, progress.
0: Andariki sahayam chestuntaru.
1: They help everybody.
0: Inka nenu cheyavalsindi okkate.
1: There's one thing that is left.
0: వీళ్ళందరికీ తగినటువంటి యొక్క ఆదర్శాన్ని నేను చూపించాలి.
1: భగవాన్ సెట్స్ అన్ ఐడియల్ టు ఆల్ ఆఫ్ దెమ్.
0: ఎవరిపైన ఆధారపడుకోకుండా,
1: వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీబడి,
0: వీళ్ళు ఎప్పుడు కూడా వారి పనులపైనే వారు ఆధారపడి ఉండాలి.
1: దే షుడ్ బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ దేర్
0: ఓన్. తప్పక వారు ఉండగలరు.
1: Yes, they can maintain themselves.
0: Karuka ee naadu enni cheptunnanante maa pillalante anta goppa vidyavantulu gunavantulu kuda.
1: All these things Bhagavan is telling today so that everybody will come to know the students are men of character and integrity.
0: Gunavantulu,
1: they are virtuous,
0: balavantulu,
1: strong.
0: Inka vaaru cheppalante ధనవంతులు కూడాను.
1: దే ఆర్ ఆల్సో ఎఫ్లూయెంట్.
0: వారిని వారే సంపాదించుకుంటున్నారు, కానీ ఇంకో తల్లిదండ్రులది ఒక నయా పైసా కూడా ముట్టడం లేదు.
1: దే ఎర్న్ దేర్ ఓన్ మనీ, దే డోంట్ డిపెండ్ ఆన్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులు వచ్చి ఆయన ఏమైనా కావాలా అంటే ఏమీ అక్కర్లేదు.
1: ఇఫ్ పేరెంట్స్ కమ్ అండ్ ఎంక్వైర్ వాట్ డు యు వాంట్,
0: అన్ని మాత్రమే చూసుకుంటున్నాడని ఎంతనో చెప్పి వారికి ధైర్యాన్ని ఇస్తుంటారు.
1: ఆల్ దీస్ బాయ్స్ సే టు దేర్ పేరెంట్స్, భగవాన్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్, వీ డోంట్ నీడ్ ఎనీథింగ్.
0: ఇంకా ఇంకా మున్ముందు ఎన్నియో జరగబోతున్నాయి.
1: ఇన్ ఫ్యూచర్ మెనీ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్.
0: కనుక దేశమునకు ఎట్టి భయము లేదు.
1: ది కంట్రీ నీడ్స్ నో ఫియర్.
0: భారతదేశంకు భాగ్యమైనటువంటి దేశంగా తయారవుతుంది.
1: భారత్ ఈజ్ గోయింగ్ టు బి ఎ వెరీ రిచ్ కంట్రీ.
0: కనుక మా పిల్లల వల్ల ఈ దేశము ఎంతైనా అభివృద్ధికి వచ్చి,
1: this country will prosper and progress by these boys.
0: వీరే దీనికి నాయకులుగా నిలచడానికి తగినటువంటి యొక్క ఆస్పదం కూడా ఏర్పడుతుంది.
1: దే ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుక ఈ లీడర్స్ అంతా కూడాను మా యొక్క బిడ్డలే, మా యొక్క పిల్లలే అని నేను చెప్పుకోవడానికి ఎంతైనా కూడాను ఆదర్శంగా ఉంటుండాలి.
1: భగవాన్ ఈజ్ అన్ ఐడియల్ టు ఆల్ దీస్ బాయ్స్ హూ ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
2: భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ.

हरी भजन बिना सुख शांति नहीं। हरी भजन बिना सुख शांति।

हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं।

0: Father,
1: when there is lamp at home, why do you need to go to your neighbor's house for the same lamp? You being the divine, if you forget God, it amounts to forgetting your own self.
0: Vidyarthulare,
1: students,
0: Bharatiya Samskriti yandu samasta padarthamulu kudanu daiva swarupame.
1: As per the culture of Bharat, every matter is divine.
0: Daivam kaanatuvanti padarthamu, daivam lenatuvanti jeevamu ee jagattulo kaanaradu.
1: There is no material nor a living creature without divinity.
0: Rayi modalukoni ratnam varaku,
1: right from stone to the diamond,
0: cheema modalukoni simham varaku,
1: from ant to a lion,
0: పక్షి మొదలుకొని గరుడ వరకు,
1: రైట్ ఫ్రమ్ ఎ బర్డ్,
0: పర్వతం మొదలుకొని చిన్న గులక రాయి వరకు కూడాను,
1: ద మౌంటైన్ పెబుల్.
0: కనుక భారతీయులు చెట్టును గుట్టను పుట్టను మట్టిని కూడాను పూజిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ భారతీయస్ వర్షిప్ ద ట్రీ, ద యాంట్ హిల్ అండ్ ద మౌంటైన్.
0: ఈనాటి భారతీయులు ఈ పవిత్ర సాంప్రదాయంను విస్మరించి కేవలము ఈ లౌకిక జగత్తులో ఇవన్నీ కూడా మూఢ విశ్వాసములుగా భావించి ఈ ఆధునిక యుగమునందు ఈ విద్యార్థులు కూడాను ఈ విధమైనటువంటి యొక్క మార్గముని అనుసరిస్తూ ప్రాచీన సాంప్రదాయం అంతా కూడాను మూఢ విశ్వాసమని దానిని వెనుకకు నెట్టివేస్తున్నారు.
1: Such sacred culture of Bharat, the legacy and the heritage is totally forgotten and is viewed as the blind faith and tradition. The modern students also consider all the ancient path as superstition.
0: Bharatiyulaka vishwasamu goppa antara antaratmato kudinatvantedi.
1: The faith of Bharat has got a lot of significance.
0: Bhagavantudu anugrahinchinatvanti ee prema tattvamunu మానవుల వరకే ఇది పరిమితం కాకుండా సర్వ జీవులు యందు సర్వ పదార్థములు యందు కూడాను ఈ ప్రేమతత్వాన్ని ప్రసరింపచేస్తూ వచ్చారు భారతీయులు.
1: ద భారతీయస్ హ్యావ్ నాట్ లిమిటెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ టు ఎ మ్యాన్ ఓన్లీ, నో, ఇట్ హ్యాస్ గోన్ టు ద లెవెల్ ఆఫ్ ఆల్ మెటీరియల్ అండ్ ఆల్ అదర్ లివింగ్ క్రీచర్స్.
0: కనుకనే త్యాగరాజు కూడాను

0: శ్రీమనో బ్రహ్మనో.
1: In an ant and also in Brahma.
0: Shiva Keshava Dulalo.
1: In Shiva and also Keshava.

0: భగవంతుని యొక్క దివ్యతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ద డివినిటీ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఇందుకనడందు ఏదని సందేహము వలదు.
1: యు డోంట్ నీడ్ టు డౌట్. గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ హియర్.
0: రోడ్డు పైన పడినటువంటి, దారి పైన ఉండినటువంటి ఒక చిన్న రాతిని కూడా పూజిస్తూ వస్తున్నారు.
1: భారతీయస్ వర్షిప్ ఎ స్టోన్ దే ఫైండ్ ఆన్ దే వే.
0: విషసర్పమును ప్రవేశించినటువంటి పుట్టను కూడా ప్రేమిస్తూ వచ్చారు, పూజిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో లవ్ ఎన్ యాంట్ హిల్ అండ్ ప్రేజ్ ద స్నేక్ ఇన్ సైడ్.
0: ఈ విధంగా భారతీయులు పూజించలేనటువంటి పదార్థం ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో మెటీరియల్ విచ్ ఇస్ నాట్ వర్షిప్.
0: గుట్టను పూజిస్తూ వచ్చారు.
1: దే వర్షిప్
0: గోవర్ధనగిరి పర్వతము అని, ఇది హిమాచల పర్వతము అని పర్వతాన్ని కూడా పూజించి వచ్చారు.
1: దే వర్షిప్ మౌంటైన్స్ హిమాచల.
0: ఈ విధంగా గుట్టలను, చెట్టులను, పుట్టలను, మట్టిని కూడా పూజిస్తూ వచ్చారు, పచ్చిని కూడా పూజిస్తూ వచ్చారు.
1: లైక్ దిస్ భారతీయస్ వర్షిప్ ద యాంట్ హిల్ ద మౌంటైన్ ద ట్రీ అండ్ ద బర్డ్.
0: చీమలకు భారతీయులు బియ్యం పిండిని పోస్తూ దాన్ని సంరక్షించడానికి ఎన్నో విధములుగా కూడా ప్రాకులాడుతూ ఉండేటువంటి వారు.
1: భారతీయస్ ఆఫర్ రైస్ ఫ్లోర్ టు ది యాంట్.
0: ఇప్పటికి కూడా కలకత్తా ఇలాంటి ప్రదేశం ఎందు ఈ పక్షులకంతా కూడా చేపలను అందించటము, ఆహారాన్ని అందించటము ఇలాంటివంతా కూడా సేవలు చేస్తూ వచ్చారు.
1: ఇన్ కల్కట్టా ఈవెన్ దీస్ డేస్ యు ఫైండ్ ఫిష్ ఆర్ ఆఫర్డ్ ది ఫ్లయింగ్ బర్డ్.
0: భూతదయా పశ్చాత్తాపం భారతీయులకు పెట్టిన పేరు, పుట్టిన ఇల్లు. భూతదయా పశ్చాత్తాపం,
1: ది కంపాషన్ అండ్ రిపెంటెన్స్ ఆర్ ది టూ క్వాలిటీస్ దట్ వి ఫైండ్.
0: ఇలాంటి భారతీయుల యొక్క సంస్కృతిని ఇది కేవలం మూఢ విశ్వాసం అని భావించటము, అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: టు కన్సిడర్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ వన్ ఆఫ్ సూపర్ స్టిషన్. దేర్ ఇస్ నో అదర్ హైయర్ ఫూలిష్నెస్ దాన్ దిస్.
0: కేవలము పాశ్చాత్యులు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నాడు, భ్రాతృత్వం కంటే గొప్పది లేదన్నారు.
1: ద వెస్టర్నర్స్ కన్సిడర్ ద ఫీలింగ్ ఆఫ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ ఫ్రెటర్నిటీ హైయర్.
0: కానీ భారతీయ సంస్కృతి అందు ఈ భ్రాతృత్వం కంటే అధికమైనటువంటి మరొక స్థానం ఉంటున్నది, అదే ఏకాత్మభావము.
1: బట్ అమంగ్ భారతీయస్ దేర్ ఇస్ వన్ స్టెప్ హైయర్ దాన్ దిస్ బ్రదర్హుడ్.
0: సర్వులు ఎందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని ప్రచరింపజేసినటువంటిది, ప్రచార ప్రబోధన సల్పినటువంటి ఒక భారతీయ సంస్కృతాన్ని మూఢత్వం అని చెప్పుకోవటంలో ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: ఇట్ ఇస్ ద కల్చర్ ఆఫ్ భారత్ దట్ ప్రొపగేటెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ద స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద క్రీచర్స్. దేర్ ఇస్ నో అదర్ ఫూలిష్నెస్.
0: సాంఘికమైనటువంటి ఒక ధర్మము అనగా ఏ దేశమునందు కూడా ఈ సోషల్ జస్టిస్ అనేటువంటిది ఎక్కడ కానరాదు.
1: యు డోంట్ ఫైండ్ ద సోషల్ జస్టిస్ ఇన్ అదర్ కంట్రీ.
0: ఏ దేశమునందు చూసినా కానీ అనేక భిన్న భిన్నములైనటువంటి యొక్క తెగలను భావిస్తూ వచ్చారు.
1: యు ఫైండ్ డైవర్సిటీ మల్టిప్లిసిటీ ఎవ్రీవేర్.
0: కానీ భారతీయులు ఒక్కరు మాత్రమే ఇటువంటి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని లోకానికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఓన్లీ కల్చర్ ఆఫ్ భారత్ that propagated the principle of unity in diversity.
0: ఇది చిరకాలం నుండి కూడాను మన భారతదేశమునందు అభివృద్ధి గాంచి ఇతర దేశములకు కూడాను ఈ ఆధ్యాత్మిక సంపత్తిని అందించి అనేక జగమును సుస్థిర శాంతి భద్రతకు చేకూరుస్తూ వచ్చారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ కల్చర్ ఆఫ్ భారత్ దట్ హెస్ షేర్డ్ ఇట్స్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ ద స్పిరిచువల్ వెల్త్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద నేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: సాంఘికమైనటువంటి ఒక జగత్తునందు, ఈ పవిత్రమైనటువంటి యొక్క దేశమునందు, దివ్యమైనటువంటి భావమునందు, నవ్యమైనటువంటి యుగమునందు ఈ పవిత్రమైన చరిత్ర మరువరానటువంటి చరిత్ర.
1: ఇన్ దిస్ న్యూ ఏజ్ ద నావల్ ప్రిన్సిపల్స్ ద యూనిక్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు సోషల్ జస్టిస్ విచ్ ఇస్ డివైన్ హ్యాస్ గాట్ టు బి ప్రిజర్వ్డ్.
0: కనుక ఇది గొప్ప విశాలవంతులకు మాత్రమే ఇది అర్థమవుతుంది, కానీ సంకుచితమైనటువంటి బుద్ధి గల వారికి ఇది కేవలం మూర్ఖంగానే కనిపిస్తుంది.
1: బ్రాడ్ మైండెడ్ పీపుల్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్.
0: దేవుడు లేని స్థానం ఎక్కడ?
1: షో ది ప్లేస్ వేర్
0: దేవుడు కానటువంటి పదార్థం ఎక్కడ?
1: వాట్ ఈస్ ది మెటీరియల్ డివైడ్ ఆఫ్ డివినిటీ?
0: భగవంతుడి.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
0: అణో రణీయాన్ మహతో మహీయాన్.
1: ఫ్రమ్ ఆటమ్ మైక్రోకాజం టు ద మాక్రోకాజం.
0: ఈ అణువులు చేరించవల చేతనే ఘనంగా ఏర్పడుతున్నది.
1: You find the matter composed of atoms.
0: అణువునందు కూడా ఉండినటువంటి దైవత్వాన్ని కాదని చెప్పడానికి ఏ సైంటిస్ట్ కాదు మాత్రం ముందుకు వస్తాడు.
1: Which scientist will come forward to say that there is no divinity in an atom?
0: అణువు దైవం కాదని చెప్పేటువంటి వాడు సైంటిస్టే కాదు.
1: The scientist who denies the presence of divinity in atom is not a scientist.
0: పరమాణువుల యొక్క పవిత్రతనే ఈ యొక్క స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: In fact, you find the divinity that shines in every atom.
0: అందువల్లనే
1: so
0: ఎక్కడ చూసినా కానీ భగవంతుడే ఉంటున్నాడని రామదాస్ పాడుతూ వచ్చాడు.
1: Therefore, Ramadas sang the glory of God, telling that He is everywhere.
0: Ramatattvam tappa marok tattvam ikkadi prapanchamlo kanaradu.
1: In this world, you find only the principle
0: of Rama. Amta Ramamayam, ee jagamanta Ramamayam annadu.
1: He said everything is principle of Rama, the whole universe, nothing else.
0: Prati padartham kudanu manamulu ramimpacheseetvantidi.
1: It means every matter in this world will draw your attention.
0: Kani ee naati vidya vidhanamu aneka vipreeta margamlo ప్రయత్నం చేయటం ఈ దివ్యత్వాన్ని మీరు విస్మరిస్తూ పోతున్నారు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ డిస్టార్టెడ్ అండ్ పర్వర్టెడ్ వర్షన్,
0: ఒట్టకూటి చదువులు మాత్రమే కానీ బుద్ధిని అభివృద్ధి పరిచేటువంటిది, జ్ఞానాన్ని వికసింపజేసేటువంటిది కాదు.
1: The modern education will help us only to carry out a living. It doesn't help to blossom our intellect.
0: పాప భయంబు పోయే
1: There is no fear of sin.
0: Paripatai poyanu suskrutam bilam.
1: Entering into wrong action has become a habit.
0: Papa bhayambu poye.
1: There is no fear of sin.
0: Paripatai poyanu duskrutam bilam.
1: Doing all wrong actions has become a second
0: nature.
1: The devotion is lost.
0: Jivarimpagaleni duranta krutyamu dapuramaye lokamulo.
1: In this world, all wicked actions are taking place beyond all narration and measure.
0: Dapuramaya lokamulo Sripati namachintanane chekura cheyu sukambu manava manava Sripati namachintanane chekura cheyu sukambu.
1: Oh man, understand this. You can gain happiness only by chanting the name of God.
0: పుస్తకముల్ పఠించితిని
1: ఐ హావ్ గోన్ త్రూ ఆల్ టెక్స్ట్
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రము
1: ఐ హావ్ గోన్ థరలీ ఆల్ సీక్రెట్
0: నిశ్చులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేల.
1: Why should you pride yourself that you have become an expert in all fields of knowledge? నీ
0: హస్తయుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొల్వలేని ఈ ప్రకృతి విద్యలన్నీయును దాత్రి నిరర్థకముల్ కద మానవా.
1: ఓ మ్యాన్, విత్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ అబౌట్ విచ్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ కెనాట్ జాయిన్ బోత్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రేయర్ ఆఫర్ ప్రేయర్ టు గాడ్, ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: కేవలం పొట్టకూటిని కూడా అందించలేకపోతున్నాయి ఈ విద్యలు.
1: This education is not even helping us to carry out a living. Nidura
0: nundi lechi mari nidura poyadu dadi pottakai haddunu padduleka vyayamandaga jeyuchu jeevitambu nee vidyala daravosi aravinda dalachuni vismarinchi ఏ పెద్ద సుఖము నొందితురో ప్రీతిగా యోచన చేయు మానవా, ప్రీతిగా యోచన చేయు మానవా, ప్రీతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ పీస్ఫుల్లీ, యూ విల్ అండర్స్టాండ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ వీ గో బ్యాక్. We spend all the time and struggle hard to study, to acquire various forms of education. We don't offer our prayer.
0: మానవ జన్మ దుర్లభం, మానవ జన్మ మెత్తి కూడాను ఇదే మనం సంపాదించవలసింది.
1: Having been born as a human, is that what we should have?
0: ఇదే మనం సాధించవలసినటువంటిది.
1: Is it that we should achieve?
0: ఇదే మనం పొందవలసినటువంటి ఆనందము.
1: Is that kind of happiness should we get it?
0: కాదు కాదు.
1: No.
0: మన ఆనందం వేరు, మన గమ్యం వేరు, మన లక్ష్యం వేరు.
1: అవర్ పర్పస్ ఇస్ డిఫరెంట్, అవర్ గోల్ ఇస్ డిఫరెంట్, అవర్ ఎయిమ్ ఇస్ డిఫరెంట్.
0: కానీ ఆ సత్యనిత్యమైనటువంటి యొక్క దానిని విస్మరించి అసత్యము అనిత్యము అశాశ్వతమైనటువంటి దానిపైన మన లక్ష్యాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ వీ గో బై ఆల్ ఫాల్స్హుడ్ అండ్ వీ థింక్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఎఫీమరల్ అండ్ ట్రాన్సియంట్.
0: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు ఉండవలసిందే.
1: This modern education, secular knowledge is needed.
0: ఇది కాదని నేను చెప్పటం లేదు.
1: భగవాన్ డజన్ సే నో టు దట్.
0: యమున సుఖయింప హేమతారక విద్య పరమున సుఖయింప బ్రహ్మ విద్య.
1: The secular knowledge is required to carry out happy living on earth, while the spiritual knowledge is necessary for the life after.
0: ఇదంతా కూడాను కేవలం ప్రాకృతమైనటువంటిది.
1: This is all worldly knowledge.
0: ఇది ప్రవృత్తి యొక్క తత్వము.
1: ఇట్ ఇస్ వన్ నేచర్ ఆఫ్
0: మనది నివృత్తి యొక్క లక్షణం.
1: బట్ వీ షుడ్ ఫాలో ది ఇన్వర్డ్ పాత్.
0: ప్రవృత్తి అనిత్యము అశాశ్వతము.
1: దట్ విచ్ ఇస్ అవుట్ వర్డ్ ఇస్ మొమెంటరీ అండ్ టెంపరరీ.
0: సత్యము నిత్యము.
1: దట్ విచ్ ఇస్ విత్ఇన్ ఇస్ ట్రూ.
0: కనుకనే ఈ నివృత్తి మార్గాన్ని మనం పొందడానికి తగినటువంటి యొక్క ప్రయత్నం కూడా మనం చేయాలి.
1: Therefore, we should make every effort to travel within, follow the inward path.
0: ఏవి ప్రయోజనం?
1: What is the use?
0: పుస్తకముల నిండ మస్తుగా చదివుండే మస్తకముల నిండ మట్టి మెండు.
1: Books are full of reading material, but the heads are full of mud.
0: కాని పుస్తకములో ఉంటుండాలి knowledge.
1: There's knowledge in the books.
0: ఈ పుస్తకం నాలెడ్జ్ ఎంతవరకు పనిచేస్తుంది?
1: హౌ లాంగ్ దిస్ బుకిష్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ?
0: కానీ ఆ పుస్తకమే మస్తకంగా మార్చుకుంటే మస్తకం కూడా మట్టి అయిపోతుంది, పుస్తకము మట్టి అయిపోతుంది.
1: ఆన్ ద హ్యాండ్ ఇఫ్ యూ ట్రాన్స్ఫార్మ్ ద బుక్ ఇన్ యువర్ హెడ్, బోత్ బికమ్ మడ్ ఓన్లీ.
0: కారణం ఏమిటి? సంఘ దోషము. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: The reason is our company. Tell me your company.
0: ఈ పుస్తకంలో ఉండేటువంటి జ్ఞానం మస్తకంతో చేరేటప్పటికి మస్తకం యొక్క సంబంధం కూడా పుస్తకంగా మారిపోతుంది.
1: On the other hand, if you take, absorb all the material contained in the book,
0: kanukane pustakam yokka knowledge kada manaku kavalsinatundi. So mastakam yokka knowledge adi a practical knowledge.
1: So it is not the bookish knowledge which is important, it is the practical knowledge which is essential.
0: Practical knowledge ni manam sadhincharante oka aadhyatmika margamlo tappa anya margamlo veelu kaadu.
1: You can acquire practical knowledge by following the spiritual path.
0: Yat bhavam tad bhavati.
1: As is the feeling, so is our experience.
0: మన భావము మన విశ్వాసము పవిత్రంగా ఉండినప్పుడు ఆ యొక్క ఫలితం కూడా పవిత్రంగానే మనకు లభ్యమవుతుంది.
1: When our feelings and faith are pure and sacred, you will be successful too.
0: శ్రీనాథ్ చెప్పాడు.
1: శ్రీనాథ్ said,
0: పూర్వకాలమునందు శ్రీమంతుల యొక్క ఇంటి ముందు ఒక చిన్న గూడుగా ఉండేటువంటిది.
1: In earlier days, the rich persons will have a sort of an arch-like thing in front.
0: People andaru vachi aa shrimantulu yokka inti mundu pettinatundi jyothi nunchi vaari inti jyothini veliginchukoni poyetundi vaaru.
1: Everybody from the neighborhood would go over there and light their lamps, taking it from this rich man's house.
0: Endukanaga aa shrimantulu inti nunchi vachina jyothi mammanu kuda nu shrimantuluga maarustundeni aa vishwasam.
1: The faith is, if they go and light their lamps right from the rich man's house, they would be rich someday.
0: Ee sampradayamunu puraskarinchukoni రేపల్లె ఎందు కూడాను యశోద ఇంటి ముందు కూడాను ఒక గూడు కొట్టి ఆ గూడు లోపల దీపం వెలిగించేటువంటిది యశోద.
1: యాజ్ పర్ దిస్ ట్రెడిషన్ దేర్ ఇస్ ఆల్సో ఎ సార్ట్ ఆఫ్ ఎ ప్లేస్ దేర్.
0: ఆ గోపికల ఇండి వాళ్ళందరూ కూడాను లైన్ గా వచ్చి ఆ జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటి వారు.
1: ఆల్ గోపికాస్ లైన్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ల్యాంప్ అండ్ లైట్ అప్ ఓవర్ దేర్.
0: అప్పటికి కృష్ణుడు మధుర చేరిపోయాడు.
1: కృష్ణ రీచ్ ఇన్ మధుర బై దెన్.
0: ఆ రేపల్లెలో కృష్ణుని యొక్క లీలలు చరిత్రలు వింటుంటే కొత్తగా వచ్చినటువంటి కోడలకు చాలా పిచ్చి పట్టినట్టు అయిపోయింది.
1: ఎ న్యూ బ్రైడ్, ఎ డాటర్ ఇన్ లా, హర్డ్ ఆఫ్ ఆల్ ద మిరకల్స్ అండ్ ద మిస్టరీస్ ఆఫ్ కృష్ణ అండ్ షీ బికేమ్ మ్యాడ్. అయ్యో
0: నా దురదృష్టము,
1: ఇట్స్ మై బ్యాడ్ లక్.
0: నేను ఈ రేపల్లెకు వచ్చేటప్పటికి కృష్ణుడు కూడా నువ్వు రేపల్లె మధుర మధుర చేరిపోయాడు కదా.
1: ఇట్స్ మై బ్యాడ్ లక్, బై టైమ్ ఐ రీచ్ రేపల్లె కృష్ణ లెఫ్ట్ మధుర.
0: నష్టం రాసిన రాత కన్న కలదా నువ్వురేండు చింతిల్లి నన్ను.
1: ఐ మే రిపెంట్ ఫర్ 100 ఇయర్స్, ఐ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ డెస్టినీ.
0: అని చింతిస్తూ ఉండేటువంటిది.
1: షీ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఇంతకు పూర్వం అంతా కూడాను తన అత్తగారు వచ్చి ఆ ఇంటి జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటిది.
1: Earlier, the mother-in-law used to frequent that house and light her lamp from the shelter.
0: Aa suguna yokka adrushtam emito kani attagariki high temperature vachesesindi.
1: It is fortune of this gopika suguna. The mother-in-law had high temperature that day.
0: Appudu ee sugunane vellavachindi aa yokka jyothini veliginchadaniki.
1: So it was the turn of suguna to go over there and light her lamp.
0: Vendi vendetappudiki ఆ పరమాత్ముడు తిరిగినటువంటి యొక్క ఆ ప్రదేశాన్నైనా ఒక పర్యాయం చూడటానికి నాకు ప్రాప్తించింది కదా అని ఎంతో విశ్వాసంతో, హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంతో ఆ యశోద ఇంట్లో ప్రవేశించింది.
1: విత్ హోల్ హార్టెడ్ ఫెయిత్ అండ్ ఫుల్ లవ్ షీ వెంట్ ఓవర్ దేర్ టు ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: దైవత్వం అనేటువంటిది విశ్వాసం పైన ఆధారపడి ఉంటుందని కానీ నీ సాధన పైన కాదు, నీ పారాయణ పైన కాదు, నీ పాండిత్యం పైన కాదు.
1: Divinity depends on your faith and not your scholarship, not the worship or anything whatsoever.
0: గొప్ప పండితులంతా ఉంటున్నారు.
1: There are many great scholars.
0: కానీ గొప్ప తపస్వీలంతా ఉంటున్నారు.
1: You also know one of
0: మహాయోగులంతా ఉంటున్నారు.
1: Of yogis.
0: మహాత్యాగులంతా ఉంటున్నారు. వెళ్ళేటప్పటికి ఆహా, ఆ పరమాత్ముడు తిరిగినటువంటి యొక్క ఆ ప్రదేశాన్నైనా ఒక పర్యాయం చూడటానికి నాకు ప్రాప్తించింది కదా అని ఎంతో విశ్వాసంతో, హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంతో ఆ యశోద

0: తపస్వీలంతా ఉంటున్నారు.
1: యు ఆల్సో నో వన్ ఆఫ్
0: మహాయోగులంతా ఉంటున్నారు,
1: మహాత్యాగులంతా
0: ఉంటున్నారు.
1: ఎవరికి
0: ప్రాప్తించినటువంటి యొక్క ప్రాప్తి ఆ సుగుణకు కలిగింది.
1: అండ్ సుగుణ కుడ్ హ్యావ్ దట్ విచ్ ఇస్ నాట్ అటైన్డ్ బై ఎనీవన్ ఎల్స్.
0: ఆ రేపల్లలో కాలు పెట్టింది మొదలుకొని, అయ్యో నా ప్రాప్తి ఇట్లయిపోయింది, కృష్ణుడు రేపల్లను వదిలిపెట్టిపోయాడు, నిరంతరం కూడా కృష్ణ చింతనే చేసేటువంటిది.
1: ఎవర్ సిన్స్ షీ రీచ్డ్ రేపల్ల, షీ థాట్ ఆఫ్ కృష్ణ ఆల్ ద టైమ్.
0: ఆ దీపం ముందు తన దీపం పెట్టింది పాపం.
1: షీ ప్లేస్డ్ హర్ ల్యాంప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బిగర్ వన్.
0: ఆ దీపము వెలుగుతూ ఉండాలి.
1: ఇట్ వాస్ షైనింగ్.
0: ఆ యొక్క సుగుణకు దేహమంతా మర్చిపోయింది, సుగుణ చేయి కూడా కాలిపోతుంటుండాలి.
1: The hand of Suguna also was burnt.
0: ఎక్కడ బట్ట వాసన వస్తుందాది అని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
1: Finding out the smell of a cloth that is being burnt, Yashoda came out. Who are you, she said.
0: నీ దేహమే కాలిపోతుంటే కూడా నీవు ఏమాత్రం లక్ష్యం చేయటం లేదే, ఏం నిద్రపోతున్నావా, రాత్రి నీవు నిద్రించలేదా అని ఈ విధంగా ప్రశ్నలు అడుగుతూ వచ్చింది.
1: Yashoda started questioning like this, what happened to you, why do you allow yourself, your body to be burnt like
0: that. అనేక మంది ఈ దీపాలు వెలిగించుకోవడానికి వచ్చినారు గోపికలంతా.
1: And so many gopikas are there in the line.
0: వాళ్ళందరూ కాచుకున్నారు.
1: They were all waiting.
0: కట్టకడపడి చూస్తే ఆ జ్యోతి లోపల కృష్ణుడు కనిపిస్తున్నాడు. ఆ సుగుణకు
1: Suguna could see the effulgent form of Krishna there in that jyoti, the light.
0: Aa jyoti lo kanipinchetundi Krishnuni chustu thanu dehanni marchipoyindi.
1: As she was watching Krishna there in that jyoti, the light,
0: andaru
1: forgotten herself.
0: ఏమిటి నీకు ఏమి కనిపించింది అని చెప్తే అప్పుడు ఆమె చెప్పినప్పటికీ ఈ గోపికలంతా రోడ్డంతా డాన్స్ ఆడుతూ ఉన్నారు.
1: All gopikas came and asked her, what is that you see, why are you so ecstatic?
0: Sugunaku kanipinchenanta మనసు గుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించే

0: మంట అదియే వేలికి తగిలిన మంట. సుగుణకు కనిపించెనంట మనసుగునకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట. ఇంత ఆనందంతో ఉబ్బిపోతున్నారు.
1: ఆల్ గోపికస్ వర్ జస్ట్ డాన్సింగ్ ఇన్ జాయ్ బికాజ్ దే ఆల్ స్టార్టెడ్ టెల్లింగ్ దట్ అవర్ సుగుణ కుడ్ సీ అవర్ సుగుణ కుడ్ సీ ద రెసిడెన్స్ ఆఫ్ నంద.
0: ఏ పూజలు చేసింది?
1: వాట్ ఇస్ వర్షిప్ దట్ షీ హస్ డన్?
0: సుగుణకు పూజలంటే ఏమిటో, జపం అంటే ఏమిటో, ధ్యానం అంటే ఏమిటో ఏమీ తెలియదు.
1: దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ పెనెన్స్, దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ మెడిటేషన్.
0: ఈ యొక్క స్త్రీల యందు బాలబాలికల యందు ఈనాటి చదువులు లేవు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ వాస్ నాట్
0: అదే వాళ్ళ గొప్ప అదృష్టం.
1: ఇట్ వాస్ దేర్ గుడ్ లక్.
0: ఈ చదువులేగిన ఆనాటి ఉండింటే ఈ యొక్క ప్రాప్తి లభించేటువంటిది కాదు.
1: హ్యాడ్ దిస్ ఎడ్యుకేషన్ బీన్ ప్రెసెంట్ దేర్ దే వుడ్ హావ్ బీన్ సో డివోటెడ్.
0: వారి లక్ష్యమంతా దైవం పైనే ఉండేటువంటిది.
1: ఆల్ దేర్ ఎయిమ్ కాన్సంట్రేటెడ్.
0: ఈనాటి ఆధునిక లక్ష్యమంతా పుస్తకం పైనే ఉండేటువంటిది.
1: వేర్ ఇస్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ సెంటర్స్ రౌండ్ ద బుక్.
0: ఇంకా చదివిన తర్వాత పరీక్షల పైన లక్ష్యం.
1: అండ్ దెన్ వీ కాన్సంట్రేట్ ఆన్ అవర్ ఎగ్జామినేషన్.
0: ఇంకా పరీక్షల పైన లక్ష్యంతో రాత్రి పోలు టీ కాఫీలు తాగేసి చదవటము.
1: They read day and night drinking coffee and tea.
0: Unna knowledge ni kuda odagottukotam.
1: They will forget the knowledge they have already on.
0: Naa prasaktanta kudunu mandavadipotam.
1: They lose their memory.
0: Ee vidhanga manavuni yokka shaktulu anta kudanu kavalsinanta nirmoolam gaavinchukuntunnadu.
1: Like this all the energy is lost.
0: Aanati suguna nirantaramu chintane krishna chintane.
1: But suguna thought of krishna all the time.
0: Aa vishwasame ఈమెకు ఇంత గొప్ప ప్రాప్తికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ మేడ్ హర్ ఎక్స్పీరియన్స్. ఇదే విధంగానే
0: ఆ ప్రాప్తి అనేటువంటి విశ్వాసం పైన ఆధారపడుతుంటారు, కానీ మరొక దాని పైన కాదు.
1: దట్ డిజర్వ్డ్నెస్ డిపెండ్స్ అపాన్ ద ఫెయిత్.
0: చెప్పాను, ఇల్లు ఎక్కాలంటే కింద భూమి పైన నిచ్చిన నీ మోపాలి, పైన కూడా మోయాలి. అది కిందదే ప్రేమ, పైనదే విశ్వాసం. ఈ రెండింటి యొక్క ఆధారం లేకుండా మనం పైకి ఎక్కడానికి వీలు కాదు.
1: ద లాడర్ కెన్ స్టాండ్ on the ground of love, leaning on the wall of
0: prema vishwasamule deeniki moola karanalu ive pedda sadham.
1: Love and faith are important spiritual practices.
0: Purab shariram yokka tattam nandu kudanu bangra aneetvanti gramam lopala
1: a village by name bangra
0: Hemant Singh aneetvanti vaadu undeetvanti vaadu parama bhaktudu Sai Baba ku
1: an ardent devotee of Sai Baba was there. Hemant
0: Pandit.

0: అతనిని రెండవ పేరు ఏమిటంటే అన్నా సాహెబ్ అంటారు.
1: ఈ సెకండ్ నేమ్ ఇస్ అన్నా సాహెబ్.
0: ఈ అన్నా సాహెబ్ ఎప్పుడు కూడా బాబా బాబా బాబా బాబా అని బాబాను చింతిస్తూ ఉండేటువంటి వాడు.
1: అన్నా సాహెబ్ ప్రేస్ టు బాబా సేయింగ్ బాబా బాబా.
0: పండుకున్నాడు.
1: హీ రెస్టెడ్
0: 3 గంటలకు లేచాడు.
1: హీ గాట్ అప్ అట్ 3 o'clock.
0: చూచాడు.
1: హీ సా
0: ఎవరో పెద్ద అజానుబాహుడు వచ్చినట్టుగా కనిపించింది.
1: హీ సా ఎ మైటీ
0: ప్రెసెన్స్. తలుపులు కూడా తెరవబడింది.
1: ద డోర్స్ వర్ ఓపెన్డ్.
0: వచ్చాడు.
1: హీ కేమ్.
0: ఈ అన్నా సాహెబ్ పైన కొంతవరకు వీపు పైన తట్టాడు.
1: హీ ప్యాటెడ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ అన్నా సాహెబ్.
0: అన్నా సాహెబ్.
1: హీ సేడ్ అన్నా సాహెబ్
0: రేపటి దినం మీ ఇంటికి భోజనానికి వస్తున్నానన్నాడు.
1: టుమారో ఐ విల్ బి కమింగ్ ఫర్ లంచ్.
0: చూచాడు. ఇవి నా స్వప్నమా లేక యథార్థమా అని కొంతవరకు ఆలోచించాడు.
1: హీ థాట్ వెదర్ ఇట్స్ ఎ డ్రీమ్ ఆర్ ఎ రియాలిటీ.
0: ఇది స్వప్నం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ డ్రీమ్.
0: నా బాబానే నా దగ్గరికి వచ్చాడు.
1: బాబా
0: రేపటి దినం నా ఇంటికి భోజనానికి వస్తాడట.
1: టుమారో మార్నింగ్ ఈస్ గోయింగ్ టు కమ్.
0: అని అప్పటికప్పుడే రాత్రి 3 గంటలప్పుడు రేపటి దినం బాబా నా ఇంటికి భోజనానికి వస్తాడు, మా ఇంటికి భోజనానికి వస్తాడు అని ఒకే ఆనందపడిపోతున్నాడు.
1: హీ గాట్ అప్ ఎట్ 3 o'clock. And he was so happy declaring everybody that Baba will be arriving
0: to his house.
1: Wife heard all the shouts and she too got up.
0: ఏమిటండి మీకేం స్వప్నమా లేకపోతే ఇంకేమైనా ఒక గిలియా ఎందుకోసం మీరు ఇట్లా అవస్థ పడుతున్నారని.
1: అండ్ ద వైఫ్ స్టార్టెడ్ ఆస్కింగ్ హావ్ యూ డ్రీమ్డ్ ఆర్ ఎనీథింగ్ రాంగ్ విత్ యూ.
0: ఇది కేవలం ఏదో ఒక స్వప్నంగా ఉంటుంటుంది.
1: ఇట్స్ ఆల్ ఏ డ్రీమ్.
0: లేకపోతే ఈ 3 గంటలప్పుడేమిటి బాబా ఇక్కడ రావటం ఏంటి, ఎక్కడ షిడ్డి ఎక్కడ బాంగ్రా, ఎంత దూరం ఉంటుండాలి, ఇదంతా మీ యొక్క భ్రమ అనింది ఆమె.
1: షీ సెడ్ ఇట్స్ టైమ్ ఇస్ 3 o'clock. వేర్ ఇస్ షిర్డి, వేర్ ఇస్ బాంగ్రా, అండ్ యూ సే దట్ బాబా ఈస్ హియర్. నో.
0: అప్పుడు అతనికి చాలా బాగా తెలుసు. అన్నా సాహెబ్ చెప్పాడు.
1: అన్నా సాహెబ్
0: పిచ్చిదానా,
1: మ్యాడ్ క్యాప్.
0: భగవంతునికి దూరము దగ్గర అనేటువంటిది లేదు.
1: గాడ్ ఇస్ బియాండ్ స్పేస్.
0: సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి రావటం పోవటం అనేటువంటిది ఎక్కడ.
1: గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ సేయింగ్ దట్ హి కేమ్.
0: రాకపోకలుండేటువంటి యొక్క స్వరూపమే భగవంతుడు.
1: గాడ్ నైదర్ కమ్స్ నార్ గోస్.
0: కనుక ఎక్కడ ఎవరికి ప్రాప్తి అక్కడ కనిపిస్తాడు.
1: హి మానిఫెస్ట్ టు దోస్.
0: ఎక్కడికి ఎవరికి ప్రాప్తి లేదో వారికి కనిపించడు.
1: ద అండర్జర్వింగ్ పీపుల్ డోంట్ సీ.
0: అది వారి వారి విశ్వాసారంగా నడుస్తుంది.
1: దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది.
0: కానీ బాబా రేపటి దినం మన ఇంటికి వస్తాడు.
1: He is sure to come tomorrow.
0: తప్పక తెల్లవారులేస్తాను, తగినటువంటి వంటలంతా చేయాలి అన్నాడు.
1: That all preparations, cooking must be made following morning. అయ్యో
0: బాబానే నిజంగా మన ఇంటికి వస్తే అంతకంటే అదృష్టమా అనింది పాపం ఆ ఇల్లాలు.
1: The wife also said, what else I want? Baba is coming.
0: తెల్లవారులేచింది.
1: She got up next morning.
0: ఇల్లంతా కడిగింది, పాత్రలంతా శుభ్రం చేసింది, ప్రత్యేకంగా కొంత వంటలంతా వండింది.
1: She kept the house very clean. And cleaned all the vessels and made very good, delicious preparations.
0: Payasam undindi.
1: She made payasam rice pudding.
0: Chesindi.
1: She made another sweet.
0: Oka vada chesindi.
1: She prepared vada.
0: Anni undichindi.
1: All are prepared.
0: Baba vastadu bhojana samayaniki ani kaachukonuntunnaru iddaru kuda.
1: Both of them, husband and wife, were waiting for the arrival of Baba.
0: Sakkari poola toranalu kattindi. మామిడాకులు కట్టింది, ఇల్లంతా అలంకారం చేసుకుంది పాపం.
1: ద హోల్ హౌస్ ఇస్ డెకరేటెడ్ ఫ్లోరల్ డెకరేషన్ ఆల్ ఓవర్.
0: 12 గంటలైంది.
1: ఇట్ వాస్ 12 o'clock.
0: బాబా రాలేదు.
1: బాబా డిడ్ కమ్.
0: వచ్చే సూచనలు ఎక్కడ కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో సైన్ ఆఫ్ హిస్ అరైవల్.
0: కానీ అన్ని వైపులా చూస్తున్నాడు.
1: హి వాస్ వాచింగ్ ఎవ్రీవేర్.
0: కానీ ఇంకా వీరు కాలేదు.
1: హి డిడ్ కమ్.
0: బాబా ఎందుకు రాలేదు? బాబా ఆడిన మాట తప్పడు.
1: వై బాబా డిడ్ కమ్. హి విల్ సడన్లీ కీప్ అతను
0: సత్య స్వరూపుడు. అతనే సత్యనారాయణుడు.
1: He's very embodiment of truth. He's Satya Narayana.
0: అతనికంటే వేరొకటి మరలేదు.
1: There's no other truth.
0: బాబు వచ్చే తీర్తాడు.
1: బాబా is sure to come. He's definite to come.
0: అలాంటి బాబా ఇచ్చిన మాట తప్పించుకోడు.
1: He will never go back the promise given.
0: అని భార్య నచ్చ చెప్తున్నాడు.
1: And he convinced his wife.
0: సరే 2 గంటలైంది.
1: It was 2 o'clock in the afternoon.
0: వచ్చే దాడులు కనిపించలేదు.
1: No trace of his arrival.
0: సరే ఇంకేం చేసేదని చూస్తుండగానే ముందు రూమ్ లో నుంచి ఎవరో ఇద్దరు సాహెబులు వచ్చారు.
1: రైట్ ఫ్రమ్ ఫ్రంట్ డోర్ 2 ముస్లిమాన్స్ కేమ్.
0: వచ్చేసి వాళ్ళు చెప్పారు.
1: దే సెడ్,
0: ఏమండి అన్నా సార్, మీరేమో చాలా బిజీగా ఉంటున్నారు, మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చేటట్టుగా ఉంటున్నారు, భోజనాలు గిన్నాలంతా రెడీ చేసుకుంటున్నారు, మీరు చాలా ఇదిగా ఉంటున్నారు, ఇప్పుడు మీతో మాట్లాడటానికి వీలు కాదు, మేము తర్వాత వస్తాం, మీ పని మీరు చేసుకోండి, ఇదిగో ఈ ప్యాక్ మాత్రం తీసుకోండి అన్నారు.
1: దీస్ 2 ముస్లిమాన్స్ సెడ్, యూ బోత్ సీమ్ టు బి వెరీ బిజీ. You both appear to be making so many preparations, expecting some relations for the lunch this afternoon. Better you attend to your work.
0: Sorry,
1: and take this pack, they said.
0: Pack తీసుకున్నాడు.
1: And he collected the pack.
0: ఈ ప్యాక్ తీశాడు.
1: The moment he opened,
0: వెళ్ళిపోయారు.
1: And they left.
0: చూసేసేస్తే బాబా పిక్చర్స్.
1: As he opened the bundle, the pack, he saw Baba's pictures.
0: నీ విరూపకంగా వచ్చావు నా ఇంటికి అన్నాడు. ఆ బాబానే ఆ ఫోటోల్ని గట్టి కరుచుకున్నాడు.
1: Saying, Baba, you have come in the form of this picture, and they hugged this picture.
0: Bhakti anta pichiga untuntadi.
1: The devotion looks so mad.
0: Pichiru bogottu pichibattinchunu Sachidanandudu Sai Baba. Pichiru pogottu pichibattinchunu Sachidanandudu Sai Baba.
1: Sai Baba is Sachidananda. He will cure all your madness and make you mad again.
0: ఈ విధంగా బాబా ఎందుకు ఈ విధంగా పిచ్చి పట్టిస్తున్నాడు?
1: Why should he make us mad?
0: ప్రపంచము పిచ్చిని పోగొడతాడు, తన పిచ్చిని పట్టిస్తాడు.
1: He will give you relief to the madness of the worldly thought and make you mad after God.
0: దాన్ని ఆ ఫోటోను తీసుకున్నాడు, ఆకు ముందు పెట్టాడు.
1: He kept the photo in front of the leaf.
0: Baba, neevu bhujinche teerali.
1: Baba, you must eat food, sir.
0: Ee roopakanga vachavu.
1: You have come in this form.
0: Ani cheppadu.
1: He said, sir.
0: Photo ni akkada pettadu. Adi nilchadaniki veelledhe. Oka tumbler ni akkada pettesi aa tumbler ku nilabettadu ee photo ni.
1: And he made this photo stand against this tumbler.
0: Kanneeru teppinchu. Kanneeru tappinchu. చిన్మయమూర్తి ఓ చిన్ని బాబా.
1: ఓ బాబా, యు ఆర్ వన్ ఆఫ్ అవేర్నెస్. యూ విల్ వైప్ అవుట్ ఆల్ ది టీయర్స్, యెట్ యూ మేక్ అస్ షెడ్ టీయర్స్.
0: లోక సంబంధమైనటువంటి యొక్క కంటి నీరును తుడిచివేస్తాడు.
1: యూ విల్ వైప్ అవుట్ ఆల్ ది టీయర్స్ దట్ వి షెడ్ ఫర్ ది వరల్డ్.
0: తన నిమిత్తమై కార్చేటువంటి కంటి నీరును తెప్పిస్తాడు.
1: యూ విల్ మేక్ అస్ షెడ్ ది టీయర్స్ పైనింగ్ ఫర్ యూ.
0: కనుక బాబా నిన్ను భుజించాలి అన్నాడు.
1: యూ మస్ట్ టేక్ దిస్ ఫుడ్.
0: కన్నులు మూసుకొని ప్రార్థిస్తున్నాడు.
1: ఈ క్లోజ్ హిస్ ఐస్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్.
0: కట్టలో ఉండినటువంటి యొక్క ఒక వడ లేదు.
1: దేర్ ఆన్ దట్ ప్లేట్ సో మెనీ ఐటమ్స్ ఆర్ సర్వ్డ్, వన్ వడ వాస్ మిస్సింగ్.
0: భార్య ఆ అన్నం అంతా కూడా కుప్ప మాదిరి వడ్డించింది, అది చెదిరిపోయింది. అందులో 5 వేళ్లు కనిపిస్తున్నాయి.
1: ద రైస్ వాస్ సర్వ్డ్ ఎట్ ద సెంటర్ and they could find the prints of all the 5 fingers on
0: baba
1: the rice.
0: Baba tinnadu, baba tinnadani aa annamanta taane nideshistunnadu.
1: Baba has partaken this
0: baba prasadam, baba prasadam.
1: And baba has eaten this food. He was so overjoyed and
0: anaga,
1: he started eating all the rest.
0: Aanati paristhitulaku aanati vidhamainatundi yokka చర్యలు ఆనాటి భక్తులకు తృప్తిగా ఉండేటువంటిది.
1: సచ్ మిరకల్స్, సచ్ మిస్టరీస్ సటిస్ఫైడ్ డివోటీస్ ఆఫ్ దోస్ టైమ్స్. వస్తాను
0: చెప్పిన తర్వాత ఏదో ఒక రూపంలో వచ్చేటువంటి వాడు.
1: వెన్ వన్స్ హి సెడ్ ఐ విల్ కమ్, హి
0: భగవంతుడు సర్వస్వరూపుడు అనేటువంటి దానికి మూల కారణం ఏమిటి? కుక్కగా వచ్చి భోంచేసేటువంటి వాడు.
1: టు సే దట్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్, వెల్, హి కేమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ డాగ్. ఎనుగా
0: వచ్చేసేసి ఆకుల్లో ఉండేటువంటి దాన్ని భోంచేసేటువంటిది.
1: హి కమ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హీబర్ ఫెలో అండ్ పార్టేక్స్ ఆల్ ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ది ప్లేట్.
0: ఏదో పిల్లిగా వచ్చి భోంచేసేటువంటిది.
1: హి కమ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అనదర్ డాగ్.
0: అప్పుడు ఆ రూపాలను ధరిస్తూ ఉండేటువంటిది.
1: అస్యూమ్ దోస్ ఫార్మ్స్ దెన్.
0: ఇప్పుడు అట్లా కాదు, వస్తాను మీ ఇంటికి వచ్చి భోంచేస్తానంటే ప్రత్యక్షంగా నేను పోతాను భోంచేస్తాను.
1: నౌ ఇట్ ఇస్ నాట్ సో.
0: అనేక మందికి చెప్పాను, నాయన ఇప్పుడు బొంబాయికి వస్తున్నా, బొంబాయికి వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాను.
1: Now it is not so. When he says I'll come to Bombay, he will come there physically.
0: తప్పగా చెప్పినట్టు వెళ్తున్నాను, భోంచేస్తున్నాను.
1: He is certainly attending, he is certainly partaking.
0: ఎందుకోసం? ఆనాటి భావము యొక్క ప్రభావము ఈనాటి భావము యొక్క ప్రభావం వేరు.
1: The effects of the feelings then and the effects of the feelings now. ఆనాడు
0: పూర్తి విశ్వాసంతోనే ఉండేటువంటిది.
1: There was total faith then.
0: ఆనాడు పూర్తి ప్రేమతోనే మునిగేటువంటిది.
1: There was absolute love then.
0: ఈనాటి విశ్వాసము పార్ట్ టైం డివోషన్.
1: అండ్ టుడే ది ఫెయిత్ ఇస్ అలాంగ్ ద ట్రెండ్ ఆఫ్ పార్ట్ టైం డివోషన్.
0: ఆనందంగా ఉంటాది, మరి తర్వాత వస్తాడో లేదు, ఏదో నా తృప్తి కోసం చెప్పాడు ఏమో అనేటువంటి సందేహాలు వస్తుంటాయి.
1: We are so happy on listening to the promise from Bhagavan that he'll be visiting us. But at the same time, we doubt
0: avakasam ivvakoddu.
1: Never doubt any of his statements.
0: Poorna vishwasamto undinappudu tappaka aa yokka maata jarigipothundi.
1: When once you have total faith, he will fulfill his promise.
0: Adi ye daivam yokka vaaku.
1: That is God's word.
0: Adi amrutavani.
1: That's one nectarine promise.
0: Adi ye divyamainatundi vaani.
1: That is the divine gospel.
0: Eppatiki tappetundi kaadu.
1: It is bound to happen.
0: Kaani mee vishwasamlo unnatundi lopamul chethane adi tappipothuntadi.
1: The defect lies in our faith and therefore we miss the opportunity.
0: Yad bhavam tat bhavati.
1: As if he feels.
0: మీరు ఆ యొక్క విశ్వాసాన్ని దృఢంగా పెట్టుకోండి.
1: Strengthen your faith.
0: ఎలాంటి పరిస్థితులు అడ్డుతగిలినప్పటికి ఆ యొక్క విశ్వాసాన్ని మాత్రం మార్చుకోకూడదు.
1: Under any circumstances, come what may, never change your faith.
0: ఏ విధమైన కష్టంలో వచ్చి పడిపోయిన సరే.
1: Let any difficulties
0: come on the way.
1: But never forget God.
0: Hold on to faith. నేను కూడాను మీ విశ్వాసం ఎట్లా జరుగుతూ ఉంటుందో అట్లనే మీ విశ్వాసం కూడాను ఎలాంటి పరిస్థితుల్లో కూడాను అది శ్వాసం వలె జరుగుతూ ఉంటుండాలి.
1: జస్ట్ యాజ్ వి బ్రీత్ కంటిన్యూస్లీ ఇన్సిస్టెంట్లీ లైక్ వైజ్ వి షుడ్ ఆల్సో హావ్ ఫెయిత్ ఆల్ ద టైమ్.
0: కనుక పూర్వపు యొక్క చరిత్ర యందు సిడి లోపల ఇదే విధంగానే అనేక రకములైన కూడాను మాటలు చెప్పటము కానీ రూపం రావకుండా పోవటము ఇంకొక రూపంలో రావటము.
1: దేర్ ఇన్ షిరిడి హీ ప్రామిసెస్ టు కమ్. But you will come in the form he decides.
0: కానీ కొంతమందికి ఈ యొక్క అంతరాత్మని గుర్తించుకోలేనటువంటి వాళ్ళు బాబా మీరు వస్తారని కాచుకున్నానని మమ్మల్ని ఎందుకు ఇంత నిరాశ చేశారు ఎందుకు మమ్మల్ని ఇంత కష్టపెట్టారు ఎందుకు ఏ పాపం చేశామని వారు చాలా బాధపడేటువంటి వారు.
1: Those that have not understood the inner significance, they used to say, Baba, why do you frustrate us like that? Why do you disappoint us like that? Why did you not come?
0: వచ్చారు మీ ఇంటికి.
1: He said, madcap,
0: I came.
1: But you have driven me out holding a stick on hand.
0: ఏమిటి బాబా మిమ్మల్ని మేము కర్ర తీసుకుని తరం కొడతామా అంత పాపులమా మేము అని వారు ఎంతో బాధపడేటువంటి వారు.
1: They felt so sad, Baba. Are we sinners to drive you out?
0: వచ్చానే నల్ల కుక్క రూపంలో వచ్చాను.
1: I came in the form of a black dog.
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: అన్ని జీవులు ఎందుకు నువ్వు భగవంతుడున్నాడనేటువంటి సత్యాన్ని నిరూపించేటువంటిది భారతీయ యొక్క సంస్కృతి.
1: The culture of Bharat will prove the fact that God is present in all creatures.
0: చూడండి ఒక ఎలుక ఎలుక ప్రత్యేకంగా కనపడితే దాన్ని బోను పట్టి పట్టేస్తాము లేకపోతే కర్ర తీసుకుని కొట్టేస్తాము.
1: If you find a rat separate, you will trap it and kill it.
0: అదే వినాయకుని కిందకిన ఉంటుందంటే దాని కూడా నమస్కారాలు చేస్తాం మనం.
1: Then once the very same rat is associated with the Vinayaka, you start
0: worshipping it.
1: Whatever that is close to God deserves all worship.
0: పాములు ఎక్కడైనా బయట ప్రదేశంలో చూస్తే కర్ర తీసుకుని కొట్టేస్తాం లేక పాములు పట్టేవాడిని తెచ్చి దాన్ని పట్టించి పంపిస్తాం.
1: If you find a snake on the way, you call the snake charmer and catch hold of it or kill it.
0: కాని అదే సర్పములు ఈశ్వరుని యొక్క ఆభరణాలుగా ఉంటున్నప్పుడు నమస్కారాలు చేస్తాం.
1: The very same snake, when it's a matter of ornament to Lord Shiva,
0: sannidhini patti dani yokka pennidhi perugutundi.
1: It is sannidhi, the proximity that gives the pennidhi prosperity.
0: Aa samipatvanni puraskarinchukoniye ee yokka inta gaurava maryadalu labhistuntayi.
1: Therefore the respect and courtesy and esteem are because of the proximity.
0: Aa sannidhi yokka deenine manaku dooramaipothe idi moham chuchetunte vaaru kuda undaru.
1: When once the proximity is lost, no one will look at our face.
0: Kanukane sarvatra manam bhagavat sannidhi ande untunnamu.
1: We are present in the presence of God.
0: Yedi chuchina bhagavat tattvame.
1: But everything
0: ekkada chuchina bhagavat tattvame.
1: God is everywhere.
0: Rakapokalu anetunte tattvam bhagavat yokka tattvam.
1: It is the divinity that neither comes nor leaves.
0: కనుకనే సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం ఇందుకన్నాడు అందులేడని సందేహం వలదు.
1: God is everywhere. Never doubt that you whether present is there or not.
0: ఎందెందు చూచిన అందంతే కలడు.
1: Wherever you search, you will find him there.
0: అదియే తిరిగి వినాయకుడు కూడా చూపించాడు.
1: At what Vinayaka also shown.
0: ఒకానొక సమయంలో మీకు తమాష్ చేయదల్చి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కుమారులకు కొంచెం ఒక ఆటను పోటీగా పెట్టారు.
1: పార్వతీ పరమేశ్వర They conducted a competition for both of their sons.
0: Vinayaka, Subramanya, itra.
1: They called Vinayaka, Subramanya, come on.
0: Chudandi, ee naadu oka pari pettaru meeku.
1: Today there is a competition.
0: Urke Udupi Krishna kadupu varuvu ettalenu emi cheyali tinesedi kucchuledi ee vidhanga untunte pani ekka jarugutundi.
1: You go on eating and develop the paunch. How do you do work like this?
0: Loading unloading anetundi kochindi maneseyandi oka pani pettestanu meeru cheyandi ani chepparu.
1: Put a full stop this loading business. I'll give you some work now.
0: Cheppandi annaru iddaru paapam.
1: Both of them already tell us.
0: Amma మీ ఆజ్ఞ శిరసావహిస్తామన్నారు గణపతి వచ్చాడు.
1: గణపతికి ఏమైనా సార్ మదర్ ఐ విల్ సర్టన్లీ ఫాలో యువర్ కమాండ్.
0: మీ ఇద్దరు పోయి ఈ విషయాన్నంతా రౌండ్ చేసుకుని రావాలి చుట్టి రావాలి ఎవరు ముందొస్తారో మీరు రండి.
1: బోత్ ఆఫ్ యూ గో రౌండ్ దిస్ యూనివర్స్ అండ్ హూమ్స్ ఎవర్ దట్ రీచెస్ ఫస్ట్.
0: వినాయకుని పొట్ట చాలా పెద్దది
1: వినాయక
0: వాహనం ఎరుక చాలా చిన్నది.
1: Vinayaka has got a very big belly and the chariot is
0: rack is ప్రయాణం చేయగలడు అనేటువంటి దాన్ని పరీక్షించడానికి చూచారు.
1: And he wanted to test how he is going to travel.
0: Subramanyamu, peacock, nemali,
1: Subramanya has got peacock. He sat on its back and started. Peacock is going at a very high speed. And Vinayaka has not asked the rat to come close by. And he didn't try anything. He didn't think of. He sat there only.
0: సుబ్రహ్మణ్యుడు వచ్చే చూచాడు, మెత్తగా ఈశ్వరునికి పార్వతికి ప్రత్యక్షం చేశాడు, నేనే ముందుకు వచ్చాను అన్నాడు.
1: హీ సా సుబ్రహ్మణ్య కమింగ్ క్లోజ్, ఇమీడియట్లీ హీ గాట్ అప్, వెంట్ రౌండ్ పార్వతి అండ్ పరమేశ్వర.
0: పార్వతి అడిగింది,
1: పార్వతి ఆస్క్డ్,
0: ఎంత యుక్తిపరుడురా నీవు,
1: హౌ ఇంటెలిజెంట్ యు ఆర్, వాట్ ఎ నాక్.
0: మీ అన్నగారు ఇంత దూరం పరిగెత్తి వచ్చేసేశారు, అతనిది మొదలు ప్రైజ్ కావాలి, కానీ నువ్వు ఇక్కడ మమ్మల్ని ఇద్దరిని చుడితే ఎట్ట విశ్వాసం చుట్టట్టు.
1: యువర్ బ్రదర్ హూ వెంట్ రౌండ్ ది హోల్ యూనివర్స్ షుడ్ రిసీవ్ ద అవార్డ్.
0: పార్వతి పరమేశ్వరుకు తెలియక కాదు, లోకానికి ఈ విధమైనటువంటి ఒక భగవంతుడు సర్వవ్యాపకుడు అనేటువంటిది లోకానికి తెలిసే నిమిత్తమై ఈ విధమైన నాటకం ఆడుతూ వచ్చారు.
1: పార్వతి పరమేశ్వర్ ఐ వాంటెడ్ టు టీచ్ ది ఎంటైర్ వరల్డ్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: అప్పుడు వినాయకుడు చెప్పాడు,
1: దెన్ వినాయక సేడ్,
0: అమ్మా
1: మదర్,
0: ఎక్కడ చూసినా మీరిద్దరే కదా ఉంటుండేది.
1: బోత్ ఆఫ్ యు ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ శక్తి ఈశ్వరుడు రెండే.
1: శక్తి ఇస్ ఎనర్జీ అండ్ ఈశ్వర్ ఆర్ లార్డ్.
0: కనుక ఎనర్జీ అండ్ మ్యాటర్.
1: ఎనర్జీ అండ్ మ్యాటర్.
0: కనుక పార్వతి మ్యాటర్.
1: పార్వతి ఇస్ మ్యాటర్.
0: ఈశ్వరుడు ఎనర్జీ.
1: ఈశ్వరుడు ఇస్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండే కదా ఉంటుంది జగత్తులో.
1: ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ ఎనర్జీ మ్యాటర్ ఎగ్జిస్ట్.
0: కనుక మిమ్మల్ని ఇద్దరిని చుట్టే లోకాన్ని చుట్టినట్టే అయిపోయింది.
1: దేర్ఫోర్ ఇఫ్ ఐ జస్ట్ గో రౌండ్ ఇట్ అమౌంట్స్ టు గోయింగ్ రౌండ్ ది యూనివర్స్. దీనిని
0: పట్టి అప్పుడు వినాయకునికి ఒక ఫలం ఇచ్చేసేసింది ప్రైజ్ అని.
1: అండ్ మదర్ పార్వతి గేవ్ హిమ్ ద అవార్డ్ ప్రైజ్ టు వినాయక.
0: తర్వాత ఇంత చుట్టి వచ్చాడే పాపం, సుబ్రహ్మణ్యుడు నిరాశపడతాడేమో అని అతనికి ఒక ఫలం ఇచ్చింది.
1: హి నెవర్ వాంటెడ్ సుబ్రహ్మణ్యుడు రావటంలో
0: నీవు ఫస్ట్.
1: యువర్ ఫస్ట్ టు గో అరౌండ్ దిస్
0: అంతరాత్మాన్ని ప్రబోధించడంలో వినాయకుడు ఫస్ట్.
1: వినాయక స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: అందుకోసమని కాదు, చుట్టి వచ్చావు కాబట్టి ఫల నీది అన్నాడు. పళని అనగా అదే పళని. కోయంబత్తూర్ దగ్గర పళని అంటుండాలి, అదే పళని అన్నాడు.
1: అండ్ షీ ప్రెసెంటెడ్ దిస్ పళని, ది ఫ్రూట్ ఈస్ ప్రెసెంటెడ్ టు సుబ్రహ్మణ్య. పళని ఇస్ ద ప్లేస్ ఇన్ తమిళనాడు. పళని
0: చూచారా ఎంతింత అత్తరాత్తాలు ఉంటుంటాయి. భగవత్ యొక్క విచారాన్ని లోతుగా దిగి విచారించినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి పవిత్రమైనటువంటి చరిత్రలు చక్కగా అర్థమవుతాయి. కానీ పై పై తేలేటువంటి వానికి ఏమాత్రం అర్థం కాదు.
1: అన్లెస్ యు ఫాథమ్ ద డెప్త్స్ ఆఫ్ ద డివినిటీ యు విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్.
0: అనేటువంటి ఒక జలము లోపల తలమునుగా పూర్తి మునిగినటువంటి వాడు ఏమీ మాట్లాడలేడు.
1: When once you drown yourself completely over there, you cannot speak any longer.
0: నీళ్ళపైన పై పైన తేలుతుంటాడు చూడు, వాడే ఎక్కువ మాట్లాడుతుంటాడు.
1: The one who floats on the superficial layers talks
0: more. భక్తి విశ్వాసము ఆ ప్రేమ విశ్వాసంలో మునిగినటువంటి వాడికి ఏమీ తెలియదు, తన్మయత్తుడై ఉంటాడు.
1: Therefore, the one who drowns himself in love and faith,
0: ఈనాటి పండితులని కాని ఈనాటి విద్యావంతులమని కాని ఈనాటి కౌలమని కాని చెప్పుకునేటువంటి వారంతా పై పైన తేలేటువంటి వాళ్ళే.
1: The modern educated people and the poets, they are present at the superficial level.
0: కానీ నిండా మునిగినటువంటి వానికి ఏ మాటలు రావు.
1: The one who has deeply drowned himself will not speak any longer.
0: ఆనందమే అతని భాష.
1: That bliss is his language.
0: దీనికంటే మించింది ఏం కాదు.
1: Nothing is beyond this.
0: Kanukane bhagavantuni anveshana anetundi chaala porapaatu.
1: Search for God is meaningless.
0: Sarvatra undinatundi vaaniki anveshana ikkada jarugutundi.
1: When God is everywhere, where do you search for him?
0: Anveshane ledu.
1: There is no search at all.
0: Anduvalne okanoka samayalo anibisent cheppindi.
1: So at one time anibisent said,
0: Bhagavad Gita lopala,
1: there in Bhagavad Gita,
0: bhaktulu bhagavantuni అనేక విధములుగా అన్వేషణ చేస్తున్నారు అని చెప్పి చెప్పారు.
1: How Gita mentions that the devotee is in search of a God.
0: ఎన్ని మార్గాల్లో,
1: so many paths,
0: అనేక మార్గాల్లో చేస్తున్నారు.
1: He is in search of God in so many paths.
0: కీర్తనం,
1: listening, singing,
0: విష్ణు

0: servitude,
1: స్నేహం, ఆత్మనివేదన,
0: ఫ్రెండ్షిప్, సరెండర్,
1: ఇంత మార్గాలు చేస్తున్నారు అన్నారు.
0: నైన్ పాత్స్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: ఆమె వినింది.
0: షీ హర్డ్ దిస్.
1: అయ్యో,
0: షీ సెడ్,
1: భగవంతుని అన్వేషణ చేయటమా? సర్వత్రా ఉన్నటువంటి భగవంతుని అన్వేషణ ఎక్కడ? తానే భగవంతుడై ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా నువ్వు భగవత్ స్వరూపమే. భగవంతుడే భక్తుని అన్వేషణ చేస్తున్నాడు.
0: సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ డివోటీ.
1: ఎక్కడ నాకు నిజమైన భక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడని తాను వెతుకుతున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ. వేర్ ఈజ్ మై ట్రూ?

0: నేడు నిజ మానవ భక్తులను వెతుకుచున్నాను.
1: I'm searching. I'm in continuous search of a true devotee.
0: నిజమానవ భక్తుని వెతుకుతున్నాను.
1: I'm in search of a true devotee.
0: పక్షుల్లోనైనా ఉంటుంది అది నిజమైన భక్తి.
1: There is devotion among birds.
0: అనిమల్స్ లోనూ ఉంటుంది అది నిజమైన భక్తి.
1: There is true devotion in animals.
0: దురదృష్టమో నిజమైన భక్తి మనుషుల్లో లేకపోతుంటుండాలి.
1: But human beings do not have the true devotion.
0: అంత పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి.
1: Everything is part time devotion.
0: ఎక్కడ ఉన్నాడు దేవుడు అంటే ఇంకపై మీరు పూర్తి విశ్వసించాలి.
1: You have full faith in God.
0: మీరే భగవత్ స్వరూపులు.
1: You are the form of divine.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. ఈ దేహం అనేటువంటిది మన దేవాలయము.
1: The body is the temple.
0: ఈ దేహం అనే టెంపుల్ లోపల జీవుడు అనే దేవుడు ఉన్నాడు.
1: There is present the indweller God.
0: కనుకనే అతనే నీ యొక్క పరమాత్మ తత్వము.
1: And he is the divinity.
0: నీవే పరమాత్మ తత్వము.
1: And you are God.
0: ఇంతకంటే పరకు దేవుడు ఎక్కడున్నాడు?
1: What else you need?
0: కనుక ఆ విశ్వాసాన్ని దృఢంగా నమ్మాలి.
1: You have to strengthen that faith.
0: అప్పుడే
1: then
0: నిజమైనటువంటి యొక్క ఆనందము, నిజమైనటువంటి ప్రేమ యొక్క రుచి మీకు చక్కగా తెలుస్తుంది.
1: Then only you will enjoy the true bliss and the taste of love. చేతిలో
0: పెట్టుకున్న చక్కెర రుచి ఎట్టుంది అంటే మీకు అర్థం కాదు. దాన్ని నాలుకపైన వేసుకో.
1: If you hold sugar on hand, you don't know the taste.
0: నాలుకపైన వేసుకున్నంత మాత్రమే కాదు, దాన్ని చప్పరించు తీయని రసంగా లోపల పోతుంది.
1: Keep it on the tongue and chew it, you will understand the sweetness.
0: మధుర మధుర మురళీ ఘనశ్యామ.

love is out.

0: ఈ జగత్తునందు జీవితము నీటి బుడగ వంటిది, అస్థిరమైనటువంటిది.
1: ఇన్ దిస్ వరల్డ్ లైఫ్ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్ విచ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరం, యవ్వనం, ధనం, ఇంకా యవ్వనత్వము, ధనము, ఇది కేవలము క్షణములో కదిలిపోయేటువంటి మేఘంలో వంటివి.
1: స్టేజ్ ఆఫ్ యూత్ అండ్ వెల్త్ ఆల్సో విల్ డిసపియర్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: అస్థిరం ధార పుత్రాది, ఇంకా ధారాపుత్రులు కూడాను ఇది అస్థిరమైనటువంటి వారి క్షణికమైనటువంటి కణం లోపల క్షణికములో దాటిపోతుంటారు.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ లైక్ వైజ్ ఆర్ ఆల్సో టెంపరీ, దే పాస్ ఆఫ్.
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం, ధర్మం కీర్తి ద్వయం స్థిరం. సత్యం, ధర్మం, కీర్తి ఇవే శాశ్వతమైనటువంటివి.
1: ట్రూత్, రైచియస్నెస్ అండ్ ఎ గుడ్ నేమ్ ఆర్ పర్మనెంట్.
0: తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడూ,

0: పొందుగా మరుగైనా బ్యాంక్ లోపల పెట్టి పొందుగా మరుగైన బ్యాంకు లోపల పెట్టి దాన ధర్మము లేక తరగిపో.
1: At the time of birth, no one brings any money with him, nor would he take it as he returns at the end. Right from a millionaire or a pauper, whatsoever may be, they take only ordinary simple food. They don't partake gold. You may pride yourself because of your wealth and the money that you amass. You may have the money deposited there in banks, but it will not come with you if you do not take to acts of charity and offer things to others needy. They will not come to your rescue.
0: తుదకు ఎవరికి తురో ఏమి అగును.
1: టు హూమ్ విల్ దే గివ్ ఆల్ దిస్ మనీ ఎట్ ది ఎండ్? టు హూమ్ విల్ ఇట్ ఆల్ గో? వాట్ విల్ హ్యాపన్ టు దట్?
0: మానవుడు పుట్టినప్పటి నుండి గిట్టినంత వరకు కూడాను అనేక విధములైనటువంటి సుఖములు అనుభవించవలనని, అనేక మార్గములో అనేక విధములైనటువంటి కర్మలను ఆచరించి కడపటికి రిక్తహస్తులై వెళ్ళుతున్నాడు.
1: మ్యాన్ ఫ్రమ్ టైమ్ ఆఫ్ బర్త్ టు డెత్, ఇన్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్ అండ్ జాయ్, హీ ఎంటర్స్ ఇన్ టు వేరియస్ ఫీల్డ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్, బట్ అల్టిమేట్లీ రిటర్న్స్ ఎంప్టీ హ్యాండెడ్
0: ఆధ్యాత్మిక ఖనిజ సంపత్తికి ఆలవాలమైన ఈ భారతదేశమునందు ధర్మము నానాటికిని క్షీణించి అధర్మము, అన్యాయము, అక్రమము ఈ విధమైనటువంటి యొక్క చర్యలతో కాలమును గడుపుతూ ఈ కలి ప్రభావము చేత ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలకు గురి అవుతుండాలి ఈ యొక్క ప్రపంచము.
1: Bharat is the spiritual mind, but in this country where you find righteousness is on the decline, everywhere you find unrighteous acts, disorder, because there's an effect in response to the Kali effects. The whole world is facing all sorts of agitation and confusion.
0: Itti paisachika pravaktulu vidrumbinchi pralaya tandamu salpuchunnatvanti ee kali samayamunandu దీనిని చల్లార్చి దేశమునకు శాంతి భద్రతను చేకూర్చేటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క అర్హత విద్యార్థులు యందు మాత్రమే నిలిచి ఉన్నది.
1: When this demonic tendency and temperament is on the rise as an effect of this Kali age, it is the responsibility of the students to work for the establishment of peace and security in society.
0: తిరిగి భారతదేశమే కాక యావత్ ప్రపంచమునందు కూడాను శాంతి భద్రతలు చేకూర్చడానికి విద్యార్థులే తగిన సమర్థులు.
1: నాట్ ఓన్లీ ఇన్ భారత్, ఆల్ ఓవర్ ది వరల్డ్ స్టూడెంట్స్ ఆర్ ది ఓన్లీ వన్స్ హూ కెన్ ఎస్టాబ్లిష్ పీస్ అండ్ సెక్యూరిటీ.
0: యువతి యువకులు ఎవరులైనటువంటి యొక్క వ్యక్తులు ఈనాడు ఈ కలి ప్రభావాన్ని తరమగొట్టే నిమిత్తమై తగిన కంకణం కట్టుకుని శాంతి భద్రతను చేకూర్చి సత్యధర్మమును నిలిపి జగత్తునకు ప్రాచీన సాంప్రదాయాన్ని నిలబెడతారని నేను ఆశిస్తున్నాను.
1: Men and women, youngsters, they should see that they will drive out all this restlessness and agitation which are the result of the Kali age and establish peace and security and uphold the principles of truth, righteousness and also the ancient tradition and culture.
0: Vidyarthulara,
1: students,
0: విద్యా మార్గం నందు కాని వైజ్ఞానికమందు కాని మీరు వెనుకబడిన మీ తల్లిదండ్రులు ఎంత పరితపింతురో, దానికంటే 1000 రెట్లు అధికంగా నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక మార్గంలో వెనుకబడినటువంటి మిమ్మల్ని చూచి భరతమాత చాలా పరితపిస్తూ ఉంటుండాలి.
1: యువర్ పేరెంట్స్ విల్ ఫీల్ వెరీ సాడ్ ఇఫ్ యు లాగ్ బిహైండ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇఫ్ యూ డోంట్ లెర్న్ అండ్ స్టడీ వెల్ యువర్ సబ్జెక్ట్స్. లైక్ వైజ్ దిస్ మదర్ కంట్రీ భారత్ మాత విల్ ఆల్సో వెరీ ఫీల్ వెరీ సాడ్ బికాస్ యు ఆర్ ఆన్ ది డౌన్వర్డ్ ట్రెండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ. మదర్ ల్యాండ్ భారత్ మాత ఈస్ ఫీలింగ్ సాడ్ 1,000 times.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఇది మీరు చాలా జ్ఞప్తి ఎందుకోవాల్సినటువంటి విషయం.
1: యూ షుడ్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్.
0: ఈనాడు మీరు ఎవరు పౌరులని భావిస్తూ ఉన్నారో, ఎవరు అధికారులని విశ్వసిస్తున్నారో, ఎవరు పెద్దలనని మీరు తలుపుతూ ఉన్నారో, అలాంటి వారందరి కూడాను పూర్వం ఒకనొక దినంలో వారు కూడాను మీ ఓటి విద్యార్థులే.
1: స్టూడెంట్స్, ఆల్ దోస్ హూమ్ యూ కన్సిడర్ ఎల్డర్స్, మెన్ ఆఫ్ అథారిటీ, మెన్ హూ ఆక్యుపైడ్ పొజిషన్స్ ఎల్డర్స్, దే వర్ ఆల్ ఎట్ వన్ టైమ్ వర్ స్టూడెంట్స్ లైక్ యూ.
0: నేటి విద్యార్థులే రేపటి పౌరులు, రేపటి అధికారులు, రేపటి పెద్దలు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ టుమారోస్ ఎల్డర్స్, మెన్ ఆఫ్ పొజిషన్ అండ్ అథారిటీ.
0: కనుక ఈనాటి అధికారులను, ఈనాటి పౌరులను, ఈనాటి పెద్దలను మీరు ఏ విధంగా ఉండాలని చింతిస్తూ ఉన్నారో దీనిని జ్ఞప్తి అందుంచుకొని భవిష్యత్తులో మీరు తలంచినటువంటి యొక్క ఈ కలలకు తగినటువంటి యొక్క రూపాన్ని ధరింపచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ద ఐడియాస్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ యువర్ ఎల్డర్స్, ద కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ సిటిజన్స్ అండ్ మెన్ ఆఫ్ అథారిటీ, కీప్ దెమ్ ఇన్ వ్యూ, డు నాట్ ఫర్గెట్ అండ్ రియలైజ్ దెమ్ లేటర్.
0: ఈనాటి యువతులు కేవలము అద్దెకు తెచ్చుకున్నటువంటి గుణముల వలె లేక దిగుమతి గావించుకున్నటువంటి గుణముల వలె వారి మాటలు, వారి డ్రస్సులు, వారి నడతలు అన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి అప్పటికప్పటికి అద్దెకు తెచ్చుకొని అలంకరించుకున్నటువంటి నగల వలె కనిపిస్తూ ఉంటాయి.
1: ద మోడర్న్ స్టూడెంట్స్, ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ దే డ్రెస్ ఇన్ ద క్వాలిటీస్ విచ్ ఆర్ లైక్ రెంటెడ్ స్టఫ్ ఆర్ ఇంపోర్టెడ్ స్టఫ్.
0: ఇలాంటి అద్దెకు తెచ్చుకున్నటువంటి యొక్క నగలతో ఎంతకాలం నీవు అందాన్ని అనుభవించగలవు?
1: With these rented jewels, how long can you delight yourself?
0: Kaadu. Nee swantam sampadinchukunnatvanti yokka gunamula anetvanti yokka nagala cheta neevu aanandanni alankaraanni abhruddhi gaavinchukovali.
1: You should decorate yourself. You should wear that ornament of your own, the character which is permanent.
0: Kanuka vidyarthulara, ee naati mee yokka నడతలన్నీ కూడాను ఒక ఫ్యాషన్ గా మారిపోతున్నాయి. ఈనాటి మీ భావములన్నీ కూడాను కేవలం కదిలిపోయే మేఘముల వల్ల పోతున్నాయి.
1: స్టూడెంట్స్, యువర్ బిహేవియర్ హ్యాస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యాషన్ నౌ అండ్ యువర్ ఫీలింగ్స్ ఆర్ జస్ట్ లైక్ పాసింగ్ క్లౌడ్.
0: ఇది స్వదేశం యొక్క సంస్కృతి కానేరదు.
1: దిస్ ఇస్ నాట్ ద కల్చర్ ఆఫ్ యువర్ కంట్రీ.
0: ఈ దేశం నుంచి దిగుమతి గావించుకున్నటువంటి దీనిని మీరు ఎంతకాలమని అనుభవించగలరు?
1: How long can you experience this imported culture?
0: Kanuka meeru imported culture paina meeru aadhara padakandi.
1: Never depend on this imported culture.
0: Mee santamaina, mee pavitramaina, mee bharata desamaina, mee punya bhoomi aina, ee dhanya bhoomi aina, ee karma bhoomi aina, ee yoga bhoomi aina, bharatam yokka culture nu meeru anusarinchadaniki prayatninchali.
1: You should make every attempt to follow the culture of this land, which is a land of merit, which is a land of sacrifice, which is a land of spiritual pursuits and endeavors.
0: Prachina kalam nundi bharat deshamu dana dharmalaku puttinilainadi.
1: Since ancient times, Bharat is the center for all charity and sacrifice.
0: Tyaga abhimanam, tyaga kairinainatuvanti okka karuna, ilanti gunamulaku అనేక విధములుగా ఆరితేరినటువంటిది ఈ భారతదేశం.
1: భారత్ హ్యాస్ బీన్ ఎన్ ఎక్స్పర్ట్ అండ్ ఎ గైడింగ్ ల్యాండ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ కంపాషన్ అండ్ కైండ్నెస్.
0: సహన సాధుభూతులకు, ఈ భారతదేశము గమ్యస్థానము.
1: భారత్ ఇస్ ద గోల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ కంపాషన్ అండ్ ఆల్సో టాలరెన్స్.
0: ఇట్టి దివ్యమైన భవ్యమైనటువంటి ఈ సహన సానుభూతులు కాని, దయా దాక్షిణ్యములు కాని, త్యాగ కరుణలు కాని ఎక్కడ పోయినవి?
1: Compassion, kindness, mercy, tolerance, forbearance, sacrifice, what happened to those qualities now?
0: Kevalamu mee yokka adrishtavashattu bharatiyulaku samskrutini abhrutigaaminche nimittamai aneka mandi mahaniyulu aneka avataramulu kodanu digi vachinatuvanti ee bharat desamunandu.
1: Bharat is the land which has been the birthplace of many of the noble souls and incarnations to propagate the principles of truth and righteousness.
0: 14 సంవత్సరములు పాండవులు కారడవులలో నివసించుచున్న సమయంలో శిష్యుడు ఏదించి ధర్మజను చూచి, ధర్మజ మీ సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.
1: పాండవ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ థిక్ ఫారెస్ట్. ఇట్ వాజ్ ఎట్ దట్ టైమ్ కృష్ణ ఆస్ ధర్మజ, What happened to your brothers? Where are they?
0: Krishnudu parnashalaku vellinappudu ye sodarulu akkada kanipinchaledu. Aa kaaranam chethane Krishnudu Dharmajuni sodarulu ekkadunnaru ani prashninchadu.
1: As Krishna did not find the remaining brothers, so Krishna has put that question to Dharmaja. What happened to other brothers?
0: Where are they? Dharmajudu dharma hrudayudu ఎలాంటి పరిస్థితులు ఏంటైనా కూడాను భగవంతుని విస్మరించి సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను భగవంతుని స్మరించేటువంటి యొక్క పవిత్ర వ్యక్తి ఆ ధర్మజుడు.
1: ధర్మజ ఇస్ నోన్ ఫర్ హిస్ కంపాషన్ కైండ్నెస్, హూ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: పాండవులు ఎంతో శాంతి ధర్మ స్వరూపులు.
1: పాండవస్ ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ పీస్ అండ్ రైచియస్నెస్.
0: ఇట్టి పవిత్రులను ధర్మమూర్తులను కౌరవులు అనేక విధములైనటువంటి మార్గంలో వీరిని అవమానపరుస్తూ వచ్చారు.
1: కౌరవస్ హావ్ పుట్ దెం టు ఆల్ హ్యూమిలియేషన్ దో దే వర్ ఆల్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ రైచియస్నెస్.
0: ఏ మాత్రం కూడాను వెరువక, కదలక, మెదలక ముందు సాగుతూ వచ్చారు ధర్మజుడు.
1: ధర్మజ ఫేస్డ్ ఆల్ దీస్ ఆర్డియల్స్, ట్రబుల్స్ అండ్ టర్మాయిల్స్. హి వాస్ నాట్ అఫ్రైడ్ ఇన్ ద లీస్ట్. హి కుడ్ రెసిస్ట్.
0: ప్రశ్నించినటువంటి ప్రశ్నకు కృష్ణ, కొంతమంది సోదరులు అస్తినాపురంలో ఉంటున్నారు కాని 5 మంది సోదరులు అరణ్యంలో ఉంటున్నారు అన్నాడు జవాబు.
1: ధర్మజ రిప్లైడ్, 5 brothers are here ఇన్ ద ఫారెస్ట్ వైల్ 100 brothers ఆర్ దేర్ ఇన్ హస్తినాపుర.
0: కృష్ణుడు చాలా ఆశ్చర్యపడినట్టుగా నటించాడు.
1: కృష్ణ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి వాస్ టేకెన్ బై సర్ప్రైజ్.
0: ఏమి నీకు మతిపోయినదా? మీరు సోదరులు 5 మంది మాత్రమే, వీరినే పంచపాండవులు, ఇంకా 100 మంది హస్తినాపురంలో ఉన్నారంటే ఏం అర్థం లేదే అన్నాడు.
1: కృష్ణ దెన్ క్వశ్చన్ దిస్ వే, ధర్మజ ఆర్ యూ మ్యాడ్? యూఆర్ ఓన్లీ 5 brothers, వై డు యూ సే దట్ 100 brothers ఆర్ దేర్ ఇన్ హస్తినాపుర?
0: కృష్ణ, వారందరూ కూడా మా బ్రదర్సే కదా, సోదరులే కదా.
1: కృష్ణ, దే ఆర్ ఆల్సో అవర్ బ్రదర్స్.
0: మాలో మాకు ఐకమత్యంతో ప్రేమ చేత, సహనము చేత, సానుభూతి చేత జీవించినంత కాలం కూడాను మేము 105 మంది సోదరులము.
1: సో లాంగ్ వీ హ్యావ్ దట్ యూనిటీ అండ్ అండర్స్టాండింగ్ అండ్ స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్ వీఆర్ 105 brothers.
0: ఏనాడు మాలో మాకు కలహం ఏమైనా ఏర్పడినప్పుడు అప్పుడు మేము 5 మంది మాత్రమే వేరు, 100 మంది మాత్రమే వేరు.
1: వెన్ దెర్ ఆర్ ఇన్ ఫైట్స్ అండ్ డిఫరెన్సెస్ వీఆర్ 5 హియర్ అండ్ దే ఆర్ 100 ఓవర్ దేర్.
0: దీని యందు ఉన్నటువంటి అంతరాత్మను ఈనాటి పరిస్థితులకు మనం చక్కగా అన్వయం చేసుకోవచ్చు.
1: వీ కెన్ జస్ట్ రిలేట్ టు దిస్ టు ద ప్రెసెంట్ సర్కమ్స్టాన్సెస్.
0: ఈనాటి లోకమునందు ఐకమత్యం అనేటువంటి క్షీణించిపోవటం చేతను, కేవలం కలహములు, కల్లోలములు అభివృద్ధి కావటం చేతను, ప్రతి పార్టీ, ప్రతి సంఘము, ప్రతి ఒక్క వ్యక్తిత్వం కూడాను పూర్తి చిన్నాభిన్నమైపోతుంది.
1: There's no unity in the present day world. There you find the agitation and confusion, restlessness everywhere. Every party, every individual have lost their track.
0: ee naati samajamlo kudanu aikamatyam anetundi lekunda ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఒక్కొక్క పార్టీ లోపలనే అనేక విధమైనటువంటి యొక్క పార్టీలుగా బయలుదేరుతూ వస్తున్నాయి. ఒక్కొక్క సమాజం నందు మాత్రమే అనేక సమాజములు బయలుదేరుతూ వస్తున్నాయి.
1: దేర్ ఇస్ నో యూనిటీ ఎనీవేర్. Therefore, in party, you find various tendencies and differences. In every society, there are so many segments within.
0: Vyaktulu veru kavachunu, kani divyattamainatundi atma tattvam andariyandu okkate untunnadi.
1: Individuals may be different, but the divinity is one and the same.
0: Kanukane ee kaliyugam nandu idi kevalam kalahayugam ani cheppukodaniki kudanu avakasam untundadi.
1: The age of Kali can also be called the age of Kalaha or fight.
0: ee kalahamulu dinadanmunukunu pechu perigipothunnavi.
1: This infighting is more and more day by day.
0: Kanukane vyaktitvam anetundi daniki maroka vyaktitvaniki madhya lopala ye matram kudanu sahanamu sanubhutulu levu.
1: There is no spirit of accommodation or understanding between any two individuals.
0: Manishiki manishiki madhya dveshamu, gramaniki gramamku madhya dveshamu, jillalaku jillalaku madhya dveshamu, రాష్ట్రానికి రాష్ట్రాలకు మధ్య ద్వేషము. ఈ విధమైనటువంటి దేశములతో ద్వేషములతో అభివృద్ధి అవుతున్నటువంటి ఈ ప్రపంచములకు ఏనాడు శాంతి భద్రతలు చేకూరుతాయి.
1: దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్, హేట్రెడ్ బిట్వీన్ విలేజ్ టు విలేజ్, డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్, ప్రావిన్స్ టు ప్రావిన్స్. దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ పీస్ అండ్ సెక్యూరిటీ?
0: ఒక ఇంటి లోపలనే అనేక విధమైనటువంటి మార్పులు చెందుతూ ఉన్నాయి.
1: ఇన్ ఎ సింగిల్ ఫ్యామిలీ యు ఫైండ్ సో మెనీ చేంజెస్.
0: ఎంత ఐకమత్యము మానవత్వానికి ఎంత బలం.
1: Unity is the real strength to humanity.
0: ఇలాంటి బలమైనటువంటి యొక్క ఐకమత్యాన్ని ఈనాడు మనం చెదుర్కొని చేసుకుంటున్నాము.
1: This unity which gives us the strength, we are losing.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది మానవుని యందు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: Therefore the human quality is not noticed, not even a trace.
0: తులసిదాసు రామాయణం రాస్తూ అతనికి తెలియకుండా రామచింతనలో తన్మయత్తుడైపోయినప్పుడు ఒక పదము అక్కడ చేరి ఉంది.
1: తులసీదాస్ యాజ్ హి వాస్ కంపోజింగ్ రామాయణ వైల్ హి వాస్ రైటింగ్ సర్టన్ వర్డ్స్,
0: నిజముగా తాను రాయలేదు,
1: హస్ ఫర్గాటన్ హింసెల్ఫ్ వెన్ హి రోట్ ఎ వర్డ్.
0: తిరిగి కన్నులు తెరిచి చూచేటప్పటికి హేతు కృశానుభాను హిమకరతే అని ఉంటుండాలి. హేతు కృశాను భాను హిమకరతే అనగా ఏమిటి? కృశాను అగ్ని, భాను సూర్యుడు, ఇంకా హిమ చంద్రుడు. ఓ రామచంద్ర, నీవు అగ్ని సూర్యుడు చంద్రస్వరూపుడవు అన్నాడు.
1: దేర్ ఎ సెంటెన్స్ వాజ్ నోటీస్డ్, ఓ రామ యు ద ఫైర్ సన్ అండ్ ద మూన్.
0: నిజముగా ఈ ప్రపంచము లోపల ఈ అగ్ని సూర్యచంద్రాదులు లేకపోతే ప్రపంచమే లేదు.
1: Truly speaking, without fire, sun and the moon, the world does not exist.
0: నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా ఆస్తికుడైనా కూడాను, జోగి అయినా భోగి అయినా విరాగి అయినా బైరాగి అయినా, ఈ అగ్ని సూర్యచంద్రాదులను విస్మరించేటువంటి వ్యక్తి ఈ జగత్తులో ఎక్కడ కనిపించదు.
1: He may be theist or atheist or atheistic, a millionaire or a pauper, a renunciant or celibate. He must have these three, the fire, sun and the moon.
0: కనుక ఈ అగ్ని సూర్యచంద్రాదులే ప్రత్యక్ష దేవులు.
1: Therefore fire, sun and the moon are deities, divine.
0: ఇవి చేసే పని ఏమిటి?
1: What do they do?
0: ప్రతి మానవుని యొక్క జన్మకు మూడు కారణాలు ఉంటున్నాయి.
1: For the birth of every human life there are three reasons.
0: అజ్ఞానము,
1: one ignorance,
0: రెండవది పాపము,
1: second sin,
0: మూడవది తాపము.
1: The third one is
0: అజ్ఞాన పాప తాపములే మానవుని యొక్క జన్మకు మూల కారణములు.
1: These three are responsible for the birth of a human.
0: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి దాన్ని దూరము గావించాలనుకుంటే మొట్టమొదట జ్ఞానం అనేటువంటి అగ్ని కావాలి. ఈ జ్ఞానాగ్ని లోపల అజ్ఞానమంతా భస్మం అయిపోతుంది.
1: Therefore, in order to give up this ignorance, we should burn it in the fire of knowledge and the wisdom.
0: కనుక జ్ఞానము అనేటువంటి అగ్ని, ఈ అజ్ఞానం అనేటువంటి ఒక దీనిని పాపములను భస్మం చేస్తుంది.
1: Therefore, this fire of wisdom will certainly burn all sins. The sun,
0: సూర్యుడు, అంధకారము, తిమిరాంధకారము, మోహాంధకారము, శోకాంధకారము, ఈ అంధకారములు అనేటువంటి చీకటినంతా కూడాను సూర్యుడు ఒక్క తూరి కిరణము చాపితే అంతా చీకటి పోయిపోయి వెన్నెల అనగా లైట్ ప్రకాశిస్తుంది.
1: The sun will dispel the darkness of attachment The sun will dispel the darkness of misery and sadness. The sunlight will dispel the darkness as such.
0: Inka chandrudu.
1: Moon.
0: Ee chandrudu anetuvanti vaadu mana taapamunu challarustadu.
1: He will pacify all our emotions.
0: పాపములను పరిహారం చేస్తాడు.
1: He will atone our sins.
0: చంద్రునికి సూర్యునికి ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఒక్కతూరి విచారించుకుంటే ఎంత వ్యత్యాసం గోచరిస్తుంది.
1: If you investigate and inquire the relationship between sun and moon, చంద్రుడు
0: స్వప్రకాశకుడు కాదు.
1: Moon doesn't shine on his own.
0: సూర్యుని యొక్క కిరణములు చంద్రునిపైన పడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
1: As the sunlight falls on the moon, he shines.
0: Aite suryuni yokka prakashamu maha teekshananga untundai.
1: But the sunlight is highly intense.
0: Chandruni yokka prakashamu challaga untundi.
1: The moonlight is so cool.
0: Oke prakashame okadanilo vedi okadanilo challadaram ee raavadaniki kaaranam emiti.
1: Same light, at one place it is so hot, at another place it is so cool.
0: Kanukane jnana suryudu anetunte vaadu buddhito samanamu.
1: Therefore, the sun of wisdom is equal to our intellect.
0: Challani, tellani, hrudayaniki andinchetuvanti yokka shantini chekurchetuvanti yokka idi chandrudu ee vidhamaina manasuto chendinatuvanti vaadu.
1: Therefore, moon is the mind who is all cool, white and bright, present in our hearts.
0: Deenini vedamunandu chandrama manaso jatah chacho suryo ajayata.
1: Sun is the presiding deity of the intellect, while moon is the presiding deity of the mind.
0: Chandrudu yokka pratibimbame ee yokka manasu, manasu yokka pratibimbame chandrudu.
1: Therefore, the reflection of the moon is the mind, and the reflection of the mind is the moon.
0: Mana chechuli yandundunnatundi yokka prakash shaktiye surya kiranamulu.
1: The power of light in our eyes is
0: mana
1: nothing but the sun.
0: Mana buddhi yokka prakash suryule ee yokka surya kiranamulu.
1: Therefore, it's only sunlight that will make us to see and visualize.
0: Kanuka surya chandradulu agni మన ఉదరాగ్ని తాపాగ్ని పాపాగ్ని ఇవంతా కూడా ఉదరంలో చేరి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ ఫైర్ ఇన్ అవర్ స్టమక్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ అసిమిలేషన్ అండ్ డైజెషన్.
0: ఈ మూడు కూడా దైవ స్వరూపులుగా ప్రకాశిస్తున్నారు.
1: ఆల్ ది త్రీ షైన్ ఓవర్ దేర్ డివైన్ ఫామ్.
0: విద్యార్థులకు బాగా తెలుసు భుజించే సమయం లోపల బ్రహ్మార్పణం బ్రహ్మవిని బ్రహ్మార్పణం చేస్తున్నాము.
1: Before you start eating your food, you offer a prayer to God.
0: Chaala mandiki brahma anetunte vaadu ekkada unnadu anipidi gurtinchukoleka edo urike shlokam cheppali mana hostel yokka paddhati ee vidhanga untundadi brahmarpanam ani cheptunnaru.
1: Many just say this prayer, they do not know where brahma is, because hostel discipline wants you to say so.
0: Neevu nenu ekkada unnanu anetunte oka anumananiki avakasam ivvanakkaledu. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. అక్కడే ఈ మూడు కూడా దైవ స్వరూపులుగా ప్రకాశిస్తున్నారు.
1: ఆల్ ది త్రీ షైన్ ఓవర్ దేర్ డివైన్ ఫామ్.
0: విద్యార్థులకు బాగా తెలుసు భుజించే సమయం లోపల బ్రహ్మార్పణం బ్రహ్మ

0: అనుమానానికి అవకాశం ఇవ్వనక్కర్లేదు. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినం దేహమాశ్రిత, నేను వైశ్వానర రూపం లోపల నీ యొక్క పొట్టలో చేరి నీవు భుజించినటువంటి ఆహారాన్నంతా జీర్ణింపజేస్తూ నీకు తగినటువంటి ఒక శక్తి సామర్థ్యం అందిస్తున్నాను.
1: When you put this question, where is Brahma? The answer, reply comes from within. I am there in the form of Vaishwanara. I digest all the food that you partake.
0: Hetu kushanubhavanu himakarte aneetundi daniki chakkani upamanam chestu vachadu.
1: Like that he gave very good similes, examples to relating to this
0: Rama aneetundi padamunandu ra tat ma tvam ee rendintiki madhyana unnatundi asi ee yokka అగ్ని సూర్యచంద్రాదులను కూడా నువ్వు రెండింటినీ చేర్చుకున్నప్పుడు రామ అనేటువంటిది తత్వం అసీ అయిపోయింది.
1: When we have these three principles of the fire, sun and the moon, the very word Rama will tell you that it is equal to that of తత్వమసి.
0: తత్వం అసీ, నీవు నేనేగా ఉంటున్నాను.
1: తత్వమసి, ఐ ఎమ్ యూ, యూ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఐ హియర్.
0: జగత్తునికంతా బోధించినటువంటిది తులసిదాసు.
1: It is the teaching of Tulsidas to the entire
0: Mahavakyamlo pradhanamainatundi oka mantramu tat tvam asi tat ra tvam ma asi nene ee rendinti oka ekatvame manamu.
1: Among all Mahavakyas, tatvamasi is most important cardinal principle. Ra is that, tva you are being same tatvamasi.
0: Kalukane prapancham nandu ee vidhamainatundi oka ekatvanni prabodhinchi ప్రచారం సలిపి దివ్యత్వాన్ని అందరికీ హృదయానికి తట్టుకున్నట్టుగా హత్తుకున్నట్టుగా అనేక మంది మహనీయులు భారతదేశంలో అనాది కాలం నుంచి చాటుతూ వచ్చారు.
1: నోబుల్ సోల్స్ ఇన్ భారత్ ప్రాపగేటెడ్ దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇంప్రింటెడ్ దెమ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్.
0: కనుక ఇట్టి మహనీయమైనటువంటి ఒక తత్వానికి మొట్టమొదట మన హృదయాల లోపల అహింసను అభివృద్ధిపరచుకోవాలి.
1: దేర్ఫోర్ ఇన్ రెస్పాన్స్ టు దేర్ టీచింగ్స్ we should develop non violence in our hearts.
0: ee ahimsa aneetundi danni manam paatinchinappudu jagat antai kudunu ramamayanga untuntadi.
1: When once we observe this principle of ahimsa, the whole universe will be full of
0: mana yendu undinatvanti oka durgunamulu duralochanalu duschintanalu kudanu manamu chanamlo manam dooram chesukovali.
1: We have to give up our bad qualities and evil tendencies, bad behavior.
0: Alpa ananda nimittamai anantamainatvanti daivatvanni manamu vyaktham chesukuntunnam.
1: For a mean and short happiness, we are far off from the infinite blissful divine state.
0: Enduku ee vidhamainatundi vicharanni manam cheyakunda pothunnamu?
1: Why don't we discriminate?
0: Deeniki vijnanam aneetundi undinappatikini sareinaatundi vicharana cheyalekapotame deeniki kaaranamu.
1: Though we have got this discretion, but we are not able to exercise discrimination properly.
0: Prati vidyarthi endukunu kavalsinta vijnanam untundali.
1: Every student has lot of knowledge.
0: Prati manavuni endukunu kavalsinta vijnanam untundali.
1: Every person has knowledge.
0: Kaani danini sariyainatundi vichimlo danini vicharana cheyatam ledu.
1: But they don't explore in the correct path.
0: ఈ విచారణ చేయకపోవడం చేతనే మానవుడు ఇన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతూ వస్తున్నాడు.
1: As do not inquire and discriminate, he suffers.
0: కనుక క్షణ నిమిషం లోపల కదిలిపోయేటువంటి విషయానికి లాంగ్ లైఫ్, పవిత్రమైన జీవితము, కీర్తివంతమైన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
1: ఫర్ మొమెంటరీ ఫ్లీటింగ్ ఎఫీమరల్ ప్లెజర్స్ హీ వేస్ట్ దిస్ లాంగ్ లైఫ్.
0: అందువల్లే శంకర్ వాడు కూడా చెప్పారు,

0: క్షణములో కదిలిపోయేటువంటిది ఈ గర్వము, క్షణములో మారిపోయేటువంటిది ఈ దేహము, క్షణంలో కూలిపోయేటువంటిది ఈ ప్రాణము. ఇలాంటి దానికి మనం ఎందుకు ఇంత పవిత్రమైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం?
1: వన్ మే గివ్ అప్ దిస్ బాడీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, దిస్ వెల్త్, అసోసియేషన్, ద యూత్, ఆల్ విల్ వానిష్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: ఇది కేవలం ఏమిటి? అహింస అంటే ఏమిటి? ఎవరిని కొట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని బాధించకూడదు అనేటువంటి దానికి మనం అర్థం తీసుకుంటున్నాం.
1: వాట్ డు యూ మీన్ బై నాన్ వయలెన్స్? Do you think not to harm anybody, not to accuse anybody?
0: Kaadu kaadu adi kaadu nijamaina ahimsa.
1: It's not the true non violence.
0: Manas chetanu vachas chetanu karmala chetanu ye vidhamaitundi tappunu cheyakunda undatame ahimsa.
1: Non violence ahimsa means not to commit mistakes or blunders at the realm of the body, the mind and by word.
0: Prati కణమునందును ప్రతి క్షణమునందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనము ఏమాత్రము ఎడబాయకూడదు.
1: Therefore we should be in this unity.